0: లేకపోతే ఇంత ప్రజలంతా కూడాను ఇన్ని దేశాల వారు ఇన్ని గ్రామాల వారిని ఎవరు పిలిచారు ఇక్కడికి?
1: సో మెనీ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ నేషన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ హావ్ గ్యాదర్డ్ హియర్ హూ హావ్ ఇన్వైటెడ్ యు. ఏ
0: ఇన్విటేషన్ పంపించారు?
1: హూ సెంట్ యు ది ఇన్విటేషన్?
0: కాదు కాదు,
1: నో,
0: ఈ పేరు ఈ రూపం యొక్క ఆకర్షణే మిమ్మల్ని అందరినీ చేర్చింది.
1: The name and the form of Bhagavan attracted the whole world.
0: ఈ ఆకర్షణ శక్తిని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: No one is making an attempt to know this power of
0: attraction. వచ్చాము, ఈ ఇష్టం ఎక్కడి నుంచి వచ్చింది?
1: I came because I liked how is.
0: అదే అయస్కాంతం యొక్క పవర్.
1: And that is the magnetic power.
0: ఈ మ్యాగ్నెట్ పవర్ ఇట్టిది అట్టిదని చెప్పడానికి వీలు కాదు.
1: You cannot estimate the power of the magnet.
0: ఎంత శక్తినైనా ఆకర్షిస్తుంది.
1: ఇట్ కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్.
0: అయితే ఆకర్షిస్తుంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఉపయోగించడం,
1: బట్ ఇట్ విల్ నెవర్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: దానికి పరిమితమైనట్టుగా పూనుకుంటారు.
1: ఇట్ ఈస్ జస్ట్ యూజ్ ఇన్ స్టిప్యులేటెడ్ వే.
0: టమ్లర్ తీసుకుని పోయి పెద్ద సముద్రం కదా అని చెప్పి దాన్ని ముంచితే ఆ టమ్లర్ లో నీళ్లు వస్తాయి.
1: ఇఫ్ యూ జస్ట్ టేక్ టమ్లర్ టు సీ వాటర్ యూ వుడ్ కలెక్ట్ ఇట్ యాజ్ పర్ ఇట్స్ సైజ్.
0: కానీ ఇది సముద్రం కదా అని టమ్లర్ అంతా కూడా ముంచి రాదు నీరు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు కలెక్ట్ ది హోల్ సీ వాటర్ ఇన్ ఎ
0: టమ్లర్. ఎంత పరిమితం ఉన్నదో అంత నీరు మాత్రమే పడుతుంది.
1: యాజ్ ఇస్ ది సైజ్ ఆఫ్ ది టమ్లర్ సో ఆల్సో ద వాటర్ ఇట్ వుడ్ కంటెయిన్.
0: కానీ సముద్రం యొక్క టేస్ట్ టమ్లర్ లోనే ఉంటుండాలి, సముద్రంలోనే ఉంటుండాలి.
1: ద టేస్ట్ ఆఫ్ ది సీ వాటర్ ఇస్ వన్ అండ్ ద సేమ్ బోత్.
0: సముద్రంలో ఏ టేస్ట్ ఉంటుందో టమ్లర్ వాటర్ లో కూడా అదే టేస్ట్ ఉంటుంది.
1: అండ్ ద టేస్ట్ ఆఫ్ ది సీ వాటర్ ఇస్ వెరీ మచ్ సేమ్.
0: దైవ శక్తి అనేటువంటిది తన యందు ఏ విధంగా ఉండినప్పటికీ కానీ పరిమితమైనటువంటి దీంతో ప్రవర్తించుతున్నప్పుడు పరిమితమైనగానే కనిపిస్తుంటాది.
1: గాడ్ హ్యాస్ ఇన్ఫినిట్ పవర్ బట్ హీ యూజెస్ అండర్ సర్టన్ లిమిట్స్ దట్ హీ లేడ్ డౌన్ టు హిమ్సెల్ఫ్.
0: ప్రతి మానవుని యందు కూడా ఈ శక్తి ఉంటున్నది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దిస్ డివైన్ పవర్.
0: కనుకనే ఈశ్వర సర్వభూతానాం అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: ఈశావాస్యం ఇదం జగత్తు అన్నారు.
1: ఇన్ ది హోల్ యూనివర్స్ గాడ్ ఇస్ ప్రెసెంట్.
0: కనుక
1: సో
0: ఈ విధమైనటువంటి యొక్క హృదయానికి సంబంధించినటువంటి యొక్క కెమెరా నుంచి
1: out of this camera of the human heart
0: anni rakamainaatundi chitramulu kudunu anubhavistu untadi.
1: It experiences all photographs, pictures.
0: ఈ పిక్చర్స్ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే హృదయం నుంచి వచ్చినటువంటి ప్రతిబింబాలే.
1: దీస్ పిక్చర్స్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్ యాజ్ రిఫ్లెక్షన్.
0: ప్రతి దానికి రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ ఫాలో ఇన్ ఎవ్రీథింగ్.
0: కనుక ప్రపంచంలో మనం చూసేదంతా కూడా పరమాణువుల యొక్క రీసౌండే.
1: సో ఆల్ దట్ వి సీ అరౌండ్
0: పరమాణువుల యొక్క రీశబ్దమే.
1: అండ్ ఇట్స్ ఓన్లీ సౌండ్ ఆఫ్ ది
0: పరమాణువుల యొక్క రియాక్షనే.
1: అండ్ ఇట్స్ ఎ రియాక్షన్ దట్
0: అంతా పరమాణువుల యొక్క తత్వమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఎన్ ఆటమ్.
0: ఇలాంటి పరమాణువుల యొక్క తత్వాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో.
0: ఈనాడు ధ్యానాలు చేస్తుంటారు.
1: టుడే పీపుల్ మెడిటేట్.
0: ఇంకా అనేక రకమైన సాధనలు సలుపుతూ ఉంటారు.
1: స్పిరిచువల్ పాత్.
0: కానీ ఈ సాధనలకంతా కూడా చిక్కుకేటువంటి వాడు కాదు భగవంతుడు.
1: బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎక్స్పీరియన్స్.
0: ఎవరు వారికి సరైనటువంటి మార్గం బోధించేవారు లేకపోవడం చేతనే ఈ రకమైనటువంటి యొక్క అల్ప జ్ఞానములంతా కూడా ప్రబోధిస్తుంటారు.
1: సిన్స్ దేర్ ఇస్ నో రైట్ పర్సన్ టు షో యూ ద కరెక్ట్ పాత్.
0: ఈ సాధనలన్నీ కూడా సరైనటువంటి సాధనలు కాదు.
1: ఆల్ ది స్పిరిచువల్ పాత్స్ ఆర్ నాట్ కరెక్ట్.
0: భగవంతుని పొందడానికి సరైనటువంటి మార్గం కాదు ఇది.
1: దే ఆర్ నాట్ ది పాత్స్ దట్ టేక్ యు.
0: భగవంతుని ఏ రీతిగా పొందాలి?
1: How to attain God?
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
1: ద నోర్ ఆఫ్ ద డివైన్ విల్ బి
0: భగవంతుని యొక్క ఎందు ఏ ప్రేమ ఉన్నదో ఆ ప్రేమనే మీరు ప్రకటించాలి.
1: అండ్ ద లవ్ ఇన్ గాడ్ మస్ట్ బి మేనిఫెస్టెడ్ ఇన్ యూ.
0: భగవంతుడు ఏ ప్రేమను అందరికి అందిస్తున్నాడో ఆ ప్రేమని మీరు కూడా అందరికి అందించాలి.
1: జస్ట్ యాస్ గాడ్ స్ప్రెడ్స్ హిస్ లవ్ యూ షుడ్ షేర్ యువర్ లవ్ విత్ అదర్స్.
0: అట్టి సమత్వమైనటువంటి దానికి మాత్రమే భగవంతుడు సన్నిహిత అవుతుంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ వుడ్ బి క్లోజ్ టు యూ ఇఫ్ యూ హ్యావ్ దట్ స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ.
0: భగవంతుడి నుండి వచ్చినటువంటి ఒక హృదయ తత్వం అనేటువంటిది ఏకత్వమే.
1: In fact, the principle of the heart is oneness.
0: ఈ ఏకత్వంతో కూడినటువంటి ప్రేమ తత్వాన్ని మనం పెంచుకుంటూ రావాలి.
1: And this love which is only one has got to be increased, developed.
0: అప్పుడే దైవత్వం కూడా మనకు ప్రాప్తిస్తుంటాలి.
1: And then you can reach, attain God.
0: ప్రాప్తించడం అనగా బయట నుండి వచ్చి దీంట్లో చేరదు.
1: Not that he comes from outside and gets
0: into you. తన నుండి ఆవిర్భవింప చేసుకుంటాడు.
1: That which is in you, latent in you, becomes patent.
0: దీన్ని రియాక్షన్ అన్నారు.
1: This is reaction.
0: దీన్ని రీసౌండ్ అన్నారు.
1: This is resound.
0: దీన్ని రిఫ్లెక్షన్ అన్నారు.
1: This is reflection.
0: ప్రతి ఒక్కటి కూడా రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్.
1: ఎవ్రీథింగ్ క్యారీస్ దీస్ త్రీ.
0: రియాలిటీ మాత్రం అందరూ ఉంటుండాలి.
1: రియాలిటీ ఇస్ ఇన్ యూ.
0: ఆ రియాలిటీ మాత్రం అదే మూలాధారమైన తత్వము.
1: దట్ రియాలిటీ ఇస్ ద ప్రైమార్డియల్ ఫండమెంటల్
0: ప్రిన్సిపల్. మూలాధారమైన తత్వమును ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం చేయదు.
1: దట్ బేసిక్ ఫౌండేషన్ ప్రిన్సిపల్
0: ఎవరికి అర్థం కూడా కాదు.
1: నో వన్ అండర్స్టాండ్స్ ఇట్.
0: చెప్పినట్టు వినండి.
1: యూ ఫాలో అకార్డింగ్ టు.
0: చెప్పినట్టు చేయండి.
1: యూ యాక్ట్ అకార్డింగ్ టు హిమ్.
0: చెప్పినట్టు నడుచుకోండి,
1: యు కండక్ట్ యువర్ సెల్ఫ్,
0: తప్పక అదే నీకు లభిస్తుంది.
1: దెన్ యూ విల్ అచీవ్ సక్సెస్,
0: అదే నీకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ యూ విల్ డిజర్వ్ ఆల్ దోస్
0: ఇంకొక మార్గంలో దీనికి ప్రాప్తి చేయడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ బి సక్సెస్ఫుల్ బై ఎనీ అదర్ పాత్.
0: ఏదో ఒక మార్గంలో బలముంది కదని పోట్లాడుతూ కూర్చుంటే మనకు లభ్యం కాదు.
1: బికాస్ యూ ఆర్ స్ట్రాంగ్ యూ కెనాట్ ఫైట్ ఇన్ ఎనీ వే.
0: భగవంతునిలో ఎట్టి గుణములు లేవు.
1: God is attributeless.
0: అందుకనే గుణాతీతుడు అన్నారు.
1: So he transcends guna.
0: ఒక్కటే గుణము.
1: He has got only one.
0: అదియే ప్రేమ.
1: That is love.
0: అదియే ప్రాణము.
1: That is life.
0: అదియే నిజమైనటువంటి సంబంధము.
1: That is the true relationship.
0: అందరికీ ఉండేటువంటి సంబంధం అదొక్కటే.
1: That is the only true relationship that exists between us.
0: Love to love.
1: Love to love.
0: ఈ ప్రేమ తత్వంతోనే దీన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
1: And you can achieve anything only with the principle of love.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవత్వం యొక్క తత్వమును అర్థం చేసుకోవటం చాలా కష్టము.
1: ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్.
0: కానీ అర్థం చేసుకుంటే అంతకంటే సులభం మరొకటి లేదు.
1: ఇఫ్ యూ అండర్స్టాండ్ దేర్ ఇస్ నథింగ్ అదర్ సింప్లర్ దాన్ దాట్.
0: ఎంతైనా నీకు స్వాధీనం అయిపోతుంది.
1: ఎనీథింగ్ యూ కెన్ కంట్రోల్.
0: దైవత్వాన్ని అర్థం చేసుకునేటువంటి మానవుడు,
1: the person who understands God,
0: జగత్తునంతా అర్థం చేసుకోగలడు,
1: will be able to understand the whole world.
0: ఇదే ఉపనిషత్తు కూడా బోధించినటువంటిది.
1: This is the teaching of Upanishads.
0: ఏ దాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు సర్వమును గుర్తించిన వారమవుతాం.
1: That principle if understood, rest of the things will be understood.
0: ఏ ఒకదాన్ని గుర్తించడానికి వీలు లేనటువంటి అప్పుడు దేన్ని గుర్తించలేవు.
1: If you understand that principle, rest cannot be understood.
0: ఇది ఒక వెండిది అని మనం గుర్తించుకున్న తర్వాత,
1: when once you know this silver,
0: ఇది ఎక్కడైనా వేసేసి ఇది వెండి అవుతుంది.
1: You keep it anywhere, it continues to be silver.
0: అనేక రూపములు నాకు ధరించినప్పటికీ అది వెండిగానే ఉంటుంది.
1: It may be of different forms, but still it is silver.
0: అదే రీతిగానే ప్రేమమయమైన ఒక దైవత్వాన్ని ప్రేమతో చూసినప్పుడు ఎక్కడ చూసినా ప్రేమమయంగానే ఉంటుంది.
1: In fact, God, the very personification of love, you will find him everywhere.
0: ee sukshmamainatundi oka rahasyanni gurtinchukolenatundi manavude aneka tikamakalabadipothunnadu.
1: In fact, the person who does not understand love of God is confused.
0: Prema chetane paramatmani pondali.
1: Only you can attain God through love.
0: Desham chete kani, ధనం చేత కాని, పదవి చేత కాని, ఇంకే విధమైనటువంటి గర్వం చేత కాని అందడానికి వీలు కాదు.
1: మనీ, పొజిషన్, పవర్, పెల్స్ విల్ నెవర్ టేక్ యూ టు గాడ్.
0: ఇది కేవలం ఒక ప్రేమ చేతనే కలుగుతుంది.
1: ఇట్స్ ఓన్లీ లవ్ దట్ టేక్స్ యూ టు హిమ్.
0: కనుకనే
1: సో
0: రాధ ఒకనొక సమయం లోపల,
1: రాధ ఎట్ వన్ టైం
0: చాలా బాధపడుతూ ఉండేటువంటిది.
1: వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: రాధ అంటే ఎవరు? ఆమెను ధరనే.
1: రాధ
0: రాధ ధర,
1: రాధ ధర.
0: ఈ ధరను ఎన్ని విధములైనటువంటి దీంట్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు.
1: పీపుల్ మేడ్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ దిస్ ధర అర్త్.
0: ఒకనాడు,
1: వన్ డే,
0: ఒక భక్తుడు,
1: వన్ డివోటీ,
0: భగవంతుని కృష్ణుని పొందడానికి ఎంతనో ప్రయత్నం చేస్తున్నాడు.
1: మేడ్ ఎన్ అటెంప్ట్ టు అటైన్ కృష్ణ.
0: అతనికి ఏమాత్రం కూడా ఏ యొక్క ప్రపంచ సంబంధమైనటువంటి వ్యవహారంలోన తాను పడలేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హాస్ నో వరల్డ్లీ ఆబ్లిగేషన్స్.
0: ఏ విధమైనటువంటి యొక్క వాంఛలు లేవు.
1: హి హాస్ నో డిజైర్.
0: కృష్ణుడు తప్ప నాకు అన్యం అక్కర్లేదు అనుకుంటూ.
1: హి వాంట్స్ ఓన్లీ కృష్ణ, నన్ ఎల్స్.
0: అలాంటి సమయం లోపల,
1: అట్ దట్ టైం,
0: ఇతనికి ఏదైనా ప్రాప్తిని కనుగొనుపు చేయాలని,
1: ఇన్ ఆర్డర్ టు కన్ఫర్,
0: రాధా సంకల్పించుకుంది.
1: రాధా డిటర్మైన్డ్.
0: అతని గ్రామానికి సమీపంలో ఒక చిన్న ఎరువు, ఒక కొలను ఉంటుండాలి.
1: వెరీ క్లోజ్ టు హిస్ విలేజ్ దేర్ ఇస్
0: చెరువు ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ లేక్.
0: ఆ చెరువు గట్ర ఒక గాజులు అమ్మేటువంటి వాడు వస్తూ ఉన్నాడు.
1: అలాంగ్ దట్ సైడ్ ఆఫ్ ది లేక్ వన్ బ్యాంగిల్ సెల్లర్ వాస్ పాసింగ్ బై.
0: అప్పుడు ఆ బ్యాంగిల్ వాడు నీరు దాహం అయిపోయి ఆ కొలం లోపల మునిగా తీసుకుని పోయి నీరు త్రాగుతున్నాడు.
1: అండ్ బ్యాంగిల్ సెల్లర్ బికాస్ హి వాస్ థర్స్టీ హి వెంట్ క్లోజ్ టు ద
0: ట్యాంక్. అవన్నీ గల్లు గల్లు గల్లు గల్లు అని గాజులంతా కూడా శబ్దమిస్తుండాలి.
1: యాజ్ హి వాస్ మూవింగ్ బై, ద సౌండ్ ఆఫ్ ద బ్యాంగిల్స్ వాస్ హర్డ్.
0: ఆ కొలం నుంచి ఒక చెయ్యి వచ్చింది బయటికి.
1: దేర్ అవుట్ ఆఫ్ ది ట్యాంక్, అవుట్ ఆఫ్ ద లేక్ వన్ హ్యాండ్ కేమ్ అప్, రోజ్ అప్.
0: అయ్యా, నాకు ఈ హస్తమునకు నీ యొక్క గాజులు తొగుతావా అని అడిగింది.
1: అండ్ దెన్ దట్ హ్యాండ్ స్టార్టెడ్ పుట్టింగ్ ఏ క్వశ్చన్, ఆర్ యు ప్రిపేర్డ్ టు గివ్ బ్యాంగిల్స్.
0: ఆమె ముఖం ఎవరికి చూపలేదు.
1: అండ్ ద పర్సన్ ఫేస్ ఇస్ నాట్
0: సీన్. చెయ్యి మాత్రమే ఎత్తింది.
1: ఇట్ వాస్ ఓన్లీ ది హ్యాండ్ దట్ వాస్ సీన్.
0: ఇది ఎవరో చాలా ఆశ్చర్యకరంగా ఉంటుండది అని, నీకు ఎంత విలువనో అంత నేను విలువిస్తాను.
1: అండ్ హి ఆల్సో హర్డ్ ది ఆన్సర్, ఐ పే మనీ. గాజులు
0: తొడగమని చెప్పింది.
1: కమ్ ఆన్ బీ ప్రిపేర్డ్ గివ్ మీ బ్యాంగిల్స్.
0: ఒక చేతికి గాజులు తొడిగాడు.
1: అండ్ దెన్ హి హస్ పుట్ ది బ్యాంగిల్స్.
0: రెండో చేయి ఎత్తింది.
1: అండ్ ద సెకండ్ హ్యాండ్ వాస్ లిఫ్టెడ్.
0: దానికి కూడా గాజులు తొడిగాడు.
1: అండ్ హి హస్ పుట్ బ్యాంగిల్స్ దేర్.
0: అయ్యా, దీనికి ఎంత ఖర్చు అయింది అన్నాడు.
1: అండ్ వాట్ ఈస్ ది మనీ ప్రైస్.
0: అమ్మా, ఇది పెద్దగా ఖర్చు ఏమి కాదు.
1: నాట్ మచ్.
0: దీనికి ఏదో ఇంత 2 రూపాయలు 3 రూపాయలు అని అన్నాడు.
1: ఇట్ ఈస్ ఎనఫ్ 2 రూపీస్ ఆర్ 3 రూపీస్.
0: చూడు, ఆ 2 రూపాయలు నా ఇల్లు ఉంటుండాలి ఈ రూమ్ ఈ యొక్క గ్రామం లోపల.
1: There lies my home here, very
0: ఆ రూమ్ లోపల
1: there
0: ఒక చిన్న రూమ్ ఉంటుండాలి.
1: There is a small room.
0: ఆ రూమ్ లోపల ఒక కిటికీ ఉంటుండాలి.
1: There is a window.
0: ఆ కిటికీకి వెనకల ఒక చిన్న గూడు ఉంటుండాలి.
1: Behind that window there is a
0: small గూడు లోపల దీని తగినటువంటి ధనం పెట్టొచ్చాను, నువ్వు ఆ ఇంటి యజమాని అడిగి ఇప్పించుకోమని చెప్పింది.
1: Behind the window, very close narrow space, there is money, small change, you can take it.
0: ఆ ఇంటికి పోయాడు నంబర్ తీసుకుని.
1: అండ్ బేసింగ్ ఆన్ దిస్ డైరెక్షన్స్ ద బ్యాంక్ సెల్లర్ వెంట్.
0: మీ బిడ్డట ఒక గాజులు తొడుక్కుంది నా ఈ చెరువు దగ్గర, దీనికి డబ్బంతా నీ దగ్గర అడగమని చెప్పింది అనింది.
1: అండ్ హి సెడ్ సర్ యువర్ డాటర్ వాంటెడ్ బ్యాంగిల్స్ అండ్ వాంటెడ్ మీ టు కలెక్ట్ మనీ ఫ్రమ్ యూ.
0: నీకు పెళ్లి కాలేదే, నాకు బిడ్డలు ఎక్కడి నుంచి వస్తారు?
1: ది మ్యాన్ సెడ్ ఐఎమ్ నాట్ మ్యారీడ్, హౌ ఇస్ దట్ ఐ హావ్ ఎ డాటర్?
0: తప్పు చెప్పారు.
1: హూ టోల్డ్ యూ?
0: కానీ ఇది రైట్ కాదన్నాడు.
1: ఇస్ నాట్ రైట్, హి సెడ్.
0: కానీ తన యొక్క తత్వంను చక్కగా అర్థం చేసుకున్నాడు.
1: But he has known the reality.
0: నా సత్యశీలమా, నేను గట్టివాడినా, ఒకరు దీనికి తగినటువంటి ధనం పెట్టొచ్చాను, నువ్వు ఆ ఇంటి యజమాని అడిగి ఇప్పించుకోమని చెప్పింది.
1: Behind the window, very close narrow space, there is money, small change, you can take it.

0: ఇది రైట్ కాదన్నాడు.
1: ఇస్ నాట్ రైట్ హి సెడ్.
0: కానీ తన యొక్క తత్వంను చక్కగా అర్థం చేసుకున్నాడు.
1: బట్ హి హస్ నోన్ ది రియాలిటీ.
0: నాది సత్యశీలమా, నేను గట్టివాడినా, నా మనసు చలించిందా అని ఏమేమో అర్థం చేసుకు. కాదు కాదు, నేను తప్పక సత్యశీలుండే.
1: హీ వెంట్ ఆన్ క్వశ్చనింగ్ హింసెల్ఫ్.
0: నాకు అలాంటి వ్యామోహమే లేదు, నాకు ఎట్టి వ్యామోహమూ లేదు.
1: ఐ డోంట్ హావ్ ఎనీ డిజైర్.
0: కాబట్టి ఎవరో చెప్పినారు అని అనుకున్నాడు. తిరిగి ఎక్కడ ఉన్నది?
1: అండ్ దెన్ హి సెడ్ వెరీ షీ,
0: పలాని గూటికి పక్కలో ఉంటుండదట చెప్పింది అని చెప్పింది.
1: అండ్ షీ డైరెక్టెడ్ మీ దట్ మనీ ఇస్ దేర్ వెరీ క్లోజ్ టు విండో.
0: అక్కడ కిటికీ లేదు, గూడు లేదు.
1: అండ్ వెన్ హి వెంట్ ఇన్సైడ్ దేర్ ఇస్ నో విండో.
0: తాను ఎన్నో పర్యాయములు ఆ ఇంట్లో సంచరించినటువంటి వాడే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి మూవ్డ్ అబౌట్ ఫర్ ఎ లాంగ్ టైమ్.
0: కానీ ఈనాడు లోపల వెళ్లేటప్పటికి ఒక కిటికీ కనిపించింది, దానికి వెనుక వైపున ఒక చిన్న గూడు కనిపించింది.
1: దట్ ద మూమెంట్ హి వెంట్ ఇన్ దిస్ డే హి నోటీస్ ద విండో ఓవర్ దేర్ అండ్ ఎన్ యారో కార్నర్.
0: ఆ దీంట్లో చేయి పెట్టేటప్పటికి తనకి ఎంత కావాలో అంత డబ్బు మాత్రం చిక్కి.
1: ఎగ్జాక్ట్లీ ది మనీ హీ రిక్వైర్డ్ వాజ్ నోటీస్డ్ దేర్.
0: ఆమె చెప్పిందయ్యా ఈ విధంగా నాకు డబ్బు అంతా ఎంత కావాలో దాన్ని తీసుకోమని.
1: అండ్ దెన్ దిస్ మ్యాన్ సెడ్ దట్ లేడీ వాంటెడ్ మీ టు కలెక్ట్ ద మనీ.
0: ఆ డబ్బును తీసుకున్న తర్వాత అయ్యా ఆ చెరువు ఎక్కడనో, ఆమె ఎక్కడి నుంచి కనిపించిందో నీకు, నన్ను కూడా తీసుకుని పోయి ఆమె దర్శనం నాకు చేయించమని చెప్పి ప్రార్థించాడు.
1: అండ్ ది మ్యాన్ సెడ్ వేర్ ఇస్ షీ, లెట్ మీ ఆల్సో సీ హర్. అండ్ హి వాంటెడ్ ది బ్యాంగిల్స్. ఇన్
0: రాధా రాధా రాధా రాధా రాధా రాధా అనుకుంటూ ఆ యొక్క గాజులు వాడి వెంట తిరిగాడు.
1: కాలింగ్ రాధా రాధా బై నేమ్ హి ఫాలోడ్ దిస్ బ్యాంగిల్స్. అలా
0: కానీ అక్కడ పోయేటప్పటికి అమ్మా నీవు చెప్పిన రీతిగా నీ డబ్బు నాకు చిక్కింది, అతను ఇచ్చాడు అన్నాడు.
1: అండ్ హి హస్ హి సెడ్ I received the money as per your direction.
0: Asiriyanga vakyam vinipinchindi.
1: And he heard ethereal voice.
0: ఈ డబ్బు నీకు అందిందా నాయనా?
1: డిడ్ యూ రిసీవ్ ద మనీ?
0: అందింది.
1: ఎస్.
0: అదిగో ఆ యజమానుడు కూడా నా వెంట వచ్చాడమ్మా.
1: అండ్ హియర్ ఐ బ్రాట్ ఫర్ బ్రాట్ విత్ మీ ద మాస్టర్.
0: అతనికి దర్శనం ఇవ్వండి అనింది.
1: అండ్ హీ వాంట్స్ టు సీ యూ.
0: అప్పుడు ఆమె చెప్పింది లోపల నుంచి.
1: దెన్ షీ సెడ్
0: అయ్యా నా హస్తములు ఎవరికైనా కూడా కనిపించవచ్చును.
1: ఎనీబడి కెన్ సీ మై హ్యాండ్.
0: కానీ నా ముఖము కృష్ణుని ఒక్కరికి తప్ప ఇంకెవరికి నా ముఖం ఎవరికి చూడనివ్వను.
1: ఓన్లీ కృష్ణ కెన్ సీ మై ఫేస్ అండ్ నో వన్ కెన్ ఎల్స్ కెన్ సీ మై ఫేస్.
0: కనుక అతను మాత్రమే నా ముఖాన్ని దర్శించడానికి వీలవుతుంది, కానీ ఇంకొకరు దర్శించడానికి వీలు కాదని.
1: ఇట్ ఇస్ పాసిబుల్ ఫర్ కృష్ణ ఓన్లీ టు సీ మై ఫేస్ బట్ ఆ
0: నాటి నుంచి ఈనాటి వరకును అక్కడనే తాను రాధా రాధా అనుకుంటూ జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
1: సిన్స్ దట్ డే హీ వెంట్ హీ స్పెంట్ ఆల్ హిస్ లైఫ్ రిపీటింగ్ రాధా.
0: కట్టకడపటికి రాధాకృష్ణుల చేతనే దర్శనం పొందాడు.
1: అట్ ద ఎండ్ హీ కుడ్ హ్యావ్ బోత్ ఆఫ్ దెమ్ రాధాకృష్ణ.
0: ఒక్క విధమైనటువంటి దీక్షను పొందినటువంటి వారు అన్ని రకమైనటువంటి దీక్షలు ఎందుకు ఉంటుంటారు.
1: దట్ డిటర్మినేషన్ మేడ్ హిమ్.
0: ఒక పిల్లవాడు చెప్పాడు, పట్టిన పట్టేదో పట్టనే పట్టి పట్టునెగ్గేడు దాకా అట్టే ఉండు అని.
1: హావింగ్ డిటర్మిన్డ్ అంటిల్ ఇట్ ఇస్ ఫుల్ఫిల్డ్ నెవర్ గో బ్యాక్.
0: కనుక అలాంటి పట్టులు పడుతుంటారు భగవంతుడు.
1: దట్ డిటర్మినేషన్ ఇస్ రిక్వైర్డ్.
0: కోరిన దేనియో కోరనే కోరితివి, కోరిక చెల్లుడు దాకా పోవకుండు.
1: యూ హ్యావ్ డిసైడ్ సమ్వేర్ అదర్ అంటిల్ ఇట్స్ గ్రాంటెడ్ డోంట్.
0: అడిగినదేటియో అడగనే అడిగితివి, అడిగిన దిడుదాకా విడవకుండు.
1: హ్యావింగ్ ఆస్క్ ఫర్ సంథింగ్ అంటిల్ ఇట్ ఇస్ గివెన్ డోంట్.
0: తలచినదేటియో తలచనే తలచితివి, తలపు తీరుడు దాకా పోవకుండు.
1: హ్యావింగ్ థాట్ అంటిల్ ద థాట్ ఇస్ రియలైజ్డ్ డోంట్ గో.
0: అయితే ఇక్కడ రెండు కట్టుబాట్లు ఉన్నాయి.
1: పోరు
0: పడలేక తానైనా బ్రోవవలయు,
1: యూ షుడ్ కన్ఫర్ బోన్ అవుట్ ఆఫ్ డిస్గస్ట్,
0: వడలు తెలియక నీవైనా అడుగవలయు,
1: ఆర్ యూ షుడ్ ఫాల్.
0: అంతే కాని
1: ఓన్లీ దట్ యూ షుడ్ ఆస్క్.
0: తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.
1: అండ్ ఇట్స్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ టు రిటర్న్.
0: అలాంటి భక్తులు ఆ దీక్షను పూనాలి.
1: That is the quality of a devotee, the determination.
0: కనుకనే ఆ విధమైనటువంటి దీక్షను పూనినప్పుడే ఇతను రాధాకృష్ణుడుగా దర్శనం అందించాడు.
1: విత్ దట్ డిటర్మినేషన్ హీ కుడ్ హ్యావ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ రాధాకృష్ణ.
0: అతను ధన్యుడైపోయాడు.
1: అండ్ హిస్ లైఫ్ ఇస్ లిబరేటెడ్.
0: కనుక ప్రతి వారి ఎందుకు కూడాను దైవం సర్వత్రా ఉండినప్పటికీ,
1: దో గాడ్ ఈజ్ ఎవ్రీవేర్,
0: ఎక్కడ ఏ కారణమును పురస్కరించుకుని,
1: బేసింగ్ ఆన్ అప్రోప్రియేట్ కాజ్,
0: సమయ సందర్భాన్ని చూసుకుని,
1: ద పొజిషన్ ద సిచ్యువేషన్,
0: భగవంతుడు దర్శనమిస్తూ ఉంటాడు.
1: గాడ్ అపియర్స్ మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్.
0: సమయ సందర్భాన్ని పురస్కరించుకునక,
1: without these considerations,
0: అడిగినారు కదా అని చీప్ గా వచ్చి భగవంతుడు అందించడు.
1: హీ డజంట్ మేనిఫెస్ట్ ఫర్ ద చీప్ రీజన్స్.
0: అక్కడ అవసరమా కాదా,
1: whether it's necessary or not.
0: ఇలాంటి పరిస్థితిలో తాను విచారం చేస్తుంటాడు.
1: హీ జస్ట్ ఫైండ్స్ అవుట్ ద కాజ్.
0: ఎక్కడ ఎందుకు ఎప్పుడు ఏమి ఎట్లా ఐడెంటిటీ ఎందుకు తాను విచారం చేస్తాడు.
1: హీ ఆల్సో అండ్ సబ్మిట్స్ టు దీస్ క్వశ్చన్స్, వై వేర్
0: ఎక్కడ ఎప్పుడు ఎట్లా
1: వెన్ హౌ.
0: కనుక ఈ యొక్క దానికి సరైన జవాబు వచ్చినప్పుడే భగవంతుడు అక్కడ సమాధానం.
1: అండ్ గాడ్ మానిఫెస్ట్ వెన్ హీ గెట్స్ ఆన్సర్ టు దీస్ క్వశ్చన్స్.
0: కనుక దైవత్వాన్ని గుర్తించడానికి ఈ యొక్క శక్తులు అన్ని కూడాను మన యందే ఉంటున్నాయి.
1: టు నో గాడ్ వి హావ్ గాట్ ఆల్ దట్ పవర్.
0: మనం ఈ శక్తుల కోసమని మరొక చేతికి పోయి ప్రయత్నించనక్కర్లేదు.
1: We don't need to pray elsewhere, go anywhere for
0: manavuni endu unnatvanti shaktulu inkokani endu leku.
1: In fact the power in you

0: మానవుడు మహాశక్తివంతుడు.
1: మ్యాన్ ఈజ్ హైలీ పవర్ఫుల్,
0: మహాపవిత్రుడు.
1: ఈజ్ హైలీ సీక్రెట్,
0: అన్నిటికీ మార్గదర్శకుడు.
1: అండ్ ఈజ్ ఐడియల్,
0: దేనికి కావాల్సిన సాధించగలడు.
1: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్,
0: కానీ దానికి తగిన దీక్షను పట్టాలి.
1: బట్ యూ షుడ్ హావ్ డిటర్మినేషన్.
0: మధ్య మధ్య బంప్స్ జంప్స్ ఈ విధంగా డౌట్స్ లో మనం తిరగకూడదు.
1: బట్ హీ హస్ గాట్ బంప్స్ అండ్ జంప్స్ అండ్ డౌట్స్. వెల్ దట్ టేక్స్ మీ అవే.
0: అమెరికా వాడు,
1: అమెరికన్,
0: ఎన్ని విధమైనటువంటి ఒక ప్రయత్నంలో చేశాడు.
1: మేడ్ ఆల్ అటెంప్ట్స్,
0: మునుగు పోయి చేరాలి అని చెప్పని.
1: అండ్ హీ వాంటెడ్ టు రీచ్
0: లక్షల మైళ్ళు ఉన్నటువంటి అంతరిక్షయాన్ని కూడాను తాను దర్శించగలిగాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ కుడ్ రీచ్ మూన్.
0: కానీ తన హృదయంలో దగ్గర ఉన్నటువంటి హృదయం లోపల ఒక కాలించైనా లోపల పోలేకపోయాడు.
1: బట్ హీ కుడ్ నాట్ గో ఇన్ హిస్ ఓన్ హార్ట్ ఈవెన్ ఫర్ ఎ క్వార్టర్.
0: కారణం ఏమిటి? లక్షల మైళ్ళు బయట ప్రయాణం చేస్తున్నాడు, కానీ అర క్షణమైన కూడాను అర కహించైనా కూడాను లోపల ప్రయాణం చేయలేకపోయాడు.
1: హీ కెన్ అండర్టేక్ స్పేస్ ట్రావెల్ ఫర్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ మైల్స్, బట్ హీ కుడ్ నాట్ గో ఇన్ ఈవెన్.
0: ఈ భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైన వస్తువుల కోసమే మనం అనేక పాటలు పడుతున్నాం.
1: వి స్ట్రగుల్ హార్డ్, మేక్ ఎవ్రీ ఎఫర్ట్ ఫర్ ఫ్లీటింగ్ వరల్డ్లీ ఎఫెమరల్.
0: అదే నరేంద్రుడు కూడాను రామకృష్ణుని ప్రశ్నించాడు.
1: ది సేమ్ థింగ్ వాస్ పుట్ ఏ క్వశ్చన్. అయ్యా,
0: నీ భగవంతుని సూచనలంటున్నావే, నాకెందుకు కనిపించకూడదు?
1: అండ్ హీ సెడ్, హౌ ఇస్ దట్ యు సీ గాడ్ అండ్ ఐ డోంట్ సీ హిమ్?
0: రామకృష్ణుడు చక్క సూట్ అయినటువంటి ప్రశ్న వేశాడు.
1: రామకృష్ణ హస్ పుట్ ఏ స్ట్రైట్ క్వశ్చన్.
0: అయ్యా, నీవు బంధుమిత్రుల కోసమని, భార్యాబిడ్డల కోసమని చెప్పని, ఆస్తిపాస్తుల కోసమని చెప్పని అనేక రకాలుగా ఏడుస్తున్నావు.
1: యూ హావ్ బీన్ క్రయింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ, ఫర్ యువర్ రిలేషన్షిప్స్.
0: తల్లిదండ్రుల కోసం కూడా ఏడుస్తున్నావు.
1: యూ క్రై ఫర్ యువర్ పేరెంట్.
0: కానీ
1: బట్
0: భగవంతుని కోసం ఎంతవరకు ఏడ్చినావు?
1: టు వాట్ ఎక్స్టెంట్ యూ ఆర్ ఎర్న్ బై గాడ్?
0: ఏడ్చినావా?
1: హావ్ యు ఎవర్ క్రైడ్ ఫర్ గాడ్? నో.
0: భగవంతుడు ఎట్ట కనిపిస్తాడు?
1: దెన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు సీ హిమ్?
0: కనుకని నీవు భగవంతుని కోసం నువ్వు ఏడ్చు.
1: సో యూ క్రై
0: భగవంతుని కావాలనుకునే ప్రయత్నం చేయి.
1: ప్రే విత్ ఆల్ ది డిజైర్.
0: ఆ పట్టుదలను పట్టు.
1: దెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది.
0: అంతేగాని ఊరికే అప్స్ అండ్ డౌన్స్, అప్స్ అండ్ డౌన్స్ పోతూ పోతూ ఉంటుంటే భగవంతుడు నీకేమాత్రం దర్శనం ఇవ్వడు.
1: వితౌట్ డిటర్మినేషన్, if your life is full of bumps and jumps and doubts, you'll never be able to achieve.
0: ఎప్పుడు చూసినా గానీ మానవు యందు ఈ సందేహాలు అభివృద్ధి అవుతున్నాయి.
1: Man is full of doubts more and more day by day.
0: ఈ సందేహాలు ఉండినంత వరకు వాడు దేహము గురించినటువంటి వాడే.
1: So long the sandeha, doubt,
0: దేహాభిమానం ఉండినంత వరకు దైవాభిమానం ఏమాత్రం కలగదు.
1: So long the sandeha, the doubt, you have got this deha, the body.
0: ఈ డౌట్స్ ను మనం కొంతవరకు దూరం చేయాలి.
1: And therefore distance yourself from this doubt.
0: ఈ సందేహాలు ఉండినంత వరకు దైవం మనకు సాక్షాత్కరించడు.
1: So long you have got these doubts, you can never experience God.
0: ఒక విధమైనటువంటి ఒక దీక్షను పూనాలి.
1: యూ షుడ్ డిటర్మిన్.
0: ఎలాంటి పరిస్థితి ఏందైనా కూడా డౌట్స్ కు అవకాశం లేకుండా చూసుకోవాలి.
1: నెవర్ ఎంటర్టైన్ డౌట్స్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
0: కనుకనే అదే మనం చేయవలసిన సాధన.
1: దాట్ ఈస్ ది స్పిరిచువల్ పాత్ వీ షుడ్ ఫాలో.
0: అది మనం సాధన చేస్తే ఎంతైనా మన యొక్క హృదయం నుండే ఆవిర్భవిస్తాడు భగవంతుడు.
1: ఇన్ ది స్పిరిచువల్ ఎండివర్స్ యూ కెన్ మేనిఫెస్ట్ గాడ్ ఫ్రమ్ విదిన్.
0: నతపాంసి నతీర్థానాం నశాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. ఆ సేవ చేస్తూ ఉన్నాడు ఇక్కడ.
1: నో పెనెన్స్, నో పిల్గ్రిమేజ్, నో స్కాలర్షిప్ విల్ హెల్ప్ యూ. ఇట్ ఇస్ ఓన్లీ సర్వీస్ దట్ టేక్స్ యూ టు ఇమ్మోర్టాలిటీ.
0: సర్వీస్ లోపలే ఉంటుండాలి సర్వము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ లైస్ దేర్ ఇన్ దిస్ సర్వీస్.
0: కానీ దానిని దర్శించక,
1: బట్ వితౌట్ దట్ ఎక్స్‌పీరియన్స్,
0: స్పర్శించక,
1: వితౌట్ ఎక్స్‌పీరియన్స్,
0: అంత సంభాషణ లేకుండా,
1: వితౌట్ ఎనీ కన్వర్సేషన్,
0: ఎంతకాలం ఉండి ఏమి ప్రయోజనము?
1: వాట్ ఫర్ దిస్ లాంగ్ లైఫ్?
0: కేవలం లైఫ్ లెస్ అనిమిల మాదిరి ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ లైఫ్ లెస్ వన్.
0: కనుకనే ఇన్నో ప్రపంచంలో తిరుగుతుంటాయి, సంచరిస్తున్నాయి.
1: అండ్ వీ ఫైండ్ సో మెనీ మూవింగ్ థింగ్స్ ఇన్ దిస్.
0: కుక్కలు నక్కలు కూడా సంచరిస్తూ ఉంటాయి.
1: అండ్ ద డాగ్ ఆల్సో మూవ్స్ అబౌట్.
0: పోతూ ఉంటుంటే కుక్కలు కూడా చూస్తుంటాయి నన్ను.
1: అండ్ యూ ఫైండ్ డాగ్స్ అండ్ మంకీస్. కానీ
0: చూసిన తక్షణమే దానికి ప్రాప్తి చెప్తుందా?
1: డూ యూ మీన్ సే దే టే లిబరేషన్?
0: చూడటం కాదు,
1: ఇస్ నాట్
0: ఇది దైవత్వంగా చూడాలి.
1: ఇట్ ఇస్ నాట్ మియర్ వాచింగ్, యూ షుడ్ హ్యావ్ దట్
0: తాకటం కాదు, దైవత్వంగా తాకాలి.
1: ఇస్ ద డివైన్ విజన్, ద డివైన్ స్పిరిట్.
0: ఎన్ని దేహంలో తాకుతున్నారు మీరు?
1: And you touch the body of many bodies. You see many people.
0: ఎంతో సంభాషణలో కలుపుతున్నారు.
1: You converse with many.
0: అన్ని దీనికి సంబంధం కాదు.
1: But it's not divine relationship.
0: హృదయపూర్వకంగా కూడాను ఆ యొక్క డివైన్ వైబ్రేషన్ రావాలి.
1: And divine vibration should come out of the heart.
0: ఆ డివైన్ వైబ్రేషన్ లేకుండా దేన్ని మనం సాధించలేము.
1: Without this divine vibration,
0: ఆ డివైన్ వైబ్రేషన్ కూడా నీయందే ఉంటుండాలి.
1: That divine vibration is within you.
0: లేనటువంటి డివైన్ వైబ్రేషన్ మరొక చోట లేదు.
1: Divine vibration which is not noticed in you is not there.
0: ఎవరైనా భావాన్ని పురస్కరించుకుని వారికి తగినటువంటి స్వరూపాన్ని దర్శింపజేస్తాడు.
1: Basing on your own visualization, expectation, God manifests in
0: that form. ఇదే రూపంలోనే కనిపిస్తాడని కాదు.
1: You cannot specify.
0: He may appear
1: in
0: any form. However, he
1: will fulfill your
0: desire. The
1: form that you like
0: most. God appears
1: in the form.
0: No
1: other form there.
0: ఎందుకంటే భగవంతుడికి అన్ని రూపములు తానే.
1: బికాస్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: రూపమే లేనిటువంటి వాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హిస్ ఫార్మ్లెస్.
0: కానీ భక్తుని యొక్క ప్రేమ కోసమని, భక్తుని యొక్క ప్రార్థన కోసమని ఆ రూపాన్ని ధరిస్తుంది.
1: ఇన్ రెస్పాన్స్ టు ద లవ్ అండ్ ప్రేయర్ ఆఫ్ ద డివోటీ, హి అస్యూమ్స్ దట్ ఫార్మ్.
0: ఆ ఫామ్ కూడా ధరిస్తుంటాడు.
1: అండ్ దట్ ఫామ్ హి టేక్స్.
0: కనుకనే భగవంతుని తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినటువంటి వారికి దైవత్వం పూర్తి అర్థమవుతుంది.
1: దేర్ఫోర్ దోస్ పీపుల్ హు అండర్స్టాండ్ ఫుల్ వెల్ ద డివినిటీ వుడ్ బి ఏబుల్ టు ఎక్స్‌పీరియన్స్.
0: కనుక మొట్టమొదట దైవత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఫస్ట్ వీ షుడ్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో గాడ్.
0: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధా.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద 7th డిస్కోర్స్ ఆన్ గీత భగవాన్ డెలివర్డ్ ఆన్ 8th ఆగస్ట్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ టీచెస్ us how to control the first sense organ that needs to be controlled, which is tongue. He explains why the food that one takes and the words that one speaks need regulation. Sri Bhagavan Vacha.
1: Yogasya Prathamam Dwaram. Yogasya ప్రథమం ద్వారం వాక్ నిరోధ. జిహ్వేంద్రియం యొక్క నిగ్రహమునే యోగమునకు ప్రథమ ద్వారంగా పేర్కొన్నది గీత.
2: ది ఫస్ట్ ఓపెనింగ్ టు యోగా ఇస్ కంట్రోల్ ఆఫ్ టంగ్ రిప్రజెంటింగ్ టేస్ట్.
1: జిహ్వేంద్రియమును నిగ్రహించక దైవత్వమును పొందటం, యోగద్వారంలో ప్రవేశించటం అసాధ్యము అని శాసించినది గీత.
2: గీత హాస్ డిక్లర్డ్ దట్ వితౌట్ కంట్రోలింగ్ టంగ్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ఎంటర్ ద మ్యాన్షన్ ఆఫ్ యోగా అండ్ టు ఫాలో ది పాత్ ఆఫ్ డివోషన్.
1: ప్రాణికి అనేక ఇంద్రియములు ఉంటున్నవి.
2: దేర్ ఆర్ నంబర్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ ఫర్ ఎవ్రీ లివింగ్ బీయింగ్.
1: అయితే కొన్ని ఇంద్రియములను మాత్రము జాగ్రత్తగా తెలిసి ఉపయోగించుకోవాల్సి వస్తుంది.
2: బట్ వన్ హ్యాస్ టు యూజ్ ఏ ఫ్యూ సెన్స్ ఆర్గన్స్ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్, knowing fully well the implication.
1: Udaharanamunaku agni.
2: For example, fire.
1: Ee agni jagrataga vinyoginchukunna idi manaku upakariga untundi. Illini ajagrataga upayoginchina idi manaku apakaram chestundi.
2: If we use fire a little carefully with certain amount of awareness, it would be useful. Otherwise it would be harmful.
1: ఒక కత్తి లేక విద్యుత్ శక్తి ఈ రెండు ఉంటున్నవి.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ నైఫ్ ఆర్ ఎలక్ట్రిసిటీ.
1: వీటిని తెలుసుకుని ఉపయోగించిన మనకు ఉపకారాలుగా ఉంటాయి.
2: ఇఫ్ యు నో దేర్ యూస్ అండ్ యూజ్ దెమ్ ప్రాపర్లీ దెన్ దే వుడ్ బి హెల్ప్ఫుల్ టు us.
1: వీటిని తెలియక ఉపయోగించిన ఇవి మనకు అపకారిగా మారుతుంది.
2: ఇఫ్ యు డు నాట్ యూజ్ దెమ్ ప్రాపర్లీ దే విల్ బికమ్ హార్మ్ఫుల్.
1: అపకారమునకు ఉపకారమునకు, మేలుకు కీడుకు మన యొక్క జాగ్రత్త అజాగ్రత్తలే దీనికి మూల కారణం.
2: ఫర్ మేకింగ్ ఇట్ యూస్ఫుల్ ఆర్ హార్మ్ఫుల్ ఇట్ ఈస్ అవర్ అవేర్నెస్ అండ్ అవర్ కేర్ విచ్ విల్ బి వెరీ యూస్ఫుల్, వెరీ ఇంపార్టెంట్.
1: కనుకనే తెలిసి మెలగవలను తెలివితోడ అని ఇంద్రియముల యొక్క శక్తిని అతి ప్రధానముగా బోధిస్తూ వచ్చింది వేదాంతం.
2: వేదాంత హాస్ బీన్ టీచింగ్ దట్ యు షుడ్ నో ది యూజెస్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ యూజ్ దెమ్ కేర్ఫుల్లీ.
1: మానవునికి ఉండినటువంటి యొక్క ఇంద్రియములలో ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క శక్తిని మాత్రమే కూడి ఉంటుంది.
2: ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ గివెన్ టు మ్యాన్ ఈచ్ పర్టికులర్ సెన్స్ ఆర్గన్ హ్యాస్ వన్ పర్టికులర్ యూజ్.
1: అయితే జిహ్వ రెండు విధములైనటువంటి శక్తులతో చేరి ఉంటుంది.
2: బట్ టంగ్ యాజ్ అ సెన్స్ ఆర్గన్ ఈజ్ ఎండౌడ్ విత్ టూ పవర్స్.
1: ఒకటి మాట్లాడటం, రెండవది రుచి చూడటం.
2: వన్ ఈజ్ ది పవర్ ఆఫ్ స్పీచ్, ది సెకండ్ ఈజ్ ది పవర్ ఆఫ్ టేస్ట్.
1: కనుకనే ఈ శిక్షను అతి జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలని గీతాశాస్త్రజ్ఞుడు చెప్పాడు.
2: గీతాశాస్త్రజ్ఞ ద లార్డ్ ఆఫ్ గీతా హస్ దేర్ ఫోర్ కాషన్ అస్ దట్ వుడ్ బి వెరీ కేర్ఫుల్ బై యూజింగ్ టంగ్.
1: ఏ యొక్క సాధకుడు ఈ శిక్షను అదుపులో ఉంచుకొనునో అట్టి సాధకుని యొక్క హృదయం నిర్మలమై నిశ్చలమై నిస్వార్థమై పరతత్వం మాత్రం పొందుతుంది అని కూడా బోధించింది.
2: గీత హెస్ ఆల్సో టాట్ దట్ పర్సన్ హూ హ్యాస్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద టంగ్ విల్ బి ఎనేబుల్ హిస్ హార్ట్ టు బి మెయింటైన్డ్ ప్యూర్ స్టడీ అండ్ స్టిక్ ఇన్ ద లా.
1: ఈ కారణమును పురస్కరించుకుని చాతుర్మాస వ్రతమని ఏకాదశి వ్రతమని ఒక్క వ్రతులని ఈ విధమైనటువంటి పరిపరి పేర్లతో దీనిని అనుభవిస్తూ వచ్చారు సాధకులు.
2: ఇన్ దిస్ కాంటెక్స్ట్ సాధక హ్యాస్ బీన్ అబ్జర్వింగ్ ఏ నంబర్ ఆఫ్ వ్రత చాతుర్మాస వ్రత ఏకాదశి వ్రత ఎట్సెట్రా.
1: చాతుర్మాసం అనగా వర్షాకాలంలో గురు పూర్ణిమ నుండి తిరిగి 4 నెలలు ఆహారమును అదుపులో ఉంచుకోవటం మౌనమును వహించటం ఈ కారణముల చేత శిక్షను అదుపులో ఉంచుకున్నటకు తగిన మార్గమును చూసుకుంటూ వచ్చారు.
2: ది అబ్జర్వెన్స్ ఆఫ్ చాతుర్మాస వ్రత ఇట్ రెఫర్స్ టు అబ్జర్వింగ్ సైలెన్స్ హ్యావింగ్ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ డయట్ అండ్ కంట్రోల్ ఓవర్ ద డయట్ కమెన్సింగ్ ఫ్రమ్ గురు పూర్ణిమ ఫర్ అబౌట్ 4 మంత్స్.
1: ఉపవాస వ్రతములు కూడాను ఈ విధమైనటువంటి కారణాలతో ఏర్పడినటువంటివి.
2: ఫాస్టింగ్ ఆల్సో హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్ ఫర్ దీస్ వెరీ రీజన్స్.
1: ఇది దేహరీతిగా ఆరోగ్యమును మానసిక రీతిగా ఆనందమును కూడా చేకూరుస్తుంది.
2: ఫిజికలీ అండ్ బాడీలీ దిస్ గివ్స్ హెల్త్ అండ్ మెంటలీ ఇట్ గివ్స్ జాయ్ అండ్ బ్లిస్.
1: అమిత ఆహారము సాధకులకు చాలా ప్రమాదమని కూడా బోధించింది.
2: Unlimited and unregulated food is very harmful for sadhaka. This has been declared.
1: అన్ని విధములైనటువంటి యొక్క రుచులతో కూడినటువంటి ఆహారము సాధకుని తమో గుణంలోకి కొనిపోతుంది.
2: A variety of tasty foods is likely to lead a sadhaka to tamo guna. This has been declared.
1: తనకు రుచికరమైనటువంటి ఆహారములు భుజించుతూ దైవ సన్నిధిని దైవ తత్వమును అనుభవించటకు సాధ్యమవుతుంది అని పలికినంత మాత్రమున ఇది ప్రయోజనం లేదు.
2: ఓన్లీ జస్ట్ సింప్లీ థింగ్స్ దట్ ఎంజాయింగ్ ఆల్ ద టేస్టీ ఫుడ్ అండ్ ఆల్ ది టేస్ట్ ఆఫ్ ద ఫుడ్ స్టిల్ వన్ వుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ నియర్నెస్ టు గాడ్ అండ్ వుడ్ బి ఏబుల్ టు ప్లీజ్ గాడ్ ఈజ్ నాట్ కరెక్ట్.
1: మొట్టమొదటి శిక్షను అదుపులో ఉంచుకోవాలి.
2: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వన్ హ్యాస్ టు కీప్ ద టంగ్ అండ్ కంట్రోల్.
1: శిక్షను అదుపులో ఉంచుకున్నప్పుడు మిగిలినటువంటి ఇంద్రియములన్నీ కూడా తమంత తామే అదుపులోకి వస్తాయి.
2: ఇఫ్ వన్ కెన్ కంట్రోల్ ద టంగ్ ది అదర్ సెన్స్ ఆర్గన్ కమ్ అండర్ కంట్రోల్ ఆటోమేటికల్లీ.
1: కానీ ఈనాటి సాధన మార్గమునందు అన్ని రకములైనటువంటి సాధనలు ఆచరిస్తున్నారు కానీ దీనికి ప్రధానమైన మూలాధారమైన నిజమైనటువంటి యొక్క తత్వం వారు గుర్తించుకోలేక శిక్షను విగ్రహించుకోలేకపోతున్నారు.
2: టుడే సాధన దే ఆర్ జస్ట్ ట్రైన్ టు అబ్జర్వ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ బట్ అన్ఫార్చునేట్లీ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ దట్ టంగ్.
1: పాత్రలో నీరంతా కారిపోవాలంటే 10 చిగులు ఉండనక్కర్లేదు, ఒక్క రంధ్రం ఉంటే కూడా చాలు.
2: ఇఫ్ ది ఎంటైర్ వాటర్ ఇన్ ఎ వెసల్ షుడ్ గో అవుట్ బై లీకింగ్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ 10 హోల్స్, ఈవెన్ 1 హోల్ వుడ్ బి సఫిషియెంట్.
1: అదే విధముగానే సాధకులకు దశేంద్రియములు కూడా అరికట్టనక్కర్లేదు, ఒక దశేంద్రియమును అరికట్టితే అన్ని విధములైనటువంటి దీని కూడా అదుపులోకి వస్తాయి.
2: ఇన్ దిస్ కాంటెక్స్ వీ హావ్ టు అండర్స్టాండ్ దట్ వీ హావ్ టు కంట్రోల్ టంగ్ బేసికలీ. ఇట్ ఇస్ నాట్ నెసరీ టు కంట్రోల్ దెన్ ఓన్లీ అదర్ 9 సెన్స్ ఆర్గన్స్ విల్ కమ్ అండర్ కంట్రోల్. యూ కెన్ కంట్రోల్
1: దశేంద్రియమును అరికట్టుకోలేకపోవటం చేతనే మానవుని యందు అనేక విధములైనటువంటి ఉద్రేకములు కల్లోలములు సందేహములు అనేక విధమైనటువంటి యొక్క మానసిక చంచలతోనూ అభివృద్ధి పరుస్తూ వచ్చింది.
2: Because man has not been able to control them, he is afflicted with a number of doubts, a number of emotional turmoil and conflicts, contradictions, confusion, etc.
1: మాటకు మించిన విలువలు మరొకటి లేదు.
2: There is nothing విచ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద వర్డ్ వాల్యూ ఆఫ్ ద వర్డ్.
1: కనుక మాటను అదుపులో ఉంచుకోవటము, శిక్షను అదుపులో ఉంచుకోవటము సాధకులకు ప్రధానమైన బుద్ధి యొక్క సాధన.
2: ద మోస్ట్ ఇంపార్టెంట్ సాధన ఫర్ ఎవ్రీ ఆస్పిరెంట్ ఈజ్ దట్ హీ హాస్ టు కీప్ ప్రైమర్లీ అండర్ స్ట్రిక్ట్ కంట్రోల్ ది కంట్రోల్ ఆఫ్ థాట్, కంట్రోల్ ఆఫ్ టంగ్.
1: జీవితంలో అల్ప ఫలములు అందించేటువంటి యొక్క పదార్థములకే అనేక విధములైనటువంటి త్యాగములు చేస్తున్నారు మానవులు.
2: ఇన్ లైఫ్ వన్ కెన్ అబ్జర్వ్ దట్ ఈవెన్ ఫర్ స్మాల్ లిటిల్ థింగ్స్ ఇన్ లైఫ్ ఏ నంబర్ ఆఫ్ సాక్రిఫైసెస్ హావ్ బీన్ మేడ్.
1: డబ్బు చెల్లించినదే అంగట్లో ఉండేటువంటి సరుకు మన హస్తములకు రావటం లేదు.
2: వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఆర్టికల్ వితౌట్ పేయింగ్ ఫర్ ఇట్.
1: ఈ విధముగా అల్ప ఫలములు అందించేటువంటి యొక్క వస్తువులకై మానవుడు అనేక త్యాగములు చేయొచ్చు. కడపటికి ప్రాణములైన త్యాగం చేయటకు సంసిద్ధులవుతుంటాడు.
2: ఫర్ గెటింగ్ అండ్ ఒబ్టైనింగ్ అండ్ అచీవింగ్ స్మాల్ పెట్టి యూజ్లెస్ ఆర్టికల్స్ మ్యాన్ సమ్టైమ్స్ ఇస్ ప్రిపేర్ ఈవెన్ టు సాక్రిఫైస్ హిస్ లైఫ్.
1: అన్నింటికంటే అధికమైన గుర్తిని, అన్నింటికంటే ఆధారమైన గుర్తిని, అన్నింటికంటే ఆనందమైన గుర్తిని ఆత్మలాభం. ఇట్టి ఆత్మలాభమునకు త్యాగం చేయటంలో మానవునికి ఒరిగిపోయేటువంటిది ఏముందని.
2: ద వన్ విచ్ ఈస్ ఎక్సీడింగ్లీ ఇంపార్టెంట్, ద వన్ విచ్ ఈస్ ది వెరీ బేసిస్ ఆఫ్ ఆల్ అదర్ థింగ్స్ ఈస్ ద గెయిన్ ఆఫ్ ఆత్మ. షుడ్ నాట్ ఎ మ్యాన్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ దిస్?
1: ఒకదానిని మనం త్యాగం చేసినప్పుడే మరొకటి మనకు ప్రాప్తిస్తుంది.
2: ఓన్లీ వెన్ వి గివ్ అప్ ఆర్ సాక్రిఫైస్ వన్ థింగ్ వుడ్ బి ఏబుల్ టు గెట్ అనదర్ ఇన్ దిస్ ప్లేస్.
1: బజారులో ఒక కూరగాయలు కొనవాలంటే మన నుంచి డబ్బు పోతేనే అతని నుంచి మన కూరగాయలు వస్తున్నాయి, లభిస్తున్నాయి.
2: ఇన్ ది మార్కెట్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ వెజిటబుల్ వీల్ హావ్ టు పే ఫర్ ఇట్. ఓన్లీ వెన్ వి గివ్ మనీ వి గెట్ వెజిటబుల్.
1: మనము ధనమును త్యాగం చేయక ఆ యొక్క కూరగాయలు మనకు లభించడం లేదు.
2: వితౌట్ ఆఫరింగ్ అండ్ సాక్రిఫైసింగ్ మనీ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ వెజిటబుల్.
1: ఒకటి త్యాగం చేయటం వల్లే మరొకటి మనకు ప్రాప్తిస్తుండాలి.
2: బై గివింగ్ వన్ వీ ఆర్ అక్వైరింగ్ అనదర్.
1: అదే విధముగానే సుగుణములు మానవుని యందు అభివృద్ధి కావాలన్నా దుర్గుణములను త్యాగం చేయాలి.
2: ఇన్ ది సేమ్ వే ఇఫ్ వన్ వాంట్స్ టు డెవలప్ వర్చ్యూస్ ఇన్ హిమ్సెల్ఫ్ హీ హ్యాస్ టు గివ్ అప్ బ్యాడ్ క్వాలిటీస్.
1: అసమర్థమును త్యాగము చేసినప్పుడే సమత్వము మనలో అభివృద్ధి అవుతుంది.
2: అన్లెస్ వన్ సాక్రిఫైసెస్ ఈక్వాలిటీ అండ్ అన్ఈక్వల్ మైండెడ్నెస్ వన్ నాట్ ఏబుల్ టు గెట్ ఈక్వల్ మైండెడ్నెస్. ఈక్వాలిటీ
1: బుద్ధులను మనం త్యాగము చేసినప్పుడే సుబుద్ధులు మనలో చేరుతూ వస్తాయి.
2: ఓన్లీ వెన్ వీ సాక్రిఫైస్ బ్యాడ్ క్వాలిటీస్ వీ కెన్ అక్వైర్ వర్చ్యూ.
1: అట్టు కాక మనము మనలో ఉండినటువంటి యొక్క దుర్బుద్ధులను, దురాలోచనలు, దుర్గుణములను త్యాగము చేయక సద్బుద్ధులు, సదాలోచనలు, సద్గుణములు మనకు ఏ రీతిగా అలవడతాయి.
2: వితౌట్ గివింగ్ అప్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ క్వాలిటీస్ ఇట్ వుడ్ నాట్ బి పాసిబుల్ ఫర్ అస్ టు అక్వైర్ గుడ్ థాట్స్, గుడ్ హ్యాబిట్స్, గుడ్ బిహేవియర్.
1: కనుకనే జయదేవుడు జిహ్వే రసజ్ఞ అన్నాడు. రసముతో కూడినటువంటి ఒక జిహ్వను మనం సరైన అదుపులో ఉంచుకొని దానికి హద్దులో తగినటువంటి మాటల చేత, హద్దుకు మించిన ఆహారం చేత దానిని సంతృప్తిపరిచిన మనకు ఆనందం అనేటువంటిది తరతలా మరకమవుతుంది.
2: జయదేవ హ్యాస్ డిక్లర్డ్ డిస్క్రైబ్ ది టంగ్ యాజ్ వన్ విచ్ ఎంజాయ్స్ గుడ్ థింగ్స్ అండ్ హియర్ జస్ట్ సెడ్ దట్ వి వుడ్ బి ఏబుల్ టు జస్ట్ మేక్ ఆల్ ది థింగ్స్ ఈజీ బై కంట్రోలింగ్ ద టంగ్.
1: దీనిని మౌనము అని కూడా చెప్తూ వచ్చారు.
2: Another word used for describing this is silence.
1: ఈ యొక్క మౌనము అనేటువంటిది కేవలము వాక్పంతన మాత్రమే కాదు.
2: Silence doesn't refer to the control of the physical
1: tongue. హృదయ సంబంధమైనటువంటి తలపులు కూడా మనలో ఆవిర్భవించరాదు.
2: You should not have, you should not get thoughts also.
1: కనుక ఇట్టి హృదయ సంబంధమైనటువంటి భావములు ఆవిర్భవించకుండా ఉండే నిమిత్తమై మనం కొంత ఆహారమును అదుపులో ఉంచుకోవాలి.
2: If we want to have control over the generation of thoughts in our mind, we should have some control over the food that we take, the diet.
1: ఇంకో కోరినటువంటి పదార్థములంతా కూడా మనం దానికి అందించరాదు.
2: We should not go on feeding the tongue with whatever it desires.
1: ఇక్కడే ఆత్మ అనాత్మ నిత్య అనిత్య అనేటువంటి విషయ పరిశీలన చేసేటువంటి వివేకాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. దీనినే బుద్ధి యోగము అన్నారు.
2: బుద్ధి యోగ యోగ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ డిస్క్రిమినేషన్ టు ఫైండ్ అవుట్ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ ఇంపర్మనెంట్ విచ్ ఇస్ సెంటియెంట్ అండ్ విచ్ ఇస్ ఇన్సెంటియెంట్.
1: నిత్యానిత్య పరిశీలన సత్వంతో కూడినటువంటి వివేకమే బుద్ధి యోగం.
2: డిస్క్రిమినేషన్ విచ్ డిస్టింగ్విషెస్ ద పర్మనెంట్ ఫ్రమ్ ద ఇంపర్మనెంట్ ఇస్ బి డిస్క్రైబ్డ్ అస్ ది యోగ ఆఫ్ ఇంటెలిజెన్స్.
1: ఈ ఆహారము సాత్వికమా లేక రాజసికమా తామసికమా అనేటువంటి విచారాన్ని మనం చేయాలి.
2: We have to inquire into and find out whether the food that we take relates to sattvic food, rajasic food or tamasic food.
1: నేను భుజించేటువంటి ఆహారము హితముగా మితముగా ఉన్నదా లేదా అనేటువంటి విచారణ కూడాను మనం చేయాలి.
2: The food that I take, is it quality wise good and tasty? What we have to inquire.
1: ఈ విధమైనటువంటి ఆహారమును తెలిసి విచారణ కలిపి మనం భుజించినప్పుడు మానవునికి సంభవించేటువంటి కొన్ని దూషణ భూషణ యొక్క ప్రభావములు అతనిలో ఏమాత్రం కూడా చెలింప చేయకుండా ఉంటాయి.
2: ఇఫ్ వన్ వర్ టు ఎన్క్వైర్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ వే యూజింగ్ డిస్క్రిమినేషన్ ఇఫ్ వన్ టేక్ ఫుడ్ జుడీషియస్లీ హీ వుడ్ నాట్ బి అఫెక్టెడ్ బై సెన్సర్ అండ్ ప్రైజ్.
1: అట్లు విచారణ చేయక కేవలం ఆకలి తీరటమే ప్రధానమైన లక్ష్యంలో ఉంచుకొని దీనికి రుచియ ప్రధానమైనటువంటి తత్వంలో మనం అనుభవించడం చేత మన యొక్క రాగద్వేషములను మనము అదుపులో పెట్టుకోలేకపోతున్నాం.
2: ఇన్డిస్క్రిమినేట్లీ వి గో ఆన్ టేకింగ్ ఫుడ్ వితౌట్ లుకింగ్ ఇన్ టు వెదర్ దిస్ ఇస్ డిజైరబుల్ ఆర్ ఇండిజైరబుల్ ఓన్లీ టు సాటిస్ఫై హంగర్ అండ్ టేస్ట్ వి వుడ్ నాట్ బి ఏబుల్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ అవర్ అటాచ్.
1: ఎవరైనా మనల్ని పరిహసించిరా లేక దూషించిరా నిందలు పలికిరా ఒక్క నిమిషంలో మనం కురిగిపోతున్నాం.
2: వి థింక్ just like that if anyone were to criticize us comment adversely against us or censure
1: nindu manishi kaalu manishi ga roopandipothunnadu.
2: A man who is so very happy he shrinks like that once he
1: hears prapanchame adiki shunyanga kanivistundi.
2: The entire world becomes almost a nullity when he is criticized.
1: Vicharana kudai tala unchukuntadu.
2: He becomes grief stricken the moment that he hears censure.
1: జీవితమే వ్యర్థమని భావిస్తాడు.
2: హీ ఫీల్స్ దట్ లైఫ్ ఇస్ మీనింగ్లెస్.
1: కారణం ఏమిటి?
2: వాట్ ఇస్ ది రీజన్?
1: ఈ బలహీనత కంటే కారణము ఈ ఆహారమే.
2: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ఆల్ దిస్ వీక్నెస్ ఈజ్ ది టైప్ ఆఫ్ ఫుడ్ దట్ హీ టేక్స్.
1: ఇంకెవరైనా మనల్ని వర్ణించరా లేక అనేక విధములుగా మనం పొగడుదరా దీనితో మానవుడు ఉప్పొంగిపోతాడు.
2: ఇఫ్ ఎనీవన్ వర్ టు ప్రైజ్ అస్ appreciate us, then we start floating.
1: Inka atanni pattadaniki pakkamlu kuda nu chalam.
2: It becomes almost impossible to hold him.
1: Ilanti pogadukku pongi potamu dushinchadaku kungi potamu ee pongi kunganaatuvanti oka samatattvanni anubhavinchese nimittamai ee aahara neemamunu ati jagrataga andistu vachindi geeta.
2: Gita has been emphasizing the need for extreme care in taking proper food, good food, correct food, keeping in view the need for maintaining equanimity, not to get elated when praise is showered, not to get shrunk when censure is.
1: Kanukane patra suddhi, paka suddhi, padartha suddhi, ee moonu suddhulu lekunda aaharam bhujincharadu ani shastrichi.
2: Therefore, it has also prescribed that there should be purity of the articles used, the purity of the vessel, the purity of the cooking process itself.
1: Patra shuddhi. Manam undeyatundi patra parishuddhanga untundi.
2: Purity of the cleanliness of the vessel. The vessel which is used for cooking food must be absolutely clean.
1: Padartha shuddhi. Anaga ee padarthamu anyayamto archinchinatundiya nyayamto archinchinatundiya. మన చెమటార్చి దీనిని తెచ్చుకున్నటువంటి ఆహారమా లేక దొంగలించి తెచ్చుకున్నటువంటి ఆహారమా? ఇది ఏ విధంగా పరులను బాధించకుండా వచ్చినటువంటి ఆహారమా లేక పరుల యొక్క ఆనంద హృదయంతో చేకూరినటువంటి ఆహారమా అనేటువంటి ఈ పదార్థం యొక్క విచారాన్ని కూడా మనం చక్కగా విచారించాలి.
2: ఆర్టికల్ రిఫర్స్ టు ద వే దట్ వి హావ్ అక్వైర్డ్ దోస్ ఆర్టికల్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ కుకింగ్. కుకింగ్ ఫుడ్, వెదర్ దీస్ ఆర్ అక్వైర్డ్ బై ప్రాపర్ మీన్స్, బై ప్రాపర్ వర్క్, బై ది స్వెట్ ఆఫ్ ది బ్రో, ఆర్ బై స్టీలింగ్ ది థింగ్.
1: అన్యాయార్జిత పదార్థము ఇది కేవలము అనారోగ్యాన్ని కలిగించటమే కాకుండా దుర్బుద్ధులను కూడా పెంచుతుంది.
2: ఆర్టికల్స్ విచ్ ఆర్ అక్వైర్డ్ బై ఇంప్రాపర్ మీన్స్ అండ్ ఆర్ యూజ్ ఫర్ ఫుడ్, దే నాట్ ఓన్లీ జనరేట్ బ్యాడ్ థాట్స్, దే విల్ బి లీడింగ్ అస్ ఆన్ ద రాంగ్ పాత్.
1: పాకశుద్ధి చేసేటువంటి వారి హృదయము ఏ భావంతో ఉంటున్నది, ఎలాంటి తలంపులతో ఉంటున్నది, ఎలాంటి హృదయంతో ఈ పాకమును చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా విచారించాలి.
2: Then the next step is to inquire into what refers to the purity of cooking process itself. With what idea, thoughts and feelings the person who is cooking the food is cooking it. This has to be looked into.
1: ఈ మూడింటిలో పాత్ర శుద్ధి మన హస్తంలో మన స్వాధీనంలో ఉన్నది కాని పదార్థ శుద్ధి పాత శుద్ధి మన స్వాధీనంలో లేదు.
2: We have control of the three things. The purity of the vessel, but not the other two. The purity.
1: చేసేటువంటి వారు ఏ హృదయంతో చేస్తారో అది ఎవరికి తెలియదు.
2: We do not know the feelings in the mind of the cook when he is cooking the food.
1: అంగడి నుంచి తెచ్చుకున్నటువంటి ఒక పదార్థం కానీ లేక బజారులో కొన్నటువంటి కూరగాయలు కానీ వారు దొంగిలించి తెచ్చారు లేక వారి తోట నుంచే తెచ్చారు ఇంకెవరికైనా మోసం చేసి తెచ్చారు అది మనకు తెలియదు.
2: రిగార్డింగ్ ది ఆర్టికల్స్ విచ్ యూఆర్ బయింగ్ ఫ్రమ్ ద షాప్ ఆర్ ఫ్రమ్ ద మార్కెట్, వి డు నాట్ నో వెదర్ ది వెండర్ హాస్ అక్వైర్డ్ దోస్ ఆర్టికల్స్ ఎయిదర్ బై ప్రాపర్ మీన్స్ ఆర్ ఇంప్రాపర్ మీన్స్.
1: కనుకనే పాకం అయిన తర్వాత మనం పూజించిన పూర్వము బ్రహ్మార్పణం, బ్రహ్మ హవి, బ్రహ్మాగ్నం, బ్రహ్మనాహుతం, బ్రహ్మ యువతి అనే గంతవ్యం, బ్రహ్మధర్మ సమాధి అని పరమాత్మక అర్పితము గావించి మనం పూజించడంలో ఈ మూడు శుద్ధులు అందులో చేరిపోతాయి.
2: Therefore, while taking food, just before we take food, we pray and offer the entire thing to God so that everything becomes clean and pure.
1: ఆ నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క ప్రార్థనను అందిస్తూ వచ్చిందే కాని కేవలం పూజించట పూర్వం ప్రార్థన చేయాలని ఒక నిర్బంధమైనటువంటి యొక్క శాస్త్రము కాదు.
2: The prayer which has to be offered before taking food is not to be taken as something which is imposed and which is compulsory. And it is for our own good, for attaining the purity of the food, we will have to just do and pray to the God.
1: Prarthana cheyutaku puravu idi oka aaharanga untundali.
2: Before you offer the prayer, the food is merely food.
1: Prarthana chesina tarvata idi prasadanga maaripothundi.
2: So once you offer it to the Lord, it becomes a నైవేద్యం, ప్రసాదం.
1: ఈ ప్రసాదం మనకు ఎట్టి దోషం కూడా ఉండదు.
2: ఫర్ ద వన్ విచ్ ఈస్ ఒబ్టైన్ ఆఫ్టర్ ద ప్రేయర్ దేర్ విల్ బి నో డిఫెక్ట్, నో
1: ఫ్లాగ దోషము, పదార్థ దోషము, ఇంకా పాత్ర దోషము, మూడింటి దోషములు కూడా ఈ ప్రార్థన పరిహారం చేస్తుంది.
2: ది ప్రేయర్ రిమూవ్స్ ఆల్ ద ఫ్లాస్ అండ్ ద డిఫెక్ట్స్ ఆఫ్ ది వెసల్ అండ్ ది ఆర్టికల్ అండ్ ది కుకింగ్ ప్రాసెస్.
1: కనుకనే గీతలో ప్రధానంగా సాత్విక ఆహారము, మితాహారము అత్యవసరమని, చిక్కును అరికట్టుకోవటము ప్రధానమైన సాధనని కూడాను ప్రబోధించింది.
2: Therefore in the Gita it has been explained that having a control over the tongue and having sattvic food and in a limited quantity is very essential.
1: ఇది ఆహారమునందు ఇది సరైనటువంటి రీతిగా మనకు గోచరిస్తుంది. కానీ రెండవ శక్తి అయినటువంటిది మాట.
2: So far as food goes, I think we feel convinced. The second aspect is talk.
1: ఈ మాటల చేత మనస్సుని మార్పు చేస్తుంది.
2: Talk will have its own impact on the entire mind and mental process.
1: మనసుని ముక్కలు చేస్తుంది.
2: It can cut the mind and the
1: హృదయాన్ని బ్రద్దలు చేస్తుంది.
2: It can break the heart.
1: ప్రాణాన్ని అందిస్తుంది.
2: It can kill the person.
1: ప్రాణాన్ని అందిస్తుంది.
2: It can give life itself.
1: జీవాన్ని పోషిస్తుంది.
2: It can encourage the
1: జీవాన్ని చేరుతుంది.
2: It can make one reach the goal.
1: ఈ రెండు విధములైనటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి పదములు, పరస్పర విరుద్ధమైనటువంటి ఫలితములు ఈ మాటల చేతనే చేకూరుతున్నాయి.
2: There are these two contradictory and opposite effects. It is both by the word itself.
1: మాటల చేత ఎంతైనా కూడా హృదయము మారుటకు అవకాశం ఉంటుంది.
2: By using words, it is possible to transform the mind.
1: మానసిక పరివర్తన అంతే కొన్ని మాటలతో కూడి ఉంటుండాలి.
2: Entire mental transformation takes place by words, proper words.
1: కానీ అనేక మంది విజ్ఞానులు దీనిని విశ్వసించరు.
2: A number of scientists unfortunately don't believe this.
1: మాటల చేత మనసులు మారటం ఎట్లా సాధ్యమవుతుంది?
2: అయితే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు ట్రాన్స్ఫార్మ్ ద మైండ్ బై మియర్ వర్డ్స్?
1: దీనికి ఎట్టి పరిశోధనలు కావాలి?
2: వాట్ ఇస్ ది ఎక్స్పెరిమెంట్ దట్ హస్ బీన్ కండక్టెడ్?
1: పరిశోధన లేనటువంటి పదార్థం యొక్క సత్యత్వాన్ని నిరూపించడం అసాధ్యం కదా?
2: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్రూవ్ ఎనీథింగ్ వితౌట్ ఎక్స్పెరిమెంటింగ్ ఇట్, ఇజ్ ఇట్?
1: మానసిక పరివర్తన కంటికి కనిపించేటువంటిది కాదు.
2: ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద మైండ్ కెనాట్ బి సీన్ బై ది ఐ.
1: ఇది కేవలం వినిపించేటువంటిది మాత్రమే.
2: ఇట్ కెన్ బి ఓన్లీ హర్డ్.
1: ఈ వినిపించేటువంటి కూడా ఒక ఇంద్రియముల ద్వారానే.
2: ఆల్ దాట్ వన్ కెన్ హియర్ ఈజ్ ఓన్లీ టు సెన్స్ ఆర్గన్ ఇయర్.
1: ఇలాంటి మాటల చేత మనసు యొక్క పరివర్తన సంభవించదే అని వారు వాదిస్తారు.
2: దే ఆర్గ్యూ దాట్ బై నియర్ వరల్డ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు బింగ్ అబౌట్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద మైండ్.
1: ఒకనొక గురువు అనేక మంది విద్యార్థులను చేర్చుకుని వారికి వేదాంత ప్రబోధ తలుపుతూ వచ్చాడు.
2: వన్ ప్రిసెప్టర్ టీచర్ brought to him a number of students and he was teaching Vedam.
1: ఆ ప్రదేశం లేకి ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉండేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ప్రవేశించాడు.
2: To that particular place, an IAS officer who happened to be an education secretary entered there.
1: ఈ గురువు ఆ శిష్యులకు గంటలకు నది బోధిస్తూ వచ్చాడు.
2: This teacher was teaching continuously over number of hours.
1: ఈ ఐఏఎస్ ఆఫీసర్ కి హెడేక్ వచ్చింది, తలనొప్పి వచ్చింది.
2: This IAS officer developed headache.
1: సార్, చిన్న పిల్లలకు మీరు ఇన్ని విధములుగా ఇంతకాలం బోధిస్తూ వస్తే వారికి ఏం ప్రయోజనము? ఏదో కొన్ని వాక్యములు చెప్పి వారిని జ్ఞాపకునందు ఉంచుకుని దాన్ని ఆచరణలో పెట్టడం అంటాం సాధ్యం కాని అనవసరంగా ఈ మాటల చేత వారిని బాధించటము, శారీరకమైన శ్రమలు అందించటము మంచిది కాదన్నాడు.
2: The IAS officer told the teacher, sir, these are small children, there is no need unnecessarily to bother them for hours together with such long lectures which may be useless.
1: ఈ చిన్న పిల్లలకు వేదాంత ప్రబోధలు కేవలం తలకెక్కవు అన్నాడు.
2: Such scriptural truths, వేదాంత ప్రభావ, could not be easily understood and grasped by these small students.
1: అయ్యా, లేత వయస్సునే ఈ పిల్లలకు ఒక మనస్సును పవిత్రమైనటువంటి భావముల చేత, నిర్మలమైనటువంటి నిస్వార్థమైనటువంటి తలంపుల చేత మానసిక పరివర్తన కల్పించటం అత్యవసరమన్నాడు గురువు.
2: ద టీచర్ సెడ్ దట్ ఓన్లీ ఇన్ ద యంగ్ ఏజ్, ఇంప్రెషనబుల్ ఏజ్, విల్ హావ్ టు జస్ట్ సీ అండ్ టీచ్ దెమ్ థింగ్స్ విచ్ కెన్ క్లియర్ దర్ హార్ట్ అండ్ పుట్ దెమ్ ఆన్ ద రైట్ పాత్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్.
1: ఈ మాటలలో నాకు విశ్వాసం లేదు.
2: ఐఏఎస్ ఆఫీసర్ సెడ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ వర్డ్స్.
1: మాటల చేత మనసులు ఏ విధంగా మారుతుంది? మారడానికి సాధ్యం కాదు అన్నాడు.
2: హౌ కెన్ వర్డ్స్ ట్రాన్స్ఫార్మ్ మైండ్? ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎవర్ పాసిబుల్.
1: ఈ గురువు అనేక విధములుగా కూడా అతనికి నచ్చ చెప్పడానికి అనేక విధమైనటువంటి ఉదాహరణలు చేశాడు, చెప్పాడు.
2: ద టీచర్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ ట్రై టు కన్విన్స్ హిమ్ బై డిఫరెంట్ ఎక్స్ప్లనేషన్.
1: కానీ ఈ ఐఏఎస్ ఆఫీసర్ కు అర్థం కాలేదు.
2: బట్ దిస్ ఐఏఎస్ ఆఫీసర్ డిడ్ నాట్ ఫాలో.
1: అతి విద్య కొంతవరకును మతిహాని కలిగిస్తుంది.
2: టూ మచ్ ఆఫ్ ఎడ్యుకేషన్ sometimes results in some kind of badness.
1: Anumanaalu adhikam gaavistundi.
2: Increasing doubts will emerge.
1: Telivitegalanu penchutundi kaani gunamunu chinchutundi.
2: It improves and encourages cleverness but it brings down the virtues.
1: Cheppinanta sepu cheppadu ee adhyapakudu.
2: This teacher tried his best and explained as much as he could.
1: Inka ataniki కార్యరూపములో అతనికి సరైనటువంటి ఆన్సర్ అనగా జవాబును ఇవ్వడానికి పూనుకున్నాడు గురువు.
2: ద టీచర్ రిజాల్వ్ టు ప్రూవ్ టు దట్ ఆఫీసర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ యాక్చువల్ ట్రయల్.
1: విద్యార్థులు చిన్న వాణిని లేపాడు.
2: ది టీచర్ ఆస్క్ ద యంగెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ టు గెట్ అప్.
1: బాలక, నీవు వెళ్ళి ఈ ఐఏ ఆఫీసర్ కొంతమంది బయటకు నెట్టు అన్నాడు.
2: హీ టోల్డ్ దట్ స్మాల్ యంగ్ కిడ్
1: ఈ మాట వినేటప్పటికి ఐఏఎస్ ఆఫీసర్ మండిపోయాడు.
2: ద మొమెంట్ హీ హర్డ్ దిస్, దిస్ ఐఏఎస్ ఆఫీసర్
1: పట్టలేని కోపం ముట్టిపడింది.
2: హీ వాజ్ వెరీ మచ్ ఎన్రేజ్డ్.
1: నీ ఎవరనుకున్నావు? నేను పెద్ద ఆఫీసరు, ఈ విధంగా చిన్న పిల్లవాడితో నన్ను మెడబెట్టి బయటకు నెట్టిస్తున్నావా? ఎంత గర్వము, ఎంత అహంకారము అని అనేక విధములుగా కేకలు వేస్తూ వచ్చాడు.
2: He began shouting, who do you think I am? I am an IAS officer. You are asking this small child to get me up. It is not proper.
1: Appudu ee guru navutu cheppadu. Sir, మిమ్మల్ని కొట్టలేదు, కొరకలేదు. ఒక్క మాటే కదా మీ మనసు ఇంత మార్పు చేసింది.
2: దిస్ టీచర్ దెన్ టోల్డ్ ది ఆఫీసర్, వెల్ సార్, ఐ డిడ్ నాట్ జస్ట్ బీట్ యూ ఆర్ హిట్ యూ, బై మియర్ వర్డ్ యూఆర్ జస్ట్ గెటింగ్ హర్ట్.
1: మీకింత కోపంగా మనసు మారడానికి కారణం ఏమిటి?
2: ఐ వుడ్ లైక్ టు నో వాట్ ఈస్ ది రీజన్ ఫార్ యువర్ బికమింగ్ సో
1: యాంగ్రీ కదా. కనుక ఈ మాట ఇన్ని విధములుగా హృదయాన్ని మార్పు చేయడానికి శక్తివంతమైనది అన్నాడు.
2: Therefore, he said that word is capable of doing so much of harm or good.
1: అతనికి పర్సనల్ ఎక్స్పీరియన్స్ కావటం చేత తాను నెమ్మదిగా బయటికి వెళ్ళాడు.
2: As this officer acquired personal experience, coolly he walked out.
1: మాట అనేది ఆ శక్తివంతమైన ఉంటుంది.
2: Word ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్.
1: ప్రపంచమునే కూడా కాల్చివేస్తుంది మాట.
2: ఇట్ క్యాన్ డిస్ట్రాయ్ ద వరల్డ్ ఇట్సెల్ఫ్.
1: ధృతరాష్ట్రుడు అనేక విధములైనటువంటి మాటలు చెబుతూ వచ్చాడు.
2: ధృతరాష్ట్ర వాస్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
1: దీనిని వింటూ విదురుడు చాలా బాధపడుతూ వచ్చాడు.
2: ఆఫ్టర్ లిజనింగ్ టు దిస్ విదుర వాస్ పుట్ టు ఎ లాట్ ఆఫ్ పెయిన్ అగోనీ.
1: సూటైనటువంటి కట్టెముతే చెట్టు కొట్టినప్పటికీ నీ చిగురు వేస్తుంది అన్నా.
2: బ్రదర్, ఈవెన్ ఇఫ్ యు వర్ టు కట్ ఎ ట్రీ, ఇట్ క్యాన్ స్ప్రౌట్.
1: కానీ మాటల చేత విరిగినటువంటి మనసును అతుక్కోవడానికి వీలు కాదన్నాడు.
2: బట్ ఇఫ్ యు బ్రేక్ ఎ హార్ట్ ఆర్ ఎ మైండ్ బై వర్డ్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అగైన్ మేక్ ఇట్ వన్.
1: ఇనుమునైన కూడా ఇమ్మారు ముమ్మారు కాల్చి అతకవచ్చు కమ్మరేడు.
2: It is possible for a blacksmith to make the pieces of iron into one piece by a particular process.
1: Manasu virigineni mari pettagalaga.
2: But it is not possible once the mind is broken.
1: Manasunu viriginchadaniki kaani, manasunu arikinchadaniki kaani, atikinchadaniki kaani maatane kaaranam.
2: It is a word which can cause trouble and which can give joy.
1: Kaluku manam maatadeetundi maatalu parulanu baadha pettakunda, పనులకు ఏ విధమైనటువంటి కష్టం కలగకుండా దీన్ని ఉపయోగపెట్టాలి.
2: దేర్ఫోర్ ద వర్డ్స్ విచ్ వి యూజ్ షుడ్ బి సచ్ దట్ దే డు నాట్ హర్ట్ అదర్స్, దే డు నాట్ గివ్ ఎనీ పెయిన్ టు అదర్స్.
1: కాలు జారితే కలుగదు నష్టం, నాలుగు జారితే నరకమేరా.
2: ఇఫ్ యూ వర్ టు స్లిప్ ఫిజికలీ, దేర్ మే నాట్ బి మచ్ ఆఫ్ ప్రాబ్లమ్. బట్ ఇఫ్ యూ వర్ టు స్లిప్ యువర్ టంగ్, ఇఫ్ యూ రాంగ్లీ యూజ్ ద టంగ్.
1: కాలు జారి పడినామంటే గాయం మనకు కనిపిస్తుంది. డాక్టర్ పోయి చూపించి దానికి బ్యాండేజ్ కట్టి దానిని మార్పించుకోవచ్చు.
2: ఇఫ్ యూ వర్ టు స్లిప్ అండ్ ఫాల్, దేర్ మే బి ఎ స్మాల్ వుండ్, యూ కెన్ గెట్ ఇట్ డ్రెస్ అండ్ ఇట్ కెన్ బి క్యూర్.
1: కానీ మాట చేత మనసుకు తగినటువంటి గాయము కంటికి కనిపించదు.
2: బట్ ఇఫ్ యూ వర్ టు హర్ట్ ద మైండ్ ఆఫ్ ఎ పర్సన్ బై హార్ష్ వర్డ్,
1: ఈ గాయమును మాన్పేటువంటి డాక్టర్ ఎవరూ జగత్తులో లేరు.
2: ద వుండ్ దట్ ఇస్ కాజ్డ్ టు ద మైండ్ కెనాట్ బి క్యూర్డ్ బై ఎనీ డాక్టర్ ఇన్ ద వరల్డ్.
1: కనుక ఇతరుల మనసును నొప్పించేటువంటి మాటలు మనం ఏమాత్రం కూడా ఉపయోగించరాదు.
2: దేర్ఫోర్ నెవర్ యూజ్ వర్డ్స్ విచ్ ఆర్ లైక్లీ టు హర్ట్ అదర్ ఫీలింగ్స్.
1: ఏనాడైనా ఏనాటికైనా మన మాటే మనకు ఒక బ్రహ్మాస్త్రంగా వెనుకకు తిరుగుతుంది.
2: సమ్ డే ఆర్ ది అదర్ ద వర్డ్స్ విచ్ యు యూజ్ మే కమ్ బ్యాక్ టు us.
1: కనుక నీ మంచి మాటలు ఉపయోగించుకో.
2: దేర్ఫోర్ యూజ్ ఆల్వేస్ స్వీట్ అండ్ గుడ్ వర్డ్స్.
1: సత్యమే మనస్తి ఎత్తం, సత్యం హితం త్వా పరమమోదాభి, ఆవర్ణయే దామదల అక్షరాణి, గోవింద దామోదర మాధవేది అన్నాడు.
2: ఇట్ హస్ బీన్ జస్ట్ సెడ్ ఓవర్ టైమ్ యు లైక్ స్వీట్ థింగ్స్, యు బెటర్ రిపీట్.
1: ఏ దేవుడు చెప్పాడు? ఓ నాలుక, రసమెరిగినటువంటి నాలుక, సత్యమెరిగినటువంటి నాలుక, పవిత్రమైనటువంటి నాలుక, త్యాగస్వరూపుడైనటువంటి నాలుక, గౌరవ మర్యాదలను కాపాడుకునేటువంటి నాలుక, నీవు నిరంతరం గోవింద దామోదర మాధవ్ అనేటువంటి నామాన్ని స్మరించమని చెప్పాడు.
2: వాట్ టైమ్ యూ నో వాట్ సాక్రిఫైస్ మీన్స్, యు ఆర్ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సాక్రిఫైస్ ఆనర్ అండ్ యువర్ వెరీ సేక్రెడ్ థింగ్, యూ విల్ హ్యావ్ టు జస్ట్ మేక్ యూ యూజ్ యువర్ సెల్ఫ్ ఓన్లీ ఫర్ సింగింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ నారాయణ.
1: ఈ స్వార్థపరమైనటువంటి స్వార్థరహితమైనటువంటి నాలుక, త్యాగపరమైనటువంటి నాలుక అని మనం ఏ రీతిగా చెప్పగలం?
2: How can we say that this tongue knows how to sacrifice and it is absolutely selfless?
1: Nitya jeevithamulo manaku chakkaga gocharam avutundali.
2: We experience this in every day to day life.
1: Edaina madhuramainatti padartham naaluka paina pettinappudu aha ee padartham chaala madhuranga untundali ani taanu anubhavinchukunda jadramu kampistundali.
2: For example,
1: thing to the tongue, it tastes and it just says that it's so sweet that let me pass it on to the stomach.
3: లేక ఇది మధురం కాక మరొక రుచిగా విరుద్ధమైన రుచిగా ఉన్నప్పుడు ఇది కేవలం ఇది ఈ జిహ్వకు ప్రయోజనం కాదని భూదేవికి అందిస్తుంది వెనుకకు నెట్టి వేస్తుంది.
1: ఇఫ్ ఇట్ ఇస్ నాట్ స్వీట్ సపోజ్ ఇట్ ఇస్ బిటర్ ఇట్ వుడెంట్ పాస్ ఇట్ ఆన్ టు ద స్టమక్ ఇట్ వుడ్ స్పిట్ ఇట్ అవుట్.
3: మంచి కానీ చెడ్డ కానీ నాలుగు ఏమాత్రం కూడా అనుభవించదు.
1: గుడ్ ఆర్ బ్యాడ్ స్వీట్ ఆర్ అదర్వైజ్ ఇట్ డజంట్ ఇట్ సెల్ఫ్ ఎంజాయ్ కంప్లీట్లీ.
3: గౌరవ మర్యాదలతో బ్రతికేటువంటిది నాలుక.
1: Tongue lives on honor and with honor.
3: Enta kalamu mana jeevita paryantam kudanu naaluku aneka vidhamaina panulu chestunnayi. Okka naadaina tana dwaramu daati tana illu daati baitiki emaina vastundane.
1: The tongue knows its limits so well. It lives for any number of years inside the body. Does it come out of the mouth even once?
3: Naaluku enni maatalu maatladna lopalle undi gaani baitiki emaina vastunda raavadaniki emaatram angeekarinchadu.
1: Whatever what it does by remaining inside the mouth and it doesn't come out.
3: Ide vidhamgane taru opikasu statementi elanti kashtamulaina elanti baadalaina elanti dukkhamulaina aa yokka samajamulo sahinchukoni bharinchukoni tana jeevithanni prashantamaina nundi rakshana kinda kaapaadukuntu.
1: Another feature of the tongue is it has extraordinary forbearance. Whatever with the difficulties, problems and other troubles, it lives within itself without exceeding its own limits and it will always observe forbearance.
3: Yeshamandhi dhrittula madhya, dhummarkula madhya, undina padikini, varadu yemaatam kudunu sambandham lekunda, adhi jagrataga melukutu.
1: It lives in the midst of very harmful people, but still very carefully, with a lot of skill it conducts itself, it doesn't get.
3: నాలుకకు చుట్టూ 36 ఖడ్గముల వలె ఉండేటువంటి దంతములు ఉంటున్నాయి.
1: వెరీ షార్ట్ 32 teeth ఆర్ అరౌండ్ ద టంగ్.
3: మీరు ఏ నిమిషంలో ఎట్టు ప్రవర్తించినా కూడాను ఒక్క నిమిషంలో దీన్ని కట్ చేస్తారు.
1: ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వెరీ స్కిల్ఫుల్ ఇట్ గెట్స్ హర్ట్ వెరీ ఈజీలీ.
3: కానీ ఇలాంటి దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ అతి జాగ్రత్తగా వెలుగుతూ తనకి ఎట్టి ప్రమాదము లేకుండా కూడాను తాను వెలుగుతూ వచ్చింది.
1: Living in the midst of such dreadful people, still without getting itself hurt or harmed, it has been living very well.
3: కనుకనే ఈ నాలుక మానవ జీవితమునకు అనేక విధములైనటువంటి యొక్క ఉపదేశములు గావిస్తూ వస్తుంది.
1: In this way, tongue has been teaching quite a few important lessons which are useful.
3: నాయన, నీవు ఎంతమంది దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ వారితో ఏమాత్రం కూడా కలగించక వారి దారికి పడక నీవు తప్పించుకొని మెప్పించుకొని తిరగమని బోధిస్తుంది.
1: ఇట్ హస్ బీన్ టీచింగ్ యు మే బి ఇన్ ది మిడిల్ ఆఫ్ వెరీ డిఫికల్ట్ పీపుల్ టు లివ్ ఇన్ బట్ స్టిల్ విత్ అ లాట్ ఆఫ్ కేర్ విత్ అ లాట్ ఆఫ్ ఫర్బరెన్స్ అండ్ స్కిల్ యు విల్ బి ఏబుల్ టు జస్ట్ లివ్ ఎ హ్యాపీ లైఫ్.
3: కానీ ఈనాటి మన పరిస్థితి దుర్మార్గుల మధ్యలో మనం చేరినటువంటి మనం కూడా దుర్మార్గులం అయిపోతున్నాం.
1: బట్ టుడే సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ దాట్ వన్స్ వీ జస్ట్ గెట్ ఇన్ టచ్ విత్ బ్యాడ్ పీపుల్ వీ ఆల్సో టెంప్ టు బికమ్ వెరీ
3: మన సత్కుణములను మన సద్భావములను సత్ప్రవర్తనను ఒక్క క్షణంలో మనం కోల్పోతున్నాం.
1: ఆల్ ది గుడ్ క్వాలిటీస్ ఆల్ ద గుడ్ ఫీలింగ్ గుడ్ థాట్స్ గుడ్ బిహేవియర్ ఇన్ ఎ మొమెంట్ వి లూజ్ ఆల్ దాట్.
3: కనుకనే ఇలాంటి పరిస్థితులకు మనం గురి కాకుండా ఉండే నిమిత్తమై మన జీవను మొట్టమొదట అరికట్టుకోమని బోధిస్తూ వచ్చు.
1: ఇన్ ఆర్డర్ దాట్ వీ డు నాట్ సఫర్ ఎనీ సచ్ బ్యాడ్ కాన్సిక్వెన్స్ ఇట్ హెస్ బీన్ సెడ్ దాట్ ఫస్ట్ కంట్రోల్ యువర్ టంగ్.
3: నేను అనేక పర్యావరణ పిల్లలకు చెప్తుంటాను, ఆయన అధికంగా మాట్లాడకండి, ఎందుకంటే వారికి అర్థమయ్యే రీతి లోపల మనలో ఉండేటువంటి దివ్యశక్తి ఆత్మశక్తి అనేక విధములుగా కూడా వ్యర్థమైపోతుంటాయి.
1: స్వామి వుడ్ బి టెలింగ్ క్వైట్ ఆఫన్ టు ద స్టూడెంట్స్ దేర్ స్టూడెంట్స్ యు షుడ్ నాట్ టాక్ మచ్ ది డివైన్ ఎనర్జీ విచ్ ఇస్ ఇన్ యూ వుడ్ బి వేస్టెడ్ బై సచ్.
3: అధిక మాటల చేత మనకు జ్ఞాపక శక్తి క్షీణిస్తుండాలి.
1: బై టూ మచ్ ఆఫ్ థాట్ ది మెమరీ పవర్ వుడ్ బి లాస్ట్.
3: బలహీనత నరముల యొక్క బలహీనత ఏర్పడుతుండాలి.
1: వీక్నెస్ డెవలప్ ఇన్ ద బాడీ.
3: అది త్వరలోపలే వృద్ధాప్యం కూడా వస్తుండాలి.
1: ప్రిమెచ్యూర్ ఓల్డ్ ఏజ్ వుడ్ బి ది రిజల్ట్ ఆఫ్ ఇట్.
3: ఇదే కాకుండా ఒక చెడ్డ పేరు కూడా గురి అయిపోతున్నాం.
1: ఫస్ట్ థింగ్ ఇస్ దాట్ వన్ దే గెట్ ఎ బ్యాడ్ నేమ్ ఆల్సో.
3: ఒక చిన్న ఉదాహరణ, ఒక రేడియో ఉంటుండాలి.
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ అ రేడియో.
3: ఈ రేడియో లోపల ఏదో ఒక న్యూస్ ను మనం స్టార్ట్ చేసి పెట్టాము.
1: Let us just take this example of radio and we have put on, I mean switched on and there is some news.
3: Bhakti Geetamulu paadutu undalani.
2: సమ్ డివోషనల్ సాంగ్స్ ఆర్ కమింగ్.
3: ఒక గంట సేపు ఈ రేడియోను మనం ఉపయోగించడం చేత కరెంట్ ఎన్ని యూనిట్లు ఖర్చు అవుతుంటాయి?
2: బై యూజింగ్ రేడియో హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈస్ కన్స్యూమ్?
3: ఖర్చు అవుతుందా లేదా?
2: ఈజ్ ఇట్ ఎ ఫ్యాక్ట్ ఆర్ నాట్?
3: అదే రీతిగానే మన దేహం ఒక రేడియో వంటిది.
2: అవర్ బాడీని వి కంపేర్ టు ఎ రేడియో.
3: మన బుద్ధి స్విచ్ వంటిది.
2: అవర్ ఇంటెలిజెన్స్ ఈజ్ లైక్ స్విచ్.
3: మన మనసు అనేటువంటి ఆలోచనలతో కూడినటువంటి పాటల వంటిది.
2: అవర్ మైండ్ ఈజ్ ఇట్ విల్ కంపేర్ టు
3: ఈ పాటలు మాటలతో బయట బయటపడుతున్నాయి.
2: ఇన్ ది ఫారమ్ ఆఫ్ వర్డ్ దీస్ సాంగ్స్ విల్ బి కమింగ్.
3: ఈ పాటల చేత భక్తి గీతములు పాడుతూ ఉండాలని.
2: Some devotional songs are coming.
3: ఒక గంట సేపు ఈ రేడియోను మనం ఉపయోగించడం చేత కరెంట్ ఎన్ని యూనిట్లు ఖర్చు అవుతుంటాయి?
2: బై యూజింగ్

0: బయట పడుతున్నాయి.
1: ఇన్ ది ఫారమ్ ఆఫ్ వర్డ్ దీస్ సాంగ్స్ విల్ బి కమింగ్.
0: ఈ పాటల చేత, మాటల చేత మనలో ఉండే ఆత్మశక్తి అధికంగా వ్యక్తమైపోతుంది.
1: ది సేక్రెడ్ డివైన్ ఎనర్జీ ఇన్ us gets wasted by this kind of talk and words.
0: మానవుడు ఈనాడు తెల్లవారి మొదలు రాత్రి నిద్రించేంత వరకు కూడా ఏ మాటలు లేకపోతే తనలో తానైనా మాట్లాడుకుంటూ ఉంటాడు.
1: రైట్ ఫ్రమ్ ద డాన్ టు డస్క్ అండ్ అంటిల్ హీ గోస్ టు బెడ్ హీ విల్ బి టాకింగ్ ఇఫ్ నాట్ లౌడ్లీ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ అట్ లీస్ట్ హీ గోస్
0: టు బెడ్. నేను వాల్యూమ్ తక్కువ చేశాడు కానీ ఆన్లోనే ఉంటుంది మాట్లాడుతున్నాడు.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ది వాల్యూమ్ ఆఫ్ సౌండ్ విల్ లెస్ బట్ ది టాక్ ఈస్ గోయింగ్ ఆన్ రేడియో ఇస్ ఆన్.
0: మనలో ఉన్నటువంటి ఎనర్జీ ఖర్చు అవుతూనే పోతుండాలి.
1: దేర్ఫోర్ ద ఎనర్జీ విచ్ ఇస్ విచిన
0: అసలు ఉద్రాలు రావడానికి ఇదే మూల కారణం.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ఓల్డ్ ఏజ్ ఇస్ దిస్
0: మాటలు. మానవుని యొక్క దివ్యత్వమైనటువంటిది మౌనమనేటువంటి శక్తితో అభివృద్ధి పరచుకోవాలి కానీ మాటల చేత చేనింపు చేసుకోరాదు.
1: టాక్ అండ్ టూ మచ్ టాక్ అండ్ టూ మచ్ టాక్ బై సచ్ టాక్ ఇట్ ఇస్ నో గుడ్. వీ హావ్ టు డెవలప్ సైలెన్స్ అండ్ ట్రూ సైలెన్స్.
0: అధికంగా మాట్లాడుతూ మాట్లాడుతూ రావడం చేత ఆకలి కూడా అధికమవుతుంది.
1: టూ మచ్ ఆఫ్ టాక్ లీడ్స్ టు హంగర్.
0: ఆకలి అధికమైనప్పుడు మరింత ఆహారం భుజిస్తాడు.
1: When he feels hungry, he takes more food.
0: ఆహారం అధికమయ్యే కొద్ది ఇంకా వీడి ఎందుకున్నటువంటి భావాలు అధికమైపోతుంటాయి.
1: On account of excess food, his feelings and thought would also continue.
0: ఈ ఇంద్రియములు నిగ్రహించుకోవడానికి సాధ్యం కాదు. ఇంకా
1: కంట్రోలింగ్ ఆఫ్ ది సెన్సెస్ బికమ్స్ ఇంపాసిబుల్.
0: బాగా చక్కని గుడ్డలు పెట్టి పెంచినటువంటి గుర్రాన్ని ఊరికి ఒక దగ్గర కట్టి వేస్తే అది మదవెక్కి అన్ని విధములు కూడా దుర్మార్గంలో ప్రవేశిస్తుంది.
1: A horse which has been given very rich food, if you were to just tie to a pen, it would not be keeping quiet, it would start, it would be
0: running. Kani, you have to put the food in the food, you have to put the food in the food.
1: Once you give rich food to a horse, it is necessary to give some exercise also.
0: Appude daniki aarogyamu, daniki ahankaram chilinchadamu jarugutundi.
1: Proper exercise will give health and also will control
0: arrogance. Rupalayinchi varu, kevalam oorike bhuji ichi, కూర్చోవటం చేత మరింత మదము అహంకారము అధికమవుతుంది.
1: యూత్ ఇఫ్ ది మియర్లీ టేక్ ఫుడ్ అండ్ డు నాట్ వర్క్ హార్డ్ అండ్ డు నాట్ హ్యావ్ ఎన్ ఎక్సర్సైజ్ ఇట్ లీడ్స్ టు
0: దీనికే సమాజ సేవను అందించి నిత్య కర్మలు ఎందు ఒక దృఢ నిశ్చయమైనటువంటి యొక్క మార్గమును అనుభవింపచేసే నిమిత్తమై సాధన సాధన అని ఏర్పరుస్తూ వచ్చారు.
1: సాధన హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఆర్డర్ టు సీ దాట్ ద ఫుడ్ విచ్ ఇస్ టేకెన్ బై ది యూత్ ఇస్ యూజ్డ్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ సర్వీస్ టు ది సొసైటీ.
0: యువకులు దృఢ నిశ్చయుడై ఉండాలి.
1: యూత్ మస్ట్ బి ఫర్మ్లీ రిజాల్వ్.
0: ఏదో గాలికి అటు ఇటు ఆడేటువంటి యొక్క దీపం వలే ఉంటుండకూడదు.
1: దే షుడ్ నాట్ బి లైక్ ఫ్లికరింగ్ లైక్
0: ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి చేయించుకోవాలి.
1: దే షుడ్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక చిన్న పిట్ట లేత కొమ్మ పైన వాలుతుంది.
1: వన్ స్మాల్ బర్డ్ హస్ కమ్ అండ్ సాట్ ఆన్ ఎ బ్రాంచ్.
0: ఆ కొమ్మ అటు ఇటు ఆడుతుంది.
1: ద బ్రాంచ్
0: ఆడినంత మాత్రమున ఈ చిన్న పచ్చి కూడా ఏమాత్రము అదరదు బెదరదు.
1: ద బర్డ్ విచ్ ఈస్ ఆన్ ద బ్రాంచ్ డస్ నాట్ గెట్ ఫ్రైటెన్ బై ది మూవ్మెంట్ ఆఫ్ ది.
0: కారణం ఏంటి? తాను తన రెక్కలపైన ఆధారపడి ఉంది కానీ కొమ్మలపై ఆధారపడలేదు.
1: ది రీజన్ ఈస్ బర్డ్ డజంట్ డిపెండ్ ఎంటైర్లీ అపాన్ ద బ్రాంచ్ ఇట్సెల్ఫ్ బట్ ఇట్ ఇస్ డిపెండెంట్ అపాన్ ఇట్స్ వింగ్. ఇట్ హస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కానీ ఈనాటి మానవుడు చిన్న సంసారం అనేటువంటి కొమ్మపైన వారినప్పటికీ ఏ చిన్న కష్టమో ఏ బాధలో ఏ దుఃఖమో వచ్చినప్పటికీ అది మోగేటప్పటికీ వీడు కూడా బాధపడిపోతున్నాడు. వీడు కూడా దానికి గురి అయిపోతున్నాడు.
1: బట్ టుడే మ్యాన్ హీ గెట్స్ రఫుల్ వెరీ ఈజీలీ ఈవెన్ ఇఫ్ హీ గెట్స్ స్మాల్ లిటిల్ డిఫికల్టీస్ ఇన్ ది ఆర్డినరీ డే టు డే లైఫ్.
0: పచ్చి ఉండినటువంటి ఆత్మవిశ్వాసం కూడా మనిషి లేకపోతుండాలి.
1: ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విచ్ ఎ బర్డ్ హ్యావ్ ఈవెన్ దాట్ ఎ మ్యాన్ డజంట్ సీమ్ టు హ్యావ్.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్?
0: ఇది అమితాహారం.
1: రీజన్ ఈస్ టూ మచ్ ఆఫ్ ఫుడ్.
0: తానసిక ఆహారం.
1: ఫుడ్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ తమస్.
0: రక్షిక భావం.
1: అండ్ ఫీలింగ్స్ ఆఫ్ రజో టైప్.
0: మానవుని యొక్క స్వభావం కనిపించడం లేదు.
1: వన్ ఈస్ నాట్ ఏబుల్ టు సీ ది
0: రేంజ్ంటారు. నేను మానవుడై పుట్టినప్పుడు పచ్చని స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, మృగములు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. అలాంటప్పుడు మానవుడు ఎందుకు స్వేచ్ఛగా సంచరించరాదు అని ప్రశ్నిస్తారు ఇలాంటి యువకులు.
1: ది యూత్ ఆఫ్ టుడే స్టార్ట్ క్వశ్చనింగ్ డోంట్ వి సీ ఎ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ గివెన్ టు ద బర్డ్స్ అండ్ ది యానిమల్స్, వై షుడ్ వి నాట్ హ్యావ్?
0: నిజమే, నీవు కూడా స్వేచ్ఛను అనుసరించు. కానీ పక్షులు ఏ స్వేచ్ఛను అనుసరిస్తున్నాయి,

0: మృగం యొక్క స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
1: అనిమల్స్ ఆర్ ఎంజాయింగ్ ది ఫ్రీడమ్ విచ్ ఆర్ విచ్ ఇస్ న్యాచురల్ ఫర్ అనిమల్స్.
0: నీవు కూడా మానవుడు కాబట్టి మానవ స్వేచ్ఛను అనుభవించు, రాక్షస స్వేచ్ఛను అనుభవించరాదు.
1: Because you are man, you can also enjoy the freedom which is appropriate for man.
0: మానవుడిని చెప్పుకుంటూ రాక్షసేవను అనుభవించుకోవటం, రాక్షసేవను అనుభవించుకోవటం ఇది విరుద్ధమైన కృత్యం.
1: Calling yourself man, but trying to enjoy the freedom of
0: మానవుడిగా సంచరించు.
1: Live like a man.
0: మానవుడిగా సంచరించే సమయంలో మానవత్వాన్ని పెంచుకో.
1: While living as man, you develop the quality.
0: మానవత్వం అనేటువంటి త్యాగము, నీతి, నిజాయితీ, కంపాషన్, కరుణ, ప్రేమ, అహింస ఇలాంటి భావములతో మానవత్వాన్ని పెంచుకోవాలి.
1: కంపాషన్ అండ్ నాన్
0: కనుక మానవునికి రానటువంటి యొక్క లేనటువంటి గుణములను మనము కోపము, అసూయ, త్యాగము, లేకుండా ఒక విధమైనటువంటి స్వార్థము ఇలాంటి దీంతో మనం పెరుగుకోవటం చేత మనం ఒక విధమైనటువంటి మృగ లక్షణాలను పెంచుకునేటువంటి వారం అవుతాం.
1: బట్ వీఆర్ డెవలపింగ్ క్వాలిటీస్ విచ్ ఆర్ అప్రోప్రియేట్ ఫర్ ఎనిమల్ లైఫ్, సెల్ఫిష్నెస్ అండ్ యాంగర్, హేట్రెడ్, జెలసీ అండ్ ద లైక్.
2: That was the seventh in a series of 34 discourses Bhagavan delivered on Gita in the year 1984. In this discourse, which was delivered on 8th August 1984, Bhagavan taught us how to control the first sense organ that needs to be controlled, which is tongue. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: success in the fields of science and technology.
1: Plastic, electronic, computers ద్వారా వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు ఒక విపరీతమైనటువంటి యొక్క అభివృద్ధిని సాధించినది.
0: In terms of the field of research dealing with plastics or the electrons or the computers, certainly the world has advanced a great degree.
1: అణు శాస్త్రమునందు కాని ఆకాశ మార్గమునందు కాని ఈ యొక్క శాస్త్రవేత్తలు ఒక భావాతీతమైనటువంటి యొక్క విజయాన్ని కూడా సాధిస్తూ వచ్చింది.
0: Either in the domain of the atom or in the domain of the macroscopic one, where he tends to soar skywards, the scientist has certainly achieved remarkable progress and understanding.
1: మరొక వైపును చూస్తే నైతికంగా క్షుద్ర విమర్శలు సంకుచిత భావములు మితిమీరి పెరుగుతూ వస్తున్నవి.
0: As a contrast, if you see what man has been doing in the fields related to ethics and morals, he indulges in criticism and ridiculing and tends to develop a very narrow outlook.
1: Rajakeeyanga aarthikanga kallolamulu perugutoo vachinavi.
0: Either in the fields of politics or economics, there is chaos and confusion all around.
1: Desiya mata kula bedhamulu perugutoo vastunnavi.
0: There are differences of opinion in terms of one's own possessions of land or religion or belief or faith.
1: ప్రాంతీయ దురభిమానములు మరింత పెరుగుతూ వస్తున్నవి.
0: Narrow regional outlook is on the ascendancy.
1: విద్యయందు ఆందోళనలు అభివృద్ధి అవుతూ వస్తున్నవి.
0: There is chaos in addition, agitation in the field of education.
1: ఈ విధమైన వికృత శక్తులు ప్రపంచమంతా ఇప్పుడు స్వేచ్ఛా విహారం సలుపుతున్నది.
0: Such detrimental forces are on the rampage the world around.
1: నైతికంగా వైజ్ఞానికంగా పరస్పర విరుద్ధమైనటువంటి అభివృద్ధులకు ఈ కారణం ఏమిటని మనం విచారించవలసిన అవసరం.
0: It's absolutely necessary at the moment to try and ponder over this question. What's the cause of these disturbances at the moment? We should also try and answer this question. What is the cause for this development of man in these two aspects? On the one hand, science and technology, and on the other hand, these divisive tendencies pertaining to his ethical and moral existence.
1: నైతికంగా మత ఆధ్యాత్మికంగా మానవుని యొక్క హృదయము ఇంత దిగజారిపోవటం కారణమేమిటి?
0: When you talk of religion pertaining to one's moral code of conduct and one's own spiritual endeavors, certainly man has downgraded himself. What's the reason for this?
1: పూర్వము కంటే ఈనాడు మానవుడి యందు క్రూరత్వము దుర్మార్గము అధికమవుతూ వస్తున్నది.
0: Compared to what he was before, he is more cruel and certainly less concerned about what's around him.
1: ఒకవైపున విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరుగుతూ రావటము, మరొక వైపున జీవితములకు సంబంధించినటువంటి సమస్యలు ఇవి కూడాను మరొక వైపున విరివిగా పెరుగుతూ రావటము, ఇది చాలా విచిత్రమైనటువంటి ఒక సంఘటనగా ఉంటున్నది.
0: It's a matter of great surprise that on the one hand you have tremendous progress in the fields of science and technology. On the other hand you have problems galore pertaining to one's own basic values of one's own existence.
1: దీనికి అన్నింటికి మనం విచారణ చేసి చూసినా స్వార్థమే దీనికి ప్రధాన కారణంగా ఉంటుంది.
0: You think deeply about this and you'd find the reason it's selfishness and nothing beyond.
1: ఈ స్వార్థమునకు అన్యోన్యత లేకపోవటమే దీనికి ప్రధాన మూలము.
0: Added to this selfishness is a case of lack of unity of purpose.
1: ఐకమత్యమే మానవ జీవిత సూత్రము.
0: Unity is the guiding principle for man's existence.
1: సాంఘిక సేవనే అభివృద్ధికి మార్గము.
0: And service to society is a true measure of his progress.
1: ఒక్కతూరి మన భారతదేశం చరిత్రను వెనుకకు తిరిగి చూచినా దీని యొక్క విషయం మనకు అర్థమవుతుంది.
0: You have to turn the pages of history of this great country of Bharat and you would know what the whole thing is about.
1: భారతదేశమునకు 10,000 మైళ్ళ దూరంలో ఉన్నటువంటిది ఇంగ్లాండ్.
0: England is a country removed by a distance of 10,000 miles from Bharat.
1: ఆ ఇంగ్లాండ్ యొక్క భూభాగము కేవలము 92,000 చదరపు మైళ్ళు మాత్రమే.
0: If you look at the area of this country, England, it's about 92,000 square miles.
1: దాని యొక్క జనాభా చూస్తామా 5 కోట్ల మంది జనాభా ఆనాడు.
0: At that time, if you were to look at the population of England, it's a mere 5 crores.
1: భారతదేశం యొక్క విస్తీర్ణము చూస్తామంటే 16 లక్షల చదర మైలు భారతదేశం.
0: Now, if you contrast this with the figures for India in those days, now the area, 16 lakh square miles.
1: ఈ యొక్క జనాభా చూస్తామా భారతదేశంది 44 కోట్ల జనాభా.
0: If you look at the population of this Bharat, it is 44 crores.
1: భారతదేశమునందు వైజ్ఞానికులు కొరతకేమీ అవసరము లేదు.
0: And there has been no dearth of scientific talent in this country.
1: ఆనాడు భారతదేశం ముందు శ్రీమంతులైనటువంటి రాజులకు కూడా కొరత లేదు.
0: Nor was there any deficiency of people, kings and the mighty ones of those times.
1: ఆనాడు బలవంతులైనటువంటి సూర్యులు పౌరుషము కలిగినటువంటి వ్యక్తులు లేకపోలేదు.
0: And nor was there a deficiency in terms of people who were valiant and valorous and mighty.
1: కానీ 44 కోట్ల జనాభా ఉండినటువంటి భారతదేశాన్ని, 16 లక్షల చదరపు మైళ్లు కలిగినటువంటి ఈ భారతదేశాన్ని, 92,000 చదరపు మైళ్లు కలిగినటువంటి ఇంగ్లాండు, 5 కోట్ల జనాభా కలిగినటువంటి ఇంగ్లాండు హస్తవశం చేసుకున్నదంటే ఇందులో ఉన్నటువంటి మర్మం ఏమిటి?
0: బట్ దెన్ వాట్ యూ ఫైండ్ ఇస్ దిస్ కంట్రీ ఆఫ్ 44 క్రోర్స్ పీపుల్ అండ్ 16 లక్ష స్క్వేర్ మైల్స్ కేమ్ అండర్ ద రూల్ ఆఫ్ ఎ కంట్రీ వేర్ యూ హ్యాడ్ ద పాపులేషన్ టచింగ్ ఎ మియర్ 5 క్రోర్స్ అండ్ ఏరియా ఎ మియర్ 92,000 స్క్వేర్ మైల్స్. వాట్స్ ద రీజన్ ఫర్ దిస్?
1: వీరిలో వీరికి ఐకమత్యం లేకపోవటము, సహనభావం అభివృద్ధి లేకపోవటము దీనికి మూల కారణం.
0: A lack of unity of purpose and a mutual understanding is a basic reason for this.
1: నాడే కాదు నేడు కూడాను కేవలం ఈ విధమైనటువంటి ఐకమత్యం లేకపోవటమే దేశం యొక్క దుస్థితికి మూల కారణం.
0: Not only then, but even now you find this tendency, a lack of unity of purpose, certainly leading the country downward.
1: మానవ పరిణామమే విశ్వ పరిణామం.
0: Now what you talk about transformation of man is closely linked with the surroundings around him.
1: మానవుడు మారినప్పుడే జగత్తు మారుతుంది.
0: When man transforms, so would the world around him also.
1: వ్యక్తి మంచివాడైనప్పుడే సమాజం కూడా మంచిదవుతుంది.
0: If an individual were to be good, the society also would be good.
1: కనుకని ఈనాడు రాజకీయంగా, ఆర్థికంగా, నైతికంగా, వైజ్ఞానికంగా ఎన్ని విధములైన పరిణామము చెందినప్పటికీ దేశం ఏమాత్రం కూడాను శాంతి భద్రతలను అందుకునలేదు.
0: So against this background, if you find that even if you talk about progress in the fields of politics, economics and the sciences, you cannot really say that man is really progressing.
1: ఏనాడు దేశమునందు మానసిక పరిణామం అభివృద్ధి నొందునో ఆనాడే దేశం యొక్క విజయం కూడాను ఆనందం కూడాను చేకూరుతుంది.
0: The day when man transforms, turns a new leaf in terms of his own mental processes, can you possibly say that the country has progressed forward?
1: మానసిక పరిణామం లేక ఎన్ని అభివృద్ధులు జరిగినప్పటికీ ఇవన్నీ కూడాను కేవలము కృత్రిమమైనటువంటి అభివృద్ధులే కానీ ఇది సరి అయినటువంటి అభివృద్ధులు కాదు.
0: మైనస్ ది ట్రాన్స్ఫర్మేషన్ పర్టైనింగ్ టు ద మైండ్, ఎనీ ఆఫ్ దీస్ డెవలప్మెంట్స్ అరౌండ్ యూ కుడ్ అట్ బెస్ట్ బి సూపర్ఫిషియల్ అండ్ ఆర్టిఫిషియల్ వితౌట్ ఎనీ డీప్ బేసిస్.
1: ప్రతి పదార్థమునకును ఒక పరార్థం ఉన్నది.
0: ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ అ బేసిస్. ఫర్ ఎవ్రీ మెటీరియల్ థింగ్ దేర్ ఇస్ అ బేసిస్ ఆల్ రైట్.
1: పరార్థము లేని పదార్థము ప్రయోజనము లేదు.
0: అండ్ దాట్ విచ్ హాస్ నో బేసిస్ అస్ సచ్, దిస్ మెటీరియల్ ఎంటిటీ హాస్ నో మీనింగ్.
1: పదార్థము వస్తువు.
0: Now when you talk of a padartha, it's a material entity.
1: Parathamu shakti.
0: When you talk of parartha, that is beyond, that is shakti or strength.
1: Okati prani.
0: One is this prani.
1: Rendavadi pranam.
0: The second is called prana.
1: Okati moolamu.
0: One is the basis, moola.
1: Rendavadi stoolamu.
0: The second is the stoola or the gross.
1: Ivi rendu kudunu paraspara viruddhanga matramu laukikanga gochiram ainappatikini sooshma drushtiki rendu kudunu avinabhava sambandhamule anyonya snehamule.
0: Now these two, to an external vision, might appear to be two different entities. But to one who tends to look deeper inside, looks at the subtler aspect of it, there is a deep hidden meaning.
1: Adhika vijnanamanandu, ee rendittikunu parinamamunu puraskarinchukoni, okati matter, rendavadi energy ani cheptu vachar.
0: In terms of the knowledge gained by the ancient ones, you would distinguish between these two opposites as matter on the one hand and energy on the other.
1: ఈ ఎనర్జీ అనేటువంటిది లేనటువంటిది జగత్తులో ఈ మ్యాటర్ ఉన్నట్టుకు వీలు కాదు.
0: వితౌట్ దిస్ కాంపోనెంట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ దిస్ వరల్డ్ యూ కెనాట్ హ్యావ్ ఎనీథింగ్ కాల్డ్ మ్యాటర్.
1: దీనిని ఆధ్యాత్మిక మార్గం నందు శివశక్తి అన్యోన్యత అని చెప్తూ వచ్చారు.
0: ద సేమ్ ఇన్ ది ఆధ్యాత్మిక్ పార్లన్స్ ఆర్ ద స్పిరిచువల్ పార్లన్స్ ఈస్ కాల్డ్ శివశక్తి.
1: వీటిని మనము సమన్వయం చేసుకుని ఒక విధమైనటువంటి యొక్క ఏకత్వంగా భావించినప్పుడే మానవత్వం అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
0: Now you must try and understand the meeting point of these two and go deeper and then try to understand what it's all about.
1: ఈనాడు విజ్ఞాన శాస్త్రం పెరుగుతూ కొలది తమ ప్రభువైనటువంటి యొక్క భగవంతుని మర్చిపోతూ వస్తున్నారు.
0: Now today, even as you're advancing rapidly in the fields of science and technology, you're forgetting your master, who's the Lord.
1: అనేక మంది విజ్ఞానవంతులు చంద్రుని చేయటము గొప్ప విజయమే.
0: Now it's certainly a great triumph for man to have landed on the moon.
1: కాని లక్షల మైళ్లు అంతరిక్షయానం చేస్తున్నారే కానీ హాఫ్ ఇంచ్ హృదయాంతరాలకైనా పోవటం లేదు.
0: Now certainly man is soaring far outwards into space lakhs of miles, but he is not traveling even half an inch into his own heart.
1: ఈ విశాలమైనటువంటి ఒక జగత్తు నందు కలిగినటువంటి చిత్ర విచిత్రమైనటువంటి సృష్టిలు చూస్తే మానవుని యొక్క శక్తికి అతీతంగా కనిపిస్తున్నాయి.
0: The total diversity of this nature or creation around you is certainly beyond man's comprehension.
1: ఈనాడు చంద్రమండలం చేసేటువంటి విజయం అనేటువంటిది ఏ రీతిగా ఉన్నదనగా సముద్రములో ఒక కాకి రెట్టవలె ఉంటున్నది.
0: Now when you look at this triumph of man wherein he has landed on the moon, if you want to assess this triumph, a comparison could be given. It's a mere dropping of a bird in a vast ocean.
1: కనుక మనము సృష్టి యొక్క రహస్యమునే గుర్తించడానికి చేతగానటువంటి సమయంలో సృష్టికర్తను ఏ రీతిగా గుర్తించడానికి వీలవుతుంది?
0: So when you're not able to understand this diversity in nature, how can you find out what the cause for all this is about?
1: Aithe manava jeevitamulo nityamainatvanti yokka sahaja dharmamunandu satyanveshana anaga satyamunu manamu parishodhana cheyatam pradhanamainatvanti lakshyamani Ganguly kuda chepparu.
0: But then as Ganguly just now said, in man's day to day life the pursuit of truth should certainly form an essential component of his existence.
1: Search for truth is search for God.
0: The search for truth is verily the search for God.
1: Truth is God.
0: Truth is God.
1: God is. Because truth is God.
0: Because truth is God.
1: కనుక ఈ ట్రూత్ అనేటువంటిది ఏమిటి అని మనం నిర్ణయం చేయాలి.
0: Now you must decide upon this. What is truth?
1: ఇక్కడనే మనం చాలా తబ్బిబ్బైపోతున్నాం.
0: Now this is where we tend to get confused and bemused.
1: ఏ రీతిగానగా సత్యం అంటే ఏమిటి?
0: Now what is this truth or satya?
1: విన్నది విన్నట్టుగా చెప్పటం సత్యమా?
0: Does truth consist in relating or recounting what you have seen?
1: చూచినది చూచినట్టుగా చెప్పటం సత్యమా?
0: Or what you have seen, recounting it in words, is it truth?
1: ఇది కాదు.
0: This is not so.
1: అనగా తాత్కాలిక సత్యం ఒకటి, శాశ్వత సత్యం మరొకటి, రెండు సత్యములు ఉంటున్నాయి.
0: Now there are two types of truth. One which is transient and temporary, and the second which is permanent and lasting.
1: మనము చూచినప్పుడు ఒక వ్యక్తి ఒక రంగు అయినటువంటి డ్రెస్సును వేసుకుని ఉండొచ్చు.
0: Now when you have set your eyes on a certain person, the person could have been wearing a dress of a certain color.
1: Palani vyakti palani blue color shirt veskunnadu ani cheptam.
0: So you say such and such an individual has worn a blue colored dress.
1: Adi satyame.
0: That certainly is truth.
1: Eppudu neevu choochinappudu matram blue color veskunnadu.
0: That is truth all right, but when you have seen the person.
1: Repatiki blue color maaripovachu.
0: Now tomorrow this blue color could change.
1: కనుక ఇది తాత్కాలిక సత్యం.
0: Now this is an example of temporary truth.
1: దీనిని సంస్కృతమునందు నిజము అని చెప్తూ వచ్చారు.
0: Now the same thing in Sanskrit has been called nija.
1: సత్యము అనేటువంటిది ఇది కాదు.
0: This is not satya.
1: త్రికాల భాగ్యం మార్పు చెందనటువంటిది, భూత భవిష్యత్ వర్తమానములు ఎందు కూడాను మార్పు చెందనటువంటిదే సత్యం.
0: That which remains beyond change in the past, present and future, which is a lasting entity, that indeed is satya.
1: కాని అట్టి సత్యమును ఎంక్వైరీ చేయడానికి కానీ దాని పరిశోధన చేయడానికి కానీ ఎవరు ఇంతవరకు పూనుకోలేదు.
0: But then nobody has made an effort to understand or to pursue this line of reasoning which would lead him on this path of satya. దాని
1: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, ఇది పూర్ణమైనటువంటిది అన్నారు.
0: This is satya. This is what has been said as being whole and full.
1: కానీ తాత్కాలికమైనటువంటి సత్యాన్ని మాత్రము మనము పరిశోధనలు తలుపుతున్నాము.
0: Now we are certainly undertaking understanding what is effectively a temporary truth.
1: ఈ యొక్క పూర్ణమునందు అర్ధ భాగముగా కూడినటువంటిది ఈ తాత్కాలిక సత్యం యొక్క పరిశోధన.
0: Now that which is whole, you slice it into half, that half is your nija or temporary truth.
1: కనుక ఈ పూర్ణమైనటువంటి యొక్క సర్కిల్ యందు మనం అర్ధంగా చూచినప్పుడు సీ అనేటువంటి యొక్క రూపం చేరుతుంది.
0: So when you have a full circle going round, which is whole, and you cut it into two, what you are left with is the alphabet C.
1: ఆ సీ నే సైన్స్.
0: That C is your science.
1: ఇది పూర్ణము కాదు.
0: That C is your science and it is not complete.
1: పూర్ణములో ఈ యొక్క సెమి సర్కిల్ ఉంది కానీ సెమీ సర్కిల్ లో పూర్ణం లేదు.
0: ఇన్ ఎ ఫుల్ సర్కిల్ యూ హ్యావ్ ఎ సెమీ సర్కిల్, యూ డోంట్ హ్యావ్ ఎ ఫుల్ సర్కిల్ ఇన్ ఎ సెమీ సర్కిల్.
1: కనుక ఆధ్యాత్మికమందు కూడాను సైన్స్ ఉన్నది కానీ సైన్స్ లో ఆధ్యాత్మికం లేదు.
0: సో ఇన్ ఆధ్యాత్మిక యూ హ్యావ్ సైన్స్ బట్ యూ డోంట్ హ్యావ్ ఆధ్యాత్మిక ఇన్ సైన్స్.
1: అనగా ఈ జగత్తుకు సంబంధించినటువంటి యొక్క మ్యాటర్, ఈ పదార్థం యొక్క పరిశోధనలో ప్రయాణం అవుతుంది.
0: సో ఆల్ దట్ యూ సీ ఇన్ ద వరల్డ్ అరౌండ్ యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాటర్, యువర్ రీసెర్చ్ పర్టైన్ టు దిస్.
1: ఈ ప్రకృతిని పరిశోధన చేసిన కొలది పూర్ణంగా తెలుసుకునేటువంటి వ్యక్తి ఏమాత్రమో కనిపించలేదు.
0: Now when you start undertaking a journey into the world of matter, you never can possibly understand the fullest truth.
1: ఈ సత్యమంతా కూడాను కేవలము దైవం యొక్క సంకల్పం చే ఆవిర్భవించినటువంటి.
0: Now this satya is a manifestation of the cosmic will.
1: దీన్ని బ్రిటిష్ వైజ్ఞానిక తత్వవేత్త అయినటువంటి యొక్క ఎడింగ్టన్ చెప్పాడు.
0: Now here we would do well to quote what Eddington once said, the famed British scientist.
1: The great end of life is not knowledge, but action.
0: The real end of life is not knowledge, but action.
1: ఈనాడు మన విజ్ఞానమును కోడీకరింప చేసుకుంటున్నామే కానీ ఆ కోడీకరింప చేసుకున్నటువంటి విజ్ఞానమును మన యొక్క నిత్య క్రియలలో మనము ఉపయోగపెట్టలేదు.
0: Today we are certainly collecting and collecting facts pertaining to science, but what we are thus collecting we are not translating into action.
1: ఎన్ని విధములుగా ఈ ప్రకృతిని పరిశోధనలు చేస్తూ చేస్తూ చేస్తూ వచ్చి కూడాను దీనికి అర్థం కానటువంటి రెండు ఉంటున్నాయి.
0: Now any amount of experimentation observation from your side would still leave two things beyond your understanding.
1: బలహీనమైనది ఒకటి, బలమైనటువంటిది, ఇది రెండు ఏమిటంటే అదే న్యూక్లియర్ అన్నారు.
0: The one which is extremely weak, the other which is extremely strong. This is what
1: దీనిని మనం అర్థం చేసుకోవడానికి వీలు కాదు.
0: Now you can't understand these two.
1: దీనిని ఎడింగ్టన్ చెప్పాడు, యూనివర్స్ ఈజ్ ఏ థాట్ ఆఫ్ గాడ్ అన్నాడు.
0: Now ఎడింగ్టన్ అగైన్ సెడ్ యూనివర్స్ ఈజ్ ఎ థాట్ ఆఫ్ గాడ్.
1: అందుని ఒక ఆధ్యాత్మిక మార్గం నందు సర్వము భగవత్ సంకల్పమే ఈ యొక్క సృష్టి అని కూడా ఉపనిషత్తు బోధిస్తూ వచ్చింది.
0: Now the Upanishads have the same thing to say in the spiritual parlance where we talk about what you see around you is a manifestation of the cosmic will.
1: కనుక మనం ఈనాడు కేవలం ఒక విధమైనటువంటి జ్ఞానమును తోడీకరింప చేసుకున్నంత మాత్రమున అది గొప్ప వివేకం కానేరదు.
0: Now today when you talk about gathering of knowledge, it does not confer on you the status of having understood
1: everything. కానీ ఏనాడు మనం ప్రాక్టికల్ లో మనం పెడతామో ఆనాడే దీని యొక్క ఉపయోగం ఉంటుంటాయి.
0: The day when you translate this into action, then you are certainly making the fullest use of it.
1: కేవలము అనేక విధములుగా ఈ యొక్క మ్యాటర్ విషయాన్ని ఎన్క్వైరీ దీని ఒక దీంట్లో ఇన్ఫర్మేషన్ క్రోడీకరింప చేసుకుంటున్నామే కానీ ట్రాన్స్ఫర్మేషన్ కావటం లేదు.
0: Now this accumulation of knowledge pertaining to matter can at best be summed up as being collecting of information. It has nothing to do whatsoever with the transformation of the mind.
1: ఈనాడు కేవలము అనేక పరిశోధనలు యందు జరిపేటువంటి యొక్క వ్యక్తులు కూడాను కేవలము స్వార్థంలోనే తన యొక్క జీవితంలో వ్యక్తం చేస్తున్నారు.
0: It's the order of the day that even those who engage themselves in the pursuit, in the line of research,
1: ఆదర్శ పురుషులుగా నిరూపింపవలసినటువంటి యొక్క విద్యావంతులు, తత్వవేత్తలు, మహనీయులు, జ్ఞానులు, మేధావులు కూడాను ఈనాడు తమ యొక్క స్వార్థం యొక్క దృష్టి అంటే తమ జీవితమును గడుపుతూ వస్తున్నారు.
0: Are doing so from a purely selfish motive. This is something which is true of every individual, be he a scientist, an intellectual, or a man who's engaged in his chosen field of work.
1: కనుక ఈ మానవుని యందు ఈ స్వార్థము ఏనాడు తెగించునో ఆనాడే జగత్తు బాగుపడుతుంది.
0: So that day when man would try to remove himself from this selfishness in him,
1: ప్రపంచమునందున్నటువంటి సమస్త పదార్థములను కూడాను స్వప్రయోజన నిమిత్తమే ప్రేమిస్తున్నాడే కానీ పదార్థ నిమిత్తమై వ్యక్తి పదార్థములను ప్రేమించుటలేదు.
0: That would herald the progress of mankind at large. Every day what man does is for his own selfish sake, for his own benefit.
1: ఒక వ్యక్తి కూడాను మరొక వ్యక్తిని ప్రేమించడానికి కూడాను స్వప్రయోజన నిమిత్తమై ప్రేమిస్తున్నాడే కానీ నిజంగా వ్యక్తి యొక్క ప్రేమ నిమిత్తమే ప్రేమించుటలేదు.
0: Not for others. Even if a person were to be loving somebody, he does so from his own selfish interest, not for the sake of love as such.
1: కనుక ఈ స్వార్థాన్ని మనం త్యజించాలి, అప్పుడే పరార్థం అనేది అర్థమవుతుంది.
0: So try and remove this selfishness from you, then you will understand that which is beyond you.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: వేదాంత పరిభాష యందు పంచభూతములు కూడాను పంచ పదార్థములు యందు ఇమిడి ఉంటున్నవి.
0: In the Vedantic parlance, the five elements have been given a place in five different substances.
1: ఈ పంచభూతములను యందే పంచ ప్రాణములు కూడాను చేరి ఉంటున్నవి.
0: And in these five, we talk about the pancha prana, the five pranas.
1: మొదటిది సూర్యుడు.
0: The first, the sun.
1: ఈ సూర్యుని యందు కేవలము ప్రాణశక్తి అధికంగా ఉంటుండాలి.
0: Now in this sun, we have got this life-giving force.
1: అనేక మంది సూర్యుని యొక్క తత్వము హైడ్రోజన్, హీలియం అనేటువంటి యొక్క వాయువుతో కూడినటువంటి యొక్క గోళము అని భావిస్తున్నారు.
0: Now there are many who look upon the sun as a mere gaseous mass of hydrogen and helium.
1: కనుక ఇది కేవలము వాళ్ల దృష్టికి ఒక విధమైనటువంటి వాయుగుండం మాదిరి గోచరమవుతుండాలి.
0: Now according to them, this sun is merely a gaseous mass.
1: కాదు కాదు, ఇది ప్రాణ ప్రతిష్ఠ యొక్క నిలయము.
0: But this is not the case. This is the very source of life.
1: కనుక ప్రాణవాయువు సూర్యుని నుండి కూడా ఆవిర్భవిస్తుండాలి.
0: So what you call the life giving air for you is also emanating from the sun.
1: భూమి నుండి అపాన వాయువు వస్తుంటుండాలి.
0: And from the earth you have the apana vayu.
1: ఇంకా ఆకాశము నుండి కూడా సమాన వాయువు వస్తుంటుండాలి.
0: And from the sky you have what's called a samana vayu.
1: ఇంకా జలము లోపల వాన వాయువు ఉంటుండాలి.
0: And in water you have what's called a vana vayu.
1: ఈ వాన వాయువు అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
0: Now this one, the vana vayu, is the most important thing.
1: అగ్నిలో ఉదాన వాయువు వస్తుంటుండాలి.
0: అండ్ ఇన్ అగ్ని వి టాక్ ఆఫ్ ఉదాన వాయువు.
1: ప్రతి మానవుని యందు కూడాను ఈ దేహము లోపల 72 కోట్ల నాళములు ఉంటున్నాయి.
0: ఇన్ ఎవ్రీ బీయింగ్ ఇన్ దిస్ బాడీ యు హావ్ 72 crores ఆఫ్ నర్వ్స్.
1: ఈ 72 కోట్ల యొక్క నరములు యందు కూడాను ఈ వ్యానవాయువు సమానంగా సంచరిస్తూ ఉంటుండాలి.
0: అండ్ ఇన్ దీస్ 72 crores ఆఫ్ నర్వ్స్ దిస్ వ్యానవాయువు టెన్స్ టు పర్మియేట్ ఫ్రీలీ.
1: ఇది ప్రకృతి యొక్క నైజం.
0: Now this is something pertaining to the secret of nature.
1: అయితే ఈ ప్రకృతి యొక్క నైజము సమత్వంగా ఏ భూతములు ఏ రీతిగా బ్యాలెన్స్ గా ఉంటున్నప్పుడే ఈ జగత్తు సుక్షేమంగా ఉంటుంటాయి.
0: This is how things are ordained in nature. You have a perfect balance prevailing amongst the different components.
1: ఈ అన్ని రకములైనటువంటి యొక్క భూతములు కూడాను ఒక విధమైనటువంటి బ్యాలెన్స్ లోనే ఉంటుండాలి.
0: Even these 5 elements have to be so in a certain balance.
1: అయితే ఈనాడు ఏమి జరుగుతుండాలి?
0: బట్ వాట్స్ హ్యాపెనింగ్ టుడే?
1: మనము చేసేటువంటి పరిశోధనల లోపల మన స్వార్థము, నా పేరు, నా యొక్క శక్తి దీనినంతా లోకమునకు వ్యాప్తి గావించాలనేటువంటి ఉద్దేశంతో స్వార్థ లక్ష్యంతోనే చేస్తున్నాం, కానీ జగత్తు యొక్క క్షేమతత్వంతో చేయటం లేదు.
0: టుడే ఇన్ వాటెవర్ రిసెర్చెస్ దట్ వి ఆర్ అండర్టేకింగ్ వి డు సో ఫర్ ద సేక్ ఆఫ్ మై నేమ్, మై ఫేమ్, మై పవర్ అండ్ ద లైక్, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ మ్యాన్కైండ్ అట్ లార్జ్.
1: ఏ విజ్ఞానవేత్త అయినప్పటికీ విశాలమైనటువంటి భావంతో దీనిని పరిశోధనలు తలిపినప్పుడు ఇది దేశ కళ్యాణం ఏర్పడుతుంది.
0: A scientist, if he were to be motivated by a feeling that what he does has to be done for the sake of all, certainly the country will achieve progress.
1: కానీ అధిక భాగంగా స్వార్థమునే ఎక్కువ ఉపయోగపెడుతున్నారు.
0: But increasingly he makes use of his own selfish interest.
1: తమ యొక్క అభివృద్ధి, తమ యొక్క పేరు ప్రతిష్టలకే ప్రాపులాడుతున్నారు.
0: He clamors for his own name and fame.
1: అందువలననే ఈ పంచభూతములు కూడాను బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
0: That's the reason why these 5 elements are also out of balance, tending to be out of balance.
1: ఈ యొక్క పంచభూతములతోనూ వీడు పోరాటం జరుపుతున్నారు సైంటిస్ట్.
0: Now the scientists are waging a war, as it were, with these 5 elements.
1: చెలగాటం ఆడుతున్నారు ఈ సైంటిస్ట్.
0: They are literally playing fire with these 5 elements.
1: తద్వారా ప్రపంచం యొక్క వాతావరణం అంతా కూడాను మార్పు చెందుతున్నది.
0: As a result, there is a change in the ecological balance of this world.
1: ఈ విధమైనటువంటి యొక్క అలజడి కానీ క్రూరత్వానికి కానీ మూల మార్గము ఈ పరిశోధనలే.
0: The present state of agitation, the present problems that are creating are these.
1: ఈ పరిశోధనలు జనుల యొక్క క్షేమ నిమిత్తమై, లోక కళ్యాణ నిమిత్తమై దీనిని ప్రవేశపెడితే ఎంతైనా కూడాను అభివృద్ధి కాగలదు.
0: Are these undertakings. Now if these researches and experiments were to be done so that everybody would get benefited, certainly we wouldn't come to grief.
1: ఉదాహరణ.
0: Here is a small example.
1: ఒక రష్యన్స్ అనుకోండి, లేక అమెరికన్స్ అనుకోండి, చైనీస్ అనుకోండి, వారు ఎంత బాంబులు చేశారంటే యావత్ ప్రపంచమంతా కూడా 10 టూర్లు భస్మం చేసి అంత బాంబులు చేసి పెట్టుకున్నారట.
0: Talk of the Russians, talk of the Americans, or the Chinese for that matter. If you look at the nuclear arsenal that they have, in terms of the bombs that they have, you certainly have in them the power to destroy the world 10 times over.
1: ఇది ఎంత పిచ్చి మాటలు.
0: Now how mad the whole state of affairs is.
1: ఒక్క తూరి వేస్తే ప్రపంచమంతా భస్మం అయిపోతుంది. ఇంకా 10 టూర్లు భస్మం చేయడానికి ప్రపంచం ఉంటే కదా.
0: యూ యూజ్ యువర్ వెపన్స్ వన్స్ ద వరల్డ్ గెట్స్ డిస్ట్రాయిడ్, నౌ యూ హ్యావ్ కెపాసిటీ టు డిస్ట్రాయ్ 10 టైమ్స్.
1: కనుక ఈ మాటలంతా కేవలము జగత్తును బెదిరించేటువంటివే, కానీ ఇది సరి అయిన హృదయ మాటలు కాదు.
0: సో దీస్ వర్డ్స్ దట్ ఆర్ బీయింగ్ అచర్డ్ నౌ ఆర్ థ్రెటనింగ్ ద వెరీ సెక్యూరిటీ ఆఫ్ ద వరల్డ్.
1: కీడు కీటకమైనా చేస్తుంది, మేలు మహేతుడైనా చేయడు. మంచి చేయటంలో మన సైన్సులు అభివృద్ధి చేయాలి, కానీ చెడ్డ చేయటంలో కాదు మనం అభివృద్ధి చేసుకోవటం.
0: An ant could possibly do you harm, but the Lord will never do so. In science, certainly, you try and do that which will be beneficial to you.
1: ఈనాడు అనేక రకమైనటువంటి యొక్క బాంబుస్ అంతా కూడాను పసిఫిక్ మహాసముద్రం లోపల పరిశోధనలు జరుపుతున్నాయి.
0: Now you talk about bombs and the researches thereon and the Pacific Ocean is a place for this.
1: ఈ జలము యొక్క మాలిన్యం ఎంత జరుగుతుందో యోచించడం లేదు.
0: As a result, you do not know how much of pollution is coming through in these ocean waters.
1: ఈ వాయువు ద్వారా గడ్డి ఎంత విషపూరితమవుతుందో యోచించడం లేదు.
0: So also these harmful, the poisonous fumes which go వాట్ డిస్కషన్.
1: ఈ గడ్డిని భుజించి పశువులు ఎన్ని విధమైనటువంటి విష పానీయమైనటువంటి ఒక చీరమును ఇస్తుందో యోచించటం లేదు.
0: దే ఆర్ ఎఫెక్టింగ్ ద గ్రాస్ విచ్ ఇస్ గ్రేజ్డ్ బై ద క్యాటిల్ అండ్ విచ్ ఇన్ టర్న్ హ్యాస్ ఎన్ ఎఫెక్ట్ ఆన్ మిల్క్ దట్ దే ఈల్డ్.
1: ఈ చీరం వల్ల ఎన్ని రకమైనటువంటి జబ్బులు వ్యాపిస్తున్నాయో వాళ్ళు యోచించేటం.
0: అండ్ దిస్ మిల్క్ విచ్ ఇస్ డామేజ్డ్ అస్ ఇట్ టేకెన్ కెన్ లీడ్ టు ఎనీ నంబర్ ఆఫ్
1: కలుగు. ఇన్ని రోగములకు ఇన్ని విధమైనటువంటి యొక్క వాతావరణం చెడిపోవడానికి మూల కారణం ఈ పరిశోధనలే.
0: సో ది కాజ్ ఫర్ ఆల్ ద డిసీజెస్ ఆఫ్ ఆర్ ద చేంజ్ ఇన్ factors which has come through are these experiments.
1: ఈ పరిశోధనలు కూడాను ఒక హద్దు ఉంటుండాలి.
0: Now there must be a ceiling, a limit on these experiments.
1: కానీ హద్దు మీరినటువంటి పరిశోధనలు జరిగిపోతున్నాయి.
0: Anything beyond is what is being done.
1: పరిశోధనలు చాలా గొప్పగా ఉన్నాయి, పరిశీలనలు చిన్నగా ఉంటున్నాయి.
0: Experiments probably are any number and of great magnitude.
1: వీటి నిమిత్తమై తన స్వార్థంగా ఈ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే బదులు లోక కళ్యాణ నిమిత్తమై దీన్నంతా వినియోగం చేస్తే ఎంత గొప్పగా ఉంటుంటాయి.
0: బట్ యువర్ సెన్స్ ఆఫ్ పర్సెప్షన్ ఆర్ అబ్జర్వేషన్ ఇస్ రాదర్ లిమిటెడ్ నౌ ది మనీ దట్ ఇస్ బీయింగ్ స్పెంట్ ఆన్ దీస్ ఇఫ్ ఇట్ ఓన్లీ ది థింగ్ వర్ టు బి డైవర్టెడ్
1: అయితే ఇట్టి విశాల హృదయము ఈ పవిత్రమైన భావము నిష్కల్మషమైనటువంటి యొక్క ప్రేమ అభివృద్ధి కావాలంటే ఒక్క ఆధ్యాత్మిక మార్గం నందు తప్ప అన్య మార్గం ఎందు లేదు.
0: ఫర్ పీస్ఫుల్ పర్పసెస్ ది వరల్డ్ వుడ్ బి ఎ బెటర్ ప్లేస్ టు లివ్ ఇన్. Now all your efforts should therefore be directed towards the well-being of man, and it's a spiritual path alone which gives you this confidence to pursue.
1: కనుక ఈ పంచభూతముల యొక్క పరిశోధనలు చాలా వరకు తగ్గించాలి.
0: Now the experimentation dealing the five elements has to be on the reduce.
1: అప్పుడే ఈ వాతావరణములు కూడాను మారుతుంది.
0: Then the climate around you would also change for the better.
1: మనము తాగే నీరు కూడాను పరిశుద్ధం అవుతుంది.
0: The water also would get purified, the drinking water.
1: ఇప్పుడు పంచభూతములు కూడాను అశుద్ధంగా మారిపోతున్నాయి.
0: At the moment the five elements are being defiled.
1: అందువలనే జగత్తుకు అనేక రకములైనటువంటి యొక్క కష్టములు ప్రాప్తిస్తున్నాయి.
0: That's why the world is coming to grief in a number of ways.
1: మహాభారత యుద్ధం జరిగి 5500 సంవత్సరాలు అయింది.
0: Now since the Mahabharata war was waged a period of 5500 years.
1: కానీ భారతదేశం యొక్క చరిత్రను మనం పరిశీలన చేసినప్పుడు 15,000 యుద్ధములు ఈ 5500 సంవత్సరంలో జరుగుతూ వస్తున్నాయి.
0: బట్ దెన్ వెన్ యూ లుక్ అట్ ద హిస్టరీ ఆఫ్ ది కంట్రీ సిన్స్ దట్ టైమ్ ఇన్ దీస్ 5500 ఇయర్స్ అట్లీస్ 15,000 వార్స్ వుడ్ హావ్ బీన్ వేజ్డ్.
1: ఇంకా ఎన్ని వార్లు జరుగుతుందో
0: అండ్ యుడ్ నాట్ నో హౌ మెనీ మోర్ ఆర్ టు కమ్.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: మానసిక పరిణామం లేదు.
0: There is no transformation of the mind.
1: ఈ మానవుని యందు ఒక పశుత్వం అనేటువంటిది శేషించి ఉంటుండాలి.
0: There is this element of residue of animality in man.
1: కనుక మనలో ఉండేటువంటి పశుత్వం మనం దూరం చేసుకోవాలి.
0: So try and remove this animality.
1: ఈ పశుత్వము దూరం చేసుకోవడానికి ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి.
0: అండ్ ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ ట్రై అండ్ డెవలప్ లవ్.
1: మనసు మారినప్పుడే సర్వము మారగలదు.
0: వెన్ ద మైండ్ చేంజెస్ ఫర్ ద బెటర్ ఎవ్రీథింగ్ కుడ్ చేంజ్.
1: మనసును మార్చేటువంటి విధానం లేక ఎన్ని విధములైనటువంటి అభివృద్ధులు జరిపినప్పటికీ ఇది కేవలము ఒక విధమైనటువంటి నిరుపయోగమైనటువంటివి.
0: యు హావ్ నో మీన్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ద మైండ్. యు టాక్ ఆఫ్ ప్రోగ్రెస్ ఇన్ నంబర్ ఆఫ్ అదర్ డైరెక్షన్స్. ఇట్స్ మీనింగ్లెస్.
1: కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచే హో. ప్రతి ఒక్క విషయమునకు మనస్సు చాలా అవసరం.
0: ఇట్ హస్ బీన్ రైట్లీ సెడ్ దట్ ఇట్స్ ద మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఐదర్ ఫర్ వన్స్ బాండేజ్ ఆర్ ఫర్ వన్స్ లిబరేషన్.
1: మనోమూలం ఇదం జగత్తు. సర్వము జగత్తంతా మనస్సుపైనే ఆధారపడి ఉంటుంది.
0: అండ్ ద వరల్డ్ యాస్ సచ్ రెస్ట్ ఆన్ దిస్ ఇస్ పవర్టెడ్ ఆన్ దిస్ మైండ్.
1: కనుక మనస్సు అనేటువంటి దానిని మనం పరిశుద్ధం చేసుకున్నప్పుడే ఈ జగత్తే కాకుండా సర్వమును కూడా నువ్వు గుర్తించినటువంటి వారం అవుతావు.
0: సో వెన్ యూ ప్యూరిఫై ద మైండ్ యూ సర్టన్లీ రికగ్నైజ్ ద అండర్లైన్ ట్రూత్ ఆఫ్ ఆల్ దట్ అరౌండ్.
1: కానీ సీయింగ్ ఈజ్ సైన్స్ అని అంటున్నాం.
0: యూ టాక్ ఆఫ్ సీయింగ్ ఈజ్ సైన్స్.
1: కానీ ఇది అంత అర్థవంతంగా లేదు.
0: బట్ దిస్ సర్టన్లీ డస్ నాట్ కన్వే ద ఫుల్లెస్ట్ మీనింగ్.
1: నా మనసు చాలా అశాంతిగా ఉంది అంటున్నాం.
0: నౌ యు సే దట్ మై మైండ్ ఈజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఎజిటేషన్.
1: మనసును చూడగలుగుతున్నావా?
0: బట్ దెన్ ఆర్ యు ఏబుల్ టు సీ ద మైండ్?
1: కేవలం ఎక్స్పీరియన్స్ మాత్రమే.
0: ఇట్స్ ఓన్లీ ఏ కేస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్.
1: ఐఎమ్ వెరీ అన్హాపీ అంటారు.
0: దెన్ యూ సే ఐఎమ్ వెరీ అన్హాపీ.
1: ఈ హ్యాపీ అనేది కానీ అన్హాపీ అనేటువంటిది కానీ మనం చూడగలుగుతున్నామా?
0: ఆర్ యూ ఏబుల్ టు సీ వాట్ యు కాల్ ఇస్ హ్యాపీ అండ్ వాట్ ఇస్ అన్హాపీ?
1: ఎంత నమ్ముతున్నాం మనం?
0: దెన్ హౌ ఆర్ యూ బిలీవింగ్ దిస్ స్టేట్?
1: ఇది ఎక్స్పీరియన్స్.
0: దిస్ ఇస్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్.
1: కనుకనే ఫెయిత్ ఫెయిత్ అనేటువంటిది బియాండ్ రీజన్.
0: సో యూ టాక్ అబౌట్ ఫెయిత్ నౌ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అండ్ ఫెయిత్ ఇస్ బియాండ్
1: రీజన్ అనేటువంటిది లేదు.
0: ఫెయిత్ ఇస్ బియాండ్ రీజన్. ఇట్ హాస్ నో రీజన్ అట్ ఆల్.
1: కనుకనే మన నమ్మకం అనేటువంటి దానిని అభివృద్ధి పరచుకోవాలి.
0: సో ది ఫస్ట్ థింగ్ ఇస్ ద ట్రై అండ్ కల్టివేట్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ యు.
1: న్యూటన్ అనేటువంటి వాడు పరిశోధనల సర్పకమునకు జగత్తుకు ఒక అట్రాక్షన్ పవర్ ఉంటుండాలి.
0: నౌ బిఫోర్ న్యూటన్ స్టార్టెడ్ హిస్ రీసెర్చెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ గ్రావిటేషన్ సర్టన్లీ దిస్ ఫోర్స్ ఆఫ్ గ్రావిటేషన్ టు ది ఎర్త్ వాస్ ప్రెసెంట్.
1: అతను పరిశోధనలు సరిపిన తర్వాత ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉందని నిర్ణయం చేశాడు.
0: ఆఫ్టర్ హి హస్ కంక్లూడెడ్ హిస్ రీసెర్చెస్ ద ఫైండింగ్ హి సెడ్ ద ఎర్త్ హస్ గాట్ ద కెపాసిటీ టు అట్రాక్ట్.
1: కానీ అంతకు పూర్వం దీనికి ఆకర్షణ శక్తి లేదా?
0: But then does it mean that the earth did not have this power of attraction?
1: Undi, kaani tana kanapadaledu.
0: It did have all right, but it was not seen, observed by anybody.
1: Kanapadaka puramu ledani cheppadaniki veel avutunda?
0: Can you say that it did not exist because you did not see till then?
1: Ee naadu scientist parishodhanalu chestunnappudu mundu em untundado tanake em teliyadu.
0: Now, today, when the scientists are undertaking a project research, they do not know what's coming their way.
1: ఈనాడు మనం నిర్ణయించినటువంటి ఒక పరిశోధము నిన్నటి దినము అది కొత్తదిగా ఉంటుంటారు.
0: And today what you have decided upon yourself at one point of time could be new.
1: కనుకనే మనకు తెలియనటువంటి ఎన్నో ఉంటుండాలి జగత్తులో.
0: So in this manner you find that there are any number of things the knowledge of which you do not have.
1: కేవలం తెలిసినటువంటిది కొంచెం దానిని మాత్రమే మనం ఆధారం చేసుకుని ఇంత మితిమీరిపోవటానికి గర్వించడానికి ఏమాత్రం ఆధారం లేదు.
0: We go merely by what little we know. We get puffed up by a sense of ego and arrogance.
1: మానవుని యందు ఏనాడు స్వార్థము ఈ అహంకారము ఏనాడు నిర్మూలమవునో ఆనాడే జగత్తు బాగుపడుతుంది.
0: When man can remove himself from these two traits in him, the sense of ego and selfishness, that will be the day of progress for mankind. Now, when you see this piece of cloth as a whole, you'll decide it's a handkerchief.
1: కాని ఇదంతా లోపల పెట్టుకొని ఇది ఏమిటి అని చెప్పి మీరు ఏమేమి చెప్పగలరు?
0: But then the whole thing is shielded from view. Just a tiny wee bit is shown. What can you decide now?
1: కనుక ఈనాడు సైంటిస్టులు కనిపెట్టినటువంటిది ఇంత మాత్రమే.
0: Now today what the scientists have found is that wee bit of a thing jutting out.
1: ఇంత మాత్రం ఉండాలి వాళ్ళు చూడవలసినటువంటిది.
0: There is so much more to it which they have yet to see.
1: కనుక మనం నిత్యము పరిశోధనలు చేస్తూ చేస్తూ చేస్తూ పోయే కొలది ఇంకా దానికంటే అధికమైనటువంటి మనం తెలియనటువంటివి గుర్తింపబడుతున్నాయే కానీ తెలుసుకుందాం అనేటువంటిది ఏనాటికి నిర్ణయం కాదు.
0: సో డే బై డే యాజ్ యు కీప్ ఎక్స్‌పెరిమెంటింగ్ అండ్ అబ్జర్వింగ్ ద కంక్లూజన్ దట్ యు డ్రా ఇస్ దేర్ ఆర్ మెనీ మోర్ థింగ్స్ టు బి నోన్ దాన్ వాట్ హావ్ బీన్ నోన్.
1: కనుక మానవునికి కలిగినటువంటి యొక్క పరిమితిలో ఉండినటువంటి విద్య బుద్ధి యొక్క ప్రమాణం చేత భగవంతుని కొలచడానికి సాధ్యం కాదు.
0: సో మ్యాన్ కన్ఫైన్డ్ యాజ్ హీ ఈస్ టు దిస్ మియర్ నాలెడ్జ్ పర్టైనింగ్ టు హిస్ విద్య అండ్ బుద్ధి can never hope to comprehend God, which is beyond him.
1: భగవంతుని కొలచడానికి ఇవి కాదు మట్టమరు.
0: He cannot measure or gauge God through these faculties of his.
1: ఇతను అనేక విధములైనటువంటి యొక్క తత్వంతో ఉంటుండేటువంటిది.
0: Now he is something which is so very diverse and vast.
1: కనుక మానవత్వంలో విశాలమైనటువంటి హృదయం ఈనాడు పెరగాలి.
0: So today the need of the day is a broad vision.
1: కొత్త విద్య కాదు మనం ఈనాడు కోరవలసినటువంటిది.
0: We don't need to have a new form of
1: కొత్త సంస్థను కాదు మనం కోరవలసినటువంటిది.
0: Nor a set of new organization.
1: కొత్త విధానం కాదు మనం కోరవలసినటువంటిది.
0: Nor a new format or a new way.
1: పరిశుద్ధమైనటువంటి హృదయం కలిగినటువంటి స్త్రీ పురుషులు అవసరం ఈనాడు.
0: What we need is men and women of a pure unsullied heart.
1: కనుక ఈనాడు హృదయ పరిశుద్ధత చాలా అవసరం.
0: So cleanliness of purity of the heart is necessary today.
1: ఇది ఏనాడు మనకు పరిశుద్ధమవుతుందంటే స్వార్థము అహంకారము ఈ రెండు ఏనాడు నిర్మూలం చేస్తామో ఆనాడే పరిశుద్ధమవుతుంది.
0: When can this be possible? The day when you have no trace of selfishness or ego in you.
1: ఇదికి ప్రేమను పెంచాలి.
0: For this you must develop and cultivate love.
1: ఒక్కొక్క పదార్థమును పరిశుద్ధం చేయడానికి ఒక్కొక్క వస్తువులు ఉంటుంటాయి.
0: Now in order to purify a particular thing there is a certain method for it, a certain thing necessary.
1: హృదయాన్ని పరిశుద్ధం చేసేటువంటి పదార్థం ఏమిటి?
0: Now what is it that will help you to purify or cleanse your heart?
1: ఇది ప్రేమ.
0: That medium is love.
1: ఈ నిర్మలమైనటువంటి ప్రేమ ఏనాడు మనయందు పెరుగుతుందో ఆనాడే మానవులందరూ కూడాను ఏకత్వంగా ఉంటారు.
0: When you have pure unsullied love sprouting and springing in you, that will be the day when all individuals will come together.
1: భారతదేశంలో 70 కోట్ల మంది ప్రజలు ఉంటున్నారు.
0: In this country of Bharat there are 70 crores of people living.
1: కానీ ఒకరికొకరికి ఎట్టి సంబంధము లేదు.
0: But there is no link between one and another.
1: భారతదేశమునందు పుట్టి భారతీయులం అనేటువంటి యొక్క పేరును పెట్టుకుని భారత పుత్రులమని కూడా చెప్పుకుంటూ కేవలము ఇతర దేశములను ఆశిస్తున్నారే కానీ ఒక భారతదేశం యొక్క విశ్వాసం వారిలో దృఢంగా ఉండటం లేదు.
0: Born in India, brought up in India and saying that he belongs to India, he really has no feeling for the country as such. He looks beyond the shore.
1: తన తల్లిని మాత్రం తాను వదలి పరులను తల్లి అని విశ్వసించడం ఎంతకాలం జరుగుతుంది?
0: యు డెసర్ట్ యువర్ మదర్, లుక్ అపాన్ సంబడీ ఎల్స్ యువర్ మదర్ అండ్ బిలీవ్ ఇట్ సో. హౌ లాంగ్ విల్ దిస్ లాస్ట్?
1: కనుక ఈనాటి విద్యార్థులు ఎందుకని, ఈనాటి యొక్క విద్యా అధికారులు ఎందుకని దేశం యొక్క అభివృద్ధిని కోరేటువంటి ఉత్తమ భావం పెంచుకునేటువంటి యొక్క వ్యక్తులుగా తయారు కావాలి?
0: సో టుడే స్టూడెంట్స్ ఆర్ ఆఫీషియల్స్ కనెక్టెడ్ విత్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ దోస్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ షుడ్ హ్యావ్ దిస్ యాజ్ ఎ బేసిస్, ద బ్రాడ్ విజన్, దట్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ఫర్.
1: కనుక ఈ ఏకత్వాన్ని పెంచుకునేటువంటి యొక్క ప్రేమతత్వాన్ని పెంచుకోవటమే నిజమైనటువంటి భక్తి.
0: సో దిస్ సింగిల్ పాయింట్ షుడ్ అటెన్షన్ డైవర్టెడ్ టువర్డ్స్ డెవలపింగ్ వన్స్ లవ్ ఈజ్ నెససరీ అండ్ దట్ ఈస్ భక్తి.
1: ఈ ప్రేమతత్వం నుండే సర్వస్వం కూడా ఇమిడి ఉంటుండాలి.
0: అండ్ ఇన్ దిస్ మీడియం ఆఫ్ లవ్ ఎవ్రీథింగ్ కుడ్ బి సింథసైజ్డ్.
1: లౌకికంగా ఈ వైజ్ఞానిక శాస్త్రం మనకు అవసరమే.
0: In a worldly context, what you have achieved in the fields of science and technology is absolutely necessary, no doubt.
1: ఇహమున సిగ్గింప హేమతారక విద్య, పరమున సిగ్గింప బ్రహ్మ విద్య, మానస శాంతి, దేహం యొక్క కంఫర్ట్, ఈ రెండు మనకు అవసరం.
0: Now you certainly do need two things, the peace of mind and the bodily comfort.
1: కానీ దేహం యొక్క అనుకూలత అంత ప్రధానం కాదు.
0: But between the two, the comfort of the body is not that necessary.
1: దేహం ఒక్క కార్ట్ వంటిది.
0: The body is like the cart.
1: మనసు అనేటువంటిది గుర్రం వంటిది.
0: The mind is like the horse.
1: గుర్రమును ముందు పెట్టి కార్ట్ వెనకలు పెట్టినప్పుడే ప్రయాణం చక్కగా జరుగుతుంది.
0: You have the horse in the front and cart in the rear, then you can have a safe journey.
1: కానీ ఈనాడు విజ్ఞానం పెరుగుకొలది బండి ముందు హార్స్ వెనుక పెట్టున్నారు.
0: But today, with the increase in knowledge around you, you have put the cart before the horse.
1: మానసిక శాంతి అనేటువంటిది లేకపోయినప్పటికీ దేహం యొక్క అనుకూలత అధికం కావాలని మనం కోరుతున్నాం.
0: Though you don't have the peace of mind, you talk about the bodily comfort as if that's the need of the day.
1: పెద్ద పెద్ద భవనాలు కడుతున్నాం.
0: You do build mansions.
1: Air conditioners పెడుతున్నాం.
0: Talk of air conditioned comfort.
1: Dunlop sofas, Dunlop beds అంతా వేస్తున్నాం.
0: Want to rest and recline on Dunlop sofas and
1: beds. కానీ మానసిక శాంతి లేదు.
0: But you have no mental peace.
1: దీనికి ఎక్కడ సుఖం ఇస్తుంది? బాడీ కూల్ అవుతుంది, మైండ్ హీట్ అవుతుంది.
0: Now this is a case where the body is certainly getting cool, but the mind is getting heated up.
1: Kanuka ee naadu manam koravalsindi emiti manasika shanti unte aranyamulo untunne gaane aanandanni anubhavistam.
0: So what is that you look for today? If you want to secure mental peace, even by living in a jungle or a forest, you could get it.
1: Kanuka manaku motta motta manashanti undinappude manavattam raanistundi.
0: So when you have this peace of mind, certainly you can come out with what's really in you.
1: మానసిక శాంతి లేనిటువంటి వాడికి సుఖం ఏ నాటికి కూడా లభించదు.
0: వన్ హూ డజంట్ హావ్ దిస్ పీస్ ఆఫ్ మైండ్ కెన్ నెవర్ ఎక్స్పీరియన్స్ ఎనీ కంఫర్ట్. దీనిని
1: వేదాంతం చెప్పింది, అశాంతస్య కుతౌ సుఖం అని. అశాంతి కలిగినటువంటి వాడికి సుఖం దిక్కదు.
0: దిస్ వాట్ ద వేదాంత హస్ సెడ్, వన్ హూ హాస్ లాక్ ఆఫ్ పీస్ కెన్ నెవర్ హావ్ పీస్.
1: కనుక మానసిక శాంతి కేవలం ఒక ప్రేమ ద్వారానే మనకు లభిస్తుంది.
0: వన్ హూ హాస్ లాక్ ఆఫ్ పీస్ కెన్ నెవర్ హావ్ కంఫర్ట్.
1: ఈ మానసిక శాంతిని అభివృద్ధి పరచడానికి తగినటువంటి ఒక వైజ్ఞానాన్ని ఈనాడు మనం అభివృద్ధి చేసుకోవాలి.
0: This peace of mind could be obtained through the medium of love, and this is what all your effort should be.
1: ఎంత సేపు చూచినా మనము పరిశోధన.
0: You talk of observation, you talk of experimentation in an endless way.
1: ఈ పరిశోధనల జీవితం అంతా జరిగితే దీనిని ప్రజలకు అందించేది ఎప్పుడు?
0: Now you keep spending all your lives in this. When can you offer the benefits of it to the world?
1: ఒక సైంటిస్ట్ కూడా నువ్వు కేవలం నీటిపైన తైలపు పుట్టు మాదిరి ఏకాగ్రంగా ఉండరాదు.
0: Now a scientist can never hope to be like an isolated drop of oil on a water surface.
1: ఈ సైంటిస్ట్ కు కేవలం పారిశ్రామికులు కూడా కొంతవరకు సన్నిహిత సంబంధం ఉంటుండాలి.
0: Along with the scientist, you must have the component in the form of industrialized.
1: కనుక ఈ పారిశ్రామిక వ్యక్తులతో సైంటిస్ట్ ఏకమైనప్పుడే యంత్ర రూపకంగా బయలుదేరుతుంది.
0: So when you have both of them coming together, you have your machinery coming through.
1: ఈ యంత్రములు అభివృద్ధి చేసినప్పుడే జగత్తు సుక్షేమంగా ఉంటుంది.
0: And when you have machinery, then the world can enjoy comfort.
1: ఐన్స్టీన్ చెప్పేటువంటి వాడు, నా పరిశోధనలకు ఒక పేపర్, ఒక పెన్సిల్, ఒక వేస్ట్ పేపర్ బాస్కెట్ కావాలన్నాడు.
0: Einstein often used to say, for my researches and experiments, all I need is a piece of paper, a pencil and a waste paper basket.
1: పరిశోధనలు ఇంత సులభంగా జరిగిపోయేటువంటి పరిశోధనలకు ఈనాడు లాబొరేటరీలో చూస్తే కోట్లకు కోట్లకు కోట్లకు యంత్రాలంతా దిచ్చి పెడుతున్నారు.
0: This is simplicity at its best, not asking for anything beyond. And today you have expenditure running into crores for your experiments in the lab.
1: సెన్సుకు మనం బానిసలు కారాదు.
0: We should never become slaves to the senses.
1: మన యొక్క స్వాధీనంలో వాటిని ఉంచుకోవాలి.
0: The senses should be in our hold.
1: కానీ ఈనాడు సైన్స్ చూస్తే పైకి పోతుండది, సెన్స్ చూస్తే లోపలికి వస్తుంది.
0: బట్ టుడే యు ఫైండ్ ద సైన్స్ అస్ సచ్ ఇస్ సోరింగ్ అప్వర్డ్స్, బట్ ద సెన్సెస్ అస్ సచ్ కమింగ్ డౌన్.
1: ఈ సెన్సెస్ ని కూడా పైకి పంపినప్పుడే విశాలమైనటువంటి దృష్టి మనకు ఏర్పడుతుంది.
0: వెన్ యు మేక్ ఎన్ ఎఫర్ట్ టు సీ ద సెన్సెస్ ఆల్సో కమ్ అప్, దెన్ యు కెన్ సీ ద వరల్డ్ ఇన్ ఇట్స్ టోటల్ కాంప్రహెన్షన్.
1: కనుక మనం సమాజం ఏ గతి పెట్టుతుండాలి, మన యొక్క జనులు ఏ విధమైనటువంటి స్థితిలో ఉంటున్నారు, ప్రపంచం ఏ విధమైనటువంటి బాధలకు గురి అవుతుండాలి అని ప్రపంచం విషయాన్ని పట్టించుకునేటువంటి వారే లేరు.
0: What is the fate of society? What's the plight of an individual? And what is the path with the world is taking? Who's asking such questions?
1: కేవలం నేరో మైండ్ లోపల, సంకుచితమైన భావం లోపల తన యొక్క అభివృద్ధి, తన యొక్క పరిశోధన, తన యొక్క నిర్ణయం లోపలనే తాను అంత్యమైపోతున్నాడు.
0: Nobody is. Every individual is engaged in a pursuit dealing with his own singular personality.
1: కనుక ఈనాటి సైంటిస్టులు అంతా ఏం చేయాలంటే సమాజం యొక్క క్షేమాన్ని కోరడానికి వాళ్ళు ముందుకు రావాలి.
0: Today scientists should come forward to try and do benefit to the society.
1: ప్రజల యొక్క దుఃఖాన్ని, ప్రజల యొక్క కష్టాన్ని నిర్మూలన చేయడానికి వాళ్ళు ప్రయత్నించాలి.
0: They must make an effort to alleviate the suffering of people at large.
1: నిజంగా సైంటిస్టు చేయాలంటే ఎంతైనా మంచి పనులు చేయొచ్చు.
0: If only they were to take it upon themselves, the scientists could achieve wonders.
1: ఇది నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికం.
0: This is true spirituality.
1: లోక సమస్త సుఖినో భవంతు, సర్వుల యొక్క క్షేమమే నా యొక్క క్షేమం.
0: The welfare and well-being of all is certainly my own well-being.
1: అంతేకాని నేను, నా కుటుంబము, నా బంధువులు మాత్రమే అభివృద్ధి రావాలనేటువంటి యొక్క ఈ సంకుచితమైన భావం ఉండకూడదు.
0: My people, my kith and kin, and I should come up. This is a very narrow outlook.
1: అందరూ ఒక విధమైనటువంటి యొక్క ఏకత్వంగా ఉండేటువంటి యొక్క జీవిత తత్వాన్ని గడపాలి.
0: all should get the same type of life to lead.
1: కనుక అందరి యందు ఒక్క దైవత్వం ఉండాలనేటువంటిది ఈ ఆధ్యాత్మికములోనే నిరూపిస్తుంది.
0: It is the Adhyatmika, the spiritual domain which proves beyond doubt the point that in all individuals
1: resides
0: the one and the only one. The one manifests as the many.
1: ఈ దివ్యమైనటువంటి భావము ఏనాడు వ్యక్తి ఎందు అభివృద్ధి అవుతుందో అది నిజమైనటువంటి ఒక సైన్స్.
0: This glorious divine feeling, when it's inborn in you, then certainly you can talk about triumph of science.
1: కేవలం నాలెడ్జ్ ని డెవలప్ చేసినంత మాత్రమే ప్రయోజనం లేదు.
0: Merely a furtherance of knowledge is of no use.
1: ఈ నాలెడ్జ్ టుడే అండ్ టుమారో నాలెడ్జ్, డే ఆఫ్టర్ టుమారో ఎలర్జీ.
0: What you call knowledge is today and tomorrow. Day after tomorrow, that becomes allergy.
1: Practical lo lenetvanti oka knowledge prayojanam emiti? Useless.
0: That knowledge which cannot be translated into practice is useless.
1: What knowledge without action is useless.
0: Knowledge.
1: Action without knowledge.
0: That in all individuals
1: resides
0: the one and the only one. The one manifests as the many.
1: Ee divyamainatvanti bhavamu yenaadu vyakti endu abhirudhi avutundi.

0: ఒక్క వృక్షంలో అనేక పుష్పాలు కనిపిస్తుంటాయి.
1: ఇన్ ఏ సింగిల్ ట్రీ యు హావ్ ఫ్లవర్స్ ఆఫ్ ఎనీ నంబర్.
0: అనేక ఫలములు కనిపిస్తుంటాయి.
1: ఎనీ నంబర్ ఆఫ్ ఫ్రూట్స్.
0: అనేక బ్రాంచెస్ ఉంటా ఉంటుంది.
1: ఎనీ నంబర్ ఆఫ్ బ్రాంచెస్.
0: అనేక రూట్స్ ఉంటా ఉంటాయి.
1: ఎనీ నంబర్ ఆఫ్ రూట్స్.
0: కానీ ఈ లీవ్స్ అంతా ఉంటుంటాయి.
1: అండ్ ఆల్సో ఎనీ నంబర్ ఆఫ్ లీవ్స్.
0: ఈ లీవ్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఈ రూట్స్, ఈ బ్రాంచెస్ అన్ని చేరి ఒక్క విత్తనం నుంచే వస్తున్నాయి.
1: All these leaves, the branches, the fruit, the flowers, all of them have sprouted and come from one single seed.
0: దీనిని బీజం మాం సర్వభూతానాం అనింది భగవద్గీత.
1: This is what the Bhagavad Gita has said. The seed is one and what you have are many.
0: కనుక భగవంతుడే దీనికి విత్తనం.
1: Now God is the seed.
0: విశ్వమే దీనికి పెద్ద వృక్షము.
1: This creation is a huge big tree.
0: ఈ విశ్వంలో వచ్చినటువంటి యొక్క ఈ యొక్క ఫ్లవర్స్ మన యొక్క థాట్స్.
1: And in this tree you have flowers. Our thoughts.
0: నిజంగా మనం చేసినటువంటి ఉపకారమే దీంట్లో ఉన్నటువంటి ఫలములు.
1: అండ్ ద గుడ్ దట్ యు డూ ఆర్ ది ఫ్రూట్.
0: మన రిలేషన్షిప్ దీనికి బ్రాంచెస్.
1: Our relationships are like the branches.
0: దీని ఫలమైనటువంటి ఫలమే మన క్యారెక్టర్.
1: అండ్ దట్ ఫ్రూట్ దట్ కమ్స్ త్రూ ఈజ్ అ క్యారెక్టర్.
0: కింద ఉన్నటువంటి రూట్ మనకు విశ్వాసం.
1: దట్ రూట్ డౌన్ బిలో ఈజ్ ద ఎలిమెంట్ ఆఫ్ ఫెయిత్.
0: కింద రూట్ పైన ఫ్రూట్ ఉండినప్పుడు ఇది ఒక ట్రీ.
1: వెన్ యూ హ్యావ్ రూట్ బిలో అండ్ ద ఫ్రూట్ అబౌవ్, దెన్ యూ హ్యావ్ ద ట్రీ.
0: పైన ఫ్రూట్ లేకుండా కింద రూట్ లేకపోతే ఇది ఫైర్ వుడ్ అయిపోతుంది.
1: Now without the fruit at the top and root at the bottom, this becomes a mere firewood.
0: కనుక ఈ అన్నింటికి చేరి ఒక్కటిగానే మనం ఏకత్వంగా తీసుకోవాలి.
1: So the cause for all this is one.
0: కనుక ఈనాడు మనము ప్రేమతో మన యొక్క క్యారెక్టర్ ని పెంచుకుంటూ రావాలి.
1: So through this love, try and develop character.
0: The end of education is character.
1: The end of education is character.
0: The end of culture is perfection.
1: The end of culture is perfection.
0: The end of knowledge is love.
1: The end of knowledge is
0: the
1: love.
0: End of wisdom is freedom.
1: The end of wisdom is freedom.
0: ఈనాడు ఫ్రీడమ్, ఫ్రీడమ్, ఫ్రీడమ్. ఏమిటి ఈ ఫ్రీడమ్? మితిమీరినటువంటి ఫ్రీడమ్.
1: Today you repeat parrot like the word freedom, freedom. What do you really mean by it?
0: ఈనాడు మితిమీరినటువంటి యొక్క ఫ్రీడమ్ లో పోవటం చేతనే మతి చెడిపోతుంది.
1: What you have really is freedom in excess. As a result, mental derangement.
0: అన్నిటికీ ఒక నియమం ఉంటుండాలి.
1: For everything, there is a limit.
0: నశ్రేయో నియమం వినా.
1: Everything bound within a certain limit.
0: నియమము లేకపోతే శ్రేయస్సే ఉండదు.
1: Without this limit, you cannot have a degree of comfort.
0: కనుక ఈనాడు మనము చేసేటువంటి సర్వ పరిశోధనలు కూడాను మానవ అభ్యుదయానికి తోడుగా ఉండేటట్టుగా చేయాలి.
1: So all our efforts today should be directed towards the furtherings of man's life as such.
0: ప్రేమస్వరూపులారా, ఈనాడు మానవునకు అనేక గుండె జబ్బులు, అనేక విధమైన క్యాన్సర్స్ ఇలాంటివి బయలుదేరుతున్నాయి. దీనికి మూల కారణం ఏమి?
1: Today you have in the world around you diseases pertaining to the heart. This is like cancer on the
0: ఈ వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల వలనే ఇన్ని జరుగుతున్నాయి.
1: These are on the increase. The reason, the changes which are coming in the ecological balance.
0: పూర్వం ఇలాంటి జబ్బులు ఎక్కడా కనిపించటం లేదు.
1: In the days gone by, such diseases
0: కొంతమంది డాక్టర్స్ చెప్తుంటారు పూర్వం ఉండినాయి కానీ తెలుసుకోలేకపోయారన్నారు.
1: Such diseases were not so many. Now some doctors are prone to say these diseases were very much there, but nobody could really decipher them or diagnose them. This is a mistaken notion.
0: ఎందుకంటే మనం తీసుకునేటువంటి గాలిలో పరిశుద్ధం లేదు.
1: Now the reason is that the air that you inhale is not pure.
0: మనం త్రాగే నీరులో పరిశుద్ధం లేదు.
1: The water that you drink is not pure.
0: మనం ఉండేటువంటి యొక్క జీవితంలో పరిశుద్ధం లేదు.
1: అండ్ ద టైప్ ఆఫ్ లైఫ్ దట్ యు లీడ్
0: మన వెలుతురులో పరిశుద్ధం లేదు.
1: ద లైఫ్ దట్ యు హావ్ ఇస్ నాట్ ప్యూర్.
0: అంతా మాలిన్యమయంగా ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ టెయింటెడ్.
0: కారణం ఏమిటి?
1: దేర్ ఇస్ ఎ ట్రేస్ ఆఫ్ అన్డిజైరబుల్ దేర్.
0: వాట్ ఈ పరిశోధనల యొక్క రిజల్ట్.
1: The result is the experiments that have been done.
0: Prakriti bhagavad srishti lopala entha varaku balance undalo anta varaku untundali.
1: Now in this nature there ought to be a perfect balance among the different components.
0: Pain top lopala energy.
1: At the right at the top you have energy.
0: Daniki skill.
1: Then you talk of skill.
0: Daniki madhyalo balance.
1: And before that you talk of balance.
0: Down low insight.
1: And under that you have insight.
0: Paina unnatundi knowledge ni inaadu manam skill cheyatam ledhu, kill chestunnam.
1: Now this knowledge which is right at the top, you're not trying to make it knowledge, you're trying to kill it.
0: ఈ కిల్ చేయటం వల్ల బ్యాలెన్స్ తప్పవుతాం.
1: అండ్ బిఫోర్ బికాస్ యూఆర్ కిల్లింగ్ ఇట్ ద బ్యాలెన్స్ ఇస్ బీయింగ్
0: బ్యాలెన్స్ తప్పవటం వల్ల ఇన్సైట్ లేకుండా అవుట్ సైడ్ అయిపోతాం.
1: అండ్ బికాస్ దిస్ బ్యాలెన్స్ ఇస్ అప్సెట్ యూ డోంట్ హ్యావ్ ఇన్సైట్ యూ హ్యావ్ దిస్ అవుట్వర్డ్ థింగ్.
0: కనుకనే మనం మొట్టమొదటి నాలెడ్జ్ ని స్కిల్ చేయాలి.
1: సో యువర్ నాలెడ్జ్ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బి మేడ్ ఇంటు ఎ స్కిల్.
0: ఆ స్కిల్ చేసేటువంటి విధానమే ఆధ్యాత్మికం.
1: అండ్ దాట్ విచ్ టెల్స్ యూ హౌ టు మేక్ దిస్ ఇంటు ఎ స్కిల్ ఇస్ ఆధ్యాత్మిక.
0: కానీ ఈనాటి మానవుడు ఇన్ని విధములైనటువంటి తెలివితేటలు కలిగినప్పటికీ తాను సరైనటువంటి మార్గాన్ని అనుసరించలేకపోతున్నాడు.
1: Today man is certainly clever and intelligent, but he doesn't know where to go.
0: కనుక దీనిని ఆధ్యాత్మికమందు మధ్య భాగంలో ఉంటున్నటువంటిది హ్యూమానిటీ.
1: సో ఇన్ ది ఆధ్యాత్మిక్ పార్లన్స్ యూ హ్యావ్ ఎన్ ఇంటర్మీడియట్ లెవెల్ ద హ్యూమన్.
0: ఈ హ్యూమన్ లెవెల్ లోపల ఉంటున్నాడు.

0: The intermediate level is this human level.
1: కింద మ్యాటర్ లెవెల్ లో ఉంటుండాలి.
0: And before that, and below that you have the level of matter.
1: పైన డివినిటీ ఉంటుండాలి.
0: And above this human level you have divinity.
1: ఇక్కడ మెటీరియల్, ఇక్కడ ఒక హ్యూమానిటీ, ఇక్కడ డివినిటీ.
0: So here you have these three sedimentation processes going from above.
1: ఈ మధ్య ఉన్నటువంటి మానవుడు ఏం చేస్తున్నాడు? ఈ డివినిటీకి పోవటం లేదు, మ్యాటర్ కి దిగుతున్నాడు.
0: You have right at the basis or the below matter. In between human and at the top divinity.
1: కనుకని divinity దూరం అయిపోతుండాలి.
0: Now today the man instead of going up towards divinity is coming down to the level of matter. He is getting far removed from divinity.
1: మనం కిందికి చూడకూడదు.
0: So you should never look down.
1: Low aim is crime అన్నాడు.
0: A low aim is a crime.
1: కనుక మనం కింది దృష్టిలో ఉండకూడదు. విశాలమైన పై దృష్టి. Look up.
0: Never look down. Look up always.
1: మనం ఎప్పుడు కూడా ఉన్నత ఉన్నత ఉన్నత భావాలకి మనం పోవాలి.
0: All the while try and get yourself motivated
1: by God. మనం సక్సెస్ అయిపోతే ఇంకా అన్నింటి ఎందుకు సక్సెస్ అవుతుంది ఆధ్యాత్మికంలో.
0: Have a high goal and aim. Once you succeed once, there's nothing like success.
1: Success begets success అన్నారు.
0: Success begets success as they say.
1: మనం ఈ విజయాన్ని సాధించడానికి మనం ప్రయత్నించాలి.
0: This is the type of success that you must try to achieve.
1: కానీ మనము ఈ స్పిరిచువల్ అనేటువంటి దానికి ఈ యొక్క సైన్స్ ని కూడా తోడుగా తీసుకుని తద్వారా రెండింటి యొక్క ఏకత్వం చేయాలి కానీ భిన్నత్వంగా మనం భావించాలి.
0: Try and make spirituality and science. Take them together. Don't make a division between the two.
1: ప్రపంచం అంతా కూడా సైన్స్.
0: The whole world is science.
1: ప్రపంచం అంతా కూడా స్పిరిచువాలిటీ.
0: And the world at the same way.
1: అది లేని ఇది లేని అది లేదు.
0: Is spirituality. Without one, the other has no meaning.
1: ఒకటి నెగటివ్ ఒకటి పాజిటివ్.
0: One is negative, the other is positive.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే మనకు ఫలితం.
0: And there you have the two coming together, you have a result.
1: నెగటివ్ గా పోతే పాజిటివ్, పాజిటివ్ గా పోతే ప్రయోజనం లేదు.
0: You have a positive result. Negative by itself, positive by itself, you can't achieve anything.
1: ఈ రెండింటి యొక్క సమన్వయాన్ని మనం ఈనాడు అభివృద్ధి పరచాలి.
0: And today try and bring them together. That should be your endeavor.
1: కానీ ఈనాడు సైంటిస్ట్ స్పిరిచువాలిటీ అంటే దానికి ఏ మాత్రం గిట్టదు.
0: But today scientist says he has no place for spirituality.
1: అది బ్లైండ్ ఫెయిత్ అంటారు.
0: Now he said that blind faith.
1: నిజంగా ఆ విధంగా వారు భావించరాదు.
0: But he should not really go that way.
1: ఈ విధంగా భావించేటువంటి వాడు నిజమైనటువంటి సైంటిస్ట్ కాదు.
0: One who really believes so is no scientist at all.
1: కనుక నిజమైనటువంటి సైంటిస్ట్ రెండింటిని విశ్వసించాలి.
0: A true scientist gives due credence for
1: రెండింటిని ఏకం చేయాలి.
0: Tries to synthesize the two.
1: ఈ ఏకం చేసినటువంటిదే నిజమైనటువంటి యొక్క పూర్ణ మనస్కుడు.
0: And one who can bring about the synthesis is one who has got the total picture.
1: ముఖ్యంగా మనము ఆధారమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం విశ్వసించి ఆధేయమైన జగత్తును అనుభవించడానికి చూసుకోవాలి.
0: One who has the total picture in mind. Now, embodiments of love. You must have God as the basis and try to look for something which is resting on it.
1: సృష్టిని పరిశోధన చేసేటువంటి వాడు సైన్స్.
0: One who tries to seek to understand this nature around him is a scientist.
1: సృష్టికర్తనే పరిశోధన చేసేటువంటి వాడు సైంట్.
0: He is a scientist. But one who looks for something beyond, the one who is responsible for this creation is a saint.
1: ఎక్కువ వ్యత్యాసం లేదు. అతను సెయింట్ ఇస్ ద సైంటిస్ట్.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్. వన్ ఇస్ ద సెయింట్, ద అదర్ ఇస్ ద సైంటిస్ట్.
1: కనుక మనం ఈ మ్యాటర్ తో పాటు ఆ ఎనర్జీని కూడా చేర్చుకుంటే అది సహజంగానే ఉంది, చేర్చుకోనక్కర్లేదు.
0: నౌ వెన్ యూ లుక్ అట్ ఇట్ క్లోజ్లీ, మ్యాటర్ అండ్ ఎనర్జీ ఆర్ క్లోజ్లీ లింక్డ్. ఆల్ రైట్, యూ డోంట్ హ్యావ్ టు మేక్ ఎ స్పెషల్ ఎఫర్ట్ టు బ్రింగ్ దెమ్ టుగెదర్.
1: కనుక నిజముగా ఈనాడు మనం అభివృద్ధి కావచ్చుకోవాల్సింది ప్రేమతత్వము. ఈ ప్రేమతత్వం ఒక ఆధ్యాత్మికతోనే లభిస్తుంది.
0: బట్ ది నీడ్ ఆఫ్ ది డే ఈజ్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ లవ్, విచ్ అగైన్ కుడ్ బి గాట్ ఓన్లీ త్రూ ద మీడియం ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: ఈ ప్రేమనే లేకపోతే మనం జీవించలేము.
0: వితౌట్ లవ్ యూ కెనాట్ లివ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: అండ్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: గొప్ప అధికారిగా ఉండేటువంటి వాడు మా బంధువు, మా యొక్క మిత్రుడు ఉంటే మనం ఎంతో బలం వస్తాం.
0: Now, if you have a feeling that somebody in a high position is your relative, you derive a lot of strength from that.
1: గొప్ప శ్రీమంతుడైనటువంటి వాడు నా బంధువు, నా మిత్రుడు అనుకుంటే మనకి ఎంతో బలం ఇస్తుంది.
0: సో ఆల్సో ఎన్ ఎక్స్ట్రీమ్లీ వెల్దీ పర్సన్ ఈజ్ రిలేటెడ్ టు యూ, యూ డిరైవ్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ దాట్.
1: అదే విధంగానే భగవంతుడే నా బంధువు, భగవంతుడే నా మిత్రుడు అంటే మనకి ఎంత బలం వస్తుంది.
0: ఇన్ ద సేమ్ మేనర్, ఇఫ్ యూ వర్ టు సే గాడ్ ఈజ్ మై రిలేటివ్, గాడ్ ఈజ్ మై ఫ్రెండ్, హౌ పవర్ఫుల్ అండ్ సెక్యూర్ షుడ్ యూ ఫీల్.
1: కనుక నిజమైనటువంటి బంధువు భగవంతుడు ఒక్కడే.
0: So the true relation of yours is really God.
1: ఈ లోక సంబంధమైనటువంటి బంధువులందరూ కూడాను ప్రాణం ఉండినంత వరకే సంబంధం.
0: These relatives of yours through the meaning of this body, so long as you have your life.
1: మిత్రుడు నిజంగా.
0: So long as you have life in you.
1: భగవంతుడే మనకు నిజమైన మిత్రుడు.
0: Who's your true friend then again? God.
1: ఈ లోక సంబంధమైన మిత్రులంతా కూడాను మంచి పొజిషన్ లో ఉంటున్నావా? హలో హలో హలో, పాకెట్ లో మనీ ఉందా? హలో హలో హలో హలో, ఈ పాకెట్ లో మనీ పోయింది, పొజిషన్ దిగబడిపోయింది, గుడ్ బై చెప్పి వెళ్ళిపోతారు.
0: Now these friends of yours in a worldly sense, how fast and thick are they? So long as you are in a position, they'll say, hello, hello, how are you? So long as you have some currency notes being seen through your pocket, hello, hello, how are you? The moment the currency notes disappear, they say goodbye and they are their way.
1: Tankulo water undinanta varaku nu frogs anni vachi cheripothayi.
0: When there is water in the tank or the pond, all the frogs collect there.
1: Water dry ayipothane okka single frog
0: untadu. Once the pond dries up, you can't find even a single frog.
1: కనుక ఈనాటి బంధువులందరూ కూడాను మన యొక్క మంచిని చూసి అందరూ చేరుతుంటారు.
0: ఇన్ ద సేమ్ మేనర్ యువర్ రిలేటివ్స్ దే కమ్ టు యూ సో లాంగ్ యాజ్ యూ హ్యావ్ సంథింగ్.
1: కానీ మన స్థితిని మారిపోయేటప్పటికి ఒక్క బంధువైనా దగ్గరకు రాదు.
0: వన్స్ ఫేట్ డిసైడ్స్ అదర్వైజ్ ఆల్ యువర్ రిలేటివ్స్ డిసప్పియర్.
1: కానీ నిరంతరము కూడాను మన వెంట అదంతా ఇంటా కంటా ఉంటుండి కాపాడేటువంటి వాడు దైవం ఒక్కడే.
0: But the one who's always with you, in you, around you, looking after you constantly and continuously is God and God alone.
1: మనం విశ్వసించి జగత్తును కూడాను అనుభవించి ఈ జగత్తులో ఉండేటువంటి సత్యాన్ని కూడాను గుర్తించటము ఇది చాలా సహజమైన జీవితము.
0: So believe in a God of this nature and live in this world, experience all that has to be experienced, and that is certainly a true way of life.
1: కనుక ఈనాడు సైంటిస్టులు కూడాను కొంతవరకు సరైన సత్యాన్ని గుర్తించి దీన్ని తీర్చలేనటువంటిది ఆధ్యాత్మికం వేరు కాదు అనేటువంటి యొక్క మార్గానికి ఏనాడు వస్తారో ఆనాడే మన జగత్తు చక్కగా స్థిరమైనటువంటి శాంతి భద్రతను అందుకుంటుంది.
0: ద డే ద సైంటిస్ట్ త్రూ దేర్ మీడియం ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ కమ్ టు ద రియలైజేషన్ దట్ స్పిరిచువాలిటీ ఇస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ సైన్స్ దట్ విల్ బి ద డే ఆఫ్ ప్రాస్పెరిటీ అండ్ పీస్ ఫర్ మ్యాన్ కైండ్ అట్ లార్జ్.
1: ప్రతి పదార్థాన్ని మనం పరిశీలించవలసింది.
0: వి సర్టన్లీ హావ్ టు అబ్జర్వ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఆన్ ఎవ్రీథింగ్.
1: విరుద్ధమైన భావంతో పరిశీలించకూడదు.
0: బట్ నెవర్ డూ సో విత్ ఎ ప్రిజుడిస్ మైండ్.
1: సమంజసమైనటువంటి భావంతో పరిశీలించి
0: డూ సో బై వే విత్ అన్ ఓపెన్ మైండ్.
1: కనుక అక్కడనే ఉంటుండేది నిజమైన పరిశీలన.
0: నౌ దేర్ లైస్ ఎ ట్రూ పాత్ ఆఫ్ అబ్జర్వేషన్.
1: కానీ ఈ పరిశీలన మనం చేస్తూ పరిశోధనను మనం అభివృద్ధి పరచుకుంటూ పరతత్వాన్ని మనం గుర్తించాలి.
0: అబ్జర్వ్ దస్ ఎక్స్పీరియన్స్ దస్ అండ్ రీచ్ అండ్ బికమ్ వన్ విత్ ద లార్డ్.
1: దీనికి నీదిగానే వేరుగాచం చేయకుండా కొంతవరకు సమంజసం చేసేటువంటి విధానం ఈనాడు కొత్తగా మనం అభివృద్ధి పరచాలి.
0: అండ్ వాట్ ఇస్ అబ్సల్యూట్లీ నెసెసరీ టుడే ఈజ్ టు సీ టు ఇట్ దట్ దేర్ ఇస్ నో డివిజన్ ఎనీ మోర్ డివిజన్ బ్రాట్ అబౌట్ ప్రేమ స్వరూపులారా.
1: ఈనాడు వ్యక్తులనేటువంటి యొక్క విద్యార్థులు యువకులుగా ఉంటుంటారు. ఈ సైన్స్ అనేటువంటిది యువకుల మనసునంతా కూడా కన్ఫ్యూజన్ చేసి పెట్టా ఉంది.
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్ టుడేస్ యూత్ టేక్ టు ద పాత్ ఆఫ్ సైన్స్ యాజ్ అ రిజల్ట్ దే ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్.
1: తెలిసింది తక్కువైనా కూడా విర్రవీగటం ఎక్కువగా ఉంటుండాలి.
0: వాట్ దే నో ఈజ్ హార్డ్లీ ఎనీథింగ్ వెరీ లిటిల్ బట్ దే టెండ్ టు బికమ్ ఆరోగెంట్.
1: ఆంగ్ల విద్యాభిమానులుగా రూపొందుతున్నారు కానీ ఆత్మ విద్యాభిమానులుగా రావటం లేదు.
0: దే డూ హ్యావ్ అ లాట్ ఆఫ్ లైకింగ్ ఫర్ దిస్ సార్ట్ ఆఫ్ ఎ పర్సూట్ బట్ దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఫర్ దే ఓన్ ఇన్.
1: ఆంగ్ల విద్య ఆవగింజంత నేర్చుకుంటే గుమ్మడికాయంత అహంకారం వస్తుంటుండాలి.
0: This mere mastery of the knowledge of English gives them so much of arrogance.
1: నిజముగా విద్యావంతుడంటి అహంకారం అక్కడ ఉండకూడదు.
0: They feel they have understood everything in terms of a big pumpkin.
1: ఎవరు విద్యావంతుడు అతనికి అహంకారం ఉండదు.
0: One who is truly educated has no trace of ego in him.
1: విద్యే వినయ సంపన్నే అన్నారు.
0: Vidya or education confers humility on a certain person.
1: ఇది నిజమైనటువంటి విద్య.
0: This is the indication that a person is educated.
1: ఈ వినయం ఉండినప్పుడే అందరితోన కలిసిగా చేరుతుంది.
0: When you have this humility, you can move freely with others.
1: కనుక ప్రేమను పెంచుకొని ఈ దివ్యమైనటువంటి వినయం తోపల జగత్తునంతా ఒక్క కట్టగా కట్టుకుని ఉన్నతమైనటువంటి యొక్క జీవితంగా ఆదర్శవంతమైన జీవితంగా అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Have this element of love in you. Bind everybody through this divine quality of humility. And through this medium of love and humility, bring everybody together. And therein lies your peace and progress and prosperity.
1: ప్రేమ స్వరూపులార మొట్టమొదట మానసిక పరిణామం తప్ప ఇంక ఎన్ని పరిణామములు వచ్చినా జగత్తు మంచిది
0: పాపం. I'm hoping and blessing that you would do so. Embodiments of love. This transformation of mind is certainly called for. That is what is required at the moment.
1: మనసు మారితేనే జగత్తంత మారుతుంది.
0: When the mind changes, the world also would change.
1: కనుక మనసు మార్చడానికి ప్రేమను పెంచుకోండి.
0: So for the sake of changing the mind, develop this love.
1: Start the day with love, spend the day with love, fill the day with love, end the day with love. This is the way of God.
0: Start the day with love, spend the day with love, fill the day with love, end the day with love. This is the way to God.
1: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకోండి. సర్వమును తెలుసుకున్నటువంటి వారు.
0: Understand this truth, you have understood everything.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 11th of May 1983.

0: If a piece of iron is broken, the blacksmith can heat it twice, three times and put the pieces together. If the mind is broken into pieces, can they put the pieces together? This is the path of truth, the word of sight.
1: Prema swarupulara anni yugamulakante sarinchutuku kaliyugame సులభ మార్గమని కూడాను అనేక శృతులు స్మృతులు కూడాను వర్ణిస్తూ వచ్చినవి.
0: ప్రేమ స్వరూపాస్ ఆఫ్ ఆల్ ఏజెస్ ది కలియుగ ఈజ్ ది ఈజియెస్ట్ ఏజ్ ఇన్ విచ్ యూ కెన్ గెట్ లిబరేషన్ హ్యాస్ బిన్ సెడ్ బై ఆల్ ది శృతీస్ అండ్ ది స్మృతీస్.
1: హరేర్నామ హరేర్నామ ఇవ కేవలం కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యథ. కలియుగం నందు సంకీర్తన చేర్చని శృతి యొక్క ప్రమాణము.
0: ఇట్ ఈస్ ద అథారిటీ ఆఫ్ ది శృతి విచ్ సేస్ దట్ ఇన్ కలియుగ బై సింగింగ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ వన్ కెన్ బి లిబరేటెడ్ అండ్ వన్ కెన్ అటైన్ మోక్ష.
1: పవిత్రమైనటువంటి పరమాత్మని యొక్క కీర్తనం శ్రవణం చేతనే హృదయానందం కలుగుతూ ఉంటుంది.
0: By singing the name of the Lord and by listening to the name of the Lord, one can get sacred devotion out of these two practices.
1: Navavidha margamulu yandu pradhanamainatundi kirtanam aneetundi yokka satyanni kudanu manam gurtinchutu vachchaam.
0: We have also been recognizing that in all the nine paths of devotion, to be able to sing the name of the Lord is the best.
1: సమ్యక్ కీర్తనం ఇది సంకీర్తనం అని హృదయముతో విచ్చలవిడిగా హృదయానందముగా నిర్భయముగా నిరాటంకముగా భగవంతుని యొక్క నామమును ఉచ్చరించడమే సంకీర్తనము అని కూడాను దీనికి సార్థక నామం.
0: The word సంకీర్తన్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ అండ్ ఎక్స్పాండెడ్ బై సేయింగ్ దట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ అటరింగ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ loudly and without fear and without obstruction and continuously.
1: Oka vyakti kirtanam cheyatam chetane taanu maatrame tarinchagaladu. Sankirtanam anaga 10 mandi koodi cheri nama sankirtanam cheyatamlo idi vishwamune tarimpa chestundi.
0: If one individual participates in sankirtan and sings the name of the Lord, he will be liberated. But if a group of people join together to perform the sankirtan, such sankirtan will liberate the whole group and the entire world.
1: Kirtanamunaku sankirtanamunaku chala vyathyasam unnadi.
0: There is a big difference between kirtan and sankirtan.
1: Kirtana oka vyaktigatamainatundi yokka aanandamu.
0: Kirtana refers to individual happiness.
1: Sankirtana vishwavyaptiniga vinche aanandamu.
0: Sankirtan spreads this happiness throughout the world.
1: ఇట్టి సంకీర్తన యందు నాలుగు విధములైనటువంటి మార్గములను నిరూపిస్తూ వచ్చింది.
0: ఇన్ సచ్ సంకీర్తన్ ఇట్ హాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ దట్ దేర్ ఆర్ ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఫోర్ డిఫరెంట్ పాత్స్.
1: మొదటిది గుణ సంకీర్తన.
0: ది ఫస్ట్ వన్ ఇస్ గుణ సంకీర్తన.
1: రెండవది లీలా సంకీర్తన.
0: ది సెకండ్ ఇస్ లీలా సంకీర్తన.
1: మూడవది భావ సంకీర్తన.
0: ది థర్డ్ ఇస్ భావ సంకీర్తన.
1: నాలుగవది నామ సంకీర్తన.
0: ది ఫోర్త్ ఇస్ నామ సంకీర్తన.
1: అయితే ఈనాటి మానవుల యందు లేక సాధకుల యందు కీర్తనమనగా ఏమిటి, సంకీర్తనమనగా ఏమిటి, ఇందులో ఉన్న అంతరార్థం ఏమిటి, విశిష్టత ఏమిటి అనేటువంటి సత్యాన్ని గుర్తించలేకపోతున్నారు.
0: బట్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ ది పీపుల్ అండ్ ది సాధకాస్ టుడే దే ఆర్ అనేబుల్ టు గెట్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ కీర్తన్, ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ సంకీర్తన్ అండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ.
1: అర్థం తెలియనటువంటి యొక్క గానమునందు అర్థం తెలియనటువంటి సంకీర్తన యందు తాత్కాలిక ఆనందమును మాత్రమే అనుభవిస్తున్నారు కాని హృదయానందమును అనుభవించడానికి తగిన అవకాశమును అందుకోవటం లేదు.
0: In the songs, the meaning of which one does not understand, and in Sankirtan, the meaning of which one does not understand, one gets only temporary happiness, but not happiness with the depth of his heart.
1: Mottamadidi guna sankirtana.
0: The first one is guna sankirtan.
1: Idi kevalamu bhaktuni yokka bhavodrekamto eludinatundide kani guna sankirtana anetundidi ఇది ఏమాత్రమో అర్థం లేనటువంటిది.
0: దిస్ కైండ్ ఆఫ్ సంకీర్తన్ గుణ సంకీర్తన్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ది థాట్స్ ఆఫ్ ది డివోటీ బట్ ఇట్ ఈస్ మీనింగ్ లెస్.
1: కారణమేమనగా భగవంతుడు గుణాతీతుడు.
0: ది రీజన్ ఈస్ గాడ్ ఈస్ అబౌవ్ గుణస్, ఈస్ అబౌవ్ క్వాలిటీ.
1: గుణాతీతమైనటువంటి యొక్క భగవంతుని యందు గుణములను కల్పించి దానిని కీర్తన గావించటము భక్తుని యొక్క కేవలము భ్రాంతి మాత్రమే కాని ఇది సత్యము కాదు.
0: Creating qualities in God who has no qualities and thereby singing in praise of those qualities is only an imagination of the devotee and cannot be a fact.
1: Nityanandam paramasukhadam kevalam jnanamuttim dvandvatitam gagana sadrisham tattvamastyadhyaksham ekam nityam vimalam achalam sarvadi sakshibhutam bhavatitam trigunarahitam అని ఉచ్చరిస్తూ ఈ త్రిగుణరహితమైనటువంటి యొక్క దైవత్వమునందు గుణములను కల్పించుకోవటము కేవలము భక్తుని యొక్క బలహీనతని చెప్పవచ్చు.
0: We utter and describe God as one who has no qualities, not one of the three qualities, one who is above all thought, and give these qualities to him can only become the weakness of the devotee and cannot be.
1: ఇది భక్తుని యొక్క సంతృప్తి మాత్రమే చేకూరుతుంది. ఆ సంతృప్తి కూడాను తాత్కాలికమైనటువంటి సంతృప్తి.
0: దిస్ గివ్స్ ఓన్లీ సాటిస్ఫాక్షన్ టు ది డివోటీ, ఈవెన్ దట్ సాటిస్ఫాక్షన్ ఇస్ మొమెంటరీ.
1: ఇలాంటి తాత్కాలిక ఆనందం నిమిత్తమై సాధకులు అనేక విధములైనటువంటి శ్రమలకు ఓర్చి తన జీవితం నందున్నటువంటి సత్యాన్ని గుర్తించుకొనలేక దైవత్వాన్ని కూడా అర్థం చేసుకొనలేక తమ జీవితాన్ని వ్యర్థము గావించుకుంటున్నారు.
0: మెనీ సాధకాస్ wanting to get this temporary satisfaction and happiness are spending their time and life without understanding God and without knowing what kind of sankirtan is appropriate.
1: The rendavadi leela sankirtana.
0: The second one is leela sankirtan.
1: Jagat antai kunu bhagavantuni yokka leelani.
0: The entire creation is God's leela.
1: Srishti sthiti layamulu anni kunu bhagavantuni yokka leelani.
0: Creation, maintenance and dissolution are all God's leelas.
1: Okka nimishamunandu aneka vidhamulainatundi yokka marpulu sambhavinpa chesukovachchu.
0: In one moment

0: ప్రయత్నం చేశాడు. ది వే అర్జున యూస్ టు అడ్రస్ కృష్ణ యాజ్ హిస్ బ్రదర్ ఇన్ లా, కృష్ణ ట్రైడ్ టు జస్టిఫై దిస్ వర్డ్ ఆఫ్ అడ్రెసింగ్ హిమ్ యాజ్ ఎ బ్రదర్ ఇన్ లా.
1: ఇది కేవలం మానవత్వానికి సంబంధించినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యమే తప్ప ఇది దైవత్వానికి సంబంధించినటువంటి యొక్క అనుబంధము కాదు.
0: దిస్ రిలేషన్షిప్ రిలేట్స్ ఓన్లీ టు హ్యూమన్ నేచర్ బట్ నాట్ టు డివైన్ కనెక్షన్.
1: అర్జున, ఈ బాంధవ్యాన్ని నీవు అనుభవించి ఆనందించి అభిలషించుతూ ఉండటం చేత నేను నీకు బంధువునిగానే ఉంటానని తన సోదరి అయిన సుభద్రనిచ్చి పెళ్లి చేసి బావా అనిపించుకున్నాడు.
0: కృష్ణ సెడ్, సిన్స్ యూ హావ్ బీన్ అడ్రెసింగ్ మీ యాజ్ ఎ బ్రదర్ ఇన్ లా, దట్ విల్ రిమైన్ యాజ్ ఎ హ్యూమన్ రిలేషన్షిప్ అండ్ ఐ విల్ జస్టిఫైడ్ బై గివింగ్ మై సిస్టర్ యాజ్ యువర్ వైఫ్ ఇన్ మ్యారేజ్. సుభద్ర,
1: ఈ విధముగా ఒక విధమైనటువంటి యొక్క సఖ్యభక్తి అనేటువంటిది దైవత్వమును కొంతవరకు మరిపింపజేస్తుంది.
0: ఇన్ దిస్ మేనర్ దిస్ కైండ్ ఆఫ్ భక్తి సఖ్యభక్తి హైడ్స్ అండ్ అబ్స్ట్రక్ట్స్ డివినిటీ టు సమ్ ఎక్స్టెంట్.
1: ఇంకా దాస్య భక్తి, ఇది హనుమంతునకు దైవమైన రామునకు ఉండేటువంటి సన్నిహిత సంబంధము.
0: The next one is Dasya Bhakti. A good example for that is the close relationship between Hanuman and Rama.
1: నిరంతరము కొడను రామ సేవ యందే తన కాయమును అంకితం గావించుకుంటూ వచ్చాడు హనుమంతుడు.
0: At all times, Hanuman dedicated his body for the service of Rama.
1: ప్రతి రోమము కొడను రామ నామమునే చింతిస్తూ వచ్చింది.
0: Every bit and bit of his body was always thinking only of Rama's name.
1: హనుమంతుడు మాత్రం సామాన్యుడు కాదు.
0: హనుమాన్ టూ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్.
1: సామాన్య మానవులకు కోటి రూపమును మాత్రమే తాను దర్శింపజేయగలుగుతున్నాడే తప్ప హనుమంతుని యొక్క శక్తి సామర్థ్యమును కూడాను భక్తి ప్రపత్తులు కూడాను లోక వ్యాప్తి గావించినటువంటివి.
0: ఫర్ ఆర్డినరీ పీపుల్ హీ అపియర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ మంకీ, బట్ హిస్ అబిలిటీస్ అండ్ హిస్ డివోషన్ హ్యావ్ రీచ్డ్ ఎ వరల్డ్ స్టేచర్.
1: 64 విద్యలు కూడాను పవిత్రంగా ఆర్జించినటువంటి వాడు హనుమంతుడు.
0: హనుమాన్ అక్వైర్డ్ ఆల్ ది 64 బ్రాంచెస్ ఆఫ్ లెర్నింగ్.
1: ఈనాడు మనం ఒకటి రెండు విద్యలను అభ్యసించినంత మాత్రమే తల తిరిగి మించిపోగుచుంటుంటాము.
0: టుడే యాజ్ సూన్ యాజ్ వన్ అక్వైర్స్ వన్ బ్రాంచ్ ఆఫ్ లెర్నింగ్ హీ బికమ్స్ గిడీ అండ్ ప్రౌడ్.
1: ఈ లౌకిక విద్యల చేతనే మన తల తిరిగి తిక్కవారుగా మనం తయారైపోతుంటాము.
0: With these worldly branches of learning, we become proud and we get a reeling head.
1: Ananta vedamuli yokka prabhavani kodanu gurtinchinatundi vadu hanumantudu.
0: Hanuman is one who had recognized the meaning and the essence of all the Vedas.
1: Aaru shastramulu kodanu vallinchinatundi vadu hanumantudu.
0: He was one who could get by heart all the 6 shastras.
1: Paisachika bhashanu kodanu abhyasinchinatundi vadu hanumantudu.
0: He learned the language called the paisachika language.
1: Krishnudu అర్జునుడికి భగవద్గీత చెప్పుతుండగా పతాకమునందుండి పైశాచిక భాష లోపల భగవద్గీతనంతా లిఖించినటువంటి వాడు హనుమంతుడు.
0: హనుమాన్ వాజ్ ఆన్ ది ఫ్లాగ్ వెన్ కృష్ణ వాజ్ టీచింగ్ భగవద్గీత టు అర్జున అండ్ హీ రోట్ ది ఎంటైర్ భగవద్గీత ఇన్ ది పైశాచిక.
1: ఈ పైశాచిక భాష ఎందుకున్నటువంటి భగవద్గీతని ఆధారంగా చేసుకుని వ్యాసుల వారు పవిత్రమైనటువంటి యొక్క సంస్కృతం నందు లిఖిస్తూ వచ్చాడు.
0: వ్యాస బేసింగ్ హిమ్సెల్ఫ్ ఆన్ దిస్ పైశాచిక భగవద్గీత హీ రోట్ ఇన్ సాంస్క్రిట్ ది ఎంటైర్ భగవద్గీత.
1: అట్టి బలవంతుడైన విద్యావంతుడైన గుణవంతుడైన హనుమంతుని యొక్క తత్వము భగవంతునికి అర్పితం గావించుకుంటూ వచ్చింది.
0: సచ్ స్ట్రాంగ్ సచ్ ఎడ్యుకేటెడ్ అండ్ సచ్ కల్చర్డ్ పర్సన్ లైక్ హనుమాన్ హీ డెడికేటెడ్ హిజ్ ఓన్ ఆస్పెక్ట్ టు ది గాడ్.
1: రాముని యొక్క విషయమునందు ఏ కించిత్తైనా కూడాను అహంకారం అతని యొక్క దేహమునందు కాని మనసునందు కాని బుద్ధినందు కాని ఎక్కడే గాని కనిపించటం లేదు.
0: ఇన్ రిగార్డ్ టు రామ ఎనీ కైండ్ ఆఫ్ ఈగో ఐదర్ ఇన్ హిస్ థాట్ ఆర్ ఇన్ హిస్ యాక్షన్ ఆర్ ఇన్ హిస్ వర్డ్ కెన్ నెవర్ బి సీన్.
1: అహంకారము సర్వ పతనమునకు మూల కారణము.
0: దిస్ ఈగో ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిగ్రేడేషన్.
1: కనుకని లంకలో ప్రవేశించి అశోకవనంలో సంచరించుతున్నటువంటి సమయమునందు రాక్షసులందరూ ప్రశ్నిస్తారు, ఏమి ఈ వింత కోటి, ఈ వింత స్వరూపం ఎవరు అని ఎవరయ్యా నీవు అని ప్రశ్నించారు.
0: వెన్ హీ ఎంటర్డ్ లంక లుకింగ్ ఫర్ సీత ది డెమన్స్ ఆస్క్డ్ హిమ్ వాట్ ఈస్ దిస్ పిక్యూలియర్ ఫార్మ్ ఆఫ్ ఎ మంకీ, హూ ఆర్ యూ అండ్ వై హ్యావ్ యూ కమ్ హియర్.
1: శాంతి వచనములతో దాసోహం కోసలేంద్రశ్చ, నేను శ్రీరామచంద్రుని యొక్క దాసుడను అని తాను వర్ణిస్తూ వచ్చాడు.
0: విత్ క్వయట్ అండ్ పీస్ఫుల్ వర్డ్స్ హీ డిస్క్రైబ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ది దాస ది సర్వెంట్ ఆఫ్ శ్రీరామ.

0: తన వచనమునందు కూడాను దాసత్వమే, తన ప్రవర్తనయందు దాసత్వమే.
1: There was service even in his words. There was service even in his conduct.
0: మనసునందు కూడాను దాసత్వమే.
1: In his mind too, it was filled with service.
0: మనోవాక్కార్ కర్మములయందు దాసత్వమును అనుభవించటం చేత త్రికరణ శుద్ధి ఏర్పడింది హనుమంతునకు.
1: Since he experienced and exhibited service in his thought, in his word and in his deed, we say Hanuman has got Trikarana Suddhi.
0: ఇటువంటి త్రికరణ శుద్ధి కలిగినటువంటి హనుమంతుడికి కూడాను ఈ దాసత్వం అనేటువంటి దీంట్లో కేవలము దేహ సంబంధమైనటువంటి బాంధవ్యమును మాత్రమే పెంచుకుంటూ వచ్చాడు.
1: Even in such a case of Hanuman, who had all the Trikaranas filled with service, he too promoted only bodily connection.
0: Rama ante priti tappa maroka Krishna ante kuda athani ishtapadeetunte vaadu kaadu.
1: He used to be very pleased with the name Rama, but he was not so pleased with the name of Krishna.
0: Idi sankuchitamainatunte buddhi.
1: This is a narrow idea.
0: ఈ విధమైనటువంటి యొక్క భావము ఉండటం చేతనే ఒక నామమును అభిష్టించటము మరొక నామమును ద్వేషించటము ఈ రెండింటి యొక్క ఫలితము చేతనే హనుమంతుని యొక్క దాస్యభావం కూడాను అంత పవిత్రమైనటువంటిది కాదని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ సచ్ ఎ నారో ఐడియా అండ్ టు లైక్ వన్ నేమ్ అండ్ నాట్ లైక్ అనదర్ నేమ్, ఇట్ డెమోన్స్ట్రేట్స్ హనుమాన్స్ దాస్యభక్తి టు బి ఎ వెరీ లిమిటెడ్ వన్.
0: వేదమునందు సహస్రశేష పురుష సహస్రాచ సహస్రపాద్ సర్వనామములు కూడాను సర్వ రూపములు కూడాను దైవం యొక్క స్వరూపములే అనేటువంటి సత్యాన్ని బోధిస్తుండే సమయమునందు ఇక్కడ రామనామమునే అభిష్టించి కృష్ణనామమును విరుద్ధం చేసుకోవటము ఇది సంకుచిత బుద్ధి కాక మరేమిటి.
1: While the Vedas have been telling us that all the 1,000 names and all the 1,000 forms belong to God, to think of Rama's name as the only one and not to accept Krishna as a suitable name, is this not narrow idea for Hanuman?
0: ఇక్కడ కూడా సమచిత్తము లేకపోవటం చేతనే హనుమంతుడు కొన్ని కష్టములకు గురి కావలసి వచ్చింది.
1: For Hanuman too, since he had not an equal attitude to all these names and forms, he was also subjected to...
0: అందువలననే ఒకే జన్మములోనే హనుమంతుడు కూడా తరించలేకపోయాడు.
1: This is the reason why in one birth Hanuman could not liberate himself.
0: ఏతావాతా దాస్యభక్తి కూడాను అంత పవిత్రమైన పూర్ణమైనటువంటిది కాదని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: Be that as it may, it establishes that దాస్యభక్తి also is not a totally acceptable type of bhakti.
0: ఇంకా నాలుగవది వాత్సల్య భక్తి.
1: The fourth one is వాత్సల్య భక్తి.
0: ఈ వాత్సల్య భక్తి యశోద తరం.
1: An example for this వాత్సల్య భక్తి is యశోద.
0: ఆమెకు పెట్టిన పేరు తప్ప పుట్టిన పేరు తప్ప అన్య పేరులు తాము అంగీకరించేటువంటిది కాదు.
1: షీ వుడ్ నాట్ అక్సెప్ట్ ఎనీ అదర్ నేమ్ ఎక్సెప్ట్ ది నేమ్ విచ్ వాజ్ గివెన్ అట్ బర్త్ బై హర్.
0: గోపాల గోపాల గోపాల ఈ పేరు తప్ప అన్య పేరులు తాను ఏమాత్రం కూడా అంగీకరించదు.
1: The only name which she accepted was Gopala. No other name was accepted by her.
0: ఒకానొక సమయంలో ఉద్ధవుడు మధుర నుండి వచ్చి యశోద గృహము ముందు దిగి కృష్ణుని యొక్క క్షేమ సమాచారం తెలపడానికి వచ్చాడు.
1: On one occasion, Uddhava came to Yashoda's home and came to describe the flourishing nature of Krishna.
0: ఆతురతతో యశోద పరిగెత్తి వచ్చి ఉద్ధవా నా గోపాలుడు బాగున్నాడా, నా గోపాలుడు ఎక్కడ ఉన్నాడు, నా గోపాలుడు ఎప్పుడు వస్తాడు అని అనేక విధములుగా కూడాను ప్రేమతో తాను ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చింది.
1: యశోద కేమ్ రన్నింగ్ యాంగ్షియస్లీ అండ్ ఆస్క్ ఉద్ధవ ఈజ్ మై గోపాల వెల్, విల్ యూ టెల్ మీ ది వెల్ బీయింగ్ ఆఫ్ గోపాల. సో షీ ఆస్క్ సిరీస్ ఆఫ్ క్వశ్చన్.
0: వెన్ ఈస్ హీ కమింగ్,
1: వెన్ ఈస్ యూ గోయింగ్ టు కమ్ హియర్.
0: ఈ విధమైనటువంటి ప్రశ్నలు వేస్తున్న సమయంలో ఉద్ధవుడు శాంతముతో ఆహా యశోద తల్లి, ఆ మధురాపుర విహారుడు, ఆ గోపికా మానసంచారుడు ఆనందంగానే ఉంటున్నాడు తల్లి అన్నాడు.
1: వైల్ యశోద వాజ్ ఆస్కింగ్ సచ్ క్వశ్చన్స్, ఉద్ధవ వెరీ క్వయట్లీ అండ్ పీస్ఫుల్లీ సెడ్, ది వన్ హూ లివ్స్ ఇన్ మధురాపుర, ది వన్ హూ ప్లీజెస్ ది గోపికాస్, హీఈస్ డూయింగ్ వెరీ వెల్.
0: యశోదకు కోపం వచ్చింది.
1: యశోద బికెమ్ యాంగ్రీ.
0: ఎవడా మధురాపుర విహారుడు, వాటితో నాకు సంబంధం లేదు.
1: Who is it that lives in Madhurapura? I am not concerned with
0: Gopika Manas Sancharudu evado naaku teliyadu.
1: I do not know who fills the minds of the Gopikas.
0: Na Gopaludu baagunnada.
1: I ask, is my Gopala well?
0: Ee vidhamuga kevalam sankuchitamainatundi bhavamu cheta taanu pettina perunu maatrame aakarshinchukuntundi tappa anya perulu ye maatramu taanu abhirshinchatam ledu.
1: సచ్ ఎ నారో ఐడియా మేక్స్ అక్సెప్ట్ ఓన్లీ ది నేమ్ షీ హెస్ గివెన్ అండ్ నాట్ ఎనీ అదర్ నేమ్.
0: కనుక వాత్సల్య భక్తి కూడాను కొన్ని విధములైనటువంటి సంకుచితమైనటువంటి భావం అని చెప్పవచ్చు.
1: సో వాత్సల్య భక్తి ఆల్సో కెన్ బి డిస్క్రైబ్డ్ ఇన్ సమ్ వేస్ హెస్ బీయింగ్ రాదర్ నారో.
0: ఇంకా అనురాగ భక్తి, అనురాగ భక్తి,
1: ది నెక్స్ట్ వన్ ఇస్ అనురాగ భక్తి,
0: గోపికల భక్తి.
1: ఎగ్జాంపుల్ ఇస్ ది డివోషన్ ఆఫ్ ది గోపిక.
0: ఈ గోపికల భక్తిని అనేక మంది అనేక రకములైనటువంటి యొక్క వక్రమ మార్గమును అవలంబించి దానిని సక్రమమైనటువంటి సత్యమును గుర్తించలేకపోతూ వస్తున్నారు.
1: ది భక్తి ఆఫ్ ది గోపికాస్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ మెనీ పీపుల్ ఇన్ ఎ క్రూకెడ్ అండ్ అన్కన్సర్న్డ్ మేనర్ అండ్ దే డు నాట్ రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ దట్ భక్తి.
0: ఆ గోపికల భక్తి ఒకవైపున ధర్మ మార్గమును మరొక వైపున బ్రహ్మ మార్గమును సక్రమమైనటువంటి కర్తవ్యాన్ని గుర్తించుకుంటూ వచ్చినటువంటి వారి గోపికలు.
1: ది డివోషన్ ఆఫ్ ది గోపికాస్ రికగ్నైజ్డ్ ఆన్ ది వన్ హ్యాండ్ ది పాత్ ఆఫ్ ధర్మ అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ది పాత్ ఆఫ్ డివోషన్.
0: వారికి దేహ సంబంధమైన భ్రాంతులు కాని గుణ సంబంధమైన వృత్తులు కాని వారి చిత్తంలో ఏనాడు కూడాను కనిపించలేదు.
1: దేర్ మైండ్స్ వర్ నెవర్ హ్యావింగ్ ఎనీథింగ్ కన్సర్న్ విత్ ది బాడీలీ రిలేషన్షిప్ ఆర్ ఎనీథింగ్ కన్సర్న్ విత్ హ్యూమన్ రిలేషన్.
0: కానీ దురదృష్టవశాత్తు గోపికల భక్తి అనేటువంటి దానిని కేవలం ఒక విధమైనటువంటి యొక్క లౌకికమైన భక్తిగా నిరూపిస్తూ దానిని ప్రచారం చేస్తూ వచ్చారు.
1: Unfortunately, people have been explaining the devotion of the Gopikas as if it is a worldly attachment and in so many incorrect ways.
0: ఇలాంటి ప్రచారమునకి అనేక మంది కూడాను లొంగి తద్వారా తమ యొక్క భక్తి ప్రపత్తులు కూడాను కొంతవరకు పెడమార్గంను పట్టించుకుంటూ వచ్చారు.
1: Many people accepting such an interpretation of the devotion of Gopikas have also been making their own devotion take wrong paths.
0: వేరు పురుగు జేరి వృక్షంబు జరచును చిడ పురుగు చెరి చెట్టు జరచు. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును.
1: ఎ పెస్ట్ కెన్ డెస్ట్రాయ్ ది హోల్ ప్లాంట్.
0: చీడ పురుగు చేరి చెట్టు జరచు.
1: సిమిలర్లీ ఎన్ ఇన్సెక్ట్ కెన్ రూయిన్ ది ఎంటైర్ ట్రీ.
0: కుచ్చిటుండు చేరి గుణవంతు చెరచును.
1: ఎ నారో మైండెడ్ మ్యాన్ కెన్ కమ్ అండ్ రూయిన్ ఎ పర్సన్ హూ హెస్ గాట్ ఎ గుడ్ క్వాలిటీ.
0: సత్యమైన బట సాయి మాట,
1: సాయిస్ వర్డ్ ఈస్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
0: ఇలాంటి కుంచిత బుద్ధులు అనేటువంటి వారు నేటి కూడాను అనేక మంది కలిగి తమ యొక్క అల్ప బుద్ధులను తమ యొక్క నారో మైండ్ సంకుచితమైన భావములను తాము అనుభవించి అనేక విధములైనటువంటి యొక్క పెడమార్గములకు కూడాను మార్గమును ఏర్పరుస్తూ వస్తున్నారు.
1: పీపుల్ హూ హ్యావ్ సచ్ నారో ఐడియాస్ అండ్ నారో మైండ్ ఈవెన్ టుడే బై రూయినింగ్ దర్ ఓన్ థాట్స్ దే ఆర్ టేకింగ్ టు మెనీ రాంగ్ పాత్స్ అండ్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్.
0: గోపికల యొక్క భావము పూర్ణ విశ్వాసంతో కూడినటువంటిది.
1: ది థాట్స్ ఆఫ్ గోపికాస్ ఆర్ ఫిల్డ్ విత్ టోటల్ బిలీఫ్, టోటల్ ఫెయిత్.
0: తమ యొక్క కర్తవ్యాన్ని గుర్తించుకునేటువంటి యొక్క మార్గమును అనుసరించేటువంటివి.
1: దే హావ్ ఆల్వేస్ టేకెన్ ఎ పాత్ బై విచ్ దే ఫుల్ఫిల్ దేర్ డ్యూటీ.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: దేర్ ఇస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: భగవంతుడు భక్తులను పరీక్షించగోరి అనేక విధములైనటువంటి యొక్క కొన్ని చర్యలను జరుపుతూ వస్తుంటాడు.
1: గాడ్ విత్ ఎ వ్యూ టు టెస్ట్ హిస్ డివోటీస్ అండర్టేక్స్ సెవరల్ టైప్స్.
0: ఈ టెస్ట్ ఎందుకు పెట్టాలి అని కొంతమందికి సందేహం.
1: సమ్ పీపుల్ గెట్ ఎ డౌట్ వై షుడ్ గాడ్ టెస్ట్ అస్.
0: టెస్ట్ ఎంత త్వరగా పెడితే అంత పై క్లాస్ కు మనం పోతుంటాం.
1: ది ఎర్లియర్ ది టెస్ట్ కమ్స్ టు అస్ ది హైయర్ వీ కెన్ రైజ్.
0: ఒక పిల్లలు చదువుతుంటారు ప్రతి సంవత్సరం కూడా ఒక పరీక్షలో అని పెడుతుంటే కదా ముందు క్లాసుకు తాను పోగలడు. పరీక్షలే లేకపోతే తాను ఉన్న క్లాసు నందే ఉంటుంటాడు.
1: ది చిల్డ్రన్ హూ ఆర్ స్టడీయింగ్ ఓన్లీ వెన్ దెర్ ఇస్ అన్ ఎగ్జామినేషన్ ది టెస్ట్ దే కెన్ మూవ్ టు ది హైయర్ క్లాస్. ఇఫ్ దేర్ ఇస్ నో
0: కనుక పరీక్షలు అన్నీ కూడా మనకు రక్షలుగానే మనం భావించుకోవాలి.
1: వీ షుడ్ రిగార్డ్ ఆల్ సచ్ టెస్ట్ యాజ్ ప్రొటెక్టర్స్ టు అస్.
0: ఒకనాడు ఒక గోపిక ఇంటి యందు ఈ విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క సందిగ్ధావతతో కూడినటువంటి ఒక పరీక్ష సంభవించింది.
1: వన్ డే ఇన్ ది హౌస్ ఆఫ్ ఎ గోపిక ఎ వెరీ సివియర్ టెస్ట్ హ్యాపెండ్.
0: తమ యొక్క భక్త ప్రతి దినము కూడాను ఏ 10 గంటలకో 12 గంటలకో తన ఇంటికి వచ్చి చేరేటువంటి వాడు పొలమును చూచుకొని.
1: It was usual that the husband of that particular Gopika, after looking after his work in the fields, would come late in the night at 10 o'clock.
0: కానీ ఆనాటి విచిత్రం ఏమిటో 6 గంటలకే ఇంటికి వచ్చేసేసినాడు భర్త.
1: Surprisingly, that day, in an inexplicable manner, the husband came at 6 p.m.
0: వచ్చినటువంటి భర్త అలసిపోయినట్టుగా వచ్చి తన పడక గదిలో నిద్రిస్తూ ఉన్నాడు.
1: The husband who came appeared to have been very tired and he went to sleep in his bedroom.
0: Gopika chuchindi.
1: Gopika looked at that.
0: Ayyo, bhartha alisipothu vachade ani aame kodanu athaniki e maatram kodanu tondari nivvakakunda taanu kodanu deepamulu aarpi vesi taanu kodanu nemmadiga pandukundi.
1: Gopika thought that the husband was very tired and without disturbing him she put out the lights and she also went to sleep.
0: Aa samayamini puraskarinchukoni 7 gantalaku krishnudu vachadu.
1: Using that occasion, Krishna came at 7 p.m.
0: వచ్చి తలుపును తొట్టాడు.
1: He was knocking at the door.
0: గోపికకు భయం వేసింది.
1: The Gopika was afraid.
0: భర్త లోపల ఉన్నాడు, కృష్ణుడు బయట తలుపు కొడుతున్నాడు. తెరచకపోతే కృష్ణుని కోపము, తెరిస్తే భర్త కోపము.
1: Husband is inside. Krishna is knocking at the door. She was afraid. If she does not open the door, Krishna may get angry.
0: ఈ పరీక్షలో నేను ఏ విధంగా నెగ్గాలని మనసులో కృష్ణునే తలుచుకుంటూ వచ్చింది.
1: She was thinking of Krishna and wanting to know, how can I get over this test?
0: కానీ కృష్ణుడు నటన సూత్రధారి, మరింత గట్టిగా కూడా కొడుతూ వస్తున్నాడు.
1: But Krishna plays his game and drama. He was knocking at the door more and more intensely.
0: తలుపు దగ్గరికి వెళ్ళింది ఈ గోపిక. తాళం పెట్టేటువంటి రంధ్రం ఉంటుంటాది.
1: The Gopika neared the door. There is a hole through which one puts the key and the lock.
0: ఆ రంధ్రం దగ్గరికి వెళ్లి ప్రార్థిస్తూ ఉంటుండాది గోపిక.
1: She went to the keyhole and she was praying.

0: ఓ కృష్ణ, వై ఆర్ యూ సో ఇంపేషెంట్ అండ్ డూ నాట్ లెట్ మీ టైమ్ టు ఓపెన్ ద డోర్? వెయిట్, బీ పేషెంట్, ఐ విల్ ఓపెన్ ద డోర్ ఆఫ్ లిటిల్ వైల్. వై ఆర్ యూ సో ఇంపేషెంట్?
1: పతిని దూర పోవలేదు మది సంధ్యముందు మేము.
0: Husband has not gone to sleep. Maybe he will begin to doubt me, so I will wait.
2: ఈ విధమైనటువంటి దీంతో తాను బాధపడుతూ వచ్చింది, కానీ కృష్ణుడు కొడుతున్నాడు.
0: With such confusion, she was in trouble. But Krishna was knocking at the door.
2: ఇక్కడ గోపికకు రెండు విధములైన భావం కలిగింది. ఒకవైపున భగవంతుడు, ఒకవైపున దేహభర్త. ఇతను విశ్వనాథుడు, అతను దేహనాథుడు. దేహనాథుడు గొప్పన, విశ్వనాథుడు గొప్పన అనుకుంది. మనసును పూర్తి దృఢం చేసుకుంది, తలుపు తీసింది.
0: Here, Gopika is troubled with two contradictory thoughts. On one side, there is the Lord of the universe. On the other side, there is the Lord of the human body. Who is greater? She decided and she opened the door.
2: తలుపు తీసిన తక్షణమే కృష్ణుడు వచ్చాడు.
0: As soon as the door was opened, Krishna entered.
2: తిరిగి వెనుకకు చూసిన తక్షణమే పడక పైన పరుండినటువంటిది కూడా కృష్ణుడే.
0: When she turned behind, she found that the one sleeping on her bed is also Krishna.
2: భక్త వేషము ధరించి కృష్ణుడే వచ్చి తిరిగి తానే ఈ గోపిక యొక్క హృదయాన్ని పరీక్షించడం కోసమని తిరిగి కృష్ణుడు స్వయంగా వచ్చాడు.
0: కృష్ణ, హూ కేమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హర్ హస్బెండ్, అగైన్ ఆల్సో కేమ్ యాజ్ కృష్ణ.
2: అనగా ఇక్కడ కూడాను ద్వైతము అనేటువంటి భావంతో వస్తున్నారు గోపికలు.
0: హియర్ ఆల్సో ది గోపికస్ ఎగ్జిబిట్ ఏ డ్యువల్ మైండ్.
2: ఎక్కడ ఈ ద్వైతము కనబడుతుందో అక్కడనే అజ్ఞానం ప్రారంభమవుతుంది.
0: వేర్ ఎవర్ దేర్ ఇస్ సచ్ ఎ డ్యువాలిటీ, దేర్ ఇస్ ఇగ్నోరెన్స్.
2: అజ్ఞానం ఎక్కడ ప్రారంభమవుతుందో దుఃఖం అక్కడ ప్రవేశిస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ ఇగ్నోరెన్స్, దేర్ ఇస్ సారో.
2: ఈ దుఃఖమునకు కారణం ఏమిటి? అజ్ఞానం.
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ సారో? ఇట్ ఇస్ ఇగ్నోరెన్స్.
2: ఈ అజ్ఞానమునకు కారణం ఏమిటి? ద్వైతము.
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇగ్నోరెన్స్? ఇట్ ఇస్ ద డ్యువాలిటీ.
2: ఈ ద్వైతమునకు కారణం ఏమిటి? బుద్ధి యొక్క పరస్పర విభాగము.
0: What is the reason for this duality? It is your own mind going in two different ways.
2: ఈ పరస్పర విభాగమునకు కారణం ఏమిటి?
0: What is the reason for this different attitude of yours?
2: రాగద్వేషముల యొక్క గుర్తు.
0: The likes and the dislikes.
2: రాగద్వేషమునకు కారణం ఏమిటి?
0: What is the reason for likes and dislikes?
2: కర్మనే కారణము.
0: The work we do is that.
2: కర్మకు కారణం ఏమిటి? జన్మమే కారణం.
0: What is the reason for the work that we do?
2: ఈ జన్మ వల్లనే దుఃఖం మనకు లభిస్తుండాలి.
0: For this birth comes our sorrow.
2: కనుకనే ఈ ద్వైతంతో ఉండినటువంటి యొక్క అనురాగమైనటువంటి యొక్క దీనిలో ఉన్నటువంటి గోపికుల యొక్క భక్తి కూడాను ఆ విధమైనటువంటి సంకీర్తన కూడాను ఒక విధమైనటువంటి ద్వైతంతో కూడినటువంటిదని దానిని కూడా అంత పవిత్రంగా భావించుకోలేదు.
0: దిస్ అనురాగ భక్తి ఫర్ విచ్ ది గోపికాస్ భక్తి ఇస్ అన్ ఎగ్జాంపుల్. సిన్స్ ఇట్ ఇస్ ఫిల్డ్ విత్ ఎ డ్యూయల్ ఫీలింగ్ అండ్ ఎ డ్యూయాలిటీ, దట్ టూ ఇస్ నాట్ ది రైట్.
2: ఇంకా మధుర భక్తి.
0: ది నెక్స్ట్ వన్ ఇస్ మధుర భక్తి.
2: ఇది అందరికీ లభించేటువంటిది కాదు.
0: This is not easily attainable by everyone.
2: ఇది ఒక్క రాధకు మాత్రమే అర్హత కలిగినటువంటిది.
0: రాధా ఇస్ ది ఓన్లీ పర్సన్ హూ
2: కృష్ణ అనేటప్పటికి తన దేహముని తాను మర్చిపోయేటువంటిది.
0: ది మోమెంట్ కృష్ణాస్ నేమ్ ఇస్ అటర్డ్ షీ యూజ్ టు ఫర్గెట్ హర్ సెల్ఫ్.
2: కాన ఈ ఆరు విధములైనటువంటి యొక్క సంకీర్తనలు ఎందు కొన్ని విధములైనటువంటి యొక్క ద్వైత భావములే ఉంటున్నాయి కనుక ఇవి కూడా అంత సార్థకమైనటువంటి యొక్క సంకీర్తనలు కావని చెప్పారు.
0: Since in all these six types of sankirtan, there are some kinds of duality everywhere, they are not the right type of sankirtan.
2: Kanukane, inka nalugavudainatundi nama sankirtana.
0: We now come to nama sankirtan, sankirtan of the name.
2: Ee nama sankirtaname sai sarvatra kulanu sthapistu vastunnadu.
0: It is this nama sankirtan sai has been establishing everywhere.
2: Nama sankirtana sarva manavulaku kulanu సర్వత్రా కూడాను సర్వకాలముల యందు కూడాను మనస్సునకు హాయి, జగత్తునకు పవిత్రమైనటువంటి యొక్క శాంతిని చేకూర్చేటువంటిది.
0: దిస్ నామ సంకీర్తన్ టు ఆల్ పీపుల్ అట్ ఆల్ టైమ్స్ అండ్ అట్ ఆల్ ప్లేసెస్ కెన్ గివ్ సీక్రెట్నెస్. అండ్
2: ఈ నామ సంకీర్తన కంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఈస్ నథింగ్ విచ్ కెన్ బి గ్రేటర్ దాన్ దిస్ నామ సంకీర్తన.
2: దివ్యాత్మ స్వరూపులారా, ఈ నామం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
0: దివ్యాత్మ స్వరూప, ఫ్రమ్ వేర్ హ్యాస్ దిస్ నేమ్ కమ్?
2: దీనికి కొన్ని రకములైనటువంటి యొక్క వేద ప్రమాణములు ఉంటున్నవి.
0: ఫర్ దిస్ దేర్ ఈస్ అన్ అథారిటీ ఫ్రమ్ ది వేదస్.
2: ప్రాచేతనుడు అనేటువంటి వాడు ఈశ్వరత్వంతో కూడి 100 కోట్ల ఆత్మారామాయణ శ్లోకములు రాశాడు.
0: ప్రాచేతన విత్ డివినిటీ ఇన్ హిమ్ హీ రోట్ 100 crores ఆఫ్ వెర్సెస్ ఆఫ్ ఆత్మారామాయణ.
2: ఈ 100 కోట్ల రామాయణంకొను ముల్లోక వాసులకు సమంగా పంచిపెట్టమన్నాడు.
0: He said, these 100 crores of verses of Atma Ramayana should be distributed equally between the inhabitants of the three worlds.
2: ఈ విధంగా సమంగా పంచేటప్పటికి 33 కోట్ల 33 లక్షల 33 వేల 333 శ్లోకములు పంచాడు.
0: When he distributed equally in this manner, each one of the worlds got 33 crores, 33 lakhs, 33,333 verses.
2: పంచేటప్పటికి ఒక్క శ్లోకం మిగిలి ఉంది.
0: There was a remainder of one verse.
2: ఈ ఒక శ్లోకమును కూడా అక్షరములు వేరు చేస్తూ వచ్చాడు.
0: He began separating the letters in this verse.
2: ఈ లెటర్స్ లోపల 32 అక్షరములు తేలినాయి.
0: Out of this came 32 letters.
2: ఈ 32 అక్షరములో 10 అక్షరములు ఒక్కొక్క లోకములకు పంచాడు.
0: From these 32 letters, 10 letters to each of the world have been distributed.
2: ఇంకా 2 అక్షరములు మాత్రమే నిలిచింది.
0: 2 letters remain.
2: ఆ 2 అక్షరములే ప్రేమ, అదే 2 అక్షరములు.
0: Those 2 letters are prema. 2 letters.
2: ఈ ప్రేమ అనేటువంటి 2 అక్షరములు ముల్లోక వాసులకు సమంగా నిలిచిపోయింది.
0: These 2 letters of prema have been distributed and remained equally.
2: ఆ ప్రేమనే దైవము.
0: That prema is God.
2: దాని వలన ఆ ప్రేమ తత్వమే ఒక పరమాత్మ తత్వము.
0: That aspect of love is God's aspect.
2: ఆ ప్రేమ అనే 2 అక్షరములే రామ అనేటువంటి 2 అక్షరంగా తయారైంది.
0: The same 2 letters became Rama, the 2 letters.
2: ఆ రామ అనే 2 అక్షరములే హరి అనేటువంటి 2 అక్షరములుగా అయింది.
0: The same 2 letters became Hari.
2: ఆ 2 అక్షరములే హర అనేది.
0: The same letters became Hara.
2: ఈ విధంగా ఒక్కటికొక్కటికి అన్ని కూడా చేరి 2 అక్షరములుగా కృష్ణ, రామ, సాయి, బాబా అన్ని 2 అక్షరములుగా తయారైపోయినాయి.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్ ఆఫ్ దెమ్ బికేమ్ 2 లెటర్స్, రామ, కృష్ణ, హరి, హర, సాయి, బాబా.
2: ఏ అక్షరమును మనం స్మరించినప్పటికీ ప్రేమ, ఈ ప్రేమనే ప్రధానము. లవ్ ఈజ్ గాడ్, దానిని మనం ప్రధానంగా తీసుకోవాలి.
0: వాట్ ఎవర్ లెటర్స్ వీ మే యూస్, వీ షుడ్ టేక్ లవ్, ప్రేమ యాజ్ ఇంపార్టెంట్. లవ్ ఈజ్ గాడ్.
2: ఈ ప్రేమతోనే మన హృదయాన్ని పెంచుకోవాలి.
0: ఇట్ ఈస్ విత్ దిస్ లవ్ దట్ వీ షుడ్ ఎక్స్పాండ్ అవర్ హార్ట్.
2: ఈ ప్రేమతోనే మన యొక్క భావాలంతా కూడా అభివృద్ధి పరచుకోవాలి.
0: విత్ దిస్ లవ్ వీ షుడ్ ప్రమోట్ ది థాట్స్.
2: ఈ ప్రేమ చేతనే మన పనులన్నీ మనం చేయాలి.
0: విత్ సచ్ లవ్ వీ షుడ్ డు ఆల్.
2: ప్రేమ చేతనే పలుకు పలకాలి.
0: విత్ లవ్ వీ షుడ్ అటర్ అవర్ వర్డ్స్.
2: ఈ విధమైన ప్రేమతో కూడినటువంటి నామమే ఈ సంకీర్తన నామము అని కూడా సార్థకమైంది.
0: ది నేమ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ ఇన్ దిస్ మేనర్ హ్యాస్ బికమ్ సంకీర్తన.
2: దీనికి నామ అని 2 అక్షరములు.
0: దేర్ ఆర్ అగైన్ 2 లెటర్స్ నామ.
2: నామ అనేటువంటి దాంట్లో సంఖ్యాశాస్త్రం ఒకటి నిరూపిస్తూ వచ్చింది.
0: నామ వన్ కెన్ లుక్ ఇన్ టు దిస్ విత్ దిస్ సైన్స్ ఆఫ్ న్యూమరాలజీ ఆఫ్ నంబర్స్.
2: నా ఆ మా 3 చేరితేనే నామ అయింది.
0: నా ఆ మా బికమ్స్ నామ.
2: నా
0: 0, ఆ ఇస్ 2,
2: మా 5,
0: మా ఇస్ 5.
2: 0 + 2 + 5 = 7.
0: 0 + 2 + 5 = 7.
2: కనుకనే ఈ 7 స్వరములతో కూడినటువంటిది సప్త స్వరముల యొక్క స్వరూపమే నామ.
0: These 7 swaras, the 7 tunes, the form of these 7 tunes is nama.
2: Shruti, laya, raga, tala, bhava, prema, sannihita. ee anni vidhamulaitundi dintolo cheripoyinaatundi.
0: This is consisting of all the 7, shruti, laya, raga, tala, prema, bhava.
2: Kalukane deenine sapta swaramulu annaru.
0: This has also been called the Sapta Swara, the 7.
2: దీనినే సప్త లోకములు అన్నారు.
0: Also been called 7 worlds.
2: సప్త ఋషులు అన్నారు.
0: 7 rishis.
2: సప్త దినములు. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday. ఇంత సప్త దినములు.
0: 7 days from Sunday, Monday, Tuesday onwards.
2: ఈ విధంగా కూడా చేర్చుకోవటం వల్ల దీనికే సప్తాహము అని కూడా మరొక పేరు వచ్చేసేసింది.
0: Because of the same significance, it has also been called సప్తాహ.
2: కనుక మనం ఈనాడు చేస్తున్నటువంటి సంకీర్తనం అనేటువంటిది శృతి, లయ, రాగ, తాళ, భావ, సన్నిహితమైనటువంటి యొక్క తత్వంతో మనం కూడి ఉంటుండాలి.
0: సో ది కైండ్ ఆఫ్ సంకీర్తన విచ్ వీ డూ టుడే షుడ్ బి అకాంపనీడ్ బై దీస్ రసాస్. శృతి
2: అంతేకాని కేవలం ఏదో పాడుతున్నామంటే ఒక పాడటం కాదు, అది భగవంతుడు ఏమాత్రం కూడా అంగీకరించడు.
0: బట్ ఇఫ్ యూ థింక్ యూఆర్ జస్ట్ సింగింగ్, ఇట్ ఈస్ నాట్ సింగింగ్. గాడ్ విల్ నాట్ అక్సెప్ట్.
2: నీ హృదయం నుండి కూడా రావాలి ఆ యొక్క స్వరము.
0: That swara should come from the depth of your heart.
2: Nee bhavamulo porlali.
0: That thought should be full.
2: Premalo munagali.
0: It should be dipped into
2: prema. Tarmayattunu kavali.
0: You should forget your.
2: Ide tapassu.
0: This is called tapas.
2: Ee vidhamaina sankirtana tanantana tarimpa cheyatame kaakunda vishwamunu kudanu tarimpa chestundi.
0: Such sankirtan will liberate not only the individual but the entire community.
2: Prema swarupulara. ఏ జపము, ఏ ధ్యానము, ఏ యోగము, ఏ యజ్ఞము, ఏ మెడిటేషను, ఏది చేయటానికి మనకు శక్తి లేకపోయినా నామ సంకీర్తన. తామరుని మొదలుకొని పరమహంస వరకు కూడాను నామ సంకీర్తన, నామ సంకీర్తన చాలా సార్థకమైనటువంటిది.
0: ప్రేమ స్వరూప, ఈవెన్ ఇఫ్ యూర్ అనేబుల్ టు డూ ఎనీ జప ఆర్ ధ్యాన ఆర్ యజ్ఞ ఆర్ మెడిటేషన్, దిస్ కైండ్ ఆఫ్ నామ సంకీర్తన కెన్ బి డన్ బై ఎవ్రీ వన్ ఫ్రమ్ ఎన్ హంబుల్ పర్సన్ టు ఎ పరమహంస.
2: నీ హృదయపూర్వకంగా ప్రేమతో ఒక్కతూరి కంఠమెత్తి సమ్యక్ కీర్తనం, నీవు భయభ్రాంతులకు గురి కాకుండా ఒక్కతూరి నీవు ఆనందంగా భగవంతుని పిలుచు, ఆత్తుడై ప్రార్థన చేయి.
0: విత్ లవ్ ఫ్రమ్ ది డెప్త్ ఆఫ్ యువర్ హార్ట్ రైజ్ యువర్ వాయిస్ అండ్ వన్స్ విదౌట్ ఫియర్ లౌడ్లీ.
2: ఇతరుల కోసం నీవు భయపడనక్కర్లేదు.
0: యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ అదర్స్.
2: ఒకరితో భయపడితే వారు మనల్ని తరింపజేయరు.
0: If you are afraid of others, they are not going to give you liberation.
2: ye kashtamunaku ye nashtamunaku itharulu manu aadukoru.
0: No one will come to our help when there is any trouble.
2: Okka daivame ninnu aadukuneetundi vaadu.
0: God is the only one who will come to
2: ee naadu cheppi ninnu chalapagalare kaani repadi dinam uddharam cheseetundi vyakti ekkada kuda kanipinchadam ledu.
0: Individuals can only ruin you but they can never help you at any.
2: Swarthamu swarthamu swarthamu swarthamu sarvatra swartham aneetundi nimmidi untundadi.
0: Selfishness, selfishness, everywhere selfishness is filled.
2: ఈ స్వార్థము అనేటువంటిది కొంతవరకు మించిపోయేటప్పటికి అహంకారం బయలుదేరుతుంది.
0: When this selfishness exceeds limits, it becomes ego.
2: అహంకార స్వార్థములు రెండు కూడా సమ్మిళితమయ్యేటప్పటికి ఒక విధమైనటువంటి తమో గుణం బయలుదేరుతుంది.
0: When the ego and selfishness come together, one gets tamoguna in abundance.
2: ఈ తమోగుణము లోభి యొక్క లక్షణము.
0: This tamoguna is a symptom of the man with greed.
2: కనుకని మనం ఈ విధమైనటువంటి దుర్గుణములకు మనం దూరం కాయేటువంటి నిమిత్తమై ప్రేమను పెంచుకోండి, సమత్వాన్ని అభివృద్ధి చావించుకోండి.
0: In order that we may become distant from such bad qualities, promote prema and love in you.
2: Evvare vidhamuga poyinappudiki nee hrudayanni nirmalanga pettuko.
0: Irrespective of what others may say and what paths others may take,
2: nishartamainatundi deento bhagavantuni prarthinchu.
0: You pray to God in a selfless.
2: Nee vishwasam needi.
0: Your faith is yours.
2: Vishwasamunaku no reason, no season.
0: There is no reason and season for your faith.
2: నీ యొక్క రీజన్ కు అతీతమైనటువంటిది విశ్వాసము.
0: యువర్ బిలీఫ్ ఇస్ అబౌవ్ యువర్ రీజన్.
2: నీవు పరులకు బానిస కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బికమ్ ఎ స్లేవ్ టు అదర్స్.
2: నీవు అనుకరణ అనేటువంటి దాన్ని అనుసరించకూడదు.
0: యూ షుడ్ నాట్ ఫాలో అదర్స్.
2: నీ హృదయము నీ ఆత్మను నీవు అనుసరించు.
0: యూ ఫాలో యువర్ హార్ట్ అండ్ యువర్ ఆత్మ.
2: ఈ విధమైనటువంటి యొక్క నాయమాత్మ బలహీనేను లభ్య, నీ బలము నీ ఆత్మశక్తి నీ విశ్వాసమే నిన్ను తరింపచేస్తుంది.
0: యువర్ స్ట్రెంగ్త్ అండ్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్ దాట్ విల్ గివ్ యూ లిబరేషన్.
2: కనుకని మన విశ్వాసమును పెంచుకుని మన పవిత్రమైనటువంటి భక్తి ప్రపత్తులను అభివృద్ధి గావించుకుని సార్థకం నుండి జగత్తునకు ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా మనం తయారు కావాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Promoting your faith, promoting your devotion and belief, I am hoping that you will become citizens and transform yourself as people who are useful to the society and to the world.

நடத்த ఇంతకన్నాను వేరెత్తి ఎరుగపరతు సాధు సద్గుణ

0: people aspire for exalted positions and good times, but they don't desire jnana, wisdom, and they don't aspire to be wise, endowed with good intellect, nor good conduct either. What else, what more is to be communicated to this assembly of noble souls?
1: Prema Swarupulara,
0: embodiments of love.
1: Jagatilo Pavarulu Modalukoni Paramahamsa Varaku Kuti Peda Modalukoni Kotisarana Varaku తనను తాను పరిచయం చేసుకున్న సమయంలో నేను నేను నేను అనేటువంటి పదమును ఉపయోగపెడుతుంటాడు.
0: ఇన్ దిస్ వరల్డ్ రైట్ ఫ్రమ్ ఎన్ ఇగ్నోరెంట్ పర్సన్ టు ద లెవెల్ ఆఫ్ ద రియలైజ్డ్ సోల్, ఫ్రమ్ ఎ పాపర్ టు ఎ మిలియనేర్, ఎవ్రీవన్ ఇంట్రడ్యూసెస్ హిమ్సెల్ఫ్ యూజింగ్ దిస్ వర్డ్ ఐ.
1: పచ్చిపచ్చి మృగాదులకు మాటలు రాకపోవటం చేత అవి కూడాను నేను నేను అని ఉపయోగించలేకపోతున్నాయి, కానీ వాటికి మాటలే వచ్చి ఉండినా అవి కూడాను నేను నేను నేను అనే పదమును ఉచ్చరించు వచ్చింది.
0: బర్డ్స్ అండ్ బీస్ట్ అనిమల్స్ హ్యావ్ నో వెర్బల్ ఎక్స్ప్రెషన్. హ్యాడ్ దే బీన్ ఎండో గిఫ్టెడ్ విత్ దిస్ ఎక్స్ప్రెషన్ బై వర్డ్ దే టు వుడ్ హ్యావ్ యూజ్డ్ దిస్ I to introduce themselves.
1: Nenu aneetvanti tattvamu idi upanishad vakyamu.
0: This I is upanishadic in its origin.
1: Nenu aneetvanti padamu aadhyatmika samskruti yandu pradhana padamu.
0: This I is an important word in spiritual literature.
1: నేను అనే పదము సామాన్యమైనటువంటి పదం కాదు.
0: దిస్ వర్డ్ ఐ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ వన్.
1: అహం బ్రహ్మాస్మి ఇది ఉపనిషత్ వాక్యము.
0: ద డిక్లరేషన్ ఆఫ్ ఉపనిషత్ ఈజ్ అహం బ్రహ్మాస్మి.
1: బ్రహ్మకు పూర్వమే అహం అనేటువంటి నేను ప్రారంభమైంది.
0: ప్రయర్ టు బ్రహ్మన్ దిస్ అహం స్టార్టెడ్.
1: అహం బ్రహ్మాస్ అనగా నేను వచ్చిన తర్వాతనే బ్రహ్మ పదం వస్తుండాలి.
0: అహం అండ్ ఐ, ద బ్రహ్మన్ ద డివైన్ కమ్స్ నెక్స్ట్.
1: జగత్తునందు రామకృష్ణ అవతారాదులు కూడాను పేర్లు పెట్టినవే కాని అవి వారు కాదు.
0: ఇన్కార్నేషన్స్ లైక్ రామ అండ్ కృష్ణ, దేవర్ నేమ్స్ సో క్రిజెంట్ సో నాట్ బోర్న్ విత్ ద నేమ్.
1: వారికి సరి అయినటువంటి పేదము, సత్యమైన పేరు, నిత్యమైన పేరు అహం అహం అహం.
0: ద ట్రూ నేమ్ ఇన్ రియాలిటీ ఇస్ అహం ఐ.
1: నేను నేను నేను అనే పదమే మొట్టమొదటి పేరు భగవంతునకు.
0: ది ఫస్ట్ నేమ్ ఆఫ్ ద డివైన్ ఇస్ దిస్ ఐ నేను.
1: మిగిలిన పేర్లన్నీ కూడాను వారి ఆనందమునకై, వారి సంతృప్తులకై, ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తునకై పెట్టుకున్న పేర్లే, కాని నిజమైన పేరు అహం అహం.
0: ద రెస్ట్ ఆఫ్ ద నేమ్స్ గివెన్ టు అస్ ఆర్ ఫర్ వరల్డ్లీ యూటిలిటీ, వరల్డ్లీ వాల్యూ అండ్ ఫర్ అవర్ ప్లెజర్ అండ్ సాటిస్ఫాక్షన్.
1: కేవలము మనస్సు యొక్క వికారం చేతనే ఈ భ్రాంతులను మనము అభివృద్ధి గావించుకుంటున్నాం.
0: ద ఇల్యూజన్స్ ఆర్ డ్యూ టు అవర్ మెంటల్ పర్వర్షన్స్.
1: మనసు వంపు లేక చేసుకోవటం చాలా కష్టం.
0: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు స్ట్రైటన్ అవర్ మైండ్ విదౌట్ ఎనీ బెండ్.
1: బ్రాను తిప్పవచ్చు మరి వంపు లేకుండా.
0: వీ కెన్ స్ట్రైటన్ ఎ ట్రీ విదౌట్ ఎనీ బెండ్ ఎనీవేర్.
1: తిప్పవచ్చు ఇది తిన్నగాను.
0: వీ కెన్ స్ట్రైటన్ ఇట్.
1: మనసు తిప్పగలరా మరి వంపు లేకుండా?
0: కెన్ యూ స్ట్రైటన్ యువర్ మైండ్ వితౌట్ ఎనీ బెండ్?
1: ఇది అసాధ్యము.
0: ఇట్స్ ఇంపాసిబుల్.
1: కనుక మనసును సక్రమమైన మార్గంలో పెట్టుకోవటమే సాధన యొక్క ప్రధాన లక్ష్యము.
0: ది ఎయిమ్ ఆఫ్ స్పిరిచువల్ పర్స్యూట్ ఈజ్ టు స్ట్రైట్ అవర్ మైండ్ టు సెట్ ఇట్ రైట్ అండ్ ప్రాపర్.
1: లోకములో అనేక మంది అనేక విధములైన సాధనలు సలుపుతున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ మెనీ అండర్టేక్ సెవరల్ స్పిరిచువల్ ఎండ్యూవర్స్.
1: ఈ సాధనలన్నీ కూడాను మానసిక యొక్క వికారములు కమితాయి, తృప్తిని అందించినవి.
0: ఆల్ ది స్పిరిచువల్ పార్ట్స్ విల్ గివ్ అస్ సైకలాజికల్ సాటిస్ఫాక్షన్.
1: కానీ నిజమైన తృప్తిని అందించినది నేను నేను నేను.
0: ఇన్ఫాక్ట్ ద రియల్ సాటిస్ఫాక్షన్ యూ గెట్ బై యూజింగ్ దిస్ వర్డ్ ఐ.
1: భగవత్ తత్వాన్ని గుర్తించుకుని లేనటువంటి ప్రతి మానవుడు కూడాను అనేక విధములైనటువంటి పేర్ల

0: కాదు.
1: బలి హిస్ నాట్ అన్ ఆర్డినరీ వన్.
0: సాక్షాత్ నారాయణ మూర్తి
1: ఈస్ గాడ్ హింసెల్ఫ్.
0: నీవు అతనికి మాట ఇవ్వద్దు.
1: డోంట్ గివ్ ఎ ప్రామిస్.
0: దానికి బలి చక్రవర్తి చెప్పాడు.
1: బలి ఆన్సర్డ్ దిస్ వే,
0: ఇచ్చిన మాటను తప్పను నేను.
1: ఐ హావ్ నెవర్ విత్డ్రా మై ప్రామిస్.
0: మాట తప్పినేని మరినడు అవుతాడా?
1: If I go back by the promise given, can I be a king? No.
0: కనుక నేను ఇచ్చాను మాట.
1: I give the promise.
0: ఏమైనా సరియే నేను తప్పకిస్తానన్నాడు.
1: Come what may, I will fulfill my promise.
0: కనుక భగవంతుని యొక్క వాక్యమునకు అడ్డు తిరిగేటువంటి వ్యక్తిని చాలా తక్కువ.
1: In fact, there were very few or none who would transcend disobey God's utterances.
0: వామనుడు అడిగినట్టుగా ఇచ్చాడు మూడు అడుగులు.
1: Emperor Bali gave 3 footsteps in response to the request of
0: Vamana. ఒక్క అడుగు భూలోకమంతా అయిపోయింది.
1: With one footstep he occupied the whole earth.
0: భూర్భువస్వః.
1: భూర్భువస్వః.
0: ఈ మెటీరియల్ లోకమంతా కూడాను ఒక్క పాదములకు చేరిపోయింది.
1: ది ఎంటైర్ మెటీరియల్ వరల్డ్ ఇస్ ఆక్యుపైడ్ బై జస్ట్ వన్ ఫుట్ స్టెప్.
0: సువహ
1: సువహ.
0: భూర్భువస్వః.
1: భూర్భువస్వః.
0: భూమనగా భావముతో కూడినటువంటి ఒక లోకము.
1: ద భూవర్ రిఫర్స్ టు ద రెల్మ్ ఆఫ్ థాట్.
0: అదే మైండ్.
1: దట్స్ ద మైండ్.
0: సువర్లోకము.
1: సువర్లోక.
0: అదే ఆత్మతత్వము.
1: దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది సెల్ఫ్.
0: కనుకనే మెటీరియల్ లోకము,
1: one the material
0: భావలోకము,
1: the realm of thought,
0: ఆత్మలోకము,
1: and that of the
0: మూడు చేరి ఒక్కటే.
1: The matter, the thought and ఆత్మా are one.
0: కనుక భగవంతుని యందు కేవలము అనంతమైనటువంటి శక్తి కలదు.
1: God is infinite in his power.
0: ఇటువంటి శక్తిమయుడైనటువంటి భగవంతునకు ఏది సాధ్యం కాదు.
1: What is it that's not possible to God who is so powerful?
0: కేరళ దేశము మహాత్యాగ భూమి.
1: Kerala is the land of sacrifice.
0: Bhakti prapattulaku aatapattu.
1: It is the center of all devotion and steadfastness.
0: Tyagamanaku puttinillu.
1: It is the birthplace of sacrifice.
0: Yetti bichagadaina kudanu tanaku tagindanto bichamistuntadu.
1: Any needy person would receive the alms that he would
0: ask
1: for. Yavadu
0: ledu ani cheppetuvanti vyakti ledu.
1: Nobody would deny the alms to anyone who approaches.
0: Atuvanti punya bhoomi endu,
1: the land of merit,
0: బలి చక్రవర్తి పుట్టాడు.
1: దట్ వాజ్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ ఎంపరర్ బలి.
0: ఈ బలి చక్రవర్తికి,
1: ఫర్ దిస్ బలి,
0: గురువు శుక్రాచార్యుడు.
1: ది ప్రిసెప్టర్ హ్యాపెన్డ్ టు బి శుక్రాచార్య.
0: ఈ శుక్రాచార్య గురువాజ్ఞ కూడాను మీరి,
1: ఇన్ ఫ్యాక్ట్ హి డిసోబేయ్డ్ హిస్ గురు,
0: దైవానికి అర్పితం చేశాడు.
1: హి సరెండర్డ్ హింసెల్ఫ్ టు గాడ్.
0: దైవానికి అర్పితం చేసినటువంటి వ్యక్తి ఒక్క బలి చక్రవర్తి.
1: Emperor Bali is the only one who has surrendered
0: Godanamu,
1: to God.
0: Godanamu, annadanamu, sarvadanamu, suvarnadanamu, anni danamulu chese varunnaru.
1: In fact, there are many people who would offer in charity the cows,
0: Kani,
1: the food and
0: clothing. Bali Chakravarti tanantane danam chesukunnadu.
1: Emperor Bali has surrendered himself to God.
0: Atti punya bhoomi Kerala desham.
1: Kerala is punya bhoomi, the land of merit.
0: Yedo konni కాల ప్రభావం చేత కొన్ని మార్పులు జరగవచ్చునే కానీ మొదటి నుండి కూడాను భారతదేశము చాలా వెనకెక్కినటువంటి కేరళ దేశం.
1: విత్ ది పాసేజ్ ఆఫ్ టైమ్స్ థింగ్స్ మైట్ హావ్ చేంజ్డ్ బట్ యెట్ కేరళ ఈజ్ నోన్ ఫర్ డివోషన్.
0: అక్కడనే ప్రహ్లాదుడు కూడా పుట్టాడు.
1: కేరళ ఇస్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ ప్రహ్లాద.
0: ప్రహ్లాదుడు కూడాను తండ్రి ఆజ్ఞను ధిక్కరించాడు.
1: ప్రహ్లాద ఆల్సో డిసోబేయ్డ్ ద ఫాదర్.
0: ధిక్కరించి హరికి నేను అర్పితమైపోయాను.
1: ప్రహ్లాద సరెండర్డ్ హింసెల్ఫ్ టు హరి గాడ్.
0: కానీ తండ్రి అయినటువంటి యొక్క ఇతను కేవలము భగవంతునికి దూరమయ్యాడు.
1: బట్ ది హిరణ్యకశిపు ఫాదర్ హ్యాడ్ టోటల్ హేట్రెడ్ టువర్డ్స్ గాడ్.
0: మానమని చెప్పాడు.
1: హి సెడ్ గివ్ ఇట్ అప్.
0: ఈ ప్రామిస్ ను వదులుకోమన్నాడు.
1: హి సెడ్ డోంట్ అబైడ్ బై ద ప్రామిస్ గివెన్.
0: పలుకు చెప్పి తప్పుట కంటే పాడి ఉన్నే.
1: అండ్ ఇట్ ఇస్ ద రిప్లై ఆఫ్ ది ఎంపరర్, హావింగ్ గివెన్ ద ప్రామిస్, కెన్ ఐ విత్డ్రా?
0: నేను తప్పను తండ్రి.
1: హి సెడ్ ఐ విల్ నాట్ డు దట్.
0: అతనికి ఇచ్చిన మాట తప్పక నెరవేరుస్తాను.
1: బలి సెడ్ ఐ విల్ సర్టన్లీ ఫుల్ఫిల్ ద ప్రామిస్ గివెన్.
0: ఇలాంటి మహనీయులంతరు కూడాను పవిత్రమైన కేరళలో పుట్టినటువంటి వారు.
1: ఆల్ నోబుల్ సోల్స్ హావ్ టేకెన్ బర్త్ ఇన్ దట్ హోలీ ల్యాండ్ ఆఫ్ కేరళ.
0: ప్రహ్లాదుడు మహాజ్ఞాని.
1: Prahalada is one of wisdom.
0: Mahatyagi
1: is one of sacrifice.
0: Paramabhaktudu.

0: ఇలాంటి పరమభక్తుడైనటువంటి వాడు తండ్రి తల్లి ఎవరు చెప్పినప్పటికీ వినలేదు.
1: ప్రహ్లాద డిడ్ పే హీడ్ టు ద వర్డ్స్ ఆఫ్ హిస్ ఫాదర్ ఆర్ మదర్.
0: సైంటిస్ట్ అంతా కూడాను భగవంతుడు ఏదో ఒక ప్రదేశంలో లేడు, ఎక్కడ చూసినా ఉన్నాడని చెప్తుంటారు.
1: మెనీ ఆఫ్ ది ఇన్వెస్టిగేటర్ సైంటిస్ట్ సే దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్,
0: కానీ కొంతమంది సైంటిస్ట్ భగవంతుడే లేడు అంటుంటారు.
1: బట్ ద మోడర్న్ సైంటిస్ట్ డినై గాడ్స్ ఎగ్జిస్టెన్స్.
0: ఇది చాలా పొరపాటు,
1: ఇట్స్ అ బిగ్ మిస్టేక్.
0: భగవంతుడు లేనటువంటి స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: సర్వత పాణిపాదం.
1: His feet are everywhere.
0: Sarvatra srutimalloke.
1: His heads and ears are everywhere.
0: Chistati.
1: And he installed himself everywhere.
0: Taanu lenetundi sthaname ledu.
1: There is no place where he does not exist.
0: Hindukana andu ledani sandeham valadu.
1: Never doubt that God is here and he is not there.
0: Sarvopagatundu endendu vetaku chuchina andande kaladu.
1: Wherever you search, wherever you want him, you will find him there.
0: Prahladudu gantavale vaagi cheppinatundi vaadu.
1: That was the strong faith of Prahlada.
0: ప్రహ్లాదు చిన్న పిల్లవాడు.
1: ప్రహ్లాద వాస్ టైనీ థాట్.
0: ఈనాటి సైంటిస్ట్ అంతా ఎంతో గొప్పవారు.
1: ద సైంటిస్ట్ ఆర్ గ్రేట్ టుడే.
0: తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు కూడా గొప్ప సైంటిస్ట్.
1: ద ఫాదర్ ఆఫ్ ప్రహ్లాద హిరణ్యకశిపు ఇస్ ఎ రిప్యూటెడ్ సైంటిస్ట్.
0: హిరణ్యకశిపుడు కూడా చంద్రమండలము సూర్యమండలము వెళ్లాడు.
1: హిరణ్యకశిపు రీచ్డ్ మూన్ అండ్ సన్.
0: కానీ నక్షత్ర మండలం కూడా వెళ్లాడు.
1: హీ రీచ్డ్ ఈవెన్ స్టార్స్.
0: ఆ నక్షత్ర మండలం లోపల ధ్రువ నక్షత్రాన్ని పోయి సోకేటప్పటికీ భూమి తిరిగిపోయింది.
1: బై ది టైమ్ హీ రీచ్ దట్ స్టార్ ధ్రువ ద హోల్ ప్లానెట్ ఎర్త్ టర్న్డ్.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క సాహసానికి పూనుకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపు ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ సచ్ వేల అండ్ కరేజ్.
0: అలాంటి సైంటిస్ట్ అంతా కూడాను నేటి వరకు కూడాను కేవలం తెలుసుకోలేకపోయారు.
1: We do not find scientists of this day who could accomplish to that level.
0: ఒక ప్రేమ తత్వం చేతనే భగవంతుని కనుక్కోవచ్చును.
1: But you can know God only by following the path of love.
0: ప్రేమ తప్ప అన్య మార్గములకు ఏది అవకాశం లేదు.
1: There is no other path other than path of love.
0: కనుక ప్రేమనే ప్రధానమైనటువంటిది.
1: Love is most important.
0: ప్రేమలేపన తనకు తానే అర్పితమయ్యేటువంటిది.
1: In fact, love would help you to surrender.
0: ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని ఆనాటి నుంచి నేటి వరకు కూడాను పెద్దలు ప్రబోధిస్తూ వచ్చారు.
1: దిస్ హాస్ బీన్ ద టీచింగ్ ఆఫ్ ఎల్డర్స్ సిన్స్ దెన్.
0: ముఖ్యంగా భగవంతుని నామము తలుచుకోవాలంటే అహం బ్రహ్మాస్మి.
1: ఇఫ్ యూ వాంట్ టు నో గాడ్స్ నేమ్ ద ఫస్ట్ వన్ ఇస్ ఐ అహం.
0: అది ఏ బ్రహ్మ.
1: That is Brahma.
0: అదియే భగవంతుడు.
1: That's God.
0: అదియే ఆత్మ.
1: That is self.
0: అదే పరమేశ్వరుడు.
1: That's God himself.
0: అదే జ్యోతిర్మయము.
1: That's life.
0: అదే నిత్యానందమయము.
1: That is eternal.
0: అదే పరాత్పరమయము.
1: Supreme.
0: అదే ఆనందమయము.
1: That is bliss.
0: అంత అహం అహం అహం.
1: This I is bliss. This I is supreme bliss. That is eternal bliss.
0: ఈ ఐ లోపలనే సర్వము ఇమిడి ఉంటున్నాయి.
1: Everything is contained within this I.
0: అయ్యా నీవు ఎప్పుడు వచ్చావు అని ప్రశ్నిస్తే,
1: if we question when did you come,
0: nen ninna vachanu untadu.
1: I came yesterday.
0: Ninna vachinidi evaru?
1: Who came yesterday?
0: Neeva ee dehama?
1: You or your body?
0: Deham vachindi kaani neevu raledu.
1: Body came, not you.
0: దేహమునే నేనని భావించి నిన్న వచ్చానంటున్నావు.
1: యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ అండ్ రిప్లై ఐ కేమ్.
0: నేను తెల్లవారి వస్తుండగానే కాలు జారి పడ్డాడు, కాలు విరిగింది.
1: నెక్స్ట్ మార్నింగ్ వాట్ హ్యాపెండ్ వాస్ డ్యూ టు స్లిప్ హీ సస్టైన్డ్ ఫ్రాక్చర్.
0: నా కాలు విరిగింది అంటున్నాడు.
1: మై లెగ్ ఫ్రాక్చర్డ్ యు సే.
0: నిన్న దేహమే తాననే బ్రాంచ్ తో నేను నిన్న వచ్చానంటున్నాడు.
1: Identifying with the body, you said, I came yesterday.
0: ఈ నాడు కాలు విరిగేటప్పటికి నా కాలు అంటున్నాడు. కాలు తనకంటే ప్రత్యేకమైంది కదా.
1: And today you say, my leg. It means you are different from your body.
0: ఈ మై లెగ్ అనేటువంటిది మై ఎవరు?
1: When you say my leg, who is this my?
0: ఇది లెగ్ నీవు కాదు.
1: You are not the leg.
0: దేహం నీవు కాదు.
1: You are not the body.
0: కేవలము నేను అనేటువంటిది ప్రత్యేకంగా ఉంటుండాలి.
1: The real you is I.
0: ఈ విధంగా నిత్య జీవితంలో మనము ప్రతి చిన్న పదమును కూడాను ఉపయోగపెడుతుండేప్పుడు ఐ ఐ ఐ ఐ ఐ అనేటువంటి పదమే నిత్య సత్యమైనటువంటి పదము.
1: ఇన్ ఎవ్రీ కాంటెక్స్ట్ అండ్ సిచ్యువేషన్ వీ మేక్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ ఐ.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తన యందు ఉన్నటువంటి ఐ.
1: ఎవ్రీవన్ షుడ్ నో ది ఐ విదిన్.
0: ప్రతి వ్యక్తి ఎందుకు నేను అనేటువంటి సమానంగా ఉంటుండాలి.
1: దిస్ ఐ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీబడి.
0: సర్వుల ఎందు ఉండినటువంటి దైవత్వము ఆ ఐ ఒకటే.
1: God is one and the same in the form of I.
0: Ishavasyam meetam jagat.
1: The whole universe is full of the divinity.
0: Prati vyakti endukunu unnatvanti paramatmalu I anetvantidi.
1: God ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐ.
0: నేను అనేటువంటిది ఎక్కడ ఉందో అక్కడంతా భగవంతుడు ఉన్నాడు.
1: Wherever you have I, there is God.
0: నేను అనేటువంటి పదం లేనప్పుడు భగవంతుడే లేడు.
1: Where there is no I, there is no God, you can say.
0: కనుకనే ప్రతి మానవుని ఎందుకూడను నేను అనేటువంటిది సర్వల ఎందుకూడను నిండి ఉన్నది.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ డిక్లేర్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ఐ.
0: అహం స్వరూపమే మానవుని యొక్క ఆకారము.
1: అండ్ దట్ ఈస్ హిస్ ఫామ్.
0: కనుక అహం అనేటువంటిది నేను అని.
1: అహం ఈస్ ఐ.
0: నేను అనేటువంటిది ఉన్న చోట భగవంతుడు ఉన్నాడు.
1: వేర్ దేర్ ఇస్ ఐ అహం దేర్ ఇస్ గాడ్.
0: భగవంతునికే నేను నేను అనే పేరు.
1: గాడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఐ.
0: అహం బ్రహ్మాస్మి.
1: I is divine.
0: Nene daivamu.
1: I am God.
0: Daivam rendavadi. Nenu modati.
1: I comes first, God next.
0: Kanukane prati okkaru kudanu I aneetundi padam unna chotu daivam unnadu aneetundi vishwasanni manam penchukovali.
1: We should develop strong faith in this declaration. Wherever there is I, there is God.
0: Sarva sukhadukku manukudanu ayye moola karanamu.
1: This I is responsible for all kinds of things that we have.
0: కష్టసుఖములకంతా అయ్యే కారణము.
1: For all kinds of things that we pass through.
0: ఐ అనేటువంటిది నేను అనేటువంటిది లేకుండా ఏ సుఖ దుఃఖము లేదు.
1: Without this I, there's no comfort at all.
0: ఇది నా మనసు.
1: This is my mind.
0: ఇది నా బుద్ధి.
1: My intellect.
0: ఇది నా హ్యాండ్.
1: My hand.
0: నా లెగ్.
1: My leg.
0: అంత నాది నాది అంటున్నావు. Who are you?
1: Everything you say mine, then who are you?
0: దీనికి ప్రశ్న వేసుకుంటే ఏది నీవు కాదు.
1: To this question you have no response.
0: My mind, my buddhi, my chittamu, my indriya, my antakarana, but who am I?
1: We say my senses, my mind, my intellect, then who am I?
0: Ee question vesukunte ivanni neevu kaadu.
1: When you put this question, you are none of these.
0: Aakara drushyamle kaani
1: they are just in form.
0: Ananda drushyamu kaadu,
1: but they are not the reality, the bliss.
0: Atma drushyamu kaadu,
1: they are nothing to reflect the self.
0: Adi ai,
1: that is I.
0: కాబట్టి ఆ అహం అనేటువంటిది ప్రతి మానవుని యందు ఉంటున్నది.
1: దిస్ అహం ఐ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
0: వీడు బీదవాడు, వాడు లక్షాధీశుడు అంటున్నారు.
1: హీ మే బి ఏ పాపర్ ఆర్ ఎ మిలియనేర్.
0: ధనంలో లక్షాధీశుడు భిక్షాధీశుడు కావచ్చును, కానీ ఐ అనే పదంలో అందరూ సమానమే.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మనీ వన్ మే బి ఏ పాపర్, అదర్ మే బి మిలియనేర్, బట్ ఐ ఈజ్ కామన్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ ప్రేమనే ఐ.
1: This very love is I.
0: ఈ ప్రేమనే లేకపోయినా మానవుడే లేడు.
1: Without this love, man cannot.
0: ప్రతి మానవుని ఎందుకును ప్రేమ అనేటువంటిది ప్రకాశిస్తూనే ఉంటున్నది.
1: Love shines in every human being.
0: ఈ ప్రకాశించేటువంటి ప్రేమ తత్వమే ఐ.
1: The shining love in everyone is I.
0: కరెంట్ ఉండినప్పుడే బల్బులన్నీ వెలుగుతూ ఉన్నాయి.
1: When there's current, the light bulbs burn.
0: కరెంటే లేకపోతే ఏ బల్బు వెలగదు.
1: When there's no current supply,
0: చేతులు పనిచేస్తున్నాయి, కన్నులు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, నాలుగు మాట్లాడుతున్నది.
1: The eye watches, the ear listens, and the tongue speaks.
0: ఇవన్నింటికి ఐ అనేటువంటి ఒక కరెంట్ ఉండటం చేతనే ఇవన్నీ పనిచేస్తున్నాయి.
1: బిహైండ్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ఆల్ దీస్ సెన్సెస్ దేర్ ఇస్ ఇన్నర్ ఫ్లో ఆఫ్ ద కరెంట్ ఐ.
0: నీవు చూసేది కన్నులు కాదు.
1: ఇస్ నాట్ ది ఐ దట్ సీస్.
0: కన్ను ద్వారా నీవు చూస్తున్నావే కానీ కన్నుల్లో ఉన్నటువంటి ప్రకాశమే దైవత్వం.
1: యూ వాచ్ త్రూ ది ఐస్, బట్ ఇన్ రియాలిటీ దేర్ ఇస్ లైట్ విద్ ఇన్.
0: కన్నులు మూసుకో, ఏది కనిపించదు.
1: వెన్ వన్స్ యూ క్లోజ్ యువర్ ఐస్ యూ డోంట్ సీ ఎనీ.
0: కనుకనే ఈ ప్రకాశము కన్నుల్లోపల కనిపించాలి.
1: సో దిస్ లైట్ ఈస్ విత్ ఇన్ ది ఐ.
0: దైవము లేనటువంటి స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో
0: దైవం కానటువంటి పేరే లేదు.
1: దేర్ ఇస్ నో నేమ్ దట్ ఈస్ నాట్ హిస్.
0: సర్వనామములు సర్వస్వరూపములు దైవమే.
1: ఆల్ నేమ్స్ అండ్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అన్నది.
1: హూ సో ఎవర్ యూ సాల్యూట్ ఇట్ అమౌంట్స్ టు సాల్యుటేషన్ అన్ టు ద లార్డ్.
0: సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే.
1: హూ సో ఎవర్ యూ డినైస్ ఇట్ అమౌంట్స్ టు టోటల్ డినైల్ ఆఫ్ గాడ్.
0: ఎవరిని నీవు దూషించినా నీవు దైవాన్ని దూషించిన వాడే అవుతావు.
1: యూ మే అక్యూజ్ ఎనీబడీ, యూ విల్ బి అక్యూజింగ్ గాడ్.
0: ఎవరిని నీవు గౌరవించినా నీవు దైవాన్ని గౌరవించిన వాడే అవుతావు.
1: యూ మే రెస్పెక్ట్ ఎనీబడీ, ఇట్స్ టోటల్ రెస్పెక్ట్ టు గాడ్. ఫైనల్లీ
0: గౌరవ మర్యాదలన్నీ కూడా ఆత్మ దగ్గర నుంచినే వచ్చినాయి.
1: ద రెస్పెక్ట్ అండ్ కర్టసీ యాక్చువల్లీ రీచ్ ఆత్మ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మొట్టమొదట మనం ఇతరులు గౌరవించాలనుకున్నప్పుడు,
1: వెన్ యూ వాంట్ టు బి రెస్పెక్టెడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్
0: నీ గౌరవం కోసం నీవు పాటుపడకూడదు.
1: డోంట్ స్ట్రగుల్ టు ఎర్న్ రెస్పెక్ట్.
0: నీ గౌరవాన్ని ప్రక్కకి నెట్టు.
1: బ్రష్ ఇట్ అసైడ్.
0: మొట్టమొదట ఇతరులు గౌరవించు.
1: ఫస్ట్ యూ రెస్పెక్ట్
0: అదర్స్. ఇతరులు గౌరవించినప్పుడే నిన్ను ఇతరులు గౌరవిస్తారు.
1: వెన్ యూ రెస్పెక్ట్ అదర్స్ యూ విల్ బి రెస్పెక్టెడ్.
0: కనుకనే నీవు ఇతరును గౌరవించకుండా నిన్ను అందరూ గౌరవించాలంటే ఎవరు గౌరవించరు.
1: వితౌట్ రెస్పెక్ట్ ది అదర్స్ యూ విల్ నెవర్ బి రెస్పెక్టెడ్ బై ఎనీబడి.
0: నిన్ను నీవు ప్రేమించిన వాడే పరులంతా ప్రేమించగలడు.
1: When once you love yourself, you will be loved by everybody.
0: నీ ప్రేమనే నీకు లేనప్పుడు ఇతరులు ఏ రీతిగా ప్రేమించగలవు?
1: When you don't love yourself, how do you love others then?
0: కనుకనే ప్రేమనే ప్రకాశవంతమైనటువంటి యొక్క దైవము.
1: So love that is the brilliance is divine.
0: ఈ ప్రేమనే ప్రకాశవంతమైన నేను.
1: This love is the shining eye.
0: కనుకనే ఆ ప్రకాశవంతమైనటువంటి దాన్ని నీవు ప్రధానమైన లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: Love that is the light should be the main principle.
0: ఒక రూమ్ లో స్విచ్ వేస్తే ఆ రూమ్ కు మాత్రమే లైట్ వస్తుంది.
1: ఇఫ్ యూ పుట్ ఆన్ ద స్విచ్ యూ విల్ హ్యావ్ ద లైట్ ఇన్ దట్ రూమ్.
0: కానీ ఇంటికంతా లైట్ రావాలంటే మెయిన్ స్విచ్ ఆన్ చేయాలి.
1: ఇఫ్ యూ వాంట్ ద లైట్స్ ఆన్ ఇన్ ఆల్ ద రూమ్స్ యూ షుడ్ పుట్ ఆన్ ద మెయిన్ స్విచ్.
0: చెవు వినాలంటే నీ చెవు మాత్రమే స్విచ్ వేయచ్చు.
1: And if you want to hear, you can put on the switch of the ear.
0: నీ కన్నులు మాత్రమే కనిపించాలంటే కన్నుల స్విచ్ నీ వేయొచ్చు.
1: If you want to see, you can put on the switch of the eye.
0: నోటితో మాట్లాడాలనుకుంటే నోటి స్విచ్ నీ వేయొచ్చు.
1: If you want to talk, you can put on the switch of the tongue.
0: కానీ ఈ స్విచ్లన్నీ వేరు వేరు.
1: But these switches are many.
0: అన్నింటికీ మెయిన్ స్విచ్ ఆత్మ, అదే ఐ.
1: But the main switch is this I, ఆత్మ, the spirit.
0: నేను అనేటువంటి ఒక మెయిన్ స్విచ్ వేస్తే సర్వదేహం నందు కూడా ఉన్నట్టు అంగములు ప్రకాశిస్తుంటాయి.
1: When once you put on this main switch, I, the aham, you will have the lights everywhere.
0: కనుకనే మెయిన్ స్విచ్ ఆత్మస్వరూపము.
1: So this main switch is the
0: self. అదే సత్యస్వరూపము.
1: That is the true form.
0: ఆ సత్యమే దైవస్వరూపము.
1: That reality is divine.
0: Truth is God.
1: Truth is God.
0: God is truth.
1: God is truth.
0: Love is God.
1: Love is God.
0: Live in love.
1: Live in love.
0: ఈ సత్యాన్ని మీరు మొట్టమొదట గుర్తించుకుంటే,
1: when once you know this,
0: ఇంతకంటే వేరు సాధన చేయనక్కర్లేదు.
1: No other spiritual practice is needed.
0: మన అందరికీ కూడాను సాక్షిభూతమై ఉన్నటువంటిది దైవం ఒక్కడే.
1: God is an eternal witness.
0: ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క రూపంలో మనం దర్శిస్తున్నాము.
1: We worship and visualize in
0: every form. ఎవరిని చూసినప్పటికీ మనం గౌరవించాలి.
1: And we have to respect any form.
0: ఆ గౌరవాన్ని మనం కూడాను పొందుతాం.
1: అండ్ దెన్ యూ విల్ బి రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
0: ఇతరులు మనం గౌరవించకుండా పోతే ఎవరు మనల్ని గౌరవించరు.
1: ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ అదర్స్ యూ విల్ నెవర్ బి రెస్పెక్టెడ్ బై ఎనీబడీ.
0: కనుక ప్రతి మానవుని కూడాను గౌరవించాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు
0: రెస్పెక్ట్. ప్రతి ప్రాణిని కూడాను మనం ప్రేమతో చూడాలి.
1: వి షుడ్ హావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ లవ్.
0: ఈ విశాలమైనటువంటి అనంతమైనటువంటి యొక్క ప్రేమనే లేకపోతే సంకుచితమైన జీవితం జరిగిపోతుంది.
1: వితౌట్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్ ఆఫ్ లవ్, if we lead this life in contraction, it is narrow mindedness.
0: ఇది మంచిది కాదు.
1: It's not good.
0: సర్వ మానవుల యందు కూడాను మానవుడు చాలా ఉత్తముడు.
1: Man is noblest of all of the creatures.
0: జంతునాం నరజన్మ దుర్లభం.
1: Of all the beings, human life is rarest.
0: నరజన్మనే భగవంతుని యొక్క స్వరూపము.
1: God is in human form.
0: దైవం మానుష రూపేణ.
1: God is in human form.
0: కనుకనే మనుష్య ఆకారం అంతా కూడా దైవ స్వరూపమే.
1: సో ద హ్యూమన్ ఫార్మ్ ఇస్ బేసికలీ డివైన్.
0: ఏదో ఆకారంను పురస్కరించుకుని మీరు హాస్యాస్పదం చేయవచ్చు.
1: వీ మే నాట్ బిలీవ్ ఇట్ వెన్ వీ గో బై ఫార్మ్స్ అండ్ నేమ్స్.
0: ఆకారములు కావు ప్రధానము.
1: ఇట్స్ నాట్ ద ఫార్మ్ దట్స్ రియల్.
0: చక్కెర పాకం చేసి
1: వెన్ యూ మేక్ సిరప్
0: ఒక జింక ప్రింట్ వేస్తాడు.
1: And we make it a mold.
0: ఒక కుక్క వేషం వేస్తాడు.
1: We bring it in the form of a dog.
0: ప్రింట్ కొడతాడు.
1: Or some other
0: కుక్క ప్రింట్ కొడతాడు.
1: Make different prints.
0: అన్నిటికీ రెండు అణాలు అంటాడు.
1: And we pay 2 NS for every form.
0: మా పిల్లవాడు వచ్చేసిస్తాడు, నాకు జింక కావాలా అంటాడు.
1: A boy comes and he asks for deer.
0: 2 NS ఇచ్చి జింక కొన్నాడు.
1: And he says there is.
0: నాకు కోడి కావాలా అంటాడు.
1: One will ask for another one.
0: రెండు అణాలు ఇచ్చేస్తే కోడి కొంటాడు.
1: Well, how long you want?
0: ఇవంత ఆకారములు కోడి కుక్కలే గాని
1: the forms are different.
0: అన్నింటి యందు ఉన్నటువంటి మాధుర్యము చక్కెర ఒక్కటే.
1: బట్ ద క్యాండీ ఇస్ బేసికలీ స్వీట్ బికాస్ ఆఫ్ షుగర్.
0: నీవిచ్చేది చక్కెర కోసం ఇస్తున్నావే గాని కోడి కోసం కుక్క కోసం కాదు.
1: ద వాల్యూ ఈస్ ఫర్ ద క్యాండీ ద షుగర్ అండ్ నాట్ ద ఫార్మ్.
0: ఆకారం కోసం నీవు ఇవ్వటం లేదు.
1: నాట్ ఫర్ ఎనీథింగ్.
0: ఆకారాన్ని భ్రమించేటువంటిది బాలుడు.
1: వేర్ ఇస్ ద బాయ్ రన్స్ ఆఫ్టర్ ద ఫార్మ్.
0: ఈ ఫండమెంటల్ మ్యాటర్ ని భ్రమించేటువంటి వాడు నిజమైనటువంటి సాధకుడు.
1: వేరేస్ ఏ మెచ్యూర్డ్ మ్యాన్, ఏ సాధక, విల్ నో ది
0: చక్కెరని మాత్రమే లక్ష్యంలో ఉంచుకొని చూసేటువంటి వాడు నిజమైనటువంటి ఒక భక్తుడు.
1: ఏ ట్రూ డివోటీ విల్ గో బై ది ఎసెన్స్.
0: కానీ ఆకారంలో మాత్రమే ప్రత్యేకంగా భావించి ప్రదర్శించేటువంటి వాడు సామాన్యమైనటువంటి పామరుడు.
1: వేరేస్ ఎన్ ఆర్డినరీ ఇగ్నోరెంట్ పర్సన్ విల్ గో బై ద నేమ్ అండ్ ఫార్మ్.
0: కనుక మనం ఆకారంలో మనం చూసి భ్రమించరాదు.
1: సో డోంట్ బి డెల్యూటెడ్ బై ద ఫార్మ్.
0: ఆత్మభావం చూసి మనం భ్రమించాలి.
1: యు బి క్యారీడ్ అవే బై ద రియాలిటీ.
0: ఆత్మతత్వమే మనం వరించాలి.
1: నో ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఆత్మనే మనం ప్రేమించాలి.
1: అండ్ వీ షుడ్ లవ్ దట్ సెల్ఫ్.
0: ఆత్మ కొట్టే మించినటువంటిది మనొకటి లేదు.
1: దేర్ నథింగ్ బియాండ్ ద సెల్ఫ్.
0: ఆత్మనే ఐ.
1: దట్ వెరీ ఆత్మ ఇస్ ఐ.
0: ఆత్మనే అహం.
1: దట్ ఇస్ అహం.
0: ఆత్మనే బ్రహ్మ.
1: దట్ ఆత్మ ఇస్ బ్రహ్మ.
0: అంత ఆత్మనే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఆత్మ.
0: ఆత్మకు అనేక రూపనామం ఉన్నాయి.
1: అండ్ ఇట్ టేక్స్ మెనీ ఫార్మ్స్ అండ్ నేమ్.
0: కానీ ఈ నామం లోపల మనం ఏమాత్రము పొరపాటు పడకూడదు.
1: వీ షుడ్ నాట్ బి మిస్టేకెన్ బై దీస్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
0: ఈ నామముల చేతనే మనం పొరపాటు చేస్తున్నాము.
1: వీఆర్ మిస్టేకెన్ క్వైట్ ఆఫ్టన్ బికాస్ ఆఫ్ ది నేమ్.
0: నామమును ప్రక్కనెట్టు.
1: Brush them aside, keep them aside.
0: దాని యొక్క స్వరూపంని స్వభావాన్ని తీసుకో.
1: గో బై ది బేసిక్ ఎసెన్స్ ద ఫండమెంటల్.
0: ఉండేటువంటి చక్కెర ఒక్కటే.
1: బేసికలీ షుగర్ ఇస్ వన్.
0: ఈ సత్యాన్ని తీసుకుంటే.
1: When you go by this truth.
0: నిజంగా లోకంలో మానవుడే దేవుడైపోతాడు.
1: The very man would be divine.
0: మానవుడే సర్వసంపన్నుడు.
1: Man is mighty, affluent.
0: మనుష్యం దైవరూపం.
1: అండ్ మ్యాన్ ఇస్ జస్ట్ రియాలిటీ.
0: ఎక్కడైనా దైవాన్ని ఆకారం పెట్టినప్పుడు మనుష్యాకారమే పెడతారు, కానీ మరొక ఆకారం చూడు.
1: ద డివైన్ ఇస్ పిక్చరైజ్డ్ అండ్ పోర్ట్రేడ్ ఇన్ ఏ హ్యూమన్ ఫామ్.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపుడే.
1: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ ఇస్ డివైన్.
0: అతన్ని హృదయం అని పిలిచినాయి ఉపనిషత్తులు.
1: ఉపనిషత్స్ కాల్ హిమ్ యాజ్ హృదయ.
0: హృదయం.
1: హృదయం.
0: హృదయం అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ హృదయ?
0: హృదయం అంటే కరుణతో కూడినటువంటిది హృదయము.
1: హృదయ, దట్ విచ్ ఇస్ కంపాషనేట్.
0: ప్రతి మానవుడు కూడాను కరుణామయుడే.
1: ఎవ్రీ మ్యాన్ ఇస్ కంపాషనేట్.
0: అతనిలో హృదయం ఉంది.
1: దేర్ ఇస్ హృదయ.
0: కాబట్టి అందరి యందు ఆ యొక్క ప్రేమతత్వం ఉండినప్పుడు.
1: When there's love in everyone.
0: అందరూ ఆ కరుణానది ఉండేప్పుడు.
1: When everyone is compassionate.
0: ప్రపంచమంతా కరుణామయమే.
1: The whole world will be full of compassion.
0: అశాంతి ఎక్కడ ఉంది?
1: Then where is restlessness?
0: No అశాంతి.
1: There is no restlessness.
0: No ద్వేషము.
1: There's no hatred.
0: No కోపము.
1: No anger.
0: No దాపము.
1: No thing.
0: అంత కరుణామయమే.
1: Everything will be full of compassion.
0: కనుక దానికి హృదయం అని పేరు పెట్టారు.
1: So the name is given హృదయ.
0: హృదయం అనగా కరుణామయుడైనటువంటిది.
1: హృదయ meant that which is compassionate.
0: కాబట్టి ప్రతి మానవుడు కూడాను కరుణామయుడే.
1: సో ఎవ్రీ మ్యాన్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: ప్రతి మానవుడు కూడాను కరుణ స్వరూపుడే.
1: ఎవ్రీ మ్యాన్ ఇస్ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ కంపాషన్.
0: కరుణ ఉండినప్పుడు ఇంకా నిద్ర ఎక్కడ వస్తుంది?
1: వెన్ దేర్ ఇస్ కైండ్నెస్, వెర్ ఇస్ ది స్కోప్ ఫర్ హేట్రెడ్?
0: కనుక ప్రపంచమంతా కూడాను కరుణామయమే.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ కంపాషన్.
0: కరుణామయమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తికి అశాంతి అనేది ఉండదు.
1: వెన్ వన్స్ యూ నో దట్ యు ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ కైండ్నెస్, you will never be agitated or disturbed.
0: Kalpane aa karunane prema.
1: And this very kindness is love.
0: Hrut daya hrudayam.
1: Hrut daya hrudaya.
0: Daya.
1: Hrut daya.
0: Daya anaga karuna.
1: Daya compassion.
0: Hrut mane yokka hrudayam anta dayameemi.
1: The hrut, the hrudaya is full of compassion.
0: Ilanti satyanni మనం గుర్తించి వర్తించడమే అత్యవసరము.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు నో ద ట్రూత్ అండ్
0: హృదయం. హృదయం అని ఏదో మనకున్నటువంటి గుండెని గురించి చెప్పుకుంటున్నారే కానీ
1: ఇన్ ద నేమ్ ఆఫ్ హృదయ వి థింక్ ఆఫ్ ఫిజికల్ హార్ట్. హృదయం
0: అనే పేర్లు కాదు.
1: ఇట్స్ నాట్ ది ఫిజికల్ హార్ట్.
0: అది గుండెనే.
1: ఇట్ ఇస్ జస్ట్ ఫిజికల్.
0: హృదయం అనగా సర్వవ్యాపకమైనటువంటి ఒక ఆత్మతత్వమే గృహం. అది అహం.
1: హృదయ ఇన్ రియాలిటీ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ది సెల్ఫ్ ఆత్మ విచ్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఆత్మతత్వం అనేటువంటిది హృదయము.
1: ద నేచర్ ఆఫ్ ది సెల్ఫ్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఇన్ హృదయ.
0: హృదయాన్ని మనము పవిత్రంగా పెట్టుకోవాలి.
1: వీ షుడ్ కీప్ అవర్ హృదయ హైలీ సీక్రెట్.
0: దాన్ని ఏ విధంగా పెట్టుకోవాలి?
1: హౌ షుడ్ యు మేక్?
0: చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనము ఎక్కడైనా విలువైనటువంటి వస్తువులు దొంగలకు మధ్యలో పెట్టము.
1: Valuables, we don't keep it open.
0: ఈనాడు మన యొక్క దయ, ప్రేమ, సహనము, సానుభూతి ఇలాంటి నగలన్నీ కూడాను, విలువైనటువంటి నగలన్నీ కూడాను మైండ్ అనే దొంగకు దగ్గర పెడుతున్నాం.
1: We have kept all valuable jewelry, like compassion, kindness, available to the thief, the mind.
0: ఈ మనసు దగ్గర పెడితే ఈ విలువైనటువంటి మనకు దక్కుతాయా, చిక్కుతాయా?
1: ద థీఫ్ హియర్ ఇస్ ద మైండ్. వెల్, హీ విల్ నెవర్ కీప్ దీస్ ట్రెజర్స్ విత్ యూ.
0: చిక్కనే చిక్కవు.
1: యు కెనాట్
0: హోల్డ్. మనకు దక్కనే దక్కవు.
1: దేర్ ఇస్ నో సేఫ్టీ ఫర్ ది వాల్యుబుల్స్.
0: కనుకనే ఈ యొక్క విలువైనటువంటి వస్తువు కొంత ఉండను, సరైన హృదయాన్ని మనము దాన్ని యజమానుడిగా పెట్టాలి.
1: ద మోస్ట్ వాల్యుబుల్స్ షుడ్ బి కెప్ట్ ఇన్ ద ట్రెజర్ ఆఫ్ హృదయ.
0: ఈ దొంగ అయినటువంటి ఒక మనసును మనం యజమానుడిగా పెట్టకూడదు.
1: వీ షుడ్ నెవర్ కీప్ ద మైండ్ ద థీఫ్ ఇన్ కస్టడీ ఆఫ్ దీస్ వాల్యూస్.
0: ఈనాడు మనమంతా చేసేది అదే పని.
1: దట్స్ వాట్ వీ ఆర్ డూయింగ్ టుడే.
0: ప్రతి దానికి మనసు మనసు మనసు మనసు.
1: వీ మేక్ ద మైండ్ ద మాస్టర్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ఈ మనసును ఆధారం చేసుకోవటం వల్ల మనసును ఆధారంగా కొన్న మానవుండు.
1: ద మ్యాన్ హూ గోస్ బై ద వేగరీస్ ఆఫ్ ద మైండ్,
0: దొంగ కంటిని హీనమై దుట్టుగాను,
1: హీ విల్ బి వర్స్ దాన్ ఎ థీఫ్.
0: ఆ యొక్క మనసుకు ఆధారం చేసుకున్నటువంటి వాడు పూర్తి దొంగ అవుతాడు.
1: యూ బికమ్ ఎ థీఫ్ ఇఫ్ యు గో బై ద మైండ్,
0: చిత్తం ఆధారంగా కొన్న చిత్తజనుండు.
1: Whereas if you think of the intellect,
0: atma kantini gopoye anarchundu,
1: and you will transcend the principle of the self,
0: chittanni manam vettukovali,
1: we should keep in view the intellect.
0: Chitta suddhi odu unnai pooja seidane ennadu tiruttundalvar.
1: Tiruttundalvar laid emphasis on the purity.
0: కనుక ఆ చిత్తాన్ని మనం ఆధారంగా తీసుకోవాలి.
1: ద ప్యూరిటీ ఆఫ్ ది మైండ్ ఈస్ ద బేస్.
0: మైండ్ ను మనం ఆధారంగానే తీసుకోకూడదు.
1: నాట్ బై ది ఆర్డినరీ మైండ్.
0: మైండ్ ఎప్పుడు కూడా చంచలమైనటువంటిదే.
1: మైండ్ ఈస్ ఆల్వేస్ వేవరీ.
0: మనసు ఎప్పుడు కూడా దొంగనే.
1: మైండ్ ఈస్ ఆల్వేస్ ఎ రాబర్.
0: ఈ విధమైనటువంటి దొంగకు ఈ విధమైన విలువైనటువంటి నగలు దగ్గర పెడితే మనకు చిక్కేటువంటివి కాదు.
1: మైండ్ ద రాబరర్ కెన్ నాట్ బి ది కస్టోడియన్ ఆఫ్ దీస్ వాల్యుబుల్.
0: మానవుని ఎందుకు సద్గుణములున్నాయి.
1: దేర్ ఆర్ వర్చ్యూస్.
0: సదాచారములున్నాయి.
1: గుడ్ ప్రాక్టీస్.
0: సత్ప్రవర్తనలున్నాయి.
1: గుడ్ కాండక్ట్.
0: సచ్చింతనలున్నాయి.
1: గుడ్ థాట్.
0: ఇవన్నీ డైమండ్స్ తో సమానము.
1: దీస్ ఆర్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్స్ లైక్.
0: అలాంటి విలువైనటువంటి యొక్క నగలంతా కూడాను మనం మైండ్ అనేటువంటి దొంగ దగ్గర ఎందుకు యజమానుడిగా పెడుతున్నాం?
1: సచ్ మోస్ట్ వాల్యుబుల్ డైమండ్స్ ఆర్ ఇన్ ద కస్టడీ ఆఫ్ ద రాబర్.
0: మైండ్ ని మనం ఆధారం చేసుకోకూడదు.
1: వి షుడ్ నెవర్ కీప్ దెమ్ ఇన్ ద కస్టడీ ఆఫ్ మైండ్.
0: మైండ్ ని ఆధారం చేసుకోవటం వల్ల మన సాధనలు కూడాను కృంగిపోతున్నాయి.
1: If we are carried away by the whims and the fancies of the mind, all of
0: them ఆధారంగా చేసుకో.
1: Go with the love as the basis.
0: సత్యం ఆధారంగా చేసుకోండి.
1: And devotion as the foundation.
0: Truth is everywhere.
1: Truth is everywhere.
0: ఇది ఇండియన్ సత్యము, పాకిస్తాన్ సత్యము, అమెరికా సత్యము అని మనం సత్యాన్ని వేరువేరు చేయకూడదు.
1: Truth is the only one. There are no differences like
0: Pakistan
1: American
0: kaani,
1: Indian,
0: India kaani, America kaani. Satyam is satyame.
1: Truth is truth. It's only one for all countries.
0: Din yemi maatchadaniki veelu kaadu.
1: Truth is changeless.
0: Kanuka atti satyanni manam aadharanga teeskondi.
1: That truth should be our foundation.
0: Atti premani manam aadharanga cheskondi.
1: That love should be our basic value.
0: Kanukane aa premanu manam aadharanga teeskunnappudu sarvamu manaku shanti chekurtundi.
1: When once we have this love as the foundation, we'll have the mansion of peace.
0: మినిస్టర్స్ కూడాను,
1: బోత్ ది మినిస్టర్స్,
0: కేరళకు అనేక దేముల నుంచి రామని కోరుతూ వచ్చారు.
1: హావ్ బీన్ ప్రేయింగ్ టు స్వామి దట్ హీ షుడ్ విజిట్ కేరళ.
0: కానీ ఇతూరి మాత్రం తప్పక నేను వస్తాను.
1: దిస్ టైమ్ భగవాన్ విల్ డెఫినెట్లీ విజిట్ కేరళ.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈ సంవత్సరం నుంచి,
1: ఫ్రమ్ దిస్ ఇయర్,
0: కేరళ సైన్స్ లోపల కూడా చాలా అభివృద్ధికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి.
1: దేర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ స్కోప్ ఫర్ కేరళ టు బి అడ్వాన్స్డ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
0: సైన్స్ అండ్ టెక్నాలజీకల్ ఒక కర్ణాటకంలో, ఒక ఆంధ్రాలో అని చెప్తున్నారు. కాదు కాదు, కర్ణాటక ఆంధ్ర కంటే కూడా కేరళ చాలా గొప్పదైపోతుంది.
1: కేరళ స్టేట్ ఈస్ గోయింగ్ టు ఎక్సెల్ ఆంధ్ర అండ్ కర్ణాటక ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
0: కల్పిస్తానని, దీనికి ప్రత్యేకమైనటువంటి అనుకూలములు కల్పిస్తానని చెప్పని నిన్నటి దినము ప్రైమ్ మినిస్టర్ కూడా ప్రామిస్ చేశాడు.
1: ప్రైమ్ మినిస్టర్ ఆల్సో మేడ్ ఎ ప్రామిస్ దట్ హీ విల్ ఫుల్ఫిల్ ద డిజైర్స్.
0: ప్రైమ్ మినిస్టర్ చేసినా చేయకపోయినప్పటికీ కేరళ దేశము చాలా ఉన్నతమైన స్థితంగా అవుతుంది.
1: బట్ కేరళ ఈస్ గోయింగ్ టు ఇంప్రూవ్ అడ్వాన్స్ అండ్ ప్రోగ్రెస్.
0: సత్యాన్ని ఎరిగినటువంటి దేశము కేరళ దేశము.
1: కేరళ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ట్రూత్.
0: ప్రేమను గురించి ప్రకాశించినటువంటిది కేరళ దేశము.
1: కేరళ ఇస్ ది స్టేట్ వేర్ ద లవ్ షైన్స్ బ్రిలియంట్.
0: ప్రేమయందు సత్యమునందు ఎట్టి మార్పులు లేకుండా ఉండేటువంటిది.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ రిగార్డ్ టు లవ్ అండ్
0: ధర్మములో ఆరితేరినటువంటిది.
1: అండ్ ఇట్స్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఎవ్రీథింగ్.
0: కనుక ప్రాచీన భారతీయ సంస్కృతి నందు సత్యం వద ధర్మం చెర.
1: Therefore the ancient culture of Bharat said, speak truth and follow dharma.
0: కనుక ఈ సంవత్సరము నేను తప్పక కేరళ వస్తాను.
1: భగవాన్ విల్ విజిట్ కేరళ డెఫినెట్లీ దిస్ ఇయర్.
0: కేరళ ప్రజలు చాలా సున్నితమైన హృదయులు.
1: ద పీపుల్ ఆఫ్ కేరళ ఆర్ టెండర్ హార్టెడ్.
0: ఏ వ్యక్తి ఎందు చూసినప్పటికీ లోపలంతా కూడా ప్రేమతత్వం ఉంటుంటుంది.
1: దే ఆర్ సో సాఫ్ట్ అండ్ టెండర్ అండ్ డెలికేట్ విత్ ఇన్.
0: కనుక త్వరలోపలే కేరళ దేశము చాలా ఉన్నతమైనటువంటి సైంటిస్ట్ లో కూడా ఆదర్శంగా చూపిస్తుంది.
1: వెరీ సూన్ కేరళ ఇస్ గోయింగ్ టు బి ఎన్ ఐడియల్ స్టేట్ ఇన్ ద హోల్ కంట్రీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఎక్కడైనా ఇతర దేశములకంతా కూడాను వర్షం రావాలంటే మొట్టమొదటి కేరళలో ప్రారంభమవుతుంది.
1: ఇఫ్ రెయిన్స్ రెయినీ సీజన్ ఈస్ టు స్టార్ట్, కేరళ ఇస్ ద ఫస్ట్ టు హ్యావ్ రెయిన్స్.
0: కనుకనే అన్నింటికి కూడాను కేరళ దేశము మొట్టమొదటి ప్రధానమైనటువంటిది.
1: సో కేరళ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్.
0: అలాంటి దేశము భగవంతునికి మాత్రం ముఖ్యం కాదా?
1: సచ్ ఎ ల్యాండ్

రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ఎ సమ్మర్ కోర్స్ డిస్కోర్స్ ఆఫ్ భగవాన్ బాబా డెలివర్డ్ ఇన్ ద మార్నింగ్ ఆఫ్ 20th May 1993. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ ఎక్స్ప్లెయిన్స్ ద వేరియస్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ టేకింగ్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్. హీ షోస్ వాట్ స్టాపింగ్ మ్యాన్ ఫ్రమ్ రియలైజింగ్ హిజ్ ఓన్ డివినిటీ అండ్ హౌ హీ కెన్ ఓవర్కమ్ ఇట్.

0: the life source and also speaks of the basis of life.
1: మూడవది మానసిక చేతనమునందు మెలిగేటువంటి యొక్క ఆత్మ.
0: The next one is the self that shines forth in the realm of the mind.
1: దీనిని శారీరకమైనటువంటి యొక్క చైతన్యస్తత్వము అన్నారు.
0: This is called awareness relating to the body.
1: ఇంకా నాలుగవది విజ్ఞానమయ కోశం.
0: The fourth one is the sheath of wisdom.
1: ఇది ప్రపంచమునకి మూలాధారమైనటువంటిది.
0: This is the very basis for the entire world.
1: ఇది చిత్ తపస్సుతో కూడినటువంటిది.
0: This has got
1: దీనిని సర్వ చైతన్యాకృతము అని కూడా పేరు పెట్టు వచ్చారు.
0: This has got two aspects, the chit awareness and the tapas penance.
1: దీనిని మరొక విధంగా కూడా మనం విచారణ చేసినప్పుడు,
0: when we inquire in the other way,
1: ఇది సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దివ్య శక్తిగా రూపొందుతూ వస్తుంది.
0: It shapes itself as the all pervasive power.
1: ఇలాంటి తత్వమును ఈనాడు మానవుడు గుర్తించడానికి తగిన ప్రయత్నము చేయటం లేదు.
0: Man today is not making an effort to understand the nature of this aspect.
1: దీని తరువాత
0: later
1: the pure divine self అన్నారు. ఇదియే పవిత్ర పురుషార్థము అన్నారు.
0: Later comes the pure divine self, which is the main objective of human life.
1: ఇందులో ఒక విధమైనటువంటి యొక్క విశ్వాధారమైనటువంటి శక్తి కూడాను ఇమిడి ఉంటున్నది.
0: Here a sort of power for the entire universe
1: is contained. All effective soul అన్నారు.
0: This is called all effective soul.
1: Infinite, all effective.
0: Infinite
1: will.
0: All infinite will.
1: ఈ తత్వమే లోకమును సంరక్షిస్తూ వస్తుంది.
0: It is this that protects the world.
1: దాని తరువాత
0: later
1: ఇట్టి ఆనందమయ కోసమును కూడాను గుర్తించడానికి తగిన ప్రయత్నం చేస్తూ వచ్చారు మహర్షులు.
0: Saints started making effort to know the nature of the sheath of bliss.
1: ఈ ఆనందం అనేటువంటి దానిని ప్రతి మానవుడు కూడా ఆశిస్తున్నాడు.
0: This bliss is aspired for by every human being.
1: ఈ ఆనందం ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది?
0: How can we acquire this bliss?
1: మొట్టమొదట మనము మానవుడు అనే పదమునకు చక్కగా అర్థం తెలుసుకోవాలి.
0: In the first instance, we should know clearly the meaning of this word, manava, human being.
1: మానవ, మానవుడు అనగా ఆత్మ అనే అర్థం.
0: మానవ, human being, meant self, ఆత్మ.
1: ఈ ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటివే ఆకాశాది పంచభూతములు.
0: Out of this self only emanated the five elements.
1: ఈ పంచభూతముల యొక్కను మానవుడు స్వాధీనమునందించుకున్నాడు.
0: Man has under his control all the five elements.
1: కనుకనే మానవుడు మాస్టర్ కాగలిగాడు.
0: So man could become master.
1: ఈనాటి మానవుడు మానవత్వం యొక్క అర్థాన్ని గుర్తించుకోలేకపోవటం చేతనే ఈ యొక్క ఐదు ఇంద్రియములకు కూడాను దాసుడైపోతున్నాడు.
0: As man could not know the mere meaning of his life, he has become a slave to his senses.
1: మానవ పదములకు అర్థము తెలుసుకున్నటువంటి వాడే మానవత్వాన్ని తెలుసుకోవటానికి శక్తి కలిగినటువంటి వాడవుతాడు.
0: He will have the real capacity to know the very quality if he knows the meaning of this word, manava.
1: వేదాంతమునందు తన్ను తాను తెలుసుకున్నటువంటి వాడే సర్వమును ఎరిగినటువంటి వాడవుతాడు.
0: This in Vedanta said, one would be able to know everything if he is to know his own self.
1: తెలుసుకున్నట్టుకు తగిన కృషి చేయాలి.
0: You should make an effort to know thyself.
1: నీవనగా ఎవరు?
0: Who are you?
1: ఇది బహిర్దృష్టిని మనం దూరపరచుకోవాలి.
0: We should be away from this external view.
1: కన్నులతో చూచినది, చెవులతో విన్నది, మనస్సుతో అనుభవించినది, చిత్తంతో ఆనందించినది, ఇవన్నీ కూడా కేవలము బాహ్యమైనటువంటి యొక్క అనుభూతులే.
0: All that seen with the eye, all that heard through the ear, all that has been experienced with the mind, they are all external.
1: ఇవన్నీ కూడా కేవలము ఎలివేషన్ అన్నారు. లోపల ఉన్నటువంటి యొక్క దివ్య శక్తి యొక్క ప్రతిబింబములే.
0: All this come under one aspect, elevation, which is the reflection of the inner one.
1: ఇలాంటి దీనిని మనం సత్యమని గుర్తించి

0: జస్ట్ ట్రావెల్ అప్ టు ద బాడీ ఓన్లీ టుడే.
1: దీని తరువాత ఈ ప్రయాణము స్తంభించిపోతుండాలి.
0: Beyond this, the travel comes to a total halt.
1: మనసు వరకు మాత్రమే మానవుడు ప్రయాణం చేస్తున్నాడు.
0: Man travels up to the position of mind.
1: కానీ ఓవర్ మైండ్, ఆ మనసుకు అతీతమైనటువంటి ఒక స్థితిని కూడాను మనం పొందాలి.
0: But there is another, something beyond the mind, over mind, that we should imagine.
1: ఈ మనసు ఎంతవరకు ప్రయాణం చేయగలదు?
0: How far the mind can travel?
1: మనోమూలం ఇదం జగత్తు, జగత్తు వరకు ప్రయాణం చేయగలదు.
0: The mind can travel up to the universe.
1: ఈ జగత్తులో ఉండేటువంటి యొక్క వస్తువులను, వాహనములను, వ్యక్తులను, విషయములను కూడాను గుర్తించడానికి మనసు ఆధారం కావాలి.
0: Mind should be the basis to understand the various aspects relating to the objects and different things in the world.
1: మనసుతో వర్తించేంత వరకు కూడాను మానవుడిగానే ఉంటాడు.
0: So long he conducts himself with the mind, he remains at the level of a human being.
1: కానీ ఇది అమనస్కుడు కావాలి.
0: But he should withdraw the mind, amanaska.
1: అమనస్కుడనగా ఏమి? మనస్సుకు అతీతమైనటువంటి స్థితికి పోవాలి.
0: అమనస్క మీన్స్ వన్ షుడ్ రీచ్ ద స్టేట్ బియాండ్ ద మైండ్.
1: సూపర్ మైండ్ లో ప్రవేశించాలి.
0: యు షుడ్ స్టెప్ ఇన్ టు సూపర్ మైండ్.
1: ఈ సూపర్ మైండ్ అనేటువంటిదే సూక్ష్మదేహములకు సంబంధించినటువంటిది.
0: దిస్ సూపర్ మైండ్ ఈజ్ రిలేటెడ్ టు ద సటిల్ బాడీ.
1: ఈ యొక్క సూక్ష్మదేహమునందు మాత్రమే ఇవన్నీ కూడాను శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవి ఏవీనూ లేక.
0: In the subtle body, things like the body, the senses, the mind, the ego are not present.
1: కేవలం చేతన శక్తిడై ఉంటుంటాడు.
0: Is just the awareness.
1: దీనికి కూడాను అతీతమైనటువంటి కారణ దేహాన్ని మనం ప్రవేశించాలి.
0: But we should also step into that which is beyond this, the causal body.
1: ఈ కారణ దేహం అనేటువంటి దాని ఎందే.
0: In this causal body,
1: శరీరము, మనస్సు, ఇంద్రియములను, బుద్ధిని అన్ని కూడాను కంట్రోల్ చేసేటువంటి పవర్ ఉంటుండాలి.
0: దిస్ కాజల్ బాడీ హ్యాస్ గాట్ దట్ కంట్రోలింగ్ పవర్ ఆఫ్ ద బాడీ, ద సెన్సెస్, ద మైండ్, ఈగో.
1: ఏ తర్వాత సర్వశక్తులు కూడాను మానవుని ఎందే ఇమిడి ఉంటున్నవి.
0: ఇట్స్ ఆల్ సెడ్ అండ్ డన్, ఆల్ కెపాసిటీస్ ఆర్ లేటెంట్ ఇన్ హిమ్.
1: మానవుడు అనంతమైనటువంటి శక్తి కలగాడు.
0: మ్యాన్ హ్యాస్ గాట్ ఇన్ఫినిట్ పవర్.
1: మానవుడు అద్భుతమైనటువంటి యొక్క శక్తి కలవాడు.
0: మ్యాన్ హ్యాస్ గాట్ ఎక్సలెంట్ పవర్.
1: మానవులకు అర్థము కానటువంటి విషయములు జగత్తులో లేవు.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ దట్ మ్యాన్ కెనాట్ కాంప్రిహెండ్.
1: కనుకనే అద్భుతమైన, అనంతమైన, అర్థవంతమైనటువంటి వాడు మానవుడు.
0: సో మ్యాన్ ఈజ్ మిస్టీరియస్, ఇన్ఫినిట్ అండ్ దాట్ ఈస్ మీనింగ్ ఫుల్.
1: కానీ ఈనాటి మానవుడు,
0: బట్ మ్యాన్ టుడే,
1: గొప్ప విద్యావంతుడై,
0: బీయింగ్ హైలీవంతుడై,
1: వైజ్ఞానవంతుడై, సర్వశక్తిమయుడుగా రాణిస్తూ ఉంటున్నాడు.
0: Man today is shining as a highly educated, intellectual, scientific one.
1: కానీ ఇవి కాదు వాని యొక్క భౌతికమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ప్రకటించేటువంటివి.
0: But these secular, physical, worldly things will never manifest, express the self.
1: ఇవి ప్రాప్తికృతమైనటువంటి యొక్క శక్తులను ప్రకటిస్తుంది.
0: They only express, manifest the worldly powers.
1: కానీ అంతర్శక్తులను ప్రకటించేటువంటి యొక్క తత్వము ఒకటి, అగాధమై, అగమ్యమై, అగోచరమై, అనంతమై, అవ్యక్తమై ఉంటుండాలి.
0: బట్ ద సెల్ఫ్ విచ్ ఇస్ హిడెన్ లేటెంట్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ సీక్రెట్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్,
1: అది మానవుని ఎందుకున్నటువంటి కాస్మిక్ పవర్ అంటారు.
0: దట్ ఈస్ ది కాస్మిక్ పవర్ ఇన్
1: యూనివర్సల్ శక్తి.
0: దట్ ఈస్ యూనివర్సల్ పవర్.
1: సర్వత్రా ఉండేటువంటి యొక్క శక్తియే మన యందు, మన యందు ఉన్నటువంటి యొక్క శక్తియే సర్వత్రా కూడా ఉంటుండాలి.
0: The power present all over the universe is within us, and the power within us is present everywhere.
1: కాని ఆకారమును పురస్కరించుకొని ఇది అణువుగాను, విశాలతను పురస్కరించుకొని ఇది అంత్యముగాను మనం భావిస్తున్నాం, అనంతముగాను భావిస్తున్నాం.
0: But basing on its form, we take it as microcosm and the macrocosm.
1: సర్వత్రా వ్యాపించినటువంటి గాలిని ఒక బెలూన్లో కట్టి దాన్ని ఊపి పెట్టినప్పుడు ఈ అనంతమైన గాలి బెలూన్ లో ఒక లిమిట్ గా ఉంటుండాలి.
0: ద ఇన్ఫినిట్ ఎయిర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ వెన్ ఇట్స్ బ్లోన్ ఇన్ టు ద బెలూన్ ఇట్ విల్ బి ఇన్ ఎ లిమిటెడ్ ఫామ్.
1: కానీ అనంతమైన గాలిలో ఇది మర్జ్ కావటం లేదు.
0: బట్ ఇట్ డజంట్ మర్జ్ ఇన్ టు ది ఇన్ఫినిట్ ఎయిర్ అరౌండ్.
1: ఎప్పుడు ఇది అనంతమైనటువంటి గాలిలో ఏకమైపోతుంది?
0: వెన్ డస్ ఇట్ బికమ్ వన్ విత్ ది ఇన్ఫినిట్ ఎయిర్?
1: ఈ గాలిని మరింత ఊది ఊది ఊదినప్పుడు ఈ ఆకారం అనేటువంటి బెలూన్ బస్ట్ అయిపోతుంది.
0: When you blow up this balloon more and more, the balloon bursts.
1: ఇది బస్ట్ అయినప్పుడు ఇందులో అణుమాత్రంగా ఉండినటువంటి యొక్క గాలి అనంతములో ఏకమైపోతుంది.

0: Non bus. This air which is so small and little would merge into the infinite air around.
1: కనుక మన దేహములే ఒక బెలూన్ వంటివి.
0: So our bodies are a sort of balloon.
1: ఇందులో నింపుకున్నటువంటి యొక్క అనంత శక్తిగా ఉండేటువంటి యొక్క గాలి అణువుగా మనం భావిస్తున్నాము.
0: The infinite air present within us, we take it as a fraction, as an atom.
1: కాని ఈ అణువే ఘనములో ఉన్నటువంటి అంశమే.
0: This atom is just a part of the mighty one.
1: అణు రణీయాన్ మహతో మహీయాన్. ఈ రెండింటి యొక్క ఏకత్వం ఒక్కటే.
0: There is oneness in both the microcosm and the macrocosm.
1: కాని మనసు చేసే చింతన,
0: but the thinking of
1: the
0: mind,
1: చేసే పని,
0: the action of the body,
1: ఆత్మ చూచే సాక్షిభూతము,
0: and the self which is
1: మూడు భిన్న భిన్నంగా కనిపిస్తాయి.
0: They appear to be different.
1: కాదు కాదు, ఇది ఒకదానితో ఒకటి ఏకమై ఉంటుంటాయి.
0: No, they are interrelated.
1: ఆకారములో భిన్నమే కాని,
0: they may be different in form.
1: ఆనందములో ఏకమే,
0: but in bliss just one.
1: దీనిని ఉపనిషత్తులు,
0: this ఉపనిషత్స్,
1: అనంతములోని ఏకత్వమే, అనేకత్వములోని ఏకత్వమే అని విశ్వసిస్తూ వచ్చారు.
0: Upanishads taught that this is unity in diversity.
1: కనుక మానవత్వం అనగా,
0: so human life,
1: దైవత్వానికి భిన్నమైనటువంటిది కాదు.
0: So humanity is in no way different from divinity.
1: మానవత్వము దివ్యత్వము రెండు ఒక్కటే.
0: The humanity and the divinity are one and the same.
1: కనుక ఈ రెండవ స్థాయి లోపల ఈ విశాలమైనటువంటి యొక్క భావాన్ని మనం అభివృద్ధి పరచుకున్నప్పుడు,
0: in the second stage when we develop that broad feeling,
1: దేవుడైన నేను, దేవుడైన విశ్వము రెండు కూడాను ఒక్కటే అనేటువంటి సమత్వానికి వస్తుంది.
0: ఇట్ కమ్స్ టు దట్ వన్నెస్, ది ఈక్వాలిటీ. ఐ ఆమ్ గాడ్, ది యూనివర్స్ ఇస్ గాడ్, బోత్ ఆర్ వన్.
1: ఇది డివైన్ యూనివర్సల్ ఫామ్ అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ డివైన్ యూనివర్సల్ ఫామ్.
1: ఈ యూనివర్సల్ ఫామ్ అనేటువంటిది ఎట్లా చేరింది?
0: హౌ డు యూ గెట్ దిస్ యూనివర్సల్ ఫామ్?
1: వస్తువుల యొక్క భిన్నత్వంతో కాదు.
0: ఇస్ నాట్ అవుట్ ఆఫ్ డిఫరెన్స్.
1: ఏకత్వంతోనే.
0: It's only of oneness, unity.
1: కనుక శక్తి తత్వాన్ని మనము క్వాలిటీగా తీసుకోవాలి.
0: So we should take this power as quality.
1: దేహములు కేవలము ఒక క్వాంటిటీగా భావించాలి.
0: We should take the body as quantity.
1: క్వాంటిటీ కావలసినంత ఉండవచ్చును.
0: There may be plenty of quantity.
1: క్వాలిటీని మనం ప్రధానంగా తీసుకోవాలి.
0: But we should take quality as the chief one.
1: అది ప్రతి మానవుని యందు ఉండినటువంటి ఒక చైతన్యము, కాన్షియస్నెస్.
0: It is the consciousness in every man.
1: కనుక ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది,
0: this consciousness,
1: sarvatra vyapinchinatundi,
0: is present everywhere.
1: Manu gaali teesukuntunnamu,
0: we breathe.
1: Ee gaali neeku pratyekanga, itaniki pratyekanga, ataniki pratyekanga raavatam ledu.
0: The breath, this air, is not separate to each and
1: sarvatra
0: everyone here.
1: Sarvatra undinatundi gaali lopalle evari capacity ki taginattiga vaaru teesukuntunnaru.
0: The air present all over is just inhaled depending on capacity.
1: Ee dehamulaku sambandhinchinatundi oka limit ga vishwasistunnamu.
0: That we breathe into our body, we take it as limited capacity.
1: కనుకని మానవత్వము చాలా అణుమాత్రంగా భావించి, అల్పంగా భావించి, కేవలము తాను ఒక దీనుడిగా విశ్వసిస్తున్నాడు.
0: టేకింగ్ దిస్ హీ కన్సిడర్స్ హింసెల్ఫ్ వెరీ హంబల్, ఈజ్ వెరీ సింపుల్.
1: కాదు కాదు, మానవుడు అల్పుడు కాదు, అనంతుడు.
0: బట్ మ్యాన్ ఈస్ నాట్ సో లిమిటెడ్, బట్ హీస్ ఇన్ఫినిట్.
1: కనుకని అట్టి ఇన్ఫినిట్ గా ఉండినటువంటి ఒక మానవత్వాన్ని,
0: దట్ హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ ఇన్ఫినిట్,
1: ఈనాడు మనం దేహరీతిగా దానిని అదుపులో ఉంచటం చేతనే,
0: బికాస్ వీ లిమిట్ టు ద బాడీ,
1: ఈ దివ్యత్వమైనటువంటి యొక్క విశాలత్వాన్ని మనము అర్థం చేసుకోలేకపోతున్నాం.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ బ్రాడ్ ఐడెంటిటీ విత్ ద డివినిటీ.
1: మొట్టమొదట నీ దివ్యత్వాన్ని నీవు గుర్తించాలి.
0: ద ఫస్ట్ ఇన్స్టెన్స్, అండర్స్టాండ్ యువర్ డివినిటీ.
1: నీవెవరో నీవు అర్థం చేసుకోవాలి.
0: అండర్స్టాండ్ హూ యు ఆర్ ఫస్ట్.
1: కానీ ఈనాటి విద్యా విధానం లోపల,
0: బట్ ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్,
1: తనను తాను వదలి,
0: leaving one's own self,
1: విశ్వాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: They make an effort to understand the universe.
1: ఇది పెద్ద అజ్ఞానం.
0: This is big ignorance.
1: ఈనాడు విజ్ఞానం ఎంత పెరిగినదో,
0: today the science has progressed.
1: ఎంత విశాలమైనదో,
0: it is so vast.
1: ఎంత విజృంభించినదో,
0: it has spread far and wide.
1: దాని ప్రక్కలో అజ్ఞానం కూడాను అంత విజృంభిస్తూ వస్తుండాలి.
0: But in same hand, along with that, ignorance is also on the rise.
1: ఈ అజ్ఞానమును చూడటం లేదు మానవుడు.
0: Man is not understanding this ignorance.
1: తాను తాను గుర్తించినటువంటి ఒక విజ్ఞానమును మాత్రమే దృష్టి అందించుకుంటున్నాడు.
0: He keeps in view all his achievements in the field of science.
1: ఇది నిజమైన విజ్ఞానము కాదు.
0: This is no true wisdom.
1: ఇది అజ్ఞానంలోని ఒక భాగమే.
0: Just a part of ignorance.
1: ఎంతవరకు మానవులకు భేదములు, భిన్నత్వములు, శరీరం యొక్క కృషులు ఉంటున్నాను, అంతవరకు వీడు అజ్ఞానియే కాని విజ్ఞాని కాదు.
0: సో లాంగ్ మ్యాన్ హ్యాస్ గాట్ ది ఫీలింగ్స్ ఆఫ్ డిఫరెన్సెస్ అండ్ డైవర్సిటీస్, ఈజ్ జస్ట్ ఇగ్నోరెంట్ బట్ నాట్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
1: ఓవర్ మైండ్, ఈ యొక్క లిమిట్ ను మనం దాటిపోవాలి.
0: సో హీ షుడ్ రీచ్ దట్ స్టేట్ ఓవర్ మైండ్ ఫ్రమ్ ఫైనైట్ టు ఇన్ఫైనైట్.
1: ఇది సాధ్యమా అని ప్రశ్నించవచ్చు.
0: వన్ మే క్వశ్చన్, ఇస్ దట్ పాసిబుల్?
1: తప్పక సాధ్యమే.
0: సర్టెన్లీ ఇట్ ఇస్ పాసిబుల్.
1: మానవుడు సాధించలేనిటువంటిది జగత్తులో ఒక్కటి లేవు.
0: దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ దట్ మ్యాన్ కెనాట్
1: అకాంప్లిష్. సర్వమును సాధించవచ్చు,
0: ఎవ్రీథింగ్ హీ కెన్ అకాంప్లిష్.
1: కానీ అట్టి విశ్వాసం మానవుల్లో లేకపోవటం చేతనే సాధించలేకపోతున్నాడు.
0: As man has no such confidence within him, he is not able to achieve.
1: ఈ శరీరం యొక్క పరిమితిని మాత్రమే భ్రమించి
0: he goes by the limited body.
1: పరిమితమైన దేహంతో నేను ఇంత ఘనకార్యం చేయగలనా అని కొంతవరకు సందేహిస్తున్నాడు.
0: He doubts, is that possible to understand the infinite with this finite body?
1: దేహం పరిమితమే కాని నీవు పరిమితుడు కాదు, అపరిమితుడవు.
0: Body is limited, but you are limitless.
1: కనుక నేను అనేటువంటిది అపరిమితమైనటువంటి యొక్క శక్తి.
0: సో దిస్ I is infinite power.
1: నేను అనేటువంటి అపరిమితమునకు,
0: దిస్ ఐ విచ్ ఇస్ ఇన్ఫినిట్,
1: ప్రక్కలో దేహం అనేటువంటిది పెట్టినప్పుడు,
0: వెన్ వీ కీప్ ద బాడీ బై ఇట్ సైడ్,
1: నేను దేహము అయిపోతున్నాడు.
0: దెన్ ఇట్ బికమ్స్ ఐఎమ్ ద బాడీ.
1: దేహము పరిమితమైనటువంటిది,
0: బాడీ ఈజ్ లిమిటెడ్.
1: నేను అపరిమితమైనటువంటిది,
0: ఐఎమ్ లిమిట్లెస్.
1: కాబట్టి అపరిమితమైనటువంటి దానికి ప్రక్కలో పరిమితమైన దానిని పెట్టుకుని పరిమితమనే విశ్వసించి అపరిమితమును తాను విసర్జిస్తున్నాడు.
0: Keeping the limited by the side of limitless, he forgets the limitless aspect and goes by this limited aspect only.
1: మన బలహీనతలకు,
0: for all our weakness,
1: మన సందేహములకు,
0: for doubts,
1: మన యొక్క డౌట్స్ కు అన్నింటికి మూల కారణము ఈ దేహమే.
0: For all our doubts, for all our questions, body is the cause.
1: కనుక దేహము పాంచ భౌతికము.
0: Body has got all the five senses.
1: దేహము కూలక తప్పది ఎప్పుడు.
0: Body is bound to fall.
1: దేహి నిరామయుండు.
0: But indwella
1: గణితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనాల ముద్రలు లేవు.
0: The indwella has neither birth nor death.
1: నిజము చూడ.
0: Truly?
1: ఆ దేహియే దేవదేవుడు.
0: That indwella is verily God.
1: ఆ నీవు దేహివి కానీ దేహం కాదు.
0: You are the indweller but not the body.
1: నీవు శరీరి కానీ శరీరం కాదు.
0: You are the indweller in the body but not the body.
1: నీవు ఆత్మవే కాని క్షేత్రజ్ఞుడే కాని క్షేత్రం కాదు.
0: యు ఆర్ ద నోవర్ బట్ నాట్ ద నోన్.
1: కానీ క్షేత్రజ్ఞుడే లేకపోతే క్షేత్రం అంటే పేరు ఎట్లొస్తుంది?
0: వెన్ యు ఆర్ నాట్ ది నోవర్, హౌ డు యూ గెట్ దిస్ నేమ్ ద క్షేత్ర?
1: కనుకనే బాడీ క్షేత్రము.
0: బాడీ క్షేత్ర.
1: ఈ క్షేత్రం అనే పేరు దేనికి వచ్చింది?
0: హౌ డు యూ గెట్ దిస్ నేమ్ క్షేత్ర?
1: ఏదో ఒక దివ్యమైనటువంటి ఒక శక్తి అందులో ఉండటం చేతనే దీనికి క్షేత్రం అని పేరు వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇట్ హాస్ ద నేమ్ క్షేత్ర.
1: తిరుపతి క్షేత్రము.
0: క్షేత్ర తిరుపతి.
1: తిరుపతిలో వెంకటేశ్వరుడు దివ్యంగా ఉండటం చేతనే దీనికి ఒక క్షేత్రం అని పేరు వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ద డివినిటీ వెంకటేశ్వర ఇట్ ఇస్ కాల్డ్ క్షేత్ర.
1: బద్రీ క్షేత్రము, అమర్నాథ్ క్షేత్రము.
0: బద్రీ క్షేత్ర, అమర్నాథ్ క్షేత్ర.
1: ఇలాంటి క్షేత్రాలకంతకును ఒక దివ్యమైన శక్తి అక్కడ ఆధారమై ఉంటున్నది.
0: ఇన్ ఆల్ దీస్ క్షేత్రస్ పిల్గ్రిమ్ సెంటర్స్ దిస్ డివైన్ పవర్.
1: అదే విధంగానే దేహం ఒక క్షేత్రము.
0: బాడీస్ క్షేత్ర.
1: ఈ క్షేత్రములకు ఎవరో ఒకడు ప్రధానుడు ఒకడు ఉండాలి కదా, క్షేత్రజ్ఞుడు.
0: దేర్ మస్ట్ బి ది క్షేత్రజ్ఞ. ద నోవర్
1: క్షేత్రజ్ఞుడు, అతనే ఆత్మస్వరూపుడు.
0: ఈ క్షేత్రజ్ఞ, ద నోవర్, ద సెల్ఫ్, ఆత్మ.
1: ఆ క్షేత్రజ్ఞుడు ఉండచేతనే ఈ దీనికి క్షేత్రం అనే పేరు వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ద నోవర్ విత్ ఇన్ దిస్ ఇస్ కాల్డ్ క్షేత్ర.
1: కనుక విద్యార్థులు మొట్టమొదట క్షేత్రజ్ఞుడిని గుర్తించాలి.
0: సో స్టూడెంట్స్
1: క్షేత్రజ్ఞుని యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: దే షుడ్ డెవలప్ ద ఫుల్ ఫెయిత్ ఇన్ క్షేత్రజ్ఞ.
1: విశ్వాసం ఉండినప్పుడే సర్వం కూడా మనకు లభ్యమవుతాయి.
0: When they have that self-confidence, they can accomplish anything.
1: ఆత్మవిశ్వాసము లేనటువంటి వాడికి ఏది కూడా సాధ్యము కాదు.
0: Without self-confidence, nothing is possible.
1: ఏ కార్యము కూడా చేయలేడు.
0: He cannot do anything.
1: కనుకనే ఆత్మవిశ్వాసము విద్యార్థులకు అత్యవసరం.
0: So this self-confidence is most essential to students.
1: ఈ ఆత్మవిశ్వాసం అనేటువంటిది నేనే ఆత్మను అనేటువంటి విశ్వాసం గాఢంగా రావాలి.
0: This self-confidence means, I am the true self.
1: నాకు నా ఎదుటి వ్యక్తికి ఉండేటువంటి మధ్యన ఉన్నటువంటి గోడ త్రుంచి వేయాలి.
0: We should remove the barrier that stands in between me and the person in front.
1: నీకు నీ ఎదుటి వ్యక్తికి ఉండేటువంటి భేదము ఒక అద్దము ఏది, అది దేహం.
0: What is that obstacle between you and the man in front? That is the body.
1: ఈ దేహములు ఉపాధులను మనం దూరం చేసినప్పుడు,
0: when we get away from this body,
1: రెండు ఏకమైపోతాయి.
0: Both become one.
1: కనుక ఏకత్వంలో ఉండేటువంటి ఆనందమే నిజమైనటువంటి ఆనంద కోసం యొక్క ప్రతిబింబము.
0: ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద షీత్ ఆఫ్ బ్లిస్ లైస్ ఇన్ దిస్ యూనిటీ వన్నెస్.
1: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ ఆనంద కోసములు మానవుడికి ఉపాధులే కాని మానవుడు కాదు.
0: సో ఆల్ దీస్ 5 sheets. The sheath of food, the sheath of the mind, the sheath of the life, the sheath of the bliss, and sheath of the wisdom. They are all just
1: mixed. Enno shirts undavachunu, enno pants undavachunu.
0: You may have many shirts, many pants.
1: Kaani ivanni nee dressle kaani neeku daavi kaadu.
0: They are merely your dress, but you are not that.
1: Kaarlo neevu prayanam chesinanta varakunu kaaru neevu avutava?
0: Simply because you travel by car, you cannot be the car.
1: Kaadu kaadu, kaaru rathamu, neevu rathikudu.
0: Car is the chariot, you are the charioteer.
1: నీవు ఇంటిలో ఉండినంత మాత్రం ఇల్లు నీవు అవుతావా?
0: సింప్లీ బికాస్ యు ఆర్ రెసిడెంట్ ఇన్ ద హౌస్ యు కెనాట్ బి ది హౌస్.
1: నీవు ఇల్లు యజమానుడవు, ఇల్లు నీకు ప్రత్యేకమైన ఒక కట్టడము.
0: యు ఆర్ ది ఓనర్ ఆఫ్ ది హౌస్, ద హౌస్ ఇస్ మియర్లీ కన్స్ట్రక్షన్.
1: అదే విధంగానే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహమనేటువంటి ఇంటి లోపల ఈ యొక్క దేవుడు అనేటువంటి వాడు ఉండటం చేతనే నీవు దేహాన్ని విశ్వసించి దేహిని విస్మరిస్తున్నావు.
0: బాడీ ఈస్ జస్ట్ ద హౌస్, ద ఇన్వెలర్ ఇస్ వెరీ గాడ్, యు ఆర్ జస్ట్ క్యారీడ్ అవే బై ద బాడీ. And you forget the indweller.
1: నీవు దేహము కానే కాదు.
0: You are not certainly not the body.
1: నీవు దేహము ధరించినటువంటి ఉపాధి.
0: You have just put on this vesture, the body.
1: ఇది ఏనాటికైనా కూడా నీవు మార్పు చేయవచ్చును.
0: One day or other you may change.
1: కానీ మార్పు కానటువంటి వాడే నీవు.
0: You are really the changeless.
1: నీవు నిత్యుడవు, సత్యుడవు.
0: You are eternal and all truth.
1: ఇలాంటి విశ్వాసం మానవుల్లో అభివృద్ధి కావాలి.
0: యూ షుడ్ హావ్ సచ్ ఫెయిత్ అండ్ డెవలప్.
1: ఇలాంటి విశ్వాసానికి తగినటువంటి యొక్క ఆధారాలు కూడా మనం సాధనలో నిరూపించాలి.
0: యూ షుడ్ ఆల్సో ప్రూవ్ ఇన్ అవర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ద బేసిస్ ఫర్ సచ్ ఎ ఫీలింగ్.
1: కానీ ప్రతి మానవుడు కూడాను నేను నేను నా దేహం అని భావనతో ఈ పదమును ఉపయోగపెడుతున్నాడే కానీ మానవుడు అంటే ఎవరు అనేటువంటిది ఎవరికి అర్థం కావటం లేదు.
0: బట్ ఎవ్రీవన్ మేక్స్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ మై బాడీ బట్ హీ డజంట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ మానవ.
1: మానవుడు అనేటువంటి పదములకు అర్థం తీసుకోవాలి.
0: వి షుడ్ టేక్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ.
1: ఈనాడు అర్థం తెలియనటువంటి పదములు ఎన్నో మానవుడు ఉపయోగపెడుతున్నాడు.
0: మ్యాన్ ఈస్ మేకింగ్ యూజ్ ఆఫ్ మెనీ థింగ్స్, మెనీ వర్డ్స్ హి డస్ నాట్ మీన్.
1: డిక్షనరీలో చూస్తున్నాడు.
0: బట్ హి జస్ట్ రిఫర్స్ టు ది డిక్షనరీ.
1: నీ డిక్షనరీ ఎక్కడ ఉంటుండాలి?
0: వేర్ లైస్ ప్రెసెంట్ యువర్ డిక్షనరీ?
1: అది నీ యొక్క హృదయ తత్వము.
0: ద డిక్షనరీ ఇస్ వెరీ హార్ట్.
1: అది నీ యొక్క అంతర్భావంతో కూడినటువంటి శక్తి.
0: ఇట్ ఈస్ ద పవర్ అవుట్ ఆఫ్ ది ఇన్నర్ విజన్.
1: ఇన్ఫినిట్ ఆ యొక్క డివైన్ శక్తిని మనం చూసుకోవాలి.
0: దట్ ఈస్ ద డివైన్ పవర్, ద ఇన్ఫినిట్.
1: ఆ కాస్మిక్ పవర్ అంతా మనలోనే ఉంటుండాలి.
0: ది ఎంటైర్ కాస్మిక్ పవర్ ఈస్
1: ఒక వేలిలో ఎంత శక్తి ఉంటుందని నీవు చక్కగా పరీక్ష చేస్తే,
0: ఇఫ్ యూ ఎగ్జామిన్ క్లియర్లీ ది పవర్ ఇన్ వన్ ఫింగర్,
1: యావత్ ప్రపంచంలో ఉండేటువంటి సమస్త శక్తులు కూడా ఒక వేలి అందే మాత్రం ఉంటుండాలి.
0: ది ఎంటైర్ పవర్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎ ఫింగర్.
1: నీవు ఫింగర్ ను ఆధారం చేసుకోవటం చేత అది బలహీనంగా నీకు కనిపిస్తుండాలి.
0: బికాస్ యూ జస్ట్ లుక్ ఇన్ టు దట్ ఫింగర్ ఇట్ అపియర్స్ టు బి వీక్.
1: ఈ ఆకారాన్ని నువ్వు చూడవద్దు.
0: నెవర్ గో బై ఫామ్.
1: ఈ ఆకారం చేత మానవుడు కావచ్చును కానీ
0: వన్ మే బికమ్ ఎ హ్యూమన్ బీయింగ్ బై ఫామ్.
1: ఆచరణ చేత మానవుడు కావాలి.
0: బట్ హి హస్ టు బి హ్యూమన్ బీయింగ్ ఇన్ ప్రాక్టీస్.
1: ఈనాడు 99 మంది అంతా కూడా ఆకార మానవులే కనిపిస్తున్నారు కానీ ఆచరణ మానవులు కనిపించడం లేదు.
0: In the world today, 99% of people are human beings just in form but not in
1: practice.
0: We should become a human being in practice.
1: దీనినే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు. థాట్స్, వర్డ్స్, యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం జరగాలి.
0: This Swami calls it proper study of mankind is man. There should be harmony between thought, word and deed.
1: ఈ విధమైనటువంటి శక్తి మానవుడియందే లేకపోతే ఎన్ని విధమైనటువంటి యొక్క దీనిని నూతనమైనటువంటి అద్భుతాలను సాధిస్తూ వస్తున్నాడు మానవుడు.
0: Without this divine power, it's not possible to accomplish so many of the things in this world.
1: కనుక మానవునియందు ఒక విధమైనటువంటి యొక్క రాక్షసత్వము, పశుత్వము అభివృద్ధి అవుతుండాలి.
0: In man, a sort of demonic quality, animal quality are on the rise.
1: ఈ యొక్క పశుత్వమునకును ఈ రాక్షసత్వానికి ఉండినటువంటి డిఫరెన్స్ ఏమిటి?
0: Where lies the difference between the demonic quality?
1: భిన్నత్వం, భిన్నత్వం.
0: Diversity.
1: దీని వలనే ఈ పశుత్వం పెరిగిపోతుండాలి.
0: Because of that, the animal quality is on the rise.
1: ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగినది.
0: టుడే ది టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్, రాపిడ్ స్ట్రైడ్స్.
1: కానీ ఎలక్ట్రాన్ ఇంకా కంప్యూటర్స్ ఇలాంటి దీంతో ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటివి జరుగుతూ ఉంటుండాలి.
0: దేర్ మెనీ సర్ప్రైజింగ్ థింగ్స్ గోయింగ్ ఆన్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ అటామిక్ లెవెల్ ఎలక్ట్రానిక్స్.
1: అద్భుతాన్ని సాధిస్తూ వచ్చారు.
0: మ్యాన్ హస్ అకంప్లిష్డ్ ఇన్ ది రెల్మ్స్ ఆఫ్ స్పేస్.
1: ఆటమ్ బాంబులు, హైడ్రోజన్ బాంబుల లోపల కూడా మహా అద్భుతమైనటువంటి యొక్క శక్తిని కూడా సాధించారు.
0: హీ రీచ్డ్ ది స్టేట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ డిస్కవరింగ్ ది అటమ్ బాంబ్ అండ్ హైడ్రోజన్ బాంబ్.
1: ఇది ఒక వైపున పెరిగిపోతుంటుండాలి.
0: దే ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే.
1: మరొక వైపున
0: ఆన్ వన్ హ్యాండ్
1: నైతికంగా,
0: మోరల్,
1: భౌతికంగా,
0: ఫిజికల్,
1: ఆధ్యాత్మికంగా,
0: స్పిరిచువల్,
1: ధార్మికంగా,
0: ధార్మిక్,
1: దినదినములకు దిగజారిపోతుంది.
0: డే బై డే దే ఆర్ డిక్లైనింగ్.
1: ఒకవైపున చూస్తే ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావము,
0: ఎఫెక్ట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆన్ వన్ సైడ్,
1: మరొక వైపున కుల మతముల యొక్క భిన్నత్వము,
0: దేర్ ఇస్ డిఫరెన్సెస్ బికాస్ ఆఫ్ కమ్యూనిటీ,
1: ఇంకొక వైపున ప్రాంతీయ దురభిమానములు,
0: బికాస్ ఆఫ్ ది మిస్డైరెక్ట్ అటాచ్మెంట్ టు రీజనల్,
1: విద్యార్థుల యొక్క ఆందోళనలు,
0: ది అజిటేషన్స్ అమంగ్ స్టూడెంట్స్,
1: ఇవి మరొక వైపున పెరుగుతూ వస్తుంటుంది.
0: దే ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే ఆన్ వన్ హ్యాండ్.
1: ఈ విధమైన యొక్క భిన్నత్వమైన రెండింటి యొక్క అభివృద్ధులకు మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ దాట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డిఫరెన్సెస్?
1: దీనిలో మానవత్వంలో ఒక పశుత్వం శేషించడం చేతనే ఈ భిన్నత్వం జరుగుతూ ఉండాలి.
0: బికాస్ ది యానిమల్ క్వాలిటీ విచ్ ఇస్ స్టిల్ ప్రెసెంట్ యాజ్ ఎ రెమనెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్,
1: మానవంలో దైవత్వము, మానవత్వము, పశుత్వము, దానవత్వము, నాలుగు శక్తులు ఇమిడి ఉంటున్నాయి.
0: Within a man, all these four faculties are present. The animal quality, the human quality, the divine quality and the demonic quality as well.
1: కనుక ఈ యొక్క నాలుగు యొక్క శక్తుల లోపల కూడాను మానవ క్వాలిటీ మరిగిపోతున్నాయి. మిగిలినటువంటి క్వాలిటీలు అభివృద్ధి అవుతున్నాయి.
0: As is forgotten the human quality, the other qualities are increasing.
1: మనం తెలివితేటలను పెంచుకుంటున్నామే కానీ,
0: we are developing our intelligence.
1: మన యొక్క ఆత్మతత్వాన్ని పెంచుకోవటం లేదు.
0: We are not developing the nature of the self.
1: మన యొక్క స్కిల్ ఏ విధంగా చేస్తున్నాము?
0: How are we putting, making use of this skill?
1: మన నాలెడ్జి, మన విజ్ఞానం, తెలివితేటలను కొంత స్కిల్ చేసినప్పుడే ఇది క్రమక్రమేణా కూడాను ఒక అంతర్భావంగా రూపొందుతుంది.
0: When we develop, when we skill our knowledge, naturally leads to innovation.
1: నాలుగు శక్తులే మానవుడి యందు నాలుగు రూపములు ధరిస్తూ ఉంటుండాలి.
0: All these four powers latent in man assume four
1: forms. మొదటిది నాలెడ్జి.
0: The first one, knowledge.
1: రెండవది skill.
0: The second, skill.
1: మూడవది బ్యాలెన్స్.
0: Third, balance.
1: నాలుగవది insight.
0: Fourth, insight.
1: ఈ నాలుగింటి లోపల మొట్టమొదటి knowledge పెరుగుతుండాలి.
0: Among these four, the first one, knowledge, it is increasing, ever increasing.
1: కానీ మూడవదైన balance తప్పిపోతుండాలి.
0: But third one, the balance is lost.
1: మానవుడు బ్యాలెన్స్ పైనే ఉంటున్నాడు జీవితం అంతా.
0: Human life rests on this balance.
1: బ్యాలెన్స్ చెడిపోవటానికి కారణం ఏమిటి?
0: What is the reason for this balance that
1: knowledge ని skill చేయటం లేదు విద్యార్థులు, knowledge ని kill చేస్తున్నారు.
0: Students are not skilling their knowledge, they are killing their knowledge.
1: Knowledge ని kill చేయటం వల్లే balance తప్పిపోతుండాలి.
0: As they kill the knowledge, the balance is lost.
1: ఈ balance తప్పిపోవటం వల్లే inside పోయి outlook వస్తుండాలి.
0: As this balance is lost, the inner view, insight is gone, he develops external vision.
1: ఈ యొక్క outlooks కు మూల కారణం ఇదే.
0: This is responsible for all the outlooks externally.
1: మనం నిరంతరం కూడాను బయట దృష్టి, బయట దృష్టి, బయట దృష్టిలోనే ఉంటున్నాము.
0: Continuously we indulge in the external vision.
1: కాదు, బయటది ప్రత్యేకమైనటువంటిది కాదు, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్, దీని తత్వాన్ని గుర్తించాలి.
0: Certainly not. All that you find outside is not there. It is just the reflection of the inner being.
1: కనుక ఈ రిఫ్లెక్షన్ ని చూసి నువ్వు రియల్ గా నీవు భావిస్తున్నావు.
0: యూఆర్ క్యారీడ్ అవే బై ది రిఫ్లెక్షన్, టేకింగ్ ఇట్ యాజ్ ద రియల్.
1: రియల్ ను మర్చిపోతున్నావు.
0: యూఆర్ ఫర్గెటింగ్ ది రియల్ వన్.
1: చేతిలో ఉన్నటువంటి పిట్టనే పొట్టలో ఒక విధమైనటువంటి దీంట్లో పొదలో కనిపిస్తుంటుంది. అది
0: ద బర్డ్ ఆన్ హ్యాండ్ అపియర్స్ ద సేమ్ ఇన్ ద బుష్ దేర్.
1: కానీ ఈనాటి మానవుడు పొదలో ఉన్న పిట్టను పట్టే కోసం చేతిలో ఉన్న పిట్టను వదిలిపెడుతున్నాడు.
0: మ్యాన్ టుడే లూజెస్ ద బర్డ్ ఆన్ హ్యాండ్ వ్యూయింగ్ ద బర్డ్ ఇన్ ద బుష్.
1: ఇంత అజ్ఞానిగా మారిపోతున్నాడు మానవుడు.
0: మ్యాన్ హ్యాస్ బికమ్ సచ్ అన్ ఇగ్నోరెంట్ వన్.
1: కాదు కాదు, ఇది కాదు మానవత్వానికి సరైన విశిష్టత.
0: దిస్ ఇస్ నాట్ ది ట్రూ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్.
1: దానిని కూడా నువ్వు తనపైన తాను విశ్వసించాలి.
0: హీ షుడ్ హావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ఎక్కడెక్కడో దీనిని మనం విశ్వసించడానికి ప్రయత్నించకూడదు.
0: లెట్స్ నాట్ హావ్ ఫెయిత్ అబౌట్ ఎవ్రీథింగ్ ఆల్ అరౌండ్.
1: నీవెవరు, నీవెవరు, నీవెవరు, నీవెవరని చూచిన వాళ్ళంతా ప్రశ్నిస్తూ పోతున్నాం.
0: టుడే వీ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూమ్ సో ఎవర్ యూ మీట్.
1: కానీ నేనెవరు అనేటువంటి ప్రశ్న నీవు తెలుసుకోలేకపోతున్నావు.
0: బట్ యూఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హూ ఎమ్ ఐ, హూ రియల్లీ యూ ఆర్.
1: కనుకనే ఈ దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియం, అంతఃకరణ, ఈ అన్నింటినీ కూడా మనం ప్రశ్నలు వేసుకుంటూ పోతున్నాం.
0: సో వీ గో ఆన్ పుట్టింగ్ క్వశ్చన్స్ ద బాడీ, ద మైండ్, ద ఇంటెలెక్ట్ అండ్ ద ఇన్నర్ సెన్సెస్.
1: ఇవన్నీ నీ ఉపాధులే.
0: దే ఆర్ ఆల్ మెయిర్లీ యువర్ క్వశ్చన్స్.
1: నీ ప్రాపర్టీస్.
0: యువర్ ప్రాపర్టీ.
1: నీవే దానికి ఓనరు.
0: యువర్ ద ఓనర్.
1: దిస్ ఇస్ మై బాడీ, మై బుద్ధి, మై చిత్తము, మై ఇంద్రియము, మై అంతఃకరణ, ఈ మై, అదే నీవు మాస్టర్.
0: When you say my body, my mind, my senses, my inner senses, meaning
1: ikkada
0: you are the master.
1: My body, my mind, my buddhi, my chitta, my indriya. But who am I? Question vesukunte neeku teliyatam ledu.
0: Then when you say my body, my intelligence, my intellect, then you question yourself, who am I? You don't know who you are.
1: Nee illu antunnavu.
0: You say, this is my house.
1: Neevu evaru dehamane nenu ankovatam kalaga nee aa bhavana padutunnavu.
0: Because you mistake yourself with the body, because you have that feeling.
1: Ee yokka inti paina edaina oka cinema wall post ni kanipisthe nuvu vaadito jagada vestunnavu.
0: If any wall poster is stuck to the wall, you fight with him.
1: Idi enta varaku nee abhimanamu?
0: How far you have
1: it? ఇల్లు నాది నాది అనే అభిమానం ఉండినంత వరకు అతనితో నీవు జగడ వేస్తున్నావు.
0: యు ఫైట్ విత్ దట్ పర్సన్ బికాజ్ యు హావ్ గాట్ ద ఐడెంటిటీ అటాచ్డ్ టు యువర్ హౌస్.
1: ఆ ఇల్లును అమ్మి వేస్తే దానిపైన బాంబు పడి పగిలేకుండా నీ విచారణ చేయవు.
0: When once you sell out your house, even the house is bombed, you are not mindful.
1: ఆనాడు విచారానికి ఈనాడు అవిచారానికి కారణం ఏమిటి? అది నాది కాదు అనేటువంటి అభిమానం, అది నాది అనే అభిమానం. ఈ అభిమాన దురభిమానమే దీనికి మూల కారణం.
0: At one time you had pleasure, later you grieve. What is that responsible? It is only attachment.
1: ఈ యొక్క అభిమానం అనేటువంటిది ఇంటిపైన ఒక విధమైన దేహం పైన ఉండకూడదు.
0: You should not have attachment on the house or the body.
1: నీ పైన నీకు అభిమానం ఉంటే దేహం కూడా సుక్షేమంగా పెరుగుతుంది.
0: If you have got that attachment on the self, the body also will grow.
1: కానీ నీ పైన నీకు విశ్వాసం లేక,
0: without faith in yourself,
1: ఇంకా మిగిలిన దానంతా అభివృద్ధి పరచాలంటే ఇది అసాధ్యము, అసాధ్యం.
0: If you want to develop other aspects, it's impossible, impossible.
1: అదే నిజమైనటువంటి గొప్పతనము.
0: That's real greatness.
1: నీ పైన నీకు విశ్వాసము,
0: faith in yourself.
1: ఆత్మపైన విశ్వాసము,
0: faith in the self.
1: Faith in you, faith in God. This is the secret of greatness.
0: Faith in you, faith in God is the secret of greatness.
1: ఈ గ్రేట్నెస్ మనం తెలుసుకోవాలి.
0: We should understand that greatness.
1: ఈ సీక్రెట్ మనం తెలియటం ప్రయత్నించడం లేదు.
0: We are not making an effort to know that secret.
1: విద్యార్థులారా,
0: students,
1: సమస్త విశ్వము కూడా మీలోనే ఉంటుండాలి.
0: The entire universe is in you.
1: మీరు కేవలం అల్పులమని కానీ,
0: you should not take consideration of me.
1: ఒక మానవ శరీరదారులు కానీ భావించకూడదు.
0: You should not consider yourself the body.
1: దేహాలు కేవలం వాటర్ బబుల్స్ వంటివి.
0: Bodies are merely water bubbles.
1: దీని తర్వాత మైండ్ ఉంటుంది, ఇది మ్యాడ్ మంకీ వంటిది.
0: Then comes the mind, which is mad monkey.
1: కనుక మంకీ వంటి మైండ్ ను,
0: the mind that's like a monkey,
1: వాటర్ బబుల్ వంటి దేహాన్ని,
0: the body, the water bubble,
1: విశ్వసించవద్దు.
0: You should never rely on that.
1: నీ విశ్వసించవలసింది ఏమిటి? నీ కాన్షియన్స్.
0: What you should have faith is on conscience.
1: నీ ఆత్మవిశ్వాసం కలగాలి.
0: You should have self confidence.
1: అది లేకుండా ఎన్ని విశ్వాసం ఉంటుంది, ఏమి ప్రయోజనం?
0: Without that there is no use in having faith in others.
1: శరీరం చక్కగా అలంకారంగా ఉంటుండాలి.
0: The body is highly decorated.
1: కావలసినంత నగలంతా ధరించినాము.
0: You have got so much of jewelry.
1: మంచి మంచి వస్త్రాలు ధరించినాము.
0: You have got very good dress.
1: కానీ ఉచ్ఛ్వాస నిశ్వాసం లేకపోతే దీనికి ఏమి విలువ ఉంటుంది?
0: But when there is no breathing, inhalation, exhalation, what value the body has?
1: అదే రీతిగానే,
0: similarly,
1: విశ్వాసం అనేటువంటిది మన శ్వాసము.
0: So the faith is the breath.
1: విశ్వాసం లేనిటువంటి దేహం ఎన్ని ఘనకార్యం చేసినా ఇది శ్వాసం లేని దేహమే.
0: Without faith, even if the mighty things are accomplished in the body,
1: ఏదో ప్రాప్త శక్తులు దీన్ని అడిస్తూ ఉంటుందనే కానీ,
0: only the physical power
1: make it dance. ఆడేటువంటిది కాదు.
0: They don't dance on their own.
1: క్లాక్ దానికి కీ ఇచ్చి పెట్టినప్పుడు ఆ మూడు ముళ్ళు తిరుగుతూ ఉంటున్నాయి.
0: When you apply the key to the clock,
1: ఇది తెలియనంత మాత్రమే లైఫ్ ఉందనా?
0: Because the hands move, can you call it alive?
1: కీ ఉన్నంత వరకు తిరుగుతుంది.
0: The hands move, the, because of the key.
1: క్లాక్ కు కీ నే లైఫ్.
0: The key is the life of the clock.
1: కనుక మన మానవుడు ఇన్ని పనులు చేస్తున్నాడు, ఇన్ని విచారణలు జరుపుతున్నాడు, ఇన్ని విధమైనటువంటి ఘనకార్యములు సాధిస్తున్నాడు.
0: Man does so many things, accomplishes, investigates.
1: ఏది లైఫ్ సోర్స్?
0: What is the life source?
1: అది ఆత్మ.
0: That is the self.
1: అదే కాన్షియస్నెస్.
0: That is consciousness.
1: ఆ కాన్షియస్నెస్ అనేటువంటి లోపల ఉండటం చేతనే ఈ దేహం ఇన్ని పనులు చేస్తూ ఉంటుండాలి.
0: Because of the consciousness that is latent, he is able to do many. This consciousness,
1: నీవు అని నీకు బోధిస్తుండాలి.
0: It only teaches you that you are the consciousness.
1: ఆ కాన్షియస్నెస్ భౌతిక రూపంలో ఏ రీతిగా నీకు వ్యక్తమవుతుండాలి?
0: How does that consciousness expresses?

0: ఇదియే మన యొక్క కాన్షియస్నెస్. సో హమ్, సో దట్, దట్ మీన్స్ గాడ్. హమ్ ఐ, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్. ఈ కాన్షియస్నెస్ నీకు అంతర్వాడిగా బోధిస్తూ ఉంటుండాలి.
1: ది కాన్షియస్నెస్ ఎక్స్ప్రెసెస్ ఫిజికలీ బై వే ఆఫ్ ది సోహం ఇన్ అవర్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: ఇది దీనిని హంస గాయత్రి అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఈస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హంస అనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై స్వాన్ హంస?
0: అనగా మంచి చెట్టును విభాగం చేసేటువంటిది హంస.
1: దాట్ విచ్ డిఫరెన్షియేట్స్ గుడ్ అండ్ బ్యాడ్.
0: అనగా దేహాత్మభావమును జీవాత్మభావమును వేరుగా చేస్తుండాలి.
1: మీనింగ్ ఇట్ సెపరేట్స్ ద బాడీ ఫీలింగ్ అండ్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది సెల్ఫ్.
0: అనగా ఇది ఉపాధి, దేహము.
1: This is vestia, the body.
0: ఇది ఆధారము, దేహి.
1: This is the basis.
0: దేహి దేహమును రెండింటిని కూడా విభాగం చేసేటువంటి హంస.
1: It is only swan that distinguishes the
0: గాయత్రి. ఏమిటి ఈ గాయత్రి?
1: Next comes గాయత్రి. What is
0: ఈ గాయత్రి? అనగా మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
1: గాయత్రి meant master of senses.
0: ఈ గాయత్రికి రెండో పేరు సావిత్రి.
1: The second name of గాయత్రి is
0: master of life.
1: That master of life.
0: ఈ గాయత్రికి సరస్వతి అని మూడో పేరు.
1: The గాయత్రి has third name.
0: గాయత్రి, సావిత్రి, సరస్వతి. సరస్వతి మీన్స్ వాగ్దేవతా స్వరూపిణి.
1: సరస్వతి ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ద వరల్డ్.
0: కనుకనే ఈ సెన్సెస్ కు మాస్టర్, లైఫ్ కు మాస్టర్, ఇంకా వాక్కు మాస్టర్ అయినటువంటి ఒక తత్వము గాయత్రి తత్వం నీలో ఉచ్ఛ్వాస నిశ్వాసములో ఉంటుండాలి.
1: మాస్టర్ ఆఫ్ ద బాడీ, మాస్టర్ ఆఫ్ ది లైఫ్, మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్ ఇస్ జస్ట్ లైస్ ఇన్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: భూర్భువస్వః అన్నాడు గాయత్రి.
1: This in Gayatri Mantra is also called Bhur Bhuvasvaha.
0: Bhur, body.
1: The first Bhur, body.
0: Bhuvaha, life.
1: Second Bhuvaha, life.
0: Mudodhi, prajna.
1: Third awareness, prajna.
0: Dhirini, radiation, vibration, materialization annaru.
1: This is also called
0: radiation, ane prajna sakti.
1: Radiation, that is awareness.
0: వైబ్రేషన్, అదే ప్రాణశక్తి.
1: వైబ్రేషన్ ద లైఫ్ ఫోర్స్.
0: దేహమే మెటీరియలైజేషన్.
1: బాడీ స్టాండ్స్ ఫర్ మెటీరియలైజేషన్.
0: భూర్భువస్వః ఎక్కడో భూలోకము, భూర్లోకము, స్వర్గలోకము కాదు, మన దేహమే భూర్భువస్వర్లోకము.
1: దేర్ఫోర్ భూర్భువస్వః ఆర్ నాట్ ది త్రీ వరల్డ్స్ లయింగ్ అపార్ట్ ఫ్రమ్ యూ.
0: మూడు లోకములు మన యందే ఉంటుండాలి.
1: ఆల్ ది త్రీ వరల్డ్స్ ఆర్ ఇన్ యూ.
0: ముమ్మూర్తులు మన యందే ఉంటుండాలి.
1: ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఇన్ యువర్ బాడీ.
0: మూడు కాలములు మన యందే ఉంటుండాలి.
1: ఆల్ ద త్రీ టైమ్స్ ఆర్ ఇన్ యూ.
0: కనుకనే మానవుడు సామాన్యుడు కాదు.
1: సో హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఆర్డినరీ.
0: మానవుడు సాక్షాత్ చైతన్య స్వరూపుడే.
1: ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్.
0: ఇట్ ఇస్ కాస్మిక్ డివైన్.
1: ఈజ్ కాస్మిక్ డివైన్ ఫార్మ్.
0: అలాంటి దివ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మనము అలక్ష్యం చేస్తున్నాము.
1: ద హ్యూమన్ ఫార్మ్ విచ్ ఇస్ వెరీలీ ది వెరీ డివైన్ ఇస్ నెగ్లెక్టెడ్.
0: అల్పమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క సుఖం నిమిత్తమై ఈ యొక్క దివ్యత్వాన్ని మనము పాడు చేసుకుంటున్నాము.
1: వి ఆర్ వేస్టింగ్ దిస్ డివినిటీ ఫర్ మీన్ లో ఫిజికల్ సెన్షన్.
0: మాణిక్యముల వంటి మానవత్వాన్ని మనం మసిబొగ్గులు అనేటువంటి సుఖానికి అమ్ముకుంటున్నాము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ఎ ప్రెషస్ జెమ్ ఇస్ సింప్లీ సోల్డ్ అవుట్ ఫర్ కోల్.
0: కనుక మనము దీనికి కాదు అమ్ముకోవాల్సినటువంటిది.
1: ఇట్స్ నాట్ ఫర్ దాట్ వీ షుడ్ సెల్ ఇట్ అవుట్.
0: సర్వము మాణిక్యం, మాణిక్యంగానే ఉంటుంటాయి.
1: ద జెమ్ షుడ్ రిమైన్ ఎ జెమ్.
0: అది నిరంతరము ప్రకాశించేటువంటిది.
1: ఇట్ షైన్స్ కంటిన్యూస్లీ.
0: దీనికి ఏ యొక్క సమయమునందు కానీ ఏ విధమైన మార్పులు రావు.
1: ఎనీ టైమ్ ఇట్ అండర్ గోస్ నో
0: దానిని సత్ అన్నారు.
1: దట్ ఇస్
0: అనగా బీయింగ్, బీయింగ్ ఉన్నది, ఉన్నది, ఉన్నది, మార్పు చెందేటువంటిది కాదు.
1: దట్ ఈస్ ది సత్ బీయింగ్, బీయింగ్ చేంజ్లెస్.
0: కనుక అట్టి మానవత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎనఫ్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద హ్యూమన్.
0: మానవుడు సామాన్యుడు కాదు.
1: హ్యూమన్ బీయింగ్ ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
0: మానవుడు మాధవుడే.
1: హ్యూమన్ బీయింగ్ ఇస్ వెరీ గాడ్.
0: దేవుడు అనగా వేరు, దేశమందు లేదు.
1: గాడ్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఫారెన్ ల్యాండ్.
0: అనగా తనదు దేహమందే.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ హిస్ బాడీ.
0: పాపం అనగా వేరు, పరదేశము లేదు.
1: సిన్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఫారెన్ ల్యాండ్.
0: తాను చేయు పనులు తగిలియుండు.
1: ఇట్ లైస్ ఇన్ ది యాక్షన్స్ హి డస్.
0: కనుక పుణ్యము కానీ పాపం కానీ అన్ని మన యొక్క యాక్షన్ లోనే ఉంటుంది.
1: సో ద మెరిట్ అండ్ ద సెయిన్ దే లై ఇన్ వన్స్ ఓన్ యాక్షన్స్.
0: మనము దివ్య భావంతో ఉంటుంటే మంచి కార్యములే చేస్తాం.
1: ఇఫ్ యూ హావ్ డివైన్ ఫీలింగ్స్ యూ సర్టన్లీ అండర్టేక్ గుడ్ యాక్షన్స్.
0: మనం కేవలము ఒక పశుభావంతో ఉంటుంటే పశు కార్యములు చేస్తాం.
1: ఇఫ్ యూ యానిమల్ ఫీలింగ్స్ యూ డూ యానిమల్ యాక్టివిటీ.
0: కనుక మనలో ఉన్నటువంటి భావ మార్పులు కలగాలి.
1: సో దేర్ షుడ్ బి చేంజ్.
0: మన పరిణామం అనేటువంటిది మనస్సుకు అతీతంగా పోవాలి.
1: సో దిస్ ప్రోగ్రెస్ అడ్వాన్స్మెంట్ షుడ్ బి బియాండ్ ద మైండ్.
0: ఈ మనస్సుతో ఉండినంత కాలం కూడా మనల్ని మాలిన్యమే చేరి ఉంటుంటారు.
1: సో లాంగ్ ఇట్ సెంటర్స్ అరౌండ్ ద మైండ్ దేర్ ఇస్ బౌండ్ టు బి డర్ట్.
0: ఈ మాలిన్యం పోవాలంటే
1: to get away from this dirt,
0: పరిశుద్ధమైనటువంటి ఒక చిత్ స్వరూపం తోపల దీన్ని పరిశుద్ధం గావించాలి.
1: యూ షుడ్ ప్యూరిఫై విత్ దట్ అవేర్నెస్.
0: చిత్, చిత్, చిత్. ఏమిటి ఈ చిత్?
1: వాట్ ఈస్ దిస్ చిత్ అవేర్నెస్?
0: ఇది చిత్తుకు అవేర్నెస్ పేరు. అంతే,
1: చిత్ ఇస్ ఆల్సో కాల్డ్ అవేర్నెస్.
0: అవేర్నెస్ అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై అవేర్నెస్?
0: పూర్ణమైనటువంటి అండర్స్టాండింగ్ అవేర్నెస్.
1: ఇట్ ఈస్ టోటాలిటీ, కాంప్రిహెన్సివ్ అండర్స్టాండింగ్.
0: ఇది ఏమిటి అని మిమ్మల్ని ప్రశ్న వేసినప్పుడు ఇది పీస్ ఆఫ్ క్లాత్ అంటారు.
1: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ వాట్ ఈస్ దిస్, యూ సే ఇట్స్ పీస్ ఆఫ్ క్లాత్.
0: ఇది కాదు అవేర్నెస్.
1: దిస్ ఈస్ నాట్ అవేర్నెస్.
0: ఈ పీస్ ఆఫ్ క్లాత్ అనేటువంటి చెప్పడం వల్ల సర్వము తెలిసిందని అనుకోకూడదు. ఇది అహంకారం.
1: బై సేయింగ్ దట్ ఇట్ ఇస్ పీస్ ఆఫ్ క్లాత్ అండ్ ఫీలింగ్ దట్ యు నో ఎవ్రీథింగ్, ఇట్ ఇస్ ఈగో.
0: ఇది పూర్తి విప్పి చూసినప్పుడు ఇది హ్యాండ్ కర్చీఫ్, ఇది అవేర్నెస్.
1: వెన్ యూ అన్ఫోల్డ్ ఇట్ దెన్ యూ అండర్స్టాండ్ హ్యాండ్ కర్చీఫ్, దట్ ఇస్ అవేర్నెస్.
0: దీని స్వరూపాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నటువంటి అప్పుడే అవేర్నెస్ అంటారు.
1: ద టోటాలిటీ ఫుల్ అండర్స్టాండింగ్ ఇస్ అవేర్నెస్.
0: మానవత్వాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడే దీనిని అవేర్నెస్ అని చెప్పవచ్చు.
1: సో హ్యూమన్నెస్ షుడ్ బి అండర్స్టాండ్ ఇన్ ఫుల్, దట్ ఇస్ అవేర్నెస్.
0: ఈనాడు మానవత్వం అంటే ఏమిటో తెలియటం లేదు.
1: టుడే నో వన్ నోస్ వాట్ ఈస్ హ్యూమన్ క్వాలిటీ.
0: నేను అన్ని తెలుసుకున్నాను అనుకోవటం కేవలం వెర్రితనము.
1: ఇట్స్ ఓన్లీ ఫూలిష్నెస్ టు ఫీల్ దట్ హీ నోస్ ఎవ్రీథింగ్.
0: కనుక ఇది అవేర్నెస్ కింద రాదు.
1: This doesn't come under awareness.
0: Awareness ఎప్పుడు సత్తుతో కూడి ఉంటుంటాయి.
1: Awareness is always
0: అవేర్నెస్ ఉండదు.
1: Awareness doesn't lie apart for a moment.
0: అవేర్నెస్ ఎప్పుడు శాశ్వతమైన దాంతో చేరి ఉంటుంటాయి.
1: సో అవేర్నెస్ ఇస్ ఆల్వేస్ ఇన్ కాంబినేషన్ విత్ దట్ పర్మనెంట్ వన్.
0: సత్తు చిత్తు అని రెండింటికి సంబంధం పోచారు.
1: దట్స్ వై ఇట్ ఈస్ సెడ్ సత్ అండ్ చిత్.
0: సత్తుకు పక్కలో చిత్తు ఉండే ఉంటుంటాయి.
1: ద చిత్ ఇస్ బై ది సైడ్ ఆఫ్ ద సత్.
0: కనుకనే ఈ సత్తుకు శాశ్వతమైనటువంటి ఒక తత్వం.
1: సో బీయింగ్ ఇస్ పర్మనెంట్.
0: ఈ చిత్తు కూడా శాశ్వతమైనటువంటి ఒక ప్రజ్ఞానము.
1: దిస్ అవేర్నెస్ ఇస్ ఆల్సో పర్మనెంట్.
0: రెండింటినీ మనం అర్థం చేసుకున్నప్పుడే
1: వెన్ యూ అండర్స్టాండ్ బీయింగ్ అండ్ అవేర్నెస్
0: ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది.
1: దెన్ ద బ్లిస్ ఒరిజినేట్స్ విత్ ఇన్ యూ.
0: దీనినే సత్ చిత్ ఆనందం అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ బీయింగ్ అవేర్నెస్.
0: దీనిని వేదాంతిక్ పరిభాషలో అస్థి భాతి ప్రియము అన్నారు.
1: దిస్ ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ కాల్డ్ అస్థి భాతి ప్రియ.
0: ఈ రెండింటికి మధ్య లోపల రూప నామములు చేరటం చేత
1: ఇన్ బిట్వీన్ ది టూ బికాస్ ఆఫ్ ద నేమ్ అండ్ ఫార్మ్
0: ఈ యొక్క సత్య చిత్త ఆనందం యొక్క ప్రకాశములు కూడాను కొంతవరకు కోల్పోతున్నాయి.
1: ద రేడియన్స్ ద బ్రిలియన్స్ ఆఫ్ ది బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లిస్ ఆర్ ఆల్సో లాస్ట్.
0: కనుక మనము ఆకారమును ఆధారంగా తీసుకోకూడదు.
1: సో వీ షుడ్ నాట్ రిలై ఆన్ ద ఫార్మ్.
0: మా వైస్ ఛాన్సలర్ మానవత్వమునకు మాధవత్వమునకు ఉండినటువంటి సంబంధ బాంధవ్యాన్ని స్వామి కొంతవరకు ప్రబోధించాలి అన్నారు. దీనికి ఏమాత్రం భిన్నత్వమే లేదు.
1: వైస్ ఛాన్సలర్ ప్రేడ్ స్వామి టు ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ రిలేషన్షిప్ బిట్వీన్ హ్యూమానిటీ అండ్ ద డివినిటీ.
0: రిలేషన్షిప్ లేదు అక్కడ.
1: దేర్ ఇస్ నో రిలేషన్షిప్.
0: రియాలిటీ ఉంటుండాలి.
1: ఓన్లీ రియాలిటీ లైస్ దేర్.
0: అది ఒకటి ఇది ఒకటి వేరుగా ఉన్నప్పుడే రిలేషన్షిప్ వస్తుంది.
1: వెన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సెపరేట్ లై అపార్ట్
0: ఒకటైనప్పుడు రిలేషన్షిప్ ఎక్కడ ఉంటుంది?
1: వెన్ బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్, వేర్ ఇస్ రిలేషన్?
0: మానవుడు దేవుడు.
1: మ్యాన్ ఇస్ గాడ్.
0: జీవుడు దేవుడు.
1: ఇండివిజువల్ ఇస్ గాడ్.
0: క్షేత్రము క్షేత్రజ్ఞము.
1: ఇట్స్ ఓన్లీ ది ఫీల్ నోవేర్ అండ్ నో.
0: అన్ని ఏకత్వంతోనే ఉంటున్నాయి.
1: ఆల్ లైస్ ఇన్ యూనిటీ.
0: కనుక ఏకత్వాన్ని గుర్తించాలి.
1: వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దిస్ వన్నెస్.
0: అప్పుడే నిజమైనటువంటి యొక్క మానవత్వం మనకు అర్థమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ది హ్యూమన్నెస్.
0: ఇలాంటి విశాల భావమును ఈనాడు గుర్తించుకోలేకపోవటం చేతని ప్రపంచంలో అనేక భిన్నత్వములు, అనేక ద్వేషములు, అనేక విధమైనటువంటి బాధలు అభివృద్ధి అవుతున్నాయి.
1: బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ సచ్ బ్రాడ్ ఫీలింగ్స్ ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ జెలసీస్, హేట్రెడ్ అండ్ డిఫరెన్సెస్.
0: అశాంతి
1: ఎవ్రీవేర్.
0: ఎక్కడ చూసినా భయము.
1: ఎవ్రీవేర్ దిస్ ఫియర్.
0: ఎక్కడ చూసినా కూడా దిగులు. ఎక్కడ చూసినా కూడా ఒక విధమైనటువంటి ఆందోళన బయలుదేరుతుండాలి.
1: దేర్ ఇస్ ఎజిటేషన్ ఆల్ ఓవర్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: దీనికి మూల కారణం భిన్నత్వమే.
1: ద మెయిన్
0: భేదము భేదము
1: డిఫరెన్స్.
0: ఈ భేదము ఎప్పుడు కలుగుతుండాలి?
1: వెన్ డు యు ఫైండ్ డిఫరెన్స్?
0: స్వార్థం అభివృద్ధి కాయినప్పుడే భేదం ఆవిర్భవిస్తుండాలి.
1: వెన్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ ఆన్ ద రైజ్ యు ఫైండ్ డిఫరెన్సెస్.
0: కనుక మానవత్వంలో ఉన్నటువంటి ఈ స్వార్థం నశించాలి.
1: దేర్ఫోర్ దిస్ సెల్ఫిష్నెస్ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్.
0: పెంచుకోవాలి.
1: వన్ షుడ్ డెవలప్ ది స్పిరిట్ ఆఫ్
0: యథార్థాన్ని గుర్తించాలి.
1: వన్ షుడ్ అండర్స్టాండ్ దట్
0: ఈ నానాత్మంలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: వి షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ది డిఫరెన్స్ ఆస్పెక్ట్స్.
0: కనుక అన్నింటికి సత్యం సత్యం సత్యం.
1: For everything the truth is.
0: సత్యం అందరికి ఒక్కటే.
1: The truth is one for everybody.
0: ఇది విద్యార్థి సత్యము, ఇది గృహస్థుని సత్యము, ఇది వానప్రస్థుని సత్యము, ఇది సన్యాస సత్యం అని దీనికి విభాగం లేదు.
1: The truth cannot be distinguished. It cannot be called, cannot be limited to a
0: syllabus. లేక ఇది అమెరికన్ సత్యము, ఇది ఇటలీ సత్యము, లేక ఇది పాకిస్తాన్ సత్యము, చైనా సత్యము, ఇండియా సత్యం అని దీనికి భేదాలు లేవు.
1: Truth cannot be identified with any region either as China.
0: సత్యం ఒక్కటే, ఒక్కటే సత్యం.
1: Truth is one alone.
0: Truth is God.
1: Truth is God.
0: ఆ సత్యమైన మార్గాన్ని మనం ప్రవేశపెట్టాలి.
1: We should tread along this path of truth.
0: కనుకనే భారతీయ సంస్కృతి యందు ప్రాచీన కాలం నుండి కూడా సత్యం వద ధర్మం చెర ఈ రెండినే రెండు నేత్రాలుగా భావించి ప్రచార ప్రబోధన సలుపుతూ వచ్చారు.
1: Therefore, in Indian culture since ancient times, these two things are taught. Speak truth and understand righteous action.
0: మానవునకు ఈ రెండు కన్నులు పోయినాయి.
1: Man has lost both the eyes today.
0: కనుక నీ తనను తాను రక్షించుకోలేకపోతున్నాడు.
1: So he is not able to protect himself.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: దృష్టి లేదు.
1: Because he has no vision.
0: ఈ దృష్టి లోపల కారణం ఏం లేకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: What is the reason behind this blindness?
0: తాను కేవలం సృష్టిలో ఉన్నాను అని భ్రమిస్తున్నాడు.
1: He is just deluded that he is in creation.
0: సృష్టిలో నీవు లేవు, నీలోనే సృష్టి ఉంటుంది.
1: You are not in this creation, the creation is in you.
0: నీవు సృష్టిలో ప్రవేశించడం లేదు.
1: You are not in creation.
0: నీవి నుంచినే సృష్టి ప్రవేశిస్తుంటుంది.
1: Creation came out of you.
0: కనుక ఇలాంటి సత్యాన్ని గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ హ్యాస్ టు బి రియలైజ్డ్.
0: నేను జీవుడిగా ఉండి దేవునిలో ప్రవేశిస్తున్నాను సాధన చేత అని భ్రమించకూడదు.
1: బీయింగ్ ఎన్ ఇండివిజువల్ ఐ గెట్ ఇన్ టు ది డివినిటీ, యూ షుడ్ నాట్ హ్యావ్ దట్ డెల్యూషన్.
0: నీవు ఆత్మలో ప్రవేశిస్తున్నానని భ్రమించకూడదు.
1: యూ షుడ్ నాట్ బి డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్
0: యు ఆర్ ప్రవేశించావు ఈ జగత్తుకు. ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: యూ కేమ్ అవుట్ ఆఫ్ దట్ ఆత్మ ఇన్ టు దిస్ వరల్డ్, దట్ ట్రూత్ హ్యాస్ టు బి రియలైజ్డ్.
0: ఆత్మ నుండి వచ్చినటువంటి వాడు కానీ ప్రకృతి నుంచి ఆత్మలో ప్రవేశించేవాడు కాదు.
1: You came out of that atma, but you are not getting into atma from this nature.
0: You may worship a picture as a god, but not God as a picture.
1: So Swami says you may worship picture as God, but not God as the picture.
0: This cloth is God.
1: This cloth is God.
0: This flower is God.
1: This flower is God.
0: The plate is God.
1: This plate is God.
0: ఈ అన్నింటినీ పైకి పంపించేసి,
1: just take them up to the heights.
0: అంతేకాని God is flower, God is cloth, God is plate. కిందికి దింపదు దీన్ని.
1: So don't bring down God, calling it as God is flower, God is cloth. No.
0: Look up. Adi nee yokka state.
1: So Swami says, look up. That is the main thing.
0: Unnata sthayilo nee povali.
1: Go to noble heights.
0: Low aim is crime. Adi nee paapam.
1: Low aim is crime. That is sin.
0: Nee lopaliki digavaddu. Paiki pampinchandi.
1: Never go down. Take it up.
0: ఇది ఉన్నత స్థాయి. ఊర్ధ్వమూలం అతశాఖ అని భగవద్గీత చెప్తూ వచ్చింది.
1: ఇట్ ఆల్సో రిఫర్స్ టు రీచింగ్ ద నోబుల్ హైట్స్.
0: కనుక ఎవరిని ఏ విధంగా కూడా మనం బాధించకూడదు.
1: వి షుడ్ నాట్ హర్ట్
0: హార్మ్ ఎవరిని ఏ విధంగా కూడా మనం హింసించకూడదు.
1: వి షుడ్ నాట్ బి వైలెంట్ టువర్డ్స్ ఎనీవన్.
0: అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: ద సెల్ఫ్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుక మానవత్వం లోపల ఇంకా ఎలాంటి పవిత్రమైన శక్తులు ఉంటున్నాయి అనేటువంటిది మున్ముందు మనం విచారించుకుందాం.
1: In the coming days we will be certainly thinking of the sacred powers latent in human life.
0: ఇప్పుడు కేవలము ఒక విధమైనటువంటి అవుట్లైన్స్ మాత్రమే.
1: Swami has given outline to the topic this morning.
0: ఇదంతా ఓన్లీ ఒక మాస్టర్ ప్లాన్ మాత్రమే.
1: Swami has designed the master plan.
0: ఇదంతా కేవలం రా మెటీరియల్ మాత్రమే.
1: Swami has placed in front of us the raw material.
0: ఈ రా మెటీరియల్ మనం తోకు చేసుకున్నాము.
1: We collected the raw material.
0: ఇంకా యథార్థమైనటువంటి స్వరూపాన్ని మనం ప్రొడక్షన్ చేయాలి.
1: Then we should project the true form.
0: Production.
1: Production.
0: Not projection.
1: Production next step, the true form.
0: దీన్ని ఒక పదార్థంగా రూపొందింప చేయాలి.
1: We should make it into a material, an object.
0: ఈ సత్యాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించి,
1: the students should know this.
0: జగత్తుకు ఆదర్శప్రాయులుగా నిలిచి,
1: they should be ideal to the
0: world. ఈ సత్యాన్ని యావత్ ప్రపంచానికి కూడాను చాటి,
1: they should also publicize this.
0: ప్రపంచంలో శాంతి భద్రతను నెలకొల్పాలి.
1: And establish the peace and security.
0: మనము ఏ కేవలం ఒక భారతదేశమే శాంతిగా ఉండాలని కోరకూడదు.
1: వి షుడ్ నెవర్ ప్రే దట్ భారత్ షుడ్ బి పీస్ఫుల్.
0: అదే నారో మైండ్.
1: దట్ ఇస్ నారో మైండ్.
0: విశాలమైన భావం. లోక సమస్తా సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉండాలి.
1: యు షుడ్ హావ్ ఎ బ్రాడ్ ఫీలింగ్, లెట్ ఎవరీవన్ బి హ్యాపీ.
0: అప్పుడే అందరి సుఖంలోనే నీ సుఖం కూడా ఆవిర్భవిస్తుంది.
1: యువర్ హ్యాపీనెస్ లైస్ ఇన్ అదర్స్.
0: అంతేకాకుండా లోకం ఎట్లపోతే ఏమి, నా సుఖం నాకు కావాలని ఆ విధంగా ప్రార్థించకూడదు.
1: యూ షుడ్ నెవర్ ప్రే విత్ ఫీలింగ్ వాట్ ఇఫ్ వాట్ మే హ్యాపెన్ టు ది వరల్డ్ బట్ ఐ షుడ్ బి పీస్ఫుల్ అండ్ హ్యాపీ.
0: లోకంలో ఉన్న అందరికీ ఎందుకు, నీవు ఒక వ్యక్తి.
1: యువర్ ఆల్సో ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఇలాంటి సమస్తి భావంతో,
1: విత్ ద కమ్యూనిటీ ఫీలింగ్,
0: ఇలాంటి విశాల భావంతో,
1: దట్ బ్రాడ్ ఫీలింగ్,
0: ఇలాంటి అనంతమైన భావంతో,
1: ఇన్ఫినిట్ ఫీలింగ్,
0: మీరు కొంతవరకు భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ దట్ బ్రాడ్ ఫీలింగ్స్.
0: కేవలం లౌకిక చదువులు చదివినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు హావ్ దిస్ వరల్డ్ ఎనఫ్.
0: కేవలం ఈ చదువులంతా కూడాను దేనికి?
1: వాట్ ఫర్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
0: జ్ఞానం పొట్ట కోసం.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ ద స్టమక్ టు ఫిల్ ద బెల్లీ.
0: ఈ స్టమక్ ని ఫిల్అప్ చేసుకోవడానికి ఇంత చదువు చదవాలనా?
1: టు ఫిల్అప్ దట్ మచ్ ఆఫ్ స్టమక్ షుడ్ యు హావ్ ఎడ్యుకేషన్?
0: మనం పొందాలనా?
1: షుడ్ యు హావ్ ఆల్ దీస్ థింగ్స్?
0: ఇంత ప్రపంచంలో మనం ఈ ఉద్యోగాల కోసం వెతకాలనా?
1: షుడ్ యు సర్చ్ ఫర్ ఎ జాబ్ ఫర్ ఆల్ దిస్?
0: వెతకనక్కర్లేదు.
1: నాట్ నెసెసరీ.
0: చదవనక్కర్లేదు.
1: యు నీడ్ నాట్
0: తిరగనక్కర్లేదు.
1: యు నీడ్ నాట్ మూవ్ అబౌట్.
0: నీవు నీ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే అక్కడే సాక్షాత్కరించుకుంటుంది.
1: యు నో యువర్ ఓన్ ట్రూత్, దేర్ ఇట్ మానిఫెస్ట్.
0: చదువులన్నీ చదివి,
1: having studied all,
0: చాలా వివేకి అయి,
1: being highly intelligent,
0: మగిడి తన్నరి కూడా మందమతుడు,
1: is a foolish one who does not know himself,
0: ఎంత చదువు చదివి,
1: with all the scholarship,
0: ఏ నీతి ఉన్నను,
1: he may be in any way.
0: హీనుని గుణము మానలేడు.
1: Mean man shall never change his
0: mind. చదువు చదువా.
1: With all the education.
0: తర్కవాదమే కానీ.
1: It's just argumentation.
0: పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: You will never get comprehensive
0: knowledge. చదువు చదువు చదివి చావంగనేటికి. చావులేని చదువు చదువాలే.
1: Why should one die with all this education? He should study to be deathless.
0: ఏమిటి ఈ ఎడ్యుకేషన్?
1: What is your education?
0: ఈ ఎడ్యుకేషన్ ఎక్కువ కావటం వల్ల ఎడ్యుకేషన్ కూడా ఎక్కువైపోతుంటుంది.
1: Because of education is more, there is more of agitation also.
0: ఈ ఎడ్యుకేషన్ లో ఎలివేషన్ కావాలి మనకు.
1: Education should lead to elevation.
0: అదే మన ఆదర్శము.
1: That is the ideal.
0: అదే నిజమైనటువంటి విద్య.
1: That is the true education.
0: ఆధ్యాత్మిక విద్య విద్యానాం.
1: The spiritual education is the true education.
0: ఈ లౌకిక విద్యలు కూడా కావాల్సిందే.
1: The world education is necessary.
0: వద్దని చెప్పకూడదు.
1: You should not say no.
0: దానితో పాటు
1: along with that
0: దీన్ని కూడా చేయాల్సిందే.
1: You should do this also.
0: భుజించాలంటే అన్నం ఒకటి ఉండాలి.
1: To eat food
0: is ప్రధానమైనటువంటి మ్యాటర్.
1: That is main.
0: అది ఇంపార్టెంట్ మెయిన్.
1: That is important item.
0: అయితే దానికి పులుసో రసమో పచ్చడో పెరుగో ఇవన్నీ కొన్ని అవుట్ సైడ్ ఉంటుండాలి కదా, కొన్ని కలుపుకోవటానికి రుచికి.
1: Along with the rice you need పులుసు సాంబార్ రసం to mix and eat.
0: అదే విధంగానే ఆధ్యాత్మిక విద్య అనేటువంటి అన్నాన్ని మనం తయారు చేసుకోవాలి.
1: సౌ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్
0: లౌకిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక ఇవన్నీ కూడా ఈ కూరల వంటివిగా దాన్ని చేర్చుకోవాలి.
1: సో మోరల్ ఎథికల్ ఫిజికల్ సైంటిఫిక్ ఆర్ ఐటమ్స్ లైక్
0: ఇవన్నీ కేవలం మన టేస్ట్ జిహ్వ చాపల్యం కోసం చేస్తున్నావు.
1: దే ఆల్ విల్ యాడ్ టు యువర్ టేస్ట్.
0: నీ భ్రాంతుల కోసం చేస్తున్నావు.
1: అడ్జస్ట్ ఫర్ యువర్
0: నీ రుచుల కోసం చేస్తున్నావు.
1: బికాజ్ యూ లైక్ ఇట్.
0: నీ వాంఛన కోసం చేస్తున్నావు.
1: బికాజ్ యూ డిజైర్.
0: ఈ విధంగా వాంఛన చల్లార్చుకున్నప్పుడే
1: వెన్ యూ పాసిఫై డిజైర్
0: మనస్సు స్తంభించిపోతుంది.
1: దెన్ మైండ్ వుడ్ కమ్ టు హోమ్.
0: అప్పుడే అమనస్కుడైపోతావు.
1: దెన్ యూ విత్డ్రా ద మైండ్.
0: అప్పుడే ఓవర్ మైండ్.
1: దట్ ఈస్ ఓవర్ మైండ్.
0: ఈ ఓవర్ మైండ్ అనేటువంటి దాన్ని
1: దిస్ ఓవర్ మైండ్
0: ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటి దాన్ని
1: దిస్ ఇల్యూమినేషన్ మైండ్
0: ఇంకా హయ్యర్ మైండ్ అనేటువంటి దాన్ని
1: హయ్యర్ మైండ్
0: ఇంకా సుపీరియర్ మైండ్ అనేటువంటి దాన్ని
1: అండ్ సుపీరియర్
0: ముందు మనం తెలుసుకోవాలి.
1: వీల్ హ్యావ్ టు నో ఇన్ ఫ్యూచర్.
0: అన్నింటి యొక్క అర్థములు మనం గుర్తించిన తర్వాతనే పూర్ణతత్వం ఏకమైపోతుంది.
1: వెన్ యూ అండర్స్టాండ్ మీనింగ్స్ ఆఫ్ ఆల్ దీస్ దెన్ యూ విల్ హ్యావ్ ది టోటల్ అండర్స్టాండింగ్.
0: కనుక ఆధ్యాత్మిక మార్గము అత్యవసరమైనటువంటిది.
1: Spiritual path is most essential.
0: ఆ ఆధ్యాత్మిక తత్వాన్ని మీకు చక్కగా విపులంగా వివరించి చెప్పే నిమిత్తమే ఈ సమ్మర్ క్లాసులు పెట్టుకోవటం.
1: Only to teach you clearly the spiritual path, the summer classes are held.
0: భౌతిక విద్యలంతా కూడా మీ క్లాస్ రూమ్ లో మీ అధ్యాపకులతో జరుగుతూనే ఉంటున్నాయి నిత్యం.
1: The world education you will have in your daily routine.
0: కానీ ఇది ప్రధానమైనటువంటిది.
1: But this is chief one.
0: నదీనాం సాగరోగతి. నదులు అనేక నదులుగా ఉంటుంది, అనేక రూపనామంతో ప్రవహిస్తాయి.
1: The rivers have different names, they flow in different
0: directions.
1: But ocean is one.
0: కాబట్టి మీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ ఇవన్నీ కూడా ఒక్కొక్క నదులు వంటివి.
1: Therefore, physics, botany, zoology, English, they are like rivers.
0: ఇవన్నీ చేరి ఆధ్యాత్మ విద్య అనే సముద్రంలో ఏకమైపోవాలి.
1: Ultimately, they should unify with that ocean, the spiritual knowledge.
0: అదే unity in diversity.
1: That is unity in diversity.
0: మీరందరూ చూస్తూనే ఉంటున్నారు.
1: Here you are all watching.
0: ఇక్కడే మీరు యూనిటీ ఇన్ డైవర్సిటీని చక్కగా గుర్తించవచ్చును.
1: Here you can clearly recognize unity in diversity.
0: ఒక ప్రశ్న వేసుకోండి.
1: You put your question one.
0: Beings are many.
1: Beings are many.
0: But breath is one.
1: But breath is one.
0: చూసారా? ఈ గాలి ఒక్కటిగానే ఉంటుండదు అందరికి.
1: The air is one to everybody.
0: మీ గాలి నా గాలి వేరు లేదు.
1: My air is not separate from yours.
0: అదే రీతికని అన్నింటిని ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
1: So we should understand this unity.
0: ఈ విధమైనటువంటి ఏకత్వం లోపల
1: ఇన్ దిస్
0: దైవచింతన చేస్తూ
1: థింకింగ్ ఆఫ్ ద లార్డ్
0: ఈ యొక్క సమ్మర్ క్లాస్ లోపల మీ హృదయాల్ని పవిత్రమైన పరివర్తన చేసుకుని తద్వారా ఈ లోకానికి తగిన రీతిలో చాటడానికి పూనుకోవాలి.
1: వీ షుడ్ శాంక్టిఫై, వీ షుడ్ ప్యూరిఫై, చేంజ్ అవర్ హార్ట్స్ అండ్ షో ఎన్ ఐడియల్
0: జీవితాన్ని గడపాలి.
1: వీ షుడ్ లీడ్ సెల్ఫ్లెస్ లైఫ్.
0: ఈ విధంగా గడపడానికి ఒక ఆధ్యాత్మిక తత్వం తప్ప మరొక మార్గంలో ఈ సెల్ఫ్లెస్ చేయడానికి వీలే కాదు.
1: To lead selfless life, spiritual path is the only way.

0: Things that are beautiful, things that bring fame, can be only impermanent, but the only permanent thing is truth.
1: Rajya bhogamulennu ravachu povachu shashvitamainadi satyamokate.
0: You can have the pelf and power of kingdoms, but that which is permanent is only truth.
1: Bratalu bandhuvulu ravachu povachu.
0: Relations and brothers may come and go.
1: శాశ్వతమైనది సత్యం ఒకటే.
0: ది ఓన్లీ థింగ్ దట్ ఇస్ పర్మనెంట్ ఇస్ ట్రూత్.
1: లోకమందు అధికార భోగము రావచ్చు పోవచ్చు.
0: ఇన్ ద వరల్డ్ స్టేటస్ అండ్ పవర్ మే కమ్ అండ్ గో.
1: శాశ్వతమైనది సత్యం ఒకటే.
0: ది ఓన్లీ థింగ్ దట్ ఇస్ పర్మనెంట్ ఇస్ ట్రూత్.
1: సరస సన్మార్గ తత్వంబు తెలియజెప్పి.
0: ద ఈజీ పాత్ టు గుడ్ కండక్ట్ అండ్ రైచియస్నెస్.
1: అమృతంబు అది ఏ సకల సౌభాగ్యమందు.
0: ద పాత్ ఆఫ్ రైచియస్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ బ్రింగ్స్ ప్రాస్పెరిటీ అండ్ ఆస్పీషియస్నెస్.

0: సత్యమందు.
1: The greatest prosperity in the world is only truth.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు,
1: today,
0: స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క గుణగణములను ప్రకటించి ప్రచారం చేసి ఆనందించగోరే ఈ యొక్క 19వ తేదీ ప్రారంభించాం.
1: The 19th of November is set apart to look into all the matters relating to women and disseminate what is good.
0: స్త్రీలలో అనేక విధములైనటువంటి యొక్క సత్య సంస్కృతులు ఉన్నవి.
1: In woman there is virtue and there is good and truth.
0: భూమి ఒక్కటే.
1: The world is only one.
0: కాని ఎట్టి విత్తనం నాటుతమో అట్టి మొక్కలే అభివృద్ధి అవుతాయి.
1: The seeds that we sow, we get only plants of those seeds.
0: అదే విధముగానే తల్లి యొక్క గర్భము భూదేవితో సమానం.
1: The woman's womb is synonymous with the earth.
0: ఇందులో ఎట్టి సంకల్పములు అనేటువంటి యొక్క విత్తనం మనం నాటుకుందమో అట్టి ఫలములే మనం అందుకునేటకు సిద్ధంగా ఉంటాం.
1: What is the idea that we conceive in ourselves, that it is that comes forth from the womb.
0: మామిడి విత్తనము నాటి చేదు ఫలమును పొందలేము. ఒకటి.
1: The world is only one.
0: కాని ఎట్టి విత్తనం నాటుదమో అట్టి మొక్కలే అభివృద్ధి అవుతాయి.
1: The seeds that we sow, we get only plants of those seeds.

0: from the womb.
1: మామిడి విత్తనము నాటి చేదు ఫలమును పొందలేము.
0: We cannot sow mango seeds and get some other type of fruit.
1: వేప విత్తనము నాటి మధురమైనటువంటి మామిడి ఫలమును పొందలేము.
0: We cannot sow the seeds of a neem tree and ask for sweet fruits.
1: కనుకనే తల్లి గర్భము నిరంతరము సత్య సంకల్పముల చేత సత్య భావముల చేత సత్య కార్యముల చేత నింపుకోవాలి.
0: So the mother's womb should be full of good thoughts, good words and good deeds.
1: అప్పుడే మనకు సత్పుత్రులు సదాచార సంపన్నులు సద్గుణవంతులైనటువంటి బిడ్డలు కలుగుతారు.
0: It's only then we get virtuous and good conduct of from children who are born.
1: కాని ఈనాడు దుర్గుణములు దురాలోచనలు దుస్సంగములు కలిగినటువంటి బిడ్డలు అభివృద్ధి అవుతున్నారనగా దీనికి మూల కారణము తల్లి యొక్క సంకల్పం లేని కారణం.
0: The ideas of the mother are responsible for the children who are either good or bad, and today there are children who are full of bad thoughts and wicked inclinations.
1: పూర్వము ఆర్యాంబాని గొప్ప గుణవంతురాలు ఉండేటువంటి
0: Earlier, Aryamayi was a very good woman.
1: ఆమె కేరళ దేశము లోపల కాలడి అనేటువంటి దీంట్లో ఉండేది. కేరళ దేశం కాలడి.
0: She was in Kaladi in Kerala. She was born there.
1: ఆమె నిరంతరం కూడాను దైవ చింతనే చేస్తూ దైవ కార్యములు ఎందే నిమగ్నులై ఉండేటువంటి వారు.
0: She was always thinking of God and doing the actions relating God word.
1: దీని తత్ఫలితంగా ఆమె పవిత్రమైన గర్భమునందు జగద్గురువైన శంకరాచార్యులు వారు జన్మించారు.
0: As a consequence of a good idea, Shankaracharya was born to her.
1: శంకరాచార్యులు ఇంతటి గొప్ప మహాగురువు కావడానికి కారణము తల్లి యొక్క సంకల్పములే దీనికి మూల కారణం.
0: For Shankaracharya to become a great guru, the mother's ideas were the cause for it.
1: వివేకానంద కాని రామకృష్ణ పరమహంస కాని వీరందరూ కూడాను ఈ తల్లి యొక్క సంకల్పం చేతనే వీరు ఇంతటి గొప్పవారుగా తయారయ్యారు.
0: ఐదర్ రామకృష్ణ ఆర్ వివేకానంద ఆర్ వాట్ దే ఆర్ బికాస్ ఆఫ్ దే ఐడియాస్ ఆఫ్ దేర్ మదర్.
1: పుత్రీదేవి మీకు తెలిసినటువంటిదే. ఆమె నిరంతరం కూడాను దైవ చింతన లోపల కాలం గడుపుతూ వచ్చేటువంటిది.
0: యు ఆల్ నో పుత్తలి దేవి, షీ వాస్ ఆల్ ద టైమ్ థింకింగ్ ఆఫ్ గాడ్.
1: ఆమె ఒక వ్రతమును నిరంతరము ఆచరిస్తూ ఆ వ్రతం పూర్తి అయినప్పటికి కోకిల గానం కాడాలి.
0: She was undertaking a vow, and after the finishing of the vow, she waited for the cuckoo to sing.
1: ఆ యొక్క కూతలు వినక తాను ఏమాత్రము భుజించేటువంటిది కాదు.
0: Till she heard the singing of the cuckoo, she would never partake of food.
1: కానీ ఎంతసేపు అయినప్పటికీ తల్లి భుజించక ఆ విధంగా ఉండటము కుమారుడు చూడలేకపోయాడు.
0: So the son could not bear the mother keeping fast till she heard the cuckoo sing.
1: కాని ఆ పిల్లవాడే ఇంటి వెలుకకు వెళ్లి కోకిల కూచినట్టుగా కూచి అమ్మా కోకిల కూసింది ఇంక మీరు భుజించవచ్చును అని ప్రార్థించాడు.
0: So the son went inside and imitated the singing of the cuckoo, went to the mother and said, Mother, you can now partake of food.
1: అప్పుడు తల్లికి చాలా దుఃఖం కలిగింది.
0: Then the mother felt very sad.
1: నా గర్భములో ఇలాంటి అసత్యవాది ఆ జన్మించటము.
0: You have born in my womb. Have you become a person who tells
1: lies? నేను ఏ పాపం చేశాను?
0: Oh God, what sin have I committed?
1: కనుక నాకు ఇలాంటి పుత్రుడు కలగడానికి నా పాపమును పరిహారం చేయమని.
0: So to have given birth to such a boy, please God forgive my sins.
1: చాలా విలపించింది.
0: She felt very sad and cried.
1: ఈ విలాపము చూచి కుమారుడు దుఃఖించి నా తల్లికి నేను ఇంత శ్రమ ఇచ్చింది కదా అని విచారించాడు.
0: Seeing the state of his mother, the sad state of his mother, the son felt very sad that he had given so much trouble to her.
1: అప్పటి నుంచి నేను ఇకపైన అసత్యమే ఆడను అనేటువంటి ప్రతిజ్ఞ చేశాడు కుమారుడు.
0: Then from then onwards he promised himself that he would never tell a lie.
1: ఆనాటి నుంచి సత్యము తప్ప అసత్యం ఆడేటువంటి వాడు కాదు.
0: ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ హీ స్పోక్ ఓన్లీ ద ట్రూత్ అండ్ ట్రూత్ అలోన్.
1: కనుకనే తల్లుల యొక్క శిక్షలు కూడా కుమారులకు అత్యవసరము.
0: సో ద ట్రైనింగ్ ఫ్రమ్ ద మదర్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: తప్పులు చేసినప్పుడు తల్లి శిక్షించి

0: అతన్ని మందలించి సరైన మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాలి.
1: The mother should try very hard to correct the son when he commits a mistake.
0: తప్పులు చేశాడు కదా అని పిల్లవాడిని క్షమించకూడదు.
1: She should not forgive the son for having committed an error.
0: కనుకనే తప్పుకు తగినటువంటి శిక్ష మంచికి తగినటువంటి ఫలితమును తల్లి యొక్క చేతుల యందే ఉంటుంది.
1: To punish if he has done wrong and to reward him if he has done good is the task of the mother.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తల్లి సంకల్పాలను అనుసరించి మున్ముందు మంచి చెడ్డలుగా మారుతున్నారు.
1: It's because of the ideas and the will of the mother the son changes either for the good or the bad.
0: ఒక చిన్న ఆదర్శము.
1: One small example.
0: పూర్వము రంగూన్ యుద్ధం అయిన తర్వాత
1: ఆఫ్టర్ ద రంగూన్ వార్
0: అందరినీ కోల్పోయి తల్లి ఒక కుమారుడు ఏదో ఒక విధంగా మెడ్రాస్ చేరారు.
1: One mother and son after everything was lost reached Madras.
0: కానీ వారికి ఉండడానికి ఇల్లు కాని తినడానికి తిండి కాని ఎక్కడ లభించలేదు.
1: They had no shelter over their heads, no food to eat.
0: తల్లి ఇంటింటికి పోయి భిక్షం తేవటము కుమారునికి కొంత పెట్టడము తాను కొంచెం భిజించటము.
1: The mother would go asking for alms house to house, give most of it to her son and partake of a little to herself.
0: ఒక్కొక్క దినము ఈ యొక్క ఆహారం చికెన్ దినము కుమారుడికి మాత్రమే పెట్టి తాను పస్తుపడేటువంటిది.
1: One day when she did not get much food, she gave everything to her child and she fasted.
0: ఈ విధంగా కుమారుడి యొక్క సుక్షేమం నిమిత్తమై తల్లి అనేక బాధలు పడుతూ వచ్చింది.
1: For the sake of the well-being of her son, she put herself to a lot of difficulties.
0: తల్లి దినదినమునప్పుడును క్షీణించిపోతూ వచ్చింది.
1: The mother got emaciated day to day.
0: కుమారుడు చెప్పాడు.
1: Then the son said,
0: తల్లి నీవు భుజించుక నాకు మాత్రమే వడ్డిస్తున్నావు.
1: Why you are not eating and you are giving to me the food alone?
0: సరికాదు అని
1: This is not
0: correct. ఎంతనో ప్రార్థించాడు.
1: He prayed to the mother.
0: రేపటి నుంచి నేనే భిక్షానికి పోతానన్నాడు.
1: So because you do not take the food mother, I will go myself tomorrow and ask for alms.
0: కుమారుడు భిక్షవెత్తటము తల్లి కన్నా చూడలేదు.
1: The mother could not stand the child going and asking for food.
0: అట్టి మదర్ యొక్క హృదయము కరిగిపోయింది.
1: So the mother's heart melted.
0: నాయనా నీవు పోనక్కర్లేదు, నేనే దీన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాను.
1: Dear son, you need not go. I will go myself and try.
0: నీవు భిక్షవెత్తటము నేను సహించలేను, భరించలేను.
1: I just cannot see you going and asking for alms.
0: ఒకనాడు చాలా బలహీనమైపోయింది.
1: She became very weak one day.
0: కుమారుడు భిక్షానికి వెళ్ళాడు.
1: The son went for alms.
0: ఒక పెద్ద ఆఫీసర్ ఇంటికి వెళ్ళాడు.
1: He went to a big officer's house.
0: ఆ ఆఫీసర్ వరండాలో ఈజీ చైర్ పైన కూర్చున్నాడు, పేపర్ చదువుతున్నాడు.
1: The officer was sitting on the veranda on an easy chair.
0: అయ్యా నాకు ఆకలి ఆకలి ఆకలి అని రోదు పట్టాడు.
1: And the son cried out, "Oh sir, we are hungry, we are hungry."
0: అప్పుడు ఈ ఆఫీసరు, నాయన కూర్చో ఇక్కడ, నేను తెస్తాను ఒక ఆకులు, నీవు భుజించి పోమన్నారు.
1: Then the officer said, "Dear one, sit here. I will bring the food."
0: అప్పుడు ఆ బిడ్డ చెప్పాడు, "లేదు లేదు, నేను ఈ అన్నాన్ని నా ఇంటికి తీసుకుని పోవాలి."
1: "No, no, I have to take this food to the house."
0: అప్పుడు ఆఫీసర్ అనుకున్నాడు, "అరే వీరికి ఆకలేమి లేదు, నిజంగా ఆకలే ఉంటుంటే దీన్ని తీసుకుని ఇంటికి ఎందుకు వెళ్ళాలి?"
1: "Oh, you surely are not hungry, were you? So you would have eaten this here and not taken it to your house."
0: ఈ మాటలు చెప్తూ ఉండగానే పిల్లవాడికి తల తిరిగింది, పడిపోయాడు.
1: As soon as he heard his harsh words, the boy fell giddy and fell down.
0: పడిపోయి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు.
1: And then he was talking something as he fell down.
0: ఈ ఆఫీసరు తన చెవిని తన యొక్క నోటి దగ్గర పెట్టి విన్నాడు ఏమి చెప్తున్నాడు అని.
1: Then the officer came close to him and tried to hear what he was saying.
0: "Ayya, adhikari, modalu na talliki."
1: Oh, officer, first it is for my mother.
0: Tarvada nenu tintanu.
1: And it's afterwards my son.
0: Ani swaram raanatvanti dintlo deeninga cheptunnadu.
1: Even when the voice was very faint, he was saying,
0: "Modalu ammaku, ammaku, ammaku."
1: First it is for my mother, my mother, my mother.
0: Ammaku, ammaku ani cheptu raanam vichadu.
1: And saying so, he died.
0: Anaga alanti kumarudu ee naadu ekkadaina kanipistara?
1: Such type of sons, can we see them today?
0: తల్లి ఆకలి నిమిత్తమై కుమారుడు తన ప్రాణాన్ని కూడా అర్పితం చేశాడు.
1: ఫర్ ద సేక్ ఆఫ్ ద హంగర్ ఆఫ్ హిస్ మదర్ ద సన్ వాస్ ప్రిపేర్డ్ టు గివ్ అప్ హిస్ లైఫ్.
0: అలాంటి ప్రాచీనపు యొక్క సంస్కృతులు ఈనాడు అభివృద్ధి పరచాలి.
1: The traditions of the olden times, we have got to resurrect them today.
0: అట్టి తల్లులు కాని అట్టి కుమారులు కాని ఈనాడు ఎక్కడ కూడా లభించటం లేదు.
1: We cannot see such a type of mother or such a son today.
0: ఇది కలి ప్రభావమే కాకుండా విద్యా ప్రభావం కూడా దీనికి కొంచెము తోడుగా వస్తుంది.
1: It is not only because of the Kali age, but because of the educational system today.
0: ఈనాటి చదువులన్నీ కూడా కేవలము పొట్టకూటి నిమిత్తమే చదివేటువంటి చదువులే.
1: Today's education seems to be only for a livelihood.
0: సమాజము కుటుంబము దేశము యొక్క క్షేమాన్ని హృదయంలో ఏమాత్రము సంకల్పించటం లేదు.
1: They do not have the feelings in the heart for the nation, for the world and for their own country.
0: మొట్టమొదట తన కుటుంబ క్షేమాన్ని దృష్టి ఎందుంచుకోవాలి.
1: First you must think of the welfare of the family.
0: కానీ అట్టి దృష్టియే వీరి ఎందు కనిపించటం లేదు.
1: But today we cannot see such type of thoughts.
0: ఒకానొక సమయం లోపల
1: once
0: తల్లి చాలా శిక్షించి బిడ్డలను పోషిస్తూ వచ్చేటువంటిది.
1: వన్ మదర్ వాజ్ వెరీ వెరీ స్ట్రిక్ట్ విచ్ ఇస్ విత్ హర్ చిల్డ్రన్ అండ్ దట్స్ ద వే షీ వాజ్ బ్రింగింగ్ దెమ్ అప్.
0: ఆమె దగ్గర యథా రాజా తదా ప్రజా అని, యథా అధికారి అదా సేవకురాలు.
1: So how is the one who rules, so is the subject. That's what
0: అట్టి పవిత్రమైన హృదయం గల తల్లి దగ్గర పవిత్రమైనటువంటి ఒక సేవకురాలే చేరింది.
1: So to that mother who was very pure in heart came a person, was a worker.
0: Ame peru Rambha.
1: A worker came, her name was Rambha.
0: Atti aa Rambha sevakuralainatunte ame pillalu chaala jagrataga kaapaadtu vacheetundi.
1: So that Rambha who was serving looked after the children with love and care.
0: Oka dinamu
1: one day
0: Gandhi parigetti vachadu.
1: Gandhi came running.
0: Rambha, Rambha, నాకు చాలా భయంగా ఉంటుండది అన్నాడు.
1: Rambha, I'm very afraid.
0: అప్పుడు ఆమె దగ్గరికి పిలిచి, నాయన నీకెందుకు భయము?
1: Oh, she called him to her and then said, child, why
0: are you afraid? రామచంద్రుడు ఉండగా నీవెందుకు భయపడతావు?
1: Why are you afraid when God, the all protected, is with us?
0: కనుకనే నీవు ఎప్పుడు భయం వస్తుందో అప్పుడు రామ్ రామ్ రామ్ రామ్ అని రామనామాన్ని స్మరించమని చెప్పింది.
1: So whenever you're afraid, my child, recite the name Ram, Ram, Ram.
0: Ini Ramanamani kadapati pranam vidchenta varaku kudanu Gandhi smaristu vachadu.
1: The same name of Rama, Gandhi started chanting till the end of his life.
0: Kavu ee naadu atti sevakulu ekkadaina manaku labhistara?
1: Can we see such type of workers or servants today?
0: Aa naadu atti tallulu అట్టి సేవకురాలు అభివృద్ధిగా ఉండటం చేతనే పిల్లలు సద్గుణవంతులైపోయి సదాచారవంతులైపోయి సన్మార్గంలో నడుచుకుంటూ వచ్చారు.
1: It's because there were such mothers, such those who served, that women were very virtuous and they prospered.
0: ఇంకా మీకు తెలుసును ఈశ్వరచంద్ర దయాసాగర్.
1: You know విద్యాచంద్ర దయాసాగర్. విద్యాసాగర్
0: ఆయన చాలా బీదవాడు.
1: He was a very poor man.
0: తల్లి కూడా ఎట్టి శక్తి లేనటువంటిది.
1: ద మదర్ ఆల్సో డిడ్ నాట్ హ్యావ్ మచ్ టు గివ్.
0: కానీ తాను ఏదో విధంగా కొంచెం సంపాదించి బిడ్డకు పెట్టేది తాను మిగిలితే తినేటువంటిది.
1: సమ్ హౌ షీ షుడ్ గెట్ సంథింగ్ ఫర్ హర్ సన్ అండ్ ద రిమైనింగ్ పార్ట్ షీ వుడ్ టేక్ ఇట్.
0: ఆ విధంగా కాలం గడుపుతూ పిల్లవాడిని పోషిస్తూ వచ్చింది, చదివిస్తూ వచ్చింది.
1: షీ స్పెండ్ హర్ టైమ్ దిస్ వే, షీ స్టార్టెడ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ సన్ అండ్
0: ఆ తల్లి హృదయం లోపల పవిత్రమైన భావాలు ప్రవేశించాయి.
1: In the mother's heart, there were pure thoughts.
0: నా జీవితం నాకు అక్కర్లేదు, నా కుమారుడు శాంతి జీవితంగా పవిత్రమైనటువంటి జీవితంగా గడపాలని ఆశించింది.
1: I am not so anxious about my life. I wish my son to live virtuously and happily.
0: రాత్రి పూట కలకత్తా లోపల స్ట్రీట్ లైట్స్ దగ్గరికి పోయి పిల్లవాడు చదివేటువంటి వాడు.
1: In Calcutta, during nights in the street lights, this child would go and study.
0: ఆ విధంగా చదివి గొప్ప ఉత్తీర్ణుడయ్యాడు.
1: He studied in that fashion and became an eminent man.
0: పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివాడు.
1: He studied post graduate.
0: ఇది అయిపోయేటప్పటికి ఉద్యోగానికి ప్రయత్నం చేశాడు.
1: And after he finished it, he tried for a job.
0: ఉద్యోగం లభించింది.
1: He got a job.
0: ఆ ఉద్యోగం చేస్తూ చేస్తూ ఆనాడు చాలా తక్కువ జీతములు.
1: He used to do the job and in those days the pay was very less.
0: ఆ తక్కువ జీవితంతోనే తల్లిని తాను పోషించబడుతుండేటువంటి వాడు.
1: Within that small emolument, he is to take care of his mother and himself.
0: ఒకనాడు తల్లి ఎక్కడో తిరునాళ్ళకు పోవాలని ఊరి వారందరూ కూడా కలకత్తాలో తిరునాళ్ళకు పోతున్నారు.
1: So the mother desired that she should go for some mela because everyone in the village
0: తల్లి కూడాను పాత చీర కట్టుకుని ఆమె కూడాను తిరునాళ్ళకు దేవుని దర్శనం కోసం పోయింది.
1: So the mother had to wear a sort of an old sari and she joined the people who were going on that pilgrimage.
0: అప్పుడు ఈ దృశ్యాన్ని చూచాడు.
1: She saw that sight.
0: తల్లి చూచి, అమ్మా నీవు ఈ విధమైనటువంటి దుస్తులతో తిరునాళ్ళకు పోవటం నాకు చాలా కష్టంగా ఉంది.
1: మాదర్, యూ గోయింగ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ సారీ, ఐ డో నాట్ లైక్ ఇట్, ఐ ఫీల్ బ్యాడ్.
0: నీవు సరైనటువంటి దుస్తులు నీవు తీసుకో.
1: ప్లీజ్ వేర్ ద ప్రాపర్ క్లోత్స్.
0: నా జీవితం అంతా కూడా నీకే అర్పితం చేస్తాను.
1: ఐ షాల్ ఆఫర్ మై హోల్ లైఫ్ టు యూ
0: అని ఆయన సాయంకాలం వెళ్ళాడు. మంచి చీరలు తీసుకుని వచ్చాడు.
1: సో దట్ వెరీ ఈవినింగ్ హీ వెంట్ అండ్ బాట్ ఎ నైస్ సారీ.
0: మరి ఒక దినం సాయంకాలం వెన్నెలలో కూర్చొని ఇద్దరు సంభాషణ చేస్తున్నారు.
1: One day in the evening, both mother and son were talking to each other.
0: అమ్మా నీ అభిష్టమేమో తెలిపితే తప్పక నేను దాన్ని నెరవేరుస్తాను, నా శక్తి కొలది అన్నాడు.
1: Mother, if you tell me your desire, I shall try to fulfill it to the best of my effort.
0: నాయనా నాకు ఒక కోరిక ఉన్నది అన్నది.
1: Child, I have one desire.
0: ఏమిటి ఆ కోరిక?
1: What is that?
0: మన విలేజ్ ప్రజలంతా కూడాను నీరు లేకుండా చాలా దూరం వెళ్లి ఆ నీరుని తెచ్చుకుని తాగుతున్నారు. వారు పడేటువంటి అవస్థ నేను చూడలేకుండా ఉన్నాను.
1: The people of this village go a long way to fetch water. There isn't water in this village. I cannot bear to see them suffering so.
0: కన మనకు ఒక పల్లె లోపల ఒక బావిని త్రవ్వించటము, నీకు బోర్ వెల్ వేయటము నీవు చేస్తే నాకు చాలా సంతోషం అన్నాడు.
1: If you can please get a bore well, board and a well, I shall be so happy.
0: ఈ పిల్లవాడు బోర్ వెల్ వేశాడు.
1: This boy got a bore well jug.
0: చక్కని నీరు వచ్చి ప్రజలకంతటికి దాహాన్ని తీర్చాడు.
1: Clear water came out of it and all the people there were so satisfied.
0: అప్పుడు తల్లి చెప్పింది, నాయన నాకు చాలా ఆనందంగా ఉంటుండాలి.
1: And then the mother said, son, I'm so happy.
0: దాహమే ప్రధానమైనటువంటిది.
1: So the thirst
0: నీరే ప్రాణ సమానము.
1: Thirst has been quenched and that is what is so
0: అట్టి నీరును ఈ ప్రజలకు అందించడము నాకెంతో ఆనందంగా ఉంటుండాలి. నీవు నా కుమారుడు పుట్టినందుకు ఈ సత్కార్యం చాలా గొప్పదిగా ఉంటుండాలి.
1: I'm so happy that you have quenched the thirst of these people and you have done such a good deed as
0: well. మరి ఒక దినము ఇది పాత చీర కుట్టుకుంటూ కూర్చోనుండినది తల్లి.
1: One day she was wearing an old sari stitched all over.
0: కుమారుడు ఆఫీస్ నుంచి వచ్చాడు 5 గంటలకు.
1: The son came at 8 o'clock from the office.
0: అమ్మా నీకు ఇంకా ఏమైనా కోరికలు ఉన్నాయా అని ప్రశ్నించాడు.
1: Mother, don't you have any other?
0: నాయనా నాకు మరొకటి చిన్న కోరిక ఉంటుండాలి అన్నాడు.
1: Son, I have a small desire.
0: మన గ్రామంలోని చిన్న చిన్న పిల్లలందరూ కూడాను చదువుకోవటానికని ఇంకో గ్రామానికి వెళ్లి చాలా శ్రమపడి నడుచుకుని వస్తున్నారు.
1: Children from our village go to other villages. They take so much of trouble for going there to the school.
0: ఆ దృశ్యాన్ని నేను చూడలేకపోతున్నాను.
1: I am unable to see that sight.
0: కనుక మన గ్రామంలోనే ఒక చిన్న బడిని నిర్మించు అన్నది.
1: Could you please build a small school in our village?
0: సరే, తనకు వచ్చేటువంటి జీతంలోనే చాలా వరకు తాను మిగిలించుకుని ధనమును ఏమాత్రమో దుర్వినియోగం చేయకుండా పోషించుకుంటూ వచ్చాడు.
1: So with a small pay that he was getting, he tried to set apart something and got a school built in the village.
0: చిన్న స్కూల్ కట్టించాడు.
1: A small school was built.
0: ఆ స్కూల్ లోపల పిల్లలందరూ చాలా నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఆనందంగా కాలం గడుపుతూ వచ్చారు.
1: So the children in that village would sing and dance and were very happy.
0: ఈ దృశ్యాన్ని తల్లి కూడా చూచింది.
1: And the mother saw this sight.
0: నాయన ఇది మరొక ఉపకారం. నాకు కాదు, మన గ్రామానికి కాదు, ఇది దేశం ఒక విధమైన ఆదర్శంగా కనిపిస్తుండాలి.
1: This has become an illustrious example for the whole nation.
0: కనుక నీవు చాలా ధన్యుడు అయిపోయినావు నాయన, నా గర్భంలో పుట్టినందుకు అని ఆనందించింది.
1: So she became very happy that the son had achieved such a great thing.
0: ఈ విధంగా కాలం గడుపుతూ గడుపుతూ ఉండగా
1: So when they were spending time,
0: మరి ఒక దినం ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికే చాలా బాధగా ఉండేది తల్లి.
1: When he came back from the office, he saw his mother in a very bad state.
0: అమ్మ ఎందుకు నిన్న వరకు చాలా ఆనందంగా ఉండినావి, ఈనాడు దీనికి కారణం ఏమిటి అని ప్రశ్నించాడు.
1: Mother, till yesterday you were so happy. Why are you now downhearted?
0: నాయన నీరు అందించావు, స్కూలు కట్టించావు, కానీ ఈ పిల్లలు సరైనటువంటి స్థితిలో లేక అనారోగ్యవంతులైపోయి చాలా కష్టపడుతున్నారు.
1: You got a well dug, you got a school built, but I see the children over here are not healthy.
0: కనుక వీరికి ఏదైనా ఒక విధమైన వైద్యశాలను నిర్మించమని చెప్పింది.
1: So if you could get some kind of a hospital built, it would be very good.
0: చిన్నది ఒక వైద్యాలయం కట్టించారు.
1: He built a very small hospital.
0: ఇది ఒక డాక్టరు ఒక నర్సు ఉండేటట్టుగా పెట్టాడు.
1: There was only one doctor and one nurse.
0: ఈ విధంగా చేసినప్పుడు తల్లి మరింత ఆనందమైపోయింది.
1: And the mother, when he did this, she could not contain her joy.
0: ఇది ఎందుకోసం మీకు చెప్తున్నానగా, తల్లి యొక్క సంకల్పాలు ఉత్తమమైన సంకల్పాలుగా ఉంటుంటాయి.
1: Why I am telling you this is because the mother has got pure thought.
0: ఆ సంకల్పాలు మనము పరిపూర్ణం గావించుకునే నిమిత్తమై మనం ఆమె గర్భంలో పుట్టామని సంకల్పాన్ని దృఢం చేసుకోవాలి మనం.
1: We have got to fulfill the pure thoughts of the mother and tell ourselves that we have been born for that.
0: తల్లి గర్భం నుండి పుట్టి తల్లి గర్భమునకే కొన్ని దుఃఖములు కల్పించేటువంటి ఆటలు మనం ఆడకూడదు.
1: We should not do acts having been born to a pure mother.
0: ఇది ఈ రకంగా ఈ దేహం యొక్క సంబంధమైనటువంటి దీంతో చక్కగా జరిగింది.
1: So that which was related to this body, well, things happened very well.
0: నేను పైన భోంచేస్తూ ఉన్నాను.
1: I was eating upstairs.
0: అప్పుడు గృహం అమ్మాయి పైకి వచ్చింది.
1: గృహం అమ్మాయి
0: అంటే ఈ దేహమునకు తల్లి.
1: గృహం అమ్మాయి came upstairs. She was the mother to this body.
0: ఏమి ఈనాడు పైకి వచ్చావమ్మా అన్నాను.
1: Why have you come up, mother? I said.
0: మీరు భోంచేయండి భోంచేయండి, తర్వాత నేను చెప్తాను అన్నాను.
1: You eat, then afterwards I will say, she said.
0: భోజనం అయిన తర్వాత,
1: after finishing my food,
0: స్వామి మన పల్లె చాలా కుగ్రామం.
1: Our village is a very very small one.
0: ఇక్కడ వైద్యమే లేకుండా చాలా బాధపడుతున్నారు.
1: There's absolutely no medical facilities
0: here. తల్లి చంటిపిడిని ఎత్తుకుని బుక్కపట్నం పరిగెత్తున్నారు.
1: And because of that, many people go to బుక్కపట్నం.
0: వాళ్ళు నడచలేక కూర్చొని అనేక శ్రమలు పడుతున్నారు.
1: They cannot walk the distance, though they sit and they suffer a lot.
0: అప్పుడు నేను చెప్పాను.
1: Then I said.
0: లేదు, ఈ గ్రామంలోనే ఒక హాస్పిటల్ కట్టిస్తానన్నాను.
1: I said, in this village, I'll get a hospital built.
0: అప్పుడు మొట్టమొదట చిన్నది కట్టించాను.
1: సో ఇన్ ద బిగినింగ్ ఎ స్మాల్ హాస్పిటల్ వాస్ బిల్ట్.
0: తరువాత ఒక దినము పైకి వచ్చింది ఆమె.
1: దెన్ ఎ బిగ్గర్ హాస్పిటల్ బికేమ్.
0: స్వామి మీరేమి అనుకోకూడదు, నాకు రెండో కోరిక ఒకటి ఉండాలి, మీరు తీర్చాలని.
1: దెన్ షీ సెడ్, స్వామి డోంట్ థింక్ అదర్వైజ్, ఐ హావ్ గాట్ ఎ సెకండ్ డిజైర్.
0: మీకు కోరికలు వచ్చినాయా అని నేను మందలించాను.
1: Then I became a little strict and I asked, why you got another kid?
0: ni vela mandi vastunte vaari korikalanta teerustunnave, naa koriku maatram enduku teerchakoddu?
1: So many hundreds and thousands are coming to you. You're fulfilling their desires. Why can't you? Why can't you fulfill my desire? What is yours? I asked.
0: Aame cheppindi.
1: Then she said,
0: mana gramamlo ekkada chusina kaani neeru lekunda anta endi pothunnayi.
1: In our village there's absolutely no water. Everything is getting dried up.
0: ఏం కావాలన్నాను.
1: What do you want? I
0: మన గ్రామంలో ఒక చిన్న బావిని త్రవ్వించండి.
1: In our village, please get a well dug.
0: చిన్న బావిని త్రవ్వించాము.
1: Then I got a well dug.
0: మన మందిరంలోనే త్రవ్వించాను.
1: It was right in our
0: గ్రామం. జనం అంతా కూడా ఇక్కడికి వచ్చి నీరు తీసుకుని పోయేటువంటి వారు.
1: The people of the village, all of them would come to this village and take water.
0: అప్పుడు ఆమె చేరి మూడో దినం వచ్చి, స్వామి నేను చాలా ఆనందంగా ఉంటున్నాను అని.
1: Then she came the third time and said, Swami, I'm very, very
0: kali marokkati matram nalo untundasi.
1: But there is still one desire.
0: Ee korikalaku oka adupe ledu.
1: For desires there's absolutely no end.
0: Karaku mana chinna chinna pillalandaru kudanu chadukovatanikani bukkapatnam velutunnaru.
1: All the little children are going to bukkapatnam to study.
0: Vaadu nadachadaniki shakti lekunte paristhiti techukuntunnadu.
1: They do not have the strength even to walk.
0: Kanuka mana school lo oka chinna pillalikanta kudanu oka school kattinchandi anindi.
1: So please get a school built in this village.
0: Kattinchanu.
1: I got it built.
0: Appudu chaala santoshinchindi.
1: Then she felt very happy.
0: Inka naaku chaalu swami ee korikalu anindi.
1: Then she said, enough swami, all my desires are fulfilled.
0: Anaga aanadu chinna స్కూలే కట్టించినప్పుడు ఈనాడు పెద్ద యూనివర్సిటీగా మారిపోయింది.
1: సో దాట్ లిటిల్ స్కూల్ నౌ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్.
0: చిన్న విత్తనమే పెద్ద వృక్షంగా మారిపోతుంటది.
1: ఇట్ హస్ బికమ్ ఎ బిగ్ యూనివర్సిటీ. ఎ స్మాల్ సీడ్ కెన్ బికమ్ ఎ బిగ్ ట్రీ.
0: పూర్వం అంత చిన్న హాస్పిటల్ కట్టించినటువంటిది.
1: ఎర్లియర్ దిస్ ఎ స్మాల్ హాస్పిటల్.
0: హాస్పిటల్ ఇప్పుడు సూపర్ స్పెషాలిటీగా మారిపోయింది.
1: That small hospital has become the super speciality today.
0: Aanadu edo chinna borewell lo oka chinna baavino vesi నీరు ఇస్తున్నటువంటి వాడిని. ఈనాడు మన జిల్లాకు అంతా కూడా పైప్స్ వేయించి చక్కని నీరు అందించారు.
1: In those days when only a bore well and a well was there, today I have been able to supply them
0: water. కనుక నే తల్లి సంకల్పములు ఉత్తమమైనప్పుడు కుమారుడు యొక్క సంకల్పం కూడా ఉత్తంగా ఉంటుంటాయి.
1: So the thoughts and the deeds of the son are due to the
0: దాని తగినటువంటి శక్తి సామర్థ్యములు కూడా చేకూర్చుకుంటాయి.
1: So he gets the strength and the power to do
0: this. భారత దేశం యొక్క పవిత్రత ఎవరు కూడా సరిగా గుర్తించలేరు.
1: Nobody has been able to understand the power and the purity of the mother.
0: కానీ సత్సంకల్పంలో మానవుని ఎందు కలిగినప్పుడు అది తప్పక పవిత్రమైనటువంటి అభివృద్ధికి వస్తుంది.
1: సో వి ఆస్క్ ఫర్ వెల్త్ అండ్ ఫర్ పవర్.
0: అది చాలా బలహీనత.
1: దట్స్ వీక్నెస్, మెంటల్ వీక్నెస్.
0: మంచి చేయాలని నీవు సంకల్పించుకుంటే తప్పక అది జరిగిపోతుంది.
1: ఇఫ్ యు రిజోల్వ్ టు డు సంథింగ్ గుడ్ ఆల్వేస్.
0: నీ సంకల్ప బలమే దీనికి తగినటువంటి శక్తిని అందిస్తుంది.
1: ద పవర్ ఆఫ్ యువర్ థాట్స్ విల్ గివ్ యూ ద
0: సఫిషియెంట్ స్ట్రెంగ్త్. లోపల సచీదేవి చైతన్యం తీసుకుని పడి
1: So one day Sachidevi took Chaitanya.
0: అప్పుడు పవిత్రమైన క్షేత్రానికి వెళ్ళాడు.
1: So they built a very pure.
0: అప్పుడు చూచాడు.
1: He saw.
0: ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయానికి వెళ్ళాడు.
1: Where have we gone? I had gone to the temple.
0: చైతన్య మూర్తిని దర్శించాడు.
1: He saw Chaitanya Murti.
0: దర్శించి స్వామి నాకు ఏమీ అక్కర్లేదు.
1: He saw him and I said, Swami, I don't want anything.
0: నీ జగత్ పాలకుడు.
1: You are the one who will redeem the
0: world. లోక పాలకుడు.
1: You will redeem everybody.
0: ప్రాణనాథుడు.
1: You are a great one.
0: జీవనాథుడు.
1: You give life.
0: దేహనాథుడు.
1: And you protect the body.
0: అన్నింటినీ నీవు పోషించగలవు.
1: You are able to foster everything.
0: కానీ నాకు ఈ దేహ వాంచలేదు.
1: But I do not have the desire for this body.
0: ఆధ్యాత్మికంలో చూస్తే
1: in the spiritual life
0: ఐహిక ఆముష్టికములంతా కూడా కోరుతుంటారు. ఐహిక ఆముష్టికములు కోరుతుంటారు.
1: So they get into a kind of a higher state.
0: నాకు అట్టి ఆశలు లేవు.
1: I do not have that type of desire.
0: నాకు ఎట్టి కోరికలు లేవు.
1: I do not have any desire.
0: కానీ
1: but
0: నాకు ఒక్క కోరిక కలదు.
1: I've got one desire.
0: అది ఒక్కటే నాకు అనుగ్రహించమన్నాడు.
1: That's the only thing you can fulfill.
0: చైతన్య, ఈ చైతన్యునకు నిన్ను ప్రేమించేటువంటి శక్తిని మాత్రం ఒక్కటి అనుగ్రహించు, నాకు ఇంకేది అక్కర్లేదు అన్న.
1: చైతన్య, గివ్ మీ ద పవర్ టు లవ్ యూ, దట్స్ ఎనఫ్ ఫర్ మీ.
0: ఎందుకంటే నీవు ప్రేమ స్వరూపుడు.
1: బికాజ్ యు ఆర్ ద వెరీ ఎంబాడీమెంట్
0: ఆఫ్ ప్రేమనే మా ప్రాణము.
1: అండ్ లైఫ్
0: ప్రేమనే మా జీవితము.
1: లవ్ ఇస్ ప్రేమ.
0: ప్రేమ యందే ఉంటున్నది.
1: ఇట్ ఇస్ అవర్ వెరీ లైఫ్, అవర్ వెరీ
0: ప్రేమ యందే పుట్టి
1: వి హావ్ బీన్
0: ప్రేమ యందే పెరిగి
1: వి హావ్ బీన్ లివింగ్ ఇన్ లవ్.
0: ప్రేమ నుంచిన ప్రేమ మహిమ.
1: And we have got to be full of love.
0: Karuka ninnu preminchetundi okka premanu naaku andinchu chaalu.
1: Give me the love that I can love you totally. That's enough for me.
0: Aa sachi devochi emuntu nayana nivu bratikali kada tinali kada nilavani ida needa undali kada ivi edi uddantunnave kaaranam emti aninna.
1: Oh, you have got to live, Sachi Devi said. You have got to eat and survive. Then why are you behaving like this?
0: Amma, neekinta vayasu vachi kudanu భగవంతుని తత్వాన్ని కించిత్తైనా కూడా గుర్తించుకోలేకపోతున్నావు.
1: మదర్, దో యు హావ్ బికమ్ సో ఓల్డ్, యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫీల్.
0: భగవంతుని యొక్క ప్రేమను మాత్రమే మనం అందుకుంటే ఇంకా సర్వము అందులోనే చేరిపోతుంటది.
1: ఇఫ్ యు గెట్ ద లవ్ ఆఫ్ గాడ్, యు గెట్ ఎవ్రీథింగ్, హి సెడ్.
0: ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము.
1: సో ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ గాడ్స్ లవ్.
0: అంతా భగవంతుని యొక్క ప్రేమనే.
1: The whole world is full of God.
0: ఈ జగత్తంతా కూడాను ప్రేమని.
1: The world is full of love.
0: కనుకనే ఆ ఒక్క ప్రేమ ఉంటుంటే కావాల్సిందంతా సిద్ధిస్తాయి మనకు.
1: If you get that love, it's enough. Everything will come to you.
0: ఈ చిల్లల చిల్లల కోరికలు కోరుకొని
1: do not ask for these small desires.
0: మన జీవితాన్ని వ్యర్థం చేయొద్దు.
1: Let us not waste our life.
0: అందరి యందు ఉన్నది ఒకే ప్రేమని.
1: In everybody there's the same love.
0: కనుకనే ఆ ప్రేమ చేతనే ఈ జగత్తులో అందరూ జీవించగలుగుతున్నారు.
1: సో బికాస్ ఆఫ్ దట్ లవ్ ఆల్ ఆఫ్ us are able to live.
0: ప్రతి మానవుడు కూడా విశ్వ కుటుంబం లోపల ఒక వ్యక్తిగా రూపొందుతున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ ఇస్ లివింగ్ ఇన్ దిస్ హ్యూజ్ యూనివర్స్.
0: ఆనాడు చైతన్యుడు ఈ కోరికను కోరి వీధి కూడా తిరిగి దైవ చింతన చేస్తూ వచ్చాడు.
1: అండ్ హావింగ్ ఆస్క్డ్ దిస్ ఫ్రమ్ హిస్ మదర్, బూన్ ఫ్రమ్ హిస్ మదర్, హి వెంట్ ఫ్రమ్ డోర్ టు డోర్
0: సింగల్ పట్టి కృష్ణ భజన చేస్తూ పోతుంటే దుర్మార్గులు వచ్చి ఆ భజనకు చితికలి కూడా పెరుగుకుని
1: పోయేటువంటి
0: మంచో అక్కడ చెడ్డ కూడా ఉంటుంటది.
1: Even in the wicked there is good.
0: ఎక్కడ పవిత్రమో అక్కడ అపవిత్రం కూడా చేరుతుంటది.
1: Where there is good there is always
0: light. ఎక్కడ జ్యోతియో అక్కడ నీడ కూడా వస్తుంటాయి.
1: Where there is light there is also darkness.
0: మంచి వారికి అన్ని కష్టాలే కలుగుతుంటాయి.
1: So good people will have to face all these difficulties.
0: కాబట్టి ఆ కష్టాలు మన మంచికి అభివృద్ధి పరుస్తాయి.
1: సో దోస్ సఫరింగ్స్ బ్రింగ్ అస్ అవుట్
0: అని ఆ విధమైనటువంటి విశ్వాసం చేత, దృఢమైనటువంటి ఒక సంకల్పం చేత తిరిగి అవి పారేశాడు, తన పాట తాను భజన చేస్తూ పోయాడు.
1: సో చైతన్య వెంట్ అబౌట్ సింగింగ్ ద భజన్స్ ఆఫ్ గాడ్ హావింగ్ ద కన్విక్షన్.
0: క్రమక్రమేణ వీధి వీధి భజన చేస్తూ పోతుండగా,
1: when as he was singing along the streets,
0: kontamandi toti pillalantaru kuda cheri,
1: there were other children who joined,
0: taalalu chitigalu teesukoni vachi vaadu kuda bhajan chestu vacharu.
1: They also brought these different type of instruments and started singing along with him.
0: Kaani tallilandaru kuda aa pillalni mandarincharu.
1: Then they also scolded the children.
0: Kaani aa pillalu ee chaitanya margaani ye maatram vadaledu.
1: But Chaitanya, they did not give up Chaitanya.
0: ఆ పిల్లలంతా కూర్చోబెట్టుకుని చక్కగా బోధ చేసేటువంటి వాడు.
1: He used to keep the children with him and do the bhajan.
0: మంచికి ప్రక్కలు చెడ్డ వస్తుంటాది.
1: Where there is good, there can always be bad.
0: ప్రపంచంలో మంచి లేకుండా చెడ్డ జరగడానికి వీల్లేదు.
1: In the world, without good, no bad.
0: చెడ్డ లేకుండా మంచి జరగడానికి వీల్లేదు.
1: Without bad, good cannot happen.
0: మంచి చెడ్డలు రెండుగా పొంది ఉండు.
1: Both together are good and bad.
0: వీటి విడదీయని ఎవ్వరి వశము కాదు.
1: To separate them, no body can.
0: సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
1: Pleasure is not by itself alone good.
0: కష్టము ఫలించలేని సుఖం పడందరు.
1: Without suffering you cannot attain happiness.
0: కనుక మన సుఖమంతా కూడా కష్టం నందే ఉంటుండాలి.
1: So our pleasure is
0: అని ఆ విధంగా ప్రచారం చేస్తూ వెళ్ళాడు.
1: So he went on telling the good is in bad and our happiness also.
0: తల్లి యొక్క ప్రభావము చేతను, తల్లి యొక్క సత్సంకల్పము చేతను ఈ కుమారుడు చాలా సత్పురుషుడిగా మారిపోయాడు.
1: Because of the will of the mother and because of the assurance of the mother, the son became a very great being.
0: కనుక ఈనాడు లోకములోపల తల్లి యొక్క భావాలు ఉత్తమమైన భావాలుగా పెంచుకోవాలి.
1: So the mother should have pure thoughts within them.
0: సత్యమైన సంకల్పాలుగా తీర్చిదిద్దుకోవాలి.
1: They'll have to will to do the good things.
0: ఉత్తమ ప్రవర్తనలో కూడా మెలగాలి.
1: They've got to go in the right way.
0: అప్పుడే వారికి ఆదర్శవంతమైనటువంటి పుత్రులు కలుగుతారు.
1: It's only then they'll get exemplary sons.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశము ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క పుణ్యభూమి, త్యాగభూమి, యోగభూమి.
1: In the ancient days, from the ancient days, India, Bharat has been a place which is full of tyaga, sacrifice and goodness and virtue.
0: Enta tyagam manaku chestumo,
1: the amount of sacrifice that we do,
0: anta tejamu manayandu utti padutundi,
1: and within us will come the tremendous power.
0: Oka chinna vishayam meeku cheptunnanu,
1: a small thing I am going
0: to tell you. Naaku kuda tejam untune untundadi.
1: I am always having that strength within.
0: Kaani kontha mandi 15 dinamal nunchi vachinatunte varu, swami మీ తేజం చాలా ప్రకాశిస్తుండదే అన్నారు.
1: అండ్ సమ్ పీపుల్ సే, స్వామి, ఫర్ ద లాస్ట్ 15 డేస్ యువర్ ఎఫల్జెన్స్ ఇస్ ఇంక్రీజింగ్.
0: ఇంతకు పూర్వం అంతా కూడాను
1: ఇన్ ది ఏన్షియంట్ డేస్
0: పల్లెల యొక్క క్షేమాన్ని మనసులో ఉండేటువంటిదే.
1: I would have the welfare of people within
0: me always. Health, education, water, వీటిపైన పడి దాన్ని కొంతవరకు వదిలినాను.
1: So for some time when I got myself involved in this water and the school and the other facilities,
0: ఒక నెలకు పూర్వము,
1: a month ago,
0: నేను కుర్చీలో కూర్చొని,
1: when I was sitting in the chair,
0: ఏదో చిన్నది ఒక పేపర్ అక్కడ పడి ఉంటే చూస్తూ వచ్చాను.
1: Something reported in the paper was there. I read it.
0: ఆ పేపర్ లో,
1: in that paper,
0: ఒక తల్లి,
1: one mother,
0: కుమారుడు ఉన్నాడు,
1: and a son.
0: ఏ విధంగా ఉన్నారు? డెడ్ బాడీలతో ఉన్నారు ఇద్దరు.
1: How are they existing?
0: ఆ తల్లి ఆ కుమారుని ఆకలిచింతను భరించుకోలేకపోయింది.
1: She could not bear the hunger of a son.
0: Amma naaku aakali aakali ani vachadu.
1: He came crying out, mother, I'm hungry.
0: Nayana ippudu ekkada chusina varshalu ostunnayi, poyina nelle jarigindi idi.
1: So from then so much of rain is coming.
0: Varshamulu adhikanga kurustu vachayi
1: because there's too much of rain.
0: కనుక ఈమె బిచ్చారి కుడుకు పోవడానికి వ్యవధి
1: లేకపోయింది.
0: నాయన ఈ వర్షం వల్ల నేను బిచ్చము కూడా ఎత్తలేకపోయేస్తున్నాను.
1: సో బికాస్ ఆఫ్ దిస్ ట్రెమెండస్ రెయిన్స్ ఐ కాంట్ గో అవుట్ అండ్ ఆస్క్ ఫర్ హెల్ప్.
0: వర్షం నిలిచేటువంటి అవకాశం కనిపించలేదు.
1: డజంట్ సీమ్ యాజ్ ఇఫ్ ద రెయిన్ వుడ్ స్టాప్.
0: కానీ నా కుమారుడికి నేను ఏ రీతిగా అన్నం పెట్టాలి,
1: దెన్ హౌ కెన్ ఐ బ్రింగ్ యూ
0: అని భరించుకోలేకుండా ఎలుకలకు వేస్తారు చూడండి, ఆ మందు తీసుకుంది, నీళ్లలో కలిపింది, చాలా స్ట్రాంగ్ గా ఆ కుమారుడు తాపింది, తాను తాగింది.
1: I cannot go because it's raining so bad. So she got some poison which they administered to the animals. She gave something to of it to
0: her son. అది పేపర్లో ఎవరో దీన్ని వేశారు.
1: She partook it and they died.
0: పేపర్ వాడు కూడాను ఇలాంటి చెడ్డవి చిక్కుతాయి కానీ మంచివి చిక్కవు.
1: So I saw this in the paper. The papers always
0: publish. ఒకవేళ మంచి చిక్కినా దాన్ని గమనంలో తీసుకోరారు.
1: They do not think of publishing good
0: news. మంచిని తెచ్చి పేపర్ జారికి చాటేటువంటి యొక్క అదృష్టవంతులుగా ఉండేటువంటి వారికి ఈ విధమైనటువంటి పని చేస్తారు.
1: సో దోస్ హూ వాంట్ టు పబ్లిష్ ద ట్రూత్ విల్ సే సో.
0: ఏ సందుల్లోనూ ఏ గొంతుల్లోనూ ఏమి జరిగింది అనేటువంటి వాటినంతా వెతుక్కుని వెతుకుని చెడ్డనంతా తెచ్చి వేస్తుంటారు.
1: సో దే టేక్ వికెడ్ థింగ్స్ అండ్ ఆల్వేస్ పబ్లిష్.
0: మంచిని వేయడానికి వాళ్ళకి బుద్ధి రాదు, చెయ్యి కదలు.
1: టు పబ్లిష్ గుడ్ థింగ్స్ అండ్ నైదర్ డు దే.
0: వాళ్ళ యొక్క జన్మ కర్మనే దీనికి మూల కారణము.
1: So the life of those people is full
0: of తల్లిదండ్రుల యొక్క భావమునే వీళ్ళకి మూల కారణము.
1: Because of their thoughts all the bad is due to them.
0: నాకు చాలా కష్టమేసింది.
1: I felt very sad.
0: చీ, ఇది పవిత్రమైన భారతదేశము.
1: The pure Bharat Desha.
0: ఇది త్యాగభూమి.
1: This is full of sacrifice.
0: ఇది అమృత దేశము.
1: And there's a wonderful
0: ఇలాంటి పవిత్రమైనటువంటి అమృత భూమి లోపల
1: in this pure
0: అన్నపూర్ణ క్షేత్రం అని పేరు పొందినటువంటి ఈ దేశం,
1: దిస్ ప్యూర్ కంట్రీ విచ్ హస్ బీన్ కాల్డ్ అన్నపూర్ణ.
0: కుమారుడికి ఇంత అన్నం పెట్టలేక మరణించింది తల్లి.
1: ద చైల్డ్ డైడ్ బికాజ్ షీ కుడ్ నాట్ గివ్ అ లిటిల్ ఫుడ్ టు హర్ సన్.
0: ఆ భావం నాకు కలిగింది.
1: ఐ ఫెల్ట్ వెరీ సాడ్.
0: తక్షణమే ఇంకా అన్ని కార్యములు వదిలిపెట్టాను.
1: సో ఐ మేడ్ ఐ విల్ దట్
0: విలేజ్ విలేజ్ కూడాను.
1: సో దట్ ఫ్రమ్ హౌస్ టు హౌస్
0: వంటలు చేయటము పంపటము.
1: So that we would cook here and send the food.
0: ఈ విధమైనటువంటి ప్రజలందరికి నీ ఆనందాన్ని ఉత్సాహాన్ని కలిగించుకుంటూ వచ్చాను.
1: So I wanted every citizen to feel happy.
0: మన పిల్లలు కూడా చాలా బంగారు వంటి వారు.
1: Our children also are like gold.
0: ఎంత కష్టమైనా చేపడ్డారు.
1: They underwent all lots of difficulties.
0: తెల్లవారి మొదలుకొని రాత్రి వరకు సంచరించి
1: they went from morning
0: ఉత్సాహంగా కూడాను తిరిగి మందిరం చేరేటువంటి
1: వారు. And with a lot of enthusiasm would come back.
0: ప్రతి ఇంటి ఇంటికి చేరారు.
1: They went to each house.
0: పెద్ద పల్లి పల్లెకు వచ్చారు.
1: They went to each village.
0: వాళ్ళకి అన్ని విధాల సౌకర్యం చేశారు.
1: And those people gave a lot of comfort to them.
0: అప్పటి నుంచి నాకు పెద్ద ఆనందం కలిగింది.
1: And from then on my heart is full of
0: త్యాగం చేసం చెల్లనే తేజం పెరుగుతూ ఉంటుంది.
1: If anybody sacrifices, I'll do anything for them.
0: కనుక నేను ఈనాడు గొప్పగా నేను భుజించటం లేదు.
1: I'm not, I don't eat much.
0: ఇంత పూర్వం నేను తక్కువగా భుజించే వాడిని కాదు.
1: Earlier also I was not eating very less.
0: అప్పటి భోజనమే ఇప్పుడు కూడాను.
1: What I was eating then, I'm eating now.
0: నేను తెల్లవారి భజన ఇంత క్షణమే.
1: After the bhajan in the morning.
0: ఇంత సంకటి, ఇంత ఆకుపచ్చడి లేక ఇంకా ఆకుకూర తీసుకుని వచ్చేవాడిని.
1: I'll eat a little ragi rice and a little chutney.
0: ఆ దీంట్లో ఏ మాత్రమూ మార్పు కలగలేదు.
1: There's absolutely no difference from then to now.
0: ఆ చిన్న భోజనం చేతనే నాకు తేజం అభివృద్ధి అవుతూ వచ్చింది.
1: Because of the meager food that I take, I get a tremendous strength.
0: ప్రజాపకారమే చాలా ప్రధానమైనటువంటి ప్రమాణం.
1: Because I always think of the welfare.
0: ప్రజల క్షేమమే పరమాత్మని యొక్క అందము.
1: I feel very happy when I think of the welfare of
0: ప్రజల ప్రజాక్షేమం నిమిత్తమై ఈ కార్యక్రమంలో పాల్గొనటం చేత ఎంతైనా క్షేమం కలుగుతుంది.
1: So one gets a lot of enthusiasm, strength when one thinks of the welfare of the people.
0: ఇంతకు పూర్వం నేను ఇంత నడుచుతుంటే
1: when I was walking earlier
0: చాలా మంది భక్తులు కూడా స్వామికి ఏమో కాలుకి దెబ్బ తగిలిందేమో ఎందుకోసం కుంటుకుంటూ నడుస్తున్నాడే అని అనుకునేటువంటి వారు.
1: Many devotees felt, why is Swami walking so slowly?
0: నాకు ఎట్టి దెబ్బ తగలలేదు.
1: Maybe
0: ఎట్టి జబ్బులు రాలేదు.
1: Maybe his legs are hurting. No, I never get any disease. I never get any disability.
0: మెల్ల మెల్లగా ఎందుకు నడుస్తున్నా అంటే అందరికి ఎక్కువ దర్శనం ఇవ్వాలా, ఎక్కువ టైం దీన్ని అనుభవించుకోవాలి.
1: I walk very slowly only because I like to get darshan to
0: everyone. నొప్పులు లేదు.
1: I do not have any pain in the legs.
0: ఎట్టి బాధలు లేవు.
1: I do not have any disability.
0: ఆనందంగా ఉంటున్నాను.
1: I am very happy.
0: ఆనాటి నుంచి నా ఆనందం దినదిన అభివృద్ధి పొందుతుండాలి.
1: From then on my
0: మన ప్రజాసేవనే మనకు ప్రాణ సమానమని మీరందరూ భావించాలి.
1: You have got to understand that serving humanity is what I
0: mean. నీ తేజస్సు కూడాను దైవ తేజస్సుగా మారుతుంది.
1: You will also become very brilliant.
0: దైవం ప్రత్యేకంగా లేదు.
1: Divinity is not separate.
0: దైవం ఏ మందిరంలోనో ఏ టెంపుల్ లోనో ఉన్నాడని మీరు భావించకూడదు.
1: Divinity is not in a temple or anywhere else.
0: దేహో దేవాలయ ప్రప్తో జీవో దేవ సనాతన.
1: God resides within you.
0: మన దేహమే భగవంతుని దేవాలయం అనుకోవాలి.
1: Our body is a temple of God.
0: ఆ దేహంలో ఉన్నటువంటి జీవుడే దేవుడిగా భావించాలి.
1: And the life that is within the body is God.
0: కనుకనే దేవుణ్ణి వెతకడానికి ఎక్కడ పోనక్కర్లేదు.
1: You need not search for God here and there.
0: మనసును లోపల మరచు.
1: Go and look within yourself.
0: అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకో.
1: Try to inculcate
0: నీకు ఆనంద స్వరూపుడు కనిపిస్తాడు.
1: The inside and you will find the blissful form within.
0: దైవం అనేటువంటి వాడు మనకంటే వేరు కాదు.
1: So God is not something different from us.
0: మనమే దైవ స్వరూపులము.
1: We are the very form of divinity.
0: మీరు మానవుడు మానవుడని దేహాభిమానం చేత చాలా పొరబడుతున్నారు.
1: You think of yourself as men because you have the body consciousness.
0: ఈ దేహాభిమానం క్రమక్రమేణా సన్నగిల్లపు చేసుకోవాలి.
1: You have got to decrease this body consciousness.
0: దైవాభిమానాన్ని పెంచుకుంటూ రావాలి.
1: You have got to increase your love for divinity.
0: అన్ని విధాల కూడాను మానవుడు దేవుడైపోతాడు.
1: Then man himself becomes divinity.
0: కనుక మానవుడు దేవుడు ప్రత్యేకం కాదు.
1: ఇట్స్ నాట్ మ్యాన్ హూ ఇస్ సెపరేట్.
0: రెండు కూడా బింబ ప్రతిబింబములే.
1: దే ఆర్ ఓన్లీ ద ఇమేజ్ అండ్ ద రిఫ్లెక్షన్.
0: కనుక ఇది ప్రత్యేకంగా మనం భావించరాదు దేవుణ్ణి వెతకటం.
1: వి షుడ్ నాట్ థింక్ దెమ్ సెపరేట్, దే ఆర్ వన్.
0: కానీ దేవుడు మనంగానే ఉంటున్నాము, మన ఎందే ఉంటున్నాడు దేవుడు.
1: గాడ్ ఇస్ విదిన్ అస్ ఫర్ ఎవర్.
0: ఇది కేవలము జీవరహితమైనటువంటి గుడి.
1: This body is something without life.
0: దీంట్లో దేవుడు రావటం చేతనే ఇది కదిలాడుతూ వస్తుండాలి.
1: Because God is within, it's full of life.
0: ఈ వైబ్రేషన్ నిజమైనటువంటి యొక్క ప్రాణము.
1: So this is the one that is within, which is the
0: దీన్ని ఆలోచించేటువంటి రేడియేషన్ దీనికి తగినటువంటి యొక్క జ్ఞానము.
1: So if you separate them, it is ignorance.
0: ఈ వైబ్రేషన్ ప్రాణము.
1: Vibration is life.
0: ఆ విజ్డమ్ పవర్ అని పెట్టిది జ్ఞానము.
1: The wisdom power is called.
0: ఈ రెండు కూడా దైవం యొక్క శక్తులే.
1: So these are the strength that is given to you by God.
0: Anantam Brahma.
1: Truth, wisdom and this.
0: Satya margamulo manam praveshisthe adi brahma tattvam.
1: If you go on the righteous path, that is the way to Brahma.
0: Brahma tattvanni manam telusukodaniki ekkado manam track povadanni ekkada.
1: To know the principle of Brahma, we need not
0: go anywhere. Ekkada unna devam nalone unnadu. Ee dehame tane yokka illu ani manam bhavinchali.
1: We have got to think that the body is a temple of God.
0: Manaki ekkada leni aanandam utti padutundi.
1: It's only then we get extreme.
0: Ekkada leni shakti manlo praveshistundi.
1: We get a tremendous strength.
0: Sarva shaktulaku maname adhipathulam ayipotam.
1: We become the repositories of tremendous power.
0: Manaki minchinatvanti shakti marokati ledu lokamlo.
1: The strength that we have within is not anywhere else.
0: Kanuka ఈ శక్తిని మీరు పోషించడానికి తగిన కృషి చేయండి.
1: సో ఫస్ట్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ అండ్ మేక్ ఎన్ ఎఫర్ట్.
0: ఇది అంత సులభంగా రాదు.
1: ఇట్ కెనాట్ కమ్ సో ఈజీ.
0: అనేక జన్మ జన్మముల యొక్క సంస్కారం చేతనే ఇలాంటి ప్రాప్తి మనకు లభిస్తుంటుంది.
1: ద డిజర్వెటివ్స్ యు గెట్ ఆఫ్టర్ టేకింగ్ బర్త్ అగైన్ అండ్ అగైన్.
0: ఏ పనైనా చేయండి.
1: డూ ఎనీ వర్క్.
0: ఇదంత దైవ కార్యమే.
1: థింక్ దట్ ఇట్స్ ద వర్క్ ఆఫ్ గాడ్.
0: కాకపోతే అది కూడా దైవ కార్యం ఎట్టవుతుంది అని కొంతమంది ప్రశ్నిస్తారు.
1: సమ్ పీపుల్ ఆస్క్ గోయింగ్ టు ఆఫీస్ హౌ కెన్ ఇట్ బి గాడ్స్ వర్క్.
0: దైవం కానటువంటిది ఒకటి కదా ఇది దైవ కార్యం ఎట్టవుతుంది.
1: How can you think that any work is without God?
0: Anta daivame.
1: The whole thing is created.
0: Paadipadam tasarvatochi shiromukam sarvata srutimalloki sarvama vrutisthati.
1: Everything is pervaded by divinity. All over is his hands and his legs and his head.
0: Anta ye karma chesina kani sarva karma bhagavat pritiyartham ane bhavanto meer vadalandi.
1: Any action that you undertake, think that it is the offering to God.
0: Ee vidhamainti yokka sadbhavunu aanadu tallulu penchukotam chetani aanadu బిడ్డలంతా కూడా సత్పుత్రులుగా అభివృద్ధి అయ్యారు.
1: బికాస్ ద మదర్స్ ఫాస్టర్డ్ ఇన్ దోస్ డేస్ సచ్ టైప్ ఆఫ్
0: ఆదర్శమైన జీవితాన్ని లోకానికి అందిస్తూ వచ్చారు.
1: దట్స్ వై దే గాట్ ఇలస్ట్రియస్.
0: ఈనాటి కూడా భారతదేశం అన్ని దేశముల కంటే చాలా ఉపాధ్యాయ స్థానం నందు ఉంటున్నది.
1: భారత్ ఈస్ అ కంట్రీ విచ్ ఇస్ లైక్ అ టీచర్ టు ఆల్ ద నేషన్.
0: గత జీవుడగు పతి బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధికాదే.
1: Was not Savitri a wonderful woman in Bharat who brought back her dead husband to life?
0: Tara satya mahima che davagni challarche truti chandramati bharatiya gade.
1: Chandramati, who did she not assist her husband in his endeavor?
0: Kula satitvam agni gundana prakatinche sita bharata dhara jata gade.
1: Did not Sita jump into the fire? Was she not the child of Bharat?
0: Kinisi durmada kiratiyu bhutigavinche damayanti bharata ramanigade.
1: Was not Damayanti a great illustrious woman of Bharat?
0: Satva sagara veshti tachvatalamuna bharata dati pativrata prabhava bhava sampannataku gade panta bhumi.
1: So Bharat is a land wherein it is a harvest.
0: Akila deshalakidi upadhyaya gade.
1: Great illustrious women are there and it's a teacher to the
0: whole world. Bharat
1: Desha is a world teacher.
0: కాని మన ప్రవర్తన వల్ల ఆ ఉపాధ్యాయ స్థానాన్ని మనం కోల్పోతున్నాం.
1: So we are forgetting the great works that we have got to do.
0: ఎలాంటి పండితులు ఉన్నారు ఈ లోకంలో?
1: How many pandits are there in this?
0: ఎలాంటి విద్యావంతులు ఉన్నారు ఈ లోకంలో?
1: How many scholars are there in this country?
0: ఎలాంటి మేధావులు ఉంటున్నారు ఈ లోకంలో?
1: There are intellectuals in this country.
0: కానీ స్వార్థము స్వప్రయోజనము వీళ్ళు అభివృద్ధి కావటం చేత అంతా కూడా క్షీణించిపోతుండాలి.
1: Self interest and selfishness it is that is making everything.
0: కన్న కుమారుడైనా సరే, కట్టుకున్న భర్త అయినా సరే, తప్పు చేసినప్పుడు మందలించాలి.
1: Whether it's a son or her husband, the mother has got to take them to task.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క ఆదర్శము.
1: దట్ ఇస్ ద ఇలస్ట్రియస్ ఎగ్జాంపుల్.
0: అది ఏ నిజమైనటువంటి అభివృద్ధికి మూల కారణము.
1: దట్ ఇస్ ద ట్రూత్ విచ్ లీడ్స్ టు ప్రోగ్రెస్.
0: కనుక ఎక్కడైనా తప్పు చేస్తే దాన్ని మందలిస్తూ రావాలి, కానీ క్షమిస్తూ పోకూడదు.
1: వేర్ ఎవర్ ఎన్ ఎర్రర్ ఇస్ కమిటెడ్, వన్ హ్యాస్ టు బి రిప్రిమాండెడ్ ఫర్ ఇట్. యూ షుడ్ నాట్ ఫర్గివ్ ఇట్.
0: ఆ క్షమించడం కూడాను సరైనటువంటి మాటల్లో చెప్పాలి.
1: సో వీ హావ్ గాట్ టు టెల్ దెమ్ టు గో ఆన్ ద రైట్ వే టు ఫర్గివ్ దెమ్.
0: మీరు ఇంత ఆఫీసర్ అయిపోయినారు, మీరు కూడా ఇట్లా అబద్ధం చెప్పొచ్చునా, మీరు సత్యం రావచ్చునా అని మంచిగా చెప్పాలి.
1: సో యువ్ గాట్ ఇట్ ఇన్ ఎ నైస్ వే, యు హావ్ బికమ్ సచ్ ఎ బిగ్ ఆఫీసర్, కుడ్ యు టెల్ లైస్?
0: ఆఫీసర్ దగ్గర ఏమండి మీరు అసత్యం ఆడుతున్నారు అని గట్టిగా చెప్తే భార్య కొడతాడు రెండు.
1: So if you go and tell him what you are doing like this and talk in a good harsh way, then you will get to beat him.
0: హృదయానికి ఆనందమును కష్టం లేకుండా ఉండేటట్టుగా చెప్పినప్పుడు ఆ మృదుమధుర భాషలతో ఎంతైనా మార్పు చెప్పొచ్చు.
1: If you say things in a very nice way, pleasant way, then anything will touch the heart of any person.
0: కనుక భారతదేశము అనాది కాలం నుండి కూడాను ఎంతో ఆదర్శాన్ని అందిస్తూ వచ్చింది.
1: So the country of Bharat has been an illustrious example from time immemorial.
0: అట్టి ఆదర్శమే అన్ని దేశాలకు కూడాను ఉపాధ్యాయ స్థానం చేకూర్చింది.
1: So you have got to be the illustrious examples of Bharat.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రేమను పెంచుకోండి.
1: You foster love.
0: సత్యాన్ని వచించండి.
1: You have truth in you.
0: ఏదో చదువు చదువు చదువు అని చదువు కోసం కాలాన్ని వ్యర్థం చేయకండి.
1: It's not merely study and study. ఏమిటి చదువు? What is this education?
0: చదివినంత మాత్రం నా చదువు?
1: If you read books, is that enough?
0: కాలేజీకి పోయినంత మాత్రం నా చదువు?
1: Is education merely going to the college?
0: కాలేజీకి పోయి డిగ్రీ తెచ్చుకున్నంత మాత్రం నా చదువు?
1: If you just go to the college and get degrees, is it education?
0: కాదు కాదు. సద్గుణములు, సద్బుద్ధి, సత్యనీతి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనములు నేర్పునదే విద్య.
1: Good conduct, doing good acts and sacrifice and all such virtues only lead to truth and happiness.
0: కనుకని మనం సద్గుణముల చేత, సదాచారం చేత, సత్ప్రవర్తన చేత మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి.
1: With good thoughts, good actions and good deeds, we have got to progress in our life.
0: ఈ విధమైనటువంటి యొక్క గుణములు పెంచుకున్నప్పుడే
1: ట్రై టు ఫాస్టర్ సచ్ క్వాలిటీస్
0: ప్రాచీన సంస్కృతిని మనం ఉద్ధరించినటువంటి వారం అవుతాము.
1: We have got to resurrect the old traditions.
0: తిరిగి పునరుద్ధరించినటువంటి వారం అవుతాము.
1: We will have to resurrect them again.
0: పురుషత్వాన్ని నిరూపించినటువంటి వారం అవుతాము.
1: We will be the people who will be called an example to the others.
0: ఈ యొక్క ప్రవర్తనలో జీవితాన్ని ప్రవేశపెట్టాలి.
1: So you have got to make these efforts and start right in your lives.
0: ఏ కర్మను ఆచరిస్తూ ఉండినప్పటికీ
1: whatever we practice,
0: భగవత్ నామం అనేటువంటిది మన నాడిగా రూపొందాలి.
1: It should, God's name should be right within, coursing
0: in our
1: veins.
0: ఆడకపోతే ప్రాణం లేనట్టే.
1: If your pulse doesn't act,
0: నామం చెప్పకపోతే అది కూడాను ప్రాణం లేనట్టే.
1: So if you do not chant the name of God, it's as if
0: నాడు ఆడినంత మాత్రమున బ్రతికినట్టు అనుకుంటారా?
1: So as long as the pulse is there,
0: నాడి ఆడుతూ ఉంటుంది కానీ బ్రతుకు మాత్రం ఉండదు.
1: So the pulse should be functioning, only then you are alive.
0: నా ఆడుతున్నది అనేటువంటిది తనకు సత్యాన్ని గురించి చెప్పుకోవాలి.
1: Then you will feel the truth that your pulse is really functioning.
0: మత్తు ఇచ్చినటువంటి వారి పల్స్ కూడా ఆడుతుంటాయి.
1: Those have taken some kind of
0: కానీ ప్రపంచ జ్ఞానం లేదు వాడికి.
1: Anesthesia, the pulse is working, but they are not able to.
0: కాదు కాదు.
1: It's not that.
0: కనుకని ప్రతి ప్రాణం కొన్ను దైవ నామమే నాడిగా పెట్టుకోవాలి.
1: సో ఫర్ ఎవ్రీ వన్ ద పల్స్ ఆఫ్ గాడ్ షుడ్ బి ఫన్.
0: ఏది జరిగినా కానీ ఇది నా మంచికి, దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ.
1: ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ టెల్ యువర్ సెల్ఫ్ ఇట్స్ గుడ్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: ఆ విధమైనటువంటి సద్భావాలు మనం పెంచుకున్నప్పుడే
1: ఇఫ్ యూ ఫస్ట్ సచ్ గుడ్ థాట్
0: అదే సదాచారంగా మారిపోతుంది.
1: దట్ టర్న్స్ ఇన్ గుడ్ యాక్షన్.
0: సదాచారమే మన జీవితంలో ఒక ఆదర్శవంతమైనటువంటి.
1: అండ్ దోస్ గుడ్ యాక్షన్స్ విల్ బికమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ అవర్ లైఫ్.
0: కనుక
1: దేర్ఫోర్
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్,
0: సత్య ధర్మాన్ని మనం గుర్తించాలి.
1: రైచియస్ కండక్ట్స్ అండ్ ట్రూత్ వి హావ్ గాట్ టు ఫాస్టర్ దెం, వి హావ్ గాట్ టు ప్రాక్టీస్ దెం,
0: అందించాలి,
1: వి హావ్ గాట్ టు ఆల్వేస్
0: ఆనందించాలి,
1: వి హావ్ గాట్ టు ఫీల్ హ్యాపీ.
0: ఈ ఆనందాన్ని 10 మందికి పంచాలి.
1: అండ్ వి హావ్ గాట్ టు గివ్ ఇట్ టు అదర్స్, షేర్ ఇట్ విత్ దెం.
2: భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ.

0: ప్రేమ స్వరూపులారా. కాని మనము ధన నిమిత్తమై సిరి నిమిత్తమై అనేక విధమైనటువంటి కన్న కష్టాలు పడుతున్నాం.
1: We are trying to make a lot of efforts for gaining health and power.
0: Chaitanya okkate okati korutu vachadu.
1: Chaitanya asked only for one thing.
0: Na dhanamu siri kadu hariye annadu.
1: My dharma is not wealth but God.
0: Hari na dhanamu.
1: Hari is my wealth.
0: Siri kadu.
1: It's not wealth.
0: Siri ne pakkaku nettadu harini smaristu vachadu.
1: He set aside wealth and he started to think of Hari.
0: Kanukune Hari nama bina ఆనందనహి. ఆనందం కలగాలంటే హరినామం కావాలి మనకు.
1: సో ఇఫ్ యు వాంట్ బ్లెస్ యు గాట్ టు సింగ్ ద నేమ్ ఆఫ్ హరి.
0: కనుక దైవనామాన్ని స్మరిస్తూ రాండి.
1: సో వి హావ్ గాట్ టు థింక్ ఆఫ్ గాడ్స్ నేమ్
0: అండ్ చింతన చేస్తూ రాండి.
1: సో వి హావ్ గాట్ టు డు
0: సమాజ సేవలో పాల్గొనండి.
1: We have got to get ourselves involved.
0: మీరు పరాయి వాడు మీరు నా వాడు అనే భేదాన్ని పక్కకు నెట్టండి.
1: In the service of society, don't make differences between people and people.
0: అది రెండు కూడా ఒకటిగానే అని భావించాలి.
1: People who are different from us, they are not there, they are one.
0: అందరం నా వారే.
1: They are all my own.
0: ఎంత విశ్వ కుటుంబంలో ఒక వ్యక్తులము.
1: We are all one family members.
0: ఈ ఏకత్వంలో మీరు ఆనందాన్ని అనుభవించండి.
1: You try to feel bliss in the sense of unity. మీ
0: భావాలకు అవకాశం ఇవ్వకండి.
1: Do not give any scope for any type of disunity.
0: ఎవరు చూసినా గాని దేహో దేవాలయములతో జీవో దేవ సనాతన ఆ దేహము దేవాలయమే.
1: So the body of everybody is a temple of God.
0: ఏ దేహాన్ని మనం చూసినప్పటికీ ఈ దేహంలో దేవుడు ఉన్నాడని వారికి నమస్కారం చేసుకో.
1: When you see any body, do namaskar to that body because God is in it.
0: కనుకనే ఆ విధమైన సద్భావం చేసినప్పుడే నీకు దైవం ప్రత్యక్షమవుతాడు.
1: When you have such good thoughts, then God materializes himself to you.
0: సంతోషం.

జలందు దిశెత్తి చూపిన దివ్య భూమి, చిత్రకళలతోడ చిత్రకళలతోడ చిత్రమయ్యున్నట్టి భరత భూమియందు జననముంది.

0: భారత్, విచ్ ఇస్ ది మదర్ ల్యాండ్ ఆఫ్ అవర్స్, ఈజ్ ద వన్ విచ్ హాజ్ ఎర్న్ ఫేమ్ ఇంటర్ కాంటినెంటల్. అవర్స్ ఇస్ ద ల్యాండ్, భారత్ ఇస్ ద ల్యాండ్ విచ్ హాజ్ డిఫీటెడ్ ఆల్ ఫారిన్ ఎనిమీస్ అండ్ వన్ విక్టోరియస్ బ్యాటిల్స్. అవర్స్ ఇస్ ద వన్, భారత్ ఇస్ ద ల్యాండ్ విచ్ హాజ్ ఎర్న్ ఎక్స్ట్రీమ్లీ great name in the areas of music and all other fine arts. Bharat has given birth to you, and it is your responsibility to see that the dharma, the honor and dharma of Bharat is protected, fostered and developed. Devotees, this is your great responsibility.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: భరత దేశంబు ఆరంజి పండు పోల్చ.
0: ది ల్యాండ్ ఆఫ్ భారత్ కెన్ బి కంపేర్డ్ టు ఎన్ ఆరెంజ్ ఫ్రూట్.
1: కనగా జాతులు మతములు తొనలు కాదే.
0: The inside, the pieces which constitute the orange fruit may be compared to different types of castes and religions which are there.
1: Dhinna tegalunu vruttulu avi enni unna.
0: There may be different types of people who follow different professions and different communities may be there.
1: Bharata deshana puttute bhagyamagunu kada mari.
0: Is it not a great good fortune to be born in the land of Bharat, to whichever community and religion and caste you belong to?
1: Aikamatyambu gnanamun andajeyu divya jyotini veliginchu desamidiye.
0: This is the land which can make the unity and the divinity shine in its fullness.
1: Pavitramaina Bharat desamu అనాది కాలము నుండి ఆస్తిక్యాన్ని ప్రబోధిస్తూ ప్రచార ప్రబోధన చేత
0: డిఫరెంట్ కమ్యూనిటీస్ మే బి దేర్.
1: భరత దేశాన పుట్టుటే భాగ్యమగును కాదా మరి.
0: ఈజ్ ఇట్ నాట్ ఎ గ్రేట్ గుడ్ ఫార్చ్యూన్ టు బి బర్న్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ భారత్.

0: ప్రచార ప్రబోధన చేత ఆచరణను అందిస్తూ వచ్చింది.
1: ఫ్రమ్ ది టైమ్స్ ఇన్ మెమోరియల్ భారత్ ఇస్ ద ల్యాండ్ విచ్ హెస్ బీన్ టీచింగ్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ హెస్ బీన్ ప్రూవింగ్ బై బోత్ వర్డ్ ఆఫ్ మౌత్ అండ్ బై ప్రాక్టీస్.
0: లోక సమస్త సుఖినో భవంతు అన్నదే హైందవ సాంప్రదాయం యొక్క లక్ష్యము.
1: ద ట్రెడిషన్ ఆఫ్ హిందూ ల్యాండ్ ఈజ్ దాట్ ఎవ్రీ వన్ ఇన్ ద వరల్డ్ షుడ్ బి హ్యాపీ, ఆల్ ద వరల్డ్ షుడ్ బి హ్యాపీ.
0: ఇట్టి పవిత్ర భారతదేశమునందు జన్మించినటువంటి భారతీయులు యొక్క సుకృతము అదృష్టము ఎంతయో కొనియాడదగినది.
1: ఇన్ సచ్ ఎ గ్రేట్ ల్యాండ్ ఆస్ భారత్ ద పీపుల్ హు హావ్ బీన్ బోర్న్ ఇన్ దట్ పర్టికులర్ ల్యాండ్ హౌ ఫార్చునేట్ దే ఆర్.
0: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్, అన్ని శిరస్సులు అన్ని నేత్రములు అన్ని పాదములు అతని యొక్క అంగములే.
1: ఆల్ ద హెడ్స్ ఆల్ ద ఐస్ ఆల్ ద ఫీట్ ఆర్ ద లింబ్స్ ఆఫ్ ద కాస్మిక్ పర్సన్.
0: విశ్వమే విష్ణు స్వరూపము.
1: ద వరల్డ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద లార్డ్.
0: ప్రతి పదార్థమందు కూడాను అస్థి భాతి ప్రియ నామ రూపములనేటువంటి ఐదు తత్వములు కూడి ఉన్నవి.
1: ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ దేర్ ఆర్ ఫైవ్ ప్రిన్సిపుల్స్ అస్థి భాతి ప్రియం నామ అండ్ రూప.
0: మొదటివి మూడైనటువంటి సత్ చిత్ ఆనందములే మానవుని యొక్క నిజస్వరూపములు.
1: ద ఫస్ట్ త్రీ ప్రిన్సిపుల్స్ సత్ చిత్ ఆనంద్ ఆర్ ద రియల్ ఫామ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: నామ రూపములు కల్పితములు.
1: ది నేమ్ అండ్ ఫామ్ ఆర్ క్రియేటెడ్ వన్స్.
0: నిజముగా మానవుని యొక్క స్వభావము చాలా పవిత్రమైనటువంటిది.
1: ట్రూలీ స్పీకింగ్ ద నేచర్ ఆఫ్ హ్యుమానిటీ ఈజ్ మోస్ట్ సీక్రెట్.
0: నిర్మలమైనటువంటిది,
1: ఎక్స్ట్రీమ్లీ ప్యూర్,
0: నిస్వార్థమైనటువంటిది,
1: అబ్సల్యూట్లీ సెల్ఫ్లెస్.
0: కానీ ప్రకృత దోషమును కొట్టడం పడచం చేత మానవత్వములో మాలిన్యం ఏర్పడుతూ వచ్చినది.
1: బట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద సూపర్ ఇంపోజిషన్ ఆఫ్ నేచర్ ఆన్ మ్యాన్ దేర్ ఆర్ డిఫెక్ట్స్ ఇన్ హిమ్.
0: మానవుని యందు ఆవిర్భవించినటువంటి ఈ సచ్చిత్ ఆనందం యొక్క తత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడం అత్యవసరము.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ బేసికలీ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ హీ కాన్స్టిట్యూట్స్ సచ్చిత్ అండ్ ఆనంద.
0: మానవుని ఆవరించినటువంటి ఈ అజ్ఞానం అనేటువంటిది కేవలం మాటలతో పోవున్నది కాదు.
1: ఇగ్నరెన్స్ విచ్ హెస్ ఎన్గల్ఫ్డ్ ద మ్యాన్ కెనాట్ బి రిమూవ్డ్ బై మియర్ వర్డ్స్.
0: ఎంత సంపద కలిగినప్పటికీ, ఎన్ని ఉత్తమమైనటువంటి యొక్క అధికారములు చేపట్టినప్పటికీ, ఎంత విద్యావంతుడైనప్పటికీ మనసునందు ఆవరించినటువంటి ఈ అశాంతిని ఏమాత్రం కూడా తొలగించలేవు.
1: However much wealth one may possess, whatever high position one may occupy, and whatever high education one may have, it is not so easy to remove ignorance which is in one's heart.
0: ఈ అజ్ఞాన రోగమును తొలగించేటువంటి యొక్క దివ్యోషధము ఆత్మజ్ఞానం ఒక్కటి మాత్రమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ విచ్ కెన్ రిమూవ్ ఇగ్నోరెన్స్ ఫ్రమ్ ద హార్ట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్
0: మానవులకు లభించేటువంటి యొక్క సంతోషము కాని ఆనందము కాని సుఖము కాని ఐశ్వర్యము కాని వీటిని చూచి మనం మురిసిపోరాదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లా, వీ షుడ్ నాట్ బి ఓవర్ జాయ్డ్ బై మియర్లీ లుకింగ్ అట్ ద వెల్త్ దట్ వన్ హ్యాస్ అండ్ ది జాయ్ దట్ వన్ మే గెట్ అండ్ ది హ్యాపీనెస్ దట్ వన్ మే గెట్ అండ్ ఈవెన్ దట్ కైండ్ ఆఫ్ టెంపరీ బ్లిస్ దట్ వన్ మే గెట్.
0: ఇది కేవలం వచ్చినవి మాత్రమే కాదు, పోవుట కూడా జరుగుతున్నది.
1: ఇట్ ఈస్ నాట్ మియర్లీ దట్ దీస్ హ్యాపెన్ టు కమ్ టు అస్ బట్ దే గో అవే ఫ్రమ్ అస్.
0: ఈ సుఖ దుఃఖములనేటువంటిది వచ్చిపోయే బంధువుల వంటి మాత్రమే.
1: జాయ్ అండ్ సారో మే బి కంపేర్డ్ టు ద రిలేటివ్స్ హూ విజిట్ అస్ నౌ అండ్ దెన్.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని విస్మరించక, క్షణికమైనటువంటి యొక్క లౌకిక భోగ భాగ్యములకు లొంగక, తన యొక్క స్వస్వరూపాన్ని తాను గుర్తించుకునేందుకై తగిన ప్రయత్నం చేయాలి.
1: Therefore, man has to make an effort to see that his real nature is recognized without falling a prey to the temporary joy that may be there. Therefore, he has to manifest divinity.

0: విత్ ఇన్ హింసెల్ఫ్. మానవుని యొక్క దేహము నీటి బుడగ వంటిది. మ్యాన్స్ బాడీ మే బి కంపేర్ టు ఎ వాటర్ బబుల్. దీనిని ఆశ్రయించి మాత్రం మనం జీవించరాదు. వీ షుడ్ నాట్ టేక్ షెల్టర్ అండర్ దాట్ అండ్ గో ఆన్ లివింగ్ ఎ లైఫ్. సుఖమునకు ఎట్టి వికారము, దుఃఖమునకును అట్టి వికారమే. వాట్ ఎవర్ ది ఫామ్ దట్ యు గెట్ ఇన్ జాయ్, ద సేమ్ థింగ్.
1: సుఖ దుఃఖములు రెండు కూడాను వికారములతో కూడినటువంటివి.
0: జాయ్ అండ్ సారో ఆర్ ఫుల్ ఆఫ్, దే ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ఎ హ్యూమన్ నేచర్.
1: ఇట్టి వికార స్వరూపమైనటువంటి యొక్క భావములను ఆవరించి వరించి సత్యమైనటువంటి యొక్క స్వభావమును తాను మరచడం మానవుని యొక్క కర్తవ్యం కానేరదు.
0: వన్ షుడ్ నాట్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ రాంగ్ హ్యూమన్ ఫామ్ దట్ వన్ ఈజ్ లైక్లీ టు గెట్, అండ్ వన్ షుడ్ నాట్ ఫర్గెట్ హిజ్ రియల్ నేచర్ అండ్ హిజ్ రియల్ డివినిటీ.
1: సర్వం నిత్యం సర్వగతం అనగా ఆత్మ అనేటువంటిది నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది, దేశకాలములకు అతీతమైనటువంటిది.
0: ఆత్మ ఈజ్ బేస్డ్ అపాన్ ట్రూత్ అండ్ పర్మనెంట్ ఎంటిటీ. ఇట్ ట్రాన్సెండ్స్ ఆల్ ద థింగ్స్ విచ్ రిలేట్ టు ఏ పర్టికులర్ సిచ్యువేషన్ అండ్ ఏ కంట్రీ.
1: ఆత్మజ్ఞాన విచారణమే సనాతన ధర్మము.
0: సనాతన ధర్మ ఈజ్ బేసికలీ ఎన్క్వైరీ ఇన్ టు ఆత్మజ్ఞాన.
1: ఇట్టి ఆత్మజ్ఞాన విచారణ స్వరూపమైనటువంటి యొక్క సనాతన ధర్మమును అనుసరించడమే జీవుని యొక్క కర్తవ్యము.
0: హ్యూమన్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ టు ఫాలో దిస్ సనాతన ధర్మ.
1: అంతవంత ఇవే దుఃఖ దేహ. ఈ దేహము యొక్క తత్వం అనేటువంటిది అంతమయ్యేటువంటిది.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ది బాడీ ఈజ్ వన్ దట్ కమ్స్ టు ఎన్ ఎండ్. ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్.
1: మలినపు కొంప.
0: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ డర్టీ ఓడర్స్.
1: రోగముల బ్రగ్గెడు సేవక గంప.
0: ఇట్ ఈస్ ఎ బాస్కెట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ నంబర్ ఆఫ్ డిసీజెస్.
1: జాత సంచలనము పొందు దుంప.
0: దిస్ ఇస్ ద వన్ విచ్ అండర్ గోస్ డిఫరెంట్ చేంజెస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్.
1: భవసాగర మీదగలేని కంప.
0: దిస్ ఇస్ ద వన్ విచ్ కెనాట్ హెల్ప్ యూ టు ట్రావెల్స్ ది టు క్రాస్ ది ఓషన్ ఆఫ్ భవ.
1: అమ్ముల పదలమ్ము మనం ఎప్పుదలంప.
0: ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ థింక్ ఆఫ్ ఇట్ ఎ లిటిల్ కేర్ఫుల్లీ, దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ పియర్స్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఆరోస్.
1: మే నుశ్చలమని నమ్మబోకు మనసా, హరి పాదములు ఆశ్రయించవే అన్నారు.
0: ఓ మైండ్, డోంట్ కన్సిడర్ దిస్ బాడీ యాజ్ ఎ పర్మనెంట్ థింగ్. టేక్ షెల్టర్ అండర్ ద ఫీట్ ఆఫ్ హరి.
1: పంచభూతములు పాంచభౌతిక దేహమును మాత్రమే బాధించవచ్చును కాని పంచభూతములకు అతీతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఇవి ఏమాత్రం కూడా కదిలించలేవు.
0: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ మే కాజ్ పెయిన్ టు ద బాడీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్, బట్ ఇట్ కెనాట్ టచ్ ఆత్మ విచ్ ట్రాన్సెండ్స్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: మానవుడు అనగా విశ్వాసం కలిగినటువంటి వాడు.
0: మ్యాన్ ఎసెన్షియలీ మీన్స్ వన్ హూ హ్యాస్ ఫెయిత్.
1: విశ్వసించదగినటువంటిది మానవత్వము.
0: టు హ్యావ్ ఫెయిత్, దాట్ ఈస్ ది నేచర్ ఆఫ్ హ్యుమానిటీ.
1: పవిత్రమైనటువంటిది మానవత్వము.
0: హ్యుమానిటీ ఈజ్ ఎసెన్షియలీ సేక్రెడ్.
1: జీవించదగినటువంటిది మానవత్వము.
0: హ్యుమానిటీ లివ్స్ ఫర్ ఎవర్.
1: లక్ష్యములు వీడక
0: వితౌట్ ఫర్గెటింగ్ ద గోల్ ఆఫ్ లైఫ్.
1: మానవత్వమును సార్థకం గావించుకోవటమే తమ యొక్క కర్తవ్యము.
0: యువర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు శాంక్టిఫై యువర్ లైఫ్ అండ్ శాంక్టిఫై యువర్ ఆపర్చునిటీ.
1: శరీరము మనసు ఆత్మల యొక్క కూడికనే మానవత్వము.
0: మానవత్వ ఆర్ హ్యూమన్ బీయింగ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ కాంబినేషన్ ఆఫ్ అవర్ కమింగ్ టుగెదర్ ఆఫ్ బాడీ మైండ్ అండ్ ఆత్మ.
1: ఈ మూడు మానవుని యొక్క స్వభావం నిరూపించుచున్నది.
0: ఆల్ దీస్ త్రీ ప్రూవ్ ది హ్యూమన్ నేచర్.
1: మానవత్వాన్ని ఉన్నత స్థితికి గోల్పోతున్నవి.
0: దీస్ త్రీ హెల్ప్ హ్యూమన్ బీయింగ్స్ టు ట్రావెర్స్ అప్వర్డ్స్.
1: వీటిని చేయుట, తెలుసుకునుట, ఉండుట అని దీనికి ఒక అర్థము.
0: అనదర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ డూయింగ్, బికమింగ్ అవేర్ ఆఫ్ ఇట్ అండ్ రీచింగ్.
1: చేయుట అనగా శరీర మాధ్యం కలుధర్మ సాధకం. ఈ శరీరము చేతనే అన్ని కర్మ ధర్మములు కూడాను ఆవరించుచు, అనుసరించుచు, ఆచరించుచు వచ్చుచున్నది.
0: డూయింగ్ రెఫర్స్ టు ద యాక్టివిటీ ఆఫ్ ది బాడీ. ఆల్ ద డ్యూటీస్ విచ్ ఆర్ ఎంజాయింగ్ ఆన్ ద హ్యూమన్ బీయింగ్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ద బాడీ.
1: దేహమే లేకుండా ఎట్టి ధర్మ కర్మలు కూడాను ఆచరించటకు వీలు కాదు.
2: ఇఫ్ యు డు నాట్ హ్యావ్ బాడీ, యు కెనాట్ పర్ఫార్మ్ ఎనీ డ్యూటీస్ ఎంజాయింగ్ ఆన్ ద హ్యూమన్ బీయింగ్.
1: కనుకనే సమస్త కర్మలు కూడాను ఆచరించడానికి అనుకూలమైనటువంటి యొక్క కరణము ఈ యొక్క దేహము.
2: దేర్ ఫోర్ బాడీ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ విచ్ హెల్ప్స్ యూ టు పర్ఫార్మ్ ఆల్ ది డ్యూటీస్ ఎంజాయింగ్ ఆన్ యూ.
1: ఇక రెండవది మనస్సు.
2: ద సెకండ్ వన్ ఇస్ మైండ్.
1: సంకల్ప వికల్పాత్మకం మనః.
2: మైండ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ ప్రాసెస్ ఆఫ్ థాట్.
1: నిరంతరం కూడా సంకల్ప వికల్పం చేతనే కూడి ఉంటున్నది.
2: మైండ్ ఇన్ మైండ్ థాట్స్ విల్ బి అకరింగ్ అండ్ డిసపియరింగ్ కంటిన్యూస్లీ.
1: మనోమూలం ఇదం జగత్. జగత్ అంతా కూడా మనోమయంగానే ఉంటున్నది.
2: ద ఎంటైర్ వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ మైండ్ అలోన్.
1: మనస్సు లేనటువంటి యొక్క పదార్థం కానీ వ్యక్తి కానీ విషయం కానీ ఇందులో కానరాదు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కమ్ అక్రాస్ ఎనీ పర్సన్ ఎనీథింగ్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎ మైండ్ అట్ ఆల్.
1: మంచి చెడ్డల విచారణ కూడా మనస్సు ద్వారానే జరుగుతున్నవి.
2: ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ద మైండ్ యూ కెన్ ఎన్క్వైర్ ఇన్ టు ది గుడ్ అండ్ ద బ్యాడ్ ఆఫ్ ద
1: నిత్యానిత్య విషయ పరిశీలన కూడా మనసు వల్లనే జరుగుతున్నవి.
2: ఇట్ ఈస్ ఓన్లీ త్రూ మైండ్ యూ కెన్ ఫైండ్ అవుట్ అండ్ డిస్క్రిమినేట్ బిట్వీన్ పర్మనెంట్ థింగ్స్ అండ్ ఇంపర్మనెంట్ థింగ్స్.
1: కనుకని మనసు తెలుసుకునుట అని దీనికి ఒక అర్థము.
2: దట్ ఈస్ వై మైండ్ మే బి రెఫర్డ్ టు యాజ్ నోయింగ్ ఆర్ బికమింగ్ అవేర్.
1: ఇంకా ఆత్మ, ఇది నిత్యమై సత్యమై నిర్మలమై నిస్వార్థమైనటువంటి యొక్క ప్రకాశవంతమైనటువంటి యొక్క స్వరూపము.
2: దెన్ నెక్స్ట్ ఈస్ ఆత్మ విచ్ ఇస్ అ పర్మనెంట్ ఎంటిటీ విచ్ ఇస్ నెవర్ డైయింగ్ విచ్ ఈస్ ఎఫల్జెంట్.
1: ఇది ఎట్టి కూర్పుల చేత కానీ మార్పుల చేత కానీ మార్పు చెందినది కాదు.
2: Atma is one which doesn't undergo any change either by addition of things or by subtraction of
1: ఇది మానవుని అంతరాత్మ యందు పరంజ్యోతిగా వెలుగుతున్నది.
2: ఇన్ ది ఇన్నర్ కోర్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్ దిస్ విల్ బి షైనింగ్ ఎఫల్జెంట్లీ.
1: దానిని దైవత్వం అని కూడా పిలుచబడుతున్నవి శాస్త్రములు.
2: ది స్క్రిప్చర్స్ హావ్ బీన్ డిస్క్రైబింగ్ దట్ యాజ్ డివినిటీ ఇట్సెల్ఫ్ గాడ్ హెడ్.
1: భారతీయుల పవిత్రమైన శాస్త్రములు చరిత్రములు కూడాను ఇట్టి అంతరాత్మను ప్రబోధించడమే జరుగుతూ వస్తున్నది.
2: ద సేక్రెడ్ స్క్రిప్చర్స్ అండ్ హిస్టరీ ఆఫ్ భారత్ హెస్ బీన్ ఎక్స్పౌండింగ్ దిస్ కైండ్ ఆఫ్ సేక్రెడ్ థింగ్స్ అండ్ థాట్స్.
1: భగవంతుడు ఆత్మస్వరూపమని కూడాను శాస్త్రములు బోధిస్తూ వచ్చినవి.
2: స్క్రిప్చర్స్ హావ్ బీన్ ఆల్సో టీచింగ్ దాట్ లార్డ్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ.
1: హృదయ కుహరమునందు ఆత్మస్వరూపుడై ఉన్నాడు అని ఉపనిషత్తులు బోధిస్తున్నాయి.
2: ఉపనిషత్స్ హావ్ బీన్ ఎక్స్పౌండింగ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ లివింగ్ ఇన్ ద కేవ్ ఆఫ్ హార్ట్.
1: హృదయము పవిత్రమైనప్పుడే దైవత్వాన్ని పొందుటకు సాధ్యమవుతుందని బైబిల్ వర్ణిస్తూ వచ్చింది.
2: బైబిల్ హాస్ బీన్ డిస్క్రైబింగ్ దట్ యూ విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ డివినిటీ ఓన్లీ వెన్ యూ ప్యూరిఫై యువర్ ఓన్ హార్ట్.
1: పవిత్ర కార్యములు ఆచరించి హృదయమును నిర్మలమైనటువంటి స్థితిలో ఉంచుకోవటమే దివ్యత్వమైనటువంటి దైవత్వము అని మహమ్మదీయులు అనగా ఖురాన్ బోధిస్తూ వచ్చినది.
2: ఖురాన్ ఆల్సో హాస్ బీన్ డిస్క్రైబింగ్ దట్ బై ప్యూరిఫైయింగ్ యువర్ హార్ట్ విత్ సచ్ యాక్టివిటీ విచ్ కెన్ ప్యూరిఫై యువర్ హార్ట్ యూ కెన్ ఫైండ్ డివినిటీ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: సద్భావముల చేతను, సత్కర్మల చేతను, సత్ప్రవర్తన చేతను మానవత్వాన్ని నిరూపించడము హృదయమే ప్రధానమని చెప్పిన కూడాను గురునానక్ బోధిస్తూ వచ్చాడు.
2: గురునానక్ ఆల్సో హాస్ థాట్ దట్ by good thoughts, good deeds and good behavior you'll be able to reach divinity.
1: Yetavata sarva matamulo yokka saramu sarva margamulo yokka karvamu damyamu gamyamu anni kudanu hrudayam yokka pavitratane nirupistu vachinadi.
2: The sum and substance of all this is that all the scriptures, all the religions and everyone has been expounding the fact that one must have pure heart.
1: కనుక ప్రేమ అన్నటువంటిది లేక సత్యము అన్నటువంటిది దేహమునకు మాత్రమే సంబంధించినది కాదు, హృదయమునకు సంబంధించినటువంటిది.
2: లవ్ అండ్ ట్రూత్ ఆర్ నాట్ సో మచ్ విత్ రెఫరెన్స్ టు ద ఫిజికల్ బాడీ యాజ్ సచ్ బట్ దే ఆర్ ఎసెన్షియలీ అసోసియేటెడ్ విత్ వన్స్ హార్ట్.
1: మానవుడు నిజముగా ఆత్మస్వరూపుడే.
2: ట్రూలీ స్పీకింగ్ మ్యాన్ ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ.
1: అయితే తన యొక్క ఇట్టి స్వస్వరూపాన్ని మర్చిపోయి క్షణికమైనటువంటి క్షుద్రమైనటువంటి లౌకికమైనటువంటి ఈ భోగభాగ్యములకు మురిసిపోయి భగవంతుణ్ణి మర్చిపోతున్నాడు.
2: బట్ బీయింగ్ స్వేడ్ బై థింగ్స్ విచ్ ఆర్ టెంపరీ విచ్ ఆర్ వరల్డ్లీ హీస్ ఫర్గెటింగ్ హిజ్ ఓన్ ట్రూ నేచర్. అన్ఫార్చునేట్లీ
1: ఈ లౌకిక సుఖములను ఆశించు నిమిత్తమై అనేక ప్రయత్నములకు గురి అవుతున్నాడు మానవుడు.
2: డిజైరింగ్ ద హ్యాపీనెస్ అండ్ జాయ్ ఆఫ్ ద వరల్డ్ హీ హస్ బీన్ పుట్టింగ్ హింసెల్ఫ్ టు ఇన్యూమరబుల్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రబుల్స్.
1: కడకు తన ప్రయత్నములు ఫలించక సాధించినటువంటి దానిని పూర్తిగా అనుభవించలేక నిరాశచే నిస్పృహచే అసంతృప్తితో జీవితాన్ని గడుపుతున్నాడు.
2: అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్ హీఈస్ నాట్ బీన్ ఏబుల్ టు సాటిస్ఫైడ్ విత్ ఆల్ ది అంబిషన్స్ హీఈస్ నాట్ బీన్ ఏబుల్ టు రియలైజ్ దెమ్ అండ్ హీఈస్
1: కానీ 190 వంతులు మానవులు నిర్విరామ కృషిచే నిరంతర తాపత్రయములతో అంతులేని ఆశలతో అర్థం కాని ఆవేదనలతో అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాప్లాడుచూ తమ అశాంతిని అందుకుంటున్నారు.
2: మోర్ దాన్ 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ సీజ్లెస్లీ వర్కింగ్ ఫర్ థింగ్స్ నాట్ నోయింగ్ వాట్ దే హావ్ టు వర్క్ ఫర్ నాట్ నోయింగ్ వాట్ ఈస్ కరెక్ట్ అండ్ ఇన్ ఎ కన్ఫ్యూజ్ స్టేట్.
1: ఇంతటితో తన యొక్క ప్రయత్నమును విరమించుట లేదు.
2: ఈవెన్ విత్ దాట్ హీఈస్ నాట్ పుట్టింగ్ ఎన్ ఎండ్ టు హిస్ ఓన్ ఎఫర్ట్స్.
1: మానవుని యందు ఉండేటువంటి మానవత్వాన్ని దైవత్వాన్ని మర్చిపోతున్నాడు.
2: హీఈస్ ఫర్గెటింగ్ ద హ్యూమన్ నేచర్ విచ్ ఇస్ ఇంబెడెడ్ ఇన్ హిమ్ అండ్ ఆల్సో ద డివినిటీ విచ్ హీఈస్.
1: దానవత్వాన్ని పెంపొందింప చేసుకుంటున్నాడు.
2: హీఈస్ డెవలపింగ్ ద డెమానిక్ నేచర్ ఇన్ హిమ్.
1: తనకు తాను పతనమవుకుటయే కాక తోటి మానవులు కూడా పతనము గావించుతున్నాడు.
2: నాట్ మెయిన్లీ హీఈస్ డిస్ట్రాయింగ్ హిమ్సెల్ఫ్, హీఈస్ బికమింగ్ ది కాజ్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఆల్ హిస్ బ్రదర్.
1: దీని అన్నింటికి మూల కారణము
2: ద ప్రైమరీ రీజన్ అండ్ కాజ్ ఫర్ ఆల్ దిస్ ఈజ్
1: ధర్మబద్దమైన నియమబద్దమైనటువంటి యొక్క జీవితమును అలక్ష్యము చేయటమే.
2: ఇగ్నోరింగ్ ఎ లైఫ్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ రైట్ కాండక్ట్ అండ్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ సమ్ డిసిప్లిన్.
1: ధర్మ ఏవ తో మూలం, ధర్మము అన్నింటికి నీ మూలమైనటువంటిది.
2: ఇట్ ఈస్ ధర్మ ద రైచియస్ కాండక్ట్ విచ్ ఇస్ ది రూట్ అండ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఆల్ ద అదర్ థింగ్.
1: ధర్మమే గొప్ప సుగుణము.
2: ధర్మ ఈజ్ ఎ గ్రేట్ వర్చ్యూ.
1: ధర్మమనగా కేవలము మానవుడు నిత్య జీవితంలో తమ తమ కర్తవ్యమును గుర్తించుకోవటము ఆచరించటం మాత్రమే కానేరదు.
2: ధర్మ డస్ నాట్ నెసెసర్లీ రిఫర్ టు ఓన్లీ ద కాండక్ట్ విచ్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు డే టు డే లైఫ్.
1: అనేక మంది ధర్మమనగా నీతికి పర్యాయ పదముగా భావిస్తూ వస్తున్నారు.
2: మెనీ పీపుల్ కన్సిడర్ ధర్మ యాజ్ ఎ సినానిమ్ ఆఫ్ మొరాలిటీ.
1: ఇది నిజమైన ధర్మము కానేరదు.
2: బట్ దిస్ ఈజ్ నాట్ ట్రూ ధర్మ.
1: మానవుని యందు ఆవిర్భవించేటువంటి చైతన్యమును ఏకంగా సత్యపరముగా పట్టి ఉంచటమే నిజమైన ధర్మము.
2: ద ట్రూ ధర్మ రెఫర్స్ టు ద కెపాసిటీ ఆఫ్ ద మ్యాన్ టు మేనిఫెస్ట్ ద డివినిటీ అండ్ ద లైఫ్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ దేర్ ఇన్ హిమ్.
1: మానవుని యొక్క చైతన్యం తత్వమును అహంకార భావము చే అహంకార సూత్రం చే తట్టినప్పుడే ఇది త్రిగుణ స్వరూపమైనటువంటి ధర్మంగా ఏర్పడుతుంది.
2: వెన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ చైతన్య విచ్ ఇస్ ఇన్ మ్యాన్ ఈజ్ బౌండ్ బై ద త్రీ గుణాస్ ఇన్ హిమ్ దెన్ ఓన్లీ హీ డెవలప్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రాబ్లమ్.
1: సృష్టి చైతన్యమునే ఈశ్వరబద్ధంగా మనం భావించినప్పుడు ఇదే నిజమైన ఆత్మధర్మంగా రూపొందుతుంది.
2: ఇట్ బికమ్స్ ఆత్మధర్మ ఇఫ్ యూ ఓన్లీ రికగ్నైజ్ దాట్ ది నేచర్ క్రియేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ట్యూన్ విత్ ది ఆత్మ ఇట్ సెల్ఫ్.
1: ఏకాత్మ భావమును పొందటమే నిజమైన ధర్మము.
2: ద ట్రూ ధర్మ ఈజ్ సీయింగ్ ద సెల్ఫ్ ఇన్ ఎవ్రీ వన్.
1: బాహ్యమైన లౌకికమైన ఈ జగత్ సంబంధమైనటువంటి యొక్క కర్తవ్యములన్నీ కూడాను ఇవి కేవలము త్రిగుణ స్వరూపమైనటువంటి ధర్మములే.
2: ఆల్ ది అదర్ డ్యూటీస్ విచ్ ఆర్ విత్ రెఫరెన్స్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్ ఆర్ అసోసియేటెడ్ విత్ త్రీ గుణాస్.
1: స్వధర్మము అనగా స్వ అనగా ఆత్మధర్మమే.
2: స్వధర్మ రిఫర్స్ టు ద ఆత్మధర్మ.
1: పరధర్మం అనగా దేహధర్మమే.
2: ది అదర్ పరధర్మ రిఫర్స్ టు ధర్మ రిలేటింగ్ టు ద బాడీ.
1: దేహధర్మములు అనిత్యములు.
2: ధర్మ రిలేటింగ్ ద బాడీ ఈజ్ ఇంపర్మనెంట్.
1: మార్పులతో కూడినటువంటిది.
2: ఇట్ ఈజ్ సబ్జెక్ట్ టు నంబర్ ఆఫ్ చేంజెస్.
1: యుగ యుగములందు కూడా ఇట్టి మార్పులు జరుగుతూనే వస్తున్నవి.
2: ఫ్రమ్ ఏజ్ ఆఫ్టర్ ఏజ్ అండ్ ఏజ్ టు ఏజ్ దెన్ వి చేంజెస్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ధర్మ.
1: కానీ ఇట్టి ధర్మములు ఆత్మధర్మములుగా మనం విశ్వసించరాదు.
2: సచ్ ధర్మ రిలేటింగ్ టు ద బాడీ విచ్ అండర్గోస్ చేంజ్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఆత్మధర్మ.
1: ఈ ధర్మములు ఎందే కూడాను గృహస్థ ధర్మములు, ఆశ్రమ ధర్మములు, వర్ణ ధర్మములు అనేటువంటి అనేక రకంగా ఉంటుంటాయి.
2: అమంగ్ ద ధర్మాస్ దేర్ ఆర్ ధర్మాస్ అసోసియేటెడ్ విత్ ది స్టేజ్ ఇన్ లైఫ్ లైక్ గృహస్థ ధర్మ.
1: ఇవి కేవలము మానవుని యొక్క జీవనోపాధి నిమిత్తమై ఏర్పడినటువంటి మాత్రమే.
2: ఆల్ దీస్ ధర్మాస్ హావ్ టేకన్ దేర్ బర్త్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు ఈక్ అవుట్ హిస్ లైవ్లీహుడ్.
1: జీవిత పరమావధి సంబంధమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని, ఆత్మధర్మాన్ని మనం అనుసరించాలి.
2: బట్ వీ హావ్ టు ఫాలో ఆత్మధర్మ విచ్ విల్ హెల్ప్ అస్ టు రీచ్ ది గోల్ ఆఫ్ లైఫ్.
1: కేవలం దేహధర్మమును మాత్రమే అనుసరించడం చేతనే మనం మృగములుగా తయారవుతున్నాము.
2: యాజ్ వీ హావ్ బీన్ ఫాలోయింగ్ ధర్మా రిలేటెడ్ టు ది బాడీ వీ ఆర్ బికమింగ్ అనిమల్స్.
1: ఇంకా మనోధర్మమును ఆచరించినప్పుడు ఇది కేవలము తాత్కాలికమైనటువంటి మానవత్వంగా నిరూపిస్తూ వస్తున్నది.
2: ఇఫ్ వి ఫాలో ధర్మా విత్ రిఫరెన్స్ టు ద మైండ్ వీ మే బి ఏబుల్ టు జస్ట్ సాటిస్ఫై థింగ్స్ రిలేటింగ్ టు టెంపరీ.
1: శారీరక మానసికములు రెండు కూడాను కూడి ఆత్మతో అనుబంధం చేర్చుకున్నప్పుడే ఇది దైవత్వాన్ని పొందింపచేస్తుంది.
2: ఓన్లీ వెన్ యూ జాయిన్ ద బాడీ అండ్ ద మైండ్ టు ఆత్మ యూ బి ఏబుల్ టు జస్ట్ పర్ఫార్మ్ ఆత్మధర్మ.
1: దేహము చేయుట, మనసు ఆలోచించుట.
2: మైండ్ బాడీ అండర్ టేక్స్ వర్క్, మైండ్ అండర్ టేక్స్ థింకింగ్.
1: ఆత్మ సాక్షిభూతమై ఉండుట,
2: ఆత్మ విల్ రిమైన్ యాజ్ విట్నెస్.
1: ఈ మూడింటి యొక్క కర్తవ్యము వివిధములుగా ఉండినప్పటికీ
2: ఆల్ దీస్ త్రీ మే బి అపీరింగ్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్.
1: ఇది వేరు వేరు మార్గములు ప్రవర్తించినప్పటికీ
2: దే మే బి టేకింగ్ త్రీ డిఫరెంట్ పాత్స్.
1: అన్నింటికి అన్యోన్యాశ్రయం అనేటువంటిది ఒకటి ఉన్నది.
2: బట్ దెర్ ఈస్ ఎ బేసిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆల్ దీస్ థింగ్స్.
1: ఈ మూడు కూడా అవినాభావ సంబంధం అయినప్పుడే మానవత్వాన్ని సార్థకం గావించుకోవచ్చు.
2: ఓన్లీ వెన్ యూ ఇంటిగ్రేట్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ యూ బి ఏబుల్ టు జస్ట్ అచీవ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే పూర్ణత్వం అనేటువంటి ఒక మార్గమును అనుసరింపజేస్తుంది.
2: ఓన్లీ వెన్ యూ యూనిఫై దీస్ థింగ్స్ యూ బి ఏబుల్ టు రీచ్ ద ఫుల్నెస్.
1: ధర్మార్థ కామ మోక్షములు పురుషార్థములు.
2: ధర్మ అర్థ కామ అండ్ మోక్ష ఆర్ ఫోర్ గోల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ఈ ధర్మం అనేటువంటి దీనితోనే అర్థము ఆశించాలి.
2: దిస్ ధర్మ హ్యాస్ టు బి అసోసియేటెడ్ విత్ అర్థ.
1: అర్థకామములు రెండు కూడా ధర్మమును అనుసరించినప్పుడే ఇవి సార్థకం అవుతుంది.
2: వెన్ అర్థ అండ్ కామ ఫాలో ధర్మ దెన్ దిట్ విల్ బి.
1: ధర్మమును మాత్రం విసర్జించి అర్థకామములు ఎందే అరులు చాచినప్పుడు మన యొక్క జీవితం అనేటువంటిది అశాంతికి గురి అవుతుంది.
2: యూ గో against dharma and follow artha and karma, he will be going on the wrong track.
1: Artha kaamamulu anetundi dharmamulu aacharinchinappudu mocham manaku sahasiddhanga yerpadutundi.
2: When artha and kama follow dharma, we will be able to reach moksha easily.
1: Mohachayame mocham anetundi oka sulabha margaanni manamu anusarinchochu.
2: Freedom from infatuation is moksha. This we can achieve by that path.
1: Kanuka manavattam anetundi kevalamu ఈనాడు నూతనంగా ఏర్పడినటువంటిది కాదు.
2: హ్యూమన్ నేచర్ అండ్ హ్యూమానిటీ ఈజ్ నాట్ ద వన్ విచ్ ఇస్ ఫార్మ్డ్ టుడే.
1: మా అనగా కాదు,
2: మా రెఫర్స్ టు నో.
1: నవ అంటే కొత్తది.
2: నవ రెఫర్స్ టు
1: మానవ అంటే ఇది కొత్తది కాదు అని దీని అర్థము.
2: మానవ మీన్స్ దట్ దిస్ ఈజ్ నాట్ సంథింగ్ న్యూ.
1: ఎన్నో జన్మల నుంచి వచ్చేటువంటిది పాతదే, రోతదే.
2: దిస్ ఈజ్ ద వన్ which has been coming from a number of births, very old one.
1: Kanaki enta kaalamaina kudanu mana yokka manavatvanni paatagaane rotagaane anubhavistunte inka nijamaina kunti yokka swaroopanni enaadu manam anubhavinchedi.
2: If we go on enjoying this human nature in the old fashion and in the rotten fashion, when are we going to follow the right path?
1: Kanukane sarvamunu brahmamayamainatundi yokka swaroopanni manam nirupinchali.
2: Therefore, we have to undertake to prove the fact that everything consists of Brahma only. Everything is Brahma.
1: మన సమాజంలోనే సర్వస్వరూపమైనటువంటి ఈశ్వరత్వాన్ని ఆవిర్భవింప చేసుకోవాలి.
2: We have to manifest the ఈశ్వరతత్వ in the society itself.
1: కనుకనే ఈశావాస్యం ఇదం సర్వం.
2: That is why it is said that God exists everywhere.

0: the stars are Brahma. Sun is Brahma. Moon is Brahma.
1: స్వర్గమన్నను బ్రహ్మ వైకుంఠమది బ్రహ్మ
0: వాటర్
1: తల్లి అన్నను బ్రహ్మ తండ్రి బ్రహ్మ
0: వాటర్ ఇస్ బ్రహ్మ హెవెన్ ఇస్ బ్రహ్మ వైకుంఠ ఇస్ బ్రహ్మ ఫాదర్ ఇస్ బ్రహ్మ మదర్ ఆల్సో ఇస్ బ్రహ్మ
1: సంపదంతయు బ్రహ్మ దుర్లభ్యమది బ్రహ్మ
0: వెల్త్ ఇస్ బ్రహ్మ అండ్ గుడ్ ఆబ్జెక్ట్స్ ఇస్ ఆర్ బ్రహ్మ
1: పుట్టించుటది బ్రహ్మ పోషించుటది బ్రహ్మ
0: ఇట్ ఇస్ బ్రహ్మ
1: పుట్టించుటది బ్రహ్మ గృహిణి బ్రహ్మ
0: ఇట్ ఇస్ బ్రహ్మ విచ్ కాజెస్ బర్త్ ఇట్ ఇస్ బ్రహ్మ విచ్ ప్రొటెక్ట్స్ ఇట్ ఇస్ బ్రహ్మ విచ్ పుట్స్ అన్ ఎండ్ టు ద లైఫ్
1: కాలమంతయు బ్రహ్మ కాయము అది బ్రహ్మ
0: ద ఎంటైర్ టైమ్ ఇస్ బ్రహ్మ యువర్ బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఆల్సో బ్రహ్మ
1: ప్రకృతి అంతయు బ్రహ్మ ప్రాణంబు బ్రహ్మ
0: ద ఎంటైర్ నేచర్ ఇస్ బ్రహ్మ లైఫ్ ఇట్సెల్ఫ్ ఇస్ బ్రహ్మ
1: సర్వమును బ్రహ్మ మరియు ఈ సభయు బ్రహ్మ
0: ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మ అండ్ దిస్ అసెంబ్లీ ఇట్సెల్ఫ్ ఇస్ బ్రహ్మ
1: సత్యమును బ్రహ్మ
0: రూత్ ఇస్ బ్రహ్మ
1: తెలుపు ఈ సాయి బ్రహ్మ
0: Sai, who is telling all this, he is himself Brahma.
1: Sarvamnu Brahmamayami.
0: Everything is full of Brahma.
1: Brahmaku vereinatvanti oka padartham marokati ledu.
0: There is nothing which is different from Brahma.
1: Sarvamu Bhagavat Swarupakanga undinappudu manam vetukute ekkada, taanu chikkute ekkada.
0: When everything is the manifestation of Brahma, where have you to search Brahma? And how can he be found elsewhere?
1: Vishwamanta prana vibhuni mandiramaina vidivakli ekkada.
0: If the entire world is an open building, how can you find a door for that?
1: Vishwamanta mandiramainappudu vidiki inkekkada sthanam unnadi. Vidiye lenappudu inka vaakali deeneke enduku.
0: If the entire world is only a bungalow, where is the street for you? There is no street at all.
1: Vishwavibhude nee hrudayeshwarudu.
0: The lord of the universe is the lord of your heart also.
1: Veena tantrulu meedi prana tantrulu naati aananda bhashmamuto aatmarpanamu cheya adiye vaikuntham adiye daivattham.
0: If you play upon the strings of your heart as if you are playing on the strings of veena and offer your own heart to himself, then you will find Vaikuntha there itself.
1: Bhagavantuni yokka sampadalu kaani bhagavantuni yokka aishwaryamulu kaani manaku anukoolamainatundi margamlo andistu vachadu.
0: God has been giving the entire wealth and prosperity relating to God in the way that it is most appropriate.
1: Aishwaryamulaku varasule meerandaru,
0: you are all the heirs apparent for this particular wealth and prosperity of God.
1: ఐశ్వర్యం ఏమిటో మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: బట్ యూ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు రికగ్నైజ్ వాట్ దట్ రియల్ వెల్త్ ఈజ్.
1: తాయికున్నట్టి ఐశ్వర్య సంపదలకు
0: ది వెల్త్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్
1: సాయి ఐశ్వర్యమున్నది ఎచ్చోటనైనా
0: ది సాయిస్ వెల్త్ అండ్ ప్రాపర్టీ
1: సాయి ఐశ్వర్యమేమన్నా స్వార్థరహిత నిత్య నిర్మల ప్రేమయే నిజము నిజము.
0: ఇఫ్ యు ఆస్క్ వాట్ ఈస్ ది వెల్త్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ సాయి, ఇట్ ఈస్ ఓన్లీ లవ్.
1: సాయి యొక్క ఐశ్వర్యములు ఈ భవనములు ఈ యొక్క మందిరములు ఇవి కాదు సాయి ఐశ్వర్యములు. సాయి యొక్క ఐశ్వర్యం అనేటువంటిది నిస్వార్థమైన నిర్మలమైన పవిత్రమైన ప్రేమ ఒక్కటి మాత్రమే.
0: సాయి
1: ఆ ప్రేమకు మీరు వారసులై ఆ ప్రేమను మీరు అనుభవించి ఆ ప్రేమను మీరు అందుకొని ఆ ప్రేమను మీరు సరి అయినటువంటి రీతిగా జగత్తును చాటటమే ఇది మీ యొక్క ప్రధాన కర్తవ్యము.
0: Sai's wealth and property does not consist of all these bungalows and temples. It is basically all his property is selfless, pure love. You have to accept this particular fact and
1: enjoy this particular... Sarvashaktimayinatundi భగవంతునికి మీరు అర్పితం చేసేది ఏమిటి?
0: గాడ్ హూ ఈజ్ ఆమ్నిషియంట్ ఆమ్నిప్రెసెంట్ అండ్ ఆమ్నిపొటెంట్ వాట్ ఈస్ దేర్ విచ్ సచ్వన్
1: భ్రాంతి మాత్రమే మానసిక తృప్తి నిమిత్తమై మీరు ఇన్ని విధములైనటువంటి యొక్క అర్పితములు గావిస్తూ వస్తున్నారు.
0: ఆల్ ద థింగ్స్ విచ్ యు ఆర్ ఆఫరింగ్ ఈజ్ ఓన్లీ అన్ ఇల్యూజన్ విచ్ యు ఆర్ హ్యావింగ్ ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్ దట్ యు ఆర్ ఆఫరింగ్ థింగ్స్ టు ద లార్డ్.
1: బ్రహ్మాండమంతట ప్రబలుచుండెడి తనకు ఆలయంబునమర్చ అలవియగునా.
0: ఫర్ ద వన్ హూ ఆక్యుపైస్ ది ఎంటైర్ కాస్మాస్ కెన్ యూ కన్స్ట్రక్ట్ టెంపుల్స్ ఫర్ సచ్ ఎ వన్.
1: కోటి సూర్యుల కాంతి మేటి గల్గిన తనకు ప్రమిద ద్వీపమునెవరు పట్టగలరు.
0: హూ కెన్ హోల్డ్ ఏ స్మాల్ ల్యాంప్ టు ద వన్ who is the very embodiment of effulgence of a billion suns.
1: Ajaharadulakaina alavikani tattvamu alavirajulakaina andani vaadunu tana roopu ganugana nevaritaramu.
0: Who can find out the form which is not accessible for Ajaha and Hara to find out?
1: సర్వజీవులయందు సంచరించడి తనకు సరి అయిన పేరిడ సాధ్యమగున.
0: ఈజ్ ఇట్ పాసిబుల్ టు గివ్ ఎన్ అప్రోప్రియేట్ నేమ్ ఫర్ ద వన్ హూ ఈజ్ మూవింగ్ ఇన్ ఆల్
1: బ్రహ్మాండమంతయు బొజ్జలోనున్నట్టి బచ్చ బొజ్జము తనకు పెట్టదగున.
0: ఫర్ ద వన్ ఇన్ హూజ్ స్టమక్ ద ఎంటైర్ కాస్మాస్ ఇస్ దేర్ హౌ కెన్ యూ ఆఫర్ ఎనీ ఫుడ్ ఫర్ సచ్ ఎ వన్.
1: బ్రతుకు కోసము బహు బాధ బద్దులైరి.
0: It is only for the sake of your own life you are bound.
1: ఇది కేవలము మానవ జీవితం యొక్క ధన్యత కోసమై ఈ విధమైన మార్గం అనుసరిస్తూ వస్తున్నారే కానీ నిజముగా భగవంతుడు ఒక స్థానము ఒక పేరు ఒక రూపము అన్నటువంటిది ఎక్కడ కూడా కానరాదు.
0: It is only for the satisfaction of the human beings they go on describing God and giving a name, giving a
1: సర్వత పాణిపాదం తస్సర్వతోచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తిస్తతి. భగవంతుణ్ణి ఏ భావము చేత ఏ హృదయము చేత ఏ వాంఛన చేత ఆరాధింతురో ఆచరింతురో ఆశింతురో ఆ రూపనామముల్ని భగవంతుని యొక్క దీనిని గుర్తించడానికి వీలవుతుంది.
0: గాడ్స్ ఫామ్ ఈజ్ రికగ్నైజ్డ్ బై డిఫరెంట్ పీపుల్ డిపెండింగ్ అపాన్ వాట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ దే హావ్ వాట్ టైప్ ఆఫ్ అప్రోచ్ దే హావ్ వాట్ టైప్ ఆఫ్ వర్షిప్ దే ఆఫర్.
1: భగవంతుడు కల్పవృక్షము కామధేనువు.
0: గాడ్ ఈజ్ విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ అండ్ సెలెస్టియల్ కౌ.
1: ఎవరు ఆర్తి అర్థార్థి జిజ్ఞాసి జ్ఞాని తమ యొక్క స్థాయి నుండి తాము ఏ విధమైనటువంటి యొక్క దీనిని ప్రాప్తింపజేసుకుందరో దానిని తాను అనుగ్రహిస్తూ చేస్తున్నాడు.
0: గాడ్ ఈజ్ వన్ హూ గోస్ ఆన్ కన్ఫరింగ్ టు ఆల్ ద ఫోర్ టైప్స్ ఆఫ్ సీకర్స్ ఆర్తి అర్థార్థి జిజ్ఞాసు అండ్ గాని జ్ఞాని డిపెండింగ్ అపాన్ వాట్ ఎవర్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్.
1: భగవంతుని సులభంగా పొందుటకు ఒక్క ప్రేమ మాత్రమే ప్రధానమైన మార్గము.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ టు రీచ్ గాడ్ ఇట్ ఈస్ ఓన్లీ లవ్ విచ్ ఈస్ ది మోస్ట్ అప్రోప్రియేట్ ఇన్స్ట్రుమెంట్.
1: ప్రకాశించేటువంటి యొక్క చంద్రుని మనం చూడవలనందే చంద్రుని యొక్క కాంతి చేతనే చంద్రుని చూడవచ్చును కానీ ఆ చంద్రుని చూచుటకు ఏ పెట్రమాక్స్ లేటో ఏ అరికన్ లాంటనో ఏ టార్చ్ లేటో మనకు అవసరం లేదు.
0: ఇఫ్ యు వాంట్ టు ఎంజాయ్ ద షైనింగ్ మూన్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ అదర్ టైప్ ఆఫ్ హెల్ప్ లైక్ ఏ టార్చ్ లైట్ ఆర్ ఎనదర్ ల్యాంప్ టు ఎంజాయ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్ మూన్.
1: భగవంతుడు ప్రేమస్వరూపుడు కనుక ఆ ప్రేమస్వరూపుణ్ణి ప్రేమించడం ద్వారానే మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: As God is the very embodiment of love, you have to recognize God only through love.
1: Kanuka, premane mana yokka pranamuga manam visheshinchali.
0: We have to firmly believe that it is the love which is our life.
1: Manavunu nundi mottamodata aavibhavimpa chesetundi aavibhavinchetundi kuda okka prema maatrame.
0: Right from the beginning it is the only love which manifests itself.
1: Tadupariye anni gunamulu kuda aavibhavistunnavi.
0: It is only later on the other qualities have emerged.
1: Kanuka prema rahitamainatundi yokka hrudayamulo ga undakodadu.
0: therefore your heart should not be the one which is devoid of love.
1: Prema mayamainatuvanti oka jeevithanni gadapali.
0: You must spend lives full of love.
1: Manavuni yokka bhavamulu అనేక విధమైనటువంటి రాగముల చేత కూడి ఉంటుంటాయి.
0: ది ఫీలింగ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఫుల్ ఆఫ్ అటాచ్మెంట్స్.
1: రాగద్వేషములే మానవునికి ప్రధానమైనటువంటి యొక్క రాహుకేతువులు.
0: ది ట్రూ రాహుకేతుస్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
1: నవగ్రహములు నవగ్రహములని మనం భావిస్తున్నామే కానీ ఇది భ్రాంతి మాత్రమే. రెండు గ్రహములే మనల్ని బాధిస్తున్నాయి, అదే రాగద్వేషములు.
0: We are thinking that there are 9 planets, Navagrahas. They are giving us trouble. It is not these 9, only 2. That is Raga and Dvesha.
1: Shankara vare shishyullo Totakudu anetuvanti vaadu prashnistadu okati.
0: Totaka, a disciple of Shankara, questioned Shankara thus.
1: Gurudeva, ee jagattulo dikvijayamunu sadhinchinatuvanti vaaru evadu annadu.
0: He asked, ఓ మాస్టర్, హూ ఇస్ ద పర్సన్ హూ హాస్ కాంకర్డ్ ద వరల్డ్.
1: కేవలం రాజ్యములు సాధించినటువంటి వాడు విజయుడు కానేరదు.
0: ద వన్ హూ హాస్ కాంకర్డ్ ఎ కింగ్డమ్ కెనాట్ బి కన్సిడర్డ్ విక్టోరియస్.
1: హిమాలయ పర్వతం ఎక్కి మొట్టమొదట అక్కడ ఒక ఫ్లాగ్ను చెక్కి ఇందులో గొప్ప వీరుడు అని భావించుకోవటము ఇది ఒక వీరత్వం కానేరదు.
0: టు గో అండ్ ఎస్టాబ్లిష్ ఎ ఫ్లాగ్, పుట్ ఎ ఫ్లాగ్ ఆన్ ద టాప్ ఆఫ్ హిమాలయ.
1: సముద్రంలో ఈదగలిగినటువంటి వాడు విజయాన్ని సాధించిన వాడు కానేరడు.
0: వన్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ పర్సన్ హూ హాస్ అచీవ్డ్ ఆల్ సక్సెస్ ఇఫ్ హి స్విమ్స్ ద ఓషన్.
1: ఆటల పాటల యందు విజయత్వాన్ని సాధించినటువంటి వాడు విజయుడు కానేరడు.
0: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ద వన్ హూ హాస్ వన్ ఎ నంబర్ ఆఫ్ ప్రైజెస్ ఇన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్.
1: హిరణ్యకశిపుడు సముద్రములందు దిగి దానిని శోధించినటువంటి వాడు.
0: Hiranyaksha was one who entered into the depths of the ocean and conquered the oceans.
1: Minnu nundi mannu mannu nundi minnunu kuda nu jeyinatundi vaadu.
0: He is the one who has conquered the earth and the sky together.
1: Kaani sarvatra kuda nu taanu sancharinchi daivatvanni gurtimpu cheyadaniki taginatundi krushulu chalpinatundi vaadu.
0: He is the one who went round all the worlds to find out where divinity is.
1: Kaani atti vaadu kodanu vijayanni sadhinchalekapoyadu.
0: Even that one was not able to achieve success and become victorious.
1: Nijamainatuvanti vijayudu evaru?
0: Who is the one who has achieved real victory?
1: Indriyamulanu nigrahinchinatuvanti vaade nijamaina vijayudu.
0: Only the one who has controlled his senses is the one who has succeeded.
1: Barudainatuvanti prahladudu kodanu inta goppa vijayanni sadhinchinatuvanti Hiranyakashipuniki oka prashna vestunnadu.
0: Prahlada, who was a small boy, put a question to Hiranyakasapu, who had conquered a number of kingdoms.
1: Lokamulanniyun gadiyalona janinchina vaadavu, lokamulanniyun gadiyalona jayinchina vaadavu, indriya lokamu chittamun geluvaneeravu.
0: You are the one who had conquered all the worlds in a matter of a moment. But you have not been able to conquer your own senses and your own chitta.
1: Tandri, shudramainatuvanti chanikamainatuvanti ee rajyamunu neevu sadhinchadaniki jayinchadaniki neevu prayatnistunnavu.
0: Oh father, you have been trying to conquer the worlds which are temporary, which are after all
1: yuddhamulo cheri adavilo sancharinchetunte mrugamunu kada champinattuga manavulu champinanta maatramuna veerudu kaaneradu.
0: One does not become a hero by merely killing people as if they are merely animals or to be hunted in a forest.
1: Nee endu undinatvanti mrugamunu neevu samharinchadaniki tagina krushi cheyamannadu.
0: Only when you destroy the animals inside your own heart you would be able to.
1: Nee durgunamulu anetvanti indriyamulu neevu mottamotta jayinchamannadu.
0: He asked his father to conquer the bad qualities in him and his own sense organs.
1: Loni shatruulaku లొంగిపోయిన వాడు బయటరిపులనెట్లు పట్టగలడు.
0: ద వన్ హూ ఈజ్ సబ్డ్యూడ్ బై ద ఇన్నర్ ఎనిమీస్ హౌ కెన్ హీ కాంకర్ ద ఔటర్ ఎనిమీస్.
1: లోపల శత్రువులకే లొంగిపోయినటువంటి వాడు బయట శత్రువులు ఏ రీతిగా తాను విజయం సాధించగలడు?
0: ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ డిఫీటెడ్ బై ది ఎనిమీస్ ఇన్ సైడ్ హౌ కెన్ హీ కాంకర్ ది ఎనిమీస్.
1: అసాధ్యము,
0: దిస్ ఈజ్ ఇంపాసిబుల్.
1: లోని శత్రువులను సంహరించాలంటే, లోని శత్రువులను జయించాలంటే ఒక్క ప్రేమాస్త్రం మాత్రమే సరైనటువంటి ఆస్త్రము.
0: ఇఫ్ యూ వాంట్ టు డిఫీట్ ద ఇన్నర్ ఎనిమీస్ అండ్ ఎస్టాబ్లిష్ యువర్ కింగ్డమ్ ఫర్మ్లీ, ఇట్ ఈస్ ఓన్లీ త్రూ లవ్ యూ బి ఏబుల్ టు డూ ఇట్.
1: కనుక ప్రేమ చేతనే మన యొక్క జీవితమును సార్థకం గావించుకుని, ప్రేమ చేతనే మనకు అడ్డు తగిలేటువంటి యొక్క ఈ అర్షద్వర్గములను జయించుకుని, దివ్యత్వమైన దైవత్వాన్ని మనం పొందడానికి తగిన కృషి చేయటము అత్యవసరము.
0: కాంకర్ ఆల్ అవర్ ఇన్నర్ ఎనిమీస్ అండ్ వీ హావ్ టు కాంకర్ ద సిక్స్ ఎనిమీస్ విచ్ ఫేస్ అస్ అండ్ ఎస్టాబ్లిష్ అవర్ ఓన్ సెల్ఫ్ ఫర్మ్లీ.
1: మనుజ అనగా మను చక్రవర్తి యొక్క సంతతి వారు మనుజులు అని దీనికి అర్థము.
0: ది వర్డ్ మనుజ టెల్స్ అస్ దట్ వి ఆర్ ఆల్ వి హావ్
1: అతని యొక్క సంతతి వారు అతని యొక్క ఆస్తినే మనము ఆశ్రయించాలి.
0: వి బిలాంగ్ టు ద లీనేజ్ ఆఫ్ మను అండ్ వి హావ్
1: ధర్మము, సత్యము, ప్రేమ, సహనము, సానుభూతుల యొక్క గుణములే అతని స్వభావములు.
0: హిజ్ నేచర్ ఈజ్ మొరాలిటీ, ట్రూత్, లవ్, కంపాషన్, పేషెన్స్ అండ్ పర్సివరెన్స్.
1: ఇలాంటి దీన్ని మనం అనుసరించినప్పుడే అతని సంతతికి, అతని దీనికి మనం వారసులుగా అవడానికి అధికారం ఉంటుంటుంది.
0: ఓన్లీ వెన్ వీ ఫాలో దిస్ పర్టికులర్ పాత్ కెన్ వీ క్లెయిమ్ అవర్ సెల్వ్స్ టు బి ద ఇన్హెరిటర్స్ ఆఫ్ అండ్ ది పర్సన్స్ బిలాంగింగ్ టు ద లీనియేజ్ ఆఫ్ మను.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్,
1: అందరూ భగవంతుని బిడ్డలే.
0: ఆల్ ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ వన్ గాడ్.
1: రూపనామములు ఎందుకని, వేష భాషలు ఎందుకని వేరు వేరు మార్గములను అనుసరించినప్పటికీ అందరు కూడా అందరికీ ఒక్క ప్రభువు మాత్రమే ఉన్నాడు.
0: పీపుల్ మే బి ఫాలోయింగ్ డిఫరెంట్ ఫేత్, పీపుల్ మే బి హ్యావింగ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్, బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ లార్డ్,
1: తండ్రి ఒక్కడే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫాదర్.
1: కనుకనే బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్, ఈ రెండింటినీ మనం సాధించాలి.
0: దట్ ఈస్ వై వీ హ్యావ్ టు అచీవ్ ది బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: లోకములో అనేక విధములైనటువంటి అశాంతిల చేత, అక్రమముల చేత, అనాచారముల చేత, అధర్మముల చేత మానవుడు కుళ్ళి కృశించి కురికిపోతున్నాడు.
0: టుడేస్ మ్యాన్ ఈజ్ సఫరింగ్ ఇన్ అన్టోల్డ్ ఆగునీ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఆల్ ద కేఆస్, కన్ఫ్యూజన్, అన్రైచియస్ కాండక్ట్ అండ్ అజిటేషన్.
1: ఇలాంటి దుష్ట పరిస్థితులందు మానవులు భగవత్ విశ్వాసమును అభివృద్ధి గావించుకుని, మానవత్వాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమే ప్రేమాశ్రమును చేతబట్టి దివ్యమైనటువంటి సమాజములో ప్రవేశించి సేవకావృత్తి యందు ఈ జీవితం సార్థకం గావించుకోవాలని నేను ఆశిస్తున్నాను.
0: అట్ సచ్ ఎ టైమ్ వెన్ ది వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ టర్మాయిల్, యూ హావ్ టు టేక్ అప్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ లవ్ అండ్ యూజ్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ లవ్ టు సర్వ్ హ్యుమానిటీ అండ్ రిమూవ్ ఆల్ ది ల్యాక్ ఆఫ్ పీస్ ఎట్సెట్రా ఇన్ ది వరల్డ్.
1: కేవలం దేహమునే ఆశ్రయించకండి.
0: Don't take shelter only in the body.
1: దేహమును మాత్రమే కాక మనస్సును కూడాను మీరు ఆశ్రయించకండి.
0: You don't even accept the mastership of mind.
1: దేహ మనస్సుల యొక్క తత్వము చేత ఆత్మను ఆశ్రయించండి.
0: Taking body and the mind, take real shelter only under ఆత్మ.
1: అట్టి ఆత్మను ఆశ్రయించినటువంటి వాడే ధన్యుడు కాగలడు.
0: Only that one who takes refuge with ఆత్మ would be able to sanctify his own life.
1: అది ఈనాడు మనం చేయవలసినటువంటిది, జరపవలసినటువంటిది సేవలు.
0: This is the real service which we'll have to undertake and perform.
1: మానవత్వంలో ప్రత్యేకమైనటువంటి సాధనలు చేకపోయినప్పటికీ సేవనాభావం అనేటువంటి దీంట్లో సేవకా వృత్తి లోపల జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.
0: You may not be able to undertake any other activity, but sanctify your life undertaking service as the activity.
1: నవవిధ మార్గముల్లో ప్రాణ సమానమైనటువంటిది, మధ్య స్థాయితో కూడినటువంటిది ఈ సేవ.
0: Among the 9 types of devotion, it is the service which comes very close to the last one.
1: ఈ సేవ ద్వారానే ఆత్మార్పితము జరుగుతుంది.
0: It is only through service one would be able to offer his own atma to the Lord.
1: ఈ ఆత్మార్పితము జరిగినప్పుడే స్నేహం ప్రారంభమవుతుంది.
0: Only when one offers oneself completely, one would be able to perform
1: ఈ స్నేహము చేతనే ఐక్యతకు చేరుతుంది.
0: Only through service one would be able to achieve unity.

0: శ్రవణం, లిజనింగ్ అండ్ హియరింగ్ ద స్టోరీస్ ఆఫ్ ద లార్డ్, సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, రిమెంబరింగ్ ద లార్డ్, డూయింగ్ పాద సేవ అండ్ సర్వీస్ ఆఫ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఆఫరింగ్ వందనం టు ద లార్డ్ అండ్ వర్షిపింగ్ ద లార్డ్, ఫ్రెండ్షిప్ టు ద లార్డ్ అండ్ ఆఫరింగ్ వన్ సోన్ ఆత్మ టు ద లార్డ్.
1: కనుక సర్వమానవులు ఎందు కూడాను ప్రకాశించేటువంటి పరతత్వము ఇది ఆత్మతత్వమని విశ్వసించండి.
0: యూ విల్ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ ఇట్ ఈస్ ఓన్లీ ది సేమ్ ఆత్మ విచ్ ఈస్ షైనింగ్ ఇన్ ఎవరి.
1: ఎవరిని మీరు గౌరవించినప్పటికీ, ఎవరిని మీరు నమస్కరించినప్పటికీ ఇది దైవమునికే చెందుతుందనేటువంటి భావాన్ని మీరు విశ్వసించాలి.
0: యూ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ టు హూమ్ సో ఎవర్ యూ ఆఫర్ వర్షిప్ ఆర్ ఒబేసాన్స్ ఆర్ యూ టు హూమ్ సో ఎవర్ యూ.
1: ఇది భారతీయ శాస్త్రమునందు సర్వజీవ నమస్కారము కేశవం ప్రతిగచ్చతి అన్నారు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ద స్క్రిప్చర్స్ ఆఫ్ భారత్ సే దట్ వెన్ యూ ఆఫర్ ది నమస్కార్ టు పీపుల్ ఇట్ అల్టిమేట్లీ రీచెస్ కేశవ ఓన్లీ.
1: అదే విధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి, ఎవరిని మనం తిరస్కరించినప్పటికీ అది కూడా భగవంతుడికి చేరుతుందన్నారు.
0: సిమిలర్లీ హూమ్ సో ఎవర్ యూ క్రిటిసైజ్ ఇట్ విల్ అల్టిమేట్లీ రీచ్ ది సేమ్ గాడ్ అండ్ కేశవ.
1: కనుక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయ భేదములు, ద్వేషములు ఎన్ని ఉండినప్పటికీ ఆత్మతత్వాన్ని మాత్రము ఏకత్వంగా మనం భావించాలి.
0: దేర్ కుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ బట్ యూ విల్ హావ్ టు జస్ట్ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ ఆత్మ ఇన్ ఎవ్రీ వన్ ఈజ్ ద సేమ్.
1: ప్రేమ ముదిత మనసు కహో.

జగమెల్ల ప్రేమమయము, ప్రేమ రూపము గొని వచ్చి ప్రేమి వీర, ప్రేమ రూపము గొని వచ్చి ప్రేమి వీర, ప్రేమ రూపము దైవంబు ప్రేమమయము, ప్రేమ రూపము

0: కృష్ణ ప్రేమ కృష్ణ ప్రేమ అవతార శ్రీకృష్ణ ప్రేమ కృష్ణ
1: ఈస్ ది వెరీ గాడ్ ఆఫ్ లవ్ అండ్ ఫుల్ ఆఫ్ లవ్ ఆన్ ఆల్ ద పీపుల్ హిస్ వెరీ ఫార్మ్ ఇట్సెల్ఫ్ ఈస్

0: ప్రేమ మహావిలువైన వజ్రం వంటిది.
1: లవ్ ఈజ్ ఎ ప్రెషియస్ డైమండ్.
0: ఈ ప్రేమ స్వార్థపరుల దగ్గర క్షణమైన నిలువజారదు.
1: ఇట్ విల్ నెవర్ స్టే విత్ సెల్ఫిష్ పీపుల్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్.
0: అహంకారుల దగ్గర అరక్షణమైనా ఉండలేదు.
1: ఇట్ డజంట్ స్టే హాఫ్ ఎ సెకండ్ విత్ ఈగోటిజం.
0: ఆడంబరముల వారి దగ్గర ఇది అసలే ప్రవేశించదు.
1: ఇట్ నెవర్ ఎంటర్స్ ఇన్ టు పీపుల్ హూ ఆర్ షోవీ అండ్ ఆస్టెంటేషియస్.
0: స్వార్థ అహంకార ఆడంబరములను ఏమాత్రం కొను మొహమైనా చూడదు.
1: ఇట్ విల్ నెవర్ లుక్ అట్ సెల్ఫిష్నెస్ ఈగో అండ్ ఆస్టెంటేషన్.
0: కానీ ఈ ప్రేమ ఎక్కడ లభ్యమవుతుంది?
1: బట్ వేర్ డూ యూ గెట్ దిస్ లవ్?
0: ఈ విలువైన వజ్రము ప్రేమ రాజ్యమునందు మాత్రమే లభ్యమవుతుంది.
1: యూ గెట్ దిస్ ప్రెషస్ డైమండ్ ఓన్లీ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ లవ్.
0: ప్రేమ మార్గమునందే ఇది లభ్యమవుతుంది.
1: యూ కెన్ గెట్ స్ట్రైట్ ఓన్లీ ఇన్ ది స్ట్రీట్ ఆఫ్ లవ్.
0: ప్రేమ అంగడి ఎందు మాత్రమే ఇది మనకు లభిస్తుంది.
1: యూ కెన్ గెట్ ఇట్ ఓన్లీ ఇన్ ద షాప్ ఆఫ్ లవ్.
0: ప్రేమ హృదయంతోనే మనకు ప్రాప్తిస్తుంది.
1: యూ కెన్ గెట్ ఇట్ ఓన్లీ విత్ ఎ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్.
0: అయితే ఈ జగత్తంతయునూ ప్రేమమయమే కదా, ఇట్టి ప్రేమ ఎందు ప్రేమ ఎందుకు లభ్యం కావటం లేదు?
1: వెన్ దిస్ ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ఫిల్డ్ విత్ లవ్, హౌ ఇస్ ఇట్ దట్ వీఆర్ నాట్ గెటింగ్ లవ్?
0: కానీ జగత్తంతయును ప్రేమగా భావిస్తున్నారు, కానీ ఇది ప్రేమ కాదు.
1: You think that the world is full of love, but that is not love.
0: Deha, indriya, mano, buddhula sambandhamainatundi jeevitamunaku prema anipinchukodu.
1: Anything associated with the physical body, the senses, mind and intellect cannot be called love.
0: Ee deha, indriya, mano, buddhulato koodinatundi anuragame kaani prema kaadu.
1: One associated with body, senses, mind and intellect may be called anuraga, affection, and not love.
0: Atma jeevitame nijamaina prema.
1: A life of atma is alone love.
0: Kanuka atma jeevuluga manam bhavinchali kani sharira jeevuluga, indri jeevuluga, mano jeevuluga, buddhi jeevuluga manam jeevincharadu.
1: We should not live the life on the basis of the body, the senses, the mind and intellect.
0: Sharira indriya mano buddhulu undinanta varaku ahankara mamakaram anetunti kani aadambaram swartham anetunti kani manavuni viduchi undaledu.
1: As long as man is thinking of his body, mind, intellect and senses, he will be full of selfishness, ego and show.
0: Ekti premanu pondutaku ఏ జపము, ఏ ధ్యానము, ఏ యోగము, ఏ యజ్ఞము, ఏ క్రతువులో ఆచరించనక్కరలేదు.
1: టు గెట్ సచ్ గ్రేట్ లవ్ దేర్ ఇస్ నో నీడ్ ఫార్ డూయింగ్ ఎనీ జప, ధ్యాన, యజ్ఞ.
0: వీటి వల్ల కూడాను ప్రేమ లభ్యము కాదు.
1: యూ కెనాట్ గెట్ లవ్ త్రూ దెమ్.
0: కారణమేమనగా ఈ యొక్క కర్మలయందు అంతో ఇంతో స్వార్థము, స్వప్రయోజనము ఇమిడి ఉంటున్నది.
1: The reason is, in all these actions, there is an element of selfishness and self-interest.
0: Kanuka, yajnamunakkani, yagamunakkani, jnanamunakkani, yogamunakkani, ee prema labhyamayyetvantidi kaadu.
1: Therefore, you cannot get this love either through yajna, yaga, jnana and japa.
0: Sarvarpita bhavamunake ee prema sadhyamavutundi.
1: You can get love only when you offer entirely.
0: Kanukane Krishnudu sarva dharmam parityajya annadu.
1: That is why Krishna said you have to give up all dharmas.
0: Jesus kudanu,
1: even Jesus
0: ide vidhamainatundi artham vachinattuga
1: mentioned to this
0: I am the path annadu.
1: He said that I am the path.
0: బుద్ధుడు కూడాను ఇదే అర్థం వచ్చినట్టుగా సర్వం తరణం గచ్చ

0: అని అన్నాడు.
1: బుద్ధ ఆల్సో హ్యాస్ మెన్షన్ టు దిస్ ఎక్స్టెంట్ వెన్ హి సెడ్ సర్వం శరణం గచ్చామి,
0: అనగా సర్వమతముల సారము.
1: ది మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలిజియన్,
0: సర్వశాస్త్రముల మూలము.
1: ది ఆరిజిన్ ఆఫ్ ఆల్
0: సర్వ ధర్మముల యొక్క గమ్యము.
1: ది గోల్ ఆఫ్ ఆల్ ధర్మాస్
0: సర్వాత్మిత భావమే.
1: ఆఫరింగ్ టోటలీ ఎంటైర్లీ టు ది లార్డ్,
0: అట్టి అర్పితము గావించుకున్నటువంటి వారే గోపికలు.
1: గోపికాస్ ఆర్ దోస్ పీపుల్ హూ హ్యావ్ ఆఫర్డ్ దెమ్సెల్వ్స్ అన్రిజర్వ్డ్లీ అండ్ ఎంటైర్లీ.
0: అయితే ఈ ప్రాకృతమైనటువంటి ఈ జగత్తునందు సర్వార్పిత భావము సాధ్యమవుతుందా అని సందేహించవచ్చు.
1: వన్ మే గెట్ ఎ డౌట్ వెదర్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ యాక్షన్ అండ్ న్యాచురల్ వరల్డ్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఆఫర్ వన్ సెల్ఫ్ ఎంటైర్లీ.
0: స్వార్థము కాని, సప్రయోజనము కాని, అహంకారం కాని, ఆడంబరం కాని లేకుండా ఉండుటకు వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ ఎ లైఫ్ వితౌట్ సెల్ఫిష్నెస్, సెల్ఫ్ ఇంట్రెస్ట్, ఈగో అండ్ షో.
0: కానీ దీనికి కూడా ఒక పరిమితం ఉంటున్నది.
1: బట్ దేర్ ఇస్ ఎ లిమిట్ సెట్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్.
0: నశ్రేయో నియమం వినా, కొంత నియమం పాటించాలి.
1: యూ హ్యావ్ టు అబ్జర్వ్ సర్టన్ రూల్స్, లిమిటేషన్స్.
0: మన దేహంలో ఉష్ణము ఒక పరిమితమై ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ ది టెంపరేచర్ ఇన్ అవర్ బాడీ.
0: ఈ యొక్క వేడి ఒక పరిమితంలోనే ఉంటున్నది.
1: దేర్ ఈస్ ఎ లిమిట్ ఫర్ ది టెంపరేచర్ సెట్.
0: 98.4 ఆర్ 0.6 ఉంటే ఇది ఆరోగ్యము. కానీ 99 చేరేటప్పటికి అనారోగ్యం ప్రారంభమైంది.
1: వన్ ఈజ్ హెల్తీ వెన్ ది టెంపరేచర్ ఈజ్ 98.4 ఆర్ 98.6.
0: అదే విధముగానే మానవులకు స్వార్థము ఉండవచ్చును. కానీ ఎంతవరకు అంతవరకు స్వార్థం, అది మితిమీరిపోతే రోగముగా రూపొందుతుంది.
1: సిమిలర్లీ దేర్ కుడ్ బి సెల్ఫిష్నెస్ ఇన్ మ్యాన్, బట్ ఇట్ షుడ్ బి విత్ ఇన్ లిమిట్స్. వన్స్ ఇట్ ఎక్సీడ్స్ ది లిమిట్స్ ఇట్ బికమ్స్ ఎ డిసీజ్.
0: అహంకారము ఒక రోగము.
1: ఈగో ఈజ్ ఆల్సో ఎ డిసీజ్.
0: ఆడంబరము ఒక రోగము.
1: ఆస్టెంటేషన్ ఈజ్ ఎ డిసీజ్.
0: స్వార్థము ఒక రోగము.
1: సెల్ఫిష్నెస్ ఈజ్ ఎ డిసీజ్.
0: అప్రయోజనము ఒక రోగము.
1: సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఎ డిసీజ్.
0: కనుకని వీటన్నిటినీ కూడా చేర్చి భవరోగము అని దీనికి పేరు పెట్టారు.
1: ఆల్ దీస్ థింగ్స్ పుట్ టుగెదర్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ భవరోగ, భవ డిసీజ్.
0: అనగా జగత్తునందు మనకు వ్యాపించేటువంటి రోగములు ఇవన్నీ.
1: దట్ మీన్స్ ఆల్ దీస్ డిసీజెస్ అక్కర్ టు హ్యూమన్ బీయింగ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: అయితే భగవంతుడు సర్వులయందు ఉండినప్పటికీ సర్వాత్మ భావాన్ని భక్తునియందు లేకుండినా ఇది కేవలము సాత్వికమైనటువంటి యొక్క ప్రేమతత్వము కాదు.
1: యాజ్ గాడ్ ఈజ్ డిసైడింగ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ఎవ్రీ వన్, ఇఫ్ ఎ డివోటీ డజంట్ రికగ్నైజ్ దిస్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్.
0: తన యందు భగవంతుడున్నాడని విశ్వసించవచ్చునే కాని,
1: వన్ మే బిలీవ్ దట్ గాడ్ ఈజ్ రెసిడెంట్ ఆఫ్ హిస్ హార్ట్,
0: ఈ విశ్వాసము సరి అయిన విశ్వాసము కాదు.
1: బట్ దిస్ ఈజ్ నాట్ ఎ ప్రాపర్ ఫెయిత్.
0: నీ యందు భగవంతుని చూడటం గొప్పతనము కాదు.
1: దేర్ ఇస్ నథింగ్ గ్రేట్ సీయింగ్ గాడ్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: భగవంతుని యందు నిన్ను చూడాలి.
1: యూ హ్యావ్ టు సీ యువర్ సెల్ఫ్ ఇన్ గాడ్.
0: అది సరి అయినటువంటి ప్రేమతత్వం.
1: దట్ ఈస్ ప్రాపర్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: భగవంతుని యందు నీ యొక్క స్వరూప లక్షణములు కనిపించకుండినంత వరకు కూడాను నీవు స్వార్థపరుడే కాని పరాత్మ తత్వముతో కూడినటువంటి వాడు కాదు.
1: అంటిల్ యూ సీ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఓన్ నేచర్ రిఫ్లెక్టెడ్ ఇన్ గాడ్, యు ఆర్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. యూ డోంట్ హ్యావ్ సాక్రిఫైస్.
0: కనుక ప్రతి విషయమునందు కూడాను ఈ ప్రాకృతమైన జగత్తునందు ఒక పరిమితమైనటువంటి యొక్క భావమును గుర్తిస్తూ పోవాలి.
1: ఇట్ ఈస్ నెసరీ టు రికగ్నైజ్ దట్ ఇన్ దిస్ వరల్డ్ లిమిట్స్ ఆర్ సెట్ ఫర్ ఎవ్రీథింగ్.
0: మానవుడు కూడాను ఆనందం కావాలని ఆశిస్తున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ ఆస్పైర్స్ టు హ్యావ్ డిలైట్ అండ్ జాయ్.
0: ఆనందం అంటే ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై జాయ్?
0: దీనిని వేదాంత పరిభాష యందు యోగము అన్నారు.
1: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ దిస్ డిస్క్రైబ్డ్ యాజ్ యోగ.
0: యోగం అనగా ఏదో ఒక విధమైనటువంటి యొక్క ప్రాణాయామం, ప్రత్యాహారం, ఇలాంటి కర్మలను ఆచరించడం యోగంగా భావిస్తున్నాము.
1: సమ్ పీపుల్ కన్సిడర్ యోగా యాజ్ అసోసియేటెడ్ విత్ సమ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండ్ డయట్.
0: యోగం అంటే ఇది కాదు అర్థం.
1: దాట్ ఈస్ నాట్ ది మీనింగ్ ఆఫ్ యోగా.
0: యోగం అనగా ఆనందము అని అర్థం.
1: యోగా మీన్స్ జాయ్.
0: ఈ ఆనందం ఎక్కడ మనకు లభ్యమవుతుంది?
1: వేర్ డు యూ గెట్ దిస్ జాయ్?
0: ఆనందమయుని దగ్గర నుంచినే మనకు లభ్యమవుతుంది.
1: యూ కెన్ గెట్ ఇట్ ఓన్లీ ఫ్రమ్ ది సోర్స్ ఆఫ్
0: ఆనందం వస్తువాహనములు ఎందు కాని,
1: జాయ్ కెనాట్ బి ఫౌండ్ ఇన్ ఆబ్జెక్ట్స్
0: ఆహార విహారములు ఎందు కాని,
1: ఇన్ ఫుడ్ అండ్ రెస్ట్
0: ప్రాకృతమైనటువంటి పదవులు ఎందు కాని,
1: ఇన్ ది వరల్డ్లీ పొజిషన్స్ అండ్ పవర్
0: స్థితిగతులు ఎందు కాని,
1: ఇన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ కండిషన్
0: ఆనందము మనకు లభ్యము కాదు.
1: యూ కెనాట్ గెట్ జాయ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దెమ్.
0: ఈ ఆనందము ఆనందమయుడైనటువంటి భగవంతుని ఎందే మనకు లభ్యమవుతుంది.
1: యూ కెన్ గెట్ దిస్ జాయ్ ఫ్రమ్ గాడ్ హూ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ జాయ్ అండ్ డిలైట్.
0: అయితే ఎప్పుడు ఈ ఆనందం మనకు లభ్యమవుతుంది?
1: వెన్ కెన్ యూ గెట్ దిస్ జాయ్?
0: గోపికలు, రాధ వీరందరూ కూడాను నిరంతరము కూడాను ఏకాత్మ భావంతో కృష్ణుని స్మరిస్తూ వచ్చారు అని.
1: గోపికాస్ అండ్ రాధా హ్యావ్ ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ వన్ విత్ దెమ్. ఏకాత్మ భావన.
0: గోపికల అనగా ఎవరు?
1: హూ ఆర్ గోపికాస్?
0: రాధ అనగా ఎవరు?
1: హూ ఈజ్ రాధా?
0: కేవలము ఒక స్త్రీలుగా భావించి దీనికి అనేక విధమైన ఆపోహలను కలిగించి అనర్థములను పెంచి యథార్థమును విశ్వసిస్తూ వస్తున్నారు.
1: రాంగ్ మీనింగ్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు ది వర్డ్ గోపికాస్ అండ్ దస్ there is a lot of misunderstanding, consequent suffering of that.
0: Mana sankalpamule gopikalu,
1: our thoughts are gopikas.
0: Sarva sankalpamul yokka kudikeyinatundi manasse radha.
1: Mind which is a conglomeration of all thoughts is radha.
0: Kanuka mana sankalpamulu mana manasu pragna aneetundi krishnulo karigi povali.
1: Our thoughts and mind should merge in Krishna, who is pragna.
0: అదే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞానం అనేటువంటిది కేవలము శరీరమునందు, మనస్సునందు, బుద్ధి యందు, అంతఃకరణ యందు, సర్వత్రా అంతర్బహిష్ట సర్వవ్యాప్య ప్రజ్ఞాస్వరూప.
1: దిస్ ప్రజ్ఞ ఈజ్ ఇన్సైడ్ అవుట్ సైడ్, ఇన్ ద మైండ్, ఇన్ ద చిత్త, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఇన్ ద హార్ట్, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్.
0: కనుకనే ఈ ప్రజ్ఞనే బ్రహ్మ అని పిలుస్తూ వచ్చారు.
1: దిస్ ప్రజ్ఞ ఈజ్ డిస్క్రైబ్ యాజ్ బ్రహ్మ.
0: అనగా కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అని దీని పేరు.
1: దిస్ ఈ ప్రజ్ఞ మీన్స్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ఇట్టి ప్రజ్ఞ యందు మన భావములు, మన మనస్సు, సంకల్పములు లీనమైపోవాలి.
1: In this constant integrated awareness, all our feelings, our mind and our thoughts must get merged.
0: Aithe ilanti pragna swarupudainatti bhagavantudu sarvatra undinappudu ee avataramulu dharinchetunti yokka deenlo unna rahasyam emiti?
1: When God in the form of pragna, constant integrated awareness is available everywhere, why should avatars come down and appear on the earth?
0: Aithe ee avataramulu dharinchadaniki కారణములు లేకపోలేదు.
1: దేర్ ఆర్ రీజన్స్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ అవతార్స్ టు అపియర్.
0: ప్రత్యక్షం పరోక్షం అని రెండు ఉంటున్నవి.
1: దేర్ ఆర్ టూ థింగ్స్ లైక్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. ప్రత్యక్ష పరోక్ష
0: అంతర్శక్తి బాహ్యశక్తి అని కూడా రెండు ఉంటున్నవి.
1: దేర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్, వన్ ఈజ్ ది ఇన్నర్ పవర్ అండ్ ది అదర్ ఈజ్ ఎక్స్టర్నల్.
0: అంతర్భూతము బహిర్భూతము అని కూడా రెండు ఉంటున్నవి.
1: సిమిలర్లీ దేర్ ఆర్ టూ థింగ్స్ కాల్డ్ అంతర్భూత అండ్ బహిర్భూత.
0: కట్టెల యందు అగ్ని ఉంటున్నది.
1: దేర్ ఇస్ ఫైర్ ఇన్ ది ఫైర్ వుడ్.
0: కానీ ఆ కట్టెల యందు ఉండేటువంటి అగ్ని అంతర్భూతమై ఉంటున్నది.
1: బట్ దట్ ఫైర్ ఈజ్ ఇన్సైడ్ ది ఫైర్ వుడ్
0: అంతర్గతమై ఉంటున్నది.
1: అండ్ ఇట్ ఈస్ అన్మానిఫెస్ట్,
0: అవ్యక్తమై ఉంటున్నది.
1: ఇట్ ఈస్ నాట్ సీన్.
0: కనుక ఈ కట్టెల పైన బియ్యం పెట్టి ఆ కట్టెల పైన పాత్ర పెట్టితే బియ్యం అన్నముగా మారవు.
1: దేర్ ఫోర్ యూ కెనాట్ కుక్ ఫుడ్ విత్ మియర్లీ ఫైర్ వుడ్ కీపింగ్ ఇన్ ది ప్లేస్.
0: ఆ కట్టెల ఎందుకునేటువంటి ఒక అగ్ని ప్రత్యక్షముగా వచ్చినప్పుడే కట్టెలను కూడా కాల్చి బియ్యంను కూడా ఉడికించి అన్నముగా రూపొందింపజేస్తుంది.
1: ఓన్లీ వెన్ ది అన్మానిఫెస్ట్ ఇన్విజిబుల్ ఫైర్ ఇన్ ది ఫైర్ వుడ్ మానిఫెస్ట్ అండ్ కమ్స్ అవుట్, ఇట్ కెన్ కుక్ ఫుడ్. అండ్
0: గనుక ప్రతి దేహము కూడాను ఒక ఫైర్ వుడ్ వంటిది.
1: ఎవ్రీ బాడీ ఈజ్ లైక్ ఫైర్ వుడ్.
0: ఈ కట్ట యందు అంతర్భూతమై ఉంటున్నది ఆత్మతత్వం.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఇన్విజిబులీ ఇంబెడెడ్ ఇన్ దిస్
0: దానిని ప్రత్యక్షము గావించుకునే నిమిత్తమై కొన్ని రకమైనటువంటి ప్రేమతత్వాన్ని మనం అనుభవించాలి.
1: టు మేనిఫెస్ట్ దిస్ ఇన్విజిబుల్ డివినిటీ దేర్ ఇస్ నీడ్ ఫార్ డూయింగ్ సమ్ సాధన.
0: మరొక చిన్న ఉదాహరణ,
1: వన్ మోర్ ఎగ్జాంపుల్.
0: మన జోబి ఎందే మ్యాచ్ బాక్స్ ఉంటుంది, అది అగ్గిపెట్టే.
1: దేర్ ఇస్ ఎ మ్యాచ్ బాక్స్ ఇన్ అవర్ పాకెట్.
0: కానీ మన జోబీని ఏమాత్రం కూడా నువ్వు కాల్చదు.
1: బట్ ఇట్ డజంట్ బర్న్ అవర్ పాకెట్.
0: కానీ ప్రతి పుల్ల ఎందుకు అగ్ని ఉంటున్నది.
1: ఇన్ ఎవరీ మ్యాచ్ స్టిక్ దేర్ ఇస్ ఫైర్.
0: ఆ పుల్లను తీసి పెట్టెతో రాసినప్పుడు ఆ యొక్క అగ్ని ప్రత్యక్షంగా రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ యూ స్ట్రైక్ ది స్టిక్ అగ్నిట్ ది ఫైర్ బాక్స్,
0: ప్రత్యక్షంగా రూపొందినటువంటి అగ్ని తనను, తన చొక్కాను, తన జోబిని సర్వంను కాల్చివేస్తుంది.
1: వన్స్ దిస్ ఫైర్ బికమ్స్ మేనిఫెస్ట్ అండ్ డైరెక్ట్, ఇట్ కెన్ బర్న్ అప్ ది ఎంటైర్ షర్ట్, ది పాకెట్ అండ్ ఈవెన్ ది బాడీ ఇట్సెల్ఫ్.
0: కనుక అట్టనే మానవుని యందు దివ్యత్వమనేటువంటి ప్రేమతత్వం అనేటువంటి యొక్క జ్ఞాన స్వరూపమైన ప్రకాశం ఉండినప్పటికీ,
1: దో దేర్ ఈస్ దిస్ డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్,
0: ప్రత్యక్షం గావించుకోవాలన్న,
1: ఇఫ్ యూ వాంట్ టు మేక్ దట్ మేనిఫెస్ట్,
0: ప్రేమతో ప్రేమను చేర్చినప్పుడే ఆ ప్రత్యక్షమైన స్వరూపము మనకు సాక్షాత్కరిస్తుంది.
1: ఓన్లీ వెన్ లవ్ ఈజ్ మేడ్ టు కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ లవ్ ఇట్ కెన్ మేనిఫెస్ట్.
0: అగ్గి పుల్లలో ఉండినటువంటి మందు ఒక్కటే, అగ్గి పెట్టపైన ఉన్నటువంటిది మందు ఒక్కటే, రెండింటినీ రాపిడి జరిగినప్పుడే అది అగ్ని మనకు గోచరం అవుతుంది.
1: ది పాయింట్ ఆన్ ది మ్యాచ్ బాక్స్ అండ్ ఆల్సో ఆన్ ది మ్యాచ్ స్టిక్ ఇట్సెల్ఫ్ ఇట్ ఇస్ ది సేమ్, బట్ ఓన్లీ వెన్ యూ రబ్ వన్ అగ్నిస్ ది అదర్ ది ఫైర్
0: ఉన్నటువంటి ప్రేమ, దైవం నందున్నటువంటి ప్రేమ రెండు ఒక్కటిగా నీవు భావిస్తున్నావు.
1: యూ కన్సిడర్ లవ్ ఇన్ యూ అండ్ లవ్ ఇన్ గాడ్ యాజ్ ద సేమ్.
0: కానీ దైవం యొక్క ప్రేమ నిస్వార్థమైనటువంటిది.
1: బట్ గాడ్స్ లవ్ ఈస్ టోటలీ అన్సెల్ఫిష్,
0: నిర్వికల్పమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఇట్
0: నిరంజనమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ప్యూర్,
0: నిత్యమైనటువంటిది.
1: ఇట్ ఈస్ పర్మనెంట్,
0: నిర్గుణమైనటువంటిది.
1: ఇట్ ఈస్ క్వాలిటీలెస్,
0: నీ ఎందుండినటువంటి ప్రేమ.
1: యువర్ లవ్
0: స్వార్థమైనటువంటిది.
1: ఈ సెల్ఫిష్,
0: స్వప్రయోజనమైనటువంటిది.
1: ఫుల్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్,
0: గుణ సహితమైనటువంటిది.
1: ఫుల్ ఆఫ్ క్వాలిటీస్.
0: ఇలాంటి ప్రేమతత్వంతో ఆ ప్రేమతత్వం ఏమాత్రం కూడా కలియుటకు వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మిక్స్ సచ్ లవ్ ఆఫ్ యువర్స్ విత్ ది లవ్ ఆఫ్ ది గాడ్.
0: కనుక మానవుని ఎందుకు ఉండినటువంటి ఈ అహంకార, ఆడంబర, అసూయ, స్వార్థాదులనేటువంటిది ఏనాడు త్యజించినో ఆనాడే ఆ హృదయంలో భగవంతుడు ప్రవేశిస్తాడు.
1: ఓన్లీ వెన్ మ్యాన్స్ హార్ట్ ఈజ్ రిడ్ ఆఫ్ సెల్ఫిష్నెస్, సెల్ఫ్ ఇంట్రెస్ట్, ఆస్టెంటేషన్, ఈగో, గాడ్ విల్ టేక్.
0: త్యాగము చేయక,
1: వితౌట్ సాక్రిఫైసింగ్,
0: భోగముల పైన మనసు నుంచి,
1: ఇఫ్ యూ వాంట్ టు జస్ట్
0: విషయరాగములతో ఈదుతూ,
1: ఇఫ్ యు ఆర్ ఫుల్ ఆఫ్ డిజైర్స్,
0: ప్రాకృతమైన జీవితాన్ని గడిపేంత వరకు కూడాను,
1: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ లివింగ్
0: భక్తిగా నటించినప్పటికీ,
1: హౌర్ వచ్ ఆఫ్
0: ఎంతగా నీవు భావించినప్పటికీ,
1: యు మే థింక్ యువర్ యువర్ సెల్ఫ్ ఆమ్నిషియంట్,
0: ఇది కేవలము ఒక కృత్రిమమైనటువంటి జీవితమే కాని నిన్ను నీవు మోసం చేసుకునేటువంటి వాడే కాని దైవంతో కూడేటువంటి యోగం లేదు అక్కడ.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఆర్టిఫిషియల్నెస్, యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్, యు కెన్ నెవర్ జాయిన్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్.
0: ఈనాడు ప్రపంచమంతా కూడాను ఈ గుణములతోనే నిండి ఉంటున్నది.
1: టుడేస్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ దీస్ క్వాలిటీస్.
0: దైవాన్ని ప్రేమిస్తున్నామంటున్నాం.
1: You think that you are loving God.
0: దైవాన్ని ప్రేమించేటువంటి జీవుడు ఎక్కడ కూడా ఇంతవరకు నాకు కనిపించలేదు.
1: I have not been able to see anyone who loves God.
0: తన నిమిత్తమే తాను దైవాన్ని ప్రేమిస్తున్నాడే కాని దైవ నిమిత్తమే తాను దైవాన్ని ప్రేమించటం లేదు.
1: He is loving God for his own sake, not for the sake of God.
0: ఇదే స్వార్థం.
1: This is selfish.
0: ఈ యొక్క కర్చీఫ్ నిమిత్తమే నేను కర్చీఫ్ని ప్రేమిస్తున్నాను కాని నా నిమిత్తమే కర్చీఫ్ని ప్రేమించడం లేదు.
1: ఐ ఆమ్ లవింగ్ దిస్ హ్యాంకీ ఫర్ సేక్ ఆఫ్ మైసెల్ఫ్, నాట్ ఫర్ ది సేక్ ఆఫ్
0: ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త పదార్థములు కూడాను పదార్థముల యొక్క ప్రయోజన నిమిత్తమే పదార్థములు ప్రేమిస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ లవింగ్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ ఇన్ ద వరల్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆబ్జెక్ట్స్,
0: కానీ పదార్థముల నిమిత్తం ప్రేమించడం లేదు.
1: ఫర్ హిస్ సేక్, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆబ్జెక్ట్స్.
0: అన్ని తన స్వార్థమే, తన స్వార్థమే.
1: Everything is for his own
0: దైవాన్ని కూడాను స్వార్థం కోసం ప్రేమిస్తున్నాడు.
1: He is loving God also for his own selfishness.
0: దైవం సామాన్యం కాదు.
1: God is not ordinary.
0: దైవం అంత సులభంగా లభ్యమయ్యేటువంటి వాడు కాదు.
1: It is not so easy to get at God.
0: ఇది కేవలము ఒక్క సింహాసనమే, హృదయం.
1: This heart is a seat, a
0: double sofa కాదు.
1: This is not a double sofa bed.
0: లేక మ్యూజికల్ చైర్ కాదు.
1: ఇట్ నాట్ ఎ మ్యూజికల్ చైర్.
0: ప్రాకృతమైన భావాన్ని ఈ చైర్ పైన కూర్చోబెట్టుకుని దైవమా ఇందులో కూర్చోమంటే ఏది కూర్చోగలడు?
1: If your heart is full of worldly desires, how will God come and sit on your in your heart.
0: కనుక దీనిని నీవు ఖాళీగా ఉంచినప్పుడే అందులో భగవంతుడు ప్రవేశిస్తాడు.
1: Only when you vacate your heart and make it free, God will enter into your heart.
0: కనుక ఈనాడు ప్రేమ అనేటువంటి పేరుతో నీవు మ్యూజికల్ చైర్ ఆడుతున్నావు.
1: In the name of love, you are playing the game of musical chair.
0: ఆ చైర్ ఒక్కరికి సొంతము కాదు.
1: This chair doesn't belong to anyone.
0: ఒకతూరి కూర్చోవచ్చును, మరి ఒకతూరి మరొకరు కూర్చోవచ్చును.
1: One person is given the seat on the chair once, another
0: కాబట్టి
1: person another chair.
0: సొంతమని చెప్పడానికి అధికారం లేదు.
1: How can you say that it is yours then?
0: కానీ అట్టి అధికారము,
1: that power, that authority,
0: గోపికల మాత్రమే ఆదర్శంగా నిరూపించారు.
1: Only Gopikas had that kind of authority.
0: అనగా భావములు దైవ భావముతో జీవించుకుంటూ వచ్చారు.
1: They lived their life and feelings with godly feelings.
0: ప్రతి ఇంద్రియము కూడాను దైవార్పితమైన భావంతో అనుభవిస్తూ వచ్చారు.
1: They enjoyed every sense only offering it to God.
0: తమ మాటలు దైవ మాటలే.
1: Their talk was full of divine talk.
0: తమ స్మరణ దైవ స్మరణే.
1: Their thinking was full of God.
0: తమ శ్రవణము దైవ శ్రవణమే.
1: Their hearing was full of God.
0: తమ హస్తములు దైవ కర్మలే.
1: Whatever they did with hands was for God.
0: కనుక తమ సర్వేంద్రియములు కూడాను దైవాత్మికమైన భావముతో అనుభవిస్తూ వచ్చారు.
1: They enjoyed all their sense organs offering them.
0: తమది అనేటువంటిది ఎక్కడ కూడాను వారి ఎందుకు కనిపించలేదు.
1: They never felt anything as their own.
0: తామెవరు? కృష్ణుడు మాత్రమే తమ వారు.
1: Who are they? After all, Krishna is theirs.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: Here is a small example.
0: వారి భక్తి ప్రపత్తులకు చక్కని సాక్ష్యంగా ఒక ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ ఆఫర్డ్ టు షో టు ద వరల్డ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ దేర్ లవ్.
0: అనేక పర్యాలను చెప్పాను.
1: ఐ టోల్డ్ యూ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్.
0: ఒకనొక దినము ఉండినట్టుగా ఉండి కృష్ణుడు తనకు గొప్పగా తలభారము అని తలనొప్పిగా భావిస్తూ వచ్చాడు.
1: ఆన్ ఎ పర్టికులర్ డే కృష్ణ ఆల్ ఆఫ్ ఎ సడన్ మెన్షన్ దట్ హీస్ హ్యావింగ్ వెరీ సివియర్ హెడేక్.
0: ఈ తలనొప్పి కోసము మందు కావాలని ఆశించాడు.
1: హీ వాంటెడ్ టు హ్యావ్ మెడిసిన్ ఫర్ ది హెడేక్.
0: సర్వజ్ఞుడైనటువంటి కృష్ణుడు సర్వము కూడినటువంటి సమయం నుండే ఈ యొక్క లీలను ప్రకటన గావిస్తూ వచ్చాడు.
1: ఆమ్నిషియంట్ కృష్ణ ఆల్వేస్ షోడ్ దిస్ లీలాస్ దిస్ మిరకల్స్ ఫర్ ఆల్ పీపుల్.
0: రుక్మిణి, నారద, జాంబవతి వీరందరూ కూడా సమీపంలోనే ఉంటున్నారు.
1: సత్యభామ, రుక్మిణి, జాంబవతి, నారద, ఆల్ ఆఫ్ దెమ్ వర్ వెరీ నియర్ కృష్ణ అట్ దట్ టైమ్.
0: ఏ కించిత్ ఆహారం కూడా తాను స్వీకరించడం లేదు.
1: హీ వాజ్ నాట్ టేకింగ్ ఈవెన్ ఎ పార్టికల్ ఆఫ్ ఫుడ్.
0: చాలా నాటకం ఆడుతూ వచ్చాడు.
1: హీ బిగాన్ ప్లేయింగ్ ఏ డ్రామా.
0: ఈ బాధను నేను భరించలేను అన్నాడు.
1: ఐ కెన్ నెవర్ బేర్ దిస్ పెయిన్.
0: ఈ దృశ్యాన్ని గుర్తించినటువంటి నారదుడు, స్వామి దీనికి మందు ఎక్కడ ఉంటున్నది, తప్పక చెప్పండి నేను తెస్తాను అన్నాడు.
1: సీయింగ్ దిస్ నారద ఆస్క్డ్, స్వామి వేర్ కెన్ ఐ ఫైండ్ ది మెడిసిన్, ఐల్ సర్టన్లీ గెట్ ఇట్.
0: వ్రేతల్లకు వెళ్లి గోపికల యొక్క పాదధూళిని తీసుకుని వచ్చి నా తలపైన పట్టు వేసిన ఈ తలనొప్పి తగ్గిపోతుందన్నాడు.
1: ఇఫ్ యూ కెన్ గో టు రేపల్లె అండ్ గెట్ ది డస్ట్ ఆఫ్ ది ఫీట్ ఆఫ్ గోపికాస్ అండ్ పుట్ ఇట్ ఆన్ మై ఫోర్ హెడ్ దెన్ ఐల్ బి ఫ్రీడ్ ఫ్రమ్ దిస్ హెడేక్.
0: పరమ భక్తులైనటువంటి వారు ఆ గోపికలు.
1: గోపికాస్ ఆర్ గ్రేట్ డివోటీస్.
0: ఆ పరమ భక్తుల పాదజూడియే నా శిరోవేదన తగ్గిస్తుంది.
1: ది డస్ట్ ఆఫ్ ది ఫీట్ ఆఫ్ దోస్ గోపికాస్ ఆర్ ది గ్రేట్ డివోటీస్ విల్ ఫ్రీ ది హెడేక్.
0: నాదునకు కొంత తన లోపల దాగి ఉండినటువంటి అహంకారము బయట వచ్చింది.
1: ద హిడెన్ ఈగో ఇన్ నారద బిగాన్ మేనిఫెస్టింగ్ ఆన్ హియరింగ్ దిస్.
0: స్వామి సతతం యోగినః, నేను నిరంతరం కూడా కృష్ణ యోగంలోనే ఉంటున్నాను.
1: స్వామి ఐఎమ్ ఆల్వేస్ ఇన్ కృష్ణ యోగ థింకింగ్ ఆఫ్ యూ కాన్స్టెంట్.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా కృష్ణ చింతనం, ఎక్కడికి వెళ్ళినా నేను కృష్ణ చింతన చేస్తున్నాను.
1: అట్ ఆల్ టైమ్స్ ఇన్ ఆల్ ప్లేసెస్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ కృష్ణ అలోన్.
0: నాకంటే గొప్ప భక్తులు ఉంటున్నారా ఈ జగత్తులో?
1: ఈజ్ దేర్ ఎ గ్రేటర్ డివోటీ దాన్ మీ స్వామి ఇన్ దిస్ వరల్డ్?
0: కానీ దీనిని అంగీకరించలేదు కృష్ణుడు.
1: కృష్ణ డిడ్ నాట్ అగ్రీ ఫర్ దిస్.
0: నీవు భక్తులు కావచ్చును నారద, కానీ ఆ గోపికల యొక్క పాదజోడియే నా యొక్క శిరోవేదనను చల్లారుస్తుంది.
1: యు మే బి ఎ డివోటీ నారద, బట్ ఓన్లీ ది డస్ట్ ఆఫ్ ది ఫీట్ ఆఫ్ గోపికాస్ విల్ ఫ్రీ మీ ఫ్రమ్ ది హెడేక్.
0: ఈ నారదుడు కొంచెం ప్రజ్ఞానం కలిగినటువంటి వాడు.
1: నారద హ్యాడ్
0: తన తెలివితేటలంతా మాటల్లో చూపుతూ వచ్చాడు.
1: నారద బిగాన్ షోయింగ్ ఆల్ హిస్ క్లెవర్నెస్.
0: అమితమైనటువంటి తెలివి గలవానికి అమితమైన భాష ఉంటుంటాయి.
1: ఎ పర్సన్ హూ హాస్ ఎక్స్ట్రాడినరీ క్లెవర్నెస్ విల్ ఆల్సో స్పీక్ ఇన్ అన్ ఎక్స్ట్రాడినరీ.
0: తెలివితేటలు గలవానికి ఎప్పుడు కూడా సందేహాలే ఉంటుంటాయి.
1: పీపుల్ విత్ ఎక్సెసివ్ క్లెవర్నెస్ విల్ హావ్ ఫుల్ ఆఫ్ డౌట్స్.
0: ఎంత మేధాశక్తి కలిగిందని భావిస్తున్నాడో అంత అపశక్తులు కూడా అతనిలో ప్రవేశించి ఉంటాయి.
1: ది మోర్ వన్ థింగ్ దట్ హీస్ క్లెవర్ ది మోర్ హీ విల్ బి ఫుల్ ఆఫ్ ది నెగటివ్ ఫీలింగ్స్.
0: కృష్ణ, పోనీ నా యొక్క భక్తి దానికి తగినంతటిగా లేకపోవచ్చును. సత్యభామ నీ నిమిత్తమై జీవితానంతా అంకితం చేసినటువంటిది సత్యభామ పాదశ్రీ ఒక పాదము యొక్క ధూడిని నీవు ధరించరాదా అన్నాడు.
1: హీ ఆస్క్డ్ కృష్ణ, ఐ మే నాట్ బి ఏ గ్రేట్ డివోటీ. Satyabhama has offered her entire life to Krishna. Can we not get the dust off her feet?
0: Satyabhama cheppindi. Narada, nenu sati, Krishnudu pati. Sati padaduli pati sirastu paina veyatam enta paapamu, nenu daniki angikarinchanu annindi.
1: Satyabhama said, I am wife and Krishna is husband. How can the dust of my feet be put on the head of my husband? I don't agree for this.
0: నేను పాపకూపంలో పడ్డాను కానీ నేను ఈ పని చేయటము.
1: ఇఫ్ ఐ బి కమిటింగ్ ఎ గ్రేట్ సిన్.
0: అక్కడ కూడా పూర్తి స్వార్థం ఏర్పడిపోయింది.
1: దేర్ అగైన్ దేర్ ఇస్
0: తన పాదధూళి తన శిరస్సు భర్త యొక్క శిరస్సు పైన వేసినప్పుడు తాను పాపకూపంలో మునుగుతుంది అనేటువంటి స్వార్థము తనలో ప్రవేశించింది.
1: షీ హ్యాడ్ ది సెల్ఫిష్ ఫీలింగ్ దట్ షీ వుడ్ బి కమిటింగ్ ఎ సిన్ ఇఫ్ ది డస్ట్ ఆఫ్ హర్ ఫీట్ ఇస్ పుట్ ఆన్ కృష్ణ.
0: సత్యభామ కూడా ఆ పాదధూళికి అంగీకరించలేదు.
1: సత్యభామ డిడ్ నాట్ అగ్రీ ఫార్ దిస్ పర్టికులర్ ప్రపోజల్ ఆఫ్ పుట్టింగ్.
0: రుక్మిణి కూడా ఇదే భావమునే పొందుతూ వచ్చింది.
1: రుక్మిణి ఆల్సో హ్యాడ్ ది సేమ్ ఫీలింగ్.
0: కానీ వారెవరు ఇవ్వలేదు.
1: నన్ ఆఫ్ దెమ్ గేవ్ ది డస్ట్.
0: క్షణ క్షణములకు కూడా కృష్ణుని యొక్క బాధ అధికమవుతూ వచ్చింది.
1: ఎవ్రీ సెకండ్ కృష్ణాస్ పెయిన్ వాజ్ ఇంక్రీజింగ్.
0: తప్పినది కాక నారదుడు రేపల్లెకి వచ్చాడు.
1: నారద వాజ్ కంపెల్డ్ టు గో టు రేపల్లె.
0: నారదుడు వచ్చిన తక్షణమే గోపికలందరూ కూడా గుమిగూరారు.
1: ది మొమెంట్ నారద కేమ్ టు రేపల్లె ఆల్ ది గోపిక
0: నారదాడు ఎప్పుడు వస్తాడు మా రేపల్లెకు ఈ వార్తలు బోధించమని చెప్పారు.
1: ప్లీజ్ లెట్ అస్ నో హౌ ఇస్ అవర్ కృష్ణ, వెన్ ఈస్ హి కమింగ్ టు రేపల్లె.
0: అమ్మా, ఇప్పుడు కృష్ణుడు వచ్చే విషయము నాకు తెలియదు, కానీ ఇప్పుడు అమితమైనటువంటి శిరోబాధను అనుభవిస్తున్నాడు.
1: He said, I do not know when he is coming to Repalle, but he is having for this headache. I wanted to take medicine, therefore I have come here.
0: Narada, maa Krishna yokka sirasu yokka badhana nivarana gavinchetundi mandu maa Repalle endunda.
1: Narada, is there medicine available in Repalle which can free Krishna's headache?
0: Kanuka aa mandu ekkada undo chepte tappaku mem vetikistam annaru.
1: If you can let us know where the medicine is available, we will certainly get it.
0: Amma, mee padaduudi athari yokka siro badha nivarana gavinchetundi mandu annadu.
1: The dust of your feet alone will remove the headache of Krishna, he said.
0: Oka gopika vellindi duppada techindi andaru tama padalu dhoolinanta takundro vidilincharu moota kattukunnadu. Naalu danni bayindeeri vachadu.
1: One gopika ran, got a bed sheet, collected the dust of all the gopika's feet and it was packed, and Narada began getting it to Krishna.
0: Ikkada vaari yokka swarthamunaku takkani udaharanam.
1: You can see the example of selflessness.
0: Memu bhaktulame, memu dasulame, maa padaduli krishnuliki ee vidhanga ivvali ane atuvanti yochane vaariki ledu.
1: They never had the thought, they were devotees and their the dust of their feet should not be
0: given. Krishna anandanga unte ante chaalu maaku.
1: All that they wanted was Krishna should be happy.
0: Ante kaani idi adini vadopavadam veyadaniki maaku arhata ledu.
1: There is no question of our arguing and counter argument in such matters.
0: Maa jeevitame adaniki arpitamainatuntivi.
1: We have offered our life to Krishna.
0: Adani anandame maa anandam.
1: Our joy, his joy is our joy.
0: Ekatva bhavamto vaaru aa padaduudini ichina darshaname akkada krishnudiki talabharam nivaranaipoyindi.
1: The moment this the dust was given with this kind of feeling of oneness of atma,
0: Krishna padaduli teeskoni velli chusetappatiki Krishnudu navutu navutu maatladutunnadu.
1: By the time Narada took this dust to Krishna, Krishna was talking full of smiles.
0: Narada, meeru bhaktulamu bhaktulamani ahankara padutunnaru, aadambaralato jeevithanni gadaputunnaru, ఈ స్వార్థంతో జీవితాన్ని అంకితం కాల్చినట్టుగా భావిస్తున్నారు.
1: నారద, థింకింగ్ దట్ యువర్ డివోటీస్ యు ఆర్ స్పెండింగ్ యువర్ లైఫ్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్,
0: నిరహంకారము, నిస్వార్థము, నిరాడంబరము గోపికలు ఎందున్నది కానీ వీళ్ళని ఎవరు ఎందు లేదన్నాడు.
1: ఓన్లీ గోపికాస్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ సెల్ఫిష్నెస్, ఈగో అండ్ షో. నన్ ఆఫ్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ దాట్.
0: కనుక ఈనాడు లోకములో ప్రతి ఒక్కరూ మేము భక్తులము భక్తులము, స్వామికి సన్నిహితులము సన్నిహితులము అని భావిస్తున్నారు, కానీ ఇవి ఎవ్వరూ కాదు.
1: ఇన్ ది వరల్డ్ ఆఫ్ టుడే ఎవ్రీవన్ ఇస్ థింకింగ్ దట్ వి ఆర్
0: డివోటెడ్ అంతో ఇంతో స్వార్థం అనేటువంటిది ఈమిడి ఉంటున్నారు.
1: యూ కెన్ ఫైండ్ సెల్ఫిష్నెస్ ఇన్ స్మాల్ మెజర్ ఆర్ బిగర్ మెజర్.
0: అహంకారము ఉండినంత వరకు కూడాను భగవంతుని దృష్టి వారిపైన పడదు.
1: యాజ్ లాంగ్ యాజ్ పీపుల్ హ్యావ్ ది సెల్ఫిష్నెస్ అండ్ ఈగో, గాడ్ విల్ నెవర్.
0: సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు,
1: యూ విల్ సే హౌ హీ విల్ నాట్ షవర్ హిస్ లవ్.
0: మేఘములు అడ్డు వచ్చినప్పుడు సూర్యుడు కనిపించడు ఎవరికి?
1: సన్ ఈజ్ షైనింగ్ వెన్ ది క్లౌడ్స్ కవర్ ది సన్ ఇట్ యూ కెనాట్ సీ ది సన్.
0: కానీ ప్రకాశం లేదా? ఉంది.
1: ఈజ్ దేర్ నో షైనింగ్ ఆఫ్ ది సన్? దేర్ ఇట్ ఈస్.
0: మేఘములు అడ్డు తగలటం చేత ఆ ప్రకాశం తనపైన పడలేకపోతుండాలి.
1: క్లౌడ్స్ ఆర్ ప్రివెంటింగ్ ది సన్ షైన్ ఫ్రమ్ ఫాలింగ్ ఆన్ హ్యూమన్ బీయింగ్.
0: అదే విధంగానే దైవము నిరంతరము ప్రేమస్వరూపుడే.
1: సిమిలర్లీ గాడ్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: కానీ ఆ ప్రేమకు ఈ అహంకారము స్వార్థము ఆడంబరం అనేటువంటిది ఒక దట్టమైన మేఘములుగా అడ్డం రావటం చేతనే ఆ ప్రేమతత్వాన్ని వీరిపైన ప్రసరించలేకపోతుంది.
1: సెల్ఫిష్నెస్, ఈగో అండ్ షో బికమ్ క్లౌడ్స్ అబ్స్ట్రక్టింగ్ ద గ్రేస్ అండ్ లవ్ ఆఫ్ లార్డ్ టు ఫాల్ ఆన్ ద డివోటీస్.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రేమతత్వమే ప్రధానమైన ప్రయాణం.
1: Love is the right royal path to recognize and to manifest divinity hidden in man.
0: Lokamulo dhanakadaka vastuvahanadala shaktini.
1: In the world there is the power of
0: vijabalamunu buddhibalamunu dalabalamunu aashrayinchi aneka vidhamainatunti yokka ahankaralu padutuntaru.
1: There are number of people who are full of ego on the basis of their physical prowess, their money, their position, their power, which is only.
0: కానీ దైవానుగ్రహమే లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థములుగా తోస్తాయి.
1: వితౌట్ గాడ్స్ గ్రేస్ ఆల్ దిస్ ఆర్ ఎ వేస్ట్.
0: భారతమునందు కృష్ణుడు ఈ ఇరువురి బలమును గుర్తింపజేయడానికి చక్కని ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
1: కృష్ణ హాజ్ ఆఫర్డ్ ఎన్ ఎక్సలెంట్ ఇలస్ట్రేషన్ ఇన్ భారత టు షో దిస్.
0: అర్జునులకు కర్ణులకు ఉండినటువంటి భేదాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
1: He was showing the difference between Arjuna and Karna.
0: ఈ ఇరువురు శక్తికి లోపల కూడా కర్ణుడి శక్తి అధికంగా ఉంటున్నది, కానీ అర్జును శక్తి అంత అధికంగా లేకపోయింది.
1: కర్ణాస్ ప్రవెస్ అండ్ స్ట్రెంగ్ వాజ్ మచ్ సుపీరియర్ టు దట్ ఆఫ్ అర్జున.
0: అస్త్రశస్త్ర విద్యములు ఎందుకు కూడాను కర్ణుడే వీరుడిగా కనిపించాడు.
1: ఇన్ ది యూజ్ ఆఫ్
0: కర్ణుడే అధికుడిగా కనిపించాడు.
1: కర్ణ వాజ్ మచ్ సుపీరియర్ టు అర్జున.
0: అర్జునుడి కంటే అధికమైనటువంటి యొక్క శక్తి కలిగినటువంటి ఈ కర్ణుడు కడపటికి ఏమయ్యాడు?
1: బట్ వాట్ హ్యాపెన్ టు కర్ణ హూ వాజ్ మచ్ సుపీరియర్ టు అర్జున అట్ ద ఎండ్?
0: దుష్టులు, దుర్మార్గులు, అన్యాయులు, అక్రమలు, అనాచారంతో ఉండినటువంటి యొక్క దుర్యోధన దుశ్శాసనాదులను ఆశ్రయించాడు.
1: కర్ణ టుక్ షెల్టర్ విత్ పీపుల్ హూ ఆర్ ఫుల్ ఆఫ్ ఈవిల్ వికెట్ క్వాలిటీస్ లైక్ దుర్యోధన, దుశ్శాసన అండ్ ది హోస్ట్ ఆఫ్ దెమ్.
0: నిస్వార్థము, నిరహంకారము, ప్రేమతత్వంతో, సత్యధర్మములతో కూడినటువంటి దైవాన్ని ఆశ్రయించాడు అర్జునుడు.
1: అర్జున టుక్ షెల్టర్ అండర్ గాడ్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్, పర్మనెన్స్, స్ప్లెండర్ అండ్ గ్లోరీ.
0: ఇన్ని శక్తులు ఉండినప్పటికీ ఆశ్రయించినటువంటి వారి యొక్క ఇది చాలా హీనమైనటువంటి స్థితి కనుక వీడు కూడా అదే స్థితిని పొందాడు కర్ణుడు.
1: కర్ణ కేమ్ టు ఆల్ రూయిన్ అండ్ సఫరింగ్ బికాస్ హీ టుక్ షెల్టర్ అండర్ పీపుల్ హూఆర్ ఫుల్ ఆఫ్ ఈవిల్
0: క్వాలిటీ. గొప్ప బుద్ధి బలం దైవ బలము లేక దీనుడగును.
1: వన్ మే హ్యావ్ ఎక్స్ట్రాడినరీ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఇంటెలెక్ట్, బట్
0: కడపటి వాడు కడపటికేమయ్యే వినుడు భారతీయ వీరసుతుడా.
1: Without God's grace, it would not be possible for anyone to shine. Look at Karna.
0: ఇన్ని శక్తులు ఉంటుంది కర్ణుడు ఏమైపోయాడు?
1: With all the powers, what happened to Karna?
0: దైవాన్ని ఆశ్రయించలేదు.
1: Karna did not take
0: దైవానుగ్రహములకు పాత్రుడు కాలేదు.
1: He never earned the grace of God.
0: ఎన్ని శక్తులు ఉండి ఏం ప్రయోజనం?
1: What is the use of having any power?
0: కనుకనే ప్రతి భారత భాగవత రామాయణ ఇతిహాస పురాణములన్నీ కూడాను ఇలాంటి పవిత్రమైనటువంటి నీతులను బోధించి మానవత్వాన్ని వికసింపజేసి పశుత్వాన్ని నిర్మూలం గావిస్తూ వచ్చాయి.
1: ఆల్ ద స్క్రిప్చర్స్ సచ్ అస్ భారత భాగవత రామాయణ అండ్ అదర్ స్క్రిప్చర్స్ దే హావ్ డెమాన్స్ట్రేటెడ్ దిస్ పర్టికులర్ థింగ్ దట్ డివైన్ గ్రేస్ అలోన్ విల్ కన్ఫర్ సక్సెస్ అండ్ ది యానిమల్ పవర్ విల్ నెవర్ సక్సీడ్.
0: మనము అనేక జన్మల నుండి కూడాను ఈ ప్రాకృతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ రావటం చేత ఈ ప్రాకృతమైన జీవితం యొక్క భావములే మన హృదయంలో ప్రవేశిస్తూ వచ్చాయి.
1: బర్త్ ఆఫ్టర్ బర్త్ ఫర్ మెనీ బర్త్స్ వి హావ్ బీన్ లివింగ్ ఎ వరల్డ్లీ లైఫ్ దేర్ఫోర్ దిస్ హాస్ గాట్ సచ్
0: దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి యొక్క దైవం యొక్క ప్రేమతత్వాన్ని అనుభవించలేకపోతున్నారు.
1: దేర్ఫోర్ దే వి హావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఎంజాయ్ దట్ డివైన్ గ్రేస్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్
0: ఎంతో కాలం చెరసాలలో కాలం గడిపినటువంటి వ్యక్తి
1: ఏ పర్సన్ హూ హాస్ స్పెంట్ ఆల్ హిస్ లైఫ్ ఇన్ ప్రిజన్
0: కఠిన నేలపైన పబడించినటువంటి యొక్క ఆ వ్యక్తి
1: పర్సన్ హూ హాస్ స్లెప్ట్ ఆన్ ది
0: తన పరిమితమైనటువంటి యొక్క శిక్షను పూర్తి కాగానే
1: యాజ్ సూన్ యాజ్ హీ కంప్లీటెడ్ హిస్ ఇంప్రిజన్మెంట్
0: ఇంటికి వెళ్లి పట్టుపాన్పుల పైన పబడించినాడు.
1: హీ బిగాన్ స్లీపింగ్ ఆన్ ఏ లగ్జూరియస్ బెడ్ ఇన్ హిస్ హోమ్
0: కానీ పట్టుపాన్పుల పైన పబడించినప్పటికీ అతనికి నిద్ర రాలేదు.
1: He did not get sleep in spite of his sleeping on such comfortable
0: beds. కారణం ఏమిటి?
1: What is the reason?
0: ఎంతో కాలం కఠిన నేలపైన పవడించినటువంటి ఈ వ్యక్తి కనుక ఇక్కడ పట్టుపానుకులపైన పవడించేటప్పటికి నిద్ర రాకపోయింది.
1: The reason is he is used to sleeping on the rough ground.
0: కఠిన నేలపైనే అతనికి హాయిగా అనిపించింది.
1: He will feel comfortable only when he sleeps on this rough ground.
0: అతనే లోక వ్యవహారము లోపల లోక గుణముల లోపల లోక సంబంధమైనటువంటి చింతన లోపల కాలం గడిపినటువంటి వాడికి పవిత్రమైన దివ్య భావములు అతనికి ఏమాత్రం కూడా గిట్టవు.
1: సిమిలర్లీ ఎ పర్సన్ హూ ఈస్ ఫుల్ ఆఫ్ ది ఓన్లీ థాట్స్ ఓన్లీ ఫీలింగ్స్ ఓన్లీ ఎక్స్పీరియన్స్
0: అతి మధురమైనటువంటి యొక్క భగవంతుని యొక్క ప్రేమతత్వం అతనికి అర్థం కాదు.
1: హీ వుడ్ నెవర్ అండర్స్టాండ్ ద నెక్ట్రైన్ డివైన్ గ్రేస్ ఆఫ్ లార్డ్
0: పరమ ప్రశాంతమైనటువంటి భగవత్ యొక్క తత్వము అతను అనుభవించలేడు.
1: హీ వుడ్ నెవర్ సీమ్ టు బి ఎంజాయింగ్ ది పీస్ అండ్ సెరెనిటీ
0: కారణంగా దానికి పూర్వం అనుభవించినటువంటి యొక్క దుర్భావములు దుర్గుణములు దురాలోచనలే దుశ్చింతనలే దీనికి మూల కారణం.
1: ది రీజన్ ఈస్ ది మెమరీస్ ఆఫ్ హిస్ ప్రీవియస్ లైఫ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ ఫీలింగ్స్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ బ్యాడ్ యాక్షన్స్
0: నీవు పరిశుద్ధం చేసుకుందువో
1: వెన్ యూ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దీస్
0: అప్పుడే ఈ పవిత్రమైన భావం అందులో ప్రవేశిస్తుంటాయి.
1: దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ దీస్ డివైన్ ఫీలింగ్స్ ఇన్ యూ.
0: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: ఇఫ్ దెర్ ఇస్ నథింగ్ ఇన్ వన్స్ హెడ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఫిల్ ఇట్ విత్ సంథింగ్.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగునా.
1: ఇఫ్ దట్ హెడ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ కెన్ ఇట్ బి ఎంప్టీ ఈజీలీ.
0: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా.
1: వితౌట్ ఎంప్టీయింగ్ ది హెడ్ కెన్ యూ ఫిల్ ఇట్ విత్ ది నెక్స్ట్లైన్ గ్రేస్.
0: కనుక ఈ పాత్రలో నీరు ఉందంటే దీంట్లో పాలు నింపాలంటే ఈ నీరు పారబోయాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు పుట్ మిల్క్ ఇన్ టు దిస్ యూ విల్ హావ్ టు త్రో అవుట్ ది వాటర్ విచ్ ఇస్ ఇన్ సైడ్ దాట్.
0: కనుక మన యందుడినటువంటి దుర్భావములు దుర్గుణములు దురాలోచనలు మనం దూరము గావించుకున్నప్పుడే దైవత్వానికి సన్నిహితులవుతాం.
1: ఓన్లీ వెన్ వీఆర్ ఫ్రీడ్ ఫ్రమ్ బ్యాడ్ ఫీలింగ్స్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ యాక్షన్స్ బ్యాడ్ టెండెన్సీస్ వీ కెన్ బికమ్ క్లోజర్ టు గాడ్.
0: కనుక మనం గావించుకోవలసినది ఏమిటంటే దుర్భావములు దూరం చేసుకోవాలి.
1: వాట్ వీ హావ్ టు డూ ఈస్ వీ హావ్ టు ఫ్రీ అవర్ సెల్ఫ్ ఫ్రమ్
0: కృష్ణతత్వం అనగా ఏమిటనగా ప్రేమతత్వమే కృష్ణతత్వం.
1: What is the principle of Krishna? Principle of love is
0: prema anaga emiti.
1: What do you mean by love?
0: Kevalam daiva tattvam tho kudinatundi prema avutundi kani praaptamaina tattvam tho kudinatundi prema kaadu idi anuragam avutundi.
1: Love of God alone is true love. Love of the world can never be called love. It is only affection.
0: Kanuka prema ane perutho anuragaanni anubhavistunnaru manavulu.
1: Men are enjoying affection in the name of love.
0: పేరు ప్రేమ పేరు చెప్తున్నారే కాని అనుభవించేదంతా అనురాగాలే.
1: దే ఆర్ కాలింగ్ ఇట్ లవ్ బట్ దే ఆర్ ఓన్లీ హ్యావింగ్
0: ప్రేమ బుర్కా వేసుకున్నారు.
1: బట్ దే ఆర్ ఓన్లీ పుట్టింగ్ ఆన్ దిస్ కర్టన్ ఆఫ్ లవ్.
0: చూసారా? కనుక మానవత్వం లోపల కేవలం రూపనామములు మాత్రమే వేష భాషలు మాత్రమే మనం చూస్తున్నాము కానీ భావశుద్ధిని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ ఓన్లీ లుకింగ్ అట్ ద నేమ్ అండ్ ఫార్మ్ ఆఫ్ మ్యాన్ but we are not looking at the purity of the heart of man.
0: Aakupatcha pachulanni చిలుకల వల్ల పలుకున.
1: కెన్ ది ఆల్ గ్రీన్ బర్డ్స్ మేక్ సౌండ్స్ లైక్ ఎ ప్యారెట్?
0: పువ్వులపై పారాయుడు పురుగులు తుమ్మెదలగున.
1: ఆల్ ది వర్మ్స్ దట్ మూవ్ ఆన్ ది ఫ్లవర్స్ కెన్ దే బి కాల్డ్ బీస్?
0: పులి చర్మము కప్పినట్టి గాడిద పులియగున.
1: ఎ డాంకీ కవర్డ్ విత్ ఎ టైగర్ స్కిన్ కెన్ ఇట్ బి కాల్డ్ ఎ టైగర్?
0: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగవునటయ్యా?
1: However fat a pig can be, as much as an elephant, can it be called an elephant at all?
0: Kaadu, kaadu, kaadu.
1: You cannot call
0: this. Idi paiveshamule kaani.
1: These are all external appearances. These are all not the correct real forms.
0: Kanuka swasaroopa sandarshanam kavalanukunte paiveshamulu poorthi manam teesiveyali.
1: If you want to really know who you really are, you'll have to free yourself from all these.
0: Ee naadu jagatantaikudu ee vidhamainatundi rogamtone nindi untundi.
1: Today's world is full of this kind of disease.
0: ఈ రోగాలు నివారణ కావాలంటే పరిశుద్ధమైన ప్రేమ తత్వాన్ని మనం పొందాలి.
1: Only when you fill yourself with pure love, you can free yourself from this disease.
0: ఈ ప్రేమకు మించినటువంటి మార్గం మరొకటి లేదు.
1: There is no better path than this path of love.
0: ఈ ప్రేమ నిలవాలంటే మొట్టమొదట స్వార్థమును అహంకారాన్ని త్యజించాలి.
1: Only when you give up selfishness and ego, love can stay in you.
0: తెగించినటువంటి వాడే ప్రేమకు కొంతవరకునైనా సమీపానికి రాగలడు.
1: Only such a person can come at least a little close to the love, the source of love.
0: Vidyarthulara,
1: dear students,
0: bhaktulara,
1: dear devotees,
0: bhagavat tattvani gurtinchadam ante anta sulabham kaadu.
1: Understanding the principle of divinity is not easy.
0: Gurtinchinattuga meeru bhavistunnaru.
1: You think that you know.
0: Ee vidhanga meeru aneka janmalu tarinchinappatiki meeru ee gurtinchadani meeru satyanni gurtinchukoleru.
1: In this way, even if you spend a number of births, you can never understand the principle of divinity and God.
0: తాత్కాలిక జీవితానికి మీరు అనుభవిస్తున్నారు.
1: You are all enjoying temporary life.
0: ఈ తాత్కాలిక జీవితానికే సమీపంగా ఉంటున్నారు.
1: You are only close to this kind of life.
0: ఇది శాశ్వత సమీపత్వాన్ని అందించలేదు.
1: This can never give you closeness to the permanent Lord.
0: ఎవరు దీని నిమిత్తమై పాటు పడుదురో వారే అతి సమీపులవుతారు.
1: Whoever aspires and struggles to achieve this can become closer.
0: Krishna tattvamulo pala aneka vidhamainatundi ilanti aadarshalu nirupistu vachayi.
1: There are a number of things which have been demonstrated by the principle of Krishna.
0: Gopikalu tama sarvasvanni kodanu krishnudiki arpitam gaavistu vacharu.
1: Gopikas have offered their entire life to Krishna.
0: Krishna neeve vruchamaithe nenu kripariga vachi ninnu allukoni untundali annadu.
1: If you become a tree like a creeper, I'll circle round you.
0: ఇలాంటి ఏకత్వాన్ని గుర్తించి ఆశించి ఆనందించి అనుభవించడానికి పూనుకున్నటువంటి వారు గోపికలు.
1: Gopikas were such people who recognized this truth and who lived a life according to that.
0: గోపికలు అంటే ఎవరు?
1: Who are Gopikas?
0: వారే ఆత్మభావంతో జీవించినటువంటి వారే గోపికలు.
1: ఆల్ పీపుల్ హూ లివ్ విత్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ,
0: ఆత్మభావంతో జీవించినటువంటి వారే పాపులు.
1: అండ్ పీపుల్ హూ లివ్ ఆల్వేస్ ఫర్ ఫుడ్ అండ్ విత్ థాట్స్ ఆఫ్ ఫుడ్ ఆర్ సిన్నర్.
0: గోపి వీరు పాపి.
1: వన్ ఈజ్ గోపి, ది అదర్ ఈజ్ పాపి.
0: కనుకనే మనం నిరంతరం కూడాను అన్నము అన్నము అన్నము అన్నము, ఈ అన్నమయ జీవితంలో మనం జీవించుతూ కూర్చొని ఆత్మయాన్ని చింతించకుండా మన జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాం.
1: We are constantly thinking of food and making our life based upon food and not thinking of atma at all.
0: Atma bhavani manu chintistu ravali.
1: Could always think of atma.
0: Swartham undavasindi kaani enta varuku anta haddulo pettukovali.
1: Selfishness must be within limits.
0: Okaru mechukoni okaru dushinchani dan rendukini lakshyam chesetunte varu kaadu gopikalu.
1: They never care the praise of some people or the criticism of others.
0: Krishnudu mechukovali kaani veer meppulu maakenduku.
1: Krishna has to accept and appreciate. Why should we care for these people's praise?
0: Veedu naavaadu ani okkatoru anipinchukunte chaalinka.
1: If Krishna can say that he is mine even once, that is sufficient.
0: Bhagavantudu naavaadu ani neevu anukovatam valla prayojanam ledu.
1: It is no use you are calling God as yours.
0: Bhagavantudu cheppali veedu naavaadu ani.
1: God has to say that this person is mine.
0: Appude deeniki taginatanti viluva.
1: Then only it has some value.
0: Arjuna kodanu ento kaalamu ahankara padutu vachadu.
1: Arjuna also had ego for a long time.
0: Krishna maa sneetudu.
1: Krishna is my friend.
0: Krishna maa bhavamardi.
1: Krishna is my brother in law.
0: Krishna maa bandhuvu.
1: Krishna is my relative.
0: Krishna naa sarathi.
1: Krishna is my charitya.
0: Krishna naa mitrudu.
1: Krishna is my friend.
0: Ee rakanga bhavinchukuntu vachadu.
1: He went on thinking on these lines.
0: ఎంత కాలం ఈతన్ని ఈ విధంగా భావిస్తూ వచ్చారో అంతకాలం కొన్ని కృష్ణ తత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు.
1: As long as he was thinking on these lines, he never understood the principle of Krishna correctly.
0: అంతవరకు భావమధ్యగానే ఇద్దరు జీవిస్తూ వచ్చారు.
1: Till that time they were living the life of relatives.
0: అర్జున మహామేధావి.
1: అర్జున వాజ్ ఎక్స్ట్రీమ్లీ
0: మేధాశక్తి అంతా కూడా ఉపయోగించి కృష్ణుని అనేక విధముల వాదోపవాదములు వేశాడు.
1: Using all his intelligence, he began arguing with Krishna.
0: Inka saruku poyindi, taggipoyindi.
1: He exhausted all his intelligence.
0: Appudu inka tana matanu tagginchadu.
1: He reduced his talk.
0: Charanagatulayyadu.
1: He fell at the feet and surrendered.
0: Appude karishche vachanam tava annadu.
1: He said that I'll do whatever you ask me to do.
0: Krishna ikapaina nee matanu nenu anusaristanu.
1: Krishna, I'll follow your word.
0: Nee vachanani nenu anusaristanu.
1: I'll enjoy your word.
0: ఆచరిస్తాను.
1: ఐ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాక్టీస్.
0: అనుకరిస్తాను.
1: ఐ విల్ ఫాలో ఇట్.
0: ఆ విధమైన వాగ్దానం చేసిన తర్వాతనే కృష్ణ యొక్క తత్వము చక్కగా గుర్తించుకోవడానికి వచ్చాడు.
1: ఓన్లీ ఆఫ్టర్ అర్జున ప్రామిస్ ఆన్ దీస్ లైన్స్ హీ కుడ్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
0: ఒక మిత్రుడికి నీ ఒక జాబు రాస్తే,
1: ఇఫ్ యూఆర్ రైటింగ్ ఎ లెటర్ టు యువర్ ఫ్రెండ్,
0: రిజిస్టర్ జాబ్ జాయిన్ చేశావు.
1: యూ హావ్ సెంట్ ఎ రిజిస్టర్డ్ లెటర్.
0: కానీ ఆ రిజిస్టర్ జాబు నీ మిత్రుడికి చిక్కిందా లేదా అనేటువంటిది నీకు తెలియాలంటే ఏమి కావాలి?
1: If you want to know whether that registered letter has reached your friend or not, what should you get?
0: Akkada nunchi neeku acknowledgement vaapas raavali.
1: You should get acknowledgement from your friend.
0: Ee acknowledgement neeku raakunda undinanta varaku kuda nee job nee mitrudiki inka cheraledu.
1: If you have not got acknowledgement, your letter has not reached your friend.
0: Adhe vidhangane neevu naaku prema undi anukuntunnavu, kaani ee letter naaku vachi cheri naa yokka acknowledgement neeku vachi cherali.
1: You are thinking that you have love for me. Your love should reach me, that letter, and acknowledgement must come from me to you.
0: అప్పుడే దీనికి చేరినట్టు గుర్తు.
1: Then only you can say that your letter has reached.
0: అనగా భగవంతుడు నీవు నావాడు అని చెప్పాలి.
1: That means God should say that you are mine.
0: అది చెప్పకుండా ఉండినంత వరకు కూడా నీవు భగవంతుడికి సంబంధించినటువంటి వాడు కానే కాదు.
1: Until God tells so, you are not God's.
0: ఎప్పుడు నీ అవుతావు?
1: When do you become God?
0: నీ సర్వస్వాన్ని అర్పితం గావించుకొని,
1: when you offer your entire thing,
0: aatma bhavanto neevu jeevinchinappude,
1: when you live the life on the principle of
0: sadhyam avutundi,
1: it becomes possible for you.
0: Sulabhamainatuvanti margam kaadu.
1: It is not that easy.
0: Kaani daniki taginatuvanti krushi cheyali.
1: But one has to make effort for this.
0: Nenu samanyamaina manavudu.
1: I am an ordinary man.
0: Nenu intati ghana karyam nenu sadhinchagalana?
1: Can I achieve this greatness? Don't doubt on these lines.
0: Pattu padte denaina sadhinchavachchu.
1: If there is a firm determination, anything can be achieved.
0: Abhruddhi parchukovali.
1: You should develop that kind of earnestness.
0: Shraddhavan labhate jnanam.
1: A person with earnestness
0: jnanam labhistundi.
1: Can get knowledge and wisdom.
0: Na chetakadu antani vadala pettukuntunnaru. Neevu kevalam heerudaipothavu.
1: If you go on telling, well, I cannot
0: do this. Unna kudanu neevu nirupayogam gavinchukuntavu.
1: You will waste whatever capacities you have also.
0: సాధించడానికి ప్రయత్నం చేస్తే ఎంతైనా నీవు సాధించవచ్చు.
1: ఇఫ్ యు వాంట్ టు అచీవ్ సక్సెస్, వెల్ యు కెన్ డూ ఇట్.
0: రెక్కలు ఉండి కూడాను గ్రద్ద ఎగరడానికి ఇష్టం లేకపోతే ఒక ఇంచైనా ముందుకు పోలేదు.
1: ఆల్దో ది కైట్ హ్యాస్ ది వింగ్స్, ఇఫ్ ఇట్ డజంట్ డిసైడ్ టు ఫ్లై, ఇట్ కెనాట్ ఈవెన్ మూవ్ ఎన్ ఇంచ్.
0: చిన్న చీమ నడచడానికి ప్రయత్నిస్తే మైళ్ళ దూరమైన నడుస్తుంది.
1: When even a small ant decides to move, it can move miles.
0: Kanaka sadhinchalani sankalpam pettukunte emaina manam sadhinchavachchu.
1: If you have a determination to achieve, you can achieve anything.
0: Ee manavattulo ee madhya madhya kontu ee ahankaram praveshistundi.
1: But in human beings, this ego interferes.
0: Ee maha rakshasi.
1: This is very demonic.
0: Chaala chadda jabbu.
1: It is a grave disease.
0: ఈ రోగం నివారణ కావాలంటే చాలా కాలం తీసుకుంటుంది.
1: It takes a long time if you want to free yourself from this disease.
0: ఈనాడు లోకములో అన్ని జబ్బుల కంటే అహంకారం అనే జబ్బు చాలా మితిమీరిపోయింది.
1: The disease of ego is seen excessively in the world today.
0: కనుక ఈ అహంకారం పోవాలి.
1: Free yourself from ego.
0: అహంకారం అవకాశమే లేదు.
1: There is no room for ego at all.
0: దేనిని చూసి నువ్వు అహంకారపడుతున్నావు?
1: Why are you egoistic?
0: ఈ ధనమును చూచా?
1: ఈజ్ ఇట్ బికాస్ ఎవర్
0: ఈ ధనం కంటే అధిక ధనం కలిగిన వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
1: ఆర్ దేర్ నో పీపుల్ హు ఆర్ వెల్తియర్ దాన్ యూ?
0: లేక నీ అందమును చూచా?
1: ఈజ్ ఇట్ యువర్ బ్యూటీ?
0: నీకంటే అందమైన వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
1: హౌ మెనీ మోర్ పీపుల్ ఆర్ దేర్ హు ఆర్ మోర్ బ్యూటిఫుల్ దాన్ యూ?
0: నీ చదువును చూచా?
1: ఈజ్ ఇట్ యువర్ స్టడీస్?
0: నీ చదువు కంటే మించినటువంటి చదువు గల వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
1: హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ హు ఆర్ బెటర్ ఎడ్యుకేటెడ్ దాన్ యూ?
0: ఇక నీ గుణములు చూచా.
1: ఇస్ ఇట్ యువర్ క్వాలిటీస్ ఆఫ్ వర్చ్యూ?
0: నీ గుణం కంటే ఎంతో ఉత్తమ గుణములు కలిగినటువంటి వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
1: దేర్ ఆర్ ఇన్యూమరబుల్ ఫెలోస్ హూ ఆర్ మచ్ బెటర్ దాన్ యు.
0: దేని గురించి నువ్వు అహంకారపడుతున్నావు?
1: వై ఆర్ యు బికమింగ్
0: ఇట్ రోగం?
1: దిస్ ఈస్ ఎ గ్రేట్ డిసీజ్.
0: అజ్ఞానం అనే రోగము.
1: దిస్ ఈస్ ది డిసీజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ అహంకారం అనేటువంటి దానిని పూర్తి మనం నిర్మూలన చేయాలి.
1: రూట్ అవుట్ దిస్ ఈగో.
0: ఈ దేహం కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పనిముట్టు.
1: దిస్ బాడీ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: శరీర మాధ్యం కనుధర్మ సాధకం, ధర్మమును ఆచరించే నిమిత్తం వచ్చింది.
1: దిస్ బాడీ ఈజ్ గివన్ టు ప్రాక్టీస్ ధర్మ రైటియస్నెస్.
0: కనుక ఈ భావం చేత నీవు పనులు చేస్తూ వస్తే తప్పక దైవత్వాన్ని నీవు పొందగలవు, దైవత్వానికి సమీపం కాగలవు.
1: లివ్ యువర్ లైఫ్ ఆన్ దీస్ థాట్స్, దెన్ యుల్ బికమ్ క్లోజర్ టు గాడ్ అండ్ యుల్ రీచ్ గాడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
0: ఈ ప్రేమ తత్వాన్ని మనం అనుభవించాలి.
1: వీ షుడ్ ఎంజాయ్ దిస్ లవ్.
0: ఈ ప్రేమనే మనం అనుభవించినామంటే ప్రపంచంలో ద్వేషం అనేది ఉండదు.
1: ఇఫ్ వీ ఎక్స్పీరియన్స్ దిస్ లవ్, దేర్ కెన్ బి నో హేట్రెడ్ ఇన్ ద వరల్డ్.
0: ద్వేషం అనేది లేకపోతే ఈ అలజడులంతా కూడా జరగనే జరగవు.
1: వితౌట్ హేట్రెడ్ దేర్ కెనాట్ బి దిస్ కైండ్ ఆఫ్ వైలెన్స్.
0: హౌ మచ్ జరుగుతున్నాయి,
1: హౌ మచ్ ఆఫ్ వైలెంట్ యాక్టివిటీస్
0: క్రూరకృత్యములు జరుగుతున్నాయి,
1: క్రూయల్ యాక్టివిటీస్ ఆఫ్
0: దీనికంత కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
0: ఈ స్వార్థము అహంకారమే మూల కారణం.
1: సెల్ఫిష్నెస్ అండ్ ఈగో ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్.
0: కనుక ఈ స్వార్థము అహంకారాన్ని మొట్టమొదట కాల్చివేయాలి.
1: దేర్ఫోర్ బర్న్ అవుట్ ఆల్ ది సెల్ఫిష్నెస్ అండ్ ఈగో.
0: అప్పుడే నిస్వార్థమనేటువంటిది నీలో ఆవిర్భవిస్తుంది.
1: దెన్ ఓన్లీ సెల్ఫ్లెస్నెస్ కెన్ ఎమర్జ్ ఇన్ యూ.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని ఆధారం చేసుకుని
1: బేస్ యువర్ లైఫ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్
0: ప్రేమ భావాన్ని మనం అభివృద్ధి గావించుకుని
1: డెవలప్ ఫీలింగ్ ఆఫ్ లవ్.
0: ప్రేమ జీవితాన్ని మనం గడిపి
1: లివ్ ది లైఫ్
0: ప్రేమలోనే మనం అంత్యం కావాలి.
1: యూ షుడ్ ఎండ్ అప్ విత్ లవ్.
0: ఈ ప్రేమతత్వాన్ని అనుభవించే సమయంలో ఏది మనకు బాధలు అనిపించవు.
1: వెన్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ లవ్ యూ విల్ నెవర్
0: ప్రేమ లేని వాడికి అన్ని బాధలు.
1: A person who does not have this love alone experiences all problems and difficulties.
0: Neeraja deepam antinchukuntu unnapudu,
1: when Neeraja was lighting the lamp, Krishna
0: chustu,
1: she saw Krishna in that flame.
0: Tana veru kalutu undira kuda tanaku teliyutundi.
1: Even when her fingers were being burned, she was not aware of it.
0: Adi tana dehanni marchi,
1: she forgot about her body.
0: Adi nijamaina prema tattva.
1: That is true love.
0: ఈ దీపంలో ఏలు పెడితే కాల్తుందో ఏమో, కాలుతుందో ఏమో, ఈ యొక్క భావం నీలో ఉంటే నీకు భగవంతుడు కనిపించదే కనిపించదు.
1: యాజ్ లాంగ్ యాజ్ యువర్ థింకింగ్ వెదర్ యువర్ ఫింగర్స్ విల్ గెట్ బర్న్డ్ అప్ ఇన్ దిస్.
0: కారణం ఏంటి? భగవంతుని ప్రేమ కంటే నీ దేహ ప్రేమ అధికంగా ఉంటుండాలి.
1: బికాస్ ది లవ్ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ మచ్ మోర్ దాన్ ది లవ్ ఆఫ్ గాడ్ ఇన్ యూ.
0: కనుక ఈ అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి దేహభ్రాంతిని నీవు పెంచుకుంటున్నావు.
1: You are developing love of this body which is impermanent.
0: నీకు సత్యమైనటువంటి యొక్క ప్రేమ తత్వంతో కూడినటువంటి ఆత్మభావాన్ని విస్మరిస్తున్నావు.
1: You are giving up principle of ఆత్మ which is permanent and which is everlasting.
0: అట్టి ఏకత్వ భావాన్ని మనం అనుభవించాలి.
1: We should enjoy that kind of principle of unity.
0: ఇట్టి ప్రేమ తత్వాన్ని ప్రబోధించే నిమిత్తమై
1: in order to preach this kind of
0: అవతారాలు రావటం కూడాను కారణం.
1: The avatars come down on earth.
0: సర్వనియందు దైవత్వం ఉండినప్పటికీ
1: గాడ్ లివ్స్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: నువ్వులలో నూనె ఉండినట్టుగా
1: ఇట్ ఇస్ లైక్ ఆయిల్ ఇన్ టిల్స్.
0: నీలో దైవం ఉన్నాడు,
1: గాడ్ రిసైడ్స్ ఇన్ యూ.
0: కానీ నువ్వులో నూనె దాన్ని పిండినప్పుడే ఆ నూనె నువ్వు తలంచుకోవచ్చు, కానీ నువ్వులతో నువ్వు తలంచుకోగలవా?
1: ఓన్లీ వెన్ యూ ఎక్స్ట్రాక్ట్ ఆయిల్ ఫ్రమ్ దిస్ టిల్స్ యూ కెన్ హ్యావ్ ఎన్ ఆయిల్ బాత్. అదర్వైజ్
0: నువ్వుల నుంచి నూనెని తీవాలి.
1: యూ హావ్ టు ఎక్స్ట్రాక్ట్ దిస్ ఆయిల్ ఫ్రమ్ ది టిల్స్.
0: కనుకనే ప్రతి మానవుడికి కొన్ని కష్టాలు కూడా సంభవిస్తుంటాయి.
1: దట్ ఈస్ ద రీజన్ వై మ్యాన్ కమ్స్ అక్రాస్ ఫేసెస్ సమ్ డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్.

0: చందనపు కట్టెను మనము అగరి దీనిని తిక్కుతూ తిక్కుతూ రావగా అందులో నుంచి పరిమళంతో కూడినటువంటి ఒక గంధం మనకు లభ్యమవుతుంది.
1: ఓన్లీ వెన్ యు రబ్ ది శాండల్ స్టిక్ యూ కెన్ ఎక్స్ట్రాక్ట్ ది శాండల్ పేస్ట్ అవుట్ ఆఫ్ ఇట్.

0: చెరకును నములుతూ నములుతూ నములుతూ రాగానే ఆ చెరకునున్నటువంటి యొక్క తీయని రసము మనకు అనుభూతికి వస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ చూ షుగర్ కేన్ యూ గెట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద స్వీట్ జ్యూస్ కమింగ్ అవుట్ ఆఫ్ ది షుగర్ కేన్.

0: బంగారును అగ్నిలో వేసి కాల్చిన కొలది కూడాను అందులో ఉండేటువంటి మాలిన్యం తొలగి అపరంజిగా ప్రకాశిస్తూ వస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ పుట్ ది గోల్డ్ ఇన్ ది క్రూసియబుల్ అండ్ బర్న్ ఇట్ ది ఇంప్యూరిటీస్ గో అవే అండ్ ఇట్ షైన్స్ రెస్ప్లెండెంట్లీ.
0: అటులనే ఉత్తముడైనటువంటి వానికి అనేక కష్టములు కలిగే కొలది కూడాను వాళ్ళలో ఉన్నటువంటి యొక్క పవిత్రమైన విశ్వాసము అభివృద్ధి కావాలనే కాని క్షీణించరాదు.
1: సిమిలర్లీ ఫర్ ఎ గుడ్ పర్సన్ మోర్ అండ్ మోర్ డిఫికల్టీస్ షుడ్ మేక్ హిస్ ఫెయిత్ ఫర్మర్ అండ్ ఫర్మర్. హి షుడ్ నెవర్ బికమ్
0: కష్టాలలో బాధల్లో దుఃఖాల్లోపల భగవంతుని యొక్క ప్రేమ తగ్గిపోతుందా? వాడు దుష్టుడు, రాక్షసుడే.
1: ఇఫ్ ఎనీ పర్సన్ లూజెస్ ఫెయిత్ ఇన్ గాడ్ వెన్ హి ఫేసెస్
0: డిఫికల్టీస్ ప్రేమ అధికం కావాలి.
1: మోర్ డిఫికల్టీస్ షుడ్ మేక్ ఫెయిత్ స్ట్రాంగర్.
0: ఎక్కడగా బంగారును కాల్చిన కొలది అది పరిశుద్ధమే అవుతుంది కానీ మాలిన్యం కాదు.
1: ది మోర్ యు బర్న్ దిస్ గోల్డ్ ఇట్ బికమ్స్ ప్యూరర్ అండ్ ప్యూరర్.
0: మాలిన్యం అయిపోతే వీడు ఏ విధంగా ఉంటుంది? ఈ మాలిన్యం కాకూడదు.
1: ఇఫ్ దేర్ షుడ్ నాట్
0: బి సరైన భక్తి కాదు.
1: ఇఫ్ దేర్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ ఇంప్యూర్ ఫీలింగ్ ఇట్ ఇస్ నాట్ డివోషన్.
0: కనుక మన భక్తిని మనమే ప్రమాణంగా దాన్ని నిర్ణయించుకోవచ్చు.
1: వీ కెన్ డిసైడ్ వాట్ టైప్ ఆఫ్ డివోషన్ వీ హ్యావ్.
0: మనము దృష్టినంతకులను పలు విధములుగా ప్రసరింపజేసుకుంటున్నాం.
1: వీఆర్ డైవర్టింగ్ అవర్ లుక్స్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
0: రామాయణం నందు కూడా ఇలాంటి ఆదర్శవంతమైనటువంటి జీవితము అనేకంగా నిరూపిస్తూ వచ్చింది.
1: రామాయణ ఆల్సో హ్యాస్ ఎ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ టు ఇల్లస్ట్రేట్ దిస్.
0: రామ లక్ష్మణ సీత 14 సంవత్సరములు కఠినమైనటువంటి యొక్క కారణములందు జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: రామ లక్ష్మణ అండ్ సీత స్పెంట్ 14 ఇయర్స్ ఇన్ ది ఫారెస్ట్ విత్ ఆల్ ప్రాబ్లమ్స్.
0: వయసు చూస్తామా, చాలా చిన్న వయసే.
1: దే వర్ వెరీ యంగ్ అట్ దట్ టైమ్.
0: 20-21 సంవత్సరం రామలక్ష్మణులకు,
1: రామ లక్ష్మణ
0: 16-18 సంవత్సరం సీతకు.
1: రామ లక్ష్మణ వర్ ఇన్ ది ఏజ్ ఆఫ్ 20-21.
0: ఒకే కుటీరమునందు జీవిస్తూ
1: ఆల్ ది త్రీ వర్ లివింగ్ ఇన్ ది సేమ్
0: సంవత్సరములు కూడా జీవించినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ లివింగ్ ఫర్
0: లక్ష్మణుడు తన యొక్క ఉదయమైనటువంటి సీత ముఖం ఏనాడు కూడా చూచింది.
1: లక్ష్మణ never looked even once during this 14 years of his stay the face of Sita.
0: Kani Ravanudu Sitanu aparinchina tarvata Sitanvesham nimittamai Ramachandrulu prayanam ayipothunnaru aa bhayankaramaina aranyamlo.
1: After she was taken away by Ravana, Rama and Lakshmana began searching for Sita in the forest.
0: Tirigi Hanumantudu Sugrivudu snehamaina tarvata వారితో సంభాషించిన సమయం లోపల సీత వియోగ భావనను లక్ష్మణుడు బోధించాడు.
1: ఆఫ్టర్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ సుగ్రీవ, లక్ష్మణ బిగాన్ డిస్క్రైబింగ్ అబౌట్ సీత.
0: అది జ్ఞాపకం వచ్చి హనుమంతుడు ఒక మూటను తెచ్చి ఇచ్చాడు.
1: హనుమాన్ బ్రాట్ వన్ స్మాల్,
0: ఈ విధంగా ఒక రాక్షసుడు ఒక స్త్రీని తీసుకుని పోయాడు, ఆమె పిండికి ఈ మూటను విడిచింది, ఇందులో ఆమె మూటలు ఏమైనా, ఆమె నగలేమైనా ఉన్నాయా చూడమన్నాడు.
1: Hanuman brought a bag of jewels and said that these jewels were found, probably Sita might have left them when
0: he carried tana bhari yokka nagalanu enaadu chusina vaadu kaadu.
1: Rama never had an opportunity to never looked at the jewelry worn by
0: Lakshmana. Antakante choodaledu paapam.
1: Lakshmana was worse still in this respect.
0: Lakshmana indulo mee vadhe yokka nagalemaina unnava choodamannadu.
1: Rama asked Lakshmana, Lakshmana, look at the whether this jewelry belong to your sister-in-law.
0: Chuchadu.
2: Naham janami teyuri.
0: Anna, ee kankanara nenu eppudu chudaledu. Idi Sitavu kademo annadu.
1: He said, brother, I had never seen the bangles. They may not be hers.
2: Naham janami kundale.
0: Ee chevula koguru nenu eppudu chudaledu. Ee naaku teliyadu annadu.
1: The ear way also I have never seen. I do not know where.

0: అన్నా, ఈ కాలియందలు మాత్రము సీతవేను అన్నాడు.
1: దీస్ యాంక్లెట్స్ ఆర్ హర్ట్ బికాస్ ఐ యూస్ టు ప్రాస్ట్రేట్ ఎవ్రీ డే అట్ ది లోటస్ ఫీట్ ఆఫ్
0: నిత్యము పాదార్వందనం చేసే సమయంలో ఆ అందలు మాత్రమే నాకు చూచినాను, అవి సీతవేను అన్నాడు.
1: ఎవ్రీ డే ఐ యూస్ టు టచ్ హర్ ఫీట్, దేర్ ఫార్ ఐ కెన్ రికగ్నైజ్
0: అలూరే టు అది జానామి నిత్యం పాదాభివందనం. చూసారా యువకులు, ఈ సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
1: ద యూత్ షుడ్
0: రికగ్నైజ్. 14 సంవత్సరములు అరణ్యంలో ఉంటున్నప్పటికీ ఆ యొక్క తల్లి యొక్క ముఖం ఏనాడు కూడా చూచి ఎరుగడు. ఈ లక్షణం.
1: ఆల్దో హీ లివ్డ్ టుగెదర్ విత్ రామ అండ్ సీత ఫర్ 14 ఇయర్స్, హీ నెవర్ లుక్డ్ అట్ సీతాస్ ఫేస్ ఈవెన్ వన్స్.
0: అట్టి శీల గుణం కలిగినటువంటి వాడు లక్ష్మణుడు.
1: సచ్ వాజ్ ది క్యారెక్టర్ ఆఫ్ లక్ష్మణ.
0: ఒక్కతూరి రాముని చేతులెత్తి లక్ష్మణ నీకు నమస్కారం అన్నాడు.
1: వన్స్ రామ హోల్డెడ్ హిస్ హ్యాండ్స్ అండ్ సెడ్ దిస్
0: వయసులో నేను పెద్దవాడు కావచ్చును,
1: ఇన్ ఏజ్ ఐ
0: అభివందనం. చూసారా యువకులు, ఈ సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
1: ద యూత్ షుడ్ రికగ్నైజ్.
0: 14 సంవత్సరములు అరణ్యంలో ఉంటున్నప్పటికీ

0: Rama folded his hands and said, this
1: is my Lord. Nenu peddavaadu kavachunu,
0: in yet I am elder to you.
1: Gunamu kante goppadi marokati ledu lokamulo.
0: There is nothing which is greater than virtue and character.
1: Neelanti gunavantudu ee lokamulo naaku kanaraadu.
0: I can never come across.
1: Nenu peddavaadaina kodunu nee paadamulu patti namaskaristaanu ani Ramulu Lakshmanu paadamulu patti namaskarinchadu.
0: Rama said that no one can excel you in character. I would like to
1: అనగా భగవంతుడు గుణాన్ని మెచ్చుకుంటున్నాడే కాని తన యొక్క వయసును కాని శక్తి సామర్థ్యములు కాని ఏమాత్రమూ చూడలేదు.
0: God recognizes and appreciates good qualities and character.
1: నాటి యువకులలో మొదలు చూచేది మొహము.
0: In today's youth, they see the face first.
1: ఈ ఎంత దుర్గుణమో చూసుకోండి.
0: You can see what a bad quality it is.
1: గుణశీలుడైనటువంటి వాడు పాదములు చూడగలిగినది మొహమును చూడకూడదు.
0: A man of character should look at the feet, not the face.
1: ఈనాడు మాటలు పాటలు ఆటలు అన్ని కూడాను ఒక విధమైన మాలిన్యంతో కూడినటువంటివి.
0: టుడే దేర్ టాక్, దేర్ సాంగ్
1: అన్ని కలుషితమైనటువంటివి,
0: ఫుల్ ఆఫ్ పొల్యూషన్
1: అనగా గాలి అపవిత్రంతో కూడినటువంటిది.
0: ఎయిర్ ఇస్ పొల్యూటెడ్.
1: మాటలు అపవిత్రంతో కూడినటువంటివి.
0: టాక్ ఇస్ పొల్యూటెడ్.
1: చూపులు అపవిత్రంతో కూడినటువంటివి.
0: లుక్ ఫర్ పొల్యూటెడ్.
1: అపవిత్రంతో కూడినటువంటివి.
0: హ్యాండ్ ఇస్ పొల్యూటెడ్.
1: ఈ చేతులు ఎన్ని పాపాలకో గురి అవుతున్నాయి.
0: దిస్ హ్యాండ్స్, ఇట్స్ డిఫికల్ట్ టు సే హౌ మెనీ.
1: సీన్ రైతుడైనటువంటి ఈ యువకత్వము ఎందుకు ఉండాలి?
0: యూత్ వితౌట్ క్యారెక్టర్, వై షుడ్ దేర్ బి ఎ టాక్?
1: యువకులనగా ఆదర్శప్రాయులుగా రూపొందాలి.
0: యూ షుడ్ బి ఎగ్జాంపులరీ.
1: అప్పుడే భారతదేశం యొక్క రామచరిత్రను చక్కగా మనము సాటిన వారము, ఆదర్శించి అందించినటువంటి వారం అవుతాం.
0: దెన్ ఓన్లీ వుడ్ హెల్డ్ అవర్ లైఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది స్టోరీ ఆఫ్ రామ.
1: ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక ఆదర్శప్రాయుడైనటువంటి విద్యార్థిగా రూపొందాలి.
0: ఎవరీ స్టూడెంట్ షుడ్ బికమ్ ఎన్ ఐడియల్ బై హిమ్సెల్ఫ్.
1: కానీ అది ఏమాత్రం కూడా సాధ్యమవుతా లేదు.
0: బట్ first things are not obtained today.
1: అనేక రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్స్ అంతా ఉంటుంటాయి.
0: There is a lot of background for this.
1: దీంతో సహవాస దోషాలు కూడా ఉంటుంటాయి.
0: బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఈస్ ఆల్సో.
1: ఈ యొక్క సహవాస దోషంతోనే సర్వం కూడా క్షీణించిపోతుంది.
0: అన్ అకౌంట్ ఆఫ్ బ్యాడ్ ఫ్రెండ్షిప్ పీపుల్ గెట్ డిస్ట్రాయిడ్.
1: పైకి పోవటానికి కానీ అధోగతికి దిగడానికి కానీ ఈ యొక్క సంఘ దోషమే.
0: టు గో అప్ ఆర్ టు డిసెండ్ అండ్ గో డౌన్ ఇట్ ఇస్ కంపెనీ.
1: ఇందులో డస్ట్ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ డస్ట్ ఆన్ ఆర్.
1: ఈ డస్ట్ గాలితో స్నేహం చేస్తే గగనం వరకు ఎగురుతుంది.
0: డస్ట్ అసోసియేటెడ్ విత్ విండ్ గోస్ ఇన్ టు స్కై.
1: కానీ పైకి ఎగరడానికి రెక్కలు లేవు దానికి.
0: డస్ట్ డజంట్ హ్యావ్ వింగ్స్.
1: ఫ్రెండ్షిప్, ఈ యొక్క గాలి ఫ్రెండ్షిప్ వల్ల గగనం వరకు పోయింది.
0: ఇట్ ఇస్ కంపెనీ అండ్ ఫ్రెండ్షిప్ విత్ ఎయిర్ విచ్ హస్ టేకన్ డస్ట్.
1: నీటితో ఫ్రెండ్షిప్ చేస్తే గుంత వరకు దిగిపోతుంది అది ఆ మట్టి.
0: ఇఫ్ ది డస్ట్ మేక్స్ ఫ్రెండ్షిప్ విత్ వాటర్ ఇట్ గోస్ ఇన్ టు
1: దానికి. కాళ్ళు లేవు దానికి.
0: ఇట్ డజంట్ హ్యావ్ లెగ్స్ టు గెట్ డౌన్.
1: కనుక ఎలాంటి దాన్ని మనం ఫ్రెండ్షిప్ చేస్తామో అలాంటి గుణములు మనలో వస్తుంటాయి.
0: ఇట్ ఇస్ ది ఫ్రెండ్షిప్ అండ్ ది కంపెనీ విచ్ డిసైడ్ ది
1: కంపెనీ. ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ టెల్ మీ యువర్ కంపెనీ.
1: చెడ్డవారితో సహవాసం చేసినప్పుడు అంతా మనం కూడా చెడ్డ అయిపోతాం.
0: ఇఫ్ యూ మేక్ ఫ్రెండ్షిప్ విత్ వికెట్ పీపుల్ యూ డెవలప్ వికెట్ క్వాలిటీస్.
1: వేసుకుని
0: యూ హావ్ వోర్న్ ఏ వైట్
1: కంసరి. వాడు బంగారు పని చేస్తుంటాడు.
0: A goldsmith is doing his work.
1: దాని ఒక గొట్టంతో ఊదుతూ ఊదుతూ ఉంటాడు.
0: He is blowing into the crucible.
1: దాని సహవాసంతో ఉన్నాడు కనుక తన తెల్ల బట్టంతా కూడా నల్లగా మారిపోతుండాలి.
0: On account of the work which he is doing, his clothes, white clothes, are becoming dirty.
1: ఆ ఊదినప్పుడంతా కూడా ఆ యొక్క బొగ్గు యొక్క కణములంతా కూడా తన చొక్కా పైన పడిపోతున్నాయి.
0: Every time he blows into the crucible, the charcoal, the particles of that will fall on his
1: తాను చేసేది బంగారు పని.
0: ది వర్క్ దట్ ఈస్ డూయింగ్ ఈస్.
1: కానీ ఆ డస్ట్ అంతా అతని పైన వచ్చి పడిపోతుండాలి.
0: బట్ ఆల్ దిస్ డస్ట్ ఈస్ కలెక్టింగ్ ఆన్ హిస్ క్లోత్స్.
1: సహవాసం దానికి కారణం.
0: కంపెనీ అసోసియేషన్
1: కనుక మనం సత్సంగాన్ని చేరండి.
0: హ్యావ్ గుడ్ కంపెనీ.
1: అప్పుడే మనము సద్గుణవంతులుగా రూపొందవచ్చు.
0: దెన్ ఓన్లీ వి బికమ్ వర్చ్యూస్ అండ్ ఫుల్ ఆఫ్ క్యారెక్టర్.
1: ప్రేమతత్వాన్ని మనం ప్రవేశపెట్టుకోండి.
0: డెవలప్ లవ్ ఇన్ యూ.
1: ప్రేమ గల వారితోనే మనం సంబంధం చేర్చుకోండి.
0: హ్యావ్ అసోసియేషన్.
1: ప్రేమ లౌకికమైనటువంటిది కాదు.
0: లవ్ ఈజ్ నాట్ ఓన్లీ
1: కేవలం డివైన్ అనేటువంటిది.
0: లవ్ ఈజ్ డివైన్.
1: ఆధ్యాత్మికం ఆధ్యాత్మికం అనుకుంటున్నాం. ఆధ్యాత్మికం అంటే ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై స్పిరిచువాలిటీ?
1: భజనలు చేయటం ఆధ్యాత్మికం.
0: డూయింగ్ భజన్ ఈజ్.
1: పూజలు చేయటం ఆధ్యాత్మికము.
0: వర్షిప్.
1: జపం చేయటం ఆధ్యాత్మికము.
0: డూయింగ్ జప.
1: ధ్యానం చేయటం ఆధ్యాత్మికము.
0: డూయింగ్ మెడిటేషన్.
1: ఇది ఆధ్యాత్మికమే కాదు.
0: ఆల్ దిస్ ఆర్ నాట్
1: స్పిరిచువల్. ఇవన్నీ ఉపాంగములు.
0: దిస్ ఆర్ ఆల్ ఓన్లీ లింబ్స్.
1: ఆధ్యాత్మికమైన దీనికి సరైన అర్థం ఏమిటి?
0: ది రియల్ మీనింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: మానవత్వం నందున్న

0: పశుత్వాన్ని నాశనం చేసి
1: డిస్ట్రాయింగ్ ఎనిమల్ నేచర్ ఇన్ మ్యాన్
0: మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవటమే ఆధ్యాత్మికం.
1: ట్రాన్స్ఫార్మింగ్ హ్యూమన్ నేచర్ ఇంటూ డివైన్ నేచర్.
0: ఈనాడు జపాలు ధ్యానాలు యోగాలు భజనలు అన్ని చేస్తూనే ఉంటున్నావు, మనలో ఉన్న పశుత్వం ఏమాత్రము తగ్గలేదు.
1: But you are doing all sorts of japa, meditation, bhajan, everything, but animal nature is not destroyed.
0: Today, the Teta Dwaparigamlandu, Durmargulu, Durmargulu gane kanipistu vacharu.
1: In the bygone ages of Krita, Treta and Dwapara, wicked people were recognized as wicked.
0: Dharmaraj, Dharmaraj gane nirupistu vacharu.
1: Dharmaja was appearing like Dharmaja.
0: Shakuni gane nirupistu vacharu.
1: Shakuni was appearing like Shakuni.
0: Duryodhana gane pravattistu vacharu.
1: Duryodhana was behaving like Duryodhana.
0: Kanikalamlo ippudu vesham Dharmaraju. కానీ చేస్తాడు దుర్యోధన్ చేస్తాడు.
1: బట్ ఇన్ ది కలి ఏజ్ హీ పుట్స్ ఆన్ ది రోప్స్ ఆఫ్ ధర్మజా బట్ అపీరెన్స్ ఆఫ్ ధర్మజా
0: అని ఒక కవి చెప్పాడు. పేరు ధర్మరాజు పెనువే పవిత్రుడు అని. పేరు ధర్మరాజే కానీ వాడు రాక్షస పనులు చేస్తున్నాడు.
1: వన్ పాయింట్ సెడ్ దట్ హిస్ నేమ్ ఇస్ ధర్మరాజా బట్ హిస్ యాక్షన్స్ ఆర్ డెమోనిక్.
0: మానసిక తత్వమును మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: రికగ్నైజ్ యువర్ మెంటల్ లెవెల్ థాట్స్.
0: భక్తి ఆధ్యాత్మికం అంటే ఇది కాదు. మొట్టమొదట మనలో పశుత్వాన్ని నాశనం చేసుకోవాలి.
1: వెన్ యూ సే స్పిరిచువాలిటీ అండ్ డివోషన్ యు హావ్ టు డిస్ట్రాయ్ ఎనిమల్ నేచర్.
0: ఏమిటి,
1: వాట్ డు యు మీన్ బై ఎనిమల్?
0: ఆహార నిద్ర భయ మైదునాలు ఇవన్నీ పశువుకు మనిషికి నాలుగు ఒకటే.
1: ఫుడ్ స్లీప్ అండ్ డిజైర్ దీస్ ఆర్ ఆల్ కామన్ బిట్వీన్ ఎనిమల్ అండ్ మ్యాన్.
0: కానీ జ్ఞానం నరాణ అధికం విశేష.
1: బట్ ది విజ్డమ్ ఈస్ ది యునిక్ నేచర్ ఆఫ్ మ్యాన్.
0: జ్ఞానేన శూన్యః పశుభిః సమానః.
1: మ్యాన్ వితౌట్ విజ్డమ్ ఈజ్ వర్స్ దెన్ ఎన్ యానిమల్.
0: కనుక మనలో ఈ పశుత్వం అనేటువంటి ఉండటం చేతనే ఎన్ని చేసినా కూడా అన్ని నిరుపయోగం అయిపోతున్నాయి.
1: హావింగ్ ఎనిమల్ నేచర్ ఇన్ అస్ వాట్ ఎవర్ యూ డూ ఇట్ బికమ్స్ ఎ వేస్ట్.
0: ఈ పశుత్వాన్ని మొట్టమొదట నిర్మూలన చేసుకోవాలి.
1: డిస్ట్రాయ్ ఎనిమల్ నేచర్ ఇన్ యూ.
0: మనం మానవుడు అనేటువంటి తత్వాన్ని నుంచి దివ్యత్వానికి మారాలి.
1: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్
0: సరైన భక్తికి లక్షణాలు.
1: That is the correct characteristic of devotion.
0: Karaka veshalu vesthe prayojanam ledu.
1: No use putting on appearances.
0: Bhashalu upayogapadithe prayojanam ledu.
1: No use using language.
0: Chestallo manu nirupinchali.
1: Through actions we'll have to prove.
0: Idiye nijamaina bhakti ki gurtu.
1: That is the correct proof of devotion.

0: బ్రహ్మాండమంతయు నిడియున్నవాని ఆలయంబనొచ్చ అలవియగునే సర్వజీవులయందు సంచరించడి తనకు సరి అయిన పేరిడ సాధ్యమగున సర్వజలములయందు సంచరించడి తనకు స్నానంబు చేయింప సాధ్యమగున పొట్ట నిండా కూడు పెట్టదగినంత ఉండిన తనకెవరు భోజనం పెట్టగలరు? తెలియచున్నది మానవులకు తెలివి తప్పి తెలియకున్నది మానవులకు తెలివి తప్పి తాను ఈశ్వరుడని భ్రమించుచున్నారయ్యా. తాను ఈశ్వరుడు కాదు, సర్వ జగత్తునకే ఈశ్వరుడు.
1: When the whole universe is within him, is it possible to build a temple? When he is present in all of the beings, what name can you give him? When he is present in all waters, is it possible to give him a bath? When he has not plentiful of food, can anyone feed him? The man is not able to know the reality. He is not merely Ishvara, but he is the Ishvara of the whole of the cosmos and the universe.
0: ఈ కల్పించినటువంటి దుశ్యమను ఏమనిపించుతున్నాం మనం?
1: How is it we call all the scenario, the scene that we see around?
0: దీనిని ప్రపంచము అని పిలుస్తారు.
1: We call this ప్రపంచం, world.
0: అనగా పంచభూతములు సమ్మిళితమే ఈ ప్రపంచం.
1: This world, ప్రపంచం, is the combination of the five elements.
0: ప్రాణగా వికసించటం.
1: Pra means that which blossoms, that which manifests.
0: Pra anaga prakatinchadam.
1: Pra means that which expresses.
0: Panchabhutamulo prakatinchetuvantide ee prapancham.
1: Is the world that expresses the five of the elements.
0: Panchabhutamulone kaaku panchapranamulu kudanu prakatinchetuvantide.
1: Not merely five elements, but also five life breaths.
0: పంచభూతములు అనగా శబ్ద స్పర్శ రూప రసగంధాలు.
1: The five elements are the sense of touch, the sense of sight, the sense of audition.
0: పంచభూతములు అనగా జలము, వాయువు, వేడి, ఈ యొక్క పరిస్థితి లోపల పంచభూతములు చాలా ప్రకాశిస్తూ ఉంటాయి.
1: We find the five elements shining in the form of the water, the earth, the fire, the ether.
0: ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము.
1: The five are ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన.
0: ఇట్టి పంచతత్వములను ప్రకటింపజేసి ప్రకాశింపజేసి ఈ జగత్తు తాను ఆధారమై ఉంటున్నది.
1: హీ ఈజ్ ద బేసిస్ అండ్ ద ఫౌండేషన్ ఫర్ ఆల్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్, ఫైవ్ లైఫ్ బ్రెత్స్ అండ్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
0: ఇందులో ఏదైనా శాశ్వతమైనదా?
1: ఈజ్ ఎనీవన్ ఎనీథింగ్ అమంగ్ దీస్ ది ఎవర్ లాస్టింగ్ ఆర్ పర్మనెంట్?
0: అన్నింటికీ శాశ్వతమై సమానమైనటువంటిది ఈ యొక్క బ్రహ్మతత్వమే.
1: That which is uniform, that which is everlasting, immortal, is the nature of Brahman, Brahmatattva.
0: Brahma. Anaga, dini artham emiti?
1: Brahma. What is the meaning of this?
0: Panchabhuta, panchapranam, panchakosha, to jivinchunatvantati.
1: Brahma represents the life of the five elements, the five life breaths, the five essential sheets, and the five life principles.
0: Pancha pranamalu.
1: The five life principles.
0: Pana, apana, vana, udana, samana.
1: And they are expressed in the form of prana, apana, samana, udana.
0: Itti, prapanchamanu, kevalamu, oka manavudu, oka akaramga bhavinchi, practistunnadu.
1: Man considers the whole world in a particular specific form and goes on worshipping it.
0: Ee rupanamamru shashvatamainavi kadu.
1: The name and form are not permanent.
0: Sarvamanakunu aadharamainatundi yokka purna brahmatattvame.
1: That which is the foundation is the totality of Brahman.
0: Iti brahmatattvam marchi edo domaravale dinni bhavinchi chinna chinna bhavamto manam pratisthunnamu.
1: Forgetting that cosmic principle which is Brahman, we consider it as a tiny little creature and go on worshipping, adoring it.
0: Kanuka manamu brahmandamane manamu pujinchali.
1: Therefore we have to worship the cosmic form of the divine.
0: Brahmandame bhavaswarupam.
1: This universe is the very form of God.
0: Kani indulo kudanu andapinda brahmandamulu kuda koodi unnavi.
1: Here also we find the three essential components anda pinda brahmanda.
0: Anda managa kevalamu padarthamuto kalato kulinatvanti oka tattvam.
1: Anda means the combination of the material and the life.
0: Pinda managa garbhamulandu janminchi ta janmamunu sarthakam gavinchukune nimittam.
1: Pinda represents having been born, one should find its fulfillment at the end.
0: ఇవన్నీ కూడా బ్రహ్మాండములో ఏకమయ్యేటువంటివి.
1: దీస్ టు గెట్ యూనిఫైడ్ ఇన్ బ్రహ్మాండ ది యూనివర్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ బ్రహ్మాండములకు ప్రేమయే ఆధారము.
1: ఫర్ ఆల్ దిస్ యూనివర్స్ ఇట్ ఈస్ ది లవ్ విచ్ ఇస్ ద ఫౌండేషన్.
0: ఈ ప్రేమయే లేకుండా అసలు ప్రకృతియే లేదు.
1: వితౌట్ దిస్ లవ్ దేర్ ఇస్ నో ప్రకృతి ఆర్ నేచర్.
0: ప్రపంచమే లేదు.
1: There is no world at all.
0: ఈ పంచభూతములు యందు ఉన్నటువంటి యొక్క సమత్వమైనటువంటి ప్రేమనే ఈ ప్రపంచమును చేకూర్చుతున్నది.
1: This world is sustained because the principle of love which is uniformly distributed in these five elements.
0: కనుక ఈ ప్రేమ తత్వమును మనము మరచి ఎన్నింటిని మనం పూజించినప్పటికీ ఉపయోగం ఉండదు.
1: Forgetting the principle of love, you may follow any mode of worship. It would be all in vain.
0: కనుక ప్రపంచమనగా కేవలము భూతములతో వస్తువులతో వాహనములతో కూడినటువంటిది కాదు.
1: Therefore world does not mean the comforts and the conveniences and the material alone.
0: ఈ పంచభూతములే మానవుని యొక్క తత్వమును ప్రపంచము యొక్క శక్తిని కాపాడుతూ వస్తుంది.
1: The five elements express their power in the human life and the world by and large.
0: ఇందులో ఏ ఒక్కటి లేకపోయినప్పుడు సర్వం కూడాను మనకు శూన్యమే.
1: ఈవెన్ వన్ అమంగ్ దెమ్ ఇస్ మిస్సింగ్, ఎవ్రీథింగ్ వుడ్ బి ఎంప్టీ.
0: శబ్దము,
1: ద సౌండ్,
0: చెవులతో వింటున్నాము.
1: యు హియర్ విత్ యువర్ ఇయర్స్.
0: చెవులతో వినకుండా అది ఏ మాత్రము మనకు అర్థం కాదు.
1: ఇఫ్ యూ డోంట్ హియర్ యు కెనాట్ అండర్స్టాండ్.
0: కన్నులతో చూస్తున్నాము.
1: You watch with your eyes.
0: కన్నులతో చూడకుండా పలాని వ్యక్తి పలాని వస్తువు అని ఎవరు కూడా నువ్వు చెప్పలేరు.
1: ఇఫ్ యూ డోంట్ సీ యూ కెనాట్ డిసైడ్ ఎనీ పర్టికులర్ పర్సన్ ఆర్ ఎనీ పర్టికులర్ ఆబ్జెక్ట్.
0: కనుక ఈ పంచభూతములు కూడాను ప్రపంచమును నిరూపిస్తూ ఉన్నది.
1: Therefore the five elements demonstrate, identify the whole of the world.
0: కానీ మానవులు కేవలము ఈ గొప్ప తత్వమును మరిచి అల్పతత్వములను చేర్చుకుని ఆనందానికి పాటుపడుతున్నారు.
1: బట్ మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ దిస్ జైజాంటిక్ మగ్నిఫిసెంట్ ప్రిన్సిపల్ గో బై ది లోయర్ ఫీలింగ్ అండ్ లోయర్ లెవెల్స్ ఆఫ్ కాంప్రిహెన్షన్.
0: ప్రాణతత్వము,
1: ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈ ప్రాణము దేనికోసం ఇచ్చాడు?
1: వాట్ ఫార్ ఇస్ ద లైఫ్ గిఫ్ట్?
0: కేవలము ప్రాణం మనుష్య రూపం.
1: దిస్ లైఫ్ ఈజ్ ఇన్ ఎ హ్యూమన్ ఫామ్.
0: మనుష్య రూపం నరజన్మ దుర్లభం.
1: అండ్ దిస్ హ్యూమన్ లైఫ్ ఈజ్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఈ మనుష్య రూపమే దైవతత్వము.
1: అండ్ ది హ్యూమన్ రిప్రజెంట్స్ ద డివినిటీ.
0: ఇందులో ఐదు తత్వములు కలిగినవి.
1: హియర్ వి ఫైండ్ ఆల్ ఆఫ్ ది ఫైవ్ ఎసెన్షియల్ ఎలిమెంట్.
0: కానీ ఈనాటి మానవుడు కామము అనేటువంటి ఒక మొట్టమొదటి దాన్ని పట్టుకుని వాడు వేలాడుతున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ రన్నింగ్ ఆఫ్టర్ ద ఫస్ట్ వన్ ద డిజైర్ ద కామ.
0: కాదు కాదు,
1: ఇట్ షుడ్ బి సో.
0: భగవంతుడు అందరినీ సృష్టించాడు.
1: God has created everybody.
0: Bharya, pillalu, bandhulu, shatrulu, andarini srushtinchadu.
1: God has created the entire universe.
0: Bharyanu bharyaga, putrunu putruluga, bandhulunu bandhuluga, varini visheshinchi, varini gauravinchadame, varini kudanu poojinchadame, manavuni yokka pradhanamaina kartavyam.
1: It is the main responsibility of every human being to respect the wife, the children and the relations.
0: భార్యను భార్యగానే అనుభవించాలి.
1: వన్ హ్యాస్ టు ట్రీట్ ద వైఫ్ యాజ్ వైఫ్ ఓన్లీ.
0: ఆమె కూడాను దైవంగానే విశ్వసించాలి.
1: షీ ఈజ్ ఆల్సో ద డివైన్.
0: పిల్లలు కూడాను తన ఇంటి నుండి పుట్టినటువంటి యొక్క బ్రహ్మతత్వములే అని భావించాలి.
1: ద చిల్డ్రన్ బోర్న్ టు యు ఆల్సో రిప్రజెంట్ ద డివినిటీ.
0: వారు కూడాను బ్రహ్మస్వరూపులే.
1: దే ఆర్ ఆల్సో ది వెరీ ఫార్మ్ ఆఫ్ బ్రహ్మన్.
0: శత్రువులు కూడాను బ్రహ్మస్వరూపులే.
1: ఈవెన్ ఎనిమీ ఈజ్ ఆల్సో బ్రహ్మన్.
0: ఈ ఎనిమీస్ అనేటువంటి వాళ్ళు అనేక రకములుగా భగవంతునితో కూడా పోరాడినారు.
1: ఎనిమీస్ దే ఫాట్ విత్ గాడ్ ఆల్సో ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: పోరాడినప్పటికీ వారిని తనలో చేర్చుకున్నాడు తిరిగి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ ద వార్ దే మర్జ్డ్ ఇన్ హిమ్.
0: మిత్రులు
1: ఫ్రెండ్స్,
0: ఈ మిత్రులు కూడాను తన వారిగానే భావించుకుని వారిని కూడాను తన అండ చేర్చుకున్నాడు.
1: హీ కన్సిడర్స్ హిస్ ఫ్రెండ్స్ అస్ నియర్ అండ్ డియర్. And they merged in him.
0: ఈ ప్రపంచంలో భగవంతుడు లేనటువంటి ఒక స్థానం ఎక్కడ కూడా లేడు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: ఎక్కడ చూసినా కూడా దేని ఎందు చూసినను భగవంతుడు ఉన్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్.
0: సర్వత పాణిపాదం తత్సర్వత శిరోముఖం సర్వత స్థుతిమధి సర్వమా వృత్తిస్థితి.
1: All feet are his, all ears are his, all eyes are his, he is present all over.
0: ఎవరు చూడకపోయినను తాను చూస్తూనే ఉన్నాడు.
1: Others may not watch, but God is a witness.
0: ఎవరు వినకపోయినను తాను వింటూనే ఉన్నాడు.
1: Others may not hear, but God listens.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేడు.
1: But this truth is not recognized.
0: దేవుడు కనిపించడం లేదు, అతనికి చెవులు ఎక్కడ ఉన్నాయి వినటానికి అని అనేక మంది వాదిస్తున్నారు.
1: పీపుల్ గో ఆన్ ఆర్గ్యూయింగ్ లైక్ వీ డోంట్ సీ గాడ్. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు హియర్ విదౌట్ ఇయర్స్ దట్ వీ డోంట్ సీ?
0: శబ్దమే తన యొక్క స్వరూపము.
1: గాడ్ ఈజ్ వెరీ ఫార్మ్ ఆఫ్ ద సౌండ్.
0: శబ్దం లేనటువంటి స్థానం ఎక్కడ నువ్వు కనిపించదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో సౌండ్.
0: ఆ శబ్దమే తన వినికిడి.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ వెరీ సౌండ్ ఈజ్ హిస్ ఆడిషన్.
0: కాంతి లేనటువంటి ప్రపంచం ఎక్కడ నువ్వు కనిపించదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో లైట్.
0: ఆ కాంతియే ప్రకాశము.
1: దట్ వెరీ లైట్ ఈజ్ ది ఎఫల్జెన్స్.
0: ఆ ప్రకాశమే భగవంతు యొక్క దృష్టి.
1: అండ్ దట్ రేడియన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద విజన్ ఆఫ్ గాడ్.
0: కనుక భగవంతుడికి ఏమీ తెలియదని మీరు అనుకోకూడదు.
1: సో నెవర్ థింక్ దట్ గాడ్ డస్ నాట్ నో ఎనీథింగ్.
0: కంటికి కనిపించకుండా పోయినంత మాత్రమున మీకు భగవంతుడు లేదని భావిస్తున్నారు.
1: యు మే నాట్ సీ విత్ ది ఫిజికల్ నేకెడ్ ఐ, యూ థింక్ దట్ గాడ్ నాన్ ఎగ్జిస్ట్.
0: నీ హృదయం నుండి సంకల్పించుకునేటువంటి ఒక భావములు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
1: ఆల్ ద థాట్స్ దట్ యు ఎంటర్టైన్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ హార్ట్,
0: అది
1: ఈజ్ ఇట్స్ ఆరిజిన్.
0: ఆ భగవంతుని యొక్క సంకల్పమే.
1: ఇట్ ఈస్ ఆల్ గాడ్స్ విల్.
0: శృతి తప్పినా, శృతి ఎచ్చినా, శృతి తగ్గినా కనుక పరమాత్మని యొక్క తత్వము ఏమాత్రం కూడా నువ్వు హెచ్చదు తగ్గదు.
1: దేర్ మే బి రైజ్ ఆర్ దేర్ మే నాట్ బి, బట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ ఆల్వేస్ యూనిఫామ్.
0: లోకంబులు లోకేశుడు అంత ఒకటి.
1: లోక ద వరల్డ్ లోకేశ గాడ్ ఆర్ వన్.
0: ఈ భగవంతుడు భగవంతుడి యొక్క రూపము రెండు ఒక్కటే.
1: క్రియేటర్ అండ్ ద క్రియేషన్ ద ఫార్మర్ వన్
0: ఈ రెండు కూడా అవినాభావ సంబంధములు
1: దర్ ఇంటిమేట్లీ రిలేటెడ్
0: దీనిని ఆత్మ అని చెప్తూ వచ్చారు
1: దిస్ ఈస్ కాల్డ్ ఆత్మ
0: ఆత్మ అనగా
1: ఆత్మ మీన్స్
0: దీనికి ఒక రూపం లేదు
1: ఇట్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్
0: కేవలము సంకల్ప వికల్పముల యొక్క తత్వమే ఆత్మ
1: ఆత్మ రిప్రజెంట్స్ ద థాట్స్ అండ్ ద కౌంటర్ థాట్స్
0: ఇట్టి భగవంతుని స్వరూపాన్ని మనం ఏకంగా భావించుకుని పూజించుకుని ఆరాధించటము ఇది చాలా పొరపాటు
1: టు కన్సిడర్ గాడ్ యాజ్ ఓన్లీ వన్ ఇన్ ద వే దట్ యు ఫీల్ ఈజ్ అ బిగ్ మిస్టేక్
0: మనం భగవంతుని యొక్క పూర్ణత్వం గుర్తించుకోలేకనే ఈ విధమైనటువంటి పాటు పడుతున్నాం
1: యాజ్ వీ డు నాట్ అండర్స్టాండ్ ద యూనివర్సల్ ప్రిన్సిపల్ ఆఫ్ యాక్సెప్టెన్స్ వీఆర్ డెల్యూడెడ్
0: కనుక భగవంతుని స్వరూపము సర్వము భగవత్ స్వరూపమే
1: ఇన్ ఫ్యాక్ట్ ది టోటాలిటీ రిప్రజెంట్స్ ద కాస్మిక్ ఫార్మ్ ఆఫ్
0: సర్వం కల్విదం బ్రహ్మ
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్
0: సర్వము భగవంతుని యొక్క ఆకారమే
1: ఎవ్రీథింగ్ రిప్రజెంట్స్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్
0: అట్టి పరిపూర్ణ ఆకారమును గుర్తించుకోలేక ఏ అల్పమైన స్వల్పమైన ఆకారమును గుర్తించి రాముడు కృష్ణుడు విష్ణువు అని పేరు పెట్టుకుని పూజిస్తున్నాము
1: As we are not able to have the holistic comprehensive view of God, we go by specific name and form and go on worshipping as Rama and Krishna.
0: Kummari bankamatti teesukoni kontha okati Ramudu, kodu Krishnudu, kodu Vishnuvu ani aaradhistuntadu.
1: A potter would make so many forms as Rama and Krishna and he goes on worshipping them.
0: Kani annintini chechi kattagalapadiki samskruti అనేటువంటి దీంతో కాలుస్తుంటాడు
1: అండ్ ద హోల్ థింగ్ ఈజ్ ప్రాసెస్డ్ సంస్కృతి సో దట్ ఇట్ వుడ్ టేక్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్
0: అన్ని కలిసి తిరిగి మట్టియే
1: ఫైనల్ అల్టిమేట్లీ ఇట్స్ ఆల్ క్లే ఓన్లీ
0: కనుక ఈ మట్టి యొక్క తత్వము ఇన్ని రూపములు ధరిస్తున్నది
1: ఇట్ ఇస్ ది సేమ్ క్లే విచ్ ఈస్ మోల్డెడ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్
0: శృంగారములు వేరు బంగారం ఒక్కటే
1: జ్యువెల్స్ ఆర్ మెనీ బట్ గోల్డ్ ఈజ్ వన్
0: పశుల వన్నెలు వేరు పాలు ఒకటే
1: ది కలర్ ఆఫ్ ద కౌస్ మే వేరీ బట్ ది మిల్క్ ఈజ్ వన్
0: జీవ జంతువులు వేరు జీవుండు ఒక్కటే
1: అండ్ దేర్ ఆర్ సెవెరల్ బీయింగ్స్ అండ్ యానిమల్స్ బట్ ద బీయింగ్ ఈజ్ వన్
0: కనుక మనం ఏకత్వాన్ని గుర్తించుకోలేక అనేకత్వంలో పడి మనకు అజ్ఞానంలో మునిగిపోతున్నాం
1: వీ హావ్ ఫర్గాటన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ అండ్ యూనిటీ వీ గో బై ప్లూరాలిటీ అండ్ మల్టిప్లిసిటీ అండ్ దేర్ ఫోర్ వీఆర్ డెల్యూటెడ్
0: భగవంతుని యొక్క స్వరూపము ఇట్టిది అట్టిది అని వర్ణించలేదు
1: నోబడి కెన్ ఎక్స్టోల్ నారేట్ ఇన్ ఫుల్ ది ఫార్మ్ ఆఫ్ గాడ్
0: సర్వత పాదం
1: ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్
0: సర్వత స్తుతిమల్లోకే
1: అండ్ హీస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్
0: సర్వత స్తుతిమల్లోకే సర్వత పాదం
1: అండ్ యాజ్ హిస్ ఇయర్స్ అండ్ ఐస్ ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ హీస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్
0: కనుక భగవంతుని యొక్క స్వరూపము ఇట్టిది అని ఇట్టిది అని ఎవరు కూడా నువ్వు నిరూపించలేదు
1: సో నో వన్ కెన్ ఎస్టిమేట్ అండ్ డిక్లేర్ in a particular way the divine form
0: roopam lekunda bhagavantu ledu
1: in fact you cannot visualize god with a form
0: naamam lekunda roopam ledu
1: without name there cannot be a form
0: naama roopamulu cheyinade bhagavatvam
1: therefore god represents the name and form
0: ee prapanchamo anetundi kevalamu oka peru
1: prapancha world is merely a name ee
0: prapanchamulo unnatundi oka parikaramulu anni kudanu prema swarupamai
1: All the instruments that we find here in this world are the embodiments of love.
0: కనుక ఈ ప్రపంచమును మనం ప్రపంచముగా భావించకూడదు.
1: So do not consider this world as mundane or physical.
0: ఇది భగవంతుని యొక్క స్వరూపంగా అయిన ప్రేమ స్వరూపమే భావించాలి.
1: Consider it as divine, the very personification of love.
0: ఇట్టి భగవత్ స్వరూపాన్ని మనము అల్పంగా తీసుకోవడం చేస్తే యద్భావం తద్భవతి.
1: As you estimate the divinity in a low way, you will also experience in a cheap manner.
0: Manamu bhagavantunni anta cheap ga chusukuntavalle bhagavantunu manam anta cheap ga chustunnadu.
1: If you have a cheap understanding of God, naturally he would look at you in the same way.
0: Purna tattvanto nee koodi bhagavantunni prajichu.
1: Think of God as totality, holistic.
0: Bhagavantunu purna aanandamnu andistuntadu.
1: God also confers the total love.
0: కనుక భగవంతుడు మధ్యాహ్న మరణములకు చిక్కులటువంటి వాడు కాదు
1: యు కెనాట్ థింక్ ఆఫ్ గాడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్ లిమిటెడ్ టు బర్త్ అండ్ డెత్
0: దుఃఖ ఆనందములకు భరించేటువంటి వాడు కాదు
1: యు కెనాట్ విజువలైజ్ హిమ్ ఇన్ ద డ్యూయాలిటీ ఆఫ్
0: భగవంతుడు ఏదీ లేదు
1: There is nothing in the God's nature.
0: దుఃఖము లేదు, ఆనందము లేదు.
1: There is neither pleasure nor pain.
0: దుఃఖమే వచ్చినా అది దుఃఖముగా భావించడు.
1: Even if there is pain, it is not so to him.
0: ఇది ఒక విధమైనటువంటి ఒక అంటేనే.
1: It is also a kind of an attribute or a quality.
0: ఇది ఆనందంగా వచ్చినా ఇది ఒక విధమైనటువంటి అంటేనే.
1: Even the bliss that comes to you is also an attribute or a quality.
0: ఈ రెండింటిని కూడా తాను భుజించను.
1: And he is beyond both, beyond these two.
0: కనుక దేనిని కూడా విసర్జించడు.
1: He doesn't go a particular attribute.
0: నీవు పాపవి అని భరిస్తున్నావు.
1: And you think that you are a sinner.
0: ఈ పాపం కూడా భగవంతుని యొక్క స్వరూపమే.
1: And even this sin is God's creation.
0: పుణ్యం కూడా భగవంతుని యొక్క స్వరూపమే.
1: The merit also represents the divinity.
0: పుణ్య పాపములు రెండు కూడాను దాటినటువంటి వాడే భగవంతుడు.
1: God transcends sin and merit.
0: దుఃఖము
1: grief
0: నీ యొక్క కల్పన.
1: It's only your imagination.
0: ఆనందము
1: happiness
0: నీ యొక్క కల్పన.
1: Is also your imagination.
0: దుఃఖానందములు రెండు కూడాను మానవుని యొక్క కల్పితములే.
1: The pleasure and pain are your assumptions, imagination.
0: ఈ pleasure is an interval between two pains.
1: The pleasure is an interval between two pains.
0: రెండు బాధల మధ్యలోని ఒక ఆనందం లభిస్తుంది.
1: And you find the pleasure in between two pains.
0: కనుక భగవంతుడు ప్రత్యేకించినటువంటి వాడు కాదు.
1: Therefore we should not consider God separate.
0: కానీ భగవంతుని తత్వాన్ని గుర్తించుకోలేక అనేక మంది అనేక విధములైనటువంటి భావముల చేత పాల్పడుతున్నారు.
1: People attribute different ideologies to God and therefore they suffer.
0: భగవంతుడా నీవు ఒక్కడే.
1: God, you are one.
0: ఏకం సత్తి ప్రభవదావదంతి.
1: You are one while scholars praise you in different styles.
0: కానీ అనేక విధములుగా డ్రామాలు వచ్చినట్టుగా వేషాలు వచ్చినట్టుగా ఈ యొక్క అవతారం అంతా వస్తుంటాయి.
1: As in a drama you find many roles on display, so also we come across incarnations.
0: Draupadi badapadi taru yelustu untadi.
1: Draupadi went on crying because of humiliation.
0: Kani Duryodhana Dushyasanadulu chatruluga bhavinchi Draupadini badapettuntaru.
1: Duryodhana Dushyasana they considered as enemies and therefore they went on causing grief to Draupadi.
0: Kani ప్రకృతి భావం కలిగినటువంటి ఒక భీముడు.
1: భీమ హు హాస్ గాట్ ది ఫీలింగ్స్ ఆఫ్ ప్రకృతి నేచర్
0: సోదరుడితో చెప్తున్నాడు.
1: వెంట్ ఆన్ టెలింగ్ టు హిస్ బ్రదర్
0: వీడిని భరించే
1: ఐ కెనాట్ బేర్ ఎనీ లాంగర్.
0: ఒక్క ముష్టితో వాడిని భస్మం చేస్తున్నాడు.
1: జస్ట్ విత్ వన్ షాట్ ఐ కెన్ కిల్ దెమ్ ఆల్.
0: కనుక మీరందరూ కూడా ఈ విధమైనటువంటి బలహీనతతో ద్వైతంతో మీరు కాలం గడుపుతున్నారు.
1: యూ హ్యావ్ సక్కమ్ టు డ్యుయాలిటీ బికాస్ ఆఫ్ దిస్ వీక్నెస్.
0: వీరిని నేను చంపలేరా.
1: యూ కుడ్ నాట్ కిల్ దెమ్.
0: ఇటువంటి రీతిలో ఉన్నటువంటి వారిని చంపేవారు.
1: ద వన్ హూ మిస్ బిహేవ్స్ లైక్ దట్ మస్ట్ బి కిల్.
0: కానీ భగవంతుడు చంపినాడా? చంపలేదు.
1: బట్ గాడ్ హ్యాస్ నాట్ కిల్.
0: ఇటువంటి పరిస్థితి లోపల అన్నింటినీ భగవంతుడేగా చూసుకుని భావించటం, భరించటం, ఊహించటం చాలా అవసరం.
1: ఇట్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు థింక్ ఆఫ్ గాడ్ దిస్ వే దట్ ఎవ్రీథింగ్ ఈజ్ హిస్. That everything is his will. That everything is his manifestation. All things happen for our own good.
0: They
1: are all for my ultimate good only. We should consider all of them for our own good.
0: అని భేదం చోటు ఇవ్వకూడదు.
1: We should not observe differences that some are good.
0: కానీ అది భరించుకోవటం కొంచెం కష్టమే.
1: It is difficult to bear.
0: ఆ కష్టమును భరించుకునే నిమిత్తమై మనం పూజలు వ్రతములు చేస్తున్నాం.
1: వీ అండర్ టేక్ వేరియస్ స్పిరిచువల్ పాత్స్ లైక్ వర్షిప్ అండ్ అదర్ ఫార్మ్స్ ఓన్లీ టు బేర్ ద డిఫికల్టీస్.
0: ఈనాడు దుఃఖంగా ఉంటుంది, రేపటి దినము ఈ దుఃఖం మారిపోతుంది.
1: యూ మే బి మిజరబుల్ టుడే బట్ టుమారో విల్ బి డిఫరెంట్.
0: కాబట్టి దుఃఖం ఎప్పటికీ దుఃఖంగా ఉండదు.
1: The grief will not remain like that all
0: కష్టం
1: through.
0: ఏనాటికి కష్టంగా ఉండదు.
1: The difficulties will not be so all through.
0: సుఖం కూడా కలుగుతుంది.
1: Happiness is bound to come.
0: ఈ హ్యాపీ అనేటువంటిది మానవుని యొక్క ప్రధానమైనటువంటి వస్తువు.
1: Therefore the happiness is the primal thing that we need.
0: Happiness is union with God.
1: True happiness lies in union with God.
0: భగవంతుడితో కూడినటువంటిది హ్యాపీ.
1: The happiness when once you are in union with God.
0: కాబట్టి ఆ హ్యాపీ వచ్చినప్పుడు భగవంతుడు ఉన్నాడు.
1: When once you enjoy that happiness, you experience God.
0: భగవంతుడికి ఏమాత్రం కూడా దుఃఖము, విచారము, కష్టము, జాలి, దయ అనేటువంటిది లేదు.
1: God is beyond all dualities like compassion or kindness or anger or whatever you say.
0: నీవు ఏది చేసినా కూడా తథాస్తు తథాస్తు తథాస్తు అన్ని మంచి కోసమే అని ఆశీర్వదిస్తుంటాడు.
1: వాట్ ఎవర్ యూ డూ గాడ్ గోస్ ఆన్ బ్లెస్సింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ ఎఫర్ట్.
0: కనుక ఇలాంటి భగవతత్వాన్ని చక్కగా గుర్తిస్తే మనకు దుఃఖమే ఉండదు.
1: దెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ గాడ్ యూల్ నెవర్ బీ గ్రీఫ్ స్ట్రికెన్.
0: ఏదో ఒక మంచిని అందించుకునే నిమిత్తమై భగవంతుడు మనకు ఈ కష్టమును అనుభవిస్తున్నాడు.
1: You are suffering today because God has an intention to make you happy later.
0: Kaluga happy lekunda dukkam dukkam lekunda happy naku jaragadu.
1: You cannot get happiness without facing difficulties, and are bound to happen in our life.
0: Kaluga prajalaga bhagavantunni manamu ekatvanga bhavinchukokoddu.
1: We should not consider in a narrow way of your choice.
0: Ye vyaktini chusinu aa vyakti bhagava swarupame అనే భావాన్ని మనలో శాస్త్రం చేసుకోవాలి.
1: యు మే సీ ఎనీ ఫర్మ్ ఎనీ ఫార్మ్ ఎనీ పర్సన్ కన్సిడర్ హిమ్ యాజ్ డివైన్.
0: నీ ద్వేషం నుంచి చూసినప్పటికీ మీరు నావాడే నావాడే నావాడే అనుకోవాలి.
1: కన్సిడర్ యువర్ ఎనిమీస్ యాజ్ యువర్ ఓన్ పీపుల్ సో నియర్ టు యూ.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దుఃఖమునకు కష్టమునకు బాధలకు భరించుకోవాలి.
1: Therefore every man must be able to withstand, must be able to bear all losses, all difficulties, all worries and anxieties.
0: ఇవన్నీ కూడాను నా మంచి కోసమే.
1: All these things will do ultimately good to me.
0: భగవంతుడు ఏది సృష్టించినా కూడాను అది అన్నీ మంచివే.
1: What all that God has created, they are bound to be good.
0: తన సృష్టి ఎంత కూడాను మంచిదని అనుకుంటున్నారా లేక చెడ్డది అనుకుంటున్నారా?
1: All his creation, do you think is good or bad?
0: భగవంతుని సృష్టి అంతా కూడా పవిత్రమైనటువంటిది.
1: ద హోల్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్ ఈజ్ హైలీ సేక్రెడ్.
0: దీంట్లో దుఃఖము కష్టము ఒక బాధ అనేటువంటిది కలిగారు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ మిజరీ ఆర్ గ్రీఫ్ ఆర్ డిఫికల్టీ ఆర్ ట్రబుల్.
0: మానవాకారం ధరించినటువంటి యొక్క మానవత్వంలో భ్రమనే.
1: ది ఫీలింగ్ దట్ హీస్ ఇన్ ఎ హ్యూమన్ ఫామ్ ఈజ్ ఆల్సో ఎ డెల్యూషన్.
0: ఈ మానవుని యొక్క తత్వము మాయను చేరటం చేతనే మాయను చేరటం చేతని.
1: And this human delusion is because of identification of with that what you
0: manava అని అన్నాను.
1: The three letters manava.
0: నా అనగా
1: నా means
0: కాదు.
1: Denial no.
0: మా అనగా మాయా.
1: మా means మాయా delusion.
0: మానవా మానవ అనగా మాయను కాదు అని తెలుసుకోవాలి.
1: మానవా means that you are not మాయా, you are not delusion.
0: నీవు మాయనే అయితే నీవు ఇక్కడ మర్మమే తెలియదు.
1: ఇఫ్ యు ఆర్ రియలీ డెల్యూషన్ యూ డు నాట్ ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను మాయలు లేనటువంటిది.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ బియాండ్
0: మానవుడు మానవుని యొక్క కల్పనే.
1: అండ్ దిస్ డెల్యూషన్ ఈజ్ ఓన్లీ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: తన మానవుని యొక్క కల్పన చేతనే భ్రమను పొందుతున్నాడు.
1: ఇట్ ఇస్ ఓన్లీ హ్యూమన్ యాక్టివిటీ దట్ డెల్యూట్స్ యూ.
0: సినిమాలో యాక్ట్ చేస్తుంటాడు ఒక వ్యక్తి.
1: You find a person acting in a cinema.
0: Akkada raudyam chustuntadu.
1: There you find his ferocious
0: prema chustuntadu.
1: And you find all his heroic
0: aanandam chustuntadu.
1: And you also you find him happy.
0: Ahadam chustuntadu.
1: You find his laughter.
0: Katta kadapidiki vaadu manavudi.
1: Whatever it is ultimately is only a human being.
0: Ivanni bhramichukunnatvanti bhramare.
1: All the rest is merely illusion.
0: Uhinchukunnatvanti uhare.
1: All your imaginations.
0: Kaluka ee vidhamainatvanti deeniku భగవంతుని మనం గుర్తించుకోవడం వీలు కాదు.
1: సో నథింగ్ విల్ హెల్ప్ యూ టు నో గాడ్ ఇన్ టోటాలిటీ.
0: భగవంతుని కుంతీదేవి ఏమని ప్రార్థించినది?
1: హౌ డిడ్ కుంతి ప్రే టు గాడ్?
0: భగవంతుడా
1: ఓ గాడ్
0: నీవు భగవంతుడు అని కానీ మా గుర్తుకు భగవంతుడు అని కాకుండా కేవలం మానవుడు ఏమో కనిపిస్తున్నావు.
1: ఓ గాడ్ వీ డోంట్ సీ యూ యాజ్ గాడ్. We think that you are in a human form amidst us.
0: Chagaraj kudanu adhe vidhamga bhavistu vacharu.
1: Chagaraj also had similar feeling.
0: Nee mahimanu pogadane avareki taramu vasudaina divyasudaina punindudaina evar kudanu deenni gurtinchaleru.
1: He went on questioning this way. Let him be the vyasa, the highest composer, or munindra, a sage or a saint, cannot extol you.
0: Nee maya cheta పాండవుల చేత రక్షించుకోబడ్డావు.
1: బికాస్ ఆఫ్ యువర్ ఓన్ విల్ ద పాండవాస్ కుడ్ బి
0: కురుపియ కుబ్జావజ్జి వక్రములను పోగొట్టినావు.
1: ది బాడీ దట్ ఈస్ బెంట్ ఆఫ్ దట్ ఆఫ్ కుబ్జా ఈస్ సెట్ రైట్.
0: ద్రౌపది వచ్చి ఓ కృష్ణ అన్నటువంటి తన్ని రచించావు.
1: ద్రౌపది షౌటెడ్ క్రైడ్, కృష్ణ రెస్పాండెడ్.
0: అటువంటి దివ్యత్వమైన భావములు మనమే కాని చెడ్డవి కాని మనమే కాని వేరు కాదు.
1: దేర్ఫోర్ ద గుడ్ అండ్ బ్యాడ్ బిలాంగ్ టు యూ ఓన్లీ, యువర్ ఓన్ థాట్స్.
0: కనుక నీ భావములను నీవు సెర్చ్ చేసుకో.
1: దేర్ఫోర్ కరెక్ట్ యువర్ థాట్స్.
0: నీలో మానవత్వం అనేటువంటిది ఉండేటప్పుడు నీవు చెడుగుణములు దూరం చేయి.
1: వెన్ వన్ దేర్ ఇస్ హ్యూమన్ క్వాలిటీ ఇన్ యూ, డిస్ గెట్ రీడ్ ఆఫ్ ఆల్ బ్యాడ్ క్వాలిటీ.
0: నీవెవరిపైన ద్వేషం చేసినప్పుడు ఆ ద్వేషం చే, ఇది నా యొక్క మానవత్వం అవమానమైనటువంటిది.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఎలిమెంట్ ఆఫ్ హేట్రెడ్, కన్సిడర్ దట్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు హ్యావ్ బీన్ ఏ హ్యూమన్ బీయింగ్.
0: ఎవరినైనా చూసినప్పుడు నీ మోహించినప్పుడు కాదు కాదు, ఇది నా మోహం యొక్క ప్రభావం.
1: ఇఫ్ యు ఆర్ అట్రాక్టెడ్ బై ఎనీబడీ, అండర్స్టాండ్
0: మోహించేటువంటి భగవంతుడే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వన్ దట్ అట్రాక్ట్స్ ఎవ్రీవన్ ఇస్ గాడ్ హిమ్సెల్ఫ్.
0: పుత్రుని చూసినప్పుడు నువ్వు ప్రేమించవచ్చు.
1: యూ కెన్ లవ్ ఆల్.
0: ఆ పుత్రుడు కూడా నువ్వు నా యొక్క స్వరూపమే.
1: అండ్ ద వెరీ సన్ ఈజ్ యువర్ ఓన్ ఫామ్.
0: ఈ విధంగా అన్ని రూపములు కూడా నువ్వు నావే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: నన్ను మోహించేవాడు, దూషించేవాడు, ప్రహసించేవాడు, ప్రేమించేవాడు అందరూ ఒక్కరే.
1: The one that loves, the one that criticizes, the one that accuses, the one that praises, they are all one.
0: అది తాత్కాలికమైనటువంటి గుణములు.
1: They are all temporary qualities.
0: ఒకతూరి కోపించవచ్చు, రెండవతూరి ప్రేమించవచ్చు.
1: At one time you may be angry, later you may love.
0: కనుక ఇవి శాశ్వతమైనవి కాదు.
1: They are not permanent.
0: ఇటు అశాశ్వతమైనటువంటి భ్రమలను మనం పెంచుకొని మనము ఈ యొక్క మాయలో మునిగిపోతున్నాము.
1: We are drowned in delusion because we have all temporary feelings and thoughts.
0: Neekevaru dveshudu leru.
1: In fact there are none against you.
0: Nee manase neeku dveshamu.
1: In fact your own feelings turn against you.
0: Neekevaru prema leru.
1: In fact there are none that love you.
0: Nee premane neeku prema.
1: It's only your love which is responsible to be loved.
0: Kanuka prati okkati kodinu manam nunchi aavirbhavinchinatundi kari bhagavantudu andinchinatundi kaadu.
1: So you are the origin for everything and God has not given you anything.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ప్రేమ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎవరు ఇందులో వేరు కాదు.
1: నన్ ఆర్ సెపరేట్ ఫ్రమ్ దిస్.
0: ఎవరు ఇందులో డిజిర్ లేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ నన్ బియాండ్ దిస్.
0: రెండో వాడు లేనే లేడు.
1: దేర్ ఇస్ నో సెకండ్ అదర్ పర్సన్.
0: పంచభూతములన్నవి ఎక్కడ చూసినా పంచభూతములే కాని మరొకటి ఆరో భూతం ఎక్కడ కనిపించదు.
1: వేర్ ఎవర్ యు గో, వేర్ ఎవర్ యు ఫైండ్ ఓన్లీ ఫైవ్ ఎలిమెంట్స్ బట్ నాట్ ద సిక్స్త్ వన్.
0: ఈ యొక్క సిక్స్త్ అనేటువంటిది కల్పనే కాని పంచభూతములు ఎప్పుడు కూడా ప్రాణంతో తెలియదు.
1: సో కాల్డ్ సిక్స్త్ ఎలిమెంట్ ఈజ్ ఓన్లీ యువర్ ఇమాజినేషన్ బట్ ఇన్ రియాలిటీ ఎలిమెంట్స్ ఆర్ ఫైవ్.
0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ అందరి ప్రేమను,
1: ద లవ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ,
0: ఈశ్వర్ యొక్క స్వరూపము
1: రిప్రజెంట్స్ ద డివైన్ ఫామ్.
0: ఇది బ్రహ్మ యొక్క ఆకారం.
1: దిస్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ.
0: బ్రహ్మ అనగా ఎక్కడో లేదు, ఇది మన భ్రమనే.
1: బ్రహ్మ ఈజ్ నాట్ అవే ఫ్రమ్ యూ. టు థింక్ దట్ ఈజ్ అవే ఫ్రమ్ యూ ఈజ్ యువర్ భ్రమ ఆర్ డెల్యూషన్.
0: ఇది మనం మనుషులు అనుకోవటం ఒక భ్రమ.
1: టు జస్ట్ కన్సిడర్ హిమ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ యువర్ భ్రమ ఆర్ డెల్యూషన్.
0: కనుక సర్వము బ్రహ్మమయమే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ బ్రహ్మన్ ఆర్ డివైన్.
0: దైవ స్వరూపమే.
1: ఇట్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: స్వరూపమే.
1: ఇట్ ద ఫార్మ్ ఆఫ్ అర్త్.
0: ఆనంద స్వరూపమే.
1: ఇట్ వన్ ఆఫ్ బ్లెస్.
0: కనుకనే నిత్యానందం, ప్రేమ స్వరూపం,
1: సుప్రీం బ్లెస్ అండ్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్,
0: ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క ఆకారంలే.
1: దీస్ ఆర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి భావములను మనము అపవిత్రంగా మార్చుకోవటం ఇది కేవలం మన యొక్క కర్మనే.
1: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ రాంగ్ యాక్షన్స్ టు కన్సిడర్ దీస్ సీక్రెట్ థాట్స్ అండ్ డైవర్ట్ ఇట్ ఆర్ పర్వర్ట్ దెమ్.
0: ఈ కర్మ కూడా బ్రహ్మస్వరూపమే.
1: ద వెరీ యాక్షన్ ఇస్ ఆల్సో డివైన్.
0: దాన్ని కూడా బ్రహ్మస్వరూపంగా భావించండి, అది మీకు మంచి చేస్తుంది.
1: కన్సిడర్ ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మ, అల్టిమేట్లీ ఇట్ విల్ డూ గుడ్ టు యూ.
0: నీవు బ్రహ్మను ఏమాత్రం కూడా దూషించవద్దు.
1: నెవర్ అక్యూజ్ గాడ్ బ్రహ్మ.
0: దేవుణ్ణి ఏమాత్రం కూడా తిరస్కరించవద్దు.
1: నెవర్ డినై గాడ్.
0: అంతా బ్రహ్మనే, అంతా దేవుడే.
1: ఎవ్రీథింగ్ ఇస్ లవ్.
0: కనుక మీరందరూ కూడా ఈ శివరాత్రి దినము మీరు తెలుసుకోవలసినటువంటిది సర్వము శివుడే, సర్వము బ్రహ్మనే, సర్వము విష్ణువే, సర్వము శ్రీశ్వరుడే అనేటువంటి భావన మీరు గుర్తించాలి.
1: భగవాన్ వాంట్స్ అస్ టు నో ఇన్ శివరాత్రి మెసేజ్ that everything is Shivam, everything is Vishnu, everything is Ishvara, everything is divine.

డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద 14th డిస్కోర్స్ ఆన్ గీత, భగవాన్ డెలివర్డ్ ఆన్ 18th August 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ టీచెస్ అస్ హౌ ఇంపర్మనెంట్ ది మెటీరియల్ వరల్డ్ ఈజ్ అండ్ హౌ ఫూలిష్ ఇట్ వుడ్ బి ఫర్ మ్యాన్ to hanker after material pleasures, ignoring the true goal of his life, which is self-realization. With his profoundly sweet Telugu compositions, Bhagwan drives home an exceedingly beautiful lesson of detachment. Sai Bhagwan Uvacha. In song Bhagavad Gita in the form of 34 discourses, Radio Sai brings you now the 14th discourse on Gita, Bhagwan delivered on 8th.

0: సాయి భగవాను వాచ.
1: తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరయుజ్జచ.
2: ఆల్వేస్ అండ్ ఫర్ ఎవర్
1: అర్జున, ఎల్ల కాలములందు నన్ను స్మరించు. నీ మనోబుద్ధులు నాకు అర్పితము గావించి నీ స్వధర్మమైనటువంటి యుద్ధమును నీవు ఆచరించు, తప్పక నన్ను పొందగలవు, ఇందులో సంశయం లేదు అని కృష్ణ అర్జునునికు బోధించాడు.
2: కృష్ణ టాట్ అర్జున, అర్జున యు రిమెంబర్ మీ ఆల్వేస్, యు ఆఫర్ యువర్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ టు మీ, అండ్ వైల్ రిమెంబరింగ్ మీ యు ఫైట్, యు విల్ విన్ అండ్ యు విల్ కమ్ టు మీ ఇన్ ద ఎండ్.
1: ప్రపంచంలో గల విలువ కలిగినటువంటి వస్తువులన్నింటి యందు కాలము చాలా విలువైనటువంటిది.
2: Of all the precious things in the world, time is the most precious.
1: ఇట్టి విలువైనటువంటి కాలమును మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామో ఎవరికి వారు యోచించుకోవచ్చు.
2: Each one of us can think for himself or herself how we are using such precious time.
1: కాలకాల ప్రపన్నానాం కాలక్యం కరిష్యతి, కాలమును కూడాను మృంగేటువంటి యొక్క దైవత్వానికి కాలరూపుడైనటువంటి కాయమును కర్తవ్య రూపములో కర్మల ద్వారా సార్థకం గావించుకోవటమే మానవుని ప్రధాన కర్తవ్యం.
2: ది ప్రైమరీ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఈజ్ టు ఆఫర్ హిజ్ బాడీ, హిజ్ టైమ్, హిజ్ వర్క్స్ టు ద లార్డ్, హూ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ టైమ్.
1: గడిచిపోయినటువంటి కాలమును మనం ఏమాత్రం కూడాను వెనుకకు మరల్చలేము.
2: ద టైమ్ దట్ హెస్ గాన్ బై కెనాట్ బి టర్న్ బ్యాక్ అండ్ వీ కెనాట్ గెట్ ఇట్ బ్యాక్ అగైన్.
1: కోల్పోయిన ఆరోగ్యమునైనా కూడాను ఏదో ఒక విధంగా సర్వ విధముల ధనమును వ్యయం చేసైనా దానిని సంపాదించుకునవచ్చు.
2: హెల్త్ విచ్ ఇస్ స్పాయిల్డ్ అండ్ విచ్ ఇస్ లాస్ట్ can be got back by spending money and getting medical aid.
1: Manamu gadupukunnatvanti okka kalamunu e maatram kudanu munduku techukonetaniki veelu kaadu.
2: The time which you have spent already, we would not be able to get it back again for use.
1: Ituvanti pavitramainatvanti viluvainatvanti కాలమును మనం సద్వినియోగపరచుకుంటకై తగినటువంటి కృషి చేయాలి.
2: వి హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు యూజ్ సచ్ ప్రెషియస్ అండ్ సీక్రెట్ టైమ్ ఇన్ ద ప్రాపర్ వే ఫర్ అవర్ గుడ్.
1: అనంత కాలములో మన జీవితము క్షణికమైనటువంటిది.
2: టైమ్ విచ్ ఇస్ ఇన్ఫినిట్, ది టైమ్ విచ్ వీ హ్యావ్ ఈజ్ వెరీ స్మాల్ అండ్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్.
1: కానీ దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్తునే సత్యమని విశ్వసించి ఈ కొద్ది కాలమును కూడాను దాని ఎందే ఉపయోగించి మనము జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాము.
2: వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ థింకింగ్ దట్ ది ఫెనామినల్ వరల్డ్ ఈజ్ ట్రూ అండ్ వీఆర్ యూజింగ్ ఆల్ ది లిమిటెడ్ టైమ్ అట్ అవర్ డిస్పోజల్ ఫార్ ఎంజాయింగ్ ది ఫెనామినల్ వరల్డ్.
1: మన జీవితంలో మనము సాధించినటువంటి యొక్క విశిష్టత ఏమిటి అని ఒక్కతూరి సింహావలోకనం చేసిన మానవత్వంలో ఏమాత్రం కూడాను తగినటువంటి జవాబు రావటం లేదు.
2: If we retrospect even for a second what we have achieved, how we have spent the time, would be sorry to see that we have not done properly.
1: Puttinappudu manavudu koham koham koham aneetunti yokka shabdamto yerchutunnadu.
2: When a person is born, he cries koham, who am I.
1: Idi kevalam jeevitamantai kudanu కోహము కోహము కోహం అనేటువంటి యొక్క నేనెవరు నేనెవరు అనేటువంటి యొక్క దీని అందే వ్యక్తము గావించిన నీవెవరు అనేటువంటిది ఎప్పుడు నీవు తెలుసుకోవటం.
2: ఇఫ్ యూ ఆర్ టు వేస్ట్ యువర్ ఎంటైర్ లైఫ్ టైమ్ ఇన్ థింకింగ్ ఆఫ్ హూ యు ఆర్ అలోన్,

0: Then would you be able to understand who you really are?
1: కాని మన జీవితం యొక్క అంతరాత్మ ఇది కాదు.
0: బట్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ నాట్ దిస్.
1: కోహంతో ప్రారంభించి సోహంతో అంత్యం కావాలి.
0: వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ కోహం, హూ ఎమ్ ఐ, అండ్ విల్ హావ్ టు ఎండ్ విత్ సోహం, దట్ ఐ ఆమ్.
1: నేనే దానిని అనగా దైవత్వమును అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించి తాను ప్రశాంతిని పొందాలి.
0: వన్ హ్యాస్ టు రికగ్నైజ్ దట్ హీఈస్ హిమ్సెల్ఫ్ ది డివినిటీ and obtain peace supreme.
1: కానీ మానవుడు తన ముందున్నటువంటి ఒక వస్తువును మాత్రమే లక్ష్యం నందుంచుకొని వెనుక ఏమి జరగబోతున్నదో, వెనుక ఏమి రాబోతున్నదో అనేటువంటి ఒక విషయాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: But unfortunately, man has been concentrating all his attention on the present and he is not thinking of what is going to come in the future.
1: నిరంతరము కూడాను ముందు పదార్థమును ఆకర్షించుకునేటువంటి ఒక దృష్టిని తాను అభివృద్ధి గావించుకొనుచున్నాడే కాని వెనుక కలగబోయేటువంటి ఒక ప్రమాదం ఎట్టివో తాను విచారించుకోవటం లేదు.
0: హీ హాస్ బీన్ థింకింగ్ అండ్ కాన్సన్ట్రేటింగ్ ఇన్ అట్రాక్టింగ్ ద ఇమ్మీడియట్ ప్రజెంట్, బట్ హీ ఈస్ నాట్ ప్రిపేర్డ్ టు థింక్ ది కాన్సిక్వెన్సెస్ దేర్ ఆఫ్ విచ్ వుడ్ ఫాలో ఆన్ అకౌంట్ ఆఫ్ హిస్ కాన్సన్ట్రేటింగ్ హిస్ డూయింగ్ సడన్ వర్క్స్.
1: ఒక కప్ప ముందు ముందునటువంటి పురుగును చూచి తాను ఈనాడు నాకు తగిన ఆహారం లభించుచున్నది కానీ చాలా ఆనందముతో దానిపైన ఉప్పొంగించడానికి కొంతవరకు పెంచి ఎగరడానికి సంసిద్ధమై ఉంటున్నది.
0: ఎ ఫ్రాగ్ వెన్ ఇట్ సీస్ సమ్ ఫ్లైస్ అండ్ సమ్ వర్మ్స్ ఇన్ ఇట్స్ ఫ్రంట్ ఇట్ ఇస్ సో హ్యాపీ అండ్ ఎంథూజియాస్టిక్ దట్ ఇట్ లైక్ టు జంప్ ఆన్ ఇట్ అండ్ ఎంజాయ్.
1: కానీ ఆ కప్పకు వెనుకల ఒక పాము కప్పను మృంగుటకై తాను కూడాను కుప్ప క్వేచి ఉంటున్నది.
0: బట్ behind this frog there is a snake laying wait to catch the frog and eat it up.
1: Aithe ee sarpamunu kudanu tanaku velukulu emi raabovunu emi jarugutundo aneetundi vishayanni vicharinchukokunda ee naadu naaku tagina aaharam labhinchunnadi kada ani ee paamu kudanu santoshinchutunnadi kaani aa paamunaku venukula oka peacock nemali ee paamunu mringutakai ponchi untunnadi.
0: The snake is so happy that it has got food in the form of frog, but it does not know that there is peacock behind it which is aiming at it.
1: Kani ee nemali ee paamunu chuchi ee naadu naaku samruddhi ainatunte aaharam labhinchunnadi aashinchutu aanandamuto uppungipovuchunnadi kaani తన వెనుక ఒక బోయవాడు అంబును తీసుకుని తనను కొట్టడానికి సంసిద్ధమైనటువంటి విషయము ఈ యొక్క పక్షి గమనించటం లేదు.
0: ద పీకాక్ ఈజ్ సో ఓవర్ జాయస్ అట్ గెటింగ్ ది ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్నేక్, బట్ ఇట్ డజంట్ రియలైజ్ దట్ దర్ ఇస్ ఎ హంటర్ బిహైండ్ ఇట్ ఎయిమింగ్ అట్ ఇట్ టు కిల్ ఇట్.
1: అదే విధముగా ఒకదాని వెనుక ఒకటి మన యొక్క ఆయుఫ్ నిమిత్తమై పొంచి ఉంటున్నటువంటి యొక్క దృశ్యమును మనం గుర్తించుకోలేక ఏదో మున్ముందు ఏమో మనం చేయగలమనేటువంటి యొక్క ఉత్సాహంతోనూ ప్రోత్సాహంతోనూ ముందంజ వేస్తున్నాము.
0: ఇన్ ది సేమ్ వే వీ ఆల్సో ఆర్ థింకింగ్ ఆఫ్ ఓన్లీ థింగ్స్ విచ్ ఆర్ ఇన్ అవర్ ఫ్రంట్ బట్ నాట్ రియలైజింగ్ వాట్ ఈస్ బిహైండ్ అండ్ వాట్ ఈస్ వెయిటింగ్ ఫర్ అస్.
1: ఏ క్షణములో, ఏ నిమిషములో, ఏ ప్రదేశములో ఏ విధమైనటువంటి యొక్క ఇక్కట్లు సంభవించును, ఏ విధమైనటువంటి ప్రమాదములు సంభవించును అనేటువంటి ఒక సత్యాన్ని మనం గుర్తించుకొనక కాలం వ్యర్థం గావించుకుంటున్నాం.
0: వీఆర్ వేస్టింగ్ టైం నాట్ రియలైజింగ్ వాట్ హార్మ్ ఇస్ గోయింగ్ టు బిఫాల్, వాట్ డేంజర్ మే బి దేర్ ఇన్ ఫ్యూచర్, అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్, ఇన్ వాట్ టైం, ఇన్ విచ్ పర్టికులర్ ప్లేస్.
1: కనుక కాలమును మనం సద్వినియోగం ఖర్చు పరచవలనన్నా మనము తగినటువంటి ఒక కర్తవ్యాన్ని గుర్తించి క్షణమైనా కూడా మనం వ్యర్థం గావించుకోకుండా పవిత్రమైన కర్మల్లో మనం ప్రవేశించాలి.
0: ఇఫ్ వీ హావ్ టు శాంక్టిఫై ద టైమ్ అట్ అవర్ డిస్పోజల్ అండ్ యూజ్ ఇట్ ప్రాపర్లీ, వీ హావ్ టు రికగ్నైజ్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ టైమ్ అండ్ యూజ్ ఇట్ ఇన్ ద మోస్ట్ అప్రోప్రియేట్ అండ్ ప్రాపర్ వే.
1: ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ధనమును మనము దానికి దారబోసినప్పటికీ గడిచిపోయిన నిమిషము ఒక్క క్షణమైనా మనకు వెనుక రాదు.
0: You may be prepared to offer millions of dollars and crores of rupees, but you would not be able to get a second back once the time is spent.
1: Yavvanamu chala pradhanamainatundi pramanamainatundi prati vishayamunandukudunu aadarshavantamaina jeevithanni andinchadaniki idi sariyaina samayam.
0: Youth is the most precious మోస్ట్ సేక్రెడ్ టైం. ఇట్ ఆఫర్స్ యూ ఎన్ ఆపర్చునిటీ టు యూటిలైజ్ దట్ టైం అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్.
1: మన యొక్క జీవితంలో నరుని యవ్వనము నది జలము వెనుకకు తిప్పుటకు వీలు కాదు.
0: ఇన్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్ ద యూత్ అండ్ ద వాటర్స్ విచ్ ఆర్ ఫ్లోన్ ఇన్ అ రివర్ కెనాట్ బి గాట్ బ్యాక్ అండ్ టర్న్ బ్యాక్.
1: ఈ సత్యాన్ని యువకులు గుర్తించి తమ కాలమును సద్వినియోగపరచుకునే నిమిత్తమై తగినటువంటి కృషి సల్పాలి.
0: యూత్ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ అండ్ యూటిలైజ్ ద టైమ్ ఇన్ అ ప్రాపర్ వే సో దట్ దే విల్ హ్యావ్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ లైఫ్.
1: కనుక కాలమును మనం ఆధారం చేసుకుని ఈ కాలచక్రమును మనం ఎంతవరకు సాక్షిభూతంగా నుంచుకొని తద్వారా మన జీవిత నావలను నడుపుకుంటూ ప్రయత్నించాలి.
0: వీ హ్యావ్ టు స్పెండ్ అవర్ లైఫ్ రికగ్నైజింగ్ ద ప్రెషియస్నెస్ అండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ టైమ్ అండ్ రికగ్నైజింగ్ ది డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద వీల్ ఆఫ్ టైమ్.
1: ముందు ఏమి జరుగును అనేటువంటి విషయాన్ని మనం ఏమాత్రం కూడా గుర్తించుకోవటం లేదు.
0: వీఆర్ నాట్ caring to recognize what is going to happen in future.
1: Manaku jeevita lakshyanni oka pradhanamainatundi drishtilo unchukovali.
0: We have to keep the goal of our life in our own view and vision.
1: Bhagavad Gita lo bhakti yogamulo pradhanamuga
0: in Bhagavad Gita in bhakti yoga primarily a few things are said.
1: Kalamunu pramana roopamlo swaroopinchindi.
0: It has proved time as the most important element.
1: ee kalamunu nee kartavya roopamlo neevu ye vidhamainatundi yokka vairagyamunu pondakapoyinappatikini sarvakarmala kudanu bhagavat pritiyarthanga gavinchatam cheta idi sarthakam avutundani kudanu bodhinchadu geetaacharyudu.
0: Geetaacharya has taught that even if you do not develop a high sense of detachment, but if you can offer all your works and all your duties, perform in the sense of a duty and offer it to the Lord, you will be able to just fulfill.
1: Ma manus mariyujjacha. Ma manus mariyujjacha. Arjuna, nee yokka swadharmamainatundi yuddhamunu kudanu neevu aacharinchu. Kaani ma manus mariyujjacha. Nannu smarinchutu neevu yuddham chey. Neekindulo ye vidhamainatundi doshamlo ninnu antavu.
0: Arjuna, perform your duty. Even if you have to fight, but thinking of me you fight, you will not get any sin out of it.
1: నీ కర్తవ్యం విసర్జించి అరణ్యమునకు పోయి తపస్సు ఆచరించమని బోధించలేదు.
0: యు ఆర్ నాట్ ఆస్క్డ్ టు గో టు ఫారెస్ట్ అండ్ డూ తపస్.
1: సర్వసంగ పరిత్యాగి సంసారమును త్యజించి నీవు ఏదో ఒక సన్యాసిగా రూపొందించమని బోధించలేదు.
0: యు ఆర్ నాట్ ఆస్క్డ్ టు టేక్ అప్ సన్యాసం గివింగ్ అప్ ఆల్ యువర్ వరల్డ్లీ బాండేజెస్ అండ్ అటాచ్మెంట్స్.
1: నీవు ఏది నీ ఇల్లు వాకిలి విసర్జించనక్కరలేదు.
0: యు నీడ్ నాట్ గివ్ అప్ యువర్ హౌస్ అండ్ ప్రాపర్టీ.
1: ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది తలచినా కూడాను నా భావంతో నీవు దానిని ఆచరించమని చెప్పాడు.
0: కృష్ణ హాజ్ టోల్డ్ అర్జున వాట్ ఎవర్ యూ సీ వాట్ ఎవర్ యూ టాక్ వాట్ ఎవర్ యూ హియర్ వాట్ ఎవర్ యూ థింక్ వాట్ ఎవర్ యూ డూ థింక్ ఆఫ్ మీ అండ్ డూ ఇట్ యాజ్ మై వర్క్ అండ్ ఆఫర్ టు మీ.
1: మనోబుద్ధి నాకు నీ మనోబుద్ధులు అర్పితం గావించమన్నాడు.
0: యూ ఆఫర్ యువర్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ టు మీ.
1: ఈ విధమైనటువంటి దీనిని అద్భుతం గావించుకుని మనం చేయటంలో ఎట్టి విధమైనటువంటి ఇక్కట్లు కూడా మనకు ఉండవు.
0: వీ డోంట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ డూ దిస్ పర్టికులర్ థింగ్ ఇన్ ది ప్రాపర్ వే.
1: కానీ ఈ మాత్రమైన కూడా భగవత్ అర్పితం గావించి కర్మలలో ప్రవేశించేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కానీ దృఢ విశ్వాసములు కానీ మానవుని ఎందు ఈనాడు కోల్పోయినాడు.
0: బట్ అన్ఫార్చునేట్లీ ఇన్ ది మ్యాన్ ఆఫ్ టుడే యూ డోంట్ జస్ట్ గెట్ that capacity and prowess and that particular faith and firmness in offering at least his mind and his intelligence and doing these things in that
1: nammakamunu manam abhruddhi gachukovali.
0: We have to develop this faith in that.
1: Kani ee naati vidyavantulu kani ee naati pavrulu kani nammakamunu rendu nayanambule leni andhulairi manjulu avani endu.
0: But today's educated people and today's citizens are unfortunately not having the eyes of faith.
1: Yavarevari janmanu ee yokka karanamunu puraskarinchukoni ee paristhiti lopala ee sthanamunu ponduchunnavo evariki nee artham kaavu.
0: No one would be able to understand on the basis of his own actions, his own merits and his own demerits, what particular life he would be enjoying, in which particular time, and under what circumstances, and in what particular place.
1: Bhakti yandu, drudha shakti ni manatram abhiruddhi parchukovali.
0: A devotee has to develop firmness అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్
1: ఏ కార్యమును మనం చేయవలనన్నప్పటికీ ఒక దృఢ నిశ్చయానికి మనము రావాలి.
0: వాట్ ఎవర్ వర్క్ యు వాంట్ టు డు యు మస్ట్ హావ్ ఎ ఫర్మ్ రిజాల్వ్.
1: ఈ దృఢ నిశ్చయమే లేకపోతే మానవుడు ఏ చిన్న కార్యమును కూడా సాధించలేడు.
0: వితౌట్ ఎ ఫర్మ్ రిజాల్వ్ అండ్ డిటర్మినేషన్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఈవెన్ ఎ స్మాల్ థింగ్.
1: ఒక చిన్న పక్షి టిట్టిభము అంటారు దాని పేరు.
0: వన్ స్మాల్ బర్డ్ బై నేమ్ టిట్టిభము.
1: ఇది సముద్రమునకు ఒడ్డు లోపల ప్రతి పర్యాయం కూడాను తాను గుడ్లు పెట్టుకోవటము, ఏదో పిల్లల్ని పెంచుకుని తాను ఆనందంగా జీవితాన్ని గడపవాలని గుడ్లు పెట్టుకుంటూ వచ్చింది.
0: ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద ఓషన్ దిస్ పర్టికులర్ బర్డ్ లేడ్ ఎగ్స్ అండ్ ఇట్ వాంటెడ్ టు హ్యావ్ ఎ కంఫర్టబుల్ లైఫ్.
1: అది ఒక్కొక్క పర్యాయం అలలు పెద్దగా రావటము, ఈ అలల్లో ఈ గుడ్లు కొట్టుకుని పోవటము ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
0: ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ ద వేవ్స్ కేమ్ అండ్ వాష్డ్ అవే దిస్ ఎగ్స్ ఇన్ టు ద ఓషన్.
1: తాను పెట్టినటువంటి గుడ్లు అనేక పర్యాయములు సముద్రుడు ఈ విధంగా కొనుపోతున్నాడు కదా అని ఈ యొక్క టిట్టి బొమ్మునకు చాలా నిరాశ నిస్పృహతోపల కొన్ని విధమైనటువంటి యొక్క విరక్తి కూడా కలిగింది.
0: ఇట్ గాట్ ఎ లాట్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ డిస్గస్ట్ అండ్ ఇట్ బికేమ్ ఎ లిటిల్ డెస్పరేట్ వెన్ ఇట్ సా ఓషన్ టేకింగ్ అవే ఆల్ ద ఎగ్స్ లేడ్ బై ఇట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్.
1: సముద్రం పైన అమితంగా కోపం వచ్చింది ఈ పక్షికి.
0: ఇట్ డెవలప్ అన్లిమిటెడ్ యాంగర్ on the ocean.
1: samudrini ee pachi emi cheyagaladu.
0: What can this small little bird do to the ocean?
1: kaani inta pedda samudrame nenu emi cheyagalanu aneetundi nirashaku nispruhaku e maatramu avakasam anivaledu.
0: It did not think that way, that after all it is a small bird, what can it do for the whole
1: emena sariye ee samudranni khali cheyali aneetundi deekshana pattindi.
0: But it took a firm resolve that it wanted to drink the entire waters of the ocean.
1: ఈ దృఢ నిశ్చయం అనేటువంటిది తన హృదయంలో చేసుకుంది.
0: ఇట్ హ్యాడ్ దట్ ఫర్మ్ రిజాల్వ్ అండ్ డిటర్మినేషన్ ఇన్ ఇట్స్ ఓన్ హార్ట్.
1: తన చిన్న ముక్కుతో కొంచెం నీరు తీసుకొచ్చడం బయటపోయటం, చిన్న ముక్కుతో నీరు తేవటం బయటపో, ఈ విధంగా తాను సముద్రాన్ని ఖాళీ చేయాలని తాను సంకల్పించుకుంది.
0: ఇట్ రిజాల్వ్ దట్ ఇట్ షుడ్ టేక్ ఎ లిటిల్ వాటర్ ఫ్రమ్ ఇట్స్ నోస్ అండ్ పోర్ ఇట్ అవుట్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద ఓషన్.
1: కట్టకడుపుడికి ఏమి జరిగింది? సముద్రుణ్ణి జయించింది ఈ పక్షి.
0: అల్టిమేట్లీ ఇట్ వాజ్ ఏబుల్ టు కాంకర్ ఓషన్ ఇట్సెల్ఫ్.
1: ఇది క్రమక్రమేణా గరుడుని యొక్క సహాయం తీసుకుంది.
0: ఇట్ వాజ్ ఏబుల్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ ది బర్డ్ గరుడ.
1: ఈ గరుడు యొక్క రికమెండేషన్ తో విష్ణువు యొక్క అనుగ్రహాన్ని సాధించింది.
0: విత్ ది హెల్ప్ ఆఫ్ ది వెహికల్ ఆఫ్ విష్ణు గరుడ ఇట్ వాజ్ ఏబుల్ టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ విష్ణు.
1: సహాయంతో సముద్రాన్ని ఖండించింది, దండించింది.
0: It was able to punish ocean with the help and the grace of
1: inka paina nee gudlaku etti pramadamunu kalavukunnukunda chusukuntanani samudrudu promise chesadu.
0: Ocean assured this particular bird that I will see that your eggs are not destroyed by me.
1: Kani tittima pachi ekkada, samudram ekkada?
0: Where is the small little bird and where is the ocean?
1: Kani adhe vidhamgane manam nirashaku kuri karadu. బ్రహ్మాండమంతట ప్రబలచుండెడి నీకు ఆలయమున మచ్చ నలవేయగునా అని నిరాశకు గురి కాకూడదు.
0: ఈవెన్ వి మే బి స్మాల్ బట్ స్టిల్ వీ షుడ్ నాట్ బికమ్ డెస్పరేట్ అండ్ లూజ్ హోప్.
1: బ్రహ్మాండమంతట ప్రబలచుండెడి నీకు ఆలయమున మచ్చ నలవేయగునా అని బలహీనత ఎందుకు చెందాలి?
0: వీ షుడ్ నాట్ బికమ్ డెస్పరేట్ బై థింకింగ్ దట్ ఓ లార్డ్ యు ఆర్ ఆల్ పర్వేసివ్, you are found everywhere, is it possible for me to construct a small temple for you?
1: Koti suryula kaanti meeti kaligina neeku pramita dweepamune evaru pattagalaru?
0: The one you are who has got the effulgence of a crore of suns, how can I hold any lamp or light to you?
1: Ajaharadulakaina andani vaadavu nee roopuganugana evaru taramu?
0: You have not been able to be seen by even gods like Aja and Hara. How can anyone determine your form?
1: Sarva jeevula yandu sancharinchati neeku sariyaina peredu sadhyamaguna?
0: You are residing in every heart and in the hearts of all people. How can I just give a specific name?
1: Brahmandamantata prabalachundedi neeku, brahmandamantata pottalonunnatti neeku bachyabhojyam evaru pettagalaru?
0: When the entire cosmos and all the worlds are in your stomach, how is it possible for anyone to offer
1: sarva jalamula yendu sancharinchati neeku snanam bujeyimpa sadhyamaguna?
0: You are found in all the waters of all oceans and the rivers. How is it possible to give
1: vidhamainatundi bhrantulato manamu bhagavantuniki emi cheyaledu?
0: with such thoughts we would not be able to do any service to the Lord.
1: కాని ఈ బలహీనతకు మనము ఏ మాత్రం కూడా అవకాశం ఇవ్వరాదు.
0: We should not give room for such weaknesses in our heart.
1: బ్రహ్మాండమంతటి ప్రబలచుండెడి నీవు నా హృదయ ఆలయములో నీవు నివసిస్తున్నావు అనేటువంటి ధైర్యంతో మనము భగవంతుని హృదయాకాశంలో ప్రతిష్ఠ చేసుకోవాలి.
0: We have to establish the Lord in our heart, telling, all right, O Lord, you are residing all over the universe, but still you are in my heart also. I will establish you in my heart.
1: Anoraniyan mahatomahiyan. నీవు గొప్పతనంలో గొప్పగా ఉన్నావు, కానీ అల్పత్వంలో నా హృదయం లోపల అరించి స్వరూపంలో ఉంటున్నావు.
0: యూ ఆర్ ది స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ అండ్ బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్. ఇన్ ఎ స్మాల్ ఫారం యు ఆర్ రిసైడింగ్ ఇన్ మై ఓన్ హార్ట్. ఐ జస్ట్
1: ఈ విధమైనటువంటి దృఢ నిశ్చయాన్ని మనం సంకల్పించుకున్నప్పుడే దైవత్వాన్ని కూడా సాధించడం సాధ్యమవుతుంది.
0: We will be able to attain the Lord if we have got such firm resolve and such firm faith in our own selves and in our own heart.
1: భగీరథుడు గంగను భూలోకమునకు తెప్పించాడు. ఏ విధంగా? ఈ విధమైనటువంటి ప్రతిజ్ఞ చేతనే, ఈ విధమైనటువంటి సుదీర్ఘమైనటువంటి యొక్క ప్రతిజ్ఞ వల్లనే,
0: కింగ్ భగీరథ
1: నిశ్చయం వల్లనే.
0: కింగ్ భగీరథ వాజ్ ఏబుల్ టు గెట్ గ్యాంజెస్ ఫ్రమ్ కైలాసా టు ద ఎర్త్ బై సచ్ ఫర్మ్ రిజాల్వ్, ఫర్మ్ డిటర్మినేషన్ అండ్ విత్ ఎన్ ఓత్ విచ్ హీ టుక్.
1: బుద్ధుడు కూడాను దృఢ నిశ్చయుడై కట్టగడప తపస్సు ఆచరించి తాను ఒక విధమైనటువంటి ఒక దృఢ శక్తిని సాధిస్తూ వచ్చాడు. నిర్వాణంను పొందట వీలైనట్టు శక్తిని సాధించాడు.
0: ఈవెన్ గౌతమ బుద్ధ విత్ ఎ ఫర్మ్ రిజాల్వ్ అండ్ విత్ ఎ లాట్ ఆఫ్ పెనన్స్ హీ వాజ్ ఏబుల్ టు అచీవ్ నిర్వాణ.
1: ఒకనొక సమయంలో తన తండ్రి అయినటువంటి శుద్ధోదనుడు కుమారుడు భిక్షమెత్తుతున్నాడని విని అతనికి ఒక వార్తను పంపించాడు.
0: ఆన్ ఎ పర్టికులర్ డే ఆఫ్టర్ హియరింగ్ ఆఫ్టర్ కమింగ్ టు నో దట్ బుద్ధా వాజ్ బెగింగ్ ఆర్మ్స్, శుద్ధోదన సెంట్ వర్డ్ టు బుద్ధా.
1: నాయన, నా తాతలు మహారాజులు, నా తండ్రులు మహారాజులు, నేను మహారాజును, నీవు కూడాను మహారాజే.
0: ఓ చైల్డ్, my grandparents were emperors and kings, so was my father, and I am also that. You are also a maharaja.
1: ilanti rajakumarudainatunte neevu samanyula vale bichchamettunnavani vinnanu.
0: I have come to know that being an emperor, being a king, you have started begging.
1: Danakanaka vastu vahanaadulaku takku ledu.
0: There is no dearth of property, wealth,
1: భోగ భాగ్యములకు ఏ విధమైనటువంటి లోటు లేదు.
0: There is no shortage of any luxury that you want.
1: ఆనందంగా భక్ష్యభోజ్యములతో భుజించి హంసతూలికా పానుపు పైన పవళించగలిగినటువంటి నీవు కేవలము కఠినమైనటువంటి రాళ్ల పైన పవళించి కేవలం ఒక కుండను చేతబట్టుకుని ఇంటింటంబడి బిచ్చాటం చేయటము నేను భరించరానిటువంటి దుఃఖమును అనుభవిస్తున్నాను.
0: I am suffering an untold suffering and pain after knowing that you, who can enjoy all the luxuries and all the delicious food and all the comforts of a palace, you have just taken to begging and you are lying down on hard earth and living a very uncomfortable beggar's life.
1: Nee venukuku vachuta siddhamaina nenu taginatvanti erpaatlu gaavinchi tagina swagatham cheyistanu annadu.
0: If you agree to come back to the palace, I would welcome you and make all the necessary ఫిటింగ్ అరేంజ్మెంట్.
1: ఈ వార్తను విన్నటువంటి యొక్క బుద్ధుడు పక్కున నవ్వాడు.
0: బుద్ధ హూ కేమ్ టు నో అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్, హీ హ్యాడ్ ఎ హార్టీ లాఫ్.
1: ఆ వచ్చినటువంటి వ్యక్తితో, నా తండ్రి మహారాజే, నా తాతలు మహారాజే, అందరూ మహారాజులే, కానీ నా జన్మం అటువంటిది కాదు. నా తాతలు సన్యాసులు, నా తండ్రులు సన్యాసులు, నేను సన్యాసిని, అంతా నా జీవితం అంతా సన్యాసిత్వమే.
0: He sent word with the person who brought the message, well, my father was king, grandfather was king, I am king, but there is another thing which I believe in. I am a sannyasin, my parents are sannyasins, my grandparents are sannyasins.
1: Neevu nannu nijamuga raavalani korute satyamainappudu nannu mrutyu nunchi tappincheetundi shakti samarthyam neekunnava? Neeku motta motta javabu cheppu.
0: If you want me to come back, please answer this first question. Do you have the capacity to save me from death?
1: Rendavadi nannu ee naatiki kudanu rogishtuni kaakunda cheseetundi shakti samarthyam neekunnava?
0: Do you have the capacity, in the second place, whether you can just guarantee me a health విచ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ డిసీజ్.
1: నాకు వార్ధక్యం రాకుండా ఉండేటువంటి చేసేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా?
0: డు యూ హ్యావ్ ది కెపాసిటీ టు ప్రివెంట్ మీ ఫ్రమ్ గెటింగ్ ఇన్ టు ఓల్డ్ ఏజ్?
1: నాకు ఎట్టి రోగములు కూడా నువ్వు సంభవించకుండా చేసేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా?
0: డూ హ్యావ్ ది కెపాసిటీ టు సీ టు ఫ్రీ మీ ఫ్రమ్ ఆల్ ద డిసీజెస్ అండ్ ప్రివెంట్ ది డిసీజెస్ ఫ్రమ్ కమింగ్ టు మీ అట్ ఆల్?
1: దీనికి నీవు సరైనటువంటి జవాబు చెప్పి పంపినా నేను తక్షణమే వస్తాను అన్నాడు.
0: ఇఫ్ యూ కెన్ గివ్ ప్రాపర్ అండ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ఇమ్మీడియట్లీ ఐ వుడ్ కమ్ టు ద ప్యాలెస్.
1: జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః అంత్యకాలే మహాదుఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
0: ఇట్ ఈస్ సెట్ బర్త్ ఈస్ సారోఫుల్ అండ్ లైఫ్ ఈస్ సారోఫుల్ అండ్ ఎండ్ ఈస్ సారోఫుల్. దేర్ ఫోర్ యూ మస్ట్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. ఎ వార్నింగ్ ఈస్.
1: ఇవన్నీ కూడా మనకు తెలిసి అనుభవించేటువంటి వ్యక్తుల యొక్క దృశ్యమును మనం చూచి ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయములు విని ఇంకనూ ఈ అజ్ఞానంలో పడటం అనేటువంటిది ఏమిటి అని తండ్రికి కఠినమైనటువంటి రీతిగా జవాబును అందించాడు.
0: బుద్ధ గేవ్ ఎ రిప్లై టు ఫాదర్ ఇన్ ఎ ఫిట్టింగ్ వే టెలింగ్, ఆఫ్టర్ సీయింగ్ ఆల్ ది సారోస్ ఆఫ్ లైఫ్, ఆఫ్టర్ సీయింగ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ సో మెనీ పీపుల్ ఇన్ దీస్ ఏరియాస్ అండ్ స్టిల్ వాల్యూయింగ్ ఇన్ ది ఇగ్నోరెన్స్ అండ్ జస్ట్ సకమింగ్ అవర్నెస్ ఆఫ్ ది ఇగ్నోరెన్స్,
1: ఉన్నందర లోపల మన సత్యాన్ని మనం గుర్తించాలి.
0: Within the time available, we'll have to recognize our own truth.
1: ఇది నిజమైనటువంటి మానవుని యొక్క లక్ష్యము.
0: This is the most important goal and objective of human life.
1: దేహము పంచభౌతికము దేహము.
0: Our body consists of 5 elements.
1: దేహము కూలక తప్పదెప్పుడు.
0: It is going to perish sometime or the other.
1: దేహి నిరామయుండు.
0: The indweller is a permanent
1: entity. దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధన ముద్రలు లేవు.
0: If only one were to inquire into, there is nothing like old age, nothing like death for the
1: jambu chuda aa dehiye deva devudu.
0: If truly one can see that particular indweller himself is God.
1: 13th adhyayamlo kshetra kshetragna vibhaga yogam anetundi inko balaraju prarambhinchadu. Kshetramunaku kshetragnamunaku undinatundi yokka bhedam emiti?
0: 13th chapter, the chapter of Kshetra Kshetragna Vibhaga Yoga, Balaraju has commenced. And what is the difference between Kshetra, field, Kshetragna, that dweller of the
1: field? Vakati Kshetra, rendu aksharamulu.
0: One is Kshetra with 2 letters.
1: Moo, unka rendavadi Kshetragna, 3 aksharamulu.
0: The second one, Kshetragna, with 3 letters.
1: Kshetragnaku Kshetramuku undinatuvanti adhika aksharam emiti?
0: What is the extra letter which is more in the Kshetragna compared to Kshetra?
1: ఇది రెండు అక్షరం క్షేత్రజ్ఞ. క్షేత్ర దీంట్లో ఎందుకుంటుంది? జ్ఞా అధికంగా ఉంటుండాలి క్షేత్రజ్ఞ.
0: బిట్వీన్ క్షేత్ర అండ్ క్షేత్రజ్ఞ, క్షేత్ర ఈజ్ కామన్, జ్ఞా ఈజ్ ఎక్స్ట్రా ఇన్ క్షేత్రజ్ఞ.
1: అనగా జ్ఞకారము లేనటువంటిది క్షేత్రము, జ్ఞకారము కూడినటువంటిది క్షేత్ర.
0: ఇట్ మీన్స్ క్షేత్ర ఈజ్ డివైడ్ ఆఫ్ దట్ వర్డ్ జ్ఞా అండ్ క్షేత్రజ్ఞ ఈజ్ హ్యావింగ్ దట్ పర్టికులర్ లెటర్ జ్ఞా.
1: అనగా జ్ఞానరహితమైనటువంటిది దేహము, జ్ఞాన సహితమైనటువంటిది క్షేత్రజ్ఞ.
0: ఇట్ మీన్స్ బాడీ ఈజ్ డివైడ్ ఆఫ్ విజ్డమ్ అండ్ క్షేత్రజ్ఞ ది ఇండ్వెలర్ హ్యాస్ గాట్ దట్ విజ్డమ్.
1: అయితే క్షేత్ర క్షేత్రజ్ఞ చాపి మాన్ విద్య, అతను కూడాను అది కూడాను నేనేను అని మరి తిరిగి చెప్పాడు.
0: ద లార్డ్ హ్యాస్ డిక్లర్డ్ దట్ ది ఫీల్డ్ యాజ్ వెల్ యాజ్ ద ఇండ్వెలర్ బోత్ ఆర్ హీ హింసెల్ఫ్.
1: అనగా క్షేత్రం అనేటువంటిది తన యొక్క నివాసం.
0: He has declared that Kshetram is his dwelling place.
1: ఈ ఉపాధి అయినటువంటి దేహమును కూడాను తానదిగా భావిస్తూ వచ్చాడు.
0: దిస్ ఫార్మ్ విచ్ ఈస్ ది ఇన్డ్వెలింగ్ ప్లేస్ ఆఫ్ ద లార్డ్ హీ కన్సిడర్డ్.
1: మనం నిత్య జీవితంలో ఏమంటున్నాం? నా దేహము అంటున్నాం.
0: ఇన్ అవర్ డే టు డే లైఫ్ వెన్ యూ రెఫర్ టు ద బాడీ వీ సే ఇట్ ఈస్ మై బాడీ.
1: నీవు దేహము కానప్పటికీ అది నీది అనేటువంటి దీంతో నీవు అనుభవిస్తున్నావు.
0: ఆల్దో దట్ ఈస్ నాట్ యూ, యూ ఎంజాయ్ ఇట్ యాజ్ యువర్స్.
1: అదే విధంగా క్షేత్రజ్ఞుడు తన దేహం కానప్పటికీ, దేహం కానప్పటికీ ఇది నా దేహము అనేటువంటి క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుడు భావిస్తున్నాడు.
0: క్షేత్రజ్ఞ సిమిలర్లీ ఈజ్ కన్సిడరింగ్ దట్ హీఈస్ నాట్ క్షేత్రం బట్ ఇట్ ఈస్ హిజ్.
1: అయితే నాది అన్నప్పుడు తాను వేరు కావడానికి అవకాశం ఉంటుండాలి.
0: వెన్ యూ సే దట్ ఇట్ ఈస్ మైన్ యు ఆర్ డిఫరెంట్ అండ్ దట్ ఈస్ డిఫరెంట్.
1: ఇది నా కర్చీఫ్,
0: దిస్ ఈజ్ మై కర్చీఫ్.
1: అయితే ఈ కర్చీఫ్ నేను వేరు చేయడానికి నాకు అధికారం ఉంటుండాలి, వేరుకోవడానికి తనకు కూడా ఒక విధమైన అవకాశం ఉంటుండాలి.
0: దేర్ ఈస్ ఏ కెపాసిటీ అండ్ అథారిటీ ఫర్ మీ టు బి డిఫరెంట్ ఫ్రమ్ ద కర్చీఫ్. కర్చీఫ్ ఆల్సో కెన్ డిసోసియేట్.
1: అదే విధంగా నా దేశం అనుకున్నప్పుడు దేశం వేరు, నేను వేరు కావడానికి అవకాశం ఉంటుండాలి.
0: When I say that this is my body, there is room for myself being separate and the body being separate.
1: అదే విధంగా నీ క్షత్రం అనేటువంటి దేహంలో క్షత్రజ్ఞుడు నేను కూడాను నాదే కూడాను ఆ దేహం అని అన్నాడు. అయినప్పటికీ దేహం కూడా నేనే అనేటువంటి సమయం లోపల దేహం ఏనాడైనా విసర్జించవచ్చు.
0: ఇన్ ది సేమ్ వే వెన్ ది లార్డ్ హస్ డిక్లర్డ్ దట్ ది ఫీల్డ్ ఈస్ హిస్, హీ కెన్ గివ్ ఇట్ అప్ ఎనీ టైమ్ దట్ హీ వాంట్స్.
1: దేహం ఉన్నంతలో తాను తెలియవలేవు. ఈ దేహాన్ని తనను తెలుసుకునే నిమిత్తమై ప్రసాదించాడు.
0: బాడీ ఈస్ గివెన్ టు యూ ఇన్ ఆర్డర్ దట్ యు మే రియలైజ్ హూ యు ఆర్.
1: దేహిని గుర్తించే నిమిత్తమే దేహాన్ని అనుగ్రహించాడు.
0: బాడీ ఈజ్ గివన్ ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ ద ఇండ్వెలర్.
1: దేహమే లేకపోతే దేహిని మనం వెతకలేము.
0: ఇఫ్ దేర్ ఇస్ నో బాడీ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఎ సర్చ్.
1: సర్వ కర్మలు సర్వ సాధనలు కూడాను దేహం ద్వారానే మనం ఆచరిస్తున్నాము.
0: ఆల్ ది యాక్టివిటీ అండ్ ఆల్ ది ధర్మాస్ హావ్ బీన్ పర్ఫార్మ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది బాడీ.
1: ఐదు కర్మేంద్రియములు,
0: 5 కర్మేంద్రియ,
1: 5 జ్ఞానేంద్రియములు,
0: 5 జ్ఞానేంద్రియ,
1: 5 ప్రాణములు,
0: 5 ప్రాణాస్ లైఫ్ బ్రెత్,
1: 5 కోశములు,
0: 5 కోశ
1: శుక జీవి. దీనికి తీర్చే 21 తత్వములతో కూడినటువంటిది మన దేహం.
0: అవర్ బాడీ దట్ మే కన్సిస్ట్ ఆఫ్ 21 ప్రిన్సిపల్స్.
1: దీనికి మనోబుద్ధి చిత్త అహంకారములు కూడా 4 చేరుతున్నాయి.
0: ఫర్ దిస్ వెన్ యూ యాడ్ మైండ్ ఇంటెలిజెన్స్ హార్ట్ అండ్ ఈగో ఇట్ బికమ్స్.
1: కనుక మాయ 25 మర్మములు అన్నాడు.
0: Therefore, it is said there are 25 items which cause.
1: కనుకనే మాయలోనే పుట్టి మాయలోనే పెరిగి మాయ నిరుంగరు మందమతుడు.
0: Foolish ones being born in illusion, they grow in illusion, but still they do not know what illusion is.
1: బ్రతుకులన్నీ మాయ.
0: All the life is illusion.
1: భవబంధములు మాయ.
0: All the attachments is illusion.
1: సంసారం అది మాయ.
0: Family life is illusion.
1: చావు మాయ.
0: Death is illusion.
1: మాయ బ్రతుకుకింత మాయలో పడనేల.
0: Why fall in illusion for this particular life which is itself?
1: మనం చూస్తున్నవి అన్ని తలచున్నవి సర్వం కూడా మాయగానే ఉంటున్నాయి.
0: All that you see and all that you think is full of illusion.
1: ఒక్క క్షణములో ఉండినటువంటి స్థానం మరొక క్షణములో లేదు.
0: Things which you get in one second you don't obtain.
1: కారే రాజులు రాజ్యమును కలువరే గర్వోన్నతిని పొందరి వారేరి. ఎంతమంది చక్రవర్తులు, ఎంతమంది రాజులు, ఎంతమంది ఉంటున్నారు, కానీ కాలం లోపల సర్వం కూడా చక్రంలో కదిలిపోతున్నది.
0: There were so many people, so many kings, emperors who are very proud of their own accomplishment. Where are they now? They are all rolled into this wheel of time.
1: దినములు, నెలలు, సంవత్సరములు, యుగములు సర్వం కూడా మారిపోతున్నాయి.
0: Days, months, years and eons and yugas. All these are merged into the time.
1: Kanuka kaalam oka pravaham.
0: Therefore time may be compared to a continuous flow.
1: Ee kaala pravahamulo sarva padarthamulu sarva vyaktulu sarva vishayamulu kuda nu kottukoni poyetuvantivi.
0: In this flow of time all the persons, all the things and all the items, everything is washed off.
1: Kottukoni poyetuvanti vastu maraku kottukoni poye vastunu kaapaadataniki ematramu saadhyam kaadu.
0: A thing which is washed away cannot become a support for another thing which is being washed away.
1: Evarni evaru kaapadagalaru?
0: Who can say whom?
1: Sarvarakshukudainatunte daivame sarvulnu kaapadetunte.
0: The one who can take care of all the people and that is the Lord. He alone can protect.
1: Atane ee kaala pravahamunaku gattu.
0: He is the only bank for this flow of time.
1: Idiye jeevitaniki guttu.
0: This is the secret of life.
1: Ee guttunu gurtinchinatunte vaade vyakti.
0: That is a real person who recognizes this secret.
1: Kanukane manamu దైవత్వాన్ని విస్మరించక, జగత్తును విశ్వసించక, మానవత్వం లోపల మన దివ్యత్వాన్ని అనుభవించాలి.
0: వితౌట్ బిలీవింగ్ ద వరల్డ్, వితౌట్ గివింగ్ అప్ ద లార్డ్, రికగ్నైజింగ్ ద రియల్ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమానిటీ, వీ హావ్ టు ఎంజాయ్ అవర్ లైఫ్.
1: జగత్తును నమ్మకూడదు ఒక్కటి.
0: వీ షుడ్ నాట్ బిలీవ్ ద వరల్డ్, దిస్ ఇస్ ది ఫస్ట్ థింగ్.
1: మృత్యువుకు భయపడకూడదు.
0: We should not be afraid of death.
1: దైవాన్ని వదలకూడదు.
0: We should not give up Lord.
1: ఇవి మూడే మన జీవితానికి ప్రమాణం.
0: These are the three important principles of life.
1: ఈ విధమైనటువంటి దీనిని భక్తి యోగము అన్ని విధములైనటువంటి ఆధారములతో బోధిస్తూ వచ్చింది.
0: With all the proofs and with all the important explanations, the Bhakti Yoga has taught.
1: భక్తి యోగములో భక్తునికి ఉండవలసినటువంటి లక్షణములు 64 లక్షణములుగా నిరూపించింది.
0: In this Bhakti Yoga, the qualities and attributes of a true devotee are 64.
1: 64 లక్షలు కూడా వ్యక్తికి కలగవాలంటే ఇది అసాధ్యం.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ సింగిల్ ఇండివిజువల్ టు హ్యావ్ ఆల్ ది 64 అట్రిబ్యూట్స్.
1: ఏ ఒక్క లక్షణమైనా కూడా మనము ఆచరణలో పెట్టితే అంతే చాలు.
0: ఇఫ్ యూ కెన్ ప్రాక్టీస్ వన్ ఆఫ్ ది 64, ఇట్ ఈస్ సఫిషియంట్.
1: భగవంతుని విశ్వాసాన్ని గాఢంగా విశ్వసించాలి.
0: వన్ షుడ్ హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్.
1: ఈ యొక్క దృఢ నిశ్చయంతో నీవు భగవంతుని విశ్వసిస్తే ఇంతకంటే ఇంక నీవు చేయనక్కర్లేదు.
0: ఇఫ్ యూ కెన్ హ్యావ్ సచ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్, యూ నీడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ మోర్.
1: మ్యాచ్ బాక్స్ లోపల 50 మ్యాచ్ స్టిక్స్ ఉంటాయి.
0: ఇన్ ఎ స్మాల్ మ్యాచ్ బాక్స్ విల్ బి 50 మ్యాచ్ స్టిక్స్.
1: కానీ మనకు అగ్ని కావాలంటే ఒక్క మ్యాచ్ స్టిక్ తీసి కావాల్సిన అగ్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు.
0: ఇఫ్ యూ వాంట్ ఫైర్, యూ కెన్ జస్ట్ స్ట్రైక్ వన్ మ్యాచ్ స్టిక్ అండ్ గెట్ ఎనీ అమౌంట్ దట్ యూ వాంట్.
1: మనం 50 మ్యాచ్ స్టిక్స్ కూడా ఏనక్కర్లేదు.
0: వీ నీడ్ నాట్ స్ట్రైక్ ఆల్ ది 50 మ్యాచ్ స్టిక్స్.
1: అదే రీతిగానే 64 యొక్క గుణముల లోపల ఏ ఒక్క గుణమైనా కూడా మనము ఆచరణలో పెట్టి అంతే చాలు.
0: ఇన్ ది సేమ్ వే అవుట్ ఆఫ్ 64 అట్రిబ్యూట్స్ ఈవెన్ వన్ సింగిల్ అట్రిబ్యూట్ కుడ్ బి ప్రాక్టీస్డ్.
1: ఇది ఏ ప్రధానమైన గుణము? ప్రేమ.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్ ఈస్ లవ్.
1: కనుకనే ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
0: దేర్ఫోర్ లవ్ ఈస్ గాడ్ అండ్ గాడ్ ఈస్ లవ్.
1: లివ్ ఇన్ లవ్,
0: లివ్ ఇన్ లవ్.
1: కనుక ఈ దైవత్వం లోపల మనం జీవించినామంటే సర్వం కూడా నువ్వు దైవమే చూసుకుంటాడు.
0: ఇఫ్ యూ కెన్ లివ్ ఇన్ డివినిటీ, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: ఇది భక్తి మాం మే ప్రియో నరహ. ఈ విధమైనటువంటి భక్తిలో నీవు ఉంటే నీవు నాకు ప్రియుడవుతావు అన్నాడు.
0: దిస్ ఈస్ వాట్ ఈస్ మెంట్ బై భక్తిమాన్ మే ప్రియో నరహ. ఇఫ్ యూ హావ్ దిస్ కైండ్ ఆఫ్ డివోషన్ యువర్ డియర్ టు మీ.
1: అనగా కేవలము ఏదో పూజలు చేయటము, వ్రతములు చేయటము, భజనలు చేయటము ఇంత మాత్రమే కాదు.
0: Bhakti does not refer to the ritualistic formalities like worshipping and doing bhajan and doing
1: lopala. నాలుగు విధములైనటువంటి భక్తి ఉంటుండాలి.
0: In devotion there are 4 types.
1: Arthi, Artharthi, Jignasi, Gnani.
0: Arthi, Artharthi, Jignasi and Gnani, these are the 4.
1: ఈ సామాన్యంగా ఆర్తులు అనగా కష్టములు, దుఃఖములు, విచారములు సంభవించిన సమయంలో భగవంతుణ్ణి ప్రార్థించటం.
0: Ordinarily, Aarti refers to the one who prays to the Lord when he is having difficulties, problems and some trials and tribulations in
1: life. ఇంట్లో పశువుకో శిశువుకో కొంచెం ఏమైనా ఆరోగ్యం చెడిపోతే అప్పుడు తిరిగి భగవంతుని ప్రార్థిస్తుంటాం.
0: If child at home or an animal in the house, if it is
1: ఆంధ్రలో అధికంగా ఉపయోగిస్తుంటారు సంకటం వస్తే వెంకటరమణ అని. ఏనాడు మనకు కష్టం కలిగితే అప్పుడు వెంకటరమణ వెంకటరమణ అని ప్రార్థిస్తుంటాం.
0: ఇన్ దట్ పర్టికులర్ వే ఇన్ ఆంధ్ర ఆల్సో దేర్ ఇస్ ఎ ప్రోవర్బ్ విచ్ సేస్ దట్ వెన్ వి ఆర్ ఇన్ డిఫికల్టీస్ వి థింక్ ఆఫ్ ద లార్డ్.
1: కష్టకాలములో, బాధల కాలములో, నష్టములు సంభవించిన సమయంలో భగవంతుని చింతించి ఏదో వారు ఉపశాంతిని పొందడానికి ఈ విధమైనటువంటి యొక్క ప్రార్థనలు జరుపుతుంటారు.
0: డ్యూరింగ్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్, ట్రిబ్యులేషన్స్, doubts and such problems, thinking of the Lord and praying to the Lord, this is one type of devotion.
1: Ilanti deenine artha bhakti ani cheptan chepparu.
0: This particular devotion is described as artha devotion, artha bhakti.
1: Artha anaga emi? Dhanam kavali, adhikaram kavali, inka aneka vidhamainatundi sukha santoshamlo anubhavinchali.
0: Artharthi refers to seeking money, seeking position, seeking power and
1: illu kavali, భూములు కావాలి, నగలు కావాలి, ఈ విధమైనటువంటి యొక్క ధనంతో సంబంధించినటువంటి వాటిని అంతా కోరుతుంటారు.
0: సీకింగ్ వేరియస్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ మనీ లైక్ హౌసెస్, ప్రాపర్టీ, యానిమల్స్ అండ్ సచ్ అదర్ థింగ్స్.
1: ఈ విధమైనటువంటి ఐశ్వర్యము, ఈ విధమైనటువంటి ధనమును, ఈ విధమైన సంపదను ఆశిస్తుంటారు.
0: Such kind of property, wealth and money would be sought after by an artharthi.
1: శీలమే సదాచారం.
0: Character is good behavior and that is life.
1: Gnaname aishwaryam.
0: Wisdom itself is wealth.
1: Sadacharame mana sampada.
0: Good behavior is our property.
1: Ivi nijamainatundi dhanamu aishwaryamu sampada.
0: This is our wealth, property and our possessions.
1: Kani antarbhavamto dinni arthamunu gurtinchukoleka bhashya sambandhamainatundi okka vastu vahanadala kosame manamu paruvulettutuntam.
0: We are hankering after the worldly gross objects, not realizing the subtle meaning and subtle sense what they stand for.
1: Idi artharthi annaru.
0: This is artharthi.
1: Inka jignasa.
0: The third one is jignasa.
1: Jignasa ani emti? Daivamnu telusukovali, daivam ante ekkada untadu, ee vidhanga atanni pondadaniki margamu ani ee tattvajnana samacharam nanta kodanu vicharana chestuntadu.
0: Jignasi refers to enquiring into the principles of spirituality. Where is God? Who is God? Where is He? How to obtain Him?
1: Tattva jnanam. Tattvam jnanam. Tattanaga adi. తొమ్ అనగా నేను, అతనేమిటి, నేనేమిటి, అతనేమిటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేననగా ఏమిటి, దీనికి గమ్యం ఏమిటి అనేటువంటి దీన్ని విచారించుకోవటమే ఇది జిజ్ఞాస.
0: తత్వజ్ఞానం రిఫర్స్ టు అండర్స్టాండింగ్ హూ ఐ యామ్, హూ ఇస్ హీ అండ్ వాట్ ఈస్ అవర్ రిలేషన్షిప్, హౌ టు రీచ్ హిమ్ అండ్ సచ్ ఎన్క్వైరీ.
1: మొట్టమొదట మై నేనెవరు అనేటువంటి దాన్ని విచారించాలి.
0: ఇన్ ది ఫస్ట్ ప్లేస్ వీల్ హావ్ టు ఫైండ్ అవుట్
1: ఈ జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది,
0: హూ ఆమ్ ఐ అండ్ ఫ్రమ్ వేర్ డిడ్ దిస్ వరల్డ్,
1: నాకు గమ్యం ఎక్కడ,
0: what is my goal.
1: ఇవి మూడు కూడాను చాలా ప్రధానమైనటువంటివి.
0: దీస్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్.
1: ఈ విషయమే తాను అనేక మంది పెద్దలను దర్శించి, స్పర్శించి, సంభాషించి, వారి ప్రబోధనలు శ్రవణం చేసి, వారి గురువుల ద్వారా లేక శాస్త్రం ద్వారా దీనిని కొంతవరకు గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: జిజ్ఞాసు ట్రైస్ టు అండర్స్టాండ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ బై దర్ లిసనింగ్ టు గ్రేట్ పీపుల్, అప్రోచింగ్ గ్రేట్ పీపుల్, సర్వింగ్ ది నోర్స్ ఆర్ బై స్టడీంగ్ స్క్రిప్చర్స్.
1: ఇది కేవలం జ్ఞాతం.
0: This refers to the earlier aspect which
1: is matrame.
0: This is only listening.
1: Drashtu tirigi dani chudali.
0: The next step is he has to see it.
1: Praveshtum dini cherchukovali.
0: Then he has to absorb that particular thing in himself.
1: Ani vidhamgane ee yokka jignasudain tarvata gnanam adi praveshtum.
0: After the stage of jignasu, then the next stage gnanam.
1: That gnanam anaga emiti, laukika gnanama.
0: What does gnanam refer to? Is it secular knowledge?
1: Idi sariyainatundi gnanam kaadu.
0: This is not correct meaning.
1: Idi bhautika gnanam.
0: This is only physical.
1: Idi padartha gnanam.
0: This is knowledge of the
1: kaani. Gnanam anaga padartha gnaname nijamaina gnanam.
0: A transcendental knowledge is true knowledge.
1: Adi ee gnanam anaga emti? Advaita darshanam gnanam.
0: Real gnanam refers to experiencing of oneness and unity.
1: Sarvam paravasam dukkham, సర్వం ఆత్మవశం సుఖం అని. ఆ సుఖమే నిజమైన జ్ఞానం.
0: ఎక్స్పీరియన్సింగ్ ఎవ్రీథింగ్ ఎక్స్టర్నలీ ఇస్ సారో. ఎవ్రీథింగ్
1: పదార్థ జ్ఞానాన్ని మనం ఆధారం చేసుకుంటే పదార్థం వల్ల దాని యొక్క ప్రతిధ్వనిని కానీ, దాని ప్రతిఫలమును కానీ, దాని యొక్క ప్రతిబింబాన్ని కానీ అనుభవించవలసి వస్తుంది.
0: If you base your experience on the base of the worldly knowledge, you will have to just enjoy and experience the reflection and the reaction of it.
1: ఇది పదార్థ జ్ఞానం.
0: Hitting this particular roast, this is the knowledge of
1: nenu ee yokka dosku kottanu gattiga.
0: I have hit this roast very hard,
1: kaani nenu ee ballanu gattiga kottinanu ani chaala daiyinga cheptunna, kaani nenu enta gattiga ee ballanu kottano balla kuda nannanta gattiga kottindi.
0: I say with a sense of pride that I have hit this particular table, but that has equally hit it back. Hit me back.
1: ఎట్లా అంటే నేను కొట్టాను అనుకుంటున్నాను, మంట పుట్టింది, అది కూడా నన్ను కొట్టింటేనే కదా నాకు మంట పుట్టింది.
0: I have hit hard and I get pain and because I think that it has been hurt, but I have been also hurt by that.
1: కనుక నీ పదార్థ జ్ఞానము రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ తో కూడి ఉంటుంటాది.
0: In the knowledge of the world, there is resound, reaction and reflection. These are inherent.
1: పరార్థ జ్ఞానమునకు నో రియాక్షన్, no reflection, no resound.
0: In the knowledge of the transcendental, there is no reaction, no reflection and no resound.
1: Idi e nijamainatundi gnanam. Second anetundi ledu, ekam deva advitiyam.
0: This is true knowledge. There is nothing like second. There is only one.
1: Rendavadi okati unte kada dani valla oka bhayamo, dani valla aanandamo, dani pondalani ichchanu edo okati kalugutundi.
0: Only when there is a second entity, there will be a desire to have it, there will be a fear and such other feelings are likely to come.
1: Rendavade ledu gnanamulo.
0: In the real knowledge, there is nothing like a second
1: kaani entity. Kaani danini wisdom ani cheppochu, kaani gnanam anukodadu.
0: That may be described as wisdom and not as knowledge.
1: Aa wisdom tattvam lopala nu deaf and dumb ayipothavu.
0: In that extreme, that fine principle of wisdom, you will be really
1: edi neevu vilalevu, edi neevu choodalevu, sarvamlo leenamai unnam.
0: You will not be able to see anything, you will not be able to hear anything, and only enjoy supreme bliss and silence.
1: Adi shashitanandam.
0: That is permanent bliss.
1: Idi bodhinchetuvantide oka nijamainatundi daivattvam.
0: Divinity is that which teaches this.
1: Kanukani indulo భక్తి మార్గంలో నాలుగు విధములుగా ఉండేటువంటి దానిని ఒక చిన్నగా కథగా చెప్పి నా యొక్క ప్రసంగం ముగిస్తాను.
0: గివింగ్ ఏ స్టోరీ టు ఇల్లస్ట్రేట్ దీస్ ఫోర్ టైప్స్ ఆఫ్ డివోషన్, ఐ వుడ్ బ్రింగ్ ది డిస్కోర్స్ టు ఏ క్లోజ్.
1: ఒక శ్రీమంతుడు ఉండేటువంటి వాడు.
0: దేర్ వాజ్ ఎ వెల్తీ మ్యాన్.
1: ఆ శ్రీమంతునకు నలుగురు భార్యలు ఉండేటువంటి వారు.
0: షీ హ్యాడ్ ఫోర్ వైఫ్స్.
1: ఇతనికి ఏదో ఒక కార్య నిమిత్తమై తాను పరదేశమునకు వెళ్లాడు.
0: సమ్ ఇంపార్టెంట్ టాస్క్, హీ హ్యాడ్ టు గో అబ్రాడ్.
1: ఆ పరదేశంలో కొంతకాలం నివసించాడు.
0: హీ స్పెంట్ ఎ ఫ్యూ మంత్స్ ఇన్ అనదర్ కంట్రీ.
1: తాను తిరిగి స్వదేశానికి వచ్చే పూర్వము నలుగురు భార్యలకు జెటెస్ రాశాడు.
0: Before he came back to his native land, he wrote letters to all the four wives.
1: అందులో పెద్ద భార్యకు ఒక లెటర్ రాశాడు, చిన్న భార్యకు మూడో భార్యకు నాలుగో. ఏం రాశాడు? నేను నెక్స్ట్ వీక్ లో నేను వస్తున్నాను, మీకు ఎవరెవరికి ఏమేమి కావాలి మీరు ఒక పట్టి రాసి పంపించండి, ఇక్కడ నుంచి నేను అన్ని తీసుకుని వస్తాను అన్నాడు.
0: In the letters which he wrote to all the four wives, he mentioned that he would be going back in the next week, and whatever they want from that particular country, if they can send a list of them, he would be getting all those things.
1: నాలుగో భార్య, చిన్న భార్య, ఆమెకు చాలా ఆశలు ఎక్కువ.
0: The fourth wife,
1: చిన్న వయసు కనుక.
0: The fourth wife, she is the youngest of all the four, and as a youngster, she had a lot of desires.
1: ఈమె రాసింది ఏమిటండి, మీరు వచ్చే సమయంలో ఆ దేశంలో లేటెస్ట్ ఫ్యాషన్ గా ఉండేటువంటి చీరలు అంతా తీసుకురామని.
0: ఆల్ ది ఫ్యాషన్ జ్యువెలరీ ప్లీజ్ గెట్. షీ హాస్ రిటన్.
1: చేరింది అతనికి పాపం.
0: హీ గాట్ దట్ లెటర్.
1: రెండో భార్య రాసింది ఏమిటండి, నాకు ఈ జబ్బుతో నేను బాధపడలేకపోతున్నాను, మన భారతదేశంలో ఎక్కడ కూడా చిక్కటం లేదు మందులు, ఈ యొక్క నా జబ్బుకు సంబంధించినటువంటి మందులు ఏమైనా ఉంటే మీరు పట్టుకుని రండి అని ఆమె మందులు లిస్ట్ రాసి పంపించింది.
0: ద సెకండ్ వైఫ్ వాజ్ ఎన్ అన్హెల్తీ లేడీ, అండ్ షీ జస్ట్ సెంట్ ఎ బిగ్ లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ టెలింగ్ దట్ మై హెల్త్ ఈస్ నాట్ ఆల్ రైట్, యూ గెట్ ఆల్ దీస్ మెడిసిన్స్ ఫర్ ఇంప్రూవింగ్ మై హెల్త్.
1: మూడో భార్య ఆమె రాసింది, ఆయన కొంచెం ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటువంటిది, అక్కడ ఏమైనా మహనీయులు ఎవరైనా ఉన్నారో, ఎవరైనా పెద్దలు ఏమైనా ఉంటుంటే, ఆధ్యాత్మిక గ్రంథాలు ఏమైనా ఉంటుంటే, కొన్ని ఫోటోలు ఉంటే పట్టుకుని రాండి అని ఈమె రాసింది.
0: షీ హ్యాడ్ సర్టన్ స్పిరిచువల్ ఆస్పిరేషన్ ద థర్డ్ వన్. షీ హ్యాడ్ సర్టన్ స్పిరిచువల్ ఇన్క్లినేషన్స్. షీ రోట్ దట్ దేర్ మే బి సమ్ గ్రేట్ పీపుల్, సమ్ సెయింట్స్ అండ్ సావెంట్స్, దేర్ మే బి సమ్ గుడ్ బుక్స్ అండ్ గుడ్ వర్క్స్, ప్లీజ్ గెట్ దెమ్ ఫర్ మీ.
1: నాలుగో భార్య రాసింది, నాకు ఏమి వద్దండి, మీరు వస్తే క్షేమంగా నాకంతే చాలని రాసింది.
0: The one of the four, the first one, she wrote that, well, I don't need anything, I will be happy if you can come back safe.
1: Sare naalugu jabaluku taginatundi jababulu. మొదటి భార్యకి కావాల్సినటువంటి నగలు చీరలు తెచ్చి మొదటి భార్యకి ఇచ్చాడు. రెండవ భార్యకి తగినటువంటి యొక్క మందులంతా తెచ్చి రెండవ భార్యకి ఇచ్చాడు. మూడో భార్యకి తగినటువంటి గ్రంథాలంతా తెచ్చి మూడో భార్యకి ఇచ్చాడు. నాలుగో భార్య ఇంట్లో పోయి భర్త కూర్చున్నాడు.
0: వాట్ ఎవర్ దే హడ్ రిటన్, హీ బ్రాట్ దెమ్ అండ్ టు ది ఫస్ట్ వైఫ్ హూ హడ్ ఆస్క్డ్ ఫర్ ది లేటెస్ట్ జ్యువెల్స్ హీ గేవ్ ద జ్యువెల్స్. ద సెకండ్ వైఫ్ హూ ఆస్క్డ్ ఫర్ ది మెడిసిన్స్ హీ గేవ్ సెండ్ ద మెడిసిన్స్. ద థర్డ్ వైఫ్ హూ వాంటెడ్ గ్రేట్ స్క్రిప్చర్స్ ఎట్సెట్రా హీ సెండ్ దోస్. And the fourth wife who wanted him to go, he went to that particular house and he started residing there, stayed there.
1: అప్పుడు ఈ ముగ్గురు భార్యలకు చుప్పనాతి బుద్ధి బయలుదేరింది. ఏమిట్రా ఇంతకాలం అంతా కూడా భర్త మన దగ్గర లేకుండా పోయి వచ్చింది వస్తాను ఆమె ఇంటికే పోయి కూర్చున్నాడే అని వీళ్ళందరికీ కొంచెం కష్టం కలిగి ముగ్గురు పోయి అతన్ని అడిగారు, ఎందుకు మా ఇంటికి రావటం లేదని.
0: దీస్ త్రీ అదర్ వైఫ్స్ దే వర్ జెలస్ ఆఫ్ her, the fourth one, as he went and just settled there. And they said, now what is this, after a long time he is coming, instead of coming to our house, he has gone there, let us go and ask him why he has done this.
1: Bharta cheppadu, neevu korindi nagalu cheeralu, neevu korindanta kudanu mandulu maakulu, eevu korindanta grandhalu, kaani eevu korindi nanne korindi. కనుక ఎవరు ఏ విధంగా కోరుతారో వారికి నేను అనుగ్రహిస్తాను. సకలైశ్వర్య సంపన్నుడే ఈశ్వరుడు, అతనే శ్రీమంతుడు.
0: హస్బెండ్ రిప్లై, వెల్ వన్ ఆస్క్డ్ ఫార్ ది లేటెస్ట్ జ్యువెల్స్, ఐ హావ్ గాట్ దెమ్.
1: అతను ఇహలోకం నుంచి పరలోకములో ఉంటున్నాడు.
0: ది సెకండ్ ఆస్క్డ్ ఫార్ మెడిసిన్స్, ఐ హావ్ గివెన్ మెడిసిన్స్. ద థర్డ్ ఆస్క్డ్ ఫార్ ద బుక్స్, ఐ హావ్ గివెన్ ద బుక్స్. అండ్ ద ఫోర్త్ వన్ వాంటెడ్
1: మీ. అక్కడి నుంచి ఆర్తి, అర్థార్తి, జిజ్ఞాసి, జ్ఞాని ఈ నలుగురు కూడాను అతని సతులు.
0: హీ ఈస్ ద లార్డ్ గాడ్ హింసెల్ఫ్ అండ్ హిస్ ఫోర్ వైస్ మేబీ కంపేర్ టు ఆర్తి, అర్థార్థి, జిజ్ఞాసు.
1: ఎవరెవరు ఏమేమి కోరుతుంటారు వాడు తదాస్తో తదాస్తో అని అందిస్తుంటాడు.
0: లార్డ్ సేస్ బి దట్ బి సో టు ఎనీ పర్సన్ హూమ్ సో.
1: ఎవరు నీవే తప్పని తప్పరం మెరుగాని, ఎవరు తన్నే కావాలని కోరుతుంటారో వారి దగ్గర వారి హృదయంలో తానే వచ్చి కూర్చుంటాడు.
0: హూ ఎవర్ ఆస్క్స్ ఫార్ లార్డ్ హింసెల్ఫ్ హీస్ ప్రిపేర్ టు రిసైడ్ ఇన్ ద హార్ట్.
1: కనుక మనము దేన్ని కోరితే భగవంతుడు దానిని అనుగ్రహిస్తాడు.
0: దేర్ఫోర్ వాట్ ఎవర్ వి ఆస్క్ గాడ్ విల్ గివ్ దట్.
1: అతను కల్పవృక్షం,
0: హి ఇస్ విష్ఫుల్ విల్లింగ్ ట్రీ.
1: అతను కామధేనువు,
0: హి ఇస్
1: ప్రార్థించవచ్చు, అర్థార్థి ప్రార్థించవచ్చు, జ్ఞాని ప్రార్థించవచ్చు, జిజ్ఞాసి ప్రార్థించవచ్చు.
0: ఆర్థి మేబి ప్రేయింగ్, అర్థార్థి మేబి ప్రేయింగ్, జిజ్ఞాసి మేబి ప్రేయింగ్, జ్ఞాని మేబి ప్రేయింగ్.
1: భగవంతుడు సర్వంతర్యామిగా ఉంటున్నాడు.
0: గాడ్ ఈస్ ఆమ్నిషియంట్,
1: సర్వత్రా ఉంటున్నాడు.
0: హి ఇస్ ఎవ్రీవేర్.
1: ఈ జగత్తే ఒక పెద్ద కల్పవృక్షము.
0: This world itself may compare to a wishful tree.
1: ఈ కల్పవృక్షంలో ఎక్కడ ఎవరు ఏ విధంగా కోరితే వాళ్ళని అనుగ్రహిస్తుంటాడు.
0: He will be satisfying all the people whatever their wants be.
1: కానీ ఇది కల్పవృక్షం అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు మానవుడు.
0: Man has not been able to recognize the fact that this is కల్పవృక్ష itself.
1: ఒక బాటసారి ప్రయాణమై వెళుతూ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు.
0: A traveler was just traveling and he wanted to take rest under a tree.
1: ఎండలో చాలా అలసిపోయి నడిచి వచ్చారు.
0: హి వాస్ టైర్డ్ వాకింగ్ ఇన్ ది హాట్ సన్.
1: ఆ చెట్టు నీడ చాలా చల్లగా ఉంటుండాలి.
0: ది షేడ్ ఆఫ్ ది ట్రీ వాస్ గివింగ్ హిమ్ ఎ లాట్ ఆఫ్
1: కూల్. కూర్చున్నాడు, కొంత విశ్రాంతి తీసుకున్నాడు. అయ్యో, చల్లటి నీరు ఉంటే ఎంత హాయిగా ఉంటుండును, ఇక్కడ లేకపాయనే అని అనుకున్నాడు. కానీ తక్షణం ఒక మరచెంబు చల్లటి నీళ్లు కింద వచ్చింది.
0: He rested for a while, then he wanted to have a cup of cool water and he just said, how nice it would be if I can get a cup of water. A tumbler of water came.
1: Marachambu.
0: A small vessel of water came there.
1: అది కల్పవృక్షము, అతనికి తెలియదు పాపం.
0: దట్ ఈస్ ఎ విష్ఫుల్ విల్లింగ్ ట్రీ అండర్ విచ్ హి వాస్ టేకింగ్ దిస్. హి డిడ్ నాట్ నో దట్.
1: నీళ్లు తీసుకున్నాడు, ఆహా చల్లగా, చాలా దాహం తీరిందన్నాడు. ఒక పరుపు పిల్లోనే ఉంటే నేను పండుకొని కొంచెం విశ్రాంతి తీసుకుని పోయి ఉండొచ్చు కదా అన్నాడు. ఒక పరుపు పిల్లో వచ్చి చేసింది.
0: ఆల్రెడీ డే టేకింగ్ ది వాటర్ హీ గాట్ ఎ సెకండ్ డిజైర్, ఎ థాట్, హౌ నైస్ ఇట్ వుడ్ బి ఇఫ్ ఐ కెన్ హ్యావ్ ఎ పిల్లో అండ్ ఎ బెడ్, ఇట్ వుడ్ బి వెరీ నైస్, ఐ కెన్ జస్ట్ రిలాక్స్.
1: అది దైవ సృష్టితో వచ్చినటువంటిది కాబట్టి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. అది ఎవరిని డెన్ల పెట్టుకుంటే చాలా అధికంగా ఉంటుంది, మంచి కంఫర్ట్ గా ఉంది.
0: He got a bed and a pillow which was given by Lord himself and therefore they were very comfortable.
1: Nee ilanti parupunu ilanti pillu dindunu nenu eppudu chudaledu nijanga na baarine unte idu chuchi enta kulli undiro annadu baarye vachi digindi.
0: After getting the bed and the pillow he just said how nice and unique and fine this particular bed and pillow, in such a circumstance how nice it would be if I can have my wife.
1: Takshanam athiki bhayam yerpadindi, ivu na baaryana leka dayyama anukunnadu.
0: His wife came and as soon as he saw, he got a little fright in his own mind and he wondered whether it was his wife or some devil.
1: Tatchame dayanga maaripoyindi.
0: The moment that thought flashed in his mind, she became a devil.
1: Oh, idu tintundo emo annadu tinesesa.
0: Then he got a doubt whether that is going to swallow him and he
1: anaga emiti kalpavruchamu kinda untundi manam elanti talampulu talaste alanti phalithalu manaku jarugutuntai.
0: The meaning and the moral of this particular thing is that when we are under a wishful willing tree, whatever thoughts we get them.
1: కనుక జగత్తంత ఒక పెద్ద కల్పవృక్షము.
0: The entire world may be compared to a wishful
1: tree. మనం మంచి భావాలు తలిస్తే మంచినే మనకు ఫలితం వస్తుంది.
0: If we have got good thoughts, the results will be good.
1: కనుకని చెడ్డ తలంపులు మీరు తలచుకూడదు అని చెప్పటం.
0: Therefore, it is said that you should not have bad feelings and bad thoughts.
1: Be good, do good and see good. This is the way to God.
0: It is said, be good, do good and see good. This is the way to God.
1: కారణం ఏమిటనగా ఈ జగత్తంతా దైవం యొక్క సృష్టి, దైవం యొక్క సంకల్పంతో కూడినటువంటిది.
0: The reason is the entire world is creation of God and it is full of his will.
1: మనలో చెడ్డ తలంపులు వస్తే చెడ్డ ఫలితాలే మనకు వస్తాయి.
0: If we have bad thoughts, we get bad results.
1: కనుక మనం చెడ్డ తలంపులు రాకుండా దానిని ఇంద్రియ నిగ్రహం, దీనిని మనం నిగ్రహం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: Therefore, we should not have bad thoughts. We should have complete control of our senses.
1: కనుకని యువకులైనటువంటి వారు కానీ ఇది వృద్ధులు కానీ ఏ వయసు ఉండేటువంటి వారైనా కూడా మంచి భావములను అభివృద్ధి పరచుకోవాలి.
0: Be it youth or old people,
1: మంచి పనులు చేయాలి.
0: We should all have good thoughts and we should
1: మంచిగా బ్రతకాలి.
0: We should live a good life.
1: ఇదే మానవత్వానికి సరైనటువంటి అర్థం.
0: This is the real meaning of humanity.
1: నర,
0: the word నర
1: అనగా నాశనము కావటము కాదు, నాశనము కానటువంటి దేని రా అనేటువంటి అర్థములకు.
0: ఇట్ స్టాండ్స్ ఫార్ దట్ విచ్ ఇస్ నాట్ గోయింగ్ టు డిస్ట్రాయ్, యు షుడ్ కమ్ బ్యాక్ టు మీ.
1: రా అనగా నాశనం.
0: రా రెఫర్స్ టు డిస్ట్రక్షన్.
1: నర అనగా నాశనము కానటువంటి వాడు.
0: నర మీన్స్ ద వన్ హూ ఈస్ నాట్ గోయింగ్ టు బి రూయిన్డ్.
1: అమృత పుత్రుడు.
0: హీఈస్ ది సన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ.
1: కనుకనే ఉపనిషత్తుల నీకుడు శృణ్వ అంతరిశ్రీ అమృతస్య పుత్ర, నీవు అమృతపుత్రుడు కాని అమృతపుత్రుడు కాదు అని చెప్పని గట్టిగా బోధించింది.
0: Therefore, Upanishads have declared in an unmistakable way that you are the child of immortality, you are not the child of
1: mortality. Inte kadu manava mood aksharamto kudinatunte vaadu veedu.
0: Another appellation is manava, used for describing man.
1: Ma anaga ajnanamu,
0: ma refers to ignorance,
1: na anaga lekunda,
0: na refers to
1: va anaga vartinchatam.
0: అజ్ఞానము
1: లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు అని.
0: ఇట్ మీన్స్ ద వన్ హూ బిహేవ్స్ వితౌట్ హ్యావింగ్ ఇగ్నోరెన్స్.
1: కానీ ఈనాడు అంత అజ్ఞానంతోనే మనం వర్తిస్తున్నాం.
0: బట్ టుడే వి ఆర్ ఆల్ బిహేవింగ్ ఈ
1: మానవ అనేటువంటి దానికి సరైనటువంటి యొక్క విలువ కూడా లేకుండా చేసుకుంటున్నాం.
0: వి ఆర్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ వాల్యూ ఫర్ ద వర్డ్ మానవ.
1: కనుక ఈ అజ్ఞానమును మనం దూరం చేసుకోవాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు మేక్ డిస్టెన్స్ దిస్ ఇగ్నోరెన్స్.
1: డెత్ ఈజ్ స్వీటర్ దాన్ ది బ్లైండ్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అన్నారు.
0: It is said death is sweeter than the blindness of ignorance.
1: Manayoka ajnanam duram cheskolante gnanam manaku labinchali.
0: You have to make ignorance a distant factor, then you should acquire wisdom.
1: Ekati povalante velthur raavali.
0: If you want to drive away darkness, get light.
1: Ajnanam povalante gnanam kalagali.
0: If you want to drive away ignorance, you have to just get
1: gnanam kalagalante anugraham raavali. Gnanam kalagalante anugraham kavali.
0: If you want wisdom, you should earn grace.
1: అప్పుడే మనం అజ్ఞానం అనే గ్రహం దూరం అయిపోతుంది.
0: వన్స్ యూ ఆర్న్ గ్రేస్ ది ఇగ్నోరెన్స్ విల్ గో అవే.
1: త్యాగరాజు చెప్పాడు.
0: త్యాగరాజు హస్ సెడ్,
1: రామ అనుగ్రహం అనేటువంటిది ఒక్కటి ఉంటే నాకు ఈ గ్రహములు నన్ను ఏమి చేయగలవన్నాడు.
0: హి హస్ సెడ్, రామ ఇఫ్ ఓన్లీ ఐ హ్యావ్ యువర్ గ్రేస్ వాట్ కెన్ దిస్ ప్లానెట్స్ డూ టు మీ.
1: మానవుని యొక్క జీవితము కామక్రోధ లోపమోహమదాచల్యంతో ఆధారపడినటువంటిది కాదు.
0: Man's life is not based upon the six enemies of man, the lust, desire, anger.
1: కాని అనుగ్రహం పైన ఆధారపడినటువంటి.
0: It is entirely based upon the grace of the Lord.
1: కనుక ఈ అనుగ్రహానికై మనం పాటుపడి తగినటువంటి మానవత్వాన్ని సార్థకంగా గావించుకునేటువంటి నిజతత్వంలో మనము కొంత జగత్తుకు ఆదర్శప్రాయాన్ని అందించాలి.
0: Therefore, we'll have to just understand this particular thing and aspire to earn the grace of God and set an example to the world.
1: సతతం దైవ చింతనం.
0: ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్.
1: సర్వదా సర్వకార్యేషు సర్వత్రా హరి చింతనం.
0: ఆల్వేస్ ఆల్ ప్లేసెస్ అండ్ ఎవ్రీ టైమ్ థింకింగ్ ఆఫ్ హరి.
1: నాస్తి నాస్తి మహాభాగ కలికాల సమం యుగం స్మరణాత్ చింతనాదేవ ప్రాప్తవతి పరమాం గతి అని. ఈ కలియుగం లోపల నామస్మరణకు మించినటువంటిది లేదు.
0: ఇన్ ది ఏజ్ ఆఫ్ కలి దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ ది రెప్యుటేషన్ ఆఫ్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్.
1: భజన బినా సుఖ

Happy night to you.

down tonight.

0: దాట్ వాజ్ ద 14th ఇన్ అ సిరీస్ ఆఫ్ 34 డిస్కోర్సెస్ భగవాన్ డెలివర్డ్ ఆన్ గీత ఇన్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ విచ్ హీ డెలివర్డ్ ఆన్ 18th August 1984, భగవాన్ టాట్ అస్ హౌ ఇంపర్మనెంట్ ది మెటీరియల్ వరల్డ్ ఈస్.
1: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Shri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: What is the one quality that can never be taken away by others from us? What is it that never diminishes even when we give it in abundance? Let's now get the answers to these questions in today's discourse. A divine discourse delivered by Bhagavan Baba on 19th February 2004 in Prashanti Nilayam during the Sivaratri celebrations.
1: శృణ్వంతమి శ్రీ అమృతస్య పుత్ర నచికేత, నీవెక్కడి నుంచి వచ్చావు? దాని మూల స్థానాన్ని గుర్తించు అని యముడు ప్రశ్నించాడు. బాడీ ఈజ్ ఏ వాటర్ బబుల్, మైండ్ ఈజ్ ఏ కేవలం అస్థిరమైనటువంటిది, చంచలమైనటువంటిది. కానీ నీవు ఈ రెండింటిని విసర్జించి ముఖ్యమైన మూలాధారమైన సత్యాన్ని గుర్తించు అని చెప్పాడు.
2: ద టీచింగ్ ఆఫ్ యమ టు నచికేత ఇస్ దిస్, దట్ బాడీ ఈజ్ జస్ట్ ఎ వాటర్ బబుల్, మైండ్ ఈజ్ వేవరింగ్ అండ్ అన్స్టడీ. నచికేత, అండర్స్టాండ్ ది వెరీ సోర్స్ ఆఫ్ యువర్ లైఫ్, ది వెరీ ఆరిజిన్ ఆఫ్ యువర్ లైఫ్, అండ్ లీడ్ యువర్ లైఫ్ in full awareness.
1: Maudi gulkidu chendra markanda kalathoda bedadaru gumpedu jadalathoda jadallo brahminchu chadareti jigutoda dambaina pala netrambutoda maudi gulkidu chendra markanda kalathoda bedadaru gumpedu jadalathoda jadallo brahminchu chadareti jigutoda dambaina pala netrambutoda maudi gulkidu chendra markanda kalathoda జగత్తునే మరిపించేటువంటి యొక్క కళలతో నిండి ఉంటుండది. అట్టి ఈశ్వరత్వాన్ని నీవు గుర్తించడానికి నువ్వు ప్రయత్నించవద్దు, అది నీవే ఉన్నావు.
2: విత్ ది ఎఫల్జెంట్ మూన్ ఇన్ ది హెయిర్, విత్ మెనీ హెయిర్ లాక్స్, విత్ ది గ్యాంజెస్ ఫ్లోయింగ్ ఇన్ దీస్ హెయిర్ లాక్స్, విత్ ఎ ప్రామినెంట్ ఐ ఇన్ ద ఫోర్ హెడ్, విత్ స్నేక్ స్కిన్ అరౌండ్ హిస్ వేస్ట్, విత్ యాష్ ఆల్ ఓవర్ హిస్ బాడీ, with a large vermilion mark, do not try to understand its significance. Know full well that you are the divine.
1: Vidyarthulara,
2: students,
1: vidyarthiniulara,
2: boys and girls,
1: priyamaina bhaktulara,
2: and devotees,
1: Shivaratri yokka mooladhara tattvamunu gurtinchali.
2: You have to understand the inner significance of Shivaratri.
1: Bhautikamaina, naitikamaina, అస్థిరమైన, అశాశ్వతమైన, క్షణభంగురమైనటువంటి, దేహములతో నిండినటువంటి యొక్క ప్రపంచమే నీవు కాదు.
2: యు ఆర్ డెఫినెట్లీ నాట్ ద వరల్డ్ విచ్ ఇస్ ఫ్లిటింగ్, మొమెంటరీ, ఎఫిమరల్, ట్రాన్సిటరీ అండ్ టెంపరరీ.
1: నీవు చూడవలసినటువంటిది చర్మచక్షువులతో కాదు, జ్ఞానచక్షువులతో చూడాలి.
2: యు హ్యావ్ టు వాచ్ with the eye of wisdom and not with the physical naked eye.
1: Pachapachimrugadulu krimikeetikaadulu kudanu charmashachulato jagatvanta chustune unnavi.
2: The birds and beasts and insects, all creatures watch the world with the physical naked eye.
1: Ideyavadi neevu kuda charmashachulatone chuchina neevu krimikeetchalu vaadi neevu animalu maaripothavu gaani neevu atitamainatunte aatmatattvam kaadu.
2: If you also begin to watch things with the help of the physical naked eye, you will be reducing yourself to minute creatures like insects, and you are no true human at all.
1: ఈ చర్మ చచ్చువులకు అతీతమైనటువంటి యొక్క దృశ్యాన్ని నీవు గుర్తించాలి.
2: You have to understand the transcendental principle beyond the body.
1: మానసిక సమయమైనటువంటి నేత్రములు, మనస్సు కూడాను శాశ్వతం కాదు.
2: So long the fear lasts, the mind is not permanent.
1: ఈ రెండింటికి అతీతమైనటువంటి జ్ఞాన చక్షుతో నీవు చూడాలి.
2: You have to watch things with the eye of wisdom which transcends these two.
1: దేహము నీటి బుడగల వలె పెరుగుతుంది.
2: The body grows like water bubble.
1: పచ్చపచ్చ మృగాదుల వలె పెరుగుతుంది.
2: It grows like the birds and beasts and animals.
1: కట్టకడపటికి పచ్చపచ్చ మృగాదుల వలె క్షీణిస్తుంది.
2: Ultimately, body also vanishes లైక్ ఎనీ అదర్ అనిమల్స్.
1: పుట్టి పెరిగి క్షీణించేటువంటి యొక్క దృశ్యములు నీవెప్పుడు కాదు.
2: యు ఆర్ నాట్ ది అపారెంట్ సీన్ విచ్ ఇన్వాల్వ్స్ బర్త్ గ్రోత్ అండ్ డెత్.
1: పుట్టినది గిట్టినది నశించినది ఒకటి ఉన్నది, దాన్నే గుర్తించమని చెప్పాడు.
2: యు రికగ్నైజ్ దట్ విచ్ ఇస్ బర్త్లెస్ విచ్ ఇస్ డెత్లెస్ నెదర్ ద బిగినింగ్ నార్ ద ఎండ్.
1: అది ఆత్మతత్వము.
2: That is the nature of the true self.
1: ఈ ఆత్మ అంటే ఏమిటి అని కొంతవరకు ప్రశ్నించవచ్చు.
2: You may ask a question, what this ఆత్మా is.
1: ఆత్మకు అరూపము, అనంతము, అస్తమీయము.
2: This ఆత్మా is formless. It is infinite.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్యశుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
2: It is pure, unsullied, immortal, blemishless and permanent.
1: కనుక అట్టి ఆత్మతత్వం ఎక్కడ ఉన్నదేంటి? ప్రతి వ్యక్తి ఎందు కూడాను, ప్రతి జీవి ఎందు కూడాను ఉంటున్నది.
2: దట్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ అండ్ ఇన్ ఎవ్రీ లివింగ్ క్రీచర్.
1: అది చైతన్య శక్తి.
2: దట్ ఈస్ చైతన్య శక్తి అవేర్నెస్.
1: అట్టి చైతన్య శక్తిని నీవు గుర్తించినప్పుడే నీవు సార్థకం అవుతావు.
2: వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ దిస్ చైతన్య శక్తి, ది కాన్షియస్నెస్, then you will be powerful.
1: మిగిలిన ప్రశ్నలన్నీ కూడాను అనర్థమైనటువంటివి.
2: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద రెస్ట్ ఆర్ యూస్లెస్.
1: తండ్రి ప్రశ్న, ప్రజల యొక్క విధిని, లోక సంబంధమైనటువంటి విషయములు, ఇవన్నీ కూడా నీవు అడుగుతున్నావు. ఇది కేవలము అడగరాని విషయములు ఇవన్నీ.
2: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ బీన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ రిలేటింగ్ టు యువర్ నియర్ డియర్ అండ్ ద వరల్డ్.
1: దేనిని తెలుసుకున్నా, సర్వము తెలుసుకున్న వాడవుతావో, దాని యొక్క తత్వాన్ని నీవు గుర్తించు.
2: నో దాట్ ఇఫ్ దాట్ ఈస్ నోన్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి అండర్స్టూడ్. ట్రై టు కాంప్రిహెండ్ ఇట్.
1: ఆత్మను తెలుసుకుంటే ఇవన్నీ కూడా నీవు తెలుసుకోనక్కర్లేదు.
2: If the nature of the self is known, you don't have to know the rest.
1: Karuka nivu atma tattvanni gurtinchamani cheppadu.
2: So he said, first of all, know the self, atma.
1: Putti perigi cheeninchetvanti dehamu.
2: It is the body that is born, that grows and ends.
1: Chaavu puttukollenatti shashvathundu aadi madhyantara hitudu anadi vaadu taanu chaavaka puttaka champabadaka sarvamunu sachiyayundu aatmavibudu.
2: This eternal witness Atma has no beginning, has no end. It can neither be killed nor would ever kill. It remains as an eternal witness.
1: అట్టి ఆత్మతత్వాన్ని నీవు గుర్తించుకుంటే నీవు అన్నీను చూసిన వాడవుతావు.
2: If you know this Atma, you'll be knowing the rest.
1: చూడండి, బల్బుల్లో ఎక్కడ చూసినా కానీ ఒక దీపం వెలుగుతూ ఉండాలి.
2: You find bulbs here illumining.
1: కానీ బల్బులు వేరువేరుగా ఉంటున్నది, కానీ కరెంటు ఒక్కటే.
2: యు సీ ద మెనీ బల్బ్స్ హియర్ బట్ ద కరెంట్ బీయింగ్ వన్.
1: ఈ కరెంటుకు మూలాధారం ఏమిటి?
2: వాట్ ఇస్ ద బేసిస్ ఫౌండేషన్?
1: అది దివ్యమైన శక్తి.
2: దట్ ఈస్ ద డివైన్ పవర్.
1: అది వైర్ ద్వారా వెళ్లి,
2: ఇట్ ఫ్లోస్ త్రూ ద వైర్,
1: మనసు ద్వారా బల్బుగా నిలిచి,
2: అండ్ ఇట్ స్టాండ్స్ దేర్ ఇన్ ద బల్బ్ ఆఫ్ ద మైండ్,
1: ప్రకాశంగా వెలుగుతూ ఉంటుంది అది,
2: అండ్ షైన్స్ ఫోర్త్ హిస్ లైట్.
1: కనుక ఈ అన్ని వెలిగించేటువంటిది, తొలగించేటువంటిది, తిరిగించేటువంటిది సర్వం కూడాను ఆత్మతత్వమే.
2: దేర్ఫోర్ దట్ బ్రైటన్స్, దట్ ఇల్యూమిన్స్, దట్ రివాల్వ్స్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఆత్మ ఓన్లీ.
1: దీన్ని నేను ఎప్పుడప్పుడు చెప్తున్నాను, సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ అని.
2: భగవాన్ రిఫర్స్ టు దెమ్ యాజ్ సత్య, ధర్మ, శాంతి, ప్రేమ.
1: సత్యం అనేది కరెంట్,
2: ట్రూత్ ఈజ్ కరెంట్.
1: ధర్మము అనేటువంటి వైర్,
2: Dharma is the wire.
1: Shanti anedi bulbu.
2: Peace is the bulb.
1: Prakasham anetundi atma.
2: This very light is atma.
1: Ee prakasham anetundi ee atma tattvamu den dwara vachindi?
2: How do you get this light? Through what?
1: Bulbu dwara.
2: You get the light out of the
1: bulb. Ee bulbu dehamu.
2: This very bulb is our body.
1: Ee bulbu ku ekkada nunchi vastundadi current?
2: Where from the current receives?
1: Dehamu ane wire nunchi vastundadi.
2: The current is received through the wire of the body.
1: కనుకనే ధర్మము అనే వైర్ నుంచి,
2: out of the wire of dharma,
1: సత్యం అనేటువంటి కరెంటు,
2: the current of truth,
1: ధర్మము అనేటువంటి బల్బులో చేరి,
2: as it gets into the bulb of the dharma,
1: శాంతి ప్రేమ అనేటువంటి ప్రకాశాన్ని ప్రకాశిస్తుంది.
2: Sheds the light of peace and love.
1: కనుక ఈ ఆత్మానందంను కనుక్కోవాలంటే మొట్టమొదట సత్య ధర్మాన్ని తీసుకోవాలి.
2: To know the bliss of the self, one should understand satya and dharma.
1: కనుక మన ప్రాచీన సాంప్రదాయంలో భారతీయ సంస్కృతి ఏమిటంటే సత్యం వద, ధర్మం చెర.
2: Therefore, the ancient culture of Bharat emphasizes on these two principles, speaking truth and following righteous conduct.
1: Satyam vada.
2: Speak truth.
1: Satyam nivu cheppu.
2: Speak truth always.
1: Kani inadu satyam vada. Vadistunnaru satyanni.
2: But today we kill truth.
1: Dharmam chara.
2: Follow righteousness.
1: Dharmamunu charasalo petti beegu vestunnaru.
2: But dharma is in chara, under arrest.
1: Idi kaadu manaku.
2: This is nothing we are supposed to do.
1: Satyamunu palakali.
2: We have to tell truth.
1: Dharmamunu nadchukovali.
2: We have to follow righteousness.
1: Oka vaipuna nadipinchadam, oka vaipuna prakashinchadam, ee rendinti endukudanu ekattam unnadi.
2: There should be perfect harmony between what is said and the way one conducts one's own self.
1: Kanuka nachiketa.
2: Nachiketa.
1: Ee panchabhautikamaina dehamunu neevu visarinchadu.
2: And do not go by this body which is temporary.
1: ఏ దేహములైనప్పటికీ నీవు కనాటికి నీటి కూడా పగిలిపోయేటువంటిది.
2: Any body will necessarily must come to an end.
1: నేడు కాకపోయినా రేపైనా కూడా ఇది అశాశ్వతమే.
2: Come whatever may, this day or tomorrow, the body is temporary.
1: కానీ సత్యనిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మతత్వం నీవు తెలుసుకో.
2: Know that which is eternal, which is permanent.
1: దాన్ని చూచేటువంటి నేత్రములు చర్మ చచ్చువులు కాదు.
2: And it's not the physical eye that visualizes. It is the wisdom eye that helps you to see.
1: కానీ ఆ జ్ఞానం అనేటువంటిది ఎట్టిది?
2: What is this wisdom jnana?
1: ఏకత్వం జ్ఞానం.
2: That oneness is jnana.
1: కనుకనే మూడు గుణములు ఉన్నటువంటిది ఈ యొక్క శాస్త్రమైన నేత్రం కాదు.
2: Therefore the eye that carries with it the three attributes is not the truth.
1: కనుక ఏకంగా ఉండినటువంటిది అదే ఆత్మతత్వం.
2: That which is one is atma.
1: కనుక అట్టి ఆత్మతత్వాన్ని గుర్తించు.
2: నో ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ.
1: దాన్ని చూచుటకు ఈ జన్మ చచ్చుకుడు పనికిరావు.
2: ద ఫిజికల్ ఐ విల్ నాట్ హెల్ప్ యూ టు సీ.
1: జ్ఞాననేత్రమే నీకు అత్యంత అవసరమైనటువంటిది.
2: ద విజ్డమ్ ఐ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్.
1: జ్ఞానం జ్ఞానం జ్ఞానం ఎట్టి జ్ఞానము?
2: వాట్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్?
1: భౌతిక జ్ఞానమా?
2: వరల్డ్లీ నాలెడ్జ్?
1: లౌకిక జ్ఞానమా?
2: ఫిజికల్?
1: వస్తు జ్ఞానమా?
2: సెక్యులర్?
1: ప్రకృతి జ్ఞానమా?
2: టెక్స్చువల్?
1: కాదు కాదు.
2: నో,
1: రూపనామరహితమైనటువంటి యొక్క ఆత్మ జ్ఞానమే.
2: సో ట్రూ విజ్డమ్ ఇస్ దాట్ విచ్ ఇస్ నేమ్లెస్ అండ్ ఫార్మ్లెస్.
1: కనుక దానిని నీవు సాధించమని చెప్పాడు.
2: అక్వైర్ దట్ నాలెడ్జ్ విచ్ ఇస్ నేమ్లెస్ అండ్ ఫార్మ్లెస్.
1: దాన్ని సాధించవలనందే
2: టు అటైన్ దాట్.
1: ఈ సాధనలంతా పనికిరావు.
2: The spiritual practices that you adopt are not
1: necessary. ఏదో పిచ్చివారైపోయి మీరంతా కూడా స్పిరిచువల్ సాధనాన్ని కళ్ళు మూసుకొని చేతులు కట్టుకొని జ్ఞానాన్ని విచేస్తున్నారు.
2: ఇన్ ద నేమ్ ఆఫ్ సాధన ద స్పిరిచువల్ ప్రాక్టీస్ యూ క్లోజ్ యువర్ ఐస్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ అండ్ కాల్ ఇట్ ద సాధన.
1: కానీ ఈ భౌతికమైనటువంటి అన్ని కూడా భౌతికములి.
2: All these physical practices after all are worldly.
1: అన్నింటి యందు ప్రేమతత్వమైనటువంటిది దానిని ముఖ్యాధారంగా తీసుకోవాలి.
2: Consider the principle of love as most important factor.
1: Kanuka deham panchabhautikam.
2: Body has got the sense.
1: Deham kudaka tappalepudu.
2: It is bound to fall somewhere.
1: Dehi niramayundu.
2: But the indweller is permanent.
1: Kanutimpaka dehiki chaavu puttukal moha nibandhanalu muddalu levu.
2: The self has no beginning, no birth nor the end, neither the liberation nor bondage.
1: Kanuka atti నేత్రములే మనం ఈనాడు ధరించాలి.
2: దట్ విజ్డమ్ ఐ వి మస్ట్ హ్యావ్ ఇట్ టుడే.
1: అవి ఎక్కడ ఉన్నాయి? బజార్లో కొనుక్కునేటువంటి కాదు.
2: ద విజ్డమ్ ఐ ఇస్ నాట్ టు బి
1: బోర్న్ ఇన్ ది బజార్. ఈ చర్మ చచ్చువును మనం కొంతవరకు బంధన చేసి జ్ఞాన చచ్చువును మనం విచారించి దాని ద్వారా ఈ యొక్క దివ్య తత్వాన్ని మనం గుర్తించాలి.
2: వి హావ్ టు క్లోజ్ ది ఫిజికల్ ఎక్స్టర్నల్ ఐ, టర్న్ ఇన్ వర్డ్, ఓపెన్ ది విజ్డమ్ ఐ అండ్ ప్రొసీడ్ విత్ ది ఇంక్వైరీ.
1: దీనిలో అనేక రకమైనటువంటి ఇంద్రియములు, దీనికి అనేక రకమైనటువంటి వించచ్చన్లు దీనికి చేరుకొని దాన్ని అడ్డు చేస్తూ ఉన్నాయి.
2: ఇన్ ఫ్యాక్ట్ ద సెన్సువల్ ప్లెషర్ అండ్ ఆల్ అదర్ డిస్క్రిమినేషన్ డిస్క్రిషన్ స్టాండ్ అస్ ఆబ్స్టకల్స్ ఆన్ ద
1: సాధనని కూర్చొని ఏదో ఒకటి కన్నులు మూసుకొని భగవంతుని తెలుస్తున్నాము.
2: వి జస్ట్ థింక్ ఆఫ్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ సాధన, క్లోజింగ్ అవర్ ఐస్.
1: ఇవన్నీ కూడా చంచలమైనటువంటివి.
2: ఆల్ దిస్ ఇస్ నాట్ పర్మనెంట్.
1: అనిత్యమైనటువంటివి.
2: That is temporary.
1: అసత్యమైనటువంటివి.
2: అంట్రూ.
1: అప్రియమైనటువంటివి.
2: Which is not acceptable.
1: ఈనాడు మనం ఎందుకు దీన్ని ధరించాలి?
2: Why should you follow these things which are
1: సత్యనిత్యమైనటువంటి యొక్క ఆకారము మన యందే ఉంటున్నది.
2: In fact the fundamental truth is present within us.
1: మన యందు ఉన్నటువంటి సత్యనిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం గుర్తించాలంటే ఒక క్షణం కూడా చాలదు.
2: To know that, experience that eternal permanent truth within us, a moment is enough.
1: నేను చెప్తుంటాను, బాడీకి కలిగేటువంటి యొక్క భద్రత అంతా నీకును కేవలం అనిత్యమైనటువంటివి.
2: All that relates to body is temporary.
1: సత్యాన్ని గుర్తించుకుంటే ఈ సత్యం ఒక క్షణంలో మనకు తెలుస్తుంది.
2: This truth can be known in a moment of time.
1: దాన్ని మనం దూరం చేసుకుని సత్యమునకు అతీతమైనటువంటి తత్వం మనం గుర్తించాలని కోరుతుంది.
2: Therefore we should go behind these physical facts and know the truth which is transcendental.
1: దేహాభిమానమును క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
2: We have to reduce the body attachment slowly.
1: ఆత్మాభిమానమును అభివృద్ధి పరచుకోవాలి.
2: We should be attached to the self more and more.
1: ఈ ఆత్మాభిమానమును అతుంచుకుంటే తందులో అనేది తత్వము చక్కగా గుర్తింపడానికి వీలవుతుంది.
2: Then once you are attached to the self, you can understand its nature in its depth.
1: ఈ దేహము నాది అనుకుంటున్నాం.
2: You consider this body as yours.
1: ఎంతవరకు నీది అనుకుంటున్నావు?
2: How long?
1: ఈ దేహంలో ఉచ్ఛ్వాస నిశ్వాసం జరిగేంత వరకు ఇది నాది అనుకుంటున్నావు?
2: So long there is breathing process, you claim this body as your own.
1: అవి రెండు నిలిపివేస్తే ఏది నీది?
2: When once breathing stops,
1: ఒక్క క్షణం లోపల మనము ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం స్తంభింపజేస్తే ఏది మనకు తెలియదు.
2: The moment you just control your breath, you will not come to know anything.
1: అంతే. ఇది ఏ విధంగా చెప్తుండది, బోధిస్తున్నది? సో హం సో హం అని బోధిస్తుండది.
2: ద బ్రీతింగ్ ప్రాసెస్ టీచెస్ ద లెసన్ ఆఫ్ సో హం.
1: ఈ సో అంటే గాలిని తీసుకోవటము.
2: సో ఈజ్ ఇన్హలేషన్.
1: హం వదలటము.
2: హం ఈజ్ ఎక్సలేషన్.
1: కాబట్టి తీసుకోవటమే ఒక లైఫ్.
2: బ్రీతింగ్ ఇన్ ఈజ్
1: వదలటమే ఒక మరణము.
2: Breathing out process.
1: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం రెండు కూడాను జననమరణాల కింద చేరినటువంటివి.
2: Inhalation and exhalation involves the two.
1: ఈ రెండు లేకుండా మనం చేసుకోవాలంటే ఒక్క క్షణం కూడా చాలదు.
2: To be free from these two, a moment is enough.
1: అదే విధంగా నేను చేసి మీకు చూపిస్తున్నాను.
2: భగవాన్ does it and demonstrates to everybody.
1: ఈ దేహమునకు ఎన్నో బాధలు కలుగుతున్నాయి.
2: The body has got so much of suffering.
1: ఎన్నో విధములు కష్ట నష్టములు మీకు అందరికీ జరిగినట్టుగానే ఈ బాడీ కూడా జరుగుతూనే ఉంటుంటది.
2: This body also suffers like any other body.
1: కానీ నేను దానిని లెక్క చేయను.
2: But Bhagavan doesn't care any of these.
1: అన్నారు స్వామి, ఇక్కడ ఎరిగటముల ఎంత బాధ ఉంటుంటుందో భరించలేనిటువంటిదిగా ఉంటుంది అని.
2: They said, Bhagavan, you had fracture there. That will be giving you excruciating pain.
1: ఉంటుంది నిజమే. దానిపై నీవు దృష్టి పెట్టినప్పుడే నీకు అది బాధ కనిపిస్తుంది.
2: You will suffer the pain if you think of it.
1: ఇది నాది కాదు అని చెప్పి స్థిరంగా నీవు భుజించుంటే తప్పక ఈ బాధ నీకు ఏమి గమ్యం చూడలేదు.
2: When once you consider this body does not belong to you,
1: ఇది నా కర్చీఫ్. ఇది నా కర్చీఫ్.
2: This is my kerchief.
1: నా కర్చీఫ్ అనుకున్నంత వరకు దీన్ని భద్రంగా తీసుకొని నిమ్మని దీని యొక్క మరణమంతా తుడుచుకోవటం, దీని మరణమంతా శుభ్రం చేసి మనం ఉపయోగపెట్టుకుంటున్నాం.
2: So long I feel that this kerchief belongs to me, I make use of it.
1: అయితే ఈ కర్చీఫ్ తగినటువంటి మరణమంతా నాది అని నువ్వు అనుకుంటావా?
2: బట్ డు యూ కన్సిడర్ ద డర్ట్ ఆఫ్ ది కర్చీఫ్?
1: కాదు కాదు కాదు కాదు. ఇవన్నీ నావే అని అనుకున్నవన్నీ ఒకతూరి నువ్వు పారవేస్తావు.
2: ద మూమెంట్ ఆల్ దట్ క్లే దట్ యూ క్లెయిమ్ టు బి మైన్ యూ విల్ త్రో ఇట్ అవే.
1: ఈ విధంగా నీవు దాన్ని ఇది నాది కాదు అని అనుకుంటే తప్పక నొప్పి ఏమి ఉండదు.
2: వెన్ వన్స్ యూ కన్సిడర్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ యూ డు నాట్ ఫైండ్ ఎనీ పెయిన్.
1: ఈ విధమైనటువంటివి నాకు ఎన్నో జరిగినాయి.
2: Number of things had happened to Bhagavan.
1: ఇక్కడ విరిగింది, అక్కడ విరిగింది, అక్కడ విరిగింది, అన్ని వైపులా విరిగింది.
2: Inside there's fracture at different places.
1: కానీ ఇది బాడీ.
2: But this is the body.
1: ఇదంతా ఇంద్రియముల యొక్క చేరిక.
2: It's combination of senses.
1: దానికి జరిగితే కానీ అది నాది కాదు.
2: And in fact it happens to the body.
1: ఆ విధంగా దానిని విసర్జించినప్పుడే నీకు శాంతి కలుగుతుంది.
2: Then once the body identification is given up, you will be peaceful.
1: ఇప్పుడు ఒక చేయి ఉంటుండాలి.
2: Here is the hand.
1: దీనికి ఏదో జీవం పోతుండదు అని కొంచెం గోక్కుంటే అది గోక్కుని ఇంకా ఎక్కువ అవుతుంది.
2: అండ్ వన్స్ యూ ది హ్యాండ్ బైట్స్ యూ యూ వాంట్ స్క్రాచ్ దేర్ బి మోర్ ఆఫ్ పెయిన్ దేర్.
1: ఇంత పెద్ద దేహానికి ఇంత చిన్న జీవ కురిస్తే నీకు ఎందుకు ఇంత బాధ?
2: ఆఫ్టర్ ఆల్ ఎ లిటిల్ పెయిన్ ఇన్ దిస్ బిగ్ బాడీ, వై షుడ్ యూ బి సో మచ్ వరీడ్?
1: ఇవన్నీ కూడా నువ్వు నాది నాది అనుకుని భ్రమణ చేతనే మనం పెంచుకుంటున్నాము.
2: This claim of mine is an illusion, that is the cause for the pain.
1: కనుక చూచేది నేత్రం కాదు.
2: It's not the eye that sees.
1: చూచేది నేత్రమైతే చూచినంతా సత్యమని ఎట్టు నువ్వు తెలుసుకుంటున్నావు?
2: All that you see, if it were to be truth, how do you know it?
1: చూచినంతా కొంతసేపులో మార్పు తగులుతుంది.
2: all that is seen changes.
1: విన్నటువంటిదంతా కూడా కొంతసేపులో మార్పు కలుగుతుంది.
2: All that is heard also changes.
1: విన్నటువంటిదంతా కూడా ఒకతూరి జీర్ణమైపోతుంది.
2: All that is partaken is digested.
1: విన్నది, కన్నది, తిన్నది అంతా కూడా క్షణంలో భంగురమయ్యేటువంటిది.
2: All that is watched, all that is heard, all that is partaken.
1: ఈ మూడింటి యందు కూడా శాశ్వతమైనది ఒకటి కూడా లేదు.
2: None of these three is ever permanent.
1: కనుకనే ఈ సత్యాన్ని మీరు గుర్తించుకుంటూ రావాలి.
2: You have to recognize this basic truth.
1: వికారం యందు కూడా ఉన్నది ఏమిటి?
2: What is that exists in all the three periods?
1: భూత, భవిష్యత్, వర్తమాన కాలమునంతా కూడా శాశ్వతంగా నిలిచినటువంటి ఏది?
2: What is that lasts in the past, present and future?
1: దీన్ని సత్యంగా గుర్తించుకొని రమ్మని చెప్పి నచికేతునికి ఎముడు చెప్పాడు.
2: It was the lesson of Yama to Nachiketa to know the truth.
1: నువ్వు పెద్ద పెద్ద శ్లోకాలతో చెప్తే నీకు అర్థం కాదు.
2: You don't understand these slokas are quoted.
1: నీ జీవితంలో జరిగినటువంటి అనుభవములంతా గుర్తించుకుంటే నీకు క్షణంలో సత్యం గుర్తింపచ్చు.
2: If you just understand with the use of your daily physical experience, you can comprehend.
1: నేను ఆసుపత్రికి తీసుకెళ్లారు.
2: భగవాన్ ఇస్ టేకింగ్ హాస్పిటల్.
1: ఇక్కడంతా కూడా ఏదో చేయాలన్నారు.
2: They wanted to do something.
1: ఏమైనా చేసుకునేది నాది కాదు, ఇది బాడీ.
2: భగవాన్ సెడ్ యూ డూ ఎనీథింగ్, ఇట్స్ నాట్ మైన్.
1: ఈ బాడీ ధరించినటువంటి వస్తువే.
2: Body is just an instrument.
1: ధరించినటువంటి చొక్కానే.
2: It is something like vest.
1: కాబట్టి ఏమైనా మీరు చేసుకోండి.
2: You do whatever you
1: బాడీ మీ స్వాధీనంలో ఉంటున్నది కనుకనే మీరు ఏమైనా చేసుకోండి.
2: As the body is right in front of you.
1: స్వాధీనంలో లేను.
2: And he is not bothered about it.
1: కనుక నేను నేనే.
2: భగవాన్ రిమైండ్ హిమ్సెల్ఫ్.
1: మరి చేసినారు, పెట్టినారు, ముక్కలు వేశారు, అంత చేశారు, మీ నామకి మాత్రం బాధ కలగలేదు.
2: They did all that they are supposed to, but there was no pain at all.
1: ఈ పెయిన్ కు నేను ఏమాత్రమూ లొంగలేదు.
2: భగవాన్ హ్యాడ్ నెవర్ ఎనీ పెయిన్.
1: దీనికి ఏమాత్రమూ నేను లొంగలేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ హి నెవర్ ఎక్స్ప్రెస్డ్ పెయిన్.
1: జరుగుతుంది, పోతుంది.
2: థింగ్స్ హ్యాపెన్ లైక్ దట్.
1: అని ఈ విధంగా అలక్ష్యం చేసినప్పుడే ఈ దేహ బాధలు అంతా కూడా తగ్గుతాయి.
2: వెన్ వన్స్ హి నెగ్లెక్టెడ్ ద బాడీ, హీ డిడ్ సఫర్ అట్ హోమ్.
1: ఇది నా బాడీని, నా దేహమే, నేను ఎట్లా బ్రతికేది, నేను ఎట్లా భరించుకునేది అని ఆ విధంగా తలుచుకుంటే నీవేమాత్రమూ భరించుకోలేదు.
2: With body identification, if you go on feeling, how would I suffer the pain? How can I bear it? Then you cannot suffer.
1: కనుకని యముడు నచికేతునికి బోధించేది ఈ చిన్న చిన్న విషయాల్లోనే బోధించాడు.
2: So the teaching of Yama to Nachiketa, or
1: the simple thing. పెద్ద పెద్ద పదాలుగా వివరించి దాన్ని ఒక శ్లోకాలుగా చెప్తున్నారు.
2: But all the pompous verbosity is made in the form of శ్లోకాస్.
1: పదములు కాదు మనకు ప్రధానమైనటువంటిది.
2: ఇట్స్ నాట్ ది వర్డ్ నామినిక్లేచర్.
1: ఆ పదములో ఉన్నటువంటి అర్థములు మనకు అత్యవసరము.
2: ద మీనింగ్ ఆఫ్ ది టర్మ్స్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
1: ఆ అర్థాన్ని గుర్తించుకుంటే ఈ అనర్థమైనటువంటి దేహతత్వం అంతా ఏమాత్రమో భ్రమ అనేది తెలుస్తుంది.
2: వెన్ వన్స్ యు నో అర్థ ద మీనింగ్, దెర్ బి నో అనర్థ ఆర్ డేంజర్ వాట్స్ ఎవర్.
1: కనుకనే మనం దేహాభిమానం క్రమక్రమేణ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి.
2: Therefore we should make an effort to reduce the body attachment.
1: సాధన చేస్తున్నాం. సాధన సాధన అనగా ఏమిటి?
2: What is sadhana? Spiritual practice.
1: కేవలము దేహాన్ని గురించి తెలుసుకోవటం కాదు.
2: Not the knowledge of the body.
1: దేహాన్ని గురించి విచారించడం కాదు.
2: Not the investigation.
1: దేహం పూర్తి త్యజించాలి.
2: You have to give up the body feeling.
1: మానసిక ఆనంద తత్వాన్ని గుర్తించాలి.
2: Understand the principle of the bliss.
1: ఈ ఆనందం అనేటువంటి కేవలం ఒక ప్రేమ నుంచినే లభిస్తుంది.
2: You will get bliss out of love.
1: ఈ ప్రేమ అనేటువంటి ఒకటి ఉంటుంటే ఈ బాధలన్నీ కూడా నిర్మూలమైపోతాయి.
2: When once there is love, there is no place for any suffering or pain.
1: కనుక ప్రేమను పెంచుకోండి.
2: Develop love.
1: ఎదుటి వ్యక్తి నీకు చాలా ద్వేషంగా ఉన్నాడు.
2: You may hate a person that you come across.
1: ఆ ఎదుటి వ్యక్తి ద్వేషంగా ఉన్నటువంటి వ్యక్తి నీకు ఎదురైనప్పుడు రోడ్లో నీవేమంటావు?
2: If you encounter your enemy, what would you say?
1: వాడిని చూస్తా వీడు నా ద్వేషి అని తల కిందికొంచుకుంటావు.
2: యూ విల్ ట్రై టు అవాయిడ్ హిమ్ బికాస్ ఆఫ్ హేట్రెడ్ ఎనిమిటీ.
1: ఆ విధంగా చేసుకోవటం వల్ల మీ ఇరువురి ద్వేషం పెరుగుతుందే కానీ తరగదు.
2: ది ఎనిమిటీ హేట్రెడ్ వుడ్ రైజ్ బికాస్ ఆఫ్ అవాయిడింగ్.
1: ఆ ఎనిమి నీకు దగ్గరకు వచ్చినప్పుడు హలో హలో హలో బ్రదర్, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ అని.
2: When enemy comes in front of you, say, hello, how are you?
1: ఆ విధంగా ప్రేమతో పలికించినప్పుడు వాడికి కూడా ప్రేమ ఉద్భవిస్తుంది.
2: When you talk to him with all the love, naturally he
1: will
2: respond.
1: ఈ ప్రేమ ఇరువురికి లభించిన తర్వాత ఇరువురికి ద్వేషమే ఉండదు.
2: Thereafter there will be no enmity or hatred at all.
1: నీవు ఏ భావం పలుచువో ఎదుటి వ్యక్తి యొక్క భావం కూడా ఆ విధంగా వస్తుంది.
2: The way you talk and the feeling that prompts your dialogue.
1: దీన్ని వేదము యత్ భావం తద్భవతి అన్నారు.
2: So as is the feeling, so is the result.
1: కనుక మనం మనలో ఉన్నటువంటి భేదాలంతా ఎదుటి వ్యక్తి పైన ప్రతిబింపజేస్తున్నాము, కానీ మనలో ఏమాత్రం ద్వేషం పెట్టుకోకూడదు.
2: All our feelings, all our sentiments we impose on others.
1: వస్తుంది, పోతుంది.
2: They come and go.
1: Anta kodino passing clouds, passing clouds.
2: All are like passing clouds.
1: Kaani meeku permanent cloud ante emtidi?
2: What is this permanent?
1: Nee hrudayam anetundi bhoomi lopala?
2: On the ground of heart.
1: దీంట్లో ఆత్మ అనేటువంటి ఆకాశం నందు
2: దేర్ ఇస్ అ స్పేస్ ఆత్మ.
1: సర్వము జయిస్తుంది, సర్వము జయించుతుంది.
2: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ లాస్ట్ దేర్ ఎవ్రీథింగ్ వుడ్ బి ట్రయంఫెంట్.
1: కానీ మేఘములు దండిగా ఉన్న చోటు సూర్యుడు కనిపిస్తాడు, కనిపించకుండా పోవచ్చు.
2: బికాస్ ఆఫ్ డార్క్ థిక్ క్లౌడ్స్ దేర్ యు మే సీ ద సన్ ఆర్ నాట్.
1: క్లౌడ్స్ మూసుకున్నాయే కానీ నీకు సూర్యుడికి ఏమాత్రం ఎడబాటు లేదు.
2: ఇట్స్ ఓన్లీ ది క్లౌడ్ దట్ కవర్స్ ద సన్. ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ లాస్ట్ బిట్వీన్ యూ అండ్ ద సన్.
1: కొంతసేపు ఓపిక పట్టుకో, ఆ క్లౌడ్ కదిలిపోతానే నీకు సూర్యుడు కనిపిస్తాడు.
2: బీ పేషెంట్ అండ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. క్లౌడ్స్ వుడ్ క్లియర్, దెన్ యూ కెన్ సీ సన్.
1: ఈ విధమైనటువంటి చిన్న చిన్న సాధనల్లో మనం సార్థకం కావాలి.
2: బై దీస్ సింపుల్ ప్రాక్టీసెస్ we should work for our redemption.
1: ప్రేమతత్వం చేత సర్వము కూడా మనం సాధించవచ్చును.
2: విత్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఈ ప్రేమతత్వం చేత ప్రపంచమే మనం గోలిగా చేసుకోవచ్చును.
2: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్ కుడ్ బి కట్
1: బాల్ మాదిరి,
2: లైక్ ఎ బాల్.
1: అలాంటి సత్వం లోపల నీవు దీన్ని ఎందుకు నువ్వు విచారిస్తున్నావు?
2: దెన్ వై డు యూ వరీ ఇన్ దిస్?
1: నేను తెల్లవారి సాయంకాలము ధ్యానంలో కూర్చుంటున్నానంటారు.
2: యూ సే దట్ యూ మెడిటేట్ ఫ్రమ్ డాన్ టు డస్క్.
1: నేను ధ్యానం చేస్తున్నా.
2: What is it you meditate on?
1: ఆ ధ్యానం ఎంతవరకు నిలుస్తుండాలి నీకు?
2: How long does it?
1: క్షణమైనా కూడా నిలచడం లేదు.
2: And it's not steady even for a moment.
1: అన్ని కూడా కదిలిపోయే మేఘాలే.
2: All are unsteady.
1: కాంతి కలిగినటువంటి మేఘం తత్వం ఒక్కటే.
2: But there is only the light which is only one.
1: కనుక ఇవి ప్రపంచకు సంబంధమైనటువంటి విషయాలను ఎక్కువ ప్రవేశించవద్దు.
2: Do not think of worldly matters too much.
1: ఒకానొక సమయం లోపల
2: at one time
1: రామకృష్ణ పరమహంస బజార్లో రామ రామ రామ రామ్ అని చదువుకుంటూ పోతున్నాడు.
2: హీ వాస్ పాసింగ్ బై ది స్ట్రీట్ రిసైటింగ్ గాడ్స్ నేమ్.
1: బజార్లోనే నృత్యం చేస్తూ వచ్చాడు.
2: అండ్ హీ వెంట్ ఆన్ డాన్సింగ్ అలాంగ్ ది స్ట్రీట్.
1: కానీ కొందరు చూచారు, ఏమిటై పిచ్చివాడు ఈ విధంగా పోతున్నాడు చెప్పని ఆ పెద్దగా వచ్చినటువంటి ఆ డోర్ను తీసుకుని కొట్టివేశారు.
2: దే మిస్టుక్ రామకృష్ణ పరమహంస యాజ్ ఎ మ్యాడ్ క్యాప్ అండ్ హావ్ క్లోజ్ ది డోర్స్ హిటింగ్ హిమ్.
1: కానీ అది డోర్ పోయింది అని బాధపడలేదు.
2: And he was not sorry for
1: missing the door.
2: And he collected the, both the symbols and started
1: playing.
2: The people of jealousy took over the symbols and threw them out.
1: నాకు ఈ తాళంలు ఇది భగవంతుడికి ఇష్టం లేదేమో అన్నాడు, తృప్తిపడ్డాడు.
2: అండ్ హీ థాట్ దట్ హీస్ నాట్ డూయింగ్ ప్రాపర్లీ.
1: నీకు తృప్తి అయినటువంటిది ఏదో అది నాకు తెలుపు, దాన్ని నేను చేయగలను, తృప్తికరమైనటువంటిది నేను ఏమాత్రం ఉంటాను అన్నాడు.
2: హీ సెడ్ ఓ గాడ్ లెట్ మీ నో దాట్ విచ్ సాటిస్ఫైస్ యూ సో దట్ ఐ కెన్ ఫాలో.
1: దైవానికి ఇష్టం లేదు కనుక నేను తాళమును పారవేశాడు.
2: బికాస్ హీ థాట్ దట్ గాడ్ డజంట్ అప్రిషియేట్ అండ్ ఆల్.
1: నీవు కొట్టేటువంటి యొక్క అపశృతి దోళ్ళు అంతా కూడా దైవానికి ఇష్టం లేదు, దాన్ని తీసి పారవేశాడు.
2: హీ థాట్ పర్హాప్స్ ఓ గాడ్ ఇట్ ఈస్ నాట్ రిథ్మిక్, ద బీట్ ఈస్ నాట్ ప్రాపర్. దైవానికి
1: ఇష్టం లేనటువంటివి పోతున్నాయి.
2: పర్హాప్స్ థింగ్స్ ఆర్ గోయింగ్ బియాండ్.
1: దైవానికి ఇష్టమైనటువంటిది నేను చేస్తే నిలుస్తుంది.
2: If I do that, appreciate it, like by God, it
1: will sustain. గుర్తించాడు.
2: He has known the truth.
1: తర్వాతి ఇవన్నీ కూడా ప్రకృతి విద్యలన్నీ కూడా మానివేశాడు.
2: And he has stopped all that is worldly.
1: ఇంకా నేను ఏం చేయాలి?
2: What is to be done further?
1: నా దగ్గర ఉన్నదంతా ఒక్కటే.
2: Only one thing is with me.
1: ప్రేమతత్వం ఒక్కటే ఉండేది.
2: Only principle of love.
1: దాన్ని నీవు ఇంకెవరు ఎవరు కూడా తీయడానికి వీల్లేదు.
2: But this love cannot be taken away, robbed by anybody.
1: కనుక ఆ ప్రేమ నేను తీసుకుంటాను.
2: I take that love.
1: దాన్ని తీసివేసి చూస్తాం కృష్ణ.
2: Is it possible for you to take away this love out of me?
1: ఎవరి చేత కాదు.
2: It's not possible for anybody.
1: అలాంటి ఎవరి చేత కానటువంటిది, ఎవరి చేత మునగనటువంటిది, ఎవరి చేత తెల్లపరచినది, అలాంటి దాన్ని మనం ఆశ్రయించాలి.
2: Therefore we should work for that which cannot be robbed, which cannot be taken away from you.
1: దేన్నైనా కూడా మనం ఆశించి అది పోతానే మోసమైపోయిందని బాధపడకూడదు.
2: You want something, when once it is lost, you feel that you are cheated.
1: Nee gunam niranjanam sanatanam niketanam nitya shuddha buddha mukta nirmala swarupinam.
2: In fact the truth is attributeless, the formless, pure, immortal.
1: Premane manamu pradhananga teeskovali.
2: We have to consider love as the main one.
1: Aatti premanu manamu pradhananga pettukunte evvaru kudanu teevadaniki veelledu.
2: When once this love is there, nobody
1: దైవం కూడా దాన్ని ఎత్తివేయడానికి వీలు కాదు.
2: ఈవెన్ గాడ్ ఆల్సో కెనాట్ రిమూవ్ లవ్ అవుట్ ఆఫ్ యూ.
1: కానీ ఒకటి, ఈ కాగితం ఉంటుంది,
2: దిస్ ద పేపర్.
1: ఈ కాగితం లోపల ప్రింట్ కొట్టారు ఏదో నా పేరు.
2: అండ్ హియర్ ది లెటర్స్ ఆర్ ప్రింటెడ్.
1: ఈ ప్రింట్ కొట్టినటువంటి పేరును కాగితంను రెండింటినీ వేరు చేయడానికి అవుతుందా?
2: క్యాన్ యూ రిమూవ్ ద నేమ్, ద లెటర్స్ అండ్ ద పేపర్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్.
1: కనుకనే ఈ పేపర్ లో మనం ముద్ద కొట్టినట్టుగా ఉంటుండ దేవుని ప్రేమ.
2: Therefore God's love is something like imprinted
1: నీ హృదయం అనేటువంటి పేపర్ పైన భగవత్ ప్రేమ అనేటువంటిది ముద్ర వేసింది.
2: Human heart is a paper which is affixed with the stamp of divine
1: love. దాన్ని వేరు చేయడానికి వీలు కాదు.
2: None can separate these two.
1: ఎవరు కూడా చేత కాదు.
2: Impossible for anybody.
1: అలాంటి ప్రేమ తత్వాన్ని నీవు పొందుకో.
2: Understand that law.
1: అడవులు యందున్నా, ఆకాశంలో ఉన్నా, పట్టణంలో ఉన్నా, పల్లెన్నున్నా, గుట్ట మీద
2: నుండి
1: ఉన్నా,
2: ఒక్కటే మెయింటైన్ దట్ బ్యాలెన్స్, ఈక్వల్ మైండెడ్నెస్.
1: కనుకనే అట్టిదాన్ని నీవు గుర్తించు.
2: అండర్స్టాండ్ దట్ ప్రిన్సిపల్.
1: అట్టిదాన్ని నీవు ప్రేమించు.
2: లవ్ దట్.
1: అట్టిదాన్ని నీవు చిక్కించుకో.
2: క్యాచ్ హోల్డ్ ఆఫ్ దట్ ప్రిన్సిపల్.
1: అదే నీకు నిజమైనటువంటి సాధన.
2: దట్ ఈస్ ది ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: సాధన
2: సాధన
1: ధనం అనేటువంటిదిగా ఉంటుండే చూడండి, కాదు అది సాధన.
2: ఇట్ ఈస్ నాట్ ధన మియర్ వెల్త్.
1: సా అనగా సారూప్యం, సారూప్యం, సామీప్యం, సాధ్యం.
2: సా మీన్స్ ఐడెంటిటీ, నియర్నెస్, ప్రాక్సిమిటీ, మర్జర్.
1: అలాంటి సాధనను నువ్వు ఏ విధంగా తీసివేశాడు?
2: Well, how can you cultivate those sadhanas?
1: అందుకోసం అది నిజమైన సాధన.
2: That is the true sadhana.
1: సాలోక్యమే నిజమైన సాధన.
2: That identity living in the same.
1: సారూప్యమే నిజమైన సాధన.
2: Resembling the divine.
1: సారూప్యమే నిజమైన సాధన.
2: Merger is the true practice.
1: సఖ్యమే నిజమైన సాధన.
2: The truth is the spiritual practice.
1: ఇలాంటి సారూప్య, సారూప్య, సామీప్య, సామీప్య, సారూప్యంను నీవు దీన్ని మొట్టమొదటి తీసుకో.
2: Therefore go by first the nearness, then identity, finally merger.
1: దాన్ని ఏమాత్రం కూడా ఎవరు భేదించలేరు.
2: None can differ so far as this practice is concerned.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: చాలా మంది పిల్లలు కూడా అనేక మంది పెద్దలు రాసినటువంటి గ్రంథాలంతా చదువుతూ చదువుతూ చదువుతూ పోతుంటారు.
2: స్టూడెంట్స్ గో త్రూ మెనీ ఆఫ్ ద టెక్స్ట్ రిటన్ బై గ్రేట్ పీపుల్.
1: అని చదివినంత మాత్రం మనకు లభించేటువంటి ఏమీ ఉండదు.
2: బై రీడింగ్ దట్ బుక్ యూ డోంట్ గెట్ ఎనీ.
1: కానీ మస్తకంలోటివన్నీ పుస్తకంలో వచ్చినాయి.
2: But all that is in the head is right reflected in the book.
1: ఈ పుస్తకంలోటివన్నీ తిరిగి నీ మస్తకంలోకి చేర్చుకుంటున్నావు.
2: And you are just taking all, collecting the matter into
1: it. పుస్తకంలో రెండు కూడా నువ్వు ఒక్కటైపోతాయి.
2: And then the head and the book will become one.
1: కనుక నీ పుస్తకము మస్తకము రెండింటినీ త్యజించు.
2: Give up the head and the book as well.
1: Head లోపల చేర్చుకో.
2: And keep that which is most important.
1: అది ఏనాటికి కూడా నువ్వు నీకు మారదు.
2: It will never change anything.
1: మార్పు కలగదు.
2: It can, it's not possible.
1: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
1: ఆత్మ కూడా నువ్వు ఎలాంటిదంటే దివ్యమైన ఆత్మ.
2: The self atma is divine.
1: ఏమాత్రము మరుపుకోబడింది.
2: And it cannot be hidden.
1: మరుపుకు రానిది.
2: You cannot forget.
1: అలాంటి ఆత్మతత్వాన్ని గుర్తించుకుంటురా.
2: Understand the principle of the self atma tattva.
1: కానీ కొంత కొంతమంది భౌతికమైన సాధన లోపల కొంచెం ఆనందం కలుగుతుంది.
2: You may have some kind of happiness out of these physical practices.
1: ఈ ఆనందం అనేటువంటిది అది భౌతికమైనటువంటి కార్యమే.
2: And this happiness is just physical.
1: కాయము భౌతిక, పంచభౌతికము.
2: The body is of senses.
1: కాయము కూలక తప్పది ఎప్పుడు.
2: The body is bound to fall someday.
1: కాలము నిరంతరము.
2: And the time is eternal.
1: పెళ్తింపక జాగుకు కాలి పుచ్చుకల్ మోహ నిబంధనలు ముద్రలు లేవు.
2: The indweller has neither beginning nor the end, the liberation of the body.
1: కాలంతో కలిగినటువంటి యొక్క సర్వమును కూడా నువ్వు మనం త్యజించాలి.
2: Therefore that you get out of time must be given up.
1: ఈ కాయంతో కలిగినటువంటి కాయంతోనే పోతుంటాయి.
2: All that you get achieve out of this body will also vanish.
1: ఎంతో కాలం సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవటం వల్ల ఆ కాయం పోయినప్పుడు మనం ఎంతో బాధపడుతుంటాం.
2: Because of close association with the body we naturally feel the separation.
1: ఇది సహజమే.
2: It's quite natural.
1: కాయము పంచభౌతికము.
2: The body is of
1: కాలం కూడా తప్పది ఎప్పుడు.
2: It's bound to fall someday.
1: కాలం నిరంతరము.
2: And all the rest of
1: you అన్ని కులను పోతుంటాయి, వస్తుంటాయి.
2: All things appear and go.
1: ఇలాంటి పోయి వచ్చేటువంటి దాన్ని మనం శాశ్వతమని పట్టుకోకూడదు.
2: Never consider this as permanent because it comes and goes.
1: ఏది పర్మనెంటో, ఏది శాశ్వతమో, ఏది నిత్యమో, ఏది సత్యమో, ఏది నిజమైనటువంటి గుణమో దాన్ని మనం పట్టుకోవాలి.
2: Therefore we should catch hold of this truth which is permanent, which is immortal, which is eternal.
1: అన్నింటికంటే భగవంతుని యొక్క ప్రేమ ఇత్తిది అట్టిది అని ఎవరు చెప్పలేరు.
2: The divine love is beyond our estimate.
1: కించిత్తైనదైనప్పటికీ అది అనంతంగా గోచరిస్తుంది.
2: ఇట్ మైట్ బి ఎ ఫ్రాక్షన్ బట్ ఇట్ విల్ బి ఇన్ఫినిట్.
1: ప్రాపంచికమైనటువంటి దేహ సంబంధమైన ప్రేమలు అప్పటికప్పుడు కలుగుతుంటాయి, వెళ్ళుతుంటాయి.
2: ద ఫిజికల్ రిలేషన్షిప్ అపియర్స్ అండ్ వానిషెస్ ఇమీడియట్లీ.
1: కనుక ఫిజికల్ రిలేషన్షిప్ వస్తుంది పోతుంది.
2: ఫిజికల్ రిలేషన్షిప్ డిసపియర్స్ కమ్స్ అండ్ గోస్.
1: కానీ ప్రేమతత్వం అనేటువంటి హృదయం నుంచి వస్తుంది.
2: ద లవ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: అది కమ్స్ అండ్ గ్రోస్.
2: But the love that comes to the heart comes and grows.
1: ఆ పెరిగేటువంటి దానిని తీసుకోవాలి.
2: Go by this principle which
1: grows. ఇది తరగదు.
2: And it will never be done.
1: అట్టి నిజమైన ప్రేమ తత్వాన్ని పెట్టుకోండి.
2: Have this love principle.
1: దీన్ని ఏ మాత్రము కొనక్కర్లేదు.
2: You don't need to desire.
1: ఏ బజారుకు పోనక్కర్లేదు.
2: You don't need to buy.
1: ఎవరు అమ్మేటువంటి కాదు.
2: Nobody would keep it on sale.
1: అంత కేవలం దీనికి గాడ్ ఒక్కడే ప్రధానమైనటువంటిది.
2: God is the head of love.
1: అతని ఆఫీస్ నుండే నీకు ఇవన్నీ చిక్కుతుంటాయి.
2: And if you go to him, you'll get.
1: అతని షాప్ నుండే నీకు ఇవంతా లభిస్తుంటాయి.
2: And you'll get it out of practices.
1: ఇంకొక దగ్గర లభించదు.
2: And you don't get from anybody other than God.
1: సత్యమైనటువంటి ఒక షాప్ కు మీరు మార్గం చూడండి.
2: So go to the shop of truth to get love.
1: అది చిక్కిన తర్వాత ఇంకేది నీకు కిట్టదు.
2: The moment you get this love, you don't touch any.
1: అలాంటి ప్రేమతత్వాన్ని నీవు దగ్గరగా ఉంటుండి కూడాను ఎందుకు మీరు లభించుకోకూడదు?
2: బీయింగ్ సో క్లోజ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్, వై డు యు నెగ్లెక్ట్ ఇట్?
1: కానీ దైవత్వం యొక్క ప్రేమ మీకు గుర్తుకు రాదు.
2: ద డివైన్ లవ్ యూ డోంట్ రిమైండ్ యువర్ సెల్ఫ్.
1: ప్రాపంచికమైనటువంటి దేహ సంబంధమైన ప్రేమలంతా కూడాను దేహంతో ఆడుతూ పాడుతూ కూడుతూ ఉంటాయి.
2: బట్ వీ థింక్ ఆఫ్ ది బాడీ రిలేషన్షిప్,
1: అది ఏ మీకు ఆనందమని భావిస్తుంటారు.
2: వీ కన్సిడర్ ఇట్ బ్లిస్ఫుల్,
1: అది ఎప్పటికీ ఆనందం కాదు.
2: బట్ ఈస్ నాట్ పర్మనెంట్,
1: ఏనాటికైనా శాశ్వతం కాదు.
2: ఇట్స్ నెవర్ పర్మనెంట్ ఎనీ టైం.
1: కానీ ఇప్పటికీ శాశ్వతమైనటువంటి దైవ ప్రేమని.
2: బట్ ద డివైన్ లవ్ ఇస్ పర్మనెంట్.
1: కనుక అట్టి డివైన్ లవ్ ని మీరు ప్రేమించండి.
2: సో బి ఆఫ్టర్ దిస్ డివైన్ లవ్.
1: ఆ డివైన్ లవ్ అనేటువంటిది ఒక దైవం దగ్గర తప్ప అన్యం చోట మనకు లభించదు.
2: దిస్ డివైన్ లవ్ యూ గెట్ ఓన్లీ ఫ్రమ్ గాడ్, ఫ్రమ్ నోవేర్ ఎల్స్.
1: ఈ విధంగా చెప్తూ రావటం వల్ల నచికేతుడు సర్వమును త్యజించాడు.
2: Because of this teaching, Nachiketa could renounce everything.
1: ఏ కోరికలు కూడా లేకుండా నిలుపుకున్నాడు.
2: He could be desireless.
1: ఈ కోరికలన్నీ కూడాను లభించేటువంటివి, క్షీణించేటువంటివి.
2: All those that you get by desiring will vanish.
1: కానీ క్షీణించినటువంటి ప్రేమ దైవ ప్రేమ ఒకటే.
2: That which will never diminish is divine love.
1: కనుక అట్టి డివైన్ ప్రేమను మీరు ఆశించండి, ఆరాధించండి.
2: Aspire to acquire that divine love.
1: ఎప్పటికీ ఆనందంగానే ఉంటారు మీరు.
2: యూ కెన్ బి బ్లిస్ఫుల్ వన్స్ ఫర్ ఆల్.
1: పరీక్షలో ఫెయిల్ అయిపోయినా అనుకోండి.
2: సపోజింగ్ యూ ఫెయిల్ ఇన్ ది ఎగ్జామినేషన్.
1: అది ఏదో ప్రపంచ సంబంధమైనటువంటి భౌతికమైనటువంటి చదువు.
2: ఇట్ ఈస్ ఎ వరల్డ్లీ సిచ్యువేషన్, ఎ వరల్డ్లీ ఈవెంట్.
1: భౌతికమైనటువంటి చదువు గిట్టుతుంది, పుట్టుతుంది.
2: యూ మే పాస్ ఆర్ ఫెయిల్.
1: కానీ దైవ ప్రేమ అనేటువంటిది పుట్టేది కాదు, గిట్టేది కాదు.
2: బట్ డివైన్ లవ్ has neither failure nor
1: chaavu puttagaleinattu shashvathamlu.
2: He is permanent without a beginning.
1: Adi madhyantra hitudu anadi vaadu.
2: He has no end nor beginning.
1: Taanu chaavaka puttaka champabadaka.
2: So he cannot be killed annihilated.
1: Shashvathamai endu satyamundu.
2: So truth remains as eternal principle.
1: Aa satyanni nee poojinchu.
2: Worship the truth.
1: Aa satyame nee aaradhinchu.
2: Worship adore.
1: Aa satyam eppadiki satyame.
2: The truth remains as it is.
1: Enni cheerinappudiki nee satyam maatu chendadu.
2: You may join anything, the truth
1: మార్పు చెందినటువంటి ఈ సత్యాన్ని,
2: truth which is changeless,
1: ఆరాధించండి.
2: Worship and adore.
1: దండచేరండి.
2: And be of
1: దండచేరండి.
2: And
1: అదే శాశ్వతమైనటువంటి యొక్క ముఖ్యమైనటువంటి మోక్షము.
2: And that is the true liberation which is
1: ఏంటి liberation? మోక్షం మోక్షం మోక్షం అంటే ఏమిటి మోక్షము? అది ప్రత్యేకమైనటువంటి ఎయిర్ కండిషన్ రూమా, లేకపోతే ప్రత్యేకమైనటువంటి ఒక భవనమా? కాదు కాదు.
2: What is liberation? Moksha. Is that an air conditioned room or a beautiful mansion?
1: Moham kshayam kavatam mocham.
2: Moha attachment, kshaya.
1: Ee prakritam sambandhamainatundi yokka mohanni manam tejinchatam.
2: So giving up attachment is moksha.
1: Adi tejinchina tarvatame manaku ekkada leni vairagyam kalugutundi.
2: And when once you are detached, you'll be a renunciant.
1: కనుక మీరు అది సత్యమైనటువంటి మోక్షాన్ని కోరాలంటే ప్రేమతత్వమే దీనికి సరైన.
2: దిస్ ట్రూ లిబరేషన్ లవ్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్.
1: మీకు తెలుసును, శంకరాచార్య వారు ప్రథమ శిష్యుడు.
2: యు నో శంకరాచార్య చీఫ్ డిసైపుల్.
1: మండన మిశ్రుడు.
2: మండన మిశ్ర.
1: ఈ మండన మిశ్రుడికి ఒక భార్య ఉంది.
2: అండ్ మండన మిశ్ర హ్యాస్ ఎ వైఫ్.
1: ఆమె పేరు ఉభయభారతి.
2: హర్ నేమ్ ఇస్ ఉభయభారతి.
1: కానీ శంకరాచార్యుల వారు వచ్చి మండల మిశ్రతో వాదం చేసి ఓడిపోయినాడు.
2: అండ్ మండల మిశ్ర అండ్ శంకరాచార్య హ్యాడ్ ఆర్గ్యుమెంట్.
1: వారి ఇరువురికి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యం ఏమిటి? ఎవరు గెలిచినో వారు గెలిచినటువంటి వారికి స్లేవ్ కావాలి.
2: దేర్ఫోర్ ది అగ్రిమెంట్ ఇస్ హూసోయర్ విన్స్ విల్ హ్యావ్ టు బి ద మాస్టర్ ఆఫ్ ద అదర్ పర్సన్ హూ బి ద స్లేవ్ టు ద వినర్.
1: దీన్ని జయించేటువంటి వాడు, దీనికి మిడిల్ లో ఉన్నటువంటి ఒక లాయర్ ఎవరు?
2: హూ ఇస్ ద రెఫరీ హియర్? ద లాయర్.
1: Lawyer.
2: Lawyer.
1: అది ఎవరికి ఎత్తుంటారంటే మండల మిశ్ర చెప్పాడు.
2: మండల మిశ్ర సార్,
1: నా వైఫ్ మన ఇద్దరికి సాక్ష్యం అండి.
2: ఈ సెట్ మై వైఫ్ విల్ బి ద జడ్జ్ ద లాయర్.
1: వైఫ్ ను జడ్జిగా పెట్టుకునేటువంటి ఇప్పుడు ఎదురు పార్టీ ఊరికే ఉంటుందా?
2: When the wife is the judge, do you think the opposite party will keep quiet?
1: లేదు.
2: నో,
1: ఈయన చెప్పేటువంటి సత్యము.
2: వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ ఇస్ ట్రూత్.
1: అని ఉభయ భారతిని కూర్చోబెట్టుకున్నారు.
2: And they made Ubhay Bharati.
1: Mandal Mishra Shankaracharya vadopavadam jarugutunnaru.
2: And arguments and counter arguments were going on.
1: Kattiki Ubhay Bharati cheppindi Mandal Mishra odipoyadu ani.
2: Finally Ubhay Bharati pronounced her judgment that Mandal Mishra
1: odipoyadu ani.
2: She said that my husband lost.
1: అప్పుడు ఆయన సన్యాసం తీసుకున్నాడు.
2: అండ్ దెన్ హీ రినౌన్స్ ద హోల్ థింగ్.
1: భర్త సన్యాసం తీసుకోవడం వల్ల భార్య ఏం చేసింది?
2: వాట్ డిడ్ ది వైఫ్ డు దెన్?
1: ఆమె కూడా ఒక సన్యాసం తీసుకుంది.
2: అండ్ షీ టూ
1: నేను అర్ధాంగిని.
2: ఐఎమ్ హాఫ్ బాడీ అర్ధాంగి.
1: కనుక భర్త సన్యాసి అయినప్పుడు భార్య ఆ విధంగా ఉండకూడదు. ఆమె కూడా సన్యాసం తీసుకుంది.
2: వెన్ ద హస్బెండ్ ఈజ్ అ టోటల్ రినౌన్షియంట్ వైఫ్ ఆల్సో డిసైడెడ్ టు బి సర్వ్.
1: వాడిద్దరు కూడా ఆమె ఆశ్రమం కట్టుకుంది, ఈయన ఆశ్రమం కట్టుకున్నారు.
2: బోత్ ఆఫ్ దెమ్ హ్యాడ్ దేర్ ఓన్ హెర్మిటేజెస్.
1: ఇద్దరు కూడాను గంగా నదికి పోవటము, తెల్లవారితే స్నానం చేసుకోవటం, ఇంటికి రావటము, ఏదో భగవత్ చింతన చేస్తుంటాం.
2: ఎవ్రీ డే దే గో నియర్ గ్యాంజెస్ అండ్ రిటర్న్ థింకింగ్ ఆఫ్ గాడ్.
1: కానీ ఒకనాడు ఉభయ భారతి తన శిష్యురాలతో చేరి గంగా నది స్నానానికి పోతుండాలి.
2: వన్ డే ఉభయ భారతి వాజ్ గోయింగ్ టు గ్యాంజెస్ అలాంగ్ విత్ హర్ అసోసియేట్.
1: ఒక మహాజ్ఞాని అనేటువంటి వాడు, దివ్య జ్ఞాని, ఆత్మజ్ఞాని, అనుభవజ్ఞాని అనేటువంటి వాడు ఒక పెద్ద ముంత తల కింద పెట్టుకుని పండుకున్నాడు.
2: ఎ మ్యాన్ ఆఫ్ విజ్డమ్, ఎ మ్యాన్ ఆఫ్ నాలెడ్జ్, ఎ మ్యాన్ ఆఫ్ ఎక్స్పర్టిస్ వాజ్ లయింగ్ ఆన్ గ్రౌండ్ విత్ ఎ పాట్ యాజ్ ఎ పిల్లో.
1: ఈ ఉభయ భారతి తన శిష్యురాలతో వెళుతుండాలి స్నానానికి.
2: ఉభయ భారతి వాజ్ ప్రొసీడింగ్ అలాంగ్ విత్ అవర్ అసోసియేట్స్.
1: ఇతను ఎవరే అని అడిగింది.
2: అండ్ షీ ఆస్క్డ్ హూ ఇస్ హీ.
1: ఇతను మహాజ్ఞాని అని చెప్పింది ఆమె శిష్యురాలు.
2: అండ్ హర్ డిసైపుల్ సెడ్ హీ ఈజ్ ఎన్ ఎన్లైటెన్డ్ వన్.
1: జ్ఞానమ్మ, జ్ఞానం ఒక్కటే కానీ రెండు లేవే.
2: సెడ్ విజ్డమ్, విజ్డమ్ ఇస్ ఓన్లీ వన్, నాట్
1: ఇది కేవలం భౌతిక జ్ఞానం.
2: ఇట్స్ ఓన్లీ సెక్యులర్ నాలెడ్జ్.
1: దీన్ని జ్ఞానం అని చెప్పకూడదు.
2: యూ కెనాట్ కాల్ ఇట్ విజ్డమ్
1: అని ఈ ఇద్దరు జవాబు చెప్పుకుంటూ వెళుతున్నారు.
2: దే వర్ కన్వర్సింగ్ విత్ ఈచ్ అదర్.
1: నిజమే జ్ఞానం అయినప్పుడు ఈ ముంత ఎందుకు తన తన కింద పెట్టుకోవాలి?
2: అండ్ ఇన్ఫాక్ట్ ఇఫ్ హీ ఈజ్ ఎన్లైటెన్డ్ వన్, వై టు వి హ్యావ్ ద పాట్ ఆఫ్ ద పిల్లో.
1: అది విన్నాడు ఆ సన్యాసి.
2: అండ్ ది రినన్షియంట్ హర్డ్ ఇట్.
1: ఆమె తిరిగి వచ్చేటప్పటికి ఆ ముంతను తీసి పారవేశాడు.
2: వైల్ షీ వాజ్ రిటర్నింగ్ హెస్ థ్రోన్ అవే ద పాట్.
1: ఇతను ఎవరే అని అడిగింది.
2: అండ్ షీ సెడ్ హూ ఇస్ హీ.
1: నిన్న ఈ ముంతను దగ్గర పెట్టుకుని ధ్యానం చేస్తున్నటువంటి ఆ వ్యక్తి అయింది.
2: ద వెరీ సేమ్ పర్సన్ వాజ్ మెడిటేటింగ్ విత్ దిస్ పాట్.
1: మన మాటలు విన్నటువంటి వాడు అతనికి తిరిగి దాన్ని తీసివేసాడు.
2: హ్యావింగ్ హర్డ్ అవర్ వర్డ్స్,
1: ఇతను రాగతాళములతో కూడినటువంటి వాడే ఇతను.
2: Having heard our words, he has thrown away the pot.
1: మనం అనుకున్నటువంటిది విన్నాడు.
2: He heard what we said.
1: జ్ఞానం కాదని నేను చెప్పుకోవటం వల్లే అతను ముంతను తీసి పారవేశాడు.
2: Because he could understand that he is not wise enough, enlightened.
1: ఇది నిజమైన జ్ఞానం కాదు.
2: ఇది
1: నిజమైన జ్ఞానం కాదు.
2: It is not true wisdom.
1: అప్పుడు ఆ సన్యాసి ముంతను గింతను సర్వమును పారవేసి ఆమె పాదాల పైన పడ్డాడు.
2: And then this renunciant fell at the feet of Ubhay.
1: ఏకత్వం జ్ఞానం.
2: Wisdom is only one.
1: అనేకత్వం అజ్ఞానం.
2: Plurality, multiplicity is ignorance.
1: కనుక ఇతను అనేకత్వంగా ఉన్నాడు, జ్ఞాని కాదు.
2: As he goes by the dual nature, he is ignorant.
1: కనుక ఈ విధంగా అనేక మందికి మనోమార్పులు కలిగిస్తూ వచ్చింది ఉభయ భారతి.
2: Therefore, so many mental aberrations and changes that Ubhay Bharati noticed.
1: కట్టగలపటికి ఉభయ భారతికి మోక్షం చిక్కింది.
2: అండ్ ఉభయ భారతి కుడ్ అటైన్ లిబరేషన్.
1: మండల మిశ్రుడికి చిక్కరేదు.
2: మండల మిశ్రి కుడ్ నాట్ అటైన్.
1: అతను ప్రాకృతమైనటువంటి భావం పైన కొంతవరకు మూలుగుతూ ఉన్నాడు.
2: బికాస్ హీ హాజ్ అసోసియేటెడ్ విత్ ద ఫిజికల్ వరల్డ్.
1: కనుక ఇది కాదు అన్నాడు.
2: అండ్ హీ డినైడ్ ఇట్ ఫైనలీ.
1: కట్టగలపటికి ఈ విధంగా సాధన చేస్తూ చేస్తూ భార్యనే తనకు భర్తకు గురువు అయిపోయింది.
2: Finally what happened? The wife became the preceptor to her husband.
1: ఎవరైనా సరియే.
2: Let him anybody.
1: అజ్ఞానమునకు బోధన చేసి.
2: And in fact the one who is ignorant.
1: అజ్ఞానం దూరం చేసి.
2: One should distance.
1: ప్రేమతోనే జ్ఞానాన్ని అభివృద్ధి పరిచేటువంటి వారు గురువు.
2: So preceptor is the one who will help you to grow in wisdom and give up ignorance, dispel ignorance.
1: అప్పటి నుంచి ఉభయ భారతి అందరికీ కూడా గురువుగా మారిపోయింది.
2: సిన్స్ దెన్ ఉభయ భారతి బికేమ్ ది టీచర్ ప్రిసెప్టర్ ఆఫ్ ఆల్.
1: ఎందుకోసం గురువు అయిపోయింది?
2: వై?
1: ఆమె చెప్పేది చేసేది వినేది ఒక్కటే.
2: బికాస్ వాట్ షీ డిడ్, వాట్ షీ స్పోక్, ద వే వాట్ హీ హస్ బీన్ టీచింగ్ హ్యాపెన్ టు బి వన్ అండ్ ద సేమ్.
1: త్రికాల జ్ఞానం జ్ఞానం.
2: In fact, the wisdom is one in all the three periods of time.
1: త్రిగుణజ్ఞానం అనిత్యం.
2: The rest is temporary.
1: కనుకనే ఈ త్రిగుణంతో కూడినటువంటి మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం, మహాత్మనం.
2: The worldly knowledge, secular knowledge has got the three attributes. But the spiritual knowledge, wisdom is only one.
1: ఈ విధంగా కొన్ని అనుభవజ్ఞుల చేతను, ప్రభుత్వం చేతను పడేటువంటిది కాదు.
2: Therefore, mere experts, experienced people cannot hand over this.
1: తన మనోనాశనమే తెలియనటువంటి గురువు.
2: The annihilation of the mind is the ultimate.
1: ఒక్క దైవాన్ని తప్ప దేన్ని కూడా మనము ఏమాత్రం ఆశించకూడదు.
2: In fact, we should desire only God, none else in this world.
1: ఈ జ్ఞానం అనేటువంటి సత్యనిత్యమైనటువంటి జ్ఞానం.
2: This wisdom is truth and eternal.
1: కనుక ఇది సంబంధ బాంధవ్యం ఏమాత్రం కలిగదు.
2: In fact, you don't get any kind of intimate association or relation.
1: యమధర్మరాజు బోధించినటువంటి బోధన కంటే కూడాను తన మనోహృదయమే చాలా ప్రఖ్యాతిగాంచింది.
2: మచ్ మోర్ దాన్ ది టీచింగ్ ఆఫ్ యమధర్మరాజా, ద హార్ట్ ఆఫ్ నచికేత రివీల్ టు హిమ్ సర్టన్ వేదాంతిక్ ట్రూత్స్.
1: యమధర్మరాజు కూడా జ్ఞానం బోధించింది.
2: ఇన్ ఫ్యాక్ట్ యమధర్మరాజు ఆల్సో కుడ్ నో విజ్డమ్.
1: అట్టి మహాజ్ఞానులు లోకంలో ఎందరో ఉంటున్నారు.
2: ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ ఎన్లైటెన్డ్ పీపుల్.
1: జగతి ఎందు పుణ్యపురుషులు లేకుండా జగమలెట్టువులు పగులుగాను.
2: In fact, there are no enlightened people. How do you find the universe existing with all the life?
1: ప్రపంచమంతా కూడా వెలుగుతూ ఉంటుండేటువంటి అటువంటి జ్ఞానులు లోకంలో ఉన్నారు.
2: The whole world is brilliant and effulgent because of noble souls, the realized one.
1: కనుక జ్ఞానం అనేటువంటిది ఒకరితో లభించేటువంటిది కాదు.
2: In fact, wisdom will not have
1: any ప్రేమ చేతనే ఇది లభించేటువంటిది.
2: You get wisdom because of the divine love only.
1: ఆత్మనే మనం అడగవస్తుంది.
2: In fact, we should seek from
1: విచ్చగాడు కూడా ఇంటికి వస్తాడు, భవతి విచ్ఛాన్ దేహి అంటాడు.
2: The beggar comes to the doorsteps and asks for alms.
1: భవతి విచ్ఛాన్ దేహి,
2: please serve me food.
1: దేహి అన్నాడు.
2: దేహి, the indwella.
1: యజమానుడికి తాను కోరలేదు, దేహి దేహి నాకు విచ్ఛం పెట్టు.
2: So the appeal is not to the master but to the దేహి, the indweller of the
1: master. అనగా దేహం లోపల ఉన్నటువంటిదే దేహి.
2: Dehi, the indweller is in the deha, the body.
1: Dehi nadutunnadu ga deha nadutam lede.
2: So the beggar is seeking dehi indweller, not the body, deha.
1: Kaluka ee vidhamainatundi chinna chinna bhavam chede mana gnanam abhivruddhi parchukovachu.
2: In these small situations also we can get wisdom.
1: Ee lokamlo manam chadivetundi chadugulu,
2: all the knowledge of this
1: world, ennelu pielu pass ayivachiyu peru gaachina pedda varulaina.
2: One might be scholars with all MA and BA degrees.
1: Sampada parulundi sandara parulaina.
2: One may be rich enough.
1: Pudamikirtini ganna punyulaina.
2: They may be charitable.
1: Ayur aarogyamu lanavartamundi.
2: With all the love and strength. Life and strength. They may be.
1: Chattadambu japamulu tapamu jayichu. Sadhanunne sadhulaina.
2: They may be strong ones. With all the muscle strength and health.
1: Sariradu.
2: They may be men of penance and Vedic chanting. But none can equal a devotee.
1: Even ni baita sampayinchetvanti sadhule.
2: All that we get from the outer world.
1: Aithe idi kuda manaku undavustundi.
2: Of course it's also necessary.
1: Laukika vidyalanta kuda nu laukika jeevithanni sampadistundi.
2: The secular knowledge is to carry our living.
1: Atma gnanamu atma tattvanni bodhisthundi.
2: The knowledge of the self speaks of the self, symbolizes it.
1: Kanuka ee taati gnanamu chaduvuti manam prayojanam ledu.
2: Therefore the physical knowledge is useless.
1: Kaani chadulu deha bhranti kosam undalsindi.
2: It may be essential because of this body.
1: Dani vadalakudu adi negative idi positive.
2: One is the negative where spiritual knowledge is positive.
1: Ee positive kudu sariga negative kurchu chernappude rendu yokka ekatvam kalputundi.
2: So positive joins the negative, there you find unification.
1: Kanuka vidyarthulara,
2: so students,
1: negative kudu manam visarjinchakoddu.
2: Don't give up the negative altogether.
1: Sadhyamainta varaku nu meeku virakti kaligina negative tyajinchandi gaani positive ni maatram visarjinchukoddu.
2: You may just give up the negativity, negative, but don't lose the
1: positive. Ee negative lokaku sambandhamainatundi madhyavijalani bodhisthundi.
2: The negativity stands for the world, the worldly knowledge.
1: Kanuka meeru vidyalani kudanu uttirnulu kaandi.
2: Be successful in your education.
1: Laukika vidyalu kudanu nechukondi.
2: Acquire the worldly knowledge.
1: Kani ubhayabharatiga untundasindi.
2: But remain as ubhayabharati.
1: Nijamainatundi gnanam atma gnaname.
2: The true wisdom is of the self.
1: Danni pettukoni
2: with that
1: deenni tejinchandi.
2: Give up this body attachment.
1: Nenu ee naadu 1 gantaku raitu, raatri 1 gantaku ikkadiki vachanu.
2: భగవాన్ కేమ్ ఓవర్ హియర్ మిడ్ నైట్ అట్ 1 o'clock.
1: ఆ మిడ్ నైట్ అనేటువంటిది ఏమిటని?
2: వాట్ ఈస్ దిస్ మిడ్ నైట్ టైమ్?
1: అది బ్రహ్మముహూర్తము.
2: దట్ ఈస్ బ్రహ్మముహూర్త.
1: అంటే ఏమి?
2: వాట్ డస్ ఇట్ మీన్?
1: ఈ కైలాసం నుంచి,
2: ఫ్రమ్ కైలాస,
1: ఆ లింగాలంతా బయలుదేరేటువంటి కూడా బ్రహ్మముహూర్తం ఉంది.
2: ఇట్ ఈస్ ద టైమ్ ఆఫ్ ఎమర్జెన్స్ ఆఫ్ లింగ, ద బ్రహ్మముహూర్త, మిడ్ నైట్.
1: కనుక మా లింగం వచ్చినటువంటి అంతా కూడాను ఆ బ్రహ్మముహూర్త టైం లోనే.
2: దెర్ఫోర్ ది లింగ ఎమర్జ్ అట్ దట్ మోమెంట్.
1: దానికి కాళ్ళు ఉండవు, కాళ్ళు ఉండవు.
2: అండ్ ఇట్ డస్ నో,
1: అదే అది వస్తుంది.
2: ఇట్ జస్ట్ మూవ్స్ ఆన్ ఇట్స్ ఓన్.
1: అదంతే అంతే పోతుంది.
2: అండ్ ఇట్ వానిషెస్ ఆన్ ఇట్స్ ఓన్.
1: కనుకనే ఆ బ్రహ్మముహూర్త సమయం లోపల అవన్నీ వచ్చినప్పుడు నేను లేచాను.
2: భగవాన్ గాట్ అప్ యాజ్ లింగ స్టార్టెడ్ ఎమర్జింగ్.
1: ఇక్కడికి వచ్చాను.
2: భగవాన్ కేమ్ హియర్.
1: చూచాను
2: స్వామి
1: అందరూ భక్తులు విద్యార్థులు ఆనందంగా పాడుతున్నారు.
2: భగవాన్ నోటీస్డ్ డివోటీస్ అండ్ స్టూడెంట్స్ సింగింగ్.
1: కానీ ఎట్టి భక్తులు భక్తులుగా కనిపించారు?
2: బట్ హూ ఆర్ ద రియల్ డివోటీస్?
1: మనసు నందు నిశ్చలమైన మనసులో పెట్టుకుని,
2: ద మైండ్ విచ్ ఇస్ స్టడీ,
1: నిర్మోహం చేత స్వామి స్వామి అనేటువంటి తలుచుకుంటూ కూర్చున్నటువంటి వారు నిశ్చలమైన భక్తులు.
2: యు ఆర్ రియల్ డివోటీ ఇఫ్ యూ గాట్ ది స్టడీ మైండ్ అండ్ టోటలీ అటాచ్డ్.
1: కానీ అందరూ కూర్చున్నారు.
2: All are seated.
1: ఈ హాల్లో మాత్రం వేల మంది కూర్చున్నారు.
2: ఇన్ దిస్ హాల్ థౌజండ్స్ ఆర్ సీటెడ్.
1: అందరూ భక్తులు కాదు.
2: ఆల్ ఆర్ నాట్ డివోటీస్.
1: దేహం కూర్చుంది కానీ మనసు భగవంతుడి వైపు మరలుతున్నది.
2: బాడీ ఇస్ హియర్ బట్ ద మైండ్ హ్యాస్ నాట్ టర్న్ టువర్డ్స్ గాడ్.
1: కనుక మనోసత్వమే నిజమైనటువంటి భక్తి.
2: దేర్ఫోర్ దట్ విచ్ టేక్స్ యువర్ మైండ్ ద డైరెక్షన్,
1: ఎక్కడైనా
2: డివోషన్, యూ మే సిట్ ఎనీవేర్.
1: కానీ దైవానికి సంబంధించినటువంటి వాడు,
2: but understand with your mind that God is near you,
1: akkade devatvam niku praptistundi.
2: There you will understand, experience divinity.
1: Nidra vastundi.
2: You may sleep.
1: Nidra po.
2: Yes, sleep.
1: Aa nidralo kuda nu bhagavatvam pettukovu.
2: Even while in sleep you can enjoy divinity.
1: Keliku malapadakunda jagratha anta oka saprasaptulo aramalu lekunde appudu tarchukoni jeevatvam kucchundi kani manasu bhagavantru vaipu maralutundadi.
2: Body is here but the mind has not turned towards God.
1: కలుగునే మనోసత్వమే నిజమైనటువంటి భక్తి.

0: ఎందుకు వెలపెలకుండా జాగ్రత్త అనేది ఒక సప్నాశక్తిలో అరమలు లేకుండా ఇప్పుడు తరచుకుని జీవాత్మ చదివేది తారకం అన్నారు.
1: దేర్ఫోర్ ద ట్రూ అటైన్మెంట్ ద ట్రూ విజ్డమ్ ఈ లైస్ ఇన్ దట్ వన్నెస్ ఇన్ ఆల్ ద త్రీ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ద వేకింగ్ ద డ్రీమ్ అండ్ ద డీప్ స్లీప్.
0: ఈ విధంగా ఏ సమయం కూడాను దైవత్వం మాత్రం మనసులో పెట్టుకుని
1: కీపింగ్ యూ ద డివైన్ ప్రిన్సిపల్,
0: కానీ ఆ దైవత్వం పైన ప్రేమ ఉండబట్టే కదా అలాంటి సమయంలో కూడా లేచి ఇంత దూరం వచ్చి కూర్చుంటారు.
1: బికాస్ ఆఫ్ దట్ లవ్ ఫర్ ద డివోటీస్ భగవాన్,
0: ఆ ప్రేమనే లేకపోతే వాళ్ళు బెడ్రూమ్ లో వాళ్ళు పండుకుంటారు చక్కగా.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ లవ్ యూ వుడ్ యాజ్ వెల్ స్లీప్ ఎట్ హోమ్.
0: కానీ ఆ దాన్ని కూడా త్యజించి
1: అండ్ దట్ హ్యాస్ టు బి నౌ
0: వచ్చి ఓ చెట్టు కింద కూర్చొని చెట్టుకు ఆనుకొని అదే దైవత్వంగా భావించుకుంటూ ఉంటారు.
1: Therefore people come walk along, sit under the shade of a tree, lean back and then think of God.
0: అది నిజమైనటువంటి భక్తి.
1: That is true devotion.
0: ఏ అనుకూలములు అక్కర్లేదు.
1: You don't need any convenience.
0: ఏ ఆనందము అక్కర్లేదు.
1: Not any pleasure.
0: ఏ ఆహారము అక్కర్లేదు.
1: No food is necessary.
0: అలాంటి సమయం లోపలనే స్వామి యొక్క తత్వము ఏకత్వంగా మారుతుంది.
1: At that time only you can know the principle of Swami, that is oneness.
0: కనుక ఎక్కడైనా మీరు పోయినప్పటికీ మీ మనసును మాత్రం మీ స్వాధీనంలో పెట్టుకోండి.
1: యు మే గో ఎనీవేర్ హ్యావ్ టోటల్ కంట్రోల్ ఆన్ యువర్ మైండ్.
0: అది ఏ ఉభయ భారతి సర్వులకులను బోధించినటువంటిది.
1: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ ఉభయ భారతి టు ఎవ్రీబడి.
0: అట్టి ఉభయ భారతి తత్వమును తప్పక మనం ఉంచుకుంటే మన గృహములంతా కూడా పవిత్రమైన మార్గంలో ఉంచవచ్చు.
1: ఇఫ్ యూ పే హీ టు ద టీచింగ్ ఉభయ భారతి వీ కెన్ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్.
0: భౌతికమైనటువంటి యొక్క దృష్టి మనం మనసు మార్చకూడదు.
1: వీ షుడ్ నాట్ గో బై ద ఫిజికల్ సీన్స్ ద వరల్డ్ ఈ సినారియో.

0: బహిర్ముఖమైనటువంటి శబ్దంతో నమశివాయ, హాఫ్ దీంతో ఒక నమశివాయ, శబ్దరహితంగా ఇంకొక నమశివాయ.
1: వి సే నమశివాయ విత్ ఆల్ ద సౌండ్ అండ్ వెర్బల్ ఎక్స్ప్రెషన్, బట్ దేర్ విల్ బి ఎక్స్ప్రెషన్ ఆఫ్ నమశివాయ ఈవెన్ ఇన్ స్టేట్ ఆఫ్ సైలెన్స్.
0: పెదవులతో పట్టినటువంటి కూడా ఆ నమశివాయ ప్రపంచానికి చేరిపోతుంది.
1: What that we speak out of the hell with the help of the lips would reach the whole world.
0: Tangutho palipinatvanti anta kuda nu notiki maatrame cherutundi.
1: That's what you speak with your tongue will be contained within the mouth.
0: Manasutho chesinatvanti chintana sarvatra vyapinchipothundi.
1: The thinking of the mind is all pervasive.
0: Idi moodu rakamulainatvanti chintana.
1: These are three ways of expression.
0: Kanuka manasutho chesinatvanti chintana chaala nitya satyamainatvantidi.
1: That what you do with your mind is eternal.
0: ఆ విధంగా మీరు మనసుతో చేసుకుంటూ, లేకపోతే రూములో 10 మంది ఎంత ఉంటారు వాళ్లకు నిద్రాభంగం కలగకూడదు, ఇంకోరికి డిస్టర్బెన్స్ కలగకూడదు, కలుక్కోకుండా నోటితో చెప్పకుండా మనసుతోనే అనుకోండి.
1: There may be many people, your roommates there, and you should not disturb them. But you should chant, you should think of God mentally.
0: కనుక మెంటలీగా మీరు చేసుకుంటూ పోతే,
1: ఇఫ్ యూ డూ ఇట్ మెంటలీ,
0: అదే నీకు నిత్యమైనటువంటి మార్గము, చక్కగా రాజమార్గం బయలుదేరుతుంది.
1: That will last long. It is the royal path.
0: Bhajana bina sukh shanti nahi. Hari bhajana.

జపతాళం వినాశం యోగ నహీ.

ఇచ్చుకొనుడు సేవా, ఇచ్చుకొనుడు సేవా, పుచ్చుకొనుడు ప్రేమ, ఇచ్చుకొనుడు సేవా, పుచ్చుకొనుడు ప్రేమ, అటుల దైవ.

0: దైవతత్వమరయరండి.
1: వై షుడ్ యూ సర్చ్ ఫర్ గాడ్ ఇదర్ అండ్ సిదర్? ఈజ్ హీ నాట్ ప్రెసెంట్ ఇన్ యువర్ హార్ట్? వాట్ యూ షుడ్ గివ్ ఈజ్ సర్వీస్. వాట్ షుడ్ యూ షుడ్ రిసీవ్ ఈజ్ లవ్. దిస్ ఈస్ ద వే హౌ యూ కెన్ అటైన్ ద డివినిటీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యా దధాతి వినయం అనగా విద్య యొక్క లక్ష్యము వినయము.
1: ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ హ్యూమిలిటీ.
0: వినయ ప్రధాని విద్య.
1: అండ్ ఎడ్యుకేషన్ ఇస్ బేస్డ్ ఆన్ దిస్ హ్యూమిలిటీ.
0: వినయం అనగా కేవలము చేతులు కట్టుకుని తల వంచి ఉండటం మాత్రమే కాదు.
1: Humility does not merely mean folding hands and bowing down your head.
0: అహంకారము మమకార రహితమైనటువంటి యొక్క చర్యలే వినయం.
1: Humility means egoless acts without any possessive instinct.
0: నిత్య జీవితమునందు ఈ అహంకార మమకార రహితమైనటువంటి యొక్క చర్యలు ఎందు జీవితం గడిపినప్పుడే అతను సరి అయిన విద్యావంతుడు కాగలడు.
1: We can consider anyone educated in our daily life if his acts are free from ego and possessiveness.
0: విద్య నేర్చితినంచు విర్రవీగకబోకు. విద్య నేర్చితినంచు విర్రవీగకబోకు. తెలివి తేటలటంచు తిరుగబోకు.
1: Don't pride yourself because of the education you acquired. Don't think, don't move about as if you are intelligent enough.
0: తదువులన్నీయు చదివి చాలా వివేకి అయి మగిటి తన్నెరుగడు మందమతుడు.
1: With all the education being so intelligent and intellectual, he does not know himself, his true nature.
0: ఎంత చదువు చదివి ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
1: With all the education he may occupy any high position, yet a mean man will never give up his mean habits.

0: With all this education, he indulges himself in arguments, but he will never have total knowledge.
1: తరచి చదువు చదువ తర్కవాదమే కాని.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఆర్గ్యుమెంటేషన్.
1: పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: ఇట్ డజంట్ అక్వైర్ టోటల్ విజ్డమ్.
1: చదువు చదివి చదివి చావంగ నేటికి.
0: విత్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ ఆల్ హీ ఫేసెస్ దట్ అల్టిమేట్ డెత్.

0: చదువు చదువవలయు.
1: He should study that which will make him immortal, deathless.
0: ఇది భగవద్గీత యందు ఆధ్యాత్మ విద్య విద్యా నాం, నేను ఆధ్యాత్మిక విద్యను అన్నాడు.
1: ఇన్ భగవద్గీత గాడ్ డిక్లేర్స్ దట్ హీ ఈజ్ ఎ స్పిరిచువల్ విజ్డమ్.
0: ఆధ్యాత్మ విద్య నేనే,
1: ఐఎమ్ స్పిరిచువాలిటీ.
0: దీనికంటే మరొక ప్రత్యేకమైనటువంటి విద్యలు లేవు.
1: దేర్ ఇస్ నో సపరేట్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఈనాటి విద్యలన్నీను ప్రాకృతమైనటువంటి విద్యలు.
1: All the present is secular knowledge.
0: ఇవన్నీ బుకిష్ నాలెడ్జ్.
1: దట్స్ ఆల్ బుకిష్ నాలెడ్జ్.
0: కానీ ఆధ్యాత్మ విద్య అనేటువంటిది ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: బట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఈజ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: కనుక ఈనాటి విద్యలన్నీ కూడాను కేవలము భౌతికమైన, లౌకికమైన, ప్రాప్తమైన, అనిత్యమైన, అశాస్త్రమైన, అసత్యమైనటువంటి విద్యలే.
1: Therefore, the modern education is purely temporary, worldly, physical, and secular.
0: దీనిని విద్య అని చెప్పుటకు కూడాను సరి అయినటువంటిది కాదు.
1: You cannot call this education vidya in the true sense of the word.
0: Vidya, vidya.
1: Vidya is vidya.
0: ఏది జ్ఞానమును కలిగించును అదియే విద్య.
1: That which inculcates wisdom is vidya.
0: Vidya, vid అనగా జ్ఞానము. Vidya ఏది, ఏది జ్ఞానమును కలిగించునో అది ఏ విద్య.
1: దట్ విచ్ ఇన్స్టిల్స్ విజ్డమ్ ఇస్ విద్య.
0: కానీ అట్టి విద్యా స్వరూపుడైనటువంటి వాడే భగవంతుడు.
1: గాడ్ ఇస్ వెరీ ఫార్మ్ ఆఫ్ విజ్డమ్.
0: భగవంతుడు ప్రత్యేకంగా లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ సపరేట్.
0: మీరందరూ కూడా భగవత్స్వరూపులే.
1: యూఆర్ ఆల్ డివైన్ ఫార్మ్స్.
0: నీవు దైవాన్ని కావాలని కోరటం లెక్కర్లేదు. నీవే దైవం.
1: You don't need to specially ask for God. You are God.
0: దీనికి నా క్వశ్చన్ ఏమిటంటే, నీవు నిన్ను ఎందుకు ఆశిస్తున్నావు?
1: భగవాన్స్ క్వశ్చన్ ఇస్ దిస్, వై డూ యూ వాంట్ యువర్ సెల్ఫ్? వై డూ యూ వాంట్ యువర్ సెల్ఫ్? వై డూ యూ నీడ్ యువర్ సెల్ఫ్?
0: వై డూ యూ నీడ్ గాడ్ అంటే వై డూ యూ డూ యువర్ సెల్ఫ్?
1: వాట్ డూ యూ మీన్ వెన్ యూ సే వై డూ యూ వీ నీడ్ గాడ్? వై డూ యూ నీడ్ యువర్ సెల్ఫ్?
0: యూ ఆర్ గాడ్.
1: యూ ఆర్ గాడ్.
0: God is not separate from you.
1: God is not separate from you.
0: In you, with you, above you, below you, around you.
1: God is in you, with you, above you, below you, around you.
0: You are God.
1: You are God.
0: ఈ సత్యాన్ని తెలిపేటువంటిదే ఆధ్యాత్మిక విద్య.
1: This truth is taught by spiritual education, spiritual knowledge.
0: ఈ ఆధ్యాత్మికమైనటువంటిది ఎక్కడ అభివృద్ధి అవుతుంది?
1: Where do you find this spiritual knowledge, the place where it develops?
0: విద్యార్థులారా,
1: students,
0: ఒక విత్తనము తీసుకుని వచ్చి,
1: to bring a small seed,
0: tinnulo petti,
1: put it in a tin,
0: neeru poste,
1: water it,
0: vittanam kuldi potundi, mokkaradu,
1: the seed decays.
0: Ade vidhamugane,
1: likewise,
0: adhyatmane entu dani ende ee prema ane beetamulu natinappude adiye goppa vishwamane entu prachanga roopondi aanandamane entu phalamu manaku andistundi.
1: But on the other hand, if you sow the seeds of love in the field of spirituality,
0: భూమి యందు ఈ విత్తనము నాటినప్పుడు ఇది ఏమాత్రము అభివృద్ధి కాదు.
1: When the seeds are not sown in the field of spirituality, they will not grow.
0: సాధనమున్న పనులు సమకూరు ధరలోన.
1: It's only out of effort you will be successful on earth.
0: ప్రతి దానికి కూడా సాధన చేయాలి.
1: For everything you should practice.
0: Practice. Walking practice, talking practice, eating practice, dealing practice, reading practice, writing practice.
1: Walking, eating, writing, reading, everything is practice.
0: Talking practice.
1: Talking is practice.
0: Amma nerpthundi. Nayana, amma, appa, ani nerpthundi. Ivanni practice valla vachinatundi.
1: It's only your mother that makes you practice the words amma.
0: Deenini Geeta, Sreyohi Gnanam Abhyasat. జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం. మనకు శాంతి కావాలనుకున్నాం. శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్. అభ్యాసం చేయి మొదలు.
1: యూ వాంటెడ్ పీస్, గీత సేస్ ప్రాక్టీస్ ఇట్.
0: మీరు ఇక్కడ కూర్చున్నారు పద్మాసనం వేసుకుని.
1: యూఆర్ ఆల్ సీటెడ్.
0: ఈ పద్మాసనం వేసుకుని కూర్చోవటం అలవాటే లేకపోతే, అభ్యాసమే లేకపోతే మీరు కూర్చోలేరు.
1: If you don't practice how to squat on the ground, it's not so easy to sit like that.
0: కనుకనే కూర్చోవటం కూడాను ఒక ప్రాక్టీసే.
1: sitting also needs practice.
0: జీవితం అంతా కూడాను ఒక ప్రాక్టీస్.
1: The whole life is a matter of practice.
0: ఒక చిన్న డ్రామా వేయాలంటే ఒక 10 దినాల ముందుగానే ప్రాక్టీస్ చేస్తూ వస్తుంటారు.
1: Even to enact a drama, you start practicing earlier.
0: కాబట్టి ఇది world is like a stage.
1: World is like a stage.
0: All are actors. God is director. దీనికంటే ప్రాక్టీస్ కావాలి.
1: God is the director. You need practice for all.
0: దైవత్వం అనేటువంటిది ఆధ్యాత్మికమైనందు మాత్రమే మనకు అలవడుతుంది.
1: యు కెన్ ఓన్లీ నో గాడ్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్.
0: ప్రతి మానవుని ఎందు కూడాను మంచితనము అనేటువంటిది ఉన్నది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దిస్ పోర్షన్ ఆఫ్ గుడ్నెస్.
0: మంచితనం అనేటువంటిది జ్ఞానాగ్ని.
1: అండ్ దట్ వెరీ గుడ్నెస్ ఇన్ హిమ్ ఇస్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్.
0: ఆ ఫైర్ అనేటువంటి దానిపైన మనం లక్ష్యంను విస్మరించి దానిని మర్చిపోవటం చేతనే ఆ ఫైర్ నుంచి యాష్ నిమురు కప్పుతూ ఉండాలి.
1: యాజ్ వీ హవ్ ఫర్గాటన్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్, యాజ్ వీ హవ్ నెగ్లెక్టెడ్ ఇట్, ఇట్ ఈస్ కవర్డ్ బై ది యాష్ అవుట్ ఆఫ్ ద ఫైర్.
0: ఈ యాష్ ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ కమ్?
0: ఫైర్ నుంచినే వచ్చింది.
1: ది యాష్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఫైర్.
0: ఫైర్ నుంచి వచ్చినటువంటి యాష్ ఫైర్ ని కప్పివేసింది.
1: Having been born out of the fire, it covers the very fire.
0: కాబట్టి మన యందు ఉన్నటువంటి మంచితనమునకు దీనిని ఏది కప్పివేస్తుంటారు?
1: So goodness within us,
0: raga dveshamu ee ahankaram anetunti fire nunchi vachinatunti ee nimure kappi vestundadu.
1: Therefore the fire of goodness latent within you is covered by attachment, hatred, ego.
0: Ahankaram anetunti untundadi.
1: Therefore there is goodness in everybody.
0: Deenine Plato moode padamulu cheppadu.
1: Plato uttered three words:
0: truth,
1: goodness
0: and beauty.
1: Truth, goodness and beauty.
0: దీనిని భారతీయుల యొక్క ఉపనిషత్తు యందు సత్యం శివం సుందరం అన్న.
1: భారతీయస్ యాజ్ పర్ ఉపనిషత్ పార్లన్స్ దే కాల్ ఇట్ సత్యం శివం సుందరం.
0: ట్రూత్
1: గుడ్నెస్
0: అదే బ్యూటీ.
1: దట్ ఈస్ బ్యూటీ.
0: కనుకనే ప్రతి మానవుని యందు కూడాను దైవత్వం అనేటువంటి యొక్క మంచితనం ఉంటుండాలి.
1: Therefore, within every man, there is present latent goodness and divinity.
0: There
1: is no man in this world without this goodness.
0: కాని దానిని కల్పించుకున్నటువంటి ఒక రాగద్వేషములు కప్పివేస్తున్నాయి.
1: However, because of his own acquired artificial traits, such as hatred and attachment,
0: తద్వారా ఆ దైవత్వాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాము.
1: For that reason, we are not able to recognize the latent divinity.
0: కనుక అట్టి దైవత్వాన్ని గుర్తించుకోవాలనుకున్నప్పుడు ఈ కప్పుకున్నటువంటి యొక్క అహంకారము లేక రాగము ద్వేషము ఇత్యాది జూడిని మనము దూరం చేయాలి.
1: Therefore what we have to do is we have to blow off the ash of ego, attachment and hatred.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: ఆధ్యాత్మికం అంత సులభమైన మార్గం మరొకటి లేదు.
1: స్టూడెంట్, స్పిరిచువాలిటీ ఈజ్ ఈజియెస్ట్.
0: ఇంతకంటే సులభమైనటువంటిది లోకంలో ఎక్కడ కూడా కనిపించదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో అదర్ థింగ్ ఈజియర్ దెన్ దిస్.
0: ఈ గులాబీ పుష్పమైన నలపడం కొంచెం కష్టం కావచ్చు.
1: ఈవెన్ టు రబ్ దిస్ టెండర్ పెటల్ ఆఫ్ రోజ్ ఫ్లవర్ ఇస్ డిఫికల్ట్.
0: ఆధ్యాత్మికాన్ని అర్థం చేసుకోవటం అంత సులభం.
1: బట్ టు అండర్స్టాండ్ స్పిరిచువాలిటీ ఇస్ సో ఈజీ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: తన ఎందే ఉన్నది.
1: ఇట్ ఇస్ లేటెంట్ ఇన్ యు.
0: వెతుకని అక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు సర్చ్.
0: అన్వేషణ అనవసరము.
1: సర్చ్ ఈస్ నాట్ నీడెడ్.
0: అయితే ఎట్ట దీన్ని వెతకాలి?
1: How to search for it?
0: ఎక్కడో బయట ఉంటే కదా నీ వెతకాలి.
1: If it is present outside, you can
0: search. బయట లేదు.
1: It's not outside. తన
0: ఎందే ఉన్నది, తానగానే ఉన్నాడు.
1: It is within you and you are God.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మిమ్మల్ని మీరు ఎక్కడైనా బయట తట్టి వెతుక్కుంటారా?
1: స్టూడెంట్స్, do you search for yourselves anywhere outside?
0: మిమ్మల్ని మీరు ఎవరు వెతుక్కోలేరు.
1: నో వన్ విల్ సెర్చ్ ఫర్ వన్స్ ఓన్
0: సెల్ఫ్. తనను తాను వెతుక్కునేటువంటి వాడు మూర్ఖుడనే చెప్పవచ్చు.
1: ఎనీవన్ హూ సెర్చెస్ ఫర్ హిజ్ ఓన్ సెల్ఫ్ ఇస్ ఎ ఫూల్.
0: కాబట్టి నీవే దైవమై ఉన్నావు.
1: సో యూ ఆర్ గాడ్.
0: అది ఏ 3 అంకెలతో వైస్ ఛాన్సలర్ చెప్పాడు.
1: వైస్ ఛాన్సలర్ సెడ్ మీన్ 3 నంబర్స్.
0: జీవాత్మ పరమాత్మ అని రామకృష్ణ పరమహంస ఏదో ప్రత్యేకంగా చెప్పాడని కొటేషన్ చెప్పాడు.
1: హీ కోటెడ్ రామకృష్ణ పరమహంస యాజ్ ది ఇండివిజువల్ సోల్ అండ్ ద కాస్మిక్ సోల్, జీవాత్మ అండ్ పరమాత్మ.
0: కానీ నా ఉద్దేశం మరొకటి.
1: Bhagavan's view is this:
0: aham dehatma,
1: aham dehatma,
0: aham jeevatma,
1: aham jeevatma,
0: aham paramatma,
1: aham paramatma,
0: aham dehatma,
1: aham dehatma.
0: Aa dehatma nene anukotame ajnanamu.
1: To feel that you are the body is ignorance.
0: Ide dvaitamu.
1: This is dualism.
0: అహం జీవాత్మ. ఇది విశిష్టాద్వైతము.
1: టు కన్సిడర్ దట్ యువర్ ఎన్ ఇండివిజువల్ సోల్ ఈస్ క్వాలిఫైడ్ నాన్ డ్యువలిజం.
0: అహం పరమాత్మ.
1: అహం పరమాత్మ
0: ఇది అద్వైతం.
1: అహం పరమాత్మ ఇస్ నాన్ డ్యువలిజం.
0: అహం దేహాత్మ.
1: అహం దేహాత్మ
0: ది వన్ యూ థింక్ యు ఆర్.
1: అహం దేహాత్మ అమౌంట్స్ టు ద వన్ యూ థింక్ యు ఆర్.
0: అహం జీవాత్మ ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
1: అహం జీవాత్మ ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
0: అహం పరమాత్మ.
1: అహం పరమాత్మ
0: ఐ రియలీ ఆర్.
1: అహం పరమాత్మ ద వన్ యు రియలీ ఆర్.
0: వన్ రియలీ ఆర్
1: ద వన్ హూ రియలీ ఆర్.
0: ఈ తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకున్నప్పుడు
1: వెన్ వీ నో దిస్ క్లియర్లీ
0: దేహ ఆత్మ.
1: దేహ ఆత్మ
0: జీవ ఆత్మ.
1: జీవ ఆత్మ
0: పరం ఆత్మ.
1: పరం ఆత్మ
0: ఈ దేహం జీవం పరం మూడు వేరైపోయినాయి. ఆత్మ ఆత్మ ఆత్మ ఒక్కటే అయిపోయింది.
1: దేహం బాడీ జీవం ది ఇండివిజువల్ ద పరం స్పిరిచువల్ దే ఆర్ సెపరేట్. ఆత్మ
0: గాయత్రి మంత్రం నందు కూడాను ఓం భూర్ భువః స్వః. ఓం భూర్ భువః స్వః
1: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ గాయత్రి. భూర్
0: భూలోకము.
1: భూలోక
0: ఏమిటి ఈ భూలోకం అంటే?
1: వాట్ ఈస్ దిస్ ఎర్త్?
0: అంత పదార్థమయమైనటువంటిదే ఈ భూలోకము.
1: హోల్ ఎర్త్ ఇస్ మెటీరియల్.
0: అంత మెటీరియలైజేషన్.
1: దిస్ ఇస్ ఆల్ మెటీరియలైజేషన్.
0: మెటీరియలైజేషన్ అదే బాడీ.
1: దట్ ఈస్ ద బాడీ.
0: భూమ్ అనగానే అదే బాడీ.
1: భూర్ మీన్స్ దట్ ద బాడీ.
0: ఓం భూర్ బాడీ.
1: ఓం భూర్ ద బాడీ.
0: భువః
1: భువః
0: ఈ బాడీని ఆడిస్తూ ఉంటుంది అది. అది ఏ జీవతత్వము?
1: The individual soul.
0: దాని వైబ్రేషన్.
1: దిస్ ఈస్ కాల్డ్ వైబ్రేషన్.
0: ఈ వైబ్రేషన్ అనేటువంటిది లోపల ఉంటుండగానే దేహం అంతా సంచరిస్తూ ఉంటుంది.
1: As the vibration is present within, it makes the body.
0: Body materialization.
1: Body is materialization.
0: జీవుడు వైబ్రేషన్.
1: The individual soul is vibration.
0: ఆత్మ రేడియేషన్.
1: The real spirit is radiation.
0: Materialization.
1: Materialization.
0: Vibration.
1: Vibration.
0: Radiation.
1: Radiation.
0: ఈ మూడు మన యందే ఉంటున్నాయి.
1: All the three are within you.
0: ఇంక ఎక్కడ నీవు వెతికేది?
1: Where do you search?
0: ఎందుకు వెతకాలి?
1: Why should you search?
0: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే సర్వము నీవే అయిపోతావు.
1: When you know this truth, everything amounts to your own self.
0: అందువల్లనే ఒకానొక సమయమునందు
1: at one time
0: కబీర్.
1: కబీర్.
0: బీదవాడు.
1: Poor man.
0: ఏదో పాప బట్టలు నేసి ఆ వచ్చిన డబ్బు తోపల ఏదో 10 మందికి అన్నం పెట్టి తాను తినేటువంటి వాడు.
1: హీఈస్ ఎ వీవర్. హీ వీవ్స్ యార్న్ అండ్ క్లాత్ అండ్ లీడ్స్ హిస్ డైలీ లైఫ్.
0: ఎప్పుడు చూసినా కూడా రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని నేసేటువంటి వాడు నేత పని.
1: యాజ్ హీ వీవ్స్ హీ రిపీట్స్ గాడ్స్ నేమ్ రామ్ రామ్ వీవింగ్ వీవర్.
0: ఈ నామంతో నేసినటువంటి వస్త్రములకు ఎంతో విలువగా ఉండేటువంటిది.
1: As weaving process went on, he repeated God's name. Therefore, they were
0: కాని తాను ప్రాఫిట్ కోసం ఏమాత్రము కాచుకోవటం లేదు.
1: But he didn't do that for profit purpose.
0: దానికి ఎంత కాస్తు అంతకు మాత్రమే అమ్మేటువంటి వాడు.
1: But without any profit, he just sold it.
0: వారి స్థితిగతులు గుర్తించుకున్నట్టు సమయం లోపల చాలా బీదవారిగా ఉంటే ఊరికి ఇచ్చేటువంటి వాడు. ఆనాడు పస్తుపడి ఉండేటువంటి వాడు.
1: Sometimes he used to offer them free of cost if the poor people come to him.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: గ్రీక్ పీపుల్ ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు
1: హియర్ డివోటీస్ ఫ్రమ్ గ్రీస్ ఆర్ హియర్.
0: 25 మంది గ్రీక్ పీపుల్స్ ఉంటారు కూడాను.
1: 25 గ్రీస్ పీపుల్
0: బెంగళూరులో ప్లేన్ లో దిగారు.
1: దే గాట్ డౌన్ దేర్ ఎట్ బెంగళూరు ఎయిర్పోర్ట్.
0: పెద్ద లగేజ్ నీపు కట్టుకున్నారు.
1: హ్యూజ్ లగేజ్ దే టైట్ టు దేర్ బ్యాగ్.
0: రెండు సంకల్లో కూడాను వాటర్ కావాలి వారికి నీరు. ఆ యొక్క నీరు బాటిల్స్ అంతా తగిలించుకున్నారు.
1: దే ఆల్సో వర్ క్యారింగ్ ది బిస్లేరీ బాటిల్స్ డ్రింకింగ్ మినరల్ వాటర్.
0: వారి భక్తి భక్తి.
1: That is their devotion.
0: Akkada nunchi by walk.
1: Right from the airport Bangalore, they started walking.
0: Om Sat Sai Ram Babaaya Namaha. Om Sat Sai Babaaya Namaha. Om Sat Sai Babaaya Namaha. Ani okkoka aduku kudanu Sat Sai Babaaya Namaha. Sat Sai Babaaya Namaha. Ani aa padam cheppi adukulu petti puttabattiki vachi cheraru.
1: Right from airport, right to the spot, they reached walking every step, repeating God's name, Om Sri Sat Sai Babaaya Namaha.
0: వస్తానే నేను చక్కగా దగ్గరికి వెళ్లి రిసీవ్ చేసుకున్నాను.
1: భగవాన్ అప్రోచ్ దెమ్ అండ్ బ్లెస్ దెమ్.
0: కాళ్ళు నొప్పిగా ఉందా అన్నాను.
1: డు యు ఫీల్ పెయిన్ ఇన్ యువర్ లెగ్స్?
0: అయ్యో ఇంకా 10 మైళ్ళైనా మేము నడుస్తాం స్వామి, చాలా ఆనందంగా ఉంటుంది అది.
1: The devotees from Greece said, we can still walk further and further as this is a chance.
0: ఈ నామాన్ని స్మరించుండేటువంటి వాళ్ళం కాదు.
1: Had we traveled by car, we wouldn't have chanted. అందువల్లే
0: ప్రాచీన కాలంలో కష్టే ఫలి అన్నారు. కష్టపడినప్పుడే ఫలం వస్తుంది.
1: Therefore ancient said, unless you struggle hard.
0: అట్టనే కబీర్ కూడాను ప్రతి సమయం నందు కూడా అడుగు పెట్టేటప్పుడు రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని ఆ విధంగా అడుగులు పెట్టి నడిచేటువంటి వాడు.
1: He also used to walk like that, every step repeating Ram's name.
0: ఇదని ఒక భక్తి ప్రపత్తులంత కూడాను దేశమంతా వ్యాప్తి అయిపోయింది.
1: His devotion and steadfastness are known everywhere all over the country.
0: ఆ దేశపు రాజు కూడాను ఇది తెలుసుకున్నాడు.
1: The king also came to know of this.
0: పాపం చాలా బీదవాడు.
1: He's very poor.
0: ఇతనికి ఎవరూ దిక్కు లేరు.
1: He has no one to support.
0: అనాథి అనాథుడు అన్నాడు.
1: He's only alone.
0: అట్టి అనాథునికి తీసుకుని పోయి ఇదిగో ఈ పదార్థాలంతా ఇవ్వండిని ఒక పెద్ద పల్లకి నిండుకు బట్టలు తినుబండారములు అన్ని నింపి ఆ యొక్క కబీర్ ఇంటికి పంపించాడు.
1: As he has none to support, the king sent in a palanquin, the richest and so many pleasures.
0: నదికి వెళ్లి స్నానం చేసి వచ్చాడు కబీర్ చూచాడు.
1: Kabir had gone there in the river and returned and saw. He saw a big palanquin.
0: పల్లకిని నలుగురు మోసుకుని వచ్చారు.
1: Four brought it.
0: కావలసినంత సామాగ్రి అంతా అందులో నిండి ఉంటుండాలి.
1: There's so many articles are there.
0: ఆశ్చర్యంగా విచారించాడు ఈ నలుగురిని కూడా.
1: He asked them with utter surprise.
0: మా ఇంట్లో ఉండేది మేమిద్దరే.
1: Only two stay here at our home.
0: ఈ నలుగురు మోసే పల్లకి తీసుకుని వచ్చారే, మేము ఇద్దరు క్షేమంగానే ఉన్నాము అన్నారు.
1: Why have you brought this palanquin carried by four people? We two are fine here.
0: నలుగురు people మోసేటువంటిది ఏమిటి? డెడ్ బాడీని.
1: Only dead body is carried by four people.
0: కాబట్టి మేము క్షేమంగా ఉన్నామని రాజు గారికి చెప్పండి అన్నాడు.
1: Please inform the king that we are fine, hale and healthy.
0: కాదు కాదు కబీర్ స్వామి.
1: They said, no కబీర్ స్వామి.
0: ఇదిగో మీరు చాలా బీదవారు.
1: యు ఆర్ వెరీ పూర్.
0: అనాథులు.
1: యు ఆర్ లెఫ్ట్ ఆల్ అలోన్.
0: రాజుగారి ఆజ్ఞ అదే.
1: దిస్
0: ఆ అనాథునికి కొండ పోయి దీన్ని అందించండి అన్నాడు. అదే వర్డ్స్ యూజ్ చేశారు వీళ్ళు.
1: దే యూజ్ సేమ్ వర్డ్స్ సెడ్ బై ద కింగ్ హిమ్సెల్ఫ్. హీస్ అనాథ, లెఫ్ట్ విత్ నో సపోర్ట్, గివ్ హిమ్ దీస్ థింగ్స్.
0: ఓహో, రాజుగారు చెప్పారా, అనాథునికి ఇవ్వమని చెప్పారా? మంచిది, అయితే నేను అనాథుని కాదు.
1: Say that I am not anatha, I am not forlorn, I am not
0: bhagavantudu rabudu naaku naathudiga unnadu.
1: I have got my master Rama.
0: Nenu anathudu kaadu.
1: I am not left alone.
0: Ramude anathudu, atariki ingo naathudu ledu.
1: Rama has no other master about him.
0: Okay, ivanni teeskunpai atariki ichcheseyindi anna.
1: Better you pass on all these things to Rama.
0: Suchara kadir aa padamulo enta artham untundali.
1: Those words contain a lot of
0: ఎవరు జగత్తులో అనాథుడు లేడు.
1: ఇన్ దిస్ వరల్డ్ నన్ ఆర్ ఫోర్ లో.
0: అనాథుడు అనగా ఎవరు? భగవంతుడు ఒక్కడే అనాథుడు.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్ లెఫ్ట్ ఆల్ అలోన్.
0: అందరికీ ఒక్కొక్క మాస్టర్ ఉంటున్నాడు.
1: ఎవ్రీ వన్ హెస్
0: కానీ గాడ్ కి ఇంకొక మాస్టర్ లేడు.
1: బట్ దేర్ నో మాస్టర్ టు గాడ్.
0: అతను మాస్టర్ కాదు.
1: ఈజ్ నాట్ మాస్టర్.
0: అతను కింగ్ కాదు.
1: ఈజ్ నాట్ ఎ కింగ్.
0: అతను కింగ్ మేకర్.
1: ఈజ్ నాట్ ద కింగ్ బట్ గాడ్ ఈజ్ కింగ్ మేకర్.
0: కనుక అనాథుడు అనేటువంటి వాడు భగవంతుడు ఒక్కడే.
1: ఇఫ్ యూ ఆర్ టు సే ఫోర్ లాన్ ఇస్ గాడ్.
0: అనేక మంది అట్టంటుంటారు, స్వామి నన్ను అనాథుని చేయొద్దండి.
1: సమ్ ప్రే, స్వామి డోంట్ మేక్ మీ ఫోర్ లాన్, లెఫ్ట్ ఇస్ నో సపోర్ట్ ఈదర్.
0: నీవు కాదు నాయన అనాథుడు, నేను అనాథుడిని.
1: యు ఆర్ నాట్ అనాథ, ఇన్ఫాక్ట్ ఐఎమ్ అనాథ.
0: కనుక నీవు అనాథుడు అని చెప్పవద్దు అంటుంటా.
1: నెవర్ సే సో.
0: అదే విధంగానే ప్రతి ఒక్క భక్తుడు కూడాను దైవం యొక్క తత్వాన్ని, దైవం యొక్క యథార్థాన్ని గుర్తించుకునలేక అనేక విధములుగా అపోహలు పడతారు. వాళ్ళ ఆవేశం లోపల ఒక విధమైనటువంటి భావమును అనేక విధంగా పొంగింప చేసుకుంటారు.
1: As devotees are not able to understand the true nature of the divinity because of their temper and emotion, and they imagine different ways.
0: కాని భగవంతుని నమ్మినటువంటి వాడికి ఏ విధమైనటువంటి యొక్క లోటు ఉండదు.
1: The one who has got full faith in God will not have any shortage
0: of that. మనయందు ఒక దివ్యత్వం అనేటువంటి జ్యోతి వెలగాలనుకుంటే మనయందు ఈ రాగ ద్వేషాన్ని ముందు దూరం చేయండి.
1: In order to illumine the latent divinity within you, give up all this attachment and hatred.
0: కనుక ప్రేమ తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోండి.
1: Develop love.
0: అహంకార మమకారం ఉండకు.
1: Do not have ego and
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: దీనికంతా నేనే చక్కని ఆదర్శం.
1: భగవాన్ సెట్స్ ది బెస్ట్ ఐడియల్.
0: ఐడియల్
1: ఐడియల్
0: ఎట్లా? మీరందరూ కూర్చున్న దగ్గరనే కూర్చోండి.
1: యు ఆర్ ఆల్ సీటెడ్ వేర్ యు ఆర్.
0: నేనే నడుచుకొని వచ్చి
1: భగవాన్ వాక్స్
0: నడుము వంచి
1: ఈ బెండ్
0: చెయ్యి చాపి
1: స్ట్రెచెస్
0: మీ దగ్గర నుంచి లెటర్స్ తీసుకుంటూ ఉంటుంటారు.
1: అండ్ పిక్స్ అప్ లెటర్స్ ఫ్రమ్ యూ.
0: లేకపోతే నేను అహంకారంతో ఒక దగ్గర కూర్చొని మీరందరూ వచ్చి నాకు లెటర్స్ ఇవ్వండి అంటే ఎందుకు ఇవ్వకూడదు? మీరు ఇవ్వవచ్చు కాదని అహంకారం ఉండకూడదు. నీవు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళు వెళ్ళు వెళ్ళు అని చక్కగా ఆదర్శాన్ని అందించటమే సాయి యొక్క ఐడియల్. ఇన్ని వేల మంది ఇంత ప్రదేశం నుంచి ఇన్ని మైళ్ళ దూరం నడుచుకుని వచ్చినటువంటి వారి దగ్గర ఇంత స్వామి దగ్గరికి రాలేరా? రాగలరు. కానీ నాది అహంకారం లేదు అనేటువంటిది నిరూపించే నిమిత్తమై నేను ఈ విధమైనటువంటి యొక్క కర్మలను మీకు బోధిస్తూ ఉంటున్నాను.
1: భగవాన్ టీచర్స్ త్రూ హిజ్ ఎగ్జాంపుల్ ద బెస్ట్ ఐడియల్. ఇన్ ఫ్యాక్ట్ హ్యాడ్ హీ వాంటెడ్ యూ టు కమ్ టు హిమ్ అండ్ గివ్ లెటర్స్ యూ వుడ్ హ్యావ్ డన్ ఇట్. బట్ టు షో దట్ హీ హస్ నో ఈగో అట్ ఆల్.
0: వీరు నా వారు, వారు నా వారు, వీరు నా వారు అని ఈ అభిమానమే లేదు.
1: భగవాన్ హ్యాస్ నో అటాచ్మెంట్ లైక్ మైన్ అండ్ థైన్.
0: అందరూ నా వారే.
1: ఆల్ బిలాంగ్.
0: నేను మీ వాడిని.
1: అండ్ హీ ఈజ్ యువర్స్.
0: ఈ సత్యాన్ని ప్రతి భక్తుడు కూడాను విద్యార్థి కూడాను గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ మస్ట్ బి నోన్ బై ఎవ్రీ డివోటెడ్
0: యందు. మమాత్మ సర్వభూతాత్మ.
1: బికాజ్ ఇట్స్ ఓన్లీ గాడ్ స్వామి ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్.
0: మమాత్మ
1: ఓన్లీ భగవాన్
0: సర్వభూతాత్మ
1: ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్.
0: అందరి ఎందు ఉన్నది ఒక్కటే.
1: సేమ్ థింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: అయితే ఎందుకు కనిపించకూడదు అందరికి?
1: దెన్ వై నాట్?
0: ఒకరు దగ్గరగా ఉంటారు, ఒకరు దూరంగా ఉంటారు.
1: వై సమ్ ఆర్ క్లోజ్, సమ్ ఆర్ డిస్టెన్స్.
0: భగవంతుని యొక్క ఇది కాదు.
1: ఇట్స్ నాట్ గాడ్స్ యాక్షన్.
0: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క వ్యామోహములు వారిని చుట్టి కట్టి పెట్టి ఉండటం చేతనే ఈ విధమైనటువంటి యొక్క దీంతో మునిగిపోతున్నారు.
1: బికాస్ దే ఆర్ బౌండ్ అండ్ టైడ్ అప్ బై వరల్డ్లీ డిజైర్ దే కీప్.
0: అందులో ఈనాటి యువకులకు
1: పర్టికులర్లీ
0: ఉడుకు రక్తము వేగంగా ప్రవహిస్తుంటాది,
1: బాయిలింగ్ బ్లడ్.
0: ఈనాటి మాటలు ఆటలు పాటలే వాళ్లకు మోజు పోజు.
1: They have got all this liking mozu and they have got all the pose. Pose also because of the words and the pain upon their hands.
0: విద్యార్థులు మరిగిపోవడం చేతనే ఈనాటి పిచ్చి పిచ్చి పాటలు, పిచ్చి పిచ్చి ఆటలు, పిచ్చి పిచ్చి మాటలు లైక్ చేస్తున్నారు.
1: And because of this pose they begin to like all the meaningless songs, meaningless stories in the novels, the material.
0: దైవత్వం అంటే దైవ చింతన అంటే, దైవ ప్రసంగం అంటే, దైవ భజన అంటే వారికి అంతా ఈ సూటిగా చేరవు.
1: దే ఆర్ నాట్ రెడీ, దే ఆర్ నాట్ ప్రిపేర్ టు హియర్.
0: కొంతమందికి ఇక్కడ విని ఇక్కడ వెళ్లిపోతుంది.
1: సమ్ హియర్ త్రూ వన్ ఇయర్ అండ్ లీవ్ ఇట్ త్రూ ది అదర్ ఇయర్.
0: భోజరాజు సమయంలో
1: టైమ్స్ ఆఫ్ కింగ్ భోజ
0: శిల్పి
1: స్కల్ప్చర్
0: మూడు విగ్రహాలు తీసుకుని వచ్చి పెట్టాడు.
1: బ్రాట్ త్రీ ఐడల్.
0: శిల్పి చక్కగా మూడు కూడాను ఒకే విధమైనటువంటి రీతిగా చూడడానికి ఉంటున్నాయి.
1: కల్చర్ కార్ ది త్రీ ఐడల్స్
0: అన్ని సుందరంగానే ఉంటున్నాయి.
1: ఆల్ ది ఆర్ బ్యూటిఫుల్.
0: మంత్రిని పిలిచాడు.
1: ఈ సమన్ మినిస్టర్.
0: మంత్రి,
1: మినిస్టర్
0: ఇది ఏది? చాలా ఫస్ట్ క్లాస్ సరైనటువంటి ప్రైజ్ అందించడానికి ఏది సరైనటువంటిది నీవు నిర్ణయించమన్నాడు.
1: మినిస్టర్ డిసైడ్ నౌ ఆర్ ది త్రీ ఐడల్స్ హియర్ విచ్ వన్ ఈస్ ద బెస్ట్ to receive the award.
0: Prabhuji, chaminchandi, 5 nimishallo vastanu annadu.
1: Minister, oh lord, just excuse me, I'll be back in 5 minutes.
0: Vigraharikam unti inkenduku 5 nimishalu neeku bathroom povala? Inge pani untundadi neeku?
1: When the idols are here, why do you need 5 minutes time? Should you go to bathroom or what?
0: Lopaliki veldadu inta tarra oka kaddi teeskonu vachadu, inapa kaddi.
1: He went in and brought and a wire.
0: Oka wire teeskonu vachadu.
1: A wire.
0: ఒక విగ్రహంలో షోలో పెట్టాడు.
1: ఈ పియర్స్ ఇన్ టు ది ఇయర్.
0: ఇక్కడ పెట్టేటప్పటికే ఇక్కడ వచ్చింది అది.
1: అండ్ ది సేమ్ వైర్ కేమ్ అవుట్ ఆఫ్ ది అదర్ ఇయర్.
0: ఇది వర్స్ట్ అన్ని తీసుకెళ్ళి
1: వర్స్ట్ టైప్.
0: రెండో విగ్రహంలో ఒక చెవులో పెట్టాడు.
1: ద సెకండ్ ఐడల్ ఓవర్ దేర్ ఇన్సర్టెడ్ ఇన్ వన్ ఇయర్
0: వచ్చింది.
1: ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ ది మౌత్.
0: ఇది సెకండ్ ప్రైజ్ అన్నాడు.
1: దిస్ ఈస్ ద సెకండ్ వన్.
0: ఇంకొకటి విగ్రహంలో చెవులో పెట్టాడు.
1: ఇన్ థర్డ్ ఐడల్ ఇస్ ఇన్సర్టెడ్ ఇయర్.
0: అది లోపల పోయింది.
1: ఇట్ హస్ గాన్ ఇన్సైడ్.
0: ఇట్ ఇస్ ఫస్ట్ అన్నాడు.
1: హి సెడ్ దిస్
0: ఇస్ ఫస్ట్ ప్రైజ్ అన్నాడు.
1: దిస్ స్టాండ్స్ ఫర్.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: విన్న విషయాలు లోపలికి తీసుకోవటమే ఫస్ట్ ప్రైజ్.
1: ఫస్ట్ ప్రైజ్ మీన్స్ ఆల్ దోస్ హర్డ్ మస్ట్ బి టేకెన్.
0: కనుకనే ఈ విధమైనటువంటి యొక్క నవీన కాలం నందు ఆధునిక యుగమునందు కొందరు ఈ చెవితో వింటారు, ఈ చెవితో వేడవిస్తారు.
1: దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ మోడర్న్ ఏజ్. దే లిసన్ విత్ వన్ ఇయర్.
0: కొంతమంది గ్రంథంలో చదివినటువంటివి, స్వామి చెప్పినటువంటివి వాక్కు లోపల ఉచ్చరిస్తారు చిలక పాకల వలె.
1: సమ్ రిపీట్ లైక్ ఎ పారెట్ వాట్ ఆల్ దే హియర్ ఫ్రమ్ భగవాన్.
0: మరికొంతమంది విన్నటువంటి విషయాన్ని లోపల తీసుకుని జీర్ణించేసుకుంటారు.
1: Whereas some take it in the digest, assimilate.
0: దీనికంత మార్గం ఏమిటి?
1: What's the path?
0: ఏది భేదము?
1: What's the body?
0: ప్రకృతి భేదమా? కాదు కాదు.
1: Is there any difference? No.
0: ప్రకృతి ప్రకృతిగానే ఉంటుంది.
1: The nature remains same.
0: నీ లైక్ లో ఉంటుంది ఈ యొక్క మార్పు.
1: Every the change. That's the main.
0: ఈ లైక్ ఎక్కడ నుంచి వస్తుంది?
1: Where from does it come?
0: సంఘ దోషం నుంచి చేరుతుంది.
1: Because it depends on the company.
0: ప్రతి వ్యక్తి కూడాను నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అని కోరుతుంటాడు.
1: Everyone desires to be happy at the individual level and also his family.
0: ఇది ఎంత పిచ్చితనము.
1: What madness is it?
0: ఓ పిచ్చివాడా,
1: ఓ madcap.
0: నీవు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి,
1: your family should be good
0: అంటున్నావు. నీవెక్కడున్నావు? ఎవరిపైన ఆధారపడి ఉన్నావు?
1: Where are you? On whom do you depend?
0: నీవు నీ కుటుంబం పైన ఆధారపడి ఉన్నావు.
1: You depend on your family.
0: నీ కుటుంబం ఎవరిపైన ఆధారపడి ఉంది?
1: On whom does your family depend?
0: సమాజం పైన ఆధారపడి ఉంది.
1: It depends on society.
0: సమాజం బాగుంటేనే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటేనే నీవు బాగుంటావు. కాబట్టి నీవు నీ కుటుంబమే కాదు సమాజము.
1: If society is good, your family will be good. If your family is good, you will be good. Therefore, society is important.
0: సంక్షేమాన్ని మనం ఆశించినప్పుడే మన క్షేమము సంఘ క్షేమంలో ఆధారపడి ఉంటుంది.
1: So long you desire the welfare and the prosperity in the society, your prosperity in turn depends on that.
0: లోక సమస్త సుఖినో భవంతు.
1: Therefore, we pray that everybody should be happy.
0: అందరూ సుఖంగా ఉండినప్పుడే మనము సుఖంగా ఉండగలము.
1: When everyone is happy, so do I.
0: ఈ విధమైనటువంటి యొక్క వేదాంత ప్రబోధలు ఇంత పవిత్రమైనటువంటి యొక్క మూల సూత్రాన్ని బోధిస్తూ వచ్చినాయి.
1: The Vedantic teachings speak of these primal principles.
0: కానీ ఈనాటి దురదృష్టవశాత్తు
1: unfortunately today
0: బోధకులు సరైనటువంటి బోధనలు చేయటం లేదు.
1: We don't have proper teachers.
0: వినేటువంటి వారికి సరైన ఇంట్రెస్ట్ లేకుండా ఉంటుంది.
1: And the listeners also don't have that much interest.
0: ఉంటుంటాదో అక్కడే మనకు లభ్యం అవుతుంది.
1: వేర్ దేర్ ఇస్ ఇంట్రెస్ట్ దేర్ విల్ బి ఇంట్రెస్ట్.
0: కానీ ఈనాడు ఇంట్రెస్ట్,
1: బట్ టుడే వీ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ బట్ వీఆర్ ఇంట్రెస్ట్.
0: ఇంట్రెస్ట్ కావాలి,
1: ఇంట్రెస్ట్ ఈజ్ నెసెసరీ.
0: అదే మనలో మనకు కావాల్సినటువంటి.
1: దట్స్ వాట్ ఈస్ నీడెడ్ నౌ.
0: ఇంట్రెస్ట్ లో ఉంటున్నాడు అనగా సోంబరిపోతుగా ఉంటున్నాడు.
1: బట్ వీఆర్ ఆల్వేస్ ఇంట్రెస్ట్ లైక్ లేజీ మ్యాన్.
0: ఇది మనకు పని రాదు.
1: ఇస్ దట్ గుడ్?
0: సంఘం మంచి దాంతో మనం చేరాలి.
1: వీ షుడ్ బి
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: Tell me your company, I shall tell you what you are.
0: నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చయతత్వం, నిశ్చయతత్వే జీవన్ముక్తి. సత్సంగత్వే నిస్సంగత్వం, సత్సంగంతో మనం చేరాలి.
1: Therefore, we should be in good company.
0: Good company.
1: Good company is needed.
0: ఏమిటి ఆ గుడ్ కంపెనీ అంటే?
1: What is this good company?
0: గుడ్ కంపెనీ అంటే ఏమి? విషయ సంబంధమైనటువంటి దాన్ని ఏమాత్రం కూడా అధికంగా పెట్టుకోకుండా దైవత్వాన్ని అధికంగా చింతించేటువంటిది గుడ్ అనేటువంటిది పెట్టారు.
1: Good company means which is away from the sensual pleasure. Kanukune
0: every good work is God work annaru.
1: Therefore every good work is God's work.
0: Yet God's work annaru.
1: How do you call it?
0: G O O D. Good.
1: The spelling of good is G O O D.
0: You chakkaga vicharam chesi
1: inquire clearly.
0: Ee prapancham anta emiti?
1: What is this all this world?
0: Emi lead
1: nothing whatsoever.
0: Punarapi jananam పునరపి మరణం. పుట్టడం చావటం, పుట్టడం చావటం, పుట్టడం చావటం.
1: ఇట్ ఇస్ ఓన్లీ లైఫ్ ఆఫ్టర్ లైఫ్, రిపీటెడ్ బర్త్ అండ్
0: డెత్. పునరపి జనని జఠరే శయనం.
1: స్టేయింగ్ దేర్ ఇన్ మదర్స్ వూమ్ అగైన్ అండ్ అగైన్.

0: One finds it so difficult to cross this ocean of family life, and then he prays to God.
1: ఏమి లేదు,
0: నథింగ్ వాట్స్
1: రావటం పోవటం రావటం పోవటము.
0: ఇట్స్ ఓన్లీ కమింగ్ అండ్ గోయింగ్.
1: అందుకోసమే దీనికి జగత్ అని పేరు పెట్టారు.
0: దేర్ఫోర్ దిస్ ఇస్ కాల్డ్ జగత్.
1: జగత్ అనగా ఏంటి? జగత్, జగత్, జగత్. రావటం పోవటం రావటం పోవటమే ఉంటుండాలి.
0: జగత్ మీన్స్ జా కమింగ్, గత్ మీన్స్ గోయింగ్, కమింగ్ అండ్ గోయింగ్.
1: కనుక ఏమీ లేదు ఇందులో,
0: నథింగ్ హియర్.
1: ఇదంతా ఒట్టి జీరో.
0: ఎవ్రీథింగ్ ఇస్
1: కాబట్టి ఒక జీరో నువ్వు మైనస్ చేయి.
0: సో డిడక్ట్ వన్ జీరో.
1: ఓ ఓడిలో ఒక జీరో మైనస్ చేస్తే గాడ్ అయిపోయింది.
0: నవ్ అవుట్ ఆఫ్ దిస్ జీఓడి మైనస్ వన్ ఓ ఈస్ జీఓడి గాడ్.
1: కనుకనే మనకు గాడ్ ఎక్కడుందంటే జగత్ ఉండినంత వరకు గుడ్ అవుతుంది. జగత్తును కొంతవరకు మనం ఇచ్చేస్తే గాడ్ అయిపోతుంది.
0: So it is good so long you have got the feeling towards the nature.
1: జగత్తుని విడువనక్కర్లేదు.
0: You don't need to give up nature.
1: నీ కుటుంబాన్ని నీవు పోషించుకో.
0: Take care of your family.
1: నీ కర్తవ్యాలను నీవు నిర్వర్తించుకో.
0: Do your duty.
1: నీ ఆఫీస్ వర్క్ నీవు చూసుకో.
0: Attend to your office work.
1: కానీ అన్ని కూడా నువ్వు దైవాత్మిక భావంతో చూసుకో.
0: But take it with a spirit of total surrender to God.
1: Not surrender.
0: Look after work as if it's God's work.
1: Everything is God's work.
0: Everything is God's work.
1: అందువల్లనే మనం ఏది చేసినా కానీ work will be transformed into worship.
0: With this work will be transformed into worship.
1: Akkada worship e lekapothe nee work kuda sarigu cheyalevu.
0: When there's no worship you can't work properly.
1: Nee office work untundali. Aa office work paina oka vidhamainatundi worship e lekapothe office work nu alakshyam chestam.
0: If you don't have worship, a kind of devotion to your office work,
1: worship ante kevalam bhagavantuni worshipame kaadu, work nu kuda worship cheyali.
0: Worship doesn't mean worshiping God. Work also you should worship.
1: Kabatti prati work nu,
0: ఎవ్రీ వర్క్,
1: ప్రతి విషయాన్ని,
0: ఎవ్రీ మ్యాటర్
1: మనం వర్షిప్ చేయాలి.
0: యూ హ్యావ్ టు వర్షిప్.
1: అప్పుడే దాని యొక్క ఫలితము చక్కగా మనకు లభ్యమవుతుంది.
0: దెన్ ఓన్లీ రిజల్ట్స్ విల్ బి పాజిటివ్.
1: ఒక పని చేస్తూ దానిపైన మనసు పెట్టకుండా పోతే ఆ పని పాడైపోతుంది.
0: వై డూయింగ్ సమ్ వర్క్ ఇఫ్ యూ డోంట్ కాన్సన్ట్రేట్ ఇట్ విల్ గెట్ స్పాయిల్డ్.
1: కనుకనే మనం వర్క్ పైన వర్షిప్ చేయాలి.
0: సో వీ హ్యావ్ టు వర్షిప్ అవర్ వర్క్.
1: కాబట్టి వర్షిప్ అంటే ఒక దేవుడు మాత్రమే వర్షిప్ చేయటం కాదు.
0: వర్షిప్ డజంట్ మీన్ వర్షిప్
1: ఒక్కటి కూడా మానవుడు తెల్లవారి మొదలు రాత్రి పరుండనంత వరకు చేసే సర్వ పనులు కూడా వర్షిప్ లే.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ ఎవ్రీ యాక్టివిటీ ఇస్ వర్షిప్.
1: పొట్ట కోసం తింటున్నాం,
0: వీ ఈట్ ఫర్
1: అగ్ని కూడా వర్షిపే,
0: దట్స్ ఆల్సో వర్షిప్.
1: బ్రహ్మార్పణం, బ్రహ్మహవిన్, బ్రహ్మాగ్ను, బ్రహ్మనాహుతం, బ్రహ్మైవ దేవ కంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన, అంత బ్రహ్మార్పణం.
0: ఈవెన్ యూ ఈటింగ్ ఈజ్ ఆఫరింగ్ టు గాడ్.
1: నీవు అక్కడ బ్రహ్మార్పణం అనేటువంటిది చేయకపోతే నీవు తిన్న అన్నం ఎట్ట నీకు జీర్ణమైపోతా ఉంది.
0: ఇఫ్ యూ డోంట్ ఆఫర్ టు గాడ్ ద ఫుడ్ యూ ఈట్, హూ ఈస్ గోయింగ్ టు డైజెస్ట్ ఇట్?
1: అక్కడ లోపల ఉన్న అహం వైశ్యా నరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త అచాం నంద్యం చతుర్భం అహం వైశ్వానరో భూత్వ. అయ్యా, నీ కడుపులో నేను వైశ్వానుడుగా ఉండి దాన్ని చక్కగా ఇడ్లీ పిండి రుబ్బినట్టుగా రుబ్బి చక్కగా దాన్ని మసం చేసి దాని సర్వాంగములకు సప్లై చేయటం వల్లే నువ్వు తిని తిరిగి మంత పుష్టిగా సంతృష్టిగా నువ్వు జీవించగలుగుతున్నావు.
0: యూ గెట్ ది రిప్లై ఫ్రమ్ ఇన్ సైడ్. I am present in the form of Vaishwanara in your stomach. I grind all the food you eat, make it into an essence of your whole body.
1: Supply chese vallu evaru?
0: Who is going to supply all the essence?
1: Nee ye vidhanga nee prayatnam chestunnavu?
0: What effort you are making?
1: Emi cheyatam?
0: Nothing.
1: Gunde kottukuntundadi.
0: The heart beats.
1: Neeku nee prayatnam em untundadi?
0: What is your effort?
1: Adhe daivam yokka sankalpam.
0: That is God's will.
1: Ayyo naa sankalpam lekapothe etta jarugutundi ani ahankari viravigutadu.
0: If you are egoistic,
1: నీ గుండె కొట్టుకోవటంలో నీ యొక్క ప్రయత్నం ఏమిటి?
0: ఎస్, వాట్ అటెంప్ట్ యూఆర్ మేకింగ్ టు మేక్
1: నీ బ్లడ్ సర్క్యులేషన్ లోపల నీ ప్రయత్నం ఏమిటి?
0: వాట్ ఈస్ యువర్ ఎఫర్ట్, వాట్ యువర్ యాక్టివిటీ దేర్?
1: నీ పల్స్ లోపల నీ యొక్క ప్రయత్నం ఏమిటి?
0: వెల్, ఇన్ ద పల్స్ రేట్ వాట్ ఈస్ యువర్?
1: ఇదేమీ లేదు,
0: నథింగ్.
1: దైవం దే,
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: ఆ దైవమే ఈ యొక్క దీన్నంతా కూడా గుండె నాడిస్తున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ మేక్స్ ద హార్ట్ బీట్
1: అండ్
0: హి పంప్స్ ద హార్ట్.
1: ఈ లంగ్స్ లో వచ్చి తెలికే దీనికి ఆక్సిజన్ చేస్తున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ ప్యూరిఫైస్ బ్లడ్
1: అండ్ సర్వాంగానికి సప్లై చేస్తున్నాడు.
0: అండ్ ఇట్స్ ఓన్లీ గాడ్ హూ సప్లైస్ ఆక్సిజన్.
1: ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అంతా రెండు కూడా తానే చేస్తున్నాడు.
0: సో గాడ్ టేక్స్ కేర్ ఆఫ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: ఆ దైవత్వమే లోపల లేకపోతే నీవు ఏ పని చేయలేవు.
0: సో ది డివినిటీ విత్ ఇన్ యూ కెనాట్ డూ ఎనీథింగ్.
1: కనుక ఆ దివ్యత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించుకోవాలి.
0: సో వీ హావ్ టు నో దిస్ డివినిటీ ఇన్ ద ఫస్ట్.
1: మనం నమ్మినా నమ్మకపోయినప్పటికీ తన పనేమో తాను చేస్తున్నాడు.
0: బిలీవ్ ఇట్ ఆర్ నాట్, గాడ్ డస్ ఆన్ హిస్ ఓన్.
1: అయితే నమ్మి చేస్తే నీకు మరింత ఆనందం ఉంటుంది.
0: బట్ ఇఫ్ యూ డూ ఇట్ ఇన్ ఫుల్ ఫెయిత్ యూ విల్ బి బ్లిస్ఫుల్.
1: తెలిసి మ్రొక్కు, చూచి త్రొక్కు అన్నారు.
0: ఆఫర్ ఆల్ ప్రేయర్ ఇన్ ఫుల్ అవేర్నెస్ అండ్ వాచ్ యువర్ స్టెప్.
1: మనం ప్రతి ఒక్కటి తెలుస్తానని అనుభవించాలి.
0: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫుల్ నాలెడ్జ్.
1: అగ్ని ఉంది,
0: హియర్ ఇస్ ఫైర్.
1: అగ్ని ఉంటుంటే మనము తెలుసుకుంటే దానిపైన చేయి పెట్టాం మనం.
0: If you know there is fire, you don't touch it.
1: తెలుసుకోకుండా పోయినప్పుడు ఎక్కడో చూసుకుంటూ దానిపైన పెడితే కాలిపోతుంది.
0: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు ఆర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ఇట్ యు విల్ గెట్ యువర్ సెల్ఫ్ బర్న్.
1: తెలి శ్రీరామ చింతన చేయవి ఓ మనసా, తెలి శ్రీరామ చింతన చేయవి
0: ఓ మైండ్, ప్రే టు ద లార్డ్ రామ ఇన్ ఫుల్ నాలెడ్జ్ ఇన్ ఫుల్ అవేర్నెస్.
1: తెలిసి ఆ భగవత్ చింతన చేయి.
0: ఇన్ ఫుల్ నాలెడ్జ్ థింక్ ఆఫ్ గాడ్.
1: ఎట్లా?
0: హౌ?
1: సర్వము తన యందే ఉంటున్నది.
0: ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ యు.
1: ఆ దైవాజ్ఞ లేకుండా,
0: వితౌట్ గాడ్స్ విల్, నథింగ్ విల్
1: హ్యాపెన్. శివలో బ్రహ్మలో,
0: రైట్ ఫ్రమ్ అండ్ టు బ్రహ్మ,
1: శివ కేశవాదులలో,
0: ఆల్సో ఇన్ శివ అండ్ కేశవ,
1: ప్రేమ మీర వెలసియుండే

0: వాట్ ఫార్ షుడ్ ఐ లివ్? ఇస్ ఇట్ ఫర్ ది ప్రైజ్ ఆఫ్ ది వరల్డ్? రామ
1: ప్రతి ఒక్కటి కూడాను దైవం యొక్క చేతనే అన్ని పరిపూర్ణమైన యొక్క స్వరూపాన్ని పొందుతున్నాయి.
0: ఎవ్రీథింగ్ బికమ్స్ టోటల్ అండ్ హోలిస్టిక్ విత్ ద డివైన్.
1: ఈ జ్ఞానాన్ని పొందే నిమిత్తమై విద్య కావాలి.
0: We need this vidya, the knowledge only to have this
1: Ramayanam anta ee vidya kosam cheptunnanu.
0: The whole thing is said, Bhagavan said only to teach you.
1: Yeah, edi gnanaanni bodhisthunu adi vidya.
0: Vidya means that which teaches you wisdom. Ye
1: gnanam idi?
0: What sort of wisdom?
1: Padartha gnanama?
0: Material?
1: Padartha gnanam nandu kuda nu reaction untundadi.
0: Even for material
1: annanti andu reaction, resound and reflection.
0: Everything there is reaction, reflection and resound.
1: Ippudu idi oka padartham.
0: Here is matter.
1: Balla.
0: Table.
1: అనుకుంటున్నాను.
0: When you thump the desk, you will feel the pain.
1: నేను బల్లను కొట్టినాను అని నేను చెప్తున్నాను.
0: You say that you thumped the table.
1: బల్ల కూడాను నిన్ను కొట్టింది.
0: It also has beaten you.
1: చక్కగా పిల్లలు అర్థం చేసుకోవాలి.
0: Boy should understand this well.
1: బల్లను కొట్ అనుకుంటా అనగా ఏంటి? బల్ల కూడా నిన్ను కొట్టింది.
0: When you say that you feel pain.
1: మాత్రమే బల్లను కొట్టడం కాదు, బల్ల కూడా నిన్ను కొట్టింది.
0: You have not only thumped the table.
1: అక్కడ రీసౌండ్, రియాక్షన్, రిఫ్లెక్షన్ వస్తుంది.
0: హియర్ యూ ఫైండ్ ఆల్ ద త్రీ, రియాక్షన్, రిఫ్లెక్షన్, రిసౌండ్.
1: కనుకనే మనం ఏమి చేస్తామో, ఏమి చెప్తామో, ఏమి తలుస్తామో అదంతా మనకు రీసౌండ్ గా, రిఫ్లెక్షన్ గా, రియాక్షన్ గా వస్తుంది.
0: సో వాట్ ఎవర్ వీ డూ, వాట్ ఎవర్ వీ సే, వాట్ ఎవర్ వీ లిసన్ టు,
1: కనుకనే మంచి చేసి, మంచి చూచి, మంచి విని, మంచి తలంచి మంచిని అనుభవించు.
0: దేర్ ఫోర్ లెట్ అస్ సీ గుడ్, లెట్ అస్ హియర్ గుడ్, లెట్ అస్ స్పీక్ గుడ్, లెట్ అస్ థింక్ గుడ్ అండ్ ఎక్స్పీరియన్స్ గుడ్.
1: అందువల్లే మంచి పని చేసేది మానవత్వం యొక్క ప్రధానమైన లక్ష్యం.
0: Therefore to do good is the main quality of mankind.
1: మానవుని యొక్క లక్ష్యం ఏమిటి?
0: What is the quality aim of man?
1: మానవుడై పుట్టి,
0: having been born a human,
1: గొప్ప తెలివితేటలు కలిగి ఉంటుండి,
0: being highly intelligent,
1: మేధాశక్తిగా భావించి,
0: an intellectual,
1: గొప్ప విద్యావంతుడని విశ్వసించి,
0: థింకింగ్ హైలీ ఎడ్యుకేటెడ్,
1: గొప్ప ఉద్యోగంలో పనిచేస్తూ,
0: ఆక్యుపైయింగ్ ఎ పొజిషన్ ఆఫ్ అథారిటీ,
1: సామాన్యమైనటువంటి పసిపక్షులు కాదు వలె ప్రవహిస్తుంటే ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ వన్ బిహేవ్స్ లైక్ దట్ ఆఫ్ ఎ బీస్ట్, అనిమల్ ఆర్ బర్డ్ ఆర్ ఇన్సెక్ట్, వాట్ ఇస్ ది యూజ్?
1: నీకున్న ఆకలి చిన్న చీమకు కూడా ఉంటుంది.
0: ద హంగర్ యు హ్యావ్ ఈజ్ వెరీ సేమ్ యాజ్ ద హంగర్ ఆఫ్ ఎన్ యాంట్.
1: నీకున్నటువంటి భయము ఆ చిన్న చీమకు కూడా ఉంటుంది.
0: ద ఫియర్ ఇన్ యూ ఇస్ వెరీ మచ్ సేమ్ యాజ్ ద ఫియర్ ఇన్
1: డిజైర్స్ అనిమల్స్ అంతా ఉంటుంది.
0: ద డిజైర్స్ ఆర్ కామన్.
1: బజార్లో పోయే కాకులకు, గద్దలకు, కుక్కలకు, నక్కలకు, కోతులకు అన్నిటి కూడా ఉంటున్నాయి నీ యొక్క డిజైర్స్.
0: The crows, the foxes, the dogs, everywhere around have desire.
1: నీవు మానవుడిగా పుట్టి,
0: and we been born a
1: human, పశుపక్షి మృగాదులు వాంఛల వలె నీవు కూడా కొన్ని వాంఛల లోపల మునిగిపోతే నీ యొక్క ప్రత్యేకత ఏమిటి?
0: Being a human being, if you drown yourself in desire like animals, birds, bees around you, at one time
1: జనక మహారాజు పెద్ద యాగం చేస్తున్నాడు.
0: King Janaka was performing a very big ritual yaga.
1: పండిత సమావేశం ఏర్పడినాడు.
0: He convened an assembly of scholars.
1: ఈ పండిత సమావేశం అని చెప్పని గొప్ప గొప్ప పండితులకు అందరికి ఆహ్వానాలు పంపించారు.
0: Great scholars of those times were invited.
1: గొప్ప గొప్ప పేరు పొందినటువంటి పండితులందరూ అక్కడ ప్రవేశించారు.
0: Men of repute and fame and name.
1: కౌలందరూ ప్రవేశించారు.
0: One
1: శాస్త్రజ్ఞులతో ప్రవేశించారు.
0: ఆల్ శాస్త్రీ స్కాలర్స్ అటెండెడ్.
1: వేద శాస్త్ర, ఇతిహాస, పురాణ ప్రమాణములు కూడా నిరూపించేటువంటి యొక్క శక్తులంతా వచ్చారు.
0: ది ఇంటెలెక్చువల్స్ ఆర్ ఎక్స్పర్ట్స్, ఎక్స్పోనెంట్స్ ఆఫ్ దేర్ బ్రాంచ్.
1: కూర్చున్నారు అందరూ.
0: దే ఆర్ ఆల్ సిట్టింగ్ సైలెంట్.
1: ఆ సభ లోపల మధ్యలో ఒకడు వంకర టింకరి ఉండేటువంటి దేహంతో తాను నడుచుకుంటూ వస్తున్నాడు రాజు దగ్గరికి.
0: దేర్ ఇన్ ద మిడ్స్ట్ there came a person with full of bends all over the body and approaching the king.
1: అందరి దృష్టి అతని పైన పడింది.
0: All looked at him.
1: ఏదో సామాన్యంగా వస్తే పర్వాలేదు, వంకర టింకర దేహంతో వస్తే అందరూ దాన్ని చూడటానికి ఒక విచిత్రంగా ఉంటుంది.
0: ఇఫ్ ఈస్ జస్ట్ నార్మల్ యుడ్ హావ్ బీన్ ఆల్ రైట్, బట్ హి హస్ గాట్ సో మెనీ బెండ్స్ అండ్ ట్విస్ట్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: తక్షణమే అందరూ నవ్వారు.
0: ఎవ్రీబడి లాఫ్డ్.
1: ఆ రూపాన్ని చూసేటప్పటికి అందరికి నవ్వు వచ్చింది.
0: ది వెరీ ఫార్మ్ వాస్ క్వైట్ ఫన్నీ.
1: వారందరూ ఎంత నవ్వినారో అంతకు పదింతలు ఆ వ్యక్తి కూడా నవ్వాడు.
0: దిస్ పర్సన్ ఆల్సో లాఫ్డ్ 10 times మోర్ దాన్ ద అదర్.
1: రాజు చాలా ఆశ్చర్యపడ్డాడు.
0: కింగ్ వాస్ సర్ప్రైజ్డ్.
1: రండి, తమరు దయచే ఇండియన్ కు ఉన్నత ఆసనం ఇచ్చాడు.
0: హీ ఆస్క్డ్ హిమ్ ప్లీజ్ కమ్ ఇన్ అండ్ మేడ్ హిమ్ సిట్.
1: పండిత మహాశయ,
0: ఇట్స్ ఎ వెరీ నోబుల్ సౌల్.
1: వీరందరూ నవ్వటంలో ఒక కారణం ఉంటుంది.
0: All people are laughing, there is some reason.
1: Endukanaga
0: the reason is
1: mee dehamu chaala vankarluga tirigindi.
0: Your body is twisted with so many bends.
1: Mee pere emiti?
0: What's your name?
1: నా పేరు అష్టావక్రుడు అన్నాడు.
0: హి సెడ్ మై నేమ్ ఇస్ అష్టావక్ర.
1: అనగా 8 వంపులు తిరిగినటువంటిది ఈ దేహము.
0: అష్టావక్ర మీన్స్ ద బాడీ విత్ 8 బెండ్స్.
1: దీనిని చూచి వారంతా పండితులు నవ్వారు.
0: ఆల్ స్కాలర్స్ లాఫ్డ్ అట్ హిమ్.
1: అప్పుడు అష్టావక్రుడు లేచాడు.
0: దెన్ అష్టావక్ర గాట్ అప్.
1: ప్రభు,
0: ఓ లార్డ్,
1: మీరు పండిత సమావేశము అనేటువంటి వార్త నాకు పంపటం చేత నేను ఇక్కడికి వచ్చాను.
0: ఓ లార్డ్, ఐ హావ్ కమ్ హియర్ ఆన్ హియరింగ్ దట్ యు హావ్ కన్వీన్డ్ ఏ మీటింగ్ ఆఫ్ స్కాలర్స్.
1: పండితులే ఉంటారనేటువంటి ఒక పిచ్చి భావంతో నేను వచ్చాను.
0: ఐ కేమ్ విత్ ది మ్యాడ్ ఫీలింగ్ దట్ హియర్ వి ఫైండ్ ఆల్ స్కాలర్స్.
1: ఒక్కడైనా పండితుడు లేడు.
0: నాట్ ఈవెన్ వన్ స్కాలర్ ఇస్ హియర్.
1: చర్మకారులు ఉంటున్నారు అన్నాడు.
0: ఆల్ ఆర్ కాబ్లర్స్ హియర్.
1: చర్మకారులు అన్నాక చెప్పులు కుట్టేటువంటి వాళ్ళంతా వీళ్ళందరూ.
0: ఆల్ ఆర్ కాబ్లర్స్ హియర్.
1: ఎందుకు ఇంత పెద్దటి మాట అంటున్నావే?
0: ఈ
1: పండితులందరూ కూడా చెప్పులు కుట్టేటువంటి వాళ్ళ.
0: డూ యూ థింక్ దట్ ఆల్ ది స్కాలర్స్ ఆర్ కాబ్లర్స్?
1: చెప్పులు కుట్టేటువంటి వారికి చర్మం యొక్క ఇన్ని చక్కగా తెలుసును.
0: ఓన్లీ ఎ కాబ్లర్ నో ది నేచర్ ఆఫ్ హి స్కిన్.
1: కనుక వీళ్ళందరికీ నా స్కిన్ చూస్తున్నారు వాళ్ళు.
0: సో ఆల్ పీపుల్ హియర్ వాచ్ మై స్కిన్.
1: నా హృదయాన్ని చూడటం లేదు.
0: దే ఆర్ నాట్ వాచింగ్ మై హార్ట్.
1: నా పవిత్రతను చూడటం లేదు.
0: దే డోంట్ నో మై సెక్యూరిటీ.
1: కాబట్టి ఇలాంటి చర్మకారులకందరికీ పండితుల్ని ఆహ్వానం చేశావా అని నాకు పెద్ద నవ్వు వచ్చింది అన్నాడు.
0: ఐ లాస్ట్ లౌడ్లీ రిపీటెడ్లీ బికాస్ దిస్ నాట్ అసెంబ్లీ ఆఫ్ స్కాలర్స్ బట్ అసెంబ్లీ ఆఫ్ కాబ్లర్స్.
1: దృష్టి ఒక్కొక్క రకమైన ప్రతినిధిగా ఉంటుంటుంది.
0: ఈచ్ వన్ థింగ్స్ ఇన్ వన్ వే ఆర్ అదర్.
1: ముండే ముండే మధ్య భిన్న ఒక్కొక్క దృష్టి ఒక్కొక్క రకంగా తోస్తుంటారు.
0: టేస్ట్ వేరీ, హెడ్స్ డిఫర్, థాట్స్ డిఫర్.
1: కనుక ప్రపంచం లోపల ఇట్టి వికృతమైనటువంటి ఒక భావాలతో ఈ జీవితం జరుగుతూ ఉంటుండాలి.
0: వి ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్ సో మెనీ పర్వర్టెడ్ నోషన్స్.
1: ప్రతి ఒక్కరు కూడాను హృదయ తత్వాన్ని గుర్తించాలి.
0: ఎవ్రీవన్ షుడ్ నో వన్స్ ఓన్ హార్ట్ ఫస్ట్.
1: గొప్ప పండితులు అనుకుంటారు,
0: వన్ స్కాలర్
1: గొప్ప కవులు అనుకుంటారు. భగవంతుడు ఈ పాండిత్యాన్ని ఈ కవిత్వాన్ని ఏమాత్రము ముట్టడు, కన్నుతో కూడా చూడడు.
0: గాడ్ విల్ నెవర్ లుక్ ఎట్ యువర్ స్కాలర్షిప్. God will never be bothered of your poetry or composition.
1: Bhava priyude kani bahya priyudu kaadu.
0: God is carried away by your feeling, not by the external.
1: Ayya enta mandiki nee anna daanam chesavu?
0: How many people you served food?
1: Nenu 5000 mandiki anna daanam chesanu.
0: I served food to 5000 people.
1: 2000 mandiki cheralu ichanu.
0: I distributed sarees to
1: 2000.
0: After all,
1: దీన్ని పేరు పెట్టుకోవటమా? ఈ 2000 మందికి చీరలు ఇవ్వటము, 5000 మందికి అన్నదానం ఇవ్వటము, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ దగ్గర పోయి నీవు అడ్వాన్స్ చెప్పించుకో, అంతేకాదు నా దగ్గర చెప్పనక్కర్లేదంటాడు భగవంతుడు.
0: గాడ్ విల్ టెల్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సారీస్ టు 2000 అండ్ ఫీడింగ్ 5000 పీపుల్ యూ బెస్ట్ బెటర్ అకౌంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్.
1: అతను నాకు చూపనక్కర్లేదంటాడు.
0: యూ డోంట్ నో నీడ్ టు షో మీ ద అకౌంట్.
1: నాకు చూపోసింది నీ హృదయ పవిత్రమే చాలు.
0: వాట్ యూ షుడ్ షో మీ ఇస్ ద సాంక్టిటీ ఆఫ్ యువర్ హార్ట్.
1: తనకు హృదయ పవిత్రతను చూచేటువంటి వాడు భగవంతుడు, కానీ దీన్ని దాన్ని చూసేటువంటి వాడు కాదు భగవంతుడు.
0: గాడ్ విల్ లుక్ ఎట్ యువర్ హార్ట్ విచ్ ఇస్ సీక్రెట్, నథింగ్ ఎల్స్.
1: అది అష్టావక్రుడు చక్కగా ఈ ప్రజలకు ఈ పండితులకు బోధించినటువంటి ఒక బోధ.
0: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ అష్టావక్ర టు ఆల్ పీపుల్ అండ్ ద స్కాలర్స్.
1: నా పాండిత్యాన్ని చూడమని.
0: సీ మై స్కాలర్షిప్.
1: పండితుడు అనగా ఏమిటి?
0: హూ ఈజ్ ఎ పండిట్ స్కాలర్?
1: పండిత సమదర్శన.
0: The equal minded.
1: Equal minded pandit.
0: Equal minded one is a pandit or scholar.
1: కాబట్టి ఎక్కడ ఉంది మీ దగ్గర ఈక్వల్ మైండ్?
0: వేర్ ఇస్ దిస్ ఈక్వల్ మైండెడ్?
1: శాలువలు కప్పుకొని కంకణాలు వేసుకుని వృద్ధాక్షలు వేసుకుని వచ్చి కుట్టుతున్నారు ఫోటో కోసమే.
0: You have got only shawls and bracelets and come over there.
1: ఇది కాదు పాండిత్యము.
0: It's not scholarship.
1: నీ హృదయమును విప్పి నీ దాన్ని చూచేటువంటి వాడు కాదు భగవంతుడు.
0: గాడ్ విల్ లుక్ ఎట్ యువర్ హార్ట్ విచ్ ఇస్ సీక్రెట్, నథింగ్ ఎల్స్.
1: అది అష్టావక్రుడు చక్కగా ఈ ప్రజలకు ఈ పండితులకు బోధించినటువంటి ఒక బోధ.
0: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్

0: and come over there.
1: Nikade panditiyamu.
0: It's not scholarship.
1: Nee hudayamunu vippi,
0: open up your heart.
1: Jagat yokka satyanni nirupinchi,
0: prove the truth to the world.
1: Daivattam yokka nityanni manu chaatalchu, adi nijamaina panditiyam.
0: And also publicize how ephemeral transient the world is. That is the quality of a scholar.
1: Alanti panditiyanni manam eenadu prakatinchali, vikasimpajeyali, prachara prabodhana salpali.
0: We have to develop such a scholarship. We have to blossom with such scholarship. Propagate and publicize. Students,
1: meeru O grade techukondi.
0: Secure O grade.
1: Manchiga chadavandi.
0: Read well.
1: Gold medal teeskondi.
0: Secure gold medal.
1: Naaku chaala aanandame.
0: It's also
1: kaani daanito paatu.
0: Along with that,
1: oka daiva vishwasanni kuda pinchukondi.
0: Develop faith in God.
1: ఆ విశ్వాసమే లేకపోతే
0: విదౌట్ దట్ ఫెయిత్
1: దేనిని నువ్వు సాధించలేవు.
0: యు కెనాట్ అచీవ్
1: ఎనీ సాధించి ఏమి ప్రయోజనము?
0: వాట్ ఇస్ ది యూజ్ విత్ ది రెస్ట్?
1: ఇవన్నీ కూడా నువ్వు వ్యర్థమైన
0: ఆల్ విల్ బి ఇన్ వెయిన్.
1: ఈ అన్నింటితో పాటు
0: అలాంగ్ విత్
1: దైవానుగ్రహాన్ని కూడా పొందినప్పుడు నీవు సార్థకత పొందుతావు.
0: ఇఫ్ యు ఆల్సో బి ది రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ యు విల్ రిడీమ్ యువర్ లైఫ్.
1: ఎన్ని ఉండినా దీనికి ప్రయోజనం లేదు.
0: With all the rest of things, without God, everything is useless.
1: తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు,
0: at the time of birth,
1: kanthamalalavemi kanaravu,
0: no gold chain is noticed,
1: manchi mutyapu sarul matsunakunu levu,
0: there are no good pearls around the neck,
1: melmi bangaru danda medaku ledu,
0: there is no gold chain around the neck,
1: mutyala haramu minchagaledu patsala pellanu potakaledu,
0: there are no chains of pearls, diamonds or whatsoever,
1: రత్నాలహారము రంజిల్లగా లేదు గోమేదికపు మాట కూడా లేదు.
0: దేర్ ఆర్ నో చైన్స్ ఆఫ్ ప్రెషర్ స్టోన్స్.
1: కలదు కలదొక్క మాల మీ కంఠమందు కంఠమందు.
0: హవెవర్ దేర్ ఇస్ వన్ చైన్ డెఫినెట్లీ రౌండ్ యువర్ నెక్. దేర్ ఇస్
1: కలదు కలదొక్క మాల మీ కంఠమందు.
0: దేర్ ఈస్ డెఫినెట్లీ ఏ చైన్ రౌండ్ యువర్ నెక్.
1: పూర్వ జన్మాల కర్మలు పొందుపరచి,
0: ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది యాక్షన్స్ ఆఫ్ ది పాస్ట్ లైవ్స్ ఆర్ బ్రాట్ టుగెదర్.
1: మంచి అయినను చెడుగైన త్రుంచకుండా,
0: వితౌట్ బ్రేకింగ్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: బ్రహ్మ మీకిచ్చి పంపెను బరువు మాల.
0: Brahma sends you into this world.
1: Aa mala prathi okani kantamandu untundadi.
0: That necklace everyone has.
1: Kaani adi kanipinchadu.
0: But that's not seen outside.
1: కనిపించినటువంటి మాల ఉంటుండాలి మీలో.
0: దేర్ ఇస్ వన్ నెక్లెస్ చైన్.
1: మాల మంచి మాలగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ బి గుడ్
1: వన్. సుగంధపు మాలగా ఉండాలి.
0: ఇట్ షుడ్ వన్
1: దుర్గంధపు మాలగా ఉండకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ బి వన్ ఆఫ్ మిజరీ.
1: కనుక ఈ విషయ వాసనలు సాధ్యమైనంత వరకు చల్లబరచుకోండి.
0: Therefore, reduce your sensual pleasures.
1: వైరాగ్యం ఎట్ట రావాలి?
0: హౌ టు డెవలప్ డిటాచ్మెంట్?
1: చాలా మంది మా పిల్లలకంట అనుకుంటుంటారు, స్వామి దీనిపైన ఆశపోతుంది, దానిపైన ఆశపోతుంది, దీనిపై ఇవన్నింటిపైన వైరాగ్యం అత్యవసరమన్నారు.
0: భగవాన్ సేస్ యూ షుడ్ డెవలప్ రెనన్సియేషన్ డిటాచ్మెంట్ వైల్ బాయ్స్ సే వి వాంట్ దట్.
1: మీరు విద్యావంతులు, మనుషులు, మానవులము, మనం దైవభక్తి గలవారము అనేటువంటి భావమే దృఢంగా ఉంటే ఈ ఒక్క వైరాగ్యంతో మీ మనసు మారిపోతుంది.
0: ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ యూ కాల్ యువర్ సెల్ఫ్ హ్యూమన్ బీయింగ్స్ ద స్టూడెంట్స్ అండ్ నేచురల్ విత్ దిస్ రెనన్సియేషన్ యూ విల్ గివ్ అప్ ఎవ్రీథింగ్.
1: ఏమిటి వైరాగ్యం అంటే?
0: వాట్ ఈస్ దిస్?
1: కక్కిన అన్నమును తిరిగి వాళ్ళు భుజించరు.
0: నో వన్ వుడ్ ఎవర్ ఈట్ ద వామిటెడ్ ఫుడ్.
1: ఈ కక్కిన అన్నమును ఏ విధంగా త్యజిస్తావో అట్టనే విషయాన్ని త్యజించాలి.
0: జస్ట్ యాజ్ యూ డోంట్ లుక్ ఎట్ దట్ ఫుడ్ విచ్ ఇస్ వామిటెడ్ అవుట్, యూ షుడ్ ఆల్సో,
1: ఈ విషయవాసన ఏదైనా వస్తే ఇది నేను కక్కిన అన్నం,
0: then you should take it as vomited food.
1: దీన్ని చూడకూడదు.
0: యూ షుడ్ నాట్ లుక్ ఎట్ ఇట్.
1: చూడటమే మనకి ఇష్టం ఉండదు.
0: యూ డోంట్ ఫీల్ లైక్
1: దాన్ని. ఎట్ట భుజిస్తావు నీవు?
0: దెన్ హౌ డు యూ
1: ఎట్ట నీవు దాన్ని ఆరగిస్తావు?
0: హౌ డు యూ యాక్సెప్ట్ ఇట్?
1: కనుక నీ వైరాగ్యం అనేటువంటిది కక్కిన అన్నాన్ని విసర్జించినట్టుగా నీవు ఈ తుచ్చమైన భావాల్ని విసర్జించాలి.
0: జస్ట్ ఎస్ వామిటెడ్ ఫుడ్ ఈ జస్ట్ నెగ్లెక్ట్ అండ్ థ్రోన్ అవుట్.
1: ఏదైనా విషయ వాసన
0: డిటాచ్మెంట్.
1: పిల్లలు చాలా జాగ్రత్తగా వినాలి. ఈ వయసు పిల్లలంతా చాలా చెడ్డ చెడ్డవన్నీ చూడటానికి ప్రయత్నిస్తుంటారు, చెడ్డ చెడ్డవన్నీ తలచడానికి ప్రయత్నిస్తుంటారు.
0: స్టూడెంట్ షుడ్ హియర్ వెరీ కేర్ఫుల్లీ బికాస్ దే థాట్స్
1: వచ్చినప్పుడు టచ్చి ఇది నేను కక్కిన అన్నం.
0: వెనెవర్ సచ్ ఫీలింగ్ కమ్స్ ఇస్ వామిటెడ్ ఆఫ్ మెటీరియల్.
1: దుర్గంధము.
0: ఇట్స్ ఫుల్ ఫౌల్ స్మెల్.
1: ఇది చాలా చెడ్డది.
0: ఇట్స్ వెరీ బ్యాడ్.
1: కడుపులో ఉండడానికే తనకి ఇష్టం లేకుండా కక్కి వేసేసాడు.
0: ఇట్ డజంట్ వాంట్ టు స్టే దేర్ ఇన్ ద స్టమక్, దేర్ ఫర్ ఇట్.
1: అలాంటి దాన్ని నేను ఎట్ట ఆశించగలను?
0: హౌ ఎమ్ ఐ టు ఆస్క్?
1: ఇది నిజమైన వైరాగ్యము.
0: దిస్ ఇస్ ది ట్రూ డిటాచ్మెంట్.

0: అటాచ్మెంట్
1: అప్పుడే మంచి పవిత్రమైన మార్గంలో ప్రవేశిస్తావు.
0: దెన్ యూ స్టెప్ ఇన్ టు ద సీక్రెట్ పాత్.
1: ఆ పవిత్రమైన మార్గంలో వచ్చినప్పుడే దైవం నిన్ను ఆనందంగా దగ్గర చేర్చుకుంటాడు.
0: వెన్ యు ట్రెడ్ అలాంగ్ దట్ సీక్రెట్ పాత్ గాడ్ విల్ సర్టన్లీ ఎంబ్రేస్ యూ.
1: అంతకంటే సన్నిధి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ప్రాక్సిమిటీ.
1: అంతకంటే పెన్నిధి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ వెల్త్ బియాండ్ దిస్.
1: అది ఏ నిజమైనటువంటి జీవితానికి ఆశయము.
0: దట్ ఈస్ ది ట్రూ పర్పస్.
1: మానవుని యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ అదే.
0: దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ ఆఫ్ మ్యాన్ కైండ్.
1: వచ్చినందుకు దాన్ని సాధించాలి.
0: లెట్ అస్ అచీవ్ ఇట్ ఫర్ హావింగ్ బీన్ బోర్న్.
1: మంచి పేరును తెచ్చుకోవాలి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: గుడ్ నేమ్.
0: గుడ్ నేమ్.
1: గుడ్ నేమ్.
0: గుడ్ నేమ్ ఈస్ ఇంపార్టెంట్.
1: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై.

0: whether one is a yogi or whether he is a bhogi given to luxury, whether he has renounced everything and is a sannyasi, or whether he is still living in the family and enjoying the aspects of the family, peace and truth are the two things which can alone give him sufficient ananda or bliss. The bliss ananda is contained in getting both peace and realizing truth.
1: Vidyarthi vidyatri ilara భజ గోవిందమునందు అనేక మంది శంకరుల వారి శిష్యులు ఒక్కొక్క శ్లోకంను ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి అర్థమునందు ప్రయోగించి చేసినప్పుడు నిత్యానందమనేటువంటి ఒక ప్రథమ శిష్యుడు ఈ శ్లోకమునందు ఒక విశిష్టతను ఇమిడ్చాడు.
0: బాయ్స్ అండ్ గర్ల్స్, వెన్ శంకర అండ్ హిస్ డిసైపుల్స్ హావ్ గివెన్ ది సెవెరల్ వర్సెస్ in the list called the Bhaja Govinda, each disciple was giving one verse. A principal disciple by name Nityananda has given a distinctive message in this particular verse.
1: Indulo yogi aina bhogi aina leka tyagi aina sangha vajjitudaina sangha sahitudaina okka turi ee brahma chittamunu taanu chavichuchina tarvata ఎట్టి స్థితి ఎందు ఉండినప్పటికీ తాను బ్రహ్మనిష్ఠుడే కాగలడు కాని బ్రహ్మ విరుద్ధమైనటువంటి యొక్క బంధ సహితుడు కానేరడని ఈ శ్లోకం యొక్క అంతరార్థం.
0: ది మీనింగ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ వర్డ్స్ ఈస్ డజంట్ మ్యాటర్ వెదర్ అన్ ఇండివిజువల్ ఈస్ ఎ యోగి ఆర్ వెదర్ హీఈస్ గివెన్ టు లగ్జూరియస్ లైఫ్ అండ్ హీఈస్ ఎ భోగి ఆర్ వెదర్ హీ హాస్ సాక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్ or whether he is still attached to the society and living in a family, or whether he has renounced everything and become a sannyasi. Once he has seen the greatness of the Brahman or the aspect of the divine, then he will be a divine person and nothing else will attract him away from this divine aspect.
1: Anaga idi ettu sampraptamogunani manam sandehinchavachunu. Paatalu paadutu నాటకం ఆడుతూ అభినయం సలుపుతూ తలపైనున్నటువంటి యొక్క దీపను లేక ఒక పాత్రను తాను ఏ విధముగా లక్ష్యం నందుంచుకొని నర్తకి తన నృత్యమును ఏ రీతిగా సలుపుతుంటాదో అదే విధముగా తాను కొన్ని బాధ్యతలకు గురి అయి సంసార సంబంధమైనటువంటి విషయవాసనలు ఎందు తాను ఉండినట్టుగా నటించుచు తన యొక్క చిత్తము భగవత్ తత్వం పైన అంకితమునరించినట్టుగా చేయనట్టి ఒక్క వ్యక్తి ఇట్టి పరిస్థితికి మాత్రమే అర్హుడని కూడాను ఆ శిష్యుడు బోధించాడు.
0: యు మే ఆస్క్ ది క్వశ్చన్, హౌ కెన్ దిస్ బి పాసిబుల్? ఎస్, యు నో ది వెల్ నోన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ డాన్సర్ ఆర్ ఎన్ యాక్టర్ వైల్ సింగింగ్ ఆర్ వైల్ ఎనాక్టింగ్ ఇన్ ఎ డ్రామా టేకింగ్ ఎ పర్టిక్యులర్ పార్ట్, దట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అపియరింగ్ ఇన్ దట్ పర్టిక్యులర్ పార్ట్ is born very well. At the same time, the dancer or the actor is not led away by what he or she is doing. So also, this yogi, this individual who is living in a family, undertaking all the responsibilities of a family, yet he is not attracted or taken away by those responsibilities and families.
1: భౌతికమైనటువంటి సంబంధములను మాత్రమే మనము పరికించటం చేత యోగి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: బికాస్ వీఆర్ ఓన్లీ లుకింగ్ ఎట్ ది ఎక్స్టర్నల్ అపియరెన్సెస్ విచ్ రిలేట్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్, వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది ట్రూ స్పిరిట్ ఇన్ విచ్ ఎ యోగి ఫంక్షన్స్.
1: దీనికి మరి ఒక చిన్న ఉదాహరణము.
0: దేర్ ఇస్ అనదర్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: భారతీయ సంస్థ యందు భారతీయ ఒక సాంప్రదాయములందు ఒక భర్తకు ఇద్దరు భార్యలుగా ఉండినప్పుడు భార్య ఘటించిన తరువాత ఒక భార్య గర్భవతిగా ఉండటం చేత ఆమె విధవత్వానికి ఏమాత్రం కూడాను అంగీకరించక తిరిగి ఆ ప్రసవమైన తదుపరి ఆ విధవత్వాన్ని పొందటం మన భారతీయ సంస్కృతిలో ఇది ఒక సాంప్రదాయంగా నిలుస్తూ వచ్చింది.
0: అకార్డింగ్ టు ఇండియన్ ట్రెడిషన్స్ అండ్ యాజ్ అన్ యాక్సెప్టెడ్ ప్రాక్టీస్ ఇన్ ఇండియన్ కల్చర్, ఇఫ్ వన్ హస్బెండ్ హ్యాస్ టూ వైవ్స్ And if one of those wives is pregnant at the time when the husband dies, it is an accepted tradition that that wife does not acquire the widowhood on the death of the husband. She would only after delivering the child would acquire the widowhood. This is our practice.
1: కాని ఈ విధవత్వాన్ని పొందనటువంటి స్త్రీని ప్రకృతి చూచి ఈమె సుమంగళి అనే భావిస్తుంది, కానీ విధవ అని మాత్రం ఎవరికీ తెలియదు. కానీ నేను విధవనని మాత్రము ఆమెకు మాత్రమే తెలుస్తుంది.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ లుకింగ్ ఎట్ దిస్ ఉమెన్ హూ ఈజ్ ప్రెగ్నెంట్ అండ్ హూ ఈజ్ ఇన్ ఫ్యాక్ట్ ఎ విడో, ది వరల్డ్ డస్ నాట్ రికగ్నైజ్ హర్ యాజ్ సచ్. The world thinks that she is a Sumangali. It is only she that knows the fact and that she is a widow.
1: Purushuniki pravutti nivrutti aneetvanti iruvaru bharyalu undatam cheta ee yokka paratattvam aneetvanti yokka shaktini taanu andukunnatvanti purushatattvam nandu ee pravutti takshaname tyagamunaku poonukuntundi. Kaani nivrutti loka kalyana nimittamai taanu oka sumangaliga undinattuga నటిస్తుంది. కాని తాను తన యొక్క పురుషునితో ఏకమైనటువంటి యొక్క సంబంధమునే తాను అనుభవిస్తుంది, కాని ప్రత్యేకమైనటువంటి యొక్క వికారమును తాను ఏమాత్రము ప్రదర్శించదు.
0: పురుష, ది నేమ్ ఫర్ ది ఒరిజినేటర్ ఆఫ్ ది యూనివర్స్, హ్యాస్ టూ వైవ్స్, వన్ ప్రవృత్తి, ది అదర్ నివృత్తి. యాజ్ ఇన్ ది స్టోరీ దట్ హ్యాస్ జస్ట్ బీన్ గివెన్ టు యూ, వైల్ ప్రవృత్తి హ్యాస్ వన్ నేచర్, Nivrutti, on the other hand, keeps up her appearance of a Sumangali for the prosperity of the world and has a very special type of relationship to Purusha, the husband.
1: In Dhirini, Mundakoparishatnu, Shavunakudanetvanti Shishyudu, Angirasulanetvanti Mahajnani anetvanti Guruvunu prasnistu vachadu.
0: It is about this, in the Mundakoparishat, a disciple who is very clever, Shaunaka, he has been asking question about this to the Guru Angirasa.
1: Aite ee Mundakopanishattu paravidya aparavidya rendu vidyala yokka tattvanni taanu prabodhistu kevalam swarabaddhamainatundi yokka rugvedamunani kaani inka samavedam kaani anaga gaanamunaku sambandhinchinatundi samavedam kaani mantramunaku sambandhinchinatundi yokka adarvana vedam kaani ee yokka yajurvedam kaani ఈ సర్వవేదముల యొక్క సారమైనటువంటి యొక్క ఉపనిషత్తుల యొక్క భావమును కూడాను ఇది పరవిద్య కింద చెప్పక అపర విద్యల కిందనే తాను ప్రబోధిస్తూ వచ్చాడు.
0: ఇన్ దిస్ ముండకోపనిషత్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ టాట్ హ్యాస్ నాట్ బీన్ కుడ్ హ్యావ్ బీన్ టాట్ ఇన్ టూ వేస్, దట్ ఈస్ పరవిద్య అండ్ అపర విద్య. వెదర్ ఇట్ ఈస్ ది రిగ్వేద విచ్ ఈస్ బౌండ్ అప్ విత్ వేరియస్ యాక్సెంట్స్, or the Samaveda, which is bound up with different kinds of songs, or the Atharvana Veda, or the Yajurveda. These four Vedas have their special characteristics. It has not been taught in these four Vedas, but in the Upanishads, this particular aspect has been taught not as Paravidya, but as Aparavidya.
1: Intiye kaka, indulo vyakaranamu, ruktamu, jyotishyamu, angirasamu, ఇలాంటి యొక్క శాస్త్ర సంబంధమైనటువంటి వీటిని కూడాను అపర విద్యలు ఎందు మాత్రమే ప్రబోధిస్తూ వచ్చాడు.
0: నాట్ ఓన్లీ దట్, అంగీరస హెడ్ టాట్ వేరియస్ థింగ్స్ లైక్ గ్రామర్, ప్రాసిడీ, ఎస్ట్రాలజీ అండ్ సో ఆన్ యాజ్ పార్ట్స్ ఆఫ్ అపర విద్య.
1: కానీ పరవిద్య తత్వము నందు వచ్చినప్పుడు సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి అని ఈ గీతలో చెప్పినట్టుగా ఈ శ్రవణమునకు కాని మరణమునకు కాని ఏక శ్రోత్రము కాని నేత్రము కాని ఈ యొక్క పాదములు కాని ఎట్టి వీటికి సంబంధం లేనటువంటి యొక్క సర్వవ్యాపకత్వము సర్వభూత తత్వము సర్వజ్ఞత్వము అనేటువంటి యొక్క తత్వము మాత్రమే పరవిద్య కింద ప్రబోధిస్తూ వచ్చాడు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్, వెన్ ఇట్ కేమ్ టు ది క్వశ్చన్ ఆఫ్ టీచింగ్ పరవిద్య, దెన్ whether it is to listen or whether it is to understand or whether it is to turn over in your mind, all this had been taught only in respect of paravidya as something which is abstract and which relates to the divinity.
1: Anaga mana chittamunu దైవత్వమునందు అంకితము చేసినప్పుడు ఈ దేహము ఎన్ని వృత్తుల యందు పాల్గొనినప్పటికీ ఇది కేవలము అపర విద్య కాక పరవిద్య కిందనే దీన్ని లెక్కిస్తూ వచ్చాడు.
0: ది మీనింగ్ ఆఫ్ దిస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఈస్ వన్స్ యు ఆర్ ఏబుల్ టు టర్న్ యువర్ మైండ్ టువర్డ్స్ అండర్స్టాండింగ్ ది డివైన్ ఆస్పెక్ట్స్ దెన్ వాట్ ఎవర్ దిస్ బాడీ డస్ వాట్ ఎవర్ ఈస్ పెర్ఫార్మ్డ్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ దిస్ బాడీ దాట్ ఈస్ నో లాంగర్ పరవిద్య దాట్ ఈస్ నో లాంగర్ అపర విద్య బట్ ఈస్ పరవిద్య.
1: అయితే జనకుడు కూడాను తన యొక్క కర్తవ్య కర్మలను నిర్వర్తించుతూ రాజ్య పరిపాలన సలుపుతూ తన యొక్క చిత్తము దైవతత్వమునందు మాత్రమే ఇమిడము ఆ యొక్క జనక మహారాజు మాత్రమే చేయగలిగాడు.
0: వి నో దట్ కింగ్ జనక ఈవెన్ వైల్ పెర్ఫార్మింగ్ హిస్ డ్యూటీస్ ఆర్డినరీ వరల్డ్లీ డ్యూటీస్ సచ్ యాజ్ రూలింగ్ ఓవర్ ఎ కింగ్డమ్ అండ్ లుకింగ్ ఆఫ్టర్ ది నీడ్స్ ఆఫ్ ది కింగ్డమ్ యట్ ఇట్ వాస్ పాసిబుల్ ఫర్ హిమ్ టు హ్యావ్ హిస్ మైండ్ కంప్లీట్లీ అటాచ్డ్ టు ది డివైన్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి రాజయోగమును అనుభవించుచు దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వమునందు తన యొక్క జీవితమును అంకితం చేసి జగత్ కళ్యాణ నిమిత్తమై భగవత్ యొక్క కైంకర్యంగా కూడా సర్వకర్మలు కూడా ఆచరించుతూ వచ్చాడు జనకుడు.
0: జనక ఎంజాయిడ్ దిస్ గ్రేట్ రాజయోగ. హీ డెడికేటెడ్ హిస్ లైఫ్ ఎంటైర్లీ టు ది డివైన్ అండ్ యట్ డ్యూరింగ్ హిస్ లైఫ్ హీ హాస్ బీన్ పెర్ఫార్మింగ్ వేరియస్ ఆర్డినరీ ఫంక్షన్స్ వేరియస్ కర్మాస్ విదౌట్ బీయింగ్ అటాచ్డ్ టు దెమ్ అట్ ఆల్.
1: దీనికి అతని యొక్క ఏకత్వమునకు ఒట్టి చిన్న ఉక్కు ఉదాహరణము.
0: ఫర్ దిస్ అండ్ ఫర్ హిస్ ఎబిలిటీ టు రికగ్నైజ్ ది వన్నెస్ దర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
1: సుఖ మహర్షుల వారు ఈ మిథిలాపురమునకు సమీపమునందే అరణ్యమునందు కొంతమంది శిష్యులను చేర్చుకుని కొన్ని రకములైనటువంటి జ్ఞానోపదేశములు సలుపుతూ వచ్చాడు.
0: ది గ్రేట్ రిషి సుఖ ఎట్ వన్ టైమ్ in a forest quite close to Mithilapura, the city, he was teaching several things to many good disciples.
1: Kani itti suvartha janakudu kontha varakunu telusukoni taanu kudanu aa shishyakotilo cheri sukamaharshula vaari yokka prabodhalu taanu aalakinchalani bhraminchadu.
0: The king of Mithilapura, Janaka, came to know that Sukha was teaching to his disciples and he wanted himself to become one of the disciples and go and listen to what Sukha has been teaching.
1: Okanadu aranyamunaku velli sukunaku namaskarinchi swami nannu kudanu nee shishyakotilo okkariga cherchukoni nenu prati nityamu kudanu ikkadiki vachinappudu tama yokka classulu yendu tamaku anumati ivvali ani prarthinchadu.
0: Janaka went to the forest and made an obeisance to the Rishi Sukha, asked him, please take me as one of the numerous devotees which you have and permit me to come and join the class whenever I come into the forest and listen to what you teach.
1: Anaati nundiyu aa yokka shishyulato janakudu kudanu cheri ee yokka prabodhalanu aalakistu vastunnadu kaani okanaadu sukula varu జనకుడు రాక కొంత ఆలస్యం కావటం చేత శుకుడు మిగిలినటువంటి యొక్క విద్యార్థులకు తన ప్రబోధన సలపక జనకుడు వచ్చినంత వరకు వేచి ఉండడానికి తాను ఒప్పుకొని ఈ యొక్క శిష్యులను కొంతసేపు వేచి ఉండమని చెప్పాడు.
0: ఫ్రమ్ దాట్ డే జనక వాజ్ జాయినింగ్ ది క్లాస్ వాజ్ కండక్టింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ వన్ ఆఫ్ ది సెవరల్ డిసైపుల్స్ అండ్ లిసనింగ్ టు వాట్ శుకా వాజ్ టీచింగ్. One day, however, it became late and Janaka did not arrive. Sukha then told the others, let us wait for the arrival of Janaka. We shall not start the class until he comes.
1: Kani, aa migilinatvanti vidyarthulu emiti? Sukha maharshulu varu sarvasanga parityagulani memu aashinchamu, viswasinchamu. Kani, maharaja ainatvanti yokka janakudu, dhanavantudu ganu, maharaju ganu undatam cheta, అతనికి ఈ సర్వసంగ పరిత్యాగి అయినటువంటి శుకుడు కూడాను లొంగిపోతున్నాడు. ధనమునకు అధికారమునకు లొంగినటువంటి గురువు సరి అయినటువంటి గురువు కాబోడు. కనుకనే ఆనాటి నుండి ఆ గురువు పైన కొంత అవిశ్వాసం ఏర్పడి జనకుని పైన కొంత ఓర్వలేనటువంటి బుద్ధి కూడాను ఈ యొక్క విద్యార్థులకు కలిగింది.
0: వెన్ ది రిషి told the other disciples to wait until Janaka has arrived, the other disciples began to grumble and murmur amongst themselves and tell themselves,
2: we joined this great rishi of Sukha thinking that he is a great sage and that he does not attach any importance to kings and powerful people. How is it? He is asking us to wait. He seems to give great respect to Janaka's wealth and Janaka's power. This is something wrong. And from that day, the disciples started developing some kind of weakness in their faith in the rishi Sukha. Not only this, they also started becoming envious of the king Janaka.
1: Ittidi yuga yugamulandu kudanu okka karma baddulainatvanti okka vyaktulaku orvalainatvanti buddhulu raavatam sahajam.
2: This is something which has been known from time immemorial.
1: Adrushtavantulanu chenta cherchi edo variki sariyainatvanti prabodhalu salputunnappudu కేవలము వారు అట్టి అదృష్టములకు నోచుకోలేనటువంటి దురదృష్టవంతులు అయినప్పటికీ అదృష్టవంతులను చూచి ఓర్వలేనటువంటి యొక్క బుద్ధి, ఇది మహాపాప బుద్ధిగా కూడాను కొంతమందికి అభివృద్ధి అవుతుంటుంటుంది.
2: When there are deserving people, people who are fortunate, such people are taken near great rishis, and when some teachings are given to them, there are others who are not able to understand this and who become envious. They themselves do not deserve to get any consideration from the rishis, but they develop envy and they become jealous about the people who deserve to be taught.
1: ఎవరెవరి ప్రాప్తము ఏ ఏ స్థానమునందు ఏ ఏ కాలములో ఏ ఏ దిశనందు పరిపక్వ స్థితికి వస్తుందో చెప్పడానికి సాధ్యం కాదు.
2: It's not possible to say who gets some good luck and who deserves such grace and who does not deserve such grace. At what time such grace comes, it's not possible to say for us.
1: కొంతమందికి ఇట్టి అదృష్టం కూడాను ప్రాప్తించి కూడాను చీనే పుణ్యే మధ్యలోకం విశంతి అని, తిరిగి వారి పుణ్యఫలము క్షీణించిన తక్షణమే ఆ పుణ్యఫలముకు తగినటువంటి పుణ్యకార్యములు చేయకపోవటం చేత తిరిగి వారు అధపతనం అనేటువంటి యొక్క స్థానములు కూడాను చేరిపోతుంటారు.
2: Some people, even if they had attained great good in their births and they have done a lot of punya, the moment that punya is over, some of them are again reborn into this world and they lose whatever they have acquired.
1: Manaku punya phalamu praptinchinatvanti samayamunandu marinta punyamunu cheyataniki manam poonukovatam cheta వారు ఉత్తమమైనటువంటి స్థితిని కూడాను అందుకోవటానికి అవకాశం ఉంటుంటుంది. పుణ్య సమయము ప్రాప్తించినది కదా అని ఆ సమయమును అలక్ష్యము చేసి తిరిగి దానిని అపవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశించడం చేయటం వల్ల ఉన్నటువంటి పుణ్యము కూడాను పోయటమే కాకుండా వాడు మరింత హీనుడుగా కూడాను మారడానికి కూడాను అవకాశం ఉంటుంటుంది.
2: When once the fruit and the grace of whatever good that you may have done in your earlier births dawns on you, provided you recognize that and you do more good and take advantage of that opportunity, then you will rise higher and higher. On the other hand, on the auspicious occasion when such good has come to you, if you feel that since you have got the good, thereafter you need not do any more good and you begin to do bad acts, you will lose everything that you have earned. The moment Sukha saw such envy and such jealousy in these young disciples, Sukha decided that he will teach them a lesson.
1: Maruchanamunande midilapuri antai kudunu mandipovutunnattuga kanipinchindi ee yokka vidyarthulaku.
2: The next moment all these disciples saw that the entire city Mithilapura was in flames.
1: Appudu ఈ మిగిలినటువంటి యొక్క శిష్యులందరూ కూడాను అయ్యో మిథిలాపురి మండిపోతున్నది, మిథిలాపురిలో ఉన్నటువంటి మా తల్లిదండ్రుల యొక్క గతి ఏమవుతుందో, మా గృహములు ఏ రీతిగా భస్మమైపోతాదో, కనుక మేము వెళ్లి వస్తువులైనా కూడాను మేము కాపాడుకోవటానికి తగిన సహాయం చేయాలని పిల్లలు ఎవరి వారి చాప వారు చంకలో పెట్టుకుని ఇంటికి పరివెత్తుతూ బయలుదేరాడు.
2: All the other disciples, as soon as they saw that the city Mithilapura was in flames, each one of them began to say, what is happening to our parents? What is happening to our houses? What is happening to our property? We should go and protect these things. The city is burning. So each one took charge of the seat which he has, put it under his hand and began to run to the city.
1: Kani Janakudu kattu kadalaledu, chettu chedaraledu.
2: But Janaka did not stir. He did not move from the place where he was sitting.
1: Tirigi Sukudu cheppadu, Janaka antapuramunaku kudanu mantalu prakinavi, neevu velli nee antapravasamunu kapadukovadaniki taginatuvanti prayatnam salpu annadu.
2: Sukha told Janaka, it appears that the flames have spread even to the royal palace. why don't you go and protect the inmates of your palace?
1: జనకుడు అందుకు కూడాను ఏమాత్రం కూడాను అంగీకరించగా చిరునవ్వులు నవ్వాడు.
2: Janaka did not agree even for that suggestion. He was only smiling.
1: దైవేచ్ఛ ఏ రీతిగా జరుగునో ఆ రీతిగా జరగవచ్చును, కాని ఒకరు దీనిని అడ్డం చేయవారు లేరు, కనుక సర్వము ఈశ్వర సంకల్పమని కూడాను తాను నిర్ణయించుకుని స్థిర నిశ్చిత్తుడై కూర్చున్నాడు.
2: He decided that God's will shall be done. Nobody can go and change something that is happening according to God's will. This is Ishvara's desire. He just stuck to the place where he was sitting.
1: ఇంతలోని గ్రామమునకు పరిగెత్తిపోయినటువంటి ఈ యొక్క ఓర్వలైనటువంటి శిష్యులున్నారు చూడు, తిరిగి వచ్చి స్వామి ఊరంతా కారినట్టుగా కనిపించింది, కాని అక్కడికి వెళ్లితే ఏమాత్రం కూడా అగ్ని లేదు, కాని జనకుడు ఇక్కడే కూర్చున్నాడు, ఇతని ఎంత స్థిరచిత్తుడు అని ఆ శిష్యులు ఈ గురువునికి చెప్పడానికి పూనుకున్నారు.
2: These envious students who had run to the city, when they went there, they found that there was no flames at all. They came back to Sukha and they told him that we ran there because we thought that the city was burning. But when we went there, we found that there were no flames. So we have come back. But how steady Janaka's mind is, that Janaka has been sitting here unperturbed throughout this time. That is what they were telling Sukha at this juncture.
1: అప్పుడు శుకుల వారు చెప్పారు, నాయన ఈ చపల చిత్తులైనటువంటి వారికి ఎన్ని గంటలు బోధించకూడదు ప్రయోజనం లేదు, స్థిరచిత్తుడైనటువంటి వాడు ఒక్కడు చిక్కినా చాలు, అతని నిమిత్తమై నేను ఈ కాలంను కాచుకుని ఉంటున్నాను, కనుక ఈనాడైనా అతని యొక్క స్థిరచిత్తం మీరు గమనించితరా అని ఆ ఓర్వలేనటువంటి శిష్యులకు చక్కని బుద్ధిని నేర్పాడు.
2: Sukha looked at those disciples, these people who were filled with envy, and he told them, look here, what is the use of my teaching for so many months and days to such wavering minds as you people have? Even if I teach for a short while to a steady mind like the one which Janaka has, there is some purpose in doing so.
1: Kanuka, sthirachittulainatvanti varu, okkaru chikkina kudanu chalu. చపల చిత్తులైనటువంటి వారు ఎన్ని వేల మంది ఉండినా కూడాను అది ప్రయోజనం ఉండదు లోకమునకు, కనుకనే ఒకనొక సమయంలో రామకృష్ణ పరమహంస కూడాను పవిత్రమైనటువంటి వాక్యములు వెదజల్లుతున్నటువంటి సమయంలో రాణి రాసుమణి అక్కడ కూర్చొని వింటూ ఉండినట్టుగా నటించింది. తక్షణమే ప్రబోధిస్తున్నటువంటి రామకృష్ణుడు వెళ్లి ఈ రాణు రాసుమణికి చెంపకు రెండు అందించాడు, అనగా కొట్టినాడు.
2: To have one steady mind to whom you could convey the lesson. What is the use of having 1,000 wavering minds to whom you can convey a lesson? It's quite useless. There is no use for the world if you teach to 1,000 wavering minds. In fact, there is another story with regard to Ramakrishna Paramahamsa. When he was conveying some lesson, he found that a disciple by name Rani Rasamani was pretending to listen to the lesson. He went there and he gave her 2 slaps.
1: Kani akkada koodinatundi varandai kudanu ee rani kada stree. కాని ఆనందంగా కూడాను ఈ సమావేశంలో పాల్గొని స్వామి యొక్క వాక్యములంతా శ్రవణం చేయుచున్నటువంటి సమయంలో ఏమి ఈ స్వామికి ఈ విధమైనటువంటి బుద్ధి పుట్టింది, ఆమెను ఇంతమందిలో అగౌరవపరిచినాడే అని ఇతనికి ఏదైనా కొంత మతిభ్రమణ ఉన్నదా అని కూడాను వారు ఊహించారు.
2: Others who were looking at this event felt that here was a Rani, here was an affluent person and a woman. She was sitting in the audience, listening to the teachings of the Guru with pleasure. Under those conditions, why did he go and cause hurt to her? Is he got his mind disturbed? Is he mentally disturbed? This is the way in which they were asking questions.
1: కానీ రాసుమణి కూడాను తాను ఏమీ తెలియనటువంటి రీతిగా నాలో ఏమి తప్పున్నది, నన్ను ఎందుకోసం ఈ రీతిగా అవమానపరిచినాడు అని కూడాను తాను కూడాను తన తప్పును తెలుసుకునలేక తాను అనేక రకములైనటువంటి యొక్క ఆపోహలకు గురి అయింది.
2: రాసమణి ఆల్సో వాజ్ థింకింగ్, వాట్ హాస్ హ్యాపెన్డ్ టు మీ? వై డిడ్ ది గురు కమ్ అండ్ డిస్రెస్పెక్ట్ మీ లైక్ దిస్? అండ్ ఇస్ దేర్ ఎనీథింగ్ రాంగ్ విత్ మీ? దిస్ ఇస్ హౌ షీ హాస్ బీన్ ఆస్కింగ్ హర్ సెల్ఫ్ సెవరల్ క్వశ్చన్స్.
1: కానీ నిజంగా ఎవరి తప్పు వారు తెలుసుకుంటే తప్పులే చెయ్యరు, కనుక అదే విధంగానే ఈ రాణి రాసుమణి కూడాను తానేది తప్పు చేయనట్టుగా తాను ఊహించుతూ వచ్చింది. తక్షణమే దానిని గమనించి రామకృష్ణుడు, నీవు ఇక్కడ కూర్చోట నా ప్రబోధన శ్రవణం చేయటానిక లేక కోర్టు వ్యవహారములంతా చింతించడానికి ఇక్కడ కూర్చున్నావా? నీవు కోర్టు వ్యవహారములు చింతించేటట్టుగా ఉంటే ఇంటికి పోయి చింతించు, ఈ సమావేశంలో కూర్చోనక్కర్లేదు. కాలమును అపవిత్రం చేసేటువంటి యొక్క కాయమును నేను ఏమాత్రం కూడా క్షమించనని కూడాను గట్టిగా మందలించాడు.
2: ట్రూలీ ఇఫ్ వన్ నోస్ వన్స్ ఓన్ ఫాల్ట్స్ వన్ విల్ నాట్ కమిట్ దోస్ ఫాల్ట్స్. ఇన్ ఫ్యాక్ట్ because Rasamani did not know what her fault was, she was not able to realize what is wrong with her. As soon as the Guru, Ramakrishna Paramahamsa, went there, he told her, look, you have come here to listen to the discourse, or have you come here to think of various litigations that you are involved in? If you want to think of the litigations that you are involved in, you better stay at home. Only you should come here if you want to listen to my teachings.
1: Adevidam gane. మనము శ్రవణం చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చి కూర్చున్నటువంటి వారిలో అశ్వత్థ వృక్షం మాదిరి కదిలేటువంటి యొక్క మూర్ఖులు కొంతమంది, ఇంకా ఇటువైపున అటువైపున కాకుల వలె చూచేటువంటి యొక్క వ్యక్తులు కొంతమంది, చెప్పుతున్నటువంటి వాటిని ఏదో అలక్ష్యంగా వినటం కొంతమంది, కూర్చోవటం కూడాను చేతగానటువంటి వికార స్వరూపులు కొంతమంది, ఇలాంటి వ్యక్తులు ఈ సమావేశంలో కూడటం వల్ల కూడాను ఇతరులకు కూడాను కొంత దుర్బోధలు కొన్ని దురభ్యాసములు కూడాను నేర్పినటువంటి వారిగా అవుతుంటారు. కనుక మనం ఇట్టి సమావేశంలో కలిగినప్పుడు స్థిరచిత్తులు కావడం కోసమని మనం తగినటువంటి ప్రయత్నం చెయ్యాలి. అట్టి స్థిరచిత్తుల యొక్క తత్వము ఎట్టి అవస్థల ఎందు ఉండినప్పటికీ ఆత్మతత్వమునందే తాను అంకితమై ఉంటున్నట్టుగా భావించుకోవటానికి అవకాశం ఉంటుంటుంది.
2: In the same manner, some people who come and sit here to listen to what is being said here are wavering like the leaves of the Ashwatha tree which waver when there is the smallest breeze. They move about as if they are crows. They are not able to sit steadily. They look this side and that side with a vision that is only known for the crow to possess. They are unconcerned. They cannot even sit in a proper manner. They are constantly moving. Such people in a gathering of this kind do not develop a steady mind. They are simply wavering all the time. Unless you have a steady mind, you cannot understand matters relating to the Atma.
1: Kanuka chapala chittulainatunti varu yetti యాగములు చేసినప్పటికీ, ఎట్టి యోగి అయినప్పటికీ లోక దృశ్యములకు వాడు కొంతవరకును ఆ యొక్క స్వరూపంగా గోచరించవచ్చునే కాని ఆత్మ లక్ష్యమునందు మాత్రము, ఈ అంతర్లక్ష్యమునందు మాత్రము వారు నిజమైనటువంటి యోగి కాని, నిజమైన సాధకుడు కాని, నిజమైనటువంటి యొక్క శ్రవణము చేసేటువంటి యొక్క వ్యక్తి కాని కానేరడు.
2: Therefore, people who have a wavering mind, even if for some external appearances they may pass off for yogis, they may pass off as if they are having concentration, they can never with their wavering minds become sadhakas in regard to matters relating to Atma.
1: Itti yokka paristhitini puraskarinchukoni Shankarulu yokka shishyudainatvanti yokka Nityanandulu varu ee shlokamunu likistu vachadu.
2: It is in this context, and it is having such things in his mind, this disciple of Shankara, namely Nityananda, he wrote out this particular verse.
1: Sangara tova anaga sangamuto cherikani sangamunu vadalikani mari kontha mandi sadhanalu chestuntuntaru sangamuto undi tyagaraju potana ilanti maha vemana మహాపురుషులందరూ కూడాను జయదేవ, గౌరాంగద, తుకారాము, రామకృష్ణ పరమహంస, కబీరు, రామదాసు ఇలాంటి మహాపవిత్రమైనటువంటి వ్యక్తులందరూ కూడాను సంఘములో చేరి నామస్మరణ చేత సర్వులకు కూడాను ఈ పవిత్రమైనటువంటి ఆనందాన్ని అందిస్తూ వచ్చి వారు ఆత్మతత్వం లోపల అంకితమైనటువంటి వారు కూడా ఉంటున్నారు.
2: In this verse, Sangaratova, that is, even if you are connected with the society and appear externally as if you are involved in matters relating to the world, yet you can certainly do many things and understand the Atma Tattva. There have been such people like Tyagaraja, like Potana, like Vemana, like Jayadeva, like Kabir, like Ramadas. So many people were involved in the society and yet they did so many things by which they could understand the spirit of the Atma.
1: Kani sangamunaku dooramai ఏ కొండ గుహలయందో, ఏ ఏకాంతమైనటువంటి ప్రదేశములందో, ఏ హిమాచలమునందో వారు భగవత్ చింతన చేయొచ్చు, వారి యొక్క దివ్య చిత్తమునకు తగినటువంటి యొక్క పవిత్రతను కూడాను అభివృద్ధి పరచుకుంటూ ఈ బ్రహ్మ లక్ష్యమునందు మాత్రమే వారి జీవితమును అంకితం చేసేటువంటి వారు కొంతమంది ఉంటుంటారు.
2: There are others who move themselves away, become distant from the society. They go into a forest, they go onto a hill, they retire to the Himalayas, they concentrate their mind, and they are able that way to realize the Atma Tattva.
1: మరి కొంతమంది సంఘం లోపల మహాభక్తుల వలె నటించుతూ కొన్ని రకములైనటువంటి యొక్క వేషములు వేయిచు ఎక్కడ 10 మంది చేరుతుంటారో, 10 మంది చూచుతుంటారో, అట్టి ప్రదేశమునందు కూర్చొని ధ్యానం చేసినట్టుగా నటిస్తూ కూర్చుంటారు.
2: There are others who are in the society who pretend to be great people while remaining in the society. They always move to places where there is a gathering of devotees and they pretend to be very great devotees remaining in the society.
1: ఇట్టివి ఏమాత్రం కూడాను ఆధ్యాత్మిక మార్గమునకు సరియైనటువంటి ఒక కృత్యములు కానేరవు.
2: Such actions and such pretensions can never be the appropriate paths for the attainment of the adhyatmic spirit.
1: విలువైనటువంటి రత్నములను భద్రమైనటువంటి పెట్టెలలో పెట్టి ఎవరు దానిని కొనగలరో అట్టి వారికి మాత్రమే వారు చూపగలరు. కానీ ఏదో బజార్ లోపల చేపల మార్కెట్ మాదిరి పెట్టి వజ్రాలు అప్పుడు కూడా అమ్మరు.
2: Valuable jewels or valuable gems are kept in good strong boxes and the seller can show them only to people who can buy, who have the capacity to buy. They cannot take these valuable gems and jewels into a market street or into a fish market and show them to everyone irrespective of his ability to purchase those jewels.
1: జపము ధ్యానము ఇలాంటివంతా కూడాను పవిత్రమైనటువంటి మణుల వంటివి, వజ్రముల వంటివి, అవి ఏకాంతమైనటువంటి స్థానమునందు స్థిరచిత్తులై అందులో బ్రహ్మతత్వమును గురించి వారు విచారించవలసినటువంటివి. కాని 10 మంది చూచినట్టుగా కూడాను ఎగ్జిబిషన్ మాదిరి వచ్చి కూర్చోవటం కాని ఏదో చేతులకు త్రిప్పుకుంటూ ఉండటం కాని ఇవి సరైనటువంటి విలువైనటువంటివి కాదు. ఇది కేవలము దుర్వాసనలు కొట్టేటువంటి చేపల వంటివే కాని వజ్రములు విలువైన వజ్రముల వంటివి కాదు.
2: జప ధ్యాన and such other sadhanas are like valuable jewels and gems. They can only be given and shown to people who have unwavering minds. They cannot be given to all people, particularly those people whose minds go on wavering all the time. These are not intended to be given as an exhibitionist matter to people who come and who do not even know how to concentrate their minds. They cannot conduct themselves as a fish market if they want to see such gems.
1: స్థిరచిత్తులు కావడానికి 3 రకములైనటువంటి సాధనలు చెప్పారు. మీన సాధన, మృగ సాధన, మర్కట సాధన, కూర్మ సాధన.
2: In order to have an unwavering mind, there are 3 kinds of sadhanas. One sadhana, the meena sadhana, like the fish. The other, like the animal. And a third one, like the tortoise.
1: మీన సాధన అనగా తాను జలములో ఉంటే మాత్రమే తాను జీవించగలదు. కాని జలమును క్షణము దూరం చేసుకుంటే తాను జీవించడానికి ఏమాత్రం కూడాను జీవించడానికి వీలు కాదు. అదేవిధంగానే ఏకాంతంగా సాధన చేస్తేనే తప్ప 10 మందిలో సాధన చేయడానికి చేతగానటువంటిది ఈ మీన సాధన అని.
2: మీన సాధన కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై రిఫరింగ్ టు ది ఫ్యాక్ట్ దట్ ది ఫిష్ కెన్ ఓన్లీ సర్వైవ్ ఇన్ వాటర్. The moment it is taken out of its surroundings of water, the fish cannot survive. In this manner, meena sadhana for persons can be explained as one which can be done only in solitude. If, however, you go and sit in company with 10 other people, your sadhana will not survive. That is meena sadhana.
1: Padimandi lopala ekagrata kudaraka, tanu ekaki ayinatuvanti sthiti endu maatrame ekagratanu abhivruddhi parchukovatam meena sadhana ani artham.
2: To be unable to have concentration when he is mixed up with 10 other people, and to be able to acquire that concentration in solitude, this is called meena sadhana.
1: Inka mruga sadhana anaga adi kevalam bhoomi paina maatrame sancharistundi kaani jalamulo taanu jeevinchadaniki e maatram kudunu uppukodu. కదుకునే 10 మంది లోపల మాత్రమే సాధన చేయడం కొంతమందికి వాడకవుతుంది. కానీ ఏకాంతంలో పోయిందంటే లేని సంసార బాధ్యతలంతా తలలో చేరి ఉంటాయి.
2: ది మృగ సాధన ఆర్ ది వన్ లైక్ ది యానిమల్ దిస్ ఈస్ లైక్ బీయింగ్ ఏబుల్ టు అక్వైర్ ది కాన్సన్ట్రేషన్ ఆన్ ది ఎర్త్ ఓన్లీ. you cannot go outside the earth and do it. In other words, there are some people who can acquire the concentration only when they are sitting in company with 10 others. When they sit alone in solitude, they begin to think of their family troubles, they begin to think of various attachments. They can never do their sadhana in solitude. This is the mruga sadhana.
1: Inka kurma sadhana laga. ఏకాంతంలో ఉండని, జలములో ఉండినా గట్టునుండినా తాను జీవించడానికి సంసిద్ధమై ఉంటుంటాది. రెండు స్థానముల యందు కూడాను తాను సుఖజీవనం జరుపుతూ ఉంటుంటాది. కనుకనే గుంపుల యందు కాని ఏకాకి యందు కాని తన యొక్క చిత్తము స్థిరత్వమును పూనుకోవటము ఇది సరి అయినటువంటి సాధన. కనుక దీనిని కుర్మ సాధన అని కూడాను దీనిని పేరు పొందుతున్నారు.
2: ది టార్టాయిస్ కెన్ లివ్ either in water or on the surface of the earth. It can do both. So when we talk of sadhana in terms of the tortoise, it means you are able to acquire concentration either alone or also while sitting in company with 10 other people. If you are able to do both, this is referred to as the sadhana relating to the kurma or the tortoise.
1: Atti samachittamunu manam abhiruddhi parchukoni tadupari స్థిరచిత్తమునకు మనం బయలుదేరటానికి పూనుకోవాలి. కానీ ఈనాడు సమచిత్తము ఏమాత్రం కూడా లేదు, కానీ సంఘచిత్తమునే మనం అభివృద్ధి పరచుకుంటూ పోతున్నాం.
2: ఇన్ దట్ వే ఇట్స్ ఓన్లీ వెన్ వీఆర్ ఏబుల్ టు డెవలప్ ఈక్వల్ మైండెడ్నెస్ దెన్ వీ కెన్ ఆఫ్టర్ దట్ డెవలప్ అన్వేవరింగ్ మైండ్. బట్ టుడే దేర్ ఈస్ నో ఫస్ట్ స్టెప్. యు ఆర్ నాట్ డెవలపింగ్ ఈక్వల్ మైండెడ్నెస్. యు ఆర్ ఓన్లీ డెవలపింగ్ వాట్ యూ క్యాన్ ఇన్ ది సంఘ ఆర్ ఇన్ ది సొసైటీ.
1: కనుకనే మనము ఈ యొక్క వయసునందు పవిత్రమైనటువంటి యొక్క ఏకాగ్రతకు మనం తగినటువంటి ప్రయత్నం సల్పాలి. ఈ చిత్తమును ఈ వయసునందే అరికట్టకున్నా వృద్ధాప్యమునందు అరికట్టడం అసాధ్యమవుతుంది. కనుక శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తులు మహాపుష్టివంతంగా ఉండినటువంటి ఈ సమయమునందు ఈ యొక్క ఇంద్రియమును అరికట్టుకునేటువంటి విధానమునకు మీరు తగినటువంటి ప్రయత్నం చేయాలి. ఈ మానసిక సంబంధమైనటువంటి యొక్క వృత్తులకు ఈ చపల చిత్తములకు మీరు ఏమాత్రం కూడా గురి కాకూడదు. ఈనాడు మీరు చపల చిత్తులుగా మీరు బయలుదేరితేరా మీరు తప్పక ఈ యొక్క జీవితమునే వ్యర్థం చేసుకున్నటువంటి వారు అవుతారు.
2: In this age of yours, the age of youth, it is possible for you to attain what is called the sacred concentration. You must control your mind. While your body is strong, while your mind is strong, while your spirit is strong, you must control your organs. If you do not do that, you will have a wavering mind. If you have a wavering mind, you will be wasting your life and it becomes unsacred.
1: నీ భావములకు విరుద్ధము లేక నీ ఇచ్ఛకు విరుద్ధమో నీ యొక్క సంకల్పమునకు విరుద్ధమో జరిగినప్పుడు లోపల నుంచి ఉప్పొంగేటువంటి ఉద్రేకములకు నీవు వశుడు కాకూడదు. వచ్చేటువంటి ఉద్రేకములను నీవు అరికట్టుకునేటువంటి శక్తివంతుడుగా నీవు నిలిచినప్పుడే నీవు భగవత్ అనుగ్రహానికి నీవు పాత్రుడు కావటానికి ఎట్టి సందేహము ఉండదు.
2: ఇఫ్ థింగ్స్ టర్న్ అవుట్ ఇన్ సచ్ ఎ వే దట్ సంథింగ్ హ్యాపెన్స్ కాంట్రరీ టు యువర్ ఐడియాస్ or something happens contrary to your wish, or something happens contrary to your own desire, then there will be excitement coming from within yourself. You should not become subservient to that excitement. You should control the excitement and get the upper hand over the excitement that comes from within you under such circumstances. It's only then that you will be entitled to God's grace.
1: ఈనాడు మనం సంఘముతో చేరినప్పటికీ సంఘ సేవ సలిపినప్పటికీ సంఘ జీవులు అయినప్పటికీ మన చిత్తమును ఏ యొక్క విశ్వాసముతో మనం అర్పితం చేశామో ఆ విశ్వాసమును మనం ఏమాత్రం కూడా చెలించినటువంటి స్థితిలో దానిని కాపాడుకోవాలి.
2: టుడే ఈవెన్ ఇఫ్ యూ జాయిన్ ది సొసైటీ, ఈవెన్ ఇఫ్ యూ బికమ్ వన్ ఇన్ ది సొసైటీ అండ్ ట్రై టు సర్వ్ ది సొసైటీ, యూ మస్ట్ బి కేర్ఫుల్ టు సీ దట్ ది ఫెయిత్ విత్ విచ్ యూ హ్యావ్ గివెన్ యువర్ మైండ్ టు దిస్ వర్క్ విల్ రిమైన్ అన్ అన్వేవరింగ్ ఫెయిత్.
1: నీ నమ్మకం చెదిరింపజేసుకుంటేవా నీ జీవితమే చెదిరిపోతుంది.
2: ఇఫ్ యువర్ ఫెయిత్ షేక్స్ దెన్ యువర్ లైఫ్ విల్ బికమ్ ఎ షేకెన్ లైఫ్.
1: కనుక నీ యొక్క చిత్తమును చెలించినటువంటి స్థితిలో నీవు కాపాడుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటం లోపలనే నీవు మహాధన్యుడు కాగలవు. నీవు మానవ జన్మం ఎత్తినందుకు గాని నీవు ఈ ప్రపంచంలో నీవు సృష్టింపబడినప్పటికీ నీ యొక్క సార్థకమైనటువంటి యొక్క కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించుకున్నటువంటి వాడు కూడాను కాగలవు.
2: if your mind can be controlled and if you can develop a mind which is unwavering, then all your attempts will be successful. Your life can then be said to be fruitful and you will be doing something which has a value in your life.
1: Kana, Vidyarthulara, meeru mukhyanga ee nela dinamunu kudanu అనుభవజ్ఞులైనటువంటి పెద్దలు అందించేటువంటి విషయములు మీరు ఎంత శ్రవణం చేయుచున్నారో, ఎన్ని రకములైనటువంటి భావములను మీ హృదయంలో మార్పు చెందించుకునిచున్నారో, ఇవన్నీ కూడాను ఒక్క భాగము. కాని ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది మరొక భాగము. ఈ ఇంద్రియ నిగ్రహము లేక ఎన్ని మీరు శ్రవణము చేసినప్పటికీ, పెద్దలైనటువంటి అనుభవజ్ఞులు ఎన్ని రకములుగా శ్రమించి మీకు బోధించినప్పటికీ వారి బోధనలు వ్యర్థమైపోతుంది. మీరు ఈ నెల కాలము ఇక్కడంతా కూడా ఉండి శ్రవణం చేసినటువంటి యొక్క కాలము వ్యర్థమైపోతుంది. ఈ రెండింటిని వ్యర్థము కాని ఒక సార్థకంగా గావించుకునేటువంటి ప్రయత్నానికి మీరు గట్టి ప్రయత్నం చేయాలని కూడాను నేను ఆశిస్తున్నాను.
2: స్టూడెంట్స్, డ్యూరింగ్ దిస్ వన్ మంత్ ఆఫ్ యువర్ స్టే హియర్ యూ విల్ బి లిసనింగ్ టు మెనీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. వాట్ ఎవర్ యూ లిసన్ టు దెమ్ and the changes that may come about in you as a result of listening to what these elders say, all that is on one side. On the other hand, control of your organs and your senses is on another footing. Unless you are able to take these teachings which you are listening to from these experienced people for the purpose of controlling your senses and organs, the entire teaching will become a waste. The month which you have spent here will become a waste. I want to urge on you that you should make every effort not to waste this time and make good use of your stay during the month here.
1: బాహ్య దృష్టితో నెల దినములు ఇక్కడ చేరినామని, ఇంతమంది మహనీయులైనటువంటి పెద్దలంతా కూడా ఇంతవరకు ప్రబోధించారని, దీనిని కేవలము కొన్ని గ్రంథరూపకంగా మనం తీసుకుని కొన్ని నోట్బుక్స్ లో మాత్రమే రాసుకుని దానిని ఒక చెంత పెట్టుకున్నంత మాత్రమున ఇవి మీరు శ్రవణం చేసినట్టుగా ఏమాత్రం కూడా అర్థం కాదు. మీ హృదయమునందు మీ హృదయ స్థానములో ఏవి భద్రముగా నిలబెట్టుకుంటారో అవి మాత్రమే మీకు భద్రమైనటువంటి యొక్క ఆస్తిపాస్తులుగా మీకు నిలుస్తూ ఉంటుంటాయి.
2: లుకింగ్ ఎట్ ఇట్ ఇన్ అన్ అవుట్వర్డ్ ఆస్పెక్ట్ అండ్ టు ఫీల్ దట్ యు హావ్ స్పెంట్ ఎ హోల్ మంత్ హియర్ and to have a notebook in which you have taken down all the notes from what the teachers have said is not going to be of much purpose for you. Only that portion of it which you have taken into your heart and which you can carefully preserve even after leaving this place, that alone will be of standing value to you.
1: Chakali inti lopala konni noorla bushkotlu untuntai, కొన్ని నూర్ల ప్యాంట్లు ఉంటుంటాయి, ఇంకా కొన్ని వందల పంచులంతా ఉంటుంటాయి. కావలసిన కలర్స్ గాను కావలసిన రకమైనటువంటి యొక్క దుస్తులు చాకలి ఇంటిలో ఉండవచ్చును, కానీ అవి ఎంతకాలం తన ఇంటిలో ఉంటుంటాయి? రెండు మూడు దినములు మాత్రమే ఉండి తదుపరి దానిని చక్కగా ఇస్త్రీ చేసి ఎవరి వస్త్రములు వారికి ఇచ్చేసేస్తాడు. తాను కుట్టించుకున్నటువంటి ఒక్క వస్త్రం మాత్రమే ఆ చాకలి ఇంటిలో స్థిరంగా ఉంటుంటాయి.
2: ఇన్ ఏ వాషర్మన్స్ హౌస్ దేర్ మే బి ఎట్ ఎ టైమ్ A 100 bush coats, there may be 100 trousers, there may be 100 dhotis, and all these dresses may have very attractive colors and they may be robes of very special value. But how long will they stay there? He is going to wash them, iron them, give them away to the owners, and nothing will remain in his house. Only such of those which he has got made for himself by spending his money will remain with him.
1: అదే విధముగానే మన యొక్క బుర్రా ఒక చాకలి ఇల్లు వంటిది. అందరి ప్రబోధలనేటువంటి రకరకమైనటువంటి యొక్క శాస్త్రము, ఉపనిషత్తు, కళలు, ఇంకా ఇత్యాది అనేటువంటి విషయములంతా కూడాను మన యొక్క ఇంటిలో ఉంటుంటాది. కానీ ఎంతవరకు అవి ఉంటుంటాయి? మనం ఏది ఆచరణలో పెడతామో అది మాత్రమే మనకు స్థిరంగా నిలిచి మిగిలినవన్నీ గాలికి ఎగిరిపోతుంటాయి.
2: ఇన్ ది సేమ్ మేనర్ అవర్ హెడ్ ఈజ్ లైక్ ది హౌస్ ఆఫ్ ఎ వాషర్మన్. The teachings which are being given to you in the form of Upanishads, in the form of Shastras, in the form of various teachings, these things go into your house of your head as so many different clothes. How long will they remain in your head? They will remain only in as much as you put these things into practice. All others will...
1: Shastramu, Upanishattu, Kalalu, Inka, Ityadi, Netvanti, Vishayamul Amta Kudanu, Mana Yaka Inti Lo Untuntadi. Kani Yantavarku Avi Untuntai. Manam Yedi Acharanalo Pettamemo, Adi Matrame Manaku Stere.

0: will they remain in your head. They will remain only in as much as you put these things into practice. All others will simply fly away from your head.
1: ఒక గరిట అన్ని పాత్రల యందు కూడా నువ్వు సంచరిస్తుంటుంటుంది. సాంబార్లో చేరిపోతుంది, రసములో చేరిపోతుంది, మజ్జిగలో చేరిపోతుంది, పాయసంలో చేరిపోతుంది. అన్నింటి యందు ఇది సంచరిస్తా ఉంది, కానీ దేని యొక్క రుచి కూడా ఆ యొక్క గరిటకు తెలియదు.
0: ఇఫ్ యూ టేక్ ఎ స్పూన్ ఆర్ ఎ లేడిల్, ఇట్ గోస్ అండ్ మూవ్స్ ఇన్ బిగ్ వెసల్స్ కంటైనింగ్ సాంబార్, కంటైనింగ్ బటర్ మిల్క్, కంటైనింగ్ వేరియస్ ఈటబుల్స్ లైక్ దాట్. బట్ దిస్ పర్టిక్యులర్ స్పూన్ విల్ నాట్ నో ది టేస్ట్ ఆఫ్ ఐదర్ ది సాంబార్ ఆర్ ది పాయసం ఆర్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్.
1: కనుక మన బుద్ధి ఒక స్పూన్ వలె అందరు ఇచ్చేటువంటి లెక్చర్ లోపల సంచరించినంత మాత్రం ప్రయోజనం లేదు. మనము దానిని ఆ స్పూన్ ఆధారంగా చేసుకుని మనం ఆరగించేటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి. అదే ఆచరణ.
0: దేర్ ఇస్ నో యూజ్ అవర్ ఇంటెలిజెన్స్ లైక్ ఎ స్పూన్ గో ఆన్ మూవింగ్ అబౌట్ ఇన్ ఆల్ ది లెక్చర్స్ అండ్ ది గుడ్ థింగ్స్ దట్ ఆర్ బీయింగ్ టోల్డ్ టు us బై వేరియస్ లెక్చరర్స్. ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వీఆర్ ఏబుల్ టు టేక్ సంథింగ్ అండ్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్ దట్ యూ విల్ నో ది టేస్ట్ ఆఫ్ దోస్ థింగ్స్.
1: కాన యువకులైనటువంటి మీరు ఈ పవిత్రమైనటువంటి సుసమయం మీకు ప్రాప్తించడం చేత ఈ సమయమును మీరు దుర్వినియోగపరచక పెద్దలు ఇచ్చినటువంటి యొక్క ప్రబోధలను, అనేక రకములైనటువంటి అనుభవాలను, మీ యొక్క జీవితమునకు ఆధారమైనటువంటి యొక్క భద్రమైనటువంటి యొక్క వస్తువులుగా మీరు హృదయస్థానం నందు చిక్కించుకుని దానిని భద్రపరచుకుని అప్పుడప్పుడు సమయ స్ఫూర్తిగా కాల కర్మ కారణ కర్తవ్యములను పురస్కరించుకుని దేశ కాల పాత్రను అనుసరించి మీరు వీటిని మీ యొక్క నిత్య జీవితం నందు ఉపయోగపెట్టుకుని ధన్యులవుతారని కూడా నేను ఆశిస్తున్నాను.
0: యంగ్ స్టూడెంట్స్, రిమెంబర్ దాట్ యు ఆర్ హ్యావింగ్ వెరీ సేక్రెడ్ ఆపర్చునిటీ. డూ నాట్ వేస్ట్ దిస్ సేక్రెడ్ ఆపర్చునిటీ. Take all the experiences which people are telling you in their lectures as the very basis of your life. Secure those good things in your heart. Use them later on, according to the time, according to the circumstances, according to the environment, and according to the country and place where you live. Make your life worthy of it. This is my hope.
1: Bharata nandu meeru oka chinna katha vini untaru.
0: There is a small story in Bharata which you may have heard of.
1: కృష్ణుని వశము చేసుకునే నిమిత్తమై సత్యభామ నారదుని దగ్గరికి వెళ్లి ఏదైనా ఒక మంత్రము లేక యంత్రము లేక తంత్రము ఏదో ఒక ఉపదేశం చేయమని స్వార్థురాలైనటువంటి సత్య నారదుని ప్రార్థించింది.
0: విత్ ఎ వ్యూ టు గెట్ కృష్ణ ఆన్ హర్ సైడ్, సత్యభామ, ఎ వెరీ సెల్ఫిష్ ఉమన్, వెంట్ టు నారద అండ్ ప్రేడ్ టు నారద, టెల్ మీ సమ్ ట్రిక్, tell me some mantra or tell me some shortcut by which I can get Krishna on my side.
1: Eeku taginatvanti yokka paatham nerpalani Naradudu sankalpinchi, oho inta swartham anetundi daivam daggara e maatram kudunu pani cheyadani ee swarthulakanta kudunu taginatvanti guna paatham cheppalani cheppani Naradudu sankalpinchi, amma oka pativratam anetundi daarini neevu chesi ఆ వ్రతమునందు పతిని ఒకరికి దానమిచ్చి తిరిగి పతి ఎత్తు ధనమును వారికి ఇచ్చి ఆ పతిని నీవు పొందితే ఆ పతి నిరంతరము సర్వదా సర్వకాలేషు సర్వత్రా నీ చెంతనే ఉంటుంటాడని కూడాను ఆ నారదుడు ప్రబోధించాడు.
0: నారద ఫౌండ్ దట్ సత్యభామ వాజ్ ఎ వెరీ సెల్ఫిష్ లేడీ అండ్ నారద థాట్ దట్ సచ్ సెల్ఫిష్నెస్ విల్ నెవర్ వర్క్ ఇన్ రిగార్డ్ టు మ్యాటర్స్ రిలేటింగ్ టు గాడ్. So Narada wanted to teach a lesson to Satyabhama. And Narada said, yes, I know a process by which you can get Krishna completely and on all occasions on your side. And this is a vrata. This is a kind of devotional practice which you have to take. And that consists of giving away your husband as a gift to someone in the first instance and then buy him back for yourself by paying money and wealth which is of the same weight as that of your husband. Then when you have purchased him back, he will be yours at all times and under all circumstances.
1: Daivatattvamu teliyinatvanti yokka satya, daiva shakti samarthyamunu gurtinchaleinatvanti satya, swarthamunaku lonavatam chetane idi sulabhamaina margam kada anukoni అందులకు ఒప్పుకుంది. ఒప్పుకొని వ్రతము చేసింది. ఆ యొక్క వ్రతము లోపల ఆ కృష్ణుని నారదునికే దానమిచ్చింది. ఆ నారదునికి దానమిచ్చిన తర్వాత నారదుడు ఈమెకు ఇవ్వటం కోసమని ఆ యొక్క కృష్ణుని తూకం వేయటానికి ప్రయత్నం చేశాడు.

0: Satyabhama did not understand God's ways. She had no idea of the strength of God. Satyabhama was intensely selfish. She was lured into this plan which Narada had put before her. Therefore, she had undertaken this vrata or the diksha. And in this vrata, what she did was to gift away her husband, Krishna, to Narada himself. After gifting away, she started wanting to get him back to weigh Krishna in terms of money.
1: ఒకవైపున కృష్ణుని కూర్చోనబెట్టి రెండవ వైపున అంతా తన చెంత ఉన్నటువంటి ధనమునంతా తెచ్చివేసింది. కాని కృష్ణుడు ఏమాత్రం కూడా కదలలేదు.
0: ఇన్ వన్ ప్యాన్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీ మేడ్ కృష్ణ టు సిట్. ఇన్ ది అదర్ ప్యాన్ షీ హెస్ బీన్ పుటింగ్ ఆల్ హర్ వెల్త్ వాట్ ఎవర్ షీ హ్యాస్ బై వే ఆఫ్ రిచెస్ బట్ కృష్ణ వుడ్ నాట్ మూవ్ అప్ ఎట్ ఆల్.
1: ఈ సమయంను పురస్కరించుకుని నాదునికి చక్కని అవకాశం చిక్కింది. అమ్మా సత్యభామ, నీ యొక్క భర్త ఎత్తు ధర్మ నాకు ఇవ్వలేకుండా పోతున్నావు కనుక నేటి నుంచి నీ భర్త నావాడు కనుక నేను తీసుకుని వెళుతున్నానని చెప్పని సంసిద్ధుడయ్యాడు.
0: నారద సా ఎన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఇన్ దిస్ సిచ్యువేషన్. నారద టోల్డ్ సత్యభామ, లుక్, యు ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ మీ వెల్త్ అండ్ మనీ విచ్ ఇస్ ఆఫ్ ది సేమ్ వెయిట్ యాజ్ యువర్ హస్బెండ్. In this context, your husband from today belongs to me. He is mine. I am taking him away with me.
1: ఈ యొక్క అవస్థను ఆలోచించి, అయ్యో ఈ సమయమునందు నాకు అడ్డు వచ్చేటువంటి వారు ఎవరున్నారు అని విచారించుకుని రుక్మిణి దగ్గరికి వెళితే ఏమైనా సహాయం చేస్తుందో ఏమో అని రుక్మిణి దగ్గరికి వెళ్లింది. ఆమె ఆ సమయమునందు తులసి పూజ చేసుకుంటూ నిల్చుకుని ఉంది.
0: సత్యభామ వాజ్ వెరీ మచ్ పర్టర్బ్డ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ అండ్ షీ థాట్ Now I must find someone who will come to my help. She thought of Rukmini and she ran to Rukmini and found that she was then engaged in Tulasi Puja.
1: Ayaka avasthana chuchi Rukmini chellala neevu yochinchanakkaraledu tacharam vastunnanani cheppi aa tulasi dalamunu kontha chethilo unchukoni kannulaku addukoni aa chethilende unchukoni satyabhama venta krishnudu daggariki vellindi.
0: Rukmini saw this confused state of Satyabhama and said, Sister, you don't have to worry. I am coming with you. She took a small leaf of tulasi into her hands and she followed Satyabhama.
1: Kani akkada Krishnudu Naradudu unnatundi yokka paristhitini chitta suddhi galiginatundi kanuka Rukmini gamaninchindi. Gamaninchi aame kudanu chirunavvu navvi, ayyo భగవంతుని ధనముతో కొనేటువంటి ప్రయత్నానికి ఈ సత్య ప్రయత్నం చేసింది. ఇది కేవలం తప్పు మార్గం కనుకనే ఈ అవస్థలకు గురి అయిపోయింది అని తాను దగ్గరికి వెళ్లి, నారద, నా కృష్ణుడికి తగినటువంటి తూకము రూపమునకు నామమే సరి అయిన తూకమని కృష్ణ అని అనింది. కాని నారదుడు అందులోకి ఒప్పుకొనలేదు. సాకారమైన కృష్ణులకు నిరాకారమైన నామము నాకు అందిస్తే నేను ఏమాత్రం కూడా అంగీకరించను. నీవు సాకారమునకు సాకారమే అందించాలని నారదుడు పట్టుబట్టాడు.
0: When Rukmini went there and saw the situation in which Krishna and Narada were found, she was astonished. She found that Satyabhama was trying to outweigh God with the help of money. This is never possible. And she addressed Narada and said, Money is not going to be equal to Krishna, but I will utter a name and that is Krishna and that should be equal to God, Krishna. Then Narada did not accept it. Narada said, Krishna, as you see him, is a sakara. He has a form. You can see him. But in return to him, you cannot give me a nirakara name. You are just saying Krishna. I won't accept the equivalence of this.
1: Appudu thanu Krishnune chintinchi

0: పత్రమో పుష్పమో ఫలమో తోయమో కృష్ణ, నీవు భక్తి కలిగినటువంటి వానికి వశనవౌట సత్యమనేటువంటిది నీవు నిరూపణ చేసినట్లయినా నీవు ఈ తులసీదళమునకై తూగుతావని కృష్ణుడికి నమస్కరించి కృష్ణ అని తులసీదళం వేసింది. ఆ కృష్ణ నామము కృష్ణునికి సమానమైనటువంటి తూకంగా వచ్చింది. తులసీదళము ఎక్స్ట్రా వెయిట్ అయిపోయింది.
1: సిన్స్ రుక్మిణి హ్యాడ్ ఎ ప్యూర్ మైండ్, ఇమీడియట్లీ షీ సా ది సిచ్యువేషన్ అండ్ షీ టోల్డ్ హర్ సెల్ఫ్ వెదర్ ఇట్ ఈస్ ఎ లీఫ్ ఆర్ ఎ ఫ్లవర్ ఆర్ ఎ ఫ్రూట్ or even a spoon of water, if there is any truth in the belief of people that to devotion you will become subservient, then here I am making the test. She simply addressed him as Krishna and put a small leaf of tulasi into the pan. Krishna, the name, became exactly equal to the weight of Krishna, the person, and the extra tulasi became excess weight in the balance.
0: కనుక భగవంతుడు ప్రేమతో ఆరాధన సెలిపేటువంటి యొక్క చిత్తమునకే దక్కుతాడు కాని కేవలం యుక్తులతో కుయుక్తులతో భగవంతుణ్ణి అర్థము చేసుకున్నట్టుగా నటించి అతన్ని వశములోపల చిక్కించుకోవటానికి ప్రయత్నం చేయటము ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు. నీవు ఏ రీతిగా నక్కయుక్తులను పన్నుతావో అంతకు 1000 రెట్లు నక్కయుక్తులుగా పన్ని నిన్ను కుక్కగా చేసి పెట్టడానికి కూడాను భగవంతుడు సంసిద్ధుడై ఉంటుంటాడు.
1: It is only with pure love, it is only with affection and a pure mind that you can get round God. But if you want to adopt tricks, if you want to adopt shortcuts, if you want to be foxy and try and get round God, God knows much more than that. He can be equally foxy and turn you into a dog.
0: Kanuka, neevu chittasuddhudai ప్రేమతో భగవంతుణ్ణి పొందడానికి నీవు ప్రయత్నం చేసుకో. అంతేకాని నీవు పై పై నటనల చేత నీవు చెప్పినటువంటి విషయములను మీరి పెడమార్గము పట్టితివా, నీకు అట్టి పరమాత్ముడు దక్కడు చిక్కడు అని కూడాను నీవు స్థిర నిశ్చిత్తుడై ఉండాలి.
1: Therefore, make up your mind and understand fully that it is only by your pure mind that you can reach God. Your pretensions and you are doing things which you are not asked to do, such things will never take you to God. You can be quite clear about it.
0: Anduvalane yogaratova bhogaratova sangaratova sangavijjita etti margamlo undinatunte vaanikaina kudanu taanu chitta shuddhi kaligi taanu premato paramaatmanu chintinchina vaadu brahmavit brahmaiva bhavati. Aa brahma tattvamunu telisetunte vaadu brahmagaane maaripothuntadu.
1: That is why whether one is a yogi or whether one is a bhogi, whether you work in the society or whether you work in solitude and outside the society, provided you do this with a clean mind, then love will take you to God. Brahmavit brahmaiva bhavati. You will then understand God and will become yourself God. This is what is said in this verse.

0: శ్రీపతి భక్తి పోయే వివరింపగలేని దురంత కృత్యము దాపురమయ్యే లోకమున తాపసలోక శరణ్యుడైన శ్రీ తాపసలోక శరణ్యుడైన శ్రీపతి నామచింతనమే చేకూర చేయు సుఖంబు మానవా. శ్రీపతి నామచింతనమే చేకూర చేయు సుఖంబు మానవా.
1: ద ఫియర్ ఆఫ్ సిన్ హెస్ గాన్ and all wicked actions have become a routine matter. There is no devotion and all bad actions are on the rise. Therefore at this moment we should surrender to his lotus feet and repeat and sing his glory.
0: Bhakti reva paramarthadayini

0: భక్తిరేవ పరమార్థదాయిని. పరమార్థదాయిని ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: పరమార్థ మార్గమునకు భగవంతుని భక్తియే ప్రధానమైన రాజమార్గం.
1: టు రియలైజ్ ద సుప్రీం స్పిరిచువల్ ఆబ్జెక్టివ్, ద పాత్ ఆఫ్ డివోషన్ ఈజ్ ది ఓన్లీ వన్ లెఫ్ట్.
0: రాయల్ రోడ్,
1: పాత్ ఆఫ్ డివోషన్ ఈజ్ ది ఓన్లీ రాయల్ రోడ్.
0: భక్తి రేవ పరరోగనాశిని. జనన మరణాది రోగములకు, ఈ ప్రాకృతమైనటువంటి జీవిత చింతనలకు, ఈ భౌతికమైనటువంటి యొక్క చింతనలకు నివారణ గావించేటువంటి యొక్క దివ్య ఔషధమే భగవద్భక్తి.
1: Our devotion to God is only cure and a remedy for the disease of birth and death, and is only a remedy for all the worries and anxieties in this world.
0: భక్తి రేవం పరవేదన ప్రధాన. భక్తికి మించినటువంటి మరొక మార్గము, ఈ పరతత్వమునకు బోధించేటువంటి మరి ఒక మార్గము ఈ జగత్తునందు కానరాదు.
1: దేర్ ఇస్ నో అదర్ రాయల్ రోడ్ అదర్ దాన్ వన్ ఆఫ్ డివోషన్. దేర్ ఇస్ నో అదర్ పాత్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ అదర్ దాన్ డివోషన్.
0: ప్రాచీన కాలము నుండి భారతీయ సంస్కృతి యందు ఉపనిషత్తులే ప్రధానమైనటువంటి వేదాంతములుగా ప్రబోధించి ప్రచురించి ప్రబోధించి ప్రచారం సరిపినటువంటి యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి నవ్యమైనటువంటి యొక్క దేశము ఈ భారతదేశం.
1: భారత్ ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ ద టీచింగ్ ఆఫ్ ఉపనిషత్, ద టాట్ ఆల్ ద నావెల్ విచ్ ఇస్ ఎవర్ గ్రీన్ అండ్ ది యునీక్ డాక్ట్రిన్ ఆఫ్ డివినిటీ.
0: ఈ ఉపనిషత్తునందు ఈశావాస్యం ఇదం సర్వం, ఈ ఒక్క మంత్రము భారతీయుని హృదయమునందు పరిపూర్ణ విశ్వాసంతో నిలుపుకున్నప్పుడు భారతదేశమునకు ఎట్టి బాధలు కూడా నువ్వు సంభవించవు.
1: దెర్ బి నో వరీ ఆర్ ఎనీ ప్రాబ్లం టు దిస్ కంట్రీ భారత్, ఇఫ్ ఓన్లీ దే హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ డిక్లరేషన్ ఆఫ్ ఉపనిషత్ దట్ సేస్ దట్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. ఈశావాస్యం ఇదం సర్వం,
0: ఈశావాస్యం ఇదం జగత్, సర్వత్రా ఉండినటువంటిది దైవమే అనేటువంటి సంకల్పమును విశ్వసించినటువంటి మానవునకు ఎట్టి బాధలు కూడా నువ్వు చెంత చేరవు.
1: ద వన్ హూ హెస్ గాట్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, హీ విల్ నెవర్ పుట్ ఎనీ సార్ట్ ఆఫ్ సఫరింగ్.
0: ఉపనిషత్తులు తత్ త్వం అసి, అది నేనే అయి ఉన్నాను అనేటువంటి సత్యం కూడాను భక్తుడి యొక్క హృదయమునందు పాతుకుని పోవాలి.
1: దిస్ షుడ్ బి ఇంప్లాంటెడ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ద డివోటీస్. తత్వమసి దట్ దౌ ఆర్ట్.
0: అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మనై ఉన్నాను అనేటువంటి ఈ నిత్య సత్యమైనటువంటి పలుకు మానవుడు హృదయం లోపల స్థిరస్థాయిగా నిలిచిపోవాలి.
1: దిస్ ఎటర్నల్ ట్రూత్ should be there, should be studied in the hearts of mankind, that he is the divine, that I am Brahman.
0: Sarvam kalvidam brahma, ekkada chusinappudiki brahma yokka bhavame bhrat bhavame ee jagatnandu aavirbhavinchinadi aavarinchinadi.
1: It's only the divine thought and the divine will that encompasses the entire universe.
0: I am atma brahma idiye తురియాస్థితి.
1: ఐ ఎమాత్మా బ్రహ్మ ఇస్ ది అల్టిమేట్ తురియాస్థితి.
0: దీనిని ఓంకార శబ్దంతో పోల్చుకోబడినటువంటిది.
1: దిస్ కంపేర్డ్ విత్ ది ప్రైమల్ సౌండ్ ఓంకార.
0: ఈ ఓంకారమునకు కూడాను ఒక స్పెల్లింగ్ ఉంటున్నది.
1: దిస్ ఓం హ్యాస్ ది స్పెల్లింగ్
0: జీఓడి గాడ్ అని. గాడ్ కు ఏ విధంగా స్పెల్లింగ్ ఉంటున్నదో ఈ ఓము కూడాను అదే విధంగా కొన్ని అక్షరములతో చేరినటువంటి ఒక పదముగా ఉంటున్నది.
1: Just as the word God has got the spelling G-O-D, this word Om also has got its spelling.
0: A-U-M. ఈ మూడు పదముల యొక్క చేరికనే ఓం.
1: ది కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ఆ ఇస్ ఓం.
0: దీనిని మహామంత్రంగా ఆనాటి మహర్షులు దివ్యమైనటువంటి ద్వాపర యుగమునందు జగత్తునకు ప్రబోధిస్తూ వచ్చారు.
1: దిస్ వాస్ ది టీచింగ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ద్వాపర యుగ బై ఆల్ ది సెయింట్స్ త్రేతాయుగ బై ఆల్ ది సెయింట్స్ అండ్ సీయర్స్ ఆఫ్ ద టైమ్.
0: ఆ లక్ష్మణుడు.
1: ఆ ఇస్ లక్ష్మణ.
0: ఊ భరతుడు.
1: ఊ ఇస్ భరత.
0: మా శత్రుఘ్నుడు.
1: మా ఈ శత్రుఘ్న.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమైనటువంటి యొక్క ఓం రాముడు.
1: ది యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ఆ ఓం ఇస్ రామ.
0: కనుకనే ఈ మూడింటి యొక్క ఏకత్వంతో కూడినటువంటిదే ఆత్మారామం.
1: Therefore, the unity of this Trinity is that of the Spirit, Atmarama.
0: Atma anetvanti rameti iti ramaha. Raminchetvam padinetvanti. Atma tattvamme ramimpapadinetvanti.
1: That which delights, that which draws attention, that which attracts, is that of the soul Spirit.
0: Ee namamu sankhyashastramulo manam chakkaga vicharam chesinappudu enta antarathamo manaku artham avutundi.
1: The numerology, Sankhya Shastra, also conveys the inner significance.
0: Namam. Namam anaga yel.
1: What do you mean by name, namam?
0: Na-a-ma, nama.
1: It has three, na-a-ma, nama.
0: Na plus, a plus ma, nama.
1: Na plus, a plus ma is equal to
0: na.
1: Na,
0: Sankhya Shastra no zero, emi ledu.
1: In numerology, the number of na is zero, nothingness.
0: A, number two, rendu number.
1: A stands for number two.
0: Ma, aido number.
1: Ma stands for number five.
0: Zero plus two plus five, seven.
1: Zero,
0: eight outundi.
1: Zero plus two plus five is equal to seven total.
0: Kanukane, ee sapta swaramule, ee yokka ramanamamu, yokka tattvamu.
1: The nature of Rama, the divinity is conveyed by way of the seven,
0: Namamu
1: seven notes.
0: Sapta swaramalanu bodhistuntundadi.
1: It's a name that spans seven melodies. The seven colors.
0: Sapta samudralanu bodhistuntundadi.
1: Seven oceans.
0: Sapta sagaramalanu bodhistuntundadi.
1: And it speaks of all
0: sapta
1: seven oceans.
0: Sapta vishulanu bodhistuntundadi.
1: Stands for seven sages.
0: Sapta aham, saptaham. Yedu dinamulu matrame saptaham chestunnaru. దీనికి కారణమేమిటి?
1: సప్తాహ ఈజ్ సెలబ్రేటెడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ సెవెన్ డేస్.
0: నామమును ఈ విధమైనటువంటి సప్తాహం చేతనే, సప్త ఋషుల యొక్క భావం చేతనే, సప్త రంగుల చేతనే, సప్త ధ్వనుల చేతనే ఈ జగత్తంతా కూడా నిండి ఉంటున్నది.
1: దేర్ఫోర్ యాజ్ వి సెలబ్రేట్ సప్తాహ, ఎ ఫెస్టివల్ ఫర్ సెవెన్ డేస్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ఇట్ అమౌంట్స్ టు బ్రింగ్ అవుట్ ద సెవెన్ కలర్స్, ద సెవెన్ మెలడీస్
0: and seven sounds.
1: And seven sounds.
0: దీనిని సా రి గ మ ప ద ని. ఇది ఏడు.
1: దీస్ ఆర్ ది సెవెన్ సౌండ్స్.
0: సరిగమ పదాలు ఈ ఏడు అక్షరములు అంటే సర్వభావములు కూడా ఇమిడి ఉంటున్నవి.
1: ఇన్ దీస్ సెవెన్ లెటర్స్ ఆల్ ఫీలింగ్స్ ఆర్ ప్రెసెంట్ దేర్.
0: దీనిని సప్తస్వరములు అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: దీస్ ఆర్ కాల్డ్ సప్తస్వర సెవెన్ మెలడీస్.
0: శబ్ద బ్రహ్మమయీ,
1: the one of the sound.
0: Chara charamayi,
1: that mobility.
0: Jyotirmayi,
1: light.
0: Vamayi,
1: the talk.
0: Nityanandamayi,
1: eternal bliss.
0: Paratparamayi,
1: the supreme deity.
0: Paratparamayi, ee sapta swaramulato kudinatundi paratparamayi.
1: Paratparamayi is the aspect of divinity that denotes all the seven sounds.
0: Kanukane Rama anetuvanti danikundaru. Ra plus ma, Rama.
1: Ra plus ma is Rama.
0: Ra, rendu number.
1: Ra stands for number
0: ma,
1: two.
0: Ma, aidu number.
1: Ma, five.
0: Rendu cherthi yedu number.
1: Both make a total of seven.
0: Kanukane Rama nama saptaham jarugutunnamani prapanchamlo bodhistuntaru.
1: You hear this, that Saptaha, 7-day celebration, where the glory of Rama is sung
0: every day. ఈ భగవత్ యొక్క స్వరూపంతో కూడినటువంటి యొక్క సప్త స్వరములే.
1: Therefore number 7 are divine and it speaks.
0: ఈ నామమును ఎందుకోసం మనం ఉచ్చరించాలి?
1: Why should we repeat, sing God's glory?
0: ఎందుకు మనం ప్రార్థన చేయాలి?
1: Why should we pray?
0: ఈ విశాలమైనటువంటి యొక్క ప్రపంచమును సృష్టించి,
1: having created this vast world,
0: ఇంత అనంతమైనటువంటి జగత్తునందు అనేక జీవరాశులను కూడా నువ్వు సృష్టించి,
1: హావింగ్ క్రియేటెడ్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ క్రియేటర్స్,
0: ఈ జీవరాశులకు సమయ సందర్భానుసారంగా వినియోగవంతమైనటువంటి యొక్క పదార్థములు కూడా నువ్వు సృష్టించి,
1: క్రియేటింగ్ ఆల్ అప్రోప్రియట్ రిసోర్సెస్ ఫర్ యూటిలిటీ,
0: తినుటకు తిండి, పీల్చుకున్నటకు గాలి, త్రాగుటకు నీరు కూడా అందించి,
1: ప్రొవైడింగ్ ఫుడ్, ఎయిర్ అండ్ వాటర్ టు డ్రింక్,
0: సర్వ విధములైనటువంటి సమయం కూడాను, సమస్త పదార్థములు కూడాను సమకూర్చినటువంటి యొక్క భగవంతునకు కొంత కృతజ్ఞత చెప్పనక్కర్లేదా?
1: షుడ్ వీ నాట్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు గాడ్ హూ హస్ గివెన్ అస్ ఆల్ దిస్ కన్వీనియన్సెస్ ఇన్ డైలీ నీడ్స్?
0: నీ కర్చీఫ్ నీకు కింద పడిపోతే ఎత్తి ఎవరైనా నీ చేతికిస్తే థ్యాంక్స్ అంటాం.
1: ఇఫ్ యూ డ్రాప్ యువర్ కర్చీఫ్, ఇఫ్ ఎనీ వన్ పిక్స్ ఇట్ అప్ అండ్ గివ్స్ యూ బ్యాక్, యూ సే థ్యాంక్స్.
0: నీ విధములైనటువంటి యొక్క మానవునికి సమస్త పదార్థములు కూడాను సమకూర్చి అందించినటువంటి భగవంతునికి ఇంత థ్యాంక్స్ చెప్పనక్కర్లేదా?
1: God has given us all these natural resources. Should we not express our gratitude?
0: Ayokka thanks e aa krutagnatiye prarthana.
1: The expression of gratitude is prayer.
0: Prarthana anaga emiti?
1: What is prayer?
0: Manavuni yandu antarbhutamai,
1: that which is immanent,
0: agocharamai,
1: non apparent,
0: apramanamai,
1: that is beyond all measure,
0: atitamai undinatvanti yokka దివ్యశక్తిని మేల్కొలపటమే ప్రార్థన.
1: ద ట్రాన్సెండింగ్ లేటెంట్ డివినిటీ ఈజ్ అవేకెండ్.
0: దీనిని ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్యబోధత.
1: దట్స్ వాట్ ఉపనిషత్ సేస్, అరైజ్ అవేక్, స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్.
0: లెమ్ము లెమ్ము లెమ్ము, అజ్ఞాన నిద్రం నుండి మేల్కొమ్ము.
1: ఉపనిషత్ గెట్అప్ ఫ్రమ్ స్లీప్ అండ్ స్లంబర్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: నీవు ఆనంద పిపాసిని.
1: You are the one of bliss.
0: నీ జీవితం అంతా ఆనందమయమే.
1: Your life is full of bliss.
0: ఎక్కడ చూసినా ఆనందమే.
1: Everywhere there is bliss.
0: నీ జీవితమే ఆనందమై ఉండగా ఇంకా ఆనందమును వెతికేది ఎక్కడ?
1: When your life itself is all blissful, why are you in search of it?
0: కనుకనే మానవుడు తన స్వస్వరూపాన్ని తాను విస్మరించాడు.
1: So man has forgotten his own nature.
0: ఆనంద నిమిత్తమై బాహ్య ప్రపంచమునందు ప్రాకులాడుతున్నాడు.
1: He is in search of bliss outside world.
0: అన్వేషణ జరుపుతున్నాడు.
1: He is in search of it.
0: ఇది అజ్ఞానం.
1: దిస్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: తనకు కావలసిన ఆనందం తన యందే ఉంటున్నది.
1: ద నీడెడ్ బ్లిస్ ఇస్ విత్ ఇన్ హింసెల్ఫ్.
0: భగవంతుని పరిపూర్ణంగా ప్రేమించి,
1: విత్ టోటల్ లవ్ ఇన్ గాడ్,
0: భగవంతుని యొక్క పరిపూర్ణ తత్వాన్ని అనుభవించడమే ప్రేమ. అది ఏ భక్తి?
1: టు ఎక్స్పీరియన్స్ టోటల్ డివినిటీ ఇస్ డివోషన్ లవ్.
0: అట్టి ప్రేమ తత్వాన్ని అభివృద్ధి పరుచుకునే నిమిత్తమే ప్రార్థన అత్యవసరము.
1: టు డెవలప్ లవ్ టువర్డ్స్ గాడ్, దిస్ ప్రేయర్ ఇస్ ఎసెన్షియల్.
0: ఈ ప్రార్థన కూడా నువ్వు కేవలము పెదవుల నుండి ఉద్భవించిన ప్రయోజనం లేదు.
1: ద ప్రేయర్ షుడ్ నాట్ బి ద వన్ ఆఫ్ లిప్ సర్వీస్.
0: హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ హార్ట్.
0: రావణుడు అనేక విధములైనటువంటి తపస్సులు ఆచరించాడు.
1: రావణ డిడ్ పెనెన్స్.
0: నిరంతరము కూడా పంచాక్షర నామమైనటువంటి ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటున్నాడు.
1: హీ రిపీటెడ్ చాంటెడ్ ద ఫైవ్ లెటర్డ్ మహామంత్ర ఓం నమశివాయ.
0: కానీ తన రాక్షస గుణం మారలేదు.
1: బట్ హిస్ డెమోనిక్ నేచర్ హాస్ నాట్
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఆ యొక్క ఉచ్చరించేటువంటి నామము హృదయపూర్వకంగా రావటం లేదు, భగవత్ ప్రీతిపూర్వకంగా అర్పితంగా ఆవరించడం లేదు.
1: What he says outward is not out of his heart. It doesn't please him.
0: Bhagavad premani ye reethiga thana andukogaladu.
1: How can he receive God's love?
0: Edaina mukadanam manam andinchinappude inko danni manam andukodaniki arhudam avutam.
1: Unless you give, you deserve to receive.
0: Oka shop kaina manam velli 10 rupayalu aa shop keeper ki ichinappude oka kerchief manam mukhani kodtadu.
1: If you pay 10 rupees to the shopkeeper, he will give in turn the kerchief.
0: నీవు ఆ 10 రూపాయలు షాప్ కీపర్కి అందించినప్పుడు, అందించకలేనప్పుడు ఆ యొక్క కర్చీఫ్ నీ చేతికి అందించడు.
1: When you do not pay 10 rupees, you don't get the kerchief.
0: అది ఏ వైస్ ఛాన్సలర్ చెప్పారు. ఉపనిషత్తులంతా కూడాను ఎంత సులభంగా మనకు ప్రబోధిస్తూ వచ్చాయి.
1: ద That's what Vice Chancellor said. Upanishads teaches you in a subtle, simple way.
0: నీ నీవు ప్రపంచంలో ప్రపంచం బరబత్తులకు అందించనక్కర్లేదు.
1: You don't need to give anything in this world.
0: పత్రము,
1: a leaf,
0: పుష్పము,
1: a flower,
0: ఫలము,
1: a fruit,
0: చోయము,
1: water.
0: భక్తి కలిగిన వానికి వసుడవగుట సత్యమేని.
1: If it were to be true that you will submit yourself to one of devotion,
0: tulasi dalamunaku tubuduvugaka,
1: you will certainly balance to
0: patramo,
1: a leaf,
0: ye maaredu patro, ye billo patro, ye tulasi patro kaadu.
1: Is not leaf plants like maaredu or tulasi?
0: Ekkada maaredu chettu untundadi, ekkada tulasi chettu untundadi, ekkada billo chettu untundadi, neevu vetaganakkarledu, shravapadanakkarledu.
1: You don't need to strain yourself to search for tulasi plant, bilva or maaredu.
0: Dehame manaku oka patramu,
1: the body is the leaf,
0: pushpamu
1: a flower.
0: ఈ పుష్పం ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్?
0: హృదయ పుష్పమే. ఈ పుష్పమును కూడా నీవు ఎక్కడ వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్.
0: ఏ శ్రమకు నీవు గురి కానక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్.
0: ఫలము
1: ఆర్ ఫ్రూట్,
0: మనోఫలము
1: ఇస్ ది ఫ్రూట్ ఆఫ్ యువర్.
0: ఆ మనోఫలం ఏ రీతిగా ఉండాలి?
1: ఇన్ వాట్ ఫార్మ్ షుడ్ ఇట్ బి?
0: భగవంతునికి అర్పించేటువంటి పుష్పం ఏ రీతిగా నీవు అర్పిస్తున్నావు?
1: In what way you offer it to God?
0: చిక్కిన పుష్పమంతా కూడా నువ్వు భగవంతునికి పూజ చేయటం లేదు.
1: యూ డోంట్ టేక్ ఎవ్రీ ఫ్లవర్ అండ్ ఆఫర్ ఇట్ టు గాడ్.
0: ఆ పుష్పమును తీసుకుని ఆ పుష్పం పైన వారినటువంటి కామ క్రోధ లోభ మోహం మార్చినటువంటి ఈ క్రిములంతా కూడా నువ్వు చక్కగా పరిశుద్ధం చేసి,
1: యూ పిక్ అప్ ఫ్లవర్స్ అండ్ రిమూవ్ ఆల్ ది ఇన్సెక్ట్స్ ఆఫ్ యాంగర్ గ్రీడ్,
0: నిర్మలమైనటువంటి పుష్పంగా తయారు చేసి,
1: అండ్ మేక్ దెమ్ ఫ్రెష్,
0: ఆ పుష్పాన్ని భగవంతునికి అందించాలి.
1: అండ్ యూ ఆఫర్ సచ్ ఫ్లవర్స్.
0: ఎట్టి ఫలమును నీవు భగవంతునికి అందించాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఫ్రూట్ షుడ్ యూ ఆఫర్?
0: ఏదో ఒక చెట్టులో చిక్కినటువంటి కాయను కోసి ఇవ్వకూడదు.
1: నాట్ ఎనీ ఫ్రూట్ దట్స్ అవైలబుల్.
0: మంచి పరిపక్వ స్థితి లోపల మధురమైనటువంటి ఒక మనసు ఉండాలి.
1: యూ షుడ్ పిక్ అప్ దాట్ ఫ్రూట్ విచ్ ఇస్ ఫుల్లీ రైప్ అండ్
0: ఆ ఫలము లోపల మాధుర్యం రావాలి.
1: ఇట్ షుడ్ బి
0: అది ప్రేమ, ప్రేమతో కూడినటువంటి ఫలము నీవు అందించాలి.
1: యూ షుడ్ ఆఫర్ ద స్వీట్ ఫ్రూట్ టు గాడ్, ద ఫ్రూట్ ఆఫ్ లవ్ ఆర్ వాటర్.
0: తోయం, ఏ ట్యాప్ వాటరు, ఏ గ్యాంజెస్ వాటరు, ఏ వెల్ వాటరు, ఏ రివర్ వాటరు కాదు.
1: ఇట్స్ నాట్ ట్యాప్ వాటర్, గ్యాంజెస్ వాటర్ ఆర్ రివర్ వాటర్ ఎయిదర్.
0: నీ ఆనంద భాష్పమే తోయము.
1: This water is a tear of joy.
0: దీనికి నీవు శ్రమపడనక్కర్లేదు.
1: You don't need to strain or exert.
0: అనేక మందిని మీరు చూచి ఉంటారు.
1: You might have seen many.
0: అమితమైన ఆనందం వచ్చినప్పుడు కంటిలో నీరులు కారుతుంటాయి.
1: When one is blissful state or ecstatic,
0: అమిత దుఃఖాన్ని పొందే సమయంలోపల కంటిలో నీరు రావు.
1: You don't find that even in times of misery.
0: ఆ నీటికే నారములు అని ఉపనిషత్తు చెప్తూ వచ్చింది.
1: That water in Sanskrit is called నారము.
0: నారములు, నారములు ప్లస్ నయనములు, నారాయణములు. ఈ నారములనేటువంటి జలము నయనములతో నారాయణుడు ఎక్కించాలి అని.
1: నారము ఇస్ ద వాటర్, నయన ఇస్ ది ఐ. ఇఫ్ యు షెడ్ దిస్ టియర్ ఆఫ్ జాయ్
0: రాకూడదు.
1: యూ షుడ్ నాట్ షెడ్ టియర్స్ ఫర్
0: ఎవరికి రావాలి? నారాయణుడికి అర్పించేటప్పుడు మాత్రమే ఈ నీరు రావాలి.
1: యూ షుడ్ షెడ్ టియర్స్ యాజ్ యు ఆఫర్ టు గాడ్.
0: కనుకనే మానవత్వం లోపల దివ్యమైనటువంటి యొక్క ప్రపంచమంతా కూడా ఇమిడి ఉంటున్నది.
1: So in human life there is divinity all over.
0: Ade aham brahmasmi,
1: that is here in this declaration.
0: Ayamatma brahma, ade turiya avastha.
1: Ayamatma brahma is the ultimate turiya.
0: Anaga emiti? Ayam atma, ayam brahma, ide ayamatma brahma.
1: Ayamatma brahma means I am atma, I am brahma.
0: Ilanti bhavanni manam nirantaram kudanu smaristu undinappudu brahmavit brahmaiva bhavati, తానే బ్రహ్మగా మారిపోతాడు.
1: వీ షుడ్ పాండర్ ఓవర్, రిఫ్లెక్ట్ అపాన్ దిస్ థాట్, సో దట్ ది
0: దేహం కేవలం ఒక క్షేత్రమే. ఈ దేహం ఒక క్షేత్రమే.
1: దిస్ బాడీ ఈజ్ క్షేత్ర, ద ఫీల్డ్.
0: అయితే క్షేత్రజ్ఞుడు లోపల ఉన్నాడు.
1: బట్ దేర్ నో వర్ విత్ హిమ్.
0: గుడి లేకుండా దేవుడు లేడు.
1: వితౌట్ ద టెంపుల్ దేర్ ఇస్ నో డెడ్.
0: కరెంటు లేని వైరు,
1: ఎ వైర్ వితౌట్ కరెంట్,
0: నీరు లేని పైరు,
1: అండ్ ద ఫీల్డ్ విత్
0: వాటర్, పంపులు లేని బడి,
1: అండ్ ద స్కూల్ వితౌట్ టీచర్,
0: దేవుడు లేని గుడి,
1: అండ్ ద టెంపుల్ వితౌట్ గాడ్ ఆర్ యూస్లెస్.
0: దేవుడు లేని గుడిని ఎవరైనా మొక్కుతారా?
1: విల్ ఎనీ వన్ గో దేర్?
0: పంతులు లేని బడి ఎవరైనా పెడతారా?
1: విల్ యూ ఫైండ్ ఎ స్కూల్?
0: కరెంట్ లేని వైర్ ఏం ప్రయోజనము?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ద వైర్ విత్ ద కరెంట్?
0: కనుకనే మనము ప్రపంచం లోపల ఈ ఒక్క ప్రియము మధురమైనటువంటి ఒక భావంతో నీ హృదయాన్ని పరమాత్మకు అర్పితం గావించాలి.
1: Therefore with all the nectarine feelings you should offer to God.
0: ఇది ఏ నిజమైన ప్రార్థన.
1: This is true prayer.
0: స్తుతిరే రాగతాళములతో కూడినటువంటిది కాదు.
1: Is not the one of tune and rhythm.
0: ఏదో ఒక రామా రామా అని మరొకరు పాట పాడుతుంటే వీడు ముందు రాబోయేటువంటి పాటకు శృతి చూసుకుంటూ ఉంటాడు.
1: As one starts singing Rama song,
0: కీర్తనం సంకీర్తనం అని ఉండాలి.
1: కీర్తనం సంకీర్తనం chorus together singing.
0: కీర్తనం లోపల కేవలము ఒక విధమైనటువంటి స్వార్థం మాత్రమే ఉంటుంది.
1: In the individual solo there is a trace of selfishness.
0: అది వారి యొక్క పేరు ప్రతిష్టల నిమిత్తమై గౌరవ మర్యాదల నిమిత్తమై ఆ యొక్క కీర్తనలు వారు ఉపయోగిస్తుంటారు.
1: As if it is a solo, it brings a good name and fame.
0: వారికి భావం ఏమాత్రమూ అక్కరలేదు.
1: They are not mindful of the thought or feeling behind.
0: వారికి రాగ తాళములకు చేరితే చాలు.
1: They only think of the tune and the rhythm and the beat.
0: కానీ సంకీర్తనం అది ఆనందాన్ని అందించేటువంటిది.
1: సంకీర్తనం ద కోరస్ గివ్స్ యూ ద జాయ్.
0: యత్ సమ్యక్ కీర్తనం ఇతి హి సంకీర్తనం. నీ గొంతు యొక్క దీనిని నువ్వు చూసుకోవద్దు.
1: Don't be bothered with the voice.
0: పది మంది వింటున్నారే అనేటువంటి విచారం చేయవద్దు.
1: Don't think whether all listen to you.
0: పరిపూర్ణ ప్రేమ చేతని సమ్యక్ కీర్తనం స్వేచ్ఛగా నీవు గానం చేయి.
1: With total love, sing freely.
0: ఆ భగవత్ ప్రేమతో నీవు గానం చేసినప్పుడు ఆ స్వరం కూడాను తమంతట తామే సుస్వరంలో ప్రవేశిస్తుంది.
1: As you sing freely with total love, the tune and the rhythm will automatically follow.
0: ఆ విధంగా ఉంటుంది.
1: That is the position in actual
0: ఈ దేశం యొక్క పేరే ఆ విధమైనటువంటి యొక్క శృతిలే రాగతాళంతో కూడినటువంటిది.
1: The very name of this country speaks of this fact.
0: భారత
1: భారత
0: భా భావ
1: భా భావ ఫీలింగ్
0: రా రత
1: రత
0: భా భావ
1: భా భావ ఫీలింగ్
0: రా రాగ
1: రా రాగ
0: తాళ
1: తాళ
0: భావ రాగ తాళ సమ్మిళితమే భారతం అన్నారు.
1: భారతం ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ద ఫీలింగ్ విత్ ద ట్యూన్ అండ్ ద రిథమ్.
0: కనుక మనం సర్వ పనులు కూడాను భావరాగ తాళంతోనే కూడి ఉంటాయి.
1: సో ఆల్ ఓవర్ దీస్ షుడ్ carry with them these three aspects.
0: Kani idi hrudayaniki connection cheyali, sambandham cheyali,
1: but we should have connection with our heart.
0: Kevalam ram ram ram ram ram ani pedavulto maatramananta maatrama tape record padikinattuga untadi.
1: But if we see merely lip service ram ram, it is like a tape record.
0: Hrudayam nunchi raavali aa bhavam cheta kudanu kalutgali.
1: It should come out of one's own heart.
0: Adi nikarana shuddhi annaru.
1: That is what is called the purity of heart.
0: Thoughts, words, action. మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: దట్ ఇస్ ద హార్మనీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: అది ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: దట్స్ వాట్ ఈజ్ సెడ్, ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: కనుకనే అట్టి మ్యాన్ కైండ్ రావాలి మనలో.
1: వీ షుడ్ హ్యావ్ ద స్పిరిట్.
0: అప్పుడే భగవంతుడు కదులుతాడు కదులుతాడు కరుగుతాడు.
1: దెన్ ఓన్లీ గాడ్ మూవ్స్ అండ్ మెల్ట్స్ అండ్ స్టార్ట్ అప్రోచింగ్ యూ.
0: భగవత్ ప్రేమను పొందే నిమిత్తమై,
1: టు ఎర్న్ గాడ్స్ గ్రేస్,
0: భగవత్ యొక్క అనుగ్రహాన్ని అందుకునే నిమిత్తమై,
1: టు రిసీవ్ గాడ్స్ గ్రేస్,
0: మనం ప్రార్థన చేయాలి.
1: వీ షుడ్ ప్రే.
0: అంతేకాని పది మంది మెప్పుల కోసం కాదు.
1: నాట్ టు బి ప్రేజ్డ్ బై అదర్స్.
0: ఆ విధమైన సుస్వభావాన్ని మనసులో నింపుకోవాలి.
1: వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ సచ్ గుడ్ ఫీలింగ్స్.
0: లోకములో అనేక విధములైనటువంటి యొక్క సమస్యలు జరుగుతూ ఉంటున్నాయి.
1: In this world you find many problems.
0: ఎక్కడ చూసినప్పుడు అశాంతి.
1: Everywhere there is restlessness.
0: ఎక్కడ చూసినా కల్లోలము.
1: Everywhere agitation.
0: ఎక్కడ చూసినా కలహములు.
1: There fights.
0: కారణం ఏమిటి?
1: Why?
0: కేవలము స్వార్థము మితిమీరిపోయింది.
1: Because this selfishness is on the rise.
0: కీర్తి మర్యాదలనేటువంటి దాన్ని విస్మరించినారు.
1: They have forgotten the courtesy.
0: మానవత్వాన్ని మర్చిపోయారు.
1: They have forgotten the human quality.
0: మానవతా విలువలను పూర్తి విసర్జించారు.
1: The human values are totally given up.
0: కనుకనే ఈనాడు ప్రతి పదార్థములకు విలువ ఉన్నది కానీ మనిషికి విలువ లేకపోతున్నది.
1: Today every material object has got value but man has no value.
0: కానీ మానవునికున్నంత విలువ ఎవరికీ లేదు.
1: But the human values.
0: సరిగా మానవునిగా మనం జీవించాలి.
1: We should live the life of a man.
0: విలువైనటువంటి రత్నానికి ఎవరు విలువిస్తున్నారు?
1: Who attaches value to a diamond?
0: మానవుడే విలువ కడుతున్నాడు.
1: It's only man who attaches value.
0: విలువైన బంగారుకి ఎవరు విలువ కడుతున్నాడు?
1: Who attaches value to gold?
0: మానవుడే విలువ కడుతున్నాడు.
1: It's only man.
0: మానవుడే లేకపోతే డైమండ్ కు విలువ లేదు, బంగారుకు విలువ లేదు.
1: When there's no man, gold has no value, diamond has no value.
0: కనుకనే ఇంత విలువనిచ్చేటువంటి మానవునికి ఈనాడు విలువ తగ్గిపోయింది.
1: Man who attaches value has lost his own
0: ee satyanni vidyarthulu chakkaga gurtinchi vartinchali.
1: Students should know this truth and conduct
0: men themselves. Are more valuable than all the wealth of the world.
1: Men are more valuable than all the wealth of the world.
0: Bangaru kaadu viluvainatundi,
1: is not the gold the
0: diamond kaadu viluvainatundi,
1: not the diamond.
0: మనిషి విలువైనటువంటి వాడు,
1: మ్యాన్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
0: మనిషి నివసించేటువంటి పట్టణం లోపల ఒక గజానికి 1,000 రూపాయలని వెలువిస్తున్నారు.
1: జస్ట్ ఎ యార్డ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ది సిటీ ఇస్ వెరీ హై ఇన్ ఇట్స్ ప్రైస్.
0: అదే అడవికి పోతే ఒక 10 రూపాయలు ఇస్తే ఒక ఎకరం ఇస్తారు.
1: దేర్ ఇన్ ఎ ఫారెస్ట్ ఇట్ ఇస్ అవైలబుల్ వెరీ.
0: కారణం ఏమిటి? అక్కడ మనుషులు సంచారం లేదు.
1: బికాస్ దేర్ ఇస్ నో హ్యూమన్ హ్యాబిటేషన్.
0: మనుషులు లేని దగ్గర విలువ లేకుండా ఉంటుంది.
1: వేర్ దేర్ ఇస్ నో హ్యూమన్ హ్యాబిటేషన్
0: విలువగా పెరుగుతుంది.
1: వేర్ దేర్ ఇస్ సొసైటీ.
0: విలువ దేని వల్ల పెరిగింది? మనిషి నుంచి పెరిగింది.
1: ద వాల్యూ ఇస్ బికాస్ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: ఈ సత్యాన్ని మనం క్షణ క్షణము కూడా మర్చిపోకుండా చూసుకోవాలి.
1: వి షుడ్ రిమైండ్ అవర్ సెల్ఫ్ ఆఫ్ దిస్ ట్రూత్ ఎవ్రీ టైం.
0: నేను విలువైనటువంటి వాడను.
1: ఐఎమ్ వాల్యుబుల్.
0: నేను కేవలం చీప్ మనిషిని కాదు.
1: ఐఎమ్ నాట్ ఏ చీప్ మ్యాన్.
0: ఐఎమ్ చీప్.
1: ఐఎమ్ నాట్ చీప్ బట్ ఐఎమ్ చీప్. చీప్
0: కనుక నేను చాలా గొప్పవాణ్ణి.
1: ఐఎమ్ గ్రేట్.
0: అదే అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి.
1: దట్స్ వాట్ హి సెడ్, అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ బ్రహ్మన్.
0: అది మాత్రమే స్వార్థమైపోతుంది. నేను బ్రహ్మం, నేను బ్రహ్మం అనుకుంటే
1: ఈవెన్ దట్ అమౌంట్స్ టు సెల్ఫిష్నెస్.
0: దీనికి తదుపరి కూడా వేదాంతం చెప్పింది.
1: బట్ వేదాంత ఎక్స్ప్లెయిన్స్ గోస్ ఎ స్టెప్ ఫర్దర్.
0: మమాత్మ సర్వభూతాంతరాత్మ, నా ఆత్మనే అందరి అందు ఉంటుంది.
1: ఇట్ ఈస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇన్ మీ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: అందువల్ల నిన్ను ఎదుటివాడి గౌరవిస్తాడు, ఎదుటివాడిని నీవు గౌరవిస్తావు.
1: You respect the other man and the man respects you in turn.
0: ఇది ఏ మొట్టమొదటి కృష్ణుడి భగవద్గీతలో ప్రబోధించినటువంటి.
1: This is the first teaching of Krishna in Bhagavad.
0: మమాత్మ సర్వభూతాంతరాత్మ.
1: Is only my ఆత్మ present in all creatures.
0: నా ఆత్మనే నీవు, నీ ఆత్మనే నేను.
1: The ఆత్మ in you and in me are same.
0: రెండు నేనే లేవు.
1: There are no two.
0: ఒక హాల్ లోపల,
1: there in a hall,
0: మట్టి పాత్రలో ఒక 100 పెట్టావు.
1: You bring an earthen pot.
0: పిత్తాడి పాత్రలో ఒక 100 పెట్టావు.
1: An enamel pot.
0: రాగి పాత్రలో ఒక 100 పెట్టావు.
1: And copper vessel.
0: ఇంకా అనేక రకమైనటువంటి యొక్క ఉలోహముల యొక్క పాత్రలు పెట్టావు.
1: అండ్ యూ హ్యావ్ ద పార్ట్స్ ఆఫ్ కానీ మెటల్స్.
0: ఒక సూర్యుండు సమస్త జీవులకు ఒక్కొక్కడై తోచే.
1: బట్ ఓన్లీ వన్ సన్ అపియర్స్ టు బి సెపరేట్ ఇన్ ఇండివిజువల్.
0: అన్ని పాత్ర లోపల కూడా ఒకే సూర్యుని ప్రతిబింబం కనిపిస్తుంది.
1: ఓన్లీ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సేమ్ సన్ యూ ఫైండ్ ఇన్ ఆల్ ఆఫ్ దీస్ పార్ట్.
0: గోల్డ్ వెసల్ కు విలువగా వేరుగా ఉండొచ్చు.
1: గోల్డ్ వెసల్ వాల్యూ మే బి
0: డిఫరెంట్. మట్టి దీనికి వేరు విలువగా ఉండవచ్చు.
1: దట్ వర్దన్ పార్ట్ డిఫరెంట్.
0: కాపర్ వెసల్ కు వేరే విలువగా ఉండవచ్చు.
1: వాల్యూ కాపర్ వెసల్
0: అన్నింటి ఎందుకు కనిపించేటువంటి ప్రతిబింబానికి ఒకే విలువే.
1: బట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ the sun in all these vessels is one and the same value.
0: అంటే ఆత్మ అనేటువంటిది ఈ దేహం అనే పాత్ర లోపల, మనస్సు అనేటువంటి జలం లోపల ప్రతిబింబిస్తూ ఉంటుంది ఈ ఆత్మతత్వం.
1: Therefore, atma is the sun, mind is the water, body is the vessel where you find the reflection.
0: ఈ మైండ్ అనేది కదిలినప్పుడు ఆ సన్ కూడా కదిలినట్టుగా కనిపిస్తుంది.
1: As the water, the mind tilts, starts to move, you find also the reflection moving.
0: కదలడు.
1: But the sun doesn't.
0: ఏ సన్? S-U-N sun, not S-O-N sun.
1: What sun? S-U-N but not S-O-N.
0: అతను ఎప్పుడు కూడా కదలడు.
1: He will not move.
0: కానీ కదిలేది మన యొక్క మనసే.
1: దట్ విచ్ మూవ్స్ ఇస్ అవర్ మైండ్.
0: మనసు కదలటం చేతనే,
1: బికాస్ ద మూవ్మెంట్ ఆఫ్ మైండ్,
0: దైవం కూడా కదిలినట్టుగా కనిపిస్తుంది.
1: ఇట్ అపియర్స్
0: గాడ్ కూడా చలించినట్టుగా ఉంటుంది.
1: ఇట్ అపియర్స్.
0: అనేక మంది అజ్ఞానులు నా ఆత్మ చంచలంగా ఉంటుంది అంటారు.
1: ద ఇగ్నోరెంట్ పీపుల్ సే దట్ మై ఆత్మ ఇస్ వేర్.
0: ఆత్మకు చంచలత్వమే లేదు.
1: ఆత్మ హ్యాస్ నో వేర్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం. అలాంటి ఆత్మతత్వాన్ని చంచలత్వం అని చెప్పుకోవటం ఎంత అజ్ఞానం.
1: ఇఫ్ యూ సే దట్ యువర్ ఆత్మ ఇస్ వేర్, is a sign of ignorance.
0: Kaadu kaadu adi kadaleetvantidi kaadu.
1: It doesn't waver.
0: Maareetvantidi kaadu.
1: It doesn't change.
0: Medileetvantidi kaadu.
1: It doesn't grow.
0: Karigeetvantidi kaadu.
1: It doesn't
0: kadinamainadi kaadu.
1: It's not strong either.
0: Adi సర్వం మధురమైనటువంటిది.
1: ఇట్ ఈస్ స్వీట్.
0: రమ్యమైనటువంటిది.
1: ఇట్ ఇస్ అట్రాక్టివ్.
0: ఆకర్షణీయమైనటువంటిది. ఆనందమయమైనటువంటిది. ఆహ్లాదమయమైనటువంటిది.
1: గివ్స్ యు డిలైట్ అండ్ జాయ్.
0: అమృతమయమైనటువంటిది.
1: ఇట్స్ నెక్టరైన్.
0: అట్టి ఆత్మతత్వాన్ని నీవు గుర్తించుకోలేక
1: you are not able to know
0: the భౌతికము భౌతికము భావమైనటువంటి యొక్క ఈ ప్రాకృతమైనటువంటి యొక్క పదార్థముల నిమిత్తమై ప్రాకులాడుతున్నావు.
1: బట్ యు స్ట్రగుల్ ఫర్ వరల్డ్లీ పొజిషన్స్, కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్.
0: దేహాన్ని ఆధారం తీసుకోవాలి.
1: యూ హ్యావ్ టు టేక్ ద బాడీ ఇంటూ
0: దేహం ద్వారానే దైవాన్ని చూడాలి.
1: విత్ దిస్ బాడీ ఓన్లీ యూ కెన్ సీ గాడ్.
0: దేహం ఒక చారియట్.
1: బాడీ ఇస్ ఎ చారియట్. బాడీ ఇస్ ఎ చారియట్.
0: రథము ద్వారానే మనం ప్రయాణం చేయాలి.
1: యూ కెన్ ట్రావెల్ ఇన్ దిస్ చారియట్.
0: ఈ రథంలో నీవు కూర్చొని డ్రైవ్ చేస్తున్నావు.
1: You are seated there in the chariot and you drive the chariot.
0: కానీ ఆ రథము నీవు కాదు.
1: But you are not the chariot.
0: రథానికి నీవు డ్రైవర్ మాత్రమే.
1: You are only chariot driver.
0: రథము వేరు, డ్రైవర్ వేరుగా ఉంటున్నాడు.
1: Chariot and the driver.
0: కాబట్టి దేహం అనేటువంటిది ఒక రథము.
1: So body is a chariot.
0: ఈ రథమునే నేనని నీవు భావిస్తున్నావు, అక్కడే పెద్ద పొరపాటు.
1: You identify yourself with the chariot. That's the mistake.
0: కాదు, ఈ రథానికి తోలేటువంటి డ్రైవర్ ఒకడున్నాడు లోపల.
1: But there's a driver different from that.
0: స్టీరింగ్, యాక్సిలరేటర్, క్లచ్ అన్ని అతని స్వాధీనంలోనే ఉంటాయి.
1: స్టీరింగ్, క్లచ్, యాక్సిలరేటర్ are under his control.
0: కనుకనే దేహం అనేటువంటిది రథము.
1: సో బాడీ
0: కారు.
1: దిస్ ఇస్ ఎ కార్.
0: ఈ కారుకు ధర్మ, ఆర్త, కామ, మోక్షము ఈ నాలుగు కూడా నాలుగు పురుషార్థములు టైర్స్ గా ఉంటున్నాయి.
1: దిస్ హ్యూమన్ బాడీ ది కార్ హ్యాస్ గాట్ ఫోర్ టైర్స్.
0: గాలి ఉండాలి.
1: దేర్ షుడ్ బి ఎయిర్ ఇన్ దిస్ టైర్.
0: ఈ గాలి ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ ఎయిర్?
0: అదే కాన్ఫిడెన్స్, నమ్మకము.
1: దిస్ ఎయిర్ ఆఫ్
0: కాన్ఫిడెన్స్. ఈ నాలుగు టైర్ లోపల ధర్మ, అర్థ, కామము అన్నిటిందు నమ్మకం ఉంటుండాలి.
1: ఇన్ దీస్ ఫోర్ టైర్స్ ఆఫ్ హ్యూమన్ ఆబ్జెక్టివ్స్ దేర్ షుడ్ బి ఎయిర్.
0: ఇక్కడ మైండ్ స్టీరింగ్.
1: మైండ్ ఈస్ ది స్టీరింగ్.
0: బుద్ధి స్విచ్.
1: ఇంటెలెక్ట్ ఈస్ స్విచ్.
0: స్టమక్ ఇంజన్.
1: స్టమక్ ఈస్ ది ఇంజన్.
0: మనం తినేటువంటి ఆహారమే దీనికి పెట్రోల్.
1: The food that we partake is the petrol.
0: Pichannam deharakshattam vastam sita nivaranam. Mana tiffin deeniki oil.
1: And is the tiffin that we take is oil.
0: Deenni ekkada neeku prayanam cheyalante akkadi mind nu turn cheyali.
1: In whichever direction you want to go, you should turn your mind.
0: Tyres bayata unnai kaani tyres nettite povu.
1: Tyres are present outside.
0: తిరిగేటువంటి టైర్స్ మనకు కనిపిస్తున్నాయి.
1: యూ సీ ద టైర్ దట్ మూవ్.
0: కానీ లోపల ఉండే తిప్పేటువంటి స్టీరింగ్ అతని చేతిలో ఉంటుండాలి.
1: బట్ ది స్టీరింగ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మూవ్మెంట్ ఈస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ద డ్రైవర్.
0: ఎక్కడ నీవు పోవాలంటే అట్ట నీవు స్టీరింగ్ తిప్పితే ఆ వైపున టైర్లు వెళ్లిపోతాయి.
1: యూ కెన్ టర్న్ ద స్టీరింగ్ ఇన్ విచ్ ఎవర్ డైరెక్షన్.
0: కామ మోక్షములు అన్ని కూడా నువ్వు కేవలం జడమైన టైర్స్ మాత్రమే.
1: దేర్ఫోర్ ధర్మ, అర్థ, కామ, మోక్ష ఆబ్జెక్టివ్స్ ఆర్ ఇనర్.
0: ఈ టైర్స్ లోపల కూడా నువ్వు కాన్ఫిడెన్స్ అనేటువంటి ఎయిర్ ఉండాలి.
1: సో ద టైర్స్ మస్ట్ బి ఫిల్డ్ విత్ ది ఎయిర్ ఆఫ్ కాన్ఫిడెన్స్.
0: అప్పుడే ఈ టైర్స్ కూడా నువ్వు సరి అయిన మార్గంలో ప్రయాణం చేస్తాయి.
1: దెన్ ఓన్లీ దే విల్ బి ఏబుల్ టు మూవ్ ఇన్ ది కరెక్ట్ పాత్. స్టూడెంట్స్,
0: కారు కదా అని ఎట్టంటే ఎట్లా ఏదో రోజు మార్గంలో నీవు దీన్ని ప్రవేశపెట్టకూడదు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ ఇట్స్ ఎ కార్, యూ కెన్ నాట్ డ్రైవ్ యాజ్ యు లైక్.
0: ఆ రోడ్డు యొక్క ఎచ్చు పల్లములు గమనించుకుని నీవు ప్రయాణం చేసుకోవాలి.
1: యూ ఆల్సో నో ది అప్స్ అండ్ డౌన్స్.
0: దేహాన్ని కూడా నువ్వు ఏ సమాజంలో, ఏ పరిస్థితి నందు, ఏ ప్రభావం నందు, ఏ వయసు నందు ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి యొక్క నిత్యానిత్య విషయాన్ని పరిశీలన చేసి నీవు జీవించడానికి ప్రయత్నించాలి.
1: వీ మస్ట్ ఆల్సో టేక్ ఇన్ టు కాగ్నిసెన్స్ ద పొజిషన్ అండ్ ద ఏజ్ అండ్ సర్కమ్స్టాన్సెస్ as you make use of this body.
0: కారుని ఎట్టంటే ఎట్ట మనం డ్రైవ్ చేయడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ డ్రైవ్ ద కార్ యాజ్ యు లైక్.
0: పెద్దల దగ్గర ఏ విధంగా వినయంగా ఉండాలి?
1: ఇన్ వాట్ వే యూ షుడ్ బి హంబుల్?
0: టీచర్స్ దగ్గర ఏ విధంగా మనం గౌరవాన్ని అందించాలి?
1: ఇన్ వాట్ వే యూ షుడ్ రెస్పెక్ట్ టీచర్స్?
0: తల్లిదండ్రులను ఏ విధంగా ప్రేమించాలి?
1: హౌ యూ షుడ్ లవ్ యువర్ పేరెంట్స్?
0: దైవాన్ని ఏ విధంగా ప్రార్థించాలి?
1: హౌ షుడ్ యూ ప్రే?
0: మన ఉద్యోగాన్ని ఏ విధమైన మార్గంలో మనం సక్రమంగా దీన్ని అభివృద్ధి చేయాలి?
1: ఇన్ వాట్ వే షుడ్ వి డిశ్చార్జ్ అవర్ డ్యూటీ? ఈ కర్తవ్యాన్ని
0: ఏ విధంగా నిర్వర్తించాలి?
1: హౌ టు డిశ్చార్జ్ అవర్ రెస్పాన్సిబిలిటీ?
0: ఈ విధమైనటువంటి ఒక డిస్క్రిమినేషన్ దీన్నంతా చక్కగా గుర్తించినప్పుడే ఈ కారుకు ప్రమాదం లేకుండా చక్కగా రాజమార్గంలో ప్రవేశిస్తుంది.
1: ఇన్ ఫుల్ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ డిస్క్రీషన్ యూ కెన్ డ్రైవ్ యువర్ కార్ అలాంగ్ ద రైట్ రాయల్ రోడ్.
0: దీనికి ఆహారము కావాలి.
1: ద ఫుడ్ ఈజ్ ఎసెన్షియల్.
0: దీనికి తగినటువంటి హెల్త్ ఉండాలి.
1: హెల్త్ ఈజ్ నీడెడ్.
0: దీనికి సరైన శక్తి సామర్థ్యం కలగాలి.
1: ద స్ట్రెంగ్.
0: శరీరాన్ని కూడా నువ్వు ఒక అలక్ష్యం చేయకూడదు.
1: యూ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ యువర్ బాడీ.
0: ఎందుకనగా
1: వై?
0: ఈ శరీరం ద్వారానే మన ప్రయాణం జరుగుతుండాలి.
1: యూ ఓన్లీ ట్రావెల్ ఇన్ దిస్ బాడీ.
0: దేహం అనేటువంటిది ఎంతో పవిత్రమైనటువంటిది.
1: బాడీ ఇస్ సీక్రెట్.
0: భగవంతుని చూపించేటువంటిది దేహమే.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద బాడీ దట్ డైరెక్ట్స్ యూ టువర్డ్స్ గాడ్.
0: శరీరం ఒక టెంపుల్ వంటిది.
1: బాడీ ఇస్ ఎ టెంపుల్.
0: శరీరం ఒక రథం వంటిది.
1: బాడీ ఇస్ ఎ చారియట్.
0: శరీరం ఒక క్షేత్రం వంటిది.
1: బాడీ ఇస్ ఎ ఫీల్డ్.
0: క్షేత్రజ్ఞ చాపిమాన్ విద్య అది కూడా నేనేను అన్నాడు కృష్ణుడు.
1: అండ్ కృష్ణ సేడ్ అండ్ ద బాడీ ఇస్ ఎ క్షేత్ర అండ్ ద నోవర్ ఇన్ సైడ్.
0: దేహో దేవాలయం ప్రక్తో జీవో దేవ సనాతన. దేహం ఒక పెద్ద దేవాలయం.
1: బాడీ ఇస్ ఎ బిగ్ టెంపుల్.
0: ఈ దేవాలయమును ఎంత పవిత్రంగా చూస్తామో అప్పుడు దైవం యొక్క పవిత్రత కూడా మనంత అభివృద్ధి చెందుతుంది.
1: యూ షుడ్ కీప్ దిస్ సింపుల్. ద బాడీ ఇస్ సీక్రెట్.
0: అయితే ఈ దేహాన్ని దైవ విషయంలో మనం అర్పితం చేయాలి.
1: హౌఎవర్ యు హావ్ టు సరెండర్.
0: ఏ కార్యం చేసినప్పటికీ ఇది దైవ కార్యంగా నీవు విశ్వసించాలి.
1: ఎనీ వర్క్ యూ డూ టేక్ ఇట్ ఇస్ గాడ్.
0: ఎక్కడ నీవు ప్రయాణం చేసినప్పటికీ దైవం దగ్గర ప్రయాణం చేస్తున్నావు అనుకో.
1: వేర్ ఎవర్ యూ మే గో కన్సిడర్ దట్ యు ఆర్ గోయింగ్.
0: కారణం ఏమిటి? విశ్వం విష్ణుమయం జగత్.
1: ది హోల్
0: అంతా భగవంతుని యొక్క స్వరూపమే.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: తాను లేని స్థానం కానీ తనది కాని నామం కానీ జగత్తులో కానరాదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఆర్ నేమ్ వేర్ హీ ఇస్ మిస్సింగ్.
0: కనుకనే భగవద్గీత సర్వత పాడిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తిష్టతి. అంతా తానే అయి ఉంటున్నాడు.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మేము జీవుడు, తాను దేవుడు అనేటువంటి భావం ఉన్నంత వరకు నీవు జీవుడు జీవుడే, దేవుడు దేవుడే.
1: నెవర్ కన్సిడర్ దట్ యువర్ ఇండివిజువల్ సోల్ అండ్ గాడ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ యూ.
0: జీవుడే దేవుడు అనేటువంటి యొక్క పరమ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: హ్యావ్ ది సుప్రీం ఫెయిత్ దట్ ఇండివిజువల్ ఇస్ డివైన్ హిమ్సెల్ఫ్.
0: దేవునికు జీవునకు ఏ విధమైనటువంటి ప్రత్యేకత మనం చేయకూడదు.
1: దేర్ నో సెపరేషన్, దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
0: ఈ విధమైనటువంటి యొక్క దీనిని మనం చేసుకోవడం చేతనే మనం అనేక విధమైనటువంటి అశాంతికి గురి అయిపోతున్నాం.
1: బికాస్ ఆఫ్ దిస్ బైఫర్కేషన్ డైకాటమీ వీఆర్ రెస్ట్లెస్.
0: ఆ ఏకాత్మ భావాన్ని మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: నీవు చేయవలసినటువంటి పనులు నీవు చేసుకో, తప్పు లేదు.
1: అండ్ డూ యువర్ జాబ్.
0: ఈ దైవ భావంతో నీవు చేసినప్పుడు అక్కడ ఏ విధమైనటువంటి దోషములు కలగవు.
1: విత్ ది డివైన్ థాట్ అండ్ ద ఫీలింగ్ దేర్ బి నో మిస్టేక్.
0: దైవం నాలో ఉన్నాడు అనుకున్నప్పుడు నీవు దోషానికి ఏమాత్రం పాల్పడవు కదా.
1: దెన్ వన్స్ యు ఆర్ కన్విన్స్డ్ దట్ గాడ్ ఇస్ ఇన్ మీ, యు నెవర్ కమిట్ ఎ మిస్టేక్.
0: ఇతరులను నీవు ఏమాత్రం హింసించవు కదా.
1: యు విల్ నెవర్ హర్ట్ ఎనీబడీ.
0: ఇతరులను ఏమాత్రం బాధించవు కదా.
1: యు విల్ నెవర్ పుట్ ఎనీబడీ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: దైవం ప్రేమస్వరూపం.
1: బికాజ్ గాడ్ ఇస్ లవ్.
0: ఈ ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ఎవరికి నీ హింస కలగదు.
1: Where there is love, there is no violence.
0: ఆ ప్రేమ లేని హృదయంలోనే ద్వేషం ప్రవేశిస్తుంది.
1: When there is no love, there is hatred.
0: ఈ ద్వేషం ప్రవేశించినప్పుడే ఈ దుర్మార్గమైన క్రియల్లో ప్రవేశిస్తుంది.
1: Where there is hatred, there will be wicked action.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: అందరూ ఐకమత్యంగా, అన్యోన్యతగా, ప్రేమభావంతో పల ఏకాత్మ భావాన్ని మనం ప్రతిష్ఠించుకోవాలి.
1: Therefore, students develop the spirit of unity and cooperation and sense of oneness.
0: ఆ యూనిటీ అనేటువంటిది చేరినప్పుడే,
1: when once there is unity,
0: మన హృదయం ప్యూరిటీ గా ఉంటుంది.
1: And the heart symbolizes
0: ఈ యూనిటీ లేనప్పుడు ఆ స్థానం ఖాళీగా ఉంటుంది.
1: When there is no unity, that is empty, that position.
0: కాబట్టి తక్షణమే ఎనిమిటి వచ్చి ప్రవేశిస్తుంది.
1: There comes the enmity.
0: ఈ ఎనిమిటి ప్రవేశించక పూర్వమే,
1: బిఫోర్ ది ఎనిమిటీ స్టెప్స్ ఇన్,
0: డివినిటీలో మనం చేరిపోవాలి.
1: మర్జ్ ఇన్ ది డివినిటీ.
0: యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ.
1: యూనిటీ, ప్యూరిటీ అండ్ దెన్ ది డివినిటీ.
0: కానీ దురదృష్టవశాత్తు,
1: బట్ అన్ఫార్చునేట్లీ,
0: ఈనాడు నో యూనిటీ,
1: నో
0: ప్యూరిటీ,
1: నో
0: డివినిటీ,
1: నో డివినిటీ,
0: కమ్యూనిటీ, ఎనిమిటీ, ఈ రెండు మాత్రమే దేశంలో అభివృద్ధి అవుతున్నాయి.
1: బట్ టుడే ఇన్ ద కంట్రీ నో ప్యూరిటీ, నో యూనిటీ, నో
0: ఎనిమిటీ, ఎనిమిటీ,
1: ఎనిమిటీ.
0: ఎంత చెడ్డది చెప్పండి.
1: బ్యాడ్ ఇట్ ఇస్.
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చితే, అందరికీ మనం నమస్కారం చేయాలి.
1: హూమ్ సో యో యు సాల్యూట్ ఇట్ అమౌంట్స్ టు సాల్యూటింగ్ గాడ్.
0: కారణం అందరి యందు ఉన్నటువంటి దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్ ఇన్ ఆల్.
0: ఇలాంటి ఏకాత్మ భావం చేతనే మానవుడు ఎంతైనా కూడా దైవత్వాన్ని పొందవచ్చును.
1: విత్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యు కెన్ అటైన్ డివినిటీ.
0: ఈ ఏకాత్మ భావాన్ని ఏనాడు మనం విస్మరిస్తామో అప్పుడే పశుపతిగా మారిపోతాం, పశువుగా మారిపోతాం.
1: ద డే వెన్ యూ ఫర్గెట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యూ బికమ్ ఎన్ అనిమల్.
0: కనుక మనము అనిమల్ నుంచినే వచ్చాం.
1: వీ హావ్ కమ్ ఇవాల్వ్డ్.
0: తిరిగి మనం విమర్శపోకూడదు, ఫ్రంట్ కు పోవాలి.
1: వీ షుడ్ ప్రొసీడ్ అహెడ్, మార్చ్ ఫార్వర్డ్.
0: కనుకనే ఈ విధమైనటువంటి జీవితాన్ని మనం గడుపుకొని జగత్తును కంత ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక విద్యార్థులుగా తయారు కావాలి.
1: వీ షుడ్ లీడ్ లైఫ్ ఇన్ దిస్ వే.
0: ఈనాడు లోకంలో అనేక మంది ధనముకు బానిసలవుతున్నారు, అధికారానికి బానిసలవుతున్నారు, అహంకారానికి బానిసలవుతున్నారు, కీర్తి ప్రతిష్టలకు బానిసలవుతున్నారు. కానీ మన విద్యార్థులు దానికి కాదు బానిసలు కావాల్సింది, ఆదర్శానికి. ధనభావాన్ని ఏనాడు మనం విస్మరిస్తామో అప్పుడే పశుపతిగా మారిపోతాం, పశువుగా మారిపోతాం.
1: ద డే వెన్ యూ ఫర్గెట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యూ బికమ్ ఎన్ అనిమల్.
0: కనుక మనము అనిమల్ నుంచినే వచ్చాం.

0: అహంకారానికి బానిసలవుతున్నారు, కీర్తి ప్రతిష్టలకు బానిసలవుతున్నారు. కానీ మన విద్యార్థులు దానికి కాదు బానిసలు కావాల్సింది, ఆదర్శానికి బానిసలు కావాలి.
1: టుడే ఇన్ ద వరల్డ్ మెనీ హ్యావ్ బికమ్ స్లేవ్స్ టు మనీ, పొజిషన్స్, అథారిటీ, నేమ్ అండ్ ఫేమ్. బట్ అవర్ స్టూడెంట్ షుడ్ బి
0: ఆదర్శము,
1: బానిసలు కావాలి. యూ షుడ్ బి ఐడియల్ బాయ్స్,
0: ఐడియల్ బాయ్స్,
1: ఐడియల్ బాయ్స్.
0: అదే మనం ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది. ఎలాంటి ఐడియల్?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఐడియల్?
0: పవిత్రమైనటువంటివి,
1: సెక్రెడ్ ఐడియల్స్,
0: శక్తివంతమైనటువంటివి,
1: పవర్ఫుల్,
0: పరులకు అనుకూలం చేసేటువంటివి, ఆనందం కలిగించేటువంటివి, ఆదర్శం.
1: దాట్స్ ఐడియలిజం.
0: ఉత్తమమైనటువంటి ఊర్ధ్వమూలం తస్యాక, ఉత్తమమైనటువంటి ఆదర్శాన్ని అందించాలి.
1: ద నోబుల్ ఐడియల్స్ యూ షుడ్ కల్టివేట్.
0: ఆ ఒక్క పేరు తెచ్చుకుంటే చాలు.
1: ఇఫ్ యూ గెట్ దట్ గుడ్ నేమ్,
0: తల్లిదండ్రులు ఆనందిస్తారు,
1: పేరెంట్స్ విల్ బి హ్యాపీ,
0: సొసైటీ ఆనందిస్తుంది,
1: సొసైటీ విల్ బి హ్యాపీ.
0: సమాజంలో ఒక్క వ్యక్తి చక్కగా ఉంటే సొసైటీ కూడా చక్కగా అయిపోతుంది.
1: వెన్ వన్ ఈస్ పర్ఫెక్ట్ ది హోల్ సొసైటీ వుడ్ బి పర్ఫెక్ట్.
0: కనుకనే విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఈ లేత వయస్సునందే
1: నైతిక,
0: ధార్మిక, ఆధ్యాత్మిక శక్తులను మీలో ప్రవేశపెట్టుకుని ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా మీరు తయారు కావాలి.
1: రైట్ అట్ దిస్ టెండర్ ఏజ్ కల్టివేట్ మోరల్, ఎథికల్, స్పిరిచువల్ వాల్యూస్ అండ్ సెట్ అన్ ఐడియల్ టు ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్.
0: అది అన్ని పురాణముల యొక్క సారం ఒక్కటే.
1: దట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది ఎపిక్స్.
0: అది హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్,
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఈ రెండింటినీ మనం దృష్టి అందించుకుంటే మనం ఏమాత్రం కూడా జగత్తునకు అన్ని సేవలు చేసిన వారం అయిపోతాం.
1: విత్ దీస్ టూ ప్రిన్సిపల్స్ ఇన్ యువర్ ఎయిమ్,
0: కేవలం నీ ఇంటికి మాత్రమే నీవు చేసుకోవటం కాదు, జగత్తుకే నీవు ఒక ఆదర్శవంతమైన రూపాన్ని అందిస్తావు.
1: యూ షుడ్ బి ఎన్ ఐడియల్ టు ది ఎంటైర్ వరల్డ్, నాట్ మీ ఎర్లీ టు యువర్ హౌస్ ఆర్ ఫ్యామిలీ.
0: కనుక జగత్తంతా కూడా దైవ స్వరూపంగా మనం భావించాలి.
1: సో కన్సిడర్ ది యూనివర్స్ అస్
0: ఆ దైవం యొక్క ప్రేమకు మనం పాత్రులయ్యేటువంటి యొక్క విధానాన్ని మనం తెలుసుకోవాలి.
1: డిజర్వ్ గాడ్స్ లవ్ అండ్ నో ద
0: ప్రార్థన. అనగా కేవలము ఏ దైవమా నన్ను రక్షించు, ఇది కాదు ప్రార్థన.
1: ప్రేయర్ ఇస్ నాట్ మీ
0: అఖండమైనటువంటి భగవత్ ప్రేమను అనుభవించాలి, అదే ప్రార్థన.
1: ఎంజాయ్ ది ఇన్ఫినిట్ గ్రేస్ అండ్ లవ్ ఆఫ్ గాడ్.
0: అది ఒక్కటి ఉంటే ఏ కొరత ఉండదు. అదే త్యాగరాజు కూడా చెప్పాడు. రామా
1: రామా,
0: నీ అనుగ్రహ బలం ఒక్కటింటే నాకు ఈ నవగ్రహాలు ఏం చేస్తాయన్నాడు.
1: ఇఫ్ ఐ గాట్ దట్ స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ గ్రేస్, ఐ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై అదర్ ప్లానెట్.
0: ఎందుకోసం నాకు ఈ కన్నును ఇచ్చావని తులసిదాస్ కూడా చాలా బాధపడ్డాడు.
1: తులసిదాస్ ఆల్సో క్వశ్చన్, వై యూ హావ్ గివెన్ మీ

0: స్వామి, నేను ఒక కేవలము అంగహీనుడను అన్నాడు.
1: స్వామి, ఐఎమ్ హ్యాండిక్యాప్డ్. What for are the eyes? What for are the look?
0: చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, సర్వము ఉన్నాయి, ఎందుకు అంగహీనుడు అంటున్నావు?
1: I have legs and hands. How do you say that I am handicapped?
0: అప్పుడు చెప్పాడు తులసిదాసు.
1: Then తులసిదాస్,
0: చేతులు ఉన్నాయి,
1: I have hands,
0: కానీ నీ సేవలు చేయలేకపోతున్నాను, కాబట్టి ఇవి అంగహీనమే.
1: So I am not able to serve, therefore I am amputated.
0: చేతులు లేని వాడిని నేను.
1: I am amputated, I don't have.
0: కన్నులు ఉన్నాయి,
1: I have eyes,
0: కానీ నిన్ను చూడలేకపోతున్నాను,
1: but I am not.
0: కాబట్టి నేను గుడ్డివాడిని,
1: therefore I am blind.
0: చెవులు ఉన్నాయి,
1: I have ears,
0: కానీ నా చెవులు నీ యొక్క మేలుగానమును వినలేకపోతున్నాను.
1: I am not able to listen to melodious music.
0: అంగహీనుణ్ణి,
1: if I am dumb.
0: కాబట్టి నేను అంగహీనుణ్ణి స్వామి అన్నాడు.
1: If I am handicapped, oh God.
0: ఈ విధంగా ప్రతి అంగమును కూడాను భగవత్ ఉపయోగార్థమై భగవత్ యొక్క ఆనందాన్ని అనుభవించే నిమిత్తమై సద్వినియోగం చేయాలి.
1: We have to make proper use of every limb, every organ of the body. అది
0: మానవత్వములో ఉన్నటువంటి గొప్ప విశిష్టత.
1: That is the greatest achievement in the human life.
0: ఉత్తమత, సౌజన్యత, సౌశీల్యత ఇందులోనే ఉంటున్నాయి.
1: The noblest thing is this, the realization of the human life is this.
0: అందువల్లనే త్యాగరాజు కూడాను ఎంత ప్రేమతోనే పిలిచాడు, నా ఇంటికి రారా రామా.
1: Jagaraj also sang this song, inviting Rama. He prayed to Rama to come to his house. He wanted him to come close to his house.
0: Sukumara neeke mrukkeda rarama intinaka.
1: Oh beautiful Lord, come home, come home.

0: ఓ రామ, ద సన్ ఆఫ్ కింగ్ దశరథ, ఐ కెనాట్ బేర్ ది ప్యాంగ్స్ ఆఫ్ సఫరింగ్. ఐ కెనాట్ బేర్ సఫరింగ్.
1: దశరథ కుమార నన్నేలు కోరా నే తాళలేరా.
0: ఓ రామ, ద సన్ ఆఫ్ కింగ్ దశరథ, యు ప్రొటెక్ట్ మీ, యు టేక్ కేర్
1: ఆఫ్ మీ.
0: హి ఇన్వైటెడ్ హిమ్ టు విజిట్ హిస్ హౌస్.
1: ఒకవైపున నిన్ను విడిచి నేను ఉండలేనని అంటున్నాడు, మరొక వైపున రారా ఓల్డ్ ఫ్రెండ్ మాదిరి సంభాషణ చేస్తున్నాడు, రారా రారా అని చెప్తున్నాడు.
0: ఆన్ వన్ హ్యాండ్
1: అనగా ఏమిటి, ఆధ్యాత్మిక మార్గం లోపల ఏకవచనమే తప్ప బహువచనం లేదు.
0: ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ యు అడ్రస్ పీపుల్ ఇన్ సింగులర్ నంబర్.
1: నేను ప్లస్ నేను,
0: ఐ ప్లస్ ఐ,
1: మేము,
0: వి,
1: వాడు ప్లస్ వాడు,
0: హీ ప్లస్ హీ,
1: వారు,
0: దే,
1: అంతా అక్కడ ఏకవచనమే వస్తా ఉంది.
0: యు ఫైండ్ ఓన్లీ సింగిల్ నంబర్ దే.
1: కనుక రారా మా ఇంటి దాకా,
0: టు అడ్రస్ హిమ్ సో.
1: ఈ భగవంతుని ఏకవచనంగానే అనుభవిస్తున్నాడు.
0: హి అడ్రస్ గాడ్ ఇన్ సింగిల్ నంబర్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: ఓల్డ్ ఫ్రెండ్.
0: బికాస్ గాడ్ ఈజ్
1: పాతవాడినే రారా పోరా అని మనం సంభాషణ జరుపుతుంటాము.
0: దేర్ఫోర్ వి కన్వర్స్.
1: కొత్తవారెవరైతే రండి పోండి దయచేయండి అని ఈ నూతనమైనటువంటి పదాలు ఉపయోగపెడుతుంటాం.
0: బట్ వి ఎక్స్టెండ్ ఆల్ కర్టసీస్ టు ఎ న్యూ ఫ్రెండ్.
1: ఈ నూతన పదములు ఉపయోగపెట్టేంత వరకు వాడు కొత్తవాడే, నీవు కొత్తవాడే.
0: అంటిల్ దిస్ హాస్పిటాలిటీ అండ్ కర్టసీ ఎక్స్టెండెడ్ యువర్ ఆల్పర్సన్.
1: పాతవాడు అనుకున్నప్పుడు ఫ్రీగా ఉండాలి.
0: If you consider him as your old friend,
1: Adi, the end of wisdom is freedom.
0: The end of wisdom,
1: the end of culture is perfection.
0: The end of culture is
1: the
0: perfection.
1: The end of knowledge is love.
0: The end of knowledge,
1: the end of
0: is
1: education
0: love.
1: Is character.
0: The end of education is character.
1: Adi, nijamainatuvanti friendship.
0: That is the true friendship.
1: కనుకనే భగవంతుణ్ణి సొంతవాణిగా నీవు అనుభవించాలి.
0: ఎక్స్పీరియన్స్ గాడ్ యాజ్ యువర్.
1: భగవంతుని పాతవాడు కాదు.
0: గాడ్ ఈజ్ నాట్ న్యూ. ఎనీ
1: పాతవాడు కాదు.
0: యు ఆర్ నాట్ న్యూ ఎనీవే.
1: ఇంకా నీవు అప్పటికప్పటికే మీరు పూర్తి ఒక్కరే.
0: యూఆర్ వన్.
1: రెండు లేనే లేవు. పాత కృత.
0: దెర్ ఆర్ నో టూ. న్యూ అండ్ ఓల్డ్.
1: ఒక్కడే.
0: ఓన్లీ వన్ గాడ్.
1: ఒక్కడే.
0: ఓన్లీ వన్.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి. బహుధా వదంతి. Crores, millions, millions, millions and epidikini vakkate.
0: God is one, there may be millions and millions of beings.
1: Mathematics lo number one ikkada.
0: In mathematics number,
1: number
0: one there.
1: Number nine ikkada.
0: Nine over there.
1: Ye number peddadi ani evaru nenu pillalu adiginappudikini chaduvurani vaadu kodunu tommido number peddadi antadu.
0: If you ask which number is big, even illiterate would say number nine is big.
1: Kaadu kaadu vakkate peddadi.
0: No, one is a big
1: one
0: number.
1: Plus one plus one plus one plus one plus one plus one plus one plus one plus one plus. 9.
0: So if you go on adding 1 plus 1 plus
1: 1
0: plus
1: 9 ledu.
0: Without 1 there's no 9.
1: One is hero.
0: One is hero.
1: World is zero.
0: World is zero.
1: Hero becomes zero if he forgets God annaru.
0: Hero becomes zero if he forgets God.
1: Kanukane daivanni marchinappudu manam hero kudanu zero aipothaam.
0: So if you forget God, even a hero becomes a zero.
1: Kanuka manam eppudu kudanu heroes heroes heroes ga tayar kavali.
0: So we should be heroes all the time.
1: కనుకనే ప్రేమ చేత ఈ హీరో తత్వాన్ని మనం అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: మెయింటైన్ ద స్పిరిట్ ఆఫ్ రిమైనింగ్ ఏ

0: పేకాటనాడుచు ప్రీతితో ఆ రాత్రి గడిపినంతనే పేకాటనాడుచు ప్రీతితో నా రాత్రి గడిపినంతనే జాగరణయవునా చెరువులో జలల్లు పొంచి చూచినంత చెరువులో జారెళ్ళు పొంచి చూచిన ఎంత అది గొప్ప ఏకాగ్రత గుణ ప్రేమ స్వరూపులారా.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అనేక మంది కాలమును సద్వినియోగపరచాలని రాత్రి అంతా కూడాను పేకాటనాడుతుంటారు.
1: పీపుల్ గోన్ ప్లేయింగ్ కార్డ్స్ త్రూ అవుట్ ద నైట్ థింకింగ్ దట్ దే ఆర్ మేకింగ్ బెస్ట్ యూజ్ ఆఫ్ ది టైం.
0: చెరువులో జారళ్ళు పొంచిచూచడి దృష్టి ముక్తి కగున చేపల నిమిత్తమై చెరువులో గాలం వేసి అది ఎప్పుడు పడుతుందా అని చూస్తూ ఉన్నటువంటి యొక్క తత్వం అది తాను ఏకాగ్రతగా భావించాడు.
1: యు ఫైండ్ ద ఫిషర్మెన్ వాచింగ్ టు ట్రాప్ ది ఫిషెస్ ఓవర్ దేర్ సిట్టింగ్ క్లోజ్ టు ది ట్యాంక్ ఆర్ ద రివర్. ఇట్ డస్ నాట్ అమౌంట్ టు కాన్సన్ట్రేషన్ ఆర్ ఏకాగ్రత.
0: చెరువులో జారళ్ళు పొంచిచూచేటి దృష్టి ముక్తి కనుగున
1: that concentrated look to catch the fishes by the fishermen will never help them to attain liberation.
0: ఇక మానవుడు చేసేటువంటి యొక్క ఏకాగ్రతలు మానవుడు చేసేటువంటి ధ్యానములు ఈ విధంగా పోల్చుకుంటూ వస్తే ఎంతైనా కూడాను దైవత్వంగా మార్చుకోవచ్చు.
1: The concentration and meditation we have can really be directed in the direction of spirituality.
0: Tappa tarai tragi tanamelu marchina tanmayaktamaguna.
1: Having fully drunk, totally intoxicated, can you call him that he has gone beyond the body?
0: Tanmayaktam pondinadu ani cheppadu.
1: And he said that he has forgotten himself, has lost himself.
0: Tappa tarai tragi tanamelu marchina తన్మయత్నమగున.
1: ఇట్ కెనాట్ బి గోయింగ్ బియాండ్ ద స్టేట్ ఆఫ్ ద బాడీ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ ఈస్ ఫుల్లీ ఇంటాక్సికేటెడ్ ఆర్ ఫుల్లీ డ్రాంగ్.
0: భార్యపై అలగి పస్తుపరుండిన అది గొప్ప ఉపాసమగున.
1: బికాస్ ఆఫ్ ద సింపుల్ రీజన్ ది హ్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ ఫైట్ విత్ ద వైఫ్ అండ్ చోజ్ నాట్ టు ఈట్ ఫుడ్ దట్ నైట్. యూ కాన్ కాల్ ఇట్ ఫాస్టింగ్
0: ఇత్యాది తన్మయత్నములు ఏకాగ్రతలు భావించుకొని ఆనందిస్తుంటారు కొంతమంది వేరేవారు.
1: సమ్ ఫూలిష్ పీపుల్ థింక్ దట్ దిస్ ఇస్ తన్మయత్వ ఐడెంటిఫికేషన్ విత్ ద డివైన్ హ్యావింగ్ బీన్ ఫుల్లీ ఇంటాక్సికేటెడ్ అండ్ దే థింక్ దట్ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ దేర్ అటెన్షన్.
0: నిజముగా చూచిన మానవత్వము ఎంత పెడమార్గము పట్టి ఎన్ని చెడు మార్గముల చేత ఆ చెడు జనమును మంచిదిగా భావిస్తున్నారనేటువంటిది మీరు గుర్తించవచ్చు.
1: యూ కెన్ క్లియర్లీ రికగ్నైజ్ దట్ మ్యాన్ ఈస్ టోటల్లీ పర్వర్టెడ్ అండ్ హీ కన్సిడర్స్ ఆల్ ద బ్యాడ్ దట్ హీస్ బీన్ డూయింగ్ గుడ్.
0: దేహమునిచ్చినది దీని నిమిత్తం కాదు.
1: బాడీ ఈజ్ నాట్ గిఫ్టెడ్ ఫర్ దిస్ పర్పస్.
0: ఏమిటి ఈ దేహము?
1: వాట్ ఈస్ దిస్ బాడీ?
0: మలమూత్ర దుర్గంధ మాంస రక్తములతో కూడినటువంటి ఈ దేహము.
1: ద బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ ద ఫీకల్ మ్యాటర్ ఇన్ ద యూరిన్.
0: కేవలము దుర్గంధములతో కుడుతూ ఉన్నటువంటి ఈ దేహము.
1: ద బాడీ ద డికేస్, ద బాడీ దట్ ఇస్ ఫౌల్.
0: దీనిని పెడమార్గం పట్టించి అనేక విధముల దుర్వినియోగం కచ్చుకోవటం ఇది ఎంత వేరితనం.
1: వీ మిస్ డైరెక్ట్ ఇట్ అండ్ మిస్యూజ్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్ ద బాడీ.
0: మానవత్వము దివ్యత్వాన్ని పొందే నిమిత్తమై అనుగ్రహించినటువంటి యొక్క కాయమే కాని పెడమార్గముల లోపల ప్రవేశపెట్టి ఈ యొక్క గాయమును దుర్వినియోగపరచుకోవటం కాదు.
1: The body is given to man to experience the divine, attain the state of divinity and not to misuse it.
0: ఈ దేహమును ఎంత పవిత్రముగా వినియోగించాలో మీరు యోచన చేయండి.
1: Understand clearly how sacred this body should be used and considered.
0: తెల్లవారు లేచి మొదలుకొని రాత్రి పరుండునంత వరకు కూడాను మన లౌకిక ప్రవర్తనలో కాలమునంతా గడుపుకుంటూ కట్టగలిపటికి నిద్రించే సమయంలోనైనా కూడాను దైవాన్ని స్మరించడానికి వీలు లేకుండా చేసుకుంటున్నారు.
1: Right from dawn to dusk, the moment we get up from bed until we retire, we spend the whole day eking out our living in worldly thoughts and worldly pursuits, and we don't have time to think of God.
0: మలమూత్ర దుర్గంధ మాంస రక్తములు గాని పురుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: The body emits foul smell, it is not anyway aromatic or fragrant.
0: నిమిష నిమిషమునకు నీచులూరిని గాని పరమశాస్త్రమునంత పుట్టించలేవు.
1: You cannot expect any kind of sense out of this body.
0: ఈ దేహము ఈ విధమైనటువంటి దుర్గంధముల చేత అనుభవిస్తూ ఉన్నప్పుడు దీనికి ఎంత సుగంధములను పొందాలి.
1: The body, thus naturally as days pass by, emits bad smell and we apply scents to make it fragrant.
0: ఈ సుగంధములే భగవంతుని యొక్క చింతనలు.
1: Actually speaking, the perfume is the divine thought that we entertain.
0: దినమునకు ఒక పర్యాయము రెండు పర్యాయములైన కూడాను భగవంతుని యొక్క చింతన చేసి ఆ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి.
1: We should purify our heart by thinking of God once or twice every day.
0: ఈ విధమైనటువంటి యొక్క మానవత్వమును ఎన్ని విధములుగా ప్రవేశపెట్టినప్పటికీ దీనికి ఆనందం అనేది శూన్యమే.
1: We may try to enjoy with this body in any possible way that we want to. In fact, there is no state of bliss in reality.
0: ఈ ఆనందమును పొందాలనుకుంటే ఏం చేయాలి మనం?
1: To be blissful, what is that we should do?
0: ఈ దేహమునందున్నటువంటి ఇంద్రియములను పవిత్రమైన పరమాత్మ చింతన లోపల ముంచాలి.
1: We have to see that we drown our senses in the divine, in the thought of God.
0: శరీరం అంతా కూడాను కేవలం ఇంద్రియములతో కూడినటువంటిదే కాని మరొక దీంతో ఏమాత్రం కూడలేదు.
1: The body is composed of the senses, nothing more than that.
0: నేత్రములు పవిత్రమైనటువంటి దృష్టిని చూడాలి.
1: The eyes should have sacred vision.
0: కన్నులందెప్పుడు కారుణ్య దృష్టియే.
1: The eyes should always have compassionate looks.
0: పలుకులెప్పుడు ముద్దులొలుకుచుండు.
1: The words should be sweet and soft.
0: కన్నులకు ఎటువంటి పవిత్రమైనటువంటి యొక్క కారుణ్య దృష్టి మనం చేర్చుకోవాలి.
1: We should have the compassionate looks towards others.
0: నాలుకతో మనము ఎంత పవిత్రమైనటువంటి యొక్క నామమును స్మరిస్తూ కాలమును సద్వినియోగపరచాలి.
1: We should make proper use of time by singing in praise of God with his tongue.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నా విషయం నేను చెప్పకూడదు కానీ నిత్యము జరిగేటువంటిది మీకు చెప్తున్నాను.
1: భగవాన్ డజంట్ వాంట్ టు స్పీక్ ఆఫ్ హింసెల్ఫ్ ఎనీవే, బట్ భగవాన్ వాంట్స్ టు షేర్ విత్ అస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఎవ్రీ డే.
0: రాత్రి వేళలేందు నేను నాలుగు పర్యాయములు లేస్తాను.
1: భగవాన్ గెట్స్ అప్ 4 టైమ్స్ ఎవ్రీ నైట్.
0: 12 గంటలకు లేచి చక్కగా బ్రష్ తీసుకొని పళ్ళు తోముకొని టంగ్ క్లీనర్ తో నాలుగు వైపులు కూడా దాన్ని క్లీన్ చేస్తాను.
1: హీ గెట్స్ అప్ ఎట్ 12 o'clock ఇన్ ద నైట్ బ్రషెస్ హిస్ టీత్ అండ్ ఆల్సో విత్ ది హెల్ప్ ఆఫ్ ది టంగ్ క్లీనర్ హీ వాష్ క్లీన్స్ ఇట్ పర్ఫెక్ట్లీ వెల్.
0: నా రూమ్ లో పండుకునేటువంటి పిల్లలకు చాలా కష్టమేస్తూ ఉంటుంటుంది.
1: ద బాయ్స్ దట్ స్లీప్ దేర్ విల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్.
0: కానీ వారు దీన్ని చూసి ఎంతో ఆనందిస్తూ ఉంటారు.
1: బట్ యెట్ దే ఆర్ వెరీ హ్యాపీ వాచింగ్ ఆల్ దిస్ హ్యాపెనింగ్.
0: ఆ తర్వాత 4:30 గంటకు లేస్తాను.
1: భగవాన్ లేటర్ విల్ గెట్ అప్ ఎట్ 4:30.
0: అప్పుడు కూడా తిరిగి బ్రష్ తీసుకొని
1: అగైన్ హిల్ బ్రష్
0: పండు చక్కగా తోముకొని
1: అండ్ బ్రష్ హిస్ టీత్
0: దాన్ని టంగ్ క్లీనర్ తీసుకొని
1: అండ్ విత్ హెల్ప్ ఆఫ్ ది టంగ్ క్లీనర్
0: నాలుక పైన నాలుక క్రింద నాలుక ఇరుపక్కల చక్కగా దాన్ని గీసివేస్తాను.
1: అండ్ క్లీన్ ద టంగ్ పర్ఫెక్ట్లీ వెల్ ఆన్ ఆల్ సైడ్స్.
0: అప్పుడు లేచి
1: బయట.
0: బయటకు వస్తాను.
1: దెన్ భగవాన్ కమ్స్ అవుట్.
0: ఈ విధంగా నాకు నాలుక క్లీన్ గా ఉండినప్పుడే నాకు ఆనందం.
1: భగవాన్ ఫీల్స్ హ్యాపీ వెన్ ద టంగ్ ఇస్ పర్ఫెక్ట్లీ క్లీన్.
0: పరిశుద్ధమైనటువంటి యొక్క నాలుక చేత నేను పవిత్రమైనటువంటి యొక్క దీనిని అనుభవిస్తుంటాను.
1: ద క్లీన్ టంగ్ ఎన్షోర్స్ ఆల్ ద సీక్రెట్నెస్ ఆర్ శాంక్టిటీ.
0: నాకు ఎవరైనా సరే నా దగ్గర మాట్లాడాలని వచ్చినటువంటి వారికి నాలుక క్లీన్ గా ఉండేటువంటి వాళ్ళతో నేను 10 నిమిషాల బదులు 20 నిమిషాల వరకు నేను మాట్లాడతాను.
1: భగవాన్ కన్వర్సెస్ విత్ ద పర్సన్ విత్ ఎ క్లీన్ టంగ్ ఫర్ మోర్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇన్స్టెడ్ ఆఫ్ 10 హీల్ స్పెండ్ 20 మినిట్స్ ఆఫ్ టైమ్ విత్ హిమ్.
0: అట్లు లేకుండా నోరు సరిగా కడుక్కోకుండా ఏదైనా ఒక దుర్గంధం వస్తున్నటువంటి మనిషితో 2 నిమిషాలు కూడా నేను మాట్లాడను.
1: భగవాన్ విల్ నాట్ స్పీక్ టు ఎ పర్సన్ హూ డజంట్ క్లీన్ హిస్ టంగ్ అండ్ జస్ట్ ఇమిట్స్ ఫౌల్ స్మెల్.
0: మనము నిద్రించే సమయం లోపల నాలుక పైన, నాలుక క్రింద, నాలుక ఇరుప్రక్కల కూడాను పురుగులు వచ్చి ఉంటాయి.
1: అండ్ యాజ్ వీ గో టు బెడ్ వీ హ్యావ్ టు క్లీన్ ఇట్ బికాస్ దేర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ వర్మ్స్ ఓవర్ దేర్.
0: అప్పుడు అవన్నీ కూడా తీసివేయాలి.
1: అండ్ ఆల్ హ్యావ్ టు బి బ్రష్డ్ అవుట్.
0: అప్పుడే మనకు ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంటుంది.
1: దెన్ యూ విల్ బి వెరీ హెల్దీ.
0: ఆరోగ్యమే కాకుండా దీని అన్నిటికంటే పెద్దది ఆనందం మనకు ఎక్కువగా అందిస్తుంది.
1: అండ్ దిస్ హెల్త్ కన్ఫర్స్ బ్లిస్ ఆనంద.
0: కనుక నాలుక చేత మనము పవిత్రమైనటువంటి యొక్క కార్యం చేయాలి, పవిత్రమైనటువంటి మాటలు మాట్లాడాలి.
1: విత్ దిస్ టంగ్ ఇట్ హాస్ గాట్ టు బి సీక్రెట్ అండ్ వీ షుడ్ స్పీక్ సీక్రెట్ వర్డ్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క కార్యక్రమం చేత నేను కాలమును సద్వినియోగం చేస్తుంటాను.
1: దిస్ హౌ భగవాన్ మేక్స్ బెస్ట్ యూజ్ ఆఫ్ టైం, ప్రాపర్ యూజ్ ఆఫ్ టైం.
0: ఈ విధంగా నాలుక నేత్రములు పరిశుద్ధం చేసుకున్న తర్వాత
1: after perfect cleaning the eyes and the tongue
0: నేను బయటికి పోయేటప్పటికి
1: as a time by the time swami comes out
0: నాకు వంట చేసే పిల్లవాడు
1: the cook the boy over there
0: రాగి గంజి తీసుకుని వస్తాడు.
1: He is ready with a ragi malt.
0: గంజి మాల్ట్ అంటే ముద్ద.
1: Starch. Yes, గంజి starch. Malt is marshal. I'm sorry, it is starch.
0: ఆ రాగి గంజి చక్కగా నేను త్రాగి ఎంతో ఆనందిస్తుంటుంటాను.
1: అండ్ స్వామి పార్టేక్స్ ఇట్ అండ్ ఫీల్స్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: తెల్లవారు లేస్తానే ఏమీ నేను పుచ్చుకోను.
1: అండ్ భగవాన్ టేక్ డస్ నాట్ టేక్ ఎనీథింగ్ మోర్ దెన్ దిస్.
0: టిఫిన్ అని ఇంకొకటని ఇంకొకటని ఇవి ఏవి నేను ముట్టను.
1: నో టిఫిన్ నో బ్రేక్ఫాస్ట్ వాట్స్ ఎవర్.
0: ఆ గంజి తాగి తిరిగి వెళ్తారు 6 గంటలకు లోపల బాత్రూమ్ లోకి.
1: అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ దెన్ అగైన్ హీ గోస్ టు బాత్రూమ్.
0: గంజి తాగాను కదా అని ఆ టంగ్ క్లీనర్ తో తిరిగి నాలుకను కోసుకుంటాను.
1: అగైన్ హీ క్లీన్ హిస్ టంగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద టంగ్ క్లీనర్.
0: ఈ విధంగా నాలుకను పరిశుద్ధం గావించుకుని
1: అండ్ దెన్ హీ క్లీన్ ద టంగ్
0: మంచినీళ్లు త్రాగి
1: దెన్ హీ డ్రింక్ వాటర్
0: కిందికి వస్తాను.
1: దెన్ భగవాన్ విల్ గెట్ డౌన్.
0: స్వామి టిఫన్ ఏం చేస్తున్నాడు అని అనుకుంటారు. నా టిఫన్ అంతా కూడా ఇదే.
1: వి మే బి వండరింగ్ వాట్ టిఫిన్ దట్ భగవాన్ యాక్సెప్ట్స్.
0: నాకు టిఫన్ అంటేనే ఇష్టం లేదు.
1: Bhagavan doesn't like any tiffin.
0: Challaneelu oka glass uttaagitanu kindiki vastaru.
1: He prefers to drink cold water and come.
0: Bhaktulato nenu aanandanga sambhashana jarpatanu.
1: And Bhagavan converses delightfully.
0: Aanandanga jarigin tarvata mari nenu paiki velthanu.
1: Later Bhagavan will climb up the stairs.
0: Ee vidhanga naa yokka dehamunu parishuddham chesukoni parishuddhamaina ipudi dehamto pavitramaina maatalu పవిత్రమైన భక్తులతో నేను మాట్లాడుతుంటాను.
1: విత్ దిస్ క్లీన్ బాడీ విత్ ద సీక్రెట్ బాడీ భగవాన్ కాన్వర్సెస్ విత్ ద డివోటీస్ ఇన్ ఎ సీక్రెట్ వే.
0: ఈ విధంగా నా కాలం నేను గడుపుకొని
1: స్పెండింగ్ ద టైమ్ లైక్ దిస్
0: మరి క్రిందికి వచ్చి
1: భగవాన్ విల్ కమ్ డౌన్ అగైన్
0: ఇంటర్వ్యూస్ అంతా ఇస్తాను.
1: అండ్ స్టార్ట్ గివింగ్ ఇంటర్వ్యూస్.
0: ఈ ఇంటర్వ్యూస్ ఇచ్చే సమయం లోపల మీరు కొంచెం జ్ఞాపకం పెట్టుకోవాలి.
1: One point you should remember while Bhagavan grants interviews.
0: నేను ఇంత పరిశుద్ధంగా వచ్చి ఇంటర్వ్యూ రూమ్ లోకి వచ్చినప్పటికి కొంతమంది స్మోక్ చేసి వచ్చింటారు.
1: When Bhagavan grants interviews to some devotees, they arrive here after having had their smoke.
0: స్మోక్ చేసినటువంటి వారిని నేను దగ్గర చేర్చను.
1: Bhagavan will not allow any person who smokes.
0: నేను ఇంటికి దిగి వచ్చేస్తే నువ్వు బయట పోమంటున్నాను.
1: Bhagavan will drive him out by the time he comes down. The smoker should go.
0: Swami, ayana bharta ayana bayata pampisthe nenu em maatladedi antaru.
1: The wife says, Swami, so and so is my husband. Well, if he is not allowed here, what am I
0: going to do? Gani, gani, sari, be
1: that son or husband, a smoker has no place here.
0: Poi cheppu, koni,
1: and Bhagwan directs her, you inform him to clean his mouth and come here back.
0: Tadapari poi, clean cheskoni, tirigi 10 nimshalo vastaru.
1: And then they will go, wash their mouth, rinse well.
0: Chippinattuga tirigi vaadanu lopala cherchi వారితో మంచిగా మాట్లాడతాను.
1: దేర్ ఆఫ్టర్ భగవాన్ స్టార్ట్స్ టాకింగ్ టు దెమ్ ప్లీజింగ్లీ.
0: ఈ విధంగా నా కాలంను అన్ని విధాలుగా కూడా పరిశుద్ధమైనటువంటిగాను నేను పవిత్రమైన రీతిగాను నేను చేస్తుంటాను.
1: దట్స్ హౌ స్వామి స్పెండ్స్ ద టైమ్ ఇన్ ఎ పర్ఫెక్ట్ వే, ఇన్ ఎ సీక్రెట్ వే.
0: అనేక మంది అనేక రకమైనటువంటి యొక్క దుర్గంధములు ఉండిన కూడాను దాన్ని కవర్ చేసుకుని వస్తారు.
1: బట్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ వాంట్ టు కవర్ అప్ ఆల్ దట్ బ్యాడ్ ఇన్ దెమ్.
0: దీనికి ఒక చిన్న కథ ఉంటుంది.
1: దేర్ ఇస్ ఎ స్మాల్ స్టోరీ టు ఇల్లస్ట్రేట్ దిస్.
0: కారి పార్వతి ఈశ్వరుణ్ణి పెళ్లి చేసుకోవాలని ఎన్నో విధములుగా కూడాను తపస్సు చేస్తుంది.
1: పార్వతి డిడ్ పెనెన్స్ టు మ్యారీ లార్డ్ శివ.
0: అన్ని రకములైనటువంటి సుగంధాలంతా పోసుకుంటుంది.
1: షీ హాడ్ ఆల్ ద పర్ఫ్యూమ్స్ ఇన్ ద సెన్స్ ఆల్.
0: తాను చక్కని అందమైనటువంటి డ్రెస్ అంతా వేసుకుంటుంది.
1: అండ్ షీ హాడ్ బ్యూటిఫుల్ డ్రెస్ టూ.
0: కానీ ఇది వేసుకున్నంత కాలము, ఆ దుర్గంధం వచ్చినంత కాలము ఈశ్వరుడు ఏమాత్రము ఆమె ముఖం చూడడు.
1: ద డ్రెస్ అండ్ ద పర్ఫ్యూమ్ ఫెయిల్ టు అట్రాక్ట్ ది అటెన్షన్ ఆఫ్ శివ.
0: తదుపరి ఇంక భరించుకునలేక మన్మథుని పోయి తప్పక దూషిస్తాడు ఈశ్వరుడు.
1: అండ్ ఐ కుడ్ నాట్ బేర్ ది ఈశ్వర వెంట్ టు మన్మథ అండ్ బ్లేమ్డ్ హిమ్.
0: మన్మథ, నీవు ఈ తుచ్చమైన వాంఛ నిమిత్తమై పార్వతికి అన్ని విధములుగా కూడాను ఆకర్షింపజేయటానికి నీ ఆమెలో ప్రవేశిస్తున్నావా?
1: మన్మథ, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ వేస్ ఫాలోడ్ బై పార్వతి టు అట్రాక్ట్ మీ, ఆర్ ఈజ్ ఇట్ జస్టిఫైబుల్? హీ సెడ్.
0: తక్షణమే మన్మథుడు ఆమెను వదులుతాడు.
1: అండ్ మన్మథ లీవ్స్ హర్ ఇమ్మీడియట్లీ.
0: అంత సహజమైనటువంటి రూపాన్ని ధరిస్తుంది పార్వతి.
1: పార్వతి వాస్ ప్రెసెంట్ దేర్ ఇన్ ఎ నేచురల్ ఫామ్.
0: కూర్చొని మనసు పరిశుద్ధంగా నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం అని ఆ పార్వతి కూర్చొని ధ్యానం చేస్తుంది.
1: పార్వతి sat there meditating on Lord Shiva with a pure unsullied eternal pure nectarine state of mind.
0: ఆ కూర్చునేటప్పటికి అప్పుడు ఈశ్వరుడు ఆ వైపును చూస్తాడు.
1: ఇట్ ఇస్ ఓన్లీ దెన్ ఈశ్వర లుక్డ్ ఎట్ హర్.
0: అప్పుడు చూచి, ఇప్పుడు నీవు సామాన్యమైనటువంటి మానవత్వంగా నీవు ధరించి ఉన్నావు.
1: అండ్ హీ సేస్ నౌ యు ఆర్ ఇన్ యువర్ నేచురల్ ఫామ్.
0: కానీ మానవుడు నేచురల్ గా ఉండాలా?
1: దేర్ఫోర్ మ్యాన్ మస్ట్ బి నేచురల్.
0: కల్పితంగా ఉండకూడదు.
1: హీ షుడ్ నాట్ బి ఆర్టిఫిషియల్.
0: ఏదో కొంతమంది కొన్ని డ్రెస్సులు కొంత కూడా వేసుకుంటారు ఆధారం.
1: సమ్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ డ్రెస్.
0: సుగంధం అంతా పూసుకుంటారు.
1: దే ఆల్సో అప్లై పర్ఫ్యూమ్.
0: ఇది ఉండవలసిందే కొంతవరకు.
1: The spray and perfume needed to some extent.
0: లోపల దుర్గంధం అంతా ఉండినప్పటికీ పైన మాత్రం సుగంధం పోసుకుంటే నాకు అయ్యలేదు.
1: With all that bad within, the perfume outer scents are useless.
0: ఈ విధంగా ఈశ్వరుని యొక్క బోధ చేత పార్వతి నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం ఇవన్నీ మర్చిపోతుంది.
1: In response to the teaching of Shiva, Parvati could rise to the state of blemishless, spotless level.
0: సహజ రూపాన్ని ధరిస్తుంది.
1: అండ్ షీ హాస్ టేకెన్ అప్ నేచురల్ ఫామ్.
0: అప్పుడు ఈశ్వరుడు ఆమెను తీసుకుని పోతాడు హిమవత్ పర్వతానికి.
1: ఇట్స్ ఓన్లీ దెన్ ఈశ్వర కుడ్ పిక్ అప్ పార్వతి టు దిస్.
0: అప్పుడు ఒక ముహూర్తం అనేటువంటి దాన్ని నిర్ణయించుకొని
1: ఎగ్జాక్ట్ మూమెంట్ ఆఫ్ వెడ్లాక్ వాస్ ఫిక్స్డ్.
0: పార్వతి తల్లిదండ్రులకు దీన్ని తెలిపి
1: అండ్ ద మ్యాటర్ వాస్ ఇన్ఫార్మ్డ్ ద పేరెంట్స్ ఆఫ్ పార్వతి.
0: వారిని అందరినీ పిలిపించి
1: దే వర్ ఆల్సో సమన్డ్.
0: అక్కడ మంచి మంగళకరమైనటువంటి యొక్క కళ్యాణం జరుపుకుంటారు.
1: అండ్ దట్ వాస్ ది ఆస్పిషియస్ మూమెంట్ ఆఫ్ హోలీ వెడ్లాక్.
0: ఈ విధంగా పార్వతీ కళ్యాణము చాలా ఆనందంగా జరపకపోవటం,
1: హోలీ వెడ్డింగ్ ఆఫ్ పార్వతీ, దీనికి
0: కారణం ఏమిటి అని అందరూ ప్రశ్నించుకోగా,
1: వెన్ పీపుల్ వాంటెడ్ టు నో ద రీజన్ బిహైండ్,
0: నా దేహం సహజమైనటువంటి దేహము,
1: ద రీజన్ ఈస్ ద మైండ్ ఈస్ ఎ నేచురల్ ఫామ్,
0: మురికిని చేర్చకుండా,
1: దేర్ ఇస్ నో డర్ట్ విదిన్ మీ,
0: పవిత్రమైనటువంటి భావం చేత,
1: విత్ ఎ సీక్రెట్ థాట్,
0: నా థాట్స్ మంచి శుద్ధమైనటువంటిగా వస్తుంటాయి.
1: అండ్ ద థాట్స్ ఆర్ ప్యూర్.
0: మురికి దేహంగా ఉండినప్పుడు మన థాట్స్ మురికిగానే వస్తుంటాయి.
1: అండ్ ద బాడీ ఇస్ డర్టీ, దేర్ విల్ బి డర్టీ థాట్స్.
0: ఆ మురికిగా వచ్చినటువంటి యొక్క దుర్గంధమును చూసి ఎవరు కూడా మెచ్చుకోరు.
1: అండ్ దిస్ డర్టీ బాడీ అండ్ ది డర్టీ థాట్స్ వుడ్ నాట్ అట్రాక్ట్ ఎనీబడీ.
0: కనుక ఇట్టి సదా ప్రకాశమును పరులకు అందించే నిమిత్తమై నేను ఎప్పుడు ఈ విధంగా చేస్తుంటాను.
1: టు షో ది ఐడియల్నెస్ ది ఐడియల్ ప్రిన్సిపల్ భగవాన్ ప్రాక్టీసెస్ ఆల్ ది.
0: కానీ నిద్రపోయేటువంటి వారిని కూడా నేను లేపుతుంటాను.
1: భగవాన్ విల్ వేకప్ దోస్ దట్ ఆర్ ఫాస్ట్ అస్లీప్.
0: 12 గంటలకు లేచిన తర్వాత మరీ 1 గంటకు లేపుతాను.
1: అండ్ భగవాన్ విల్ వేక్ దెమ్ అప్ అగైన్ అట్ 1 o'clock.
0: వారికి కొంచెం పాపం కష్టంగా కలుగుతుండొచ్చు.
1: దే మే ఫైండ్ ఇట్ ఇన్కన్వీనియంట్.
0: అయ్యో ఇప్పుడే పండుకున్నాని, నేను నిద్ర వస్తుండాలి, నేను ఎట్లా లేచేది అని వారు ఏమాత్రం బాధపడరు.
1: బట్ దే విల్ నెవర్ ఫీల్ సాడ్ టు గెట్ అప్ థింకింగ్ దట్ దే
0: ఆ క్షణంలో మాత్రం లేస్తున్నారు, కానీ తదుపరి దాన్ని అంతా మర్చిపోయి స్వామికి తగినటువంటి యొక్క అనుకూలాలు చేస్తుంటారు.
1: The boy will get up immediately and start attending to the needs of Bhagwan, forgetting all inconvenience.
0: కనుక దేహమును మొట్టమొదట మనం పరిశుద్ధం చేసుకోవాలి.
1: Therefore, to begin with, we should keep our body sacred.
0: దీనిని త్రిగంధము అన్నారు.
1: And this is the triune.
0: త్రినేత్రము అన్నారు.
1: And three eyes.
0: త్రిదేహము అన్నారు.
1: And the three forms.
0: త్రిగుణములు అన్నారు.
1: And three attributes.
0: అనగా పవిత్రమైనటువంటి దేహమును పరిశుద్ధపరచుకోవటం వల్ల అది ఒక త్రిగంధమైనటువంటి ఒక దేహము.
1: సో కీపింగ్ ఎ సీక్రెట్ క్లీన్ బాడీ అమౌంట్స్ ద ఫ్రాగ్రెన్స్.
0: ఆ తర్వాత పరిశుద్ధమైన భావాలు కూడా రావాలి.
1: అండ్ దెన్ వీ షుడ్ హ్యావ్ సీక్రెట్ థాట్స్.
0: శుద్ధమైనటువంటి భావాలు,
1: ద ప్యూర్ థాట్స్.
0: తర్వాత అవి రంజింపజేసేదానికి నిరంజనం.
1: అండ్ దే షైన్ దట్ ఈస్ నిరంజనం.
0: ఎవరైనా రాని వారంతా దగ్గర చేర్చుకునే నిమిత్తమై వాటి గంధమును చాలా అందిస్తుంటాది.
1: ద ప్యూర్ థాట్ ఈజ్ ఎఫల్జెంట్
0: ఫుల్లీ వైబ్రెంట్ ప్రదేశం అలవరించినటువంటి యొక్క గంధమును మనం వేసుకోవటం కాదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ హావ్ గాట్ ఔటర్ పెర్ఫ్యూమ్స్. నో.
0: ఈ విధంగా జరిగిన తర్వాత
1: యాజ్ థింగ్స్ పాస్ బై
0: అప్పుడు భగవంతుడు భక్త సంరక్షణకై ప్రారంభిస్తాడు.
1: అండ్ దెన్ లార్డ్ స్టార్ట్స్ ప్రొటెక్టింగ్ ది పాయస్ పీపుల్.
0: మొట్టమొదట తన వెంట ఉన్నటువంటి వారిని తగినటువంటి పరిశుద్ధం చేయాలి.
1: So we should take every care that our associates are clean.
0: వారిని పరిశుద్ధం చేసుకుని ఆ పరిశుద్ధమైనటువంటి వారితోనే మనం ప్రయాణం చేసినప్పుడే మనకు కూడా గౌరవము మర్యాదము తగ్గుతుంది.
1: In our life pilgrimage sojourn we should have the people associates who are clean and safe.
0: ఈశ్వరునికి ఎందుకు మంచి పేరు వచ్చింది?
1: How is it that
0: బోలా శంకరుడు ఉన్నారు.
1: శంకర ఇస్ కాల్డ్ బోలా శంకర.
0: తాను ఎట్టి అలంకారములు చేసుకోనకుండా
1: ఈశ్వర హ్యాస్ నో డెకరేషన్స్.
0: తన డ్రెస్సును మాత్రం తాను వేసుకుని
1: హీ హాస్ గాట్ ద మినిమం డ్రెస్.
0: దేహమునందున్నటువంటి యొక్క అంగములు పరిశుద్ధపరచుకొని
1: అండ్ హీ కీప్స్ హిస్ ద బాడీ వెరీ క్లీన్.
0: పవిత్రమైన భక్తుల దగ్గరికి పోయినప్పుడే ఆ భక్తులు వారిని చూసి ఆనందిస్తారు.
1: అండ్ హాస్ అప్రోచెస్ ద డివోటీస్ ద వెరీ సేక్రెడ్నెస్ ఆఫ్ ద డివినిటీ అట్రాక్ట్స్ దెమ్.
0: ఈ విధంగా ఈశ్వరుడు పార్వతి భక్తులను ఆకర్షించే నిమిత్తమై ఇన్ని రకాలుగా కూడా ప్రయాణం చేస్తుంటారు.
1: Ishwara and Parvati travel together to attract the devotees from all nook
0: and corner. నాకు 16 సంవత్సరాలు మాత్రమే ఈశ్వరుడు వయసు ఇచ్చాడు.
1: Ishwara decided 16 years life span for Markandeya.
0: కానీ మార్కండేయుడికి అది తెలియదు.
1: Markandeya is not aware of this.
0: తెల్లవారు లేచినప్పటి నుంచి సామాన్యమైనటువంటి ప్రజల వారే బాలుల వారే తను ఆడుకుంటూ పాడుకుంటూ ఆనందంగా అన్ని విధాల కూడాను దుర్గంధం చేసుకుంటుంటాడు.
1: నాట్ నోయింగ్ ద డెస్టినీ హీ వాస్ ప్లేయింగ్ విత్ అదర్ బాయ్స్ అండ్ మే
0: ప్లేయింగ్. ఈ యొక్క 16 సంవత్సరాలు నిండుతాయి అని తెలుసుకున్న తర్వాత తల్లి తండ్రులు ఇద్దరు కూడా కూర్చొని కంటిదారులు గారుస్తుంటారు.
1: ఆన్ కమింగ్ టు నో దట్ విల్ బి కంప్లీటింగ్ 60 ఇయర్స్ ద నెక్స్ట్ డే హీ నోటీస్ ద పేరెంట్స్.
0: పరిగెత్తుకుని వచ్చి అమ్మా ఎందుకు మీరు కంటిదారులు కారుస్తున్నారు అని ప్రశ్నించాడు.
1: రన్నింగ్ ఆల్ అలాంగ్ హీ కేమ్ టు హిస్ మదర్ అండ్ సెడ్ మదర్ వై డూ యూ క్రై.
0: కొడుకు దగ్గర దాపరికం ఎందుకు అనుకుని ఆ కొడుకు దగ్గర దగ్గర పిలుచుకుని నాయన
1: వితౌట్ హైడింగ్ ఎనీథింగ్ ద మదర్ స్టార్టెడ్ సేయింగ్
0: మీ దేహములకు మా దేహములకు సంబంధం ఉండదు.
1: అండ్ ద మదర్ సెడ్ దేర్ ఇస్ నో మోర్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ యువర్ బాడీ అండ్ అవర్ బాడీ.
0: ఏమిటి ఇది ఇంతకాలం లేకుండా ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్తున్నావు అని కుమారుడు చాలా కష్టపడతాడు.
1: అండ్ ద సన్ ఫీలింగ్ వెరీ సాడ్ హీ స్టార్టెడ్ క్వశ్చనింగ్ వై షుడ్ ఇట్ హ్యాపెన్.
0: తెల్లవారి లోపలనే నీ దేహము ఎప్పుడు పోతుందో ఎప్పుడు భగవంతుడు తీసుకుని పోతాడో చెప్పడానికి వీలు లేదు నాయన అంటుంది.
1: ద మదర్ సెడ్ ద బై ది టైమ్ నెక్స్ట్ మార్నింగ్ ది సన్ రైజ్ వెన్ యు ఆర్ గోయింగ్ టు లీవ్ దిస్ బాడీ వి డు నాట్
0: ఇంకా కొంత టైం ఉంటుండాలి కదా అనుకుని అప్పుడు వెళ్ళినాడు, స్నానం చేశాడు, ఈశ్వర దేవాలయానికి వెళ్ళాడు.
1: నోటీసింగ్ దట్ సమ్ టైమ్ ఈ స్టిల్ లెఫ్ట్ హి ర్యాన్ టు ద టెంపుల్ అండ్ ప్రేయింగ్ టు గాడ్.
0: పరిశుద్ధమైనటువంటి తంగుతో నాలుకతో పరిశుద్ధమైనటువంటి ఈశ్వర నామమును స్మరిస్తూ వచ్చాడు.
1: అండ్ వెంట చాంటింగ్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ విత్ క్లీన్ పర్ఫెక్ట్ ప్యూర్ సీక్రెట్ టాంగ్.
0: తెల్లవారిక సూర్యోదయం అవుతుంది అనగా,
1: యాజ్ ఇట్స్ ద టైమ్ ఆఫ్ ద సన్ రైజ్,
0: ఈశ్వరుడు పార్వతి ఇరువురు అదే రూమ్ లోపల సంభాషణ జరుపుతున్నారు.
1: ఈశ్వర్ అండ్ పార్వతి వర్ డిస్కసింగ్, దే వర్ టాకింగ్ విత్ ఈచ్ అదర్.
0: పార్వతి అడుగుతుంది, స్వామి ఎందుకు ఇంకా మీరు ఆలస్యం చేస్తున్నారు?
1: పార్వతి పుట్స్ దిస్ క్వశ్చన్, స్వామి వై ఆర్ యూ డిలేయింగ్?
0: ఆ పిల్లవాడు చాలా బాధపడుతున్నాడు, పిల్లవాడి తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్నారు.
1: ద బాయ్ ఈస్ ఫీలింగ్ వెరీ సాడ్ అండ్ హిస్ పేరెంట్స్ ఆల్సో ఆర్ వెరీ మచ్ వరీడ్.
0: పార్వతి, నేను ఇంతవరకు కూడాను నేను ఏకత్వంగా ఉండినాను.
1: హి సెడ్ పార్వతి, లుక్ హియర్, ఐ యామ్ ఓన్లీ వన్ టిల్ నౌ.
0: ఇప్పుడు దాంపత్యంగా ఉండటం చేత నీవు కూడా ఇందులో ప్రవేశించవలసిందే.
1: Because of this relationship in existence, you too have got to involve in this problem.
0: నేను ప్రాణం ఇస్తాను.
1: I am ready to give life.
0: నీ ముందు పోయి ఆ దేహాన్నంతా పరిశుద్ధపరచుకోమని చెప్పు.
1: Better you go and make the body sacred.
0: పార్వతి వస్తుంది, ఆ పిల్లవాడి థాట్స్ లోపల ప్రవేశిస్తుంది, అన్ని విధాల మంచి బోధన చేస్తుంది.
1: పార్వతి గెట్స్ ఇన్ టు ద థాట్ ఆఫ్ ద బాయ్ అండ్ మేక్స్ దిస్ థాట్స్ వెరీ సేఫ్.
0: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడు దాకా పొట్టకై హద్దులు పద్దు లేక ప్రేమందక చేయొచ్చు జీవితంబు, నీవిద్దరు దారబోసి అరవింద దళాక్షిని విశ్వసించి నీవే పెద్ద సుఖంపు గురించి పితికి యోచన చేయి మానవ.
1: ఓ మ్యాన్, ఎంక్వైర్ యువర్ సెల్ఫ్ వాట్ కైండ్ ఆఫ్ జాయ్, వాట్ కైండ్ ఆఫ్ థ్రిల్ దట్ యు ఎక్స్పీరియన్స్ బై స్పెండింగ్ ది హోల్ డే టు ఈక్ అవుట్ యువర్ లివింగ్, స్పెండింగ్ యువర్ స్కాలర్షిప్ ఫర్ గెటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: అంజేటప్పటికి తాను వెళ్లి స్నానం చేశాడు, వచ్చి కూర్చున్నాడు.
1: And they had his bath and sat down there.
0: ఎక్కడ కూర్చోబెట్టింది పార్వతి?
1: Where did she make him sit?
0: పార్వతి ఆజ్ఞ శిరసావహించడం చేత ఆ కుమారుని ఎత్తి తన వడలో కూర్చోబెట్టుకుంది.
1: And he made him sit on her lap.
0: అనగా పరిశుద్ధము ఇంత పరమాత్మ యొక్క చోటును కూడా సాధిస్తుంది అనేటువంటిది ఇందులో అర్థమవుతుంది.
1: The meaning is cleanliness is next to godliness. It will take you closer to God.
0: కూర్చున్నప్పటికి ఈశ్వరుడు వస్తాడు.
1: Then Ishvara manifests there.
0: Satamanam bhavati sataya purusha satendri ayushyevendri pratibhishyati nayana nivu chiranjeevi vaddillu.
1: And Ishvara blesses the child that he will be immortal. You live long.
0: Appudu talli tantrulu iddaru vachi, nayana nee bhakti prapatru chetane nivu tirigi prapanchamlo ninchagaligavu.
1: The parents said so that son, you could live long, you could earn the blessings.
0: Yedi kudani ivvanakkaledu.
1: Because of the devotion towards God.
0: పరిశుద్ధమైనటువంటి దేహము,
1: a clean body,
0: పవిత్రమైనటువంటి మాటలు,
1: sacred words,
0: నిర్మలమైనటువంటి దృష్టి,
1: and pure looks,
0: నిస్వార్థమైనటువంటి నడక,
1: and selflessness.
0: ఇవి మంచిగా ఉండినప్పుడు భగవంతుడు తప్పక మనకు వశమైపోతాడు.
1: When these are there, God will certainly bless you.
0: కనుక ఆ తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి, నాయన నిన్ను నీవే కాపాడుకున్నావు కానీ మా వశమేం కాలేదు.
1: And the parents said, your good conduct, your good thought protected you and you never needed us.
0: ఈ విధంగా ధరించిన శరీరము,
1: the body that you have put on,
0: చలించే మనసు,
1: and the mind that's wavering,
0: చలించే మాకు,
1: and the words that are not steady,
0: పరిశుద్ధమైనటువంటిగా ఉండాలి.
1: Shouldn't be so. They have got to be clean and
0: అది భగవంతుని ఆకర్షిస్తూ ఉంటాయి.
1: A clean body and unwavering mind attracts God.
0: కనుక భగవంతుని వశం చేసుకోవాలంటే మనం చేసేటువంటి పూజలు, పునస్కారములు, యాత్రలు, పాత్రలు ఇవి కాదు ముఖ్యము.
1: టు బి క్లోజర్ టు గాడ్ ఇస్ నాట్ ద వర్షిప్ ఆర్ ద పిల్గ్రిమేజ్ ఆర్ అదర్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ దట్ వీ అండర్టేక్ ఆర్ ఇంపార్టెంట్. నో,
0: తల్లి కూడాను మన పరిశుద్ధతనే కోరుతుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మదర్ ఆల్సో కమ్స్ క్లోజర్ టు అస్ బికాస్ ఆఫ్
0: ఈ విధమైనటువంటి యొక్క మంచి క్రియల చేత ఆ పిల్లల్ని పోషించుతుంటే ఆ పిల్లల్ని చక్కగా దేవుడు కాపాడుతూ వస్తుంటాడు.
1: అవర్ గుడ్ యాక్షన్స్ విల్ ప్రొటెక్ట్ అస్, అవర్ గుడ్ యాక్షన్స్ విల్ మేక్ అస్ రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: నిద్ర నుండి లేచి
1: వి గెట్ అప్ ఫ్రమ్ బెడ్,
0: మరి నిద్రపోయాడు దాకా,
1: అంటిల్ వి రిటైర్ గో టు బెడ్,
0: పొట్టకై హద్దులు పద్దు లేకుండా ఉండకూడదు.
1: జస్ట్ క్యారీ ఆన్ లైవ్లీహుడ్ వి స్పెండ్ అవర్ లైఫ్.
0: నేను అప్పుడప్పుడు చెప్తుంటాను నేను అట్టే చేసేవాడిని.
1: That's how Bhagavan led his life in a perfect way.
0: Kokkaro koyani kodi kuyegane,
1: the moment the crows in the morning early hours,
0: chakkaga bed nunchi nen lestanu.
1: He gets up from the bed,
0: palutomu koni deha baada techukoni,
1: and he'll brush his teeth,
0: janakamaadi dharinchi chali bujinchi,
1: and he'll have his bath.
0: Appudu ee tiffin ligi pantha okati devu,
1: ఇన్ దోస్ టైమ్ దేర్ వాస్ నో
0: రాత్రి మిగిలినటువంటి యొక్క అన్నము మజ్జిగలో వేసి మూత మూసి పెడతారు.
1: అండ్ రైస్ రిమైనింగ్ రైస్ మిక్స్డ్ విత్ ది కర్డ్ అండ్ ది పాటే
0: ఆ నీటితోనే బాగా పిసికి దాన్ని కలిపి ఇంత ఉప్పు వేసుకుని త్రాగటం.
1: అండ్ ది రైస్ ఇస్ మిక్స్డ్ విత్ వాటర్ అండ్ సమ్ సాల్ట్ ఇస్ యాడెడ్ అండ్ ఇస్ పాటే
0: అది చలిని భుజించి
1: అండ్ దట్స్ ది ఫుడ్
0: అందమైనటువంటి ఒక దీనిని మనం ప్రకాశింపజేసుకుని
1: అండ్ ది బ్యూటీ దట్ షైన్స్ ఫోర్త్
0: చలిని భుజించి
1: హావింగ్ టేకెన్ ఫుడ్
0: మనం మెల్లగా నడుస్తూ పోవాలి.
1: అండ్ వీ స్టార్ట్ వాకింగ్ సాఫ్ట్లీ.
0: మన చుట్టూ కూడా ఏ మాలిన్యమైనటువంటి వస్తువు అంతా పెట్టుకోకూడదు.
1: అండ్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్.
0: చాలా మంది చదువుకునే టేబుల్ పైన అనేక పుస్తకాలంతా పారేసుకుని చాలా గలీజ్ గా ఉంటుంటారు.
1: సమ్ పీపుల్ స్టార్ట్ థ్రోయింగ్ బుక్స్ హిదర్ అండ్ థిదర్ దేర్ ఆన్ ద టేబుల్.
0: ప్రతి ఒక్కటి నా అనుభవమే చెప్తున్నాను.
1: భగవాన్ ఈస్ టెలింగ్ అస్ బేసింగ్ ఆన్ ది ఎక్స్పీరియన్స్.
0: నేను పాస్ అయిన తక్షణమే
1: ద మూమెంట్ భగవాన్ పాస్
0: నా క్రింద తరగతి వాడు పాస్ అయిపోయి వచ్చి
1: ది జూనియర్స్ పాస్ ది ఎగ్జామినేషన్ కేమ్
0: వాడు నా పుస్తకాలు తీసుకుని పోతుంటారు.
1: దే కలెక్ట్ భగవాన్స్ బుక్స్.
0: ఆనాడు కొత్త క్లాసుకు కొత్త పుస్తకాలు ఉండలేదు.
1: అండ్ దే వర్ నాట్ న్యూ బుక్స్ ఎవ్రీ ఇయర్.
0: ప్రతి 4 సంవత్సరములకు 5 సంవత్సరములకు గ్రంథములంతా మార్చేటువంటి వాడు.
1: ద టెక్స్ట్ చేంజ్ వన్స్ ఎవ్రీ 4 ఇయర్స్.
0: అప్పుడు ఈ గ్రంథములంతా నేను బాగా భద్రంగా పెట్టుకుంటాను.
1: అండ్ భగవాన్ కెప్ట్ దోస్ బుక్స్ ఇన్ సేఫ్టీ.
0: నా క్లాసులోకి ఒక హరిజన్ బాయ్స్ వచ్చాడు.
1: ఏ హరిజన్ బాయ్ అప్రోచ్ భగవాన్.
0: ఆ అబ్బాయి చాలా బీదవాడు.
1: ఈజ్ వెరీ పూర్.
0: నాయన నీవు రా.
1: భగవాన్ ఆస్క్డ్ హిమ్ టు కమ్ క్లోజ్ టు హిమ్.
0: పిలిచి నీవు మొట్టమొదట పోయి ఆ నదిలో స్నానం చేసి నోరు కట్టుకుని రా అన్నాడు.
1: ఫస్ట్ హ్యావ్ యువర్ బాత్ బ్రష్ యూర్ టీత్ బీ క్లీన్ అండ్ కమ్ హియర్.
0: వచ్చేటప్పటికి నా పుస్తకాలు అంతా చూపించారు.
1: అండ్ భగవాన్ హెస్ షోన్ హిమ్ ఆల్ హిస్ బుక్స్.
0: అప్పుడు చిన్న చిన్న క్లాసు కూడాను 3వ తరగతి 4వ తరగతి కూడా భూగోళము పెద్ద గ్రంథం వచ్చేది.
1: 3rd class children, 4th class children,
0: చరిత్ర ఇలాంటివంతా ఉండేటువంటి
1: ఆల్సో స్టడీ సబ్జెక్ట్స్ లైక్ జియోగ్రఫీ హిస్టరీ అండ్ సో ఆన్.
0: అప్పుడు అవన్నీ చూపించేటప్పటికి వాడు తెరిచాడు. ఏమి రాజు నువ్వు ముట్టనే లేదే.
1: అండ్ హర్జన్ బాయ్ సైడ్ రాజు ఓపెన్ ద బుక్స్.
0: కొత్తగా ఉంటున్నాయే గ్రంథాలు.
1: ద బుక్స్ ఆర్ సో న్యూ.
0: నా ప్రవర్తనే దానికి అంత పరిశుద్ధం చేసింది ఆయన.
1: భగవాన్ సెడ్ ఇట్స్ ఓన్లీ మై కాండక్ట్ దట్ మేడ్ దెమ్ లుక్ న్యూ ఫ్రెష్.
0: అవన్నీ ఆనాటి ఆ టెక్స్ట్ పుస్తకాలు అంతా కూడా కూర్తే ₹12 అయ్యేది.
1: ద టోటల్ కాస్ట్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్స్ ఇస్ ₹12.
0: అప్పుడు ఆ అబ్బాయి వచ్చేసాడు. రాజు నేను ఎంత అయిందో అంతవరకు మాత్రమే ఇవ్వగలను, కానీ దీనికంటే అధికంగా నేను ఇవ్వలేను డబ్బు అన్నాడు.
1: హి సెడ్ ఐ కెన్ పే టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ నాట్ ది టోటల్ కాస్ట్.
0: నాయన నాకు ఇప్పుడు కావాల్సినటువంటిది నీకు ₹5 మాత్రమే కాదు.
1: భగవాన్ సెడ్ ఐ నీడ్ ఓన్లీ ₹5 నాట్ మోర్.
0: నన్ను ఈ యొక్క వాలంటీర్స్ కింద నాటు నన్ను సెలెక్ట్ చేశాడు ఈ డ్రిల్ టీచర్.
1: ద డ్రిల్ టీచర్ సెలెక్టెడ్ భగవాన్ యాజ్ అ వాలంటీర్.
0: దానికి ఏదో వాలంటీర్స్ గా ఇచ్చారు కదా అని దాన్ని సంతోషించడానికి వీల్లేదు. దానికంత ఖర్చులు ఎన్నో రాసిచ్చాడు.
1: యాజ్ అ వాలంటీర్ వన్ హ్యాస్ టు స్పెండ్ మనీ ఆల్సో.
0: దానికి కాకి వస్త్రము, కాకి షర్ట్, బూట్సులు ఇవన్నీ ఉండాలి.
1: ఎ వాలంటీర్ షుడ్ హ్యావ్ కాకి డ్రెస్ అండ్ షూస్ ఆల్సో.
0: కానీ నా దగ్గర అంత డబ్బు లేదు.
1: భగవాన్ డిడ్ంట్ హ్యావ్ మనీ దెన్.
0: కానీ నేను తల్లిదండ్రులను అడగడానికి నాకు ఇష్టం లేదు.
1: And he didn't want to ask his parents.
0: Nenu vidyarthini.
1: I'm a student.
0: Nenu vidyanu sadhinchali kani vidya nimittame talidandulu anekrathamga himsinchakoddu.
1: I should acquire knowledge but I should never make my parents suffer.
0: Appudu aa pillavaadu chaala aanandanga 5 rupayalu techichchadu.
1: The Harijan boy collected the books and paid 5
0: rupees. Aanaatu 5 rupayalu ante ee rupayi notla kaadu kaadu appudu rupayi notlu kuda ledhu.
1: There were no currency notes, 5 rupee currency notes.
0: Anta chillara untundali.
1: It's all change.
0: Vaadu rendu jobulu nintuku posukoni na daggariki vachadu.
1: The pockets are full of small change coins.
0: Anta dani chechinappudu inta moota ayipoyindi.
1: He made it, he bundled up.
0: Aa moota nenu kattukoni ekkada pettedi.
1: And where is the bundle of coins to be kept?
0: Nen chestanle Raju annadu. Oka dintlo aa paatha vastram icheste pesi katti kattadu.
1: And he made all the coins into a bundle in an old cloth wrapped.
0: గట్టిగ మూట కట్టేటప్పటికి చిరిగిపోయింది.
1: And the old cloth tore it off, that being old one.
0: చిరిగిపోయి రూమ్ అంతా ఎగిరినాయి గల్లు గల్లు గల్లు అని.
1: And all coins are well spread all over the room.
0: ఆ ఇంటి యజమానురాలు లోపల నుంచి వచ్చింది.
1: And the housewife came from inside.
0: ఈ డబ్బులు తనకు నా పెట్టడం తీసావు అని రెండు వేసింది.
1: Where from you got all the money? And she slapped Bhagwan.
0: అప్పుడు అబ్బాయి చెప్పాడు, లేదమ్మగారు నేనే నేను తెచ్చిచ్చాను చిల్లర, పుస్తకాలు తీసుకున్నాను అంటే. అప్పుడు ఆమె చెప్పింది, దొంగకు దొంగ సాక్షిరా.
1: And the Arjun boy said, no, I only gave money. But the housewife did not accept this. A thief is going to be witness for another thief.
0: అబద్ధం చెప్పేవాడు కాదు.
1: And Raju will never speak a lie.
0: సత్యమే చెప్తాడు.
1: He speaks truth.
0: ఈ డబ్బంతా కూడాను నువ్విచ్చింది.
1: And it's all the money given by her.
0: కానీ ఇంత డబ్బు వాడు ఎక్కడ పెట్టుకుంటాడు?
1: But where is he going to keep this money?
0: అన్నది ఆ డబ్బంతా తాను తీసుకుంది.
1: And she took away all the money.
0: రెండో దినము స్కౌట్ అంతా వెళ్తుండారు.
1: Next day he was to go to scout.
0: ఎక్కడికి వెళ్తున్నారు?
1: Where were they proceeding?
0: కడప దగ్గరికి వెళ్తున్నారు.
1: They were going to
0: కమలాపురంలో ఉన్నా నేను అప్పుడు.
1: Bhagwan was there in Kamalapuram at that time.
0: కడప దగ్గరికి వెళ్తున్నాను.
1: They were proceeding to Kadapa.
0: అక్కడ తిరునాలు జరుగుతూ ఉండాలి.
1: And there's village fair.
0: అంతా ఇసుకనే అక్కడ అంతా పశువులంతా తీసుకుని వచ్చేసారు.
1: And it was the fair where number of cows were
0: present. ఎక్కడ చూసినా పశువుల వ్యాపారమే.
1: And it's the business of cows then.
0: నేను రాత్రి అంతా ఇంకేం చేసేది? తెల్లవారు చెప్పాను డ్రిల్ టీచర్ కు వస్తానని.
1: And Bhagwan promised to the drill teacher that he'll be attending the fair.
0: చెప్పిన మాట తప్పకూడదు.
1: And he will never break his promise.
0: తెల్లవారుజాము కన్నా లేచాను, మెత్తగా నడుచుకుంటూ 5 miles అక్కడ పోయి చేరాను.
1: Next morning he got up and started walking along for 5 miles.
0: అక్కడ పోయేటప్పటికే అందరూ టిఫిన్ తీసుకుంటారు పోయారు.
1: And by the time Bhagwan reached there, all started taking their tiffin.
0: నా దగ్గర జోబిలో ఒక కాసు కూడా లేదు.
1: He was not having a single pie in his pocket. What is to be eaten then?
0: కానీ తర్వాత చూస్తాంలే అని పిల్లలకి ఎవరికి నేను కన్విన్స్కోకుండా తిరిగాను.
1: And Swami moved in such a way, not noticed by his
0: classmates. నా క్లాస్మేట్స్ అంతా కూడా రాజు ఎక్కడ వచ్చాడు, రాజు ఎక్కడ ఇంత వెతుకుతూ ఉన్నారు.
1: Classmates were in search of Raju.
0: కానీ వారికి ఎవరికి కనిపించుకోకుండా.
1: And Raju was not seen by anyone.
0: ముఖం కడుక్కుందామని ఒక కొలం దగ్గరికి వెళ్ళాను.
1: To wash the face, he went to a small lake.
0: ఆ కొలం దగ్గరికి పోతే దాంట్లో అంతా ఎద్దులను ఆవులను అంతా బాగా కడిగి పెట్టారు.
1: It was a place where the bulls and the cows
0: were. ఆ జలం అంతా కూడా చాలా పరిశుద్ధంగా ఉంటుండాలి.
1: And the water was highly polluted.
0: కానీ ఇంకేం చేసేది, ఏది లేనప్పుడు అదే చక్కని గంగం
1: అనుకోని
0: దాన్ని నీళ్లు త్రాగి అని ముఖం అంతా కడుక్కొని నేను బయటకు వచ్చాను.
1: That was the only water available to quench the thirst. With that polluted water he washed his face.
0: లేచి బయటకు వస్తామని చూస్తుండగానే ఒక బండ పైన ఒక బీడీలు కట్ట ఒక అణ ఎవరో మర్చిపోయారు.
1: By the time he got up and he saw on a boulder a bundle of beedis and also one an acorn.
0: ఈ బీడీలు చూస్తే నాకు అయ్యలేదు.
1: Bhagwan doesn't want to look at the beedis.
0: ఆ బీడీలు తెచ్చి ఒక ఇసుకలో బూట్ చేసేసాను.
1: And he had put it under some sand, covered it.
0: అణా తీసుకున్నాను.
1: And picked up that one.
0: దానికి చిల్లర మార్చుకున్నాను.
1: And he made it change.
0: నాలుగు బొట్లు వచ్చినాయి.
1: And he got 4 bottles.
0: నాలుగు బొట్లు ఒక అణ.
1: 4 bottles make 1 an.
0: అది తీసుకుని పోతుంటే పిల్లలందరూ కూడా రాజు రాజు రాజు నీకు చాలా మంచి లెక్కగా ఉంటున్నది, ఈ బుడిబుడి కారుదాం రాని అన్నారు.
1: అండ్ దెన్ అదర్ బాయ్స్ నోటీస్ ఇట్, యూ హ్యావ్ గాట్ సమ్ యూ విల్ గెట్ సమ్ మోర్ మనీ, లెట్ అస్ గ్యాంబుల్ దే సెడ్.
0: అక్కడ ఈ జూదంలో నేను ప్రవేశించాను.
1: అండ్ దెన్ స్వామి గాట్ ఇన్ టు,
0: కానీ జూదం ఆడకూడదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నో వన్ షుడ్ గ్యాంబుల్.
0: అందరికీ చెప్తున్నాను.
1: భగవాన్ ఇస్ టెలింగ్ యు.
0: నేను ఆడుతూ వచ్చాను.
1: బట్ భగవాన్ హ్యాడ్ టు డూ దాట్.
0: ఎందుకంటే ఈ నాలుగు బొట్టుతో కొంతవరకు సంపాదించొచ్చునని.
1: బికాస్ సమ్ మనీ హాస్ గాట్ టు బి అబ్టైన్డ్.
0: నేను వేసేటప్పటికి నాలుగు బొట్లు కూడాను నాలుగు దీనికి కడావరు ఇస్పెట్ ఈ డైమండ్ అని పేర్లుంటాయి దాంట్లో, దానికి అంతా కట్టినాను.
1: అండ్ యాజ్ యూస్ గ్యాంబ్లింగ్ యూస్ డూయింగ్ ఆల్ దట్ ఈస్ నెసెసరీ.
0: ఒక్కొక్క దానికి డబుల్ డబుల్ డబుల్ డబుల్ వచ్చేసేసింది.
1: అండ్ యూస్ గెటింగ్ డబుల్ డబుల్ ఫర్ ఈచ్ స్టేక్.
0: నాకు చూచాను ఇది 16 అణాలు అయ్యేంత వరకు నేను ఆడతాను.
1: And he decided to play
0: నాకు దండిగా వస్తుందని నేను ఎక్కువ ఆశ పెట్టుకుని దీన్ని ఆడకూడదు.
1: And I should not continue to play in anticipation of more money.
0: లేచాను.
1: He got up.
0: ఈ నా శిష్యులంతా ఉన్నారు చూడండి, క్లాస్మేట్స్ వాళ్ళు రాజు కూర్చో కూర్చో కూర్చో అని బాగా లాగి పెట్టారు.
1: ఆల్ అదర్ క్లాస్మేట్స్ దే వెంట్ ఆన్ ఫోర్సింగ్ రాజు కంటిన్యూ టు ప్లే కంటిన్యూ టు ప్లే.
0: నాకు ఇంకా చాలు.
1: And Swami said, you know,
0: నాకు తృప్తియే నాకు ముఖ్యము.
1: Contentment is very important to me.
0: కాబట్టి దీంతో నేను చేసుకుంటాను, వెళ్ళి ఒక బొట్టు ఇచ్చాను. ఒక బొట్టుకు 3 దోశలు.
1: విత్ 1 బొట్టు వన్ కెన్ పర్చేస్ 3 దోశాస్.
0: ఒక్క దమ్మిడికి ఒక దోశ ఆనాడు.
1: ఇన్ దోస్ డేస్ ది కాస్ట్ ఆఫ్ దోశ ఇస్ 1 దమ్మిడి 1 పైసా.
0: ఆ విధంగా చేస్తే దినానికి 2 బొట్టు మాత్రం ఖర్చు అయిపోయింది.
1: అండ్ ద వన్ కెన్ స్పెండ్ హోల్ డే విత్ టూ బొటోస్.
0: అప్పుడు అది తిన్నాను, వెళ్ళాను స్కౌట్ లో, నా డ్యూటీ నేర్పోయాను.
1: దేర్ ఆఫ్టర్ హీ ఫాలోడ్ ద స్కౌట్ గ్రూప్ అండ్ డిడ్ ఆల్ దాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్.
0: ఈ విధంగా కాలం గడుపుతూ
1: యూ స్పెండింగ్ టైమ్ లైక్ దాట్.
0: రాత్రికి రెండు దమ్మిడీలు ఇచ్చేసి రెండు దోశలు తీసుకున్నాను.
1: And night time he paid two dhammidis or paise and purchased.
0: Two dhammidis means kasalu.
1: And this a coin, small coin, paisa.
0: Paisa.
1: Paisa.
0: Tinnanu. Poi nan tirigi ekkane pandukunnanu.
1: And he went and slept there in the shed.
0: Nen inka naa daggara 4 rupayalu unnai.
1: And still more he is left with 4 rupees.
0: Tan chinnanta vachindi kada anchi moota katti nen talakinda pettukoni pandukunnanu.
1: And all the change he kept in the form bundle, kept it in the head.
0: నడుచుకొని నడుచుకొని నడుచుకొని పోవటం వల్ల చాలా టైర్డ్ అయిపోయినాను.
1: As he went there, walking all along, he felt very much tired.
0: ఆ యొక్క ఇసుక దిబ్బ పైన ఉన్నటువంటి తల కొంచెం పొర్లింది బయట.
1: And then as he was resting, just the head just passed on to the next
0: side. బాగా మైమర్చి పండుకున్నాను.
1: And he has forgotten himself because of tiresomeness.
0: ఎవరో చూచారు నా తల కొంచెం పక్క పడుతుంది, దాన్ని తోడుకున్నారు, తీసుకుని పోయారు.
1: Noticing Bhagwan was fast asleep, some have went and slept there in the shed.
0: నేను ఇంకా నా దగ్గర 4 రూపాయలు ఉన్నాయి.
1: And still more he is left with 4 rupees.
0: దాని చిన్నంతా వచ్చింది కదా, దాని నుంచి మూట కట్టి నేను తల కింద పెట్టుకుని పండుకున్నాను.
1: And all the change

0: sheep, some have pilfered this bundle of coins.
1: తెల్లవారు లేచి చూసుకుంటే ఆ అణ కూడా లేదు.
0: నెక్స్ట్ మార్నింగ్ హీ డిడ్ంట్ హ్యావ్ ఎనీ మనీ, ఇట్ వాస్ ఆల్ స్టోలెన్
1: అనుకుని నేను నా బాటికి నేను పోతున్నాను.
0: బట్ యెట్ హీ కెప్ట్ క్వైట్ అండ్ వాస్ క్యారింగ్ ఆన్ ది డే.
1: కానీ నా క్లాస్మేట్స్ అందరూ కూడాను చాలా వెతల పడుతుంటూ ఏడుస్తూ కూడాను.
0: బట్ ది క్లాస్మేట్స్ వెంట్ ఆన్ క్రైయింగ్, దే డిడ్ నాట్ లీవ్ రాజు.
1: ఒక్క దోశ అయినా తీసుకోకూడదా?
0: దే ఫోర్స్డ్ రాజు టు ఈట్ అట్లీస్ట్ వన్ దోశ.
1: తీసుకున్నాను బాబు, నా పొట్ట కూడా బాగా నిండింది అని చెప్పాను.
0: And Bhagwan said, I have taken doses. You feel that my stomach is
1: full of those.
0: I don't want anybody's money.
1: Ani mai poyanu.
0: And then he started proceeding.
1: Ee vidhanga poi 5 dinamulu akkada volunteers work cheyala.
0: He served there as a volunteer for 5 days.
1: 5 dinamulu kodunu 5 naya paisalato nenu kaalam gadipanu.
0: All the 5 days he spent making use of 5 naya paisa.
1: Ee vidhanga kaalam gadipi
0: having spent time like that,
1: intiki vachesanu.
0: He returned home.
1: Vache samayalo bus charge kuda naaku ledu.
0: And Bhagwan didn't have enough of bus fare.
1: Bus conductor kuda unnadu, ee abbayi chaala manchi vaadu.
0: The bus conductor, having noticed that he is a good boy,
1: Raju ra ra annanu pilichadu.
0: He asked Raju, come along, he said.
1: Pilchi nee ticket idigo teeskunnanu ani cheppi naaku ticket ichi kurchovani cheppadu bus lo.
0: And he made Bhagwan sit there in the bus, having paid the fare himself.
1: ఆ విధంగా తిరిగి చేసుకుని ఇంటికి వచ్చే సమయం లోపల నాకు చాలా మనసు కష్టం వేసింది.
0: As he was returned like that, he was feeling very bad.
1: శేషమరాజు భార్య గర్భవతి.
0: And the wife of శేషమరాజు, she was in the family way.
1: ఆమెకు రెండవ దినము శ్రీమంతం చేస్తూ వచ్చారు.
0: The next day there was a celebration to mark the occasion.
1: అప్పుడు నేను ఏం చేయలేదు అనుకుని కొంచెం కుంకుమ పసుపు కొంచెం పూలు తీసుకుని ఒక పొట్టం కట్టుకుని అక్కడికి వచ్చాను.
0: Befitting the celebration, he wanted to carry some kumkum and some turmeric.
1: Oka dammidi iste rendu arati pandlu vachayi.
0: With one paisa he could purchase two plantains.
1: Aa rendu arati pandlu aamiki ichchesanu.
0: He gave those two fruits, plantains.
1: Appatiki ayana kodunu selavulu.
0: And that day happened to be holiday for him.
1: Aina teacher examination kattukunnadu.
0: And he was to appear for teacher's examination. Teacher's
1: aina ulokonda nunchi అనంతపురం వచ్చాడు పరీక్ష కోసమని.
0: టు అపియర్ ఫర్ ది ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఉరవకొండ హీ కేమ్ టు అనంతపూర్.
1: ఆ అనంతపురం నుంచి ఆ తెల్లవారే కమలాపురం వచ్చాడు.
0: ఫ్రమ్ అనంతపూర్ హీ రీచ్డ్ కమలాపురం నెక్స్ట్.
1: ఆయన చాలా బలహీనంగా ఉన్నాడు.
0: హీ వాస్ ఆల్సో వెరీ వీక్ బికాస్ ఆఫ్ ద ట్రావెల్.
1: ఈయన వస్తానే నీకేం తెచ్చాడు వాడు అన్నాడు.
0: ద మూమెంట్ హీ రీచ్ హోమ్ హీ ఆస్క్డ్ వాట్ ఈస్ దట్ హీ బ్రాట్.
1: పువ్వులు కుంకుమ తెచ్చాడు అన్నాడు.
0: అండ్ హీ బ్రాట్ ద కుంకుమ అండ్ టర్మరిక్.
1: తీసి బయట పారేసేసాడు.
0: అండ్ హీ హస్ థ్రోన్ ఇట్ అవుట్ సైడ్.
1: ఆయన రూల్స్ వేసుకుంటున్నాడు ఏదో బుక్ కు.
0: అండ్ హీ వాస్ హ్యావింగ్ ఎ రూలర్.
1: ఆ రూలర్ ఒకటి పెట్టుకున్నాడు.
0: అండ్ హీ వాస్ హ్యావింగ్ ద రూలర్ విత్ హిమ్.
1: దాంతో పిలిచి కొట్టాడు.
0: అండ్ హీ హాడ్ హిట్ స్వామి.
1: నిన్ను ఎవరు పోమని చెప్పారు అక్కడికి?
0: హూ ఆస్క్డ్ యు టు గో?
1: ఇంట్లో పనులన్నీ ఆమె పైన ఇచ్చి పెట్టేసేసి నువ్వు పోయినావు అట్టాయటని ఈ చేతి పైన కొట్టాడు.
0: అండ్ లీవింగ్ ఆల్ ది హౌస్ హోల్డ్ వర్క్ యూ హావ్ గాన్ దేర్.
1: తక్షణమే ఈ చేయి అంతా వాచింది.
0: హీ హాస్ బీటన్ హిమ్ దేర్ అండ్ ద హోల్ హ్యాండ్ స్వోలన్.
1: నేను ఎవరికి చెప్పలేదు.
0: Bhagwan did not tell
1: anybody. లోపలికి వెళ్ళాను.
0: He has gone in.
1: పాత చొక్క ఉంటే నీళ్ళు తడిపాను. తన్ని నేను చుట్టుకున్నాను.
0: అండ్ హీ ర్యాప్డ్ దట్ పామ్ విత్ వెట్ క్లాత్.
1: రెండవ దినమే ఆయన శేషమరాజు కుమారుడు చనిపోయాడు.
0: ద నెక్స్ట్ డే ది సన్ ఆఫ్ శేషమరాజు డైడ్.
1: చనిపోయినాడని చెప్పిన టెలిగ్రామ్ ఇచ్చేటప్పటికి పుట్టపర్తి నుంచి బుక్కబట్టం వచ్చి, బుక్కబట్టం నుంచి బస్సు ఎక్కి కమలాపురం వచ్చేసాడు గృహం అబ్బాయి.
0: అండ్ ద ఫాదర్ వెంకమరాజు గారు కేమ్ on coming to know the news.
1: And vachetapudike vaarandaru baadhapadutunnaru kumaru poyinaadani.
0: They were feeling very sad because of the demise of the little boy.
1: Nenu kuda baadhapadinattuga natinchala?
0: Swami also has to enact.
1: Akkada anni natanle.
0: Everything is action so far as God is concerned.
1: Ayin tarvata mari ayanu chusaadu ikkada.
0: Then he noticed this.
1: Em cheyagattukunnavu annaru.
0: What is that cloth that you have wrapped around your palm?
1: Lenu nana. ఇది కేవలము ఒక కీళ్ళు నొప్పి వచ్చేసేసింది, దానికోసం నేను కట్టుకున్నానన్నాడు.
0: హి సెడ్ బికాజ్ ఇట్స్ పెయిన్ఫుల్ దేర్ఫోర్ ఐ హావ్ గాట్ దిస్ బ్యాండేజ్.
1: ప్రక్కన ఇంట్లో దోశలు అమ్మేటువంటి ఒక కోమటమ్మ ఉంటుండేటువంటి.
0: అండ్ దేర్ ఇస్ అనదర్ వన్ హూ లివ్స్ హర్ లైఫ్ సెల్లింగ్ దోసెస్.
1: ఏ వెంకరాజు, మీకేం ఇంట్లో తినేదానికి తిండి లేదా? కావాల్సినంత ఉంటున్నాయి. ఆ పిల్లవాడిని ఇక్కడ పెట్టి ఎందుకు ఇంత అవస్థ పెడుతున్నారు మీరు అని ఏమేమో చెప్పింది ఆయన.
0: That lady went on reporting, what is it Venkamaraju, don't you have enough of money to take care of the boy? How is that you left him?
1: Tragedy kavalante kadavaku daggara daggariki povali, akkada kalava untundali, Krishna kalava.
0: In fact there is a kind of a river over there very close to Kadapa.
1: Akkadi nunchi teeskon raavali.

0: వాటర్ హ్యాస్ టు బి ఫెచ్డ్ ఆల్ అలాంగ్.
1: నేను వచ్చేటప్పటికి భుజం పైన పెట్టుకుని ఆ దుత్తను మోసుకుని వస్తున్నాను.
0: ద వాటర్ హ్యాస్ టు బి ఫెచ్డ్ ఆల్ అలాంగ్ ఫ్రమ్ దట్ రివర్.
1: నన్ను అక్కడ దింపేశాడు. ఆ మూట అంతా తాను కూడా పెట్టుకున్నాడు. నన్ను పక్కకు పిలిచాడు.
0: అండ్ హీ కాల్డ్ భగవాన్ అసైడ్ అండ్ స్టార్టెడ్ టాకింగ్.
1: నాయన నువ్వు బయలుదేరు.
0: యూ గెట్ అప్ నౌ. యూ ఫాలో మీ నౌ.
1: ఆయనకు అందరికీ కూడాను నేనంటే అయిన వాళ్ళందరికీ ప్రేమనే.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ ఇస్ లవ్డ్ బై ఎవ్రీబడి.
1: ప్రతి ఒక్కరూ నన్ను ప్రేమించేవాళ్ళే.
0: ఎవ్రీ వన్ లవ్డ్ హిమ్.
1: అప్పుడు ఆయన పిలిచి, నాయన నేను పుట్టినప్పటి నుంచి నేను ఒక ఏటే లేకొట్టలేదు.
0: ఎవర్ సిన్స్ యువర్ బర్త్ ఐ హావ్ నెవర్
1: మీ బాధలు పెడుతున్నారట నిన్ను.
0: పీపుల్ మేక్ యూ సఫర్ లైక్ దిస్.
1: అది ఒట్టి అబద్ధం. నన్ను ఎవరు బాధ పెట్టడం లేదని నేను చెప్పాను.
0: అండ్ భగవాన్ సెడ్ నో నో నో నో బడీ పుట్స్ మీ టు సఫరింగ్. నో.
1: కానీ ఆయన వెళ్ళిపోదామన్నాడు.
0: బట్ యెట్ ద ఫాదర్ ఇన్సిస్టెడ్ దట్ యు షుడ్ లీవ్.
1: నేను చెప్పాను, ఈ సమయంలో నేను వెళ్ళిపోతే ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళే లేరు.
0: At this moment, if I am to leave, there will be nobody to work at home.
1: ఈ సమయాన్ని చూసుకొని నీవు అటు తీసుకుని పోవటం నీకు ధర్మం కాదు. నేను రావటం నాకు కర్తవ్యం కాదు.
0: This is not the right time for you to go, nor for me to follow you.
1: నీవు పో, నేను వస్తానన్నాను.
0: You go, I'll come later, said Swami.
1: కానీ ఆనాడు చేతిలో కొంత చెంబుడి లేదు.
0: But there was no money with him.
1: ఆ గ్రామంలోనే కొట్టే సుబ్బన్న అని ఒక బిజినెస్ మ్యాన్ ఉండేవాడు.
0: In the same village, there was a person by name కొట్టే సుబ్బన్న.
1: కొట్టే సుబ్బన్న ఆయనకు కొత్తగా ఒక మందు వచ్చేసేసింది. మందు.
0: Yes, he purchased a medicine.
1: సప్లై చేశారు అతనికి.
0: A medicine was supplied to him.
1: అతను దాన్ని అంతా అమ్మాలా.
0: And that medicine was to be sold.
1: ఆ అమ్మే దాంట్లో దండిగా డబ్బు వస్తుంది.
0: And by selling this new medicine, he will earn more.
1: రాజు ఈ బాధ్యత నువ్వు తీసుకోవాలా అన్నాడు.
0: And కొట్టే సుబ్బన్న approached భగవాన్, you should take the responsibility.
1: దీని సమాచారం ఏమి తెలియకోకుండా ఊరికే మందు తీసుకోండి అంటే ఎట్లా తీసుకుంటారు?
0: వితౌట్ నోయింగ్ ది ఎఫెక్ట్స్ అండ్ ద పర్పస్ ఆఫ్ ది మెడిసిన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ పీపుల్ టు బై దట్?
1: వివరాలంతా అతని దగ్గర నుంచి తీశాను.
0: స్వామి కలెక్ట్ ఆల్ ది డీటెయిల్స్ కన్సర్నింగ్ దట్ మెడిసిన్.
1: కోసేసి దాన్ని పాటగా కట్టాను.
0: అండ్ హీ కంపోజ్డ్ ఆల్ ది డీటెయిల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సాంగ్.
1: అప్పుడు ఆ పాటను పాడుకుంటూ ముగ్గురు నలుగురు పిల్లల్ని చేర్చుకుని వాళ్ళు వెనక తట్టు కోటింగ్ చేసుకుంటూ రావాలి.
0: అండ్ స్వామి అలాంగ్ విత్ అదర్ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ స్టార్టెడ్ సింగింగ్ ద సాంగ్ కంటైనింగ్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద మెడిసిన్.
1: పాట పాడుకుంటూ పోతున్నాము.
0: దే వర్ ఆల్ సింగింగ్ అండ్ ప్రొసీడింగ్.
1: ఏమిటది?
0: వాట్ ఈస్ దట్ సాంగ్?
1: బాల భాస్కర అని దాని పేరు.
0: ద నేమ్ ఆఫ్ ది మెడిసిన్ ఇస్ బాల భాస్కర.
1: బాల భాస్కర.
0: బాల భాస్కర.
1: అప్పుడు నేను పాట కట్టాను.
0: స్వామి
1: కవిత్వం చేసేది నేను.
0: భగవాన్ వాజ్ అన్ ఎక్సలెంట్ పోయిట్ ఇన్ దోస్ టైమ్స్.
1: కొనుడి కొనుడి బాల భాస్కర బాలకులార రండి బాలకులార పాట.
0: దిస్ సాంగ్ గోస్ ఆన్ లైక్ దిస్. ఓ బాయ్స్ కమ్ హియర్ బై దట్ మెడిసిన్ బాల భాస్కర.
1: కడుపుబ్బురము కాళ్ళవాపులు చేతి మోదులను చెడుగుణముండి అజాగరూక పోషణ నుండి అతృపిల్ల వ్యాధుల నుండి అజీర్ణ వీరే చనముల నుండి అన్నిటికీ ఇది బాగవునండి బాలకులార రండి బాలకులార.
0: బాలభాస్కర్ ఇస్ ది కరెక్ట్ మెడిసిన్ ఫర్ ఆల్ జాయింట్ పెయిన్స్ ది బ్యాక్ ఏక్స్ అండ్ ఫర్ కాన్స్టిపేషన్ ఇండైజెషన్.
1: ఆయన ఇచ్చేటువంటి ఆయన చెప్పాడు నా పేరు కూడా ఉండాలి ఇక్కడ అని.
0: అండ్ కొట్టే సుమన్న వాంటెడ్ దట్ హిస్ నేమ్ ఆల్సో టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద సాంగ్.
1: అక్కడ ఇంకొక అంగం కట్టేసేసినాను. అది ఎక్కడ అని అడిగేరన్నా.
0: ఇఫ్ యూ ఆస్క్ వేర్ దిస్ మెడిసిన్ ఇస్ అవైలబుల్.
1: అందరికీ తెలిసినదేనన్నా.
0: దట్ షాప్ ఈజ్ నోన్ టు ఎవ్రీబడి.
1: అదిగో అదిగో కొట్టే సుబ్బన్న అంగడి ఎందే చిక్కుందన్నా.
0: వేర్ ఇస్ ది షాప్ ఆఫ్ కొట్టే సుబ్బన్న వేర్ దిస్ బాలా భాస్కర మెడిసిన్ ఇస్ అవైలబుల్
1: అంత చెప్పి ఇది ఎవరు చేశారని అడుగుతారు ప్రశ్న.
0: పీపుల్ ఆస్క్ ది మ్యానుఫ్యాక్చరర్ డీటెయిల్స్.
1: ఆ విధంగా అన్ని రాసి ఇచ్చేటప్పటికి ఆయన చాలా ఆనందం అయిపోయి రెండో దినమే అయితే అంగంలో ఉన్నటువంటి మందులంతా అయిపోయినాయి.
0: బికాస్ ఆఫ్ దిస్ సాంగ్ ది హోల్ స్టాక్ వాజ్ ఎగ్జాస్టెడ్ ది వెరీ నెక్స్ట్ డే.
1: అప్పుడు ఆయన వచ్చి నాకు ఒక అణ ఇచ్చాడు.
0: కొట్టే సుబ్బన్న కేమ్ టు భగవాన్ అండ్ పెయిడ్ వన్ అనే.
1: కానీ నాయన రాజు నీ వల్ల నా అంగం అంతా బాగా ఖర్చు అయిపోయింది.
0: హి సెడ్ రాజు బికాస్ ఆఫ్ యూ దేర్ వెరీ గుడ్ సేల్స్ బిజినెస్
1: అని తనకు ఒక రూపాయి ఒక అణ ఇచ్చాడు.
0: అండ్ హీ గేవ్ హిమ్ వన్ ఎన్.
1: ఆ అణతో నేను రెండు దోశలు తిన్నాను.
0: విత్
1: బ్రహ్మబ్బాయి కూడా రెండు దోశలు ఇచ్చాను.
0: అండ్ హీ గేవ్ టూ దోసెస్ టు ఫాదర్.
1: ఆయన కూడా భుజించాడు.
0: అండ్ హీ టు ఎయిట్.
1: ఈ ఉండేటువంటివన్నీ కట్టుకో పోదామన్నా.
0: అండ్ హిస్ ఫాదర్ వాంటెడ్ హిమ్ టు ఫాలో హిమ్ అండ్ లీవ్ ద ప్లేస్.
1: నేను పోలేను.
0: Swami didn't follow him.
1: వారికి కష్టం వచ్చినట్టు సమయంలో నేను రావటం చాలా మంచిది కాదు.
0: It's not proper on my part to leave the place when people are having difficult times. And so he wanted the father to go himself.
1: ఆయన కూడా ఆనాడు కంటినీరు కార్చాడు.
0: He was also shedding tear.
1: నాయనా, ఎవరు చిన్నవారంతా పెద్దవారికి ఇలాంటి బోధవాక్యాలు ఎవరు చెప్పరు.
0: No youngster, a tiny tot, would ever teach the elders like this.
1: ఎంత గొప్ప గుణం నాయన నీది.
0: What a noble quality you have.
1: నీవు నాకు గుణాన్ని నేర్పుతున్నావా.
0: You are teaching me the virtues.
1: నాకు మంచి మార్గం బోధిస్తున్నావా.
0: You are teaching me the correct path.
1: ఆ మంచితనమే నిన్ను కాపాడుతుంది.
0: And the very goodness will take care of you.
1: అని చెప్పి ఆయన వెళ్లిపోయాడు.
0: So saying the father left.
1: అక్కడ పోయినప్పటి నుంచి దిన్నము ఏదో ఒకటి టెలిగ్రామ్ ఇచ్చేది.
0: And having gone there, he gave telegram every
1: day. తక్షణమే బయలుదేరరా, తక్షణమే బయలుదేరరా అని.
0: And he gave telegram every day asking him, start immediately.
1: పక్కన ఆ దోశలేమో అన్ని ఏమేమో చెప్పింది.
0: Because the lady made all sorts of complaints.
1: అవన్నీ అతని మనసులో చేరుకొని చాలా బాధపడుతున్నాడు.
0: Because of all the complaints made to the father, he kept them in his mind.
1: నేను బాగున్నాను బాగున్నాను అని చెప్పాను.
0: And Swami also replied, I am fine.
1: ee lopala rendu moodu dinalu ayipoyindi andaru challabaddaru.
0: 2 days passed and all are pacified, calm.
1: Naaku kuda parikshalu vachinayi.
0: And it was examination time.
1: Neenu aa pariksha time lo vadala pettipovadam manchidi kaadu.
0: And it's not possible to leave the place because of approaching exam.
1: Naaku aa pariksha samayamlo kuda nu edanti varunnaru snehithulu.
0: What kind of friends he had.
1: Pillalu manchi snehithulu theesukovali meeru.
0: Boys, you know that you should have good friends.
1: నాకు రమేష్ పరేష్ అని ఇద్దరు డెస్క్ పైన ముగ్గురు కూర్చునేవాళ్ళం మేము.
0: హి హస్ గాట్ డెస్క్ మేట్స్ రమేష్ అండ్ పరేష్, టూ ఫ్రెండ్స్.
1: రమేష్ ఒకవైపున, పరేష్ ఒకవైపున, నేను మధ్యలో.
0: రమేష్ ఆన్ వన్ సైడ్, పరేష్ ఆన్ ది అదర్ సైడ్. స్వామి
1: వాళ్ళకి నోరు ఒక పదం కూడా రాదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే కెనాట్ స్పీక్ ఎనీథింగ్, దే డోంట్ నో ఎనీ సబ్జెక్ట్.
1: అవన్నీ వాళ్ళకి చెప్పారు, మీకు వచ్చినటువంటి క్వశ్చన్ అంతా నేను రాసిస్తాను, మీరు ఊరుకోండి.
0: ఆమె సార్, డోంట్ వరీ, ఐ విల్ ఆన్సర్ ఇన్ యువర్ బిహాఫ్, డూ నాట్ వరీ.
1: ఎగ్జామినేషన్ హాల్ లేకపోయాము.
0: దే ఆల్ వెంట్ టు ది ఎగ్జామినేషన్ హాల్.
1: వాడి నంబర్ ఒకటి, నా నంబర్ ఒకటి, ఇంకో వాడి నంబర్ ఒకటి.
0: దే నంబర్స్ ఆర్ డిఫరెంట్. వన్ నంబర్ ఇస్ వన్ వే అండ్ అనదర్ నంబర్ ఇస్ పుట్.
1: ఒక నంబర్ కు ఒక నంబర్ కు ఏం సంబంధమే లేదు.
0: దేర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ వన్ నంబర్ అండ్ అనదర్.
1: నేను ఈ కోసంలో కూర్చుంటే వాడు ఆ కోసంలో కూర్చునేవాడు.
0: వన్ క్లాస్మేట్ సిట్స్ ఇన్ వన్ కార్నర్ అండ్ స్వామి ఇన్ అనదర్ కార్నర్.
1: సరే, ఇంకేమి నాకు తాను చెప్పేటువంటిది కూడా మాకు చిక్కటం లేదే అని బాధపడిపోతూ వచ్చున్నారు.
0: దేర్ ఇస్ నో ఛాన్స్ ఈవెన్ టు కన్సల్ట్ ఆర్ విస్పర్ ఆర్ ఎక్స్చేంజ్.
1: అప్పుడు నేను ఒక పని చేశాను, చేయరాని పని చేశాను.
0: అండ్ స్వామి డిడ్ వన్ థింగ్ విచ్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ డన్.
1: నా క్వశ్చన్ పేపర్ అంతా రాసేసేసాను.
0: స్వామి ఆన్సర్డ్ ది హోల్ పేపర్.
1: వన్ హ్యాండ్ రైటింగ్ మాదిరి నేను రాశాను.
0: అండ్ అగైన్ అనదర్ షీట్ హీ రోట్ ది ఆన్సర్.
1: వాడి సిగ్నేచర్ నేను రాశాను.
0: అండ్ హీ ఆల్సో పుట్ హిస్ సిగ్నేచర్.
1: రెండో వాడి పేరు అంతా కూడాను వాడి హ్యాండ్ రైటింగ్ అంతా నేను రాశాను.
0: అండ్ అనదర్ షీట్ ఆల్సో హీ రోట్ లైక్ దట్ వాడి
1: పేరు. మూడు పేపర్లు కొనిపోయి టేబుల్ పైన పెట్టాను.
0: ఆల్ ది త్రీ పేపర్స్ ఆర్ కెప్ట్ ఆన్ ద టేబుల్.
1: మీరంతా రాని ఇంకా నా వెంట, ఇంకేం అక్కడ ఉండాలి అక్కర్లేదు.
0: అండ్ నథింగ్ నీడ్స్ టు బి ఫాలోడ్ దేర్.
1: ఆ విధంగా చేసి వచ్చేటప్పటికి మూడవ దినము రిజల్ట్స్ వచ్చేసేసింది.
0: అండ్ ద రిజల్ట్స్ ఆర్ పబ్లిష్డ్ ఆన్ ద థర్డ్ డే.
1: ఈనాటి వల్ల నెలల కొద్ది పెట్టేటువంటి వాడు కాదు.
0: దేర్ వాజ్ నో డిలే ఫర్ మంత్స్ యాజ్ వీ ఫైండ్ టుడే.
1: తక్షణమే రిజల్ట్స్ వచ్చినాయి.
0: రిజల్ట్స్ ఫర్ పబ్లిష్డ్
1: రిజల్ట్స్ వచ్చేసరికి త్రీ ఫస్ట్ క్లాస్.
0: ఆల్ ది త్రీ స్టూడ్ ఇన్ ఫస్ట్ క్లాస్.
1: నేను, రమేష్, పరేష్ ఈ ముగ్గురు కూడా ఒక ఫస్ట్ క్లాస్.
0: స్వామి రమేష్ అండ్ పరేష్ స్టూడ్ ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్.
1: నేను ఏది రాశానో అట్లనే దాంట్లో కూడా ఉంటుండాలి.
0: అడ్జస్ట్ వాట్ స్వామి హాజ్ రిటన్.
1: నమ్మడానికే వీలు లేదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్.
1: హ్యాండ్ రైటింగ్ వన్ డే.
0: హ్యాండ్ రైటింగ్ ఇస్ ఆఫ్ దేర్ ఓన్.
1: వాడు ఎక్కడో కూర్చొని ఉన్నాడు.
0: వన్ సిట్స్ ఇన్ అనదర్ కార్నర్.
1: వాడికి 108 అని వాడికి నంబర్ వచ్చేస్తే.
0: And when his number is 108,
1: నాకు ఆరు అని ఒక నంబర్ వచ్చేసి.
0: స్వామిజీ నంబర్ ఇస్ ఓన్లీ 6.
1: ఇంత వ్యత్యాసాలుగా కలుగుతున్నాయి.
0: అండ్ దాట్ ఈస్ ది
1: కాబట్టి కాపీ కొట్టారని ఇప్పుడు ఎవరు చెప్పుకోరు.
0: హౌ కెన్ యూ సే దట్ దే కాపీడ్.
1: ఎవరు చెప్పడానికి.
0: నోబడి కెన్ సే.
1: అదంతా కూడా టీచర్ మహబూబ్ ఖాన్ కు బాగా తెలుసు.
0: మహబూబ్ ఖాన్ ద టీచర్ నోస్ ప్రెటీ వెల్ వాట్ హ్యాపన్.
1: ఆయనకు ఈ పిల్లలకంతా కూడా ఈ రాజు సహాయం చేస్తున్నాడు అని తెలుసు.
0: హీ నోస్ దట్ రాజు హెల్ప్ దోస్ టూ బాయ్స్.
1: మేము బయటకు వచ్చేటప్పటికే ముగ్గురిని పట్టుకున్నారు. ఒకే ఇది అందరూ ఏడ్చటము.
0: While all the three boys came out, people started then shedding tears of joy in ecstasy.
1: ఈ విధంగా వాళ్ళకు కూడా ఆనందం ఇచ్చి,
0: అండ్ పీపుల్ వర్ వెరీ హ్యాపీ.
1: ఆ లీవ్ లోపల నేను పుట్టపర్తికి వచ్చేసాను.
0: అండ్ ఇన్ మీన్ టైమ్ స్వామి రీచ్డ్ పుట్టపర్తి.
1: అప్పుడు ఆ పిల్లలు కూడాను మేము ఇంటి దగ్గర పోయి మనం ఏం చేసేది.
0: ద బాయ్స్ ఆల్సో థాట్ దట్ వాట్ ఇస్ దట్ వి ఆర్ సపోజ్ టు
1: రాజు, మేము వస్తాం మేము వస్తాం మేము వస్తాం అని ఒకే వెంటబడ్డారు.
0: బోత్ ది బాయ్ సెడ్ వి విల్ ఫాలో యూ, వాట్ ఇస్ దట్ వి డు లీవింగ్ యూ హియర్.
1: సరే వచ్చి నన్ను అక్కడ దింపి మీరు రండి.
0: Promise you follow me, you drop me there and back, be back to your place.
1: ఈ విధంగా కాలమంత విద్యార్థి సమయం లోపల ఎంత పవిత్రమైనటువంటిదిగా చేసేది.
0: That's how Bhagwan spent his student days, highly sacred way.
1: చేతులు కూడా ఒక్క తప్పు కూడా చెప్పలేదు.
0: There was no mistake at all at that time.
1: వాడు ఏదైనా తప్పు చేస్తే దాన్ని సర్దిద్దేటువంటి పని నాది.
0: And Swami always corrected his classmates whenever they committed a mistake.
1: ఈ విధంగా చేసుకుంటూ మాటలు కూడా చాలా మృదువుగా మాట్లాడేటువంటి వాడిని.
0: Swami always spoke softly and gently.
1: ఎవరికి వినిపించలేదు.
0: అండ్ నోబడీ కుడ్ హియర్.
1: ఈ విధంగా చేసుకుని నేను పుట్టపర్తికి వచ్చాను.
0: అండ్ దెన్ భగవాన్ రీచ్డ్ పుట్టపర్తి.
1: పుట్టపర్తికి వచ్చేటప్పటికి
0: హావింగ్ రీచ్డ్ దేర్
1: నాకంత జబ్బు వచ్చింది.
0: అండ్ స్వామి ఫెల్ సిక్.
1: ఏమి జబ్బు?
0: వాట్ సిక్నెస్?
1: అనగా చెడిపోయిందండి అందరు కూడా అనుకున్నారు.
0: పీపుల్ థాట్ దట్ హి టర్న్ మ్యాడ్.
1: పిచ్చి పట్టింది రాజుకు అని.
0: పీపుల్ థాట్ రాజు టర్న్ మ్యాడ్.
1: నేను పిచ్చిగానే ఆడాను.
0: Swami also acted that way.
1: Amta evvatonu cheppukunda nenu maatladukunedi nenu chalukunedi aa vidhanga chestu vachanu.
0: Without talking to anybody, Swami went on talking within himself.
1: Idantha vachetappudiki oorlo vaallu aa inti vaallu andaru cheri manchi vaidyam daggara teeskeli vellali.
0: All people around in the neighborhood and the family members also wanted to take Swami to a doctor.
1: Ekkada ekkadako vellaru.
0: They went on searching.
1: Oka శస్త్రవైద్యుని దగ్గరికి వెళ్ళాడు.
0: దే వెంట్ టు ఎ గుడ్ డాక్టర్.
1: శస్త్రవైద్యుడు,
0: సర్జన్, శస్త్రవైద్య.
1: ఆయన దగ్గరికి పోయేటప్పటికే ఆయన మెత్తగా నా తలంతా కొరిగేశాడు.
0: అండ్ విత్ నైఫ్ హి షేవ్ ఇన్ హిస్ హెడ్.
1: చేసి ఇంటు మాదిరి గీశాడు.
0: అండ్ హి పుట్ ఇంటు మార్క్ ఆన్ ద హెడ్ విత్ నైఫ్.
1: ఆ ఇంటు మాదిరి గీసి నాలుగు వైపులా చర్మాన్ని బట్టి లాగాడు.
0: అండ్ హి హస్ టేకెన్ అవుట్ ది పీలింగ్ అవుట్ ఆఫ్ ది మార్క్స్ ఆన్ ద హెడ్.
1: రక్తం కారుతుండాలి.
0: అండ్ ది హెవీ బ్లీడింగ్ ఇన్ దట్.
1: దానిపైన సన్న నిమ్మకాయ రసం పోశాడు.
0: అండ్ హి అప్లైడ్ లైమ్ జ్యూస్ ఆన్ ది వుండ్.
1: అన్ని పూసేటప్పటికి మంట.
0: అండ్ ఇట్స్ బర్నింగ్ సెన్సేషన్.
1: కానీ నేను దానికి ఏమి యోచన చేయలేదు.
0: అండ్ స్వామి వాజ్ నాట్ వరీడ్ అబౌట్.
1: నేను నవ్వుకుంటూనే ఉన్నాను.
0: హి వాజ్ స్టిల్ స్మైలింగ్.
1: ఏమి ఇంత మంటలో కూడా నవ్వుతూ ఉన్నాడే, వీడికి ఇంకా ఇది చేయాలని కన్నులకంతా లేనిపోయిన పెద్ద పెద్ద కాటకం అంతా వేశాడు.
0: హౌ ఇస్ ఇట్ ఇన్ స్పైట్ ఆఫ్ ద పెయిన్ హౌ ఇస్ దట్ హి స్టిల్
1: స్మైలింగ్?
0: ఆల్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్
1: హింసలో పెట్టాడు.
0: అండ్ అప్లైడ్ సో మెనీ ఆయింట్మెంట్స్.
1: అప్పుడు నా వెంట ఆ వెంకమ్మ ఒకటి వచ్చింది.
0: ఇట్ ఇస్ ఓన్లీ వెంకమ్మ హూ వాస్ బై హిస్ సైడ్.
1: ఎప్పుడు పోయినా ఎక్కడ పోయినా వెంకమ్మ నా వెంట ఉండాలి.
0: వెంకమ్మ గారు ఫాలోడ్ వేరేవర్ స్వామి వెన్.
1: నువ్వు పోవద్దమ్మా అని బ్రహ్మబ్బాయి ఎంత చెప్పినా గానీ నేను వినను.
0: Though parents said not to follow.
1: సత్యం దగ్గరే ఉండాలి.
0: She has decided to follow Swami.
1: ఎప్పుడు నా వెంట ఆయమంతా అన్ని పాపం అన్ని నాకు అన్నం చేసేది పెట్టేది ఇట్లా చేస్తున్నది.
0: She was attending on Swami throughout her life.
1: కనుక ఆ విధంగా గడుపుకొని ఆమె వచ్చి గృహమ్మబ్బాయి దగ్గర వచ్చి, నాన్న ఇవంతా ఇక్కడ చేయించకండి, ఒక్కటి చేయించకండి, అన్ని చాలా బాధపడుతున్నాడు, అన్ని కఠినమైనటువంటి చర్యలు అంతా చేస్తున్నారు, మీరు తీసుకెళ్ళండి పుట్టవర్తి.
0: అండ్ వెంకమ్మ గారు రిపోర్టెడ్ ద ఫాదర్, నో నో మోర్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ దిస్ కైండ్, ద బాయ్ ఇస్ పుట్ టు సఫరింగ్ అండ్ టెరిఫిక్ పెయిన్, ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ లైక్ దాట్.
1: తీసుకుని వచ్చారు.
0: And he was brought back.
1: అప్పటి నుంచి అన్ని మామూలు రావటం పోవటం జరగటం.
0: అండ్ దేర్ ఆఫ్టర్ ద రెగ్యులర్ రొటీన్
1: పడిపోవటము, తర్చిలే బాబా వచ్చాడని బాబా క్వశ్చన్ చుట్టూ ఆన్సర్స్ అంతా వేయటము, ఈ రకంగా అంతా ప్రారంభమైంది.
0: అండ్ దేర్ స్టార్టెడ్ దీస్ థింగ్స్ ఆన్ థర్స్డే. హీ యూజ్ టు ట్రావెల్ బియాండ్ ద బాడీ లాఫ్ అండ్ ట్రైంగ్ టు ఆన్సర్ ద క్వశ్చన్.
1: కొరిగినటువంటి తల కొరగటం, మరి తరువాత నేటి వరకు ఒక కత్తి గాని కత్తి గాని తల పైన పెట్టలేదు.
0: It was only on that day. With the shaven head, it was done on that day. Right till this day, no hair cut whatsoever.
1: Evi cut cheyaledu.
0: No cut whatever.
1: Evi shave cheyaledu.
0: And it is not never shaved.
1: Andaru evana cut chestunnaremo ani anukuntaru.
0: People may think you may have hair cuts.
1: Eppudu ledu.
0: No, anytime.
1: Atane penchukuntu vastunnaru.
0: While he was having the mop of hair.
1: ఆ విధంగా చేసుకుని
0: సో డూయింగ్
1: 70 సంవత్సరం నేను గడిపాను.
0: 70 లాంగ్ ఇయర్స్ హి స్పెంట్.
1: 70 పెట్టుకుని రేపు వచ్చి దీనికి 79.
0: ది కమింగ్ బర్త్డే భగవాన్ ఇస్ గోయింగ్ టు 79.
1: కానీ ఆ 79 ఎక్కడ కూడా అధిక మాసాలు అంతా వచ్చాయి, 80 అవుతుంది.
0: బికాస్ ఆఫ్ దిస్ క్యాలెండర్ యూ ఇట్ అమౌంట్స్ 80 ఇయర్స్.
1: దాని వల్ల 90 వచ్చేసేసినట్టు.
0: అండ్ దెన్ యూ విల్ ఆల్సో సీ స్వామిస్ 90th బర్త్డే.
1: ఇప్పటి వరకు కూడాను పళ్ళు గాని కండు గాని ఏ ఒక్కటి కూడా నాకు పోలేదు.
0: హిస్ ఐస్ ఆర్ వెరీ క్లియర్, ద టీత్ ఆర్ పర్ఫెక్ట్ అట్ ది ఏజ్ ఆఫ్ 79.
1: నేను ఈ కాళ్ళతో నడుస్తూ ఉంటుంటే పిల్లలంతా పరిగెత్తేవాళ్ళు.
0: ఇన్ దోస్ డేస్ వెన్ స్వామి యూస్ టు వాక్ బాయ్స్ యూస్ టు రన్ ఆఫ్టర్ హిమ్.
1: ఇప్పుడు కూడా నేను నడుస్తాను.
0: ఈవెన్ నౌ స్వామి కెన్ వాక్.
1: కానీ డాక్టర్లు పెట్టినటువంటి ఇది నాకు నియమం.
0: బట్ డాక్టర్స్ ఇన్సిస్టెడ్ దట్ హి షుడ్ నాట్ వాక్.
1: ఎందుకంటే ఇక్కడ ఆపరేషన్ చేశారు పడినప్పుడు.
0: బికాస్ యాజ్ ది లెగ్ వాజ్ ఆపరేటెడ్
1: దానికి తగినటువంటి నరం ఎక్కడ చిక్కలేదు.
0: యాజ్ దే కుడ్ నాట్ గెట్ ది ప్రాపర్ నర్వ్
1: అది అవసరము.
0: అండ్ సో ఇట్స్ నెసెసరీ.
1: కాబట్టి ఏది చేయాలని అక్కడ ఒక ఇనప రాడ్ పెట్టి అని కుట్టేసేసారు.
0: సమ్ రాడ్ వాజ్ కెప్ట్ దేర్ ఎట్ ద టైమ్ ఆఫ్ దిస్ సర్జరీ.
1: దానివల్ల ఆ రాడ్ ఉండటం వల్ల నేను త్వరగా నడచడానికి వీల్లేదు.
0: బికాస్ ఆఫ్ ద రాడ్ పుట్ ఓవర్ దేర్ ఎట్ ద టైమ్ ఆఫ్ సర్జరీ హీ కెనాట్ వాక్ ఫ్రీలీ.
1: అయితే నా కార్యమంతా నా కర్తవ్యాలంతా నేను చేసుకుంటున్నాను.
0: యట్ ద డైలీ రొటీన్ గోస్ ఆన్ అండ్ గోస్ ఆన్.
1: ఏ ఒక్కటి కూడా నేను మానలేదు.
0: నథింగ్ ఈస్ గివెన్ అప్, నథింగ్ స్టూడ్ ఇన్ హిస్ వే.
1: వచ్చిన వారికి అందరికీ ఇంటర్వ్యూస్ తయారు చేస్తున్నాను.
0: ఇంటర్వ్యూస్ ఆర్ గ్రాంటెడ్ టు ఆల్ దోస్
1: ఇవ్వాల్సినటువంటి ఇచ్చేస్తున్నాను.
0: అండ్ భగవాన్ అడ్వైస్
1: తెలియవలసినంత తిరుగుతూనే ఉన్నాను.
0: స్వామి ఇస్ జస్ట్ మూవింగ్ అబౌట్.
1: వారికి ఏ విధమైనటువంటి ఆటంకమే చేయలేదు.
0: నో ఆబ్స్టకల్, నథింగ్ హాస్ కమ్ ఇన్ ది వే.
1: ఇంకా ఇవన్నీ చెప్పాలనుకుంటే ఎంతో ఉండాలి.
0: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు బి టోల్డ్ టు యూ.
1: కనుక
0: దేర్ఫోర్
1: ఈనాడంతా నా చరిత్ర అంతా అష్టమి దినము.
0: టుడే ఈజ్ అష్టమి.
1: కానీ ఈ విధంగా దేహాన్ని నేను పాడు చేసుకోకుండా దేహాన్ని కాపాడుకుంటూ అన్ని విధాలా వస్తున్నాను.
0: స్వామి కెప్ట్ హిస్ బాడీ ప్యూర్ పర్ఫెక్ట్ అండ్ క్లీన్, హాస్ బీన్ మెయింటైనింగ్ హిస్ బాడీ టిల్ దిస్ డే.
1: అందరూ అడిగేటువంటి వాళ్ళు, ఏమి ఎంత క్లీన్ గా ఉన్నాడు, స్నానాలు చేస్తారా, ఎవరు చేస్తారు, ఏమి అంత అడిగేటువంటి వాళ్ళు.
0: పీపుల్ ఆస్క్ హిమ్ హౌ ఇస్ దట్ యువర్ సో క్లీన్ సో పర్ఫెక్ట్ వై.
1: నేను చిన్నపిల్లవాడిని, నాకు ఎవరైనా స్నానం చేయించాలకి.
0: Am I a young boy? I don't need anybody to give me a bath.
1: Yavvathuna ne snanam cheyinchukunnadi.
0: I don't need any helper to take a bath.
1: Kabatti na snanam nenu chestuntanu.
0: Swami takes his own bath without anybody.
1: Pallanni nenu cheskuntanu.
0: He attends to his own work.
1: Ee vidhamainatundi inkopala na ventunnatundi vaari kuda baadha pettuntanu.
0: Swami also teaches the same lesson.
1: Kaani oddanna kuda vaaru nilavari paapam.
0: Though Swami says no, they don't keep quiet.
1: వాళ్ళు నాకంతా సహాయం చేస్తూ వచ్చారు.
0: దే గో ఆన్ హెల్పింగ్ స్వామి.
1: అయ్యో బాబు, నాకేదో పడి ఈ విధంగా అయిపోయింది, మీరెందుకు నిద్ర మేలుకోవటం, వద్దు మీరు పండుకోండి అంటుంటారు.
0: స్వామి వాంట్స్ దెమ్ టు గో టు స్లీప్, హీ డజంట్ వాంట్ దెమ్ టు కీప్ అవే.
1: కనుక ఈ విధంగా నేను చేసుకుంటూ ఈనాటి వరకు నేను వస్తూనే ఉన్నాను.
0: స్వామి హాస్ బీన్ స్పెండింగ్ టైమ్ టిల్ దిస్ డే.
1: రేపు ఎల్లుండి ఈ యొక్క రెండు కూడాను నవమి దశమి.
0: టుమారో నవమి, ది డే ఆఫ్టర్ దశమి.
1: ఇంకా రేపు పురోహితుల దగ్గరికి పోవాలి, వాళ్ళకంతా కూడా చెప్పాలి, వాళ్ళతో అంతా చేయవలసినంతా చేయించుకొని తదుపరి మీ దగ్గరకు వచ్చేసేస్తాను.
0: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు బి డన్ ఇన్ కనెక్షన్ విత్ యజ్ఞ అండ్ పురోహిత్స్ ఓవర్ దేర్.
1: నేను చెప్పాను కదా నా ప్రాపర్టీ ఏమిటి, నా పిల్లలే నా ప్రాపర్టీ.
0: వాట్ ఈజ్ స్వామీస్ ప్రాపర్టీ? స్టూడెంట్స్, స్టూడెంట్స్ ఆర్ హిస్ ప్రాపర్టీ.
1: ఈ స్టూడెంట్సే నా ప్రాపర్టీ.
0: స్టూడెంట్స్ ఆర్ భగవాన్ ప్రాపర్టీ.
1: వారందరూ ఆనందంగా ఉంటే నేను ఎంతైనా ఆనందంగా ఉంటా.
0: ఈ స్టూడెంట్స్ ఆర్ హ్యాపీ, భగవాన్ ఈజ్ హ్యాపీ.
1: కానీ ఎంతకాలం అయినప్పటికీ మీరు ఈ నామస్మరణ మాత్రం మానకండి.
0: నెవర్ నెవర్ గివ్ అప్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ నామస్మరణ.
1: భజన బినాశిత శాంతి నహీ. హరి భజన బినా సుఖ శాంతి నహీ.

ప్రభు దర్శ బిన జాన నహి జయ ధర్మ బిన సత్ కర్మ నహి భగవాన్ బిన కోయి

0: the animals and the beasts are endowed with a minimum degree of intelligence and capabilities, by virtue of which they can secure food for their sustenance. They can experience a few comforts as they experience them. Man also is endowed with this bit of intelligence, and his experiences are the same as that of a beast. In such a case, man is verily a beast. He certainly is not man. Listen, O son of this Mother Earth.
1: హృదయమనే క్షేత్రమందు కలదు ఒక్క కల్పతరువు, దాని చుట్టూ వనస్పతుల కలపకంప పెరిగియుండు. కలప తీసి శుభ్రపరచ కల్పతరువు కానబడును. నీ అభీష్టమెల్లన సంగు కామధేను వదీయ కృష్ణ అన్నారు.
0: In the field of the heart grows the wish-fulfilling tree. Only you cannot sight it, you cannot see it, because it is shielded from your view by random growth, undesirable, unwanted growth. Remove this shield or cover, and verily you will be face to face with this Kalpataru, the wish-fulfilling tree, in the field of your heart.
1: ఆధునిక యుగములోని మానవుల యొక్క ఆలోచనలు ఆకాశమునకు తగులుతున్నవి.
0: In these modern times, man's aspirations and desires are seemingly rising up towards the skies.
1: మానవునకు ఆలోచన చేసేటువంటి మనసు మాత్రమే కాదు, ఆచరింపజేసేటువంటి హృదయం కూడాను ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: We should understand the truth that man is endowed not merely with the mind to carry out his thought processes, but he is also endowed with the intelligence necessary to translate these thoughts into actions.
1: ఈ హృదయము నుండి దయ, కరుణ, సానుభూతి, సమరసము, అహింస అనేటువంటి సద్గుణములు,
0: ఇన్ దిస్ ఫ్యాకల్టీ ఆఫ్ హిస్ హార్ట్ కెన్ బి ఫౌండ్ సచ్ వర్చ్యూస్ యాజ్ మర్సీ, కైండ్నెస్, కంపాషన్, సింపతి, పాయటీ అండ్ ద లైక్.
1: క్రోధము, ద్వేషము, అసూయ, ఆశ, హింస అనేటువంటి దుర్గుణములు రెండును కూడాను వెలువడుతున్నవి.
0: In addition to these, you could also find these qualities like anger, hatred, jealousy, excessive desires and the like.
1: Aithe edi manchidi edi cheddadi aneetuvanti vishayanni vicharana dwara gurtimpa chesetuvanti buddhi kudanu okati unnadi manavulaku.
0: But man also has the faculty of his intellect, wherein he can distinguish between the good and the bad.
1: కేవలము బుద్ధి ఉంటినంత మాత్రమున ప్రయోజనము లేదు.
0: Merely having this buddhi or intellect does not suffice.
1: విచారణ ద్వారా తేలినటువంటి యొక్క మంచిని తాను విశ్లేషించడానికి ప్రయత్నించాలి.
0: Through the process of a discrimination, he should understand what is the right thing proper, and he must have the conviction of it.
1: విశ్లేషించినంత మాత్రమున చాలదు, ఆ విశ్లేషించినటువంటి మంచిని ఆచరణలో పెట్టాలి.
0: By merely having the conviction of a good thing is not enough. He must try and put that into practice.
1: ఆలోచన, ఆచరణ, విచారణ ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవత్వము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: Recognize the truth that one's existence is purely the coming together of these three parameters: one's thoughts, one's discrimination, and one's ability to put them into practice.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వము ద్వారా పవిత్రమైనటువంటి జ్ఞాన జ్యోతి కూడాను వెలుగుతుంది హృదయము నుండి.
0: When these three are there in their own measure, then this Jnana Jyoti, the light of Jnana, will be shining forth in the heart.
1: Light ఉండినంత మాత్రమున, జ్యోతి ఉండినంత మాత్రమున, వెలుగు ఉండినంత మాత్రమున ప్రయోజనము లేదు.
0: The light will be there, there is this effulgence around it, that itself again is not enough.
1: ఆ వెలుగును ఆధారము చేసుకుని మనం ముందుకు నడచాలి.
0: We must take this support or an assistance of this effulgence to move forward.
1: ఈ వెలుగు ఉండి కూడాను దానిని మనం అనుభవించకుండా ఉండినా మనము కేవలము గుడ్డివారమనే చెప్పవచ్చు.
0: We might have the light within us, but we don't experience it, don't use it, we are as good as blind.
1: ఒకానొక సమయములో కృష్ణుడు సూరదాసును చూచి, సూరదాసు ఈ జగత్తును చూడాలని నీకు ఇష్టమున్నదా? ఆ విధముగా ఇష్టమే ఉండినా నేను క్షణములో నీ యొక్క నేత్రమును నేను అనుగ్రహిస్తానన్నాడు.
0: It so happened that once Krishna addressed Suradas. Suradas, do you like to see the world around you? If you do have the desire, do tell me, I shall give you this faculty of sight. దానికి పరమ భక్తుడైనటువంటి
1: సూరదాసు జవాబు చెప్తున్నాడు.

0: They know for sure that they have to seek Paramatma. Nevertheless, they have allowed themselves to be engulfed in this samsara.
1: నీవు హృదయ స్థాయిలో ఉండినప్పటికీ నిన్ను విసర్జించి కేవలము అనిత్యము అసత్యము అశాశ్వతము మిథ్యమైనటువంటి యొక్క జగత్తును భ్రమిస్తూ పోతున్నారు.
0: దే హ్యావ్ యూ ఇన్ దేర్ హార్ట్స్ బట్ డిస్కార్డింగ్ దిస్ నోషన్ దే ఆర్ గోయింగ్ ఇన్ ఫర్ దాట్ విచ్ ఈస్ ట్రాన్సియంట్ దాట్ విచ్ ఈస్ టెంపరీ దాట్ విచ్ ఈస్ ఫ్లీటింగ్ ఇన్ ద వరల్డ్ అరౌండ్.
1: కేవలము చాటల వలే చెవులు ఉండి కూడాను నీ మృదు మధురమైనటువంటి యొక్క వేణుగానమును వినలేకపోతున్నారు.
0: They do have ears as big as fish, but they can't listen to the melodious notes that you emanate.
1: ప్రతికాయలంత కన్నులు పెట్టుకుని కూడాను నీ దివ్యమైనటువంటి సౌందర్యమూర్తిని దర్శించుకోలేకపోతున్నారు.
0: They have eyes as big as cotton seeds, but still they are not able to see you.
1: కనుక అట్టి కన్నులు అట్టి కర్ణములు అట్టి హృదయములు నాకు అక్కరలేదు.
0: So I do not want such faculties, such heart, and such means of cognizing things.
1: నిన్ను చూచే నేత్రములు నీ గానము వినేటువంటి యొక్క శ్రోత్రములు నిన్ను ప్రతిష్ఠ చేసుకోగలసినటువంటి యొక్క హృదయాన్ని నాకు అందించమన్నాడు.
0: Rather, I would like to have the eyes that can see you. I would like to have the ears that can listen to you. I would like to have the heart where you can be installed. Give me these.
1: కనుక నీ సర్వ మతముల వారు కూడాను హృదయం అనేటువంటిది భగవంతుని యొక్క పీఠము అని నిర్ణయం చేసుకున్నారు.
0: That is why all faiths have determined that heart is the altar for the Lord.
1: హిందూ శాస్త్రము మానవుని యొక్క హృదయము భగవంతుని మందిరము అని నిర్ణయం చేశారు.
0: According to the Hindus, one's heart is the temple of God.
1: పవిత్రమైనటువంటి ఉపనిషత్తులు మానవుని యొక్క హృదయము ఒక గుహ అని చెప్తూ వచ్చాయి.
0: The Upanishads determine man's heart as a cave.
1: ఎట్టి గుహ భగవంతుని నివాసమైనటువంటి గృహమును అని చెప్పాడు.
0: What type of cave is this? That where the Lord resides.
1: బైబిల్ మానవుని యొక్క హృదయము పవిత్రముగా నుండినటువంటి వాడు దైవాన్ని చూడగలడు అని నిర్ణయం చేసింది.
0: The Bible determines that one with a pure heart can see the Lord.
1: మహమ్మదీయులు భగవంతుని రెండు వేళ్లకు మధ్య ఉండినటువంటి హృదయమే మానవుని యొక్క హృదయము అని నిర్ణయం చేసింది.
0: The Mohammedans have determined that in between the two fingers of the Lord, that which exists is verily man's heart.
1: సిక్కుల గురు అయినటువంటి గురు నానక్ పవిత్ర హృదయము కలిగినటువంటి వాడే హిందూ అని నిర్ణయం చేశాడు.
0: And the leader of the Sikhs said that one who has a true pure heart is verily a true Hindu.
1: ఈ విధముగా ఆయా మతములు ఆయా యొక్క భావమును పురస్కరించుకొని హృదయము భగవంతుని యొక్క నివాసము అని నిర్ణయం చేశాయి.
0: So in this way each faith determines that one's heart is a place where the Lord resides.
1: కాని అట్టి హృదయాన్ని సాధువులు మరొక రీతిగా నిర్ణయం చేశారు.
0: బట్ దిస్ వెరీ సేమ్ హార్ట్ విచ్ ఫైండ్ సచ్ ఎ వెరీ డిస్క్రిప్షన్ ఇన్ ద ఫెయిత్స్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ ఇన్ అనదర్ వే బై సాధుస్.
1: తత్వజ్ఞులు దీనిని ఇంకొక రీతిగా పోల్చి నిరూపించారు.
0: ది లెర్నెడ్ వన్స్ హ్యావ్ డిటర్మిన్డ్ ద హార్ట్ ఇన్ యెట్ అనదర్ వే.

0: ఓంకారమునే ఒక తొట్లగా భావించి తత్వము అనేటువంటి యొక్క తత్వమసేనటువంటి మహావాక్యముని పరుపుగా వేసి చైతన్యము అనేటువంటి యొక్క దేవుణ్ణి అందులో ఉనచి ఉత్తమమైనటువంటి ఏడు లోకముల యొక్క మహనీయులంతా కూడాను జోలపాట పాడుతుంటారు. కనుక మానవుని హృదయము భగవంతుని ఉల్యాలా అని నిర్ణయం చేశారు.
1: దే హావ్ డిటర్మిన్ దట్ ది ఓంకార్ ఈజ్ ద క్రేడిల్. ఇన్ ద క్రేడిల్ ఈజ్ ద బెడ్, ద సాఫ్ట్ మ్యాట్రెస్ ఆఫ్ తత్వమసి. And residing or reclining majestically on this is this Chaitanya Swarupa, the Lord Himself. And surrounding this cradle are the great men, great people of all the seven worlds, singing a lullaby to the Lord, making Him sleep.
0: Kanuka manavuni yokka hrudayamu daiva mandiramu aneetuvanti satyanni sadhakulu gaadhanga vishwasinchali.
1: So the sadhaks should have this conviction that the heart is verily the place, it's verily the temple of God.
0: Inka mahaneeru ee yokka hrudayanni oka kamalamuga vishwasistu vacharu.
1: And yet another category of evolved souls determine the heart as a lotus.
0: Buradalo putti maninyapu neelalo undinappatikini ee kamalamu parishuddhamuga untundadi.
1: This lotus has its origin in dirt and all that is impure in the form of the water around it. Yet the lotus remains pure.
0: Idi kevalam urdha dasaku tana yokka mukhamunu vikasimpa chesukoni o bhagavantuda neevu nivasinchutaku nenu siddhamuga untunnanu naa kamalamulo vachi praveshinchamani prarthinchinattuga aakashanni chustuntadi ee kamalam.
1: This lotus also has this feature that all the petals unfold themselves, seemingly turn towards God, turn towards the sun, turn towards God, imploring the Lord to come and stay and reside within itself.
0: Buradalo puttinappatikini buradanu ye maatramu taanu cherchukodu.
1: It is born of dirt, but dirt has no place in the lotus.
0: Maninyapu jalamulo undinappatikini ee jalamunu kudanu ye maatramu taano praveshimpa chesukodu.
1: The lotus resides in impure water, but there is no place for the impure water in the lotus.
0: Ee kamalamu manavunaku bodhinchetuvanti yokka pradhanamainatuvanti yokka bodhana idi.
1: This is the fundamental lesson being given by the lotus to mankind.
0: Ee kalmashamainatuvanti prapancham nandu nee undinappatikini దురాచారములు దుస్సంగం అనేటువంటి యొక్క బురదలో నీవు పుట్టినప్పటికీ నీవు నీ యొక్క చిత్తమును దైవం వైపున మరల్చి దైవమునకు నివాసమైనటువంటి హృదయంగా ఏర్పరచుకోమని ఈ కమలము సామాన్య మానవులకు ప్రబోధిస్తూ వస్తుంది.
1: వాట్ ఈస్ దిస్ లెసన్ బీయింగ్ గివెన్ బై ద లోటస్? యు ఆర్ వెరీ మచ్ బోర్న్ అండ్ యు ఆర్ ఎ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ దిస్ డర్టీ అన్డిజైరబుల్ వరల్డ్ అండ్ ఆల్ ద ప్రాసెసెస్ గోయింగ్ ఆన్ అరౌండ్ యూ are nothing but impure and shadowy. Yet, O man, keep your heart pure. Keep the heart so pure that the Lord could come and reside in it.
0: లోకములో గొప్ప విద్యావంతుని చూచినప్పుడు ప్రతి మానవుడు కూడాను గౌరవిస్తాడు.
1: In this world, when you try to see, when you see an educated person, you tend to show him respect.
0: అయితే దయ, శాంతము, సహనము ఇలాంటి పవిత్రమైనటువంటి గుణములు కలిగినటువంటి వ్యక్తులను చూచినప్పుడు వారిని ఒక విధముగా ప్రేమిస్తాము.
1: As also, when we come across people who have this element of compassion, peace, forbearance, we try to love them.
0: ఇతనిని మనము ఆప్తునిగా మనము గౌరవిస్తాము.
1: We regard them as one of our own.
0: కారణమేమిటి?
1: What is the reason for this?
0: విద్యావంతుడు కేవలము ఆలోచనా శక్తిని మాత్రమే తాను అనుభవించగలడు కానీ ఆచరణ యందు మాత్రం ఉండదు.
1: ది ఎడ్యుకేటెడ్ వన్ ఈజ్ మియర్లీ గివెన్ టు ఎ హై డిగ్రీ ఆఫ్ ఇంటెలెక్చువల్ ఎబిలిటీ, నథింగ్ బియాండ్, హీ కాంట్ ఎక్స్పీరియన్స్ ఎనీథింగ్.
0: అయితే ఈ దయ, సహన, శాంత స్వభావములు కలిగినటువంటి వ్యక్తిని చూచినప్పుడు ఇవి ఆచరణలో మనకు ప్రత్యక్షం కావటం చేత ఈ ఆచరణను మనము ప్రేమిస్తున్నాము.
1: But when we come across a man of compassion or peace or forbearance, you know that he is experiencing the very same qualities, so you tend to love him.
0: కనుక ఆచరణ లేనటువంటి ఆలోచన నిరుపయోగమైనటువంటిది.
1: సో థాట్స్ ఆర్ థాట్ ప్రాసెసెస్ వితౌట్ ప్రాక్టీస్ ఫాలోయింగ్ ఇట్ ఆర్ యూస్లెస్.
0: ఆచరణతో కూడినటువంటి యొక్క ఆలోచన గౌరవమైనటువంటిది.
1: సో ద ప్రాక్టీస్ వెరీన్ ఇట్ హ్యావ్ దిస్ థాట్ ప్రాసెసెస్ దట్ ఈస్ వర్దీ ఆఫ్ అవర్ రెస్పెక్ట్.
0: క్రియారూపమును ధరించినటువంటి ఆలోచనలు నిరుపయోగమైనటువంటివి.
1: And these thoughts that cannot be translated into action are useless.
0: కనుక ఆచరణ తత్వమును కొంతవరకు మనము అనుష్ఠానంలో పెట్టాలి.
1: So what is important here is putting into practice what we have learned.
0: మానవుడు మంచివాడా లేక చెడ్డవాడా అని గుర్తించుటకు ఈ హృదయం యొక్క పరిశోధన చేయటము ఎట్టి వారికి సాధ్యం కాదు.
1: Is man good? Is a particular person good or bad? You cannot go into this question.
0: మానవుని యొక్క నడతను మానవుని యొక్క ప్రవర్తనను దర్శించి తద్వారా ఆ మనిషి యొక్క మంచి చెడ్డను మనము నిర్ణయం చేసుకోగలుగుతున్నాం.
1: You cannot get into the heart proper to know this answer to this question. Only when you see him, his actions, his behavior, you will determine whether he is good or bad.
0: కనుక మానవునకు ఆచరణ అది ప్రధానమైనటువంటిది.
1: సో ఫర్ ఎ పర్టికులర్ బీయింగ్ యాక్షన్ ఆర్ ప్రాక్టీస్ ఇస్ నెసెసరీ.
0: లార్డ్ యాక్షన్ అనేటువంటి వాడు యాక్టర్ అనేటువంటి వాడు చాలా గొప్ప వేదాంతి విజ్ఞానవంతుడు.
1: దేర్ వాస్ వన్ లార్డ్ యాక్టర్ హూ వాస్ ఎ గ్రేట్ స్కాలర్ అండ్ ఎ వేదాంతి.
0: అతను అనేక విధములైనటువంటి యొక్క ఆలోచన లోపల చాలా ఉత్తమమైనటువంటి స్థానంలో చెందినటువంటి వాడు.
1: హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ అ హై డిగ్రీ ఆఫ్ అకాంప్లిష్మెంట్ ఇన్ హిస్ ఇంటెలెక్చువల్ కేపబిలిటీస్.
0: కానీ అట్టి ఉత్తమమైనటువంటి యొక్క విద్యావంతుడు ఆచరణ యందు జీవుటకు కొంత సందేహించేటువంటి వాడు.
1: బట్ సచ్ ఎ పర్సన్ యాస్ దిస్ వుడ్ హెసిటేట్ ఇన్ పుట్టింగ్ ఇన్ టు ప్రాక్టీస్ వాట్ హీ హస్ నోన్.
0: ఆచరణ లేనటువంటి అతని తెలివితేటలు అతని బుద్ధి కూడాను కేవలము నిరుపయోగమైపోతూ వచ్చింది.
1: So because the practice part was not there, his being clever, his being intelligent were being wasted away.
0: అతనికి 60 సంవత్సరములు నిండేటువంటి పూరము నిండుటకు పూరము ఒక గొప్ప విందును చేశాడు.
1: Now just on the eve of his completing 60 years, he had a banquet.
0: ఇందుకు అనేక మంది విద్యావంతులు ఈ కరస్పాండెన్స్ అనేక మంది పేపర్స్ వాళ్ళంతా కూడాను అందులో ప్రవేశించారు.
1: And to this he invited all these correspondents and all the people of learning of the day.
0: ఇక్కడ గొప్ప విందు చేశాడు.
1: He had this dinner in their honor.
0: రెండవ దినము ఈ పేపర్స్ లోపల ఇతన్ని గురించి రాస్తూ వచ్చారు.
1: The next day the papers were describing this man thus.
0: లార్డ్ యాక్టన్ అనేటువంటి వాడు చాలా గొప్ప వ్యక్తి.
1: Lord Acton truly is a great person.
0: గొప్ప విద్యావంతుడు.
1: A highly educated person.
0: కాని అతని యొక్క ఆచరణ యందు జగత్తునకు సంబంధించినటువంటివి మానవుకు అవసరమైనటువంటి యొక్క ఉపకారములు ఏమీ చేయలేదు అన్నారు.
1: But in terms of what he has done, what he has achieved, he has not done anything to be of benefit to his fellow beings.
0: ఇంత విద్య ఉండి కూడాను దేశమునకు ఏమాత్రం కూడాను తాను ఉపకారి కాలేకపోయాడు అని అందరూ విశ్వసించారు.
1: They further said that in spite of being so highly educated, he has not done anything positive for his country.
0: గ్రంథములన్నీ కూడాను కేవలము చదివే నిమిత్తమై ఆవిర్భవించినటువంటివి కాదు.
1: Now all these books are not there merely to be accumulated.
0: బైబుల్ ఖురాన్ వేదము ఉపనిషత్తు గ్రంథస ఇలాంటి గ్రంథములన్నీ కూడాను ఈనాడు మనము కేవలము చదవటంతోనా దానిని పూజాపీఠం పైన ఉంచటంతోనే దీనిని మనము పూర్తి గడుపుతున్నాము. దీన్ని ఆచరణలో పెట్టడానికి ఏమాత్రం కూడాను మనం ముందంజ వేయటం లేదు.
1: All these sacred texts and scriptures like the Bible, the Quran, the Granth Sahib and various other scriptures are not there just for the sake of being worshipped in the puja room. We must read them out.
0: ఈ గ్రంథములు ఎందుకోసం సృష్టింపబడినటువంటివి అనేటువంటి సత్యాన్ని కూడా మనం మర్చిపోతున్నాం.
1: We are also forgetful of the fact, what for have these scriptures come into being in the first place?
0: చదివినంత మాత్రమున మనకు సంస్కారం ఏర్పడదు.
1: By merely reading them, we cannot really say we have transformed.
0: చదివిన దానిని ఆచరణలో పెట్టుటకు ప్రయత్నించాలి.
1: What we have read should be translated into action.
0: ఆచరణలో లేనటువంటి విద్యలన్నీ కూడాను కేవలము అజీర్ణమైనటువంటి రోగం వంటివి.
1: Now this scholarship that you have without this element of practice are like the food which give you indigestion.
0: ఒక పదార్థం మనం జీర్ణించుకునవరనన్నా ఆ తినేటువంటి పదార్థము చక్కగా నమిలి దానిని మెత్తబరిచి తదుపరి మనము ఈ ఉదరానికి అంపించాలి.
1: When you wish to eat a particular food item, you must take it in your mouth and then make sure that the teeth do their job. Then in that condition it should be handed over to the stomach.
0: ఇక్కడ బైబిల్లో రివెలేషన్ అనేటువంటి ఒక గ్రంథము చేతి యందు పెట్టుకుని ఒక దేవత కనిపించింది సాల్మన్ కు.
1: Now talking about the Bible, Solomon once had this vision that an angel was holding this book of revelation.
0: ఈ సాల్మన్ కన్ను తెరిచి చూచి తల్లి ఏమిటి ఆ గ్రంథము అని ప్రశ్నించాడు.
1: Solomon opened his eyes and said, Mother, what is that book that you are holding?
0: ఈ గ్రంథము చాలా పవిత్రమైనటువంటిది, నీవు భుజించు అని ఆ సాల్మన్ చేతికి ఇచ్చింది.
1: This book is very sacred. Partake of it, eat it. She handed the book to Solomon.
0: దీని యొక్క ప్రయోజనం ఏమిటి అని కూడా మరి సాల్మన్ ప్రశ్నించాడు.
1: Then Solomon asked the question, what use if I do that?
0: కడుపులో చేదు, నోటిలో తీపు ఏర్పడుతుంది అన్నాడు.
1: Then he was answered that in your stomach there'll be bitterness, in your mouth there'll be sweetness.
0: అయితే దీనిని భుజించే సమయంలో చక్కగా నమిలి జీర్ణించుకునేటువంటి శక్తికి స్థితికి తెప్పించుకోవాలి అన్నది.
1: But and also she continued, in order to digest this, pray for that capability that you can digest the contents properly.
0: అనగా పుస్తకమును భుజించటం కాదు, పుస్తకాన్ని నమలటం కాదు, ఈ పుస్తకంలో ఉండినటువంటి విషయాలను చక్కగా మననము చేసి చేసి చేసి చేసి తర్జుమా చేసి చేసి దానిని లోపల జీర్ణించుకునేటువంటి స్థితికి తెప్పించుకోవాలి, అనగా ఆచరణలో పెట్టేటువంటి స్థితికి తెప్పించాలి.
1: వాట్ ఇట్ మీన్స్ ఇస్ మియర్లీ టేకింగ్ ద ఫుడ్ ఇన్ ఎ మెకానికల్ వే విత్ ద టీత్ డూయింగ్ దేర్ జాబ్ అండ్ దెన్ హ్యాండింగ్ ఇట్ టు స్టమక్ ఇస్ నాట్ ఎనఫ్. Even as you try to go over the contents, try to understand the significance, and you should come to the state where you have understood it so thoroughly that you can put them into practice.
0: Kanuka prati matamunandu undinatvanti yokka granthamulu kudanu karma siddhantamuni adhikanga bodhisthu vachayi.
1: So all the sacred scriptures of the world uphold this doctrine of karma.
0: Acharane pradhanamainatvanti yokka drishtiki teppinchayi.
1: And they bring everything to this fulfillment of doing something positive.
0: ప్రపంచమంతా కూడాను కర్మల చేత బంధింపబడినటువంటిది.
1: The entire world is bound to this law of action.
0: ఇలాంటి సమయంలో మనము కర్మలు ఆచరించక కేవలము ఆలోచనతోనే మాత్రం కాలము గడుపుటము ఇది ఏమాత్రం కూడాను సాధ్యం కాదు.
1: It is not possible for us in such times to be free from this idea of action.
0: దీని వలన మానవునికి ప్రయోజనము లేదు.
1: And merely reading up things, there is no use just by that.
0: Bhagavad Gita yendu kudanu karma siddhantamune pradhanamuga bodhisthu vachindi.
1: Even in the Bhagavad Gita, this law of action or karma has been upheld.
0: Namo bhartasti kartavyam trishulokeshikinchana nana vaptamavattayam vartaye vachikarmani. Naaku ee jagattulo ee maatram kudanu ee vidhanga cheyavalsinatundi avasaram emi ledu ainappatikini నేను కర్మను ఆచరించకుండా ఉండిన జగత్తు కేవలము ఆలోచనతోనే మాత్రం కాలము గడుపుటము ఇది ఏమాత్రం కూడా సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ ఇన్ సచ్ టైమ్స్ టు బి ఫ్రీ ఫ్రమ్ దిస్ ఐడియా.

0: నేను కర్మను ఆచరించకుండా ఉండినా జగత్తంతా స్తంభించిపోతుంది. ఆదర్శ పురుషుడైనటువంటి నేనే కర్మలు ఆచరించకుండా ఉండినా నన్ను అనుసరించేటువంటి వారు కర్మ భ్రష్టులవుతారు అనేటువంటి రీతిలో కర్మను ఆచరించడానికి తానే ముందంజ వేశాడు.
1: This lesson with regard to the karma was given by the Lord thus. I for my own sake have nothing to do. I don't really have to do anything in this world as such. But then if I myself do not undertake this action proper, which I am doing now, how can I be a model and an ideal for others to follow? If I don't indulge in action, others also would do likewise. Then everything would come to a standstill.
0: లోపల ఆవిర్భవించేటువంటి ఆలోచనలను ఆచరణ రూపంలో మనం ప్రజలు ప్రకటించకుండా ఉండినా అది ఒక విధమైనటువంటి రోగముగా కూడాను మారిపోవచ్చు.
1: The thoughts that come to you from within, unless they find an expression in your actions proper, they might cause you harm.
0: ఆకలి అవుతున్నది.
1: Now you are hungry.
0: ఆకలి అన్నం కావాలి అని ఆలోచిస్తున్నాడు.
1: Because you are hungry, your thoughts now go towards
0: ee aalochanaku taginatundi annamunu sekarinchetundi margamuni avalambinchakunda undina తాను అనారోగ్యమునకు గురి అయిపోతాడు.
1: థాట్స్ గో టు ఫుడ్. నౌ ఇఫ్ యూ డోంట్ డూ ది నెసెసరీ థింగ్ టు గెట్ దట్ ఫుడ్, యూ విల్ బికమ్ ఇల్ అండ్ సిక్.
0: దప్పిగా ఉన్నది.
1: లైక్ యు ఆర్ థర్స్టీ.
0: దానిని నీరు త్రాగాలి అని ఆలోచించాడు.
1: యు వాంట్ టు క్వెంచ్ యువర్ థర్స్ట్ బై డ్రింకింగ్ వాటర్.
0: నీటి కోసమే తాను ప్రయత్నం చేయకుండినా తాను బలహీనుడై స్పృహ తప్పి పడిపోతాడు.
1: ఇఫ్ యూ డోంట్ మేక్ యువర్ ఎఫర్ట్ ఫర్ సెక్యూరింగ్ వాటర్, యూ విల్ బికమ్ వీక్ అండ్ కొలాప్స్.
0: అదే విధముగా తాను కావలసినటువంటి యొక్క విషయములను తాను సేకరించుటకు తగిన కృషి చేయకుండినా ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క బాధకు గురి కావాల్సి వస్తుంది.
1: సో ఇన్ దిస్ వే వాట్ యు విష్ టు సీ యు మస్ట్ మేక్ ది నెసెసరీ ఎఫర్ట్ టు ప్రొక్యూర్ ఆర్ సెక్యూర్ ఇట్. అదర్వైజ్ యు ఆర్ ద వన్ హూస్ గోయింగ్ టు కమ్ టు గ్రీఫ్.
0: కావాలి కావాలి కావాలి అనేటువంటిది ఒక ప్రేమ.
1: వాంట్, I want, want. This is love. Love that you want.
0: Aithe ee prema etti prema.
1: Now what type of love is this?
0: Padarthamunaku gurinchinatvanti yokka aalochana, padarthamunaku sambandhinchinatvanti yokka aalochana, idi prema kindiki raadu.
1: You are wanting to get a certain material thing and making the effort to get that material thing does not mean this prema.
0: Deenini apeksha ani cheppavachchu.
1: This could be called apeksha.
0: భగవంతునికి సంబంధించినటువంటి విషయములు ఎందు కాని, పారమార్థిక సంబంధించినటువంటి మార్గమును ఎందు కాని, తన యొక్క మనసును ప్రవేశపెట్టి తద్వారా దీనిని పొందవలా అనేటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క కాంక్షను అభివృద్ధి పరచుకున్నప్పుడే దీనికి ప్రేమ అనేటువంటి పదం సార్థకం అవుతుంది.
1: Once your requirements are centered around things pertaining to God and the otherworldly aspect of your existence, God assumes the central form in your thoughts and actions. That is called true love. You have this strong yearning towards God.
0: Prema manasunaku sambandhinchinatvanti kaadu.
1: This love cannot be equated with the mind.
0: Idi hrudayaniki sambandhinchinatvanti.
1: This has a place, a parallel in the heart.
0: Kanukane hrudayamu chetane daivatvanni pondadaniki prayatninchali.
1: So through the medium of the heart, secure God.
0: దీనికి అనేక విధమైనటువంటి ఆదర్శములు, అనేక విధమైనటువంటి ఉపమానములు కూడా ఉంటున్నవి.
1: ఇన్ ఆర్డర్ టు ఇలస్ట్రేట్ దిస్ దేర్ ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్.
0: గోపికల యొక్క తత్వమును మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడు వారు దేని నిమిత్తమై కృష్ణుని ప్రేమించుతూ వచ్చారు?
1: Now if you want to take the gopis as the ideals, in what respect were they wanting to see Krishna?
0: లౌకిక సంబంధమైనటువంటి విషయాలు ఏమాత్రం కూడా వారు లక్ష్యం చేయలేదు.
1: They did not care at all for the worldly aspect of their existence.
0: Kevalam paramarthika sambandhamainatvanti vyavaharam nande varu prayanam chestu vacharu.
1: All the while their journey was towards the other worldly aspect of their existence.
0: Kani vyavaharika drishtito chuchinatvanti oka vyaktulu ee gopikala yokka bhakti prapattulanu kevalam pedamargamuga undinattuga bhavistu vacharu.
1: But those who have their thoughts on the worldly aspect would not be able to recognize that chief merit of the gopis' devotion.
0: Adhe vidhamugane ప్రహ్లాదుని యొక్క ప్రేమతత్వమును కూడాను ఈ ప్రాకృతమైనటువంటి యొక్క భావముతో దృష్టితో చూచి ఇది పారమార్థిక సంబంధమైనటువంటి యొక్క వ్యవహారం కాదని అనేక విధములుగా కూడాను విమర్శిస్తూ వచ్చారు.
1: ఇన్ ద సేమ్ మేనర్ ద లవ్ దట్ ప్రహ్లాద బోర్ టువర్డ్స్ ద లార్డ్ హాస్ బీన్ మిస్అండర్స్టూడ్ అండ్ మిస్ఇంటర్ప్రెటెడ్ బికాస్ ద పీపుల్ హూ గివింగ్ దిస్ కామెంటరీ దే హ్యావ్ దేర్ థాట్స్ విత్ రిగార్డ్ టు ద వరల్డ్.
0: నిజముగా వ్యావహారిక దృష్టితోనే చూచి ఉండిన ప్రహ్లాదుడు ఇన్ని బాధలను సహించగలిగేటువంటి వాడా?
1: Now if you want to take a look from your angle, could Prahlada have overcome all the difficulties that he was subjected to?
0: ఎటువంటి బాధలు?

0: వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డిఫికల్టీస్ హియర్ టు అండర్గో?
1: మానవులు భరించలేనటువంటి బాధలను కూడా తాను భరిస్తూ వచ్చాడు. లేత ప్రాయమునంది
0: హీ బ్రేవ్డ్ అప్ టు డిఫికల్టీస్ విచ్ నో ఆర్డినరీ పర్సన్ కెన్ పాసిబ్లీ డూ, అండ్ దిస్ అట్ ఎ యంగ్ ఏజ్.
1: తన్ను నిశాచలు పొడువ దైత్య కుమారుడు మాటి మాటికి పన్నగసాయి ఓ ధనుజ వంజన ఓ ఆపన్న శరణ్య అని నుతించి కాని తా కన్నుల నీరు తీరు భయకంప సమేతుడు కాడు.
0: When the demons were mercilessly poking him and piercing him with sharp instruments, he would not budge. All the while he would lament and cry out to the Lord, O Lord, do come to my rescue. He would never shed a tear. He would not be given to a state of fear or anxiety.
1: Itani prema, itani bhakti prapattulu, praapta sambandhamainatuntiviye ayi undina, ee baadalaku kannu neeru kavali kada.
0: Now,
1: baaludu kabatti bhayakampa sameetudu kavali kada.
0: Now, if this love of his were to be equated with the worldly idea of love, certainly he should have been shedding tears. He should have been given to a state of fear. Did this happen?
1: Kaadu, kaadu. Tana hrudayamunandu Narayanudu pratishthai untunnadu.
0: No, because in his love there was Narayana installed firmly.
1: Nalukayandu భగవంతుని నామము నాట్యమాడుతూ ఉండాలి.
0: అండ్ దేర్ వాస్ ఎ నేమ్ ఆఫ్ ద లార్డ్ డాన్సింగ్ ఆన్ హిస్ లిప్స్.
1: నకసిక పర్యంతము తన యొక్క దేహములో నారాయణ తత్వం లీనమై ఉంటుండాలి.
0: అండ్ దేర్ వాస్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద లార్డ్ వెరీ మచ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ హిస్ ఓన్ బీయింగ్.
1: కనుకని ఈ పాంచభౌతికమైనటువంటి దేహము యొక్క బాధలు తనకు ఏమాత్రం కూడా కనిపించలేదు.
0: దట్ ఈస్ వై హీ డిడ్ నాట్ గివ్ రూమ్ ఫర్ ఎనీ grief on the part of these
1: తాదాత్మ భావములో మునిగినటువంటి ప్రహ్లాదునకు దేహాత్మ భావం ఏ రీతిగా లభ్యమవుతుంది?
0: Now here is Prahlada, who had his thoughts centered on the Lord. How can these worldly grief come to him?
1: కనుక తాదాత్మ భావములో తన్మయత్తుడై మత్తుడై ఉన్మత్తుడై నారాయణ నారాయణ నారాయణ స్మరిస్తూ వస్తున్నాడు.
0: He was firmly immersed, firmly intoxicated with thoughts centered on God. So all the while he was chanting the name of the Lord without giving a room for any of these worldly anxieties and fears.
1: ప్రేమయందు పుట్టినటువంటి ఒక తత్వం.
0: This is the nature of a true love, born of a true love.
1: ఈ పూర్ణ ప్రేమ హృదయం అనేటువంటి కమలము నుండి ఆవిర్భవించినటువంటిది.
0: This pure and total love is born from the heart of the lotus.
1: కనుక సామాన్యమైనటువంటి ప్రేమకు భగవత్ ప్రేమకు ఏమాత్రం కూడా పోలిక పెట్టరాదు.
0: So there should not be any comparison made between the worldly love and love centered on God.
1: ఇంకా గోపికలు చూస్తాము అనుకున్నప్పుడు అత్తలు మొత్తుకున్న మరి భర్తలు కత్తులు నూరుచున్న నోరెత్తరు కోపగించరు ఎచకేగరు భీతిల బోరు గోపికలు పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు అన్నారు.
0: There is this example of the Gopikas. The mothers-in-law were cruel to the extreme, wanting to goad them and wanting to trouble them. The husbands, for their part, were sharpening their knives so as to inflict grievous wounds on them. But these Gopikas were steady, unruffled, calm and full of poise, because in their hearts was the Lord, as you have an image imprinted on a paper.
1: వీరు కూడాను కేవలం ప్రాకృత సంబంధమైనటువంటి ప్రేమకే సంబంధించిన వారై ఉండిన ఈ విధమైనటువంటి యొక్క బాధలను వారు సహించగలిగేటువంటి వారా?
0: Now if their love was to be this worldly love, could they have sustained these onslaughts from the people around them?
1: దూషణ భూషణ తిరస్కారములకు ఏమైనా కూడాను అతీతులై ఉండేటువంటి వారా?
0: Could they have transcended this criticism and ridicule that was being heaped on them?
1: స్త్రీలు విద్యాహీనులు.
0: Now these people are ordinary women folk, devoid of any education.
1: ఇలాంటి పరమోన్మత్తులైనటువంటి యొక్క తాదాత్మతో కూడినటువంటి యొక్క గోపిక యొక్క చిత్తము ప్రేమ తత్వంగా కూడినటువంటిదని నారదుడు కూడాను వర్ణిస్తూ వచ్చాడు.
0: నారద ఆల్సో వాస్ గివెన్ టు డిస్క్రైబ్ ద హార్ట్స్ అండ్ మైండ్స్ ఆఫ్ దీస్ గోపికర్స్ యాజ్ వన్ ఆఫ్ బీయింగ్ ప్యూర్, వేర్ ఓన్లీ ద లార్డ్ రెసైడ్స్.
1: కనుక మనం మాటలతో చెప్పేటువంటి విషయాలను హృదయముతో మనము ఆచరించుటకు ప్రయత్నించినప్పుడే ఈ ప్రవర్తన ఈ నడత సరి అయినటువంటి యొక్క మార్గమును అనుసరిస్తుంది.
0: సో ద వర్డ్స్ దట్ వీ అటర్ త్రూ ద మీడియం ఆఫ్ ద థాట్స్, ఇఫ్ ద హార్ట్ వర్ టు ఫాలో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాక్టీస్, దెన్ దేర్ ఇస్ ఎ మీనింగ్ఫుల్ కాంబినేషన్.
1: ఒక సాధకుడు తమ ఆరాధన దైవాన్ని చక్కగా అలంకరించి అనేక విధములుగా కూడాను దానికి శోభానము చేకూర్చి తాను తాదాత్మ భావన పొందుతుంటాడు.
0: There was a person who was doing this aradhana, worshipping the Lord. to his family deity, and he was doing these in a very religious way.
1: Oka raitu tana polamunu chakkaga dunni dukku chesi eruvu vesi neeru katti chakkani pantanu pandinchukuntadu.
0: A farmer likewise cultivates and irrigates the plot of land that he has, and the crop also is in tune with his efforts.
1: Kani bhaktudu tana hrudaya kshetraniki karshakudu.
0: Now a true bhakta, he is the cultivator of his heart.
1: Tana hrudayamaneetundi bhumini prema tattvamaneetundi jalamunu katti sadhana aneetundi kalupulu vesi prema aneetundi okka beejamunu naati naamamu ane beejamunu naati దీనిని క్రమశిక్షణ అనేటువంటి కంచెని కట్టుకుని కాపాడుకున్నట్టుకు ప్రయత్నించాలి.
0: వాట్ షుడ్ దిస్ ట్రూ భక్త డూ? హిస్ హార్ట్ ఈస్ లైక్ ద ఫీల్డ్. హీ మస్ట్ పోర్ ద వాటర్ ఆఫ్ లవ్ అండ్ హీ మస్ట్ బిల్డ్ ది బండ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ సాధన సో ద సీడ్ ఆఫ్ ద నేమ్ అండ్ బిల్డ్ ది ఫెన్స్ ఆఫ్ డిసిప్లిన్.
1: అప్పుడే ఈ సాధకునకు ఆనందం.
0: ఓన్లీ దెన్ విల్ ద సాధక గెట్ ఆనంద.
1: ఇట్టి ఆనందము దైవత్వమునకు సంబంధించినటువంటిదే కాని ప్రాకృతమైనటువంటి యొక్క విషయములకు సంబంధించినటువంటిది కాదు.
0: దిస్ ఆనంద దట్ హీ విల్ గెట్ దస్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ బియాండ్ డిస్క్రిప్షన్. ఇట్ ఈస్ పర్టైనింగ్ టు గాడ్, నాట్ ద ఆర్డినరీ ఆనంద.
1: కానీ ఈ కలియుగ ప్రభావము చేత కేవలం గ్రంథములు పఠిస్తున్నాము, సాధనలు చేస్తున్నాము, హృదయ పరివర్తన ఏమాత్రం కూడా కలగటం లేదు.
0: బట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దీస్ కలి టైమ్స్ వీ డూ take up this task of attaining scholarship, read up scriptures, but the sadhana aspect, hrudaya parivartane
1: pradhanamainatundi,
0: the transformation of the heart is not forthcoming. That is the most important thing.
1: Hrudaya parivartana jaragaka, hrudaya parishuddham kaaka, hrudayam yokka aavedanam manam anubhavinchaka, kevalam baakshi sambandhamainatundi yokka bhavamula chetane manam brashtulaipothunnam.
0: We do not go by the purity of the heart, change of heart. These things are far removed from us. We are being carried away by the external fleeting things that we see.
1: ప్రతి ఆలోచన కూడాను ఆచరణగా రూపొందింప చేసుకోవాలి.
0: Every person should make an effort to translate his thoughts into action.
1: మానవుడు ఒక పద్యమును రాసినాడంటే ఆ పద్యము యొక్క సారమంతా తన జీవితంగా మారిపోవాలి.
0: If a person writes a particular stanza, a stanza of verse, poetry, that should be translated into practice.
1: ఒక సాధకుడు పాటను పాడుతున్నాడంటే ఆ పాటలోనే లీనమై తాదాత్మ భావన పొందాలి.
0: ఇఫ్ ఎ సాధక ఇస్ సింగింగ్ ఎ సాంగ్, హీ షుడ్ బి ఫర్మ్లీ ఇమ్మర్స్డ్ ఇన్ ద సాంగ్, బికమ్ వన్ విత్ ద కంటెంట్ అండ్ స్పిరిట్ ఆఫ్ ద సాంగ్.
1: శక్తిని తాదాత్మ స్థితిని కల్పింపచేసేటువంటిది హృదయం.
0: ఇట్ ఈస్ ద హార్ట్ విచ్ ప్లేస్ దిస్ రోల్ ఆఫ్ మేకింగ్ యూ ఫుల్లీ ఇమ్మర్స్డ్ ఇన్ ద సాంగ్.
1: భగవంతుడు హృదయ స్థాయికి కూడినటువంటి వాడు, చేరినటువంటి వాడు.
0: గాడ్ రిసైడ్స్ ఇన్ ద హార్ట్, హీ ఈస్ వన్ విత్ యువర్ హార్ట్.
1: బాహ్య సంబంధమైనటువంటి యొక్క భావములకు కానీ క్రియలకు కానీ తాను ఏమాత్రమో చిక్కనటువంటి వాడు.
0: హీ కెనాట్ బికమ్ యోర్స్ త్రూ దిస్ వరల్డ్లీ మీడియం ఆఫ్ యువర్ యాక్షన్స్ అండ్ థాట్స్.
1: ఈనాటి మానవుడు భోగ భాగ్యముల నిమిత్తము, సిరి సంపదల నిమిత్తము, ఆయురారోగ్యముల నిమిత్తము, ధనకనక వస్తువాహనాదుల నిమిత్తము కడవల కడవల కన్నీరు కారుస్తున్నారు.
0: టుడే మ్యాన్ టాయిల్స్ అవే ఆల్ హిస్ టైమ్ ఇన్ సెక్యూరింగ్ కంఫర్ట్స్, లగ్జరీ కన్వీనియన్సెస్, వెల్త్, హెల్త్ అండ్ ఆల్ దీస్ వరల్డ్లీ పారామీటర్స్.
1: ఈ కన్నీటి కారుల ప్రవాహములోనే తాను కొట్టుకుని పోతున్నాడు.
0: అండ్ హీఈస్ బీయింగ్ స్వెప్ట్ అవే ఇన్ దీస్ టియర్స్ ఆఫ్ హిస్ టాయిల్.
1: కాని భగవంతుని ప్రేమ నిమిత్తము, భగవంతుని అనుగ్రహ నిమిత్తము, భగవంతుని యొక్క ఆప్యాయత నిమిత్తమై ఒక్క కంటిదారైనా కారుస్తున్నాడా మానవుడు?
0: But is the very same man shedding just one tear for the sake of the Lord's love, to secure his grace or to secure his benediction?
1: Purandar Das cheppadu.

0: The sage Purandaradasa cried out thus, "Why have the eyes which cannot see, Swami? What's the purpose of being given this faculty of sight if the eyes cannot see and visualize, Swami?"
1: Kanuka మనము ఈ కన్నులు పెట్టుకుని జగత్తునంతా చూస్తున్నాము. ఎంతకాలము చూస్తున్నాము? పుట్టినప్పటి నుంచి గిట్టి అంత వరకు చూస్తున్నాము. చూచేదానికి ఇంకా తృప్తి తీరలేదు. ఏమి చూస్తావు ముందుకు? ఎంతసేపు చూచినప్పటికీ చూచిన దాన్నే చూడాలి.
0: These eyes are being used to see the world around us. How long have you been doing it? Right from the moment of your birth. And you are seeing the same things again and again, again and again.
1: కాని చూడనటువంటి దానిని చూడాలి అనేటువంటి ఆశ ఏ మానవుని ఎందుకూడను అభివృద్ధి కాలేదు.
0: But no person seems to have this thought of increasing this yearning to see that which he has not seen so far.
1: కడిగిన ముఖాన్నే కడుగుతున్నాము, తిన్న పొట్టకే తింటున్నాము.
0: The face which has been washed once, you're washing again. The stomach which has been fed once, you're feeding again.
1: కాని మనకు కనిపించినటువంటి యొక్క భగవంతుని గాంచేటువంటి యొక్క అభిలాష మనలో ఇంకా అభివృద్ధి కాలేదు.
0: But the Lord who has not yet been seen by us, we don't have the yearning to see this unseen sight thus far.
1: ఆనాడే మన యొక్క జీవితమునకు సరియైనటువంటి అర్థం.
0: Only then, when you have this yearning, will there be a fulfillment for your life.
1: ఏ దానిని చూడాలో దానిని చూచినప్పుడే మనకు శాంతి.
0: That which has to be seen, when you see it, then you have peace.
1: ఏ దానిని పొందాలో దానిని పొందినప్పుడే మనకు శాంతి.
0: That which you should secure, once you have secured, then you have peace.
1: ఏ దానిని మనం అనుభవించాలో దానిని అనుభవించినప్పుడే మనకు శాంతి.
0: That which you have to experience, when you experience it, then you have shanti or peace.
1: కనుకని మనం పొందవలసిన దాన్ని పొందలేదు, చూడవలసిన దాన్ని చూడలేదు, అనుభవించినటువంటి దానిని అనుభవించలేదు. కనుకని మనం ఎన్ని ఉండినప్పటికీ మనం అశాంతితోనే కుమిరిపోతున్నాం.
0: సో నౌ వీ హావ్ నాట్ సెక్యూర్డ్ దట్ విచ్ హాస్ టు బి సెక్యూర్డ్, వీ హావ్ నాట్ సీన్ దట్ విచ్ హాస్ టు బి సీన్, వీ హావ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ దట్ విచ్ హాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్. దట్ ఈస్ వై ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్ వీ సే దట్ వీ హావ్, వీ స్టిల్ డోంట్ హావ్ పీస్.
1: దీనిని పురస్కరించుకుని ఉపనిషత్తులు అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యుమా అమృతం గమయ అని, నీవు ఈ అసత్తు నుంచి సత్తునకు ప్రయాణం చేయించు.
0: దట్స్ వై ఇన్ ట్యూన్ విత్ దిస్ ఉపనిషత్స్ హావ్ సెడ్ అసతోమా సద్గమయ, ఫ్రమ్ దిస్ ఐడియా ఆఫ్ అంతృత్ గో ఆన్ టు ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఇదంతా కేవలం స్వప్న దృశ్యం వంటిది.
0: ఆల్ దిస్ ఈస్ ఎ డ్రీమ్ వరల్డ్.
1: ఇంకా తమసోమా జ్యోతిర్గమయ, ఈ అజ్ఞానం అనేటువంటి ఒక తమస్సు నుండి జ్ఞానం అనేటువంటి వెలుగునకు నన్ను తీసుకుని పోమని.
0: So also tamasoma jyotirgamaya, from this darkness of ignorance lead me on to the effulgence of enlightenment.
1: Prakrutamandamainatunti yokka vishayamulanni kudanu idi kevalamu ajnanamku sambandhinchinatuntivi.
0: All that is centered on the worldly ideas, this is ajnana or ignorance.
1: Manu yokka telivitetalanni kudanu kevalamu ajnanamunku sambandhinchinatuntivi.
0: All that we say of our being clever and intelligent are pertaining to this worldly ajnana.
1: Idi prakrutamainatunti yokka cheryalu.
0: These are all rooted through the world.
1: ఇది తాత్కాలికంగా వెలుగు వలె కనిపించినప్పటికీ ఇది తీరని అంధకారంగా మనకు కమ్మి ఉంటుండాలి.
0: మొమెంటరీలీ ఆల్ దిస్ మే అపియర్ టు బి లైట్, బట్ ఇట్స్ ఎ కేస్ ఆఫ్ డార్క్నెస్ ఫర్ ఎవర్.
1: మించు మించినప్పుడు అతి ప్రకాశంగా ఉంటుంటుంది, దాని వెనుకనే కమ్మ చీకటి కమ్ముకుని వస్తుంది.
0: వెన్ యూ హ్యావ్ ద స్ట్రీక్ ఆఫ్ లైట్నింగ్, దేర్ ఈస్ మొమెంటరీ రేడియన్స్ అండ్ స్ప్లెండర్, బట్ సైడ్ బై సైడ్ యూ హ్యావ్ డార్క్నెస్ ఆల్ ఓవర్.
1: ఈ జగత్ అంతా ఇక్కడను అంధకార బంధురమైనటువంటి యొక్క ఇది అజ్ఞానమని దీన్ని భావించి, ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారం నుంచి జ్ఞానం అనేటువంటి ప్రకాశవంతమైనటువంటి దైవస్థానంలో కొనిపోమని దీని యొక్క అంతరార్థం.
0: సో ద మీనింగ్ ఆఫ్ దిస్ ప్రేయర్ ఈస్ దిస్ వరల్డ్, ఆల్ దట్ గోస్ ఆన్ ఇన్ ద వరల్డ్ ఈస్ డార్క్నెస్, డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్. లీడ్ మీ ఆన్ టు ద స్టేట్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ వేర్ ఎవ్రీథింగ్ ఇస్ ఎఫల్జెంట్, వేర్ గాడ్ ఈస్.
1: మృత్యుమా అమృతంగమయ, ఈ దేహము ఏనాటికైనా కూడాను నశించేటువంటిది.
0: అండ్ దెన్ మృత్యుమా అమృతంగమయ, one day or the other this body has to decay and collapse.
1: ఇది కృషించేటువంటిది.
0: This tends to decay and diminish.
1: ఇది కేవలం కట్టకడపటికి మట్టిగా మారేటువంటిది.
0: One day it becomes one with mud or clay.
1: దేహము పంచభౌతికము.
0: So this body is a conglomeration of the five elements.
1: దేహము కూలక తప్పదెప్పుడు.
0: One day or the other the body has to collapse.
1: దేహి నిరామయుండు.
0: But the one who resides is forever.
1: కణితింపగ దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
0: యాక్చువల్లీ ద వన్ హూ రిసైడ్స్ హ్యాస్ నో డెత్ నో బర్త్ హి హ్యాస్ నో బిగినింగ్ నో ఎండ్
1: నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు
0: యాక్చువల్లీ స్పీకింగ్ దాట్ దిస్ పర్మనెంట్ లాస్టింగ్ ఎంటిటీ ఇస్ ద లార్డ్
1: ఆ దేహమునందు ఉండినటువంటి వాడు కనుక ఇతనికి దేహి అని ఒక పేరు
0: సచ్ అ లాస్టింగ్ వన్ రిసైడ్స్ ఇన్ ద బాడీ సో హీస్ కాల్డ్ దేహి
1: శరీరమునందు నివసించేటువంటి వాడు కనుక ఇతనికి శరీరి అని ఒక పేరు
0: బికాస్ హీ రిసైడ్స్ ఇన్ ద హార్ట్ హీస్ కాల్డ్ దేహి హీ రిసైడ్స్ ఇన్ ద బాడీ హీస్ కాల్డ్ శరీరి
1: ఇతను పరమాత్మ స్వరూపుడు కనుకని ఇతనికి దేహమునందు నివసించటం చేత ఆత్మ అని పేరు
0: హీ ఈజ్ ద పరమాత్మ హింసెల్ఫ్ హీ ఈజ్ ఇన్ ద బాడీ యాజ్ ద ఆత్మ
1: ఆధ్యాత్మికం అంటే ఏమిటని మనం తెలుసుకుంటున్నాం
0: నౌ వాట్ ఈస్ ఇట్ దట్ వి ఆర్ గెయినింగ్ ఇన్ ది స్పిరిచువల్ డొమైన్
1: ఆధ్యాత్మికం అంటే ఏదో జపములు ధ్యానములు పూజలు పునస్కారములు వ్రతములు ఇలాంటివి మాత్రమే మనము ఆధ్యాత్మిక చర్యలుగా మనం విశ్వసిస్తున్నాము
0: అవర్ ఐడియా ఆఫ్ స్పిరిచువల్ యాక్టివిటీస్ ఆర్ దిస్ జప ధ్యాన వర్షిపింగ్ డూయింగ్
1: పూజ ఇది కాదు ఆధ్యాత్మికానికి సరి అయినటువంటి అర్థము
0: దీస్ డోంట్ రియలీ గివ్ ద ఫుల్ మీనింగ్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్
1: ఆత్మ ఆకారమును ధరించి వచ్చినటువంటి యొక్క ఈ అవతార తత్వాన్ని గుర్తించి వర్తించేటువంటి యొక్క కర్మలన్నీ కూడాను ఆధ్యాత్మికములు అనే పేరు
0: ఆల్ దోస్ యాక్షన్స్ అండ్ యాక్టివిటీస్ wherein you tend to come face to face with the realization that this atma has taken a particular form that understanding of yours connotes your nirakaramaina
1: atma oka sakaranni daristundi
0: this formless atma takes on a form
1: ee sakaram tho kudinatunte aakaramunu aaradhinchetunte adhyatmikam ani
0: and this adhyatmika consists in your worshiping this formless one which has come in a formful form
1: దేహము ప్రవృత్తి లక్షణమునకు కూడినటువంటిది
0: దిస్ బాడీ ఈజ్ రూటెడ్ టు దిస్ వరల్డ్
1: ఆత్మ నివృత్తితో చేరినటువంటిది
0: బట్ ఆత్మ ట్రాన్సెండ్స్ దీస్ లిమిటేషన్స్
1: ఈ ప్రవృత్తి నివృత్తి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూప తత్వమే ఈ యొక్క దైవత్వం
0: అండ్ గాడ్ ఈజ్ ఎ మీటింగ్ పాయింట్ బిట్వీన్ దాట్ విచ్ ఈస్ వరల్డ్లీ దాట్ విచ్ లైస్ బియాండ్
1: ఇట్టి దైవత్వాన్ని మనం ప్రవృత్తి మార్గంలో అనుసరించి నివృత్తిలో ప్రవేశించడానికి చేసేటువంటి క్రియలే ఆధ్యాత్మికము
0: వన్స్ యూ అండర్స్టాండ్ దిస్ సేలియంట్ ట్రూత్ ఈవెన్ యాజ్ యువర్ లీడింగ్ యువర్ వరల్డ్లీ లైఫ్ యూ విల్ బి ఆల్వేస్ హావింగ్ యువర్ సైట్ సెంటర్డ్ ఆన్ ద వరల్డ్ బియాండ్
1: ఈ ప్రవృత్తికి కూడినటువంటి దేహమే లేకుండా నివృత్తి తత్వాన్ని మనం అర్థం చేసుకోలేము
0: దిస్ ఈస్ ద హాల్ మార్క్ ఆఫ్ ఎ ట్రూ స్పిరిచువల్ లైఫ్ వితౌట్ వన్ యూ కాంట్ హ్యావ్ ది అదర్
1: కనుక నివృత్తిని మనం అర్థం చేసుకుని ఆచరించాలనుకున్నప్పుడు ప్రవృత్తిని మనం ఆశ్రయించాలి
0: సో ఇఫ్ యూ వాంట్ టు సీక్ దాట్ విచ్ లైస్ బియాండ్ యువర్ రీచ్ మేక్ యూజ్ ఆఫ్ దాట్ విచ్ ఈస్ విథిన్ యూ నౌ
1: కనుక దేహము ఒక కేవలము ఒక పనిముట్టు వంటిదిగా మనం భావించాలి
0: సో వీ షుడ్ రిగార్డ్ ద బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్
1: ఈ పనిముట్టును మనం ఆధారం చేసుకుని మన పనిని మనం సాధించాలి
0: యూ మస్ట్ టేక్ ద సపోర్ట్ అండ్ అసిస్టెన్స్ ఆఫ్ దిస్ బాడీ అండ్ అండర్టేక్
1: అవర్ జర్నీ కానీ ఈ దేహమునకు అనేక విధములైనటువంటి సదుపాయంలో చేకూర్చుకుని దీనికి అనేక విధములుగా దీనికి ప్రాకులాడి ఈ దేహ పోషణకై మనము జీవితాన్ని అంకితం చేయటము ఇది మానవత్వానికి తగినటువంటి ప్రవర్తన కాదు
0: యూ మస్ట్ యూజ్ ద బాడీ మియర్లీ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ నాట్ క్రేవ్ ఫర్ బాడీలీ కంఫర్ట్స్ ఆర్ ట్రై టు ఫిల్ ఇట్ విత్ లగ్జరీ దిస్ ఇస్ నాట్ ఎ ట్రూ అండర్స్టాండింగ్ ఆఫ్ వన్స్ లైఫ్
1: మన శరీరితేటలంతా కూడాను భౌతిక అభివృద్ధిని పోషించుకునే నిమిత్తం ఉపయోగపెట్టరాదు
0: అవర్ ఇంటెలెక్చువల్ కేపబిలిటీస్ ఆర్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ మియర్లీ అవర్ వరల్డ్లీ అబ్రీ
1: కనుకనే సకల మృగమునందు సామాన్య తెలివుండు
0: దట్స్ వై ఇట్స్ బీన్ సెడ్ ఇన్ ఆల్ ది బీస్ అండ్ యానిమల్స్
1: ఈ తెలివి దాని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాయి
0: యు హావ్ దిస్
1: భోగములను పొందుచుండు
0: యు హావ్ దిస్ ఆర్డినరీ డిగ్రీ ఆఫ్ ఇంటెలిజెన్స్ వాట్ ఆర్ దీస్ బీస్ డూయింగ్ విత్ ఇట్ టు గెట్
1: అవి కూడాను ఆకలి దప్పులు ఆనందములు భోగములు అనుభవిస్తూనే ఉంటున్నాయి
0: దే టు హావ్ స్లీప్ దే టు హావ్ ఫుడ్ they have hunger
1: manavulu kudanu attive anubhavistunnaru
0: man also is doing the same
1: inka pasuvulaku manavulaku undinatundi bhedam emi
0: then what then is the difference between the animals and man
1: adhe vidham gani balaraj cheppadu
0: it is in this context what
1: ahara nidra bhaya maidanadulu sarvulaku samanyame
0: balaraj said that this idea of sleep hunger food
1: jnanena sunyaha pasuvis samanaha ani ee jnanam aneetundi మన భవిష్యత్తుకు చేరినటువంటిది భూత భవిష్యత్తు వర్తమానములను కూడినటువంటిది ఇది నిజమైనటువంటి జ్ఞానతత్వం దీని ద్వారా మనము జీవితాన్ని ముందంజ వేయించడానికి ప్రయత్నించాలి
0: ఆ కామన్ టు ఆల్ లివింగ్ ఫార్మ్స్ బట్ వాట్ డిమార్కేట్స్ మ్యాన్ ఫ్రమ్ ద బీస్ ఆర్ ద యానిమల్ కింగ్డమ్స్ ఇస్ దిస్ ఐడియా ఆఫ్ జ్ఞాన దిస్ హయ్యర్ నాలెడ్జ్ దిస్ అలోన్ కెన్ లీడ్ హిమ్ ఆన్ ఫర్దర్ ఇన్ దిస్ జర్నీ ఆఫ్ హిస్
1: వర్తమానము మాత్రమే తెలుసును కానీ పశువుకు భవిష్యత్తు ఏమాత్రమూ తెలియదు
0: The animals or beasts can know the present, they can't know the future.
1: కానీ మానవుని యొక్క దృష్టి యందు జీవితం నందు వర్తమానమును ప్రధానమైనటువంటి లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: As against this, man should have the present very much as an important.
1: ఏ విధంగా ఉంచుకోవాలి దీన్ని?
0: How do we do this?
1: భూతము యొక్క బీజమే ఈ యొక్క వర్తమానము అని విశ్వసించాలి.
0: What he must know is the present is the seed for the future.
1: ఈ వర్తమానము యొక్క ఫలితమే భవిష్యత్తు అని విశ్వసించాలి.
0: Rather, the present is what you have accrued from the past, and what you are going to do now determines the future.
1: గడిచిపోయిన దాని బీజము వర్తమానం.
0: What has transpired, the present is the result of.
1: రాబోయే దాని ఫలితము వర్తమానమే.
0: This is the seed, and this seed in turn determines the fruit of a future.
1: కనుక ఈ వర్తమానాన్ని మనం లక్ష్యంలో ఉంచుకున్నప్పుడు భవిష్యత్తు కూడాను దానికి తగిన ఫలితమును మనం అందుకోవడానికి అర్హులమై ఉంటాము.
0: So once you take care of the present, you are taking care of the future also.
1: ఇప్పుడు అనుభవించేటువంటి యొక్క ప్రతి ప్రవర్తనను కూడాను ఉత్తమమైనటువంటి రీతిగా మనం తీర్చిదిద్దుకున్నప్పుడే భవిష్యత్తులో దీని ఉత్తమ ఫలితాన్ని మనం అందుకోగలుగుతాం.
0: సో ద ప్రెసెంట్ ఇఫ్ ఇట్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇన్ ఎ ప్రాపర్ వే బై డిశ్చార్జింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ది ప్రాపర్ వే మనం ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్సెల్ఫ్.
1: ప్రేమ సహన సానుభూతుల యొక్క విషయాలను మనం అనేక విధములుగా మనం అందరికీ బోధించవచ్చు.
0: Now these ideas of daya or love or sympathy, we could possibly hold out lessons on these to others.
1: తత్వమసి ప్రజ్ఞాన బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అని మహావాక్యములు చక్కగా విడదీసి విపులంగా ఇతరులకు బోధించవచ్చును.
0: We can also try and hold forth on these subjects of the Brahma Sutras, తత్వమసి అహం బ్రహ్మ, and try to expound the logic behind them to others.
1: కానీ దానిని మనము ఆచరించడానికి ఏమైనా సిద్ధంగా ఉంటున్నామా?
0: While this is the case, are we prepared ourselves to put them into practice?
1: దీనిని అనుసరించుకుని వేదము నందు చెప్తూ వచ్చింది. దీనిని తెలుగులో చెప్పాలంటే చెప్పవచ్చు కోటి చెయ్యరు ఒక్కటి.
0: Now the Vedas have had something to comment on this. To put it in simple Telugu, it has been said, it's very easy for you to talk about a crore of things, but difficult to do just one into practice.
1: చెప్పుట సులభంబు చేయుట కష్టంబు.
0: To say is easy, to do is difficult.
1: దాతకైనా వాని తాతకైనా అన్నారు.
0: For whom, you might ask, either for the person who is saying it or for his great grandfather.
1: కారణం ఏమిటి?
0: The reason,
1: ఇది చేయటం అనేటువంటిది చాలా కష్టం అనేటువంటిదిగా నిర్ణయం అవుతూ వచ్చింది.
0: టు డూ ఎ థింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్.
1: ఇది చేసినటువంటి వారికి ఫలితము దక్కుతుంది.
0: బట్ వన్ హూ డస్ ఇట్ సర్టన్లీ హీ రీప్స్
1: ధన్యుడు అవుతారు.
0: హీ సర్టన్లీ బికమ్స్.
1: నీవు నిజముగా ధన్యుడు కావాలి అనేటువంటి ఆశని అపేక్షని నీలో తీవ్రంగా ఉంటుంటే దీన్ని ఎన్ని విధములైనా కూడాను కష్టములకు సహించి దీన్ని సాధించడానికి పూనుకుంటావు.
0: వన్ హూ డస్ వెరీలీ సాంక్టిఫైస్ హిస్ ఎగ్జిస్టెన్స్ సీక్స్ ఎ ఫుల్ఫిల్మెంట్. ఇఫ్ యూ రియలీ వాంట్ టు బి వన్, దెన్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ యూ షల్ అండర్టేక్, ఎనీ నెంబర్ ఆఫ్ ఆబ్స్టికల్స్ యూ విల్ ఓవర్కమ్.
1: కానీ ఎంతవరకు మనం ఈ సాధనలు చేసినప్పటికీ మన మనస్సు అనేటువంటిది ఈ ప్రాకృత సంబంధమైనటువంటి వ్యవహారములకే లాక్కొని పోతూ ఉండాలి.
0: But whatever be the nature of the sadhanas that we are performing, this mind of ours drags us to these worldly
1: activities. Mana bhakti prapattulu anta pavitramainatviga levane manaku drudamavutundadi.
0: So because this is the case with regard to the mind, we'll have to conclude that our devotion and faith are not as strong as they ought to be.
1: Etti kashtamulu kaligina, etti dukkhamulu sambhavinchina, etti aapattulu vachinappatikini manam deeni lekka cheyaka pattina pattunu sadhincheetuvanti okka deento manam nimagnulu kavali.
0: Whatever be the trials and tribulations and difficulties that we may come face to face with, we should not lose sight of our fundamental aim and purpose of life.
1: Mana jeevitam anta kudanu swarthamu swarthamu swarthamu ee swarthamulo munigi telutuntunnamu.
0: And then again, all our lives are being spent totally immersed in selfish ideas and motives.
1: ఏది తలచినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది చేసినా కూడాను అన్నింటికీ వెనుకల స్వార్థం కదులుతూనే ఉంటుండాలి.
0: Whatever we think, whatever we say, whatever we do, backdrop is this element of selfishness.
1: ఈ లోపలే మనం కేటాయించినటువంటి ఆయు ప్రమాణము కరిగిపోతుంటుండాలి.
0: In this way, whatever we have in terms of our lifespan is being slowly drained off.
1: ఈ మృత్యు అనేటువంటి శత్రువు దండెత్తి మనపైన వస్తున్నాడు.
0: And this foe of death is coming.
1: ఎప్పుడో దీని యొక్క స్థితి ఏ కాలంలోనో ఎక్కడో అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడాను గుర్తించాలి.
0: He is coming to overcome us, and when we are going to fall, when we are going to succumb, each one should ask a question. You do not know when.
1: కనుక మన ప్రతి విషయమునందు కూడాను దైవత్వం అనేటువంటి ఒక సత్యాన్ని మనం విస్మరించరాదు.
0: సో ఇన్ ఎవ్రీ లిటిల్ డీటెయిల్ దేర్ ఇస్ దిస్ గాడ్ హెడ్, దట్ ఈస్ ద ట్రూత్ ప్రాపర్. యు మస్ట్ రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: స్వార్థము కలగటం అనేటువంటిది ఇది కేవలము ఒక విధమైనటువంటి దురదృష్టం అనే చెప్పవచ్చు.
0: టు బి సెల్ఫిష్ యూ షుడ్ రిగార్డ్ యాజ్ వన్ ఆఫ్ యువర్ మిస్ ఫార్చూన్స్.
1: పవిత్రమైనటువంటి దివ్యత్వం మన హృదయ స్థాయి అంది ఉండినప్పటికీ దానిని చింతించక కేవలము ఒక కష్టములకు నష్టములకు గురించి గావించేటువంటి యొక్క ఈ యొక్క ప్రాప్తమైనటువంటి యొక్క విషయాల్ని మనం ఆశిస్తూ పోతున్నాము.
0: దేర్ ఇస్ దిస్ సేక్రెడ్ ఎంటిటీ ఆఫ్ ద డివైన్ వెరీ మచ్ ఇన్ యువర్ హార్ట్, బట్ వి ఆర్ నాట్ కాగ్నిసెంట్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్. రాదర్ వి గో అవుట్వర్డ్ అండ్ స్టార్ట్ టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ ఫ్లీటింగ్ థింగ్స్ విచ్ గివ్ అస్ గ్రీఫ్ అండ్ సారో.
1: హీన జాతి అయినటువంటి యొక్క పచ్చిపచ్చి మృగాదుల యొక్క తత్వమును కొంతవరకు మనం విచారించాలి.
0: We should also try to see what is the character, what are the characteristic features of man which make him one with the animals,
1: birds.
0: Now certainly through effort this very same man can rise to Godhead.
1: Korina palamichu kalpavruksham unda perati pushpamunakai preetiyela.
0: You only have to ask for it. And whatever you ask, the wish fulfilling tree is there very much. Why going for something which is utterly insignificant?
1: Adigina palichu kamadhenuvi unda dhanamichi aavunu konaganeela.
0: You only have to ask and the kamadhenu, the celestial cow, will give you milk. Why buy a cow and seek milk?
1: Ee vidhanga manamu kevalamu buddha karjuramunu chetiyandunchukoni chintapandu kosame manu praakulaadutunnam.
0: Now it is like this, you have a tasty delicious fruit in your hands, but you going for something which is utterly tasteless.
1: ee laukika jagattunandu manam anubhavincheetundi sarva sukamulu kodanu chana banguralu.
0: And what you seek in this world are fleeting and transient.
1: idi munmundu manaku aneka vidhamainatvanti yokka asakhyanni konta asantruptini kodanu kaligistundi.
0: Gradually these what you are trying to seek in the world will
1: ee asantrupti అసహ్యము కలిగేంత వరకు మనం కాచుకోనక్కర్లేదు.
0: యూ విల్ బి డిస్సాటిస్ఫైడ్, యూ విల్ బి డిస్గస్టెడ్. నౌ యూ డోంట్ హావ్ టు వెయిట్ టిల్ దట్ మూమెంట్. దానికి
1: ముందు మనం జాగ్రత్త పడి ప్రతి విషయాన్ని కూడాను మనం అనుభవించుటకు ఆచరణలో ఉంచి తగినటువంటి సార్థకతను పొందాలి.
0: యూ డోంట్ హావ్ టు వెయిట్ టిల్ ద మూమెంట్ ఆఫ్ గెటింగ్ డిస్గస్టెడ్ అండ్ డిస్సాటిస్ఫైడ్. ఈవెన్ నౌ యూ కెన్ టేక్ ప్రాపర్ కేర్ సో దట్ యూ డోంట్ కమ్ టు దట్ స్టేజ్ అండ్ టేక్ రెమెడియల్ మెజర్స్ నౌ. దీనిని
1: ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధతని హెచ్చరిస్తూ వస్తున్నాయి.
0: దిస్ ఇస్ వాట్ ద ఉపనిషత్స్ హావ్ టు సే బై వే ఆఫ్ కాషనింగ్, అరైజ్ అవేక్ స్టాప్ నాట్.
1: నీ అజ్ఞానం అనేటువంటి నిద్ర నుంచి మేలుకో.
0: Awake from this ignorance of your sleep.
1: నీ సరైనటువంటి రీతిలో నీవు కొంతవరకు విచారించు.
0: Set right your thoughts.
1: ఆలోచనలు వచ్చినంత తక్షణమే నీవు ఆచరణకు ప్రయత్నించద్దు.
0: And just because a thought comes to you, don't jump into action immediately.
1: నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి బుద్ధికి అందించు.
0: Give it to the intellect which determines whether it's good or bad, permanent or temporary.
1: ఈ బుద్ధి నిర్ణయం ప్రకారమే నీవు హృదయానికి నీవు ప్రకాశింప చేయాలి.
0: Go what the intellect finally decides. Do as the intellect wants you to do.
1: కనుక ఆలోచన ఆచరణ విచారణ యొక్క సమ్మిళితమైనటువంటి మానవత్వాన్ని ఈ విధంగా మనము అజ్ఞానములో ముంచి అపమార్గంలో ప్రవేశపెట్టి అశాంతికి గురి కానక్కర్లేదు.
0: So here you have these three things which have to go hand in hand: thought, discrimination and action. Losing sight of it, you really don't have to waste away your time and energies in it.
1: ఒక మంచి కార్యమును మనం సాధించవలనంటే కొన్ని బాధలు కూడా కలిగించక తప్పదు.
0: When you want to do a certain good thing, certainly you have to overcome many obstacles.
1: ఏదైనా కొన్ని విధమైనటువంటి ఉపకారం చేయాలంటే కొంతమందికి అపకారం చేయక తప్పదు.
0: It also is possible that in order to do good to some, you may have to do harm to some.
1: అందరిని తృప్తి పరిచేటువంటి యొక్క శక్తి మానవుడి యందు ఉండదు.
0: Man is not given to a state where he can please everybody.
1: కనుక కొన్ని మంచి కార్యములను మనం ప్రవేశపెట్టినప్పుడు కొన్ని దుఃఖములకు కొన్ని కష్టములకు కొన్ని బాధలకు కూడా మనము కొంత గురి కావాల్సి వస్తుంది.
0: సో వెన్ యూ ఎంబార్క్ ఆన్ ఎ నోబుల్ వెంచర్, ఇట్ ఈస్ నెసెసరీ ఇన్ ఎ వే దట్ యూ కమ్ అక్రాస్ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్ అండ్
1: దానిని మనము ఎదుర్కొని సహించి భరించడానికి తగినటువంటి శక్తిని మనము సంపాదించుకోవాలి.
0: బట్ వీ మస్ట్ స్టాండ్ అప్ టు దెమ్ అండ్ సెక్యూర్ ద స్ట్రెంగ్త్ దట్ వీ కెన్ ఓవర్కమ్ దోస్ ఆబ్స్టికల్స్ అండ్ సక్సీడ్ ఇన్ అవర్ ఆబ్జెక్టివ్స్.
1: మనం అనేక గ్రంథములను చదువుతున్నాము, అనేక ఆచరణలు మనం చేస్తున్నాము, సాధనలు కూడా తలుపుతున్నాము, కానీ ఇవి ఎంతవరకు మనం సాధించగలుగుతున్నాము, ఎంతవరకు ఇవి ఫలించినాయి అనేటువంటి విషయాన్ని విచారిస్తే మనకి ఏమాత్రమూ అర్థం కావటం లేదు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. We have read so many texts and scriptures. We have tried to put into practice what we have learned. We are also doing some of these sadhanas. But now we should ask, how far fruitful have these efforts and endeavors of us
1: have been?
0: But you really don't have to look to the fruit of what you are doing.
1: ఇది నా కర్తవ్యము. నా జీవితం యొక్క లక్ష్యము నేను చేసే తీరాలి అనేటువంటి నిర్ణయానికి రావాలి.
0: యు మస్ట్ డిసైడ్ దట్ దిస్ ఇస్ యువర్ డ్యూటీ, దిస్ ఇస్ ద ఎయిమ్ ఇన్ మై లైఫ్.
1: పని చేస్తే ఏ ఫలితం లభిస్తుంది అని ఫలితాన్ని లక్ష్యంలో పెట్టుకుని పనికి ప్రారంభించకూడదు.
0: అండ్ ఐ షాల్ డూ ఇట్. యు షుడ్ నాట్ హావ్ ఇఫ్ ఐ డూ దిస్ వాట్ ఆమ్ ఐ గోయింగ్ టు గెట్. దట్ షుడ్ నాట్ బి యువర్ ఐడియా.
1: నేను పుట్టిన దీనికోసం.
0: I am born for this.
1: Yachata putte nachatiki neguta naijamu prani kotikin. Nenu puttina chotuku nenu vellali.
0: I am born at a certain point. I have got to go back to that point again.
1: Ee madhya margamulo enni aatakamulu kaliginappatikini naa prayanam aalasyamainappatikini gamyani nenu cherali aneetuvanti oka deekshanu manam poonali.
0: On the way to my destination I might have to overcome many obstacles and difficulties, but I'll be firmly resolved in my purpose to reach my destination. This is what you must do.
1: Itti pavitramainatundi avakasamu labhyam kavatamu labhinchatamu chaala durlabham.
0: Now it's extremely difficult that you have such a golden opportunity given to you thus.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి అవకాశం లభ్యమైనప్పటికీ దాన్ని మనము అనుభవించలేకుండా పోవటము ఇది నిజముగా ఒక దురదృష్టం అనే చెప్పవచ్చు.
0: Having got this sacred opportunity now, if you fritter it away, certainly it's the greatest misfortune.
1: కనుక మనము లభ్యమైనటువంటి దానిని చిక్కిన దానిని మనం సాధించుకోవటానికి ప్రయత్నించాలి.
0: What is yours now? What you have been able to secure now? Try to make the best of it.
1: చిక్కిన సాయిని ఒక్కలేక చక్క చేసుకోండి.
0: Sai, which has become yours, make the fullest use of him. Don't waste him away. Once it goes, you never can secure the service of the Lord thus.
1: భక్తిని ఇచ్చి రక్తిని చేర్చి ముక్తి చేర్చునండి.
0: Gives you bhakti, he confers on you this yearning for him and leads you on to liberation.
1: ఇతరుల మాటలు ఇంపుగా నమ్మి కొంపతీయకండి.
0: Don't listen to what others have to say, what others talk about. In the process, collapse yourself.
1: బుద్ధులన్నీ తీర్చుకోండి కర్మం.
0: So try and set right your own buddhi and try to redeem yourself.
1: నీ సబుద్ధితో నీవు ఆలోచన చేసి నీ సత్యాన్ని నీవు గట్టిగా పట్టాలి.
0: Let your own intellect function and what your intellect decides, hold firmly on to that realization.
1: మనము ఇతరులకు బానిసలు కారాదు.
0: We don't have to become slaves to others.
1: మన విచారణ శక్తితో మన సత్యాన్ని మనం విచారణ చేయాలి.
0: Through our own discriminating capacity, try to understand our own truth.
1: ఈ నిర్ణయం చేసుకున్నటువంటి విషయాన్ని మనం ఆచరణలో పెట్టాలి.
0: Once we decide thus, try to put it into practice firmly.
1: ఇది కేవలము క్షణ క్షణమునకును పిచ్చికోతి వలె చెంచలము గావించుకుంటూ ఉంటే మనకు పిచ్చి పట్టినటువంటి మానవులుగా తయారం కాగలం.
0: If this resolve were to be like the mad hopping monkey, your life also would become a restless one.
1: కనుక ఈ బాధలన్నీ కూడాను నీవు చేతులారా తెచ్చిపెట్టుకునేటువంటివిగా ఉంటున్నాయి.
0: So all these difficulties and sorrow of yours are your own making.
1: నీకు దైవత్వాన్ని గాఢముగా విశ్వసించు.
0: Have this firm conviction in God.
1: గాఢముగా ప్రేమించు.
0: Love God deeply.
1: జరగవలసినవన్నీ తానే జరుపుకుంటాడు.
0: And what has to be done, he himself will do.
1: దీనిని శరణాగతి అని చెప్తూ వచ్చారు.
0: This is what is called surrender.
1: ఈ శరణాగతిలో ఉండేటువంటి ఆనందము ఇంకా అన్య మార్గంలో మనకు లభ్యం కాదు.
0: The ananda that you will get through this process of surrender, you cannot secure through any other
1: means. ఏది చేసినా నీ యొక్క మంచి కోసము అనేటువంటి యొక్క సత్యాన్ని నీవు విశ్వసించాలి.
0: Have this conviction in this truth that whatever is
1: ఏది జరిగినా మన యొక్క ఆనందం కోసం అనేటువంటి విషయాన్ని మనం విశ్వసించాలి.
0: Is for your own good. Whatever is done is for our own ananda.
1: ఈ దుఃఖంలోనే ఆనందం అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి.
0: In this grief and sorrow I'll experience ananda. Understand this.
1: నసుకార్ లభ్యతే సుఖమని సుఖం నుంచి సుఖము రాదని మనము గుర్తించాలి.
0: From joy you cannot secure joy.
1: కష్టమునందే మనకు సుఖం ఉంటుండాలి.
0: ఇట్స్ ఓన్లీ త్రూ గ్రీఫ్ అండ్ సారో బాధలు
1: ఎందే మనకు ఆనందం ఉంటుండాలి.
0: ఇట్స్ ఓన్లీ త్రూ గ్రీఫ్ అండ్ సారో యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఆనంద.
1: పాండవులు 12 సంవత్సరములు అరణ్యవాసం చేసినప్పుడే వారి భక్తి ప్రపత్తులు అధికమైపోయినాయి.
0: త్రూ గ్రీఫ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఆనంద. ఓన్లీ వెన్ ద పాండవాస్ హాడ్ టు అండర్గో దిస్ 12-year ఎగ్జైల్ కుడ్ దే సెక్యూర్ జాయ్ ఆఫ్ దట్.
1: భక్తులు అనుకోని జీవితమంతా సుఖముతో సంతోషంతో ఆనందంతో తృతూగాలని కోరుకోవటం ఇది భక్తికి సరైనటువంటి లక్షణం కాదు.
0: సో యూ కాల్ యువర్ సెల్ఫ్ భక్తాస డివోటీస్ అండ్ యూ వాంట్ టు లివ్ ఎ life of comfort and joy. It is not possible. It is not proper.
1: ఈ సుఖమ నిజమైనటువంటి సుఖము.
0: Are these comforts true sukha or ananda?
1: త్యాగరాజు కూడా చెప్పాడు, నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగా తెలుపు మనసా అన్నాడు.
0: త్యాగరాజు cried out, this wealth, is it true sukha or your sannidhi, your proximity true sukha or comfort?
1: ఈ సుఖములు మనకు
0: సుఖము కాదు. Oh mind, determine.
1: ఈ సుఖములు సుఖములు కాదు.
0: These moments of joy are not true sukha or comfort.
1: నీ సన్నిధి అది నాకు పెన్నిధి, ఆ పెన్నిధి అందే నాకు ఆనందం ఉంటుండాలి.
0: యువర్ ప్రాక్సిమిటీ, యువర్ నియర్నెస్ ఈజ్ వాట్ ఐ వాంట్, ఇన్ దాట్ ఐ విల్ సెక్యూర్ ఆనంద.
1: కనుక సర్వత్ర భగవత్ సన్నిధి పెన్నిధిగా భావించుకుని జీవితాన్ని మనం నిత్య జీవితాన్ని మన యొక్క కర్తవ్య కర్మలు ఆచరిస్తూ కూడాను ఆ దైవత్వం ఆనందాన్ని మనం అనుభవించాలి.
0: సో ట్రూ ఆనంద ఆర్ బ్లెస్ ఇస్ టు బి అటైన్డ్ ఇన్ గాడ్, ఇన్ ద నియర్నెస్ ఆఫ్ గాడ్. ఆల్ అవర్ ఎఫర్ట్స్ షుడ్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ దిస్ ఎండ్.
1: ఈ విధంగా మొదలు మనకు ఆలోచన శక్తిని ఆచరణ రూపంలో పెట్టి ఆచరణను విచారణ శక్తి ద్వారా అనుభవించడానికి ప్రయత్నించడమే సరి అయినటువంటి భక్తి మార్గము.
0: సో ద ట్రూ భక్తి మార్గ, ద పాత్ ఆఫ్ భక్తి లైస్ ఇన్ గెటింగ్ ఎ నోబుల్ థాట్. That thought in turn being discriminated upon, once you arrive at the result, trying to translate into action.
1: ఆచరణనే లేకుండ కేవలం ఆలోచనే ఉండినటువంటి వాడు పరమ మూర్ఖుడని కూడా చెప్పవచ్చు.
0: He is an extremely foolish one who cannot put into practice what he thinks about in the first place.
1: కనుక మన ఆలోచన శక్తికి ఏమాత్రం కూడా మనం గౌరవం అందించరాదు.
0: So we should not merely go by the thought as such.
1: ఆచరణలో పెట్టినటువంటి దానికి మనం గౌరవం అందించాలి.
0: We should try to give respect to that which has been put into practice, not just the thought.
1: ఈ విధమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించినప్పుడే దైవత్వం అనేటువంటి యొక్క ఆనందాన్ని మనము అనుభవించడానికి అధికారులం అవుతాం.
0: When you lead a life of such a realization, of understanding of such truths, then we become deserving of the grace of the Lord.
1: మీ హృదయాన్ని తాను అపహరించగలడు.
0: Only then will he come and steal your hearts.
1: నీ హృదయంలో తాను ప్రవేశించగలడు.
0: He will enter your heart.
1: ఈ హృదయాన్ని ప్రకాశింపచేయగలడు.
0: And he will make it a radiant
1: హృదయమే తాను కాగలడు, తానే హృదయం కాగలడు.
0: He will become your heart, your heart will become him.

0: సత సతమదియే చూడరండి.
1: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ స్టూడెంట్స్ టీచర్స్ అండ్ పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: పుడమని అవతరించిన ప్రతి మానవునకు సత్యమే ప్రత్యక్ష దైవం.
2: ఫర్ ఎవ్రీ మ్యాన్ బోర్న్ ఆన్ అర్త్ ట్రూత్ ఈజ్ ది వెరీ డైరెక్ట్ గాడ్.
1: ఈ చరాచర ప్రపంచమంతయు కూడాను సత్యము నుండియే ఆవిర్భవించి సత్యమునందే జీవించి సత్యమునందే లీనమవుతున్నది.
2: ద ఎంటైర్ క్రియేషన్ మూవింగ్ అండ్ అన్మూవింగ్ వరల్డ్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ట్రూత్ లివ్స్ ఇన్ ట్రూత్ అండ్ ఫైనలీ మర్జెస్ ఇన్ ట్రూత్.
1: సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, బ్రహ్మ సత్యమే, అనంతమైనది సత్యము. ఈ బ్రహ్మకు ఆత్మ అని పేరు. నిత్యమైనటువంటి బ్రహ్మకు సత్య అని పిలుస్తూ వచ్చారు వేదాంతులు.
2: ట్రూత్ ఈజ్ బ్రహ్మ, ట్రూత్ ఈజ్ పర్మనెంట్. వేదాంతిన్స్ కాల్డ్ ట్రూత్ యాజ్ బ్రహ్మ ఇట్సెల్ఫ్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను గౌరవించవలసినటువంటిది సత్యమును మాత్రమే.
2: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టు రివియర్ ట్రూత్.
1: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు.
2: భారతీయస్ ఆర్ ఫాలోవర్స్ ఆఫ్ ట్రూత్ అండ్ ధర్మ.
1: న్యాయమే భారతీయుల యొక్క ఆటపట్టు.
2: జస్టిస్ ఈజ్ ది వెరీ బేసిస్ ఆన్ విచ్ భారతీయ కల్చర్ ఇస్ బిల్డ్.
1: ప్రతి మానవుడు కూడా సత్య ధర్మములకు వారసులే.
2: ఎవరీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇన్హెరిటర్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: సహృదయులు, శాంతికాములైన యువతీ యువకులు సత్యాన్వేషణకై సత్యాచరణకై తగిన కృషి చేయాలి.
2: యంగ్ స్టూడెంట్స్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ టుడ్ అండర్టేక్ సర్చ్ ఫర్ ట్రూత్.
1: లోకహితమే భారతీయుల యొక్క అభిమతము.
2: ది అటాచ్మెంట్ ఆఫ్ భారతీయస్ ఈజ్ ది వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
1: అదియే యువకుల యొక్క వ్రతము.
2: దట్ మస్ట్ బి ది అవార్డ్ డ్యూటీ ఆఫ్ ది యూత్.
1: అదియే మన మతము.
2: అండ్ దట్ మస్ట్ బి అవర్ రిలిజియన్.
1: కనుక ఇట్టి పవిత్రమైన సత్యమును సంస్కృతిని ఈనాడు విస్మరించటం చేతనే జాతి సమైక్యత దేశ సమైక్యతను మనం సాధించలేకపోతున్నాం.
2: We have not been able to achieve unity of the community and the nation because we have given up the truth and true culture.
1: Satyamu, dharmamu, deniki ni longadu.
2: Truth and righteousness do not bend before anything.
1: Bujabalamu, buddhibalamu, adhikarabalamu, ayudabalamu kuvanamu. Satya dharmamunike longavalasindi kaani satya dharmamu deniki ni longunavi kaavu.
2: All types of power, physical, authority, money, and every other power has to bend itself before truth and righteousness. They do not bend before anything else.
1: Vijayam ellappudu satya dharmamulne varistu untadi.
2: Victory always follows truth and righteousness.
1: Manava jeevitamulo pradhanamuga undavalsinatundi manavata.
2: The most important thing which humanity should have is that human nature itself.
1: Enni vidyalu nerchina ఎంతటి అధికారములు నేరినా మానవతకు కూడా మనం మరువకూడదు.
2: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ వీ అక్వైర్ అండ్ వాట్ ఎవర్ పవర్ వీ అక్వైర్ అథారిటీ వీ అక్వైర్ వీ షుడ్ నాట్ ఫర్గెట్ హ్యూమన్ క్వాలిటీస్.
1: భారతీయ సంస్కృతి అనుపమానమైనది, అత్యద్భుతమైనటువంటిది.
2: ఇండియన్ కల్చర్ ఈజ్ అన్పారలల్డ్ అండ్ వెరీ యునిక్.
1: అతి దివ్యమైన భవ్యమైన భారతీయ సంస్కృతిని ఈనాడు విద్యార్థులు విస్మరించి
2: Students of today have given up such a great, magnificent culture.
1: ఈ ఆధునిక యుగమునందు ఈ ఆధునిక సంస్కృతికి కేవలం ఆలవాలమై తమ యొక్క దివ్యత్వాన్ని తాము విస్మరిస్తూ వస్తున్నారు.
2: They have become victims of modern habits and traditions and given up their own real nature.
1: ఈనాడు అతి వేగముగా అభివృద్ధి గాంచుతున్నటువంటి సాంకేతిక విజ్ఞాన శాస్త్రము, పారిశ్రామికము, అనేటువంటి పెనుగాలి సమాజమునందు అనేక రకమైనటువంటి మార్పులను భావిస్తూ వస్తుంది.
2: ద విర్లవిండ్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ టెక్నికల్ ప్రోగ్రెస్ అండ్ ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ ఈస్ క్రియేటింగ్ ట్రెమెండస్ ప్రాబ్లమ్స్ టు ది సొసైటీ.
1: ఇది మానవ సమాజంలో మానవునికి ఉండవలసినటువంటి నైతిక విలువను నిలువున కూలదోసినది.
2: దిస్ హ్యాస్ డిస్ట్రాయిడ్ ద హ్యూమన్ వాల్యూస్ విచ్ మ్యాన్ షుడ్ హ్యావ్.
1: నిజముగా వైజ్ఞానము లౌకికంగా భౌతికంగా అభివృద్ధి గాంచింపజేసినది సత్యమే.
2: ఇట్ ఈస్ ట్రూ టు సే దట్ సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యావ్ బ్రాట్ అబౌట్ సర్టన్ ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్.
1: కానీ పారలౌకికము,
2: బట్ వాట్ అబౌట్ స్పిరిచువాలిటీ?
1: నిస్వార్థము.
2: టెక్నికల్ ప్రోగ్రెస్ అండ్ ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ ఈస్ క్రియేటింగ్ ట్రెమెండస్ ప్రాబ్లమ్స్ టు ది సొసైటీ.
1: ఇది మానవ సమాజంలో మానవునికి ఉండవలసినటువంటి నైతిక విలువను

0: ఏకము. బట్ వాట్ అబౌట్ స్పిరిచువాలిటీ? నిస్వార్థము, సెల్ఫ్లెస్నెస్, దివ్యత్వము, డివినిటీ, ఆత్మతత్వాన్ని, ద ప్రిన్సిపుల్ ఆఫ్ ఆల్, ప్రమాణములే లేకుండా చేస్తూ వచ్చింది. దే హావ్ డిస్ట్రాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ టోటలీ. ఇది కేవలము ఒక విధమైన మానవత్వాన్ని కూడదోస్తూ వచ్చింది. ద హ్యుమానిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ రూయిన్. కనుకనే ఈనాటి యువతి యువకులు తమ యొక్క తత్వాన్ని, తమ యొక్క దివ్యత్వాన్ని తాము గుర్తించలేకపోతున్నారు.
1: దట్ ఈస్ ద రీజన్ వై టుడేస్ యూత్, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్, హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దేర్ ఓన్ రియల్ నేచర్, దేర్ ఓన్ రియల్ ట్రూత్.
0: స్వార్థము, స్వప్రయోజనమే వారి జీవిత లక్ష్యంగా భావిస్తూ వస్తున్నారు.
1: దే ఆర్ కన్సిడరింగ్ యాజ్ దేర్ వెరీ లైఫ్ గోల్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: దీనికి తగినట్టుగా ఆడంబరాలు, వాచాలత్వము, అహంకారము, ఇత్యాది పైశాచిక ప్రవృత్తులు ప్రళయతాండం చలుపుతూ వస్తుండాలి సమాజంలో.
1: యాడెడ్ టు దిస్ ఎక్సెసివ్ టాక్, ఆస్టెంటేషన్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డూయింగ్ డెత్ డాన్స్ ఆన్ ద సొసైటీ.
0: ఆధ్యాత్మిక గురుపీఠం అని పేరుగాంచినటువంటి భారతదేశం నందు ఈనాడు అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యం అనేటువంటి పెనుభూతములు స్వేచ్ఛాధికారం సల్పుతూ ఉన్నవి.
1: భారత్, విచ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ద స్పిరిచువల్ మాస్టర్ ఆఫ్ ద వరల్డ్, హెస్ బికమ్ విక్టిమ్ ఆఫ్ డెమానిక్ ఫీలింగ్స్ అండ్ ట్రెండ్స్.
0: ఆధునిక సంస్కృతికి బానిసలై కేవలము పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని ఏమాత్రం కూడా నువ్వు చింతించక, సత్యధర్మములను పాటించక, తమ యొక్క లౌకికమైనటువంటి జీవితాన్ని లక్ష్యం అందించుకుని ప్రవర్తిస్తున్నారు.
1: టుడే స్టూడెంట్స్, హావింగ్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ ది మోడర్న్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్, హావ్ గివెన్ అప్ ది నోబుల్ ఇండియన్ ట్రెడిషన్స్ అండ్ దే హావ్ ఫర్గాటన్ వాట్ ఈస్ దేర్ ఓన్ ట్రూ.
0: ఈనాడు విద్యార్థులు రక్షించవలసినటువంటిది దేశమును కాదు.
1: వాట్ ఈస్ టు బి ప్రొటెక్టెడ్ బై ది స్టూడెంట్స్ టుడే ఈజ్ నాట్ ది నేషన్.
0: సత్య ధర్మమును మాత్రమే రక్షించాలి.
1: దే హావ్ టు ప్రొటెక్ట్ అండ్ ఫాస్టర్
0: సత్య ధర్మమునే దేశమును రక్షిస్తాయి.
1: And truth and righteousness in turn will give protection to the country.
0: కేవలం సత్య ధర్మమును విస్మరించి దేశరక్షణ, దేశరక్షణ అని దేశమును భక్షిస్తున్నారు ఈనాటి విద్యావంతులు.
1: గివింగ్ అప్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద కంట్రీ, వీఆర్ సింప్లీ డిస్ట్రాయింగ్ అండ్ స్వాలోయింగ్ ద కంట్రీ.
0: విద్యను నేర్చినంత మాత్రమే వివేకులు కారు.
1: బై మియర్లీ బుక్ లెర్నింగ్ పీపుల్ కెనాట్ బికమ్ వైజ్.
0: జీవనోపాధి నిమిత్తమై విద్యను అభ్యసిస్తున్నారే కానీ జీవిత పరమావధి అనేటువంటి సత్యాన్ని విస్మరిస్తూ ఉన్నారు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ ఈకింగ్ అవుట్ ఎ లైవ్లీహుడ్ ఎడ్యుకేషన్ ఇస్ అండర్టేకన్ బట్ ది గోల్ ఆఫ్ లైఫ్ ఈస్ గివెన్ అప్.
0: జీవిత పరమావధిని కూడా నువ్వు లక్ష్యం అందించుకోవాలి.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు రిమెంబర్ ద గోల్ ఆఫ్ లైఫ్, జీవిత పరమావధి.
0: గొప్ప చదువులు ఉండి గుణము లేకున్నను విలువ ఏమి వాణి ఫలమదేమి, పంట పండని భూమి పది ఎకరములేలా కొంచెమైన చాలు మంచి భూమి.

0: గొప్ప విద్యావంతుడు కంటే గుణవంతుడు కావటం అత్యవసరం.
1: ఇట్ ఈస్ నెసరీ టు డెవలప్ వర్చ్యూస్ అండ్ బికమ్ వర్చ్యూస్ మ్యాన్ రాదర్ దాన్ నియర్లీ హైయర్ ఎడ్యుకేషన్.
0: ఈనాడు కలిమి చెలిమి బలమును చేకూర్చుకున్నందుకు తగిన కృషి చేస్తున్నారే కాని గుణమును పోషించుటకు ఎవ్వరు కూడా అభివృద్ధి చేయటం లేదు, ప్రయత్నం కావించటం లేదు.
1: టుడే ఆల్ ఎఫర్ట్స్ ఆర్ డైరెక్టెడ్ టు అక్వైర్ వెల్త్, టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్స్ రాదర్ దాన్ టు డెవలప్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
0: కలిమి చెలిమి బలములు కదిలిపోయే మేఘములు,
1: వెల్త్ రిలేషన్షిప్స్ అండ్ సచ్ అదర్ థింగ్స్ ఆర్ పాసింగ్ క్లౌడ్.
0: శాశ్వతముగా సత్య మార్గంలో నిరూపించినది గుణము.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది వర్చ్యూ విచ్ కెన్ ఎస్టాబ్లిష్ యూ ఇన్ పర్మనెంట్ ట్రూత్.
0: గుణమునందు ఆదర్శవంతులు కావాలి కాని బలమునందు కాని ధనమునందు కాని ఆదర్శవంతులు కారాలి.
1: వీ షుడ్ బికమ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఐడియల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్చ్యూ అండ్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ.
0: లోకహితచ్చులు శ్రేయోభిలాషులు అయినటువంటి పెద్దలే ఈ ఆధునిక సంస్కృతికి తాము లోబడి ప్రాచీన సంస్కృతిని విస్మరిస్తూ వస్తున్నారు.
1: ఎల్డర్స్ ఇన్ ది సొసైటీ హూ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ దెమ్సెల్స్ హావ్ గివెన్ అప్ ద గ్రేట్ ఇండియన్ కల్చర్ అండ్ ఆర్ ఫాలోయింగ్ ద వెస్ట్రన్ మోడర్న్ కల్చర్.
0: ఆవు పంట

0: లోపడి మేస్తుంటే దూడ గట్టుపైన ఉంటుందా? ఇది అసాధ్యం.
1: ఇఫ్ ది కౌ ఇట్సెల్ఫ్ గోస్ ఆన్ గ్రేజింగ్ ద ఫీల్డ్, విల్ ది కాఫ్ లాగ్ బిహైండ్?
0: పెద్దలే ఈ పెడమార్గం పట్టినప్పుడు ఇంకా యువతి యువకులు చెప్పనక్కరలేదు.
1: ఇఫ్ ది ఎల్డర్స్ దెమ్సెల్వ్స్ గో ద రాంగ్ వే, కెన్ యూ ఎక్స్పెక్ట్ ది యంగ్స్టర్స్ టు గో ఆన్ ద రైట్ వే?
0: నాయకులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు సరి అయినటువంటి ఒక ఆదర్శాన్ని నిరూపించటం లేదు.
1: లీడర్స్, పేరెంట్స్ అండ్ టీచర్స్ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు హోల్డ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ద చిల్డ్రన్.
0: మన పూర్వీకులు నైతిక విలువలు గొప్ప ప్రఖ్యాతిగాంచడానికి కారణమేమిటి? వారి ధార్మిక వృత్తి.
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ అటైనింగ్ ది హైయెస్ట్ హైట్స్ ఆఫ్ రెప్యుటేషన్ బై అవర్ యాన్సెస్టర్స్? దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ ధర్మ, రైచియస్నెస్.
0: చాతుర్విధ పురుషార్థములను చక్కగా విశ్వసించి ఆచరించి ఆనందించి ఆ ఆనందమును 10 మందికి పంచుతూ వచ్చారు పూర్వీకులు.
1: దే హావ్ ఫర్మ్లీ బిలీవ్డ్ ద 4 గోల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ప్రాక్టీస్డ్ దెమ్, డిస్ట్రిబ్యూటెడ్ ది ఫ్రూట్స్ ఆఫ్ దేర్ ఓన్ అచీవ్మెంట్ అండ్ అకాంప్లిష్మెంట్ అమంగ్ 10 అదర్స్.
0: కానీ ఈనాటి యువతి యువకులు యందు తల తోకా లేనటువంటి ఒక ధర్మాన్ని అనుసరిస్తూ వస్తున్నారు.
1: Today's youth are following dharma which has neither the head nor tail.
0: Dharma artha kama mocham, idi chaturvidha purusharthamulu.
1: The 4 goals of life are dharma, artha, kama and moksha.
0: Dharma anetunti padamunu mocham ane sirasunu visvasinchaka kevalam artha kamamunu maatrame pattukoni varu jeevisthunnaru.
1: They have given up righteousness which may be compared to feet and moksha liberation which may be compared to the head, and they are concentrating only and artha and kama, the
0: kanavane samajamunandu deshamunandu ashanti kevalamu abhadrata perigipothu vachindi.
1: Lack of protection and peace are growing in the society because of this attitude.
0: Shanti bhadratanu kolpovadaniki moola karanamu satya dharmamunu vismarinchatame.
1: The root cause for all these problems of modern society and strife are giving up manavunu
0: avirbhavinchavalasatundi satya dharmamune.
1: What has to emerge in man is truth and righteousness.
0: Vidyarthulara,
1: dear students,
0: mana prachina samskruti mana vismarincharadu.
1: We should never give up our ancient culture.
0: Adi e bharatiyuni yokka pranamu.
1: That is the very life breath of bharatiya.
0: Prachina kalamu nundi deshamunika kaaka aneka deshamunakudunu aadarshanni andinchinatvanti sutramulu bharatiya yokka ratnamulu.
1: The principles are gems of bharatiyas which have offered themselves as examples not merely for our country, for the entire world.
0: Kevalamu anukarana anetunte oka balahinataru ee oka aadhunika yugamunandu abhrutiga avanchatam chetane desamu ilanti paristhitiki digajaripothu vachindi.
1: The country has degenerated itself to this state because we have developed and believed in imitation, which is rather dangerous.
0: Imitation is human, creation is divine. మన యొక్క దివ్యత్వమును మనం ఆవిర్భవింప చేసుకోవడానికి విద్యార్థులు తగిన కృషి చేయటమే ఇది సరి అయినటువంటి విద్య.
1: ట్రూ ఎడ్యుకేషన్ లైస్ ఇన్ స్టూడెంట్స్ హెల్పింగ్ దెమ్సెల్వ్స్ టు మేనిఫెస్ట్ డివినిటీ విచ్ ఇస్ లేటెంట్ ఇన్ దెమ్.
0: గడిచిన 50 సంవత్సరములకు పూర్వము
1: 50 ఇయర్స్ ఎగో
0: యువతి యువకులు దేశాభిమానము కలిగి సంస్కృతి అభిమానం చేత వారి యొక్క జీవిత జాడలను సరి అయినటువంటి మార్గంలో అనుసరిస్తూ వచ్చారు.
1: Boys and girls were following and having patriotism and love of their own culture, therefore they were always on the right path.
0: Anaati desha nayakulu guruvulu panditulu adarsha purushulga roopondutu vacharu.
1: The leaders of those days, the parents, the teachers, they were all exemplary.
0: Vaari maata aacharana ekunga avistu vacharu.
1: There was unity between their word and thought.
0: త్రికరణ శుద్ధితో కార్యములు ఆచరిస్తూ వచ్చారు.
1: దే ఆల్వేస్ కండక్టెడ్ దెమ్సెల్వ్స్ విత్ ప్యూరిటీ ఆఫ్ ది 3.
0: అందువలనే యువతి యువకులు వారిని అనుసరిస్తూ వారి అడుగుజాడల్లో నడుస్తూ వచ్చారు.
1: దట్ వాస్ ది రీజన్ వై ద యూత్ ఇంప్లిసిట్లీ ఫాలోడ్ ది లీడర్స్ అండ్ ఆల్వేస్ వర్ ఆన్ ద రైట్ పాత్.
0: ఆనాటి యువతి యువకుల యొక్క గదులు యందు ఆదర్శవంతులైనటువంటి యొక్క నాయకుల యొక్క చిత్రములు పవిత్రమైనటువంటి యొక్క అవతార తత్వములు చక్కగా వారు ఆరాధిస్తూ దానివల్ల ఆదర్శవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ వచ్చారు.
1: ద యూత్ ఆఫ్ దోస్ డేస్ యూస్ టు డెకొరేట్ ఇన్ ద రూమ్స్ ద గ్రేట్ లీడర్స్ అండ్ ది అవతార పురుషాస్ అండ్ ఆల్వేస్ వర్షిప్డ్ దెమ్, ఫాలోడ్ ది రైట్ పాత్.
0: ఈనాటి ఆదర్శవంతమైనటువంటి యొక్క గురువులు కానీ ఆదర్శవంతమైనటువంటి యొక్క నాయకులు కానీ కనిపించటం లేదు.
1: టుడే వీ కెనాట్ కమ్ అక్రాస్ ద సచ్ ఎగ్జాంపులరీ అండ్ ఐడియల్ లీడర్స్ ఆర్ టీచర్స్.
0: వారు చెప్పినది ఒకటి, చేయనిది మరొకటి.
1: దే టెల్ సంథింగ్ అండ్ డూ ది ఆపోజిట్.
0: అందువలననే ఈ యువతి యువకుల యొక్క విశ్వాసములు క్రమక్రమేణ దిగజారుతూ వచ్చింది.
1: దట్ ఈస్ ది రీజన్ వై ద యూత్ హ్యావ్ లాస్ట్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎల్డర్స్.
0: ఈనాడు యువతి యువకుల యొక్క గదుల యందు తమ ఆరాధన దేవతలు కేవలము ఒక సినిమా లీడర్స్ గా తీసుకుంటూ వచ్చారు.
1: టుడే ఇన్ ద రూమ్స్ ఆఫ్ ది యూత్ యూ కెన్ ఫైండ్ ద సినిమా యాక్టర్స్ ఫోటోస్ యాజ్ ద గ్రేట్ ఐడాల్స్.
0: ఈ విధంగా యువతి యువకుల యొక్క బుద్ధులు దిగజారిపోవడానికి కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డిజనరేషన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్?
0: కేవలం భారతీయ సంస్కృతి యందు సరి అయిన విశ్వాసం కలిగి సరి అయినటువంటి ప్రబోధనలు చేసేటువంటి నాయకులు లేకపోవటమే కారణం.
1: ది రీజన్ ఈస్ దట్ దేర్ ఇస్ లాక్ ఆఫ్ లీడర్స్ హూ హావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ఇండియన్ కల్చర్ అండ్ హూ హావ్ బీన్ ప్రాక్టీసింగ్ దట్ ఇండియన్ కల్చర్.
0: భారతీయ యొక్క సంస్కృతి,
1: ఇండియన్ కల్చర్
0: వేష భాషల ఎందే కాక,
1: నాట్ మేర్లీ రెస్ట్రిక్టెడ్ టు
0: ఆచార విచారములు ఎందే కాక,
1: నాట్ ఆల్సో మియర్లీ
0: అడుగడుగును కూడాను తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను మనకు కనిపించేటువంటిది అంతా కూడాను భారతీయ సంస్కృతి.
1: వాట్ ఎవర్ యు కమ్ అక్రాస్ ఇన్ ది డైలీ రొటీన్ ఫ్రమ్ ది డాన్ టు ద డస్క్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఇండియన్ కల్చర్.
0: సంస్కృతి అంటే ఏమిటో గుర్తించలేనటువంటి వ్యక్తులు అనేక మంది ఉంటున్నారు ఈనాడు భారతదేశంలో.
1: ఇన్ టుడేస్ ఇండియా దేర్ ఆర్ ఇన్యూమరబుల్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ డు నాట్ నో ద మీనింగ్ ఆఫ్ ఇండియన్ కల్చర్.
0: ఈ యొక్క సంస్కృతియే లేకుండా మానవ జీవితమే లేదు.
1: ఇఫ్ దెర్ ఇస్ నో కల్చర్ దెర్ ఇస్ నో హ్యూమన్ లైఫ్ వాట్స్ ఎవర్.
0: ఇట్ ఇస్ వే ఆఫ్ లైఫ్.
1: ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్.
0: ఈ విధమైనటువంటి మార్గమనే మనం ధిక్కరించి పెడమార్గమును అనుసరిస్తూ మనము శాంతి భద్రతకు దూరం అయిపోతున్నాము.
1: యాజ్ వీఆర్ గివింగ్ అప్ ద వే ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ వీఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ అండ్ వీఆర్ లూజింగ్ బోత్ సేఫ్టీ.
0: ప్రతి వ్యక్తి కూడా సుఖము సుఖము సుఖము సుఖమనేటువంటి దానిని ఆశిస్తూ వస్తున్నారు.
1: ఎవ్రీ పర్సన్ ఈజ్ ఆస్పైరింగ్ టు హ్యావ్ హ్యాపీనెస్ హ్యాపీనెస్ అండ్ హ్యాపీనెస్ కంఫర్ట్.
0: ఈ సుఖం అంటే ఏమిటో అనేటువంటిది కూడా వారు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ కంఫర్ట్.
0: దినములకు నాలుగు పర్యాయములు భుజించటము,
1: ఈటింగ్ 4 times a day,
0: చక్కగా నిద్రించటము,
1: స్లీపింగ్ కంఫర్టబ్లీ,
0: మూడు పర్యాయంలో నాలుగు పర్యాయంలో టెలివిజన్ లేక సినిమాలో చూడటము,
1: సీయింగ్ 3 or 4 times ఎయిదర్ ది సినిమాస్ ఆర్ ది టెలివిజన్.
0: ప్రపంచాన్ని మరిచి ఉండటము సుఖంగా భావిస్తున్నారు.
1: Forgetting the world is considered to be
0: tinatamu dragatamu nidrinchadamu prapanchanni marchatamu manavudiga puttavalsi vachinda.
1: Is it necessary to be born as a human being to eat, drink, sleep and waste one's time?
0: Pachipachi mrugadulu kudanu tinatam leda nidrinchatam leda prapanchanni marchatam leda?
1: Are not animals, birds and beasts sleeping, eating, drinking?
0: Inta matraniki manavudiga janminchavalsina avasaram em untundi?
1: For the sake of this, should a person be born as a human being at all?
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: ఇట్ ఈస్ రేర్ టు గెట్ ఏ హ్యూమన్ లైఫ్.
0: అట్టి ఉత్తమమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
1: వీఆర్ ఫర్గెటింగ్ సచ్ సేక్రెడ్ నేచర్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: కనుకనే మన యొక్క సంస్కృతి ఏమిటో వారు గుర్తించడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించలేకపోతున్నారు.
1: దట్ ఈస్ ది రీజన్ వై పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ వాట్ అవర్ ఇండియన్ ట్రూ కల్చర్ ఈస్.
0: భారతీయ సంస్కృతి యందు కేవలం జీవనోపాధి మాత్రమే కాక జీవిత పరమావధి తత్వాన్ని కూడా చక్కగా వర్ణించి వివరించి బోధించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క భావము.
1: దేర్ ఆర్ ఎక్స్ట్రాఆర్డినరీ డివైన్ ఫీలింగ్స్ అండ్ వేస్ వాట్ రిలేటింగ్ టు ద వరల్డ్ అండ్ అచీవింగ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది అదర్ వరల్డ్ అండ్ ది ట్రాన్సెండెంట్ వరల్డ్ ఇన్ ఇండియన్ కల్చర్.
0: సంస్కృతం సంస్కృతి
1: ద వన్ విచ్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ దాట్ ఈస్ రియల్ కల్చర్.
0: ఈ సంస్కృతి సంస్కృతం నుండి కూడా ఆవిర్భవించినటువంటిది.
1: The word Sanskriti has taken its birth from the root word Sanskritam. Prapanchamulo
0: sahajanga aavirbhavinchinatundi prati padarthamunu kodanu samskarinchi anubhavinchinatundi de Sanskriti.
1: Sanskriti really refers to the process of transforming everything which is raw into a refined thing and enjoying it.
0: Chinna udaharanam.
1: Here is a small example.
0: Manam nityamu biyamunu bhujistunnam.
1: We partake rice every day.
0: అయితే ఈ భుజించడానికి ఈ స్థాయికి రావడానికి పూర్వం ఎన్ని విధములైన సంస్కారములు పొందింది?
1: హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్ ద రైస్ హ్యాడ్ టు అండర్గో బిఫోర్ ఇట్ ఈస్
0: గడ్డితో ఉండినటువంటి వడ్లను వేరు చేయటము,
1: ఫస్ట్ థింగ్ ఈజ్ రిమూవింగ్ ప్యాడీ ఫ్రమ్ ద గ్రాస్.
0: ఆ వడ్ల పైన ఉన్నటువంటి పొట్టును విడదీయటము.
1: రిమూవింగ్ ద చాఫ్ ఫ్రమ్ ద గ్రీన్,
0: విడదీయబడినటువంటి యొక్క భీమును ఉడకబెట్టటము.
1: అండ్ దెన్ ది రైస్ ఇట్సెల్ఫ్ ఇస్ బీయింగ్ కుక్డ్,
0: ఆ పరిపక్వమైనటువంటి యొక్క పదార్థమును మనం భుజించటము.
1: అండ్ దట్ వెల్ కుక్డ్ రైస్ ఇస్ బీయింగ్ పార్టేకన్.
0: ఇన్ని రకములైనటువంటి సంస్కృతి జరగటం చేతనే, సంస్కారములు జరగటం చేతనే మనం భుజించుటకు వీలవుతూ ఉంటుండాలి ఈ బియ్యం.
1: అన్ అకౌంట్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వీ హావ్ బీన్ ఏబుల్ టు పార్టేక్ రైస్ యాజ్ ఫుడ్.
0: సంస్కారం చేత తమ విలువను కూడా పెంచుకుంటున్నాయి.
1: దిస్ కైండ్ ఆఫ్ సంస్కార ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంక్రీజెస్ ది వాల్యూ.
0: ఒక నూట వడ్లు ఉంటుంటే ఒక 100 రూపాయలు మాత్రమే ఇవ్వగలము.
1: ఇఫ్ దెర్ ఈస్ ఎ బ్యాగ్ ఆఫ్ ప్యాడీ ఇట్ మై కాస్ట్ అబౌట్ 100 రూపాయలు.
0: దాన్ని సంస్కరింపజేసి దాని పొట్టును వేరు చేసి సరైనటువంటి యొక్క దృష్టికి అనుభవించడానికి యోగ్యతకు తెప్పించడం చేతనే 1 మూట 600 రూపాయలుగా పెరుగుతుండాలి.
1: బట్ ఆఫ్టర్ ఇట్ ఇస్ బీయింగ్ ప్రాసెస్డ్ అండ్ మేడ్ పాలిష్ రైస్ ఎట్సెట్రా ఇట్ కాస్ట్ 600 రూపీస్ పర్ బ్యాగ్.
0: 1 మూట 100 రూపాయలుగా ఉండినటువంటి వడ్లు 1 మూట బియ్యంగా మారినప్పుడు 600గా పెరగడానికి ఏది కారణం?
1: వాట్ ఈస్ ఇట్ దట్ మేక్స్ ఎ బ్యాగ్ ఆఫ్ ప్యాడీ వెన్ ఇట్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ రైస్ ఫ్రమ్ 100 రూపీస్ టు 600 రూపీస్?
0: ఫలితమే దీనికి విలువ.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మేషన్ విచ్ దిస్ ప్యాడీ.
0: ఒక గడియారం కట్టుకుంటుంటాం.
1: వీ వేర్ ఎ వాచ్.
0: ఈ గడియారం నిప్పులో వేస్తే 2 అణాలు స్టెయిన్లెస్ స్టీల్ కూడా మనకు చిక్కదు.
1: ఇఫ్ యూ బర్న్ ఇట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ ఇన్ టు స్టెయిన్లెస్ స్టీల్ ఇట్ ఇస్ వర్త్ ఇస్.
0: కానీ ఆ గడియారానికి 1000 రూపాయలు ఇచ్చి నువ్వు పొందడానికి ఏది కారణం?
1: వాట్ ఈస్ ఇట్ దట్ మేక్స్ ఇట్స్ వాల్యూ 1000 రూపీస్?
0: సంస్కారమే దీనికి కారణం.
1: ఇట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాసెస్.
0: సరైన స్థితిలో మనం అనుభవించేటువంటి యోగ్యతగా తీర్చిదిద్దారు. బోర్డ్స్, నట్స్, స్కూస్, పిన్స్, గంటను అన్నింటినీ సక్రమంగా ధవరించటం చేతనే ఇది సంస్కారంగా మారింది. ఇదే విలువను పెరగడం.
1: ది ప్రాసెసింగ్ అండ్ ది ట్రాన్స్ఫర్మేషన్ హ్యాస్ మేడ్ ది ఆర్టికల్ సో వెరీ యూస్ఫుల్. ఇట్స్ వాల్యూ హెస్ గ్రోన్ అండ్ ఇట్ ఇస్ 10,000 రూపీస్ ఇన్
0: వన్. ఇదే విధంగానే భారతీయులు ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి పదార్థమును కూడాను సంస్కరింపచేసి అనుభవిస్తూ వచ్చారు.
1: రైట్ ఫ్రమ్ ఏన్షియన్ డేస్ భారతీయస్ యూస్ టు గివ్ దిస్ ప్రాసెసింగ్ అండ్ యూస్ టు ఎంజాయ్.
0: ఇది ఒక వస్త్రము.
1: హియర్ ఇస్ ఎ క్లాత్.
0: అయితే ఇది వస్త్రంగా మారడానికి ఎన్ని రకములైనటువంటి సంస్కారం పొందింది?
1: హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రాసెసింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇట్ హాడ్ టు అండర్గో టు బికమ్ క్లాత్
0: ఉంటుంది.
1: ఫస్ట్ ఇట్ వాస్ కాటన్.
0: తదుపరి నూలుగా మారి
1: దెన్ ఇట్ బికెమ్ థ్రెడ్.
0: ఈ నూలు నేయటం చేత
1: దెన్ ఆఫ్టర్ ఇట్
0: వస్త్రంగా తీర్చిదిద్దాం.
1: దెన్ ఓన్లీ ఇట్ హాస్ బికమ్ ఎ క్లాత్.
0: కనుక పత్తిని ప్రతిగానే మనం అనుభవించడం లేదు.
1: వీఆర్ నాట్ ఎంజాయింగ్ క్లోత్ ఇన్ ది రా ఫార్మ్.
0: అనేక విధములుగా సంస్కరింపజేసి తదుపరి దానిని ధరిస్తూ వస్తున్నాము.
1: వీఆర్ వేరింగ్ ది క్లోత్ ఆఫ్టర్ కాటన్ ఇస్ ట్రాన్స్ఫార్మ్.
0: అదే మానవుడు పుట్టినటువంటి మానవుడు మానవుడుగానే జీవించడం వ్యర్థము.
1: ఇన్ ది సేమ్ వే ఎ మ్యాన్ షుడ్ నాట్ రిమైన్ ఇన్ ది రా స్టేట్ ది వే దట్ హీ వాస్ బోర్న్.
0: మానవాతీతమైన దివ్యత్వంగా మనం తీర్చిదిద్దుకోవాలి.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్ఫ్ ఇన్ టు డివినిటీ.
0: ఇలాంటి సంస్కారమునకు తగినటువంటి కృషి మనం చేయాలి.
1: వీ షుడ్ అండర్టేక్ టు డూ ఎఫర్ట్స్ టు బికమ్ డివైన్.
0: కనుక విద్యార్థులు ఈనాడు విద్యతో పాటు
1: టుడే స్టూడెంట్స్ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్
0: వివేకము
1: డిస్క్రిమినేషన్
0: వివేకంతో పాటు వినయము
1: హ్యూమిలిటీ
0: వినయంతో పాటు విచక్షణ
1: అండ్ అలాంగ్ విత్ దాట్
0: ఈ రకమైనటువంటి సంస్కారం చేతనే మానవత్వం మన పరిపూర్ణత్వాన్ని పొందడానికి వీలవుతుంది.
1: ఓన్లీ విత్ సచ్ గ్రేట్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ హ్యుమానిటీ కెన్ బికమ్ డివినిటీ.
0: మానవుడు పరిపూర్ణుడు కావాలనుకుంటే
1: ఇఫ్ మ్యాన్ హ్యాస్ టు బికమ్ అండ్ గ్రో ఇన్ టు హిస్ ఉదాహరణ. హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్.
0: ఒక విత్తనం మనం భూమిలో నాటుతున్నాం.
1: వీ సో ఎ సీడ్ ఇంటూ ఆర్
0: నాటినటువంటి విత్తనము చిన్నగా 2 ఆకులతో మొక్క బయలుదేరుతుంది.
1: అండ్ దిస్ సీడ్ బికమ్స్ ఎ సీడ్లింగ్.
0: ఇది క్రమక్రమేణా కొమ్మలు రెమ్మలతో పాటు రూపొందుతుంది.
1: దెన్ ఇట్ బికమ్స్ ఇన్ ఏ స్మాల్ సాప్లింగ్ అండ్
0: ఆ యొక్క వృక్షం లోపల ఫలములు మనకు అందిస్తుంది.
1: ఇట్ గివ్స్ ఫ్రూట్స్ లేటర్ ఆన్.
0: ఇది విత్తనం యొక్క పరిపూర్ణత్వం.
1: అండ్ దిస్ ఈజ్ ది ఫుల్ఫిల్మెంట్ అండ్ గ్రోత్.
0: కాబట్టి మానవత్వము అనేటువంటిది కేవలము ఒక విత్తనం వంటిది.
1: హ్యూమన్ బీయింగ్స్ వి కంపేర్ ఇట్ టు
0: దానిని అనేక రకములుగా మనం సంస్కరింప చేసినప్పుడు అది ఒక విశాలమైనటువంటి ప్రేమతత్వంగా కొమ్మలు రెమ్మలుగా రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ వి ఫాస్టర్ దిస్ and develop into its fullness, then only it grows into a tree of humanity with all the branches of love.
0: శాంతి భద్రతలన్నిటి ఫలాన్ని కూడాను ఈ యొక్క వృక్షం అందిస్తుంది.
1: This tree also gives the fruits of peace and protection.
0: అది ఏ మానవుని యొక్క పరిపూర్ణత.
1: That is the fullness of human
0: ప్రేమ ప్రేమ ప్రేమ అనబడేటువంటి దైవ గుణమును మానవుని వరకే మాత్రమే మనం పరిమితి గావించరాదు.
1: Love, which is such a divine quality, should not be confined only to a human
0: ప్రేమను పశుపక్షి మృగాదుల వరకు కూడా నువ్వు ప్రసరింప చేయాలి.
1: వీ హావ్ టు ఎక్స్టెండ్ అవర్ లవ్ బియాండ్ ది హ్యూమన్ బీయింగ్స్ అండ్ గో రైట్ అప్ టు ద యానిమల్స్ అండ్ బర్డ్స్.
0: ఇలాంటి విశాలత్వమును మనం పెంచుకోవటమే నిజమైనటువంటి సంస్కృతి.
1: అండ్ ట్రూ కల్చర్ కన్సిస్ట్ ఆఫ్ డెవలపింగ్ సచ్ బ్రాడ్ మైండెడ్నెస్,
0: భావాన్ని విస్మరించి,
1: గివింగ్ అప్ దట్ కైండ్ ఆఫ్ బ్రాడ్
0: విశాల భావాన్ని అభివృద్ధి పరిచి,
1: వీ షుడ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్,
0: తనకు తాను అనుభవించి,
1: హీ షుడ్ ఎంజాయ్ హింసెల్ఫ్.
0: 10 మందికి పంచినప్పుడే ఈ మానవత్వము దివ్యత్వంగా మారగలదు.
1: హీ షుడ్ బి ఏబుల్ టు డిస్ట్రిబ్యూట్ ద లవ్ అండ్ ఫ్రూట్స్ ఆఫ్ లవ్ అమంగ్ టెన్ అదర్స్.
0: వివరింపజేసినటువంటి వేదములు అద్వేష్ట సర్వభూతానాం, ఎవరిని కూడా మనం ద్వేషించరాదు అనేటువంటిది పవిత్ర బోధన గావించటంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది డిక్లరేషన్స్ ఇన్ ది ఇండియన్ స్క్రిప్చర్స్, డూ నాట్ హేట్ ఎనీవన్, వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్?
0: కనుక మనము ఈ చదువుతో పాటు భారతీయ సంస్కృతి కూడాను గుర్తించడానికి, దానివల్ల మనం ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు లెర్న్ దిస్ ఎడ్యుకేషన్ అలాంగ్ విత్ ఇట్ ది ట్రూ ఇండియన్ కల్చర్ అండ్ ప్రాక్టీస్ ఇట్.
0: ఈనాటి మానవత్వమును జగత్తు ఏ విధంగా రూపొందినది మీకే తెలుసు.
1: యు నో ద స్టేట్ ఇన్ విచ్ హ్యూమానిటీ ఈజ్ సఫరింగ్ టుడే.
0: మానవుడు వేసే ప్రతి అడుగు కూడాను ధర్మం తప్పుతున్నది.
1: ఎవ్రీ స్టెప్ that man is undertaking is going away from righteousness.
0: ప్రతి పలుకులో కూడాను సత్యము సడలిపోతుండాలి.
1: ఎవ్రీ వర్డ్ దట్ హి అటర్స్ ఇస్ ఫార్ ఫ్రమ్ ట్రూత్.
0: ప్రతి ఆలోచన ఎందు కూడాను దురదృష్టి నశించిపోతుండాలి.
1: ఎవ్రీ థాట్ ఈజ్ కన్ఫైన్ టు నారో మైండ్.
0: ప్రతి దృష్టి ఎందు కూడాను ప్రేమ తరిగిపోతుండాలి.
1: దేర్ ఇస్ నో లవ్ ఇన్ హిస్ విజన్.
0: అభ్యుదయ భావాలు అడుగంటిపోతున్నాయి.
1: And progressive ideas are not to be seen at all.
0: ఆశ్చర్యాస్పదం అయిపోతుండాలి.
1: స్పిరిచువాలిటీ ఇస్ బికమింగ్ రిడిక్యులస్, ఇట్ ఇస్ బీయింగ్ రిడిక్యూల్డ్.
0: కేవలం కులమత ద్వేషాలు అనేటువంటిది పెరిగిపోతున్నాయి.
1: హేట్రేడ్ బిట్వీన్ రిలీజియన్ రిలీజియన్ క్యాస్ట్ అండ్ క్యాస్ట్
0: ప్రాంతీయ అభిమానములు
1: రీజనల్
0: స్వార్థాల ప్రయోజనం అనేటువంటిది వెర్రితనలు వేసి తిరుగుతుండాలి.
1: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ దే ఆర్ టేకింగ్ ఎక్స్ట్రాడినరీ స్టెప్స్.
0: మానవుని ఎందు చైతన్యం చల్లబడిపోతుండాలి.
1: ది కాన్షియస్నెస్ ఈజ్ లూజనింగ్ ఇట్స్.
0: ప్రతి సంకల్పం కూడా స్వార్థంగా రూపొందుతుండాలి.
1: ఎవ్రీ థాట్ ఈజ్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్.
0: దీనికంత కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ఆల్ దిస్?
0: కారణాన్ని మనం విచారించడం లేదు.
1: వీఆర్ నాట్ సర్చింగ్ ఫార్ ద రీజన్.
0: ఈ కేవలం ఈ దృశ్యకల్పితమైనటువంటి యొక్క వివేకములు అవివేకాన్ని మాత్రమే మనం గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము.
1: వీఆర్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఇన్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ అండ్ ది ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్.
0: పాప భీతి లేని పామరత్వము పట్టి
1: వీఆర్ ఫాలోయింగ్ ద సిన్ఫుల్ పాత్ బిరెఫ్ట్ ఆఫ్ ది ఫియర్ ఆఫ్ సిన్.
0: దైవ ప్రీతి లేని దాని బట్టి
1: అండ్ వీఆర్ ఆల్సో గివింగ్ అప్ లవ్ ఫర్ గాడ్.
0: మానవత్వం అడిగే మానవులందున
1: దేర్ఫోర్ హ్యూమానిటీ ఈజ్ హిడెన్ ఇన్ హ్యూమన్ బీయింగ్.
0: విశ్వశాంతికి ఇదే విప్లవము.
1: అండ్ దిస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ఆల్ ది రెవల్యూషనరీ
0: ఈనాడు విశ్వశాంతికి అంత విప్లవం సంభవిస్తుండదంటే కారణం ఏమిటి?
1: ఇఫ్ యు సే టుడే ద ఎంటైర్ పీస్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ డిస్టర్బ్డ్, వాట్ ఈస్ ది కాజ్?
0: పాప భీతి దైవ ప్రీతి సంఘ నీతిని కోల్పోయినాం.
1: వీ హావ్ గివెన్ అప్ ఫియర్ ఆఫ్ సిన్, లవ్ ఫర్ గాడ్ అండ్ సొసైటల్ మొరాలిటీ.
0: కేవలం మానవుడు మానవుడిని ఆకార మానవత్వంతోనే మనం జీవిస్తున్నాము.
1: వీఆర్ సాటిస్ఫైయింగ్ అవర్ సెల్స్ బై రిమైనింగ్ హ్యూమన్స్ ఓన్లీ ఇన్ ఫార్మ్.
0: ఇట్టి ఆకార మానవుని వల్ల లోకానికి ఏమాత్రం కూడా మంచి చేయలేదు.
1: హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ఫార్మ్ అలోన్ కెన్ నెవర్ డూ ఎనీ గుడ్.
0: ఆచార విచార మానవుడిగా రూపొందాలి.
1: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్స్ ఇంటూ హ్యూమన్ బీయింగ్ ఇన్ అవర్ ఓన్ యాక్షన్స్ అండ్ ఇన్ అవర్ ఓన్
0: ఆచార విచారములు లేక ఆకార మానవుని వల్ల మంచి చేయటువంటి ప్రమాదమే ఈనాడు పరిస్థితి.
1: It is the great danger which has befallen the society on the account of the humans in form and not in their deeds and not in their thoughts. They are students.
0: Meeru chaduvuto paatu
1: along with education
0: desam yokka vishwasamunu
1: డెవలప్ ఫెయిత్ ఇన్ అవర్ ఓన్ నేషన్.
0: దేశ కళ్యాణమును,
1: ది వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ
0: దృష్టి అందించుకోవాలి.
1: కీప్ ఇన్ యువర్ వ్యూ దీస్ టూ థింగ్స్.
0: మన ప్రాచీన కాలం నుండి హైందవ సాంప్రదాయము లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలనేటువంటిది మన భారతీయుని యొక్క హైందవ సాంప్రదాయం.
1: అవర్ ఇండియన్ ట్రెడిషన్ కల్చర్ ఈస్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ దట్ ఎవ్రీ వన్ షుడ్ బి హ్యాపీ అండ్ హ్యావ్ వెల్ఫేర్.
0: ఆధ్యాత్మిక సంపత్తి వల్ల,
1: ఫ్రమ్ స్పిరిచువల్
0: వెల్త్, ఈ దేశంలో సుస్థిరమైనటువంటి శాంతి భద్రత చేకూర్చుతూ వచ్చినటువంటిది భారతదేశం.
1: భారతీయ కంట్రీ ఈజ్ వన్ విచ్ అన్ అకౌంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ వాజ్ ఏబుల్ టు స్ప్రెడ్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ టు ది ఎంటైర్ వరల్డ్.
0: వేదము,
1: వేద ఈజ్ ది వెరీ బేసిస్ ఆఫ్ భారతీయ కల్చర్.
0: ఈ వేదము బోధించినటువంటిది మొట్టమొదటి సత్యం వద ధర్మం చర,
1: ది ఫస్ట్ లెసన్
0: సత్యమును ఉచ్చరించు ధర్మమును ఆచరించు.
1: ది ఫస్ట్ లెసన్ ప్రపౌండెడ్ బై వేద ఈజ్ స్పీక్ ద ట్రూత్ ఫాలో రైచియస్నెస్.
0: ఈనాడు సత్యమును కేవలం ఉచ్చరించటమే లేదు.
1: టుడే అన్ఫార్చునేట్లీ పీపుల్ డు నాట్ స్పీక్ ట్రూత్.
0: ఉచ్చరిస్తున్నారే కానీ ఆచరించటం లేదు.
1: దే ఓన్లీ స్పీక్ రైచియస్నెస్ బట్ డు నాట్ ఫాలో రైచియస్నెస్.
0: ధర్మమును ఆచరించాలి.
1: Righteousness has to be followed.
0: Dharmo rakshate rakshitaha. Dharmame manam rakshinchetundi.
1: It is the righteousness which protects the people who follow that.
0: Ee dharmam ante emiti?
1: What do you mean by righteousness?
0: Kevalam mana aacharalu mana sampradayalu ee maatrame kaadu.
1: It is not these external habits and traditions.
0: Manas ekam vachas ekam karman ekam. Ide manavuni yokka dharmam.
1: The true dharma of man is to bring about unity between his thought,
0: the
1: word and deed.
0: Mankind is man.
1: The proper study of mankind is man.
0: ఈ మూడింటిని ఏకత్వం గావించాలి.
1: There is a need for unifying these three things.
0: అప్పుడే త్రికరణ శుద్ధి ఏర్పడుతుంది.
1: Then only there will be purity of three instruments of man.
0: త్రికరణ మన ధర్మం.
1: And that త్రికరణ శుద్ధి, purity of three instruments is our dharma.
0: ఈనాడు మాటలు ఎందు వేరు, తలంపులు ఎందు వేరు, క్రియలు మరొకటిగా మారుతూ రావటం చేతనే ధర్మం క్షీణించిపోయింది.
1: Today, righteousness has declined because there is difference between one's thinking, one's talking and one's actions.
0: Kanaka Veda Dharmamu Satyam Vada Dharmam Chera.
1: The declaration of Vedas is, speak the truth, follow righteousness.
0: Satyanna Pravadhatavyam. Elanti Parishtutulu Yandaina Kodanu, Niu Satyanni Vadalavadu. Dharmanna Pravadhatavyam. Anaga Dharmani Niu Vadalapettavadu.
1: Upanishads have declared that under any trying circumstances, do not give up speaking truth.
0: Yelanti paristhiti yendu prana apayamu sambhavinchina samayam nandu kani dharmamunu matram mararadu.
1: Even if you have to lose your life and under even such circumstances,
0: Satya Harishchandrudu sadinchinatuvanti vratamu.
1: That is the vow which Satya Harishchandra has achieved and practiced.
0: Yelanti pavitramainatuvanti yokka upanishattulu kodanu manavuniki paruvaru bodhistu vachayi.
1: Sacred Upanishads have taught great lessons to the man.
0: Satyamunake vijayamu,
1: truth always triumphs.
0: Ilanti vijayanni sadhinchavalasinatundi vaadu dharmanni anusarinchali.
1: If anyone wants to have that kind of,
0: Dhritarashtrudu Sanjayunni prashnistunnadu.
1: Dhritarashtra questions Sanjaya.
0: Sanjaya, Pandavulu Kauravulu iruvuru kudanu yuddhabhoomilo cheraru, vaaru em chestunnaru ippudu?
1: He questions Sanjaya, Sanjaya, Pandavas and Kauravas who have come to the battlefield, what are they doing?
0: Yuddhamunaku poyinatuvanti vaaru yuddham chestaru kaani dinner anu chustu vastuntara?
1: When they go to the battlefield, they fight a war, they wage a war. Will they be taking a dinner in the battlefield?
0: Maharaja, yuddham sambhavinchindi, yuddham chestunnaru ani cheppadu.
1: Sanjaya told, O king, there is war now,
0: nee uddesham vijayam evariki sambhavistundani unnadi అని ప్రశ్నించాడు. రెండో ప్రశ్న,
1: ద సెకండ్ క్వశ్చన్ దట్ వాస్ పుట్ టు సంజయ్ వాస్, హూ వుడ్ బి విక్టోరియస్?
0: సంజయుడు, సంజయుడునిగా ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వాడే సంజయుడు.
1: సంజయ మీన్స్ ద వన్ హూ హాస్ కంట్రోల్ ఆఫ్ వన్స్ ఓన్ సెన్సెస్.
0: యత్ర యోగీశ్వర కృష్ణ

0: ఓ మహారాజా, ఎత్ర యోగీశ్వర కృష్ణ, ఎక్కడ సర్వశక్తిమైనటువంటి భగవంతుడు, ఎక్కడ సర్వధర్మపరాయణుడైనటువంటి ఒక అర్జునుడు నిర్మలుడు ఉంటున్నావు, అక్కడే విజయం. ఓ కింగ్, వేర్ ఎవర్ దర్ ఇస్ ఆల్ పవర్ఫుల్ లార్డ్, వేర్ ఎవర్ దర్ ఇస్ అర్జున హూ ఫాలో ది రైచియస్ పాత్, దేర్ వుడ్ బి విక్టరీ. ఈ విజయానికి సత్యధర్మ స్వరూపులైనటువంటి యొక్క భగవత్ యొక్క అనుగ్రహమే ప్రధానమని బోధించాడు. హీ ఆల్సో టోల్డ్ దట్ ఇట్ ఇస్ ఓన్లీ ది గ్రేస్ విచ్ కెన్ హెల్ప్ దిస్ కైండ్ ఆఫ్ ట్రూత్.
1: ఇంకా పురాణములు ఏమి చెప్తూ వచ్చాయి?
0: వాట్ హ్యావ్ ది ఎపిక్స్ టోల్డ్? పురాణములు కూడా ఈ సత్యధర్మంలో ప్రబోధిస్తూ వచ్చాయి. ఎపిక్స్ ఆల్సో హ్యావ్ ఎక్స్పౌండెడ్ ట్రూత్ అండ్
1: రైట్. ధర్మం అనేటువంటిది సత్యం పైన ఆధారపడి ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ డిక్లర్డ్ దట్ రైచియస్నెస్ డిపెండ్స్ అపాన్ ట్రూత్.
1: దీనికంటే మించినటువంటిది లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ ట్రూత్ దాన్ దిస్.
1: ఇంకా భాగవతమునందు అనేక విధములుగా బోధిస్తూ,
0: ఇన్ భాగవత ఎ నంబర్ ఆఫ్ లెసన్స్ హవ్ బీన్ టాట్.
1: పలికి బొంకుట కన్నా పాపమున్నా, పలికి బొంకుట కన్నా పాపమున్నా. మనం చెప్పి దానిని తప్పిపోవటం కంటే పాపం మరొకటున్నదా? అనగా సత్యమే ప్రధానమని కూడా నిరూపిస్తూ వచ్చింది.
0: కెన్ దెర్ బి ఎ గ్రేటర్ సిన్ దాన్ గివింగ్ ఎ వర్డ్ అండ్ గోయింగ్ బ్యాక్ అపాన్ ఇట్? అండ్ దట్ ప్రూవ్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ ట్రూత్.
1: కనుక సత్యమే ఈ జగత్తును కాపాడుతున్నది.
0: ఇట్ ఈస్ ద ట్రూత్ విచ్ ప్రొటెక్ట్స్ ది వరల్డ్.
1: ధర్మమే ఈ సత్యమును ఆశ్రయించినటువంటిది.
0: రైచియస్నెస్ టేక్స్ షెల్టర్ అండర్
1: ట్రూత్. సత్యధర్మంలో రెండు కూడాను అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము.
0: దేర్ ఈస్ మ్యూచువల్ రిలేషన్షిప్ బిట్వీన్ ట్రూత్ అండ్ రైచియస్నెస్. దే ఆర్ ఇంటర్ డిపెండెంట్.
1: భారత పుత్రులైనటువంటి యువతి యువకులారా, ప్రధానమైనటువంటి సత్య మార్గము, దానినే మనం దైవస్వరూపంగా విశ్వసించాలి, గౌరవించాలి.
0: Boys and girls, children of Bharat, you should firmly believe that truth and righteousness are very important things.
1: Chaduvulaniyu chalivi talavivegi magidi tannerugadu mandamathudu.
0: The dull headed ones have studied so much, but they do not know who they really are.
1: Yanta chaduvu chadivi ఏ నీతి ఉన్నను తీనుని గుణంబు మానలేడు.
0: వాట్ ఎవర్ లెర్నింగ్, గ్రేట్ లెర్నింగ్ వన్ మే హ్యావ్, ఏ మీన్ ఫెలో కెన్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్ నేచర్.

0: leads to argumentation and one would never get full wisdom.
1: Chaduvu chadivi chadivi chavanganetiki.
0: What is the use of studying such education?
1: Chavunemi chaduvu chaduvavalayu.
0: One should acquire education which can confer immortality.
1: Adiye satya chaduvu.
0: That is true education.
1: Adiye dharma chaduvu.
0: That is dharmic education.
1: Aa dharmamu satyame. సత్పురుషులు చెంత ఉంటుంటారు.
0: అండ్ దిస్ ధర్మ అండ్ ది ట్రూత్ ఇట్ విల్ ఆల్వేస్ బి విత్
1: ఎవరు సత్యాన్వేషణ సల్పుతుంటారు.
0: హూ ఎవర్ గోస్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్
1: ఎవరు సత్యవ్రతులుగా ఉంటారు.
0: హూ ఎవర్ హ్యాస్ ఫాలోడ్ ది పాత్
1: ఎవరు యందు సద్గుణములు వికాసిస్తూ ఉంటాయో
0: ఇన్ హూమ్ సో ఎవర్ గ్రేట్ వర్చ్యూస్
1: వారికి సన్నిధి ఎందే ఉంటుంటుంది సత్యం.
0: అండ్ ట్రూత్ ఆల్వేస్ విల్ బి అట్ దర్ వెరీ ఫీట్
1: కనుకనే ఆత్మకు సత్య అని మరొక పేరు.
0: దట్ ఈస్ ది రీజన్ వై another name for truth is
1: ఈ ఆత్మ నిత్యమైనటువంటిది కనుకనే దీనికి సత్య అని పిలుస్తూ వచ్చారు.
0: Another name for ఆత్మా is truth. As truth is permanent, ఆత్మా is permanent, that name is given to it.
1: సర్వుల యందు ఉండనటువంటిది అది ఒక్కటే.
0: This is common and
1: అన్ని మార్పు చెందినవే.
0: Everything else undergoes modification and change.
1: విషయము కాని పదార్థం కాని కదిలిపోయే మేఘములే.
0: Beat a person, beat an object, beat anything, these are all undergoing changes.
1: Satva chadavaddan cheppani kaadu.
0: I don't mean to say that you should not study those things.
1: Ee chadavulato paatu
0: along with this kind of learning
1: chadavunu kuda namu chadavadaniki tagina krushi cheyali.
0: You should also make efforts to learn the real education also.
1: Enta mandi enni chadavulu chadavaledu.
0: How many people have acquired
1: chadavulu pondaledu.
0: So many people also got great education and
1: avanni enta kaalam ichagaligayi.
0: For how long did they have it?
1: అవన్నీ కూడా క్షణభంగురమైనటువంటివి.
0: దే వర్ ఆల్ టెంపరీ అండ్ ట్రాన్సియెంట్.
1: దేహమే అస్థిరమైనటువంటిది.
0: వెన్ ది హ్యూమన్ బాడీ ఇట్సెల్ఫ్ ఇస్
1: అయితే దేహము నశించినా కూడా మన సంస్కారములు చిరంజీవిగా నిలిచి ఉంటాయి.
0: ఈవెన్ ఆఫ్టర్ ది ఫాల్ ఆఫ్ ది బాడీ అవర్ సంస్కారస్ హ్యావ్ ఎ పర్మనెంట్
1: ప్లేస్. ఆదర్శం కోసం మనం జీవించాలి కానీ అన్నం కోసం కాదు అనే సత్యాన్ని గుర్తించాలి.
0: డియర్ స్టూడెంట్ రికగ్నైజ్ ది ట్రూత్ that you should live for an ideal, not for the sake of ego.
1: Adarsham shashtamainatundi.
0: Ideals are always permanent.
1: Iti uttama adarsham cheta enta mandaina kodunu munmundu abhirudhi gaagalanu.
0: By yourself holding a good ideal, you will be helping so many people to become ideals.
1: Kaaki vaguchu kalakalamu tiruvaka hamsavai chadame aadumuga.
0: Instead of
1: manam adarshamantamainatundi vidyarthuluga oka 10 samvatsaralu bratikina manaku chaalu.
0: Instead of living like a crow for 100 years, to live as a swan even for 1 year it is good. Even for 10 years if you can be good ideal students, that is good enough.
1: Kanuka manam adarshavantamaina jeevithanni manam anubhavinchadaniki deshabhimanamu aatmaabhimanamu atyavasaram.
0: If you want to really enjoy an ideal life, love for atma and love of the nation are
1: essential.
0: Every human being who is born first recognizes mother and then father.
1: నా దేశం అంటే ఎలాంటిది?
0: వాట్ ఈస్ మై నేషన్?
1: ఎంత పవిత్రమైన దేశము.
0: హౌ సేక్రెడ్
1: దివ్యమైన దేశము.
0: హౌ డివైన్ మై నేషన్ ఈస్.
1: ఎలాంటి ఆదర్శవంతమైన దేశం.
0: హౌ ఐడియల్ మై నేషన్ ఈస్.
1: ఎంతటి ప్రేమపూరితమైన దేశము.
0: హౌ లవ్ ఫిల్డ్ మై నేషన్.
1: ఎంతటి విశాలమైన దేశము.
0: హౌ బ్రాడ్ మై
1: దేశం. విశిష్టతను మొట్టమొదట గుర్తించాలి విద్యార్థులు.
0: ఎవ్రీ స్టూడెంట్ షుడ్ రికగ్నైజ్ దిస్ యునిక్
1: భారతదేశం. ఒక చెత్త భూమిగా మేము విశ్వసిస్తూ విదేశాలకు ప్రయాణం అనేవి వెళుతున్నారు.
0: Considering Bharat as if it is a second-rate country, you are going abroad for education.
1: Bharate tanna Bharata. Bharat deshamlo lenatundi ye deshamlo kuda nu ledu.
0: What does not exist in Bharat does not exist in anywhere in the world.
1: Bhavya bhavalu kaligina Bharatiya.
0: Oh Bharatiya, who must be having magnificent ideas.
1: Divya samskriti tambu telisikonaga.
0: Learn the true meaning of your own divine culture.
1: Bharatiyude yattu panerarayiri.
0: Unfortunately, Indian themselves do not make any effort to learn their own culture.
1: Intakantenu daurbhagyamemi kaladu.
0: What great
1: intakantenu daurbhagyamemi kaladu.
0: What great misfortune can there be than this state of affairs?
1: Ilanti karma bhumi tyaga bhumi yoga bhumi ainatundi Bharatadesham nundi puttinatundi yuvakulaina meeru భారతీయ సంస్కృతిని గుర్తించడానికి ప్రయత్నించలేకపోవటం చేత ఈ విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయిపోతూ వస్తున్నారు. దీనిని ప్రబోధించేటువంటి పెద్దలు కాని పండితులు కాని తల్లిదండ్రులు కాని లేకపోవటమే దీనికి మూల కారణం.
0: దేర్ ఆర్ నో ఎల్డర్స్ స్కాలర్స్
2: ఆర్ టీచర్స్ హు హావ్ బీన్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ కరెక్ట్లీ వాట్ ఇండియన్ కల్చర్ ఈజ్.
1: విద్యార్థి విద్యార్థిని ద్వారా
2: స్టూడెంట్స్ గర్ల్స్
1: ఈ 15 దినములు కూడాను ఈ పవిత్రమైనటువంటి సంస్కృతిని ఆధునికం యొక్క జీవితాన్ని రెండింటిని సమన్వయపరచి సత్యమార్గమును విడుక ధర్మ మార్గమును విసర్జించక న్యాయ మార్గం లోపల మన జీవితాన్ని గడపడానికి తగిన కృషి చేయాలి.
2: డ్యూరింగ్ దీ 15 డేస్ యు మస్ట్ ట్రై టు మేక్ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ ద యూనిక్నెస్ ఆఫ్ అవర్ ఓన్ కల్చర్ అండ్ హౌ టు హార్మోనైజ్ ది ఓల్డ్ కల్చర్ విత్ ద మోడర్న్ ట్రెడిషన్స్.
1: మనకు అధికారం ప్రధానం కాదు.
2: We should not consider authority as very important power.
1: కేవలం కదిలిపోయే మేఘములు.
2: Authority and power is something like a power.
1: దాని నిమిత్తమే మీరు గర్వించనక్కరలేదు.
2: You should never be proud of such things.

0: మనిషిలో క్షణంలో వచ్చి క్షణంలో పోయేటువంటిది ఈ యూత్, యవనం.
1: ద యూత్ ఈజ్ సో ట్రాన్సియంట్, సో మొమెంటరీ, విత్ మినిట్స్ ఇట్ డిసపియర్స్.
0: ఇది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది ఈ యవనం.
1: దిస్ యూత్ కమ్స్ ఇన్ ద మిడిల్ అండ్ గోస్ అవే ఇన్ ద మిడిల్.
0: క్షణభంగురమైనటువంటి యొక్క ఈ యొక్క మధ్య కాలములకు వచ్చేటువంటి యొక్క భవనమును ఆధారం చేసుకుని మనము రస్తు పట్టుకోరాదు.
1: వీ షుడ్ నాట్ రూయిన్ అవర్ ఓన్ లైఫ్ డిపెండింగ్ అపాన్ దిస్ యూత్ అండ్ మిస్యూజింగ్ దట్ పర్టికులర్ టైమ్ ఇన్ ద రాంగ్ వే.
0: ఇది చాలా ఉత్తమమైనటువంటి జీవితము.
1: యూత్ ఈజ్ అ వెరీ సేక్రెడ్
0: పవిత్రమైన కాలము.
1: Most sacred time this is.
0: ఈ కాలాన్ని మనం వ్యర్థం చేసుకోరాదు.
1: We should not waste our time.
0: వ్యర్థమైనటువంటి కాలం తిరిగి మనం సార్థకం చేయించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేదు.
1: Even if you make efforts to sanctify the time which has gone by, you will not be able to succeed.
0: విద్యార్థులారా,
1: we are students.
0: సంస్కృతి విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోండి.
1: Develop faith in your own culture.
0: ధర్మం అనేటువంటిది ఒక దేశములకు, ఒక కాలములకు, ఒక దీనికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు.
1: Righteousness is not confined to a particular nation, to a particular time.
0: దేశ కాల పరిస్థితుల ప్రభావంలో అతీతమైనటువంటిది ఈ భారతీయ సంస్కృతి.
1: Indian culture transcends all the limitations of time.
0: దాని గురించి క్రమక్రమేణ ఈ 15 దినముల లోపల మనం చక్కగా పరిపూర్ణ స్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నించవచ్చు.
1: We will make efforts to understand in all its fullness the Indian culture and its glory.
0: మన వైస్ ఛాన్సలర్ సరాఫ్ ప్రారంభంలో అందరినీ స్వాగతించేటువంటి సమయంలో శరీరమును, ఇంద్రియములను, మనసును, ఆత్మ, దీనిని ఐదింటి యొక్క ప్రభావాన్ని, విశిష్టతను, దాని యొక్క స్వరూపాన్ని వివరించాలని తాను ప్రార్థిస్తూ వచ్చాడు.
1: Our Vice Chancellor Saraf, while welcoming, mentioned that the details and the secrets and subtleties relating to the physical body, the sense organs, the mind and the intellect and the atma.
0: Eenadu nijamuga vidyarthulaku idi athyavasaram.
1: This is extremely necessary for the
0: student. Tanu telusukunaka baita prapanchanni telusukunnataku prayatnistunnadu.
1: Today a student is trying to understand the external world without knowing who he really is.
0: తనను తాను తెలుసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: మేక్ ఎఫర్ట్ టు నో హూ యూ రియలీ ఆర్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: కనుక తన దేహమును, తన మనస్సును, తన ఇంద్రియములను, తన యొక్క ఆత్మతత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ దేర్ ఫోర్ యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో యువర్ ఫిజికల్ బాడీ.
0: జగతిని జీవించువాడు మనుషుడు కావాలి మొదట.
1: ఎ పర్సన్ హూ ఈజ్ లివింగ్ ఇన్ దిస్ ఎర్త్ must first become a human being.
0: Danujula duskrutane nella pagadutundu vaade chavata.
1: He is a fool who goes on describing various other people.
0: Brahmagnanam nerchichita aatmagnanam telusukoruta.
1: After knowing brahmagnana you will be able to also understand the atmagnana.
0: Ee manava jeevitamunu raja baata.
1: This is the royal road to human life.
0: ఈ బాటను మొట్టమొదట మనం గుర్తించాలి.
1: We have to recognize and identify.
0: ఈ బాటను మనం నేర్చాలి.
1: We have to learn.
0: ఈ మాటలో మనం అంకితం కావాలి.
1: We have to become one with this particular thought.
0: ఈ పవిత్రమైన అన్నిటికీ సారమైనటువంటి వేద ఊటను మనం గ్రోలాలి.
1: We have to drink the nectar and sweetness and the root of everything in the వేద.
0: ఈ పవిత్రమైనటువంటి కాలమును పవిత్రమైన భావముల చేత మన హృదయాలు నింపుకొని
1: during these 15 days we have to fill our hearts with sacred thoughts.
0: ఈ విద్యార్థి విద్యార్థిని అందరి కొడను విశాలమైన భారతదేశమందు దీని యొక్క ప్రచార ప్రబోధములకు తగినటువంటి కృషి చేయాలి.
1: The students, both boys and girls, should undertake to spread the true meaning of the culture to the entire country.
0: అన్నింటికంటే ముఖ్యము భక్తి. భక్తి, దైవ భక్తి అత్యవసరం.
1: Devotion is the most important thing and the very basis of
0: daiva bhaktiye lekundina manam denini kudunu manam sadhinchalemu.
1: Without devotion to God you cannot achieve anything.
0: Nenu sadhistunnanu, nenu sadhi, idi kevalam ahankaram yokka vikara swaroopame.
1: Many a time you think that you have been able to achieve many things. It is only a perversion of your own human thinking.
0: Atmavishwasanni manam avruddhi parchukovali.
1: You have to develop confidence in self.
0: ఆత్మవిశ్వాసాన్ని మనం బలపరుచుకున్నప్పుడు ఇంకా అన్ని కూడా మనం సాధించినటువంటి వారం అవుతాం.
1: Once you have self confidence, everything will be added unto you.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ది 34th అండ్ ఫైనల్ డిస్కోర్స్ ఆన్ గీత, భగవాన్ డెలివర్డ్ ఆన్ 16th సెప్టెంబర్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ ఎక్స్పౌండ్స్ ది ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ కాయ బాడీ, కర్మ వర్క్ అండ్ ధర్మ రైటియస్నెస్. He also revisits and re-emphasizes some of the important verses of Gita. Sri Bhagavan Vacha.
1: Karmanu vandini manushya loke jagattu brahmamayamu.
2: The world is full of Brahman.
1: Brahmamayamaina jagattu karmamayamu.
2: Such a world which is full of Brahman is also saturated with action.
1: Srishti anunade karma.
2: Creation itself is associated with action.
1: Kanuka dehane dehame karma.
2: Therefore body itself is as good as action.
1: Karma naga jeeva shaktiye.
2: Action refers to the power of life.
1: Jeeva shakti upadhule dehamulu.
2: The manifestations of this power of life is bodies.
1: Upadhulnu dharinchatam chetane dehamunaku karma ani peru.
2: As it has worn these bodies, it has been described as action.
1: Karma anusaramga dehamulu yerpaduchunnavi.
2: Bodies are forming on the basis of action performed.
1: Ee karmala yokka phalitamunu anubhavinche nimittamai kayamulu dharistunnayi.
2: We are taking human bodies in order to enjoy the fruits of action.
1: Kanukane karmanu vandini manushyaloki.
2: Therefore it is said that I am bound binding human beings by action.
1: Manushyattam anaga kevalamu mumuchchottamto koodinatundidi maatrame kaaka కర్మతో అనుబంధమైనటువంటిది కూడాను మనము గుర్తించాలి.
2: When we think of humanity, we have to think humanity as associated not merely with liberation of action, but also with action.
1: మానవత్వము కర్మపూరితమైనటువంటిది.
2: Humanity is associated essentially with action.
1: తాను పూర్వము చేసినటువంటి కర్మ యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై తాను దేహమును ధరిస్తున్నాడు.
2: A person gets a human body in order to enjoy the fruits of actions performed in the earlier
1: body. తర్వాత కర్మ అనగా దేహం అనే దీని యొక్క అర్థం.
2: The sum and substance of this is action means body.
1: కర్మక్షేత్రం అనగా దేహమే.
2: The field of action also is body.
1: ధర్మక్షేత్రం అనగా బ్రహ్మమే.
2: The field of dharma is Brahman.
1: దేశ కాలములు ప్రకృతి వికారములు.
2: The time and place are associated with nature.
1: సమస్తము కూడాను కర్మము యొక్క ఫలితములే.
2: All the things are the result of action.
1: కనుకనే తస్మై నమః కర్మణే అని మొదలు కర్మకు నమస్కరించాలని ఉపనిషత్తు చెప్తూ వచ్చింది.
2: That is the reason why Upanishads have declared offer your prostrations to karma.
1: మంచి కాని చెడ్డ కాని.
2: Be it good or bad.
1: పాపం కాని పుణ్యం కాని.
2: Be it sin or virtue.
1: ఇవి రెండు కూడాను భగవత్ విభూతులే.
2: These are all manifestations of the powers of the Lord.
1: కనుకనే యోగి అయినటువంటి వాడు మంచి చెడ్డలను లక్ష్యం చేయక ఏది లభించినప్పటికీ అది భగవత్ విభూతిగానే భావించి తాను అనుభవించటకు సిద్ధముగా ఉంటాడు.
2: దట్ ఈస్ ద రీజన్ వై ఏ యోగి వితౌట్ కేరింగ్ వెదర్ ఇట్ ఇస్ ఎ గుడ్ థింగ్ ఆర్ ఎ బ్యాడ్ థింగ్ ఈస్ యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ టు హిమ్ యాజ్ ద విష్ ఆఫ్ ద లార్డ్.
1: కర్మను ఆచరించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యంగా గుర్తిస్తాడు.
2: హీ కన్సిడర్స్ పర్ఫార్మింగ్ యాక్షన్ యాజ్ హిస్ ప్రైమరీ డ్యూటీ.
1: ఈ కర్మాచరణ జన్మ సార్థకత కోసం.
2: Performing action is to sanctify one's life.
1: ఈ జన్మ సార్థకము భగవత్ అనుగ్రహం చేతనే లభిస్తుంది.
2: For getting sanctifying the capacity to sanctify life we can get by grace of God.
1: భగవత్ వాగామృతం చేతనే ఇది లభిస్తుంది.
2: ఓన్లీ బై ది టీచింగ్స్ ఆఫ్ ద లార్డ్ వన్ కెన్ గెట్ ఇట్.
1: కనుకనే మొట్టమొదట దీనికి భగవద్గీత అని ఒక పేరు వచ్చింది.
2: దట్ ఈస్ ది రీజన్ వై దిస్ పర్టికులర్ స్క్రిప్చర్ హెస్ గాట్ ద నేమ్ భగవద్గీత.
1: గీత అనగా పాట.
2: గీత రెఫర్స్ టు సాంగ్.
1: ఎవరి పాట? భగవంతుడు పాడే పాట.
2: హూ సాంగ్ ఈస్ దిస్? ఇట్ ఇస్ ది సాంగ్ ఆఫ్ ద లార్డ్.
1: ఈ పాటను విన్న వారికి దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి అని నిర్ణయించింది.
2: ఇట్ హెస్ ఆల్సో ఎస్టాబ్లిష్ దాట్ ఫర్ పీపుల్ హూ లిసన్ టు దిస్ పర్టికులర్ సాంగ్ దే విల్ బి ఏబుల్ టు ఓవర్కమ్ ది గ్రీఫ్.
1: ఈ పాట రుద్రభూమి యందు భద్రభూమి యందు సర్వత్రా పాడేటువంటి పాట కనుకనే ఇవి రెండు కూడా విభూతుల యొక్క లక్షణాలే అని కూడా నిరూపించింది.
2: వెదర్ ఇట్ ఇస్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆర్ ఇన్ ఎ ఫీల్డ్ అదర్వైజ్ దిస్ సాంగ్ ఈజ్ సంగ్.
1: సదకర్మ భగవత్ ప్రీత్యార్థమని మనం ఏమి చేసినప్పటికీ భగవత్ ప్రీతి. గీత అనగా పాట.
2: గీత రెఫర్స్ టు సాంగ్.
1: ఎవరి పాట? భగవంతుడు పాడే పాట.
2: హూ సాంగ్ ఈస్ దిస్? ఇట్ ఇస్ ది సాంగ్ ఆఫ్ ద లార్డ్.
1: ఈ పాటను విన్న వారికి దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి.

0: ప్రీత్యార్థమని, మనం ఏమి చేసినప్పటికీ భగవత్ ప్రీత్యార్థంగా చేసినప్పుడే అది యోగంగా మారుతుంది.
1: వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ వెన్ దే ఆర్ ఆఫర్ టు గాడ్ ఇట్ బికమ్స్ యోగ.
0: తిరుత్తుండాళ్వార్ ఒక విషయాన్ని హెచ్చరించాడు.
1: తిరుత్తుండాళ్వార్ హ్యాస్ వార్న్ ఆర్ కాషన్డ్ అబౌట్ ఎ పర్టికులర్ థింగ్.
0: ఈశ్వర నా ఆత్మనే నీవు.
1: హీ సెడ్ దట్ ఓ లార్డ్ ఈశ్వర యు ఆర్ మై ఆత్మన్.
0: నా బుద్ధియే నీ అర్ధాంగి అయిన పార్వతి.
1: మై ఇంటెలిజెన్స్ ఈజ్ యువర్ వైఫ్.
0: నా దేహమే నీ ఇల్లు.
1: మై బాడీ ఈజ్ యువర్ హౌస్.
0: నా నిత్య జీవితంలో ఆచరించేటువంటి సర్వకర్మలు కూడాను నీ పూజా విధానములు.
1: ఆల్ ది యాక్షన్స్ ఐ పర్ఫార్మ్ యాజ్ మై రొటీన్ డ్యూటీస్ ఆఫ్ ద డే దే ఆర్ ఆల్ ఆఫరింగ్స్ అండ్ వర్షిప్.
0: నా ప్రాణములు నీ గణములు.
1: మై లైఫ్ బ్రెత్ ఇట్సెల్ఫ్ ఈజ్ యువర్ ప్రేయర్.
0: నేను ఎక్కడ సంచరించినప్పటికీ నీ ప్రదక్షిణే.
1: Wherever I just go about, that is circumambulating yourself.
0: నా మాటలన్నీను నీ మంత్రములే.
1: Whatever word I utter, these are all
0: నా చర్యలన్నీను నీ పూజలే.
1: All my actions are worship for
0: you. ఈ విధముగా సర్వేంద్రియముల యొక్క చైతన్యములను భగవత్ అర్పితము గావించడం చేతనే తాను గొప్ప యోగిగా మారిపోయాడు.
1: He became a great yogi by offering all the actions performed by the sense organs as worship to the Lord.
0: మానవుడు చేసేటువంటి సర్వ కర్మలు కూడాను భగవత్ అర్పితముగా చేసినప్పుడు ఇది అనాసక్తి కర్మగా రూపొందుతుంది.
1: When man performs all actions as an offering to God, it becomes anasakti yoga.
0: అనాసక్తి యోగమునందే పవిత్రమైనటువంటి ఆత్మతత్వం ఇమిడి ఉన్నదని గుర్తించారు యోగులు.
1: Yogis have recognized that in anasakti yoga all the greatness is inherent.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: One small example.
0: అర్జునుడు భగవత్ ఆజ్ఞను శిరసావహించి యుద్ధమును ఆచరించాడు.
1: Obeying the commands of the Lord, he has fought in the battlefield.
0: మామను స్మరియుజ్జచ అన్నాడు. నన్ను స్మరించుచునే నీవు యుద్ధము చేయమన్నాడు.
1: He has commanded, thinking continuously of me, you fight in the
0: ఏది చేసినా నాకు అర్పితమైనటువంటి భావంతో నీవు చేయమన్నాడు.
1: Whatever you do it as an offering to me. This was the command.
0: ఆ విధమైనటువంటి అర్పితము నాకు ప్రీతికరమవుతుంది అన్నాడు.
1: This particular offering I like.
0: భగవత్ ప్రీతి లేకుండా భక్తుడు ఏ విధమైనటువంటి యొక్క గమ్యతను చేరుకొనలేడు.
1: Without having love of the Lord, no devotee would be able to reach
0: the goal. భగవంతుని ప్రసన్నం చేయటమే భక్తుని యొక్క లక్షణము.
1: The most important goal of a devotee is to please the Lord.
0: భగవంతుని తృప్తిపరచటమే భక్తుని యొక్క ప్రధాన కర్తవ్యము.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ఎ డివోటీ ఇస్ టు సాటిస్ఫై ద లార్డ్.
0: కనుక నీ కర్తవ్యాలను నిర్వర్తించమని, నా ఆజ్ఞను శిరసావహించమని బోధించాడు కృష్ణుడు.
1: కృష్ణ హస్ టాట్ పర్ఫార్మ్ యువర్ డ్యూటీస్, ఒబే మై కమాండ్స్.
0: ఈ విధమైనటువంటి ఆజ్ఞను శిరసావహించి యుద్ధము ఆచరించినప్పుడు ఈ యుద్ధమే ఒక యజ్ఞంగా రూపొందింది.
1: Obeying the commands of the Lord, when he fought in the war, it itself became a yagna.
0: Kani Dakshudu yagnamuto prarambhinchadu.
1: On the other hand, Daksha wanted to do yagna.
0: Ishwarunni tiraskarinchadu.
1: He disobeyed and disrespected Ishwara.
0: Rishula aagnanu kudanu ullanghinchadu.
1: He disobeyed and violated the commands of rishis.
0: Mamakara ahankaram cheta yagnam prarambhinchadu.
1: With a sense of egoism and attachment he commenced the yagna.
0: Ee ahankara tattvam aneetundi idu oka yuddham ga maaripoyindi.
1: This egoism converted the yagna into a battle.
0: Bhagavat aagnate yuddhamu aacharinchinatvanti krishnuni arjunniki adi yagnam ga maaripoyindi.
1: Fighting became yagna for Arjuna who obeyed the command and fought in the battle.
0: Bhagavat aagnanu ullanghinchi aacharinchinatvanti oka yagnamu yuddhamu ga maaripoyindi.
1: For yagna which is performed violating the commands of the Lord, it became a battle.
0: Kanuka edi yuddhamu edi yagnam.
1: What is the war and what is yagna?
0: భగవత్ అర్పితము గావించినటువంటి సమస్త కర్మలు కూడాను యజ్ఞముగానే రూపొందుతాయి.
1: ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ది లార్డ్ విల్ బికమ్ యజ్ఞ.
0: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి
1: వయలేటింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్,
0: శాస్త్ర విరుద్ధమైనటువంటి ప్రవర్తనలో ప్రవేశించి,
1: యాక్షన్స్ అండర్ టేకన్ వయలేటింగ్
0: అహంకార ఆడంబరముల చేత కర్మలు ఆచరించి,
1: యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ ఈగోయిజం.

0: pomposity,
1: రాగద్వేషములను విజృంభింపజేసినప్పుడు,
0: when he allows his own hatred and attachment,
1: యజ్ఞమైనప్పటికీ యుద్ధంగానే మారుతుంది.
0: Even if it is yajna, it becomes a war and a battle.
1: తన హృదయమునందున్నటువంటి యొక్క పరితాపమునే బహిర్ముఖమైనప్పుడు ఇది ఒక విధమైనటువంటి యొక్క వాదోపవాదములుగా రూపొందుతుంది.
0: When the anguish which is in the person takes the form of a word, it becomes an argument and counter argument.
1: కనుకని నా ఆజ్ఞను తిరసావహించి నీవు ఈ దేహాత్మ భావమును దూరం చేసుకోమన్నాడు.
0: Obeying my command, remove yourself from the aspect of body consciousness or identifying oneself with body.
1: అర్జున, మలమూత్ర దుర్గంధ మాంస రక్తముతో కూడిన
0: this particular body full of mucus and
1: క్షణికమైనటువంటి దేహము నీవు కాదు.
0: You are not this body which is very temporary and transient.
1: సాక్షిభూతుడైనటువంటి ఆత్మనే నీవు.
0: You are only the witness which is in the form of ఆత్మన్ ఇన్సైడ్ యూ.
1: కేవలము 6 అడుగులు ఎత్తుగలిగినటువంటి యొక్క దేహం ఈ అష్టపంజరము నీవు కాదు.
0: This particular physical frame which is 6 feet tall, this is not yourself.
1: విశ్వాత్మక స్వరూపుడవు నీవు.
0: You are a cosmic personality.
1: చావు పుట్టుకలతో కూడినటువంటి ఈ శరీరము నీవు కాదు.
0: This body which is subject to death and birth, you are not this body.
1: జనన మరణములు లేని శాశ్వత స్వరూపుడవైనటువంటి ఆత్మవే నీవు.
0: You are ఆత్మన్ which is birthless and deathless.
1: కాలము యొక్క చెప్పు చేతులలో కర్మలాచరించేటువంటి యొక్క క్షుద్ర స్వరూపుడు నీవు కాదు.
0: యు ఆర్ నాట్ సచ్ ఎ మీన్ పర్సన్ హూ ఈజ్ సబ్జెక్ట్ టు ది యాక్షన్స్ సబ్జెక్ట్ టు ది ప్యాసేజ్ ఆఫ్ టైమ్.
1: కాలమును చప్పరించేటువంటి కాయమును ధరించినటువంటి కాంతి స్వరూపుడు నీవు.
0: యు ఆర్ ది వెరీ ఎఫల్జెంట్ ఫారం విచ్ హెస్ కాంకర్డ్ అండ్ విచ్ హెస్ మాస్టర్డ్ ఇట్సెల్ఫ్.
1: ఈ అనిత్య నిత్యం యొక్క తత్వాన్ని బోధించి
0: టీచింగ్ దిస్ పర్టికులర్ డిస్క్రిమినేషన్ ఆఫ్ పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్,
1: జ్ఞానాజ్ఞానముల యొక్క తత్వమును విచారించమని,
0: ఆస్కింగ్ టు ఎన్క్వైర్ ఇన్ టు విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్,
1: ఈ నిత్యానిత్య సత్యమును గుర్తించమని,
0: ఆస్కింగ్ టు రికగ్నైజ్ ది డిస్క్రిమినేట్ అండ్ డిస్క్రిమినేట్ బిట్వీన్,
1: అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కాగలవని,
0: బిట్వీన్ ట్రూత్ అండ్ అన్ట్రూత్ దెన్ ఓన్లీ విల్ బికమ్ స్థితప్రజ్ఞ,
1: సుఖ దుఃఖములను సమత్వంగా భావించమని,
0: ఆస్కింగ్ టు ట్రీట్ ఈక్వలీ సారో అండ్ జాయ్,
1: నిందాస్తుతులు దేహమునకే గాని ఆత్మకు కావని,
0: సెన్షన్ అండ్ ప్రైజ్ ఆర్ అసోసియేషన్ విత్ ద బాడీ అండ్ నాట్,
1: లాభ నష్టములు కర్మలతో కూడినటువంటివే కాని కాంతికి సంబంధించినవి కావని,
0: ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ అసోసియేటెడ్ విత్ యాక్టివిటీ అండ్ నాట్ విత్ ది ఆత్మ,
1: ఇంటి సమత్వమైన చిత్తమును అభివృద్ధి పరచుకోమని,
0: ఆస్కింగ్ హిమ్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్నెస్,
1: అప్పుడే నీ కర్తవ్యంలో సార్థకతను సాధించగలవని,
0: దెన్ ఓన్లీ యుడ్ బి ఏబుల్ టు అచీవ్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ యువర్ యాక్షన్.
1: ఈ విధముగా అనేక విధములుగా కూడాను ఈ నిత్యానిత్య విషయ పరిశీలన యందు ఆ అర్జునుడిని ప్రవేశపెట్టాడు.
0: ఇన్ దిస్ వే హీ ఇంట్రడ్యూస్డ్ అర్జున ఇన్ టు ది డిస్క్రిమినేషన్ ఆఫ్ ట్రూత్ అండ్ అన్ ట్రూత్, పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్ థింగ్స్ ఇన్ నంబర్ ఆఫ్ వేస్.
1: కనుకనే దైవము ఒక్క దేహముతో మాత్రమే కూడిన వాడు కాదని,
0: therefore God is not associated with body alone,
1: ఇది ఉపాధులతో కూడినటువంటి ఒక శక్తి కాదని,
0: God is not a power which is associated with only attribute,
1: సర్వత్రా ఉండినటువంటి ఒక సమతత్వం అని,
0: this is a principle which is all pervasive and omniscient,
1: ఇది కేవలం దేవకి వసుదేవులకు పుట్టినటువంటి దేహం కాదని,
0: this particular body is not merely born of Devaki and Vasudeva,
1: దశరథ కౌరవులకు కౌశల్యకు జన్మించినటువంటి వాడు కాదని,
0: దిస్ ఇస్ నాట్ ది బాడీ విచ్ ఇస్ బోర్న్ ఆఫ్ దశరథ అండ్ కౌశల్య,
1: ఈ ఉపాధి మాత్రమే నీకు ఆదర్శప్రాయంగా నిరూపించుచున్నదని,
0: దిస్ బాడీ ఈజ్ ఓన్లీ హోల్డింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ యూ అండ్ మోడల్ ఫర్ యూ,
1: దైవత్వం సర్వత్వం అయినటువంటి ఆత్మతత్వం అని,
0: ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్ అండ్
1: పదే పదే బోధిస్తూ వచ్చాడు.
0: రిపీటెడ్లీ అగైన్ అండ్ అగైన్ దిస్ హెస్ బీన్ టాట్ టు హిమ్.
1: అందువల్లని అర్జున, నేను ఈ భగవద్గీతను పూర్వం సూర్యునకు బోధించాను.
0: దట్ ఈస్ వై హీ అడ్రస్ అర్జున అండ్ సెడ్ వెల్ అర్జున, ఐ హావ్ టాట్ దిస్ భగవద్గీత ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ టు
1: సూర్యు, ద్వారా మనువు వినగలిగాడు.
0: ఫ్రమ్ సన్ గాడ్ మను హర్డ్,
1: మనువు నుంచి ఇచ్చుకుడు విన్నాడు.
0: ఇచ్చుక కేమ్ టు నో ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ ఫ్రమ్
1: అక్కడ నుంచి రాజయోగుల ప్రవేశమైంది.
0: ఫ్రమ్ దెమ్ ఆన్వర్డ్స్ ది రాయల్
1: క్రమక్రమేణ ఇది అడుగున పడింది.
0: స్లోలీ అండ్ గ్రాడ్యువలీ దిస్ వాస్ హిడెన్.
1: నాడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క జ్ఞానమును నీకు ఉపదేశిస్తున్నానన్నాడు.
0: టుడే సచ్ ఎ సీక్రెట్ నాలెడ్జ్ ఐఎమ్ టీచింగ్ యూ, హీ టోల్డ్ అర్జున.
1: ఈ విషయం లోపల అర్జునుకు అనేక విధమైనటువంటి సందేహములు మనసులో చేరాయి.
0: When he heard this, Arjuna got a number of doubts in his mind.
1: సూర్యుడు ఏనాటి వాడు, కృష్ణుడు ఏనాటి వాడు, ఈనాటి కృష్ణుడు ఆనాటి అరుగు సూర్యునికి ఏ విధంగా బోధించాడు అని కొంత ఆలోచనలో మునిగాడు.
0: He began thinking, how sun is an ancient one, Krishna is only a recently born one, how could Krishna teach to sun who is the ancient one?
1: Arjuna, నీ సందేహం నాకు తెలుసు.
0: Krishna immediately said, well Arjuna, I know your doubt.
1: మనసు నెరిగిన మాధవుడు కనుక అతని చిరునవ్వు చేత, అర్జున ఈ దేహం మాత్రమే నేను కాదు.
0: He said with a smile, as he knows all the minds and all the hearts, well Arjuna, I am not this particular body.
1: నా నేను అజుడు.
0: I am one who does not have birth.
1: సర్వంతర్యామి.
0: I am omniscient.
1: సర్వజ్ఞుడను.
0: I am omnipresent.
1: దేశ కాలమునకు ఏమాత్రం కూడాను బద్ధుడు కానటువంటి వాడను.
0: I transcend all the time and place and space.
1: సర్వకాలములు యందు కూడాను నేనున్నాను.
0: I exist in all times.
1: కేవలం కాయమును మాత్రమే నీవు ప్రమాణంగా తీసుకుని ఈ ద్వాపర యుగమునకు చెందినటువంటి వాడుగా నీవు భావిస్తున్నావు.
0: బేసింగ్ యువర్ థాట్స్ ఆన్ మై బాడీ, యు ఆర్ థింకింగ్ దట్ ఐ బిలాంగ్ టు ద్వాపర ఏజ్.
1: యుగములన్నీ నాలోనే ఉన్నవి.
0: ఆల్ దీస్ ఏజెస్ అండ్ ఆల్ దీస్ ఏన్స్ ఆర్ ఇన్ మై సెల్ఫ్.
1: కనుక ఈ దేహమునకు ఆ కాలమునకు సంబంధం ఏమాత్రం కూడా జమకట్టకు.
0: డు నాట్ ట్రై టు ట్యాగ్ ఆన్ దిస్ పర్టికులర్ బాడీ టు ద టైమ్ ప్రిన్సిపల్.
1: కాయము మారుతుండవచ్చు.
0: బాడీ మే బి చేంజింగ్.
1: ఆ కాలమునందు నేను ఆయా కాలమును కాయములను ధరించి కర్మాచరణ నిమిత్తమై నేను ఇందులో ఉద్భవిస్తున్నాను.
0: అట్ డిఫరెంట్ టైమ్స్ ఐ టేక్ డిఫరెంట్ బాడీస్ అండ్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి అర్జునుడు దైవత్వం యొక్క సర్వజ్ఞత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకున్నాడు.
0: ది మూమెంట్ హీ హర్డ్ దిస్ పర్టికులర్ థింగ్, హీ రికగ్నైజ్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: సర్వజ్ఞత్వం అర్థం చేసుకోవటం అందరికీ సాధ్యం కాదు.
0: ఆల్ పీపుల్ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఆమ్నిసియన్స్ ఆఫ్ గాడ్.
1: కేవలము బాహ్యమైనటువంటి చర్యను ఆధారం చేసుకుని,
0: బేస్డ్ అపాన్ ఎక్స్టర్నల్ యాక్షన్స్ ఆఫ్ ద లార్డ్,
1: ఈ బాహ్య కర్మలను మాత్రమే మనం లక్ష్యం ఉంచుకొని,
0: కీపింగ్ అన్ వ్యూ ఓన్లీ ది ఎక్స్టర్నల్ యాక్షన్స్,
1: దీని యొక్క భవిష్యత్తును మనము ఆలోచిస్తున్నాము.
0: విల్ బి థింకింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ డివైన్ ప్రిన్సిపల్.
1: కాదు కాదు, నీవు విశాల హృదయుడై అభివృద్ధి కావాలి అన్నాడు.
0: ఈ సే కమాండెడ్ డెవలప్ ఎ బ్రాడ్ మైండ్ అండ్ దెన్ డెవలప్ యువర్ సెల్ఫ్.
1: మొదలు నీవు వ్యక్తితో ప్రారంభం కా.
0: యు స్టార్ట్ విత్ ఇండివిజువల్ పర్సనాలిటీ.
1: ఈ వ్యక్తిత్వం నుంచి సమాజంలో ప్రవేశించు.
0: ఫ్రమ్ ఇండివిజువల్ టు సొసైటీ యు ఎంటర్.
1: నిరంతరము కూడా నీ వ్యక్తిత్వంలోనే నీ జీవితం నిరంతరంగా చేయించుకునకు.
0: డూ నాట్ వేస్ట్ యువర్ ఎంటైర్ లైఫ్ థింకింగ్ ఆఫ్ ఓన్లీ ఎన్ ఇండివిజువల్.
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది కేవలము ఒక రూపనామముతో మాత్రమే కూడి ఉంటాయి.
0: ఇండివిజువాలిటీ ఆర్ పర్సనాలిటీ ఆర్ అసోసియేటెడ్ విత్ నేమ్ అండ్ ఫామ్.
1: రూపనామములకు అతీతమైనటువంటి ఒక విశాల తత్వాన్ని నీవు చేరాలి.
0: యూ హ్యావ్ టు రీచ్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విత్ ట్రాన్సెండ్స్ నేమ్ అండ్ ఫామ్.
1: అక్కడి నుంచి సర్వాత్మభావమైనటువంటి ఒక ధర్మస్వరూపాన్ని నీవు అనుభవించాలి.
0: యూ షుడ్ దెన్ ఎక్స్పీరియన్స్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ధర్మ.
1: ఇప్పుడు నీవు ద్వైతంతోనే ఉండటం చేత నీ యొక్క జీవితము కేవలం ఒక విధమైన ద్వంద్వంతో కూడి ఉంటుంది.
0: యాజ్ యు ఆర్ సింప్లీ అసోసియేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ డ్యూయాలిటీ, యువర్ లైఫ్ ఈజ్ ఆల్సో మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్.
1: ఈ ద్వైతం నుంచి విశిష్టాద్వైతంలో ప్రవేశించు.
0: ట్రావెల్స్ ఫ్రమ్ ద్వైత టు విశిష్టాద్వైత.
1: విశిష్టాద్వైతం నుంచి అద్వైతమే నీ గమ్యంగా భావించు.
0: కీప్ అద్వైత యాజ్ గోల్ ఫ్రమ్ విశిష్టాద్వైత.
1: కనుకని బుద్ధుడు కూడాను వేదము యొక్క విషయం తెలియకపోయినప్పటికీ వేదము యొక్క భావములను, వేదము యొక్క ఆశయాలను తాను ఆచరించి నిరూపించాడు.
0: బుద్ధ మైట్ నాట్ హ్యావ్ టోల్డ్ ఎనీథింగ్ అబౌట్ వేద, బట్ ద ఫీలింగ్స్ అండ్ ద ఇన్నర్ స్పిరిట్ ఆఫ్ వేద హీ ఎక్స్పీరియన్స్ అండ్ హీ డెమోన్స్ట్రేటెడ్.
1: బుద్ధం శరణం గచ్చామి అన్నాడు మొట్టమొదట.
0: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ హీ సెడ్ బుద్ధం శరణం గచ్చామి.
1: ఇది కేవలము వ్యక్తిగతమైనటువంటిది.
0: దిస్ ఈజ్ ఇండివిజువలిస్టిక్.
1: క్రమక్రమేణ సంఘం శరణం గచ్చామి అన్నాడు.
0: Gradually he mentioned sangham saranam gacchami.
1: Kevalamu vyaktigatamainatunti yokka bhavamulu idi sankuchitamainatunti bhavamuluga untayi.
0: Feelings associated with individual and personal, they are merely selfish and narrow.
1: Ee sarvasvam ga nivu bhavinchaddu.
0: You should not consider this as all.
1: Samudramulo ye niti bindu vantido idi.
0: It is something like a drop in the ocean.
1: Kanuka sangham saranam gacchami, నీ సంఘం లోపల ఒక సంఘ స్వరూపుడుగా నీవు విశాల హృదయాన్ని ఏర్పరచుకోమన్నాడు.
0: దేర్ఫోర్ హీ కమాండెడ్ యు డెవలప్ ఎ హార్ట్ విత్ ఎ బ్రాడ్ మైండెడ్నెస్ విత్ ఇన్క్లూడింగ్ ఎంటైర్ సొసైటీ విత్ ఇన్ యువర్ స్కోప్.
1: సంఘమునకు రూపము లేదు.
0: సొసైటీ డస్ నాట్ హ్యావ్ ఎ ఫార్మ్.
1: కేవలం వ్యక్తుల యొక్క సమూహమే సంఘం.
0: సొసైటీ కన్సిస్ట్ ఆఫ్ ఇండివిజువల్స్.
1: కనుక వ్యక్తిత్వం అనేటువంటిది అనేకత్వంగా చేరినప్పుడే ఇక్కడ సంఘము అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తుంది.
0: వెన్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ జాయిన్ టుగెదర్ ఇట్ బికమ్స్ సొసైటీ.
1: లైఫ్ ఇంటూ యూనిట్, ఒక విశాలమైనటువంటి ఆత్మతత్వాన్ని చేసుకున్నప్పుడు ఎంతో విశాలమైనటువంటి తత్వంగా రూపొందుతుంది.
0: వెన్ లైఫ్ ఈజ్
1: ఇన్ఫినిటీ అన్నారు. లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ,
0: లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ, ఇట్ బికమ్స్ వెరీ బ్రాడ్ అండ్ ఇట్ బికమ్స్ డివినిటీ.
1: ఇది దైవత్వం.
0: దిస్ ఈజ్ డివినిటీ, దిస్ ఈజ్ దైవత్వం.
1: కనుకని సంఘం శరణం గచ్చామి, నీవు సంఘములో విశాలమైనటువంటి హృదయుడుగా కమ్మన్నాడు.
0: దేర్ఫోర్ హి సెడ్ ఇన్ ది సొసైటీ యు డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: అయితే ఈ సంఘము ఏదో కొంత గుంపుతో మాత్రమే కూడి ఉంటాది.
0: దిస్ సొసైటీ మే కన్సిస్ట్ ఆఫ్ ఎ ఫ్యూ ఇండివిజువల్స్.
1: ఒక దేశము సంఘము మరొక దేశములకు సంఘములకు ఏమాత్రము సంబంధం ఉండదు.
0: సొసైటీ ఇన్ ఎ పర్టికులర్ కంట్రీ మే బి డిఫరెంట్, ఇట్ మే హావ్ నథింగ్ టు డూ విత్ సొసైటీ.
1: ఒక పేరుతో ఉండినటువంటి సంఘము మరొక పేరుతో ఉండినటువంటి సంఘానికి సంబంధం ఉండదు.
0: A society by a particular name may have anything to do with society by another name.
1: కనుక సంఘము కూడాను ఒక విధమైనటువంటి యొక్క హద్దులు ఉంటుంటాయి.
0: There are limits even for society.
1: ఈ హద్దుతో కూడినటువంటి చేరినటువంటి ఈ సంఘములు అంత గొప్పవి కాదు.
0: Do not consider the society which has limits as very great.
1: కనుకని సర్వాత్మ భావమును ధరించినటువంటి యొక్క ధర్మం శరణం గచ్చామి అన్నాడు.
0: Therefore he said, take shelter in dharmam which has got a very broad connotation.
1: Dharayatiti dharmaha, jagatune dharinchinatvanti ee dharmam.
0: Dharmam refers to the one which has borne the entire world.
1: Dharmam ante emiti aneetvanti manam kontha vicharisthe aa padarthum yokka gunami.
0: When we try to find out the meaning of dharmam,
1: ee padarthum yokka gunamu.
0: Dharmam refers to the nature of the object. Which object?
1: Parartham yokka guna gunamu idi yokka yadartham.
0: The real meaning of dharmam is the attributes of paramatma.
1: Parartame ee yokka vastuvu.
0: Parartham refers to this particular object.
1: Ade parabrahma tattvam.
0: This is the very principle of parabrahman.
1: Parabrahma tattvamunu aadharamuga chesukunnade dharmam.
0: Dharma is based upon parabrahma tattva.
1: Mayopadi mayopadi bhagavantudani antaru kaani kaadu, dharmopadi bhagavantudu.
0: It is said that God has the body of maya, but he doesn't have the
1: Kanukane
0: body.
1: Kanukane krishnudu dharma samsthapanaarthaya sambhavami yuge yuge annadu.
0: Dharma is the body of God, and therefore he has just said, for establishing dharma I come again and again.
1: Kanukane dharma swaroopudu bhagavantudu.
0: God is the very form of dharman.
1: Kanuka dharmam anaga vishalamainatvanti oka daivatvanni nirupincheetvanti dharmam.
0: Dharmam is one which proves broad nature and aspects of divinity.
1: Kana నీవు ఈ వ్యక్తిత్వం నుండి కొంతవరకు కూడాను దివ్యమైనటువంటి భావములో ప్రవేశించమని చెప్పాడు కృష్ణుడు.
0: కృష్ణ హాస్ కమాండెడ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ పర్సనల్ ఇండివిజువాలిటీ.
1: ఈ దేహమును మాత్రమే నీ లక్ష్యం నందు ఉంచుకోకు.
0: డూ నాట్ కీప్ దిస్ బాడీ యాజ్ ది ఎంటైర్ బేసిస్.
1: ఇది కేవలము నీ దృశ్యమునకు కనిపించేటువంటి ఒక ఉపాధి.
0: దిస్ ఇస్ ఓన్లీ ఎ ఉపాధి విచ్ యూ కెన్ సీ త్రూ యువర్ మార్టల్ ఐ.
1: నీ దృష్టిని విశాలము గావించుకోమన్నాడు.
0: బ్రాడన్ యువర్ విజన్ హీ కమాండెడ్.
1: దృష్టి బ్రహ్మమయమైనప్పుడే జగత్తు సర్వమయమైపోతుంది.
0: వెన్ ది విజన్ బికమ్స్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్ అండ్ ది ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ ఫుల్.
1: లేక నీ దృష్టి ధర్మమయమైనప్పుడే బ్రహ్మము సర్వమయమైపోతుంది.
0: వెన్ యువర్ విజన్ ఈజ్ ఫుల్ ఆఫ్ ధర్మం, ది ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ బ్రహ్మ ఫర్ యూ.
1: జగత్తును బ్రహ్మమయంగా నీవు చూడాలనుకున్నప్పుడు నీ దృష్టిని ధర్మమయం చేసుకోమన్నాడు.
0: ఇఫ్ యూ వాంట్ టు సీ ది ఎంటైర్ క్రియేషన్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ, యువర్ విజన్,
1: నీ ధర్మం ఏమిటి?
0: యువర్ విజన్ మస్ట్ బి
1: వ్యక్తిగతంగా నీవు క్షత్రియుడవు.
0: ఇండివిజువలీ పర్సనలీ యు ఆర్ క్షత్రియ.
1: ఈ క్షత్రియత్వములకు తగినటువంటి కర్తవ్యము యుద్ధమే.
0: Fighting and waging a war is
1: neevu kaalun thruki kayyanni teeskonakkaraledu.
0: You need not invite battle.
1: Kauravule nee kaalun thruki kayyaniki siddham ayyaru.
0: It is the Kauravas who have declared a war against you.
1: Kanuka nenu neeku aagnapinchetuvantidi nee kartavyanni nirvartinchavannadu.
0: My only command is you follow your duty.
1: Ee kartavyanni నా యొక్క ఆజ్ఞను శిరసా వహించి నీవు చెయ్యాలి అన్నాడు.
0: ఈవెన్ వైల్ పర్ఫార్మింగ్ యువర్ డ్యూటీ, ఒబేయింగ్ మై కమాండ్ యు పర్ఫార్మ్ యువర్ డ్యూటీ.
1: ఈ ధర్మము యొక్క స్వరూపాన్ని కూడా నిరూపించాడు.
0: He has also proved the very form of dharma.
1: Arjuna, అగ్నికి దహన శక్తి తాని ధర్మము.
0: అర్జున, ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఫైర్ టు బర్న్.
1: దహన శక్తియే లేకుండా అది బొగ్గవుతుంది కానీ అగ్ని కాదు.
0: If fire does not have the power to burn, it is a coal, it is not fire.
1: మంచుకు చల్లదనము దాని యొక్క ధర్మము.
0: Similarly, ice has the nature of
1: ఆ చల్లదనముని కోల్పోయినప్పుడు అది మంచు కానేరదు.
0: If it is not cold, you cannot call it ice.
1: అదే విధంగానే ప్రతి కాయమునకు కూడాను మరణం అనేటువంటిది దాని ధర్మము.
0: In the same way, death is natural for every human body.
1: కనుక తాను సహజధర్మాన్ని అనుభవించినప్పుడు దీనికి సంకోచం గాని విచారం గాని ఎందుకు?
0: When it takes its natural form and shape, why should one be worried about it?
1: చక్కెరకు తీపి దాని సహజధర్మము.
0: It is natural taste and natural dharma for sugar.
1: ఈ తీపిని లేకపోతే అది ఉప్పు అవుతుంది.
0: If it is
1: చక్కెర కాదు.
0: If sweetness is not there for sugar, it may be salt, but it is certainly not sugar.
1: కనుకనే అగ్నికి దహన శక్తి ఎట్టిదో మంచుకు చల్లదనం ఎట్టిదో పుట్టినటువంటి దేహమునకు చావు అట్టిది.
0: Just as burning and is natural for fire, coolness is natural for ice, so also death is natural for every human body.
1: కనుక నీ బంధువులు మిత్రుల యొక్క పరిస్థితిని ఏమాత్రము కూడాను లక్ష్యం నందు ఉంచుకొనక యుద్ధంలో ప్రవేశించు.
0: Without caring therefore about your the bodies of your relatives, you should enter into
1: ఏ విధంగా నీవు ప్రవేశించాలి ఈ స్థితప్రజ్ఞ లక్షణాన్ని దృష్టి ఎందుంచుకో.
0: కీపింగ్ ది వేరియస్ అట్రిబ్యూట్స్ ఆఫ్ స్థితప్రజ్ఞ.
1: నీ మోహములు నిర్మూలము గావించుకో.
0: యు డిస్ట్రాయ్ ఆల్ యువర్ మోహ.
1: నిర్మమో నిరహంకార సతాంతి మధగచ్చతి. శాంతి అనేటువంటిది నీవు పొందాలనుకున్నప్పుడు ఈ అహంకారము ఈ మోహము అనేటువంటిది నిర్మూలము గావించుకోమన్నాడు.
0: ఇఫ్ యు వాంట్ టు అటైన్ పీస్, యు విల్ హావ్ టు డిస్ట్రాయ్ యువర్ ఈగోటిజం అండ్ ఆల్సో అటాచ్మెంట్.
1: కనుక దైవత్వాన్ని నీవు విస్మరించకు.
0: Do not give up God.
1: దైవాజ్ఞను ఉల్లంఘించకు.
0: Do not disobey the command of the Lord.
1: నీ మానవత్వాన్ని నీవు గుర్తించుకో.
0: Recognize your humanity.
1: ఈ మానవత్వంలో ఉండినటువంటి మాయను నిర్మూలం గావించటమే.
0: All that is inherent in humanity is to destroy the maya.
1: నేను మొన్న చెప్పాను మానవత్వం అనగా MAN, man.
0: The other day Swami has just said మానవత్వం refers to MAN.
1: M అనగా maya remove.
0: M stands for removal of maya.
1: A, atma, see.
0: A stands for seeing of atman.
1: N, nirvanam attain.
0: N stands for attaining nirvana.
1: Mayanu nirmoolam gavinchi,
0: removing the ruining, I mean destroying maya.
1: Daivanni darshinchi,
0: take darshan of God.
1: Nirvanam ane atma aanandamlo leenam kavatame manavattvam yokka kartavyam.
0: Merging in the joy of atman, that is the very duty of man.
1: Deenini pade pade neevu chintistura.
0: Repeatedly, again and again, you should contemplate on this.
1: Shanti anetuvantidi manaku bazaarulo labhinche padartham kaadu.
0: Peace is not an object which is available in the market.
1: Leka nee rajyam lopala neevu sampadinchetuvantidi kaadu.
0: Is not a thing which can be earned in your kingdom.
1: Leka nee bandhu mitrulu evaraina kuda neeku presentation chesetuvantidi kaadu.
0: It is not a gift which can be given by your relatives.
1: Neeku kavalsinatuvanti shanti neeyende untunnadi.
0: Peace is inherent and it is within you.
1: Nee ende nee vetukunnappude neeku shanti labhistundi.
0: Only when you search for it within yourself you will be able to get it.
1: Kanuka neevu loka drushtini emaatram kuda nee unchukonaka antardrushtini abhirudhi parchukomannadu.
0: Therefore, not having any type of external vision, you develop internal vision, introverted
1: vision. Baita drushti kaligineetundi pasuvu.
0: Extroverted vision only an animal has.
1: Antardrushti kaligineetundi vaade manavastu.
0: A man has introverted vision.
1: Kanuka ee manavatvanni neevu saarthakam kaavinchukomannadu.
0: He commanded, you sanctify, fulfill this particular aspect of humanity.
1: Okanoka samayamlo,
0: once upon a time,
1: Naradudu,
0: Narada,
1: enniyo vidyalanu abhyasinchi,
0: after learning quite a few things,
1: 64 vidyalanta abhyasinchinadu.
0: After practicing 64 types of learning,
1: enni vidyalu nerchinappatikini,
0: even after learning all these 64 skills,
1: కానీ అతను నిరంతరం కూడాను ఏదో ఒక విచార దృష్టిలో ఉండేటువంటి వాడు.
0: కంటిన్యూస్లీ హీ వాస్ హావింగ్ సమ్ కైండ్ ఆఫ్ వరీ ఆర్ ది అదర్.
1: దుఃఖమును కానీ ఈ అశాంతికి కానీ కారణం ఏమిటని అనేక విధములుగా విచారిస్తూ వచ్చాడు.
0: హీ బిగాన్ థింకింగ్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ వరీ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్
1: సర్వ విద్యలకు నేను ఆలవాలమై ఉంటున్నాను.
0: I have mastered all the types of learning.
1: సమస్త విషయములు కూడాను నేను గుర్తించాను.
0: I have recognized all the aspects.
1: కానీ ప్రయోజనం ఏమిటి?
0: బట్ వాట్ ఇస్ ది యూజ్?
1: నా దుఃఖాన్ని నేను నివారణ చేసుకోలేకపోతున్నాను.
0: ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రిమూవ్ మై ఓన్.
1: దీనికి ఏమి కారణమని సనత్ కుమార్ దగ్గరికి వెళ్లాడు.
0: హి వెంట్ టు సనత్ కుమార్ అండ్ ఆస్క్డ్ హిమ్ వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్.
1: సనత్ కుమార్ చక్కగా సూటిగా తన హృదయానికి నాటుకుని పోయేటట్టుగా బోధించాడు.
0: సనత్ కుమార్ టాట్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ నారద వాస్ ఏబుల్ టు అండర్స్టాండ్.
1: నారద, నీ క్వాలిఫికేషన్ ఏమిటి అన్నాడు.
0: సనత్ కుమార్ ఆస్క్డ్ నారద, వాట్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్స్?
1: సమస్త విద్యను నేను నేర్చుకున్నాను.
0: I have learned all the types of education.
1: నాకు తెలియనటువంటి విద్యలు ఏమిటి లేవు ఇంకా జగత్తులో.
0: There is nothing which I have not learned.
1: సనత్ కుమార్,
0: he said so far so good. Well, have you learned ఆత్మ విద్య?
1: అది తప్ప అన్ని నాకు తెలుసు అన్నాడు.
0: He said accepting the ఆత్మన్ ఆర్థిక ఎడ్యుకేషన్.
1: అందులోనే తప్ప శాంతి మరొక దీంట్లో లేదు అని చెప్పాడు సనత్ కుమార్.
0: You can get peace of mind only in the knowledge of ఆత్మ.
1: పట్టాలో దానిని పట్టినప్పుడే సర్వమును పట్టిన వారం అవుతావు.
0: When you catch hold of that particular thing by holding which you have,
1: దేనిని తెలుసుకోవాలో దానిని తెలుసుకున్న తర్వాతనే సర్వమును గుర్తించినటువంటి వారం అవుతాము.
0: If you learn a particular thing by learning which you have learned everything else, then only you would have learned.
1: తెలుసుకోవాల్సిన దానిని తెలుసుకోనకుండా అనవసరమైన ఎన్ని తెలుసుకోని కానీ ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లర్నింగ్ మెనీ థింగ్స్ వితౌట్ అండర్స్టాండింగ్ అండ్ లర్నింగ్ ది థింగ్ విచ్ ఇస్ ఎసెన్షియల్?
1: ఒక గ్రామంలో,
0: ఇన్ ఎ పర్టికులర్ విలేజ్,
1: ఇరుగు పొరుగు ఇంటిలో,
0: ఇన్ ద నైబర్హుడ్
1: పెళ్లి ప్రారంభమైంది.
0: దేర్ వాజ్ ఎ మ్యారేజ్.
1: పక్కింటి ఆమెతో ఈ పెండింటి ఆమె చెప్పుతూ ఉండాలి.
0: దిస్ పర్టికులర్ లేడీ వేర్ ది మ్యారేజ్ వాజ్ సెలబ్రేటెడ్, షీ వాజ్ టెలింగ్ ది నైబరింగ్ లేడీ,
1: అమ్మా మేము పెళ్లి చాలా మా బిడ్డకు చాలా వైభవంగా చేయాలనుకుంటున్నాము.
0: అమ్మా, వీ వాంట్ టు సెలబ్రేట్ ది మ్యారేజ్ ఇన్ ఎ గ్రాండ్ వే.
1: గొప్ప గొప్ప తంజావూరు బ్యాండ్ అంతా పిలిపించాము.
0: వీ హావ్ ఇన్వైటెడ్ తంజావూరు బ్యాండ్ సెట్.
1: గొప్ప గొప్ప ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇట్లాంటి వాళ్ళంతా మ్యూజిక్ మేము పిలుచుకున్నాము.
0: వీ ఇన్వైటెడ్ గ్రేట్ నంబర్ ఆఫ్ లర్నెడ్ మ్యూజిషియన్స్ లైక్ ఎంఎస్ సుబ్బలక్ష్మి.
1: సౌత్ కెనరా నుంచి వచ్చారు మాకంతా మంచి మంచి వంట వాళ్ళు. మంగళూరు బ్రాహ్మణులంతా వచ్చారు.
0: The cooks have come from South Kerala. Mangalore Brahmins have come.
1: Meeru kodanu maa inti bhojananiki raavali.
0: She invited her also. You please
1: maa bidda vaibhavalanta meeru chudali.
0: Should just enjoy all the grandeur.
1: Goppa vishalamaina pendalanta vestunnamu.
0: We are going to put on a very big pendal.
1: ఆ పక్కింటాను అన్ని బాగానే ఉంటుండాలి, అబ్బాయి ఏ ఊరు వాడు, ఏం చదివాడు అని ప్రశ్నించింది.
0: ఆఫ్టర్ హియరింగ్ ఆల్ దీస్ థింగ్స్ ది నైబరింగ్ లేడీ షీ క్వశ్చన్ హూ ఇస్ ది బ్రైడ్ గ్రూమ్.
1: అదే ఇంకా నిర్ణయం కాలేదు.
0: అండ్ దిస్ లేడీ సెడ్ వెల్ దట్ ఈస్ నాట్ ఎట్ ఫిక్స్డ్.
1: పెళ్లికి పెళ్లి కొడుకు చాలా ప్రధానం.
0: ఫర్ ద మ్యారేజ్ బ్రైడ్ గ్రూమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: పెళ్లి కొడుకును నిర్ణయించుకోకుండా బ్యాండ్లు వంట వాళ్ళు పెండాలు వేసి ఎవరికి పెళ్లి చేస్తారు?
0: Without fixing the bride groom, whom are you going to just marry?
1: అదే విధంగాని మానసికమునందు శాంతి లేకుండా ఎన్ని విద్యలు చదివితే గాని వచ్చిన ఫలితం ఏమిటి?
0: In the same way, without having peace of mind, what is the use of learning so many
1: styles? కనుకని నీకు శాంతి అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మభావమునందు మాత్రమే తప్ప అన్య మార్గంలో నీకు లభించదని సనత్ కుమారుడు నారదుని బోధించాడు.
0: సనత్ కుమార్ టాట్ నారద ఓన్లీ ఇన్ బై అక్వైరింగ్ ఆత్మిక్ నాలెడ్జ్ అండ్ ఓన్లీ బై అక్వైరింగ్.
1: మానవుడు,
0: టుడేస్ మ్యాన్
1: రాగద్వేషములకు గురి కాబట్టి
0: హీ సబ్జెక్ట్ టు అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్,
1: మమకార అభిమానములతో కూడటం చేత
0: హీ ఈజ్ ఆల్సో సబ్జెక్ట్ టు పొసెసివ్ నేచర్ అండ్
1: తాను ఏం చేస్తున్నాడో,
0: వాట్ హీఈస్ డూయింగ్,
1: ఏ విధమైన స్థితిలో ఉంటున్నాడో,
0: ఇన్ వాట్ స్టేట్ హీఈస్,
1: తాను ఏమాత్రం కూడా నువ్వు విచారించలేకపోతున్నాడు.
0: హి హస్ నాట్ బీన్ ఏబుల్ టు థింక్ ఎనీథింగ్ అబౌట్ దీస్ థింగ్స్.
1: అంతటికీ తానే గొప్పగా భావిస్తున్నాడు.
0: హి ఇస్ కన్సిడరింగ్ హిమ్సెల్ఫ్ టు బి ది మోస్ట్ ఇంపార్టెంట్.
1: నాకు మించినటువంటి శక్తి మరొకటి లేదని భ్రమిస్తున్నాడు.
0: హి డెల్యూడ్స్ హిమ్సెల్ఫ్ విత్ ద ఫీలింగ్ దట్ దేర్ ఇస్ నో గ్రేట్.
1: ఈ భ్రమల చేత నిత్యానిత్య విజ్ఞానం కోల్పోతున్నాడు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ డెల్యూషన్ హి ఇస్ లూజింగ్ హిస్ డిస్క్రిమినేటింగ్ పవర్.
1: అంతా నేనే చేస్తున్నానని భావిస్తాడు.
0: హి కన్సిడర్ దట్ హి ఇస్ డూయింగ్ ఎవ్రీథింగ్.
1: ఏదో ప్రపంచాన్నంతా తానే అద్దెకు తీసుకున్నట్టుగా అనుకుంటాడు.
0: Things as if he has heard the entire world.
1: ప్రపంచాన్ని నడిపేటువంటిది తాను కాదు.
0: ఇట్ ఈస్ నాట్ హీ హూ ఈస్ గోయింగ్ టు రన్ ది వరల్డ్.
1: ప్రపంచం యొక్క మంచి చెడ్డలను తీర్చేటువంటి అధికారం తనకు లేదు.
0: హీ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు ఫర్ ది గుడ్ ఆఫ్ ద బ్యాడ్ ఆఫ్ ద వరల్డ్.
1: ఎవరు దీనికి సృష్టికర్తనో,
0: హూ ఎవర్ ఈస్ ది క్రియేటర్ ఆఫ్ దిస్ పర్టికులర్ వరల్డ్.
1: ఎవరు దీనికి రక్షణకర్తనో,
0: హూ ఎవర్ ఈస్ ద ప్రొటెక్టర్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: ఎవరు దీనికి యజమానుడో,
0: హూ ఎవర్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ద వరల్డ్.
1: ఎవరు దీనికి నాథుడో,
0: హూ ఎవర్ ఈస్ ది ఎవరు దీనికి పితనో, హూ ఎవర్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: అతనికి ఈ అధికారం ఉండాలి.
0: ఓన్లీ హీ హ్యావ్ ద పవర్ అండ్ అథారిటీ ఫర్ దిస్.
1: పితాసి లోకస్య చరాచరస్య అని చరాచర జగత్తునకుడును నాథుడు ఒక్కడే ఉంటున్నాడు.
0: ఫర్ ది మూవబుల్ అండ్ ఇమూవబుల్ వరల్డ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ మాస్టర్.
1: ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించాలి.
0: దిస్ ట్రూత్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హాస్ టు రికగ్నైజ్.
1: తాత్కాలికమైనటువంటి యొక్క ఆవేశములకు కానీ,
0: ఫర్ టెంపరీ ఎక్సైట్మెంట్స్,
1: తాత్కాలిక సంబంధమైనటువంటి యొక్క క్రోధములకు కానీ,
0: ఫర్ యాంగర్ విచ్ ఇస్ టెంపరీ,
1: మానవుడు బలహీనుడు కారాదు.
0: వన్ షుడ్ నాట్ గివ్ వన్ సెల్ఫ్.
1: ఇది తరతరముల నుండి మానవుల్లో అడిగిపోయినటువంటి ఒక బలహీనత.
0: ఫర్ జనరేషన్స్ టుగెదర్ దిస్ ఈస్ ఎ గ్రేట్ వీక్నెస్.
1: కష్టములు,
0: వెన్ దెర్ ఆర్
1: నష్టములు,
0: సారోస్,
1: బాధలు,
0: పెయిన్,
1: విచారములు,
0: వరీస్,
1: మనకు పరీక్షా ఘట్టములు,
0: దిస్ ఆర్ ఆల్ టెస్టింగ్ ఇన్స్టెన్సెస్.
1: మన ఎందుకున్నటువంటి ఒక బలహీనత బయటపడడానికి ఇది ఒక కారణము.
0: ఇన్ ఆర్డర్ టు త్రో అవుట్ ఆల్ ద వీక్నెస్.
1: ఇలాంటి పరిస్థితులలో నీ ఓపికను, నీ ధైర్యమును, నీ నమ్మకాన్ని నీవు నిలబెట్టుకుంటావా లేదా అనేటువంటి పరీక్షా ఘట్టంగా ఉంటుంది.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టెస్ట్ విచ్ టెస్ట్ వెదర్ యు ఆర్ హావింగ్ ద ఫర్మ్ ఫెయిత్, వెదర్ యు ఆర్ హావింగ్ పేషెన్స్.
1: కనుక కళాశాల పరీక్షల్లో లేక కాలే ఇంకే విధమైనటువంటి విద్యా సంస్థల్లోని పరీక్షల్లో మనం పాస్ అయినంత మాత్రం ప్రయోజనం కాదు.
0: దేర్ ఇస్ నో యూజ్ మియర్లీ బై పాసింగ్ ది ఎగ్జామినేషన్స్ కండక్టెడ్ బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ యూనివర్సిటీస్.
1: కనుకనే చిన్నటి ఉపమానంగా చెప్తూ వచ్చాడు వేమన.
0: దట్ ఈస్ వై వేమన హాస్ గివెన్ ఏ వెరీ
1: చదువులన్నీ నేర్చి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగుడు మందమతుడు.
0: ఇట్ ఈస్ ది ఫూల్స్ హూ నాట్ బి ఏబుల్ టు రికగ్నైజ్ దేర్ ఓన్ మైండ్ ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ టైమ్.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
0: వాట్ ఎవర్ లెర్నింగ్ వన్ మైట్ హ్యావ్, ఎ మీన్ పర్సన్ విల్ నాట్ బి ఏబుల్ టు హ్యావ్ గుడ్.
1: తరచి చదువు చదువు తర్కవాదమే గాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: ఆఫ్టర్ లెర్నింగ్ ఎ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ దే కుడ్ బి ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్.
1: చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదువు అలి అన్నాడు.
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ స్టడీయింగ్ సో మచ్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ అట్ ఆల్. ఇట్ ఇస్ బెటర్ వి లెర్న్ విచ్ డస్ నాట్ హ్యావ్ డెత్.
1: కనుక చావులేని చదువు ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ ఎడ్యుకేషన్ విచ్ డస్ నాట్ హ్యావ్
1: డెత్? అదే ఆత్మ చదువు.
0: That is authentic knowledge.
1: దానికి చావు లేదు.
0: It does not have death.
1: పుట్టుకుంటే కదా దానికి చావు.
0: As there is no birth, there is no death also.
1: కనుక పుట్టుకుండినటువంటి ప్రతి పదార్థమునకు కూడాను మార్పు ఉంటుండాలి.
0: ఎవ్రీ ఆబ్జెక్ట్ విచ్ హాస్ బర్త్ దేర్ ఇస్ మోడిఫికేషన్.
1: ఈ ప్రపంచం అంతా కూడా ఒక ఆకారంతో కూడినటువంటిది.
0: దిస్ ఎంటైర్ వరల్డ్ హ్యాస్ ఎ పర్టికులర్
1: ఆకారమునకు ఏనాడైనా కూడా భిన్నం కలగక తప్పదు.
0: As it has a form, there will be a change and there will be modification.
1: కనుక ఎట్టి ఆకారము లేనిటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం లక్ష్యంగా ఉంచుకున్నప్పుడే దీనికి ఎట్టి మార్పు కూడా లేనటువంటి యొక్క పరిస్థితిని మనం పొందగలుగుతాం.
0: వుడ్ బి ఏబుల్ టు రీచ్ ఏ స్టేట్ వేర్ దేర్ ఇస్ నో చేంజ్ అట్ ఆల్ ఓన్లీ వెన్ వి కీప్.
1: ఏమీ తెలియనటువంటి ఒక పల్లెటూరు మనిషి రైల్లో ప్రయాణమై ఎక్కడో వెళ్ళడానికి వచ్చాడు.
0: A particular person, a villager who was a little ignorant, he wanted
1: to go by train. ఈ యొక్క ప్రయాణికుడు రైలు ఎక్కినటువంటి వాడు కాదు.
0: This particular person had not travelled by train earlier.
1: ఒక పెద్దగా పెట్టెలు కనిపించుకుని వచ్చింది ఒక రైలు.
0: A train came with a number of bogies and wagons.
1: వా, ఇది ఎంత పెద్దది, ఇన్ని పెట్టెలు కనిపించుకొని కన్నులతో చూచుకుంటూ లైన్ పైన వెళ్లిపోతుండాలని చాలా ఆశ్చర్యపడ్డాడు పాపం.
0: హి వాస్ సర్ప్రైజ్డ్ అట్ దిస్ పర్టికులర్ థింగ్, హి థింకింగ్ దట్ దిస్ ఇస్ హావింగ్ ఎ నంబర్ ఆఫ్ క్యారేజెస్.
1: మనిషి కూడాను ఆ రైలు పైన కన్నీల పైన సరిగా నడచడానికి వీలు కాదే, ఈ జడమైనటువంటిది ఎంత కరెక్ట్ గా నడుచుకుని పోతుందని ఆశ్చర్యపడ్డాడు.
0: హి వాస్ సర్ప్రైజ్డ్ ఈవెన్ ఎ హ్యూమన్ బీయింగ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గో ఆన్ దోస్ రైల్స్.
1: ఈ రైల్లో ఎక్కడానికి నూర్ల మంది ప్రయాణికులు స్టేషన్ లో కాచుకొని ఉంటున్నారు.
0: హండ్రెడ్స్ ఆఫ్ ప్యాసింజర్స్ ఆర్ వెయిటింగ్ టు బోర్డ్ ద ట్రైన్.
1: వాళ్ళ లగేజ్ అంతా చూస్తే ఓ పెద్ద పెద్ద లారీలకు తగినట్టుగా లగేజ్ గా ఉంటుంది.
0: ద లగేజెస్ విచ్ దిస్ ప్యాసింజర్స్ హడ్ బ్రాట్ వర్ వెరీ హ్యూజ్ అండ్
1: తనలో తాను అనుకుంటున్నాడు.
0: హి వాస్ థింకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్,
1: ఇంత మందిని ఎక్కించుకొని ఇంత సామాను అందులో పెట్టుకుని ఎట్లా మోస్తుంది ఇది అని యోచన చేస్తున్నాడు.
0: హి వాస్ వండరింగ్ హౌ దిస్ ట్రైన్ వుడ్ బి ఏబుల్ టు క్యారీ సో మెనీ ప్యాసింజర్స్ అండ్ సో మచ్ ఆఫ్ లగేజ్.
1: ఈ ప్రయాణికులు తక్కువ సామానైనా తీసుకుని ఉండకూడదా, పాపం ఈ రైలుకి ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు అని ఆలోచన చేసుకున్నాడు.
0: హీ వాజ్ ఆల్సో థింకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్, వై షుడ్ దీస్ ప్యాసింజర్స్ గెట్ సో మచ్ ఆఫ్ లగేజ్.
1: ఇంతమంది లోపల నేను కూడా దానికి ఎందుకు బాధ పెట్టాలని చెప్పని ఆ రైల్లో అందరూ ఎక్కుతుంటే తాను ఎక్కాడు. అందరూ ఎక్కడ సామాన్లు అక్కడ పడేసేశారు.
0: All those people, he also entered the train along with so many passengers. The passengers kept the luggage in the train.
1: Evaru paatiki varu seat paina pallukunnaru.
0: They began relaxing in the seats.
1: Enta nirdayulu ee prayanikulu.
0: How cruel these passengers are.
1: Inta saamaanu daaniki అడ్డగట్టి వారు నిశ్చింతగా నిద్రపోతున్నారని తాను తెచ్చుకున్న సామాన్ తన తలపైన పెట్టుకుని కూర్చున్నాడు.
0: హీ వాజ్ wondering why these people should give so much of burden to the train by throwing the luggages in the compartment and relaxing.
1: Endukante naa baru daniki em mattham ivvakoodadu anukunnadu.
0: He kept the entire luggage on his own head thinking
1: naa saamanu nene em ostunnanani bhraminchadu paapam.
0: He deluded himself that he was carrying all his luggage.
1: Evaro prakkara unnatuvanti vyakti hechirinchadu emitayya nee avastha ee saamanni talapaina pettukovatam emiti kinda pettakoodada annadu.
0: The co-passenger asked him, sir, why are you carrying this particular luggage on your own head? Why should you not keep it down?
1: Ayyo inta saamanu mostunte naa saamanu kuda daniki enduku baruvu pettalani nenu mostunnanu annadu.
0: When the train is carrying so much of luggage, I do not want to add my own luggage also.
1: Chivada ninnu nee saamanu annitni mosetvanti ee railu nee talapaina pettukunnanta maatram aa baruvu railu ke maatram sambandham lekunda unda.
0: A strange person, it is the train is carrying you and your luggage. By keeping the luggage,
1: dayadachinyam unnadi kaani vivekam ledu paapam aa yokka manavuni endu.
0: He has kindness and compassion, but he does not have intelligence and discrimination.
1: అదే విధంగా అర్జున నీకు అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యం ఉంటున్నాయి.
0: ఇన్ ద సేమ్ వే అర్జున యు ఆర్ హావింగ్ డిఫరెంట్
1: గొప్ప విద్యావంతుడవే,
0: యు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్
1: విజ్ఞాన నిగ్రహం కలగాడవే,
0: యు హావ్ గాట్ సెల్ఫ్ కంట్రోల్
1: మహాశక్తిని సాధించినటువంటి వాడవు,
0: యు హావ్ అకాంప్లిష్డ్ గ్రేట్ టాస్క్ అండ్
1: దైవత్వాన్ని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నావు.
0: బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ.
1: ఈ దైవత్వాన్ని అర్థం చేసుకోలేనంత వరకు కూడాను నీకు ఈ విషాదం తప్పింది కాదు.
0: యాజ్ లాంగ్ యాజ్ యూ డు నాట్ అండర్స్టాండ్ దిస్ డివినిటీ, యూ కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ సారో.
1: నీవు ఈ విషాదాన్ని తప్పించుకుని నీ కర్తవ్యాన్ని ఆచరించాలంటే మొట్టమొదట నా యొక్క అనుగ్రహానికి పాత్రుడై నా ఆజ్ఞను శిరసావహించన్నాడు.
0: ఇఫ్ యు వాంట్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సారో అండ్ అర్న్ ద గ్రేస్ ఆఫ్ ద గాడ్, దెన్ యు విల్ హావ్ టు ఒబే మై కమాండ్.
1: దేహము నీవు కాదు,
0: యు ఆర్ నాట్ ది బాడీ.
1: ఇంద్రియాలు నీకు సంబంధించినటువంటివి కాదు.
0: The sense organs have no connection with
1: indriyalu. Dehamuto koodinatuntivi,
0: they are associated with the body. Sense organs,
1: dehamu karmato cherinatuntidi.
0: Body is associated with
1: karma phalitame ee dehamu.
0: Body is the result of action.
1: Karmanu aacharinchukunna deham saarthakam kaadu.
0: If body does not perform action, it is not
1: karmanyeva adhikarasya.
0: You
1: ee karmanu aacharinchatamlone neeku adhikaram untunnadi.
0: You have every right to perform action.
1: Migillavanni nu naaku arpitam chey.
0: All the rest you offer it to me.
1: Lemmu.
0: Get up, arise.
1: Lemmu Dhananjaya.
0: Arise, O Dhananjaya.
1: Vidhi baliyamu.
0: Fate is very powerful.
1: Nyayamu gelchu. Nyayamu gelchu.
0: Justice always triumphs.
1: Nasinchu swarthamu.
0: Selfishness.
1: Sada yuga dharma midekodoyi.
0: This is the dharma.
1: Karugammika.
0: From age of
1: time. Nurguru biddala tandrikaina.
0: Even for a person who has...
1: Antyamuna pindamilu dikku galagarakta prarabdhamale emito.
0: At the end there is what...
1: Naa yadran niu sirasavahisthe. ఈ కౌరవుల యొక్క విషయం నేను చూసుకుంటాను.
0: ఇఫ్ యూ ఒబే మై కమాండ్, ఐ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్.
1: నూరు మంది బిడ్డలు ఉండినటువంటి యొక్క ధృతరాష్ట్రునికైనా కట్టగడబటికి ఇంత పిండమిచ్చేటువంటి దిక్కు కూడా లేకుండా పోతారు.
0: ఫర్ ఎ పర్సన్ లైక్ ధృతరాష్ట్ర హూ హ్యావ్ 100 సన్స్ ఇన్ ద ఎండ్, యూ విల్ నాట్ బి హావింగ్ ఈవెన్ వన్ టు పర్ఫార్మ్.
1: కారణం ఏంటనగా,
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్?
1: ధృతరాష్ట్రుని బిడ్డలు.
0: Because these are the children of
1: Dhritarashtra. Dhritarashtra. Tanadi kaanatvanti dani tanadiga bhavinchukuneetuvanti vaadu Dhritarashtra.
0: Dhritarashtra is one who considers things which are not his as his.
1: Neevu kuda ataniki sodaruduga tayaravutunnavu.
0: You are also becoming a brother to him.
1: Dehamu neevu kaanatvanti vaadu naadi anikunti dintho neevu bhramistunnavu.
0: You are deluding yourself with the body when the body is not yours really.
1: Dehamu kaanatvanti neevu dehamunu ani bhavinchukotame neevu Dhritarashtra yokka drushti annadu.
0: You are developing the vision of Dhritarashtra by thinking that you are the body when the body is not really you.
1: Ajnanam.
0: This is ignorance.
1: ఈ అజ్ఞానమును దూరం చేసుకుంటే గాని ఈ జ్ఞానం నిన్నులో ప్రవేశించదు.
0: Unless you drive away ignorance, you will not be able to get wisdom.
1: ఈ ప్రవేశించడానికి నీవు కొంతవరకు నువ్వు విచారణ శక్తి చేయాలి అన్నాడు.
0: You have to develop discrimination and inquiry if the wisdom should enter you.
1: హృదయముందు దేహముందు.
0: Heart is within the body.
1: Jeevudundu dehamandu.
0: The indweller is also in the body.
1: Hrudayamandu devudundu.
0: In the heart there is God.
1: Rendu koodi aatalaadi.
0: These two will be playing together.
1: Okaru okaru veeduchundru.
0: They will be living separate.
1: Aatalaadala bommalaatalaadinche.
0: There is one who makes this play.
1: Sutradari okadu karadu.
0: There is a director who conducts this play.
1: Manchi chedda bommalundu.
0: There will be bad and good which will be.
1: రెండులోనే ఒకటి ఉండు అన్నాడు.
0: ఇన్సైడ్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎంటిటీ.
1: కనుక జీవుడు దేహమందు హృదయమందు దేవుడు, ఈ రెండు కూడా ఒక చోటనే ఉంటున్నాయి.
0: దేర్ ఇస్ ద ఇన్వెలర్ జీవా ఇన్సైడ్ ది బాడీ, దేర్ ఇస్ గాడ్ ఇన్సైడ్ ద హార్ట్.
1: కనుక ఈ దేహాన్ని నీవు ఆధారంగా చేసుకుని నువ్వు వారిని అనుభవిస్తున్నావే కానీ దేహమే ఆధారం లేకపోతే వాళ్ళు సర్వాత్మక భావంతో ఉంటారు.
0: You are enjoying them on the basis of the body. If there is no body at all, they are all
1: perishable. Kanuka dehaprantini dooram chesi,
0: if you remove the delusion
1: jeeva brahma ikyanu sandhanamulo,
0: if you were to bring about the unity of jeeva
1: nityanandamu anubhavinchavannadu,
0: you have to enjoy the eternal bliss,
1: brahmanandamulo cheravannadu,
0: enter into the ananda
1: advaita anandanni artham chesukovannadu,
0: understand the ananda of advaita.
1: Ee vidhanga bodhinchi kattagadapatiki ataniki oka vidhamainatvanti chita pragna drishtini andinchadu.
0: After teaching in this particular way, he has been able to impart the
1: knowledge. Chita pragnulo undinatvanti pradhana lakshanalu ekatma bhavame,
0: feeling or a sense of same entity all over. This is the
1: indriyalaku em artham kodunu vasham kaaka,
0: not being subject to the senses,
1: samadhi chittudai,
0: having a heart of
1: sukha dukkhamulanu,
0: sorrow and
1: jana abhimanamulanu,
0: attack
1: ninda sthitulanu,
0: censure and praise
1: okkatiga bhavinchukuneetundi.
0: That is a feeling of treating all
1: these anni kodunu bhagavat vibhutulaga visheshinchetundi.
0: Believing firmly that all these are the manifestations of divinity.
1: Attivade nijamaina sthita prajnudu.
0: Such a person alone is real sthita prajna.
1: Ituvanti sthita prajnudai naa aagnanu neevu tirsavadinchavannadu.
0: You become such a sthita prajna and carry out my command, he said. Bhava.

0: one may get by heart and repeat all sacred texts, Vedas and Vedangas. One might even compose poems, poetry and prose, which is most impressive. But without the purity of heart, one ruins himself. Do not forget this good word.
1: Prema Sarupulara.
0: Embodiments of love.
1: వేదము ద్వైతమనియు వేదాంతము అద్వైతమనియు అనేక విధములైనటువంటి ఆధారముల చేత శంకరుల వారు ప్రచార ప్రబోధన సలుపుతూ వచ్చారు.
0: శంకర ప్రొపగేటెడ్ హిస్ డాక్ట్రిన్ అండ్ థియరీ దట్ వేద ఈజ్ డ్యూయలిజం వైల్ వేదాంత ఈజ్ నాన్ డ్యూయలిజం బేసింగ్ ఆన్ సో మెనీ ఎవిడెన్సెస్.
1: వేద వేదాంతమునకున్నటువంటి యొక్క వ్యత్యాసములు, మానవ శరీరంలో ఉండినటువంటి అంగములకు శరీరములకు ఉండినటువంటి వ్యత్యాసమే.
0: ద డిఫరెన్స్ బిట్వీన్ వేద అండ్ వేదాంత ఈ సేమ్ యాజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద వేరియస్ లిమ్స్ అండ్ ద బాడీ.
1: కన్నులు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు ఇవన్నీ కూడాను దేహమునకు అంగములు.
0: ఐ the ear, the mouth, nose, all these are the different parts of the body.
1: దేహములు సమాజమునకు అంగము.
0: Body is a limb of the society.
1: సమాజము మానవతకు అంగము.
0: The society is a limb of the humanity.
1: ఈ మానవత్వము ప్రకృతికి అంగము.
0: Humanity is a part of nature.
1: ప్రకృతి పరమాత్మ అంగము.
0: Nature is a limb of the divinity.
1: కనుక అంగాంగముల యొక్క వ్యత్యాసము లోతులకు దిగి విచారించినప్పుడు అన్ని ఒక్కటిగానే ఏర్పడతాయి.
0: Therefore, when we go into the depth and inquire, we understand the same relationship among the various limbs of the same body.
1: కాశీలో పండిత సమావేశములో అనేక విధములైనటువంటి యొక్క సమస్యలు ప్రారంభమై ఆ సమస్యలు అనేక విధములైనటువంటి వాదోపవాదం చేత వాదనలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: దేర్ ఇన్ కాశీ ఇన్ ద కాంగ్రిగేషన్ ఆర్ అసెంబ్లీ ఆఫ్ వేరియస్ స్కాలర్స్ మెనీ ప్రాబ్లమ్స్ హావ్ బీన్ టేకెన్ అప్ అండ్ దే ఆర్గ్యూడ్
1: వెహిమెంట్లీ. నవ్వుతూ శంకర్ల వారు వాదే వాదే వద్యతే వైరం అన్నాడు. ఈ వాదనల వల్ల కేవలం వైరం అభివృద్ధి అవుతుంది కానీ శాంతి చేకూరదు జగత్తునకు.
0: శంకర స్మైలింగ్ హి సెడ్ బై ఆర్గ్యూయింగ్ లైక్ దిస్ is only enmity that would be the result.
1: Kanuka vadam aneetunte yokka namamu deeniki sariyainte saarthakam kaadu.
0: Therefore argumentation is not the proper procedure to
1: samasyalu pariharam cheskotamu manavu yokka pradhana samasya.
0: The main problem lies in finding out a solution.
1: Jeevitham anta ikunu samasyalu yokka toranangane roopondutundi.
0: Life is full of problems as such.
1: Manavudu tana nitya jeevithamulo చింతలేనటువంటి యొక్క సమయం అనేటువంటిదే కనిపించదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో టైమ్ లెఫ్ట్ విదౌట్ యాంగ్జైటీ అండ్ వరీ.
1: పుట్టుట ఒక చింత,
0: బర్త్ ఇట్ సెల్ఫ్,
1: భూమి నుండుట చింత,
0: లైఫ్ ఆన్ ఎర్త్,
1: సంసారం ఒక చింత,
0: ఫ్యామిలీ,
1: సావు చింత,
0: డెత్,
1: బాల్యమంతయు చింత,
0: చైల్డ్హుడ్,
1: వార్ధక్యం ఒక చింత,
0: ఓల్డ్ ఏజ్,
1: జీవించుట ఒక చింత,
0: అవర్ లివింగ్,
1: చెడుపు చింత,
0: ఫెయిల్యూర్,
1: కర్మలన్నీ చింత,
0: ఆల్ యాక్షన్,
1: కష్టము ఒక చింత,
0: డిఫికల్టీస్,
1: సంతసం ఒక చింత,
0: వింత
1: చింత,
0: ద మిస్టరీ, ఆల్ అవర్ ప్రాబ్లమ్స్,
1: సర్వచింత.

0: ఓ పీపుల్ ఎట్లీస్ట్ డిజైర్ హోల్ హార్టెడ్లీ లవ్ ఫర్ గాడ్. దట్ వుడ్ బి ఎ సొల్యూషన్ ఫర్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్ అండ్ ఎంగ్జైటీస్.
1: సమస్త చింతలకు ప్రేమనే పరిహారమునకు మూల కారణం.
0: ఇట్ ఇస్ ది లవ్ విచ్ ఇస్ ది ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్.
1: ప్రేమ ఉన్న చోట ద్వేషం ఉండదు.
0: Where there is love, there is no hatred.
1: Prema unna chota vyathyasam kanipinchadu.
0: Where there is love, there are no differences.
1: Prema unna chota asuya aradu.
0: There cannot be jealousy.
1: Prema sarva samatvamunakunu samannamayi kavinchetvanti yokka samasta shaktivantamainatundi.
0: Love is so powerful that coordinates and integrates.
1: Kani vedamunandu itti premaku kontha stalam takkuga undadu.
0: However, there is little scope for love in Veda.
1: Vedamu nirantaram kudanu aashinchunade kaani anubhavinchunadi kaadu.
0: Veda always expects but doesn't show path to experience.
1: Lokamulo aneka mandi veda panditulu untunnaru.
0: There are thousands of scholars in the world.
1: Kaani vedamunu valli vestunnaru.
0: They repeat, where there is love, there are no differences.
1: Prema unna chota asuya aradu.
0: There cannot be jealousy.
1: Prema sarva samatvamunakunu సమన్వయం కావించేటువంటి యొక్క సమస్త

0: thousands of scholars in the world.
1: కానీ వేదమును వల్లివేస్తున్నారు.
0: దే రిపీట్ వేద.
1: తెల్లవారి మొదలు రాత్రి పరుండనంత వరకు నువ్వు వేదమును ఉచ్చరిస్తున్నారు.
0: ఫ్రమ్ డాన్ టు డస్క్ దే గో ఆన్ చాంటింగ్ వేద.
1: కానీ ఇది ప్రకటితం మాత్రమే కానీ ఆచరణ తక్కువ.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఎక్స్ప్రెషన్ బట్ నాట్ ప్రాక్టీస్.
1: కనుకనే ఇది ద్వైతము అని చెప్తూ వచ్చాడు శంకర్ల వారు.
0: సో శంకర్ కాల్డ్ ఇట్ డ్యుయలిజం.
1: సుఖంచమే, తుదినంచమే, యుద్ధంచమే, నిద్రంచమే, అంతా చమే చమే చమే చమే. కావాలి కావాలి కావాలి అని ఆశపడటం.
0: ఆల్ మంత్రాస్ కన్వే ది సేమ్ మీనింగ్, ఐ వాంట్ ఐ వాంట్.
1: కావాలి అనేటువంటి ఒక వాంఛ ద్వైతమునకు మూల కారణం.
0: ద డిజైర్ ఇస్ ద బేసిస్ ఫర్ డ్యుయలిజం.
1: ఏదో ఒకటి ప్రత్యేకంగా ఉండినప్పుడు కదా అది నాకు కావాలి అని ఆశించటం.
0: బికాస్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ సెపరేట్ ఆబ్జెక్ట్ యు డిజైర్ ఇట్.
1: ఇక్కడ ఆశించే వ్యక్తి, ఆశింపబడేటువంటి వస్తువు రెండు ప్రత్యేకంగా ఉంటున్నాయి.
0: హియర్ దేర్ ఆర్ టు, ద వన్ హూ డిజైర్స్ అండ్ ద డిజైర్డ్.
1: కనుకనే ఆశ ఆశించేటువంటి వాడి ఏకత్వమే నిజమైన అద్వైతం.
0: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ ద డిజైర్ అండ్ ద డిజైర్డ్ ఇస్ నాట్.
1: ఆశించేవాడు ఆశించే పదార్థమున కంటే భిన్నంగా ఉండినప్పుడు ఇది ద్వైతమే ఏర్పడుతుంది.
0: The one who desires is separate from the desired, that is dualism. This is kerchief.
1: ఈ కర్చీఫ్ నాకు కావాలి.
0: I want this kerchief.
1: ఈ కర్చీఫ్ ప్రత్యేకంగా ఒకటి ఉండినప్పుడే కదా నేను దానిని ఆశిస్తున్నాను.
0: Because kerchief is separate, I want it.
1: ఈ కర్చీఫ్ వేరు, నేను వేరు.
0: Kerchief is separate from me.
1: కనుక ఇది ద్వైతంగా రూపొందుతుంది.
0: This is dualism.
1: ఇదే కర్చీఫ్ లోపల అద్వైతాన్ని మనం చక్కగా నిరూపించవచ్చు.
0: వి కెన్ ఆల్సో ప్రూవ్ నాన్ డ్యూయలిజం త్రూ ది సేమ్.
1: ఇది ఏమిటి?
0: వాట్స్ దిస్?
1: ఇది ఒక హ్యాండ్కర్చీఫ్.
0: దిస్ ఇస్ ఎ హ్యాండ్కర్చీఫ్.
1: ఇది ఒక బట్ట.
0: దిస్ ఇస్ ఎ క్లాత్.
1: కానీ దీనిని విచారణ చేసి పరిశోధన చేసినప్పుడు ఇది వస్త్రము కాదు, ఇది దారముల యొక్క చేరిక.
0: ఇఫ్ యు ఇన్వెస్టిగేట్ అండ్ ప్రొసీడ్ ఫర్దర్ యు విల్ నో ఇట్స్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
1: ఇది దారములు కాదు, ఇది ప్రత్తి.
0: ఇట్స్ నాట్ ఈవెన్ థ్రెడ్, ఇట్స్ కాటన్.
1: ప్రతి దారము బట్ట మూడు ఒక్కటే.
0: కాటన్ థ్రెడ్ అండ్ క్లాత్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కనుకనే త్రిదళం త్రిడరాకాలం, త్రినొత్తంతి త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం అన్నాడు శంకరుడు. త్రిగుణం త్రిదళాకారం.
0: దేర్ ఆర్ త్రీ అట్రిబ్యూట్స్, ఇట్ ఇస్ త్రీ ఫోల్డ్.
1: త్రినేత్రంచ త్రియాయుధం,
0: త్రీ ఐడ్ అండ్ ఫైడ్ అండ్.
1: త్రిజన్మ పాప సంహారం
0: అండ్ అటోన్స్ ఆల్ ది సిన్స్ ఆఫ్ త్రీ
1: బర్త్స్. అదే అద్వైతం.
0: దట్ సరెండరింగ్ టు గాడ్ ఈజ్ నాన్ డ్యుయలిజం.
1: ఇక్కడ రెండు విధములైనటువంటి యొక్క విభాగములు మనము విచారించాలి.
0: హియర్ వీ హావ్ అండర్స్టాండ్ ద డైకాటమీ.
1: ప్రత్యక్షం పరోక్షము.
0: వన్ ఇస్ డైరెక్ట్, అదర్ ఇస్ ఇండైరెక్ట్.
1: అయితే ప్రత్యక్షంగా అనుభవించినటువంటిది కొందరు దాని యొక్క విషయమును ప్రత్యేకించి చెప్పలేకపోతారు.
0: దోస్ దట్ హావ్ డైరెక్ట్ ఎవిడెన్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ కెనాట్ సే ఇట్ అవుట్ ఓపెన్లీ.
1: ఒక మూగవాడు షడ్రసోపేతమైనటువంటి యొక్క పదార్థములంతా భుజించాడు.
0: ఎ డమ్ పర్సన్ హాస్ పార్టేకెన్ డెలీషియస్ ఐటమ్స్.
1: కానీ ఒక్కొక్క దాని రుచి ఏ విధంగా ఉన్నదని తనకు తెలియనే కాని దానిని విచారించి వర్ణించి వివరించి మరొకరికి చెప్పడానికి వీలు కాదు.
0: హీ నోస్ ది టేస్ట్ ఆఫ్ ఎవ్రీ ఐటమ్ సర్వ్డ్, బట్ హీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద టేస్ట్ ఆఫ్ ఎవ్రీ ఐటమ్.
1: చెప్పలేడు కూడాను.
0: హీ కెనాట్ ఎక్స్ప్రెస్.
1: కనుకనే అద్వైతంలో ఉండినటువంటి ఆనందము మానవులకు దాన్ని వెలుగుచ్చడానికి వీలు కానటువంటిది.
0: దేర్ఫోర్ ద బ్లిస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ నాన్ డ్యూయలిజం ఇస్ బియాండ్ ఎక్స్ప్రెషన్.
1: అనుభూతిలో మనకు అర్థమవుతుందే కాని దానిని వివరించి ప్రజలకు విబోధించటము వీలు కాదు.
0: యు కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ బట్ యు కెనాట్ ప్రొఫెస్ ఆర్ ఎక్స్ప్రెస్.
1: ఇక్కడ పరోక్షమే లేకుండా ప్రత్యక్షమే శూన్యం.
0: In fact, if there is no this indirect approach, you cannot have direct.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ప్రత్యక్షమునకే ప్రమాణం ఇస్తున్నారు కానీ పరోక్షమునకి ఏమాత్రము అవకాశం అందించడం లేదు.
0: But unfortunately, we go by the direct evidence.
1: పరోక్షాన్ని విశ్వసించడం లేదు.
0: We have no faith in indirect.
1: ఇది ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: ఐస్ గడ్డ ఉంటుంది.
0: Here is an ice ball.
1: ఈ ఐస్ గడ్డ ప్రత్యక్ష ప్రమాణము.
0: This ice mass or ball is a direct proof.
1: కానీ పరోక్షమైనటువంటి జలము దీనికి ఆధారంగా ఉంది.
0: బట్ దేర్ ఇస్ వాటర్ విచ్ ఇస్ ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఫర్
1: ఈ పరోక్షమైన జలమే లేకపోతే ప్రత్యక్షమైన ఐసే లేదు.
0: వితౌట్ దట్ వాటర్ విచ్ ఇస్ ఇండైరెక్ట్ బేసిస్ యూ డోంట్ హ్యావ్ డైరెక్ట్ ఐస్.
1: కనుకనే ప్రత్యక్ష ప్రమాణమైనటువంటి ఒక ఐస్ గడ్డకు పరోక్షమైనటువంటి జలము ఆధారము.
0: దేర్ ఫోర్ ఫర్ ది ఐస్ దట్ యు సీ డైరెక్ట్.

0: ద వాటర్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ.
1: కాబట్టి ఈ ప్రత్యక్షమునికి ఏది ప్రధానము ఏది ప్రమాణము? పరోక్షమే ఆధారము, పరోక్షమే ప్రమాణము.
0: సో ఫర్ ద డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఈస్ ద బేస్.
1: కనుక దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్తునికి అంతా కూడాను పరోక్షమైనటువంటి మూలాధారమైనటువంటి యొక్క దివ్యత్వం ఆధారం.
0: Therefore, for all this apparent world, the divinity behind is the
1: basis. Without
0: knowing this truth,
1: మానవుడు
0: మ్యాన్
1: వేదమే వేదాంతంగా భావించుకుని, వేదమే అద్వైతంగా విశ్వసించి, వేదమునే ఉచ్చరిస్తూ వేదములో ఉండినటువంటి యొక్క విషయములను అనుభవించటకు ప్రయత్నిస్తుంటాడు.
0: Considers that Veda and Vedanta are one and the same. And thinks that Veda speaks of non-dualism and goes, spends all his life chanting Veda.
1: ప్రాకృతమైనటువంటి జీవితంలో కాలం గడుపుతున్నాడు.
0: Man spends the
1: భౌతికమైనటువంటి యొక్క జీవితంలో కాలం గడుపుతున్నాడు.
0: He leads a worldly life.
1: అనిత్యమైనటువంటి యొక్క ప్రకృతి యందు కాలం గడుపుతున్నాడు.
0: He spends in this momentary world.
1: కానీ ప్రకృతి ప్రాకృతమైనటువంటిది.
0: This nature
1: ఇది ప్రవృత్తితో కూడినటువంటిది.
0: The nature speaks of outward trend.
1: నివృత్తి వేరే ఉంటుండాలి.
0: But there is eternal inward path.
1: ఈ నివృత్తికి ఆధారమైనటువంటిదే పరతత్వము.
0: Therefore, the inward path is actually spiritual.
1: ఇట్టి పరతత్వాన్ని బోధించే నిమిత్తమై,
0: to teach the spiritual
1: principle, మూలాధారమైనటువంటి యొక్క తత్వాన్ని గురించే నిమిత్తమై,
0: to declare the fundamental basis,
1: అనేక రకములైనటువంటి శ్రమలను ఒడిగట్టుకున్నాడు.
0: శంకర వాస్ ప్రిపేర్డ్ టు అండర్టేక్
1: ఎదుర్కొంటూ పోయాడు.
0: అండ్ స్టార్టెడ్ ప్రూవింగ్, డెమోన్స్ట్రేటింగ్.
1: గౌడపాదుడైనటువంటి గురువు అనేక విధమైనటువంటి ప్రోత్సాహ ఉత్సాహములు కూడా కల్పిస్తూ వచ్చాడు.
0: హిస్ ప్రిసెప్టర్ గౌడపాద ఆల్సో ఎంకరేజ్డ్ హిమ్.
1: వయసు చిన్నదైనప్పటికీ కానీ విషయం లోపల చాలా దృఢ సంకల్పడే ఇదించాడు శంకర్ల వారు.
0: Though Shankara was quite young, he has got strong conviction in of
1: 16వ సంవత్సరం వయసునందే ఇంతమంది పండితులతో వాదోపవాదము జరిగి అందరినీ కూడా అద్వైత మతం నందు ప్రవేశపెట్టి తాను ఆనందించడానికి మూల కారణము వెనుక ఉండినటువంటి దివ్య శక్తియే.
0: At the age of 16, he could argue with everybody and defeat them totally, convince them and transform them into the theory of
1: non-dualism. It
0: is non-dualism which is the main basis, fundamental.
1: What do
0: you mean by that?
1: అన్నింటి యొక్క ఏకత్వమే దీనికి అద్వైతము అని.
0: ద హార్మనీ ఆర్ ద యూనిటీ ఆఫ్ ఆల్.
1: మీరు చాలా మంది పిల్లలు చూచి ఉంటారు.
0: మెనీ స్టూడెంట్స్
1: చక్కెరతో కొన్ని బొమ్మలు చేసి పెడతారు.
0: దేర్ ఆర్ సర్టన్
1: నక్క కుక్క ఏనుగు పిల్లి ఇలాంటివి అంతా చేసి పెడతారు.
0: వి హావ్ గాట్ సో మెనీ డాల్స్ మేడ్ అప్ ఆఫ్ క్యాండీ షుగర్.
1: కానీ పిల్లలు రూపాన్ని మాత్రమే చూస్తారు.
0: చిల్డ్రన్ వాచ్ ద ఫామ్.
1: నాకు నక్క కావాలి, నాకు కుక్క కావాలి.
0: ఐ వాంట్ ఫాక్స్, ఐ వాంట్ డాగ్.
1: నక్క కుక్క రూపనామములు వేరువేరుగా ఉన్నాయి కానీ అన్నింటి యందు చక్కెర ఒక్కటే.
0: ద డాగ్ అండ్ ఫాక్స్ ఆర్ సెపరేట్ బట్ ద క్యాండీ షుగర్ ఇస్ వన్ ద సేమ్.
1: ఆ నక్కలో ఉన్నటువంటి చెవులు కొంచెం గిల్లి నోట్లో వేసుకో తీయగుంది.
0: ఇఫ్ యూ జస్ట్ కట్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ ద ఫాక్స్ అండ్ ఈట్ ఇట్ ఇస్ స్వీట్.
1: ఆ నక్కలో ఉన్న తోకను కొంచెం గిల్లి నోట్లో వేసుకో తీయగుంది.
0: కట్ ఆఫ్ ద టెయిల్ యట్ ఇట్ ఇస్ స్వీట్.
1: ఈ సర్వ స్వరూపమంతా కూడాను మాధుర్యమే.
0: ది ఎంటైర్ ఫామ్ ఇస్ నెక్టరైన్ స్వీట్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: జగత్తంతా కూడాను కల్విదం బ్రహ్మా.
0: The entire universe is divine.
1: ఈశావాస్యం ఇదం జగత్.
0: God is present in this cosmos.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: God is present in all creatures.
1: దైవత్వం సర్వత్రా ఉంటున్నదనేటువంటి ఒక సత్యాన్ని తాను గుర్తించి ప్రబోధిస్తూ వచ్చాడు శంకర్.
0: శంకర recognized and propagated the basic fundamental principle that divine is present
1: everywhere. ఈ భక్తి యొక్క భేదభావము చేతనే భగవంతునకు ఒక ప్రత్యేకతను ఇచ్చుకుంటూ తన ఆరాధన స్వరూపానికే ప్రత్యేకతను అందిస్తూ మిగతా దానికి ఏమాత్రం కూడా స్థానం ఇవ్వకపోవటమే ఈ ద్వైతానికి మూల కారణం.
0: ఇట్స్ ఓన్లీ డిఫరెన్సెస్ ఆర్ బికాస్ ఆఫ్ ద ఫీలింగ్స్ అండ్ ద సెంటిమెంట్స్ ఆఫ్ ద డివోటీస్ హూ ఆల్వేస్ థింక్ ఆఫ్ ఎ నేమ్ అండ్ ఎ ఫామ్.
1: ఒక శ్రీమంతుడైనటువంటి వాడు,
0: ఎ రిచ్ మ్యాన్,
1: ద్వైత భావంతో కూడినటువంటి భక్తితో,
0: విత్ డ్యూలిస్టిక్ మైండ్,
1: కృష్ణ అంటే చాలా ప్రేమ,
0: హ్యాస్ ఇంటెన్స్ లవ్ ఫర్ కృష్ణ,
1: ఈ కృష్ణ విగ్రహాన్ని చేయించుకొని నిత్యము కృష్ణుని పూజించాలి, కృష్ణాభిషేకం చెయ్యాలి, ఈ అభిషేక తీర్థము నేను దినము రోలాలి అనేటువంటి సంకల్పం చేసుకున్నాడు.
0: హీ డిటర్మిన్డ్ టు వర్షిప్ ద ఐడల్ ఆఫ్ లార్డ్ కృష్ణ ఎవ్రీ డే అండ్ పార్టేక్ ప్రసాద్ ఆర్ సాక్రిఫిషియల్ ఫుడ్ దేర్ ఆఫ్టర్.
1: ఇవంతా కూడాను కాలం అనేటువంటిది చాలా మార్పుతో కూడినటువంటిది.
0: ద టైమ్ నేచురల్
1: కష్ట సుఖములు కావడి కుండలు.
0: The difficulties and the happiness, they
1: come. Yenimishaniki yemi jarugunu evaru hinchederu.
0: What is going to happen in the next minute? Who can imagine it?
1: Ye nimishamanaku ఏ విధమైనటువంటి యొక్క పరిస్థితి సంభవిస్తుందో ఎవరు ఊహించడానికి వీలు.
0: At what moment of time what is going to happen in store for you?
1: శ్రీమంతుడిగా ఉంటున్నాడు.
0: Is a rich man now.
1: ఒక 20 కాసులు ఇచ్చి కంసాలతో కృష్ణుని విగ్రహాన్ని చేయించుకున్నాడు.
0: He gives silver to the goldsmith.
1: Gold
0: to goldsmith and got made an idol of gold, Krishna's idol.
1: తర్వాత 20 కాసులు ఇచ్చి కృష్ణునికి ఒక గోవును చేయించాడు.
0: And he also got specially made cow of gold.
1: ఇంకా 20 కాసులు ఇచ్చి ఒక నెమలిని దగ్గర పెట్టుకునేటట్టుగా కృష్ణునికి ప్రక్కలో పెట్టాడు.
0: అండ్ హి ఆల్సో మేడ్ పీకాక్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్.
1: అభిషేకం చేయడానికి 20 కాసులు ఇచ్చి ఒక కప్పును చేయించుకున్నాడు.
0: ఫర్ అభిషేక పర్పసెస్ హి గాట్ మేడ్ ఎ గోల్డ్ కప్.
1: నిత్యము ఆ కప్పుతో కృష్ణునికి అభిషేకం చేయటము, ఆ తీర్థము గోరటము, ఆనందించడం ఈ రకంగా జరుగుతూ వచ్చింది.
0: ఎవ్రీ డే హి డస్ దిస్ అభిషేక అండ్ డ్రింక్స్ దట్ తీర్థ ఆఫ్టర్ ది ప్రాస్ రిచువల్.
1: కానీ కాలం ఏనాటికి సమంగా ఉండదు.
0: టైమ్ విల్ నాట్ బి ద సేమ్ ఆల్వేస్.
1: కాలం ఎప్పుడు కూడా ప్రవహించేటువంటి ప్రవాహం వంటిది.
0: టైమ్ ఆల్వేస్ రన్స్ కంటిన్యూస్లీ.
1: ఇది కాల ప్రవాహము.
0: ఇట్స్ అన్ ఎటర్నల్ ఫ్లో.
1: ఎప్పుడు హెచ్చు పల్లంలో జరుగుతుందో తెలియడానికి వీలు కాదు.
0: నో వన్ కెన్ సే వెన్ దేర్ విల్ బి బంప్స్ అండ్ జంప్స్ ఇన్ లైఫ్.
1: ఈ యొక్క క్షీణే పుణ్యే మధ్య లోకం విశంతి.
0: As the merit is exhausted,
1: all the merit of the past is exhausted.
0: The position of the rich man is
1: not that good.
0: He could not carry out his daily living.
1: ఇంకా భరించుకోలేక
0: ఈ
1: పదార్థములు ఇంకొక శ్రీమంతుని దగ్గరికి తీసుకెళ్లాడు.
0: He collected all these golden objects and took it to another rich man.
1: అతనికి దీన్ని అమ్మి డబ్బు తీసుకోవాలని ప్రయత్నించాడు.
0: హీ వాంటెడ్ టు డిస్పోజ్ దెమ్ ఆఫ్ మనీ.
1: మొట్టమొదట గిన్నెను అభిషేకం చేసే గిన్నెను తూకం వేశాడు.
0: ఫస్ట్ హీ వెయిడ్ దట్ కప్ విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ అభిషేక పర్పస్.
1: ఇది 20 కాసులు, 20 కాసులు ఉంటుంది.
0: హి సెడ్ ఇట్స్ ప్రైస్ ఇస్
1: 60,000 రూపీస్. సరే, తర్వాత ఒక నెమలిని తూకం వేశాడు.
0: అండ్ దెన్ పీకాక్ ఇస్
1: 60,000 రూపీస్.
0: ఇట్స్ ప్రైస్ 60,000.
1: తర్వాత గోవును తూకం వేశాడు.
0: అండ్ ఆల్సో కౌ వెయిట్
1: 60,000 రూపీస్.
0: ఇట్స్ ఆల్సో 60,000.
1: తర్వాత కృష్ణుని తూకం వేశాడు.
0: దెన్ కృష్ణ ఇస్
1: దెన్ కూడా 60,000 రూపీస్ ఉన్నాడు.
0: ప్రైస్ ఇస్ 60,000.
1: అబ్బా, ఏమిటి, గోవు, నెమలి, కప్పు, కృష్ణుడు అందరూ ఒకే వెళ్ళినా నేను భరించలేను.
0: He said, I can't bear this. What is the
1: same price?
0: You should pay more for Krishna. You can't pay same to the peacock and to the cup and cow.
1: చెప్పాడు.
0: That rich man said,
1: మీకు కృష్ణ రూపము, నెమలి రూపము, గోవు రూపము, కప్పు రూపంగా ఉంటుండాలి, నాకు తూకం ప్రధానము అన్నాడు.
0: That rich man said, you go by the form, whether it's a peacock or a cow or a cup or Krishna. But I go by the weight.
1: దానికి వాల్యూ ఇస్తూ వచ్చున్నాడు.
0: I attach value to the total weight.
1: బంగారు తూకమునకు వాల్యూ ఇస్తూ వచ్చాడు, కానీ రూపానికి వాల్యూ ఇవ్వలేదు.
0: The value is attached to the weight of the gold, but
1: అదే విధంగానే భిన్న భిన్న రూపములతో ఉండినటువంటి మానవత్వానికి మనము విలువలిస్తున్నామే కానీ అందరి యందు ఉండినటువంటి పంచభూతముల యొక్క పరమాత్మ తత్వానికి మనం విలువనివ్వటం లేదు.
0: Therefore we attach value to the diversity and the multiplicity of the mankind, but not the unity.
1: భూతముల యొక్క పరతత్వమునకే అద్వైతం అన్నారు.
0: And therefore the essential basic
1: మానవుని యందు కూడాను ఈ పంచభూతము తప్ప మరొక భూతం ఇంకొకటి అధికంగా లేదు.
0: In every person five elements are present.
1: ఆరవ భూతమే లేదు.
0: There is no sixth element as such.
1: కానీ మనము మరొకటి ఏదో ఉన్నదని ఆశించి భ్రమించి దీనికి అనేక విధమైనటువంటి ప్రయత్నాలు సల్పుతూ ఉంటున్నాం.
0: బట్ వీ ఇమాజిన్ వీఆర్ డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ దేర్ సమ్ అదర్
1: థింగ్. దురాశే దుఃఖమునకు కారణం.
0: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ గ్రీఫ్.
1: ఆశలు ఉండాలి.
0: వీ
1: ఆశ కూడా ఒక పరిమితం ఉండాలి.
0: దేర్ షుడ్ బి సమ్ లిమిట్స్.
1: మీరందరూ చాలా మంది పిల్లలు చదివింటారు మైదాస్ యొక్క చరిత్ర.
0: మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మస్ట్ హావ్ గాన్ త్రూ ది స్టోరీ.
1: మైదాస్ ఇతను ఒక శ్రీమంతుడే.
0: ఈజ్ అ రిచ్ మ్యాన్.
1: కానీ మహాభక్తుడు.
0: ఈజ్ ఎన్ ఆర్డినరీ డివోటీ.
1: ఇతనికి చాలా దురాశ.
0: Oh, he has excessive desire.
1: తన ఆరాధన దేవతను అమితంగా ప్రార్థిస్తూ వచ్చాడు.
0: He prayed repeatedly to the deity.
1: Day and night, తెల్లవారి మొదలు రాత్రి వరకు ఆరాధన సల్పుతూ వచ్చాడు.
0: Day and night he offered prayers, worshipped.
1: దేవత ప్రత్యక్షమైంది.
0: The deity appeared.
1: ప్రార్థనలకు ప్రత్యక్షమైటము దేవతల యొక్క లక్ష్యం.
0: ఇట్ ఇస్ నేచురల్ ఫర్ ద డైటీ టు అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డివోటీ.
1: ప్రార్థన చేయటము అతని యొక్క కర్తవ్యము.
0: గాడ్ రెస్పాండ్స్ టు ద ప్రేయర్స్.
1: ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
0: థింగ్స్ వెంట్ ఆన్.
1: ఒకనాడు
0: వన్ డే
1: మైదాస్ ప్రార్థించాడు తల్లి.
0: మైదాస్ ప్రేడ్ మదర్.
1: ముట్టినంతా బంగారు కావాలి, ఆ వరం నాకు ప్రసాదించమన్నాడు.
0: కన్ఫర్మ్ మీ దట్ బూన్ సో దట్ వాట్ ఎవర్ ఐ టచ్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు గోల్డ్.
1: సరే ఇచ్చినాను వెళ్ళు అన్నాడు.
0: said, yes, కానీ మొట్టమొదట దేవత చెప్పింది. The deity said, నీవు కోరరాని కోరికను కోరుతున్నావు. You ask that which you are not supposed to. చాలా దురాశతో కూడినటువంటిది. It's excessive. దీనివల్ల నీకు సుఖం ఉండదు. You will not be happy either. చాలా కష్టములకు గురి అవుతావు. You will be put to suffering. బాధలకు గురి అవుతావు. You will suffer. కట్టేటువంటి జీవితమే ఒక వ్యర్థం అయిపోతుంది. Ultimately you will waste your life. కనుక ఈ వరం నీవు కోరవద్దు అన్నది. So don't ask for such a boon. నా అవస్థ నాకుండని నీవు తప్పక ఇవ్వవలసిందే అని పట్టుబట్టాడు ఈ మైదాస్. This Maidas determines that the boon should be granted irrespective of the problems that he is likely to face.
1: సరే చెప్పిన మాట విన్నప్పుడు ఏం చేస్తుంది? నీవు నష్టం రాసిన వ్రాత కన్న కలదా నువ్వు చింతిన్నాం వెళ్ళు ఇంకా నీ అవస్థ నువ్వు అనుభవించున్నాడు.
0: The deity felt so that who can escape from destiny? All right, you hang yourself, he said.
1: వరం పొందాడు ఇంటికి వచ్చాడు.
0: After the boon is granted, he returned home.
1: పరుపు పైన కూర్చున్నాడు.
0: He sat there on the bed.
1: దిండిని తీసి పక్కన పెట్టాడు.
0: He kept the pillow on one side.
1: పరుపు దిండు అంతా కూడా బంగారైపోయింది.
0: The bed and pillow transformed into gold.
1: ఇవి మాత్రమే బంగారైనాయా, మిగతా అంతా అవుతుందో కాదో అని తిరిగి కంపౌండ్ లోపల ఉద్యానవనంలో ప్రవేశించాడు.
0: Then he entered, stepped into his garden.
1: ప్రతి వృక్షాన్ని ముట్టాడు.
0: He touched every tree.
1: ప్రతి పూల మొక్కను ముట్టాడు.
0: Every flowering plant.
1: ప్రతి పుష్పాన్ని ముట్టాడు.
0: Every book.
1: అన్ని బంగారైపోతూ వచ్చింది.
0: Everything transformed.
1: కడపటికి అలసిపోయాడు.
0: He was tired.
1: బిడ్డని పిలిచాడు.
0: He called his children.
1: అమ్మాకు టీనో కాఫీనో తీసుకుని రా అన్నాడు.
0: He said, bring coffee or tea for me now.
1: టీ కాఫీ తీసుకొచ్చింది.
0: They brought tea and coffee.
1: దాన్ని ముట్టాడు.
0: He touched.
1: బంగారైపోయింది.
0: It also became
1: gold. ఆకలి పెరిగిపోతుంది అది.
0: And more and more he wanted.
1: కానీ ఏది ముట్టినా బంగారైపోతుంది అది.
0: But whatever he touched,
1: it turned ఏం చేసేదని బిడ్డను ముట్టాడు. బిడ్డ కూడా బంగారైపోయింది. స్టాచ్యూగా తయారైపోయింది.
0: Ultimately what is to be done? He touched his son who also turned into gold.
1: అప్పుడు బుద్ధి వచ్చింది మైదాస్.
0: Then Maidas was transformed. See, he could know the truth.
1: Devi cheppina kuda nenu murkudunaine vinlekapoyanu.
0: I was so foolish, though deity told me I didn't pay heed to her words.
1: Vidhi aneetundi.
0: This is the destiny.
1: Kanuka tirigi devi daggariki vellaadu.
0: So he again went to the
1: teevramainatundi yokka prarthana cheta vedamu cheta oka vidhamainatundi vedana cheta ఆమెను ప్రార్థించాడు.
0: విత్ యర్నింగ్ అండ్ సఫరింగ్ షీ ప్రేడ్ టు ద ఫ్యామిలీ డైటీ.
1: ప్రత్యక్షమైంది.
0: షీ మానిఫెస్టెడ్.
1: నాయన, నా మాట వినలేదు నీవు.
0: యూ హావ్ నాట్ హర్డ్ మై వర్డ్.
1: ఈ గతి పట్టింది.
0: దిస్ ఈస్ ది ప్లైట్ నౌ.
1: ఇప్పుడు ఏం కావాలన్నాడు.
0: వాట్ డు యు వాంట్ నౌ?
1: నీవు ఇచ్చిన వరం తీసుకోమన్నాడు.
0: ప్లీజ్ టేక్ బ్యాక్ ద వెరీ బూన్ యూ గ్రాంటెడ్.
1: అప్పటి నుంచి తాను బ్రతుకుతూ వచ్చాడు.
0: సిన్స్ దెన్ హీ స్టార్టెడ్ ఎ నార్మల్.
1: మానవత్వంలో ఉండినటువంటి ఒక ఆశలు ఇంత ప్రమాదమునకు గురి చేస్తుంటాయి.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది డిజైర్ దట్ విల్ పుట్ us all to danger.
1: దైవ ఆజ్ఞను శిరసా వహించి ప్రవర్తించినప్పుడు వారికి ఎంతైనా సుఖము శుభములు కలుగుతూ ఉంటాయి.
0: ఇఫ్ వన్ ఫాలోస్ ద కమాండ్ ఆఫ్ గాడ్ దే విల్ బి హ్యాపీ, దే విల్ బి ప్రాస్పర్.
1: కనుకనే శంకరుల వారు లోకము లోపల దీనికి అర్థం చెప్తూ వచ్చారు.
0: శంకర
1: వలదు ధన దాహము నరుడా.
0: ఓ మ్యాన్ డోంట్ హ్యావ్ థర్స్ట్ ఫర్ మనీ.
1: వలదు వలదు ధన దాహము నరుడా, మంచి బుద్ధితో మానుము కోర్కెలు.
0: విత్ ఆల్ గుడ్ మైండ్ గివ్ అప్ ఆల్ డిజైర్స్.

0: control, you have got only wealth of all the reaction, the consequences of your past actions. Be satisfied with the Lord.
1: Oh, manavuda.
0: Oh, man.
1: Durashaku neeku guri kavaddu.
0: Don't have too many desires.
1: Asani pettuko.
0: Have some desire and
1: kaani, but atanni ponde anta varaku neeku prema kavali.
0: Until you attain divinity.
1: Aa prema ne nee sarvasvamu istundi.
0: And that very love will give you.
1: Eppudu ekkada evidi kavallo taane anugrahistundi.
0: Where and when, how you aduga receive God knows.
1: Oh, manasa adugaku vevo manasa.
0: Oh, mind, don't ask. Don't
1: అడుగుకోల అది అది అడుగున బడునని అడుగకున్న పని వడిగానగునని అడుగకు వే ఓ మనస.
0: The more and more, oh mind, you ask for, it will be ignored or neglected.
1: అడుగని శబరిని ఆదరించని.
0: Without asking, శబరి was ready.
1: అడుగక తనకై మడియు జటాయు కడకునేగి సద్గతి గలిగించడే. అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస.
0: ఓ మైండ్, డోంట్ ఆస్క్ వితౌట్ మియర్ ఆస్కింగ్. జటాయు హ్యాడ్ సచ్ ఎగ్జాల్టెడ్ హైట్స్, కుడ్ రిడీమ్.
1: దశరథ మహారాజు ఎంతనో ప్రార్థించాడు.
0: దశరథ ప్రేయర్ ఫర్
1: విన్ నాయన, నా అంత సమయంలో నీ హస్తంతో నాకు నీరు పోయమని.
0: He wanted that son to be present with the end
1: of the process. తాను మనసు కుదరలేదు.
0: But he didn't want to do, oblige.
1: అడుగని జటాయుకు మోక్షం అందించాడు.
0: వితౌట్ ఆస్కింగ్
1: జటాయు అడగకపోయినప్పటికీ తన నోటిలో తన హస్తం ద్వారా నీరు పోసి దానికి సార్థకం గావించాడు.
0: వితౌట్ ప్రేయింగ్ ఆస్కింగ్ మేడ్ జటాయు డ్రింక్ ద వాటర్.
1: ఆదరించండి.
0: వితౌట్ ఆస్కింగ్ శబరి వాస్ యువర్ రిఫ్యూజ్.
1: లేదు,
0: శబరి
1: కానీ నిరంతరం కూడా నువ్వు రామచింతన చేస్తూ వచ్చింది.
0: యట్ షీ వెంట్ ఆన్ థింకింగ్ ఆఫ్ రామ కంటిన్యూస్లీ.
1: రాముడు అరణ్యంలో ప్రవేశించాడట.
0: రామ వాజ్ ఇన్ ద
1: ఫాల్. ఈ మార్గంలో వస్తాడో ఏమో.
0: హి మే కమ్ అలాంగ్ దిస్ వే.
1: ఆ విధంగా తలుచుకోవటం, ఆ మార్గాన్ని అంతా ఊర్చి శుభ్రం చేయటం.
0: ఎవ్రీ డే షీ వాజ్ క్లీనింగ్ స్వీపింగ్ ద పాత్ అలాంగ్ విచ్ రామ మైట్ కమ్ ఎనీ డే.
1: ఒక రేగి పండు చెట్టు కింద నీ కూర్చుంది.
0: She sat under a tree.
1: అయ్యో, అరణ్యానికి వచ్చాడట సీతా సమేతుడై రామచంద్రుడు. ఈ మార్గంలోనే వచ్చి అమ్మా ఏమైనా పండ్లు ఇస్తావా అని అడుగుతాడో ఏమో అని భ్రమ. ఆ ప్రేమ యొక్క ఇది అంత తీవ్రంగా ఉంటుంది.
0: She has got the intense love for Rama, thinking that Rama might come along that path, accompanied by Sita and Lakshmana.
1: ఆ విధమైన భావంతో ఒక్కొక్క పండు తినటము, తీయగా ఉన్నదాన్ని పెట్టుకోవటం.
0: She started collecting all sweet berries, fruits and keeping them aside.
1: యద్ భావం తద్ భవతి.
0: As is the feeling, so is the reward experience.
1: వారి వారి పవిత్రమైనటువంటి భావమును కొలది, దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వం అటు అనుగ్రహాన్ని అందిస్తూ వస్తుంటారు.
0: Basing on their sacred thoughts, the divine will grant all that they want.
1: Kanukane daivattam anetundi anugrahamto koodinatundide kaani aagrahamto koodinatundide kaadu.
0: God is full of anugraha grace but not aagraha kaani, or anger.
1: Sadhakuri yokka buddhulu aneka vidhamulainatundi yokka margamlo praveshinchata cheta daarini puraskarinchukoni yad bhavam tad bhavati aa vidhanga povasu vastundi.
0: Aspirants follow different paths. They have different feelings and sentiments. Therefore,
1: ఒక నిలువుటద్దం ముందు నీవు చేరావు.
0: You are in front of a big mirror.
1: ఆ నిలువుటద్దం ముందు నీవు పోయి,
0: you are standing there in front of it.
1: ఆ నిలువుటద్దంలో నీ ప్రతిబింబం కనిపించింది.
0: You see your own reflection there in a mirror.
1: కానీ ఆ ప్రతిబింబానికి నీవు నమస్కారం చేస్తే అది కూడా ఆ నమస్కారం నీకు వెనుక ఇచ్చింది.
0: ఇఫ్ యూ డూ నమస్కార్, యూ విల్ గెట్ బ్యాక్ ది సేమ్ నమస్కార్ ఫ్రమ్ ద రిఫ్లెక్షన్.
1: ఆ ప్రతిబింబాన్ని నీవేమైనా దండిస్తువా అది కూడా నేను దండిస్తుంది.
0: ఇఫ్ యూ పాయింట్ అవుట్ యువర్ ఫోర్ ఫింగర్, యూ విల్ ఆల్సో గెట్ బ్యాక్.

0: As a scholar, you may go through a number of books. You may offer prayers fervently to your family deity.
1: ఎట్టి కర్మలు చేస్తావో అట్టి ప్రతిబింబమే నీకు వస్తుంటారు.
0: As is the object, so will be the reflection.
1: ఇక్కడ నిలువుట అర్థం ఏమిటి?
0: What is the mirror here?
1: ఈ మిర్రరే ప్రకృతి.
0: This mirror is the very nature.
1: ఆ యొక్క బింబమే దైవత్వము.
0: That very object is divine.
1: విష్ణువే కారకుడు.
0: God is the cause.
1: ప్రకృతియే కార్యము.
0: And
1: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: The whole world is just the relationship between the cause and effect.
1: కనుకనే నీవు ఆ ప్రకృతి అనేటువంటి మిర్రర్ లోపల ఏమి చేస్తే ఆ ప్రతిబింబం అంతా నీకు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ నీకు వస్తుంటాయి.
0: Therefore what has come back to you as reaction reflection is sound. In fact, object is one. This is unity.
1: Bimbamu,
0: pratibimbamu. The object and the reflection.
1: Ee rendu kuda
0: the object and the reflection exist because of the mirror.
1: Adi ye prakruti yokka vichitramunaku paramatmani yokka chitramunaku ee vidhamainatuvanti vyathyasam.
0: This is the peculiarity in the mystery of God.
1: త్రైలోక్య పవిత్రమ్ములు
0: వందనాల
1: విత్తమ్ములు సన్మిత్రమ్ములు మునిజన వన పౌత్రమ్ములు విష్ణుదేవు చారిత్రములు.
0: They are so endearing, sacred to all the three worlds, mysterious, incomprehensible. That is the story of God.
1: ప్రకృతి లోపల ఇక్కడ ఎన్ని ఉన్నాయి? నీవు నీ ప్రతిబింబము అద్దము. ఎన్ని ఉన్నాయి? మూడు ఉన్నాయి.
0: How many are here now? You,
1: నీవు నీ ప్రతిబింబము అద్దము.
0: You, your reflection in the mirror.
1: కాబట్టి ఈ మూడు ఉంటున్నాయి.
0: త్రీ ఆర్ ప్రెసెంట్.
1: మూడులో ఒకటి పోతే ఎంత అని ఒక ఫస్ట్ స్టాండర్డ్ బాయ్స్ అడిగినా కూడాను మూడులో ఒకటి పోతే రెండు అంటాడు వాడు.
0: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ టు ఫస్ట్ స్టాండర్డ్ బాయ్ 3 - 1 వాట్ ఇస్ వాల్యూ, హీ విల్ సే 2.
1: వానికి కూడాను ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క ఈ యొక్క లెక్కల విషయంలో బాగా తెలుస్తుంది.
0: హీ టూ నోస్ లిటిల్ మ్యాథమెటిక్స్.
1: 3 - 1 ఏంటంటే 2 = 2 అంటాడు.
0: 3 - 1 = 2.
1: కానీ దైవం దీనిని అంగీకరించడు.
0: బట్ గాడ్ డస్ నాట్ యాక్సెప్ట్.
1: ఇట్ ఇస్ రాంగ్ అంటాడు.
0: హీ సేస్ ఎ రాంగ్ ఆన్సర్.
1: ఎట్లా?
0: హౌ?
1: 3 - 1 = 1 అంటాడు.
0: 3 - 1 = 1.
1: ఈ భగవంతుడు ఏ స్కూల్లో చదవలేదేమోటో, ఇతనికి ఏం మ్యాథమెటిక్స్ తెలియదే అని అనేక మంది భగవంతుని కూడా హేళన చేస్తారు.
0: మెనీ మే మేక్ ఫన్ ఆఫ్ గాడ్ బికాస్ హీ డిడ్ నాట్ అటెండ్ ఎనీ స్కూల్ ఆర్ కాలేజ్ ఎనీథింగ్.
1: ఇక్కడ నీవు నీ ప్రతిబింబము అద్దము.
0: హియర్ 3 యూ యువర్ రిఫ్లెక్షన్ మిర్రర్.
1: అద్దాన్ని తీసివేయి.
0: ఓ మ్యాట్ క్యాప్ రిమూవ్ ద మిర్రర్.
1: ప్రతిబింబం కూడా పోయింది.
0: నో రిఫ్లెక్షన్.
1: ఉన్నది ఒక్కటే అయిపోయింది.
0: ఓన్లీ వన్ ద ఆబ్జెక్ట్ దట్ ఎగ్జిస్ట్.
1: ఇదే
0: దిస్.
1: కనుకనే లోక సంబంధమైనటువంటి విషయాల లోపల చాలా ప్రాకృతికంగా ఆధ్యాత్మికంగా వ్యత్యాసం అనేకంగా కనిపిస్తుంటుంటాయి.
0: దేర్ఫోర్ యూ ఫైండ్ ద వైడ్ గల్ఫ్ బిట్వీన్ ద వరల్డ్లీ ఇష్యూస్ అండ్ ద స్పిరిచువల్ మ్యాటర్.
1: మెనీ పీపుల్ సే మనీ మేక్స్ మెనీ థింగ్స్.
0: మెనీ పీపుల్ థింక్, మెనీ పీపుల్ సే దట్ మనీ మేక్స్ మెనీ థింగ్స్.
1: మనీ మేక్స్ మెనీ రాంగ్స్.
0: But Bhagavan says money makes many wrongs.
1: Money makes many things antar prapancham lo.
0: But in the world we say money makes many things.
1: Money makes many wrongs.
0: But Bhagavan says money makes many wrongs.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడే మనల్ని సద్వినియోగం చేయడానికి వీలవుతుంది.
0: When once you understand the truth, you will make proper use of money.
1: ఇది శంకరుల వారి యొక్క ఏకత్వంలో ఉండేటువంటి యొక్క ప్రత్యేకత.
0: దిస్ ఇస్ ది స్పెషాలిటీ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ శంకర్ ఆఫ్.
1: చిన్న చిన్న నిత్య జీవితంలో జరిగేటువంటి దాన్ని కూడా ఏకత్వంగా దాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: హీ స్టార్టెడ్ ప్రూవింగ్, డెమోన్స్ట్రేటింగ్, ప్రాపగేటింగ్ దిస్ నాన్-డ్యువలిజం.
1: మృత్పిండమేకం బహుభాండ రూపం సువర్ణమేకం బహుభూషణాని. మట్టి ఒక్కటే కానీ కుండల యొక్క రూపనామాలు వేరు వేరు.
0: ది క్లే ఇస్ వన్ బట్ ద పాట్స్ ఆర్ మెనీ.
1: బంగారం ఒక్కటే.
0: గోల్డ్ ఇస్ వన్
1: కానీ దీని యొక్క ఆభరణములు వేరు వేరు.
0: బట్ జ్యువెల్స్ ఆర్ మెనీ.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: దైవత్వం ఒక్కటే. ఏకం సత్ విప్రాభవదా వదంతి.
0: గాడ్ ఈజ్ వన్, హీస్ కాల్డ్ ఇన్ మెనీ నేమ్స్ బై పీపుల్.
1: అల్లా అని చెప్పండి.
0: వన్ మైట్ సే అల్లా.
1: జీసస్ అని చెప్పండి.
0: జీసస్.
1: బుద్ధ అని చెప్పండి. జొరాస్ట్రియం అని చెప్పండి. రామ అని చెప్పండి. హరి అని చెప్పండి. హర అని చెప్పండి. అంతా చేరి ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్ ఓన్లీ.
1: ఇది ఎట్లా?
0: హౌ?
1: ఇది ఒక చిన్న నిత్య జీవితంలో అనుభూతి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక ఇంటి యజమానుడు ఉంటాడు.
0: దేర్ ఇస్ ఎ మాస్టర్ ఆఫ్ ది హౌస్.
1: హౌస్
0: ఆఫ్ ద హౌస్.
1: హౌస్ ఓనర్.
0: హౌస్ ఓనర్.
1: భార్య వస్తుంది, మై డియర్ హస్బెండ్ అంటుంది.
0: వైఫ్ కమ్స్ అండ్ సేస్
1: మై డియర్. సంబంధం ఆ రకంగా ఉంటుండాలి.
0: దట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్.
1: కొంతసేపు లోపల మనముడు వస్తాడు.
0: ఇన్ ది మెయిన్ టైమ్
1: మై గ్రాండ్ ఫాదర్ అంటాడు.
0: గ్రాండ్ సన్ సేస్ హై గ్రాండ్ ఫాదర్.
1: ఈ ఇద్దరు మాట్లాడుతుండగానే ఒక బ్రదర్ వస్తాడు.
0: యాజ్ దే కన్వర్స్ బ్రదర్
1: మై డియర్ బ్రదర్ అంటాడు.
0: అండ్ హీ ఇస్ మై డియర్ బ్రదర్.
1: ఇవి జరుగుతున్నట్టే కొడుకు వస్తాడు.
0: ఇన్ ది మెయిన్ టైమ్
1: మై డియర్ ఫాదర్ అంటాడు.
0: హీ ఇస్ మై డియర్ ఫాదర్.
1: కొడుకు వస్తుంది, మై డియర్ ఫాదర్ ఇన్ లా అంటుంది.
0: డాక్టర్ లా కమ్స్ దేర్ సేస్ మై డియర్ ఫాదర్ ఇన్ లా.
1: యజమానుడు ఒక్కడే.
0: బట్ ది మాస్టర్ ఇస్
1: ఇంతమంది ఇన్ని రకాలు రకమైనటువంటి సంబంధాన్ని పెట్టుకోవడం చేత అన్ని రకమైనటువంటి పేర్లు కూడా అక్కడ
0: ప్రారంభమవుతుంది. సో మెనీ అసోసియేషన్స్ రిలేషన్షిప్స్ హి హస్ గాట్ సో మెనీ నేమ్స్ నౌ.
1: ఇదంతా కూడా కేవలము ఆ రిలేషన్షిప్.
0: దిస్ ఎవ్రీథింగ్ ఇస్ రిలేషన్షిప్ హియర్.

0: అంతా నీవే.
1: ఎవ్రీథింగ్
0: త్వమేవ మాతా చ పితా త్వమేవ. ఎంత పిచ్చితనం చూడండి.
1: వాట్ మ్యాడ్నెస్ ఈజ్ దిస్.
0: ఓ భగవంతుడా, నీవే నా తండ్రి, నీవే నా తల్లి, నీవే నా మిత్రు, నీవే నా బంధువు, నీవే నా సుఖుడు, నీవే నా సర్వస్వం.
1: వి సే ఓ గాడ్ యువర్ మై మదర్, యువర్ మై ఫాదర్.
0: దీనిని శంకరుల వారు ఖండిస్తూ వచ్చారు.
1: శంకర కాంట్రడిక్టరీ,
0: చాలా పొరపాటు మీది.
1: హి సెడ్ యు ఆర్ టోటలీ రాంగ్.
0: త్వమేవ మాతా చ
1: యువర్ మై మదర్,
0: త్వమేవ
1: యువర్ మై ఫాదర్.
0: నీవు నా తండ్రివి,
1: యువర్ మై ఫాదర్.
0: అట్టయితే తండ్రి తండ్రిగానే ఉంటాడు, కొడుకు కొడుకుగానే ఉంటాడు.
1: అండ్ దెన్ ఫాదర్ విల్ బి అపాన్.
0: ఏమి ప్రయోజనం ఇది?
1: వాట్ ఇస్ దిస్?
0: కాదు కాదు, రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చేయాలి.
1: వి షుడ్ యూనిఫై బౌత్.
0: కనుకనే త్వమేవ మాత చ పితాచ అని అనుకోడు.
1: సో వీ షుడ్ నాట్ సే యువర్ మదర్ అండ్ యువర్ ఫాదర్.
0: యు ఆర్ ఐ, ఐఎమ్ యూ.
1: యు ఆర్ ఐ, ఐఎమ్ యూ.
0: యు అండ్ ఐ ఆర్ వన్.
1: యు అండ్ ఐ ఆర్ వన్.
0: ఇది అద్వైతంలో ఉన్నటువంటి పటుత్వము.
1: This is the strength underlying principle
0: of non-dualism. దీనిని పరిశీలించుకునే వేదము తత్వం అసి.
1: Basing on this Veda said తత్వం అసి.
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి, ఐ యామ్ బ్రహ్మన్.
0: ఈ విధమైనటువంటి ఏకత్వం చేత ఎంతైనా ఆనందం మనకు కలుగుతుంది.
1: This principle of unity, oneness will give you joy and bliss.
0: శంకరులు వారు అద్వైతాన్ని ప్రకటిస్తూ వచ్చారు.
1: That is the teaching of Shankara.
0: అయితే అది అంత సులభం కాదు.
1: However, that's not simple and easy.
0: కానీ దానికి అనేక రకములైనటువంటి యొక్క విచారణ జరగాలి.
1: వన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్.
0: దీనికి తగినటువంటి సంస్కృతి సంస్కారం కూడా ఉండాలి.
1: వన్ షుడ్ హ్యావ్ దట్ రిఫైన్.
0: ఈ సంస్కారమైనటువంటి పరిపక్వతతో రావాలి.
1: అండ్ వన్ షుడ్ రీచ్ దట్
0: మెచ్యూరిటీ. ఈ సంస్కారం పరిపక్వమైనప్పుడు అంతా ఒకటైనటువంటి భావం సులభంగా మనకు వస్తుంది.
1: వెన్ హిస్ సాధన ఆస్పిరేషన్ మెచ్యూర్స్ దట్ రియలైజ్.
0: కలిగినటువంటి వాడు ఎంత అదృష్టవంతుడు.
1: రియల్లీ హిస్ ఎ లక్కీ సోల్ హూ అటైన్స్ దట్
0: స్టేట్. అతనికంటే ఇంకా అదృష్టవంతుడు మరొక జగత్తులో లేడు.
1: దేర్ ఇస్ నో లక్కీయర్ పర్సన్ అదర్ దెన్ హిమ్.
0: కాబట్టి అట్టి భావం కలిగేటువంటి వాడు మహాపుణ్యాత్ముడు.
1: ద వన్ విత్ సచ్ నాన్ డ్యూయల్ ఫీలింగ్ ఇస్ మెరిటోరియస్.
0: వాడే గొప్ప జగత్తు కంతకుడు రాజు.
1: హీ ఇస్ ద కింగ్ ఆఫ్ దిస్
0: వరల్డ్. ఎవరు రాజు?
1: హూ ఇస్ ద కింగ్?
0: ఆత్మరాజు. ఆత్మ సామ్రాజ్యమునకు ఇతను రాజు.
1: He is the king of the kingdom of the spirit.
0: ఈ ఆత్మ సర్వలు ఎందుకు నక్షక పర్యంతము ఉంటుండాలి.
1: This soul is present to everyone from top to toe.
0: అమృతత్వాన్ని గుర్తించలేనటువంటి వారే విషాన్ని ఆశిస్తూ ఉంటారు.
1: Those who could do not understand this immortality, అమృతత్వం,
0: they just want విషం అనేటువంటిది ఇక్కడ ఉన్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించుకుంటే మాడు మరొక విషయానికి ప్రయత్నం చేయడు.
1: When once he knows the value of immortality, he will never ask for poison.
0: అమృతము అనేటువంటిది తెలియనటువంటి వాడే విషయం కోసం ప్రయత్నం చేస్తుంటాడు.
1: బికాస్ దే డు నాట్ అండర్స్టాండ్ ద టేస్ట్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ, దే హీస్ ఆఫ్టర్ పాయిజన్.
0: కనుకనే మొట్టమొదట ఈ అమృతానుభవంను కొంతవరకు మనం కలిగించుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ ది స్వీట్ నెక్టరైన్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్.
0: కనుకనే శంకర్ల వారు అద్వైత సిద్ధాంతాన్ని కేవలం పల్లె మొదలుకొని పట్టణం వరకు కూడాను, విద్యాహీనుడు మొదలు విద్యావంతుడు వరకు కూడాను ఈ ఏకత్వం అనేటువంటి భావము తెప్పించాలని అనేక విధమైనటువంటి ప్రయత్నం చేశాడు.
1: శంకర మేడ్ ఎవ్రీ ఎఫర్ట్ టు డిన్ ఇన్ టు ది ఇయర్స్ ఆఫ్ ఆల్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద విలేజ్ ఇన్ ది సిటీ టు ఎన్ ఇగ్నోరెంట్ మ్యాన్ టు ఎ లెవెల్ ఆఫ్ ఎ స్కాలర్.
0: కాశీ క్షేత్రంలో సభలు జరుగుతూ ఉండగా
1: దేర్ ఇన్ కాశియస్ ప్రతి
0: ఒక్కరి కూడా శంకర్ వారు ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చారు.
1: శంకర్ హ్యాస్ సెట్ ఎన్ ఐడియల్ ఇన్ ఎవ్రీ ఇష్యూ, ఎవ్రీ మ్యాటర్.
0: ఇల్లు వదిలే సమయంలో ప్రతి తల్లికి వాగ్దానం ఇచ్చాడు.
1: He gave a promise to his mother when he left his house.
0: Nayana neevu illu vadilipothunnavu.
1: Son, you are leaving the
0: sanyasam naaku ishtam lekapoyinappudiki neevu sweekarinchavu.
1: Though I don't want you to be, you have chosen to be
0: renunciate. Anta samayam lopala maatramu ninnu choodalanetundi oka pichi aasanaku unnadi.
1: I got a desire to see you as the end approaches.
0: Kanuka na anta samayamlo neevu naa daggara undalani aasinchindi.
1: Therefore you should be by my bedside when the end comes.
0: Maha pavitramaina hrudayudu ganaka ఆ చిత్తశుద్ధి కలిగినటువంటి వాడు కనుక తన వాగ్దానాన్ని తప్పక చెల్లించుకోవాలని సంకల్పించుకున్నాడు.
1: బికాజ్ ఇస్ ఎ సేక్రెడ్ సోల్ అండ్ ఎ నోబుల్ సోల్.
0: చిత్తశుద్ధి కలిగినటువంటి వారికి చెప్పిన మాట సత్యమే అవుతుంది.
1: ద వన్ విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వాట్ ఎవర్ హి సేస్ ఇస్ బౌండ్ టు బి ట్రూ.
0: ఏది చెప్పినా సత్యమే అవుతుంది.
1: వాట్ ఎవర్ హి సేస్ ఇట్ ఇస్ ట్రూ.
0: పుష్పం కాదు అనుకుంటే ఇది పుష్పం కాకుండానే పోతుంది.
1: ఇఫ్ హి సేస్ నాట్ ఎ ఫ్లవర్ ఇట్ విల్ నాట్ బి ఎ ఫ్లవర్.
0: ఆ సత్యాన్ని గుర్తించాలి.
1: వన్ షుడ్ నో ద ట్రూ.
0: అది ఏ భగవద్గీత లోపల కూడాను.
1: That in Gita,
0: Amavasya yudhamu prarambhamavutundi yuddhamu.
1: The war starts on the dark night Amavasya.
0: Chaturdashi dinamu Arjunudu Krishnudini teesukoni Aravaku vellaadu.
1: On Chaturdashi, fourth day,
0: repati dinamu ye vidhanga yuddhamu saaginchali. ఎవరెవరు ఏ ఏ స్థానంలో ఉంటుండాలి, ఎవరెవరు ఏ ఏ విధమైనటువంటి యొక్క శంఖం ఊదాలి అనేటువంటి దాన్ని మాట్లాడుకుంటూ పోయారు.
1: దే వర్ జస్ట్ డిస్కసింగ్ ద వార్
0: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు మొట్టమొదట ఈ అనుగ్రహాన్ని అందించేక ముందుగా ఆ వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాన్ని పరీక్షిస్తాడు.
1: బిఫోర్ గాడ్ కన్ఫర్స్ గ్రేస్ హి విల్ టెస్ట్ ది డిజర్వ్డ్నెస్ ఆఫ్ ద డివోటీ.
0: అప్పుడే ఆ ఇచ్చినటువంటి దానిని దక్కించుకోవడానికి అర్హుడైతాడు.
1: దెన్ ఓన్లీ ది డివోటీ డిజర్వ్స్ వాట్ ఈస్ గివెన్.
0: తిరిగి నాయనా అర్జున చీకటి అయిపోయింది ఇంక వెళ్ళిదామన్నారు.
1: అర్జున ఇట్స్ ఓవర్ బెటర్ యూ గో బ్యాక్.
0: ఊరుకుండకుండా ఇంటికి వెళ్దామన్న కృష్ణుడు అక్కడ పరీక్ష ప్రారంభించాడు.
1: దేర్ కృష్ణ స్టార్టెడ్ టెస్టింగ్.
0: అర్జున
1: అర్జున
0: చూడు ఆ చెట్టు పైన ఉన్నది నెమలే కదా అన్నాడు.
1: ఆన్ ద ట్రీ టాప్ ఇస్ దేర్ నాట్ పీకాక్?
0: అవును స్వామి పీకాక్ అన్నాడు.
1: హి సెడ్ yes స్వామి ఇట్స్ పీకాక్.
0: పిచ్చివాడా అది నెమలి కాదు.
1: ఏ మ్యాక్ కాదు
0: గరుడపంతుడు.
1: ఇట్స్ ఎ బర్డ్
0: గరుడ అన్నాడు.
1: ఇట్స్ గరుడ హి సెడ్.
0: అవును స్వామి గరుడే అన్నాడు.
1: హి సెడ్ yes స్వామి ఇట్ ఇస్ గరుడ.
0: ఏమిట్రా నేను ఏది చెప్తే దానంతా ఒప్పుకుంటున్నావు? ఇది సత్యమా కాదా అనేటువంటి విచారణ అక్కర్లేదా? విచక్షణ జ్ఞాన శూన్యుడైపోయినాడు. నీవు ఎంత యుద్ధం చేయగలవు?
1: హి సెడ్ you endorse what all I say, you have no discrimination, you don't inquire it is true or not.
0: Arjunudu
1: Krishna Krishna
0: nenadi nemali kadante neevu nemali ga marchavachu.
1: If I say it is not peacock, you will make a peacock.
0: Neevu garuda kadu nante nenu tri garuda ga marchavachu neevu.
1: If I say it is not a bird, you will
0: kabatta nemala garuda anetuvanti vicharam naaku akkarledu.
1: So I am not bothered with peacock or garuda.
0: Okay naaku kavali.
1: I want what you say, your command.
0: నీ యొక్క వాక్యమే నాకు సత్యం అన్నాడు.
1: వాట్ ఎవర్ యు సే ఇస్ ట్రూత్.
0: అప్పుడే చెప్పాడు కృష్ణుడు మన్మనాభం మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరే మాం ఏ వైశసి సత్యం తే ప్రత్యానే ప్రయోజనే. మన్మనాభవ మద్భక్తో ఇప్పుడు నీవు నా భక్తుడవు.
1: నౌ యు ఆర్ మై డివోటీ.
0: నా మాట పైన విశ్వాసం అధికంగా ఉంటుండాలి.
1: యు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ వాట్ ఐ సే.
0: కనుకనే నీవు ఇంక అన్నిటినీ జయించగలవు అని చెప్పి అప్పుడు ఇంకా గీతను బోధించడం ప్రారంభించాడు.
1: దేర్ఫోర్ యు ఆర్ షూర్ టు విన్ దెన్ హి స్టార్టెడ్.
0: విశ్వాసం లేనటువంటి వాడికి ఎంత బోధించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ టీచింగ్ టు ఎ ఫెలో హూ హస్ నో ఫెయిత్?
0: లోపల 84 అర్జునుడికి 86 కృష్ణుడికి.
1: దే వర్ ఏజ్ 84 అండ్ 86 ఏజ్.
0: కానీ అంతవరకు ఏనాడు కూడా నువ్వు గీతను గురించి చెప్పలేదు.
1: టిల్ దెన్ హీ డిడ్ నాట్ చూస్ టు టీచ్ గీత.
0: కాల కర్మ కారణ కర్తవ్యం కలిసి వచ్చినప్పుడే ఈ దైవానుగ్రహం కూడా నువ్వు చేరి వస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ఎట్ ద రైట్ టైమ్ ఎట్ ద రైట్ ఆపర్చునిటీ.
0: 84 ఇయర్స్ కూడా నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఏ విధంగా కూడా వేదాంతమే మాట్లాడలేదు అర్జున్తో.
1: టిల్ ది ఏజ్ ఆఫ్ 84 దేర్ వాస్ నో డిస్కషన్.
0: అప్పటికప్పుడు గట్టిపడినట్టుగా వేదాంతం ప్రారంభిస్తూ వచ్చాడు.
1: ఎవ్రీథింగ్ జస్ట్ ఫెల్ ఇమీడియట్లీ ఎట్ ద రైట్ అప్రోప్రియేట్ మోమెంట్.
0: మీరందరూ ఎవరు?
1: అర్జున హూ ఆర్ దే?
0: వీరంతా నా బంధువులు అనుకుంటున్నావు.
1: యూ థింక్ దే ఆర్ యువర్ రిలేషన్స్?
0: కాదు, వారు నీ బంధువులు కాదు.
1: దే ఆర్ నాట్ యువర్ రిలేషన్స్.
0: నీవు వారికి ప్రత్యేకంగా లేవు.
1: అండ్ యూ ఆర్ నాట్ సెపరేట్.
0: నీవు నేను వారు అందరూ ఒక్కటేను అన్నాడు.
1: యూ ఐ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వన్ ఓన్లీ.
0: అక్కడ మరింత పిచ్చి పెట్టిపోయింది అర్జునికి.
1: దెన్ అర్జున టర్న్ మ్యాడ్.
0: అది ఎట్ట అవుతుంది? అంతా ఒకటి ఎట్ట అవుతుంది? అంతా ఒకటైతే యుద్ధమే అనవసరమే.
1: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ వన్ దెన్ వై వార్?
0: పిచ్చివాడా, దీనికి ఒక విధం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ ప్రొసీజర్ హియర్.
0: ఇది నాకు తెలుసు నీకు తెలియదు.
1: ఐ నో అండ్ యూ డూ నాట్ నో.
0: నీవు మరుపులో ఉన్నావు, నేను ఎరుకులో ఉన్నాను.
1: ఐ మీన్ అవేర్నెస్ యూఆర్ ఇన్ ఫర్గెట్ఫుల్
0: తారక మంత్రము ఎరుపు మరి పనుకుండా జాగ్రత్త నిరత మగ స్వప్నాశ సుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ చదివిడి తారకము సూటెరుగవలెనన్న సద్గురుని కృపచే తారతం యముగరు చిమన్మన్న.
1: Therefore one should know that eternal principle.
0: తెలుసుకున్న వాడు నేను, తెలియని వాడు నీవు.
1: ఐ నో అండ్ యూ డూ నాట్ నో.
0: కనుక నీవు నీకు వారికి ప్రస్తుతపు దేహ సంబంధాన్ని నీ గురించి చెప్తున్నావు.
1: యూ ఓన్లీ థింక్ ఆఫ్ ది బాడీ రిలేషన్షిప్ అటాచ్మెంట్.
0: పాస్ట్ నీకేమీ తెలియదు.
1: యూ డోంట్ నో ఎనీథింగ్ ఆఫ్ ది పాస్ట్.
0: అని తెలుసును కానీ మర్చిపోయినావు.
1: యూ నో బట్ యూ హావ్ ఫర్గాటన్.
0: స్వామి
1: స్వామి
0: నీవు ఉన్నావు, నేను ఉన్నావు, వారు ఉన్నారంటున్నావు. నీకు మాత్రం తెలుసు, నాకెందుకు తెలియటం లేదు?
1: స్వామి యు ఆర్ హియర్ అండ్ ఐఎమ్ హియర్, దోస్ పీపుల్ ఆల్సో ఆర్
0: హియర్. నీకు ప్రాకృతమైనటువంటి దృష్టిలో నీవు చూస్తున్నావు కనుక నీకు మరపు వచ్చింది.
1: బికాజ్ కృష్ణ సెడ్ బికాజ్ యు హావ్ దిస్ వరల్డ్లీ విజన్.
0: నేను నివృత్తి దృష్టిలో చూస్తున్నాను కనుకనే త్రికాల బాధ్యమైనటువంటి వాడు భగవంతుడు.
1: God knows all that omniscient omnipresent.
0: కనుక నాకు ఎప్పుడు ఎరుకగానే ఉంటుండాలి.
1: So I am always in total awareness.
0: నీవు మర్చిపోయినావు అన్నాడు.
1: You have forgotten.
0: దానికి చక్కగా ఒక చక్కని ఎగ్జాంపుల్ చెప్తూ వచ్చాడు కృష్ణుడు.
1: Krishna gave very good example.
0: అర్జున
1: అర్జున
0: నీవు ఒకానొక అంటే పేర్లు వేరు వేరు, మీకు అర్థమయ్యే కోసం చెప్తున్నాను.
1: భగవాన్ ఈస్ టీచింగ్ ఇన్ ఏ వే దట్ వీ కెన్ అండర్స్టాండ్ ఈజీ.
0: ఒకానొక సమయంలో నీవు కాశ్మీర్ యాత్ర పోయావు.
1: అట్ వన్ టైమ్ యూ వెంట్ కాశ్మీర్.
0: కాశ్మీర్ అంటే ఏమి? కేకేఏ రాజు. ఆ కేకేఏ రాజు బిడ్డనే కైక.
1: కాశ్మీర్ మీన్స్ ద కేకేయ అండ్ ది కైకేయి ఇస్ ద డాటర్ ఆఫ్
0: కాశ్మీర్ యొక్క రాజు బిడ్డనే.
1: సో కైకేయి ఇస్ ద డాటర్ ఆఫ్ కాశ్మీర్.
0: వెళ్ళినావు.
1: యు హావ్ గాన్ దేర్.
0: నీవు అక్కడికి వెళ్ళినప్పుడు చాలా చీప్ గా చిక్కింది ఒక సూట్ గుడ్డ కొన్నావు.
1: యు పర్చేస్ సూట్ క్లాత్ దేర్.
0: అక్కడ మంచి విలువైనటువంటి గుడ్డను కొన్నావు.
1: వాల్యుబుల్ క్లాత్ యు పర్చేస్.
0: తీసుకుని వచ్చావు.
1: యు బ్రాట్ ఇట్.
0: ఎక్కడో అమ్మ చేతికి ఇచ్చావు, అది ఎరువు పడేసేసింది.
1: అండ్ యూ గేవ్ యువర్ మదర్, షీ కెప్ట్ ఇట్ ఇన్ అల్మైరా.
0: ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను.
1: దిస్ ఎన్ ఇల్లస్ట్రేషన్ సో హస్ టు బి అండర్స్టూడ్ ఈజీలీ.
0: తర్వాత
1: లేటర్
0: అది మర్చిపోయినారు, 10 సంవత్సరం జరిగిపోయింది.
1: యు హావ్ ఫర్గాటెన్, 10 ఇయర్స్ పాస్ బై.
0: తర్వాత తల్లి ఏదో చూస్తూ చూస్తుంటే ఈ గుడ్డ కనిపించింది.
1: మదర్ నోటీస్ ది ప్రెసెన్స్ ఆఫ్ దిస్.
0: బాబు రామా, ఇదిగో చూడు, నువ్వు తెచ్చినటువంటి గుడ్డ నీ దగ్గర పెట్టుకున్నావు, దీన్ని కుట్టించుకోమని చెప్పి ఇచ్చింది.
1: ది సన్ సెట్, హియర్ ఇస్ సూట్ క్లాత్ హియర్, వై డోంట్ యూ గెట్ ఇట్ స్టిచ్.
0: అప్పుడు షర్ట్ కుట్టించుకున్నాడు రాములు.
1: అండ్ దెన్ రామా గాట్ ఇట్ స్టార్ట్ స్టిచ్.
0: అప్పుడే సాయంకాలానికి తెచ్చిచ్చాడు అలాంటి టైలర్ ను. రాజాజ్ఞ అప్పటికప్పుడు ఎంత స్ట్రిక్ట్ గా జరగాల.
1: ఇట్ ఇస్ ది కమాండ్ ఆఫ్ ద కింగ్. ద టైలర్ బ్రాట్ ఇట్ ద వెరీ సేమ్ ఈవెనింగ్.
0: మన టైలర్స్ అంతా రేపని చెప్పేసి ఇంకొక నెలకు ఇస్తాడు.
1: బట్ అవర్ టైలర్స్ విల్ సే దే విల్ బ్రింగ్ యూ టుమారో, బట్ ఇట్ బి వన్ ఇయర్.
0: అప్పుడు చెప్పినట్టుగా చెయ్యాలి.
1: దే షుడ్ యాక్ట్ యాజ్ పర్ ద కమాండ్.
0: సాయంకాలానికి తెచ్చిచ్చాడు.
1: బ్రాట్ ఇట్ ది ఈవెనింగ్.
0: రెండవ రోజు బర్త్డే రాములది.
1: సెకండ్ డే వాస్ ద బర్త్డే.
0: ధరించాడు.
1: హి హస్ పుట్ ఆన్ ద షర్ట్.
0: ధరించాడు. ఆ అమ్మ తెచ్చినటువంటి సీట్ వంగి అందించి తమ్ముళ్ళకి అందించాలని వంగినాడు.
1: He bent to hand over the
0: వంగేటప్పటికి షర్ట్ అక్కడ పట్టన పగిలిపోయింది.
1: అండ్ దేర్ ద షర్ట్ టోర్ ఇన్ ద సెంటర్.
0: అమ్మ చెప్పింది, నాయన కొత్త వస్త్రమే, అప్పుడే చినిగిపోయిందా అని కౌసల్య అనింది.
1: కౌసల్య సెడ్, ఇట్స్ బ్రాండ్ న్యూ క్లాత్, ఇట్ ఇస్ స్టోర్ నౌ.
0: అప్పుడు కూడా రాముడు ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: దిస్ ది టీచింగ్ ఆఫ్ విజ్డమ్ ఆఫ్ రామ అండ్ దోస్.
0: అమ్మ కుట్టడం కొత్తది, షర్ట్ కొత్తదే గాని గుడ్డ ఓల్డ్ స్టాక్ అన్నాడు.
1: రామా సెడ్, స్టిచింగ్ ఇస్ బ్రాండ్ న్యూ బట్ క్లాత్ ఇస్ ఓల్డ్ స్టాక్.
0: న్యూ
1: స్టిచింగ్ ఇస్ న్యూ,
0: కానీ క్లాత్ స్టాక్ ఓల్డ్ స్టాక్.
1: బట్ క్లాత్ ఇస్ ఓల్డ్ స్టాక్.
0: ఇది సత్యమా కాదా?
1: ఇస్ ఇట్ నాట్ ట్రూ ఆర్ నాట్?
0: అదే రీతిగానే
1: లైక్ వైజ్
0: నీవు మర్చిపోయినావు, నేను ఎరుకులో ఉంటున్నాను.
1: యూ హావ్ ఫర్గాటెన్, ఐ నో.
0: కాబట్టి ఇది నీకు నాకు ఉండినటువంటి వ్యత్యాసం. ఇది నాది ఎరుక, నీకు మరుపు.
1: దిస్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ. అవేర్నెస్ హియర్, ఫర్గెట్ఫుల్నెస్ ఓవర్ దేర్.
0: ఇంతేకాకుండా
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఆ యుద్ధ భూమి లోపల
1: దేర్ ఇన్ ద వార్ ఫీల్డ్
0: అందరూ చిన్న చిన్న వారందరూ కూడా పోయారు.
1: యంగ్స్టర్స్ ఆల్సో డైడ్.
0: అప్పుడు అర్జునుడు చాలా బాధ కలిగింది.
1: దెన్ అర్జున ఫెల్ట్ వెరీ సాడ్.
0: స్వామి
1: స్వామి,
0: అభిమన్యుడు చిన్నవాడు కదా,
1: అభిమన్యు
0: అతని పోవడానికి కారణం ఏమిటి?
1: వై షుడ్ హి డై?
0: నేను ఇంత పెద్దవాడైపోయి నేను పోకూడదా?
1: ఐఎమ్ గ్రోన్ అప్ ఎల్డర్లీ, వై నాట్ ఐ డై?
0: పిచ్చివాడా, నీకు నాకు అనేటువంటి చెప్పడానికి ఇక్కడ వీల్లేదు. ఎవరి టైం ఎప్పుడు ఎక్కడ కలుగుతుందో అప్పుడు పోక తప్పదు.
1: ఓ మ్యాడ్ క్యాప్, యూ కెనాట్ సే వై షుడ్ వన్ డై అట్ ఆల్.
0: పోకం మానదు, దేహమే విధమునం పోషించి రక్షించిన.
1: You may take care of the body and protect it to any length, but it's bound to die. Rakam
0: manavu hani vruddulu maharanyam unandaginan.
1: That old age and the problems will come. You may hide yourself in a forest, but they're bound to follow.
0: Ivanni kudunu janma janmantaram nunchi jarugu sambhavincheetundi ve.
1: They follow you life after life.
0: Oka rai untundadi.
1: Here is a boulder.
0: Danini manchi yuvakudu oka 25 samvatsaramu yuvakudu chuttu teesukunnadu baaga 28 kottadu.
1: An young man picked up a hammer and hammered it 25 times.
0: కాని రాయి పగలలేదు.
1: But it didn't break.
0: తరువాత ఒక వృద్ధుణ్ణి పిలిచాడు.
1: An old man was called.
0: అతను రెండేట్లు కొట్టాడు, రెండు ఒప్పులు అయిపోయింది.
1: With two strokes, this boulder broke into two pieces.
0: అప్పుడు ఆ వృద్ధుడు మహా గర్వం చేత అంటున్నాడు, అయ్యా యువకుడు, నీవు 28 కొట్టినా అది పగలలేదు, నేను రెండేట్లకి దీన్ని పగలగొట్టాను చూడన్నాడు.
1: The old man was so proud of his strength. Oh, look here young man, you could not do it. Well, I could just break it in two strokes.
0: Krishnudu cheppadu.
1: Then he said, Krishna said,
0: Ruddhuda,
1: old man,
0: inta maatramuleke nee garvaani abhirudhi pachukovaddu.
1: Don't pride yourself for this reason.
0: Nee rendettu kada pagilindedi.
1: It didn't break because of the two strokes.
0: Mundu 28 kottadu yuvakudu, aa 20 plus 2 22 gundu pagilindi annadu.
1: Earlier it was hammered 20 times.
0: 22 times.
1: 20 times then, 2 times now, 22.
0: కనుక మనం ఏం చేస్తున్నాము, అప్పటికప్పటికి జరిగేటువంటి మనం చూసుకుంటాము.
1: యూ థింక్ ఆఫ్ దట్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ అట్ ద మోమెంట్.
0: భగవంతుడు పాస్ట్ కూడా దానికి కూర్చు ఉంటాడు.
1: బట్ గాడ్ విల్ టోటల్ ద పాస్ట్ ఆల్సో.
0: ఇదియే దీనికి దానికి ఉన్న వ్యత్యాసం.
1: దిస్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ దట్.
0: దైవత్వం అనేటువంటి సర్వత్రా ఉంటున్నది.
1: డివినిటీ ఇస్ ఎవ్రీవేర్.
0: కానీ నీవు ప్రస్తుత పరిస్థితి ఎందు మాత్రమే నీవు ప్రజెంట్ గా చూస్తున్నావు.
1: బట్ యూ థింక్ ఆఫ్ ద ప్రెసెంట్ వాట్స్ హ్యాపెనింగ్ ఆన్
0: హ్యాండ్. రెండు కూడా భగవంతుడు చూసినటువంటి వాడు.
1: బట్ గాడ్ కన్సిడర్స్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్.
0: ట్రీ గా ఉంది.
1: In the past it was a tree.
0: Future lo tree ga undi.
1: In future it is a tree.
0: Present lo seed ga undi.
1: In the present it is a seed.
0: Seed lo maatrame nu chustunnavu.
1: You think see the seed.
0: Kaani aa rendu tree lu kudanu ee seed nunchi vachinatundi ve.
1: But both the trees have originated, germinated of the same seed.
0: Bijam mam sarvabhuta naam annadu Krishna.
1: Krishna said, I am the seed in all of the beings, in all of the creatures, animate and inanimate.
0: Ee vidhamaina yokka advaitanni kramakrameena శంకర్ల వారు లోకానికి చాటుకుంటూ వచ్చారు.
1: దిస్ థియరీ ఆఫ్ నాన్ డ్యూయలిజం వాజ్ ప్రొపగేటెడ్ టాట్ బై శంకర.
0: అయితే
1: హౌఎవర్
0: ఈ అద్వైతానికి మూలాధారం అనేటువంటిది ఒకటి కావాలి.
1: హౌఎవర్ ఏ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇస్ నీడెడ్ టు అండర్స్టాండ్ నాన్
0: డ్యూయలిజం. ఈ మూలాధార తత్వము మానవునికి అర్థం కావాలంటే ఎన్నో విధమైనటువంటి యొక్క ఉపమానాలతో దీన్ని క్రోడీకరించాలి.
1: టు అండర్స్టాండ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం వీ నీడ్ టు నో మెనీ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్.
0: ఇంకా మునుముందు ఆ మూలాధార తత్వాన్ని కూడా మీరు గుర్తించడానికి సిద్ధంగా ఉంటుండండి.
1: బీ ప్రిపేర్ టు లిసన్ టు ఫండమెంటల్ బేసిస్ ఇన్ ద ప్రిన్సిపల్ ఫర్ నాన్
0: డ్యూయలిజం. శివ శంకర్ నమామి శంకర్ శివ శంకర్.

0: మనసే నరకంపునిచ్చు మైమరపించు.
1: ఫర్ ది గ్రోత్ ఆఫ్ మ్యాన్, ఫర్ హిస్ బాడీ అండ్ ఫర్ కన్సరింగ్ రెస్పెక్ట్ ఆన్ హిమ్, ఇట్ ఈస్ ది మైండ్ విచ్ ఇస్ ది కాజ్ అండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్. ఫర్ లిబరేషన్ ఆల్సో మైండ్ ఈస్ ద కాజ్. Mind is capable of putting you into hell and make you forget yourself, getting intoxicated.
2: Vidyarthulara,
1: your students, manasu
0: mai marapinchu.
1: For the growth of man, for his body and for conferring respect on him, it is

0: మనస్సు కలిగిని మానవుడు. మ్యాన్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ బాడీ, మైండ్ అండ్ ఆత్మ. మానవుడి యొక్క భావములను నిర్ణయించి అంతని ఉన్నత స్థితి కోల్పోయేటువంటి సోపానములు.
1: These are the steps and stepping stones for the man to make his feelings grow into the highest level.
0: కర్మలు ఆచరించినది దేహము.
1: The body performs action.
0: ఈశ్వరునిది మనస్సు.
1: Mind knows about it.
0: నిత్యమై సత్యమై నిరంతరము ఉన్నది ఆత్మ.
1: ఆత్మ ఇస్ వన్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్ అండ్ కంటిన్యూస్లీ యాక్ట్స్ యాజ్ అ విట్నెస్.
0: ఇదే మానవుని యందలి దేవత.
1: దట్ ఈస్ ది వెరీ గాడ్ ఇన్ మ్యాన్.
0: చేయుట, తెలుసుకునుట, ఉండుట, ఇది త్రిశక్తి యొక్క అభివ్యక్తమే మానవత్వం.
1: Doing, becoming aware, and being. These are the three important aspects of man.
0: Aithe, manasu, dehamu, atma, veru veru rupamula cheta, veru veru phalitamulanu andinchutu, veru veru naamamulu kaligi undinappatikini, ee moodinti yokka ekatvamu chetane మానవత్వము దివ్యత్వంలో నుండి పొందుతుంది.
1: బాడీ, మైండ్ అండ్ ఆత్మ హ్యావ్ డిఫరెంట్ నేమ్స్, డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ డిఫరెంట్ నేచర్. బట్ ఆల్ ఆఫ్ దెమ్ పుట్ టుగెదర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ మ్యాన్ డివైన్.
0: ఈ మూడింటి యొక్క భిన్నత్వమే మానవుని పశుత్వంలో కుంగిపోతుంది.
1: వెన్ యూ బ్రింగ్ అబౌట్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ త్రీ అండ్ మేక్ దెమ్ గో ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్, హీ బికమ్స్ ఎన్ ఎనిమల్.
0: లౌకికంగా, పారలౌకికంగా మనము తరచుగా వినేటువంటిది అంతఃకరణ అనే పదం.
1: ఇట్ ఈస్ ది వర్డ్ అంతఃకరణ విచ్ వీ కామన్లీ హియర్ బోత్ ఇన్ కామన్ పార్లెన్స్ అండ్ ఇన్ స్పిరిచువల్ లాంగ్వేజ్.
0: ఏమిటి ఈ అంతఃకరణ?
1: వాట్ యు మీన్ బై దిస్ అంతఃకరణ?
0: దీని స్వరూపం ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్స్ ఫామ్?
0: దీని స్వభావం ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్స్ నేచర్?
0: దీని విశిష్టత ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్స్ స్పెషాలిటీ?
0: దీని గమ్యం ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్స్ గోల్?
0: అని విచారణ చేసినప్పుడు మనసే అనేక విధములైనటువంటి యొక్క సూక్ష్మ రూపములు ధరించి అంతఃకరణ అనేటువంటి పేరును అందుకుంటూ ఉన్నది.
1: వెన్ యూ ఎంక్వైర్ ఆల్ దీస్ థింగ్స్ యూ విల్ కన్క్లూడ్ దట్ ఇన్ ఇట్స్ సటిల్ ఫార్మ్స్ మైండ్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ అంతఃకరణ.
0: ఇది మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఈ నాలుగు ఆకారములు కూడా మనసే సృష్టిస్తూ ఉంటుండాలి.
1: దేర్ ఆర్ ఫోర్ ఫార్మ్స్ విచ్ దిస్ మైండ్ టేక్స్. ద మైండ్ పర్సే, ఇంటెలిజెన్స్, చిత్తము అండ్ ఈగో.
0: బుద్ధి, చిత్తము, అహంకారము మనస్సు యొక్క సూక్ష్మ స్వరూపముది.
1: ఇంటెలిజెన్స్, చిత్తం అండ్ ఈగో ఆర్ దీస్ సటిల్ ఫార్మ్స్ ఆఫ్ మైండ్.
0: ఒక్కొక్క కర్మ యందు ప్రవేశించినప్పుడు ఒక్కొక్క పేరును పొందుతూ ఉంటుండాలి.
1: మైండ్ వైల్ డూయింగ్ డిఫరెంట్ ఫంక్షన్స్ విల్ గెట్ డిఫరెంట్ నేమ్.
0: ఒకే బ్రాహ్మణుడు మందిరమునందు భగవంతుని పూజ చేస్తున్నప్పుడు అతన్ని పూజారి బ్రాహ్మణుడు అంటారు.
1: When a Brahmin is performing worship in the temple, he is called a priest.
0: ఇతనే వంట రూమ్ లో వంట చేస్తున్నప్పుడు ఇది వంట బ్రాహ్మణుడు అంటారు.
1: When the same Brahmin is cooking food in the kitchen, he is called a cooking Brahmin, a cook, Brahmin cook.
0: ఈ బ్రాహ్మణుడే విద్యార్థులకు విద్య బోధించుతున్నప్పుడు ఆధ్యాత్మిక బ్రాహ్మణుడు అంటారు.
1: When the same Brahmin is teaching to the students, he is called the Brahmin teacher.
0: Panchangamunu cheptunnappudu itanu panchanga brahmanudu antaru.
1: When he is telling something about the astrology, he is called an astrologer.
0: Brahmanudu okkade ainappatikini aa brahmanudu chese

0: అందరూ పురస్కరించుకుని అతనికి ఇచ్చి నామములు కలుగుతూ వచ్చాయి. ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫంక్షన్స్ పర్ఫార్మ్ బై ది బ్రాహ్మిన్, ఆల్దో బ్రాహ్మిన్ ఇస్ వన్, గెట్స్ డిఫరెంట్ నేమ్స్. అదే విధముగానే సంకల్ప కర్మతో కూడినప్పుడు దీని మనస్సు అని ఒక పేరుతో పిలుస్తూ వచ్చింది. ఇన్ ద సేమ్ వే వెన్ దర్ ఈస్ ది థాట్ ప్రాసెసెస్ ఇట్ ఈస్ కాల్డ్ మైండ్. వివేచన అనేటువంటి ఒక సమయం నందు అనగా విచక్షణ జ్ఞానము చేత విషయమును విచారించి నిర్ణయపరిచేటువంటి సమయం నందు దీనికి బుద్ధి అని పేరుతో పిలిచారు.
1: When it inquires into the nature of objects and takes a decision, it is called buddhi.
0: ఇది కేవలము విచక్షణ జ్ఞానముతో కూడినటువంటి విచారణ.
1: ఇట్ ఈస్ ఎన్ ఎంక్వైరీ బేస్డ్ అపాన్ డిస్క్రిమినేషన్.
0: దీనిని డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ అంటారు.
1: దిస్ ఆల్సో ఇస్ కాల్డ్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
0: మూడవది చిత్తము. ఇది స్మృత్యాత్మకమైనటువంటిది కనుకనే దీనికి చిత్తము అని పేరు వచ్చింది.
1: ది థర్డ్ వన్ ఈస్ చిత్తము.
0: స్మృత్యాత్మకమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ద వన్ విచ్ రిమెంబర్స్ అండ్ దేర్ఫోర్ ఇట్ ఈస్ కాల్డ్ చిత్తం. మెమరీ.
0: దేహముతో తాదాత్మ్యం పొందిన సమయం నందు కలిగేటువంటి యొక్క స్వరూపమునికే అహంకారము అని పిలుస్తూ వచ్చారు.
1: వెన్ ద మైండ్ ఐడెంటిఫైస్ ఇట్ సెల్ఫ్ విత్ ద బాడీ ఇట్ ఈస్ కాల్డ్ ఈగో.
0: ఒకే మనస్సు ఇన్ని కర్మలయందు ఇన్ని స్థానములయందు ఇన్ని రకమైనటువంటి పేర్లు పొందుతూ ప్రకటిస్తూ వచ్చింది.
1: మైండ్ గెట్ దీస్ డిఫరెంట్ నేమ్స్ డిపెండింగ్ అపాన్ ది ఫంక్షన్ విచ్ ఇట్ పర్ఫార్మ్.
0: అన్నింటికి మనసే కారణం.
1: ఫర్ ఎవ్రీథింగ్ మైండ్ ఇస్ ద కాజ్.
0: ఈ ప్రపంచమంతా కూడాను మనస్సు చేత కట్టబడి ఉంటుండాలి.
1: దిస్ ఎంటైర్ వరల్డ్ ఇస్ క్రియేటెడ్ బై మైండ్.
0: మనోమూలం ఇదం జగత్.
1: ద వరల్డ్ ఎగ్జిస్ట్ బై మైండ్.
0: మనస్సు లేనటువంటిది ఎక్కడ కూడాను కానరాదు.
1: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కమ్ అక్రాస్ ఏ స్పేస్ వేర్ యు డు నాట్ హావ్ మైండ్ ఫంక్షనింగ్.
0: ఇట్టి మనస్సును కలిగినటువంటి వాడు కనుకనే ఇతనికి మనుష్యుడు అని పేరు వచ్చి.
1: మ్యాన్ గెట్స్ ద నేమ్ మనుష్యుడు బికాస్ హీ హావ్ ఏ మనస్ మైండ్.
0: యత్ భావం తత్ భవతి అని ఈ మనిషి యొక్క భావం ఎట్టివో దాని యొక్క ఫలితము కూడా అట్టివిగానే ఉంటాయి.
1: ద ఫ్రూట్స్ విచ్ మ్యాన్ రీప్స్ డిపెండ్స్ అపాన్ the feelings and the thoughts which man has.
0: దీనిని ఆంగ్ల భాషయందు సో థింకెత్ ది మ్యాన్ సో ది మ్యాన్ అన్నారు.
1: ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ది సేమ్ థింగ్ హస్ బీన్ టోల్డ్ us. సో థింకెత్ ది మ్యాన్ సో హీ ఈస్.
0: మానవత్వం అనేటువంటిది కేవలము ఒక మనస్తత్వంతో కూడినటువంటిది.
1: ద హ్యూమానిటీ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ బేసికలీ ది మైండ్.
0: మనస్సు అంటే ఏమిటి?
1: What do you mean by mind?
0: Manasanaga manishe.
1: Mind means man.
0: Manishanaga yemiti.
1: What do you mean by man?
0: Manase.
1: That means mind alone.
0: Kaduka, manishanaga manase. Manasanaga yemiti.
1: Man means mind. But then what is mind?
0: Sankalpamudu yokka cheriki.
1: It is a conglomeration of thoughts.
0: Ee sankalpamudu yokka phalitame manamudu yokka cheriyadu.
1: Actions of man are the result of the thoughts which he has.
0: ఈ శరీరం యొక్క ప్రభావమే జగత్తునందు నిత్యము మనం అనుభవించేటువంటి సుఖ దుఃఖములు.
1: The joys and sorrows which we enjoy in day-to-day life are the result of our own actions.
0: జగత్తు యొక్క మంచి చెడ్డలు మానవుని యొక్క చర్యల పైన ఆధారపడి ఉంటుండాలి.
1: The good and bad which man gets depends upon his own actions.
0: ఈ చర్యలకు ఆధారం ఏమిటి?
1: What is the basis for man's actions?
0: Sankalpamuli. Thoughts. Kalukane, manavuni yokka sankalpamulu satsankalpamuga undinappude jeevitamu sariyainatundi jeevitanga roopondutundi.
1: If man's thoughts are good, his life would be good.
0: Sankalpamulu chaala shaktivantamainatundi.
1: Thoughts are very powerful.
0: మనిషి మరణించినా కూడా సంకల్పం చిరంజీవులుగా నిలిచి ఉంటాయి.
1: ఈవెన్ ఆఫ్ ద డెత్ ఆఫ్ మ్యాన్ ద థాట్స్ సర్వైవ్.
0: కనుకనే ఆ సంకల్పములకు సరియైనటువంటి యొక్క సాధన మనం కలపాలి.
1: Therefore, we should always make efforts to cultivate good thoughts.
0: దుష్సంకల్పమును మనలో ఆవిర్భవించకుండా చూసుకోవాలి.
1: We should never give room for bad thoughts.
0: దాని వల్లనే మానవునికి మధ్య ఉన్నటువంటి ప్రేమతత్వము క్షీణించిపోయింది.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ సచ్ బ్యాడ్ థాట్స్ లవ్ బిట్వీన్ మెన్ హ్యావ్ డిక్లైన్డ్.
0: మానవునికి మధ్య ఉన్నటువంటి ఆత్మ సంబంధాన్ని ఈనాడు మానవుడు విస్మరించాడు.
1: మ్యాన్ హెస్ గివెన్ అప్ ది ఆత్మిక్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్.
0: అందరి ఎందు ఉన్నటువంటిది ఆత్మ ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించినప్పుడు ఈ భేదత్వం మనలో ఏమాత్రం ఉండదు.
1: Once we realize that it is the same Atma which exists in every man, there is no room for difference at all.
0: కనుక మానవత్వం అనేటువంటిది తన వ్యక్తిత్వంతో ప్రారంభమై
1: the humanity starts from with his individual.
0: సమాజంలో ప్రవేశించి
1: it enters into society.
0: దేశంలో వ్యాప్తించి
1: it spreads to the nation.
0: విశ్వమునందు అంత్యమవుతున్నది.
1: And it comes to a close with the world.
0: కనుక ప్రపంచం యొక్క శాంతి అంతయి కూడా వ్యక్తి పైనే ఆధారపడి ఉంటుంది.
1: Therefore, the peace of the world rests on individual.
0: ప్రపంచము వ్యక్తి ఇరువురు కూడా మనసు పైన ఆధారపడి ఉంటున్నారు.
1: The world and the man together rests on
0: కనుక మనస్సును సరైన మార్గంలో ప్రవేశింపచేయడానికి తగిన కృషి చేయాలి.
1: We should make efforts therefore to divert our mind in the proper channel.
0: మత్స్యము
1: ఫిష్
0: మా జలమునకు విరుద్ధమైన మార్గమును అవలంబించి
1: గోయింగ్ కాంట్రీ
0: ప్రవాహములకు
1: గోయింగ్ అగెన్స్ట్ ది కరెంట్
0: తన యొక్క ప్రమాదమును తాను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది.
1: ఇట్ ట్రైస్ టు సేవ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ద డేంజర్.
0: అటులని మానవుడు దుష్సంకల్పములకు విరుద్ధమైనటువంటి రీతిగా తాను సంచరించి వాటిని అరికట్టి తన యొక్క ప్రమాదమును తాను తప్పించుకున్నటకు ప్రయత్నించాలి.
1: సిమిలర్లీ మ్యాన్ షుడ్ మేక్ అన్ ఎఫర్ట్ టు గో అగేన్స్ట్ ది కరెంట్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ అండ్ సేవ్ హిమ్సెల్ఫ్.
0: ఈనాటి మానవుడు మత్స్యమునకున్నటువంటి యొక్క తెలివితేటను కూడా తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: టుడేస్ మ్యాన్ డస్ నాట్ సీమ్ టు హ్యావ్ ద క్లవర్నెస్ అండ్ ది ఇంటెలిజెన్స్ ఆఫ్ ఈవెన్ ఫిష్.
0: ఈనాటి మానవుడు తన ప్రభావమును తన ప్రమాదములు కూడా తానే కల్పించుకుంటున్నాడు.
1: హీఈస్ కాజింగ్ ఆల్ ద ట్రబుల్స్ టు హిమ్సెల్ఫ్.
0: ఈనాటి మానవుడు తన యొక్క సుఖ దుఃఖములకు తానే కారకుడవుతున్నాడు.
1: టుడేస్ మ్యాన్ ఈస్ బికమింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ హిస్ ఓన్ జాయ్స్ అండ్ ఫర్ హిస్ ఓన్ సారో.
0: మన సుఖ దుఃఖములకు కానీ మన కష్ట నష్టములకు కానీ మన విచారములకు కానీ ఇతరులు దీనికి కారకులు కాదు.
1: ఫర్ జాయ్ ఆర్ సారో ఫర్ డిఫికల్టీస్ ఆర్ ప్రాబ్లమ్స్ నో వన్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: మన సంకల్పములే మనకు దీనన్నిటికీ కారణం.
1: అవర్ థాట్స్ అలోన్ ఆర్ కాజింగ్ ఆల్ దీస్ థింగ్స్.
0: అనేక శాఖలతో ఫల పుష్పములతో కూడినటువంటి యొక్క ఈ సంసార వృక్షములకు మనస్సే వేరు.
1: ఫర్ ది ట్రీ ఆఫ్ సంసార విచ్ హెస్ సో మెనీ బ్రాంచెస్ అండ్ లీవ్స్ ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ ద రూట్.
0: ఈ మనస్సును మనము నిర్మూలము గావించినప్పుడే ఈ వృక్షము కూడా నిర్మూలమవుతుంది.
1: ఇఫ్ యూ రూట్ అవుట్ దిస్ రూట్ దిస్ ట్రీ విల్ గెట్ డిస్ట్రాయిడ్.
0: ఏమిటి ఈ సంసారం అంటే?
1: వాట్ యు మీన్ బై దిస్? సంసారం
0: బిడ్డలతో కూడినటువంటి కుటుంబమా?
1: ఈజ్ ఇట్ ద ఫ్యామిలీ లైఫ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ జాబ్?
0: కాదు, సంసారం అనగా సంకల్పమే సంసారం.
1: వెన్ యూ సే సంసారం ఇట్ ఇస్ నాట్ ది ఫ్యామిలీ, ఇట్ ఇస్ ది థాట్.
0: ఈ సంకల్పములకు మూలాధారము మనస్సే.
1: ది రూట్ కాజ్ ఫర్ దిస్ థాట్స్ ఇస్ ద మైండ్.
0: ఈ వేరు వంటి ఈ మనస్సును మనం నిర్మూలం గావించినప్పుడు ఈ సంకల్పములనేటువంటి యొక్క సంసార వృక్షము నిర్మూలమవుతుంది.
1: ఇఫ్ యు కట్ ది వెరీ రూట్ ఆఫ్ దిస్ మైండ్ దెన్ దిస్ ట్రీ ఆఫ్ సంసార కెన్ బి డిస్ట్రాయ్డ్.
0: అయితే మనోనాశను గావించటకు మార్గం ఉన్నదా అని సందేహించవచ్చు.
1: బట్ ఈజ్ దేర్ ఎ మెథడ్ ఆఫ్ అన్హిలేటింగ్ ద మైండ్?
0: యూ నిపుట్ దిస్ క్వశ్చన్. లేకపోలేదు.
1: దెర్ ఈస్
0: అన్నింటికి అన్ని అంత్యములు ఉంటున్నవి.
1: ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈస్ ఎన్ ఆన్సర్.
0: పుట్టిన వ్యక్తికి నయములకు వస్తువులకు అంత్యం ఉంటున్నది.
1: ఫర్ ఎవరీ క్రియేటెడ్ హ్యూమన్ బీయింగ్ ఆబ్జెక్ట్ ఆర్
0: ఏ ఒక్కటి కూడా ఈ ప్రపంచంలో శాశ్వతమైనటువంటి లేదు.
1: దేర్ ఇస్ ఎన్ ఎండ్. దేర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుకనే దీనికి అనిత్యం అసుఖం లోకం అన్నారు.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ ఈస్ ఇంపర్మనెంట్.
0: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క సత్యములందు మనము నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం పొందాలనుకుంటే దీనికి ఆత్మతత్వమే సత్యమైనటువంటి ఆత్మ సత్యమే సరైనటువంటి మార్గం.
1: If you really want to find something permanent, something joyous in this impermanent and sorrowful world, it is the Atma which is the basis.
0: అందువలనే కాస్త హ్యూమానిటీ అని మానవత్వం అనేటువంటిది సర్వుడి ఎందుకు ఏకత్వంగా ఉంటున్నది.
1: దట్ ఇస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ది కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
0: అందరి ఎందు సమత్వంగా ఉండేటువంటిది కూడా మనస్సే.
1: ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ ఈక్వల్ మైండ్.
0: ఈ సంకల్పములు వేరువేరుగా ఉండటం చేతనే ఈ మనస్సు యొక్క స్వరూపం కూడా మార్పు చెందుతుందని దీని రంగులు.
1: బట్ ది థాట్స్ ఆర్ డిఫరెంట్. Although it is called mind, and it is on account of this the problems.
0: మనసు కూడా కొన్ని రంగులు ఉన్నవా అని విచారం చేస్తే ఉన్నది.
1: Does mind also have some colors?
0: Well, yes, there are colors.
1: రోజు భావంతో కూడినటువంటి మనస్సు
0: ఎర్రని రంగుగా ఉంటుంది.
1: The mind which is charged with anger, it is
0: రక్త భావంతో కూడినటువంటి యొక్క మనస్సు గోధుమ రంగు వలె ఉంటుంది.
1: Selfish mind is in the nature of brownish color.
0: అహంకారంతో ఉండినటువంటి మనస్సు కమలాపండు రంగుగా ఉంటుంది.
1: Egoistic mind is ఆరెంజ్ కలర్.
0: భగవత్ అద్భుతమైనటువంటి మనస్సు శుద్ధమైనటువంటిదిగా ఉంటుంది ఈ వస్త్రం వలె.
1: ద మైండ్ విచ్ ఇస్ గివన్ టు గాడ్ విల్ బి యాజ్ క్లీన్ అండ్ వైట్ యాజ్ దిస్ క్లోత్.
0: కనుకనే మనస్సును కూడా అనేక విధమైనటువంటి రంగులను మనమే వేసుకుంటున్నాం.
1: వీ పుట్ డిఫరెంట్ కలర్స్ టు అవర్ ఓన్ మైండ్స్.
0: ఇది కూడా ఇతరుల యొక్క ప్రభావం కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ఆల్సో ది
0: మన సంకల్పములే మనకి దుర్గతిని సద్గతిని కూడా చేర్చగలుగుతుంది.
1: ఇట్ ఇస్ దీస్ వెరీ థాట్స్ విచ్ గివ్ అస్ ఎలివేటెడ్ హై స్టేట్ ఆర్ ఎ లోలీ మీన్ స్టేట్.
0: కనుక సంకల్పములను సరైనటువంటివిగా మనం ఎన్నుకున్నప్పుడు అభివృద్ధి పరుచుకున్నప్పుడే మన జీవితము శాంతి భద్రతతో ఉండగలదు.
1: దేర్ఫోర్ ఇఫ్ వి చూస్ అవర్ థాట్స్ ఆన్ ద రైట్ లైన్ ద ప్రాపర్ లైన్ సెక్యూరిటీ సేఫ్టీ
0: ఎన్సూర్డ్ ఎక్కడ చూసినా భయమే.
1: వేర్ ఎవర్ యూ టర్న్ దిస్ వరల్డ్ యూ కమ్ అక్రాస్ ఫియర్.
0: ఇంటిలో ఉండినా భయమే, వీధిలోకి వెళ్ళినా భయమే.
1: బి యూ ఇన్ ద హౌస్ యూఆర్ చార్జింగ్ ఫియర్. గో టు ద రోడ్, యూఆర్ చార్జింగ్.
0: రైలు ఎక్కినా భయమే, బస్ ఎక్కినా భయమే.
1: బోర్డ్ ద రైల్ ఆర్ బస్, యూఆర్ చార్జింగ్ విత్ ఫియర్.
0: ట్రైన్ ఎక్కినా భయమే, పడవెక్కినా భయమే.
1: గో టు board a plane, you are haunted by fear.
0: Yelo nadichipothamante kudunu bhayame.
1: Even if you want to walk up, you are haunted by fear.
0: Ontariga intilo undadaniki kudunu bhayame.
1: Even to be alone at home, you are
0: vidamante bhayamunaku moola kaaranam enti.
1: What is the cause for this kind of
0: manavani endu undavalsinatundi yokka pavitramaina sankalpamulu nirmoolamainayi?
1: The reason is that such sacred thoughts which should be there in a man are absent.
0: లోకమంతా కూడా భయమయంగా ఉంటుండాలి.
1: ది ఎంటైర్ వరల్డ్ ఇస్ ఫిల్డ్ విత్ ఫియర్.
0: భయం భయం బ్రతుకు భయం భయం భయం బ్రతుకు.

0: ఇదంతా కూడా ఒక పద్మ వ్యూహంగా దయచేయండి.
1: దిస్ ఎంటైర్ వరల్డ్ హ్యాస్ బికమ్ సంథింగ్ లైక్ ఏ పద్మ వ్యూహం.
0: ఇందులో భయంతో కూడి ఉంటున్నది.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫియర్.
0: పద్మ వ్యూహం యొక్క రహస్యం ఏమిటి?
1: వాట్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ దిస్ పద్మ వ్యూహం?
0: ప్రవేశించడం మాత్రమే తెలియదు, కానీ తిరిగి ఎలుగు తిరిగి వచ్చేటువంటి మాత్రం తెలియదు.
1: ది స్పెషాలిటీ ఇస్ యు నో హౌ టు ఎంటర్ ఇన్ టు దిస్ పద్మ వ్యూహం, బట్ యు డు నాట్ నో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: అభిమన్యుడు,
1: యు ఆర్ లైక్ అభిమన్యు.
0: ఈనాడు అందరూ అభిమన్యులే.
1: టుడే ఆల్ ఆర్ అభిమన్యు.
0: పేరు అభిమన్యులే కాని ప్రవర్తన భిన్నులు.
1: The name is Abhimanyu, but their behavior is different.
0: ఈ నాడు ప్రపంచంలో మనం భోగ భాగ్యముల నిమిత్తమై ప్రవేశించడం మాత్రమే తెలియదు, కాని అందు నుంచి తప్పించుకుని వచ్చేటువంటి మాత్రం తెలుసుకోవడం ప్రయత్నించడం లేదు.
1: Today we know how to enter into the world of enjoyments and indulgence, but we really do not know how to come out of it.
0: ఈ లౌకిక భోగ భాగ్యములు దుఃఖము నుండి ఆవిర్భవించినటువంటివి అనేటువంటి దీని ఆదిని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
1: We have not been able to realize that all these worldly pleasures and joys have come and emerged from sorrow.
0: కనుక సంకల్పములను సరైనటువంటిగా విచారణ కలిపి బుద్ధికి అప్పచెప్పినప్పుడే ఇవి సరైనటువంటి యొక్క సమాధానం లభ్యమవుతాయి.
1: When your thoughts are handed over to intelligence to inquire and accept, then only you are safe.
0: కఠోపనిషత్తునందు దేహము రథమనియు, ఇంద్రియములు గుర్రమనియు, మనసు పగ్గమనియు, బుద్ధి సారథనియు ఇవి వర్ణిస్తూ వచ్చాయి.
1: In కఠోపనిషత్ the body has been described as chariot, the mind as the driver, the mind as the rope which is tied, and the senses are the horses, and the intelligence is the charioteer.
0: ikkada ee manasu ye sthanamlo untunnadani manam chakkaga vicharinchali.
1: Here in phrenology we should try to find out what place is given for mind.
0: Ikkada gurramunaku సారథికి మధ్యలో ఉంటుందని ఈ పగ్గములు.
1: దిస్ రో ఈస్ బిట్వీన్ ది హార్సెస్ అండ్ ది చారిటియర్.
0: అనగా ఇంద్రియములకు బుద్ధికి మధ్యనున్నటువంటిది మనస్సు.
1: దట్ మీన్స్ మైండ్ కమ్స్ బిట్వీన్ ద సెన్సెస్ అండ్ ఇంటెలిజెన్స్.
0: ఈ మనస్సు మధ్యనున్నటువంటి మనస్సు బుద్ధిని అనుసరించిన బుద్ధి కలిగి ఉంటుంటారు.
1: If the mind follows the dictates of intelligence, it will be safe.
0: Indriyamunu anusarinchina paddudai anubhavistadu.
1: If it follows the dictates of the senses, then he gets into problems.
0: Kani ee naadu aneka mandi ee yokka indriyamulaku daasulai tadwara taamu dukkhamulaku guri avutunnaru.
1: Today most of the people have become slaves of the senses and are facing innumerable problems.
0: Indriyamunu anusarinchadame pravritti margam.
1: Following the path of the senses is pravritti margam.
0: Indriyamunu anusarinchadame nivritti margam.
1: Following the dictates of the intelligence is nivritti path.
0: Kani adhika bhagamu pravritti ante tane yokka pravartanu అపవిత్రముగా వేసుకుంటున్నారు.
1: మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ మేకింగ్ దేర్ లైఫ్స్ వేస్టెడ్ అండ్
0: నివృత్తికి ఏమాత్రం కూడా విచారణ సలపటం లేదు.
1: దే ఆర్ నాట్ ట్రైయింగ్ టు గో ఇన్ ది పాత్ ఆఫ్ నివృత్తి.
0: కనుక నివృత్తిని కూడా కొంతవరకు జాగ్రత్తగా కాపాడుకోవాలి.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు ఫాలో ది పాత్ ఆఫ్ నివృత్తి ఇన్ ఎ వెరీ సేఫ్ వే.
0: సారథిగా చేతిలోనే ఈ పగ్గములు లేకపోతే గుర్రములే నడవవు.
1: If the charioteer does not have the ropes in his hand, well, it is difficult to
0: tie it on. Sarathini pakkamulu valle puramulu anusaristhundali ee manasu.
1: The mind as if he is following the senses, not being controlled by intelligence.
0: Andulo ee puramulu samanyamaina puramulu kavu.
1: These senses are not ordinary horses.
0: Vishaya bhogamulu kevalam vicharam chestu pothunnayi.
1: They go on. The sense of
0: ఒక్కొక్క గుర్రం ఒక్కొక్క వైపున తిరుగుతుండాలి.
1: ఈచ్ హార్స్ ఇస్ ట్రైయింగ్ టు గో ఇన్ వన్ డైరెక్షన్.
0: ఈ ప్రమాదం ఎవరికి?
1: అండ్ హూ విల్ బి ఫేసింగ్ దిస్
0: రథములకే కాదు,
1: నాట్ ఓన్లీ ఫర్ ది
0: రథములందున్నటువంటి యొక్క వారికి కూడా ఈ ప్రమాదం సంభవిస్తుంది.
1: బట్ ది చారియటియర్ అండ్ ది అదర్స్ హూ ఆర్ ట్రావెలింగ్ ది చారియట్ ఆల్సో విల్ ఫేస్.
0: ఈనాడు దేహమును అపవిత్రముగా ఉంచుకుంటున్నారు.
1: టుడే మ్యాన్ ఈస్ మేకింగ్ ది బాడీ.
0: దేహమునందు ఆత్మతత్వాన్ని మనము నిర్మూలన చేస్తున్నాం.
1: అండ్ ఆల్సో ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈస్ పుట్ టు ట్రైల్.
0: దీని రెండింటికి చెందినటువంటి రేవుడిగా తయారవుతున్నాడు.
1: టుడే వీఆర్ యూజింగ్ బోత్ ఆఫ్ థింగ్స్.
0: కనుక మానవత్వం అనేటువంటి దాన్ని చక్కగా గుర్తించాలంటే మనస్సు యొక్క తత్వాన్ని మనం గుర్తించాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ది యూనిక్నెస్ ఆఫ్ హ్యూమానిటీ అండ్ హ్యూమన్ బీయింగ్, యూ హావ్ టు ఫస్ట్
0: అండర్స్టాండ్ ఎందు ఇతరుల యొక్క కీళ్ల గురించి చింతిస్తూ ఉంటారు.
1: పీపుల్ గో థింకింగ్ బ్యాడ్ ఆఫ్ అదర్స్.
0: ఇది చాలా ప్రమాదం.
1: దిస్ ఈస్ గ్రేట్, దిస్ ఇస్ డేంజరస్.
0: ఇతరుల కీడు చింతించడం చేత తనకేదో మేలు జరుగుతున్నాడని భావిస్తున్నాడు తెలివాడు.
1: బై థింకింగ్ బ్యాడ్ ఆఫ్ అదర్స్ దే థింక్ దట్ సంథింగ్ గుడ్ వుడ్ హ్యాపెన్ టు దెమ్.
0: తాను ఇతరుల కీడు కోరినటువంటి వాడు ఇతరులకు కీడు సంభవించినప్పటికీ తిరిగి అంతకంటే అనేక రెట్లు తిరిగి వచ్చి ఆ కీడు తన్నే హింసిస్తుంటాడు.
1: వన్ హూ డిజైర్స్ టు హార్మ్ అదర్స్ మే సక్సెస్ ఇన్ హార్మింగ్ అదర్స్.
0: ఇది ఈనాటి మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ హీ ఆల్సో వుడ్ సఫర్. దిస్ ఇస్ నాట్ బీయింగ్ రియలైజ్డ్.
0: సరైన ఆదర్శము దుర్యోధన దుశ్శాసనాధుడే.
1: దుర్యోధన అండ్ దుశ్శాసన హోల్డ్ ఎక్సలెంట్ ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్.
0: వీరు ధర్మమూర్తులైన పాండవుల పైన అనేక కక్షలు పూని వారి కీడును నిరంతరము చింతిస్తూ వచ్చారు.
1: They took enmity against the Pandavas who were following righteous path and continuously scheming and planning.
0: ఏదో వీరి సంకల్పములు దుస్సంకల్పములు అయినప్పటికీ దాని యొక్క ప్రభావము కొంతవరకు పాండవులపై జరిగినప్పటికీ కడపటికి ఏమైపోయింది, అంతకంటే అనేక రెట్లు కీడు వీళ్ళకే సంభవించింది.
1: ఇన్ ది బిగినింగ్ దే పుట్ హార్మ్ పాండవ బై దర్ బ్యాడ్ థాట్స్ బట్ అట్ ద ఎండ్ దే వర్ హార్మ్డ్ ఇన్ ఎ మిలియన్ ఫోల్డ్ మోర్ దాన్ ది పాండవ.
0: ఈ విషయాన్ని చక్కగా మీరు గుర్తించాలి.
1: డియర్ స్టూడెంట్స్ యూ షుడ్ రికగ్నైజ్ అండ్ రియలైజ్ దిస్.
0: ఎవరి కీడును మనం కోరరాదు.
1: యూ షుడ్ నెవర్ ఆస్పైర్ టు హార్మ్.
0: ఒక భాగంగా ఇతరుల కీడును కోరితే పది వంతులు మన కీడుకు జరుగుతుంది.
1: ఇఫ్ యూ వాంట్ హారం ఇన్ వన్ వే ఇన్ టెన్ ఫోల్డ్ హారం.
0: ఎవరిని దూషించరాదు.
1: యూ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీవన్.
0: నీవు ఇతరులు దూషించినప్పుడు నిన్ను అనేక మంది దూషిస్తారు.
1: ఇఫ్ యూ సెన్షర్ సమ్మన్ టెన్ అదర్స్
0: స్నేహితులను వంచినటువంటి వాడు స్నేహితుల చేత వంచిపబడతాడు.
1: ఇఫ్ యూ డిసీవ్ యువర్ ఫ్రెండ్స్ యువర్ ఫ్రెండ్స్ విల్ ఆల్సో డిసీవ్ యూ.
0: తండ్రి మాటను ధిక్కరించినటువంటి వాడు తన కుమారుల చేత ధిక్కరింపబడతాడు.
1: ఎ సన్ హూ డిజోబేస్ హిస్ ఫాదర్ విల్ బి డిజోబేడ్ బై హిస్ ఓన్ సన్.
0: తనను హింసించినటువంటి వాడు తన చేత హింసింపబడతాడు.
1: ఎ పర్సన్ హూ హర్ట్స్ అదర్స్ విల్ హర్ట్ బై అదర్స్.
0: ఈ రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఈ మనసు యొక్క ప్రభావం.
1: This reaction, resound and reflection is the nature and impact of mind.
0: Kanuka manam evarini kudanu ye vidhanga kudanu dushinchata kani himsinchata kani manam prayatninchakoladu.
1: That is why we should never undertake to criticize or harm others.
0: Kevalamu samanyamainatundi manavulane kaaka bhagavantunni kudanu dushincheyatundi paapulu untunnaru.
1: There are some people not merely criticizing other ordinary human beings but criticizing
0: kevalam vaari yokka swabhavamuga untundaru.
1: It looks that it is there.
0: Nijamuga yochiste bhagavantudu variki ee keedu cheyaledu.
1: If you truly examine, God has not done any harm to them.
0: Samadamu sambandhita cheyaledu.
1: He is not cause of any hurt or harm to them.
0: Ye apakaramu cheyaledu.
1: He has not harmed them in any way.
0: Kaani ఇలాంటి పరిస్థితిని ఎందు భగవంతుని ఎందు కూడా కొన్ని లోకములు వెతికేటువంటి దృష్టి ఉంటుంటారు.
1: బట్ దేర్ ఆర్ సచ్ వికెట్ ఫెలోస్ హూ ట్రై టు ఫైండ్.

0: his mind in his own business, the wicked person will not allow him even to read that. He tries to harm him. It is like the cockroaches getting into a box. It is a silver fish which tries to destroy the clothes. What
1: రూపాయల చీరనైనా కొడుతుండేది.
0: దిస్ సారీస్ మే బి వెరీ
1: వంట రూపాయలు పడవేసిన మసిగుంటనైనా కొడుతుండేది. కొట్టడం దానికి స్వభావం.
0: వెదర్ ఇట్ ఈస్ ఎ డర్టీ క్లోత్ ఆర్ హైలీ వాల్యుబుల్ క్లోత్ దాట్ జస్ట్ డిస్ట్రాయ్స్ ఇట్.
1: విచక్షణ జ్ఞానం శూన్యం.
0: ఇట్స్ డిస్క్రిమినేషన్ పవర్.
1: ఏమాత్రము ఉండదు.
0: ఇట్ డజంట్ హ్యావ్ ది థింకింగ్ పవర్ అట్ ఆల్.
1: అటువంటి దుష్సంకల్పం కలిగినటువంటి వ్యక్తి ఎందు ఇలాంటి దుర్భావములు కూడా అభివృద్ధి అవుతుంటాయి.
0: In the same way, wicked fellows go on thinking bad thoughts.
1: ఈ దుర్భావములకు కారణం ఏమిటి?
0: What is the cause for this kind of bad?
1: సంకల్పములను పెంచుకోలేకపోవటమే దీనికి మూల కారణం.
0: Not developing good thoughts is responsible for
1: bad. దుర్గంధం ఉంటుండాలంటే దానిని మనం దూరం చేసుకోవాలన్నప్పుడు సుగంధాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: If there is a bad smell coming, put some perfume so that it will be overwhelmed.
1: కొంతమంది రూములు కూడా ఏర్ ఫ్రెష్ కొడుతుంటారు. దేనికోసము? ఆ దుర్గంధాన్ని దూరం గాలించుకునే కోసం.
0: సమ్ పీపుల్ యూజ్ ఏ ఫ్రెష్ ఇన్ ఆర్డర్ టు
1: దుర్గంధం ఉన్నప్పుడు ఏ యొక్క గంధపు వచ్చునో, ఏ సాంబ్రాయను ఇలాంటివంతా వేసుకుని ఆ దుర్గంధాన్ని దూరం చేసుకుంటారు.
0: ఇన్ ఆర్డర్ టు ఫ్రీ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ద బ్యాడ్ స్మెల్ వన్ లైట్
1: సర్ఫమ్. కనుక మానవీయమైనటువంటి యొక్క దుష్సంకల్పములను దూరం గాలించుకోవాలంటే సత్సంకల్పాన్ని మనం పెంచుకోవాలి.
0: డెవలపింగ్ గుడ్ థాట్స్ అలోన్ విల్ ఫ్రీ మ్యాన్ ఫ్రమ్ బ్యాడ్ థాట్స్.
1: కనుక సత్సంకల్పం చేతని మన యొక్క జీవితం సార్థకం అందుతుంది.
0: వీ కెన్ శాంక్టిఫై అవర్ సెల్స్ ఓన్లీ బై గుడ్
1: సత్సంకల్పం చేతనే మన జీవితం పశుత్వాన్ని పొందుతుంది.
0: బై బ్యాడ్ థాట్స్ అలోన్ వీ బికమ్ ఎనిమల్.
1: కనుక మనస్సు చాలా ప్రమాదమైనటువంటిది.
0: మైండ్ హ్యాస్ ఎక్స్ట్రాడినరీ హార్మింగ్ పవర్.
1: కనుకనే అర్జునుడు కూడాను చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం. ఇది కేవలము చంచలమైనటువంటిదే కాదు, చాలా ప్రమాదమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది అని కృష్ణుని ప్రార్థించాడు
0: అర్జున. ప్రేత కృష్ణ అవుట్ మైండ్. వెల్ మైండ్ ఈజ్ నాట్ మెయిన్లీ వేవరింగ్ అండ్ ఫిక్కుల్. ఇట్ ఈస్ వెరీ ఫర్మ్, వెరీ స్ట్రాంగ్, వెరీ పవర్ఫుల్.

0: శాంతి శాంతి శాంతి. ఎక్కడి నుంచి వస్తుంది మనకి శాంతి? శాంతికి తగినటువంటి యొక్క ప్రయత్నములు మనం చేస్తున్నామా?
1: When you say peace, peace and peace, from where do you get peace? Are you making efforts to get the peace?
0: ఈ శాంతి మన యందే ఉంటున్నది కానీ బయట లేదు.
1: Peace is in within ourselves. It is not external to us.
0: కనుక ఈ శాంతి అనేటువంటి దానిని మనం పొందాలనుకున్నప్పుడు తగినటువంటి యొక్క సద్భావాన్ని పెంచుకోవాలి.
1: If you want to attain peace, develop good thoughts.
0: అభ్యాసం చేయాలి.
1: You should practice.
0: ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి?
1: How do you practice? What type of practice?
0: వ్యక్తిగతమైనటువంటి భావమును మొట్టమొదట అదుపులో పెట్టుకోవాలి.
1: Control the individualistic thinking.
0: ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి యొక్క విచారణ అత్యవసరము మానవులకు.
1: It is necessary to have the individual thinking.
0: ఈ మానవత్వాన్ని కొంతవరకు మనం అదుపులో పెట్టుకోవాలనుకుంటే నేను మానవుడను, నేను మానవుడను, నేను మానవుడను అని మూడు పర్యాలను చింతించాలి.
1: If you want to put this humanity and human life on the right path, you should think thrice. I am man, I am man, and I am man.
0: కేవలము నేను మనిషి, నేను మనిషి, నేను మనిషి అనుకున్నంత మాత్రమున పూర్ణ మనిషి కాలేడు.
1: By merely telling I am man, he will not become a full man.
0: Ardha manishi maatrame kaagaladu.
1: He will become man only to the extent of
0: tirigi moodu paryayamulu. I am not animal. Nenu pasivu kaadu.
1: He should repeat thrice, I am not animal.
0: Appude poorna satyam avutundi.
1: Then only it becomes full truth.
0: Inaadu nenu maanavudani ani bhavistunnadu, చెప్పుకుంటున్నాడు, పశువుగా ప్రవర్తిస్తున్నాడు.
1: టుడే మ్యాన్ థింక్స్ అండ్ ఆల్సో డిక్లర్స్ దట్ హీస్ మ్యాన్, బట్ హీస్ కండక్టింగ్ లైక్ ఎన్
0: యానిమల్. పశువే మేలు కదా, నేను పశువు పశువు పశువు అనుకుని పశువుగా ప్రవర్తిస్తుండాలి. నేను మనిషి మనిషి అనుకుని మనిషి పశువుగా ప్రవర్తిస్తున్నాడు. కనుక మనిషి కంటే పశువే మేలు అనిపిస్తుంది.
1: కంపేర్ టు దిస్ మ్యాన్, యానిమల్ ఈస్ బెటర్ బికాస్ ఇట్ సేస్ ఇట్ ఇస్ అన్ యానిమల్ అండ్ కండక్ట్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ యానిమల్.
0: నీవు మనిషి అనేటువంటిది ఎక్కడ నుంచి వచ్చింది?
1: How did you get this particular thing?
0: మనసు నుంచి వచ్చింది.
1: This it has come from mind.
0: కనుక మనసుని సరైనటువంటి స్థితిలో పెట్టుకో.
1: Keep your mind in proper form.
0: మనసును సరైన స్థితిలో పెట్టుకున్నప్పుడే నీవు మనిషిగా రూపొందుతావు.
1: You would become a real man when your mind
0: సామాన్యంగా ప్రపంచం లోపల ఏదైనా తప్పు పని చేసినప్పుడు ఎవరా పశువా అని తిడతాము. అనగా ఏమిటి? నీవు చేయవలసినటువంటి పని కాదు ఇది, పశువు చేయవలసిన పని చేశావే అని దీన్ని నిందించటం.
1: Whenever some person commits any mistake, he is admonished as, why are you behaving like an animal?
0: Vare neevu manishi ainappudu kudanu pasuvuga pravartistunnave ani danni nindinchatam.
1: That the admonition is, after being a man, why are you conducting yourself like an animal?
0: Kanuka manasu anetundi chaala uttamainatundi.
1: Mind therefore is really sacred.
0: Manayema manushyanam karanam bandhamochayuhu mochchani kudanu deeniki arhata kalinatundi kanuka idi chedda dekka avutundi.
1: Mind which has got the right to get you to liberation, how can it be wicked?
0: Bandhana kaligistundi, bandha vimochana cheyistundi.
1: It can bind you and it can liberate you.
0: Aithe danini upayoginchukuneetundi vidhanamu manam gurtinchali.
1: But we should recognize the method of using the mind.
0: Chetulo katti untundi.
1: You have a knife in hand.
0: Pandlu kosukochu, kuragayalu kosukochu, vipparani gantunte danini vippi danini sukhanga manam anukoolanga avinchukochu.
1: You can use it usefully by cutting a fruit, a vegetable or any knot.
0: Edaina kopam vachinappudu ee kattito gontu kosukochu.
1: And in a fit of anger you can cut the throat also with this knife.
0: Kani ee dosham kattida?
1: Is it the mistake of the knife?
0: Kaadu kaadu. మనం ఉపయోగించుకునేటువంటి విధానంలో జరిగినటువంటి ఒక దోషం.
1: ఇట్ ఇస్ నాట్ ది డిఫెక్ట్ ఆఫ్ ది నైఫ్, బట్ డిఫెక్ట్ ఇన్ ఇట్స్ యూసేజ్, మెథడ్ ఆఫ్ యూజింగ్.
0: మనసు కూడాను అట్టిది.
1: మైండ్ ఈస్ సిమిలర్.
0: దాని సరైన మార్గంలో ప్రవేశపెడితే అది పవిత్రమైనటువంటి స్థానానికి వెళ్ళిపోతుంది.
1: యూజ్ ఇట్ ఇన్ ద ప్రాపర్ వే, ఇట్ టేక్స్ యూ టు ద ఎలివేటెడ్ స్పాట్.
0: మనస్సును మాయల మారి అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: మైండ్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్,
0: దీనినే మాయా అని కూడా చింతిస్తూ వచ్చారు.
1: Is a delusion.
0: ఇది ఒక పిల్లి వంటిదిని.
1: It is
0: మార్జాలము.
1: It is something like a cat.
0: Something ఏంటి?
1: It is a cat.
0: కనుక ఇది మార్జాలము.
1: ఇట్ ఇస్ ఎ క్యాట్.
0: ఈ మార్జాలము యొక్క విషయాన్ని మనం చక్కగా విచారించినప్పుడు ఈ మనసు యొక్క ప్రభావం కూడా దీనికి సరి అయినటువంటి సమన్వయం అయిపోతుంది.
1: ఇఫ్ వీ అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ ఎ క్యాట్ వీ కెన్ అండర్స్టాండ్ మైండ్ ఆల్సో ప్రాపర్లీ.
0: తమ పిల్లలను సంరక్షించుకునే నిమిత్తమై ఈ మార్జాలము నోటితో ఖర్చుకుని పోయి సుక్షేమైన స్థానానికి చేరుస్తూ ఉంటుంటాది.
1: ఇన్ ఆర్డర్ టు ట్రాన్స్పోర్ట్ ఇట్స్ కిటన్ ఇట్ యూజెస్ ఇట్స్ ఓన్ టీత్ అండ్ క్యారీస్ ది కిటన్.
0: అదే నోటితో ఎలకలను ఖర్చుకున్నప్పుడు ప్రాణం తీస్తుంది.
1: విత్ ద సేమ్ మౌత్ ఆన్ ద టీత్ ఇట్ కిల్స్ ద ర్యాట్.
0: నోరు ఒక్కటే,
1: మౌత్ ఇస్ వన్.
0: కానీ ఇక్కడ నా బిడ్డలు అనేటువంటి అభిమానం చేత దాని సుక్షేమ స్థానానికి చేరుస్తుండాలి.
1: అన్ అకౌంట్ ఆఫ్ ది ఫీలింగ్ దట్ ఇట్ ఇస్ దేర్ ఇట్స్ ఓన్ చిల్డ్రన్ ఇట్ క్యారీస్
0: నాకు ఆహారమైన పదార్థం కదా అని భావించి ఎలుకలను శిక్షిస్తుండాలి.
1: థింకింగ్ దట్ ర్యాట్ ఆర్ ఫుడ్ ఇట్ కిల్స్ దెమ్.
0: మనసు కూడా అట్టిదే.
1: మైండ్ ఇస్ లైక్ దట్.
0: దైవ చింతన చేసేటువంటి వారులకు, సత్కార్యములు ఆచరించేటువంటి వారకు, సద్బుద్ధులు కలిగినటువంటి వారకు, సన్మార్గంలో ఉండినటువంటి వారును ఇది సక్రమమైనటువంటి మార్గంలో సుక్షేమమైన స్థానానికి చేరుస్తుంది.
1: మైండ్ టేక్స్ పీపుల్ టు ఎ సేఫ్ ప్లేస్ ఇఫ్ దే ఆల్వేస్ థింక్ ఆఫ్ గాడ్, ఇఫ్ దే ఆల్వేస్ ఎంటర్టైన్ గుడ్ థాట్స్, ఇఫ్ దేర్ కాండక్ట్ ఇస్ గుడ్.
0: దుష్టులను, దుర్మార్గులను, అధర్మమును ప్రవర్తించేటువంటి వారిని చూసినప్పుడు ఇది హింసిస్తుంది.
1: ది సేమ్ మైండ్ పనిషస్ పీపుల్ వెన్ ఇట్ కమ్స్ అక్రాస్ వికెట్ వన్స్, పీపుల్ హూ గో ఆన్ ది అన్రైచియస్ పాత్.
0: కనుక మనస్సు ఒక్కటే అయినప్పటికీ అనేక రకములుగా రూపొందుతుంటాది.
1: మైండ్ ఈజ్ వన్ బట్ ఇట్స్ ఫార్మ్స్ ఆర్
0: ఇది చాలా మోనో యాక్ట్ అంటారు. అనేక రకమైనటువంటి యొక్క రూపాన్ని ధరిస్తుంటారు.
1: ఇట్ డస్ మోనో యాక్టింగ్ టేక్స్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: ఏ యొక్క సంకల్పములకు తగినటువంటి రూపాన్ని ఆ సంకల్పము ఆ రూపాన్ని ధరిస్తుంది.
1: ఈచ్ థాట్ టేక్స్ ఇట్స్ ఓన్ అప్రోప్రియేట్ ఫార్మ్.
0: ఈనాటి జగత్తునందు మానవునికి కష్టములకు, నష్టములకు, బాధలకు కారణము వారి వారి సంకల్పములే.
1: ఫర్ ది డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్ అండ్ వరీస్ ఇట్ ఇస్ ది
0: సంకల్పముల చేత ఎంతైనా మనం గావించుకోవచ్చును.
1: విత్ ప్రాపర్ థాట్స్ యూ కెన్ డెవలప్ ఇంటూ ఎనీథింగ్.
0: మాత్రమైన అగ్ని మన చేతికి చిక్కుంటే, శ్రద్ధనే బలపరుచుకున్నామంటే దానిని కావలసినంత నిప్పుగా మనం అభివృద్ధి గావించుకోవచ్చు.
1: ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎ స్మాల్ స్పార్క్ ఆఫ్ ఫైర్ యూ కెన్ డెవలప్ ఇంటూ ఏ వెరీ బిగ్ ఫైర్.
0: ఇదే భగవంతుని యొక్క దీనిలో సంకల్పించుకున్నాడట.
1: గాడ్ థాట్
0: ఏకోహం బహుశ్యాం. తనకు తాను సంకల్పించుకుని ఏకంగా ఉండినటువంటి యొక్క ఇది అనేకత్వంగా మారాలి అనుకుంటూ అనేకత్వంగా మారిపోయింది.
1: హీ థాట్ ఫర్ హిమ్సెల్ఫ్, ఐఎమ్ వన్, లెట్ మీ మల్టిప్లై మై సెల్ఫ్ ఇంటూ మెనీ, అండ్ హీ మల్టిప్లైడ్.
0: తిరిగి అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మరి చేసుకుంటూ వచ్చాడు.
1: దెన్ అగైన్ హీ వాంటెడ్ టు ఐడెంటిఫై యూనిటీ ఇన్ ద డైవర్సిటీ.
0: అనేకత్వంలోని ఏకత్వము, ఏకత్వంలోని అనేకత్వము, రెండింటికి సంకల్పం మూల కారణం.
1: ది యూనిటీ ఇన్ డైవర్సిటీ అండ్ డైవర్సిటీ ఇన్ యూనిటీ, ఇట్ ఈస్ ది థాట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుకనే మన సంకల్పాలను సక్రమమైనటువంటి మార్గంలో మనం ఉంచుకోవాలి. మన నుంచి ఆవిర్భించిన తక్షణమే ఈ సంకల్పము సరి అయినదా కాదా అని విచారణ చేయాలి.
1: Therefore, we should put our thoughts on the proper path. The moment a thought comes, we should look into whether it is a good thought or a bad thought.
0: కాని మానవుడు తన తొందరపాటుతో ఈ విచారణకి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వటం లేదు.
1: On account of haste, man does not give room for thinking. There is a lot of haste.
0: అన్ని కోరిన తక్షణమే అన్ని లభించాలి, లభించాలి, లభించాలి.
1: The moment he thinks, he wants to get everything just like that.
0: కనుకనే haste makes waste. Waste makes worry. So, do not be in a hurry. ఈ రకమైనటువంటి దీంట్లో పలా మనం సరైనటువంటి యొక్క దీంట్లో నిదానంగా బుద్ధికి అందించి బుద్ధి యొక్క విచారణ చేత తదుపరి మనం దీనిని నిర్ణయించుకోవాలి.
1: Therefore, as haste is responsible for all worry, you should always hand over your thoughts to the intelligence. Let intelligence decide whether it is good or bad.
0: అప్పుడే మనకు శాంతి లభిస్తుంది.
1: Then only we enjoy peace.
0: If there is righteousness in the heart, there will be beauty in the character. If there is beauty in the character, there will be harmony in the home. If there is harmony in the home, there will be order in the nation. If there is order in the nation, there will be peace in the world. కనుకనే ఈ పీస్ మనకు రావాలనుకున్నప్పుడు మనము ఈ రకమైనటువంటి యొక్క క్యారెక్టర్ సరైనటువంటి దీంట్లో నడతను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: If you really want to have world peace, there is need for developing good character.
0: Manam right action adhe dharmamu dharmamu dharmamu annaru.
1: When you say dharmamu, it is the right action which is referred to.
0: ఈ రైట్ యాక్షన్ మనకు కావాలనుకున్నప్పుడు రైట్ థాట్స్ అనే సరైనటువంటి తలంపులు మనకు చిక్కాలి.
1: ఇఫ్ యు రియలీ వాంట్ టు డూ రైట్ యాక్షన్ దేర్ మస్ట్ బి రైట్ థాట్స్ ఇన్ యూ.
0: మొట్టమొదట ఇంటి లోపల శాంతిని మనం పెంచుకోవాలి.
1: దేర్ ఇస్ నీడ్ ఫర్ డెవలపింగ్ పీస్ అట్ హోమ్.
0: ఇంటిలో శాంతిని పెంచుకునే పూర్వము ఒంటిలో శాంతిని మనం పెంచుకోవాలి.
1: బిఫోర్ యూ డెవలపింగ్ పీస్ అట్ హోమ్ యూ షుడ్ హ్యావ్ పీస్ ఇన్ యువర్ హార్ట్.
0: నీలోనే శాంతి లేకపోతే ఇంటిలో వారికి శాంతిని ఏ రీతిగా అందిస్తావు?
1: ఇఫ్ పీస్ ఇస్ అబ్సెంట్ ఇన్ యూ, హౌ కెన్ యూ గెట్ పీస్ అట్ హోమ్?
0: ఇంటిలోనే శాంతి లేకపోయినప్పుడు ఊర్లో ఏ విధంగా శాంతిని అందిస్తావు?
1: ఇఫ్ దెర్ ఇస్ నో పీస్ అట్ హోమ్, హౌ కెన్ దెర్ బి పీస్ ఇన్ ది విలేజ్?
0: అందరూ చెప్తుంటారు భజన అయిన తర్వాత కానీ లేక ధ్యానం అయిన తర్వాత కానీ శాంతి శాంతి శాంతి. ఏమిటి నూర్తో మాత్రమున శాంతి మనకు లభ్యమవుతుందా? ఈ శాంతి యొక్క రహస్యాన్ని కూడా మనం చక్కగా గుర్తించాలి.
1: వి షుడ్ నో ది సీక్రెట్ ఆఫ్ పీస్.
0: ఆది భౌతిక శాంతి, ఆధ్యాత్మిక శాంతి.
1: వన్ ఈస్ ది ఆది భౌతిక పీస్, ది అదర్ ఈస్ ఆధ్యాత్మిక స్పిరిచువల్ పీస్.
0: కనుక ఈ ఆది భౌతికమైనటువంటి దేహంతో మొట్టమొదటి శాంతిని పొందాలి.
1: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ వి షుడ్ ఎంజాయ్ పీస్ బాడీలీ.
0: ఆది దైవికము అదే మూడవ శాంతి. దైవికమనగా దైవం యొక్క అనుగ్రహంతో లభించేటువంటిది ఇది. నా ప్రయత్నం ఏమీ లేదు అని భగవంతునికి సరెండర్ కావటమే, అతనికి అర్పితం కావటమే ఇది ఆది దైవికం.
1: ఆది దైవిక పీస్ శాంతి కెన్ కమ్ ఓన్లీ ఆఫ్టర్ సరెండరింగ్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ టు గాడ్.
0: అయితే భగవంతునికి శరణాగతుడైన తచ్చడమే అన్ని భగవంతుడు చూసుకుంటాడా?
1: ఆఫ్టర్ సరెండరింగ్ కంప్లీట్లీ టు గాడ్ వుడ్ ఇట్ టేక్?
0: కానీ నీవు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నీవు ఆచరించాలి, చెయ్యాలి.
1: But you have to be discharging your duties properly.
0: Kanukane kartavyam yogam ucchati. Kartavyani nirvartinchali.
1: Therefore doing duty is very important.
0: Kartavyani nirvartinchaka kevalam bhagavantune chuchukuntadu anukunte idi kevalam somaripotutanam.
1: Without discharging your own duties, if you say God will take care of everything, it is a sign of laziness.
0: Tattalo undinatundi padartham pottalo cheralante notiki chetiki pani pettanakkarleda.
1: If the dishes from the plate should reach the stomach, should you not give one for the mouth and the hand?
0: పదార్థాన్ని పొట్టేడు చపాతి పొట్టేడు చపాతి పొట్టేడు చపాతి ఎన్ని పర్యాయములు ఉచ్చరిస్తే మాత్రం నీ పొట్ట నిడుతుందా?
1: By merely repeating and chanting potato chapati, can you fill your stomach?
0: నీకు ఆ శక్తి ఉన్నది.
1: You have the capacity.
0: ఈ శక్తి లేనప్పుడు భగవంతునికి శరణాగతి అయినా పర్వాలేదు.
1: If you don't have the capacity, then you surrendering to God.
0: శక్తి ఉండినా లేకపోయినా సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో నీవు ఆచరించు.
1: Whether you have capacity or not, discharge everything as for the pleasure of God.
0: సంకల్పములు సరైనటువంటివిగా మనలో ఆవిర్భవించాలనుకుంటే కేవలం ఆధ్యాత్మిక మార్గంలో మనం ప్రవేశించాలి.
1: If you really want to develop good thinking and good thoughts,
0: అది లేకుండా మనకు సత్సంకల్పాలు ఏమాత్రం కూడా మనకు లభ్యం కావు.
1: You cannot get good thoughts by no other way.
0: Satsangamlo cherali.
1: Join good company.
0: Ee yokka manchi sangamato manam cherinappude indulo ee sankalpalaku oka antu vyadhi aneetundi okati undi.
1: These good thoughts have got the nature of something like contagious.
0: Ee yokka vyadhi ee sankalpamlo aadi nunchi untundadi.
1: This contagious nature is inherent in good thought.
0: దుష్ట భావములు కలిగినటువంటి వారి సహవాసమే గనుక మనం పడితేంటే మనకు కూడా ఆ దుష్ట భావాలు వస్తాయి.
1: If you join bad company, you get bad thoughts.
0: ఒకరి క్రోధంతో ఉండినటువంటి వారి యొక్క సహవాసం మనం పట్టిందంటే ఆ క్రోధం మనలో కూడా ఆవిర్భవిస్తాయి.
1: Make friendship with an angry man, you will be infested with anger.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: Here is a small example.
0: నీవు ఎవరినైనా ఒకరిని కోప్పడుకున్నావు.
1: Suppose you are angry with someone.
0: తదుపరి అతను కూడా నీ పైన కోపం పడతాడు.
1: He has also replied with the same anger.
0: అయితే అతని కోపానికి కారణం ఏమిటి?
1: What is the cause of the other man's
0: కోపం? అతని కోపం తెప్పించింది.
1: Your anger has provoked his anger.
0: కాబట్టి ఇదే అంటువ్యాధి.
1: This is the meaning of contagious disease.
0: కనుకనే దుస్సంగమును మనం ఏమాత్రం కూడా చేరరాదు.
1: Do not join bad company at any cost.
0: అదే ఐన్స్టీన్ కూడా చెప్పింది. Tell me your company, I shall tell you what you are. మనం ఎవరో మనం చెప్పుకోవాలనుకుంటే మన సంఘాన్ని మనం చక్కగా విచారణ చేయాలి.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ టెల్ యూ వాట్ యు ఆర్. దిస్ వాట్ ఐన్స్టీన్ సెడ్.
0: కనుక మనం సంఘమును సత్సంగాన్ని చేరాలి.
1: జాయిన్ గుడ్ కంపెనీ.
0: దీనిని సత్సంగత్వ నిస్సంగత్వం, నిర్సంగత్వ నిర్మోహత్వం, నిర్మోహత్వ నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ ముక్తి. సత్సంగం అనేటువంటి దాని వల్లనే సత్సంకల్పాలు మనలో ఆవిర్భవిస్తాయి.
1: బై గుడ్ కంపెనీ యు గెట్ గుడ్ థాట్స్.
0: విద్యార్థులారా, మీరు పవిత్రమైన సంకల్పాన్ని అభివృద్ధి పరచుకుంటూ పవిత్రమైన భావాలతో పల మీ యొక్క జీవితాన్ని సార్థకంగా గావించుకోండి. ఆదర్శవంతమైన జీవితాన్ని ఇతరులకు అందించండి. అంతేకాని తాత్కాలికమైనటువంటి సుఖ సంతోషముల నిమిత్తమై దుస్సంకల్పములను, దుర్భావములను, దుశ్చేష్టలను మనం అభివృద్ధి పరచుకోరాదు.
1: డియర్ స్టూడెంట్స్, డెవలప్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ ఫీలింగ్స్.
0: మీకు అప్పటికప్పటికి మాత్రమే దానికి తగినటువంటి ఫలితం అందిస్తున్నాయి, కానీ అంతకు మించి 10 రెట్లు 100 రెట్లు కూడా మనకు ప్రమాదం సంభవిస్తుంది.
1: బై బ్యాడ్ థాట్స్ యూ మే బి ఏబుల్ టు జస్ట్ గెట్ సమ్ టెంపరీ జాయ్, బట్ యూ విల్ బి గెటింగ్
0: భవిష్యత్తును లక్ష్యంలో మీరు విచారణ చేయండి.
1: దేర్ ఫోర్ యూ నాట్ థింక్ ప్రాపర్లీ అండ్ డీప్లీ ఇన్ దీస్ మ్యాటర్స్.
0: ప్రతిదానికి రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ అనేటువంటిది ఉన్నది అనే సత్యాన్ని విశ్వసించండి.
1: హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ దట్ ఎవ్రీథింగ్ హ్యాస్ రిసౌండ్, రియాక్షన్ అండ్ రిఫ్లెక్షన్.
0: నీవు చేసినటువంటివి అన్ని కూడా నీకు తత్ఫలితంగా నీకు ఆ పంట ఫలం అందిస్తాయి.
1: ఆల్ యువర్ యాక్ట్స్ విల్ ఈల్డ్ ఫ్రూట్స్ అప్రోప్రియేట్.
0: ఏ విత్తులను నాటి ఈ చోట నుండినో ఆ ఫలములే మీకు అందుచండి.
1: బై సోయింగ్ వాట్ సీడ్స్ యు హావ్ కమ్ హియర్.
0: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేవి కానరావు.
1: వెన్ ఎ పర్సన్ ఇస్ బోర్న్ ఫ్రమ్ ద వూమ్ ఆఫ్ ద మదర్,
0: నేను గార్లెండ్ లేవు.
1: There will not be any garland of pearls or diamonds.
0: Nenu bangaru danda medaku ledu.
1: There will be
0: gold chain.
1: There will not be gold chain either.
0: Ratnala haramul ranjillaga ledu.
1: There are no diamonds also.
0: Pattala pellanu petaka ledu.
1: There are no emeralds.
0: Kaladu kaladokka mala mee kanthamandu.
1: There is one garland undoubtedly.
0: Purva janmala karmala ponduparachi.
1: On the basis of the actions performed in the previous
0: janma. Manchi chediyagaina tunchakunda.
1: Without removing whether it is good or bad, all the things.
0: Brahma meekichi pampunu barumala. Karmalanniyu chechina kantamala. Adhe manamala.
1: Brahma will give you the garland of all the fruits of your actions, be it good or bad. It is a garland.
0: Manchini chesi, manchi malanu manam dharistam.
1: Do good and get a good garland.
0: Cheddamalam parulu chesi, cheddamalanu dharinchinakkaraledu.
1: Do not do bad things and do not wear bad garlands.
0: Vidyarthulara. పవిత్ర హృదయుడు, పవిత్ర కాలము.
1: డియర్ స్టూడెంట్స్, సేక్రెడ్ టైమ్, సేక్రెడ్ హార్ట్స్.
0: మనం అనుభవించిన దానికి ప్రతి దానికి కూడాను మనం కృతజ్ఞత, కృతజ్ఞత. ఒక విద్యార్థి ఇంతవరకు చెప్పాడు గ్రాటిట్యూడ్స్ అని. అది లేకపోవటం చేతనే అడవులలో ఉన్నటువంటి క్రూర మృగముల కంటే కూడాను మానవుడు హీనుడైపోతున్నాడు.
1: డియర్ స్టూడెంట్స్, వెనెవర్ వీ ఎంజాయ్ సంథింగ్ దేర్ షుడ్ బి ఎ గ్రాటిట్యూడ్. If gratitude is not there, he is cruel, more cruel than animals and beasts.
0: Indabadipoyinatundi oka towel andiste thanks antaru, kani inni chesinanduku bhagavantuniki thanks cheppanakkarleda.
1: For merely handing over a hanky which has fallen, you say thanks. Should you not thank God who has conferred
0: jagatunu andinchadu?
1: He has given you all the things.
0: Pavitramainatundi vatavaranamu kalikinchadu.
1: He has given you sacred environment.
0: Tragutuku jalanni ichadu.
1: He has given you water.
0: Peelchukunutaku gaali ichadu.
1: He has given you air to breathe.
0: Undutaku sthanam ichadu.
1: He has given you earth to live upon.
0: Inni rakamainatundi panchabhootamulu meeku prasadinchinappudu ee panchabhootamulu yokka prabhavanni meeru anubhavistu ee panchabhootamulu andinchinatundi vaaniki taginatundi yokka krutagnata cheppakapovatam ide goppa paapam.
1: It is a great sin if you do not really thank God who has conferred the 5 elements on you which sustain your life and which you are living.
0: Mana dabbuto manam konnam nela.
1: Are we buying with our own?
0: Mana dabbuto manam kattam illu.
1: We have constructed our own house.
0: Kaani corporation vaallu aa intiki tax kattamantadu.
1: But the corporation people ask us to pay tax.
0: Poni atana andichetundi emti current andistunnadu.
1: They supply current.
0: నీరును అందిస్తున్నాడు.
1: ద సప్లై వాటర్
0: ఊరికి అందిస్తున్నారా?
1: ఆర్ దే గివింగ్ యూ ఫ్రీ?
0: దానికి కూడా ట్యాక్స్ కట్టమంటున్నాడు.
1: యూ హావ్ టు పే సపరేట్ టారిఫ్.
0: ఏదో ఒక కొడాయి వాటర్ అంతా అందించినందుకే ట్యాక్స్ ఇస్తున్నాము.
1: ఫర్ ది మియర్ ట్యాప్ వాటర్
0: ఏదో రెండు బల్బులు మనం దగిలించుకున్నందుకే దానికి ట్యాక్స్ ఇస్తున్నాము.
1: ఫర్ మియర్లీ బర్నింగ్ 2 బల్బ్స్.
0: ఇంత విషయాన్ని ప్రకాశింపజేసేటువంటి సూర్యుని అందించినందుకు మనం ఏమి ట్యాక్స్ ఇస్తున్నాం?
1: వాట్ టైప్ ఆఫ్ ట్యాక్స్ ఆర్ వీ పేయింగ్ టు గాడ్ ఫర్ గివింగ్ దిస్?
0: మలయ మారుతాన్ని మనం వీపించి తద్వారా మనకు గాలిని అందించినటువంటి యొక్క ఈ పరమాత్మకు మనం ఏమి ట్యాక్స్ కడుతున్నాం?
1: ఫర్ గాడ్ హూ హాస్ గివెన్ దిస్ ఎయిర్ విచ్ వీ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్, వాట్ tax are we paying him?
0: కుంభవర్షాన్ని కురిపించి ప్రపంచమంతా కూడాను చల్లబరిచినటువంటి యొక్క ఈ నీటికి మనము భగవంతునికి ఏమి ట్యాక్స్ అందిస్తున్నాము?
1: For the water which God supplies through a big downpour, what are the taxes that you are paying to the God?
0: ఇంత మాత్రం మానవుడు విచారించనక్కర్లేదా?
1: Should not man think at least this much?
0: ఇది మనలో ఉండేటువంటి యొక్క మనసు యొక్క తమో గుణం యొక్క ప్రభావం.
1: This is the effect of the tamo guna which is prevailing.
0: మనసులో కూడాను మూడు గుణములు ఉంటున్నవి.
1: Mind also has three qualities.
0: సత్వ రజో తమో గుణాలు.
1: Those are సత్వ క్వాలిటీ, రజో క్వాలిటీ అండ్ తమో క్వాలిటీ.
0: వీటి యొక్క ప్రభావాలను గురించి రేపు మనం ముచ్చటించుకుందాం.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 24th of May 1990 during the summer course at Vrindavan.

0: ఎందు వెతుకదు నీవు దేవుని చెట మీది చెడినట్టి కస్తూరి మృగము ఓలే వెతుకబోయదెందులు వెతివాడ వెతుకబోయదెందు
1: జస్ట్ ఎస్ the fragrance is present in flowers, God exists in us. Just as the musk deer that lost its mind, why do you indulge yourself in search of God, O foolish man? Embodiments of love.
0: Tane daivamayundi.
1: Being God,
0: తనలోనే దైవం ఉండి అట్టి దైవాన్ని వెలుపల ప్రపంచములో వెతుకుటకు ప్రయత్నిస్తాడు వెర్రి మానవుడు.
1: Foolish man is in search of God outside, being God himself.
0: నిప్పుపై నిమురు కప్పినట్టుగా,
1: just as the ash covers the fire,
0: ఈ దైవత్వమును రాగద్వేషములు కప్పి ఉంటుంది.
1: The divinity is covered by attachment and hatred.
0: నిమురును ఊపిన నిప్పు కనిపించినట్టుగా రాగద్వేషములను వేరు చేసిన ఆత్మతత్వము అతనికి సాక్షాత్కరిస్తుంది.
1: As you blow off the ash, you will see the fire. Similarly, when you get away from the hatred and attachment, you will see the self, Atma.
0: ఒక్కొక్క మానవుని మనస్తత్వము ఒక్కొక్క విధములుగా ఉంటుంది.
1: The mind of each man is separate.
0: ఒక వ్యక్తి మరొక వ్యక్తికి భర్తగాను, భార్యగాను, తండ్రిగాను, తల్లిగాను, బిడ్డగాను, అనేక విధములుగా కూడాను ఈ యొక్క మనస్తత్వము ప్రసరిస్తూ ఉంటుంది.
1: The nature of the mind acts in different ways depending upon the position. As a mother, as a husband, as a son, as a child, so on and so forth.
0: కానీ ఈ మనస్తత్వం అనేటువంటిది పరిస్థితుల ప్రభావాలను పురస్కరించుకొని వేరు వేరు గుణములతో అనుభవిస్తూ వస్తుంది.
1: However, because of the effects of the circumstances, the mind experiences in a different way.
0: ఈ యొక్క అనుబంధం అనేటువంటిది సంకల్పం ప్రారంభం కాగానే ఈ సంకల్పము మనసుకు తట్టు.
1: As the relationship begins, the thought will originate out of the mind.
0: ఈ యొక్క బంధము, అనుబంధము, సంబంధము కేవలము వివిధ రూపములో ప్రకటిస్తూ ఉంటాయి.
1: Bondage, the relationship and association express differently.
0: బిడ్డను చూచిన ప్రేమ కోడల పైన ఉండదు.
1: The affection towards the daughter is not same towards the daughter-in-law.
0: కుమారుని పైన ఉన్నటువంటి అనురాగము అల్లుడి పైన ఉండదు.
1: Affection towards the son is not the same towards son-in-law.
0: భార్య పైన ఉన్నటువంటి యొక్క మోహము తల్లి పైన ఉండదు.
1: The kind of attachment one has towards the wife is not the same towards mother.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: ఈ సంబంధం అనేటువంటి యొక్క సంకల్పము మనసుకు తోచిన తక్షణమే ఈ మనసు యొక్క ప్రభావము కొన్ని విధములైనటువంటి అనురాగ ప్రేమ వాత్సల్యములతో రూపొందింపజేస్తుంది.
1: The moment the association comes out of the mind as thought, it shapes in different fashions, such as love, affection and attachment.
0: ప్రేమ, అనురాగ, వాత్సల్య, మోహములకు అల్లుడి పైన ఉండదు.
1: Affection towards the son is not the same towards son-in-law.
0: భార్య పైన ఉండేటువంటి యొక్క మోహము తల్లి పైన ఉండదు.
1: That kind of attachment

0: వాత్సల్య మోహములకు ఒకే మనసే కారణం.
1: ద సేమ్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లవ్, ది అఫెక్షన్, ద లస్ట్ అండ్ సో ఆన్.
0: ఈ శరీర సంబంధమును పురస్కరించుకుని ఈ విధమైన యొక్క గుణములను ప్రవేశపెట్టింది మనసు.
1: ఇస్ ద మైండ్ దట్ విల్ హ్యావ్ దీస్ క్వాలిటీస్ బేసింగ్ ఆన్ ద బాడీ రిలేషన్షిప్.
0: ఈ విధమైన భౌతికమైన, లౌకికమైన, అనిత్యమైన, అశాశ్వతమైన యొక్క సంబంధ బాంధవ్యము చేత ఈ మనస్సు కట్టుబడడానికి కారణమేమి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ద మైండ్ దట్ ఇస్ బీయింగ్ బౌండ్ బికాస్ ఆఫ్ దిస్ కైండ్స్ ఆఫ్ అటాచ్మెంట్స్ విచ్ ఆర్ ఎఫిమరల్, ట్రాన్సియంట్, మొమెంటరీ అండ్ టెంపరీ?
0: ఈ సంబంధ బాంధవ్యముల చేత మానవుడు దుఃఖించటం కాని, ఆనందించడానికి కాని, మోహించడానికి కాని కారణమేమి?
1: What is it that's responsible that man deludes, he is fascinated? What for? What is the reason?
0: Samasta vichara anandamulaku kudanu, samasta dukkhamulaku vicharamulaku kudanu, nalugu vidhamulaitunte yokka kleshamulu manavuni aavarinchi untunnayi.
1: For all the anxieties, the misery and the happiness, there are four that are the responsible.
0: Idi mottamodatidi avidya klesham.
1: The first is the suffering due to avidya or ignorance.
0: ee avidya klesham anaga emi?
1: What do you mean by this avidya or ignorance?
0: Kevalam sankushtamainatundi bhavam cheta ee dehame nenani praminchi,
1: because of the narrow feeling one identifies with the body,
0: nenu oka jeevudanu ani vishwasinchi,
1: he has got full faith that he is a being.
0: ee jeevulaku devulaku chaala sambandham ledani bhavinchi,
1: he feels that there is no relationship with his self and God.
0: Tanakante devudu bhinnamainattu vaadani vishwasinchi,
1: he believes that God is different from him.
0: Aneka dukkhamulaku guri avutunnadu manavudu.
1: Man suffers.
0: Idi avidya klesham.
1: This is the suffering out of avidya or ignorance.
0: Deeni valla aneka vidhamainattu yokka vicharamulu prarambhamai manavatvanni kinchit parastu vastundi.
1: Out of this he gets worried in different ways and human quality is diminished.
0: The rendavadi abhinava klesham.
1: The second one is
0: abhinava klesham.
1: Abhinava klesha.
0: Ee abhinava klesham anaga emi?
1: What do you mean by abhinava klesha?
0: Samasta vicharamulaku aasalaku rogamulaku raagamulaku nilayamainati manasu.
1: For all anxiety is the anger, for all sufferings mind is the center.
0: కనుక ఈ మనోమూలము చేతనే, మనో కారణము చేతనే సంసారము బంధింపబడుతుంది మానవుడు.
1: Man is bound in this life because of mind.
0: ఈ బంధనకు, ఈ విచారములకు, ఈ దుఃఖములకు అన్నింటికీ మనసే కారణమని తెలుసుకోవడను.
1: Having known fully well that mind is responsible for the bondage, for all anxieties and worries,
0: ee manasunu veru cheyataku manavudu prayatninchalekapothunnadu.
1: Man is not able to separate out the mind.
0: Manasunu veru cheyalekapothunnadu.
1: He is not able to differentiate.
0: Manasuto bandhipabadi dukkhamulanu anubhavinchalekapothunnadu.
1: He is bound by the mind and suffers.
0: Kanukuni ee manasunu veru cheyaka ee manasunaku kattubadi అనేక విధములైనటువంటి యొక్క దుఃఖములకు గురి అవుతున్నాడు మానవుడు. ఇది అభినవ క్లేశం.
1: సో హీ ఇస్ నాట్ ఏబుల్ టు గ్రో బియాండ్ ద మైండ్, హీస్ కాట్ ఇన్ ద కాబ్వెబ్ ఆఫ్ ది మైండ్ అండ్ దేర్ఫోర్ హీ సఫర్స్. హీస్ కాల్డ్ అభినవ క్లేశ.
0: ఇంకా మూడవది అస్థిత క్లేశము.
1: థర్డ్ వన్ అస్థిత క్లేశ.
0: ఇది కేవలము విషయములతో కూడినటువంటి.
1: This is one that's linked with sensual pleasure.
0: ప్రపంచమంతా ఇప్పుడు విషయములకే చేరబడినటువంటిది.
1: The whole world is full of worldly pleasure.
0: ఈ విషయమే మానవునికి ఒక విష స్వరూపకంగా ధరిస్తుంది.
1: This worldly pleasure becomes poison.
0: విషయమే లేకుండా విష సంబంధమైన యొక్క స్థితిలే ఉండదు.
1: When there is no sensual pleasure, there will never be this poison that heart is.
0: విషయమును అనుభవించగోరి,
1: in order to enjoy the sense of pleasure,
0: విషయాన్ని ఆనందించగోరి,
1: as he wants to enjoy delight himself,
0: విషయ లోనుడై,
1: is drenched in sense of
0: pleasure, వివేకమును కోల్పోయి,
1: he aspires at principle,
0: విచక్షణ జ్ఞానమును కోల్పోయి,
1: he loses all discrimination wisdom,
0: విషయమే తన యొక్క జీవితం యొక్క ప్రధానమైన లక్ష్యం పెట్టుకుని,
1: keeping the sensual pleasure as the main one,
0: ఈ విషయముల చేత అనేక విధములైనటువంటి యొక్క క్లేశములు అనుభవిస్తున్నాడు మానవుడు.
1: Man suffers in various ways because of the sensual pleasure.
0: Company

0: అస్థిత క్లేశము అన్నారు.
1: దేర్ఫోర్ దిస్ ఇస్ కాల్డ్ అస్థిత క్లేశ.
0: ఇంకా నాలుగవది రాగక్లేశము.
1: రాగక్లేశ,
0: రాగం అనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై రాగ?
0: మానవుని యందు
1: ఇన్ మ్యాన్
0: అనేక విధములైనటువంటి యొక్క భ్రమను కల్పించుకుని
1: విత్ ఆల్ ద డిల్యూజన్స్
0: తనకనక వస్తు వాహనాలని మానవుని యొక్క లక్ష్యమని విశ్వసించి
1: కీపింగ్ ద పవర్ ఆఫ్ సెల్ఫ్ యాజ్ ది చీఫ్ ఆబ్జెక్టివ్
0: ఈ ధనకనక వస్తు వాహనాల నిమిత్తమై నిరంతరం కూడా తాపత్రయపడుతూ
1: ఈ ఆల్వేస్ yearns for the wealth and property.
0: వీటిని అనుభవించుటకై అనేక విధములైన శ్రమలు పొందుతూ
1: హి స్ట్రగుల్స్ టు ఎక్స్పీరియన్స్ దెం ఆల్
0: నిద్ర నుండి లేచినే మొదలు నిద్రించినంత వరకు కూడాను శ్రమిస్తూ
1: హి ఎక్సర్ట్స్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ డాన్ టు డస్క్
0: అన్నపానాదులు మాది
1: హి సాక్రిఫైసెస్ ద డ్రింక్ అండ్ ఫుడ్
0: నిద్రలు నిద్రను దూరముకు జాగించుకుని
1: హి డజంట్ స్లీప్ వెల్
0: అనారోగ్యములకు గురి అయి
1: సఫర్స్ ఆఫ్ ఇల్ హెల్త్
0: ఈ అస్థిరమైనటువంటి యొక్క ధనకనక వస్తు వాహనాదులను ఆర్జించే నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు మానవుడు.
1: మ్యాన్ స్ట్రగుల్స్ టు ఎర్న్ దిస్ టెంపరీ వెల్త్ ఇన్ ప్రాపర్టీ.
0: ఇది అశాశ్వతమని తెలిసి
1: నోయింగ్ ఫుల్లీ వెల్ దట్ ఈస్ నాట్ పర్మనెంట్
0: ఇది కేవలము అదుపులో మించక
1: వితౌట్ హ్యావింగ్ ఏ కంట్రోల్
0: మితిమీరిపోయినటువంటి ఆశల చేత
1: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ డిజైర్
0: మతిని చేర్చుకుని
1: హి బికమ్స్ మ్యాన్
0: అనేక విధమైన దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: అండ్ హీ గ్రీవ్స్ హీ సఫర్
0: ఈ దుఃఖములకు ఈ విచారములకు కష్టములకు కారణము ఈ రాగమే.
1: ఫర్ ద గ్రీఫ్ ఫర్ ద లాస్ ఫర్ ద యాంగ్జైటీ
0: రాగ క్లేశం అనేటువంటిది మానవుని కుంగదీసి కుళ్ళిపజేస్తున్నది.
1: Therefore, the suffering of the attachment, it will degenerate human being.
0: I will be desham.
1: The fifth one, hatred.
0: Ee desham anaga yedi?
1: What do you mean by hatred?
0: Oka palapeksha nimittamai.
1: Expecting the results.
0: Oka vyaktini cheri.
1: Joining an individual.
0: Tana yokka korikalu nerevechukune nimittamai.
1: To fulfill the desire.
0: Itarulu aashrayinchi.
1: He approaches him.
0: Aashrayinchinatvanti oka korika vifalamainappudu.
1: When the desire is not fulfilled by approaching,
0: aa vyaktula paina oka vidhamainatvanti desham prarambhamavutundi.
1: Then he develops hatred towards him.
0: తన స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై
1: ఫర్ హిస్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్
0: మానవుడు అనేక విధమైనటువంటి ఆశలను కల్పించుకుని
1: మ్యాన్ విల్ హావ్ సో మెనీ డిజైర్స్
0: ఆ ఆశలను విఫలమైనప్పుడు
1: వెన్ డిజైర్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్
0: ఎదుటి వ్యక్తుల పైన క్రోధము ప్రారంభమవుతుంది.
1: యూ విల్ హావ్ యాంగర్ ఆన్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్
0: వ్యక్తులు ఎందు మాత్రమే కాదు
1: నాట్ ఓన్లీ ఆన్ ఇండివిజువల్
0: తాను కోరిన కోరిక
1: ద డిజైర్
0: తాను ఆశించిన ఆశలు
1: అండ్ ఆల్ దిస్ ఎస్పిరేషన్
0: నెరవేరకుండిన
1: not fulfilled
0: దైవం పైన కూడా ద్వేషం వస్తుంది.
1: You will have hatred on God also.
0: ఇది కేవలము ద్వేష క్లేశం.
1: This is called the suffering of hatred.
0: ఇవన్నీ కూడా మనోవికారం యొక్క లక్షణములే.
1: They are all aberrations of the mind.
0: ఇవన్నీ ఎవరికి నష్టము?
1: Who will be put to loss?
0: ఈ క్లేశములన్నీ కూడా వ్యక్తికే నష్టం.
1: All these sufferings will lead to put to loss to an individual.
0: ఈ విధమైనటువంటి క్లేశములకు గురి అయినటువంటి మానవుడు
1: the man who puts himself to suffering
0: అనేక విధములైనటువంటి అశాంతికి మూలమై కారణమై
1: will be all the responsible for restlessness.
0: ఆత్మతత్వాన్ని మర్చిపోతున్నాడు.
1: He forgets the true nature of the self.
0: ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నాడు.
1: He forgets the nature of self.
0: ఆత్మతత్వం తనకు వేరుగా ఉండదని భావిస్తున్నాడు.
1: హి కన్సిడర్స్ ద సెల్ఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ హి.
0: ఈ భ్రమనే మానవునికి అనేక విధములైన దుఃఖములు చేకూరుస్తున్నది.
1: ఇట్ ఈస్ దిస్ ఇల్యూషన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ దట్ విల్ పుట్ ద మ్యాన్ టు గ్రీఫ్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: మానవుని యందు
1: ఏ మ్యాన్
0: కొన్ని లోకములో మానవుడు నిరంతరం కొన్ని ఆనందంగా కనిపిస్తాడు.
1: ఇన్ ద వరల్డ్ ఆల్ పీపుల్ అపియర్ టు బి హ్యాపీ.
0: కొంతమంది ఆనంద దుఃఖములతో ఉండినట్లుగా కనిపిస్తారు.
1: Some appear as if they have pleasure and pain.
0: మరి కొంతమంది నిరంతరముకును ఆనందముదేక దుఃఖంతోనే మునిగి ఉంటారు.
1: But some appear to be grieving all the time.
0: మరి కొంతమంది ఏ విచారము చేయక తన్మయత్తులై కేవలమైన నిశ్చింతగా జీవిస్తూ ఉంటారు.
1: Some they are blissful and in ecstatic position.
0: ఈ విధమైన యొక్క స్థితులకు కారణం ఏమిటి?
1: What is that responsible for this position?
0: ఇది ప్రకృతి కారణం కాదు.
1: Nature is not responsible.
0: మనసు యొక్క భావమే కారణం.
1: It's only effect of the mind.
0: ఒక్క మానవుని అంటే
1: in one man
0: మానవ దేవుడు అని ఒకడున్నాడు.
1: There is human God.
0: ఒక్క మానవుని అంటే
1: in same man
0: మానవ మానవుడు అని మరొకడున్నాడు.
1: Human human in him
0: మరొక దేహమునందు
1: another body
0: మానవ రాక్షసి అని ఒకడున్నాడు.
1: The human demon is in him.
0: మరొకరి దేహం నందు
1: నద బాడీ
0: మానవ పశుత్వము అనుకుంటున్నాడు.
1: హ్యూమన్ అనిమల్ ఇన్ హిమ్
0: మానవ దేవుడు,
1: హ్యూమన్ గాడ్
0: మానవ మానవుడు,
1: హ్యూమన్ హ్యూమన్
0: మానవ దానవుడు,
1: హ్యూమన్ డెమన్
0: మానవ పశుత్వము,
1: హ్యూమన్ అనిమల్
0: నారుకుడును మానవుడు ఎందే లీనమై ఉంటుంది.
1: ఆల్ ద ఫోర్ ఆర్ ఇన్ మ్యాన్,
0: ఇది ఏ విధంగా లీనమై ఉంటుంది?
1: హౌ ఆర్ ద ప్రెసెంట్ ఇన్
0: వీటి యొక్క ప్రభావం అది ఏమిటి, ప్రభావములు ఏమిటి?
1: వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ అండ్ వాట్ ఆర్ ద కాజెస్?
0: మానవ దేవుడు
1: వన్ హ్యూమన్ గాడ్
0: బ్రహ్మనిష్ట పరో దేవ నిరంతరము కూడా బ్రహ్మనిష్ఠుడై
1: కంటిన్యూస్ రిమైనింగ్ ఎస్ బ్రహ్మన్
0: ఆత్మ లక్ష్యము చేత
1: కీపింగ్ ద సెల్ఫ్ ఎస్ ది
0: ఈ జగత్తును అనుభవిస్తూ
1: ఎక్స్పీరియన్సింగ్ ద వరల్డ్
0: సర్వ కర్మలు కూడా భగవత్ ప్రీత్యార్థంగా చేస్తూ
1: డూయింగ్ ఆల్ యాక్టివిటీస్ టు ప్లీజ్ గాడ్
0: సర్వ దృశ్యములు కూడా భగవద్ దృశ్యములుగా విశ్వసించి
1: ఫుల్ ఫెయిత్ దట్ ఆల్ ద థింగ్స్ ఆర్ ద డివినిటీ
0: అన్ని రూపములు భగవంతుని యొక్క రూప ప్రతిబింబములుగానే భావించి
1: కన్సిడరింగ్ దెమ్ యాజ్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ గాడ్
0: తన జీవితం అంతా కూడాను
1: త్రూ అవుట్ హిస్ లైఫ్
0: బ్రహ్మనిష్ట చేతనే
1: ఆల్ ద బ్రహ్మ
0: గడుపుతూ ఆనందిస్తూ తన జీవితాన్ని సాక్ష్యం గావించుకుంటుంది.
1: హి స్పెండ్స్ అండ్ డిలైట్ విత్ ద ఫీలింగ్ ఆఫ్ బ్రహ్మన్ త్రూ అవుట్ హిస్ లైఫ్.
0: ఇంకా రెండవ వాడు
1: ద సెకండ్ వన్
0: మానవ మానవుడు
1: హ్యూమన్ హ్యూమన్
0: ఇతనిని సత్య ధర్మ పరో మత్స్య అన్నారు. మత్స్యలోకములో ఉండినటువంటి ఈ మానవుడు
1: ద మ్యాన్ ఆన్ అర్త్
0: సత్య ధర్మములను రచించి
1: ఈజ్ ఆఫ్టర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్
0: తన చేయు సర్వ కార్యములు కూడాను సత్యం వద ధర్మం చెర అనేటువంటి యొక్క విశ్వాసములను అభివృద్ధి పరచుకొని
1: he will develop the feeling that he has to speak truth and do righteous acts.
0: సత్య జీవితాన్ని ధర్మ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు.
1: he will lead the life of truth and he will lead the life of righteousness.
0: తన కర్తవ్యమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఉంచుకొని
1: he will keep the duty as the aim.
0: అధికారములను ఆశించక
1: without aspiring any position.
0: కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటుంటాడు.
1: he discharges his duties.
0: దయ
1: compassion
0: ధర్మము దానము సానుభూతి సహనము ఇత్యాది గుణముల చేత
1: విత్ ఆల్ ది క్వాలిటీ లైక్ కంపాషన్ ద వర్చ్యూ టాలరెన్స్
0: గృహస్థ ధర్మములందు జీవిస్తూ
1: లివింగ్ ఇన్ ది స్టేట్ యాజ్ ఎ హౌస్ హోల్డర్
0: సత్యధర్మములను విశ్వసించి
1: హావింగ్ ఫుల్ ఫెయిత్ ఆన్ ట్రూత్ అండ్ రైట్
0: జీవితాన్ని గడుపుతుంటాడు. ఒకడు
1: వన్ లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్
0: అతనే మానవ మానవుడు
1: ఈజ్ హ్యూమన్ హ్యూమన్ బీయింగ్.
0: ఇంకా మూడవ వాడు మానవ దానవుడు
1: ద థర్డ్ వన్ ద హ్యూమన్ డెమన్
0: మద్యపాన రథు దానవ తాను తినటము త్రాగటము నిద్రించటము ఈ విధమైనటువంటి యొక్క తమోగుణ లక్ష్యముల చేత కాలము గడుపుతాడు.
1: హీ స్పెండ్స్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ డల్నెస్ ఈటింగ్ డ్రింకింగ్ అండ్ స్లీపింగ్
0: తన స్వార్థము స్వప్రయోజనము లేక మరొక ఇంకొకరి ఆనందమునకు ఏమాత్రము పాటు పడదు.
1: He thinks of his selfishness and self-interest, will not think of anyone else.
0: Daya dakshinyam anetundi shunyamai untuntaru.
1: He has no compassion and consideration.
0: Vijnana vivekamulu emaatram kodunu atlo vikasinchavu.
1: He has no discretion and discrimination.
0: Parulanu nindinchatamu parulanu baadinchatamu parulanu dooshinchatame ee vyaktulu yokka swabhavamai untuntaru.
1: The nature of such individuals is to accuse, is to blame and criticize others.
0: పరులను బాధించడంలోని ఆనందిస్తాడు కానీ మరొక దారిలో అతనికి ఆనందం ఏమాత్రం కూడా రుచించదు.
1: He delights himself while harming others but not in any other way.
0: ఇంకా సత్పురుషులను లేక మహాపురుషులను లేక ధర్మవీరులను చూచినప్పుడు అతనికి అనేక విధమైనటువంటి యొక్క ద్వేషము అసూయ కూడా పెరుగుతుంది.
1: When he sees great people, saintly people, the men of righteousness, he
0: may have all the jealous. Samasta durgunamula chetanu, duralochana chetanu, nindina manasulu kaliginatundi vaade manava danavu.
1: He is only the human demon with all the wicked thoughts, with all the wicked actions and ill feelings.
0: Inka manava pashuttamu.
1: Then fourth one, human animal.
0: Itti manavudu nirantaram kudanu, indri sukhamune aasinchi, పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడా ఇంద్రియముల చోటనే తన జీవితం అంత్యము గావించుకుంటుంటాడు.
1: దిస్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్ ద సెన్సువల్ ప్లెజర్ హీ ఫీల్స్ హ్యాపీ రైట్ ఫ్రమ్ బర్త్ టు డెత్.
0: పశువు వలె తినటము ఇంద్రియ సుఖమును అనుభవించటము తన స్వార్థము స్వప్రయోజనములందే లక్ష్యం ఉంచుకొని కాలంని వ్యర్థం చేస్తుంటాడు.
1: లైక్ ఎన్ యానిమల్ హీ స్పెండ్స్ ఆల్ ద టైమ్ by eating with all the selfishness and self-interest.
0: పశువులకైన ఒక విధమైనటువంటి సీజన్ రీజన్ ఉంటుంది, కానీ ఈ పశు మానవ పశుత్వానికి సీజన్ లేదు, రీజన్ లేదు.
1: ఈవెన్ అనిమల్స్ హావ్ గాట్ సీజన్ అండ్ రీజన్, బట్ దిస్ హ్యూమన్ అనిమల్ హాస్ నో రీజన్ అండ్ రీజన్.
0: పరిమితమైన కూడా అతీతమైన యొక్క దుర్గుణములను తాను పెంపొందింప చేసుకుంటారు.
1: హీ విల్ హావ్ ఆల్ లిమిట్లెస్ బ్యాడ్ క్వాలిటీస్.
0: కనుకనే ఈ మానవ దానవుడు అనేటువంటి వాడు,
1: సో దిస్ హ్యూమన్ డెమన్,
0: జీవితము లోపల ఏ సుఖము కాని, ఏ పవిత్రత కాని, ఏ ధర్మము కాని, ఏ న్యాయము కాని తనకి ఏమాత్రం కూడా హృదయానికి సోకదు.
1: దిస్ హ్యూమన్ డెమన్ విల్ నెవర్ హ్యావ్ ఎనీ హార్ట్ ఎనీ హ్యాపీనెస్ ఆర్ రైట్నెస్ ఆర్ జస్టిస్.
0: అయితే ఈ అన్నింటికి కారణము మనస్సు.
1: ఫర్ ఆల్ దిస్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఈ మనస్సును సరైన రీతిలో అర్థం చేసుకున్నప్పుడు,
1: వెన్ వీ అండర్స్టాండ్ ద మైండ్ కరెక్ట్లీ,
0: జీవితమే సార్థకం అవుతుంది.
1: ద లైఫ్ విల్ బి సేక్రెడ్.
0: సార్థకం కాలేకుండా పోవడానికి
1: ఫర్ దట్ బీయింగ్ నాట్
0: ప్రాప్తమైనటువంటి చింతలే మూల కారణం.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ఫీలింగ్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్ దట్ రెస్పాన్సిబుల్.
0: మానవత్వమును,
1: ది హ్యూమన్ లైఫ్,
0: దివ్యత్వం అనేటువంటిది, పవిత్రమైనటువంటి ఒక శక్తి ఉన్నదనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విశ్వసించాలి.
1: We must have full faith that there is sacred divine power in the human life.
0: Kanuka paripurnamainatundi yokka ee prapanchamundu paripurnamainatundi jeevatattvanni manamu anubhavinchali.
1: Therefore in this comprehensive world we must experience the totality of the individual.
0: Kantiki karipinchedi,
1: that which is seen with the physical eye,
0: tanuvunu kaliginchedi,
1: that melts the heart,
0: manasunu muripinchedi,
1: that deludes the mind,
0: manugadanu veliginchedi,
1: that which expresses the
0: bhautika prapanchame,
1: only the physical world.
0: Ee parthavamaitu ee prapanchamulandu apartheyamainatundi yokka divyattu kudunu untundi.
1: In this world which is undeserving there is divinity.
0: ఈ పార్థివ అపార్థివము రెండు కూడాను ఒక్కటే.
1: దిస్ డిజర్వ్నెస్ అండ్ నాన్ డిజర్వ్నెస్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఒకే సచ్చిదానందం యొక్క అంశములే.
1: దే ఆర్ వన్ అండ్ ద సేమ్, సేమ్ స్పార్క్స్ ఆఫ్ సచ్చిదానంద.
0: పరిపూర్ణమైనటువంటి యొక్క బ్రహ్మతత్వము నుండి ఈ పరిపూర్ణమైనటువంటి ప్రకృతి కూడాను ఆవిర్భవించింది.
1: అవుట్ ఆఫ్ ది టోటాలిటీ ఆఫ్ బ్రహ్మన్ దిస్ ఒరిజినేటెడ్.
0: ఈ పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రపంచము నుండి పరిపూర్ణమైనటువంటి జీవితం కూడాను పుట్టినది.
1: In this total world, this total life has taken birth.
0: ఈ పరిపూర్ణమైనటువంటి జీవితం నుండి శరీరమును వదలిన తరువాత కూడాను మిగిలినది కూడాను పరిపూర్ణత్వమే.
1: Therefore, in this total life, the moment body is gone, the totality remains.
0: దీనిని పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ దే
0: ఉపనిషత్తులు పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్మూర్ణ ఉదచ్చతి పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతి. అదియు పూర్ణము,
1: దట్ ఈస్ ఫుల్.
0: ఇదియు పూర్ణము,
1: దిస్ ఈస్ ఫుల్.
0: పూర్ణమున ఉదయించి పూర్ణము,
1: దట్ ఈస్ ఫుల్ అండ్ దిస్ ఈస్ ఫుల్.
0: పూర్ణమున ఉదయించి పూర్ణము,
1: అవుట్ ఆఫ్ ది ఫుల్ అరైజెస్ ది ఫుల్.
0: పూర్ణమున పూర్ణము తీసిన,
1: వెన్ ది ఫుల్ ఇస్ డిటెక్టెడ్ అవుట్ ఆఫ్ ఫుల్,
0: పూర్ణమే తా మిగిలి ఉండును.
1: ఓన్లీ ఫుల్ రిమైన్.
0: మిగిలినది పూర్ణమే,
1: దట్ విచ్ రిమైన్స్ ఇస్ ఫుల్.
0: ఉన్నది పూర్ణమే,
1: దట్ విచ్ ఎగ్జిస్ట్.
0: తీసినది పూర్ణమే,
1: దట్ విచ్ ఇస్ డిటెక్టెడ్.
0: మారినది పూర్ణమే,
1: దట్ విచ్ చేంజెస్ ఇస్.
0: సర్వము పూర్ణమే,
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్.
0: అనగా సర్వము సచ్చిదానందం యొక్క స్వరూపమే.
1: మీనింగ్ ఎవ్రీథింగ్ ఇస్ ది ఫామ్ ఆఫ్ ది సచ్చిదానంద.
0: ఇట్టి సచ్చిత్ ఆనంద స్వరూపమైన యొక్క మానవత్వాన్ని,
1: దిస్ హ్యూమన్ క్వాలిటీ విచ్ ఇస్ ది వెరీ ఫామ్ ఆఫ్ సచ్చిత్,
0: మానసిక సంకల్పం యొక్క వికారం చేత,
1: because of aberrations of thought,
0: aneka vidhamaitundi kesamulaku guri avutunnadu.
1: Man suffers in various ways.
0: Manava manavuliga anubhavinchitamu madhyamainatundi jeevitam.
1: Leading the human life is the middle stage.
0: Manava devuniga anubhavinchitame pradhanamaina jeevitam.
1: The main life is to lead the life of the human god.
0: Kanuka ee naati manavudu manavatvanga anubhavinchataka కేవలం పశుత్వంగా జీవిస్తూ ఉన్నాడు.
1: దేర్ఫోర్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ లీడింగ్ ద లైఫ్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్?
0: రాగద్వేషములే.
1: ద రీజన్ ఈస్ ది అటాచ్మెంట్.
0: ఈ రాగద్వేషములకు కారణము,
1: ద రీజన్ కాజ్ ఫర్
0: అటాచ్మెంట్,
1: ద మైండ్ ఈస్ రెస్పాన్సిబుల్.
0: ఈ మనస్సు ఆశించినటువంటి యొక్క సుఖములకు విరుద్ధము కావటం చేతనే రాగద్వేషములు సంభవిస్తున్నాయి.
1: as the desires, aspirations of the mind are not fulfilled, you find this
0: attachment.
1: Human being is not the form of any grief or misery.
0: కేవలము ఆనంద స్వరూపుడు కాదు.
1: He is not merely not the form of bliss.
0: ఈ సుఖ దుఃఖములకు ఏది నిలయమై ఉన్నదో,
1: that which is the center of pleasure and pain,
0: సచ్చిదానంద స్వరూపుడే మానవు.
1: Man is the very form of సచ్చిదానంద.
0: అట్టి సచ్చిత్ ఆనందతత్వాన్ని ప్రతి మానవుడు కూడాను అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: Every man should struggle, make an effort to understand the nature of that Satchidananda.
0: విశాలమైన ప్రపంచమునందు,
1: in this vast world,
0: విశాలమైనటువంటి భావమును పెంచుకోవాలి.
1: We should have broad feelings.
0: అనంతమైన జగత్తునందు,
1: in this infinite world,
0: అల్పభావములకు అవకాశం ఇవ్వక,
1: we should not use
0: అనంత భావములనే మనం పెంచుకోవాలి.
1: We should have that all the vast feelings.
0: ఈ సంక్లిష్టమైన భావములను పెంచుకొని,
1: developing narrow feelings,
0: ఈ సంకటమయమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాం.
1: We lead this hard life.
0: ఇది ఎవరి తప్పు?
1: Whose mistake is that?
0: ఈ మనస్సును అనుసరించినటువంటిది మానవుని యొక్క తప్పే.
1: It's the mistake of the human being who follows the mind.
0: మనస్సును ఆధారముగా చేసుకున్న మానవుడు,
1: the human being who follows the mind,
0: పశువు కంటే హీనమై పతనమగు.
1: He will be worse than an animal.
0: బుద్ధిని ఆధారముగా ఉన్న భుజజనుడు,
1: the intelligent one who follows the intellect,
0: పశుపతిగా మారు.
1: He will become God.
0: కనుక బుద్ధి అనగా ఏమిటి?
1: What do you mean by intellect?
0: విచక్షణ జ్ఞానముతో కూడినటువంటిది.
1: It has got discrimination.
0: ఇది మనస్సుకు అతీతమైనటువంటిది.
1: It is beyond the mind.
0: మొట్టమొదటిది దేహము.
1: The first one is body.
0: దానికి పైభాగమది ఇంద్రియములు.
1: Above that sense.
0: దానికంటే పైభాగమది మనస్సు.
1: Over that mind.
0: దానికంటే పైభాగమది బుద్ధి.
1: Beyond that is intellect.
0: దానికి పైభాగమది ఆత్మ.
1: Above the intellect is the self.
0: ఆత్మకు అతి సమీపములో బుద్ధి ఉండటం చేత ఆత్మ ప్రభావము ప్రకాశము బుద్ధి పైన పడుతుంటాయి.
1: As intellect is in close proximity of the self, it has got all the radiance and
0: reflection of the buddhi.
1: So intellect is beyond the mind.
0: ఈ బుద్ధిని కొంతవరకు విచారణ చేసి,
1: inquiring the nature of intellect,
0: మానవుడు బుద్ధిగా బ్రతకాలి.
1: Man should be intelligent and lead the life.
0: అప్పుడే నిజమైన ఆత్మతత్వం అర్థమవుతుంది.
1: Then only the nature of self would be known.
0: మానవుడు,
1: human being,
0: పుట్టింది మొదలుకొని తీర్చున్నంత వరకు కూడాను,
1: రైట్ ఫ్రమ్ బర్త్ టు డెత్,
0: కేవలము ఆహార నిద్ర నిమిత్తమై పాటుపడుతున్నాడు.
1: హీ స్ట్రగుల్స్ ఫర్ ఫుడ్ అండ్
0: ఈ విధంగా పాటుపడటం వల్ల తాను ఏమి సాధించినట్టు?
1: ఐ స్ట్రగుల్ సో వాట్ ఈస్ దట్ హీ అకంప్లిష్డ్?
0: నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాది పొట్టకై హత్తును పట్టులేసే.

0: ఇతిగ యోచన చేయు మానవా. నిద్ర నుండి లేచి
1: రైట్ ఫ్రమ్ ద టైమ్ మోమెంట్ యు గెట్ అప్ ఫ్రమ్ బెడ్
0: నిద్ర పో ఎడిగాలి
1: అంటిల్ యు గో బ్యాక్ టు బెడ్
0: పొట్టకై హద్దును పద్దు లేక
1: వితౌట్ ఎనీ లిమిటేషన్స్ యు స్ట్రగుల్ ఫర్ ఎ లివింగ్
0: వ్యయమందగా చేయుచు జీవితముడు
1: యు వేస్ట్ యువర్ లైఫ్
0: నీ విద్యల దారబోసి
1: యు స్పెండ్ యువర్ టైమ్
0: అరగదలాచ్చుని విస్మరించి
1: ఫర్గెటింగ్ గాడ్ What big happiness you have got.
0: ఇతిగా యోచన చేయు మానవా.
1: ఓ మ్యాన్ అండర్స్టాండ్ ఎంక్వైర్
0: ఓ మానవుడా
1: ఓ మ్యాన్
0: నీవు ఏమి తిరిగి సాధించావు.
1: వాట్ ఈస్ ఇట్ దట్ యు హావ్ అకంప్లిష్డ్
0: భగవంతుని విస్మరించి
1: ఫర్గెటింగ్ గాడ్
0: కేవలం జీవితం అనేటువంటి యొక్క భౌతికమైనటువంటి ఈ జీవితాన్ని విశ్వసించి
1: హ్యావింగ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్
0: సాధించావు.
1: వాట్ ఈస్ దట్ యు హావ్ అచీవ్డ్
0: ఒక్కతూరి కన్నులు మూసుకుని విచారణ చేస్తే
1: The moment you close your
0: సాధించినది ఒక్కటి లేదు.
1: Nothing you have achieved.
0: కానీ సాధించినది దుఃఖమే విచారమే.
1: What you have achieved is worry and misery.
0: చదువుతున్నావు గ్రంథాలు.
1: You have studied books.
0: ఎన్నో గ్రంథాలు చదివావు.
1: You studied lots of
0: ఎందరి మహనీయులను దర్శించావు.
1: You have visited many.
0: ఎన్ని యాత్రలో చేశావు.
1: You have visited pilgrimage
0: centers. ఎన్ని సత్సంగములో ఆచరించావు.
1: You practiced many.
0: కానీ సాధించినది ఏమిటి?
1: What is it have you achieved?
0: పుస్తకముల్ పఠించితిని
1: ఐ స్టడీడ్ బుక్స్
0: పూర్తిగా చూచితి సర్వశాస్త్రముల్
1: ఐ హావ్ గాన్ త్రూ థరోలీ ఆల్ ద టెక్స్
0: నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల.
1: వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యు హావ్ ఎర్న్డ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్
0: నీ హస్తయుగంబు మోచి
1: జాయినింగ్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్
0: పరమాత్ముని చింతన చేయలేని.
1: ఇఫ్ యు డు నాట్ థింక్ ఆఫ్ గాడ్
0: ఈ నిస్తులమైన జీవితము
1: దిస్ లైఫ్
0: పరమాత్ముని చింతన చేయలేని.
1: ద లైఫ్ విచ్ డస్ నాట్ థింక్ ఆఫ్ గాడ్
0: నిస్తులమైన జీవితము
1: వేస్ట్ఫుల్ లైఫ్
0: నిష్ప్రయోజనము కాదే మానవా.
1: ఓ మ్యాన్ ఇస్ ఇట్ నాట్ ఎ వేస్ట్.
0: ఇదంతా నిష్ప్రయోజనం.
1: ఇస్ ఆల్ యూస్లెస్.
0: ఏమి చదువు ఈ చదువు?
1: What is this education?
0: ఏమి పూజలు ఈ పూజలు?
1: What kind of worship is this?
0: ఏమి విశ్వాసం ఈ విశ్వాసం?
1: What kind of faith is this?
0: దీని వల్ల కలిగినటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result out of this?
0: కానీ విచారణ చేస్తే
1: But when we
0: inquire,
1: nothing is decided.
0: అప్పటికప్పటికి ఆనందాన్ని అందించినప్పటికీ
1: Though it confers temporary joy,
0: కానీ సత్యమైనటువంటి యొక్క నిత్యమైనటువంటి యొక్క ఫలితము మనలో శూన్యమైపోతుంది.
1: The result which is permanent and all truth, that we don't get.
0: Kanuka, pannikudu manasaka yokka vikaramulu, manasaku yokka prabhavamulu.
1: They are all perversities of the mind and human being.
0: Goppa vidyoku chestunnanu.
1: One is doing a job.
0: Goppa padavilo untunnanu.
1: I am in high position.
0: Nenu adhikarini.
1: I am in authority.
0: Idiye pedda paapam.
1: It's a big sin.
0: అధికారులు అనుకోవటమే పెద్ద పాపం.
1: ద ఫీలింగ్ దట్ యువర్ అథారిటీ ఇస్ ఎ బిగ్ సిన్.
0: సర్వము దైవత్వముతో అనుభవించేటువంటిదని విశ్వసించినటువంటి
1: ఎట్ వన్ టైమ్ ఆదిశంకర్
0: దిగ్విజయ యాత్ర కలిపి
1: హి ట్రావెల్ విక్టోరియస్లీ
0: పుణ్యక్షేత్రమైన కాశీ పట్టణాన్ని చేరుకున్నాడు.
1: హి రీచ్డ్ ద గ్రేట్ పిల్గ్రిమ్ సెంటర్ బెనారస్.
0: కాశీ విశ్వనాథుని దర్శించాడు.
1: హి సా ద డైటీ దేర్ కాశీ విశ్వనాథ్.
0: నమస్కరించి ప్రార్థన చేస్తున్నాడు.
1: హి స్టార్టెడ్ ప్రేయింగ్.
0: ఏమని?
1: వాట్?
0: భగవంతుడా,
1: ఓ గాడ్,
0: ఈశ్వరుడా,
1: ఓ ఈశ్వర,
0: నా పాపములను పరిహారం గావించుకునే నిమిత్తమై నేను ఇక్కడికి వచ్చాను.
1: ఐ హావ్ కమ్ హియర్ టు రెక్టిఫై ఆల్ ది సిన్స్, ఆల్ ది మిస్టేక్స్.
0: చాలా మంది శిష్యులు కూడాను ఆదిశంకరుడు సాక్షాత్ శంకర స్వరూపుడు కదా, ఇతని ఏమిటి పాపం చేశాడు? పుట్టినను మొదలుకొని నిరంతరము శాస్త్రములు, వేదములు, ఉపనిషత్తులు, ఇతిహాసములు ఇలాంటి ఆధ్యాత్మిక మార్గంలోనే తన జీవితాన్ని అంత్యము గావించుకున్నటువంటి ఈ శంకరులు చేసిన పాపమే.
1: మెనీ డిసైపుల్స్ ఫెల్ట్ ఆదిశంకర ఈజ్ వెరీ ఫార్మ్ ఆఫ్ లార్డ్ శివ. రైట్ ఫ్రమ్ బర్త్ హి హస్ బీన్ గోయింగ్ త్రూ సిన్సియర్లీ సీక్రెట్ సెక్స్.
0: నేను మూడు పాపములు చేశాను శంకర.
1: హి సెడ్ ఐ కమిటెడ్ త్రీ సిన్స్.
0: ఆ మూడు పాపములను పరిహారం గావించుకోవడానికి వచ్చాను.
1: I have come here to resolve and rectify the sins I have committed.
0: మొదటి పాపం ఏమిటి?
1: What is the first sin?
0: ఏతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాః. ఓ శంకర, భగవంతుడు మనస్సులకు వాక్కులకు అతీతమైన వాడని నాకు తెలుసుకున్నాను.
1: ఓ గాడ్ ఐ కుడ్ అండర్స్టాండ్ ద డివినిటీ ఇస్ బియాండ్ ద కాంప్రిహెన్షన్ ఆఫ్ మైండ్ అండ్ ఎక్స్ప్రెషన్ బై వర్డ్
0: నేనే కాని ఆచరణలో పెట్టలేకపోతున్నాను
1: ఐ అండర్స్టూడ్ బట్ ఐ కుడ్ నాట్ ప్రాక్టీస్
0: నిన్ను వర్ణించటం అసాధ్యం అనుకున్నాను
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిస్క్రైబ్ యు
0: కాని ఈశ గిరీశ పరేశ నిరేశ భీరేశ భూషేభో సాంబ సదాశివ శంభో శంకర శరణం నీతవ చరణయుగం ఈశ గిరీశ నరేశ పరేశ భీరేశయ భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం నీతవ చరణయుగం అని నిన్ను వర్ణిస్తున్నాను ఇది పాపం కాదా
1: ఈజ్ నాట్ ఎస్ థింగ్ శంకర ఐ డిస్క్రైబ్ యూ ఇన్ వేరియస్ వేస్ ఈశ నరేశ పరేశ పరేశ గిరీశ
0: నీవు వాక్కులకు అతీతమైనటువంటి వాడని తెలుసుకున్నాను
1: ఐ హావ్ నోన్ దట్ యు ఆర్ బియాండ్ డిస్క్రిప్షన్
0: తెలుసుకున్న దానిని నేను ఆచరణలో పెట్టకుండా వర్ణించడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇది కలిసినది చెప్పినది వేరుగా ఉండటం చేత ఇది పాపమేను
1: హావింగ్ నోన్ దట్ ఐ హావ్ నాట్ ప్రాక్టీస్ వాట్ ఈస్ దట్ ఈస్ ఇన్ ద మైండ్ ఈస్ నాట్ సే
0: ఇంకా రెండవ పాపం ఏమిటి
1: వాట్ ఇస్ ద సెకండ్ సేన్
0: ఈశ్వర సర్వభూతానాం గీతావాక్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం అని నేను చెప్పుతున్నాను నేను విశ్వసించాను
1: ఐ సే అండ్ ఐ బిలీవ్ దట్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్ గాడ్ ఈస్ ఇన్ ఆల్ బీయింగ్
0: కానీ నిన్ను దర్శించడానికి కాశీకి వచ్చాను
1: బట్ టు సీ యూ ఐ హావ్ కమ్ టు బెనారస్
0: నేను చెప్పేది ఒకటి తలచేది ఒకటి చేసేది మరొకటిగా చేస్తున్నాను ఇది పాపం నేను అన్నాను
1: I say one thing, I think differently, I do another way. This is the sin.
0: ఇక మూడవ పాపం ఏమిటి?
1: Then what is the third sin?
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ నీ యందు నా యందు ఉన్నది ఒకే ఆత్మనే.
1: The same self is present in you and in me.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: It is only one without the second.
0: ఈ విధమైనటువంటి దానిపైన సంపూర్ణ విశ్వాసం ఉంటున్నాను నాకు.
1: I have got full faith in this thing.
0: నీవు నేను ఇద్దరు ఒకటే
1: యూ అండ్ ఐ ఆర్ వన్
0: కానీ నిన్ను దర్శించడానికి ఈ దేహం వచ్చింది
1: బట్ టు సీ యూ దిస్ బాడీ హస్
0: ఒక్కటే అని విశ్వసించి
1: హావింగ్ ఫెయిత్ ఇట్ ఇస్ వన్
0: ఒక్కటే అని ఉపన్యాసంలో చేసి
1: గివింగ్ లెక్చర్ దట్ ఇస్ వన్
0: భిన్నంగా నిన్ను చూస్తున్నాను
1: బట్ ఐఎమ్ సీయింగ్ యూ
0: ఇది మూడవ పాపం
1: ఈ ద థర్డ్ థింగ్
0: ఈ మూడు పాపములో పరిహారం చేసి నాకు అద్వైత సిద్ధాంతము ఏకత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని నాకు ప్రసాదించమని కోరాడు
1: రిలీవ్ మీ ఫ్రమ్ ఆల్ దీస్ త్రీ సిన్స్ కమిటెడ్ గ్రాంట్ మీ దట్ నాలెడ్జ్ ఆఫ్ నాన్ డ్యువలిజం
0: చూశారా పాపం అంటే కేవలం పరులను నిందించడం కానీ పరులను హింసించడం కానీ పరులను దూషించడం కానీ ఇవి కాదు పాపములు
1: సో సిన్ డస్ నాట్ మీన్ క్రిటిసైజింగ్ యూజింగ్ హార్మింగ్
0: చెప్పటం ఒకటి తలచటం మరొకటి ఇవే పాపము
1: The sin is to say one thing and think differently.
0: ఈ పాపమునకు ప్రతి మానవుడు కూడాను పూర్ణ స్వరూపుడై ఉంటున్నాడు.
1: Man is engrossed in this sin.
0: ఈ పాపమును మనం పరిహారం గావించుకోవాలి.
1: We should rectify this sin.
0: ఈ పాపమును ఏనాడు పరిహారం గావించుకుందుమో మనోవాక్కాయమును మూడింటి యొక్క ఏకత్వాన్ని ఏనాడు మనం అనుభవించుమో ఆనాడే పూర్ణ మానవుడు.
1: The moment we do so, there will be harmony between thought, word and deed. That is full life of a human being.
0: కనుక ఉపనిషత్తులు
1: So ఉపనిషత్
0: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మన్
1: ఉపనిషత్ said there is unity in thought and word and deed.
0: ఆత్మ స్వరూపము
1: You are the form of the self.
0: మహాత్మునగా ఏమిటి మహా ఆత్మ దివ్యమైనటువంటి ఆత్మ స్వరూపము
1: What is this self? You are the very form of that super divine self.
0: Atti atma swarupudu kaakunda
1: without being the form of the self.
0: Manas anyat, vachas anyat, karman anyat, duratmanam. Duratmanaga maaripothunnam.
1: We become wicked because the word and deed and thought are different.
0: Manavuni unnata sthayiki velipovunadi manase.
1: It is the mind that takes man to know the mind.
0: Anusthayiki nettunadi manase.
1: It is the mind that ruins him.
0: Kanukane manasunu manam adhinam kaavinchukunte
1: When we have control over the mind,
0: మనస్సును మనం స్వాధీనం గావించుకుంటే
1: When we have full control of the mind,
0: సర్వమునకు మనమే అధీనమవుతాం
1: We have full control over everything. అధికారం
0: అయిపోతాం
1: Then we have authority.
0: మనస్సును ఆధారంగా కొన్న మానవు ఈ ఆధారం చేసుకున్నాం మనసునే మనం
1: We have taken the mind as the basis.
0: మనస్సును ఆధీనం చేసుకోవాలి
1: But it is your control over the mind.
0: అది ఈనాడు మనం చేయవలసింది పని
1: That's what we should do today.
0: ఈ మనస్సు లేకుండా మనిషి లేడు
1: There is no man without the mind.
0: మనిషి లేకుండా ప్రపంచం లేదు.
1: Without man,
0: కాబట్టి మనసు మనిషి ప్రపంచము మూడు ఒక్కటే.
1: Therefore, mind, man and world are one.
0: అయితే ఎందుకు ఈ మూడు రూపములు మూడు నామములు?
1: Then why three names and why three forms?
0: అయితే మన ప్రవర్తనను పునఃస్కరించుకొని ఈ రూపనామములు భిన్నంగా వస్తున్నాయి.
1: Basing on our association, the names and forms are different.
0: ఎట్లా?
1: How?
0: ఒకే బ్రాహ్మణుడు
1: సేమ్ బ్రాహ్మణ్
0: వంట చేస్తుంటే వంట బ్రాహ్మణుడు ఉంటాడు.
1: యాజ్ ఎ కుక్స్ ఈజ్ ఎ కుక్ బ్రాహ్మణ్.
0: ఒకే బ్రాహ్మణుడు పూజ చేస్తుంటే పూజారి బ్రాహ్మణుడు అంటాం.
1: వెన్ హి ఆఫర్స్ వర్షిప్ హీఈస్ ఎ బ్రాహ్మిన్ ప్రీస్ట్.
0: ఒకే బ్రాహ్మణుడు పంచాంగం చెప్తుంటే పంచాంగ బ్రాహ్మణుడు అంటాము.
1: ఏ బ్రాహ్మణ్ హూ గోస్ త్రూ పంచాంగ ఇస్ ఎ పంచాంగ బ్రాహ్మణ్.
0: ఒకే బ్రాహ్మణుడు మంత్రాలు చెప్తుంటే మంత్ర బ్రాహ్మణుడు అంటాము.
1: ద సేమ్ బ్రాహ్మణ్ హస్ ది ఛాన్స్ మంత్ర
0: బ్రాహ్మణుడు ఒక్కడే.
1: ద బ్రాహ్మణ్ ఇస్
0: వన్ చేసేటువంటి కర్మలను పురస్కరించుకుని ఈ పేర్లు వివిధ రూపంగా వస్తున్నాయి.
1: బేసింగ్ ఆన్ ద జాబ్ దే డూ దే హావ్ ద నేమ్.
0: మానవుడు అనగా
1: హ్యూమన్ బీయింగ్,
0: మనిషి అనగా ప్రపంచం, అనగా
1: వరల్డ్
0: విశ్వం, అనగా
1: యూనివర్స్,
0: ఇవన్నీ కూడా చేసేటువంటి యొక్క ప్రవర్తనను పురస్కరించుకుని ఈ పేర్లు వివిధ రూపంలో వస్తున్నాయి.
1: దీస్ ఆర్ ద నేమ్స్ దట్ హావ్ కమ్ డిపెండింగ్ అపాన్ ద
0: ప్రపంచము. ఏమిటి ఈ ప్రపంచం?
1: వాట్ డూ యూ మీన్ బై ప్రపంచ?
0: పంచభూతముల యొక్క వికాసమే ప్రపంచము.
1: ద బ్లాసమింగ్ ఆఫ్ ది ఫైవ్ సెట్స్
0: అనగా
1: ఎలిమెంట్.
0: ప్రపంచంలో పంచభూతములను వికసింపజేసుకుంటున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ బ్లాసమ్.
0: ఈ పంచభూతములు ఏకత్వం గావించుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ యూనిఫైంగ్ ద
0: ఫైనల్. వికసింపజేసుకుంటున్నాము.
1: వీఆర్ జస్ట్ బ్లాసమింగ్ ఫోర్.
0: భిన్నము గావించుకుంటున్నాము.
1: వీ సెపరేట్ దెమ్.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా చేస్తున్నాము.
1: వీ మేక్ దట్ యూనిటీ ఇంటూ డైవర్సిటీ.
0: ఇది ప్రపంచం విశాలంగా పెరిగిపోతున్నది.
1: దేర్ఫోర్ ద వరల్డ్ ఇస్ వాస్ట్.
0: కానీ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని దర్శించడం అది మానవుని యొక్క ప్రధాన లక్ష్యం.
1: The main aim of man is to experience unity in diversity.
0: అన్నింటి యందు ఉండే ఏకత్వాన్ని మనం విశ్వసించాలి.
1: We should have full faith in the unity in everyone.
0: చూడండి, ఈ యొక్క స్థానంలో అనేక మంది కూర్చున్నారు.
1: Here many are present.
0: ఈ అనేక మందిలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize the unity in many here.
0: అది beings are many. బట్ ప్రాక్టీస్ వన్. నీ గాలి నా గాలి, నీ యొక్క విశ్వాస నిశ్వాసములు నా యొక్క విశ్వాస నిశ్వాసములు వేరు కావటం లేదు.
1: బీయింగ్స్ ఆర్ మెనీ, బ్రెత్ ఇస్ వన్. యువర్ ఇన్హలేషన్ ఎక్స్హలేషన్
0: ఒకే గాలి తీసుకోవటం ఇచ్చుకోవటం గా ఉంటుంది.
1: ఆల్ బ్రీత్ ఇన్ ది సేమ్ వే.
0: ఇందులో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించండి.
1: రికగ్నైజ్ ద యూనిటీ హియర్.
0: శరీరం రత్నమం విద్య. అన్ని దేహములు రత్నములుగా ఉంటున్నాయి.
1: ఆల్ బాడీస్ ఆర్ చారియట్. సెల్ఫ్ ఇస్ చారిటీ.
0: అతనే రథికుడు.
1: హీఈస్ ద చారిటీ.
0: దేహాలు రథములు.
1: బాడీస్ ఆర్ చారిటీ.
0: రథములు భిన్నంగా ఉంటున్నాయి.
1: చారిట్స్ ఆర్ డిఫరెంట్.
0: కానీ రథికుడు ఒక్కడే.
1: చారిటీ ఇస్ వన్.
0: ఇది అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని.
1: దిస్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: మానవుడు
1: ఇన్ ఏ మ్యాన్
0: అనేక విధములుగా కూడా ఉంటుంటారు.
1: They are different ways.
0: కానీ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వం మనం ఎట్లా దర్శించాలి?
1: హౌ టు విజువలైజ్ ది యూనిటీ?
0: తప్పనిసరిగా ఉండేటువంటి ఉంటున్నాయి.
1: ఆల్ హావ్ మోస్ట్
0: ఆ ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: దట్ వీ షుడ్ అండర్స్టాండ్.
0: కోటీశ్వరుడు ఆకాశం నుండి ఉట్టిపడలేదు.
1: మిలియనేర్ హెస్ కమ్ డౌన్ హెస్ నాట్ కమ్ డౌన్ ఫ్రమ్
0: కూటి పేద ఏ మట్టి నుంచి పుట్టి రాలేదు.
1: ద పాపర్ హెస్ నాట్ కమ్ అవుట్ ద మట్.
0: కూటి పేద కోటీశ్వరుడు ఇద్దరు కూడా తల్లి గర్భం నుండే పుట్టారు. ఇది ఏకత్వము.
1: మిలియనేర్ అండ్ పాపర్ కేమ్ అవుట్ ఆఫ్ మదర్స్ వూమ్. దిట్ ఇస్ యూనిటీ.
0: ఇంకా కోటీశ్వరుడు కూటి పేద,
1: మిలియనేర్ అండ్ పాపర్
0: ఆకలి
1: హంగ.
0: ఈ ఆకలికి కూటి పేద అంబలి గంజి త్రాగచ్చు.
1: A pauper may take just water among the dry
0: over the rice. Pachcha parmandavulu bhujinchavachu.
1: A millionaire may have delicious food.
0: Annamulavi veru kaani aakalu okate.
1: The food forms are different but hunger is one.
0: Kanuka indulo undinatundi ekatvanni manam chudali.
1: We have to see the unity here.
0: Inka manavudi yokka maranamu
1: then the death.
0: Kotisrudu kaani kooti peda kaani
1: millionaire or a beggar
0: maranam okate.
1: Death is one.
0: ఇది ఎవరైనా కూడా గుర్తించడానికి ప్రయత్నించవచ్చు.
1: ఎనీవన్ కెన్ రికగ్నైజ్.
0: దాహం ఒక్కటే.
1: థర్స్ట్ ఇస్ వన్.
0: కోటీశ్వరుడు మంచి కూల్ డ్రింక్ తాగొచ్చు.
1: ఏ రిచ్ మ్యాన్ మే డ్రింక్ కూల్ డ్రింక్.
0: కూటి పేద కాలంలో ప్రవహించేటువంటి యొక్క జలమును గ్రోలవచ్చు.
1: ఏ పూర్ మ్యాన్ మే టేక్ ద వాటర్ ఇన్ ద లేక్.
0: జలములో భిన్నత్వం ఉంటున్నది కానీ
1: ఏ డిఫరెన్స్ ఇన్
0: దాహములో భిన్నత్వం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ థర్స్ట్.
0: కనుకని అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం చక్కగా విచారణ చేస్తే ఇది నిజమైన దివ్యత్వానికి మూలాధారం.
1: Therefore, when we recognize unity in diversity, that becomes the basis for divinity.
0: కానీ ఈనాటి మానవుడు ఆ విధమైన జీవితాన్ని గడపటం లేదు.
1: Man today is not leading that sort of life.
0: ఉద్యోగాలు పెరిగే కొలది
1: as he grows improves his
0: life, మితిమీరి పోయి
1: as he income
0: more, అపమార్గములో ప్రవేశించి
1: as enters
0: అన్యాయ అక్రమ అనాచారంలో కూడి
1: he is full of all wrong
0: జీవితాన్ని దృష్టి పట్టించుకొని పురుగులు జీవితంగా జీవిస్తున్నారు.
1: హి లీడ్స్ ది లైఫ్ ఆఫ్ ఎన్ ఇన్సెక్ట్.
0: ఇది కాదు మానవ జీవితం.
1: దిస్ ఇస్ నాట్ హ్యూమన్ లైఫ్.
0: మరి అధికారం పెరుగుకొలది.
1: యాజ్ యు గ్రో ఇన్ పొజిషన్
0: ఆత్మతత్వం కూడా దాంతో పెరగాలి.
1: సెల్ఫ్ ఆల్సో షుడ్ గ్రో.
0: నీ యొక్క భావములు అభివృద్ధి కావాలి. ఉత్తమ భావములు.
1: యువర్ థాట్స్ షుడ్ బి నోబుల్.
0: కానీ అట్టు కావటం లేదు.
1: దట్స్ నాట్ హ్యాపెనింగ్.
0: ఆధ్యాత్మిక రంగంలో కానీ, పారమార్థిక రంగంలో కానీ, కార్మిక రంగములో కానీ, నైతిక రంగములో కానీ, భౌతిక రంగములో కానీ, అన్ని రంగములు ఎందు కూడా మానవుడు ఎంత ఉన్నత స్థాయికి పోతుంటాడో అంత ఉన్నత భావాంతుడు రావాలి.
1: యాజ్ మ్యాన్ ఈజ్ రీచింగ్ హైట్స్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్, ఇన్ ఎథికల్ ఫీల్డ్, ఇన్ మోరల్ ఫీల్డ్,
0: ఈనాటి మానవులకు ఉన్నత భావములు రావటం లేదు.
1: మ్యాన్ టుడే ఇస్ నాట్ హ్యావింగ్ నోబుల్
0: భావములు వస్తున్నాయి.
1: ఈస్ హ్యావింగ్ మీన్
0: చర్యల్లో పాల్గొంటున్నారు.
1: హీ డస్ వికెడ్ యాక్షన్.
0: అప్పటికప్పటికి మాత్రం ఆనందాన్ని అనుభవించినట్టుగా షో చేస్తున్నారు. కానీ
1: హీ పుట్స్ అప్ ఎ షో యాజ్ ఇఫ్ హీ ఇస్ హ్యావింగ్ హ్యాపీనెస్.
0: ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మల ముసుళ్ల పండగ అన్నాడు. ముందున్నది ఈ యొక్క బాధలు.
1: దేర్ లైస్ అహెడ్ ద రిజల్ట్ కాన్సిక్వెన్స్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: అందము ప్రాయము ఉన్నత శక్తి ఉందని నిక్కకులు ఎవరన్నా అందము ప్రాయము ఉన్నత శక్తి ఉందని నిక్కకులు ఎవరన్నా
1: యు హావ్ గాట్ ఆల్ ది బ్యూటీ అండ్ ఏజ్ అండ్ డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్.
0: ముందున్నదిగా తొందరలోని ముసలితనమ్మల ముసుళ్ల పండగ. ముసుళ్ల పండగ క్రోకడాయిల్.
1: దేర్ లైస్ అహెడ్ ద ఓల్డ్ ఏజ్ క్రోకడాయిల్.
0: ఓ తైతే తైతే తై బొమ్మ దీని తమాషన తోలు బొమ్మ.
1: ఓ టాయ్ వై డూ డాన్స్ ఇస్ ద టాయ్ ఆఫ్ ద స్కిన్.
0: తోలు బొమ్మని
1: ఇట్ ఈస్ జస్ట్ ద టాయ్.
0: తోలు బొమ్మ నిమిత్తమై ఎందుకు నీవు తొందరపడ్డావు? కనుక ఆధ్యాత్మిక మార్గములో ఈ పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత విషయాలను మొట్టమొదటి గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ ఇన్ స్పిరిచువల్ పాత్ యు షుడ్ హ్యావ్ ఆల్ ద నోబుల్ ఫీలింగ్.
0: కనుక అన్నిటికి నీ మనసే కారణం.
1: ఫర్ ఎవ్రీథింగ్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుక మనసును కొంతవరకు నువ్వు అదుపులో పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ యు షుడ్ హావ్ కంట్రోల్.
0: మనసు కంట్రోల్ అంతా వినకూడదు.
1: యు షుడ్ హావ్ లీవ్ ది మైండ్ ఎనీవే.
0: కొంతకాలము తీసుకుని ఇజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, కొంత విచక్షణ జ్ఞానంతో విచారణ చేసి ముందుకు పోవాలి.
1: టేక్ సమ్ టైమ్, డిస్క్రిమినేట్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, రైట్ ఆర్ రాంగ్ అండ్ దెన్ డూ.
0: కానీ ఈ విచారణకు ఒక టైం తీసుకోవటం లేదు.
1: బట్ యూ డోంట్ టేక్ టైమ్ టు డిస్క్రిమినేట్.
0: మనస్సు పోలినట్టుగా తక్షణమే దాన్ని అనుసరిస్తుంటున్నాం.
1: ద మూమెంట్ మైండ్ థింగ్స్ యూ ఇమీడియట్లీ ఫాలో.
0: ఇది మానవునికి సరియైన మార్గము కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ద రైట్ పాత్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: కాన
1: సో
0: మానవుడు ఈ మనస్తత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే
1: వెన్ హ్యూమన్ బీయింగ్ ట్రైస్ టు అండర్స్టాండ్ ద
0: నేచర్ ఆఫ్ ద మైండ్, దేవుడిగా రూపొందుతాడు.
1: హ్యూమన్ బీయింగ్ బికమ్స్ గాడ్.
0: మానవ
1: ఇస్ మానవ.
0: ఈ మానవ అనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై మానవ?
0: దేవుడు. ఈ దేవుడు అనగా ఏమిటి?
1: మానవ మీన్ గాడ్.
0: దేవుడు అనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై గాడ్?
0: దేవుడు.
1: దేవుడు
0: అనగా దినము కానివాడు దేవుడు. ఇది సరి అయిన అర్థం. దినము కానివాడు దేవుడు. డే
1: ద వన్ డస్ నాట్ ది డే ఈస్ దేవ గాడ్.
0: డే అనేటువంటిది ఎట్లతో దేనితో కూడి ఉంది?
1: హౌ డు యూ ఫైండ్ దిస్? డే
0: రాత్రింపగలతో కూడి ఉంటుంది.
1: ద డే ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద డే అండ్ నైట్.
0: కనుక రాత్రింపగలు లేనివాడు దేవుడు.
1: గాడ్ ఈస్ ద వన్ హూ హాస్ నైదర్ డే నార్ నైట్.
0: రాత్రింపగలతో కూడినది దినము.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది డే.
0: దినము నుండి వచ్చినటువంటిది దైవము.
1: గాడ్ ఈస్ బియాండ్ దిస్ డే అండ్ ద నైట్.
0: కనుకనే భగవంతునికి రాత్రింపగలే లేదు.
1: So God has no
0: day and
1: night. He has no pain and pleasure.
0: పాప పుణ్యములే లేవు.
1: He has no sin or merit.
0: అధిక అల్పత్వములే లేవు.
1: He has no high or low.
0: సమత్వమే.
1: Everything equanimity.
0: అటువంటి భగవత్ తత్వాన్ని మనము విశ్వసిస్తూ ఆరాధిస్తూ అలాంటి భగవంతునికి ఎలాంటి కలంకములను చెప్పిస్తున్నాం?
1: We have to understand, we should worship, and what kind of feeling we have.
0: మన యొక్క నడతలను పురస్కరించుకొని భగవంతుని కొడుకు చెల్లెపేరుస్తున్నాం.
1: God also gets the blame because of our behavior.
0: కానీ భగవంతుడికి ఏమాత్రం చెడ్డ పేరు కాదు.
1: గాడ్ విల్ నెవర్ గెట్ బ్యాడ్ నేమ్.
0: దేనికి తాను లొంగడు.
1: యూ విల్ నెవర్ సబ్మిట్ హిమ్సెల్ఫ్.
0: అన్నిటికీ అతీతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి వాడు.
1: హి ట్రాన్సెండ్స్ ఎవ్రీథింగ్.
0: ఏనుగు నీకు ప్రయాణం చేసినటువంటి వాడికి కుక్కలు చూసి మరుగుతాయట.
1: ద వన్ హూ గోస్ ఆన్ ది ఎలిఫెంట్ ద డాగ్ స్టార్ట్ బార్కింగ్.
0: కుక్కలు చూసి మరుగుతే ఏనుగు తోక కూడా అల్లాడింటాడు.
1: యాజ్ డాగ్ స్టార్ట్ బార్కింగ్ ఈవెన్ ది ఎలిఫెంట్ విల్ నాట్ వ్యాగ్ హిస్ టెయిల్.
0: దైవత్వానికి వచ్చినటువంటి లోపం ఏమిటి?
1: వాట్ ఇస్ ద లాస్ సస్టైన్ బై గాడ్?
0: అన్ని నీకే లోపం.
1: ద లాస్ ఇస్ సస్టైన్ బై యు.
0: లోభమైపోతున్నావు.
1: యూ విల్ లూజ్ ఎవ్రీథింగ్.
0: అట్టు కాకూడదు.
1: ఇట్ షుడ్ బి లైక్ దట్.
0: దైవాన్ని విశ్వసించినటువంటి మానవుడు,
1: మ్యాన్ విత్ ఫెయిత్ ఇన్ గాడ్,
0: దివ్యమైనటువంటి యొక్క నడక లోపల, దివ్యమైన భావం లోపల, దివ్యమైన ప్రవర్తన లోపల జీవితాన్ని గడుపుతూ రావాలి.
1: He should spend his life in the divine path, in the divine way, in the divine behavior.
0: భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
1: God is the form of love.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: Start the day with love.
1: Start the day with love.
0: Fill the day with love.
1: Fill the day with love.
0: Spend the day with love.
1: Spend the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: This is the way to God.
1: This is the way to God.
0: Prema mudita manas.

0: రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 22nd నవంబర్ 1999 ఆన్ ది ఒకేజన్ ఆఫ్ ది 18th కాన్వకేషన్ ఆఫ్ ది శ్రీ సత్య సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్. And this enthralling discourse, Bhagawan takes us back in time, showing us the glorious culture and educational system of Bharat. Enjoy.
1: Sakala vidyalu nerchi, sakala vidyalu nerchi,

గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలను అభ్యసించగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు. కానీ

0: చేసి అనవరతము నిశ్చల సమాన చిత్తుడై నిలువగలరా? నిశ్చల సమాన చిత్తులై నిలువగలరా?
1: ఇట్ ఇస్ పాసిబుల్ టు విన్ ఇన్ ది అసెంబ్లీ ఆఫ్ స్కాలర్స్. ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ టు రిటర్న్ విక్టోరియస్లీ ఫ్రమ్ ద బ్యాటిల్ ఫీల్డ్. ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ టు రూల్ ది ఎంటైర్ కింగ్డమ్ ఇన్ ది కెపాసిటీ ఆఫ్ కింగ్. వన్ కెన్ ఆఫర్ ఇన్ చారిటీ గోల్డెన్ కౌస్ ఎనీ నంబర్. వన్ కెన్ ఈవెన్ కౌంట్ ద నంబర్ ఆఫ్ స్టార్స్ అక్రాస్ ద స్కై. One can mention the names of different species present all over the world. One can be a scholar in various texts. One can reach the moon. But it is very difficult to control the mind to remain steady and in the state of equanimity. Is it possible?
0: Prema swarupulaina vidyarthulara vidyarthinilara.
1: Embodiments of love, boys and girls, students.
0: విద్య యొక్క విశేషమును గుర్తించిన తర్వాతనే విద్యార్థులను చెప్పడానికి వీలవుతుంది.
1: యు కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎ స్టూడెంట్ ఇఫ్ ఓన్లీ యు నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: విద్య అనగా కేవలము గ్రంథ పరిచయం మాత్రమే విద్య కాదు.
1: ఎడ్యుకేషన్ డస్ నాట్ మీన్ మియర్ ఎక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్ ఫ్రమ్ బుక్స్.
0: ఇది బుక్కిష్ నాలెడ్జ్ అంటారు.
1: This is called bookish knowledge.
0: కానీ ఇందులో అనేక మంది ప్రవీణులుగా ఉంటున్నారు.
1: In this bookish knowledge, many experts are there.
0: ఎంతమందో మేధావులుగా మారినారు.
1: There are many intellectuals too.
0: గొప్ప పండితులుగా రూపొందింపు చేశారు.
1: And we have got very high scholars.
0: కానీ ఈ విధమైనటువంటి విద్య చేత ఈ పండితులు కాని ఈ విద్యావంతులు కాని ఈ మేధావులు కాని జగత్తుకు ఏమి పని చేస్తున్నారు?
1: బీయింగ్ ఎ స్కాలర్, బీయింగ్ ఎన్ ఇంటెలెక్చువల్ ఆఫ్ ఎమినెన్స్, వాట్ ఈస్ దట్ హీస్ డూయింగ్ టు ద కమ్యూనిటీ?
0: సమాజంలో పుట్టి సమాజంలో పెరిగి సమాజం ద్వారా ఇంత విద్యను నేర్చి సమాజంకి ఏమి సేవ చేస్తున్నారు?
1: హ్యావింగ్ బీన్ బోర్న్ ఇన్ సొసైటీ, హ్యావింగ్ గ్రోన్ ఇన్ సొసైటీ, having acquired education from the society, what is it that he is doing in turn to the society?
0: సమాజమునకు దీని కృతజ్ఞతని తెలుపుకొనుకున్న చదివిన చదువంతయు ప్రయోజనం ఏమిటి?
1: If one does not express gratitude to the community and society, what for is the education?
0: ఒకానొక సమయం లోపల అరవింద్ చెప్పాడు కలకత్తాలో యూనివర్సిటీలో.
1: At one time Arvind said in Calcutta University,
0: ఓ విద్యార్థులారా,
1: ఓ స్టూడెంట్స్,
0: మీరు చదివేది దేని నిమిత్తమే చదువుతున్నారు?
1: వై డు అక్వైర్ నాలెడ్జ్?
0: చదివిన చదువు కేవలము స్వార్థ నిమిత్తమై కాదు.
1: దిస్ లెర్నింగ్ షుడ్ నాట్ బి ఫర్ సెల్ఫిష్నెస్.
0: స్వప్రయోజన నిమిత్తం కాదు.
1: నాట్ ఫర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈదర్.
0: సమాజంలో ఈ యొక్క విద్యను మనం అభ్యసించాము, ఆర్జించాము.
1: ఇన్ ఫ్యాక్ట్ యు అక్వైర్ నాలెడ్జ్ ఇన్ దిస్ కమ్యూనిటీ.
0: ఏ సమాజం నుండి మనం ఈ అర్జన్ను విద్యను ఆర్జించాము, ఆ సమాజమునకు సేవలే చేయకుండా ఈ విద్యను ఎందుకు?
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డోంట్ సర్వ్ ద కమ్యూనిటీ సర్వ్ సొసైటీ, వేర్ ఫ్రమ్ యు అక్వైర్ ద నాలెడ్జ్?
0: సమాజమునకు సేవ చేయనటువంటి, సమాజం యొక్క సంక్షేమాన్ని కోరనటువంటి ఈ చదువుల కంటే ఆ బుక్స్ నిప్పులో వేయటం మంచిది.
1: ఇఫ్ యూ డు నాట్ వర్క్ ఫర్ ద ప్రోగ్రెస్ ఇన్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద కమ్యూనిటీ, బెటర్ యు బర్న్ ఆల్ ద బుక్స్.
0: కానీ ఈనాడు విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగినది.
1: Today, the knowledge of science is increasing.
0: దాని ద్వారా అనేక విధములైనటువంటి మార్గములను బోధిస్తూ ఉన్నారు విద్యార్థులకు.
1: In fact, various scientific techniques are taught to students.
0: ఈ సైన్స్ యొక్క విజ్ఞానం యొక్క తత్వమును కేవలము ప్రపంచం యొక్క ఉపయోగ నిమిత్తమై చేస్తున్నారా, లేక ఆ విద్యావంతుల యొక్క సత్కీర్తి కోసం చేస్తున్నారా?
1: Is the scientific knowledge imparted for the advancement of the community society or to earn the reputation?
0: Inta goppa medhavuluga maarutunnaru kaani varlo vachinatundi maarpu emiti?
1: In fact, they are intellectuals as well. What transformation you find in them?
0: Deenine okaa samayamlo prachyarchulu kuda cheppadu.
1: The same thing is said at one time a church.
0: Man has conquered all, but he has not conquered himself or not.
1: Man has conquered all, but he has not conquered himself.
0: ఈనాటి విజ్ఞాన శాస్త్రము తనను తప్ప సర్వమును కూడా ఎరుగుతూ ఉండాలి.
1: The scientific knowledge today will make you know everything in the outer world except
0: ఈ చరాచర ప్రపంచమునందు ఉండనటువంటి యొక్క సర్వ విషయములు కూడాను మానవుడు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Man is making every effort to know everything present in the outside world.
0: ఇది అంతైకుడిని కేవలము భౌతికమైనటువంటి విద్యలు, లౌకికమైన విద్యలు.
1: This is all the physical knowledge, secular knowledge.
0: ఇన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు.
1: Having known everything, he is not able to know his own self.
0: ఇది ఏ ముఖ్యమైనటువంటి విషయము.
1: This is the important factor.
0: తనను తాను తెలుసుకుని ప్రవర్తించేటువంటి యొక్క వ్యక్తి యొక్క సంబంధమే నిజమైన సంబంధము.
1: True relationship is established if only you understand your innate nature.
0: ఏ వ్యక్తిని చూసినా కానీ who are you, who are you, who are you అని ప్రశ్నిస్తున్నాడు. కానీ who am I అనేటువంటి ప్రశ్నకు మాత్రము చోటు ఇవ్వటం లేదు.
1: హూమ్ సో యోర్ యూ మీట్ యూ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ, బట్ యూ డోంట్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్ హూ ఎమ్ ఐ.
0: ఒకటికి ఒకటి భౌతికము, రెండవది పారమార్థికము.
1: దిస్ ఇస్ ఆల్ ద ఫిజికల్ నాలెడ్జ్, సెక్యులర్ నాలెడ్జ్.
0: ఇన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు.
1: హావింగ్ నోన్ ఎవ్రీథింగ్ హీస్ నాట్ ఏబుల్ టు నో హిజ్ ఓన్ సెల్ఫ్.
0: ఇది ఏ ముఖ్యమైనటువంటి విషయము.

0: ఒకటికి ఒకటి భౌతికము, రెండవది పారమార్థికము.
1: వన్ ఇస్ ఫిజికల్, అదర్ ఇస్ స్పిరిచువల్.
0: కనుకనే ఈ భౌతికమైన కూడాను పారమార్థికమైనటువంటిది ఉండినప్పుడే రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం చేతనే మానవత్వం వికసిస్తుంది.
1: దేర్ షుడ్ బి ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్, దెన్ ఓన్లీ ది ఇంటర్ రిలేషన్షిప్స్ వుడ్ బ్లాజమ్.
0: కేవలము భౌతికమైనటువంటిది ఒక విధమైనటువంటి నెగిటివ్,
1: ద ఫిజికల్ నాలెడ్జ్ ఇస్ నెగటివ్.
0: కానీ తనం తాను తెలుసుకునేటువంటి తత్వము పాజిటివ్.
1: ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ ఇస్ పాజిటివ్.
0: ఈ నెగిటివ్ పాజిటివ్ రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం చేతనే మానవత్వం వికసిస్తుంది, ప్రకటిస్తుంది.
1: ద హ్యూమన్ పర్సనాలిటీ బ్లాజమ్ షైన్స్ ఫోర్త్ ఇఫ్ దేర్ ఇస్ హ్యాపీ బ్లెండ్ ఆఫ్ ద పాజిటివ్ అండ్ ద నెగటివ్.
0: మానవుని మానవునిగా మార్చినంత మాత్రం విద్య యొక్క పరిపూర్ణత ఏర్పడదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ బికమ్ ఎ టోటల్ మ్యాన్ దేర్ డస్ నాట్ లై ద ఫుల్.
0: ఈ విద్య చేత మానవుని పరిపూర్ణమైన మానవునిగా రూపొందింప చేయాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎడ్యుకేషన్ షుడ్ హెల్ప్ యూ టు బి ఎ టోటల్ మ్యాన్.
0: మానవుని దయామయునిగా మార్చాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ కంపాషనేట్ వన్.
0: ఇట్టి దయామయునిగా మార్చినటువంటి విద్యలు మనకెందుకు?
1: If you are not compassionate, what for is this education?
0: ఈ నాటి విద్యలన్నీ కూడాను కేవలం హృదయమును కఠిన రూపంగా మారుస్తుండాలి.
1: The modern education is making you very tough and hard.
0: మానవుడు మేధాశక్తిని ఎంత అభివృద్ధిగా గావించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడో ఆ విధంగానే హృదయాన్ని కూడా విశాలం చేయడానికి తగిన కృషి చేయాలి.
1: జస్ట్ యాజ్ యు వాంట్ టు గ్రో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ యు సీ దట్ యువర్ హార్ట్ ఆల్సో మెల్ట్స్ అండ్ ఎక్స్పాండ్స్.
0: హృదయ విశాలతనే తెలుసుకున్నకుండినా ఈ మేధాశక్తి ప్రయోజనం ఏమిటి?
1: If you do not understand what for is this intellectual faculty,
0: kanuka hrudayamto paatu kevalamu maanasika pravartana kudunu maarali.
1: So along with the heart, the mind also should transform.
0: Prachina kalam nundi,
1: since ancient times,
0: mana bharat desamunandu,
1: in bharat
0: ee vidya vidhanamlo aneka vidhamainaatti maarpulu kurpulu chestu vacharu mahaneeyulu.
1: Noble souls have made repeated attempts bringing sort of modifications, alterations, changes in the education field.
0: Kani videshiyulu bharatadeshamlo praveshinchinaku puramu vidya samasthalu chaala takkuvaga undetundivi.
1: Before foreigners stepped here, there were very few education institutions in this country.
0: Universities anetundi 5 6 undetundivi.
1: There were about 5 to 6 universities only.
0: ఒక్కొక్క యూనివర్సిటీ కూడాను ఒక్కొక్క సబ్జెక్టును మాత్రమే లక్ష్యం అందించుకుని తద్వారా మానసిక సంబంధమైనటువంటి యొక్క విశాలతను పెంచుకుంటూ వచ్చేటువంటి వారు.
1: ఈచ్ యూనివర్సిటీ హ్యాడ్ వన్ స్పెషాలిటీ, హెల్పింగ్ ఇన్ ద బ్లాసమింగ్ ఆఫ్ ది మెంటల్ ఫ్యాకల్టీ ఇన్ ఫుల్.
0: మొట్టమొదట కాశీ,
1: ద ఫస్ట్ వన్ కాశీ బెనారస్.
0: ఈ కాశీలో అభిమాన శాస్త్రం అనేటువంటిది ఒక వ్యాకరణము. కాశీ విశ్వవిద్యాలయంలో,
1: ద బెనారస్ యూనివర్సిటీ, గ్రామర్ ఇస్ ద మెయిన్ సబ్జెక్ట్ టాట్.
0: ఒక్కొక్క విశ్వవిద్యాలయం నందు కూడాను ఒక్కొక్కటి అభిమానమైనటువంటి శాస్త్రంను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: ఈచ్ యూనివర్సిటీ హాస్ టేకెన్ అప్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫాస్టరింగ్ వన్ డిసిప్లిన్.
0: కాశ్మీర్ విశ్వవిద్యాలయం నందు అలంకారము అనేటువంటి ఒక విశ్వ విద్యను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఏన్షియంట్ సైన్సెస్ అలంకార శాస్త్ర వన్ సబ్జెక్ట్ వాజ్ డెవలప్డ్.
0: ఇదే విధంగానే ఉజ్జయిని, ఉజ్జయిని విశ్వవిద్యాలయం నందు,
1: ఇన్ ఉజ్జయిని యూనివర్సిటీ,
0: గణిత శాస్త్రము అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: మ్యాథమెటిక్స్ వాజ్ స్పెషాలిటీ.
0: ఇంకితే కాకుండా నవద్వీపం అనేటువంటి ఒక గ్రామం పట్టణం నందు ఒక విశ్వవిద్యాలయం ఉండాలి.
1: ఎట్ ఎ ప్లేస్ బై ద నవద్వీప్ దేర్ వాజ్
0: ఈ నవద్వీప విశ్వవిద్యాలయం నందు ప్రధానమైనటువంటి అభిమానము కూడినటువంటి ఒక శాస్త్రం ఏమిటి?
1: వాట్ ఈస్ ద స్పెషల్ సబ్జెక్ట్ టాట్ ఇన్ నవద్వీప్ యూనివర్సిటీ?
0: నవద్వీప విశ్వవిద్యాలయం నందు న్యాయశాస్త్రమే ప్రధానంగా తీసుకున్నారు.
1: ఇట్ హాజ్ స్పెషలైజ్డ్ లా.
0: ఇంకా రాముని సోదరుడైనటువంటి భరతుడు ఏలినటువంటి రాజ్యము అమరావతి.
1: అమరావతి వాజ్ రూల్డ్ బై భరత్, బ్రదర్ ఆఫ్ రామ.
0: ఈ అమరావతి విశ్వవిద్యాలయం నందు కేవలము ఒక విధమైనటువంటి యొక్క శాస్త్రము అభివృద్ధి పరచుకోవటమే కాకుండా,
1: ఇన్ ది అమరావతి యూనివర్సిటీ నాట్ ఓన్లీ సైన్స్,
0: ఆరోగ్య సంబంధమైనటువంటి యొక్క శాస్త్రమును ప్రధానమైనటువంటి లక్ష్యంలో తీసుకున్నారు.
1: ఇట్ హాజ్ స్పెషలైజ్డ్ మెడిసిన్.
0: ఇంతియే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈ యొక్క యూనివర్సిటీ యందు నీతి నిజాయితీలను పెంచినప్పుడే మానవ జాతి ఒక ఉన్నత స్థితిని పొందుతుంది అని చింతించారు ఈ యొక్క విశ్వవిద్యాలయం వారు.
1: యూనివర్సిటీ అథారిటీస్ ఫెల్ట్ దట్ ద మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆర్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్.

0: వృత్తియే కాకుండా వ్యక్తి జీవితమునందు సత్య మార్గముతో తమ వృత్తులను అభివృద్ధి పరుచుకునే నిమిత్తమై కమ్మరి కుమ్మరి దొమ్మరి ఇత్యాది విద్యలన్నీ కూడాను ఒక పై భాగంగా భావించుకుని అందరికీ బోధిస్తూ వచ్చారు.
1: In order to tread the rightful, truthful path in life, the vocational subjects are also taught, like carpentry and blacksmith, other subjects like that.
0: నిత్య జీవితంలో అవసరము లేనటువంటివన్నీ చదివి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of reading those subjects which are not useful in
0: daily life? వారి సంబంధించినటువంటి యొక్క పనులన్నీ కూడా నేర్చుకోవాలి.
1: In fact, you should know the professional skills as well.
0: ఇంతియే కాకుండా
1: not only this,
0: సంగీతము సాహిత్యము నృత్యము ఇత్యాదంతా కూడాను నాట్యకళలు కూడాను పోషించుకుంటూ వచ్చారు.
1: And they also fostered and encouraged the fine arts like dance and the music and literature.
0: Amaravati Vishwavidyalayamunandu aneka vidhamainatundi yokka samasthalanu kudanu abhivruddhi parchukuntu vacharu.
1: The Amaravati University encouraged all these disciplines and subjects.
0: Takshashila inkoka vishwavidyalayamu.
1: Another university, Takshashila University.
0: Ee Takshashila Vishwavidyalayamunandu
1: in this Takshashila University
0: oka vidhamaina ayurvedamu aneetundi yokka అభిమాన శాస్త్రం అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: ఆయుర్వేద ది మెడికల్ సైన్స్ వాజ్ స్పెషాలిటీ.
0: ఈ విధంగా విచారణ చేస్తే ఒక ఆరో ఏడో విశ్వవిద్యాలయాలు మాత్రమే ఆనాడు ఉన్నటువంటివి.
1: ఇన్ దోస్ డేస్ ఎట్ ది మోస్ట్ 6 to 7 యూనివర్సిటీస్ ఎగ్జిస్టెడ్.
0: ఈనాడు వందల కొద్దీ పెరిగిపోయినాయి.
1: టుడే వి హావ్ హండ్రెడ్స్ ఆఫ్ యూనివర్సిటీస్.
0: కానీ ఈ పెరిగిపోయినటువంటి విశ్వవిద్యాలయం వల్ల మనం నేర్చుకున్నటువంటి సత్యం ఏమిటి?
1: With all the increasing number of the universities, what truth we have understood?
0: దేశమునకు చేసేటువంటి ఉపకారం ఏమిటి?
1: What help we have done to society?
0: సమాజం యొక్క సంక్షేమాన్ని కోరడానికి ఆధారాలు ఏమిటి?
1: What is the proof to demonstrate that we work for the advancement of the society?
0: కానీ ఈ ఆధునిక విద్యలన్నీ కూడా అభివృద్ధి అయిపోయి
1: with the development of the modern education,
0: నిజమైనటువంటి ఆత్మవిద్యలన్నీ క్షీణించిపోయినాయి.
1: The knowledge of the self declined.
0: ఈనాడు విద్యకు ఎడ్యుకేషన్ అంటారు.
1: విద్య ఈజ్ కాల్డ్ ఎడ్యుకేషన్.
0: ఎడ్యుకేషన్ అంటే ఏమిటి?
1: వాట్ ఈజ్ మెన్ బై ఎడ్యుకేషన్?
0: ఇది కేవలము ఎడ్యుకేర్ అనేటువంటి యొక్క పదం నుంచి ఆంగ్ల భాష నుంచి వచ్చింది.
1: ఎడ్యుకేషన్ ఈజ్ ద డెరివేటివ్ ఆఫ్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ ఎడ్యుకేర్ అనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ మెన్ బై ఎడ్యుకేర్?
0: లోపల నుండి బయటికి తిరగటమే.
1: The word educare meant to bring out, to bring forth.
0: ఏ విధంగా తీసే దీన్ని?
1: What is it that's to be brought
0: out? ప్రతి ఒక్క శక్తి కూడాను మానవుని యందు అంతర్భూతమై ఉంటున్నాయి.
1: Every power, faculty is latent.
0: నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక అన్ని శక్తులు కూడాను మానవుని యొక్క అంతర్భూతమై ఉంటున్నాయి.
1: All powers, the physical, the moral, intellectual, spiritual, ethical, all values are in you.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క విద్యలను మనం తెప్పించుకొని తద్వారా సమాజం యొక్క సంక్షేమాన్ని మనం కోరాలి, చేయాలి.
1: వీ షుడ్ అక్వైర్ ద సీక్రెట్ ఎడ్యుకేషన్ అండ్ సర్వ్ ద సొసైటీ.
0: కనుకనే దీన్ని తీవడానికి రెండు విధమైనటువంటి మార్గములు ఉంటున్నాయి.
1: దెర్ ఆర్ టూ పాత్స్ టు బ్రింగ్ అవుట్ ద లేటెంట్ వాల్యూస్.
0: ఇది లాటిన్ లాంగ్వేజ్ నుంచి వచ్చినటువంటిదే ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ ఇస్ ద లాటిన్ వర్డ్.
0: ఈ లాటిన్ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి ఒక అంతరార్థం ఏమిటి? రెండింటినీ మనం బయటకు తీవాలి.
1: The Latin word indicates that those which are latent, immanent must be brought out.
0: ఒకటి కేవలము బాహ్యమైనటువంటి యొక్క భావమును బయటకు తీవటం.
1: One, bringing out the external feelings.
0: దీనిని బయటకు తీసేటువంటిది తల.
1: It concerns the head.
0: అంతర్భూతంగా ఉండినటువంటి యొక్క విద్యలను శక్తులను మైండ్కి బయటకు తీవటం అనేటువంటిది ఇది ఏ హృదయము.
1: The inner faculties are brought out of the heart.
0: ఈ రెండింటినీ బయటికి తీసినప్పుడే మన జీవితం అనేటువంటిది ఎంతైనా కానీ ఆదర్శంగా నిరూపిస్తుంది.
1: When once these two manifest, inner and outer, the life would be ideal.
0: ఒకటి జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
1: One is the life, another is living.
0: ఈ జీవనోపాధి తల నుంచి వచ్చేటువంటి చదవటము వ్రాయటము సంపాదించడము ఉద్యోగాలు చేయటము ఇత్యాది కర్తవ్యం చేత తన యొక్క తత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఆల్ ద నాలెడ్జ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది హెడ్ విల్ హెల్ప్ యూ టు క్యారీ అవుట్ యువర్ లివింగ్, ద రైటింగ్, ద రీడింగ్.
0: ఈ యొక్క విద్యలు అన్ని కూడా కేవలము ఒక విధమైనటువంటి తల నుంచి ప్రారంభమైనటువంటివి.
1: ఆల్ ద సెక్యులర్ నాలెడ్జ్ హ్యాస్ అరిజన్ అవుట్ ఆఫ్ ద హెడ్.
0: దీన్ని బుకిష్ నాలెడ్జీ అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ బుకిష్
0: నాలెడ్జ్. మస్తకము ఉన్నటువంటి సంబంధం ఇంతే.
1: దిస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మస్తక ద హెడ్ ద
0: మస్తకం నుంచి పుస్తకంలో ప్రవేశించింది, పుస్తకం నుంచి తిరిగి మస్తకానికి పోతుండాలి.
1: థింగ్స్ హావ్ కమ్ అవుట్ ఆఫ్ ది హెడ్ అండ్ గాన్ టు ద బుక్ అండ్ దెన్ రివర్స్ ఆర్డర్.
0: కనుక ఈ బుకిష్ నాలెడ్జ్ అనేటువంటి కేవలం ఒక సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: దిస్ బుకిష్ నాలెడ్జ్ ఈస్ ద సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: దీని తర్వాత జనరల్ నాలెడ్జ్ మనకు కావాలి.
1: We need general knowledge.
0: ఈ జనరల్ నాలెడ్జ్ తర్వాతనే
1: లేటర్
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఉండాలి.
1: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఇస్
0: వాట్ ఇస్ రైట్ వాట్ ఇస్ రాంగ్.
1: వాట్ ఇస్ రైట్ వాట్ ఇస్ రాంగ్.
0: ఏది నా జీవితానికి ఆదర్శమైనటువంటిది,
1: వాట్ ఈస్ ది ట్రూ ఐడియల్ ఇన్ మై లైఫ్,
0: దాన్ని చక్కగా విచారణ చేయాలి.
1: వన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ. డిస్క్రిమినేషన్
0: నాలెడ్జ్ తర్వాతనే ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది.
1: After discrimination knowledge comes in the field
0: ee practical knowledge ne manavuniki pradhanamaitvanti knowledge.
1: Practical knowledge is important.
0: Ee bookish knowledge, ee superficial knowledge, general knowledge, ee discrimination knowledge ivanni kudunu kevalamu laukikamaitvanti oka jagatuniki maatrame sambandhinchinavi.
1: The bookish knowledge, superficial knowledge, general knowledge and the discrimination knowledge are absolutely worldly.
0: Pravutti lakshanalu tappa nivrutti lakshanalu kaadu.
1: They all stand for the external outlook.
0: Kanukane manavudu swarthamu saprayojanamlo munigi samajam yokka samkshemanni visvaristunnadu.
1: Therefore man is drowned in selfishness, self-interest and he has forgotten the progress of society.
0: కనుక సమాజం యొక్క సంక్షేమాన్ని మనం కోరినప్పుడే మన సంక్షేమాన్ని కూడా అభివృద్ధి పొందుతుంది.
1: వెన్ వన్స్ యూ డిజైర్ అండ్ స్ట్రైవ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ యూ విల్ బి సేఫ్.
0: లోకంలో ఎన్ని లక్షల మంది చదువులు లేరు, ఎంతమంది మేధావులు లేరు,
1: ఇంటెలెక్చువల్,
0: వీరు చేసేటువంటి పని ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ యు ఆర్ డూయింగ్?
0: తమ స్వార్థం కోసం తమ ఉద్యోగాలు చేసుకుంటూ తమ కుటుంబాలను తాము పోషించుకుంటూ ఉన్నారు.
1: యూ జస్ట్ డూ అండ్ వర్క్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
0: ఎవరైనా ఒక కాలమును ఒక కర్మను ప్రధానంగా తీసుకుని సమాజంలో ప్రవేశించి ఆదర్శవంతమైనటువంటి సేవలు చేసేటువంటి వారు ఎవరైనా కనిపిస్తున్నారా?
1: Have you ever come across those people who take time to serve the society?
0: కేవలం స్వార్థ సప్రయోజనాల నిమిత్తమై ప్రాకులాడేటువంటి ప్రజలకు మాత్రమే నోబెల్ ప్రైజ్ అంతా ఇస్తున్నారు.
1: And in fact we adore those people who are drowned in
0: service. చక్కగా విచారించి చూస్తే ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏమిటో అనేటువంటి వారికి కూడా తెలియటం లేదు.
1: It's obvious they don't know what true education is.
0: ఏ బదులు జెడ్ వరకు కూడా డిగ్రీస్ తీసుకుంటే అది గొప్ప ఎడ్యుకేషన్.
1: The one who acquires degrees from the letter A to Z, we call him a high educated one. Is that education?
0: ఇవంతా కూడా నువ్వు కేవలం క్వాంటిటీ.
1: All the degrees amount to quantity.
0: Quality కావాలి.
1: But we need quality.
0: Why barrels of donkey milk? One teaspoon of cow milk is better.
1: Why barrels of donkey milk? One teaspoon of cow milk is enough. Better.
0: కనుకనే ఆనాటి ప్రాచీన విద్యా సంస్థల యందు విశ్వవిద్యాలయములందు ఒక్కొక్క సబ్జెక్టును ప్రత్యేకంగా తీసుకుని అనేక విధమైనటువంటి యొక్క సమాజం యొక్క సంక్షేమాన్ని కోరుతూ వచ్చారు.
1: దట్ ఫర్ దట్ రీజన్ ఇన్ ది ఏన్షియంట్ డేస్ ఈచ్ యూనివర్సిటీ హాస్ టేకెన్ వన్ స్పెషాలిటీ అండ్
0: గ్రామర్ అనేటువంటి దాన్ని కాశీలో ప్రవేశించి ఆ గ్రామర్ యొక్క తత్వాన్ని ఎన్ని విధాలుగా అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: ద సబ్జెక్ట్ గ్రామర్ was developed in a manifold way in the Kashi University.
0: Yes, Sajnana Dayasindho Ragadasyata Gaguna Seveta Machiyo Dheero Sashiye Cha Amritayi Cha Samastha Samastyati. ఈ విధంగా వాళ్ళు బోధించుకుంటూ అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని ప్రాక్టికల్ లో పెట్టించుకుంటూ వచ్చారు విద్యార్థుల చేత.
1: They taught all the rules of the grammar and helped them to lead their practical life.
0: Amara Nijjala Deva Trijja Vibhudasuraha Suparvana Sumanasa Trijji Bahusadikasa ఆదిత్యేయ దివిషదో లేక ఆదిత్యనందన ఆదిత్యారు భవస్వప్న అమృత అమృతాంజన. ఈ విధమైనటువంటి యొక్క అమృతత్వమైనటువంటి యొక్క విషయాలంతా కూడా ప్రజలకు అందించి వారి ద్వారా ఐకమత్యాన్ని పెంపొందింపచేసి తద్వారా అన్నదమ్ములు అక్కచెల్లెండ్రుల వలె దీన్ని పోషించుకుంటూ వచ్చారు.
1: ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ వర్ టాట్ టు ఆల్ ద స్టూడెంట్స్ సచ్ దాట్ దే డెవలప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ and so that they could behave as brothers and sisters.
0: Tatsila Ujjaini ilanti visvavidyalayamlandu ee yokka schools akkada levu.
1: There were no schools affiliated with the
0: university.
1: There were no schools as such.
0: Aa university lopala visvavidyalayam lopala vidyarthulu entha mandi?
1: How many students were there in every university?
0: 9 leka 10 mandi.
1: The strength 9 or 10.
0: Goppa vidyavattulu.
1: They are highly
0: goppa university.
1: It's a big university.
0: ఇంకా టీచర్స్ ఎవరు?
1: హు ఆర్ ప్రొఫెసర్స్?
0: అక్కడ ఉన్నటువంటి టీచరే విశ్వవిద్యాలయంకు వైస్ ఛాన్సలర్.
1: ద టీచర్ ద రెసిడెంట్ ఇస్ ది వైస్ ఛాన్సలర్.
0: ఇది ఎవరితో గవర్నమెంట్ కానీ ఏక్తి సంబంధం లేకుండా జరిపేటువంటివి అవి.
1: దేర్ ఆల్ సెల్ఫ్ రిలయన్స్, నో కనెక్షన్ విత్ ద గవర్నమెంట్.
0: సరస్వతిని సంపూర్ణమైనటువంటి యొక్క స్వేచ్ఛను అందిస్తూ వచ్చారు సరస్వతికి.
1: ది గాడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సరస్వతి వాస్ గివెన్ కంప్లీట్ ఫ్రీడమ్.
0: ఈ సరస్వతి ఎన్ని విధమైన స్వేచ్ఛతోనో ఆ విద్యార్థులకు చక్కని బోధనలు చేయించి ఆనందాన్ని అందిస్తూ ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: గాడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సరస్వతి హ్యాస్ గివెన్ ఆల్ ది ఐడియల్స్ ఇన్ లైఫ్ టు ద స్టూడెంట్స్.
0: టీచర్స్ కూడా ఒక్క నయా పైసా పుచ్చుకునేటువంటి వారు కాదు.
1: టీచర్స్ ఆల్సో డిడ్ంట్ రిసీవ్ ఎనీ సాలరీ.
0: విద్యార్థులు కూడా ఇచ్చి పుచ్చుకునేటువంటి వారు కాదు.
1: స్టూడెంట్స్ డోంట్ పే ఫీజ్ ఐదా.
0: కేవలము ఆ యొక్క వైస్ ఛాన్సలర్ ఇంటి అందే ఉండేవారు.
1: They stated the residence of vice chancellor.
0: ఎప్పుడు బోధిస్తారో ఏనాడు బోధిస్తారో చెప్పడానికి వీలు కాదు.
1: When and where?
0: దీనికి ఒక టైం టేబుల్ అని కానీ ఒక టైం యొక్క నిర్ణయం కానీ లేదు.
1: There were no specific times like timetables.
0: రాత్రి రాత్రి లేచి ఒక పిల్లవాడిని లేపించి వాడికి తిరిగి విద్యను బోధించేటువంటి
1: రైట్ ఎనీ టైమ్ ఇన్ ద నైట్ హీ విల్ వేక్ అప్ ద స్టూడెంట్.
0: సమయ సందర్భం అనేటువంటిదే లేకుండా ఎప్పుడు పడితే అప్పుడంత వారి సందేహాలను తీర్చేటువంటి వారు.
1: దెర్ వాజ్ నో స్టిప్యులేటెడ్ టైం వాట్స్ ఎవర్. దే యూస్ టు క్లియర్ దర్ డౌట్స్.
0: వారు పాఠములు ఎక్కడ చదివేటువంటి వారు?
1: హౌ డిడ్ దే లెర్న్?
0: పవిత్రమైనటువంటి నదీ తీరం నుండి ఒడ్డునుందో.
1: They just used to study along the shores of the river.
0: లేక చల్లని ఛాయ అయినటువంటి వృక్షముల క్రిందనో.
1: Or sit under the shade of a tree.
0: లేక దేవాలయం నందు కంపౌండ్ నందు ఎక్కడో కూర్చొని వారికి విద్యను బోధించేటువంటి వారు.
1: Or they sit squat on the ground in the temple premises.
0: ఈనాడు విశ్వవిద్యాలయం అంటే పెద్ద పెద్ద భవనాలంతా కావాలి.
1: Today university requires
0: laboratory కంటే కూడా ఎంతెంతో గొప్ప మిషన్స్ అంతా కావాలి.
1: And we need machinery.
0: ఈ ఇన్స్ట్రుమెంట్ అంతా కొన్ని అనేక విధమైనటువంటి శ్రమ పడుతున్నారు.
1: అండ్ వీ స్ట్రగుల్ హార్డ్ టు అక్వైర్ ఇన్స్ట్రుమెంట్స్.
0: ఎలాంటి యంత్రములు లేదు.
1: నో మిషన్.
0: ఎలాంటి మంత్రములు లేదు.
1: నో మంత్ర వాట్.
0: ఎలాంటి భవనములు లేదు.
1: నో మ్యాన్షన్స్ ఇన్ దోస్ డేస్.
0: ఓపెన్ ఎయిర్.
1: ఇట్ వాజ్ ఓపెన్ ఎయిర్. థింగ్స్ వర్
0: ఆ విధమైనటువంటి దీంట్లో ఉంటుంది. పవిత్రమైనటువంటి వాతావరణాన్ని కలిపి
1: దేర్ వాజ్ సీక్రెట్ అట్మాస్ఫియర్ ఆల్ అరౌండ్.
0: ఆరోగ్యాన్ని అందించేటువంటి ఒక ఆక్సిజన్ పీల్చుకుంటూ.
1: అండ్ దేర్ బ్రీదింగ్ ఆక్సిజన్.
0: ఆ వృక్షం కింద ఉంటున్నప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ ను నిర్మూలం గావించి.
1: అండ్ ఎగ్జేలింగ్ కార్బన్ డైఆక్సైడ్ రిసీవ్డ్ బై ది
0: మంచి ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి వాళ్ళు ఆనాటి విద్యార్థులు.
1: అండ్ స్టూడెంట్స్ ఇన్ దోస్ డేస్ వర్ హేల్ అండ్ హెల్దీ.
0: ఆనాటి విద్యార్థులకు, ఆనాటి అధ్యాపకులకు, ఈనాటి విద్యార్థులకు, ఈనాటి అధ్యాపకులకు పోలికనే లేదు.
1: There's no comparison between the teachers and students of those days and these days.
0: Enni test books pettna, enni vidhamaina notes pettna chadavadaniki veeriki sadhyam kaadu.
1: You have number of textbooks and notebooks, but you don't read, no time.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthinilara, aanadu papers anetundide ledu.
1: Students, boys and girls, there were no stationery papers.
0: Books anetundide enadu print kaaledu.
1: No printing, printed books.
0: Kevalam maataku maata, maataku maata.
1: It was only verbal communication.
0: అధ్యాపకుడు చెప్పేటువంటి ప్రతి మాటను కూడా హృదయానికి అత్తుకునేటట్టుగా చెప్పి దానినే ప్రింట్గా చేసుకుని ఆ మాట మాట చేతనే వచ్చినటువంటి యొక్క శాస్త్రంలే ఇవన్నీ కూడాను.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ టాట్ బై ది టీచర్ గాట్ ఇట్ సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ దే రిమెంబర్డ్.
0: కనుకనే ఆనాటి విద్యలన్నీ కూడా శాశ్వతంగా ప్రింట్ అయిపోయినాయి మానవుని హృదయం నందు.
1: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ దోస్ డేస్ కమ్యూనికేటెడ్ రిమైండ్
0: ఫర్ విద్యార్థులు గంటకు ముందుగా చదివినటువంటి దాన్ని మరీ ఒక గంటకు జ్ఞాపకమే ఉండదు.
1: Students today, if they read 1 hour back, they forget right now.
0: కారణం ఏమిటి?
1: Why?
0: ఈనాటి విద్యార్థులు మనసును స్వేచ్ఛగా వదిలిపెడుతున్నారు.
1: Because the modern student has let his mind move, waver freely.
0: ఈ మనసును అరికట్టడానికి ప్రయత్నం చేపించేది ఆనాటి విద్యలు.
1: In those days, education taught them how to control the mind.
0: మనసును కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: You should put your mind under
0: మనసును అదుపులో పెట్టుకున్నప్పుడే ఆ విద్యను మనకు హృదయానికి అత్తుకుంటాయి.
1: When you have the control in the mind, the education can be imprinted.
0: దీనిని పురస్కరించుకుని మన ఏవ మనుష్యానాం కారణం బంధము చేయు అన్నారు.
1: Basing on this, it is said that the mind that is the cause for the bondage and liberation.
0: నిత్య సత్య సుకృతులన్ని ప్రకృతి విడిచిపోవుచుండే.
1: And this eternal truth is just forgotten.
0: నిత్య దయా ఆచరణలన్నీ దురాచారమగుచుండే.
1: And all the practices are full of compassion.
0: ఆర్య వేద విద్యలు అనగే.
1: And the education without practice.
0: ఈ ఆర్యవేద విద్యలు అడిగిన తర్వాత నీవు చదివేటువంటి ఏమిటి?
1: When you do not practice, what for is this education? Why should you study?
0: కనుక నీ విద్యావంతులంతా ఏ విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించారో దాన్ని ప్రాచీనమైనటువంటి దాన్ని ఈనాడు నూతనంగా కూడా మనం పోషించాలి.
1: దేర్ఫోర్ ఆల్ ద ఐడియల్స్ ఫాస్టర్డ్ అడాప్టెడ్ ప్రాక్టీస్ బై పీపుల్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్.
0: ఈ లౌకికమైనటువంటి ప్రాకృతమైనటువంటి యొక్క విషయాలకు దాన్ని కూడా నేర్చుకోవచ్చు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ అక్వైర్ ద మోడర్న్ స్కిల్స్.
0: కానీ ఫండమెంటల్ విద్య హృదయ వికాసమే.
1: బట్ ఫండమెంటల్ ఎడ్యుకేషన్
0: విశాలమే.
1: is broad mindedness.
0: కేవలం నేరో మైండ్ గా మనం పోకూడదు.
1: We should never be narrow minded.
0: Expansion love, not contraction love.
1: It should be expansion love, never contraction.
0: దీనిని బోధించేటువంటిది ప్రాచీన సంస్కృతి.
1: The ancient culture taught these principles.
0: ఇలాంటి భారతీయ సంస్కృతి యొక్క విద్యలను ఈనాడు మనం విస్మరించి లౌకికమైన భౌతికమైన ఈ యొక్క ప్రాకృతి విద్యలంతా మనం అభ్యర్థించి తద్వారా మనం చేసేటువంటి పని ఏమిటి?
1: We have forgotten the ancient knowledge of those days of rich culture.
0: తన ఎందున్నటువంటి అంతర్భూతమైనటువంటి భావములను ఆవిర్భవింప చేసుకోవాలి.
1: All the inner feelings should be brought forth.
0: ఈనాడు మీరు నేర్చిన విద్యలన్నీ కూడా ఏ గ్రంథంలోనూ వచ్చినటువంటివి కాదు.
1: In fact, all that you have learnt is not out of any book.
0: పూర్వమే మీ యందే ఉంటున్నాయి.
1: All this education was there in you before.
0: వాటినంతా మీరు బయటకు తెప్పించాలి.
1: All that has to be brought out.
0: ఈనాడు సైన్స్ యొక్క వికాసం చేత
1: because of advancement of science
0: భూమిలో ఉండినటువంటి యొక్క సమస్త శక్తులను కూడా నువ్వు వెలుపల తీసి
1: all the faculties of mother earth are brought out
0: ఆ భూమి యొక్క బ్యాలెన్స్ కూడా నువ్వు తప్పు చేసి
1: and the balance of the earth is lost
0: తద్వారానే జగత్తు కూడా నువ్వు అనేక ప్రమాదములు తెప్పిస్తున్నారు
1: and we are put to danger because of this reason
0: ఈనాటి సైన్స్ చేసేటువంటిది ఏమిటి?
1: What is that science?
0: Science and technological, technology, technology. ఏమిటి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ?
1: We often say science and technology.
0: అన్ని కూడా ఒక మానవుని అంటే ఉంటున్నాయి.
1: Everything is present within man.
0: నీవు చక్కగా యోచన చేసి ప్రతి దాని ఎందు విచారణ చేసి దానికి డిస్క్రిమినేషన్ చేసినట్టే అంతా నీ నుండి ఆవిర్భవిస్తాయి.
1: If you think deeply enough, if you investigate properly and inquire, you will know that everything is latent.
0: You know, evanaina oka scientist boy ni adiginappudu water etta nivu tayar chestavu antunte hydrogen oxygen rendu chethi avutundi ani water antadu.
1: If you ask any student of science how do you make water, he will say H2O.
0: Oxygen rendu bhagalu, hydrogen oka bhagamu, moodinte yoka ekatvam chethane water tayar cheyavachu antadu.
1: The student of science will say that water can be made out of two parts of hydrogen and one part of oxygen.
0: Water tayar cheyatamemmo chesavu kaani deeni samananga nivu panchutunnava?
1: You do make water, but do you distribute to society?
0: కొరకని సమాజములకు సరియైనటువంటి రీతిగా మనం పంచాలి.
1: యూ హ్యావ్ టు సప్లై వాటర్ టు సొసైటీ.
0: సమాజం యొక్క సంక్షేమాన్ని మన యొక్క దృష్టిలో పెట్టుకోవాలి.
1: యూ షుడ్ కీప్ ఆల్వేస్ ఇన్ యూ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
0: తన స్వార్థం కోసమే తాను తాగి ఉంటే ప్రజల యొక్క గతి ఏమిటి?
1: ఇఫ్ యూ జస్ట్ లిమిట్ ఆల్ యువర్ నాలెడ్జ్ ఆన్ సెల్ఫిష్
0: గ్రాస్ప్, బొంబాయి లోపల కూడాను సముద్రం వాటర్ అంతా కూడా తీయని వాటర్ గా చేయాలని అనేక కోట్లు ఖర్చు పెట్టి ప్రయత్నిస్తున్నారు.
1: క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఆర్ స్పెండ్ టుడే టు కన్వర్ట్ ద సీ వాటర్ ఇన్ టు డ్రింకింగ్ వాటర్.
0: ఈ పిచ్చి పనులకంతా మనం ప్రయోజనం చేయకుండా అనేక కోట్లకు మనం వ్యర్థం చేస్తున్నాం.
1: ఇన్ ది సిల్లీ యాక్ట్స్ వీఆర్ స్పెండింగ్, వేస్టింగ్ క్రోర్స్ ఆఫ్ మనీ.
0: లాస్ట్ స్టేజ్ మంచినీళ్లు తయారు చేయాలంటే సముద్రం నుంచి
1: in order to make this tumbler full of drinking water out of sea water
0: 5000 rupees kharchu pettali.
1: You need to spend 5000 rupees
0: inta kharchu petti
1: having spent so much
0: ee tumbler neeru prayatnam chesthe vachina phaltam emiti?
1: Having spent so much of money you just get tumbler full of water.
0: Ekade jeevanadulu mana bharat deshamlo kavalsinantu untunnayi ganga yamuna sarasvatulu.
1: We have got many sacred holy rivers, Ganga, Yamuna.
0: ఈ ధనమును దానికి ఖర్చు పెట్టి అక్కడి నుంచి పంపులు కొట్టించి తెప్పించండి.
1: Let the money be spent on these holy rivers, irrigated and supplied.
0: ఎట్లా ఉందంటే ఈనాడు మోడర్న్ వేజ్ లోపల
1: హౌ ఆర్ ది మోడర్న్ వేజ్
0: తోటకూరను కొన్నటువంటి వ్యక్తి
1: ద వన్ హూ పర్చేస్ పీనట్స్
0: కూర రెండనాలు
1: ద కాస్ట్ ఇస్ 2 NS
0: కూలి పావలా
1: బట్ లేబర్ ఛార్జెస్ 4 NS
0: దాని ఇంటికి తేవడానికి పావలా వాడికి కూలి ఇవ్వాలి.
1: To fetch a spinach from home, one has to spend 4 NS. This is sort of activity.
0: Double ఖర్చు పెడుతున్నారు.
1: We spend money.
0: ఇది మనం చేయటం చాలా పొరపాటు.
1: ఇట్స్ బిగ్ మిస్టేక్.
0: ఇది చదువు నుంచి ఆవిర్భవించినటువంటిది కాదు.
1: దిస్ నాట్
0: ఇది పక్క అజ్ఞానమే.
1: ఇట్స్ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: చదువు అనగా ఎంత ప్రకాశంగా ఉంటుందో దానికి ప్రక్కనే దాని యొక్క అజ్ఞానమైనటువంటి నీడ కూడా దాన్ని వెంటాడుతుండాలి.
1: జస్ట్ యాజ్ యూ ఫైండ్ ద లైట్ ఆఫ్ నాలెడ్జ్ యూ ఫైండ్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యాజ్ ఎ షేడ్.
0: ఈనాడు పెద్దగా ప్రజ్ఞానం పెరిగిపోయింది అనుకుంటున్నావు మీరు.
1: Today you think you're expert.
0: ఈ విజ్ఞాన శాస్త్రం చాలా అభివృద్ధి అయింది అని అనుకుంటున్నావు.
1: యూ థింక్ దట్ సైన్స్ హస్ ప్రోగ్రెస్.
0: విజ్ఞాన శాస్త్రం ఎంత అభివృద్ధి అయిపోయిందో అజ్ఞానం కూడా అంత అభివృద్ధి అయిపోయింది.
1: As science has progressed, ignorance also has progressed equally.
0: దాన్ని మీరు చూడటం లేదు.
1: That you are not mindful.
0: ఒకటికి నాలుగు ఖర్చు పెట్టి దీన్ని మనం అనుభవిస్తున్నాము.
1: అండ్ యూ స్పెండ్ 4 times మోర్ దాన్ వాట్ యూ హ్యావ్ టు అండ్ ఎక్స్పీరియన్స్.
0: దీని వల్లనే భారతదేశం బిరి దేశంగా రూపొందుతూ వచ్చింది.
1: దట్స్ ద రీజన్ వై భారత్ హస్ బికమ్ సో పూర్.
0: మనం సరి అయినటువంటి ఒక తెలివితేటలను పెంచుకోవాలి.
1: వీ షుడ్ హావ్ ప్రాపర్ ఇంటెలిజెన్స్.
0: తెలివితేటలు ఉండి ప్రయోజనం లేదు.
1: మియర్ ఇంటెలిజెన్స్ ఇస్ యూస్లెస్.
0: దానికి తగినటువంటి గుణం కూడా ఉంటుండాలి.
1: వీ షుడ్ హావ్ వర్చ్యూ ఆల్సో.
0: సద్గుణములు,
1: వర్చ్యూ,
0: సద్బుద్ధి,
1: గుడ్ ఇంటెలెక్ట్,
0: సత్యనిరతి, భక్తి,
1: డివోషన్,
0: శిక్ష, కర్తవ్య పాలనములు, నేర్పునది విద్య, విద్యార్థి నేర్చుకోవాలి.
1: ఆల్ దీస్ థింగ్స్ Six things are taught in education a student must acquire.
0: ఎవరు నేర్చుతున్నారు?
1: Who are teaching these six?
0: పద్యాలు మాత్రం చక్కగా కంఠస్థం చేస్తున్నారు.
1: In fact, they get by heart poems.
0: కానీ పద్యాల లోపల హీరోగా మార్క్స్ తెచ్చుతున్నారు.
1: They are heroes in recitation.
0: కానీ ప్రాక్టికల్ లో జీరోస్ మార్క్స్ తెచ్చుతున్నారు.
1: But in practice, they get only zeros.
0: ఇది మన చదువు చదువుగా ఉంటుండాలి.
1: Can that be education?
0: కానీ ఇది నిజమైన చదువు కాదు.
1: This is not true education.
0: మనం ప్రాక్టికల్ లో మనం హీరోలు కావాలి.
1: We should be heroes in the practical field.
0: కానీ అనేక రకంగా మనం ఉపన్యాసాలు ఇస్తున్నాము.
1: We give many talks.
0: గ్రంథాలు రాస్తున్నాము.
1: We write books.
0: అనేక రకంగా ప్రబోధనలు చేస్తున్నాము.
1: We propagate.
0: కానీ ఆచరణలో పెట్టినటువంటిది నిజమైన సత్యం.
1: The truth must be put into practice.
0: ఆ ప్రాక్టీస్ లో పెట్టినప్పుడే నీకు తెలియనటువంటి ఒక ఆనందం లభ్యమవుతుంది.
1: When once you put into practice, you'll be blissful.
0: ప్రేమ స్వరూపులైన విద్యార్థి విద్యార్థినిలారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మన చదువులు ఈనాడు చదువులు ప్రయోజనం లేనటువంటి చదువులు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ యూస్లెస్.
0: ఏదో డిగ్రీస్ మనం తీసుకుని వెళ్లిపోతున్నామే కానీ
1: you simply receive degrees and go.
0: ఈ డిగ్రీస్ కూడా మనకు తలభారమైన డిగ్రీస్.
1: In fact, the degrees add to your burden.
0: ఆ డిగ్రీస్ వల్ల మనం పొందేటువంటి సుఖం ఏమిటి?
1: What sort of comfort you will get it?
0: ఏమాత్రము లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: ఏ డిగ్రీస్ లేనటువంటి యొక్క బీదవాడు అమాయకుడు విద్యార్థి లేనటువంటి వాడే ఎంతో సుఖంగా నిద్రిస్తున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద పూర్ పీపుల్ విత్ ఓన్లీ ఎడ్యుకేషన్ దే ఆర్ మోర్ కంఫర్టబుల్ అండ్ పీస్ఫుల్.
0: ఈ విద్యావంతుడు అనేక విద్యను చదివి
1: educated man with so much of scholarship
0: katta kada ఉద్యోగంలో చిక్కక
1: he could not get a job
0: ధనం ఖర్చు పెట్టుకొని
1: and he spends money
0: katta kada ఫస్ట్ పరుగుతున్నాడు
1: and he had to fast.
0: ఇది ఆ మన యొక్క విద్య యొక్క ఫలితము?
1: Is that the result of education?
0: కాదు కాదు.
1: No,
0: విద్య వల్ల మనం సంపాదించేటువంటి ధనం కాదు గొప్పది.
1: ఇస్ నాట్ ద మనీ దట్ యు ఎర్న్ దట్
0: విద్య వల్ల మనకు ఆనందాన్ని అందించేటువంటి ఒక మార్గాన్ని మనం విధించాలి.
1: అండ్ వీ షుడ్ ట్రెడ్ అలాంగ్ ద పాత్ విచ్ విల్ మేక్ యు బ్లెస్డ్.
0: మనకు ఆనందమే లేనటువంటి ఉద్యోగం ఎంత ధనం వచ్చి ప్రయోజనం ఏంటి?
1: వాట్ ఫర్ ఇస్ ద జాబ్ అండ్ ద మనీ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ?
0: ధనము వచ్చినంత మాత్రం మనకు సుఖం కాదు.
1: యూ కెనాట్ బి హ్యాపీ బై ఎర్నింగ్ మనీ.
0: ఏమి ప్రయోజనము?
1: వాట్ ఈస్ ది యూస్?
0: ఈనాడు ధనం కోసమని ప్రతి మానవుడు కూడా తిరుగుతూ ఉంటున్నాడు.
1: టుడే ఎవ్రీవన్ ఈస్ గోయింగ్ రౌండ్
0: భూమి సూర్యుని చుట్టూ
1: అండ్ ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్.
0: మనిషి ధనము చుట్టూ గిరగిరాగిర తిరుగుతుంటాయి.
1: మనీ మ్యాన్ రివాల్వ్స్ రౌండ్ ద మనీ అరౌండ్ రౌండ్ అండ్ రౌండ్.
0: ఏమిటి ధనం చుట్టూ తిరగటం? మనము
1: షుజుగో రౌండ్ ద మనీ.
0: ధనం బెగ్గర్ కూడా సంపాదిస్తాడు.
1: బెగ్గర్ ఆల్సో కెన్ ఎర్న్ మనీ.
0: ఇది మనకు ధనం కావాల్సింది.
1: ఇది ద మనీ నెసెసరీ.
0: గుణధనం కావాలి మనకు.
1: వీ నీడ్ ద వెల్త్ ఆఫ్ వర్చ్యూ.
0: ఈ గుణధనము లేకపోవడం చేతనే అహంకారము ఆడంబరము ఇదంతా పెరిగిపోయి మానవత్వమే నాశనమైపోతుంది.
1: బికాస్ వీ డోంట్ హ్యావ్ దిస్ వెల్త్ ఆఫ్ వర్చ్యూ వీఆర్ ఫుల్ ఆఫ్ ఈగో ప్రైడ్ పాంప్.
0: మానవతా విలువలు ఏమిటో వాడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: హీఈస్ నాట్ ఏబుల్ టు నో వాట్ హ్యూమన్ వాల్యూ ఈజ్.
0: చదవటము రాయటము ఉద్యోగాలు చేయటము ధనం సంపాదించడం ఇవన్నీ తన నుంచి వచ్చేటువంటి ప్రవృత్తి లక్షణాలు.
1: ఈటింగ్ అండ్ రైటింగ్ డూయింగ్ ఏ జాబ్ దర్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద హెడ్.
0: కానీ రెండవది మనం బయటకు తీవాల్సింది ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ యూ హ్యావ్ టు బ్రింగ్
0: అవుట్? ఎడ్యుకేర్. ఎడ్యుకేర్
1: ఎడ్యుకేర్
0: అది ఏమని తీవాల్సింది? దయ ప్రేమ సహనము శాంతి ఇలాంటివన్నీ మన లోపల నుంచి రావాలి.
1: We have to bring out the latent qualities like compassion, the love, forbearance.
0: ఏ కంపాషన్ లేదు.
1: There is no compassion.
0: Only fashion మాత్రం బయలుదేరింది.
1: No compassion you see, only
0: compassion ఉంటుండాలి ముఖ్యము. ఈ కంపాషన్ కరుణ దయ ఈ రెండింటికి మనం హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: Compassion should come out of one's own heart.
0: తోటి మానవులను మనం గౌరవించాలి.
1: వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీబడి.
0: తోటి మానవులను ప్రేమించాలి.
1: వీ షుడ్ లవ్ ఆల్.
0: తల్లిదండ్రులకు తగినటువంటి సేవ చేయాలి.
1: వీ షుడ్ సర్వ్ అవర్ పేరెంట్స్.
0: వారు ఎన్నో కష్టములు పడి ఎన్నో బాధలు పొంది మిమ్మల్ని చదివిస్తున్నారు.
1: దిస్ పేరెంట్స్ స్ట్రగుల్ హార్డ్, దే స్ట్రైవ్.
0: ఈనాడు చదవడం అంటే ఎంత శ్రమకు చేసినట్టుందో మీకు తెలుసును బాగా.
1: యు నో వాట్ స్ట్రెయిన్ ఇట్ ఈస్ టు ఎడ్యుకేట్ యువర్ చిల్డ్రన్.
0: మన యూనివర్సిటీలో 50 పైసా ఖర్చు లేదు కానీ
1: in our university you don't need to spend no expense.
0: Right, poi evaraina puttinatundi pillavaadiki first standard lo cherchalanante vaadiki 10000 20000 kattal akkada.
1: A new born child should pay 10000 rupees to reserve the seat.
0: Meeku telusunu degree college poyinappudu akkada enta dinaliki oka nelaki enta vasool chestaru?
1: You know how much of money they charge per month.
0: Ee charge evaru isthunnaru?
1: Who are paying the fees?
0: Tallidandulu pagalanta kashtapadi అనేక శ్రమలు కోర్చి అనేక బాధలను సహించి నా కుమారుడు ముందుకొస్తే చాలనేటువంటి ప్రేమ చేత వాళ్ళకు మీకు ఇంత ఖర్చు పెడుతున్నారు.
1: ద పేరెంట్స్ వర్క్ త్రూ అవుట్ ద డే. దే వాంట్ దట్ వాచ్ ద
0: చిల్డ్రన్. అది మీరు ఏమాత్రం యోచించడం లేదు.
1: యు ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ ఇట్.
0: ఈనాడు నీవు విద్యార్థిగా ఉన్నావు.
1: టుడే యు ఆర్ ఎ స్టూడెంట్.
0: రేపటిది నీవు తండ్రిగా మారవచ్చు.
1: టుమారో విల్ బి పేరెంట్.
0: ఈనాడు తండ్రిని మనం గౌరవించినప్పుడే నీ కుమారుడు నిన్ను గౌరవించడానికి పూనుకుంటారు.
1: వెన్ యూ రెస్పెక్ట్ యువర్ ఫాదర్ టుడే యువర్ సన్ విల్ రెస్పెక్ట్ యూ టుమారో.
0: ఈనాడు నీవు నీ యొక్క తోటి మిత్రుని నీవు గౌరవిస్తుంటే తిరిగి నీ మిత్రులు నిన్ను గౌరవిస్తుంటారు.
1: ఇఫ్ యు రెస్పెక్ట్ యువర్ ఫ్రెండ్స్ టుడే, యు విల్ బి రెస్పెక్టెడ్ బై యువర్ ఫ్రెండ్స్ టుమారో.
0: తల్లిదండ్రులకే తగిన సేవ చేయటం లేదు.
1: యూ డోంట్ సర్వ్ యువర్ పేరెంట్స్.
0: నీ గతి ఏమిటి?
1: వాట్ విల్ హ్యాపెన్?
0: ముందున్నది ఆ తొందరలోని ముసలితనమును ముసళ్ళ పండగాని.
1: దేర్ లైస్ అహెడ్ ద స్టేజ్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఏజ్.
0: మసలేవు కను మసకలు మోమున మడతపడే తల్లి నరసే కదా.
1: You cannot walk, you cannot see, the whole hair
0: turned
1: grey. Musi
0: koti ani pachivaralu ninnu musi musi navvaga kasareya bomma tai tai tai tai tai bomma nin tamashudulaku tolu bomma.
1: Life has become a matter of puppet. Everybody will start making fun of
0: you. Inaadi manavulu kevalam tolu bomma maadiri tayaraipothunnaru.
1: And human life has become like that of a puppet show.
0: Pranamunnatvanti yokka gunamunnatvanti yokka telivunnatvanti yokka manavudiga roopandimpachadeyatu.
1: And he has not become a true man in the strict sense of the term, full of truth.
0: మనలో పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి లక్షణాలు మనం పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ ది లేటెంట్ సీక్రెట్ క్వాలిటీస్.
0: కేవలం దుస్సంగంలో ప్రవేశించి
1: వీ షుడ్ నెవర్ బీన్ బ్యాడ్
0: దుర్గుణములు పెంచుకుని
1: వీ డెవలప్ వికెట్
0: దురాచారంలో ప్రవేశించి
1: వీ టేక్ టు బ్యాడ్ ప్రాక్టీసెస్.
0: కట్ట కడబట్టికి నేర్చుకున్న విద్యను కూడా దురుపయోగం చేస్తున్నారు.
1: అల్టిమేట్లీ వాట్ హ్యాపెన్స్, ఆల్ ద నాలెడ్జ్ అక్వైర్డ్ ఇస్ మిస్యూజ్డ్. మంచి
0: సంఘంతో చేరాలి.
1: హావ్ టు డు ఇట్ సిన్సియర్లీ.
0: జయ జయ దుర్జన సంసర్గం.
1: Run away from the bad company.
0: Bhaja sadhu samagamam.
1: Be in the good company.
0: Kuru punya mahoratram.
1: Involve yourself in good deeds.
0: Ivi manam nechukovali.
1: These are things we have to learn.
0: దుస్థిర సంసర్గం తొలగించాలి.
1: You have to run away from bad
0: company.
1: Run away from bad company.
0: ఈ చెడ్డ సంబంధం చేత నీకేమైపోతుండది?
1: What happens?
0: నీవు కూడా చెడ్డవాడైపోతున్నావు.
1: Because of bad company you too become bad.
0: Tell me your company, I shall tell you what you are.
1: Tell me your company, I shall tell you what you are.
0: కనుకనే మనం దుస్సంగంతో చేరటం చేత నీవు కూడా దుర్గుడైపోతున్నావు.
1: Because you are in the bad company, you turn bad.
0: మంచి సంఘమును విచారం చేసి నువ్వు చేయాలి.
1: You should inquire and be in good company.
0: అందరితోనూ ప్రేమగా ఉంటుండు.
1: You love all.
0: అందరినీ ద్వేషించకుండా చూసుకో.
1: Don't hate anybody.
0: కానీ హృదయంలో స్థానం ఇవ్వాల్సింది ఏ మంచి వాడికి వాడికి మాత్రమే ఇవ్వాలి.
1: In fact, you should keep in your heart a place in your heart to a good man only.
0: కనుక గ్రంథ పరిచయం అనేటువంటి ఒక చదువు కాదు మనకు ముఖ్యము.
1: నిత్య
0: జీవితం లోపల ఆచరణవంతమైనటువంటి ఒక ఆ యొక్క వృత్తులు మనకు అవసరము.
1: ద టెక్స్చువల్ నాలెడ్జ్ ఈజ్ నాట్ యూస్ఫుల్, ద ప్రాక్టికల్ అప్లికేషన్.
0: ఆనాడు ఒక కుమ్మరి, దొమ్మరి, కమ్మరి వీరందరూ కూడా ఎంత గొప్ప గొప్ప సంసారాన్ని సాధిస్తున్నారు.
1: వి నో ద కార్పెంటర్, ద బ్లాక్ స్మిత్ అండ్ గోల్డ్ స్మిత్, ఎవరీ కంఫర్టబుల్ అండ్ పీస్ఫుల్.
0: ఈనాడు ఏమీ సంబంధం లేదు.
1: టుడే దేర్ ఇస్ నో వొకేషనల్ ఎడ్యుకేషన్.
0: ఒక చాకల వాడికి మనం ఇవ్వాలంటే చాలా శ్రమ పడిపోతున్నాము.
1: అండ్ టు పే ఎ వాష్మెన్,
0: నీవే ఎందుకు చాకల వాడి కాకూడదు?
1: వై కాంట్ యూ బికమ్ ఎ వాష్మెన్?
0: నీ వస్త్రాలు నీవే ఎందుకు పరిశుద్ధం చేసుకోకూడదు?
1: వై డోంట్ యూ వాష్ యువర్ ఓన్ క్లోత్స్?
0: దీనివల్ల తల్లిదండ్రులకు ఎంత ఉపకారం అవుతుంది?
1: ఇట్ అమౌంట్స్ టు హెల్ప్ యువర్ పేరెంట్.
0: దీనివల్ల ఎంత సేవ చేసినట్టు అవుతుంది?
1: యూ బి సేవింగ్ మనీ టూ.
0: ఆ సేవ చేసినటువంటి మనీ చోప నీవెంతైనా కొన్ని పవిత్రమైన కార్యాల్లో ప్రవేశించవచ్చు.
1: మనీ సో సేవ్డ్ కెన్ బి యూజ్ ఫర్ సేక్రెడ్ యాక్టివిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ధనమును వ్యయం చేయకుండా
1: వీ షుడ్ నాట్ వేస్ట్ మనీ.
0: గుణమును పెంచుకుని
1: వీ హావ్ డెవలప్ వర్చ్యూస్.
0: దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి మార్గంలో మనం ప్రవేశించి
1: వీ షుడ్ ట్రేడ్ అలాంగ్ ద డివైన్ నోవెల్ ఎవర్
0: ఆదర్శ జీవితాన్ని అందించాలి జగత్తుకు.
1: అండ్ వీ షుడ్ సెట్ ఎన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
0: ఆదర్శ జీవితం ఫలాని అబ్బాయి, ఫలాని కాలేజీ పిల్లవాడు, ఫలాని ఇన్స్టిట్యూట్ పిల్లవాడు, ఫలాని సత్యసాయి ఇన్స్టిట్యూట్ పిల్లవాడు అని అనుకుంటే ఎంత గౌరవం వస్తుంది?
1: నేచురల్ విల్ బి రెస్పెక్టెడ్, యూ విల్ బి రెస్పెక్టెడ్ రికగ్నైజ్డ్.
0: మీ గౌరవాన్ని మీరు పోషించుకోండి.
1: ఇన్ఫాక్ట్ అప్హోల్డ్ యువర్ ఓన్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ.
0: మీ గౌరవాన్ని మీరు వదిలినటువంటి వారు ఇన్స్టిట్యూట్ గౌరవం మీకు ఎక్కడ వస్తుంది?
1: ఇఫ్ యూ లూజ్ యువర్ ఓన్ రెస్పెక్ట్, హౌ కెన్ యూ అప్హోల్డ్ ద రెస్పెక్ట్ ఆఫ్ ద యూనివర్సిటీ?
0: కరెక్ట్ గా ఇన్స్టిట్యూట్ గౌరవం పోతుంది, మీ గౌరవం పోతుంది.
1: వాట్ హ్యాపెన్స్? ఇన్స్టిట్యూట్ విల్ లూజ్ ఇట్స్ రెస్పెక్ట్.
0: వస్తుంది తిత్తి బోడి, నెత్తి బోడి, తిరుపతికి పోనక్కర్లేదు అన్నట్టుగా బోడి చేసుకుని వస్తారు.
1: దెన్ వాట్ విల్ హ్యాపెన్? యూ లూజ్ ఎవ్రీథింగ్. ద పాకెట్ ఇస్ ఎంప్టీ విత్ ఎ షేవెన్ హెడ్ అల్టిమేట్లీ.
0: మొట్టమొదటి నీవు తిన్నా తినకపోయినా
1: ఈట్ ఆర్ నాట్,
0: ఇంటిలో తల్లిదండ్రులను సంతోషపెట్టు.
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: వారిని తగినటువంటి తృప్తితో మాటలతో మంచి ఆనందపరచు.
1: బై టాకింగ్ దెమ్
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్.
0: ఈనాడు తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడా లేక పరాయి వాడితో మాట్లాడుతున్నాడా మా పిల్లవాడు అనేటువంటి తెలుసుకోవటమే కష్టమైపోతుంది.
1: ఇట్స్ రాదర్ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ వెదర్ వన్ ఈస్ స్పీకింగ్ టు ద పేరెంట్స్ ఆర్ టు సమ్వన్ ఎల్స్.
0: తండ్రి విద్య లేనటువంటి వాడు వచ్చి ఏం నాయన ఏం చేస్తున్నావు అని అడిగి అంటాడు.
1: ఫాదర్ హూ ఇస్ అన్ఎడ్యుకేటెడ్
0: గమనించినటువంటి గౌరవము.
1: ఫాదర్ హూ ఇస్ అన్ఎడ్యుకేటెడ్ ఇఫ్ యూ ఆస్క్ సన్ వాట్ ఆర్ యూ స్టడీంగ్, హి సేస్
0: మంచి మాటలతో వినయం చేత నాన్న మీరు క్షమించండి, నేను ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను అని మంచి మాట చెప్తే ఆ తండ్రికి ఎంత ఆనందం అవుతుంది.
1: ఇఫ్ ద సన్ స్పీక్స్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ మేకింగ్ యూజ్ ఆఫ్ స్వీట్ సాఫ్ట్ వర్డ్స్ ఐఎమ్ ఇన్ సర్చ్
0: ఆఫ్ జాబ్. కన్న తల్లిదండ్రులకే నీవు సంతోష పెట్టలేనివాడు, ఈ సమాజానికి ఏం నీవు సంతోషాన్ని అందిస్తావు?
1: ఇఫ్ యూ కెనాట్ మేక్ యువర్ ఓన్ పేరెంట్స్ హ్యాపీ, హౌ డు యూ మేక్ ద సొసైటీ హ్యాపీ?
0: పూర్వం అంతా కూడా ఈ స్నాతకోత్సవం అనేటువంటి దేని వల్ల జరిగేటువంటిది?
1: వాట్ వాజ్ ది ఫ్యాషన్ ఆఫ్ కన్వోకేషన్ ఇన్ ది ఓల్డ్ డేస్?
0: పూర్తి అభ్యసించి
1: ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎడ్యుకేషన్
0: ఆచరణలో పెట్టి
1: ప్రాక్టీస్
0: పనులకు అందించేటువంటి శక్తి వచ్చినప్పుడు
1: వెన్ దే హ్యావ్ ద ఫ్యాకల్టీ
0: గురువులు వారిని దగ్గర చేర్చి
1: అండ్ దే ఆల్ గ్యాదర్డ్
0: నాయన మీరు ఇంక కుటుంబానికి వెళ్లి మీరు వివాహం చేసుకుని మీ తల్లిదండ్రులను ఆదరించి తగినటువంటి ఆదర్శాన్ని అందించమని వాళ్ళు బోధిస్తున్నారు. అదియే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఇలాంటి ప్రామిస్ అంతా తీసుకుని మిమ్మల్ని గృహానికి పంపిస్తున్నారు.
1: ఇన్ ఓల్డెన్ డేస్ అట్ ద టైమ్ ఆఫ్ కన్వోకేషన్ ద ప్రిసెప్టర్స్ యూస్ టు కాల్ ద డిసైపుల్స్ అండ్ టెల్ దెమ్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ఎడ్యుకేషన్, గెట్ మ్యారీడ్ అండ్ సర్వ్ యువర్ పేరెంట్స్.
0: గురువులు బోధించి ఇంటికి పంపిస్తే ఇంటికి వచ్చి మీరు ఏం చేస్తున్నారు?
1: వాట్ డు దే డూ ఆఫ్టర్ దే రిటర్న్?
0: తల్లిదండ్రులు కష్టపెడుతున్నారు.
1: అండ్ టుడే దే సఫర్.
0: కానీ తల్లిదండ్రులు ఇది కష్టమని భావించరు.
1: బట్ దే డోంట్ కన్సిడర్ లైక్ దట్.
0: కన్న కడుపులు కాబట్టి వారు ఎంతో ప్రేమతో సహించుకుని మిమ్మల్ని ఆదరిస్తూ ఉంటారు.
1: బికాజ్ యు ఆర్ దేర్ చిల్డ్రన్ దే బేర్ ఆల్ ద సఫరింగ్.
0: మన సంస్కృతి అంటే ఏమిటో కూడా ఈనాటి పిల్లలకు అర్థం కావటం లేదు.
1: ద మోడర్న్ స్టూడెంట్ హ్యాస్ నో అవేర్నెస్ ఆఫ్ ద కల్చర్.
0: ఎంత పవిత్రమైనటువంటి సంస్కృతి మంది.
1: హౌ సీక్రెట్ ఇట్ ఈస్.
0: సమస్త లోక సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి అని కోరుతూ వచ్చేటువంటి.
1: ద కల్చర్ డిమాండ్స్ యూ టు ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ వరల్డ్.
0: ఒక ఇంటిలో గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు.
1: గ్రాండ్ ఫాదర్
0: తెల్లవారి సాయంకాలం సంధ్యావందనం చేసుకుని భగవత్ ప్రార్థనతో తన తీర్థం తీసుకుని ఆనందంగా ఉండేటువంటి వాడు.
1: గ్రాండ్ ఫాదర్ యూస్ టు ప్రే ట్వైస్ ఎ డే అట్ ద టైమ్ ఆఫ్ ట్వైలైట్.
0: ఇంట్లో ఈ మోడర్న్ బాయ్ ఒకడు ఉన్నాడు.
1: At home there's one grandson, the modern boy.
0: వాడికి హోంవర్క్ చేయాలని వరండాలు వచ్చి ఇంక్ బుట్టు పెట్టుకుని రాసుకుంటున్నాడు.
1: And the grand boy was doing his homework with the help of ink bottle.
0: దానికి ఒక ఇంక్ బుట్టి పక్కన ఉంటాము, దాంట్లో ఇంకో పెన్ను పెట్టుకోవటం.
1: And he had ink bottle on one side and the pen.
0: దాంట్లో అద్దుకోవటము, దీంట్లో రాసుకోవటం, అద్దుకోవటం రాసుకోవటం ఏమో చేస్తున్నాడు.
1: And he'll dip his pen in the ink bottle, thereafter start scribbling.
0: ఈ మోడర్న్ విద్యల యొక్క లక్షణం ఇలా ఉంటానని ఆ తాతగారు ఏమి అతన్ని పలకరించలేదు.
1: The grandfather didn't talk to the grandson because he was doing homework.
0: అదే వరండా లోపలికి సాయంకాలము తాతగారు ఒక కప్పు తీసుకుని వచ్చి ఒక స్పూన్ తో పోసుకోవడం, కేశవాయన మహా, మాధవాయన మహా, నారాయణ మహా, గోవిందాయన మహా, మసూదాయన మహా, ఈ విధంగా సంధ్య వార్చుకుంటున్నాడు.
1: వన్ ఈవినింగ్ అట్ ద టైమ్ ఆఫ్ ద ట్వైలైట్ ద గ్రాండ్ ఫాదర్ సాట్ ఇన్ ద వరండా అండ్ బ్రాట్ హిమ్ ద టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: ఈ మోడర్న్ బాయ్
1: విత్ ద హెల్ప్ ఆఫ్ స్పూన్ హి స్టార్టెడ్ టేకింగ్ వాటర్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఆఫరింగ్ ప్రేయర్.
0: ఈ మోడర్న్ బాయ్
1: ద మోడర్న్ బాయ్
0: ఈ వర్క్ ను మానిపోయినది. ఇంటికి తెచ్చినటువంటి వర్క్ ఉంటా చూడండి, మానేసేసాడు.
1: హీ స్టాప్ డూయింగ్ హిస్ హోమ్ వర్క్.
0: తాతగారిని చూస్తూ కూర్చున్నాడు.
1: హీ స్టార్టెడ్ లుకింగ్ అట్ గ్రాండ్ ఫాదర్.
0: ఏమిటి తాతగారు ఒక స్పూన్ తో నీళ్లు వేసుకోవటము, తిరిగి తాగటం, స్పూన్ తో నీళ్లు వేసుకోవటం, తాగటం, ఈ విధంగా చేస్తున్నాడు. ఎంత పిచ్చివాడు వీడు.
1: వాట్ ఈస్ ద గ్రాండ్ ఫాదర్ డ్రింకింగ్ స్పూన్ ఆఫ్టర్ స్పూన్ ఫుల్ ఆఫ్ వాటర్? వాట్స్ ఆల్ దిస్?
0: ఈ హోంవర్క్ చేసేటువంటి వాడికి ఈ యొక్క తాత వర్క్ పైన పైన
1: అటెండింగ్ దిస్ హోమ్ వర్క్ దట్ గ్రాండ్ సన్ వాస్ థింకింగ్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్స్ వర్క్.
0: కానీ అంతటితో ఊరుకోలేదు. తాతగారు
1: గ్రాండ్ ఫాదర్
0: ఏమిటి మీరు చేస్తుండేది?
1: దప్పేగిన
0: అయిపోతే టంబ్లర్ ఎత్తుకుని తాగకూడదు ఒక ఎత్తురే, ఒక స్పూన్ ఎందుకు మీరు వేసుకుంటున్నారు? తాతగారు గొప్ప తెలివి వంటి వాడు. ఈ మోడర్న్ విద్యలు లేవు అతనికి.
1: గ్రాండ్ ఫాదర్ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: ఇది ఏదో నా పద్ధతి నాకు ఇచ్చి పెట్టి నీ పద్ధతి నువ్వు చూసుకో అన్నాడు.
1: గ్రాండ్ ఫాదర్ సర్ దిస్ ఇస్ మై వే.
0: ఈనాటి పిల్లలకు ఆ మాటలు ఏమాత్రం అర్థం కావు. మొండితనం ఒకటి గట్టిది.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ దే డోంట్ అండర్స్టాండ్, దే ఆర్ వెరీ ఫూలిష్.
0: పెద్దవాళ్ళతో వాదించటము,
1: దే ఆర్గ్యూ విత్ ఎల్డర్స్.
0: లేదు తాత, ఎందుకోసం మీరు ఆ విధంగా చేస్తున్నారన్నాడు.
1: నో గ్రాండ్ ఫాదర్, వై ఆర్ వై డి యూ లైక్?
0: ఆయన చక్కని ఒక సుదేత్తు వేసేయాడు.
1: అండ్ హీ జస్ట్ పుట్
0: ఒరే పిచ్చివాడా, నువ్వు రాసుకుంటున్నావు,
1: యూ రైట్.
0: ఒక్కొక్క తూరి ఇంక బాటలు అద్దటం, తిరిగి రాసుకోవటం, ఒక్కొక్క తూరి ఇంక బాటలు అద్దటం, రాసుకోవటం, ఎందుకు ఈ విధంగా అద్దటం? ఇంక బాటలే పేపర్ పైన పోయి.
1: You dip the pen in the ink bottle every time, go on writing. Why don't you pour down the whole of the ink of the ink bottle on the paper?
0: అప్పుడు వాడికి బుద్ధి వచ్చింది.
1: Then the boy learned the lesson.
0: ఒక్కొక్క అక్షరమునకు ఒక్కొక్క పెన్నుతో అద్ది ఒక్కొక్క అక్షరం క్లియర్ గా మనం రాయాలి.
1: So as you just do it, you can write
0: it. నాయన కేశవాయన మహా ఒక భగవంతుని పేరు చెప్పుకొని దాన్ని ఆ తీర్థం తాగితే ఆ భగవంతునికి అర్పితం చేసినట్టు అవుతుంది.
1: దెన్ వన్స్ ఐ డ్రింక్ ద స్పూన్ ఫుల్ ఆఫ్ వాటర్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఇట్ అమౌంట్స్ టు ఆఫరింగ్.
0: ఏదైనా ఒక కవర్ రాసి దానిపైన అడ్రస్ వివరంగా రాసినప్పుడే అది ఆ చేతి పోతుంది ఎవరికి చేరాలో వారికి.
1: ఇఫ్ యు రైట్ ది అడ్రస్ వెరీ క్లియర్లీ ఆన్ ద కవర్, ఇట్ విల్ రీచ్ ద పర్సన్.
0: దైవం యొక్క అడ్రస్ ఆ రకమైనటువంటి పేర్లతో అడ్రస్ చేస్తూ ఉంచారు.
1: దీస్ ఆర్ ది డిఫరెంట్ నేమ్స్ రిఫ్లెక్టింగ్ ది అడ్రస్సెస్ ఆఫ్
0: గాడ్. అడ్రస్ నీకు తెలియనప్పుడు నీవు ఊరుకోండు.
1: వెన్ యూ డోంట్ నో ది అడ్రస్ ఆఫ్ గాడ్ కీప్ క్వైట్.
0: కానీ నీకు సంబంధించినటువంటి విషయంలో నీవు పాల్గొను.
1: యూ జస్ట్ పార్టిసిపేట్ ఇన్ యువర్ ఓన్ జాబ్.
0: ఈ విధంగా పిల్లలకు తమ పద్ధతులు తాము తెలుసుకోలేరు, ఇతరుల పద్ధతులను దాన్ని అర్థం చేసుకోలేరు.
1: టుడే ది మోడర్న్ స్టూడెంట్స్ దే డోంట్ నో ఫర్ దెంసెల్వ్స్ నాట్ డు దే అండర్స్టాండ్.
0: జనరల్ నాలెడ్జ్ వచ్చేటువంటి కానీ బంగారు కొన్ని విధమైనటువంటి విద్యతో మనకు లభించేటువంటివి కాదు.
1: దీస్ ఆర్ థింగ్స్ దట్ యు హావ్ టు డెవలప్ ఆన్ యువర్ ఓన్, నాట్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కనుక మీరు మన ప్రాచీన సంస్కృతిని చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది ఏన్షియంట్ కల్చర్.
0: ఈనాటి సైంటిస్ట్ అంతా ఏం చేస్తున్నారు తెలిసినా,
1: యు నో వాట్ ద మోడర్న్ సైంటిస్ట్ డస్,
0: భూమిలో ఉండినటువంటి సమస్త పదార్థములను కూడాను మానవునికి ఉపయోగ నిమిత్తమే పుట్టించినటువంటి భగవంతుడు కాబట్టి దాన్ని అన్ని తీసుకుని మేము భుజించాలి అని ప్రయత్నిస్తున్నారు.
1: మ్యాన్ ఈస్ బ్రింగింగ్ అవుట్ ఆల్ ద మినరల్స్ అండ్ ఓర్స్ అవుట్ ఆఫ్ ది మదర్ ఎర్త్ బికాజ్ హీ థింక్స్ దట్ దే ఆర్ మెంట్ ఫర్ హిమ్.
0: లోహములు పదార్థములు అన్నింటినీ కూడా దాన్ని వెలుపల తీస్తున్నారు.
1: ఆల్ ద మెటల్స్ అండ్ మెటీరియల్ ఆర్ బ్రాట్ అవుట్ ఆఫ్ ఎర్త్.
0: కానీ ఈ చదువుకున్నటువంటి వాడు భూమి అంటే ఏమిటి, ఇది ఒక గ్లోబు.
1: వాట్ ఈస్ దిస్ ఎర్త్? ఇట్స్ ఎ గ్లోబ్.
0: ఇది ఒక గ్లోబ్.
1: ఇట్స్ ఎ గ్లోబ్.
0: ఈ గ్లోబ్ అంటే ఒక రౌండ్ గా ఉంటుండాలి.
1: ఇట్స్ రౌండ్.
0: ఒకవైపు దాన్ని ఖాళీ చేస్తే రెండో వైపు ఏమైపోతుంది, తిరిగిపోతుంది.
1: When once you make it empty on one side, it loses its balance.
0: ఈ విధంగా భూమిలో ఉండేటువంటి యొక్క భూమిలో సమస్తమైన పదార్థములు భూమిలో కూడా ఒక బ్యాలెన్స్ రావాలి.
1: In fact, there should be perfect balance in this globe.
0: ఈ బ్యాలెన్స్ నిమిత్తమే భగవంతుడు అన్నిటినీ అన్ని విధమైన మార్గాన్ని నిరూపించి వచ్చాడు.
1: In fact, God has laid down all these metals maintaining balance.
0: ఒక వైపున బ్యాలెన్స్ పోయిందంటే రెండో వైపున ఎక్కిపోతుంది.
1: When once balance is lost on one side, it tilts.
0: దీని వల్లనే జగత్తులో భూకంపాలు అధికమైపోతున్నాయి.
1: This is the reason why you have got earthquakes everywhere.
0: భూమిలో ఉన్నటువంటి బ్యాలెన్స్ అంతా బాడు చేస్తున్నారు.
1: బ్యాలెన్స్ ఆఫ్ ద ఎర్త్ ఇస్ లాస్ట్ టుడే.
0: సముద్రంలో ఉన్నటువంటి జలం అంతా కూడా హీనం చేస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వాటర్ ఇస్ ఆల్సో ట్యాప్డ్.
0: ఈ టౌన్ బ్యాక్ వాటర్ అంతా కూడా దానికి వదిలిపెట్టేస్తున్నారు.
1: అండ్ ఆల్ ద అర్బన్ సూయేజ్ ఇస్ లెటింగ్ ద ఓషన్.
0: దాని యొక్క ప్రతిబింబమైనటువంటి యొక్క దీని రూపమే మనం తాగుతున్నాము.
1: అండ్ దేర్ ఫోర్ ఇట్ లెడ్ టు వాటర్ పొల్యూషన్ అండ్ యూ డ్రింక్ దిస్ పొల్యూటెడ్ వాటర్.
0: మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: మనం సరైనటువంటి విషయాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
1: యూ హావ్ టు అండర్స్టాండ్ థింగ్స్ ప్రాపర్లీ.
0: మీకు తెలుసు,
1: యు నో ఇట్ వెల్.
0: సైంటిస్ట్ అంతా చాలా మంది మీకు చెప్తుంటారు, మీరు కూడా సైన్స్ తెలియనటువంటి వాళ్ళే.
1: అండ్ దర్ మెనీ సైంటిస్ట్ యూఆర్ ఆల్సో స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్.
0: తెలివితేటలు పెరుగుతున్నాయి.
1: యు ఆర్ హైలీ ఇంటెలిజెంట్.
0: ఫస్ట్ నాలెడ్జ్,
1: ద ఫస్ట్ లెవెల్ నాలెడ్జ్,
0: అది పైన ఉండేటువంటిది.
1: దట్ ఇస్ అట్ ద టాప్
0: లెవెల్. అదే తల్లో ఉండేటువంటిది.
1: ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హెడ్.
0: రెండవది స్కిల్,
1: ద సెకండ్ లెవెల్ స్కిల్.
0: మూడవది బ్యాలెన్స్,
1: ద థర్డ్ లెవెల్ బ్యాలెన్స్.
0: థర్డ్, ఫోర్త్ది ఇన్సైట్.
1: ఫోర్త్ ఇన్సైట్.
0: మొట్టమొదటి తెలివితేటలు మాత్రమే మీరు పెట్టుకుంటున్నారు.
1: ద ఫస్ట్ లెవెల్ ఇంటెలిజెన్స్ యూ హ్యావ్ ఇన్ యువర్ వ్యూ.
0: ఈ నాలెడ్జ్ ని నీవు స్కిల్ చేయమని చెప్పారు కానీ కిల్ చేయమని చెప్పలేదు.
1: భగవాన్ టెల్స్ యూ టు స్కిల్ యువర్ నాలెడ్జ్ అండ్ నాట్ టు కిల్ యువర్ నాలెడ్జ్.
0: ఈ నాలెడ్జ్ లోపలి ఎస్ తీసేస్తే కిల్ అయిపోతుంది.
1: When once you remove yes out of skill, it amounts
0: knowledge
1: to killing
0: is kill, kill అయిపోయినప్పుడు బ్యాలెన్స్ తప్పిపోతుంది.
1: When once the knowledge is killed, balance is lost.
0: కాబట్టి ఈ బ్యాలెన్స్ లేకుండా బ్రతుకుతున్నామంటే దీనికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ దట్ వేర్
0: నీకు భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క ఈ తెలివితేటను నీవు స్కిల్ చేయటం లేదు?
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద గాడ్ గివెన్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ స్కిల్డ్.
0: నీతి, రీతి, ఖ్యాతి ఈ మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవ జాతి.
1: ద హ్యూమన్ రేస్ జాతి హ్యాస్ గాట్ ద కాంబినేషన్ ఆఫ్ నీతి, మొరాలిటీ. రీతి ఇది
0: సత్యమే, నీతి సత్యమే, నీతి.
1: Truth is your morality.
0: Dharma me reeti.
1: Dharma is the procedure.
0: Tyaga me khyati.
1: And sacrifice tyaga is khyati. Sarupa
0: me manava jati.
1: And that is manava jati, human race.
0: అటువంటి మానవ జాతి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోలేకుండా పోతున్నాం.
1: యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద రియాలిటీ.
0: మానవుడు ఎంత పవిత్రుడు.
1: మ్యాన్ ఇస్ సెక్రెడ్.
0: మానవుడు ఎంత ఉపయోగమైనటువంటి వాడు.
1: ఇస్ హైలీ యూస్ఫుల్.
0: కనుకని జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. మానవ జన్మం అంత దుర్లభమైనటువంటిది అని చెప్పారు.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ రేరెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది లివింగ్ క్రీచర్స్.
0: ఈనాడు ఆ మానవత్వంలో మనం కోల్పోతున్నాం.
1: టుడే వీ హావ్ లాస్ట్ హ్యూమన్ వాల్యూ.
0: కనుకనే ఈ యొక్క జగత్ అంతా కూడా అనేక అశాంతులతో కూలిమిడిపోతుంది.
1: దట్స్ ది రీజన్ వై వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ టర్మాయిల్ అండ్ రెస్ట్లెస్నెస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: గడిచిపోయింది గడిచిపోయింది. పాస్ట్ ఈజ్ పాస్ట్.
1: పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: ఫర్గెట్ ది పాస్ట్.
1: ఫర్గెట్ ది పాస్ట్.
0: డూ నాట్ థింక్ ఫర్ ఓవర్ ఫ్యూచర్.
1: Do not think of the future.
0: Future is not sure.
1: Future is not sure.
0: Do not brood over the future.
1: Do not brood over the future.
0: Live in the present.
1: Live in the present.
0: This is not ordinary present.
1: This is not ordinary present.
0: This is omnipresent.
1: This is omnipresent.
0: If ఈ ప్రెజెంట్ లోపల మీరు మంచిగా జీవించండి.
1: లీడ్ ఎ పర్ఫెక్ట్ గుడ్ లైఫ్ ఇన్ ద ప్రెజెంట్.
0: ప్రెజెంట్ వచ్చినది దీని యొక్క ఫలితం మీ ఫ్యూచర్ అవుతుంది.
1: ద రిజల్ట్ ఆఫ్ ద ప్రెజెంట్ యుల్ ఫైండ్ ఇన్ ఫ్యూచర్.
0: పూర్వం పాస్ట్ నుంచి వచ్చినటువంటిది ఈ ప్రెజెంట్.
1: ద రిజల్ట్ ఆఫ్ ద పాస్ట్ ఈస్ ద ప్రెజెంట్.
0: పూర్వం పాస్ట్ లోపల ఒక చెట్టు మాదిరి ఉంటుంది.
1: ద పాస్ట్ ఇట్ వాజ్ ఎ ట్రీ.
0: ఆ చెట్టు యొక్క ఫలితం యొక్క విత్తనమే ఇప్పుడు ప్రెజెంట్.
1: అండ్ ద సీడ్ ఆఫ్ ద పాస్ట్ ట్రీ ఈస్ ద ప్రెజెంట్.
0: ఈ విత్తనమే ఫ్యూచర్ లోపల చెరిగి చెట్టు అవుతుంది.
1: అండ్ సీడ్ ఆఫ్ ద ప్రెజెంట్ విల్ బి ఎ ట్రీ ఆఫ్
0: ఫ్యూచర్ ట్రీ. పాస్ట్ ట్రీ ప్రెజెంట్ సీడ్.
1: దేర్ ఫార్ పాస్ట్ ఇట్ వాజ్ ఎ ట్రీ, ఫ్యూచర్ ట్రీ ప్రెజెంట్.